0: కలుగుచునుండును. కర్మలందు జన్మ కలుగుచునుండును, కర్మలందు సుఖము కలుగుచుండు. కర్మ మేలే కీడు కలిగే ప్రపంచంబు, కర్మే మేలు కీడు కలిగే ప్రపంచంబు, సుఖము దుఃఖమిలను సుస్థిరములు, సుఖము దుఃఖము ఇలను సుస్థిరములు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ది యాక్షన్స్ దట్ వి పర్ఫార్మ్ వీ గెట్ బర్త్, అండ్ యాక్షన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ ది జాయ్స్ అండ్ ది సారోస్. Again, they are responsible for the good and the bad that happen. And one should remember that the joy and sorrow are almost permanent. They will be occurring always.
0: Karmanu bandini manishyaloki.
1: Mankind is bound by the karma, action.
0: జగత్తు బ్రహ్మమయం.
1: వరల్డ్ ఈజ్ పర్మియేటెడ్ బై బ్రహ్మన్.
0: బ్రహ్మమయమైన జగత్తు కర్మమయం.
1: వరల్డ్ విచ్ ఈజ్ పర్మియేటెడ్ బై బ్రహ్మ ఈజ్ ఆల్సో సాచ్యురేటెడ్ విత్ కర్మ.
0: సృష్టియే ఒక పెద్ద కర్మ.
1: క్రియేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ యాక్షన్.
0: కనుకనే మానవుడు ఒక సృష్టిలో కూడినటువంటి వాడు కనుక మానవుడే కర్మ.
1: మ్యాన్ హూ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ క్రియేషన్ ఈజ్ హిమ్సెల్ఫ్ ఎన్ యాక్షన్.
0: మానవుడనగా జీవశక్తి.
1: మ్యాన్ ఎసెన్షియలీ రెఫర్స్ టు కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ.
0: జీవశక్తి యొక్క ఉపాధియే శరీరము.
1: బాడీ ఈజ్ ది వెస్ట్ ఆఫ్ విచ్ హౌసెస్ దిస్ కాన్షియస్నెస్.
0: శరీరమే కర్మమయము.
1: బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ యాక్షన్స్.
0: కర్మానుసారముగానే దేహములు ప్రాప్తించుచున్నవి.
1: పీపుల్ గెట్ దేర్ బాడీస్ బేస్డ్ అపాన్ ది యాక్షన్ విచ్ దే పర్ఫార్మ్.
0: కనుక మానవత్వమునకు సమస్త సృష్టికి కర్మనే ఆధారము, కర్మనే మూల కారణము.
1: For creation as well as for the entire humanity, it is action which is cause and which is the basis.
0: ఈ కర్మ యొక్క తత్వాన్ని గుర్తించుకొనుటకై కర్మలు ఆచరించాలి.
1: Recognizing the theory and the law of action, one has to perform action.
0: కర్మలు ఆచరించుటకు కూడాను కర్మలను మనం అర్థం చేసుకోవాలి.
1: Even to perform action, we have to understand the law of action.
0: మనోవాక్కాయములు చేసేటువంటి పనులకే కర్మ అని పేరు.
1: Action really refers to all the things which are performed by the mind, the body and also the world.
0: కర్మాచరణకు ఐదు సూత్రములు.
1: There are five principles which govern the law of action.
0: మొదటిది శరీరము.
1: The first one is the physical body.
0: రెండవది కర్త.
1: ది సెకండ్ వన్ ఈజ్ ద డూయర్.
0: మూడవది వివిధ భాగములు, అంగములు.
1: ది థర్డ్ వన్ ఈజ్ ది సెన్సరీ ఆర్గన్స్.
0: నాలుగవది వేరు వేరు పనులు.
1: ద ఫోర్త్ వన్ ఈజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్షన్.
0: ఐదవది అన్నింటి ఎందుకూడను సమత్వంగా ఉండినటువంటి ప్రాణతత్వమైన దైవత్వము.
1: ది ఫిఫ్త్ వన్ ఈజ్ డివినిటీ విచ్ ఈజ్ ఈక్వలీ రెసిడెంట్ ఇన్ ఆల్ ద పీపుల్ and permeates everything.
0: Divyattvam chetane samastamu kudanu jaruguchunnadi.
1: Everything is happening by the will of divinity.
0: Kani itti divyattvamu gurtinchukonaleka kevalamu angamulanu upangamulanu aadharamu chesukoni మానవత్వం యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించకనుక తాము తమ యొక్క కర్మ ఫలాలను ఆశించి కర్మాచరణ జరుపుతున్నారు.
1: మ్యాన్ డస్ నాట్ రికగ్నైజ్ దిస్ పర్టికులర్ ఫ్యాక్ట్ ఆఫ్ డివినిటీ పర్ఫార్మింగ్ ఎవ్రీథింగ్. హీ థింక్స్ దాట్ ఇట్ ఈస్ హిజ్ ఓన్ ఫిజికల్ లిమ్స్ అండ్ ఆర్గన్స్ విచ్ ఆర్ పర్ఫార్మింగ్. హీ థింక్స్ దట్ హీ ఈస్ ద డూయర్ అండ్ దేర్ ఫోర్ హీ కమిట్స్ ద మిస్టేక్.
0: ప్రతిఫలాపేక్షచే కర్మలు ఆచరించుచున్నారు మానవుడు.
1: Men are performing actions expecting the fruits thereof.
0: ఈ కర్మఫలమును అనుభవించిన నిమిత్తమై తిరిగి మానవుడు జన్మ నెత్తుచున్నాడు.
1: Man is again being born in order to enjoy the fruits of his own actions.
0: కారణం ఏమనగా కర్మఫల నిమిత్తమై తాను కర్మలు ఆచరించటం చేత కర్మఫలమును అనుభవించడానికి తిరిగి మానవత్వమును అనుభవించవలసి వస్తుంది.
1: Man is being reborn again because he is expecting to reap the fruits of his actions.
0: కనుకనే ఫలాపేక్షలేనటువంటి కర్మలు ఆచరించడమే ప్రధానమైన కర్తవ్యమని గుర్తించాలి.
1: Therefore, one has to recognize that performing actions without expecting fruits is very important.
0: ఇందులో రెండు విధములైనటువంటి కర్మలు ఉన్నవి.
1: There are two types of action.
0: దీనినే ధర్మములని కూడాను బోధిస్తూ వచ్చింది భగవద్గీత.
1: భగవద్గీత హ్యాస్ ఎక్స్పౌండెడ్ అండ్ డిస్క్రైబ్ దిస్ యాజ్ ధర్మ.
0: స్వధర్మ పరధర్మ అని.
1: ఇన్ టర్మ్స్ ఆఫ్ ధర్మ, వన్ ఈజ్ స్వధర్మ, అనదర్ ఈజ్ పరధర్మ.
0: ఈ స్వధర్మం అనగా కేవలము జాతి మత కుల వర్ణములకు సంబంధించినదిగా భావిస్తున్నారు.
1: పీపుల్ థింక్ దాట్ స్వధర్మ రెఫరెన్స్ టు ది యాక్షన్స్ పర్ఫార్మ్డ్ విత్ రెఫరెన్స్ టు ద క్యాస్ట్ కమ్యూనిటీ అండ్ సచ్ అదర్ ఓన్లీ aspects.
0: ఈ స్వధర్మమే శ్రేయస్థని కూడాను విశ్వసిస్తున్నారు.
1: పీపుల్ ఆల్సో కన్సిడర్ పర్ఫార్మింగ్ స్వధర్మ ఈజ్ గుడ్ ఫర్ దెమ్.
0: కానీ ఇది శ్రేయస్థే ప్రేయస్థే అయినప్పటికీ తాము తలంచినట్టుగా ఇది జాతి మత కులములకు సంబంధించినటువంటిది కాదు.
1: వైల్ ఇట్ ఈస్ ట్రూ బట్ ది స్వధర్మ డస్ నాట్ రెఫర్ టు ద క్యాస్ట్ కమ్యూనిటీ ద రిలీజియన్ అండ్ ది నేషనాలిటీ.
0: స్వ అనగా ఆత్మ.
1: స్వ రెఫర్స్ టు ఆత్మ.
0: ఆత్మకు సంబంధించినటువంటి ధర్మమే స్వధర్మము.
1: ధర్మ విచ్ ఈస్ అకార్డింగ్ టు ది క్యానన్స్ ఆఫ్ ఆత్మ ఈ స్వధర్మ.
0: ఇది మారునది కాని ఇంకే విధమైనటువంటి యొక్క రూపము ధరించినది కాని కాదు.
1: దిస్ డజంట్ హ్యావ్ ది ఫార్మ్ ఆఫ్ ఎ మ్యాన్ ఆర్ ఎనీ అదర్ పర్టికులర్ ఫార్మ్.
0: ఇది నిర్గుణ నిరంజనములు చే కూడినటువంటిది.
1: ధర్మ ఈజ్ నిర్గుణ అండ్ నిరంజన.
0: ఇది సత్యనిత్యమైనటువంటిది.
1: దిస్ ఈజ్ ఆల్సో ట్రూత్ అండ్ పర్మనెంట్.
0: ఎట్టి మార్పులు కూర్పులు కలగనటువంటిది.
1: దిస్ డస్ నాట్ అండర్గో ఎనీ మోడిఫికేషన్స్ అండ్ చేంజ్.
0: ఆత్మకు సంబంధించినటువంటిది.
1: దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఆత్మ.
0: కనుకనే ఆత్మ సంబంధించినటువంటి యొక్క ధర్మమునే మానవులు ఆచరించాలని ఇదియే శ్రేయస్థని కూడాను గుర్తించాలి.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ నెసరీ టు రికగ్నైజ్ దట్ ధర్మ రెఫర్స్ టు ఆత్మ అండ్ పర్ఫార్మింగ్ సచ్ ఎ స్వధర్మ ఈజ్ ఆల్వేస్ గుడ్ అండ్ బెనిఫిషియల్.
0: పరధర్మం అనగా ఇది కేవలము దేహమునకు సంబంధించినటువంటిది.
1: పరధర్మ రెఫర్స్ టు ధర్మ అసోసియేటెడ్ విత్ బాడీ.
0: ఇది రాగద్వేషములతో కూడినటువంటిది.
1: దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ లైక్స్ అండ్ డిస్లైక్స్.
0: అహంకారం అమకారములతో చేరినటువంటిది.
1: దిస్ ఆల్సో అసోసియేటెడ్ విత్ ఈగోయిజం అండ్ మైండ్నెస్.
0: కనుకనే ఇది చాలా ప్రమాదమైనటువంటిది.
1: దేర్ఫోర్ దిస్ ఈజ్ రాదర్ డేంజరస్.
0: కనుక స్వధర్మం అనేటువంటిది శ్రేయస్సని పరధర్మమును చాలా ప్రమాదకరమైనటువంటిదిగా పోల్చుకుంటూ వచ్చింది భగవద్గీత.
1: భగవద్గీత దేర్ ఫోర్ హెస్ ఎక్స్పౌండెడ్ దట్ పర్ఫార్మింగ్ స్వధర్మ ఈజ్ బెనిఫిషియల్ అండ్ గుడ్ అండ్ పర్ఫార్మింగ్ పరధర్మ ఈజ్ బిసెట్ విత్ లాట్ ఆఫ్ డేంజర్స్.
0: అనగా దేహధర్మ ఏనాటికైనను ఈ ఫలప్రాప్తిని అనుభవించే నిమిత్తమై తిరిగి దేహమును ధరించవలసి వస్తుంది.
1: ద మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ దట్ దేహధర్మ ధర్మ అసోసియేటెడ్ విత్ బాడీ ఈజ్ ఆల్వేస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రూట్స్ దేర్ ఆఫ్ అండ్ దేర్ ఫర్
0: దేహముతో ఆచరించేటువంటి సర్వకర్మలు కూడా ఫలప్రాప్తి నిమిత్తమై ఆచరిస్తున్నారు.
1: ఆల్ ది యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ విత్ ది హెల్ప్ ఆఫ్ బాడీ ఆర్ పర్ఫార్మ్డ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రూట్స్ దేర్ ఆఫ్.
0: కనుక ఇది ప్రమాదమైనటువంటిదిగా కూడా మనం విశ్వసించాలి.
1: దేర్ ఫోర్ వీ హ్యావ్ టు బిలీవ్ దట్ దిస్ ఈజ్ రాదర్ డేంజరస్.
0: కర్మలు ఆచరించే సమయమునందు మనకి ఏమాత్రం కూడా అర్థం కాదు.
1: While performing actions, we really do not understand the implications.
0: ముందు రాబోయేటువంటి యొక్క విచారములకు మనం ఏమాత్రము గుర్తించుకోలేకపోతున్నాం.
1: We are not looking to the future and expecting and visualizing what is going to happen.
0: బోనులో ఉండినటువంటి యొక్క ఉల్లిపాయ వాసనకై ఉరుకులెత్తేటువంటి ఎలుకల వలె ముందు ఏమి జరుగునో ఏమవుతుందో ఏమి ఉన్నదో అనేటువంటి విషయాన్ని కూడా మనం విస్మరిస్తున్నాము.
1: వీఆర్ సంథింగ్ లైక్ ర్యాట్స్ విచ్ ఆర్ అట్రాక్టెడ్ బై ద ఆనియన్ ఇన్ ద కేజ్. వీఆర్ నాట్ నోయింగ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ ఫ్యూచర్ వెన్ వీ పర్ఫార్మ్ సమ్ యాక్షన్స్.
0: తాత్కాలిక విషయ సంపద నిమిత్తమై మనం ఆచరించేటువంటి కర్మలన్నీ కూడాను మున్ముందు అది ఒక బంధహేతువుగా ఉంటున్నవి.
1: వాట్ ఎవర్ యాక్షన్స్ ఆర్ పర్ఫార్మ్డ్ టెంపరర్లీ ఎక్స్పెక్టింగ్ సమ్ ఫ్రూట్స్ ఆర్ గోయింగ్ టు బైండ్ అస్ ఇన్ ఫ్యూచర్.
0: కానీ ప్రస్తుత జన్మను సార్థకం చేసుకునే నిమిత్తమై మనము సత్కర్మలను ఆచరించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు పర్ఫార్మ్ గుడ్ యాక్షన్స్.
0: ఇందులో కూడాను మూడు రకములైనటువంటి కర్మలు ఉంటున్నవి.
1: ఈవెన్ ఇన్ దిస్ ఆస్పెక్ట్ ఆల్సో దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ కర్మ.
0: ఈ మూడు కూడాను గుణములతో కూడినటువంటిది.
1: ఆల్ దీస్ త్రీ ఆర్ అసోసియేటెడ్ విత్ గుణ క్వాలిటీ.
0: కర్మ రాజసిక కర్మ తామసిక కర్మ అని.
1: వన్ ఈజ్ సాత్విక్ యాక్షన్, ద సెకండ్ రాజసిక్ యాక్షన్, ద థర్డ్ వన్ తామసిక్ యాక్షన్.
0: అహంకార మమకారములకు సంబంధము లేక
1: వితౌట్ హ్యావింగ్ ఎనీ రెఫరెన్స్ టు ది అహంకార ఈగోయిజం అండ్ మైండ్నెస్.
0: ఫలమును ఆశించక
1: వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ ఫ్రూట్స్ దేర్ ఆర్
0: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థమై ఆచరించేటువంటి యొక్క కర్మలు సత్కర్మలు.
1: Performing all the actions as an offering to the God are good actions and satkarmas.
0: Idi kevalamu
1: believing this to be only
0: daivanni tripti pariche nimittamu, daivanni prasannulu gavinchukune nimittamu, daiva pritini anubhavimpagore nimittamu, ivi aacharinchetunti sadgunamulato kudinetunti karmalu.
1: Actions which are performed associated with great virtues are performed for the pleasure of God, for winning the favor and grace of God and for the satisfaction of God.
0: Ahankara mamakaramulato palapekshato cheyunnatvanti karmalu anni kudanu rajasika karmalu.
1: Actions performed with a sense of egoism and also with a sense of belongingness and attachment, these are all rajasika karmas.
0: Ivi kevalamu samanyamainatvanti manavulu ee jagattunandu nityamunu aacharincheatvanti yokka vruttulu.
1: These are the actions which are performed generally by all ordinary human beings in the world.
0: Prithvi pai kaliginatvanti prati manavudu kudanu ee rajasika sambandhamainatvanti yokka karmalane adhikanga anubhavistunnadu.
1: Every man who is living on earth tends to perform rajasic karmas in large quantities and number.
0: Veetini satvikanga marchukunataku prayatninchali.
1: One has to make an effort to transform them into sattvic actions.
0: మూడవది తామసిక కర్మ.
1: ద థర్డ్ వన్ ఈజ్ తామసిక్ యాక్షన్.
0: ఇది కేవలము స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై పరులను హింసించటము, పరులను బాధించటము, పరపాలను తీవటము ఇలాంటి కృత్యములతో కూడినటువంటిది.
1: యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ విత్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ అండ్ పర్ఫార్మ్ టు హర్ట్ పీపుల్, టు హారమ్ పీపుల్ అండ్ టు గివ్ ట్రబుల్ పీపుల్.
0: ప్రాణహింసతో కూడినటువంటిది.
1: దీస్ ఆర్ ఆల్సో అసోసియేటెడ్ విత్ వయలెన్స్ అండ్ హార్మింగ్ పీపుల్.
0: భూతదయారహితమైనటువంటిది.
1: దిస్ ఈజ్ compassionless.
0: ఇది సంకుచితమైనటువంటి యొక్క భావములతో కూడినటువంటిది.
1: దీస్ ఆర్ ఆల్సో అసోసియేటెడ్ విత్ నారో మైండెడ్నెస్.
0: పూర్తి స్వార్థమైనటువంటిది.
1: ఎంటైర్లీ అండ్ అబ్సల్యూట్లీ సెల్ఫిష్.
0: ఈ తామసికము చాలా ప్రమాదకరమైనటువంటిది.
1: దీస్ తామసిక్ యాక్షన్స్ ఆర్ వెరీ డేంజరస్.
0: కనుకనే మానవుడు తెలిసియో తెలియకనో నిత్య జీవితంలో అనేక కర్మలు ఆచరిస్తూ ఉంటాడు.
1: నోయింగ్లీ ఆర్ నాట్ నోయింగ్ ది ఇంప్లికేషన్స్, man will be performing different types of action in his day to day life.
0: Kanukane ee karmala yokka parihara nimittamai,
1: in order to overcome the bad implications of these actions,
0: aiti vidamulainatvanti yagnamulu niminchinadu.
1: They have prescribed five types of yagna.
0: Okati deva yagnamu.
1: First one is deva yagna.
0: Rendavadi pitru yagnamu.
1: The second one is pitru yagna.
0: Moodavadi bhuta yagnamu.
1: The third one is bhuta yagna.
0: నాలుగవది మనుష్య యజ్ఞము.
1: The fourth one is manushya yagna.
0: ఐదవది ఋషి యజ్ఞము.
1: The fifth one is ఋషి యజ్ఞ.
0: దీనిని బ్రహ్మ యజ్ఞం అని కూడా భావిస్తుంటారు.
1: The fifth one is also described as బ్రహ్మ యజ్ఞ.
0: ఈ యజ్ఞముల యొక్క అంతరార్థములను మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We have to understand the inner meaning of all these yagnas and sacrifices.
0: మానవుడు నిత్య జీవితములో తాను ఆచరించేటువంటి కర్మల యందు అనేక ప్రాణులు మరణిస్తున్నవి.
1: వైల్ క్యారీయింగ్ ఆన్ ద డే టు డే యాక్టివిటీ ఆఫ్ మ్యాన్, ఎ నంబర్ ఆఫ్ ఇన్సెక్ట్స్ అండ్ లివింగ్ బీయింగ్స్ డై.
0: మనకు తెలియకుండానే రుబ్బుటలో, దంచుటలో, నూరుటలో, అనేక ప్రాణులు ప్రాణములు పోవుచున్నవి.
1: వెన్ వీఆర్ పర్ఫార్మింగ్ యాక్షన్స్ ఆఫ్ పౌండింగ్ గ్రైండింగ్ అండ్ సచ్ అదర్ యాక్టివిటీ ఏ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ దే లూజ్ దర్ లైఫ్.
0: ఇవి మనం తెలిసి చేసేటువంటి పాపములు కాదు.
1: దీస్ ఆర్ థింగ్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ నాట్ నోయింగ్లీ.
0: మనకు తెలియకుండానే ఎన్నో జీవులు నశించుచున్నవి.
1: Without our own knowing, we are responsible for the death of
0: a number of beings.
1: In order to overcome the sinful implications of these actions, Deva Yajna is prescribed.
0: Intiye kaka,
1: not merely this.
0: Mana dehamanandu, anga angamanandu kudanu, rasaswarupulai devutalu nivasinchuchunnaru.
1: In our physical body, in each limb, gods are living in the form of rasa.
0: Anduvalane angirasulu ani veeriki peru.
1: That is why these gods have been given the name of angirasa.
0: Kanuka rasa swaroopulai mana angamanu poshinchutu rakshinchutu undatam chetane variki krutagnata purvakanga varini konni smarinchatamu brahminchatamu konti chintinchatamu dhyaninchatamu ilanti karyamulu yendu swadhyayamu sarpatamu మన యొక్క నిజమైనటువంటి యొక్క కర్తవ్యం.
1: దేర్ఫోర్ దీస్ గాడ్స్ హూ హ్యావ్ బీన్ ప్రొటెక్టింగ్ వేరియస్ లిమ్స్, హూ హ్యావ్ బీన్ ఫాస్టరింగ్ వేరియస్ లిమ్స్, దే విల్ హ్యావ్ టు బి రిమెంబర్డ్ అండ్ దే విల్ హ్యావ్ టు బి ప్లీజ్డ్ అండ్ యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్ టు ప్లీజ్ దెమ్ ఈస్ కాల్డ్ దేవ యజ్ఞ, దేవ సాక్రిఫైస్.
0: నిద్రావస్థలయందు, దుర్శక్తి అవస్థలయందు, మనకు తెలియనిటువంటి సమయములందు ఈ దేహమును ఆ దేవతలే రక్షిస్తూ వస్తుంటారు.
1: డ్యూరింగ్ పీరియడ్స్ ఆఫ్ స్లీప్ and periods when we are not really conscious of ourselves, it is these gods who take care of our bodies.
0: ee pavitramainatundi dehamu karma charana nimittamai kaliginadaneetundi satyanni gurtinchinatundi vyaktulu ee kayamunu poshincheetundi oka devatalaku krutagnata telapatamu vaari kartavyam.
1: People who recognize this fact that this body has been given for performing action and which has been protected by these various gods, you have to be grateful to them, and this is done by Deva Yajna.
0: Shariram adyam khalu dharma sadakam ani. Ee yokka dharma sadanaku ee shariramey mooladharamu.
1: For performing dharma, this body is a basic requirement and basic support.
0: Kanukani ee anga devatalainatunti yokka veeriki manam krutagnata purvakanga varini smaristu bhajistu dhyanistu చింతిస్తూ వారికి కృతజ్ఞత తెలుపుకోవటమే ఇది దేవయజ్ఞమని చెప్తూ వచ్చారు.
1: దేవయజ్ఞ ఈజ్ వన్ విచ్ మేక్స్ అస్ రిమెంబర్ విత్ ఎ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఆఫరింగ్ వర్షిప్ రిమెంబరింగ్ విత్ ఎ సెన్స్ ఆఫ్ లవ్ దోస్ గాడ్స్ హూ హావ్ బీన్ ప్రొటెక్టింగ్ అండ్ గివింగ్ దిస్ పర్టికులర్ బాడీ.
0: దీనితో పాటు మనము తెలియక చేసినటువంటి యొక్క పాపములను, తెలియక హింసించినటువంటి జీవులను హింసించినటువంటి యొక్క పాపములను కొంతవరకు పరిహార నిమిత్తమై కూడాను ఈ యొక్క యజ్ఞమును చేయవలనని చాలా విశ్వసించాలి.
1: వీ హ్యావ్ టు ఫర్మ్లీ బిలీవ్ దట్ దిస్ పర్టికులర్ యజ్ఞ హ్యాస్ టు బి పర్ఫార్మ్డ్ ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ అండ్ రిమూవ్ ద సిన్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ కిల్లింగ్ ఆఫ్ ఎ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ బై యాక్ట్స్ విచ్ వీ డు నాట్ నో అన్నోయింగ్లీ వీ పర్ఫార్మ్.
0: పితృయజ్ఞము,
1: ద సెకండ్ వన్ ఈస్ పితృయజ్ఞ.
0: ఈ పితృయజ్ఞము యొక్క అంతరార్థాన్ని కూడా మనం విచారించాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ ద ఇన్నర్ మీనింగ్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ పితృయజ్ఞ.
0: కట్టెలు కొట్టునప్పుడు,
1: వైల్ ప్రిపేరింగ్ ది ఫ్యూయల్,
0: కొమ్మలు విరుచునప్పుడు,
1: వైల్ ఫెల్లింగ్ ది ట్రీస్ అండ్ ది
0: బ్రాంచెస్, పువ్వులు కోయునప్పుడు,
1: వైల్ ప్లకింగ్ ది ఫ్లవర్స్,
0: ఎన్నో ప్రాణులు మరణించుచున్నవి.
1: సో మెనీ లివింగ్ బీయింగ్స్ లూజ్ దర్ లైఫ్ బై సచ్ యాక్ట్స్ ఆఫ్ అస్.
0: కనుక ఈ కర్మలు ఆచరించే సమయంలో ఈ ప్రాణులు మరణించడం చేత ఈ మరణమునకు కారణము తానే అని గుర్తించుకుని ఈ పాప పరిహారార్థమై కూడాను పితృయజ్ఞము గావించాలనేటువంటి యొక్క మార్గమును మనం అవలంబిస్తూ రావాలి.
1: వీ హ్యావ్ టు రికగ్నైజ్ దిస్ పర్టికులర్ ఫ్యాక్ట్ దట్ వుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ కిల్లింగ్ ఏ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ ఇన్ దీస్ యాక్షన్స్. ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ది సిన్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ దిస్ వీ హ్యావ్ టు పర్ఫార్మ్ పితృయజ్ఞ.
0: ఇంతియే కాక ఈ దేహమునకు మూల కారకులు తల్లిదండ్రులు.
1: Not merely that, the people who are responsible for this body is our parents.
0: Mana raktamu, mana aharamu, mana yokka medadu, mana yokka telivitetalu, ivanni kudanu tallidandrulu yokka prasadamai.
1: We have to consider that our physical body, the blood, the food and the head, everything is a gift of our own parents.
0: Food, head and blood.
1: Food, head and blood, they are all the gifts of parents.
0: Kanuka, ee pavitramaina manava janmamu anugrahinchi prasadinchinatundi ee yokka tallidandrulaku manam entayo runapadi untunnam.
1: We are greatly indebted to parents who have bestowed on us this particular body, which is very useful for us in performing dharma.
0: Varu bratiki undinanta varaku kudanu varini prasannuluga vinchi varini santripti parichetunti karmalu manam aacharinchali.
1: As long as they are alive, we have to conduct ourselves and perform actions which will give them joy and pleasure.
0: Varu maraninchina tarvata vari gnapakarthamai yerpadinatuntive ee yokka shraddhamulu.
1: Shraddha ceremony has come up in order to give them satisfaction even after their death.
0: Itti shraddha karmala chetane aa pitru devatanu santripti parachi variki sariyainatundi prasannulu gavinchukovali.
1: Shraddha ceremony has to be performed in order to give them joy and get their pleasure and their grace.
0: Ee karana nimittamai pitru yagnam kudanu erpadutu vachindi.
1: Pitru yagna has come upon in order to satisfy this particular requirement also.
0: Bhuta yagnamu,
1: the third one is bhuta yagna.
0: Manam snanam cheyunappudu,
1: while taking bath,
0: illu oorchunappudu,
1: while sweeping the floor,
0: battalu utukunappudu,
1: while washing the clothes,
0: enniyo pranulu maraninchutunnavi,
1: a number of living beings lose their lives.
0: Ee pranulu maraninchina yokka pariharathamai manamu ee vidhamainatundi yokka bhuta yagnamu anaga bhuta pritiriki manam tagina prayatnam cheyali.
1: Bhuta yagna has to be performed in order to give satisfaction to these living beings which would have killed unknowingly.
0: Idi prachina kalam nundi kudanu rishula daggara nundi idi prarambhamaindi.
1: This particular yagna has its origin in the
0: rishula ashramamlo satvika swarupulainatundi jinkalanu nemellanu penchukotamu govulanu penchukotamu idi swartham parartham yokka nimittamai varu aanandanni anubhavinche nimittamai ee yokka bhuta ganamulanu premistu vacharu.
1: In the ancient days, in the ashrams, the great rishis used to foster and develop and protect the cows and the deers, both for satisfying their own requirements.
0: Mana prachina samskrutini puraskarinchukoni aanati vyaktulandaru kudanu ఎక్కడైనా చీమల పుట్టలు చూస్తే అక్కడ చక్కెర వేయటమో లేక బియ్య పిండి పెట్టడమో ఇలాంటివంతా కూడా ఆ భూత ప్రీతి నిమిత్తమై కర్మలు ఆచరిస్తూ వచ్చారు.
1: ఇన్ కీపింగ్ విత్ దిస్ పర్టికులర్ ట్రెడిషన్, పీపుల్ హావ్ స్టార్టెడ్ పర్ఫార్మింగ్ భూత యజ్ఞ బై గివింగ్ షుగర్ ఆర్ ఫ్లోర్ వెర్ ఎవర్ దే సీ ది యాంట్స్ అండ్ యాంట్ హిల్స్.
0: భుజించిన తర్వాత మన యొక్క విస్తరియందు ఏ కొంత మెతుకులైనా ఉంటుంటే దాన్ని బయట పారవేసినప్పుడు ఏ కాకులు ఏ పక్షులు ఏ కుక్కలో వచ్చి భుజించి అది కూడా నువ్వు భూత తృప్తిని కలిగించేటువంటి మార్గాన్ని అవలంబింపజేసుకున్నారు.
1: అనదర్ ఆస్పెక్ట్ ఈస్ ఆఫ్టర్ కంప్లీటింగ్ వన్స్ డినర్ వన్ మే లీవ్ ఎ లిటిల్ రెమినెంట్స్ ఆఫ్ ఫుడ్ విచ్ వెన్ థ్రోన్ అవుట్ వుడ్ బి గివింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఫార్ వేరియస్ అదర్ లివింగ్ బీయింగ్స్.
0: ఈనాటి కూడా అనేక మంది గృహములు యందు గోవులు కుక్కలు పక్షులు ఇత్యాది చిన్న చిన్న మృగములంతా కూడా పెంచుకుని వాటిని తృప్తిపరుస్తూ వస్తున్నారు.
1: ఈవెన్ టుడే ఇన్ ఎ నంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ అండ్ హౌసెస్ దే రేర్ ది కౌస్ ది డాగ్స్ అండ్ సమ్ టైమ్స్ ఈవెన్ ఎ ఫ్యూ బర్డ్స్.
0: ఈ భూత ప్రీతిని కలిగించడం కారణం ఏమిటంటే మనము తెలియక చేసిన ఏ కాకులు ఏ పక్షులు ఏ కుక్కలో వచ్చి భుజించి అది కూడా నువ్వు భూత తృప్తిని కలిగించేటువంటి మార్గాన్ని అవలంబింపజేసుకున్నారు.
1: అనదర్ ఆస్పెక్ట్ ఈస్ ఆఫ్టర్ కంప్లీటింగ్ వన్స్ డినర్ వన్ మే

0: అండ్ సమ్ టైమ్స్ ఈవెన్ ఎ ఫ్యూ బర్డ్స్.
1: ఈ భూతప్రీతిని కలిగించడం కారణం ఏమిటంటే మనము తెలియక చేసినటువంటి దోషములను పరిహారార్థము.
0: దిస్ పర్టికులర్ యజ్ఞా ఇస్ పర్ఫార్మ్డ్ ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ది సిన్స్ విచ్ వుడ్ హావ్ పర్ఫార్మ్డ్ విచ్ వుడ్ హావ్ కమిటెడ్ వితౌట్ నోయింగ్.
1: ఇంకా మానవ యజ్ఞము.
0: ద ఫోర్త్ వన్ ఈజ్ మానవ యజ్ఞ.
1: మనుష్య యజ్ఞం అంటారు.
0: దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ మనుష్య యజ్ఞ.
1: మనము పొయ్యి రగిలించే సమయం నందు, కూరగాయలు తరిగే సమయం నందు, దారి నడిచే సమయం నందు అనేక ప్రాణులు నశిస్తూ ఉన్నాయి.
0: వైల్ వాకింగ్, వైల్ కటింగ్ ద వెజిటబుల్స్, వైల్ లైటింగ్ ది ఫైర్ ప్లేస్ ఎట్సెట్రా, ఏ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ లూజ్ దేర్ లైఫ్స్.
1: కనుకనే ఈ విధమైన యొక్క యజ్ఞములు జరిపి ఈ మరణించినటువంటి యొక్క ప్రాణుల యొక్క పరిహార నిమిత్తము, పాప పరిహార నిమిత్తము గావించేటువంటి కర్మలుగా యజ్ఞములుగా భావిస్తూ వచ్చారు ఆనాటి మహనీయులు.
0: ది గ్రేట్ పీపుల్ ఆఫ్ ద ఓల్డెన్ డేస్ పర్ఫార్మ్డ్ దిస్ పర్టికులర్ యజ్ఞ ఇన్ ఆర్డర్ టు సీ దాట్ ది సిన్స్ కమిటెడ్ ఇన్ దట్ పర్టికులర్ వే ఆర్ ఎక్స్పీషియేటెడ్ అండ్ రిమూవ్.
1: కడపటది ఋషి యజ్ఞము, దీనినే బ్రహ్మయజ్ఞము.
0: ద ఫిఫ్త్ వన్ ఈస్ బ్రహ్మయజ్ఞ, ఇట్స్ ఆల్సో కాల్డ్ ఋషి యజ్ఞ.
1: జంతువునాం నరజన్మ దుర్లభము. ఈ మానవ జన్మం చాలా దుర్లభమైనటువంటిది.
0: ఇట్ ఈస్ డిఫికల్ట్ టు గెట్ దిస్ బర్త్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. హ్యూమన్
1: దుర్లభో మానవ జన్మ. ఈ యొక్క మనుష్య జన్మం చాలా దుర్లభమైనటువంటిది.
0: ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ ఆర్ డిఫికల్ట్ టు గెట్ ది హ్యూమన్ బర్త్.
1: ఇది కేవలము జన్మాంతర సుకృతం చేతను, భగవత్ కృపా కటాక్షం చేతను ఏర్పడినటువంటిదే కాని మనుష్య ప్రయత్నముతో లభించినటువంటిది కాదు.
0: Human birth is obtained not entirely by the human efforts. It is an account of sometimes as a result of meritorious acts and also by the grace of God.
1: ఈ లభించినటువంటి మానవ జన్మమును సక్రమమైన మార్గములో వినియోగపెట్టి దీన్ని సరైనటువంటి మార్గమునందు ప్రవేశపెట్టి తన గమ్యమును చేర్చేటువంటి నిమిత్తమై ఆనాటి ఋషులు అనేక శాస్త్రములను, ఉపనిషత్తులను, ఇతిహాసములను, నియమములను, నిబంధనలను కూడా ఏర్పరిచి మానవులకు ఒక మార్గాన్ని చూపించారు.
0: ద గ్రేట్ రిషీస్ ఆఫ్ ద యోర్ ప్రిస్క్రైబ్డ్ వేరియస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ మ్యాన్ టు రీచ్ ది గోల్ ఆఫ్ హిస్ హ్యూమన్ లైఫ్ ఇట్సెల్ఫ్.
1: ఈ ధర్మార్థ కామ మోక్షములు అనేటువంటి యొక్క చతుర్విధ పురుషార్థములు కూడా వారే నియమించారు.
0: దే హావ్ ఆల్సో ప్రిస్క్రైబ్డ్ ద ఫోర్ గోల్స్ ఆఫ్ లైఫ్ ధర్మ అర్థ కామాండ్ మోడ్.
1: మానవుని యొక్క నిత్య జీవితమును సత్య మార్గంలో ప్రవేశపెట్టిన నిమిత్తమై ఈ విధమైనటువంటి యొక్క ఆశయాలంతా కూడా వారు కల్పించారు.
0: దీస్ ఐడియల్స్ హావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్ బై దోస్ పీపుల్ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ మ్యాన్ టు లివ్ ఏ లైఫ్ ఆఫ్ ట్రూత్.
1: ఏ పశుపక్షి మృగాదులకు కూడా లేనినటువంటి నిబంధనలంతా కూడా మానవులకు నియమించారు.
0: ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విచ్ డూ నాట్ అప్లై టు ద బర్డ్స్ అండ్ ఎనిమల్స్ హావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ మ్యాన్.
1: కారణమేమనగా మానవుడు విచిక్షణ జ్ఞానం కలిగినటువంటి వాడు కనుక, నిత్యానిత్య పరిశీలన శక్తి కలిగినటువంటి వాడు కనుక ఇలాంటి మార్గమును అవలంబించటము అత్యవసరము.
0: ఇట్ ఈస్ సో బికాస్ మ్యాన్ అలోన్ ఈస్ బెస్టోర్డ్ విత్ ది డిస్క్రిమినేటింగ్ పవర్ అండ్ హి హస్ టు యూజ్ హిస్ డిస్క్రిమినేషన్ అండ్ ఫాలో ఆన్ ద రైట్ పాత్.
1: ఈ పాపములు కూడా మానవునికి మాత్రమే ఉన్నవి కానీ మిగిలినటువంటి పశుపక్షి మృగాదులకు ఏమాత్రం కూడా లేవు.
0: These rules and regulations are prescribed only for man and not applicable to the birds, beasts.
1: శాస్త్రములు కూడాను మానవునికే నియమించినారు కానీ పశుపక్షి మృగాదులకు నియమించలేదు.
0: The laws also have been prescribed only for man and not for birds and beasts.
1: శాస్త్రములు కూడాను మానవునికి నిమిత్తమే ఏర్పడినటువంటివే కానీ పశుపక్షి మృగాదులకు నిమిత్తమే ఏర్పడినటువంటివి కాదు.
0: Even the scriptures have come into existence for the benefit and for the sake of man and not for beasts and birds.
1: శాపములు కూడాను మానవుని నిమిత్తమే ఏర్పడినటువంటివే కానీ పశుపక్షి మృగాదుల నిమిత్తమే ఏర్పడినటువంటివి కాదు.
0: Curses also have come into existence only for the benefit of man and not for the sake of birds and beasts.
1: పాపము, శాసనము, శాస్త్రము, శాపము ఈ నాలుగు కూడా ఒక్క మానవునికి మాత్రమే.
0: The sin, the law, the scriptures and the curse, all these are meant only for man and not for animals.
1: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి రాజమార్గమును నడిచి మానవ జన్మము సార్థకం గావించుకోమని మహర్షులు అనేక విధమైనటువంటి యొక్క మార్గమును నిరూపిస్తూ వచ్చారు.
0: Maharishis have laid down right royal paths in order to help man to sanctify his life and to justify his human birth.
1: వారు ఇచ్చినటువంటి యొక్క ఈ మార్గమునకు కృతజ్ఞతాపూర్వకంగా మనము వారిని చింతించి, వారిని స్మరించి, వారిని ధ్యానించి వారి ఆశయాలను మనం నెరవేర్చడమే మన ప్రధానమైనటువంటి కర్తవ్యము.
0: Therefore, it is our important duty to perform these things and to express our gratitude.

0: gratitude to those people who have given all these scriptures and other things mentioned just now.
1: దీనితో పాటు
0: along with this,
1: మానవుడు భూమిని దున్నే పంటను పండించే నిమిత్తమే భూమిని దున్నుతున్నాడు.
0: Man is ploughing the land in order to cultivate and
1: దుక్కి చేయుచున్నాడు.
0: He is making the land,
1: పంటలు పండిస్తున్నాడు.
0: He is cultivating the crop,
1: కలుపులు కోతలు తీస్తున్నాడు.
0: He is removing the weeds.
1: ఇలాంటి పరిస్థితిలో కూడాను అనేక విధమైనటువంటి ప్రాణులు నశిస్తున్నవి.
0: Even while performing all this activity in associated with agriculture, a number of
1: దానిని పండించేటువంటి యొక్క మార్గమునందు అనేక ప్రాణములు పోవటం చేత ఈ పాప పరిహార నిమిత్తమై కూడాను కృషి యజ్ఞమును ఆచరించమని బోధించారు.
0: Rushi Yagna has to be performed in order to remove the sins which we would have committed while cultivating the land and raising the crops.
1: Kaluka manavudu nityamu tana teliyaka enniyo vidhamainatundi oka pranalanu manam nashimpa chestunnamu.
0: Not knowing what he is doing, man is responsible for killing a number of living beings in his day to day living.
1: Ee jagattunandu ahimsa tattvamunu bodhinchi అహింసాతత్వం ఆచరించేటువంటి వ్యక్తులు ఒక్కరు కూడా కనిపించటం లేదు.
0: ఇన్ దిస్ వరల్డ్ యూ డు నాట్ కమ్ అక్రాస్ ఈవెన్ ఎ సింగిల్ ఇండివిజువల్ హూ రియలీ అండర్స్టాండ్స్ అండ్ పర్ఫార్మ్స్
1: అహింసాతత్వం బోధించేటువంటి అధికారం కూడా ఎవరికి లేదు.
0: నో వన్ హ్యాస్ ద రైట్ టు ప్రీచ్ అహింస అండ్ నాన్ వయలెన్స్.
1: అనగా
0: అహింస హియర్ రెఫర్స్ టు నాన్ ఇంజురీ.
1: ఇలాంటి యొక్క మార్గములో మానవులకు తెలియకుండా ఎన్నో విధములైనటువంటి యొక్క ప్రాణులను హింసిస్తున్నాము.
0: When man is killing so many living beings, what right does he have to preach non-injury?
1: Manam nityamuno anubhavincheetundi uchvasa nishwasamulandu kudanu aneka krimikeetugadulu nasistunnayi.
0: Even in our regular breathing, inhaling and exhaling, a number of small insects die.
1: Manam aacharincheetundi pranayamam pratyahara sadhana yendu kudanu aneka krimikeetugadulu మరణిస్తున్నాయి.
0: ఇన్ ఆల్ ద యాక్ట్స్ విచ్ యూ డూ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాణాయామ అండ్ ప్రత్యాహార ఆల్సో ఏ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ లూజ్ దర్ లైఫ్.
1: మనం ఆచరించేటువంటి ధ్యాన తపస్సులు ఎందుకు అనేక క్రిమికీటకాదులు నశిస్తున్నాయి.
0: ఈవెన్ ఇన్ పెనన్స్ అండ్ ధ్యాన అండ్ మెడిటేషన్ విచ్ యూ డూ ఏ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ లూజ్ దర్ లైఫ్.
1: అహింస అనేటువంటి యొక్క దీనికి ఎక్కడ స్థానం ఉన్నది?
0: హౌ కెన్ వేర్ ఇస్ రూమ్ అండ్ వేర్ ఇస్ ప్లేస్ ఫర్
1: క్షణం కూడా మనం హింసలతోనే కూడి ఉంటున్నాము.
0: వెన్ వీఆర్ ఇంజురింగ్ అండ్ కిల్లింగ్ సో మెనీ పీపుల్
1: హింసలనే చేస్తున్నాము.
0: We are killing living beings.
1: Aite,
0: but then
1: manamu telise manamu cheyakoodadu paapam.
0: Knowingly we should not commit sins.
1: Telisi okarini himsinchakoodadu.
0: We should not harm and hurt a person knowingly.
1: Telisi oka pranamunu baadhinchakoodadu.
0: Knowingly we should not cause any
1: teliyak cheseetu enniyo undavachunu.
0: There are a number of things which you perform
1: teliyak cheseetu paapamlu kaadu.
0: Acts which are performed not unknowingly,
1: ఇవి పొరపాటు అని చెప్పవచ్చు.
0: దే ఆర్ నాట్ సిన్స్, దే ఆర్ ఓన్లీ మిస్టేక్స్.
1: వీటిని క్షమించడానికి కూడా ఒక విధమైనటువంటి అవకాశం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ రూమ్ ఫర్ ఎక్స్క్యూజింగ్ దెమ్.
1: కానీ తెలిసి చేసేటువంటి యొక్క పాపములకు ఇది ఏమాత్రము పరిహారం లేదు.
0: బట్ ఫర్ యాక్ట్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ నోయింగ్లీ దేర్ ఇస్ నో రెమెడీ.
1: తప్పక అనుభవించే తీరవల్ల
0: వన్ హ్యాస్ టు సఫర్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ హిస్
1: యాక్ట్స్. కనుక మానవుని యొక్క కర్మాచరణ యందు తాను చేసినటువంటి యొక్క కర్మలకు ఫలితంగా అనేక విధమైనటువంటి బాధలను అనుభవిస్తూ ఉంటాము.
0: వెన్ మ్యాన్ పర్ఫార్మ్స్ ఎ నంబర్ ఆఫ్ యాక్షన్స్ ఇన్ దట్ పర్టికులర్ ఫారం, హీ హ్యాస్ టు సఫర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఆల్.
1: ఎట్టి విత్తనమును మనం నాటుకుందామో అట్టి మొక్క గానే, అట్టి వృక్షం గానే, అట్టి ఫలములు గానే మనకు లభిస్తాయి.
0: వాట్ ఎవర్ సీడ్ యూ సో ద ఫ్రూట్స్ అండ్ ది ట్రీ దట్ యు గెట్ విల్ డిపెండ్.
1: కేవలము మన యొక్క అభిమాన అహంకారం అభిమానాల చేతనే అనేక విధమైనటువంటి కార్యములు సలిపినట్టుగా మనం భ్రమిస్తున్నాము.
0: వీఆర్ డెల్యూడింగ్ అవర్ సెల్స్ దట్ వీఆర్ పర్ఫార్మింగ్ మెనీ యాక్ట్స్ బై అవర్ ఓన్ సెల్స్.
1: ఇది కేవలం అజ్ఞానమే.
0: దిస్ ఈజ్ అట్టర్ ఇగ్నోరెన్స్.
1: ఇది చేతు అది చేతు ఇంకెన్నియో చేతును అణిచి ఊహలు పల్లి అలసిపోకు. ఇది చేతు అది చేతు ఇంకెన్నియో చేతుననుచు ఊహలు పల్లి అలసిపోకు. ఏ విత్తులను నాటి ఇచ్చోట నుంటిరో, ఏ విత్తులను నాటి ఇచ్చోట నుంటిరో, ఆ ఫలముల మీకు అందుచుండు. విత్తనం ఒకటైన వేరైన ఫలములు లభించుటది చెట్లు సాధ్యమగును.
0: డోంట్ గెట్ టైర్డ్ అండ్ ఎగ్జాస్టెడ్ బై టెలింగ్ దట్ ఐ విల్ డూ దిస్ పర్టికులర్ యాక్ట్ అండ్ దట్ పర్టికులర్ యాక్ట్. వాట్ ఎవర్ సీడ్స్ యూ సో, ది ఫ్రూట్స్ విల్ డిపెండ్ అపాన్ దోస్ సీడ్స్ అలూన్. ఇఫ్ యూ సో వన్ టైప్ ఆఫ్ సీడ్, హౌ కెన్ యూ రీప్ ఎ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రూట్?
1: ఎన్ని అయినను పాప పుణ్యాల మనసు, ఎన్ని అయినను పాప కర్మాల మనసు, భ్రాంతిచే ఊహలందున అల్లిపోకు.
0: యూ డోంట్ గో ఆన్ ఇమాజినింగ్ బై ఎ డెల్యూటెడ్ మైండ్ విచ్ ఇస్ రిజల్ట్ ఆఫ్ కమిటింగ్ ఎ నంబర్ ఆఫ్ సిన్స్.
1: ఎన్ని చేసినావి అన్ని ఎంచి ఎంచి, పుణ్యమైనను ఫలమైన తీయకుండా, బ్రహ్మ మీకిచ్చి పంపును బరువుమాల, కర్మలన్నీ చేర్చిన కంఠమాల.
0: వాట్ ఎవర్ నంబర్ ఆఫ్ యాక్షన్స్ యు హావ్ పర్ఫార్మ్డ్ నాట్ లీవింగ్ ఈవెన్ వన్, ది అప్రోప్రియేట్ రిజల్ట్స్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ బ్రహ్మ విల్ గివ్ అండ్ అడోర్న్ యూ విత్ ఎ గార్లెండ్ ఆఫ్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్స్.
1: కనుకనే మనము త్రిమూర్తి ఆరాధన చేసి మనము చేసినటువంటి త్రికాలముల యొక్క పాపమును కూడా పరిహారం గావించుకునే నిమిత్తమై ప్రాత సంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య అని ప్రాత పూజ, మధ్యాహ్న పూజ, సాయం పూజ అనేటువంటివి ఏర్పడుతూ వచ్చాయి.
0: ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ ఆల్ ద సిన్స్ విచ్ వుడ్ హావ్ పర్ఫార్మ్డ్ ఇన్ డిఫరెంట్ వేస్, ది త్రీ టైప్స్ ఆఫ్ సంధ్య, ప్రాత సంధ్య, మార్నింగ్ సంధ్య అండ్ సంధ్య పర్ఫార్మ్డ్ ఇన్ ది ఆఫ్టర్నూన్, సంధ్య పర్ఫార్మ్డ్ ఇన్ ది ఈవినింగ్, దే హావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్. సిమిలర్లీ ది వర్షిప్, మార్నింగ్ వర్షిప్, వర్షిప్ ఇన్ ది నూన్ అండ్ వర్షిప్ ఇన్ ద ఈవినింగ్ హావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్.
1: సూర్యుడు తెల్లవారి బ్రహ్మస్వరూపుడు.
0: సన్ గాడ్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ బ్రహ్మ ఇన్ ది మార్నింగ్.
1: మధ్యాహ్న సమయం నందు ఈ సూర్యుడు ఈశ్వర స్వరూపుడు.
0: ద సేమ్ సన్ గాడ్ ఈజ్ ఈశ్వర డ్యూరింగ్ ద నూన్.
1: సాయంకాల సమయం నందు ఈ సూర్యుడే విష్ణు స్వరూపుడు.
0: బై ఈవినింగ్ ది సేమ్ సన్ గాడ్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ విష్ణు.
1: కనుకనే త్రిసందర్య ఎందు కూడాను త్రిమూర్తుల యొక్క ఆరాధనగా జరిగిపోతూ ఉంటుండాలి.
0: దట్ ఈస్ వై దీస్ త్రీ సంధ్యాస్ హావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్ యాజ్ ద వర్షిప్ ఆఫ్ ట్రినిటీ, త్రీ గాడ్.
1: కానీ ఇట్టి సత్యాన్ని గుర్తించి వర్తించేటువంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటుంటారు.
0: బట్ పీపుల్ హూ రికగ్నైజ్ దిస్ ట్రూత్ అండ్ పర్ఫార్మ్ దీస్ యాక్షన్స్ ఆర్ బికమింగ్ రాదర్ రేర్.
1: కనుకనే మనకు తెలియక అనేక కర్మలు ఆచరిస్తున్నాము. కనుక ఈ కర్మ పరిహారాల నిమిత్తమై మనము ఈ రకమైనటువంటి యొక్క ఐదు యజ్ఞములు కూడాను నిత్యము మనము గావించాలి.
0: యాజ్ వీఆర్ పర్ఫార్మింగ్ ఎ నంబర్ ఆఫ్ యాక్షన్స్ నాట్ నోయింగ్ ది ఇంప్లికేషన్స్ అండ్ వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ కిల్లింగ్ ఎ నంబర్ ఆఫ్ థింగ్స్.
1: ఈ యజ్ఞములకు ఈ విధంగా హోమగుండములు కానీ ఇంకే విధమైనటువంటి వేదికలు కానీ మనం ఏర్పరచుకోనక్కర్లేదు.
0: ఎవ్రీ డే విల్ హావ్ టు పర్ఫార్మ్ దీస్ ఫైవ్ యజ్ఞాస్. ఫర్ పర్ఫార్మింగ్ దీస్ ఫైవ్ యజ్ఞాస్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ ప్రిపేరింగ్ ది టైప్ ఆఫ్
1: తల్లిదండ్రుల ఆజ్ఞను శిరసావహించి,
0: obeying the commands of the Lord,
1: devatalanu chintinchi,
0: remembering the gods,
1: mana inti endunnatvanti o leka bayt unnatvanti okku edaina samayam vachinappudu aa pranulaku kontha aaharam nandinchi,
0: we can offer a little food to
1: leka oka bichagarikaina inta annam pattadu annam petti,
0: you can give a little food for the beggar,
1: konni kukkalakaina inta annamunu petti,
0: we can offer a little food at least for a dog.
1: ఈ విధమైనటువంటి యొక్క దైవాన్ని చింతించి మన జన్మను పోషించుకోవడానికి తగిన కృషి చేయటమే ఈ ఐదు యజ్ఞముల యొక్క సారము.
0: ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఆల్ దీస్ ఫైవ్ యజ్ఞాస్ ఈజ్ టు డూ సచ్ గుడ్ యాక్ట్స్ అండ్ శాంక్టిఫై అవర్ ఓన్ లైఫ్.
1: కనుకనే
0: దేర్ఫోర్
1: అన్నదానము కన్న అధిక దానం వేది తల్లిదండ్రుల కన్న దైవమేది, జగదీతపము కన్న సత్యశీలం వేది, దయ కంటే ఎక్కువ ధర్మమేది, సుజన సంగతి కన్న చూడలాభం వేది, క్రోధము కన్నా శత్రుత్వమేది, రుణము కంటెను నరుణకు రోగమేది, ధరణి అపకీర్తి కంటెను మరణమేది, సర్వదా కీర్తి కంటెను సంపదేది, స్మరణ కంటేను మించిన ఆదరణ ఏది, స్మరణ కంటేను మించిన ఆదరణ ఏది.
0: కెన్ దర్ బి ఏ గ్రేటర్ మోర్ సేక్రెడ్ చారిటీ దాన్ ఆఫరింగ్ ఫుడ్? కెన్ దర్ బి ఏ మోర్ సేక్రెడ్ గాడ్ దాన్ పేరెంట్స్? కెన్ దర్ బి ట్రూత్ విచ్ ఈస్ గ్రేటర్ దాన్ తపస్? కంపాషన్ ఇస్ గ్రేటెస్ట్ ఫార్మ్ ఆఫ్ ధర్మ అండ్ యాంగర్ ఈస్ గ్రేటెస్ట్ ఫార్మ్ ఆఫ్ సిన్ అండ్ టేకింగ్ ఎ లోన్ ఈస్ సంథింగ్ లైక్ ఎ డిసీజ్. కెన్ దర్ బి ఎ గ్రేటర్ డెత్ దాన్ ది ఇల్ ఫేమ్ ఆర్ బ్యాడ్ నేమ్? కెన్ దర్ బి ఎ గ్రేటర్ మెరిట్ దాన్ రిమెంబరింగ్ ది లార్డ్?
1: కనుక మానవ జీవితము చాలా ఉత్కృష్టమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది.
0: మ్యాన్స్ లైఫ్ ఈజ్ వెరీ సేక్రెడ్.
1: ఈ శ్రేష్టమైనటువంటి యొక్క మానవ జీవితమును పవిత్ర మార్గంలో ప్రవేశపెట్టడమే మన యొక్క ప్రధాన కర్తవ్యము.
0: అవర్ ఇంపార్టెంట్ డ్యూటీస్ టు మేక్ అవర్ ఓన్ సచ్ సేక్రెడ్ హ్యూమన్ లైఫ్ ఏ వర్తీ వన్.
1: కేవలం పైపై ఉచ్చారణ చేతను, పైపై మంత్రముల యొక్క ప్రతిష్ఠల చేతను మనము ఇట్టి పాపములు పరిహారం గావించుకుందామనేటువంటిది కేవలం వెరితనము.
0: ఇట్ ఈస్ రాదర్ అన్వైజ్ టు థింక్ దట్ బై మియర్లీ రిపీటింగ్ సమ్ మంత్రాస్ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ మేక్ అవర్ లైఫ్.
1: మంత్రముల చేత మన పాపం పరిహారం కాదు.
0: త్రూ మంత్రాస్ యూ కెనాట్ రిమూవ్ ది సిన్స్.
1: కర్మల చేతనే మనకు ఈ యొక్క పరిహారము ఎంతవరకునైనా జరుపుకోవచ్చును.
0: ఓన్లీ బై పర్ఫార్మింగ్ ది రైట్ యాక్షన్ యూ కెన్ రిమూవ్ ది సిన్స్ యూ హావ్ కమిటెడ్.
1: కనుకనే కర్తవ్య కర్మలను నిర్వర్తించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యం మీరు సంపాదించుకోవాలి.
0: దేర్ ఫోర్ యూ విల్ హావ్ టు అక్వైర్ ద రిక్వైర్డ్ కెపాసిటీ టు డిశ్చార్జ్ యువర్ డ్యూటీస్ ప్రాపర్లీ.
1: నిత్య జీవితంలో సత్యానందాన్ని మనం అనుభవించాలి.
0: ఇన్ డైలీ లైఫ్ యూ షుడ్ ఎంజాయ్ ద ట్రూత్ అండ్ ద బ్లెస్.
1: కేవలం మనం ఈనాడు అనుభవించేటువంటి ఆనందము లౌకిక ఆనందములు.
0: వాట్ ఎవర్ టైప్ ఆఫ్ జాయ్ దట్ యు ఆర్ ఎంజాయింగ్
1: టుడే ఆనందములు
0: ఇస్ ఓన్లీ మీన్ వన్.
1: క్షణికమైన ఆనందములు
0: ఇట్ ఇస్ ఎ టెంపరీ జాయ్.
1: అనిత్యమైన ఆనందములు
0: ఇట్ ఇస్ ఇంపర్మనెంట్ జాయ్.
1: అసత్యమైన ఆనందములు
0: ఇట్ ఇస్ అన్ట్రూ జాయ్.
1: ఈ ఆనందముల చేత మనం హృదయము ఏమాత్రం కూడా పరిశుద్ధం కానేరదు.
0: దిస్ కైండ్ ఆఫ్ జాయ్ కెన్ నెవర్ ప్యూరిఫై యువర్ హార్ట్.
1: కనుకనే చిత్తశుద్ధి లేని శివ పూజ ఏటికి?
0: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ఆఫరింగ్ వర్షిప్ టు శివ వితౌట్ హావింగ్
1: శుద్ధి లేని ఆచారం అది ఎలా?
0: What is the use of doing acharas without the
1: pavitra shuddhi leni pakamela?
0: What is the use of cooking food with vessels which are not pure?
1: Nee hrudayam aneetundi shuddhanga lenappudu nee enni karmalu aacharinchi prayojanam emti?
0: What is the use of performing different actions if your heart is not
1: asalu karmalu aacharinchitame chitta shuddhi nimittamu?
0: In fact, performing actions itself is for
1: mana karmala dwara chittam marinta ashuddham gaavinchukotamu. Idi marinta ajnanamu.
0: It is rather ignorant to perform actions and pollute our own heart.
1: Kani ee naadu aneka vidhamaitundi vedantamulu uchcharinchavachchu.
0: Today what is happening is we are uttering vedanta and we are preaching
1: kani
0: vedanta.
1: Kani aacharinchatam chaala kashtamu.
0: But practicing vedanta is
1: aa kashtamainatundi aacharanane manu pradhanamaina lakshyamlo unchukovali.
0: A person who works he gets
1: kashtamunandhe manaku sukham unnadi kani sukhamunandu sukhamu ledu. Na sukhar labhyate sukham.
0: There is joy in our own work and hard work. Without that, we will not be able to get joy.
1: Kanuka manamu nitya jeevitam lopala ye vidhamainatundi yokka veda shastram itihasa puranamulo manaku teliyakapoyinappudiki manaku telisinanta varaku kunu bhutadaya paschattapamulu mana hrudayamulo abhirudhi parchukovali.
0: We might not be knowing Vedas, Upanishads and all that, but in our day to day life we should exhibit
1: చేయగలిగినటువంటి శక్తి ఉండి కూడా నువ్వు దాన ధర్మములు చేయలేనటువంటి మూర్ఖత్వం అనేటువంటిది ఎన్ని మంత్రములు చేసినప్పటికీ నీ ప్రయోజనం లేదు.
0: ఇఫ్ ఎ పర్సన్ పర్ఫార్మ్స్ ఎనీ నంబర్ ఆఫ్ గ్రేట్ తపస్ ఎట్సెట్రా వితౌట్ పర్ఫార్మింగ్ వెన్ హీ హస్ ది కెపాసిటీ,
1: ఎంత వరకు నువ్వు మనం దాన ధర్మములు చేయాలి?
0: యూ మస్ట్ ఆఫర్ థింగ్స్ ఇన్ చారిటీ సో లాంగ్ యాజ్ యూ హావ్ ది కెపాసిటీ.
1: కనుకనే ధనము కూడా నలుగురు శత్రువులు ఉంటున్నారు.
0: వెల్త్ ఆల్సో కుడ్ బికమ్ ఎన్ ఎనిమీ ఫర్ యూ.
1: మొట్టమొదటి వాడు పెద్ద కుమారుడు ధర్మము.
0: ఫర్ వెల్ దేర్ ఆర్ ఫోర్ టైప్స్ ఆఫ్ థీవ్స్.
1: ఈ ధర్మమునకే ఈ ధనమును సద్వినియోగం గావించకుండా
0: ఫోర్ టైప్స్ ఆఫ్ పీపుల్ హూ మే క్లెయిమ్ ఇట్. ఫస్ట్ వన్ ఈస్ ది ఎల్డెస్ట్ సన్.
1: ఇంకా రెండవ వాడు అనగా రాజు అనగా ప్రభుత్వము ఏదో ఒక సాకు పైన ఏదో ఒక రైడ్ జరిగించో ఇంకే విధమైనటువంటి సుంకము అని చెప్పో లేక ట్యాక్స్ అని చెప్పో వాళ్ళు గుంజుకోవడానికి ప్రయత్నిస్తారు.
0: ద సెకండ్ క్లెయిమెంట్ ఫర్ వెల్త్ ఈజ్ the king who claims it by way of a tax or some such levy or fees.
1: వారు గుంజుకున్న తర్వాత మిగిలినటువంటి దానిని ఏ దొంగలో ప్రవేశించి అపహరిస్తారు.
0: The third claimant is a thief who may try to steal away whatever is left.
1: ఇంకా మిగిలి ఏమైనా ఉంటుంటే అగ్ని ప్రవేశించి భస్మం చేస్తుంది.
0: Still if there is something left out, it is the fire which may destroy it.
1: కనుకనే జీవితం ఉన్నంత లోపలనే మనం తగినటువంటి యొక్క తెలిసి దాన ధర్మాలు చేసి జీవితాన్ని సార్థకం గావించుకోవాలి.
0: Therefore, when you are having life, when you are having capacity, knowingly, you should perform actions of charity and justify the wealth.
1: తెలిసి చెయ్యాలి కానీ చచ్చిన తర్వాత ఏం చేస్తానికి వీలవుతుంది?
0: When you are alive, knowingly, with full intention, you'll have to do it.
1: చాలా మంది వీళ్ళు రాస్తుంటుంటారు, నేను చచ్చిన తర్వాత పలాని ధర్మం పలాని ధర్మం పలాని ధర్మం. ఏమిటి చచ్చిన తర్వాత? అది కూడా చచ్చుంది.
0: మెనీ పీపుల్
1: ఇలాంటిది చేసేది, నీవు బ్రతికినట్టే నీ హస్తములతో చేసి ఆనందాన్ని అనుభవించు.
0: మెనీ పీపుల్ రైట్ ఎ విల్ ఇన్ విచ్ దే సే హౌ టు డిస్పోజ్ ఆఫ్ ది వెల్త్ దట్ దే హ్యావ్. వెన్ యు ఆర్ అలైవ్ త్రూ యువర్ ఓన్ హ్యాండ్స్ బై యువర్ ఓన్ కాన్షియస్ ఎఫర్ట్,
1: ప్రతి ఒక్కటి కూడా మనం తెలిసి చేయాలి.
0: వాట్ ఎవర్ యూ డూ ఇట్ నోయింగ్లీ అండ్ ఇంటెన్షనలీ.
1: చూసి త్రొక్కు, తెలిసి మ్రొక్కు.
0: యూ సీ వాట్ ఈస్ అహెడ్ ఆఫ్ యూ అండ్ పుట్ యువర్ నెక్స్ట్ ఫుట్ అండ్ ఆల్సో నోయింగ్ ఫుల్లీ.
1: కనుకనే పరమభక్తుడైన త్యాగరాజు కూడాను తెలిసి రామ చింతన చేయవే.
0: త్యాగరాజు ఆల్సో హ్యాస్ డిస్క్రైబ్డ్ దట్ ఓ మైండ్ యూ గోన్ రిపీటింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ నోయింగ్.
1: నీవు తెలిసి భగవంతుని చింత చేయి మనసా.
0: ఓ మైండ్ ఆఫ్టర్ నోయింగ్ వెల్
1: ఏదో తెలియకుండా అజ్ఞాన వృత్తిలో నీవు స్మరించడానికి ప్రయత్నించద్దు.
0: డోంట్ రిపీట్ ద నేమ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ నోయింగ్ ఫుల్లీ.
1: సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వశక్తిమయుడు అనేటువంటి యొక్క విషయాన్ని గుర్తించుకుని ప్రయత్నించన్నాడు.
0: రిమెంబర్ దట్ హీఈస్ ఆమ్నిషియంట్ ఆమ్నిప్రెజెంట్ అండ్ ఆమ్నిపొటెంట్ నోయింగ్ ఫుల్లీ వెల్ రిమెంబరింగ్.
1: ఈనాటి భక్తులు సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వశక్తిమయుడు చక్కగా వర్ణిస్తారు, కానీ పనుల లోపల ప్రవేశపెట్టేటప్పటికే తుస్సు బుస్సని బయలుదేరుతుంటాది.
0: బట్ డివోటీస్ ఆఫ్ టుడే దే గో ఆన్ డిస్క్రైబింగ్ గాడ్ యాజ్ ఆమ్నిప్రెజెంట్ ఆమ్నిపొటెంట్ అండ్ ఆమ్నిషియంట్ బట్ దేర్ యాక్షన్స్ బిలై దీస్ థింగ్స్.
1: ఈనాటి మన యొక్క ప్రవర్తనలన్నీ కూడాను పూజారివుకు మాత్రమే ఒక హద్దుగా ఉంటున్నాయి.
0: టుడేస్ డివోషన్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ ఓన్లీ టు ది పూజారూమ్. అది
1: ఈ పూజారూమ్ లో ఉండినంతసేపు మాత్రం పరమశాంతిగా ఉంటారు.
0: సో లాంగ్ యాజ్ యూఆర్ ఇన్ ద ష్రైన్ యూ విల్ బి ఎక్స్పీరియన్సింగ్ ఇమ్మెన్స్ పీస్.
1: భగవంతుని చాలా ప్రాప్తిస్తూ ఉంటారు.
0: యూ విల్ బి ఆఫరింగ్ అండ్ ప్రేయింగ్ టు ద లార్డ్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ ద
1: ఆ గది దాటి యువతలు అడుగు పెట్టినా ఇంకా పని వారిపైన వారిపైన వీరిపైన అనేక రకమైనటువంటి యొక్క ఉద్రేకాలు బయలుదేరుతుంటాయి.
0: ద మోమెంట్ యూ స్టెప్ అవుట్ ఆఫ్ ది ష్రైన్ రూమ్ యూ బికమ్ అజిటేటెడ్ అండ్ గో ఆన్ షౌటింగ్ ఆర్ ఎవ్రీ వన్ దట్ యూ కమ్.
1: ఇది కాదు మన నిజమైనటువంటి యోగము, ఇది కాదు మన నిజమైనటువంటి ధ్యానము, ఇది కాదు మన నిజమైనటువంటి భక్తి.
0: దిస్ ఈజ్ నాట్ ట్రూ యోగ, ట్రూ ధ్యాన ఆర్ ట్రూ డివోషన్.
1: సతతం యోగిన, నిరంతరము కూడాను శాంతితో ప్రేమతో సత్యముతో జీవితాన్ని అంకితం గావించాలి.
0: వన్ షుడ్ బి ఇన్ ఎ స్టేట్ ఆఫ్ యోగా కంటిన్యూస్లీ అండ్ కంటిన్యూస్లీ వన్ షుడ్ ప్రాక్టీస్ లవ్ అండ్ డివోషన్.
1: భగవంతుని ముందు అనేక భరతనాట్యాలు ఆడుతుంటారు.
0: బిఫోర్ గాడ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్
1: ఈ వినయ విధేయతలు అనేటువంటిది కేవలము ఆషాఢభూతిని వేషాలుగా కనిపిస్తుంటాయి.
0: ద ఒబీడియన్స్ అండ్ ద హ్యూమిలిటీ ఎగ్జిబిటెడ్ ఆర్ ఓన్లీ
1: కొంచెం మరుగుపోయినా ఇంకా సాక్షాత్ దుర్వాసులో, విశిష్టులో, అంబరీషులో ఇంకే విధమైనటువంటి మార్గాల్లో అవలంబిస్తుంటారు.
0: బిఫోర్ గాడ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ షోన్ యాజ్ అన్ ఎగ్జిబిషన్.
1: ఈ విధంగా మారటం అనేటువంటిది ఏమాత్రం కూడా మంచిది కాదు.
0: వన్స్ యూఆర్ అవుట్ ఆఫ్ సైట్ యూ బికమ్ యువర్ ఓన్ రియల్ సెల్ఫ్. అండ్
1: సమయమును పురస్కరించుకొని కొన్ని పదములు మార్చుకోవచ్చును.
0: డిపెండింగ్ అపాన్ ది సర్కమ్స్టాన్సెస్ యూ మే చేంజ్ యువర్ టోన్ అండ్ వర్డ్స్ యూ.
1: కానీ హృదయాన్ని మాత్రం మార్చుకోరాదు.
0: బట్ యుడ్ నెవర్ చేంజ్ యువర్ హార్ట్.
1: ఇలాంటి వారి హృదయం కేవలం ఒక రాక్షస హృదయం అనే చెప్పవచ్చు.
0: ది హార్ట్ ఆఫ్ సచ్ పీపుల్ హూ గోన్ చేంజింగ్ ఫ్రమ్ మొమెంట్ టు మొమెంట్ దే ఆర్ డెమోనిక్ హార్ట్స్.
1: కనుక మనము చూచుటకు మానవుల వలే ఉంటుంది, మన ప్రవర్తన రాక్షస ప్రవర్తనలుగా ఉంటుంటే ఇంక దైవత్వం ఏ రీతిగా మనకు ప్రాప్తిస్తుంది?
0: ఫార్ అపియరెన్స్ ఇఫ్ యూఆర్ హ్యూమన్ బీయింగ్ బై యాక్షన్స్ ఇఫ్ యూఆర్ డెమన్స్ హౌ కెన్ యూ గెట్ ది గ్రేస్ ఆఫ్ గాడ్?
1: ఈనాడు ప్రపంచంలో మానవత్వం అనేటువంటిది ఎక్కడ కూడా కనిపించడం లేదు.
0: ద హ్యూమన్ నేచర్ అండ్ హ్యూమన్ క్వాలిటీస్ ఆర్ నాట్ సీన్ ఇన్ దిస్ వరల్డ్ ఇన్ ఎనీ స్మాల్.
1: అనేక సాధకులంతా కూడా భగవంతుని అన్వేషిస్తున్నాము, భగవంతుని వెతుకుతున్నాము, భగవంతుని వెతుకుతున్నాము అంటున్నారు.
0: A number of aspirants say that they are searching for God.
1: Sarvatra undinatundi bhagavantuni vetakatam enduku?
0: When
1: ekkada vetakatamu?
0: When God is omnipresent, where is the need for searching?
1: Tanu bhaktudu kaadu ganukane vetukutunnadu.
0: Because he is not a devotee, he is making a
1: nijamaina bhaktudaithe vetakanakkaraledu.
0: For a true devotee, there is no need for searching at all.
1: Sarvata paadipadam ta sarvato cheshiromukam sarvata srutimalloki. Sarvatra tane untunnadu.
0: For a true devotee, he finds God everywhere.
1: Eenadu bhagavantuni bhaktudu vetakatam ledu.
0: Today, devotee is not searching God.
1: Bhaktude bhaktulanu bhagavantudu vetukutunnadu.
0: In fact, God is searching for a true devotee.
1: Ekkada sarina bhaktudu unnada ani vetukutunnadu.
0: He is searching to find out where
1: he vetakatam endukante ekkada chuchina sarina bhaktudu ledu kanukane vetukutunnadu.
0: The reason for his searching for a true devotee is wherever you see, you don't get a true devotee at all.
1: ee naati mana bhakti antakudunu reverse.
0: The type of devotion that we are having is in the reverse.
1: Bhaktudu bhagavantuni vetukutunnadu anetidi poi bhagavantude bhaktulni vetukutunnadu ee naadu.
0: Today, instead of devotee searching for God, God is searching for devotee.
1: Kanuka manamu bhagavantudu మనలను వెతకనివ్వకుండా మనమే భగవంతుని దక్కించుకొని చిక్కించుకునేటువంటి ఉపాయాన్ని మనం తీసుకోవాలి, సాధించాలి.
0: టుడే వాట్ విల్ హావ్ టు జస్ట్ డూ ఈజ్ వీ హావ్ టు జస్ట్ గెట్ ది కెపాసిటీ టు గెట్ ది గ్రేస్ ఆఫ్ గాడ్.
1: కనుకనే కర్మాచరణ ద్వారా కాయమును సార్థకం చేసుకుని కాలమును పవిత్రము గావించుకుని దివ్యత్వాన్ని అనుభవించి పవిత్రతలో మనం లీనమైపోవాలి.
0: త్రూ ద బాడీ పర్ఫార్మ్ యాక్షన్స్ ఆఫ్ ధర్మ. Justify your own existence and make your life sacred and reach the goal.
1: Mana hrudayamu okkate.
0: Our heart is only one.
1: Idi kevalamu oka musical chair kaadu.
0: Our heart is not a musical chair.
1: Okka thuri okkaru maroka thuri marokaru maroka thuri marokarini ee hrudayamulo cherchukodaniki prayatninchakoodadu.
0: We should not introduce one day one particular person into our heart.
1: నిజమైనటువంటి భక్తుడు ఉండవలసినటువంటి లక్షణాన్ని మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
0: We have to make effort to find out what are the true qualities of a good devotee.
1: కష్టములకు నష్టములకు దుఃఖములకు విచారములకు నిందలకు నిష్ఠూరములకు అన్ని కాలములు ఎందుకూడను ఒకే సమత్వాన్ని మనం వహించాలి.
0: One should have an equal mindedness whether it is in the trouble, in the sorrow, in the joy, in the difficulties, in the problems and are all
1: పది మంది పొగిడితే మనము 50 pounds ఉండేటువంటి వాడు 100 pounds మనం పెరిగిపోతాం.
0: ఇఫ్ ఎనీవన్ ప్రైజెస్ అస్ వీ ఇంక్రీజ్ ఆల్మోస్ట్ 100%.
1: ఎవరైనా దూషిస్తే లేక విమర్శిస్తే మనం కృంగిపోతాం.
0: ఇఫ్ ఎనీ పర్సన్ క్రిటిసైజెస్ అస్ సెన్సర్స్ అస్ వీ ష్రింక్.
1: ఈ కుంగి పొంగనటువంటి యొక్క భక్తిని మనం సాధించాలి.
0: వీ హ్యావ్ టు డెవలప్ డివోషన్ విచ్ డస్ నాట్ గెట్ ఎలేటెడ్.
1: కృంగటము ఒక బలహీనత.
0: It is a weakness to shrink in oneself.
1: Pongipovatam oka ahankarata.
0: To get elated is a sense, is a type of
1: ego. Ee rendintiki manam sthanam ivvakoodadu.
0: We should not give room for either of them.
1: Pattina patteedo pattane patti teri pattu neggidaka atte undu.
0: I have held the feet. Whatever decision I have taken, let me not give it up. Whatever my
1: come. Korina dediyo korane koritivi korke chelludaka povakundu.
0: Whatever I have decided to ask, I have asked. Until I get my desire fulfilled, I am not going to give up.
1: Adigina dediyo adagane adigitivi adigina jiduaka viduvakundu.
0: I have asked for something, but once I have asked, until it is given, I am not going to give up.
1: Talachina dediyo talachane talachitivi talapu teeredaka povakundu.
0: When somehow I have thought of this particular thing, once I have thought of him in the way, I am not going to go away.
1: Boru padaleka taanaina bravavalayu.
0: Not being able to bear with us, he has to yield.
1: వడలు తెలియక నీవైనా అడుగవలయు.
0: Not forgetting your own self, you should go on asking.
1: అంతే కాని తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు అన్నారు.
0: But then, it is not a true quality of a good devotee to go away just like that.
1: ఇది భక్తుని యొక్క లక్షణాలు.
0: These are the qualities of a devotee.
1: ఇట్టి లక్షణాలను మనం అభివృద్ధి పరచుకొని మన యందు చేరినటువంటి అవలక్షణాలను దూరం చేసి ఈ నిత్యానందమును ఈ యొక్క బ్రహ్మానందమును ఆత్మానందమును అనుభవించి దేశమునందు తగినటువంటి ఆదర్శాన్ని అందించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: వీ హ్యావ్ టు డెవలప్ these qualities and foster these qualities. And we have to become distant for bad qualities. And we should enjoy Nityananda, Brahmananda and all that. And thus I bring my discourse to a close.

0: संसारोऽयमतीव विचित्रः यवत् भार्यायिं केवडो बिड्डडु यवत् भार्यायिं केवडो बिड्डडु यंत चित्रमो जी संसारम
1: Who is your wife? Someone else is your child. What a wonderful thing is this family which causes astonishment.
0: Yavadi vadamo, yavadate nuntimo, tatvamu indulo terayumutammuda.
1: To whom do you belong? From whom have you come? The entire knowledge or wisdom is contained in these statements.
2: Pavitratma Swarupulaina Vidyarthulara, Gadachina 8 Janmala Nundi, Shankara Bhagavatpadalu Rachinchinatuvanti, Tana Shishyulu Kudanu Anduku Koodinatuvanti, భజగోవిందం యొక్క శ్లోకముల యొక్క తత్వాన్ని మీకు వ్యక్తపరిచే నిమిత్తమై ఈ వారం దినములు కూడాను జరుగుతూ వచ్చింది. సర్వ వేదముల యొక్క సారము, సమస్త శాస్త్రముల యొక్క మూలము, సర్వధర్మముల యొక్క కీలకము, సర్వ జగత్తునందు ఉన్నటువంటి యొక్క సర్వ పదార్థముల యొక్క గమ్యము కూడాను ఒక్క పెన్నిధి అయిన భగవత్ సన్నిధి అనేటువంటి యొక్క తత్వాన్ని ఈ భజగోవిందం యొక్క శ్లోకములు మనకు స్పష్టపరుస్తున్నవి.
1: పవిత్రాత్మ స్వరూప స్టూడెంట్స్, ఫర్ ది పాస్ట్ 8 డేస్ వాట్ ఎవర్ శంకర భగవత్పాద హ్యాడ్ గివెన్ అస్ అలాంగ్ విత్ హిస్ డిసైపుల్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ది వర్సెస్ కాల్డ్ ది భజగోవింద, యు ఆర్ బీయింగ్ టోల్డ్ for a whole week the essence that is contained in all the Vedas, that is contained in all the Shastras, and that is contained in all the different types of dharmas which we are aware of. Apart from that,
2: sannidhi aneetvanti yokka tattvanni ee bhajagovindam yokka shlokamulu manaku spashtaparustunnavi.
1: Pavitra Atma Swarupa

0: and that is contained in all the different types of dharmas which we are aware of. Apart from that, you are being told that all the things in this world have got only one destination, and that destination is to reach God and become one with Him.
1: ప్రకాశించేటువంటి సూర్యునికి దట్టమైన మేఘములు అడ్డం వచ్చినప్పుడు భూమిపై ఉన్నటువంటి ప్రజలకు సూర్యుడు కనిపించడు. అంతమాత్రము చేత సూర్యుడు లేడని చెప్పడానికి వీలు కాదు. మలయ మారుతము ప్రవేశించినప్పుడు ఆ మేఘములను పక్కకు నెట్టుకుని పోవటం చేత సూర్యుడు మనకు కనిపించుతున్నాడు. అదే విధముగానే ఆత్మస్వరూపుడైనటువంటి ఆత్మ భాస్కరుడు మన అజ్ఞానమనేటువంటి యొక్క మేఘముల చేత కప్పబడటం వల్ల మానవుడు తన యొక్క స్వరూపాన్ని తాను తెలుసుకునలేనటువంటి యొక్క పరిస్థితిలో తాను అజ్ఞానములో మునుగుతున్నాడు. అట్టి సమయములో జ్ఞానము అనేటువంటి యొక్క గాలి వీచినప్పుడు అందులో ఈ యొక్క మేఘములు చెదిరిపోయి ప్రకాశవంతమైనటువంటి యొక్క ఆత్మ మనకు స్వస్వరూపాన్ని ధరించుతుంది. అదే విధముగానే మానవుడు ఈనాడు తమ విషయ సంబంధమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క భావములతో నిత్య సత్య నిర్మలమైనటువంటి ఆత్మస్వరూపాన్ని విస్మరించి కేవలము జగత్తే సత్యము నిత్యము అనేటువంటి యొక్క అజ్ఞానములో మునగటం వల్ల ఈనాడు ప్రజ్ఞాన సుజ్ఞాన విజ్ఞానం అనేటువంటి యొక్క గాలులు మనకు అత్యవసరమై ఆ గాలుల ద్వారా మనకు అడ్డమైనటువంటి యొక్క ఈ అజ్ఞాన మేఘములను దూరము గావించి తద్వారా మన స్వరూపాన్ని మనం నిరూపించేటువంటి పరిస్థితికి మనం సంసిద్ధులు కావాలని నేను ఆశిస్తున్నాను.
0: When the shining sun is in the sky, but thick clouds come in front of the shining sun, people on the earth are not able to see the sun. However, if there is a cool wind, and if the cool wind can push away the clouds, then the sun becomes evident. In the same manner and in accordance with this analogy, the sun, the effulgent sun of our Atma, is being covered by the clouds of our ignorance. If man can, by acquiring knowledge, move away the clouds of this ignorance, then the clouds will move and make clear so as to make the self-effulgent Atma shine to you and it becomes visible to you. Man in this world is forgetting what is permanent and what is of value, and that is Atma. He is looking after the worldly environment with the illusion that that is real, and he does not see the Atma because of these clouds. We require the paths of prajnana, sujnana and vijnana. We have to follow these paths, move away the clouds of self-deception and illusion so as to be able to see this effulgent Atma.
1: Kate kanta yavaru manaku bharyalu, bharya anaga yavaru, bharta anaga yavaru. Ame modata edo tana tallidandrulaku biddavale taru జన్మించి తదుపరి నీకు అప్పచెప్పిన తరువాత నీవు ఆమెను వివాహమాడిన తరువాత భార్య అని నీవు ఆ యొక్క సంబంధాన్ని అనుభవించడానికి పూనుకుంటున్నావు. దీనికి పూర్వము ఆమె ఎవరు, నీవు ఎవరు, ఒకరికొకరికి పుట్టుట ఎందు కాని గిట్టుట ఎందు కాని ఎట్టి సంబంధం కూడా లేనప్పుడు ఇట్టి సంబంధము నిత్య సత్యమైనటువంటి సంబంధమని భావించుట ఇది ఒక భ్రాంతియే కాని ఇంక వేరొకటి కాదు.
0: Who is your wife? Who is the husband for that wife? You must recall that whom you now call your wife was born as a daughter to some parents. After she is married to you, you begin to develop a connection which you call the connection between a wife and husband. But before the marriage, who is she and who are you? There is no permanent relationship. But as a result of this marriage, whatever relationship has been established is being regarded by you as permanent simply because of the illusion in which you are. You regard this connection as a permanent connection.
1: Pravahamula yendu aneka chettukommala kottukoni vachi madhya madhya konni konni prantamulalo avi rendunu cherutu tirigi veedipothu ee vidhamaina

0: వంటి యొక్క సంబంధ అనుబంధములను, సంయోగ వియోగములను, ఈ యొక్క రెండు కర్రలు కూడా అనుభవించటము, ఇది ప్రాకృతమైనటువంటి యొక్క అనుభవము.
1: ఇన్ ఏ స్ట్రీమ్ విచ్ ఇస్ ఫ్లోయింగ్ స్ట్రీమ్ ఆఫ్ వాటర్, ఇట్ ఈస్ క్వైట్ కామన్ ఫర్ యూ టు సీ దట్ మెనీ బ్రాంచెస్ ఆఫ్ ది ట్రీస్ దట్ లై నియర్ ది రివర్ కమింగ్ టుగెదర్ ఇన్ ది స్ట్రీమ్, మూవింగ్ టుగెదర్ ఫర్ సమ్ డిస్టెన్స్, separating away from each other after moving together for some distance. This phenomenon is quite common and many of you would have known this.
0: మరొక సంసారమునకు సంబంధించినటువంటి ఆ చెట్టులో పుట్టినటువంటి బిడ్డ ఈ భర్త వంటి వాడు. ఈ రెండు కొమ్మలు కూడాను ఆ యొక్క సంసారం అనేటువంటి వృక్షమును వీడి ఈ జీవితం అనేటువంటి ప్రవాహములో చేరి మధ్య మధ్య సంయోగ వియోగములతో ఈ సంకర్షణాత్మక మహోత్తాల తరంగమైనటువంటి సాగరమునందు ఈదుతూ ఉంటుంటారు.
1: One branch of a tree which comes out of that tree into the river is like one person who is coming out of a family. Another branch which comes out of another tree into the river is like another person who comes from a separate family. The joining of these two branches together is like the joining of two people as husband and wife. They move together, join, separate, and they struggle by joining and separating in this stream of life.
0: ఈ భార్య భర్తలు మధ్య కాలము లోపల చేరినటువంటి వారే కాని వీరు ఆదికి గాని అంత్యమునకు కాని ఏమాత్రము సంబంధులు కారు.
1: This husband and wife are only persons who have joined together for an intermediate duration. They have never been together either in the beginning nor are they going to be together either at the end.
0: కనుక వీరి నిమిత్తమై నీవు భ్రాంతిని పడి నీ యొక్క స్వస్థరూపాన్ని నీవు దూరము చేసుకునకు బిడ్డా అని శంకరుల వారు కాతే కాంత అన్నారు. ఎవరు నీ భార్య అని ప్రశ్నించారు.
1: ఫర్ దిస్ ఇంటర్మీడియట్ కమింగ్ టుగెదర్ డూ నాట్ టేక్ ది ఇల్యూషన్, బీ అండర్ ది ఇల్యూషన్ అండ్ థింక్ దట్ దిస్ ఇస్ అ పర్మనెంట్ రిలేషన్షిప్. శంకర ఆస్క్స్ యూ ది క్వశ్చన్, హూ ఈజ్ యువర్ వైఫ్ ఇన్ దిస్ కాంటెక్స్ట్.
0: కహతే పుత్రః, ఎవరు నీ పుత్రుడు?
1: హూ ఈజ్ యువర్ చైల్డ్?
0: కేవలము ఒక జన్మాంతర కర్మ ఫలితము చేత రుణానుబంధం వల్ల నీకు ఇతను బిడ్డగా పుట్టినాడే కాని ఇతనికి నీకు ఎట్టి సంబంధం కూడాను లేదు. భాగవతమునందు కూడాను దీనినే ఒక విధమైనటువంటి యొక్క హాస్యాస్పదంగా కూడాను ఆస్తి నిమిత్తమై వచ్చినటువంటి యొక్క బిడ్డ ఈ బిడ్డ అంతేకాని ఆత్మ నిమిత్తమై వచ్చినటువంటి వాడు కాదని కూడాను ప్రబోధించింది.
1: దిస్ సన్ ఆఫ్ యువర్స్ యూ షుడ్ రియలైజ్ హ్యాస్ కమ్ యాజ్ యువర్ సన్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ సమ్ థింగ్స్ విచ్ యూ మే హ్యావ్ డన్ ఆర్ హీ మే హ్యావ్ డన్ డ్యూరింగ్ హిస్ పాస్ట్ బర్త్స్. ఇట్ ఈస్ ఓన్లీ టు రిడీమ్ ఎన్ అమౌంట్ ఆఫ్ డెట్ విచ్ హీ మే హ్యావ్ ఓడ్ యూ డ్యూరింగ్ హిస్ పాస్ట్ బర్త్స్ దట్ హీ హ్యాస్ కమ్ యాజ్ ఎ సన్. This situation has been described in Bhagavata in somewhat ludicrous manner by saying that the son comes to you in this world as a son for the sake of your property. He does not come by any connection with your atma.
0: Sutulu runastulu ani kudanu deeniki oka pedda birudu nichindi.
1: There is also a title given to these children by saying that they are indebted persons.
0: మానవుడు మరణించిన తరువాత తన ప్రాప్తానుసారంగా సుఖదుఖములను అనుభవించి తదుపరి మేఘముల ద్వారా వర్షములో ప్రవేశించి ఆ వర్ష బిందుల ద్వారా పంటలో చేరి ఆ పంట యొక్క దీనివల్ల తల్లిదండ్రులలో చేరుకొని ఆ తల్లిదండ్రుల ద్వారా ఈ జగత్తునకు ఒక స్వరూపాన్ని తాను పొందుతున్నాడు.
1: As soon as man dies, according to his doings, he either has pain or pleasure, and after experiencing his pain and pleasure, he takes the shape of a cloud. From the cloud, he takes the shape of rain. The rain falls on a harvest, turns into food. The food is fed to the parents, and through the parents, he takes birth again in this world. This is how he comes on the surface of this earth.
0: ఇది జన్మాంతరం యొక్క సంబంధము చేత రుణానుబంధంగా ఏర్పడినటువంటిదే కాని తండ్రి కొడుకు అనేటువంటిది దేహ సంబంధమే కాని ఆత్మకు తల్లిదండ్రి యొక్క సంబంధం ఏమాత్రం కూడా లేదు.
1: దిస్ టేకింగ్ బర్త్ ఇన్ ఎ ఫ్యామిలీ, బీయింగ్ బోర్న్ యాజ్ ఎ son to some parents is only the result of what he may have done in his previous births and takes shape as indebtedness to the parents. This has no connection whatsoever to the Atma. This is a bodily relationship.
0: ఈ యొక్క వ్యక్తిని నీవు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చావు అని ప్రశ్నించినప్పుడు తాను ఏమి చెప్పగలడు? తాను ఎవడో, ఎక్కడి నుంచి వచ్చెనో, ఎంతమందికి తండ్రి ఆయనో, ఎంతమందికి కుమారుడాయనో, ఎంతమందికి భర్త ఆయనో, ఎంతమందికి సోదరుడాయనో, అది ఎంత వయసో, ఏ జన్మమును ఏ విధమైనటువంటి యొక్క సంబంధం తాను సంపాదించుకున్నో, ఇవన్నీ కూడా నువ్వు చెప్పడం సాధ్యం కాదు.
1: ఇఫ్ యు ఆస్క్ దిస్ ఇండివిజువల్ హూ ఆర్ యు, వేర్ హ్యావ్ యూ కమ్ ఫ్రమ్, హీ విల్ నాట్ బి ఏబుల్ టు ఆన్సర్. హౌ కెన్ హీ టెల్ యూ హౌ మెనీ బర్త్స్ హీ వాజ్ ఎ సన్ టు హూమ్? How can he tell you in how many births he was a father to whom? How can he tell you in how many births he was a husband to whom? He will not be able to tell you how many different births he had taken and how he had landed himself in this present birth.
0: Kanuka mana puttuka matti nunchi raavatam cheta manavale sarva jeevulu puttatam cheta matti pellaku etti sambandhamu. ఈ మానవత్వానికి మానవత్వానికి కూడాను అట్టిదే సంబంధం.
1: బికాస్ ఎవ్రీవన్ టేక్స్ బర్త్ అండ్ గ్రోస్ అవుట్ ఆఫ్ మడ్ అండ్ దిస్ ఇస్ డన్ బై ఎవ్రీవన్. ది రిలేషన్షిప్ బిట్వీన్ వన్ ఇండివిజువల్ అండ్ అనదర్ ఈజ్ నో మోర్ దాన్ ది రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ వన్ కార్డ్ ఆఫ్ మడ్ అండ్ అనదర్ కార్డ్ ఆఫ్ మడ్. దిస్ ఇస్ నో మోర్ దాన్ దిస్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ వన్ హ్యూమన్ బీయింగ్ అండ్ అనదర్.
0: మట్టిలోనే పుట్టి మట్టిలోనే పెరిగి మట్టిని రుంగరే మందమతులు.
1: పీపుల్ ఆర్ బోర్న్ ఇన్ మడ్, పీపుల్ గ్రో ఇన్ మడ్, బట్ దీస్ ఫూలిష్ పీపుల్ డూ నాట్ నో ది మీనింగ్ ఆఫ్ దిస్ మడ్.
0: బ్రతుకులన్నీ మట్టి, భవబంధములు మట్టి, సంసారం అది మట్టి, చావు మట్టి, మాయి మట్టికింత మాయలో పడనేల.
1: Our life is mud. All our connections in the world are like mud. The whole family is like mud. Death itself is like mud. If this entire situation is like mud, why we get mixed up in this mud?
0: Talli dandrulu evaru, tanayulu mari evaru, mitrulu evarilaru, shatrulu evaru, dhanamulu evarivi, dhanyamulu evarivi, gruhamulu evarivi, gestulu evaru, manamevaramu purvamandachatuntimo తిరిగి ఎచ్చటుందుమో తెలియలేము.
1: హూ ఇస్ ది ఫాదర్, హూ ఇస్ ది మదర్, హూ ఆర్ ది సన్స్, హూ ఆర్ ది ఫ్రెండ్స్, హూ ఆర్ ది ఎనిమీస్, వేర్ ఇస్ ది మనీ, వేర్ ఇస్ ది వెల్త్? వీ డూ నాట్ నో హూ వీ ఆర్, వీ డూ నాట్ నో వేర్ వీ విల్ బీ ఆర్ వేర్ వీ హావ్ కమ్ ఫ్రమ్.
0: ఇట్టి మాయ సంబంధమైనటువంటి యొక్క ఈ జగత్తునందు మమతలను పెంచుకొని మాధవుని దూరం చేసుకుని దివ్యత్వమునకు అతి దూరమై ఈ బంధమునకు లోబడి మన జీవితమును కేవలము అశాంతిమయమైనటువంటి జీవితంగా మనం అభివృద్ధి చేసుకుంటున్నాము.
1: ఇన్ దిస్ ఇల్యూజరీ వరల్డ్ వీ గో ఆన్ ప్రాంప్టింగ్ అండ్ ఇంక్రీజింగ్ అవర్ అట్రాక్షన్స్ అండ్ అవర్ అటాచ్మెంట్స్. దేర్ బై వీ బికమ్ డిస్టెంట్ ఫ్రమ్ మాధవ. దేర్ బై వీ డూ నాట్ అండర్స్టాండ్ అండ్ గెట్ క్లోజర్ టు డివినిటీ. We are only increasing our bondages in this world by all these processes.
0: Kanuka deha sambandhamainatvanti yokka anubandhamulu gaani pratibandhamulu gaani satyamuga manam bhavinchakoodadu. Unnanta varaku mana kartavyanni nirvartinchukuneetvanti prayatnamunakai manam samsiddhulu kavali. Ante kaani kayamunaku kayamu etti sambandhamunu kodunu shashvatanga undadaniki veelu kaadu.
1: In this context, we should not attach any importance to bodily connections or to bodily separations. So long as we are in this world, we should be able to make our life purposeful. We should attach no significance to any relationship of one body to another body by way of a bodily connection.
0: Dehamu pancha bhautikamu. Dehamu kulaka tappadeppudun. Dehi niramayundu. గణుతింపక దేహికి చావు పుట్టుకల్ మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు. నిజంబు చూడ ఆ దేహియే దేవదేవుడు మదిన్ తలపోయగ ఆత్మరూపుడవు అని.
1: ది బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ ది ఫైవ్ వరల్డ్లీ ఎలిమెంట్స్. this body which is made up of these five transitory elements is certain to fall. There is no stamp on the body to tell you when he will die or when he will be born. Do not be led away by this impermanent body. Think of the Atma, which is the permanent one.
0: దీనికి ఒక చిన్న కథ.
1: There is a small story for this.
0: ఒకనొక దినము రాజకుమారుడు వేటాడు నిమిత్తమై అరణ్యములో సంచరిస్తూ వచ్చాడు.
1: One day, the Yuvaraja, the Raja's son, with a view to hunt, he was moving about in a forest.
0: ఇతను అరణ్యములో సంచరించి కొంత అలసిపోయి ఏదో దాహ నిమిత్తమై తాను అనేక ప్రాంతములంతా వెతుకుతూ ఒక ఆశ్రమాన్ని చేరుకున్నాడు.
1: While moving about in the forest, he was tired. He became thirsty. He wanted to quench his thirst, moved hither and thither and reached an ashram.
0: ఆశ్రమం చేరిన తక్షణమే అతని రూప సౌందర్యములు ఆ ఆశ్రమవాసులు గమనించి అతనిని చక్కగా స్వాగతం చేసి అతనికి చల్లని నీరు తీయని పండ్లు కూడాను అందించి విశ్రాంతి నిమిత్తమై ఒక చోటు అతనికి అప్పచెప్పారు.
1: The inmates of the ashram were attracted by this prince. They took him into the ashram and they gave him some fruit to eat and some cold water to drink and asked him to take rest.
0: ఆ విధమైనటువంటి విశ్రాంతి నిమిత్తమై ఏర్పడినటువంటి ప్రదేశమునందు ఆ రాజకుమారుడు నివసించక ఈ ఆశ్రమ పెద్దను దర్శించాలి అని తాను కోరాడు.
1: The prince did not agree to rest in the place that was allotted to him for taking rest. But he wanted to look at the elders who live in that ashram.
0: తక్షణమే ఆ రాజకుమారుణ్ణి ఆ ఆశ్రమ వాసి లోపల అనేక రకములైనటువంటి పెద్దలు ఉండినప్పటికీ ఆశ్రమ అధికారి అయినటువంటి యొక్క పెద్ద స్వామి చింతకు తీసుకుని వెళ్లారు.
1: The inmates immediately took this prince, not to many of the elders, although there were several elders in the ashram, but they took him straight to the head of the ashram.
0: అక్కడికి వెళ్లిన తక్షణమే ఆ స్వాముల వారు, నాయన నీవెవరు అని ప్రశ్నించాడు.
1: This Swami, who was the head of the ashram, asked this young man, who are you?
0: జితేంద్రియ రాజ్యం నుంచి నేను వచ్చాను అన్నాడు.
1: He replied that he comes from the kingdom of Jitendriya.
0: నీ పేరేమి అన్నాడు.
1: He asked him, what is your name?
0: జితేంద్రియ రాజకుమార్ అన్నారు.
1: He said that his name was Prince Jitendriya.
0: మీ తండ్రి గారి పేరేమిటి అన్నారు.
1: He asked him, what is his father's name?
0: జితేంద్రియ మహారాజ్ అన్నాడు.
1: He said, it was the Maharaja Jitendriya.
0: మీ రాజ్య ప్రజలు ఏ విధంగా ఉంటున్నారు అన్నాడు.
1: The Swami asked him, how are the people in your kingdom?
0: అందరూ జితేంద్రియ ఆనందాన్ని అనుభవిస్తున్నారు అన్నాడు.
1: He said, all the people are having the Jitendriya happiness or bliss.
0: సరే, ఈ స్వాముల వారికి సందేహం వచ్చింది. జితేంద్రియులనగా ఇంద్రియమును నిగ్రహించినటువంటి వాడు జితేంద్రియుడు కాని ఇంద్రియమును నిగ్రహించక రాజసికమైనటువంటి భావములతో పరిపాలన సల్పుతూ ప్రజలను అనేక రకములైనటువంటి యొక్క అదుపులో ఉంచుకున్నటువంటి వారు జితేంద్రియ మహారాజు, జితేంద్రియ రాజకుమార్, జితేంద్రియ ప్రజలు, జితేంద్రియ రాజ్యము అని చెప్పడానికి ఏమాత్రం కూడా సాధ్యం కాదు. ఈ నామముకు తగినటువంటి సార్థకత వీరిలో ఉన్నదా లేదా అని పరీక్షించే నిమిత్తమై ఆ స్వాముల వారు ఆనాడే ఆ రాజకుమారుని ఆ ఆశ్రమంలో ఉండమని, నాయన నీ రాజ్యం ఎక్కడా అని దానికి దోవలంతా కూడాను చక్కని అడ్రస్ అంతా తీసుకుని ఆ స్వాములు వారు బయలుదేరాడు.
1: ది స్వామి హూ వాజ్ ది హెడ్ ఆఫ్ ది ఆశ్రమ్ హ్యాడ్ ఎ డౌట్. ది వర్డ్ జితేంద్రియ మీన్స్ కంట్రోలింగ్ ఆల్ యువర్ సెన్సరీ ఆర్గన్స్. హౌ కెన్ దిస్ ప్రిన్స్ కాల్ హిమ్సెల్ఫ్ ప్రిన్స్ జితేంద్రియ? ది కింగ్ ఇస్ జితేంద్రియ, పీపుల్ ఆర్ జితేంద్రియస్, అండ్ హౌ ఇస్ దిస్ పాసిబుల్? How can one, without controlling his organs, yet ruling people and calling himself a king, be at the head of a kingdom? How can all these people call themselves by this name? This must be simply a kind of deceit. And he wanted to test it for himself. The Swami asked this prince, where is your kingdom? How does one go to your kingdom? Please let me know. And he asked him to stay there.
0: Antadito poka, nayana, nee dustunu naaku vadalipetti ఈ ఆశ్రమంలో ఉన్నంత వరకును మా కాషాయ వస్త్రములు ధరించి నేను వచ్చినంత వరకు ఆశ్రమంలోనే ఉంటుండమని కోరాడు.
1: దిస్ స్వామి ఆస్క్డ్ ది ప్రిన్స్ గివ్ హిస్ ప్రిన్స్లీ రోబ్స్ టు హిమ్ అండ్ టోల్డ్ హిమ్ టు వేర్ ది కాషాయం విచ్ ది యెల్లో రోబ్ విచ్ ది స్వామి వాజ్ వేరింగ్ అండ్ టు రిమైన్ ఇన్ ది ఆశ్రమ్ అంటిల్ హీ రిటర్న్ బ్యాక్ టు ది ఆశ్రమ్.
0: అతను జితేంద్రియ రాజకుమారుడు కనుక ఎట్టి భేదములు కూడాను లేక తన యొక్క డ్రస్సునంతా వదలి కాషాయ వస్త్రమును ధరించి ఆ యొక్క స్వాములు వారి ఆజ్ఞ ప్రకారము ఆ వస్త్రములు అతనికి అందించాడు.
1: ది ప్రిన్స్ బికాస్ హీ ఇస్ ఎ జితేంద్రియ హీ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఎఫెక్టెడ్ బై దిస్ సజెషన్ హీ ఇమీడియట్లీ రిమూవ్డ్ హిస్ ప్రిన్స్లీ రోబ్స్ హ్యాండెడ్ దెమ్ ఓవర్ టు ది స్వామి అండ్ టుక్ ది యెల్లో రోబ్ ఫ్రమ్ ది స్వామి అండ్ పుట్ ఇట్ ఆన్ హిమ్సెల్ఫ్.
0: దానిని తీసుకుని వెళుతూ కొంత దూరం వెళ్లిన తర్వాత రాజకుమారి దుస్తులపైన ఏదో ఒక రక్తపు చుక్కల వలె కొంత కలర్లంతా చల్లి దానిని ఒక మూట కట్టుకుని ఈ యొక్క మహా స్వాముల వారు ఆ రాజ్యానికి బయలుదేరి వెళ్లారు.
1: ది స్వామి ఆఫ్టర్ గోయింగ్ సమ్ డిస్టెన్స్ హీ రిమూవ్ దిస్ ప్రిన్స్లీ రోబ్స్ అండ్ గాట్ సమ్ బ్లడ్ స్టెయిన్స్ పుట్ ఆన్ దీస్ రోబ్స్ అండ్ టుక్ దోస్ రోబ్స్ విత్ హిమ్ అండ్ ట్రావెల్ టు దిస్ కింగ్డమ్ ఆఫ్ జితేంద్రియ.
0: రాజ్యములకు వెళ్లి రాజు యొక్క సింహద్వారం దగ్గర ఉన్నటువంటి యొక్క జవానులతో ఒక స్వాముల వారు వచ్చారు. అతను తన కుమారుని యొక్క నిమిత్తమై చాలా దుఃఖపడుతున్నాడు, రాజకుమారుని యొక్క వార్త రాజునకు చెప్పుటకై వస్తున్నాడు అని చెప్పని వార్తను పంపించాడు.
1: హీ రీచ్ ది కింగ్డమ్ అండ్ ఫౌండ్ అట్ ది మెయిన్ ఎంట్రన్స్ ది పీపుల్ హూ ఆర్ గార్డింగ్ ది ఎంట్రన్స్. హీ టోల్ దెమ్ దట్ ఎ స్వామి హెడ్ కమ్ అండ్ ది స్వామి ఈస్ వెరీ మచ్ వరీడ్ అబౌట్ ది ప్రిన్స్ ఆఫ్ దట్ కింగ్డమ్ అండ్ హీ వాంట్స్ టు కన్వే సమ్ ట్రాజిక్ న్యూస్ టు ది కింగ్. ప్లీజ్ గో ఇన్ అండ్ టెల్ ది కింగ్.
0: అతను వెళ్లిన తక్షణమే ప్రధానమంత్రిని చూచాడు. ప్రధానమంత్రిని చూచి, నాయన, మీ రాజకుమారు ఈ విధమైనటువంటి యొక్క పులివాత పడి ప్రాణమును వదిలాడు. అతని దుస్తులు గుర్తుకు నిమిత్తమై నేను తెచ్చాను, కనుక ఈ వార్త రాజులకు మాత్రం అందించడానికి వచ్చానని తాను చెప్పాడు.
1: ది స్వామి మెట్ ది ఫస్ట్ పర్సన్ టు మీట్ వాజ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది కింగ్డమ్. హీ టోల్డ్ ది ప్రైమ్ మినిస్టర్ దట్ ది ప్రిన్స్ had been killed by a tiger and in order that you may believe in it I have brought these blood stained clothes as proof of the fact that the prince had been killed by the tiger. Will you please take this tragic news to the king?
0: Aa mantri itanu cheppinatvanti vaartalaku ye maatramu kuda nu maarpu chendaka chirunavu topala ayyo taamu dharinchinadi kaashaya vastramu ee rajakumarani yokka antyam nimittamai అనగా తాను గతించినటువంటి యొక్క వార్త నిమిత్తమై మీరింత విచారించటము చాలా హాస్యాస్పదంగా ఉంటుండాలి, అయినా కూడాను మీ అభిష్ట నిమిత్తమై రాజుల చెంత మీరు తీసుకుని వెళ్తానని అతన్ని తీసుకెళ్లాడు.
1: ది మినిస్టర్ వెన్ హీ హర్డ్ ది న్యూస్ హీ రిమైన్డ్ టోటలీ అన్చేంజ్డ్ ఇన్ ఫ్యాక్ట్ హీ వాజ్ అన్అఫెక్టెడ్ అండ్ హీ ఈవెన్ స్మైల్డ్ అండ్ సెడ్ లుక్ యు ఆర్ ఎ సన్యాసి యు ఆర్ వేరింగ్ ఎ యెల్లో రోబ్ ఇట్ లుక్స్ రిడిక్యులస్ దట్ యూ షుడ్ గ్రీవ్ ఫర్ ది డెత్ ఆఫ్ ఎ ప్రిన్స్. However, since you want me to convey this news to the king, I shall do so.
0: Vellini tachane rajunu darshinchi aa dustulu rajunuku appa cheppi golluna yedchadu. Yedchina tachane raju pakkuna navvadu.
1: As soon as this sanyasi was led to the presence of the king, he handed over these blood stained clothes to the king and he began weeping very loudly. When the sanyasi was weeping very loudly, the king looked at him and he simply laughed.
0: Nayana, sayankalam nandu oka vruchyam paina aneka pachulu vachi valutuntai. Aa valinanta matramana aa vruchyam painunnanta kalamu aa pachuluku etti sambandham kudanu ledu. Tellavarina tachchaname ఏ పచ్చి ఏ దిశకు వెళ్లాలని సంకల్పించుకుంటుందో ఆయా పచ్చి తెల్లవారిన తక్షణమే పచ్చులు లేచి వెళుతుంటాయి. ఒక పచ్చికి ఒక్కటి చెప్పి వెళ్లడానికి వీలు కాదు, ఒకదానికొకటి సంబంధం లేదు. అదే విధముగానే నా యొక్క సంసారము అనేటువంటి ఈ వృక్షం పైన నేను, నా భార్య, నా బిడ్డలు, నా అల్లుళ్ళు, నా కోడళ్ళు, నా మనమలు, నా మనమరాళ్ళు ఇంతమంది అనేటువంటివిగా వచ్చి వాలినాయి. నేడు ఆ పచ్చి వెళ్లిపోయింది, ఇంకా రేడుపో మొన్నాడో కూడాను ఏ పక్షులు ఎక్కడికి వెళ్తుంటాయో ఇంత మాత్రమునకై నీవు ఇంత విచారించటము చాలా హాస్యాస్పదంగా ఉంటుండాలి. ఇంత సత్యాన్ని నీవు గుర్తించలేనటువంటి వాడు, ఈ కాషాయం వ్యర్థం అన్నాడు ఆ మహారాజు.
1: ది కింగ్ టోల్డ్ ది సన్యాసి దట్ లుక్ By the time the evening comes on, several birds come and perch on a tree. There is no connection between one bird and another, except that they all come and perch on the tree. As soon as it is morning time, these birds fly away. Each bird goes its own way. One bird cannot tell the other where it is going or when it is going. The birds have no connection with each other. In the same manner, on my family tree, all these birds, myself, my wife, my children, my grandchildren, all of them have come and are standing on the family tree like birds. Today, one bird, that is the prince, has gone away. Tomorrow, surely, another bird will go and more birds will go. It looks ridiculous that you are wearing the robe of a sannyasi and you seem to be grieving for this and attaching so much importance to this.
0: Sare, Rajuku, ఆ కుమారుని పైన ఏమాత్రమైనా కొంత విరక్తి కలిగిందో ఏమిటో, ఆ కుమారునికి రాజ్యము కట్టడం ఇష్టం లేదో ఏమిటో, తనకు ఇంకొక భార్య ఇంకొక కుమారుడు ఉన్నాడో ఏమిటో అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క సన్యాసులో వేరువేరు భావములుగా అభివృద్ధి చేసుకుని ఈ రాజు ఇట్లా ఉండని తల్లి దగ్గరికైనా పోయి చెప్పినప్పుడు కడుపులో నవమాసమును మోసి పెంచి పెద్ద చేసినటువంటి తల్లికి కంటిదారలు రాకుండా ఉండునా, ఈ యొక్క తల్లి బాధపడకుండా ఉండునా అని రాజమాతను చూడటం కోసమని తాను తిరిగి అక్కడి నుంచి అంతఃపురంలోకి బయలుదేరి వెళ్లాడు.
1: దిస్ సన్యాసి థాట్ దట్ పర్హాప్స్ దిస్ కింగ్ డస్ నాట్ లైక్ దిస్ పర్టిక్యులర్ సన్. ఇట్ మే బి దట్ హీ హాస్ డెవలప్డ్ సమ్ కైండ్ ఆఫ్ డిటాచ్మెంట్ టు దిస్ సన్. He may be having another wife, he may be having a son by another wife to whom he has got more attachment. I will leave the king. Let me now go to the mother of the prince, that is the Rajamata, and tell her this news. The mother should certainly have given birth to the son after bearing him for 9 months, and all that trouble will surely result in tears coming from her eyes. So he goes to the Rajamata.
0: Antapuramulo dasilu ఆ సన్యాసిని రాజమాత దగ్గరికి తీసుకుని వెళ్లారు. రాజమాత దగ్గరికి తీసుకుని వెళ్లిన తక్షణమే ఆ దుస్తులు రాజమాతకు అప్పచెప్పి, తల్లి, నీ కుమారుడు బెబ్బులు వాత పడి ప్రాణమును వదిలాడు అని గట్టిగా ఏడ్చాడు.
1: The attendants took him to the palace and took him to the Rajamata. As soon as he was in the presence of the Rajamata, this sannyasi gave the blood-stained clothes to the mother and he said, "Your son has been killed by a tiger," and he started weeping loudly.
0: అప్పుడు రాజమాత, సన్యాసి, ఈ విచారమునకు ఏమాత్రం కూడాను కారణము లేదే, ఏదో ఒక చత్రము లోపల మార్గమధ్యంలో ప్రయాణికులు అనేక మంది దిగుతూ ఉంటుంటారు, కానీ ఆ చత్రములో దిగుతారు, వారు విశ్రాంతి తీసుకుంటారు, తిరిగి విశ్రాంతి తీసుకున్న తక్షణమే వారు చెందవలసినటువంటి యొక్క స్థానములకు పోవలసినటువంటి యొక్క స్థానములకు తిరిగి ప్రయాణమై వెళుతూ ఉంటారు. అంత మాత్రముకే ఈ యొక్క ఒకరికొకరికి ఉన్నటువంటి సంబంధం ఏమిటున్నది? ఈ యొక్క జగత్ అనేటువంటి ఒక చత్రం వంటిది. ఈ చత్రంలో అనేక మంది ఒక్కొక్క రూములో ఒక్కొక్క దీంట్లో చేరినాము, కాని అతను ఈనాడు బయలుదేరి వెళ్లినాడు తన స్వస్థానమునకు. మేము కూడా రేపటి దినం వెళ్లేటువంటి వారమే, కాని చత్రము లోపల స్థిరంగా నివాసం చేసేటువంటి వారం కాదు. ఇంత మాత్రమునికి ఈ సన్యాసి ఇంత దుఃఖించటము చాలా హాస్యాస్పదమని ఆ సన్యాసికి బుద్ధి చెప్పినట్టుగా తాను వాదించింది.
1: రాజమాత అడ్రెస్డ్ దిస్ సన్యాసి అండ్ సెడ్, "ఐ సీ నో రీజన్ ఫర్ యువర్ గ్రీఫ్. Why is it you are weeping like this? Don't you know that in a chow tree a lot of people come on their own and they wish to take rest, they take rest, and once they take rest they get up and each one goes to his own destination. What is the connection between various people who come into a chow tree, take rest and go their own way to reach their respective destinations? This world is like a chow tree. Into the chow tree of this world many of us have come. Each one takes his rest and then leaves on his own and goes to his own destination. We are all, this bird, this person has gone away today. We are also likely to go away sooner or later. Why do you grieve for such a common, understandable incident?"
0: Sari, ఈ తల్లి కూడాను ఏదో మారు తల్లిగా ఉండవచ్చును, సవితి తల్లిగా ఉండవచ్చునని ఆ సన్యాసి తిరిగి తన ప్రాపంచ వ్యామోహంలో పడి తిరిగి తన రాజకుమారు భార్య దగ్గరికైనా వెళ్లినప్పుడు ఏదో తన సుమంగళత్వమైన పాడవుతుందని, తానైనా కంటిదారలు కారుస్తుంది ఏమో అని ఆ రాజకుమారుని యొక్క భార్య దగ్గరికి మాత్రం వెళ్లడానికి ఆశించాడు.
1: He thought in his illusion about the worldly attachments that the mother is perhaps not the real mother, she may have been the stepmother, and therefore she has not got the proper affection. But he thought, let me go to the wife of this prince. Surely, if I give this news to the wife, she will at least feel that her being a Sumangali will be disturbed, and she will have to grieve about this matter.
0: అక్కడికి వెళ్లి ఆ యొక్క రాజకుమారు భార్య దగ్గరికి వెళ్లి, తల్లి, నీ యొక్క మాంగళ్యమంత ఈనాటితో కూడా నువ్వు నశించిపోయింది, నీ సుమంగళత్వం అంతా కూడా నువ్వు ఈనాటితో క్షీణమైపోయింది, నీ యొక్క ఈ యొక్క రూపం కూడా నువ్వు విధవత్వంగా మారవలసి వచ్చింది, కనుక ఈ వార్తను నీకు అందించే నిమిత్తం నేను వచ్చానని కూడా ఆమె దగ్గర చెప్పి ఏడ్చాడు.
1: హి వెంట్ టు ది వైఫ్ ఆఫ్ ది ప్రిన్స్ అండ్ హి టోల్డ్ హర్ దట్ యువర్ మాంగళ్య ఈజ్ ఎట్ ఎన్ ఎండ్. You cease to be a Sumangali from today. You will have to live as a widow. And he started crying and weeping in her presence.
0: Aa Rajakumarani bharya chaala gattiga navvi, sanyasi edo okka aranyam lopala varshamula dwara gaali dwara konni chettu kommalu virugutu untayi. Tirigi adi pravahanga vachinappudu aa pravahamulo aa komma okati cheripothundi. ఇంకొక అడవి లోపల ఎండకు ఎండి, వానకు నాని, గాలికి విరిగి అక్కడ కూడా కొన్ని పడిపోతుంటాయి. ఇలాంటి కొమ్మలు వర్ష ప్రవాహం చేత దానిలో కొట్టుకుని వచ్చి పెద్ద నది లోపలకు చేరిపోతుంటుంటాయి. ఆ చేరిపోయినప్పుడు ఆ ప్రవాహం యొక్క వేగమును పట్టి మధ్య మధ్య కలుస్తుంటాయి, మధ్య మధ్య విరిగిపోతుంటాయి. అదేవిధంగానే నేను ఒక్క ఇంటి చెట్టు కొమ్మను, అతను ఒక్క ఇంటి చెట్టు కొమ్మ, ఈ యొక్క రెండు కొమ్మలు ఈ జీవితం అనేటువంటి ప్రవాహంలో చేరినాయి. కానీ ఈ ప్రవాహము ఆనందమనేటువంటి సముద్రంలో చేరుతుంది. సముద్రములో ఒక్క కొమ్మ ఒక భాగంలో, ఒక కొమ్మ మరొక భాగంలో ఉండినప్పటికీ సముద్రము ఏకంగానే ఉంటుంటుంది. కనుక ఇరువురికి ఆనందం అనేటువంటిది ఎడబాటు రాదు. ఈ కొమ్మలకు మాత్రం వేరువేరు ప్రాంతంలో నివసించవచ్చును, కాని ఆనందం అనేటువంటి సాగరము అందరికీ ఒక్కటే. కనుక దీనికి యోచించవలసిన అవసరం లేదని ఆమె ఆ సన్యాసికి బుద్ధి చెప్పింది.
1: This wife, as soon as she listened to the sannyasi, she started laughing very loudly. And she told the sannyasi, what is this? Can you not understand that in a big forest there may be a tree, and on account of rain and wind, one of the branches of that tree may be broken and it will fall down into a stream. Yet in another forest there may be another tree, another branch will break and fall into the stream. They become a big river. And in this big river, depending upon the direction in which the stream flows and the velocity with which the stream flows, two different branches of two different trees from two different forests may come together. My family is like one forest, and I am like the branch of a tree. My husband is like the branch of another tree from another family. The two have come together in the stream. They have separated out to join the big ocean of bliss, like the big river joins the ocean. Although we are two separate individuals, the question of ocean of bliss is the same for both of us. We may be separated as individuals, but in the ocean of bliss, we are together because bliss is common to both of us.
0: అప్పుడు ఈ సన్యాసి తనలో తాను విచారించాడు. రాజకుమారుడు చెప్పినట్టుగా ఈ రాజ్యమునకు జితేంద్రియ రాజ్యము, జితేంద్రియ రాజు, జితేంద్రియ మహారాణి, జితేంద్రియ రాజమాత, ఇది సార్థకమైనటువంటిదిగా ఉంటుండదని తిరిగి ఆ యొక్క వస్త్రములను అక్కడ వదిలిపెట్టి తిరిగి తన యొక్క ఆశ్రమమునకు వెనుకకు వెళ్లాడు.
1: దిస్ సన్యాసి థాట్ ఫర్ హింసెల్ఫ్ అండ్ హీ రియలైజ్డ్ yes, the prince is a Jitendriya. The king is Jitendriya. The queen is Jitendriya. The wife is Jitendriya. People are Jitendriyas. These names are justifiable and they have a reason for calling themselves like that. So he left the blood-stained clothes at that place and he went back to his ashram.
0: తిరిగి అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ రాజకుమారుని ఎందు కూడా జితేంద్రియ తత్వం ఉన్నదా లేదా టెస్ట్ చేయాలి అని ఒక సంకల్పం పుట్టింది.
1: Even after reaching the ashram, he had a desire to test if the prince has the Jitendriya aspect in him.
0: వెళ్లిన తక్షణమే ఆ రాజకుమారుడి దగ్గరికి వెళ్లి, నాయనా కుమార్ రాజా, నీ రాజ్యమంతా పరరాజులు మీ యొక్క రాజ్యం పైన పడి దానిని వారి వశం చేసుకుని నీ తల్లి తండ్రులను అనేక రీతిలుగా హింసించి అడవుల పాలు చేస్తున్నారు, వాళ్ళను అనేక రీతిలుగా ముక్కలు ముక్కలు కొట్టి వారిని హింసిస్తున్నారు మీ ప్రజలను, కనుక ఈ సమయంలో నీవు ఇక్కడ ఉండడానికి వీలు కాదు, నీవు రాజ్యమునకు వెళ్ళు అని ప్రశ్నించాడు.
1: He went to the prince and he told him that he had gone to the kingdom and he has seen the kingdom having been overrun by the various enemies, and these enemies have taken prisoner of his mother, of his father. They have cut your mother and father into pieces. They have killed them. They have driven away all your relations. This is what he told the prince.
0: అప్పుడు ఈ రాజకుమారుడు నవ్వి, రాజ్యము ఎవరిది, రాజులు ఎవరు, కనుక ఎవరికి నీ ఎట్టి సంబంధం కూడా లేదు. భగవంతుడు మహారాజు, భాగవతం యువరాజు, భక్తుడు కుమారరాజు. ఇట్టి వారికే నిజ సంబంధం కాని ఈ రాజ్యములంతా కూడాను నీటి బుడగల వంటివి, నేడు ఉండవచ్చును, రేపు పోవచ్చును. కనుక దేహ సంబంధమైనటువంటి రాజ్యములు సరి అయినటువంటి రాజ్యములు కాదు. హృదయ సామ్రాజ్యమునకు పట్టాభిషేకం కట్టుకున్నటువంటి నా తండ్రి నేను, నా తండ్రి తత్వము పుత్రతత్వం కూడాను ఏకత్వమైనటువంటిదే కాని ఈ దేహములో తండ్రి పుత్రుడు కాని ఆత్మతత్వమునకు ఎట్టి సంబంధం కూడాను లేదు. కనుక మన అందరి రాజ్యము కూడాను ఆత్మ సామ్రాజ్యమే అన్నాడు.
1: The prince laughed and asked the question, what is the kingdom and who are the kings? In effect, God is the big king, the Maharaja. Bhakti is the kingdom. Devotees is the prince. There is no other individual who is either the king or the prince. It is only a bodily relationship between me and my father. There is no other relationship which is valid except the relationship of the Atma. This entire world is pervaded by Atma. God is the Maharaja. Bhakti is the kingdom. Devotee is the prince. There is no other individual who is either the king or the prince.
0: ఇది ఒక విధమైనటువంటి యొక్క సన్నివేశమునందు భారతము లోపల సంజయుని కూర్చొని పెట్టుకుని గాంధారి తన కుమారుని యొక్క చింతను అతనితో చెప్పుకుంటూ చాలా దుఃఖిస్తూ ఉంటుంటాది.
1: ఇన్ ఏ సిమిలర్ కాంటెక్స్ట్ ఇన్ ది స్టోరీ ఆఫ్ మహాభారత గాంధారి వాజ్ వన్స్ టెలింగ్ సంజయ ఆల్ హర్ గ్రీఫ్ అబౌట్ హర్ సన్స్.
0: సంజయ, మన యొక్క కౌరవుల లోపల ఒక్క అశ్వత్థామ, కృపాచార్య, కృపణుడు ఈ ముగ్గురు మాత్రమే నిలిచింది. ఇంకా పాండవులలో పాండవులు 5 మంది, కృష్ణుడు ఇంకా అతని సోదరుడు స్నేహితుడైనటువంటి అతను 7 మంది మాత్రమే నిలిచింది.
1: షీ వాస్ టెలింగ్ సంజయ, ఓ సంజయ, అమంగ్స్ ది కౌరవర్స్ దేర్ ఆర్ ఓన్లీ ది ఫాలోయింగ్ పర్సన్స్ హూ ఆర్ స్టిల్ అలైవ్, అశ్వత్థామ, కృపాచార్య అండ్ కృపణ. దీస్ ఆర్ ది ఓన్లీ 3 పీపుల్ హూ ఆర్ అలైవ్. As against this, amongst the Pandavas, the 5 Pandavas, Krishna and a friend of his, altogether 7 people are surviving.
0: Kanuka, vari vaipuna 7 mandi, mana vaipuna mugguru matrame nilichiri. Ee 7 3 10 ga untuntundadi. Ee 10 mandi valla ee yuddhamu nilipinchi enniyo vela mandini lakshala mandini anta kudanu ee yuddham aneetundidi mirigi vesa kada ani partapistu untuntadi.
1: She was expressing grief by saying that on their side there are 7 people alive, on our side there are 3 people alive, altogether there are only 10 people. So many persons have been sacrificed in this war in order that only these 10 people have survived.
0: Daniki Sanjayudu chakkani jawabu cheptu vachadu. Sanjayudu anaga samjitheemithi Sanjayahani anaga indriyamunu arikattukunnatundi vaadu Sanjayudu.
1: Sanjaya gave a very beautiful reply to this statement of Gandhari. Sanjaya, the name signifies that one who has completely controlled all his organs.
0: Amma, ee 10 mandi yokka tattvanni paramaatmudu lokaniki vyaktaparche nimittamai ee vidhamainatundi yokka leelalu aadutunnadu. 10 1 prakkana 0 anaga ee 0 aneetundidi ee bhoomikanta oka ఆదర్శమైనటువంటి రీతిగా మనకు ప్రదర్శిస్తూ వస్తుంటుంటాది. భూమి యొక్క ప్రతిబింబమే ఈ సున్నకు ఒక అర్థము. కానీ దీనిని మనం 0 అంటున్నాము. ఈ 0కు ప్రక్కలో ఒక హీరో ఉన్నాడు, అతనే గాడ్. ఆ గాడ్ అనేటువంటి వాడి ఒక్క ప్రక్కలోపల ఈ జగత్ అనేటువంటి సున్న పెట్టడం చేతనే 10 వచ్చింది. ఆ గాడ్ అనేటువంటి ఒక హీరోగిని లేకపోతే ఈ 0 0 అయిపోతుంది. కనుక ఈ జగత్ అంతా కూడాను ఒక అనిత్యమైనటువంటిది, అశాశ్వతమైనటువంటిది, అసత్యమైనటువంటిది. ఈ అసత్యమైనటువంటి జగత్తు సత్యమైనటువంటి దైవముతో చేరటం చేతనే దీనికి కూడా నువ్వు ఒక విలువ వస్తుంటుంటుంది. సత్య జీవితమైనటువంటి యొక్క దీన్ని మనం అనుభవించుకోవాలనుకున్నప్పుడు సర్వేశ్వరునితో సన్నిహిత సంబంధాన్ని చేర్చుకోవాలి. అదే మన యొక్క జీవితానికి ఒక పరమావధి అని కూడాను సంజయుడు బోధించాడు.
1: సంజయ్ టోల్డ్ గాంధారి, yes, there is a significance to this fact that there are 10 persons left in this world. God wants to proclaim to this world the significance of this 10. You will notice here that there is the integer 1, to the right of the integer there is a 0. 0 shows that it is the earth. The earth is spherical, we can take 0 as symbolic of the earth. Whereas 1 is the one God. And we have to interpret this 10 by saying 0 stands for the world, 1 stands for God. Without 1, 0 or the world has absolutely no value at all. 1 is the hero that is standing on the left, which means that this world, which is impermanent, which is untrue, which is transient, will be nothing without association with God. But by association with God, it can survive, and this is the Sarveshvara Tattva which we have to understand. That's what is contained in this remnant of 10.
0: Bhumi sunna swarupamu. Suryudu sunna akaramu. Chandrudu sunna akaramu. ఇంకా ఏ విధమైనటువంటి మనకు ఆధారమైనటువంటి స్వరూపాలను నిరూపణ చేసినప్పటికీ అన్ని కూడాను ఒక సున్నా ఆకారంగా ఉంటున్నాయి. మనం నివసించే భూమి సున్నా, మనకు ప్రకాశమును అందించేటువంటి సూర్యుడు సున్నా, మనకు చల్లదనమును ఆశించేటువంటి యొక్క చంద్రుడు సున్నా. ఈ అందరూ సున్నలైనప్పుడు మన జీవితం మాత్రం సున్నా కాక ఇంకేమిటుంటుంది? కనుక మన జీవితం అనేటువంటి దానిని కేవలం ఒక సున్నగా మనం భావించుకొని దానికి ప్రక్కన ఒక దైవత్వము అనేటువంటి దీనిని మనం చేర్చుకోవటం చేత మన జీవితం కూడాను శాశ్వతమైనటువంటి పవిత్రమైనటువంటి విలువైనటువంటి యొక్క స్థానాన్ని కూడాను చెందుతుంటుంది.
1: The earth on which we live is spherical. The sun which gives us the shining light is spherical. The moon who gives us all the coolness is spherical. In fact, most things which we see in this world have a spherical shape. In that context, our own life also has a spherical shape and is nothing other than a zero.
0: Then,
1: by the side of this zero, you have to put in one, which is the divine. That is how you can get value for your life, which otherwise is zero.
0: Vittanamulo chettu unnadi. Chettulo vittanam unnadi. Ee vittanamu chettu anadilu. Ivi eppadiki undinatuvantive. అలాంటి అనాది అయినటువంటి సత్యమైనటువంటి ఈ నిత్యమైనటువంటి యొక్క ఇది ఎప్పుడు కూడా నువ్వు నిత్యముగానే ఉంటుంటుంది. ఈ రెండింటి యొక్క సత్యాన్ని మనం గుర్తించడమే మన యొక్క జీవితం యొక్క కర్తవ్యం.
1: ది సీడ్ కంటైన్స్ ది ట్రీ ఇన్ ఇట్, ది ట్రీ కంటైన్స్ ది సీడ్ ఇన్ ఇట్. దిస్ ఈజ్ ఎ ట్రూత్ విచ్ హాస్ బిన్ కమింగ్ టు అస్ ఫ్రమ్ టైమ్ ఇమ్మెమోరియల్. The purpose of our life is to recognize this truth that the seed and the tree contain each other.
0: Idi antai kudanu maya.
1: All this is just illusion or maya.
0: Ee maya ante Shankarulu varu kudanu yama sa maya annadu. Anaga edi ledo ade maya annadu.
1: Even this maya has been described by Shankara as that which does not exist.
0: దానికి మనం ప్రశ్నించవచ్చును, లేని దానిని మాయా అని చెప్పవచ్చును, కానీ ఇంత ప్రపంచము మనకు స్వరూపకంగా గోచరిస్తుండేటువంటి సమయంలో లేదని చెప్పడం ఎట్ట సాధ్యమవుతుంది? ఉన్నది లేకపోయిందని చెప్పడం లోపల ఇది మాయ కాదే? మనం అన్ని రకములైనటువంటి యొక్క శబ్ద స్పర్శ రూప రస గంధాదులతో అనుభవిస్తున్నప్పుడు ఇది మాయ అని చెప్పడం సాధ్యం కాదే అని మనం కొంతవరకు విచారణ సల్పవచ్చు.
1: Ask a question and make an inquiry. It seems reasonable to say that what does not exist is Maya. But how is it possible to describe this whole world which we are able to see with our eyes, feel it with all our five senses, to say that what we see does not exist? That does not seem to be reasonable.
0: దానికి శంకర్ల వారే చక్కని ఉదాహరణ చెప్పాడు. కలలో చూచిన మేడలు మిద్దెలు కన్నులు తెరిచిన లేవు కదా.
1: శంకర gave a beautiful example in answer to this query. What you see in your dream, the great palaces and the buildings, they don't exist when you wake up.
0: కనుక కలలో నీ యొక్క శబ్ద స్పర్శ రూప రసగంధాలతో నీవు అనుభవించినావు, కాని మేలుకుని తచ్చడమే ఆ యొక్క భోగములు ఎక్కడున్నాయి? అదేవిధంగానే ఈ యొక్క జాగ్రత్త అవస్థ లోపల శబ్ద స్పర్శ రూప రసగంధాలతో నీవు అనుభవిస్తున్నావు, తిరిగి ఇవి నిద్రావస్థలో లేవు కదా?
1: యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇన్ యువర్ డ్రీమ్ విత్ ఆల్ యువర్ 5 సెన్సెస్ వాట్ ఎవర్ యూ సీ ఇన్ యువర్ డ్రీమ్ బట్ వెన్ యూ వేక్ అప్ నన్ ఆఫ్ దెమ్ ఎగ్జిస్ట్. So also, you see so many things while you are waking up by your 5 senses and you experience them. But when you sleep in the dreaming state, these things do not exist.
0: Kanuka, idi pagati kala, adi ratri kala, rendu rendu kalale, kalalanta kalale annadu.
1: It means what you now see is daydream and the other one is night dream. All dreams are untrue.
0: Kanuka, మన జీవితం అనేటువంటి దానిని ఇది సత్యము అది మిథ్యము అని చెప్పడానికి వీలు కాదు. మన జీవితంలో ఏదో కొన్ని అనుభూతులు ఉండినంత వరకును మనం అది సత్యంగానే భావించుకుని ఆ సత్యములో సత్యస్య సత్యం సత్యములో ఉన్నటువంటి సత్యాన్ని మనం గుర్తించుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవటమే ఈనాడు మనం చేయవలసినటువంటి ప్రధాన ప్రయత్నం.
1: ఇన్ అవర్ లైఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు సే దట్ దిస్ ఈస్ ట్రూత్ that this is permanent. Our purpose and our method should be to recognize whatever we experience in our life, regard them as truth and search for what is the truth amongst what you see.
0: Kana manamu deha sambandhamulu kani leka inke vidhamainatuvanti yokka anubandhamulu kani unnanta varaku మన యొక్క కర్తవ్యాన్ని మాత్రం నిర్వర్తించుకునేటువంటి ప్రయత్నానికే మనం పూనుకోవాలి, కాని వాటిని ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క సంబంధంగా మనము భ్రాంతిని పెంచుకుని దాని ద్వారా మనం దుఃఖమునకు గురి కావటము ఇది సరి అయినటువంటి యొక్క మానవత్వంకు సరి అయినటువంటి యొక్క మార్గము కాదు.
1: Therefore, our bodily connections or other type of attachments should not worry us and should not create any special feeling in us. We should only regard it as our duty to utilize these connections for the purpose of fulfilling the duty which we have to do. We should have no special affinity to these illusory attachments in this world.
0: Mata nasti, pita nasti, nasti bandhu sahodarah, artham nasti, gruham nasti, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని శంకరుల వారు కూడా మరొకరు హెచ్చరించాడు. జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునఃపునః అంత్యకాలే మహా దుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అన్నాడు.
1: దేర్ ఇస్ నో మదర్ దేర్ ఇస్ నో ఫాదర్ దేర్ ఇస్ నో రిలేషన్ దేర్ ఇస్ నో వెల్త్ దేర్ ఇస్ నో హౌస్ బివేర్ బివేర్ ఆల్ దట్ యు సఫర్ ఐదర్ బై బర్త్ or by growth, or by death, is something which is painful, but the death is a great pain. Beware and beware. This is what Shankara has said.
0: Undinanta varakunu mana kayamunu aarogyavantanga pettukovali. Undinanta varaku mana manasunu nischalamainatuvantidiga pettukovali. చలించినటువంటి మనసును భ్రమించినటువంటి దృష్టిని మనం అభివృద్ది పరుచుకొని శాశ్వతమైనటువంటి ఆత్మానందమును అనుభవించుకునేటువంటి యొక్క లక్ష్యం లోపల మన జీవితమును అంకితం చేయాలి.
1: సో లాంగ్ యాజ్ యువర్ అలైవ్ యూ షుడ్ కీప్ యువర్ బాడీ హెల్తీ, యూ షుడ్ కీప్ యువర్ మైండ్ స్టడీ అండ్ అన్వేవరింగ్, యూ షుడ్ కీప్ యువర్ విజన్ స్టడీ అండ్ నాట్ వేవరింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. You should enjoy by these means the bliss of Atma.
0: Parula cheta chikki padadani kashtamulu padadaniki taginettiga ee dehamunu koola chesukokoodadu. Unnanta varakunu paradheenam kaaka swasaktito tama karmalu taanu chesukuneetuvanti okka shaktini kudanu manam pelchukovali. Deham oka padav vantidi, ihamu ituvaipuna paramu atuvaipuna madhyalo jeevitame oka pravahamu. ఈ జీవితం అనేటువంటి ప్రవాహమును దాటి పరమనేటువంటి యొక్క గమ్యమును చేరే నిమిత్తమై దేహము అనేటువంటి పడవను మనకు అందించినాడు భగవంతుడు.
1: యూ షుడ్ నాట్ weaken your body and neglect it so as to fall into the hands of others and become dependent on others. You should keep your body healthy so that you stand on your own legs. This body is like a boat. One bank of the boat on this side is the material world. The other bank of the river on the other side is the divinity. Your life is like a river. With the boat of your body, you should cross the river of your life.
0: అయితే మధ్య మార్గము లోపల ఈ పడవకేమైనా ప్రమాదములు సంభవించినా చాలా కష్టమవుతుంది, మనము గమ్యమును చేరలేము.
1: However, we should use this boat and reach the destination before it develops leaks and before it deteriorates. If it develops leaks and deteriorates in the midstream, then there will be trouble and you cannot reach your destination.
0: ఎంతకాలము ఈ పడవ జలములో ఉండినా ఎట్టి ప్రమాదము లేదు, కానీ జలము పడవలోకి ప్రవేశించినా ప్రమాదం వస్తుంది.
1: There is no danger if this boat remains in water as long as you like. But if water enters this boat, then there is danger.
0: కనుక నీవు సంసారములో ఉండు, కానీ సంసారమును నీలో చేర్చకుండా చూచుకో.
1: Which means you be in the family, but do not let the family come into you.
0: ఈ విధమైనటువంటి యొక్క జీవితాన్ని నీవు గడిపితివా, నీవే ఆత్మస్వరూపుడు, నీవే నిత్య సత్య స్వరూపుడు, నీవే నిర్మల స్వభావుడు. అలాంటి పరతత్వాన్ని మనము అనుభవించుకునే నిమిత్తమై శంకర్ల వారు ఈ యొక్క శ్లోకాన్ని కాతేయకాంత కస్తీయ పుత్ర అని, ఎవరు పుత్రుడు, ఎవరు భార్య, నీవెవరు, ఎక్కడి వాడవు అని ఒక మనసును పట్టి సాధించేటువంటి యొక్క క్వశ్చన్ గా వేసి ఆ యొక్క జీవిత రహస్యాన్నంతా కూడాను వెలుపల లాగాడు.
1: If you can spend your life in this manner, then you will become the Atma. You will be the effulgent self. You will yourself see that you are shining. With a view to bring you to this path, Shankara has given this particular verse by way of asking questions such as, who are you? Who is your wife? Where have you come from? Who is your child? By asking such questions, he attempted to put you on the right path.

0: సాహసం ధైర్యం బుద్ధిశక్తి పరాక్రమం ఉత్సాహం. ప్రేమస్వరూపులైన విద్యార్థులారా,
1: స్టూడెంట్స్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా,
0: ఉత్సాహం సాహసం ధైర్యం బుద్ధిశక్తి పరాక్రమం షడేతి యతి తిష్టంతి తత్ర దేవ సహాయకృతుం. ఏ రంగమునందైనను, ఏ కాలమునందైనను, ఏ మానవుడైనను ఈ సత్సంపత్తితో కూడినటువంటి యొక్క ఆరు గుణములు కలిగినటువంటి వాడు సర్వత్రా విజయమునే సాధిస్తాడు.
1: ఇన్ ఎవ్రీ ఫీల్డ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఎవ్రీ మ్యాన్ ఈజ్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్ ఇఫ్ హ్యాస్ గాట్ ఆల్ దీస్ సిక్స్ ఎసెన్షియల్ క్వాలిటీస్.
0: ఈ షడ్గుణములే మానవుని సకలేశ్వర్య సంపన్నునిగా గావిస్తుంది.
1: These are the six qualities that makes man exalted with all the prosperity.
0: ee shadgunamulu kaliginatvanti manavunni sarva vijayamulu kodunu varistundi.
1: The man with these six qualities is bound to be successful in every field.
0: Aithe ee sadgunamulaku aneka vidhamulainti avantaramulu addu tagulutu untayi.
1: However, for these six qualities there are certain obstacles on the way.
0: Vidyarthiki madhya madhya parikshalu ye vidhamga addu tagulutundano ade vidhamgane ee shadgunamulu yandu kudanu parikshinche nimittamai avantaramulu addu tagultu untayi.
1: Just as student faces examinations, we also face the test as we achieve these six qualities.
0: Idi tamaya oka bhavishyattunaku ఉన్నత సోపానమనే భావించాలి.
1: వన్ హ్యాస్ టు కన్సిడర్ ఎ స్టెప్ ఆన్ ద ల్యాడర్ లీడింగ్ టు ద ఫ్యూచర్.
0: ఈ యొక్క అడ్డులే కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు, నిందలు, నిష్ఠూరములు, ఇలాంటి కొన్ని అవాంతరమైన బాధలు మనకు అడ్డు తగులుతూ ఉంటాయి.
1: ది ఆబ్స్టికల్స్ సచ్ అస్ లాస్, ద పెయిన్, ద బ్లేమ్, these are the obstacles that come on the way.
0: Veetinanni kudanu dhairyamto aatmavishwasamto edirkoni danini tattukoni nettukoni munduku saagipovalsi vastundi.
1: One has to resist with all the courage and faith.
0: Vidyarthuliyandu aatmavishwasamu atyavasaramainadi.
1: Students need essentially self confidence.
0: Ee aatmavishwasame lekundina ee satgunamulainatundi sampatti manamunu andukolemu.
1: Without the self confidence one cannot have these six qualities.
0: Kana aatmavishwasamu prati manavuniki prana samanam.
1: Therefore self confidence is the life breath of every man.
0: Ee naati vidyarthulendu ee aatmavishwasamunu kolpoyi kevalam bhautikamu laukikamu prakrutamainatundi oka vishayavasanyendu taanu praveshinchi ashantiki guri ayi kevalamu aneka avasthalanu andukuntunnadu.
1: But the student today is carried away by physical, worldly, fleeting pleasures and is restless.
0: Kanuka aatmavishwasamunu abhiruddhi parchukoni annintikini daivam kalaladinatundi yokka vishwasamuto manamu jeevithamulo praveshinchali.
1: Therefore we have stepped into our life with self confidence that there is God with us.
0: Vishwamitrudu bhujabalamunu buddhibalamunu astrabalamunu ఆధారం చేసుకుని దైవబలంతో జీవించుతున్నటువంటి యొక్క వశిష్ఠుల వారిపైన యుద్ధములకు పూనుకున్నాడు.
1: విశ్వామిత్ర బేస్డ్ ఆన్ ది ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ హిస్ ఆర్చర్ అండ్ ఇంటెలిజెన్స్ హి వాజ్ రెడీ టు ఫైట్ విత్ వశిష్ఠ.
0: కానీ కడపటికి సత్యాన్ని గుర్తించి దైవబలమే నిజబలము, ఆత్మబలమే నిజబలము అని విశ్వసించి ఈ భౌతిక బలమును త్యజించి తాను తపస్సును కేగాడు.

0: What happened ultimately? He could know the divine strength, and the strength of the Spirit would only ultimately stand, and then left the place to penance. The physical strength is no strength at all. It is weakness. The physical power is no power. It is weakness. The worldly pleasures are temporary.
1: ఇలాంటి వాటి మానవుడు ఈనాడు అరులు చాచి తన యొక్క దివ్య శక్తిని కూడాను కోల్పోతున్నాడు.
0: బట్ మ్యాన్ ఈజ్ ఆఫ్టర్ దీస్ ఫ్లీటింగ్ ప్లెజర్స్ అండ్ ఈజ్ ఫర్గెటింగ్ హిస్ డివైన్ ఇమ్మనెంట్ స్ట్రెంగ్త్.
1: కనుక విద్యార్థులు ఆత్మవిశ్వాసమును అభివృద్ధి పరచుకుని ప్రతి ఆట యందు, ప్రతి పాట యందు, ప్రతి మాట యందు కూడాను తమ యొక్క దివ్య శక్తిని బహిర్గతం గావించుకోవాలి.
0: దేర్ఫోర్ స్టూడెంట్స్ విల్ హ్యావ్ టు డెవలప్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ and express divinity in every game, in every song, and every word they utter.
1: అయితే కొన్ని సమయములందు, సందర్భములందు తన యందు దాగి ఉన్నటువంటి యొక్క బలహీనత అప్పుడప్పుడు పైకి వస్తుంటాది.
0: However, at times, on certain occasions, the inner weakness expresses out.
1: అది ఏ మానవుని యొక్క బలహీనత.
0: That is the weakness of man.
1: కష్టములకు లొంగిపోవటము, దుఃఖములకు విచారించటము, బాధలను ఓర్చుకోలేకపోవటము, ఇవన్నీ కూడా కేవలము మానవుని యందు దాగినటువంటి యొక్క బలహీనతలే.
0: ద ఇన్నర్ వీక్నెస్ ఆఫ్ మ్యాన్ లైస్ ఇన్ నాట్ ఏబుల్ టు బేర్ ద సఫరింగ్, నాట్ ఏబుల్ టు కంటైన్ ద మిజరీ, నాట్ ఏబుల్ టు బేర్ ద పెయిన్.
1: దీనికి ఏమాత్రం కూడా మనం భయపడకూడదు.
0: వీ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
1: బీ ఫియర్లెస్. ఆ విధమైనటువంటి ధైర్యంతో, సాహసంతో దానిని మనం ఎదుర్కొన్నప్పుడు అన్నింటి ఎందుకు కూడా మనము విజయాన్ని సాధిస్తాం.
0: When we face all these things with the courage and valor, you are bound to be successful.
1: కాన మనము ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుని అన్ని రంగముల ఎందుకు కూడా మనం ప్రవేశించి విజయాన్ని సాధిస్తూ రావాలి.
0: Therefore we should develop the self confidence and come out victoriously in every field.
1: అయితే మానవునికి ఈ సద్గుణముల వల్ల కలిగేటువంటి యొక్క లాభం ఏమిటి?
0: However, what is the profit that one gets out of these six qualities?
1: ఈ సద్గుణముల వల్ల అనేక విధములైనటువంటి యొక్క భౌతిక సుఖములు, ఆధ్యాత్మిక సుఖములు కూడాను పొందగలుగుతాం.
0: With the virtue we'll have the physical pleasure and also spiritual profit.
1: ఆత్మవిశ్వాసం అనేటువంటిది తనను తాను ఉద్ధరించే నిమిత్తమై ఏర్పడినటువంటిదే కానీ ఏ లోకమును, ఏ ప్రపంచమును, ఏ సమాజమును ఉద్ధరించేటువంటి నిమిత్తం కాదు.
0: Self confidence helps for the self emancipation, not for the society or for the world by and large.
1: కత్తిని రాతిపైన రుద్దుతూ వచ్చినప్పుడు కత్తి పదుని నిమిత్తమై రాతిని రుద్దుతున్నామే కాని రాతిని నునుపు చేసే నిమిత్తం కాదు.
0: The knife is sharpened against the touch stone not to smoothen the stone. It's only for the benefit of the knife.
1: కనుక తమ తమ సద్గుణములంతా కూడాను తమను ఉద్ధరించే నిమిత్తమై సద్గుణములు పోషించుకోవాలి.
0: Therefore one has to foster virtue for self emancipation.
1: ఈ సద్గుణములు కంటికి రెప్పల వలె, నోటికి పండ్ల వలె, రెండు చేతుల వలె, రెండు కాళ్ల వలె, ఒకదానిని ఒకటి సమన్వయం కావించుకుని
0: the qualities, virtues are like that of an eyelid, like the teeth in our mouth, like hands and legs.
1: ఆదర్శవంతమైన జీవితాన్ని అందించే నిమిత్తమై మానవు యొక్క జీవితం ఏర్పడినదనే సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
0: దే షుడ్ వర్క్ ఇన్ పర్ఫెక్ట్ హార్మనీ అండ్ కోఆర్డినేషన్ సో దట్ వీ వుడ్ లీడ్ ఎన్ ఐడియల్ లైఫ్.
1: కనుక సద్గుణములు అనేటువంటిది కేవలము ఒక సుఖమును చేకూరుతుంది.
0: దేర్ఫోర్ వర్చ్యూస్ గివ్ అస్ హ్యాపీనెస్.
1: అయితే ఈ సుఖమును కూడాను మనం చెల్లించవలసినటువంటి యొక్క విలువను మనం చెల్లించాలి.
0: హౌఎవర్ వీ హావ్ టు ప్రే ద ప్రైస్ ఫర్ దిస్ హ్యాపీనెస్ వీ గెట్.
1: అది ఏ ఆ యొక్క విలువైనటువంటి యొక్క ధనం ఏమిటి? మన క్రియాశీలత.
0: దర్ఫోర్ ద వెల్త్ లైజ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ అవర్ యాక్షన్.
1: స్పిరిట్ ఆఫ్ యాక్షన్,
0: ద స్పిరిట్ ఆఫ్ యాక్షన్,
1: స్పిరిట్ ఆఫ్ వర్క్,
0: స్పిరిట్ ఆఫ్ వర్క్
1: అనగా మన కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడే మనం నిజమైన సుఖాన్ని పొందగలుగుతున్నాము.
0: ఇట్ ఓన్లీ మీన్స్ వెన్ వీ డిశ్చార్జ్ అవర్ డ్యూటీ వెల్ వీల్ హ్యావ్ ట్రూ హ్యాపీనెస్.
1: అయితే ఈ సుఖములు రెండు రకములుగా ఉంటుంది.
0: హౌఎవర్ దర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ప్లెజర్.
1: ఎట్టి సుఖములు?
0: వాట్ సార్ట్ ఆఫ్ హ్యాపీనెస్?
1: అసుఖము, సుఖము.
0: One is misery, other is happiness.
1: అయితే నిత్యమైనటువంటి సుఖాన్ని మనం పొందాలనుకున్నప్పుడు మొట్టమొదట విలువను కట్టాలి, తర్వాత సుఖాన్ని అందుకోవాలి.
0: In order to know the eternal happiness, we should know its value and try to attain.
1: అనగా కర్తవ్యాన్ని నిర్వర్తించాలి, తదుపరి దాని యొక్క ఫలితాన్ని మనం ఆశించాలి.
0: ఇట్ ఓన్లీ మీన్స్ వీ హావ్ టు డిశ్చార్జ్ యువర్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఎక్స్పెక్ట్ ద రివార్డ్.
1: కానీ ఈనాడు కర్తవ్యాన్ని నిర్వర్తించగా ఫలితమును మాత్రమే ఆశిస్తున్నాము.
0: బట్ టుడే వీ డోంట్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీ బట్ వీ వాంట్ ద రివార్డ్.
1: ఇది ఏ అసుఖము?
0: దిస్ ఇస్ అసుఖ ఆర్ మిసరీ.
1: దీని వేళ తదుపరి ఇస్తున్నాం మనము. ముందుగానే వెల ఇచ్చి ఆ సుఖాన్ని మనం పొందాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ టు పే ది ప్రైస్ ఫస్ట్ అండ్ దెన్ అటైన్ హ్యాపీనెస్.
1: ముందుగా ఇచ్చేటువంటి వెల కర్తవ్యమే.
0: ద ప్రైస్ దట్ ఈస్ పెయిడ్ ఎర్లియర్ ఈస్ వన్స్ ఓన్ డ్యూటీ.
1: మన కర్మలను మనం చక్కగా ఆచరించాలి.
0: వీ హావ్ టు డూ అవర్ డ్యూటీ వెల్.
1: అప్పుడే మనకు ఆశించినటువంటి సుఖము మనకు ప్రాప్తిస్తుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ హావ్ ఎక్స్పెక్టెడ్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ ఇట్.
1: ప్రతి మానవుడు కూడాను కర్తవ్య నిమిత్తమై జన్మించినాడే కాని ఫల నిమిత్తమై జన్మించలేదు.
0: ఎవ్రీ మ్యాన్ ఇస్ బోర్న్ to discharge a duty and responsibility, not in expectation of a reward.
1: మానవునికి జీవితంలో ఎట్టి రైట్ కూడాను లేవు.
0: మ్యాన్ హ్యాస్ నో రైట్ ఇన్ హిస్ లైఫ్ టైమ్.
1: కానీ కర్తవ్యమే తన యొక్క యోగము.
0: ఇస్ డ్యూటీ ఇట్ సెల్ఫ్ ఇస్ యోగ.
1: కర్తవ్యాన్ని మనం ఆచరిస్తూ పోయినప్పుడు మన యొక్క రైట్ మనకు ప్రాప్తిస్తూనే వస్తుంది.
0: వెన్ వన్స్ యూ డిశ్చార్జ్ యువర్ డ్యూటీ యుల్ గెట్ యువర్ ఓన్ రైట్ ఆటోమేటికల్.
1: కానీ రైట్ అండ్ రెస్పాన్సిబిలిటీ అని రెండుగా మనం భావిస్తున్నాము.
0: We consider right and responsibility are two aspects.
1: Responsibility matram visarjistunnamu, right ku matrame fight chestunnamu.
0: We give up the responsibility and fight for the right.
1: Responsibility nuvu akraminchu, responsibility nuvu sariyana drishtilo nunchuko, nee right neeku tappaka davistundi.
0: Keep in view your responsibility, then you will get your right.
1: Kanuka vidyarthulara mottamota mee kartavyanni nirvartinchandi.
0: Students, first do your duty.
1: Duty is God.
0: Duty is God.
1: Work is worship.
0: Work is worship.
1: కనుకనే మనము మన డ్యూటీని మనము నిర్వర్తించక కేవలం ఫల నిమిత్తమై మనము రాకులాడటము, ఇది కేవలం వెరితనమే.
0: Without doing your duty, if you anticipate the result and the reward, it is foolishness.
1: ఇట్టి కర్తవ్యాన్ని నిర్వర్తించే నిమిత్తమై మానవ జన్మ మనకు లభించింది.
0: Human life is gifted to discharge one's own duty.
1: మానవ జన్మం యొక్క అంతరార్థం ఏమిటని గుర్తించాలి.
0: We have to know the meaning of human life.
1: ఇట్టి పవిత్రమైన మానవ జన్మ మెత్తి కూడాను ఇందులో సార్థకము గావించుకునేటువంటి మార్గాన్ని వెతుకక కేవలం అపవిత్రమయ్యేటువంటి కర్మల్లో మనము ప్రవేశించి జీవితాన్ని వ్యర్థం గావించుకుంటున్నాం.
0: Having taken the sacred life of a human birth, we go along the unsacred path and waste and spoil our life.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఈ యవ్వనం అనేటువంటిది స్థిరమైనటువంటిది కాదు.
0: స్టూడెంట్స్, యూత్ ఈజ్ నాట్ పర్మనెంట్.
1: కదిలిపోయే మేఘంలో వంటిది.
0: ఇట్స్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్.

0: Life is temporary. Youth is temporary. Money is temporary. Wife and family, children are temporary. It is only truth and righteousness that are permanent.
1: ఈ సత్య ధర్మముల నిమిత్తమై మీ యొక్క విలువను మీరు సరైన రీతిలో మనం ఖర్చు పెట్టుకోవాలి.
0: We have to make use of our latent energy in proper way to safeguard truth and righteousness.
1: ఎలాంటి పరిస్థితులు ఏందైనప్పుడును మనం దేనికి కూడాను వెలువక వెలుకంచె వేయక ధైర్యంతో సాహసంతో ఆత్మవిశ్వాసంతో ముందంచె వేయాలి.
0: Under any circumstances, don't fear anything. Proceed ahead with all the courage, confidence, fearlessly and well.
1: అప్పుడే మనం విజయాన్ని సాధించడం.
0: Then you will certainly win.
1: ప్రతి మానవుడు కూడాను తన కర్తవ్యం నందు విజయాన్ని సాధించాలని ఆశిస్తుంటాడు.
0: Every man wants to win in every field.
1: కానీ ఈ విజయం ఎట్ట మనకు లభ్యమవుతుంది?
0: How can you be successful?
1: సక్రమమైనటువంటి మార్గాన్ని అనుసరించాలి.
0: You should follow the right path.
1: ప్రతి మానవునికి 5 మంది అడ్వైజర్స్ ఉన్నారు.
0: Every man has 5 advisors.
1: ఈ 5 మంది అడ్వైజర్స్ యొక్క తత్వాన్ని కూడా మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
0: We should know the nature of these 5 advisors.
1: ఎవరు?
0: Who are they?
1: ఎప్పుడు? ఎక్కడ? ఎట్లా? ఎందుకు? ఈ 5 మందిని మాత్రమే అడ్వైజర్స్ మనం తీసుకోవాలి.
0: We should take these 5 advisors who, where, why and when and how, and take them as advisors and conduct
1: ప్రతి కార్యమునకు ముందు ఎవరు?
0: First who?
1: ఎందుకు?
0: Why?
1: ఎక్కడ?
0: Where?
1: ఎట్లా?
0: How?
1: ఎప్పుడు?
0: When?
1: ఈ 5 ప్రశ్నలు మనం చక్కగా వేసుకున్నప్పుడు సరి అయినటువంటి జవాబు మనకు ఆవిర్భవిస్తుంది మన నుండి.
0: When we put these 5 questions, you will get the correct answer.
1: కానీ ఈనాటి మానవుడు ఇట్టి అడ్వైజర్స్ యొక్క దీనిని మనం ఏమాత్రం కూడా ఎదురు చూడటం లేదు.
0: బట్ మ్యాన్ టుడే ఈజ్ నాట్ వెయిటింగ్ ఫర్ ఎ ప్రాపర్ ఆన్సర్ టు దీస్ 5 questions.
1: ఈ అడ్వైజర్స్ ఉండి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దీస్ 5 advisors?
1: భగవంతుడు అందించినటువంటి వరప్రసాదం అని భావించాలి.
0: వీ షుడ్ కన్సిడర్ ది అడ్వైజర్స్ ఎస్ గాడ్స్ గిఫ్ట్స్.
1: ఎవరో బయట ప్రపంచం నందు బయట అధికారులు ఎందు మనకు అడ్వైజర్స్ వెతకనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ అడ్వైజర్స్ from authority or from
1: advisors manayande untunnaru.
0: These advisors are within us.
1: Anduvallane angamuloni jangamu jangamuloni sangamu sangamuloni lingamu annaru.
0: Therefore it is said, it is only in the body we find association and there we find this awareness, the linga aspect.
1: Samasta sambandhamainatundi yokka angamulu endu kudanu divyamainatundi shaktito kudinatundi daivattam untundali.
0: In every limb of our body there is a divinity within latent.
1: Atani pere angirasudu ani peru.
0: The divinity in every limb of our body is called angirasa.
1: Prati angamulu kudanu rasaswaroopudai untatam chetane itaniki angirasudu ani peru.
0: As divinity is present in the form of essence, it's called angirasa.
1: Kanuka baitanu manam vetakanakkaredu bhagavantunni.
0: We don't need to search for God outside.
1: Neeve bhagavantudu.
0: You are God.
1: Nee ende unnadu bhagavantudu.
0: He is within you.
1: Ee shakti antai kudanu bhagavat shaktiye.
0: All your energy is divine.
1: సర్వస్వము భగవంతుని యొక్క వరప్రసాదమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్స్ గిఫ్ట్.
1: ఏది జరిగినప్పటికీ ఇది నా మంచి కోసం అనేటువంటి యొక్క ఉత్తమ భావాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: యూ షుడ్ డెవలప్ ద నోబుల్ ఫీలింగ్, వాట్ ఎవర్ దట్ హ్యాపెన్స్ ఇన్ యువర్ లైఫ్ ఇస్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
1: ఈ చదువు సంధ్యలు కానీ ఈ విద్యా విధానములు కానీ కేవలము భౌతిక జీవితమునకు పోషించే నిమిత్తం కాదు.
0: The education and education system and the procedure is not merely to carry
1: out భౌతిక జీవితం అనేటువంటిది ఇందులో ఒక భాగం మాత్రమే.
0: అవర్ లివింగ్ సస్టెనెన్స్ ఇస్ ఓన్లీ ఎ పార్ట్.
1: కానీ ఫండమెంటల్ శక్తి అనేటువంటిది ఒకటి ఉంటుందాది, తనం తాను తెలుసుకునేటువంటిది.
0: బట్ దేర్ ఇస్ వన్ ఫండమెంటల్ పవర్ టు నో వన్స్ ఓన్ సెల్ఫ్.
1: తనం తాను తెలుసుకున్నటువంటి వానికి సర్వము ఈజీగా సులభంగా తెలియగలుగుతుంది.
0: ద వన్ హూ నోస్ వన్స్ ఓన్ సెల్ఫ్ విల్ బి ఏబుల్ టు నో ఎవ్రీథింగ్.
1: తనను తాను తెలియనటువంటి వాడు ప్రపంచాన్ని ఏ రీతిగా తెలుసుకోగలడు?
0: ద వన్ హూ డస్ నాట్ నో హిజ్ ఓన్ సెల్ఫ్, హౌ డు యు ఎక్స్పెక్టింగ్ టు నో?
1: తనను తాను సాధించుకోలేనటువంటి వాడు జగత్తును ఏ రీతిగా సాధించగలడు?
0: ఇఫ్ హీ కెనాట్ అచీవ్ కాంకర్ హిజ్ ఓన్ సెల్ఫ్, హౌ డు యు ఎక్స్పెక్ట్ హిమ్ టు
1: బి ఆల్ అదర్? ఆత్మజ్ఞానమే ఉద్ధరింపుకోలేనటువంటి మానవుడు బయట విజ్ఞానమును ఏ రీతిగా సాధించగలడు?
0: ఇఫ్ హీ కెనాట్ ఎమాన్సిపేట్ వర్క్ ఫర్ హిమ్ సెల్ఫ్, హౌ డు యు ఎక్స్పెక్ట్ హిమ్ టు వర్క్ ఫర్ అదర్స్?
1: ఈ విజ్ఞానమైనటువంటి ఆచరణలోనేటువంటిది వ్యర్థమైనటువంటి విజ్ఞానమే కదా.
0: దిస్ నాలెడ్జ్ విచ్ ఇస్ నాట్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ ఈజ్ యూస్లెస్.
1: కనుక విజ్ఞానం ఉంటే కూడా వివేకం లేకపోతే ఇది కేవలము నిరుపయోగమైనటువంటిది.
0: నాలెడ్జ్ వితౌట్ డిస్క్రిమినేషన్ ఈజ్ యూస్లెస్.
1: కనుక విజ్ఞానంతో పాటు వివేకము, వివేకంతో పాటు ఆత్మజ్ఞానము, మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపాన్ని మనం సాధించాలి.
0: దేర్ఫోర్ అలాంగ్ విత్ ద నాలెడ్జ్ we should have discrimination and also awareness of the self, which we should achieve.
1: Bharatiyula prati parvadinamulu kudanu pavitramaina antarathmulato kudinatuntive.
0: All festivals of Bharatiyas have got an inner significance.
1: Ee antarathanni bodhinchukune nimittamai aadhyatmika nimittamai ఈ విధమైనటువంటి పర్వ పర్వదినములు ప్రారంభమవుతున్నాయి.
0: ద ఫెస్టివల్స్ ఆర్ అబ్జర్వ్డ్ ఓన్లీ టు రిసీవ్ ద టీచింగ్ ఆఫ్ ఇట్స్ ఇన్నర్ స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్.
1: ఈనాటి పర్వదినము పవిత్రమైన ఉత్తరాయణ కాలమని.
0: టుడే ఇస్ ఎ సీక్రెట్ డే.
1: ఇది విజ్ఞానమునకు ఆత్మజ్ఞానమునకు రెండింటికి సమమైనటువంటి యొక్క తత్వము.
0: It speaks of equanimity and equality between the knowledge of the self and of the wisdom.
1: సూర్యుడు ప్రతి నెల కూడా ఒక్కొక్క దీనియందు ఋతువునందు ప్రారంభిస్తున్నాడు.
0: Sun shifts from one house to other as per the zodiac system.
1: కనుకని ఈనాడు మకర రేఖపైన ప్రారంభం చేయటమే దీనికి మకర సంక్రాంతి అని కూడా పేరు.
0: As it starts from the Capricorn zodiac system, this is called మకర సంక్రాంతి.
1: ఈ మకర సంక్రాంతి మానవునికి అనేక విధములైనటువంటి భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైన ఆధ్యాత్మికమైనటువంటి సంపత్తిని అందిస్తూ ఉంటుండాలి.
0: As sun moves to the house of Capricorn, it confers the physical, moral, ethical, social happiness.
1: కనుక మానవునికి ఈ యొక్క జీవితంలో ఏ ఏ విజయాన్ని సాధించాలని ఉన్నాడో సర్వ విజయములకు సాక్షిభూతమైనటువంటిదే ఈ సంక్రాంతి.
0: Therefore, for when victory in every field, Sankranti stands as the witness.
1: దీనికి అనేక విధములుగా వర్ణిస్తూ వచ్చారు.
0: దిస్ ఇస్ డిస్క్రైబ్డ్ ఇన్ మిరియడ్ వేస్.
1: దినకరుడు శాంతుడైతో దినములింత కురుచలయ్యను చలిగాలి చులుకు హెచ్చే.
0: ద డే ఈజ్ షార్టర్ అండ్ షార్టర్ అండ్ వీ ఫైండ్ ద చిల్ వెదర్ విండ్ బ్లోయింగ్.
1: పొలములం రేడి గుడ్డి వెన్నెలలోన కుప్పలన్నూర్చు కాపులు గొంతులెత్తి పదములను పాడదొడగిరి.
0: వి ఫైండ్ ద ఫార్మర్స్ సింగింగ్ ఇన్ గ్లోరీ సీ వాచింగ్ ద హార్వెస్ట్ బంతి
1: పువ్వుల ముఖములన్నంత విప్పి
0: ద ఫ్లవర్స్ క్రిసాన్థెమమ్ బ్లాజమింగ్ ఫుల్
1: మన గృహంబుల ధాన్య సంపదల నిల్పి.
0: దేర్ బి ఎనఫ్ ఆఫ్ గ్రెయిన్ అండ్ వెల్త్ at our residences.
1: Sarasuralaina sankranti panduvacche.
0: The beautiful sankranti approaches with these signs.
1: Manavudu krushi kalpinachita aa krushi phalamainatunti yokka sarva dhanyamulu sarva sampatti kudanu ee naadu mana gruhamullo praveshistuntayi.
0: Because of his work in the fields, he gets the harvest and the grain.
1: Ilanti bhautikamainatunti sampattiki ee sankranti chaala kalyanakaramainatundi.
0: Sankranti is most auspicious from this point of harvest.
1: Intiye kaakunda challani gaalulu cheta pavitramaina vaatavaranam cheta ye vidhamainatundi panulu kuda lekunda vishrantini andinchetundi ee sankranti.
0: Because of cold weather and sacred atmosphere around, we can have enough of rest.
1: Manavuniki deha sambandhamaina vishranti kudanu atyavasaram.
0: Man needs physical rest.
1: Sharira manasika aadhyatmika vishrantulu మానవునికి అత్యవసరమైనప్పుడే ఈ యొక్క విజయమైనటువంటి శాంతి మనకు ప్రారంభమవుతుంది.
0: ఇఫ్ యూ హ్యావ్ గాట్ ద రెస్ట్ ఎట్ ద ఫిజికల్ లెవెల్ మెంటల్ అండ్ స్పిరిచువల్ దెన్ యూ విల్ హ్యావ్ ద రెస్ట్ ఇన్ ద ట్రూ సెన్స్.
1: సంక్రాంతి ఇది సంక్రాంతి ఇది పవిత్రమైనటువంటి ఒక కాంతిని అందించేటువంటిది శాంతిని అందించేటువంటిది క్రాంతిని అందించేటువంటిది.
0: సంక్రాంతి కన్ఫర్స్ సీక్రెట్ లైట్ సీక్రెట్ పీస్
1: మన అంతర్భూతమైన ఉన్నటువంటి ఒక ఆనందాన్ని మనకు ఆవిర్భవింపజేస్తుంది.
0: ఇట్స్ ఓన్లీ ఇన్నర్ లేటెంట్ బ్లిస్ దట్ ఎక్స్ప్రెసెస్ ఇట్సెల్ఫ్.
1: మానసికం యొక్క వాతావరణాన్ని చాలా మార్పు తెప్పిస్తుంది.
0: దేర్ విల్ బి ఎ చేంజ్ ఇన్ ది ఔటర్ ఎన్వైరన్మెంట్.
1: సున్నితమైన పవిత్రమైన భావాన్ని మన నుండి ఆవిర్భవింపజేస్తుంది.
0: వీ డెవలప్ ద టెండర్ సాఫ్ట్ నోబుల్ ఫీలింగ్స్.
1: కానీ ఈనాటి మానవుడు ఈ యొక్క పవిత్రమైన భావాల్ని ఏమాత్రం కూడా స్మరించడం లేదు.
0: బట్ మ్యాన్ ఈజ్ నాట్ బాదర్డ్ టు ఎంటర్టైన్ సీక్రెట్ థాట్స్.
1: కేవలము భౌతికమైనటువంటి సిరి సంపదలే ప్రధానమని భావించి ఆ సిరి సంపదల నిమిత్తమై తన సర్వస్వము కొడును దారవస్తున్నాడు.
0: హి కన్సిడర్స్ ద వెల్త్ ఇన్ దిస్ వరల్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ స్ట్రెయిన్స్ ఎ లాట్.
1: కనుక సద్గుణములను మనం పెంచుకోవడానికి తగినటువంటి యొక్క అవకాశాన్ని మనం అందుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ సీజ్ ఎవ్రీ ఆపర్చునిటీ టు డెవలప్ వర్చ్యూస్.
1: ఈ సద్గుణములు అనేటువంటివి ఈ షట్ సంపత్తులు.
0: ద వర్చ్యూస్ ఆర్ ది సిక్స్ క్వాలిటీస్.
1: ఉత్సాహం సాహసం ధైర్యం బుద్ధి శక్తి పరాక్రమం.
0: ఫ్రమ్ ది ఎంథూసియాజం ద కరేజ్ ద వెలర్ ది ఇంటెలిజెన్స్ అండ్ ఎనర్జీ.
1: ఈ సత్సంపత్తి మానవుని యందు ఉండినప్పుడు మానవుల్లో దుర్గుణములు ప్రవేశించడానికి ఏమాత్రం అవకాశం ఉండదు.
0: వెన్ ది సిక్స్ నోబుల్ క్వాలిటీస్ ఆర్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఎనీ బ్యాడ్ క్యారెక్టర్.
1: ఈనాటి యువకుడి యందు రెండు దుష్టశక్తులు ప్రవేశించి మానవత్వాన్ని కూడా మసిగలుపుతుండాలి.
0: Today we find two bad qualities that ruins the human quality altogether.
1: Asuya deshamu.
0: These are the two. One is jealousy, the other hatred.
1: Ivu rendu kudunu todu dongalu.
0: These are the thieves who work together.
1: Ivu rendu kudunu veru purugulu.
0: They are like the termites.
1: Kalakalalaadtu pushpamulu vippi palamulu nandinchi aanandanni valipetunte urchamunu kudunu yemi teriyinattuga oka veru chaatanu chegi ఈ యొక్క వేరు పురుగు దాన్ని కొట్టి క్షణంలో దానిని నిర్మూలం గావిస్తుంది.
0: దే అటాక్ ద రూట్స్ ఆఫ్ దోస్ ప్లాంట్స్ దట్ ఫ్లవర్ ఎక్సలెంట్లీ, ద ఫ్లవర్స్ దట్ బ్లాసమ్ అండ్ ఈల్డ్ ఫ్రూట్స్. దే అటాక్ ద వెరీ రూట్స్ అండ్ రూయిన్ దెమ్.
1: అసూయ అనేటువంటిది ఇలాంటి చాలా బాధను కలిగించేటువంటి ఒక పురుగు వంటిది.
0: జెలసీ ఇస్ ద పెస్ట్ టర్మైట్ దట్ పుట్స్ యూ టు సఫరింగ్.
1: సుఖ సంతోషములతో వర్ధిల్చున్నటువంటి మానవుని యందు ఈ అసూయ ప్రవేశించి వారిని అన్ని విధములు కూడాను కేవలము నిర్వీర్యుని గావిస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ దో మ్యాన్ ఇస్ హ్యాపీ, ఇట్ ఈస్ ఓన్లీ దిస్ జెలసీ దట్ మేక్స్ హిస్ పొజిషన్ మిజరబుల్.
1: అది ఏ మహాభారతం నందు కూడాను కృష్ణుడు అర్జునుడికి బోధిస్తున్నాడు.
0: దట్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ కృష్ణ టు అర్జున ఇన్ మహాభారత.
1: పచ్చని రాజవంశమును పాడురరింపజనించినారు.
0: ఎ బ్యూటిఫుల్ క్లాన్, ద ప్రోజెని రాయల్ ఫ్యామిలీ.
1: పచ్చని రాజవంశమును పాడునరింపజనించినారు. కార్చి చైరేడు సూతు సుతు స్నేహము దానికి తోడు.
0: ఎ రాయల్ ఫ్యామిలీ ఆఫ్ రిప్యూట్ ఇస్ పుట్ టు రూయిన్ దేర్ బాన్ దాని ఫ్యామిలీ.
1: కచ్చలు రేపే ఆ శకునిగాడు.
0: అండ్ దేర్ ఇస్ శకుని దట్ వుడ్ యాడ్ ఫ్యూయల్
1: టు ద ఫైర్. రఘు కొనే మంట వింట వివచ్చుని ఇంట.
0: You find the flame burning all through more and more brilliantly.
1: ఈ అసూయ అనేటువంటి ఒక చీడపురుగు, అసూయ అనేటువంటి ఒక రాక్షసి ఈ పచ్చని రాజవంశంలో ప్రవేశించి దీనిని సర్వ విధంలో కూడాను ధ్వంసం గావిస్తున్నాడు.
0: Therefore the insects in the termites of jealousy acts like a demon and ruins the very clan of the royal family.
1: మంచి మార్కులు తెచ్చుకుంటున్నటువంటి పిల్లవాడిని చూస్తే అసూయ అవుతుంది.
0: We feel jealous of a boy who gets good marks.
1: మంచి మేధాశక్తి కలిగినటువంటి విద్యార్థిని చూస్తే అసూయ ప్రారంభమవుతుంది.
0: We are jealous of intelligent boys.
1: అన్ని విధములు కూడా సుఖశాంతులతో వర్ధిల్తున్నటువంటి వాడిని చూస్తే అసూయ వస్తుంది.
0: వన్ ఫీల్స్ జెలస్ ఆఫ్ ద పర్సన్ హూ ఇస్ హ్యాపీ ఆల్ ద టైమ్.
1: నిరంతరము ఆనందంతో కిలకిలలాడుతున్నటువంటి విద్యార్థిని చూస్తే అసూయ వస్తుంది.
0: ఇఫ్ ద స్టూడెంట్ ఈస్ బ్లిస్ఫుల్ ఆల్ త్రూ వి ఫీల్ జెలస్ ఆఫ్ హిమ్.
1: ఈ అసూయ అనేటువంటి దానికి ఒక విధమైన పరిమితమే లేదు, హద్దు పొద్ద లేదు.
0: దిస్ జెలసీ హ్యాస్ నో లిమిట్, హ్యాస్ నో బౌండరీస్.
1: కనుక ఇలాంటి అసూయను విద్యార్థుల్లో ఏమాత్రమూ ప్రవేశించకుండా చూసుకోవాలి.
0: స్టూడెంట్ షుడ్ టేక్ ఎవ్రీ కేర్ నాట్ టు హ్యావ్ జెలసీ విదిన్.
1: ఈ అసూయ తమను తామే పాడు చేస్తుంది, తమను తామే నశింపజేస్తుంది.
0: ఇట్ ఈస్ జెలసీ దట్ కిల్స్ యూ, దట్ రూయిన్స్ యూ.
1: ఎంత ఇతరుల యొక్క చెడ్డను నీవు కోరుతున్నావో అంతకు పదింతల చెడ్డ నీకు అందిస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ డిజైర్ బ్యాడ్ అన్ టు అదర్స్ యూ విల్ బి మచ్ వర్స్ దెన్ వాట్.
1: ఏ జబ్బుకైనా ఒక విధమైనటువంటి యొక్క ఔషధం ఉన్నది, కానీ ఈ అసూయ అనేటువంటి రోగములకు ఔషధమే లేదు.
0: ఎనీ డిసీజ్ ఫర్ దట్ మ్యాటర్ హ్యాస్ మెడిసిన్, నో మెడిసిన్ ఫర్ దిస్ జెలసీ.
1: నిరంతరము ఆనందపడేటువంటి వ్యక్తి యందు పవిత్రమైనటువంటి ఆనందం కూడా అభివృద్ధి అవుతుంది.
0: ద వన్ హూ ఇస్ బ్లిస్ఫుల్ ఆల్ ద టైమ్ విల్ హ్యావ్ బ్లిస్ఫుల్.
1: ధైర్యంతో ఈ అసూయను మనం సాధించి దీనిని జయించడానికి ప్రయత్నించాలి.
0: విత్ ఆల్ ద కరేజ్ వీ షుడ్ విన్ ఓవర్ ది బ్యాడ్ క్వాలిటీ ఆఫ్ జెలసీ.
1: నాయమాత్మ బలహీనైన లభ్య, మనం బలహీనమైపోతే క్షణక్షణము కూడాను అనుదినము కూడాను మనం మరణిస్తున్నాం.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ వీ బికమ్ వీక్ వీ డై ఎవ్రీ మూమెంట్.
1: అడుగడుగులకు మనం మరణిస్తాము.
0: అట్ ఎవ్రీ స్టెప్ వీ డై.
1: ధైర్య సాహసంతో ఉంటే మరణం ఒక్కటే.
0: If we got the courage and valor, we die only once.
1: So dhairyamtone manam maraninchali.
0: We have to die with all the courage.
1: Aanandamtone manam maraninchali.
0: We should die blissfully.
1: Atma vishwasamtone maraninchali.
0: We should die with self confidence.
1: Ee moodu lenappudu manavudu bratikkudunu maraninchina vaadito samaname.
0: Without these three qualities, even if we are alive, it amounts to death.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఇట్టి పవిత్రమైన శక్తి సామర్థ్యములను అందించే నిమిత్తమై ఈ సంక్రాంతి మనకు ప్రాప్తించింది.
0: Sankranti is God's gift to acquire these noble qualities.
1: దీనిపైన లౌకికమైనటువంటి యొక్క భోగములు అనేక రకములుగా పెంచుకుని దీనిని అనేక రకములుగా అందుకోవడానికి ప్రజలు ఉవ్వెళ్ళుతుంటారు.
0: People also aspire for physical worldly benefits also on this occasion.
1: దీనిలో అనేక రకములైనటువంటి యొక్క కళలు కూడా ప్రారంభమవుతుంటాయి.
0: There are many fine arts, many festivity on this occasion.
1: చిన్న చిన్న సోదరులంతా చేరుకొని, తమ్ముడా రమ్ము గంగెద్దు దాసుడడిగో.
0: Youngsters gather. Oh, young brother, come here. Here you find a man accompanying the bull.
1: Rammu gangeddu dasudadigo vendi billayu mathraadu dandekadamu.
0: You find also who find him wearing this garland there, accompanying the bull.
1: Nambadi kaadayu momunandu panganamambulanu ventagangireddu.
0: We also find the marks on the forehead. He accompanies the bull.
1: Cheta mulikola tana peru cheppuchunda ooru nadivedi naadinchenunderammu.
0: He holds the whip on one hand and makes it repeat your
1: Alare,
0: name.
1: Sri Ramunaku Sitammanichi Pendi Gavinchunda Aavetka Chuchi Kanukalanichi Vattamu Kadariramu Tammuda Kadaliramu.
0: It is the joyous wedlock of Rama and Sita. Let us go and then hand over, pass on the gifts. On this occasion of Sankranti, we find many that take bulls along with them. What is the inner significance? Rama's nature convey the sanctity behind the nature of the mind. That is called Rama of the Spirit, Atmarama.
1: పవిత్రమైనటువంటి ప్రకృతి అనేటువంటి సీతనిచ్చి ఈ ప్రకృతి యొక్క పేరే భూజాత అని.
0: Therefore, the spirit is Rama and he is wedded to the nature.
1: ఆత్మకు ప్రకృతికి అనుబంధం గావించేటువంటిది ఈ గంగిరెద్దుల యొక్క ఆట యొక్క అంతరార్థం.
0: It is intimate association brought between the spirit and the nature.
1: అందువల్లనే ప్రతి ఇంటి ముందు కూడాను ముగ్గులు వేసి గొబ్బెడు చెప్పి అనేక రకములైనటువంటి ఆటలు ఆడుకుంటుంటారు యువకులు.
0: Youngsters play with all the rangoli marked well in front of their houses.
1: నిత్యము ఒక్కొక్క తీపిని భావించుకొని అది భగవంతుని యొక్క ప్రసాదంగా కూడాను అనుభవిస్తుంటారు.
0: Every day they prepare one sweet or other and accept it as prasad.
1: అన్ని పండుగల కన్నా ముఖ్యమిది కానా.
0: It is the most important festival of all.
1: అత్తవారింటికేగుమో కొత్త పెళ్లి కొడుక.
0: Oh new bridegroom, go to your in-law's house.
1: అందు నీకు ఎక్కువ సుఖంబు.
0: There you will have enough of happiness.
1: మరదలు నీతో ముచ్చటాడు, వదిన నీతో మాటికి వరుసలాడు, ఊరి వారలు నిన్ను అతి గారాభవమున మన నెలసల్పుదురు నీదు మామ కూడా.
0: All your sisters in law will make fun of you and will engage you and people will come out to watch you.
1: అనాది కాలం నుండి కూడాను భారతదేశంలో ఎన్నో విధమైనటువంటి ఉత్సాహ ప్రోత్సాహం అందిస్తున్నాను, ఆనందాన్ని అందిస్తూ వచ్చాయి.
0: Since ancient times, enough of encouragement is given to all these festivals conferring bliss.
1: కానీ ఇట్టి పవిత్రమైన భావములు ఈనాడు విస్మరించి లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైనటువంటి యొక్క సుఖ సంతోషముల నిమిత్తమై మానవత్వాన్ని పూర్తి కోల్పోతున్నాడు మానవుడు.
0: Such sacred thoughts are totally forgotten. We are carried away by the worldly thought and we are ruining our own human quality.
1: ఏమిటి ఈ ప్రపంచము?
0: What is this world?
1: ఈ ప్రపంచం అంటే ఏమిటి?
0: What do you mean by this?
1: దీని వల్ల కలిగేటువంటి ఆనందం ఏమిటి?
0: What is the happiness you get out of it?
1: విచారణ చేస్తే ఏమీ లేదు.
0: If we inquire well, there lies nothing.
1: ఎంత కాలమైనప్పటికీ విచారణ చేస్తూ రాగా కట్టగలప్పటికీ జీరోనే.
0: If you inquire further and further, ultimately you will find it as zero.
1: ప్రకృతి అంతా కూడాను కేవలము కృత్రిమమైనటువంటిది.
0: The whole world is artificial.
1: ఇదంతా కేవలం ఆర్టే.
0: This is all art.
1: సర్వము నీ హార్ట్ లో ఉంటుంది.
0: ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్ యువర్ హార్ట్.
1: హార్ట్ ను మర్చిపోతున్నాము, ఆర్ట్ ను విశ్వసిస్తున్నాము.
0: వీ ఫర్గెట్ ద హార్ట్, వీ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ఆర్ట్.
1: అది ఈనాడు అశాంతికి మూల కారణము.
0: దట్ ఈస్ ద కాజ్ ఫర్ రెస్ట్లెస్నెస్ టుడే.
1: లోకములో ఎక్కడ చూసినా అశాంతి అశాంతి అశాంతి.
0: ఇన్ ద వరల్డ్ ఎవ్రీవేర్ యూ ఫైండ్ రెస్ట్లెస్నెస్.
1: ఎక్కడ చూసినా భయం భయం భయం భయం.
0: దేర్ ఇస్ ఫియర్ ఎవ్రీవేర్.
1: ఏమిటి ఈ లోకంలో మనం అనుభవించేది?
0: వాట్ ఈస్ దట్ వీ ఎంజాయ్ హియర్?
1: భయం భయం బ్రతుకు భయం భయం భయం బ్రతుకు భయం. అన్నా మనకి లోకం పన్నిన పద్మం యుగం.
0: ద లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫియర్. వీ ఆర్ ఫియర్ స్ట్రికెన్. ఓ బ్రదర్, ద లైఫ్ ఇస్ నథింగ్ బట్ ద కాన్ఫిడెన్స్.
1: మానవులకు చితికిన సంసారాలకు కష్టాలే బంధువులా కన్నీళ్లే కానుకలా.
0: We have got all the problems. We are gifted with the tears. Tears are the gifts. We face all the difficulties in life.
1: Ikatora narakam inke natiki marada.
0: Is this not hell going to change time or other?
1: Inke natiki marada.
0: Is it not going to change?
1: Bayam bayam bratuku bayam bayam bayam bratuku bayam.
0: Life is full of fear.
1: Ekkada bayam ledu cheppandi.
0: Show the place where there is no fear.
1: ఎక్కడ చూసినా భయమే.
0: Everywhere there is fear.
1: ప్లేన్ లో పోదామంటే భయమే.
0: Even if you want to travel.
1: ప్లేన్ లో పోదామంటే భయమే.
0: Only train.
1: బస్సు లో పోదామంటే భయమే.
0: Or bus.
1: కార్ లో పోదామంటే భయమే.
0: Car.
1: నడుచుకొని పోదామంటే భయమే.
0: Even to walk.
1: ఎక్కడ వద్దు ఇంట్లో ఉంటామంటే ఇంట్లో కూడా భయమే.
0: Even to stay back at home, we need to fear.
1: కనుక ఈనాటి ప్రపంచం అనేటువంటి సర్వము భయంతో కూడి ఉంటుంది.
0: Therefore the whole world is full of fear today.
1: ఈ భయం దేనికోసము?
0: Why do we fear?
1: ఆ భయాన్ని మనం పొందలేకపోతున్నాం. అదే భయానికి మూల కారణం.
0: Because we are not able to get into the position of fearlessness.
1: దైవం యొక్క అభయాన్ని మనం పొందితేమా భయానికి అవకాశమే లేదు.
0: When once we have the God's grace, we can be fearless. We don't need to fear.
1: కనుక మొట్టమొదటి అభయత్వాన్ని మనం అనుభవించాలి.
0: So first we should experience that fearlessness.
1: ఈ అభయత్వమే మనకు అనుగ్రహం.
0: That itself is God's grace. When once we win the grace of fearlessness, we don't need to fear. Why should you fear?
1: Bhakti, prema, rendu koodinatundi chotu lopala bhayaniki avakasame ledu.
0: Where there's devotion and love, there's no scope for fear at all.
1: ఈనాడు అవి రెండు లేకపోవటం చేతనే భయం మనల్ని పీడిస్తుండాలి.
0: Today we don't have these two, therefore we are fear stricken.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: చదివే చదువులు కాని చేసే ఉద్యోగాలు కాని ఆడే ఆటలు కాని పాడే పాటలు కాని అందులో ఒక విధమైనటువంటి యొక్క పవిత్రతను మనం చేర్చుకోవాలి.
0: ఆల్ ద స్టడీస్ అండ్ ది ఎంప్లాయ్మెంట్ ద సాంగ్ అండ్ ద గేమ్స్ ద వర్డ్స్ దట్ వి యుటర్ నీడ్ టు బి సేక్రెడ్.
1: మనం పాడే పాటల లోపల శ్రవణానందమే లేకపోతే ఈ పాటలు ఎందుకు?
0: If our music is not melodious, why should we sing at all? When there is no melody, why should there be music? Without humility, what for is
1: education?
0: Without the purity of heart, what for is other
1: work?
0: The heart without love is a stone.
1: కనుకనే మనం గుండె లోపల ప్రేమను నింపుకోవాలి.
0: Therefore we should fill our hearts with love.
1: ఈ ప్రేమ లేకపోవడం చేతనే మన గుండె అంతా ఒక బండ మాదిరి తయారైపోతుంది.
0: Because there is no love in our heart, it has become so hard like a stone.
1: కానీ ప్రేమను కూడా మనం చూపుతున్నాము. ఏమిటి ఈ ప్రేమ?
0: కృత్రిమమైనటువంటి
1: ప్రేమను చూపుతున్నాము.
0: However we show love, it is artificial.
1: ఎవరో ఒకరు మంచిగా వచ్చి అయ్యా నమస్కారం, నమస్కారం అండి, ఏమిటి ఇది? లోపల అసూయనే, లోపల ఒక విధమైనటువంటి ఒక దేశమే, కానీ కృత్రిమమైన ప్రేమ. నమస్కారం అండి. ఈ విధమైనటువంటి కృత్రిమే ఈ ప్రకృతి యొక్క లక్షణంగా మారిపోయింది.
0: We greet each other externally, full of jealousy within. Everything is artificial.
1: అంతా ఆర్టిఫిషియల్.
0: Everything is artificial.
1: There is no heart.
0: There is no heart.
1: కనుకనే ప్రేమ ఉండినప్పుడు స్వార్థం అనేది ప్రవేశించడానికి వీల్లేదు.
0: Where there is love, there is no selfishness.
1: Love is selflessness. Self is lovelessness.
0: Love is selflessness. Self is lovelessness.
1: కనుకనే మనకు లవ్లెస్ గా మారిపోతున్నాం ఈనాడు.
0: We have become loveless.
1: Selfless గా మారాలి.
0: We should be selfless.
1: అదే నిజమైన మానవత్వం యొక్క నిజమైన విలువ.
0: That is the true human value.
1: ఇలాంటి మానవతా విలువను ఈనాడు విద్యార్థులు పెంచుకోవాలి.
0: స్టూడెంట్స్ షుడ్ డెవలప్ సచ్ హ్యూమన్ వాల్యూస్.
1: ధనం కానీ ఉద్యోగం కానీ బలం కానీ రావచ్చు పోవచ్చు.
0: ద మనీ ద పొజిషన్ మే కమ్ అండ్ గో.
1: ఇది అంతా కూడా పాసింగ్ క్లౌడ్స్.
0: దే ఆర్ ఆల్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
1: కానీ ఒక్కటి మాత్రమే పర్మనెంట్ క్లౌడ్.
0: బట్ వన్ థింగ్ ఇస్ ఎ పర్మనెంట్.
1: అది ఏ దైవ ప్రేమ. అది ఏ దైవ ప్రేమ.
0: దట్ ఈస్ ద డివైన్ లవ్ విచ్ ఇస్ పర్మనెంట్.
1: ప్రేమనే దైవము, దైవమే ప్రేమ.
0: దట్ లవ్ ఇస్ గాడ్. గాడ్ ఇస్ లవ్.
1: ఏ రూపమైనా కానీ, ఏ నామైనా కానీ, ఏ స్థానమైనా కానీ, ఏ దేశమైనా కానీ,
0: విదౌట్ ఎనీ ఫార్మ్, ఎనీ నేమ్, ఎనీ కంట్రీ, ఎనీ ప్లేస్, ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
1: కనుక మనము ప్రేమ అనేటువంటిది అది పరమాత్మ స్వరూపము.
0: లవ్ ఇస్ గాడ్.
1: ఆ ప్రేమ తత్వాన్ని ఈనాడు మనం పెంచుకోలేకపోవటం చేతనే దేశంలో ఇన్ని విధమైనటువంటి యొక్క అల్లకల్లోలములు అభివృద్ధి అవుతున్నాయి.
0: సిన్స్ వి ఆర్ నాట్ ఏబుల్ టు డెవలప్ లవ్, ద హోల్ కంట్రీ ఇస్ ఫేసింగ్ అజిటేషన్స్ అండ్ డిస్టర్బెన్సెస్. స్టూడెంట్స్,
1: విద్య ఉద్యోగం కోసం కాదనేటువంటి సత్యాన్ని గుర్తించండి.
0: నౌ ద ట్రూత్ దట్ ఎడ్యుకేషన్ ఇస్ నాట్ మెంట్ ఫర్ జాబ్స్.
1: కేవలం విద్య పొట్టకూటి నిమిత్తమై ప్రారంభమైనది కాదుగా మీరు భావించండి.
0: ఎడ్యుకేషన్ ఇస్ నాట్ మెంట్ ఫర్ టు క్యారీ అవుట్ ఏ లివింగ్.
1: ఆనాటి బ్రిటిష్ టైం లోపల మెకాలే అనేక విధమైనటువంటి విద్యను నేర్పించి పొట్టని నింపుకునే నిమిత్తము మార్గాన్ని నిరూపించాడు.
0: ది ఎడ్యుకేషన్ సిస్టమ్ వాజ్ ఇంట్రొడ్యూస్డ్ బై మెకాలే ఇన్ దోస్ డేస్.
1: మెకాలే కాదు ఇది, మరి
0: ఇట్స్ నాట్ మెకాలే టైం.
1: మన యొక్క హృదయ సంబంధమైనటువంటి యొక్క సంస్కారం ఇది.
0: We should know the knowledge, education, భారతీయ to develop the refinement of the heart.
1: కేవలము విద్య జ్ఞానం కోసమని.
0: Therefore, the education should give us wisdom.
1: భారతీయ సంస్కృతి అందుకునేటువంటి పవిత్రమైనటువంటి యొక్క ఇది వినయము.
0: It is a humility which is sacred quality that we acquire out of our studies. సెల్ఫ్ కాన్ఫిడెన్స్,
1: అనంతమైనటువంటి యొక్క విశ్వాసము,
0: అండ్ ఇన్ఫినిట్ కాన్ఫిడెన్స్,
1: సర్వత్రా ఏకాత్మ భావము,
0: ద స్పిరిట్ ఆఫ్ వన్నెస్ ఆల్ ఓవర్.
1: ఇలాంటి భావాన్ని మనం పెంచుకున్నప్పుడే విద్యార్థులు దేశానికి ఆదర్శవంతమైనటువంటి రూపం ధరిస్తారు.
0: దెన్ వి డెవలప్ సచ్ లాఫ్టీ ఐడియల్స్ అండ్ నోబుల్ థాట్స్, వి సెట్ అన్ ఐడియల్ టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: భారతీయ విద్య అనేటువంటిది ఇది కాదు.
0: దిస్ ఇస్ నాట్ ద ఎడ్యుకేషన్ ఆఫ్ భారత్.
1: త్యాగములకు పూనుకొని
0: రెడీ టు సాక్రిఫైస్,
1: దేశానికి ఒక విధమైనటువంటి యొక్క అంగరక్షకులుగా తయారు కావాలి.
0: వీ షుడ్ ప్రొటెక్ట్ అవర్ కంట్రీ,
1: సమాజం యొక్క సంక్షేమాన్ని చేపట్టాలి.
0: వీ షుడ్ డిజైర్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
1: ఎప్పుడు చూసినా స్వార్థము, నాది నాది నాది నా వారు అనేటువంటి దీనిని మనం దూరం చేయాలి.
0: వీ షుడ్ నాట్ రిమైన్ సెల్ఫిష్ త్రూ అవుట్.
1: నాది అనేది మమకారము.
0: This feeling of mine is attachment.
1: నేను అనేది అహంకారము.
0: This I symbolizes.
1: ఈ అహంకారం మమకారం రెండు కూడా దూరం చేసినప్పుడే నీవు ఆత్మస్వరూపుడుగా మారిపోతావు.
0: When once you give up this attachment and possessiveness, then you become this true spirit.
1: అంతా నాదే.
0: Everything is mine.
1: అన్ని నేనే.
0: Everything is this contained within this I.
1: ఒక్క నా దేహమే నాదనుకుంటే నీకు ఆనందం కలుగుతుండాలి. అన్ని దేహములు నావే అంటే ఎంత ఆనందం, ప్లస్ ప్లస్ ప్లస్ ఆనందం అధికమైపోతుంది.
0: ఇఫ్ యూ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ వన్ బాడీ యూఆర్ హ్యాపీ, ఇఫ్ యూ ఐడెంటిఫై విత్ ఎవ్రీ బాడీ యూ విల్ బి బ్లెస్ ఫర్.
1: అనంతమైన ఆనందం మనకు ప్రాప్తిస్తుంది.
0: యూ విల్ హ్యావ్ దట్ ఇన్ఫినిట్ బ్లెస్.
1: అటువంటి అనంతమైనటువంటి ఆనందానికి మన హృదయంలో అవకాశం అందించాలి.
0: వీ షుడ్ గివ్ ఎవ్రీ స్కోప్ టు కంటైన్ దట్ ఇన్ఫినిట్ బ్లెస్ విత్ ఇన్ అవర్ హార్ట్.
1: అణు మాత్రమైనటువంటిది కాదు.
0: It's not fractional.
1: అణు రణీయాన్ మహతో మహీయాన్.
0: ఇట్ ఇస్ ది స్మాలెస్ట్ టు ది స్మాల్ అండ్ ది బిగ్గెస్ట్ టు ది బిగ్.
1: అలాంటి అనంతమైనటువంటి యొక్క మన హృదయంలో అల్పభావములు చేర్చుకుని పరులను బాధించటము, పరులను హింసించటము, పరులను నొప్పించటము, ఇది మహాపాతకమైనటువంటిది.
0: ద హార్ట్ విచ్ షుడ్ హ్యావ్ దట్ ఇన్ఫినిట్ బ్లెస్ ఈస్ ఫిల్డ్ విత్ హార్మ్ఫుల్ టెండెన్సీస్.
1: ఒకనాడు రాక్షసులైనటువంటి వారు, ఏళ్లతో వెంచుకునేటువంటి వారు ఉండేటువంటి వారు.
0: బ్యాడ్ వికెట్ పీపుల్ ఆర్ జస్ట్ ఫ్యూ ఇన్ దోస్ డేస్.
1: దీంట్లో చేరినటువంటి వారు
0: వెరీ ఫ్యూ ఇన్ నంబర్, వీ కెన్ కౌంట్ దెమ్ ఆన్ ఫింగర్.
1: కానీ ఇప్పుడు ఎవరు రాక్షసులో, ఎవరు మానవులో, ఎవరు దేవతలో చెప్పడానికి వీల్లేదు.
0: టుడే వీ కెనాట్ డిసైడ్ హూ ఇస్ హూ, హూ ఇస్ ఎన్ ఏంజల్, హూ ఇస్ ఎ డెమన్, హూ ఇస్ బ్యాడ్, వీ కాంట్ సే.
1: కనుక మనము రాక్షసత్వానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
0: సో వీ షుడ్ నాట్ గివ్ స్కోప్ టు డెమన్.
1: దైవత్వాన్ని పెంచుకుని మానవత్వాన్ని అభివృద్ధి పరచుకుని దివ్యత్వాన్ని పోషించాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ డెవలప్ ద హ్యూమన్ క్వాలిటీ. Develop the divine quality, attain the divinity.
1: అందరికి మనం హెల్ప్ఫుల్ గా ఉండాలి.
0: We should be helpful to everybody.
1: కావలసినంత సహాయం మనం చేయాలి.
0: We should also
1: help. ఎవరి మనసు మనం నొప్పించినప్పటికీ అంతకు పదింతలు మనసు నీవు నొప్పి పడవలసి వస్తుంది.
0: If you hurt anyone, you have to face the music 10 times more in turn.
1: నీకది తెలియదు.
0: You do not know.
1: ముందున్నదిలా తొందరలోని ముసలితనం మన ముసళ్ళ పండగాని.
0: There lies ahead in future the old age which is advancing very fast.
1: ఈనాడు నీవు చేసినటువంటిది రేపటి దినానికి అది పెద్ద భూతంగా తయారవుతుంది.
0: What you do today, you are bound to face the consequence.
1: నవ్వుతూ నవ్వుతూ మనం తప్పులు చేస్తున్నాము, ఏడుస్తూ ఏడుస్తూ అనుభవించవలసి వస్తుంది.
0: యు యాక్ట్ ఇన్ ఎ వికెడ్ వే స్మైలింగ్లీ, టుమారో యూ హావ్ టు క్రై ఫేసింగ్ ద సఫరింగ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: దేశమునకు సరైన మార్గాన్ని ప్రబోధించి మీరు ఆచరించి ఆనందించి ఆ ఆనందాన్ని తిరిగి సమాజమునకు పంచేటువంటి యొక్క ఆదర్శ పురుషులుగా తయారు కావాలి.
0: స్టూడెంట్స్, యూ షుడ్ బి ఐడియల్స్, యూ షుడ్ కరెక్ట్ ద సొసైటీ, యూ షుడ్ ప్రాక్టీస్ వాట్ ఆల్ యూ సే, వాట్ ఆల్ యూ
1: మనం నేర్వలసినటువంటి విద్య ఈ విద్యలు కాదు.
0: It's not
1: the vidya.
0: It's not the education what you learn. It is the
1: grantha parichayam matrame.
0: It's only textual.
1: Idantha bookish knowledge.
0: It's all bookish knowledge.
1: Kaadu kaadu.
0: It's not enough.
1: Practical knowledge lo manam praveshinchali.
0: We should be ready for the practical knowledge.
1: Adi e mana aacharana.
0: That is the true practice.
1: Atti aacharane mana jeevitaniki aadarshamu.
0: It's only practice that makes you ideal.
1: Kanukane
0: so
1: manam karmaadhikarulu kavali kaani కేవలం ఫలాధికారులు కాదు.
0: సో యూ హావ్ గాట్ ఎవ్రీ రైట్ ఆన్ యాక్షన్, నాట్ ఆన్ ద రివార్డ్ ఆర్ ద రిజల్ట్.
1: కర్మ సుకౌశలం.
0: యూ షుడ్ డిశ్చార్జ్ యూర్ డ్యూటీ విత్ ఆల్ ద ఎక్స్పర్టీస్.
1: మీకు అన్ని విధములైన సుఖాన్ని అందిస్తుంది.
0: ఇట్ గివ్స్ యూ ఆల్
1: ఏదో రామాయణం చదువుతున్నాము, భారతాన్ని చదువుతున్నాము, భాగవతాన్ని చదువుతున్నాము, భగవద్గీతను వల్లిస్తున్నాము, అన్ని శ్లోకాలు కంఠస్థం చేసుకుంటున్నాము, కానీ వచ్చిన ఫలితం ఏమిటి?
0: యూ గో త్రూ ఆల్ సీక్రెట్ టెక్స్ట్ భారత రామాయణ అండ్ ఆల్సో చాంట్ శ్లోకాస్ ఆఫ్ గీత.
1: ఒకటి రెండైనా మనం ఆచరణలో పెట్టి దాన్ని పోషిస్తున్నామా?
0: ఆర్ యూ ఏబుల్ టు ప్రాక్టీస్ ఎట్లీస్ట్ వన్ ఆర్ టూ?
1: ఒక్కటి చాలు మనకు.
0: వన్ ఈజ్ ఎనఫ్.
1: ఒక్క అగ్గిపుల్ల ఉంటే ఎన్ని కొండలైనా కాల్చవచ్చు, ఎంత గ్రామాలైనా కాల్చవచ్చు.
0: విత్ వన్ మ్యాచ్ స్టిక్ యూ కెన్ బర్న్ ఎనీ నంబర్ ఆఫ్ విలేజెస్.
1: ఒక్క దివ్య జ్ఞానం అనేటువంటిది మనలో ప్రవేశిస్తే సర్వస్వాన్ని మనం సాధించవచ్చు.
0: విత్ డివైన్ నాలెడ్జ్ యూ కెన్ అకంప్లిష్ ఎనీథింగ్.
1: కనుక మనము ఎక్కడనో పోయి మనం వెతకనక్కర్లేదు.
2: సో వీ డోంట్ నీడ్ టు సర్చ్.
1: సర్వము మన యందే ఉంటున్నది.
2: ఎవ్రీథింగ్ ఇస్ ఇమ్మనెంట్.
1: సర్వమునకు నీవే మూల కారకుడు.
2: యు ఆర్ ద కాజ్ ఫర్ ఆల్.
1: మంచి చెడ్డలు అన్ని కూడా నీ నుండే ప్రారంభమవుతున్నాయి.
2: గుడ్ అండ్ బ్యాడ్ బిగిన్ విత్ యూ.
1: కనుక మన కర్మలను పబట్టి మంచి చెడ్డలు మనకు ప్రాప్తిస్తున్నాయి.
2: బేసింగ్ ఆన్ ది యాక్షన్ యూ ఫేస్ ది కాన్సిక్వెన్సెస్.
1: అయ్యో చెడ్డ వచ్చిందే చెడ్డ వచ్చిందని ఏడ్చడం ఎవరి కోసం?
2: Why should you cry when you are in bad?
1: నీవు చేసిన ఫలితమే నీకు చెడ్డగా వచ్చింది.
2: It's only the result of your past actions.
1: కనుక ఏడ్చి ప్రయోజనం లేదు.
2: There's no use in crying.
1: ఒకటి ప్రయోజనం లేదు.
2: There's no use in
1: మంచిని చేసి మంచిని చూచి మంచిని తలచి మంచిగా అనుభవించాలి.
2: Therefore do good, see good and then experience everything good in life.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: ఈనాడు ఆటలలో అనేక విధమైనటువంటి ఒక ఉన్నత స్థాయిని పొందుకున్నటువంటి విద్యార్థులు, అదే విధంగానే ఈ జీవితం అనేటువంటి ఆటలో కూడాను అనేక విధమైనటువంటి ఉన్నత ఆదర్శాలను కూడా మీరు సాధించి దాంట్లో కూడాను బహుమతులు పొందాలని నేను ఆశిస్తున్నాను.
2: జస్ట్ యాజ్ యూ వాన్ సో మెనీ ప్రైజెస్ ఇన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్, భగవాన్ ఎక్స్పెక్ట్స్ వాంట్స్ ఎవ్రీ వన్ టు విన్ ప్రైజెస్ ఇన్ దిస్ గేమ్ ఆఫ్ లైఫ్.
1: ఈ భౌతికమైనటువంటి యొక్క బహుమతులు చాలా బాధాకరమైనటువంటివి.
2: This worldly presentations gifts bahumati, they are dangerous.
1: దీని పేరు బహుమతి.
2: The very name is bahumati.
1: ఒక మతి ఉంటేనే ఎంతో అవస్థలు పడుతున్నాము, బహుమతులు వస్తే ఇంకా ఎంత అవస్థలు అయిపోతుందో.
2: With one mati mind we are suffering, with bahumati many minds you cannot estimate the suffering.
1: అనేక మతులు మనకు ఉండకూడదు, ఏకమతిగా ఉండాలి.
2: We should not have many minds, one is enough.
1: మనకు ఈ బహుమతులు వద్దు.
2: We don't want this bahumati.
1: ఏకమతిని మనం సాధించాలి.
2: We should have one point.
1: ఏకత్వ భావాన్ని మనం సాధించాలి.
2: We should have the spirit of unity.
1: అప్పుడే మన జీవితం సార్థకమవుతుంది.
2: Then only we will redeem our life.
1: అయితే లౌకికంగా ఈ బహుమతులు కూడా మనం తీసుకోవాల్సింది.
2: However, we should accept
1: కామిగాక మోక్ష కామికాడని లౌకికమైనటువంటి దాంట్లోనే మనం ప్రవేశించబోతే దివ్యమైన దానిని ఏ రీతిగా మనం సాధించగలం?
2: యూఆర్ నాట్ సక్సెస్ఫుల్ ఇన్ ద వరల్డ్, హౌ డూ ఎక్స్పెక్ట్ బి సక్సెస్ఫుల్ స్పిరిచువల్లీ?
1: కాన ఈ లౌకికమైన విద్యలు కూడా నేర్చుకుని దానిని ఆధ్యాత్మిక మార్గంగా మీరు ప్రవేశపెట్టి తద్వారా మీరు ఆధ్యాత్మిక ఆనందాన్ని కూడా అనుభవించాలని నేను ఆశిస్తున్నాను.
2: దేర్ఫోర్ విత్ ఆల్ దిస్ వరల్డ్లీ నాలెడ్జ్ ఇన్ ఎడ్యుకేషన్ యూ షుడ్ స్టెప్ ఇన్ టు ద స్పిరిచువల్ ఫీల్డ్ అండ్ ఎంజాయ్ ది స్పిరిచువల్ బ్లిస్.
1: ఆటలు ఎందు, పాటలు ఎందు, మాటలు ఎందు కూడా చాలా జాగ్రత్తగా ఉంటుందని.
2: యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్, మ్యూజిక్. అండ్
1: అక్బర్ చక్రవర్తి ఒక సమావేశం లోపల అందరినీ ప్రశ్నిస్తూ వచ్చాడు.
2: ఇన్ ది కోర్ట్ ఆఫ్ అక్బర్ హీ స్టార్టెడ్ క్వశ్చనింగ్ ఎవ్రీబడి.
1: ఈ జగత్తులో,
2: ఇన్ దిస్ వరల్డ్,
1: అన్నింటికంటే గొప్పది ఏది అని ప్రశ్నించాడు.
2: హీ ఆస్క్డ్ దిస్ వే, వాట్ ఈస్ ఇట్ దట్స్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
1: అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కటిగా చెప్తూ వచ్చారు.
2: ఈచ్ వన్ స్టార్టింగ్ గివింగ్ వన్ ఆన్సర్.
1: బీర్బల్ వచ్చాడు.
2: బీర్బల్ కేమ్.
1: స్వామి, ఒకటి మాత్రం గొప్పది అన్నాడు.
2: హి సెడ్ స్వామి, వన్ ఇస్ గ్రేటెస్ట్.
1: ఏమిటది అన్నాడు?
2: వాట్ ఈస్ దాట్?
1: మాట చాలా గొప్పది అన్నాడు.
2: ద వర్డ్ దట్స్ గ్రేటెస్ట్.
1: ఈ మాటకు మించినటువంటిది మరొకటి ఈ జగత్తులో లేదు.
2: దేర్ ఇస్ నథింగ్ దట్స్ మోర్ దాన్ ద వర్డ్ ఇన్ దిస్ వరల్డ్.
1: మాటలో పెద్ద అటమ్ బాంబు ఉంటుంది.
2: ద వర్డ్ దట్ వి యుటర్ హస్ గాట్ పవర్ ఆఫ్ ఎన్ అటమ్ బాంబ్.
1: మాటలో అణుస్వరూపుడైనటువంటి భగవంతుడు కూడా ఉంటున్నాడు.
2: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎ మైక్రో ఫార్మ్, అటమిక్ ఫార్మ్.
1: కాబట్టి మాటను మంచిగా ఉపయోగపెట్టినప్పుడు భగవంతుడే సాక్షాత్కరిస్తాడు.
2: దేర్ఫోర్ వెన్ వి టాక్ స్వీట్లీ, గాడ్
1: మాటను కఠినంగా ఉపయోగపెట్టి మన యొక్క ఎనిమీస్ అంతా అభివృద్ధి అయిపోతారు.
2: ఇఫ్ యూ యూజ్ హార్ష్ వర్డ్స్ యూ విల్ హ్యావ్ మోర్ ఎనిమీస్.
1: కనుకనే యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
2: So you cannot always oblige, you can speak obligingly.
1: మన మాటను మాత్రం చాలా విలువైనదిగా మనం పెట్టుకోవాలి.
2: Therefore we should speak.
1: మన సుఖం కాని, దుఃఖం కాని, బాధలు కాని, ఆనందం కాని అందించేటువంటిది ఈ మాటనే.
2: The pleasure or the pain or the bliss or happiness.
1: రాజ్యాలు సాధించేది మాటనే, రాజ్యాన్ని పోగొట్టుకునేది మాటనే.
2: Only the words that give us the kingdom, then we lose the kingdom.
1: ఈ మాటను సాధించుకునే నిమిత్తము మనము చమను పెంచుకోవాలి.
2: Therefore to speak well we should develop this forbearance more and more.
1: ఈ చమను మనం సాధించినామంటే దీన్నైనా మనం సాధించవచ్చు.
2: విత్ దిస్ ఫర్బేరెన్స్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: పూర్వ మహారాజులందరూ కూడా సమను కోల్పోవడం చేతనే రాజ్యాలంతా కోల్పోయినారు.
2: ఇన్ ద పాస్ట్ ది ఎంపరర్స్ లాస్ట్ ద పేషెన్స్, దేర్ఫోర్ ద లాస్ట్ ది కింగ్డమ్.
1: ఈ సమను కోల్పోవడం చేతనే గొప్ప తపస్తపనులంతా కూడా అడుగులు పడిపోయారు.
2: ఇట్స్ బికాస్ ఆఫ్ ద లాస్ ఆఫ్ ఫర్బేరెన్స్ దే లాస్ట్ ది అల్టిమేట్.
1: ఈ సమను కోల్పోవడం చేతనే పండితులంతా పాపంగా మారిపోయారు.
2: ఈవెన్ స్కాలర్స్ ఆల్సో టర్న్డ్ ఇన్నోసెంట్.
1: ఈ క్షమ అనేటువంటిది గ్రంథాల నుంచి చదివితే వచ్చేటువంటిది కాదు.
2: ఫర్బేరెన్స్ ఇస్ నాట్ ద వన్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్.
1: లేక అధ్యాపకులు బోధిస్తే అంటుకునేటువంటిది కాదు.
2: ఇట్ కెనాట్ బి టాట్ బై టీచర్స్.
1: ఇంకెక్కడైనా బజార్ లో అంతకంటే లభించేటువంటిది కాదు.
2: నార్ ఇస్ ఇట్ సోల్డ్ ఇన్ ద మార్కెట్.
1: క్షమ ఎక్కడ నుంచి వస్తుంది?
2: వేర్ ఫ్రమ్ యు గెట్ దిస్?
1: హృదయం నుంచినే రావాలి.
2: ద ఫర్బేరెన్స్ కమ్స్
1: ఆ క్షమనే. క్షమ సత్యము, క్షమ ధర్మము, క్షమ వేదము, క్షమ అహింస, క్షమ సర్వస్వం.
2: It is only this forgiveness for barons which is the truth, righteousness,
1: Chama
2: not
1: yagnamu.
2: It is a sacred ritual.
1: Chama sarvasrambu sarvalokamulandunu.
2: It is the forbearance that is everything in all the world.
1: Orpunu manam sadhistu ravali.
2: We should have that patience. At any number of people accuse you should be patient enough.
1: దాని వల్ల మనకేం నష్టం కలుగుతుంది?
2: వాట్ ఇస్ దట్ యు లూజ్?
1: వారు తిట్టడం వల్ల మనకేం నష్టం కలిగింది?
2: ఈవెన్ ఇఫ్ దే క్రిటిసైజ్ యు, వాట్ ఇస్ దట్ యు
1: ఆర్ గోయింగ్ టు లూజ్? వారు తిట్టినారే అని మనం క్షమను కోల్పోతుంటే మనకే చాలా నష్టం.
2: ఇఫ్ యు లూజ్ యువర్ పేషెన్స్ బికాజ్ యు ఆర్ అటాక్డ్, యు ఆర్ గోయింగ్ టు సఫర్.
1: క్షమను మనం కోల్పోకూడదు.
2: వి షుడ్ నెవర్ లూజ్ అవర్ పేషెన్స్.
1: తిట్టడం వల్ల మనకు వచ్చేటువంటి నష్టమేమి లేదు.
2: ఆల్ యు ఆర్ నాట్ గోయింగ్ టు లూజ్ ఎనీథింగ్.
1: తిట్టుకొని తిట్టుకొని తనకు నోరు నొప్పి వచ్చి తిరిగి తానే మానుకుంటాడు.
2: లెట్ హిమ్ అక్యూజ్ యు రిపీటెడ్లీ, అల్టిమేట్లీ హస్ టు.
1: ఎవరు ఎంత పరిహాసం చేసినప్పటికీ మనం ఏమాత్రం రోషం తెచ్చుకోకూడదు.
2: లెట్ ఎనీ నంబర్ ఆఫ్ పీపుల్ మేక్ ఫన్ ఆఫ్ యూ.
1: ఆ క్షమను మనం కోల్పోతేమా? ఎంతో సంవత్సరములు మనం శ్రమపడి సాధించినటువంటి పవిత్రతను మనం కోల్పోయిన వారమైపోతాం.
2: దెన్ వన్స్ యూ లూజ్ దట్ పేషెన్స్ యూ విల్ బి లూజింగ్ ఆల్ ద అక్రూడ్ మెరిట్.
1: విద్యార్థులారా, ఈ క్షమను మీరు కోల్పోవటం వచ్చేట ఎంత మీరు నష్టపడుతున్నారో మీకు తెలియదు.
2: స్టూడెంట్స్, యూ కెనాట్ ఎస్టిమేట్ వాట్ యూ లూజ్ బై లూజ్.
1: శారీరకంగా బలహీనులైపోతున్నారు.
2: యూ బికమ్ ఫిజికల్లీ
1: మానసికంగా బలహీనులైపోతున్నారు.
2: యూ బికమ్ మెంటల్లీ వీక్.
1: సర్వశక్తులు బలహీనమైపోతున్నాయి.
2: యూ లూజ్ ఆల్ యువర్ ఫ్యాకల్టీస్.
1: క్షమను మనం సాధిస్తున్నా సర్వశక్తులు మన యందు ఉద్భవిస్తాయి.
2: దెన్ వన్స్ యూ అచీవ్ దిస్ పేషెన్స్ యూ విల్ బి సక్సెస్ఫుల్.
1: దీనికి సాయియే పెద్ద ఆదర్శము.
2: Sai is the biggest ideal for this.
1: ఎవరెవరో ఎవరెవరికి తోచినట్టు వాళ్ళు అనేక రంగులుగా దూషణ భూషణ తిరస్కార పురస్కారాలు చేస్తూనే ఉంటుంటారు.
2: పీపుల్ ప్రైజ్, పీపుల్ క్రిటిసైజ్ ఇన్ దర్ ఓన్ వే.
1: దేనిని లెక్క చెయ్యను.
2: భగవాన్ ఈజ్ నాట్ బదర్డ్ ఆఫ్ ఎనీ.
1: అది వాడి బుద్ధి.
2: ఈజ్ ఓన్లీ హిజ్ వే.
1: వాడి బుద్ధిని నేనెందుకు ఫాలో చేయాలి?
2: వై షుడ్ ఐ ఫాలో హిజ్ వే ఆఫ్ టాకింగ్?
1: నా బుద్ధిని నేను ఫాలో చేయాలి.
2: ఐ షుడ్ ఫాలో మై ఓన్ వే.
1: వాడి బుద్ధిని నేను ఫాలో చేస్తుంటే న్యాయం స్లేవ్.
2: ఇఫ్ ఐ ఫాలో ద అదర్ మ్యాన్ ఐ బికమ్ ఎ స్లేవ్.
1: కనుక నేను ఇంకొక బుద్ధిని నేను అనుసరించను.
2: ఐ విల్ నెవర్ ఫాలో ఎనీబడీ.
1: నా మంచిది నేను దృఢంగా విశ్వసించి దీన్ని నేను అనుసరిస్తుంటాను.
2: ఐ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ మై గుడ్నెస్ అండ్ ఐ ఫాలో దాట్.
1: కనుకనే ఈ విధమైనటువంటి క్షమను కోల్పోతున్నా మనలో ఏమాత్రం కూడా మనం శాంతిని పొందలేము.
2: దెన్ వన్స్ యూ లూజ్ పేషెన్స్ యూ కెన్ నెవర్ బి పీస్ఫుల్.
1: నేను ఎప్పుడు శాంతి శాంతి శాంతి శాంతి.
2: భగవాన్ రిమైన్స్ ఆల్వేస్ ఇన్ ది స్టేట్ ఆఫ్.
1: కారణం ఏమిటి?
2: వై
1: క్షమను ఏమాత్రం కూడా కోల్పోను.
2: బికాస్ హీ విల్ నెవర్ లూజ్ పేషెన్స్.
1: మీరు కూడా ఆ విధంగా సాధించాలి.
2: యూ షుడ్ ఆల్సో అచీవ్ లైక్ దాట్.
1: ఎవరు ఏ విధంగా మిమ్మల్ని బాధించినప్పటికీ దానివల్ల మనకు కలిగే నష్టం ఏమి లేదు.
2: లెట్ ఎనీ పీపుల్ హర్ట్ యూ, ఆఫ్టర్ ఆల్ యూ ఆర్ నాట్ గోయింగ్ టు సఫర్.
1: కానీ దానిని ఎదుర్కోవడానికి మనం తిరిగితేమే మనం చాలా కోల్పోతాం.
2: వెన్ వన్స్ యూ వాంట్ టు రెసిస్ట్ యూ విల్ బి లూజింగ్ ఫర్దర్.
1: నీకు ఎంత ఉందో ఆ శక్తి నీకు తెలియదు.
2: యూ డోంట్ నో ద లేటెంట్.
1: ఎంత కోల్పోతున్నావో అది కూడా నీకు తెలియదు.
2: వాట్ యూ లూజ్ యూ డోంట్ నో.
1: నీవు రోషంతో నీవు అతనిపైన తిరగబడుతున్నావు.
2: అండ్ దేర్ఫోర్ యూ రెసిస్ట్ విత్ ఆల్ ద యాంగర్ రిటాలియేషన్.
1: కనుక ఎవరే విధమైనటువంటి తిరస్కారం చేసినా నీవేమాత్రం కూడా జంపు చేయక ధైర్యంగా దాన్ని సాహసంగా ఎదుర్కోవాలి.
2: లెట్ ఎనీ వన్ క్రిటిసైజ్ అక్యూజ్ యూ, ఫేస్ ఇట్. డోంట్ బి
1: అఫ్రైడ్ ఆఫ్ దట్. విద్యార్థులు సాధించాలి.
2: స్టూడెంట్స్ షుడ్ అచీవ్ దిస్.
1: ఆ ఓపిక మన యొక్క ప్రాణము.
2: దట్ పేషెన్స్ ఇస్ అవర్ లైఫ్.
1: ఆ ఓపిక మన యొక్క ఆదర్శము.
2: దట్ పేషెన్స్ ఇస్ ద ఐడియల్.
1: దేనికి మనం భయపడనక్కర్లేదు.
2: లెట్స్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
1: కనుకనే మనం ఫియర్లెస్ గా ఉంటుండాలి.
2: సో వీ షుడ్ బి ఫియర్లెస్.
1: అప్పుడే మన జీవితము రాణిస్తుంది.
2: దెన్ అవర్ లైఫ్ షైన్.
1: అన్ని విధాలు ఆదర్శిస్తుంది.
2: ఇట్ విల్ బి ఐడియల్.
1: అందరికి సరి అయినటువంటి ఆదర్శాన్ని అందిస్తుంది.
2: ఇట్ విల్ బి ఐడియల్ టు ఎవ్రీబడీ.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: ఈనాడు మీకు గేమ్స్ యొక్క ఈ దినమే కాకుండా ఈనాడు పవిత్రమైన మహాపర్వదినం కూడా దీంతో చేరటం చేత
2: టుడే ఇస్ నాట్ ఓన్లీ స్పోర్ట్స్ డే. Today is also a festival, sacred day.
1: పాలలో చక్కెర చేసినట్టు చేరినట్టుగా నీరులో చక్కెర చేరినటువంటి రీతిగా మీ రెండింటి యొక్క ఏకత్వాన్ని ఈనాడు పొంది మానవ దివ్యత్వాన్ని ఆశించి ఆదర్శించి అందరికి కూడా అందించడానికి తగిన కంకణాలు కట్టుకుంటారని నేను ఆశిస్తున్నాను.
2: Just as sugar is mixed in milk, just as sugar is mixed in water, so that it tastes sweet, we should also know the divinity and its sweetness. All are divine.
1: రసో వై సహా అనేది ఉపనిషత్తు.
2: ఇట్ ఉపనిషత్ సేస్ దట్ ఆల్ ఆర్ డివైన్.
1: కనుక మీ యందు కరుణారసం ఉంటుండాలి. ప్రేమ రసం ఉంటుండాలి. దయారసం ఉంటుండాలి.
2: కంపాషన్.
1: కానీ ఈ శోకరసం లేదు.
2: దేర్ ఇస్ నోథింగ్ లైక్ మిజరీ. Nothing like sadness.
1: ఇలాంటి దుర్గుణములకు సంబంధించిన రసము లేదు.
2: There are no bad qualities. మీరు
1: ఎందుకు దాన్ని కొనుక్కుంటున్నారు?
2: Why do you want to have them?
1: మీ దివ్యమైనటువంటి ప్రేమ రసాన్ని పెంచుకోండి.
2: Develop this essence of
1: మీ దివ్యమైన కరుణారసాన్ని పెంచుకోండి.
2: Develop this divine compassion.
1: మీ దివ్యమైనటువంటి శాంతరసాన్ని పెంచుకోండి.
2: Develop this essence of divine peace.
1: అప్పుడే మీరు ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా తయారవుతారు.
2: Then only you become ideal student.
1: ఎలాంటి పరిస్థితులు ఎందుకూడను మీ యొక్క బలహీనతకు చోటు ఇవ్వకండి.
2: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ నెవర్ బి వీక్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్
1: బలహీనుడు దేన్ని కూడా సాధించలేడు.
2: ఏ వీక్ మ్యాన్ విల్ నెవర్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్.
1: లొంగిపోతుంటాడు.
2: హి సబ్మిట్స్ హింసెల్ఫ్ టు ఎవ్రీవన్.
1: కడపటికి తన జీవితమే ఒక విధమైనటువంటి దుర్గతిని పొందుతుంది.
2: అల్టిమేట్లీ హి రూయిన్స్ హింసెల్ఫ్.
1: కాన ధైర్యంతో సాహసంతో సరైన ఆదర్శాన్ని మీరు అందించి లైఫ్ అనేటువంటి గేమ్ను మీరు ఆదర్శంగా తీసుకుని దాంట్లో ఒక విధమైనటువంటి విజయాన్ని సాధిస్తూ రావాలి.
2: Therefore, take this life as a game. Come out victoriously. Win
1: life
2: the game
1: is a
2: of
1: game.
2: Life.
1: Play it.
2: Life is a game. Play it.
1: Life is challenge. Meet it.
2: Life is a challenge. Meet it.
1: Life is a dream. Realize it.
2: Life is a dream. Realize it.
1: Life is love. Enjoy it.
2: Life is love. Enjoy it.
1: అది మీరు సాధించవలసినటువంటి అదే నిజమైన మానవ జీవితము.
2: దట్ ఈస్ ద ట్రూ హ్యూమన్ లైఫ్.
1: కనుక మానవ జీవితం అంటే ఏదో ప్రాపంచిక సంబంధమైనటువంటి విషయాల్లో మునిగి ధనమును సంపాదించడము, ఉద్యోగాలు చేయటము, పెండింటి చేసుకోవటము, పిల్లలు కనటము, వాళ్ళకి పెండింటి చేయటము, వాళ్ళను ఒక దీంట్లో ముంచటము, ఈ విధమైనటువంటి దీంట్లో చేయటం మనసు యొక్క మానవ జీవితం కాదు.
2: లైఫ్ డస్ నాట్ మీన్ స్పెండింగ్ ద టైమ్ ఇన్ ఫ్లీటింగ్ ప్లెజర్స్ బిగెటింగ్ చిల్డ్రన్ అండ్ గెటింగ్ దెం మ్యారీడ్ ఇన్ టర్న్.
1: మీరు చేసుకోవచ్చు.
2: దట్స్ ఆల్ వరల్డ్లీ రొటీన్. యూ కెన్ డూ ఇట్.
1: అవన్నీ తప్పులేదు.
2: దేర్ నో మిస్టేక్.
1: చేసుకోకూడదని నేను చెప్పడం లేదు.
2: భగవాన్ విల్ ఎవర్ సే నో.
1: కానీ లక్ష్యం దానిపైన పెట్టుకోవాలి.
2: బట్ యూ షుడ్ హావ్ అదర్ దాట్ యాజ్ ది ఎయిమ్.
1: నీవు ఎన్ని పనులు చేసుకున్నప్పటికీ ఈ లక్ష్యాన్ని మాత్రం మర్చకుండా ఉండాలి.
2: యూ మే డూ ఎనీ అదర్ థింగ్ బట్ నెవర్ ఫర్గెట్ దిస్ ఎయిమ్.
1: మీకు చాలా మంది పిల్లలకు తెలుసును.
2: మెనీ స్టూడెంట్స్ నౌ
1: మిలిటరీలో చేరినటువంటి వాళ్ళు
2: వాళ్ళ
1: రిక్రూటింగ్ లో అనేక రకమైనటువంటి యొక్క తరిమీదులు చేస్తుంటారు.
2: ది మిలిటరీ పర్సనల్ ఆర్ ట్రైన్డ్ ఇన్ వేరియస్.
1: కానీ మిలిటరీ లోపల దోబీలు ఉంటారు.
2: దోబీస్ ఇన్ మిలిటరీ.
1: స్వీపర్స్ ఉంటారు.
2: స్వీపర్స్.
1: బార్బర్ ఉంటారు.
2: బార్బర్.
1: వాచ్మ్యాన్ ఉంటారు.
2: వాచ్మ్యాన్.
1: అందరూ ఉంటారు.
2: ఆల్ ఆర్ దేర్.
1: కానీ అందరికూ వేరు వేరు పనుల్లో ఉన్నప్పటికీ అందరి ఎందు రెండు మాత్రం శాశ్వతమైన ఉంటుంటాయి.
2: దో దే డూ డిఫరెంట్ జాబ్స్ టూ థింగ్స్ ఆర్ కంపల్సరీ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్.
1: ఒకటి పెరేడ్, రెండవది గన్.
2: వన్ ఇస్ పెరేడ్, సెకండ్ ఇస్ గన్.
1: ఈ రెండు కూడా వాళ్ళు కంపల్సరీగా తెలుసుకోవాలి.
2: దీస్ టూ ఆర్ కంపల్సరీ ఫర్ ఎవ్రీ మిలిటరీ.
1: అదే విధంగానే విద్యార్థులు ఏ సబ్జెక్ట్ లో పోయినప్పటికీ
2: స్టూడెంట్స్ మే స్టడీ ఎనీ సబ్జెక్ట్.
1: ఏమే విధమైనటువంటి ఉండినప్పటికీ
2: సబ్జెక్ట్స్ మే బి డిఫరెంట్.
1: రెండింటిని మాత్రం మీరు దీంట్లో మాత్రం దృఢం చేసుకోవాలి.
2: బట్ యూ షుడ్ స్ట్రెంగ్థెన్ టూ.
1: ప్రేమ, త్యాగము, ఈ రెండింటిని మాత్రం మీరు నిలుపుకోవాలి.
2: స్ట్రెంగ్థెన్, అప్హోల్డ్ దీస్ టూ. లవ్ అండ్
1: అందరినీ ప్రేమించండి.
2: లవ్ ఆల్.
1: కానీ త్యాగానికి పూనుకోండి.
2: బీ రెడీ టు
1: సాక్రిఫైస్. త్యాగమే లేకపోతే ఇది ఒక జీవితమే కాదు.
2: విదౌట్ సాక్రిఫైస్ నో లైఫ్ అట్ ఆల్.
1: కనుక ఏదైనా త్యాగం చేయవలసి వస్తే తప్పక మీరు త్యాగం చేయండి.
2: బీ రెడీ టు సాక్రిఫైస్.
1: పరోపకార నిమిత్తమై,
2: టు హెల్ప్ అవర్
1: సమాజ సంక్షేమ నిమిత్తమై,
2: వెల్ఫేర్ ఆఫ్ ద
1: సొసైటీ, మనం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటుండాలి.
2: రెడీ టు సాక్రిఫైస్ యువర్ ఓన్ లైఫ్. బీ రెడీ.
1: భగవంతుని పొందడానికి తహతహలాడుతూ రావాలి.
2: యర్న్ అండ్ పైన్ ఫర్ గాడ్.
1: ఎప్పుడు నాకు ఈ అవకాశం చిక్కుతుందా, ఎప్పుడు నాకు ఈ భాగ్యం నాకు లభిస్తుందా అని మీరు ఉగ్రూతులుగుతూ రావాలి.
2: బీ రెడీ పైనింగ్ ఫర్ ద లార్డ్స్ గ్రేస్. అట్ వాట్ పాయింట్ ఆఫ్ టైమ్ యువర్
1: రామకృష్ణ పరమహంస ఉండేటువంటి వాడు.
2: రామకృష్ణ పరమహంస.
1: కానీ అతను ఒక దినమంతా తెచ్చిన తర్వాత తెల్లవారి పండుకునే ముందుగా, అయ్యో ఈనాడంతా వ్యక్తమైపోయింది కదా, నా తల్లి నాకు దర్శనమివ్వలేదే, నా తండ్రి నన్ను కనిపించలేదే అని నిరాశతో నిద్రించేటువంటి వాడు.
2: As days passed on, every day he used to brood over. He felt so sore and miserable because he could not win the grace of Godness.
1: ఒక్కొక్క విధమైనటువంటి పవిత్రమైనటువంటి గడియలే.
2: Every moment is sacred.
1: ఆ గడియ గడియకుడును మనం భగవంతు అనుగ్రహం కోసమని పాటుపడుతూ రావాలి.
2: ఎవ్రీ మూమెంట్ విచ్ ఇస్ సీక్రెట్ వీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్.
1: ఆ అనుగ్రహం ఒకటి మనకు లభించిన నవగ్రహాలు మన హస్తగతమైపోతాయి.
2: When once you have అనుగ్రహ, God's grace, the rest of the grahas, planets will be under your control.
1: కనుక ఆ అనుగ్రహానికి మాత్రం మనం పాటుపడాలి.
2: Therefore we struggle to win God's grace.
1: ఈ అనుగ్రహం కోసం పాటుపడటానికి ఒక విధమైనటువంటి దీక్షను పూనాలి.
2: We should determine to win God's grace. Determination.
1: ఎలాంటి పరిస్థితులు ఏందనుకోను పట్టుదలను మానకూడదు.
2: Never give up this determination at any time.
1: కోరినది ఏదియో కోరని కోరి తిరి.
2: వన్ వే ఆర్ అదర్ యూ హ్యావ్ డిసైడ్ ఎనీవే.
1: కోరినదిదు దాకా విడవకుండు.
2: డు నాట్ గివ్ అప్ అంటిల్ ఇట్ ఇస్ గ్రాంటెడ్.
1: అడిగినదేదియో అడగనే అడిగి తిరి. అడిగినదిదు దాకా పోవకుండు.
2: యు హ్యావ్ ఆస్క్డ్ ఎనీవే. డు నాట్ రిటర్న్ అంటిల్ ఇట్ ఇస్ గివెన్.
1: తలచినదేదియో తలచనే అదలచితివి తలపు తీరుడుదాకా పోవకుండు.
2: యు హావ్ థాట్ ఎనీవే అంటిల్ దట్ థాట్ ఇస్ రియలైజ్డ్ డు నాట్ గో.
1: పోరు పడలేక తానై నవ్వవలయు.
2: Yes, to give you out of this.
1: వడలు తెలియక నీవైన అడుగవలయు.
2: Or else you have to fall and ask and consciously.
1: నీ ఎంత నీవు తిరిగి పోవుట భక్తుని దీక్ష కాదు.
2: To withdraw on your own, it is not the quality of a devotee.
1: ఆ పట్టుదల పట్టి మన జీవితంలో ఉండినంత వరకు ఆ పట్టుదలను విడవకుండా సాధించాలి.
2: Throughout your lifetime, you have to keep up this determination and work.
1: మరువకువే ఓ మనస విడువకువే ఓ మనస.
2: ఓ మైండ్ నెవర్ ఫర్గెట్ నెవర్
1: అడుగుకొలది అది అడుగునబడునని అడుగకున్న పని వడిగానగునని అడుగకువే ఓ మనస అడుగకువే ఓ మనస.
2: ఓ మైండ్ నెవర్ ఫర్గెట్ నెవర్ ఆస్క్ ద మోర్ యూ ఆస్క్ ఇట్ విల్ బి ఇగ్నోర్డ్.
1: అడుగని శబరిని ఆదరించడే.
2: వితౌట్ ఆస్కింగ్ ఇస్ నాట్ శబరి ప్రొటెక్టెడ్.
1: అడుగక తనకై మడియు జటాయువు కడకు నేగి సద్గతి గలిగి.
2: వితౌట్ ఆస్కింగ్ ఇస్ నాట్ ది జటాయు బర్డ్ ద రెసిపియంట్ ఆఫ్ ఆబిచురీ రైట్స్ బై గాడ్ హిమ్సెల్ఫ్.
1: అడిగి అడిగి అడిగి అలసిపోయాడు.
2: హి ఇస్ వెరీ మచ్ టైర్డ్ బై ఆస్కింగ్ రిపీటెడ్లీ. కానీ
1: కట్టగడపడి రాముల హస్తముల ద్వారా ఒక నీటి చుక్కైనా తన నోట్లో పోయలేదు.
2: అల్టిమేట్లీ హి డిడ్ంట్ డిజర్వ్ దట్ గోల్డెన్ ఆపర్చునిటీ ఆఫ్
1: అడుగని జటాయువును తన తొడపైన పండబెట్టుకుని నీరు త్రాపుతూ తన ప్రాణము తనలో తీసుకున్నాడు.
2: Whereas without asking that the Jatayu bird was lucky enough to have been offered.
1: జటాయు అడిగినా రామానను నీలో చేర్చుకోమని లేదు.
2: జటాయు నెవర్ ఆస్క్డ్.
1: రామునే వచ్చి నడిచి వచ్చి తనను చేర్చుకున్నాడు.
2: రామ హింసెల్ఫ్ కేమ్ వాకింగ్.
1: కనుకనే ఆ సమయ సందర్భాన్ని పురస్కరించుకుని భగవంతుడే అన్ని కార్యములు చూసుకుంటాడు.
2: అట్ అన్ అప్రోప్రియట్ టైం రైట్ పొజిషన్ గాడ్ హింసెల్ఫ్ విల్ మార్క్.
1: నేను పాస్ కావాలి మంచి మార్క్స్ రావాలి అని కూడా నీవు అడగనక్కర్లేదు.
2: యూ డోంట్ నీడ్ టు ఆస్క్ ఫర్ హై మార్క్స్ హై పర్సంటేజ్.
1: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు.
2: డూ యువర్ డ్యూటీ.
1: కష్టపడి చదువు.
2: వర్క్ హార్డ్.
1: తప్పక అడుగుకుమునిపోయి తాను నిన్ను మార్క్స్ అందిస్తాడు.
2: విదౌట్ ఆస్కింగ్ యు ఆర్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్.
1: నీలో జీరో వచ్చినప్పటికి పక్కన ఒకటి పెట్టి పదిగా మార్చి పెట్టేస్తాడు.
2: ఈవెన్ ఇఫ్ యు గెట్ ఎ జీరో దేర్ విల్ బి వన్ బై ఇట్ సైడ్ అండ్ విల్ మేక్ ఇట్ 10.
1: కనుకనే నీవు నీ కర్తవ్యాధిలో నీవు నగ్నం కా.
2: సో బి రెడీ టు డూ యువర్ డ్యూటీ.
1: నీ ప్రయత్నంలో ఏ విధమైనటువంటి దోషం లేకుండా చూసుకో.
2: దేర్ షుడ్ నాట్ బి డర్త్ ఇన్ యువర్ ఓన్ ఎఫర్ట్.
1: ఇది ఈనాడు విద్యార్థులు నేర్చుకోవాల్సినటువంటి యొక్క ప్రధానమైన పట్టుదల.
2: దిస్ డిటర్మినేషన్ ద స్టూడెంట్స్ షుడ్ కల్టివేట్ టుడే.
1: ఒకరిపై ఒకరు ద్వేషాన్ని మాత్రం పెంచుకోకండి.
2: డోంట్ డెవలప్ హేట్రెడ్.
1: ఒకరిపై ఒకరు అసూయను మాత్రం పెంచుకోకండి.
2: డోంట్ బి జెలస్ టువర్డ్స్ టీచర్.
1: బాగా అభివృద్ధికి వచ్చేటువంటి వారిని చూస్తే నీవు కూడా ఆనందించు. తప్పక నీకు కూడా ఆ అభివృద్ధి చేకూరుతుంది.
2: బి హ్యాపీ వాచింగ్ అదర్స్ ప్రోగ్రెసింగ్ ఇన్ లైఫ్ సో దట్ యూ వుడ్ ఆల్సో డెవలప్.
1: అనుక ఈ విశాలమైన భావాన్ని మనం పెంచుకోవాలి.
2: డెవలప్ దిస్ బ్రాడ్ ఫీలింగ్స్.
1: మన హృదయం ఎంత ఉండాలి? చిన్నదిగా కాదు. ఈ ప్రపంచమంత హృదయంగా మనం మార్చుకోవాలి.
2: అవర్ హార్ట్ షుడ్ నాట్ బి సో స్మాల్ అండ్ నారో.
1: ఇంత విశాలమైన ప్రపంచంలో మనం పుట్టి ఏదో ఒక అణుమాత్రమైనటువంటి హృదయాన్ని పెంచుకుంటే ప్రయోజనం లేదు.
2: హావింగ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ ఇఫ్ వీఆర్ నారో మైండెడ్ ఇట్ ఈస్ యూస్లెస్.
1: సముద్రమంతా హృదయంగా మనం మార్చుకోవాలి.
2: వీ షుడ్ మేక్ అవర్ హార్ట్ యాజ్ వాస్ట్ యాజ్ ద మైటీ ఓషన్.
1: సముద్రం యొక్క రూపం రుచి మాత్రం ఉండకూడదు.
2: బట్ హౌఎవర్ వీ షుడ్ నాట్ హావ్ దట్ టేస్ట్.
1: పాల సముద్రంగా ఉంటుండాలి.
2: ఇట్ షుడ్ బి ఓషన్ ఆఫ్ మిల్క్.
1: క్షీర సముద్రంగా ఉంటుండాలి.
2: ఇట్ షుడ్ బి ఓషన్ ఆఫ్
1: మిల్క్. క్షీర సాగరుడు పవళిస్తుంటాడు.
2: దేర్ గాడ్ రిక్లైన్స్.
1: క్షార సాగరుడు కాకూడదు.
2: ఇట్ షుడ్ నాట్ బి ఓషన్.
1: కనుకనే మన హృదయం ఎంత ఉండాలి? చిన్నదిగా కాదు. ఈ ప్రపంచమంత హృదయంగా మనం మార్చుకోవాలి.
2: అవర్ హార్ట్ షుడ్ నాట్ బి సో స్మాల్ అండ్ నారో.
1: ఇంత విశాలమైన ప్రపంచంలో మనం పుట్టి ఏదో ఒక అణుమాత్రమైనటువంటి

0: క్షారసాగర్ ను కాకూడదు.
1: ఇట్ షుడ్ నాట్ బి ఓషన్.
0: కనుకనే భగవంతుడు క్షీరసాగర్.
1: గాడ్ రిక్లైన్స్
0: మీ హృదయం నుండే ప్రవడించి ఉన్నాడు.
1: హి రిక్లైన్స్ ఆన్ యువర్ హార్ట్.
0: ఎప్పుడంటే అప్పుడు మీకు కనిపిస్తాడు.
1: హీస్ రెడీ టు అపియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవర్ యు వాంట్.
0: లేడని మాత్రం నిరాశకు గురి కావద్దు.
1: నెవర్ బి డిసప్పాయింటెడ్.
0: కనుక మీరు దృఢమైనటువంటి సంకల్పులైపోయి మన దేశం కోసమని తగినటువంటి యొక్క బాధ్యతను వహించి దేశ సంక్షేమ నిమిత్తమై తగినటువంటి కృషి చేయండి.
1: Therefore, with full determination, work hard for the progress and the welfare of this country.
0: Deshamu mana yokka illu.
1: The country is your residence.
0: Prapanchamanta mana yokka nivasame.
1: The whole world is our dwelling place.
0: Idi aa deshamu ee desham ani bhedamulu pettukokandi.
1: We should not have differences.
0: Oka pedda inti lopala okkoka roomulu pratyekanga undinattuga ee vishalamaina prapanchamlo Bharat desham oka room vantindi.
1: Just you find so many rooms in a big mansion. The whole universe is a mansion and countries are rooms there.
0: Gruhamanta manchiga undali.
1: The whole house should be good.
0: Appude manam kuda manchiga undagalam.
1: Then only you will be good.
0: Kanuka bhagavat namasmarana cheskuntu mee kartavyalu nirvartinchukuntu prapanchamlo andarni premistu andarni santoshanga taginatundi krishini selputu vaadanu tagaru loka shanti లోక సమస్త సుఖినో భవంతు అనేది హృదయం నుండి మనము ప్రార్థిస్తూ రావాలి.
1: సింగ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్, డూ యువర్ డ్యూటీ, డెవలప్ లవ్, మేక్ ఎవ్రీవన్ హ్యాపీ, ప్రే ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ఎవ్రీవన్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: ప్రేమముదిత మనసే.

0: अनपेक्ष सुचिर्दक्ष अनपेक्ष सुचिर्दक्ष उदासीन गतव्यतः सर्वारंभ परित्यागी सर्वारंभ परित्यागी यो मद्भक्त समद्भक्त प्रेम स्वरूप
1: embodiments of love.
0: ఈ గుణములు కలవాడినే భగవంతుడు ప్రేమిస్తుంటాడు.
1: God loves those with these qualities.
0: అనపేక్ష ఎట్టి అపేక్షలు కూడా ఉండరాదు అన్నాడు.
1: అనపేక్ష he should not have any expectations.
0: శరీర ఇంద్రియ మనోబుద్ధులతో కూడినటువంటి మానవులకు అపేక్షలు లేకుండా ఉండడానికి వీలవుతుందా?
1: ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ మ్యాన్ హూ ఇస్ బౌండ్ బై ది ఫిజికల్ బాడీ విత్ సెన్సెస్ అండ్ మైండ్ టు బి డిజైర్లెస్ ఎనీ టైమ్?
0: ఇది వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్.
0: అపేక్షలు ఉండియే తీరాలి.
1: దెర్ ఆర్ ఎక్స్పెక్టేషన్స్.
0: కానీ ఎట్టి అపేక్షలు?
1: వాట్ సార్ట్ ఆఫ్ డిజైర్?
0: ద్వాపరయుగమునందు కూడాను భోజించినది ధర్మరహితమైనటువంటి కర్మలన్నీ కూడాను నా స్వరూపములే అన్నాడు.
1: ఇన్ ద ద్వాపర ఏజ్ ఇట్ వాజ్ స్టేటెడ్ ఆల్ రైచువస్ యాక్షన్స్ ఆర్ డివైన్.
0: కనుక మానవులకు ఎట్టి అపేక్షలుండాలి?
1: వాట్ సార్ట్ ఆఫ్ ఎ డిజైర్ that a man should have?
0: Anni apekshala kante tyagamayamainatundi apekshalu chala pradhanamu.
1: Of all the desires, those are the desires that lead you to this principle of sacrifice are the highest.
0: Dharmamayamainatundi yokka apekshalu chala mukhyamu.
1: The righteous desires are very important.
0: దైవం యొక్క అపేక్షలు అత్యవసరము.
1: డిజైర్ ఫర్ గాడ్ ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్.
0: అయితే ఈ లోకంలోని మానవులు కొన్ని ధర్మమైనటువంటివి, కొందరు శ్రేష్టమయమైనటువంటివి ఎన్నుకుంటుంటారు.
1: వై పీపుల్ డిఫర్ ఇన్ దేర్ డిజైర్స్? సమ్ రైచువస్, సమ్ the so-called great desires.
0: Marikondaru dharmamu shreshtamu rendintu yokka samanvayamainatundi yokka bhavamulanu aashistuntaru.
1: Some expect certain desires which have got this combination of being great and also righteous.
0: Kanukane deenini nirnayinchadam evvariki adhikaram ledu.
1: No one has authority to decide what it is between the two.
0: Kanuka anapeksha kaliginatunti vaadiki bhagavantudu premistuntadante ee anapeksha etla labhistundi?
1: When God loves the man without any expectations or without any desires, how is it possible to reach that state?
0: Sarva dharmamulu sarva karmamulu bhagavat pityartham chesinappudu ivi కేవలము ధర్మమయమైనటువంటి కర్మలుగానే రూపొందుతాయి.
1: When all our actions are offered to God, naturally they become righteous.
0: అన్ని కూడా అపేక్ష రహితమైనటువంటివి అవుతాయి.
1: They amount to actions beyond expectations.
0: కనుక అనపేక్ష అనగా అపేక్షలు లేకుండా ఉండటం కాదు, సర్వాపేక్షను కూడాను భగవత్ యొక్క అంకితంగా భావించుకోవాలి.
1: Anapeksha does not mean desireless state. It only means offering all our actions.
0: Sarva karmalu kuda bhagavad pritya thanga bhavinchali.
1: We should consider that all our actions should be pleasing unto God.
0: అప్పుడే అనపేచ్ఛ అనేటువంటి పేరునకు సార్థకమైన అర్థం చేరుతుంది.
1: Then we'll be fulfilling the very meaning of this word, anapeksha.
0: కనుక ఈ అనపేచ్ఛ కలిగినటువంటి వాడు సర్వకర్మలను భగవత్ప్రీత్యార్థంగా చేసినప్పుడు అట్టివాని భగవంతుడు ప్రేమిస్తుంటాడు.
1: God naturally loves those people who perform actions without any expectations or results thereof.
0: రెండవది శుచి.
1: The second quality is శుచి.
0: శుచి అనగా ఏమిటి?
1: What do you mean by that?
0: శుభ్రము అని.
1: Cleanliness.
0: ఏమిటి ఈ శుభ్రము? అంతర్శుభ్రమ లేక బహిర్శుభ్రమ?
1: Is it outer cleanliness or inner cleanliness?
0: ఇది రెండు కూడాను అవసరమే.
1: Both are necessary.
0: ఈ శుచిని భగవంతుడు చాలా ప్రేమిస్తుంటాడు.
1: God loves cleanliness. Cleanliness is godliness.
0: కేవలము బహిర్శుచి మాత్రమే మనం లక్ష్యంలో తీసుకుంటే అంతర్శుచి అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
1: If we go by external cleanliness, how about inner purity?
0: భగవంతుడు లోపల బయట ఉండినప్పటికీ లోపల ఉండేటువంటి భగవంతుని తత్వాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: God is present outside and also inside, but we have to understand God within.
0: ఒక పిత్తాళి పాత్రలో
1: ఇనామల్ వెజన్
0: మనం పులుసు వండుకుంటున్నాం.
1: యు ఆర్ ప్రిపేరింగ్ ఎ సూప్.
0: కానీ ఈ పులుసు వండిన తర్వాత కొన్ని క్షణములకే ఇది చిలుము పట్టిపోతుంది, పాయిజన్ అవుతుంది.
1: ఆఫ్టర్ ద సూప్ ఇస్ ప్రిపేర్డ్ ఇమీడియట్లీ ఇట్ గెట్స్ స్పాయిల్డ్, అన్పాలెటబుల్.
0: ఎందుకోసం ఇది పాయిజన్ అయింది?
1: వై హ్యాస్ ఇట్ బికమ్ పాయిజన్?
0: ఆ పాత్ర లోపల కళాయి అనేటువంటిది లేదు.
1: దిస్ ఇనామల్ వెసల్ ఈస్ నాట్ అలాయిడ్, ఈస్ నాట్ టిన్డ్ ఇన్ సైడ్.
0: అది లేకుండినంత మాత్రమే ఇది చిరుము పట్టిపోతుంది.
1: బికాస్ ఇట్ ఈస్ నాట్ టిన్డ్ ఆర్ అలాయిడ్ విత్ ఇన్ ది హోల్ థింగ్ గాట్ స్పాయిల్డ్ ఆర్ పాయిజన్.
0: కనుక మన దేహం అనేటువంటిది ఒక పిత్తాళి పాత్ర.
1: బాడీ ఈజ్ లైక్ ఎన్ ఇనామల్ వెసల్,
0: బ్రాస్ వెసల్.
1: బ్రాస్ వెసల్
0: ఇందులోపల ప్రేమ అనేటువంటి కళాయి వెయ్యాలి.
1: అండ్ వీ హ్యావ్ టు అప్లై దిస్ అలాయ్ ఆర్ టిన్నింగ్ ఆఫ్ లవ్.
0: ఆ ప్రేమ కళాయి అనేటువంటిది వేసినప్పుడే ఇందులో ఎట్టి పదార్థములు వండినప్పటికీ చెడవు.
1: వెన్ వన్స్ దిస్ లవ్ ఈస్ దేర్ నో మెటీరియల్ కెన్ బి స్పాయిల్డ్ ఎట్ ఎనీ టైమ్.
0: కనుక బయట లోపల రెండింటి యందును పరిశుద్ధమైనటువంటివిగా ఉండాలి.
1: దేర్ఫోర్ ఇట్ హాస్ గాట్ టు బి క్లీన్ అండ్ ప్యూర్ బోత్ ఇన్సైడ్ అండ్ ఆల్సో అవుట్ సైడ్.
0: ఇంకా బయట పరిశుద్ధం ఎట్లాంటిది?
1: ఔటర్ క్లీన్లెస్ వాట్ ఇట్ ఈస్.
0: పరోపకార సంబంధమైనటువంటి కర్మలు ఆచరిస్తూ,
1: వైల్ పర్ఫార్మింగ్ సర్వీస్ యాక్టివిటీ,
0: భగవత్ ప్రీత్యార్థమైనటువంటి యొక్క ఆరాధనలు సలుపుతూ,
1: వర్షిపింగ్ గాడ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే,
0: పరోపకార సంబంధమైనటువంటి సేవలు సలుపుతూ,
1: రెండరింగ్ సర్వీస్ టు ఎవ్రీబాడీ,
0: ఈ విధమైనటువంటి యొక్క స్వార్థరహితమైనటువంటి కర్మలను ఆచరిస్తూ ఉండినప్పుడే బయట కూడాను శుచి ఏర్పడుతుంది.
1: వెన్ వన్స్ వీ అండర్టేక్ సెల్ఫ్ లెస్ సర్వీస్ యాక్టివిటీస్ నాచురలీ ఇట్ వుడ్ ఎన్ష్యూర్ ఔటర్ ప్యూరిటీ.
0: చేయనటువంటి పనులకు ఇది స్వార్థమనేటువంటిదిగా ఏర్పడుతుంది, కానీ పరిశుద్ధం ఏర్పడదు.
1: వెన్ వన్స్ యాక్షన్స్ ఆర్ అటర్లీ సెల్ఫిష్, దేర్ కెనాట్ బి ప్యూరిటీ ఆర్ క్లీన్లీనెస్.
0: ఇంకా మూడవది దక్ష.
1: థర్డ్ వన్ దక్ష.
0: అనగా ఒక దీక్షను పట్టడం.
1: దక్ష మీనింగ్ డిటర్మినేషన్.
0: ఎట్టి దీక్షను పట్టాలి?
1: వాట్ సార్ట్ ఆఫ్ డిటర్మినేషన్?
0: ఏది మనం చేయాలనుకున్నప్పటికీ దీనిని సాధించేంత వరకు కూడాను తనకేమాత్రం కూడా శాంతి లభించదు.
1: వాట్ ఎవర్ యూ వాంట్ టు అకాంప్లిష్ యూ హ్యావ్ టు డిటర్మిన్ అండ్ యూ కెన్ నెవర్ బి పీస్ఫుల్ అంటిల్ ఇట్ ఈస్ అటైన్డ్. సచ్ డిటర్మినేషన్ యూ షుడ్ హ్యావ్.
0: నేను అప్పుడప్పుడు చెప్తుంటాను.
1: భగవాన్ టెల్స్ అస్ నౌ అండ్ దెన్.
0: పట్టిన పట్టేదో పట్టనే పట్టి తిరి పట్టునెక్కడిదాకా అట్టే ఉండు.
1: సమ్ ఆర్ అదర్ యూ హ్యావ్ డిటర్మిన్డ్ అంటిల్ ఇట్ ఈస్ అకాంప్లిష్డ్ డు నాట్ లీవ్.
0: ఇది ఏ దీక్ష?
1: దిస్ ఇస్ డిటర్మినేషన్.
0: కోరినది ఏదియో కోరనే కోరితివి, కోరికే చెల్లుడు దాకా పోవకుండు.
1: హ్యావింగ్ డిజైర్డ్ అంటిల్ డిజైర్ ఈస్ ఫుల్ఫిల్డ్ డూ నాట్ లీవ్.
0: అది ఏ దీక్ష?
1: దట్ ఈస్ డిటర్మినేషన్.
0: అడిగినది ఏదియో అడగనే అడిగితివి, అడిగినది విడుదాక విడువకుండు.
1: యు హావ్ ఆస్క్డ్ ఫైనలీ అంటిల్ ఇట్ ఇస్ గివెన్ డు నాట్ గో.
0: ఇదియే దీక్ష.
1: దిస్ ఇస్ డిటర్మినేషన్.
0: తలచినదే దియో, తలచనే తలచినవి, తలపు తీరుడుదాక పోవకుండు.
1: వన్ వే ఆర్ అదర్ యు థాట్ ఓవర్ అండ్ దట్ థాట్ ఈస్ కంప్లీట్లీ రియలైజ్డ్. డోంట్ గో.
0: ఇదియే దీక్ష.
1: దిస్ ఇస్ డిటర్మినేషన్.
0: కట్టకడపడికి ఏమి జరగాలి?
1: What should happen?
0: పోరు పడలేక తానైన ప్రభు వలయు.
1: Out of disgust, he should bless you.
0: వడలు తెలియక నీవైన అడుగవలయు.
1: Or you may have to ask, having lost consciousness.
0: అంతియే కాని.
1: Only that.
0: తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు.
1: If you return, it is not the quality of a devotee.
0: కనుకనే దీక్ష అనగా ఏమిటి?
1: What is determination?
0: భగవంతుణ్ణి పొందాలి.
1: I should have God.
0: భగవంతుని చూడాలి.
1: I should see God.
0: అనుగ్రహాన్ని అందుకోవాలి.
1: I should receive his grace.
0: అనేటువంటి దీక్షను పటుత్వంగా మంచి దీర్ఘంగా పట్టాలి.
1: You should have strong determination in this direction of attaining God. Be with him.
0: పట్టినటువంటి భక్తుణ్ణి భగవంతుడు అమితంగా ప్రేమిస్తుంటాడు.
1: God loves such a devotee with that strong determination.
0: అనపేక్ష, సుచి దచ్చ, ఉదాసీన.
1: దెన్ కమ్స్ ఉదాసీన.
0: దేని ఎందుకు తాను తగలకుండా ఉండాలి.
1: అన్అటాచ్డ్, ఉదాసీన.
0: అన్ని పనులు చేయవచ్చును.
1: యూ కెన్ డూ ఆల్.
0: కానీ ఆ పనులకు తనకు ఎట్టి సంబంధం ఉండదు.
1: బట్ యు షుడ్ నాట్ బి అటాచ్డ్ టు సర్టన్ టాస్క్స్ అసైన్డ్.
0: ఏ విధమైనటువంటి కార్యములైనా పాల్గొనవచ్చును.
1: ఎనీ టాస్క్ ఆర్ ఎనీ వర్క్ దట్ యు మైట్ అండర్టేక్.
0: పరోపకార సంబంధమైన కార్యంలో పాల్గొనవచ్చును.
1: యూ కెన్ ఆల్సో పార్టిసిపేట్ ఇన్ సర్వీస్ యాక్టివిటీ.
0: కానీ దాని ఫలిత నిమిత్తమే నీవు ఆశించకుండా ఉండాలి.
1: బట్ యూ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీ రిజల్ట్స్ ఆర్ రివార్డ్స్ దేర్ ఆఫ్.
0: ప్రతి కార్యమునందు కూడాను ఫలరహితమైనటువంటి యొక్క ఆపేక్షలు కలిగి ఉండాలి.
1: యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎనీ రిజల్ట్స్ అవుట్ ఆఫ్ యువర్ యాక్షన్స్.
0: ఇంతే కాదు.
1: నాట్ ఓన్లీ దట్,
0: ఇంకే విధమైన యొక్క సంస్థల యొక్క సంఘములు ఎందుకు కూడాను మనం అతి జాగ్రత్తగా ఉండాలి.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ వి హావ్ టు బి అట్మోస్ట్ కేర్ఫుల్.
0: పేరు ప్రతిష్టలకై మనం ప్రాకులాడకూడదు.
1: వీ షుడ్ నాట్ స్ట్రగుల్ ఫర్ నేమ్ అండ్ ఫేమ్.
0: కీర్తి మర్యాదలకై మేము ఏమాత్రము లొంగకూడదు.
1: వీ షుడ్ నాట్ సబ్మిట్ అవర్ సెల్ఫ్ టు కర్టసీస్ అండ్ హాస్పిటాలిటీ.
0: అయ్యో, నేను ఇంత పని చేస్తేనే నా పేరు పేపర్లో పడలేదే అనే దురాశలకు నీవు దూరం కావాలి.
1: యూ షుడ్ నాట్ ఎంటర్టైన్ ఎ డిజైర్ దట్ యూ షుడ్ హ్యావ్ యువర్ నేమ్ పబ్లిష్డ్ ఇన్ ద న్యూస్ పేపర్ ఫర్ ద వర్క్ యూ హ్యావ్ డన్.
0: నీ విధమైన ఫలితం కోసం నీవు ప్రాకులాడినప్పుడు చేసిన పని యొక్క ఫలితం కూడాను శూన్యమవుతుంది.
1: ఇఫ్ యూ హావ్ గాట్ సచ్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ వానిటీ, ద వెరీ పర్పస్ ఆఫ్ ది వర్క్ ఈజ్ లాస్ట్.
0: కనుక ఏ పని చేసినప్పటికీ ఆ పని యొక్క ఫలితాన్ని నీవు ఆశించినప్పుడు దానికి నీవు లొంగిన వాడవుతావు.
1: Therefore, if you have got expectations on the fruits or the results, it amounts to total loss of the work.
0: కనుక అట్టి ఫలరహితమైన యొక్క కర్మల్లో మనం పాల్గొని
1: we have to participate in such selfless
0: ఇందులో జయం జరిగినా అపజయం జరిగినా కూడా రెండింటికి నీ సంతోషించే జీవితాన్ని గడపాలి.
1: We might win or lose, but yet we should have that equanimity and be happy.
0: అనపేక్ష, సుచి దచ్చ, ఉదాసీను, గతవ్యత.
1: గతవ్యత,
0: ఈ దీనికి కూడా నీవు ఒక దీక్షణ పట్టాలి.
1: దిస్ ఆల్సో రిక్వైర్స్ డిటర్మినేషన్.
0: గడిచిన దానికి ఏమాత్రము చింతించకూడదు.
1: వీ షుడ్ నాట్ బ్రూడ్ ఓవర్ ద పాస్ట్.
0: రాబోనాటానికి ఏమాత్రము యోచించకూడదు.
1: నార్ వరీ ఫర్ ది ఫ్యూచర్.
0: ఎందుకు ఈ యోచన?
1: వై వరీ?
0: గడిచినది ఎన్ని పర్యాయములు నీవు చింతించినా తిరిగి అది మనకు రాదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ డీప్ థింకింగ్ ద పాస్ట్ కెనాట్ బి రికవర్.
0: రాబోనటువంటి దాని యొక్క దీనికి చింతించడానికి నీ కాలం ఎవరూ చెప్పలేరు.
1: నోబడి కెన్ డిసైడ్ ద ఫ్యూచర్ యాజ్ ఇట్ ఈస్ అన్సర్టెన్.
0: రేపటి దినం చేద్దామనుకుంటే రేపటి వరకు నీ లైఫ్ యొక్క ష్యూరిటీ ఏమిటి?
1: ఇఫ్ యూ వాంట్ టు అకాంప్లిష్ టుమారో, వేర్ ఈస్ ది గ్యారంటీ యూ వుడ్ లివ్?
0: రేపటి వరకు నీవు ఉండగలవా?
1: Are you sure that you would be alive?
0: చెప్పుటకు వీలు కాదు.
1: It's not possible to declare.
0: కాబట్టి ఫ్యూచర్ ఫ్యూచర్ అనుకుంటే ఫ్యూచర్ కోసం నువ్వు చింతించి ప్రయోజనం ఏమిటి?
1: Why should you think of the future which is uncertain?
0: ఫ్యూచర్ కాలగర్భములో నిండి ఉంటున్నది.
1: Future is contained within the
0: womb of
1: time. And it is there ahead of you.
0: కాలగర్భములో కానరానటువంటి యొక్క దృశ్యం కోసం నువ్వు ఎందుకు పరితపిస్తావు?
1: That which is hidden in the womb of time cannot be predicted in before.
0: Past. జరిగిపోయింది జరిగిపోయింది.
1: పాస్ట్ ఈజ్ పాస్ట్.
0: కాలగర్భంలో మునిగిపోయింది.
1: అండ్ ఇట్ హాస్ గాట్ డ్రౌన్డ్ ఇన్ ది పాసేజ్
0: ఆఫ్ టైం. తిరిగి మనం లేపలేము.
1: యు కెనాట్ రికవర్ ద పాస్ట్ ఎనీ మోమెంట్.
0: కనుక గడిచిపోయినదా తిరిగి రాదు.
1: Past cannot be recovered or regained.
0: వచ్చేటువంటిది నీది కాదు.
1: Future does not belong to you.
0: కాబట్టి ఎందుకు నీవు దీన్ని యోచించాలి?
1: Then why should you worry and think over?
0: అయితే నీ యోచించాలంటే మానవత్వంలో ఒక యోచన చాలా ప్రధానమైనటువంటిది.
1: However, thinking thought is necessary for mankind.
0: మానవుడు ఒక్క నిమిషమైనా కూడాను తలంపు లేకుండా జీవించలేడు.
1: We cannot live for a moment without thoughts.
0: కనుక ఈ తలంపులు వస్తుంటాయి.
1: థాట్స్ డూ కమ్.
0: కనుక ఈ తలంపులను గడిచిపోయిన దానికి రాబోయే దానికి నీవు తలచనవచ్చు.
1: లెట్ నాట్ థాట్స్ బి బేస్డ్ ఆన్ ద పాస్ట్ ఆర్ ఫ్యూచర్.
0: వర్తమానమును నీవు తలచురా.
1: ద థాట్స్ షుడ్ బి సెంటర్డ్ అరౌండ్ ద ప్రెసెంట్.
0: పాస్ట్ ఫ్యూచర్ రెండు వర్తమానంలో లీనమై ఉన్నవి.
1: పాస్ట్ అండ్ ఫ్యూచర్ ఆర్ ఫౌండ్ ఇన్ ద ప్రెసెంట్.
0: పాస్ట్ ఒక చెట్టు నుంచి ఒక విత్తనం వచ్చింది.
1: Out of the past tree we have a seed.
0: ఆ విత్తనమే తిరిగి ఫ్యూచర్ వృక్షంగా మారుతుంది.
1: Seed today is the tree of tomorrow.
0: Tomorrow future tree, past tree, present విత్తనము.
1: Therefore in the past it was a tree, so also in future, right now in the present it is a seed.
0: ఫ్యూచర్ కు ఈ ప్రెసెంట్ మూలాధారం.
1: Therefore present is the basis both for the past and the future.
0: కనుక నీవు ప్రెసెంట్ నీవు ఆధారంగా తీసుకో.
1: Go by the present now.
0: ఎప్పటికయ్యేది ప్రస్తుతం అప్పటికా మాటలాడు. అన్యుల మనము నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు.
1: You have to concentrate on the present. You should not hurt anybody and you should not harm anybody and act according to the time on hand.
0: కనుక నీవు ప్రెసెంట్ నీవు లక్ష్యమునందుంచుకొని
1: keep in view the present.
0: దానిని ఫ్యూచర్ నువ్వు ఏమాత్రం యోచించకుండా ఉండు.
1: Don't be worried of the future.
0: ఈ ప్రెసెంట్ కు తగినటువంటి ఫ్యూచర్ తప్పక నీకు లభిస్తుంది.
1: The future is bound to come depending on the present.
0: నీకు ఏమాత్రం కూడాను ఫెయిలియర్ కాదు.
1: It will never lead to failure.
0: సర్వారంభ పరిత్యాగి.
1: సర్వారంభ పరిత్యాగి.
0: ఎవడు ఈ సర్వారంభవాడు?
1: Who is the total renunciant?
0: ఎలాంటి కాలమునందైనా ఎలాంటి పనులందైనా కూడాను ఎప్పుడు కూడాను నిశ్చలంగా ఉండాలి.
1: The true renunciant is one who is
0: ఆడంబరములకు ఏమాత్రం కూడా అవకాశం అందించకూడదు.
1: He should not give any scope for aggrandizement or publicity show.
0: ఈ ఆడంబరముల కోసమని ఉన్నటువంటి వానికి భగవంతుడు అత్యంత దూరమే.
1: God distances himself if these pomp and show are there.
0: సర్వారంభములు కూడాను ఆడంబరములు కూడాను వదిలిపెట్టాలి.
1: In fact, we have to give up this exhibitionism.
0: ఆడంబరం ఉన్న చోట అది రజోగుణము.
1: The pomp is rajas or emotional quality.
0: అప్పుడే అన్ని రకములైనటువంటి కోరికలు ప్రారంభమవుతాయి.
1: There commences all sorts of desires.
0: కనుకొని ఆడంబరం అనేటువంటిది ఒక విధమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క వృత్తి.
1: Publicity is the worldly trend.
0: ఈ ప్రాకృతమైనటువంటి విషయాల కోసం నీవేమాత్రము ప్రయత్నం చేయవద్దు.
1: Don't struggle for worldly pursuits.
0: ఈ ప్రాకృతం కేవలము ప్రజెంట్ది మాత్రమే.
1: This speaks of the present alone.
0: ఇది మూడు కాలములకు సంబంధించినటువంటిది కాదు.
1: This is unrelated to the three periods of time.
0: కనుకనే ఈ యొక్క ఆడంబరములకు ఏమాత్రము నీవు లొంగకూడదు.
1: Never submit yourself to this show or pomp.
0: అట్టి ఆడంబరహితమైన వారే నాకు ప్రియము అన్నాడు.
1: Such man of austerity and simplicity is close to me.
0: మనం ఈనాడు ప్రతి దానికి కూడాను ఆడంబరం ఆడంబరం ఆడంబరం.
1: Today we are after exhibitionism show.
0: 5 రూపాయలు ఖర్చు పెడితే,
1: when we spend 5 rupees,
0: 500 రూపాయలు ఇచ్చి పేపర్ లో వేయించుకుంటాం.
1: We'll have our name printed on the newspaper spending 500 rupees.
0: ఉన్నది ఖర్చు పెట్టింది 5 రూపాయలే.
1: The expenditure is 5 rupees after all.
0: 500 రూపాయలు వేపించుకుంటే ఎట్లా నీకు లభిస్తుంది? ఇది ఆడంబరం కాదా?
1: Spending 500 rupees for publicity, is it not pomp and show?
0: సేవ చేయునట్టి మానవులకు ఆడంబరంలే అవసరం ఉండదు.
1: A man of true service will never run after publicity or propaganda.
0: పేరు కోసమే చేసేటువంటి వాడికి పబ్లిసిటీ అవసరము.
1: In fact, the one who wants his name to be known, he needs propaganda.
0: మనకు ఈ పెట్టిన పేరుని ఎందుకు ఉపయోగించుకోవాలి?
1: Why these titles given to you? Why?
0: కనుక నీవు ఈ ఆడంబరాలకు ఏమాత్రం కూడాను అవకాశం అందించద్దు.
1: నెవర్ ఎంటర్టైన్ ఎనీ పబ్లిసిటీ ఆర్ పాంప్.
0: ఈ ఆడంబరంలో ఉండినంత వరకు కూడాను ఆత్మానందం నీకు లభ్యం కాదు.
1: సో లాంగ్ యు ఆర్ ఆఫ్టర్ దిస్ ఎక్స్టర్నల్ షో యూ నెవర్ ఎంజాయ్ ది బ్లిస్.
0: ఆత్మానందమే నోచుకోలేనిటువంటి వారికి భగవత్ప్రీతి నీకు ఎట్ట లభిస్తుంది?
1: వెన్ యూ డు నాట్ ఎక్స్పీరియన్స్ ద బ్లిస్ ఆఫ్ ది సెల్ఫ్, హౌ డు యూ ఎర్న్ గాడ్స్ గ్రేస్?
0: ప్రతి దానికి కూడాను నీవు భగవత్ దీనికై వేచి ఉండాలి.
1: In fact, you have to wait for God in every aspect.
0: అప్పుడు నీవు సరైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో జీవితాన్ని అనుభవించిన వాడవుతావు.
1: Then only you can experience bliss in along the spiritual path.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: భగవంతుని ప్రేమకు పాత్రలు కావాలనుకుంటే,
1: if you want to be the recipient of God's love,
0: ఆ ప్రేమకు తగినటువంటి ఒక పనులు మనం చేయాలి.
1: You have to act accordingly.
0: ప్రేమకు తగినటువంటి పనులు చేయకుండా ప్రేమను లభించాలంటే అది అసాధ్యము.
1: ఇఫ్ యువర్ యాక్షన్స్ ఆర్ నాట్ అప్రోప్రియేట్ యువర్ డిజైర్ ఎయిమ్ టు ఎర్న్ హిస్ గ్రేస్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు విన్ హిస్ లవ్?
0: ఫలితం నిమిత్తమై మనం ఆచరించేటువంటి వాడు పరిపూర్ణ సుఖాన్ని పొందుతాడా?
1: ద వన్ హూ ఇస్ ఆల్వేస్ ఇన్ ఎక్స్పెక్టేషన్, కెన్ హీ ఎవర్ బి హ్యాపీ?
0: ఫలరహితమైన యొక్క కార్యంలో నీవు ఆనందంగా పాల్గొనాలి.
1: యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డిజైర్ అండ్ యూ షుడ్ పార్టిసిపేట్ హ్యాపీ. And bliss is the true reward.
0: అంతే కాని దైవాజ్ఞకు విరుద్ధంగా మనం చేస్తుంటే తప్పక అన్ని విరుద్ధంగానే జరుగుతుంటాయి.
1: If you act against the command of God, everything will be contrary.
0: భావం తద్భవతి.
1: As is the feeling, so is the result.
0: భగవంతుని యొక్క ప్రేమను మనం పొందాలనుకున్నప్పుడు,
1: when you want to,
0: ఆ ప్రేమకు తగినటువంటి ఒక పరిస్థితిలో మనం జీవించాలి.
1: If you want to be the recipient of God's love, your action should be like that.
0: ఆ ప్రేమను నీవు ఆశించలేదా? నీ ఇష్టం వచ్చినట్టు నీవు ఆశించు.
1: In fact, if you are not along this line of earning
0: grace,
1: you are absolutely free to act in a way.
0: దాని ఆశించినప్పుడు దానికి తగినటువంటి విలువను నీకు అందించాలి.
1: When you have got certain purpose, you should act in that direction only.
0: ఏ ఒక్క దానికైనా గానీ ఒక వస్తువుని అందించినప్పుడే మరొక వస్తువుని తీసుకోవడానికి అని కదా అధికారం ఉంటుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ దిస్ వరల్డ్ యూ హావ్ గాట్ అథారిటీ అండ్ ఎ క్లెయిమ్ టు పే ఫర్ ఎనీథింగ్ యూ వాంట్ టు గెట్.
0: అన్నింటి ఎందుకును ఐకమత్యమే అత్యవసరము.
1: Among all, unity is most important.
0: ఒక నీవు షాప్ కు వెళ్ళావు,
1: యూ గో టు ద షాప్ ఇన్ ద మార్కెట్.
0: ఆ షాప్ దగ్గరికి పోయి నీవు ఈ టవల్ కావాలి అంటాడు.
1: యూ వాంటెడ్ ఎ టవల్.
0: ఆ టవల్ చెప్తాడు వాడు, 20 rupees సార్ అంటాడు.
1: అండ్ ద షాప్ కీపర్ టెల్స్ ఇట్ కాస్ట్ 20 rupees.
0: నీవు పాకెట్ నుంచి 20 rupees అతనికి ఇస్తే అతని షాప్ లో నుంచి టవల్ నీ ముఖానికి కొడతాడు.
1: వెన్ యూ పే 20 rupees కాస్ట్ ప్రైస్ ఫర్ ద టవల్, యూ విల్ రిసీవ్ ఇట్.
0: కానీ దాని వెల నీవు అందించకుండా పోతే ఆ యొక్క ఫలితం నీకు దక్కదు.
1: ఇఫ్ యూ డోంట్ పే ద ప్రైజ్, యూ కెనాట్ హ్యావ్ ద టవెల్.
0: కాబట్టి భగవంతుడి దగ్గర కూడా ఇదే వ్యాపారం ఉన్నది.
1: ద సేమ్ బిజినెస్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్ ఆల్సో.
0: బిజినెస్ అంటే ఏం బిజినెస్? ఇది డివైన్ బిజినెస్.
1: వాట్ బిజినెస్ ఇస్ దిస్? దిస్ ఇస్ డివైన్ బిజినెస్.
0: నీవు ప్రేమ చేత ఆజ్ఞ నిమిత్తమే నీవు కాచుకుంటే ప్రేమ అనేటువంటిది నీకు దక్కుతుంది.
1: ఇఫ్ యూ జస్ట్ వెయిట్ ఫర్ గాడ్స్ కమాండ్ ఫుల్ ఆఫ్ లవ్, యూ విల్ గెట్ లవ్ ఇన్ టర్న్.
0: అట్టి నిన్నే భగవంతుడు ప్రేమిస్తుంటాడు.
1: గాడ్ లవ్స్ యూ దెన్.
0: భగవంతుని ప్రేమకు ఏ హద్దులు లేవు.
1: గాడ్స్ లవ్ హ్యాస్ నో లిమిటేషన్స్.
0: ఏ విధమైన నియమములు లేవు.
1: నో స్టిప్యులేషన్స్.
0: ఒక్కటే ఒక్కటే హద్దు.
1: ఓన్లీ వన్
0: బౌండరీ. ఇవ్వటం పుచ్చుకోవటం.
1: హి గివ్స్ అండ్ రిసీవ్స్.
0: నేను చెప్పాను, ఇచ్చుకో సేవను, పుచ్చుకో ప్రేమను.
1: ఆఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ సర్వీసెస్ అండ్ రిసీవ్ లవ్.
0: ఈ యొక్క సేవను ఇచ్చుకోకుండా ప్రేమను పుచ్చుకోవాలనుకుంటే ఎక్కడ సాధ్యమవుతుంది?
1: వితౌట్ సర్వింగ్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు రిసీవ్ లవ్?
0: కనుక ఈ ప్రేమను పుచ్చుకునేటువంటి మార్గములు ఈ విధంగా ఉంటుంటాయి. స్వార్థరహితంగా ఉండాలి.
1: ఇన్ ఆర్డర్ టు రిసీవ్ లవ్ ఆఫ్ గాడ్,
0: ఫలరహితంగా ఉండాలి.
1: డిజైర్లెస్.
0: ప్రతి కర్మ కూడాను భగవత్ ప్రీత్యార్థంగా ఉండాలి.
1: దట్ ఆల్ యాక్షన్ షుడ్ బి ఆఫర్డ్ టు గాడ్.
0: నీవు ఏ పనిని నీవు వదలనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గివ్ అప్ ఎనీ డ్యూటీ.
0: చేసుకో,
1: డూ యువర్ డ్యూటీ.
0: చదువుకోసం నీవు చదువుకో.
1: యూ స్టడీ అండ్
0: కానీ అది కూడా ఏ విధంగా చదువుకోవాలి?
1: హౌ టు స్టడీ?
0: భగవత్ ప్రీత్యార్థంగా చదువుతున్నాను.
1: ఐ స్టడీ టు ప్లీజ్ మై గాడ్.
0: నీ ఉద్యోగం చేసుకుంటున్నావు.
1: యూ డూ యువర్ జాబ్.
0: నీ ఉద్యోగం కూడా భగవత్ ప్రీత్యార్థంగా చేస్తున్నాను.
1: జాబ్ ఈజ్ ఆల్సో డన్ యాజ్ ప్లీజింగ్ అంటు గాడ్.
0: హృదయంలో నీవు ప్రతిష్ట చేసుకుని ఎన్ని కార్యములైనా చేసుకో.
1: విత్ దిస్ డివైన్ ఫీలింగ్ డూ ఎనీ వర్క్.
0: అయితే భగవత్ ప్రీత్యార్థం అనుకున్నప్పుడు ఆ పనులు భగవంతుడికి ప్రీతియా కాదా అని నువ్వు కొంత విచారించాలి.
1: దెన్ వన్స్ యూ కన్సిడర్ దట్ ఇట్ ఇస్ అన్ ఆఫరింగ్, యూ షుడ్ జడ్జ్ వెదర్ ఇట్ ప్లీజెస్ హిమ్ ఆర్ నాట్.
0: నీవు ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి పిచ్చి కార్యాలంతా చేసుకుని ఇది భగవత్ ప్రీత్యార్థం చేశానంటే దీన్ని భగవంతుడు ఒప్పుకోగలడా?
1: If you act according to your fancies, do you think God would accept it?
0: దేనికైనా కూడా ఒక ముద్ర పడాలి అక్కడ.
1: There should be a stamp or a seal on every action.
0: ఆ స్టాంప్ లేకుండా మాత్రము ఏది చెల్లదు.
1: Without this stamp, it will not have
0: any value.
1: God should acknowledge that your action is good.
0: ఒక పోస్ట్ కవర్ పైన స్టాంప్ ఉంటున్నప్పుడే అది ఎంత దూరమైనా పోతుంది ఎంత దగ్గరైనా పోతుంది.
1: When once there is postal stamp on envelope, it will go any far.
0: కానీ అడ్రస్ రాశావు.
1: You have written the address.
0: Stamp ledu.
1: There is no stamp.
0: Evi prayojanam.
1: What is the use then?
0: Idi dead letter office lo padestaru.
1: It will go to the dead letter box.
0: Kanuka neevu oka bhagavantuni prema aneetundi stamp nu andulo atikinchukovali.
1: And you should affix the stamp of divine love.
0: ఆ ప్రేమ ఉండినప్పుడే నీ పైన భగవంతుడు అనేక రకమైనటువంటి దయను చూపుతుంటాడు.
1: And once the stamp of love is affixed on the envelope of the human body, then you receive his
0: ఉదాసీను గతవ్యతః. ఈ విధమైనటువంటి గుణములు మన యందు క్రమక్రమేణా కొన్ని పెంచుకుంటూ రావాలి.
1: దీస్ క్వాలిటీస్ వీ హావ్ టు డెవలప్ డే బై డే.
0: నిజముగా ఇది చాలా కష్టమైనటువంటి కదా, దీన్ని మేము సాధించగలమా అని సందేహానికి అవకాశం ఇవ్వద్దు.
1: నెవర్ డౌట్ ఫీలింగ్ దట్ దీస్ ఆర్ వెరీ టఫ్ టు అక్వైర్ ఆర్
0: తరువ పుట్టు తరువున అనలంబు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు గో ఆన్ రబ్బింగ్ ద ట్రీ, యూ విల్ ఫైండ్ ద ఫైర్ ఎమనేటింగ్
0: తరువ పుట్టు దధిని కృతము.
1: అండ్ ఇఫ్ యు జస్ట్ చర్న్ ద కర్డ్ యూ విల్ గెట్
0: తరువ పుట్టు తరువున తత్వంబు.
1: సేమ్ ఆల్సో ద కాన్స్టెంట్ ఇంక్వైరీ ఆల్సో విల్ లీడ్ టు స్పిరిచువల్ ఎక్స్‌పీరియన్స్.
0: రాపిడి జరిగినప్పుడు అగ్ని పుడుతుంది.
1: When two pieces of wood are rubbed against each other, you find the fire. When once the curd is churned well, you get the butter.
0: అదే విధంగానే మన తలువును సరైనటువంటి రీతిగా తరించుకుంటే తప్పక అందులోనే దైవం పుడతాడు.
1: Repeated inquiry in our body will help us to know the spiritual quality.
0: తత్వంబు తత్వం అదే పుడుతుంది.
1: తత్వం, you are that, is the result of spiritual inquiry.
0: You are that. You are that
1: tattvam.
0: కనుకనే మనం ఆ పని చేయకుండా మజ్జిగ చిలకకుండా వెన్న రావాలంటే ఎలా వస్తుంది?
1: Without churning the curd, how do you get the butter?
0: కర్రను ఒకదానికొకటి రబ్బు చేయకుండా పోతే అగ్ని ఎట్లా వస్తుంది?
1: When two pieces of wood are not rubbed against each other, there is fire inside.
0: కానీ కంటికి కనిపించదు.
1: You don't see that.
0: కానీ దాన్ని సరైన రీతిగా ఉపయోగపెట్టినప్పుడు అందులో అగ్ని ప్రారంభమవుతుంది.
1: When once it is processed properly, you'll get the fire.
0: కనుక మనం భగవంతుని యొక్క ప్రేమను పొందాలనుకుంటే,
1: ఇఫ్ యూ వాంట్ టు రిసీవ్ గాడ్స్ లవ్,
0: మనం సర్వం భగవత్ప్రీత్యార్థం అనేటువంటి దాన్ని వదిలిపెట్టాలి.
1: అండ్ వీ షుడ్ హ్యావ్ ది ఐడియా దట్ వీ షుడ్ ఆఫర్ ఆల్ యాక్షన్స్ టు గాడ్.
0: ఆ విధమైనటువంటి యొక్క సరెండర్ గా మనం చేసినప్పుడే భగవత్ప్రీతి మనకు లభ్యమవుతుంది.
1: విత్ ది స్పిరిట్ ఆఫ్ సరెండర్ యూ విల్ ఎర్న్ హిస్ గ్రేస్.
0: సరెండర్ అనగా నీవు ఇచ్చేవాడు తాను పుచ్చుకునేవాడు కాదు.
1: సరెండర్ డస్ నాట్ మీన్ ద గివర్ అండ్ ద రిసీవర్.
0: ఉన్నది ఒక్కటే.
1: In both the receiver and giver, only one aspect exists. Nothing like receiving nor giving.
0: అన్నిటి యందు ఉన్నటువంటి ఏకత్వాన్ని నీవు భావించు.
1: We should know this unity,
0: oneness.
1: You think of divinity.
0: దైవత్వం అందులోనే ఆవిర్భవిస్తుంది.
1: And there you will experience God.
0: విద్యార్థులారా,
1: students.
0: విద్యార్థులకు ఇలాంటివి చాలా కష్టంగా ఉంటుంటాయి.
1: దీస్ థింగ్స్ ఆర్ టఫ్ ఫర్ స్టూడెంట్స్.
0: కానీ ఎంత కష్టం అంత సుఖం కూడా ఉంటుందనే సత్యాన్ని గుర్తించండి.
1: నో ద ట్రూత్ దో దే ఆర్ టఫ్, యూ విల్ బి వెరీ హ్యాపీ లేటర్.
0: కష్టము కష్టం అనుకుంటుంటే నీవు సుఖాన్ని పొందలేవు.
1: ఇఫ్ యూ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ ఆల్ త్రూ, యూ కెన్ నెవర్ బి హ్యాపీ.
0: సుఖార్ లభ్యతే సుఖం.
1: Out of happiness,
0: సుఖం నుంచి సుఖం మనకు చిక్కదు.
1: Out of happiness, you cannot have happiness.
0: మనకు సుఖం చిక్కుతుంది.
1: Out of difficulties only you
0: can derive happiness. లేకుండా పోతే సుఖమే మనకు లభ్యం కాదు.
1: When there is no difficulty, there cannot be happiness. So we have to struggle hard.
0: చీకటి ఉంటుంటేనే లైట్ కు విలువ.
1: Light has value because of darkness.
0: ఆకలి ఉంటున్నప్పుడే అన్నానికి విలువ.
1: Food has value because of hunger.
0: లేకపోతే ఫుడ్ కే వాల్యూ లేదు.
1: Or else food loses its value.
0: కనుక మనము దానికి తగినటువంటి రుచిని మనం కనిపెట్టాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ ఫైండ్ అవుట్ ద ట్రూ టేస్ట్.
0: ఏ విధంగా రుచిని కనిపెట్టాలి?
1: హౌ డు యూ నో ద టేస్ట్?
0: నీ ప్రేమను పురస్కరించుకుని,
1: బేసింగ్ ఆన్ యువర్ లవ్,
0: ఆ ప్రేమ చేతనే భగవంతుని ప్రేమను నీవు సరికి సమానంగా పెట్టుకోవాలి.
1: అవుట్ ఆఫ్ ది లవ్ విత్ ఇన్ యూ, యూ షుడ్ ఈక్వల్ ద డివైన్ లవ్, ద లవ్ ఆఫ్ గాడ్.
0: నీ హృదయంలో ఎట్టి మాలిన్య రహితమైనటువంటి ప్రేమ ఉంటుందో అప్పుడే భగవంతుని యందు ఆ విధమైన స్వచ్ఛమైన ప్రేమ.
1: వెన్ వన్స్ యు హావ్ గాట్ ది అన్పొల్యూటెడ్ లవ్ విత్ హిమ్, యూ విల్ రిసీవ్ గాడ్స్ లవ్.
0: ఎన్ని తప్పులు చేసినా కానీ భగవంతుడు క్షమిస్తూనే ఉంటాడు.
1: Any number of mistakes you may commit, God forgives. క్షమిస్తున్నాడే అని మనం తప్పులు చేసుకుంటూ కూర్చోకూడదు. బికాస్ గాడ్ ఫర్గివ్స్ యూ, యూ షుడ్ నాట్ గో ఆన్ రిపీటింగ్ మిస్టేక్స్.
0: కనుక మనం తగినటువంటి ఒక దీంతో మనము దీన్ని కాపాడుకుంటూ రావాలి.
1: అండ్ వీ హావ్ టు సేఫ్ గార్డ్ ఎవ్రీథింగ్ గివెన్ టు అస్.
0: కనుకనే
1: సో
0: ఆనాటి గోపికలు కూడాను,
1: గోపికస్ ఇన్ దోస్ డేస్,
0: కృష్ణుని ఈ విధంగా తలుచుకొని తలుచుకొని కళాతురికి మధురపోయిన తర్వాత వారు ఒక నిరుత్సాహ పడిపోతూ వచ్చారు.
1: దే వెంట్ ఆన్ థింకింగ్ ఆఫ్ లార్డ్ కృష్ణ. దెన్ వన్స్ కృష్ణ హ్యాడ్ బీన్ టు మధుర, దే వర్ ఫ్రస్ట్రేటెడ్.
0: కానీ వారు ఎంతనో ప్రేమిస్తూ వచ్చారు.
1: దే హ్యాడ్ ఇంటెన్స్ లవ్ ఫర్ కృష్ణ.
0: వారి జీవితం అంతా ఏ పని చేసినా గానీ కృష్ణ కృష్ణ అనుకునే చేస్తుండేవారు.
1: ఇన్ ఆల్ ద వర్క్స్ దే డిడ్, దే వెంట్ ఆన్ చాంటింగ్ హిస్ నేమ్.
0: తలపైన పెరుగు పాలు వెన్న మూడింటిని పెట్టుకుని,
1: గోపిక క్యారీయింగ్ ద పాట్స్ ఫుల్ ఆఫ్ గోల్డ్ అండ్ మిల్క్, బజార్
0: లో అమ్ముకుంటూ పోతుండాలి.
1: షీ వాజ్ సెల్లింగ్ దీస్ మిల్క్
0: పెరుగు పాలు నెయ్యో అనేటువంటిదిగా చెప్పలేదు ఆయమ్మ.
1: She did not shout along the street saying curd,
0: Govindo Damodara Madhaveti.
1: Instead she was selling Govinda Madhava.
0: ఈ విధంగా భగవంతుని పేర్లు చెప్పుకుంటూ పోయింది.
1: She went on repeating Lord's names.
0: ఈ విధంగా భగవంతుని పేరు చెప్పుకుంటూ తన యొక్క అమ్మడానికి పోయినటువంటి పనులు పూర్తి మర్చిపోయింది.
1: ఇన్ ఫ్యాక్ట్ షీ హస్ ఫర్గాటన్ సెల్లింగ్ ద థింగ్స్.
0: అప్పుడు ఒక గోపిక చెప్పింది.
1: దెన్ వన్ గోపిక సెడ్,
0: కృష్ణుడు ప్రత్యక్షమవుతానే,
1: యాజ్ కృష్ణ మానిఫెస్ట్,
0: కృష్ణ నిన్ను ఏ విధంగా చూడగలము,
1: హౌ కెన్ ఐ సీ కృష్ణ,
0: ఏ విధంగా తలచగలము,
1: హౌ కెన్ వీ థింక్ ఆఫ్ యూ,
0: సాధ్యం కాదు,
1: ఇస్ నాట్ పాసిబుల్.
0: అన్నింటి ఎందుకు ఉన్నావు నీవు,
1: యు ఆర్ ఇన్ ఎవ్రీవన్,
0: ఉండి కూడా నువ్వు కనిపించకుండా ఉన్నావు,
1: యట్ యు ఆర్ నాన్ అపారెంట్,
0: కనిపించకుండా ఉండి కూడా నువ్వు కనిపిస్తూనే ఉన్నావు,
1: దో యు ఆర్ హిడెన్ యట్ వి ఆర్ ఏబుల్ టు
0: బి విజిబుల్, లేదంటే కనిపిస్తున్నావు, ఉన్నాడంటే కనిపించకుండా పోతున్నావు,
1: దో వి సీ బట్ యు యు హైడ్ యువర్ సెల్ఫ్, బీయింగ్ హిడెన్ యట్ వి సీ యు.
0: నిన్ను కనుగొన్న గల్లమా,
1: కెన్ వి నో యు
0: కృష్ణ, నిన్ను కనుగొన్న గలమా
1: కృష్ణ, కెన్ వీ సీ యూ, కెన్ వీ ఐడెంటిఫై యూ.
0: అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు,
1: యు ఆర్ స్మాలర్ దెన్ ది స్మాలెస్ట్ ఆటమ్,
0: ఘనము కంటే మహా ఘననీయుడవు,
1: యు ఆర్ ది బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్.
0: 84 లక్ష జీవముల,
1: ఇన్ 84 లక్ష ఆఫ్ బీయింగ్స్,
0: అంబున నెడబాయి పుందువట,
1: యు ఆర్ ఆల్వేస్ విత్ దెం.
0: అణువురేణు తృణకాష్టము మొదలుగు అఖండ రూపుడవై వెలయుదువట, నిన్ను గనుగొన్న గలమా,
1: రైట్ ఫ్రమ్ ఎన్ ఆటమ్ టు ఎ మాక్రోకాస్మ్ యు ఆర్ దేర్, నిన్ను
0: గనుగొన్న గలమా,
1: యు ఆర్ ఇన్ ది మైన్యూటెస్ట్ ఫామ్ బట్ యు ఆర్ ఇన్ ది లార్జెస్ట్ జైటాంటిక్ ఫామ్, కెన్ వి నో యు.
0: కానీ 84 లక్షల జీవరాశు ఎక్కడ ఉన్నారు?
1: యు ఆర్ ఇన్ 84 లక్ష ఆఫ్ బీయింగ్స్.
0: త్రేతాయుగం లోపల 84 లక్షల జీవరాశులు అని వాడు నిర్ణయం చేసుకున్నారు.
1: దాట్ వాజ్ ది ఎస్టిమేట్ ఇన్ త్రేతా ఏజ్.
0: అన్ని జీవులు ఎందు తానే ఉన్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ డ్వెల్లర్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్.
0: అన్ని జీవులు తానేగానే ఉన్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీఈస్ ద వన్ దట్ మేనిఫెస్టెడ్ ఇన్ టు మెనీ.
0: అలాంటి భగవంతుని ఏ రూపంతో పిలిచాలి?
1: ఇన్ వాట్ ఫార్మ్ కెన్ యు వర్షిప్ హిమ్?
0: ఏ నామంతో మనం పిలిచాలి?
1: వాట్ నేమ్ యూ కెన్ గివ్ హిమ్?
0: ఈ రూపనామములు రెండు కూడా కల్పితములే.
1: ద నేమ్ అండ్ ఫార్మ్ ఆర్ ఆఫ్ యువర్ మేకింగ్.
0: కానీ భగవంతుడు ఒక్కడే సత్యం.
1: బట్ గాడ్ ఈస్ ద ఓన్లీ ట్రూత్.
0: ఇక్కడ పుష్పం ఉన్నది,
1: హియర్ ఇస్ ద ఫ్లవర్,
0: ఇక్కడ బట్ట ఉన్నది,
1: హియర్ ఇస్ క్లాత్,
0: దట్ ప్యాడ్ ఉన్నది ఇక్కడ,
1: అండ్ యు హావ్ గాట్ ద ప్యాడ్ దేర్.
0: ఈ పుష్పం పుష్పము,
1: ఫ్లవర్ ఇస్ ద ఫ్లవర్,
0: బట్ట బట్ట,
1: సో ఆల్సో ద క్లాత్,
0: ప్యాక్ ప్యాక్,
1: అండ్ ఇస్ ద ప్యాక్.
0: కానీ అన్నింటిలోన మూడింటి ఎందు ఉన్నది అనేటువంటి సత్యం.
1: బట్ ఇట్ ఈజ్ ఎగ్జిస్టెన్స్ ఇస్ ట్రూత్.
0: ఇట్ ఈజ్,
1: ఇట్ ఈజ్.
0: ఉన్నాడయా దేవుడు, ఉన్నాడయా కన్నులకు కనిపించకున్నాడయా.
1: దేర్ ఈజ్ గాడ్, యు ఆర్
0: ఉన్నాడు, ఉన్నాడు, ఉన్నాడు.
1: గాడ్ ఈజ్ ఎవర్ ప్రెసెంట్.
0: భగవంతుడు ఉన్నాడనే దానికి ఉనికిడి.
1: అండ్ దిస్ ఈజ్ ఎగ్జిస్టెన్స్, గాడ్ ఈజ్.
0: అలాంటి సత్యాన్ని మనం కంప్లీట్ గా మనం పరిపూర్ణంగా నమ్మాలి.
1: వీ షుడ్ హావ్ టోటల్ ఫెయిత్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్, ద రియాలిటీ.
0: ఆ నమ్మినటువంటి సమయం లోపలే అన్ని విధములైనటువంటి ఆదర్శములు నీకు వస్తుంటాయి.
1: వెన్ వన్స్ యు హావ్ గాట్ ఫుల్ ఫెయిత్, యు విల్ ఎక్స్పీరియన్స్.
0: నీ తల్లిని నీవు ఎట్లా నమ్ముతున్నావు?
1: హౌ డు యు హావ్ ఫెయిత్ ఇన్ యువర్ మదర్?
0: ఈమె నా తల్లియో కాదో అని సందేహిస్తున్నావా?
1: డు యు ఎవర్ డౌట్ యువర్ మదర్? నో.
0: నీ తండ్రిని ఏ విధంగా నమ్ముతున్నావు?
1: వాట్ ఫెయిత్ యు హావ్ టువర్డ్స్ యువర్ మదర్?
0: నా తండ్రో కాదు అని నీవు నమ్ముకుండా వదిలిపెడుతున్నావా?
1: Do you give up her doubt here any time?
0: ప్రాకృతమైనటువంటి వస్తువులంతా నమ్ముతున్నారు.
1: యూ బిలీవ్ ఆల్ ద వరల్డ్లీ ఆబ్జెక్ట్స్.
0: పరార్థమైనటువంటి పదార్థాన్ని నమ్మటానికి వీలు లేకుండా.
1: బట్ ద స్పిరిచువల్ కంటెంట్ ఈజ్ నాట్ బిలీవ్డ్ ఆర్ యాక్సెప్టెడ్.
0: అది ఉన్నది ఇక్కడ పెద్ద కిటుకు.
1: ది హియర్ లైస్ అవర్ వీక్నెస్ మిస్టేక్.
0: ప్రాప్తమైనటువంటివన్నీ రూపకంగా కనిపిస్తున్నాయి.
1: ఆల్ వరల్డ్లీ ఆబ్జెక్ట్స్ హావ్ నేమ్ అండ్ ఫామ్.
0: మీకందరికీ తెలిసినంతసేపు కూడాను మా వార్డన్ రామాయణం గురించి చెప్పాడు.
1: వార్డన్ స్పోక్ ఆఫ్ రామాయణ సో లాంగ్.
0: రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు కూడా 4 వేద స్వరూపాన్ని ధరించి దశరథుని మహారాజు ఇంటి లోపల ఆడుకుంటూ ఉన్నారు.
1: రామ లక్ష్మణ భరత శత్రుఘ్న, దే సింబలైజ్ ఫోర్ వేదాస్.
0: సామవేద, అధర్వణ వేద,
1: దే రిప్రజెంట్ ఫోర్ వేదాస్. దే వర్ ఫౌండ్ ప్లేయింగ్ దేర్.
0: ఋగ్వేదమే రాముడు.
1: రామ స్టాండ్స్ ఫర్ ఋగ్వేద.
0: యజుర్వేదమే భరతుడు.
1: భరత ఇస్ యజుర్వేద.
0: సామవేదమే ఈ యొక్క లక్ష్మణుడు.
1: సామవేద ఇస్ లక్ష్మణ.
0: అధర్వణ వేదమే శత్రుఘ్నుడు.
1: అధర్వణ వేద ఇస్ శత్రుఘ్న.
0: ఈ అందరూ కూడా రామలక్ష్మణ భరత శత్రుఘ్నుడు 5 మంది కూడా, నలుగురు కూడాను 4 వేదములుగా దశరథ మహారాజ్ ఇంట్లో తిరుగుతున్నారు.
1: ఆల్ ఫోర్ వేదాస్ వాస్ స్టార్టెడ్ మూవింగ్ ఇన్ ద ప్యాలెస్ ఆఫ్ దశరథ దట్ రిప్రజెంట్ వేదాస్.
0: విశ్వామిత్రుని యజ్ఞ సంరక్షణ కేవలం సాక్షాత్ రాముడు మాత్రమే దీన్ని చేయగలడు.
1: ఇస్ ఓన్లీ రామ హూ కెన్ సేవ్ గాడ్ ద స్పిరిచువల్ రిచువల్ లైక్ యజ్ఞ. సత్యాన్ని
0: గుర్తించినటువంటి వాడు విశ్వామిత్రుడు.
1: ఇస్ ఓన్లీ విశ్వామిత్ర హస్ గాట్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఇన్ రామ.
0: వచ్చాడు దశరథునింటికి.
1: హీ కేమ్ టు దశరథ.
0: దశరథుడు చాలా ఆనందించాడు.
1: దశరథ వాజ్ వెరీ హ్యాపీ టు
0: స్వామి, మీరు వచ్చిన కార్యం ఏమిటి అన్నాడు.
1: హి సెడ్ స్వామి, వాట్ బ్రాట్ యు హియర్.
0: నీవు నా కార్యాన్ని నెరవేర్చగలవా అన్నాడు.
1: ఆర్ యు గోయింగ్ టు డూ మై
0: టాస్క్. తప్పక నేను ఇస్తానని మాట ఇచ్చాడు.
1: హి ప్రామిస్డ్ దట్
0: తమరు చేయంగవలి యు కార్యమును గుర్చి మంచి చెడ్డలు చక్కగా బొందుపరిచి చేయుటప్పులుగా కట్టి చింతలేక వేగిరించుచున్నది విషయం యగును అని.
1: When once having given promise, without discrimination, without good or bad, if you proceed straight away, you will put to danger. You should discriminate whether it's good or bad before making a promise. Do not promise blindly that you would do it. Dasaratha promised.
0: ఆ ఎత్తులపైన ఉన్నటువంటి విశ్వాసమే.
1: అండ్ దట్ ఈస్ ఫెయిత్ ఇన్ సేజెస్.
0: ఆ ఋషులపైన ఉన్నటువంటి విశ్వాసమే.
1: హి హస్ గాట్ ఫెయిత్ ఇన్ ఆల్ సేజెస్.
0: ఆ దైవాంశములపైన ఉన్నటువంటి విశ్వాసమే.
1: హి హస్ గాట్ ఫెయిత్ ఇన్ గాడ్లీ పీపుల్. సో హీ ప్రామిస్డ్.
0: అప్పుడు చెప్పేటప్పటికి, నాయన దశరథ, నీ కుమారుడైనటువంటి రాముణ్ణి నా యజ్ఞ సంరక్షణకై పంపించమన్నాడు.
1: అండ్ దెన్ విశ్వామిత్ర సెడ్ దశరథ, లెట్ యూ సెండ్ రామ యువర్ సన్ అలాంగ్ విత్ మీ టు ప్రొటెక్ట్ దట్ యజ్ఞ.
0: కూలిపోయాడు దశరథుడు.
1: దశరథ ఫెల్ డౌన్.
0: కుమారుడు లేరని యజ్ఞం చేసి, ఇన్ని తపస్సులు చేసి, ఇన్ని విధమైన యజ్ఞయాగాది క్రతువులు ఆచరించి కుమారుణ్ణి కొన్నాము. అట్టి కుమారుణ్ణి ఈ రాక్షసులతో యుద్ధం చేయడానికని పంపించటమా?
1: హీ డిడ్ ఆల్ సీక్రెట్ రిచువల్స్ ఓన్లీ టు హ్యావ్ ఇంకా బాలుడే.
0: ఇలాంటి బాలుని ఏ రీతిగా నేను పంపించాలి?
1: అండ్ హీ వాజ్ నాట్ ప్రిపేర్ టు సెండ్ హిమ్ టు ద
0: ఫార్. రాక్షసులు ముఖమే చూడలేదు.
1: హీ నెవర్ సా ఎనీ డెమన్.
0: కాబట్టి ఈ రాక్షసును చూసి ఏ భయపడిపోతారు ఏమో.
1: వెల్ ది సన్ రామా మే బి అఫ్రైడ్ ఆఫ్ ద డెమన్స్ దేర్ ఇన్ ద ఫారెస్ట్.
0: ఇన్ని రకమైన భావం పెంచింది.
1: అండ్ దిస్ కైండ్ ఆఫ్ ఎఫెక్షన్ ఎంటర్టైన్ సచ్ థాట్స్ ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ ది ప్రాసెస్.
0: అలాంటి సందేహ పడుతున్నటువంటి సమయం లోపల
1: వెన్ హీ వాజ్ డౌటింగ్,
0: విశ్వామిత్రుడు చాలా ఖండించాడు.
1: విశ్వామిత్ర కాంట్రడిక్టెడ్ హిమ్.
0: నీ కుమారుడే పుట్టి కూడా నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు నో యువర్ సన్.
0: ఇది సాక్షాత్ నారాయణమూర్తియే.
1: యువర్ సన్ ఇస్ గాడ్.
0: ఇతన్ని కేవలం నీ కుమారుడుగా నీవు భావించవద్దు.
1: డోంట్ కన్సిడర్ హిమ్ యాజ్ సింప్లీ యువర్ సన్.
0: వాత్సల్య భావంతో నీవు ఆ విధంగా చెప్తున్నావు.
1: ఇట్స్ ఓన్లీ అవుట్ ఆఫ్ ఎఫెక్షన్.
0: ఈ వాత్సల్యాన్ని దూరం పెట్టు.
1: గివ్ అప్
0: పరమ భక్తిని ప్రవేశపెట్టు.
1: అండ్ హ్యావ్ సుప్రీం డివోషన్
0: అని చెప్పి వశిష్ఠుల వారిని పిలిపించాడు.
1: అండ్ దెన్ హీ సమన్డ్ సేజ్ వశిష్ట.
0: వశిష్ఠుల వారు కూడా వచ్చి
1: వశిష్ఠకి,
0: అయ్యా దశరథ మహారాజా,
1: ఓ దశరథ కింగ్,
0: నా నేను ఎందుకోసమని మీ ఇంట్లో పురోహితుడిగా ఉన్నాను?
1: యు నో వై ఐఎమ్ హియర్ యాజ్ ఎ ప్రీస్ట్ ఇన్ యువర్ ప్యాలెస్.
0: ఇన్ని సంవత్సరం నుంచి మీ ఇంట్లో పురోహితుడిగా ఉండడం కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ మై స్టే హియర్?
0: ఉండలేదు.
1: వెల్ ఐఎమ్ నాట్ హియర్ ఫర్ నో
0: రీజన్ బట్టి నేను ఉండలేదు.
1: నాట్
0: నీ శక్తిని బట్టి నేను ఉండలేదు.
1: నాట్ బికాస్ ఆఫ్ పవర్.
0: ఇంట్లో దేవుడు పుట్టబోతున్నాడు.
1: ఐ నో దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు బి బోర్న్ ఇన్ యువర్ రెసిడెన్స్.
0: ఆ పిల్లవాడిని చూచి,
1: ఐ వాంట్
0: ఆ పిల్లవాడితో కొంతకాలం నేను గడపాలి, నా జన్మ సార్థకం చేసుకోవాలని నేను ఇక్కడికి వచ్చి చేరాను.
1: ఐ వాంట్ టు సీ ద బాయ్. ఐ వాంట్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ దట్ బాయ్ అండ్ ఎంజాయ్ బ్లిస్ఫుల్ స్టేట్.
0: అంతేకాదు, తెలకరక వస్తు వాహనాదులను ఏమాత్రం ఆశించి నేను రాలేదు.
1: ఐఎమ్ నాట్ ఆఫ్టర్ మనీ ఆర్ వెల్త్ ఆర్ అఫ్లూయెన్స్.
0: కాబట్టి మీరు ఎందుకు ఇంకా సందేహిస్తున్నారు?
1: వై డు యూ స్టిల్ డౌట్?
0: పంపు అన్నాడు.
1: ఐ సెండ్ హిమ్.
0: కానీ ఇంకా బాధపడలేక బాధతోనే పంపాడు.
1: విత్ గ్రేట్ సఫరింగ్ హీ యాక్సెప్టెడ్.
0: విశ్వామిత్రుడు.
1: విశ్వామిత్ర
0: విశ్వమునకంతా మిత్రుడైనటువంటి వాడు.
1: విశ్వామిత్ర ఇస్ ద ఫ్రెండ్ ఆఫ్
0: మిత్రుడైనాడు. దేనివల్ల మిత్రుడైనాడు?
1: హౌ కుడ్ బి ఫ్రెండ్ ఆఫ్ ది యూనివర్స్?
0: గాయత్రి మంత్రమును ఉపదేశించడం చేత విశ్వమునకంతా మిత్రుడైపోయాడు.
1: యాజ్ విశ్వామిత్ర టాట్ దట్ సీక్రెట్ మంత్ర గాయత్రి, హీ హాస్ బికమ్ విశ్వామిత్ర ఫ్రెండ్ ఆఫ్ ది యూనివర్స్.
0: కనుక అట్టి విశ్వామిత్రుడు,
1: సచ్ విశ్వామిత్ర,
0: తపస్సును ఆచరించినటువంటి వాడు,
1: డిపెండెంట్,
0: సర్వశక్తిమయుడైనటువంటి వాడు,
1: బీయింగ్ ఆల్ పవర్ఫుల్,
0: సర్వజ్ఞుడు అయినటువంటి వాడు,
1: అండ్ హిస్ ప్రిసెప్ట్
0: రామలక్ష్మణుని తీసుకుని వెళుతూ,
1: అండ్ హి టుక్ రామ అండ్ లక్ష్మణ అలాంగ్ విత్ హిమ్,
0: సరయూ తీరమునకు వెళ్ళేటప్పటికి
1: హి వాస్ అప్రోచింగ్ సరయూ రివర్,
0: ఆయన రామలక్ష్మణ,
1: హి సెడ్ మై బాయ్,
0: సంధ్య వాచుకోండి అన్నాడు.
1: అండ్ యు ఆఫర్ యువర్ ప్రేయర్స్ నౌ,
0: చెప్పి
1: సేయింగ్ సో
0: నాయన ఇంకా రాబోతున్నాం.
1: And there lies ahead of you.
0: యజ్ఞం చేసేటువంటి స్థలమునకు చేరబోతున్నాము.
1: We are reaching that place where యజ్ఞ is conducted.
0: రాక్షసులు కనపడతారు.
1: And you suddenly come across the demon.
0: వారి శబ్దం భీకరంగా ఉంటాయి.
1: They are so wild.
0: కనుక మీరు భయపడతారు ఏమిటో.
1: You may be afraid of them.
0: రండి అని పక్కన కూర్చోబెట్టుకుని,
1: అండ్ హీ మేడ్ దెమ్ సిట్ బై హిస్
0: బల అబల అనేటువంటి మంత్రోపదేశం చేశాడు.
1: Taught them two mantras, Bala and Abala.
0: చూసారా ఎంత గొప్ప మహనీయుడు.
1: What a great sage he is.
0: సాక్షాత్ నారాయణమూర్తి అని చెప్పి దశరథునికి చెప్పాడు.
1: అండ్ హీ టోల్డ్ దశరథ దట్ రామ ఇస్ గాడ్.
0: వచ్చేటప్పటికే ఆ భావం పోయింది.
1: బట్ బై ది టైమ్ హీ రీచ్డ్ ద రివర్ హీ లాస్ట్ ద డివైన్ థాట్.
0: చిన్న బాలురే వీరు, భయపడతారు ఏమో అని మంత్రోపదేశం చేస్తూ వచ్చి,
1: హీ కన్సిడర్డ్ రామ యాజ్ ఎ బాయ్ అండ్ హీ స్టార్టెడ్ టీచింగ్ మంత్ర.
0: ఎట్టి మహర్షులకైనా కూడాను
1: ఎనీ సేజ్
0: శారీరకంగా దృశ్యం కనిపించినప్పుడు కొన్ని సందేహాలు పడుతుంటారు.
1: వెన్ వన్స్ దే కమ్ అక్రాస్ ద ఫిజికల్ ఫార్మ్ దే డౌట్.
0: అది కేవలం వారి భ్రమనే.
1: ఇట్ ఈస్ ఓన్లీ దేర్ ఇల్యూషన్.
0: నిజమైనటువంటి ఒక తత్వం కాదది.
1: ఇట్ ఈస్ నాట్ ద రియాలిటీ.
0: ఆ భ్రమనే ఈ విధంగా కూడా బ్రహ్మను కూడా మరిపిస్తుంది.
1: ఇట్ ఈస్ దిస్ భ్రమ ఇల్యూషన్ విల్ మేక్ యూ ఫర్గెట్
0: భ్రమ అనగా కేవలము పూర్వజన్మ కర్మాలతో పుట్టేటువంటిది భ్రమ.
1: In fact, illusion, Brahma, is born out of karma
0: and the past act. Whereas
1: Brahma, the divine,
0: Brahmaku, is born
1: because of the good or virtue of the past action karma.
0: కనుక ఇంతటి మహనీయుడైనటువంటి యొక్క విశ్వామిత్రుడు ఆ భ్రమకు లొంగిపోయాడు.
1: And Vishwamitra has become a victim to this delusion.
0: మీకు కూడాను అలాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు.
1: Such happenings also do come in your life.
0: దైవత్వాన్ని ఏ రీతిగా మనం విశ్వసించాలి?
1: In what
0: ఏది దైవత్వము, ఏది మానవత్వము, ఏది క్రూరత్వము?
1: What is divinity? What is humanity? What is cruelty? You should know that.
0: Divinity అనేటువంటిది ప్రేమతత్వమే.
1: Divinity is love.
0: కేవలం మానవత్వం అనేటువంటిది ధర్మమే.
1: Humanity is righteousness.
0: దానవత్వం అనేటువంటిది కేవలం క్రూరత్వమే.
1: And demonic nature is cruel.
0: కనుకనే దైవాన్ని మనము ప్రేమతోనే చూడాలి.
1: Therefore you can see God through love.
0: ధర్మరాజులతో కూడా మనం చూడటానికి వీలు కాదు.
1: It is not possible in another way.
0: దయ కనుక వస్తు వాహనాదులతో మనం చూసేటువంటిది కాదు.
1: You cannot experience God with all the your pleasure and money. Many of you know this.
0: సత్యభామ కృష్ణుణ్ణి తనవాడిగా చేసుకోవాలని ప్రయత్నించింది.
1: She wanted to have Krishna all by herself. He never wanted Krishna to go anywhere. And that he should be with her
0: throughout.
1: He asked Narada to tell her the device as to possess Krishna. Narada gives that sacred spiritual teaching. He also thought over for some time and he wanted to kill the ego of Satyabhama and devised a master plan.
0: Amma Satyabhama.
1: Satyabhama.
0: కృష్ణుని తూచేంత ధనం నీ దగ్గర ఉందా?
1: డూ యూ హ్యావ్ ద వెల్ దట్ వుడ్ బ్యాలెన్స్ ద వెయిట్ ఆఫ్
0: శమంతకమణి? నా దగ్గరనే ఉంటుండాలి.
1: ఎంత
0: ధనమైనా నేను చేయవచ్చును.
1: ఐ కెన్ గెట్ ఎనీ అమౌంట్ ఆఫ్ వెల్త్.
0: అతను తూచేటువంటి విషయంలో మీరు ఏమాత్రం సందేహించకండి.
1: నెవర్ డౌట్ వెదర్ హౌ
0: నేను తప్పక వెయి హిమ్
1: ఆర్ ఐ విల్ డూ ఇట్, షీ సెడ్.
0: అయితే తేవని చెప్పాడు.
1: అండ్ దెన్ హీ ఆస్క్డ్ హిమ్ టు బి
0: బ్రాట్.
1: అండ్ కృష్ణ కే
0: ఒక వైపున అతన్ని కూర్చోబెట్టాడు.
1: ఆన్ వన్ సైడ్ కృష్ణ,
0: మరొక వైపున సత్యభామ తెచ్చిన ధనమంతా వేసింది.
1: ఆన్ అదర్ ప్యాన్ ఆల్ ద వెల్త్ బ్రాట్ బై సత్యభామ.
0: కదలలేదు, మెదలలేదు.
1: ఇట్ డిడ్ నాట్ మూవ్.
0: భయం ప్రారంభమైంది.
1: అండ్ దేర్ స్టార్టెడ్ ఫియర్.
0: తన దగ్గర ఉన్నటువంటి అంతా కూడా వేసింది.
1: ఇన్ ఫ్యాక్ట్ షీ హస్ పుట్ ఆల్ ద వెల్త్ విత్ హర్.
0: శమంతక మణిని కూడా పెట్టింది.
1: ఫైనల్లీ శమంతక జెమ్ వాస్ ఆల్సో కెప్ట్ దేర్.
0: కానీ తూగలేదు.
1: వెల్ హీ డిడ్ నాట్ వెయిట్ దెన్.
0: పరిగెత్తింది రుక్మిణి ఇంటికి.
1: అండ్ దెన్ షీ ర్యాన్ టు రుక్మిణి.
0: అక్క అక్క అక్క అక్క.
1: షీ స్టార్టెడ్
0: కాలింగ్. నడువు లేని అక్క ఈనాడు పుట్టింది పాపం.
1: షీ స్టార్టెడ్ కాలింగ్ హర్ సిస్టర్ సిస్టర్.
0: చూచింది కాదు.
1: షీ నెవర్ లుక్డ్ ఎట్ హర్ ఫేస్ టిల్ దెన్.
0: రుక్మిణి ఇంటికి పుట్టిన పండుగ అని వెళితే నాది మెట్టిన పండుగ ఇక్కడే ఉండాలి అంటుంది ఈమె సత్యభామ.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ షీ వాంటెడ్ కృష్ణ టు బి విత్ హర్ ఆల్ దో ఇట్ హ్యాపెన్ టు బి ద బర్త్ డే ఆఫ్ రుక్మిణి.
0: ఆ విధంగా రుక్మిణి ఇంటికి పంపడానికి ఇష్టపడేటువంటిది.
1: షీ వాజ్ నాట్ ప్రిపేర్ టు షేర్ కృష్ణ విత్ రుక్మిణి అట్ ఎనీ టైమ్.
0: పరిగెత్తింది.
1: అండ్ షీ ర్యాన్ టు
0: అక్క అనేటప్పటికి చాలా పాపం. ఆమె ఎప్పుడు దయాహృదయురాలు.
1: అండ్ రుక్మిణి వాజ్ కంపాషనేట్.
0: ఎందుకు చెల్లి ఇంత బాధపడుతున్నావు, ఏమి జరిగింది?
1: సిస్టర్ వై ఆర్ యూ సాడ్, వాట్ హ్యాపెండ్.
0: ఆమె చెప్పింది, జరిగిందంతా చెప్పింది.
1: షీ సెడ్ వాట్ ఆల్ దట్ హ్యాపెండ్. నారదుడు
0: చేసినటువంటి పని ఈ విధంగా జరిగింది అని.
1: దిస్ ఈస్ ఆల్ ది ప్లాన్ ఆఫ్ నారద, దిస్ ఈస్ మై ప్లైట్ షీ సెడ్.
0: తులసి ప్రదక్షిణ చేసుకుంటూ ఆ తులసి దళంలో ఒకటి తుంచుకొని చేతిలో పట్టుకుని సత్యభామతో వచ్చింది.
1: యాజ్ షీ వాజ్ సర్కాంబులేటింగ్ ద తులసి ప్లాంట్ షీ కలెక్టెడ్ ద తులసి లీఫ్ అండ్ నారదుడు ఉన్నాడు
0: అక్కడే.
1: దేర్ వాజ్ నారద.
0: చూస్తూ ఉన్నాడు.
1: షీ వాజ్ వెయిటింగ్ అండ్ వాచింగ్.
0: లోపల నవ్వుకుంటూ ఉన్నాడు.
1: హి వాజ్ స్మైలింగ్ విత్ హిమ్.
0: కృష్ణుడు కూడా చాలా నవ్వుతూనే ఉన్నాడు.
1: కృష్ణ ఆల్సో స్మైలింగ్.
0: ఎవరికి అమ్ముతారో ఏమో చెప్పండి, నేను అక్కడ వైపుంటాను అన్నాడు.
1: ఐఎమ్ రెడీ టు గో టు ఎనీవేర్ టు హూమ్ సో ఎవర్ దట్స్ విల్లింగ్ టు బై మీ.
0: అప్పుడు చెప్పింది నారద.
1: దెన్ షీ ఇస్ నారద.
0: కృష్ణుని ఏ రీతిగా తూర్చగలము?
1: హౌ కెన్ వీ బ్యాలెన్స్ వెయిట్
0: కృష్ణ అనేటువంటి యొక్క రూపమునకు కృష్ణ అనే నామే చాలా సరైన తూకము.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ వుడ్ బ్యాలెన్స్ వెల్ బికాస్ నేమ్ ఆఫ్ కృష్ణ ఈక్వల్ ది వెయిట్ ఆఫ్ ది ఫామ్ ఆఫ్ కృష్ణ.
0: సంబంధ బాంధవ్యం ఉంటుండాలి.
1: దట్ ఈస్ ఇంటిమేట్ రిలేషన్
0: బిట్వీన్ నేమ్ అండ్ ఫామ్. సమానమైనటువంటివి.
1: ద బోత్ ఆర్ ఈక్వల్ బ్యాలెన్స్.
0: కృష్ణ అనింది.
1: సో షీ సెడ్ కృష్ణ.
0: కానీ నారదుడు ఉంటాడా ఊరికే?
1: నారద విల్ హీ కీప్ క్వైట్?
0: ఉండలేదు.
1: నో హీ కెనాట్.
0: అమ్మా, సాకార కృష్ణునికి నిరాకార నామం చెప్తే నాకు వచ్చిన ఆదాయం ఏమిటి?
1: ఫర్ ఫార్మ్ ఫుల్ కృష్ణ హియర్ యూ సే దట్ ఫార్మ్లెస్ నేమ్ హౌ డస్ ఇట్ వెయి.
0: సాకార కృష్ణునికి సాకార ధనమే కావాలి.
1: సో ఫర్ ఫార్మ్ ఫుల్ కృష్ణ దట్ ఫార్మ్ ఫుల్ మనీ ఇస్ రిక్వైర్డ్ వెల్.
0: ఆమె ధనమంతా వేసింది.
1: షీ హాజ్ పుట్ ఆల్ ద వెల్.
0: లేదు.
1: Now he didn't balance.
0: నువ్వేమేస్తావు?
1: Then what is to be put now?
0: అప్పుడు చెప్పింది.
1: Then she said,
0: పత్రము.
1: A leaf.
0: దుగుదుగా సమానమైనటువంటివి.
1: The both are equal balance.
0: కృష్ణ అనింది.
1: So she said, కృష్ణ.
0: కానీ నారదుడు ఉంటాడా ఊరికే?
1: నారద విల్ హీ కీప్ క్వైట్?
0: ఉండలేదు.
1: నో.

0: Then she said,
1: Patramo.
0: Elif.
1: Ugudugaka.
0: If it were to be true that you will balance to a true devotee for out the offerings like leaf, flower, fruit or water, that you weigh to this Tulsi leaf. The moment Tulsi leaf is
1: kept there,
0: and in fact the weight has been more now.
1: అప్పుడు చెప్పాడు నారదుడు.
0: Then Narada said,
1: అమ్మా, కృష్ణ రూపంలో కృష్ణనామం సరైన తూకము.
0: And the name and the form balance.
1: ఎక్స్ట్రాగా వేసినటువంటి తులసిదే ఈ పై తూకము అన్నాడు.
0: This tulsi leaf is extra weight now.
1: భగవంతుడు దేనికి తూగుతుంటాడు?
0: How can you balance?
1: ప్రేమకే తూగుతున్నాడు.
0: And if for the love that balance.
1: ప్రేమ చేత ఏ నీటి దారమైనా వేయి. చాలు.
0: With love whatever you can offer.
1: తులసి దళమైనా వేయి. చాలు.
0: Even the tulsi leaf is enough.
1: ఈ విధంగా భగవంతుని చూచడానికి తనకనక వస్తువు అనాదులు కాదు.
0: టు ప్లీజ్ గాడ్ ఇట్ ఈస్ నాట్ ద వెల్త్ ఆర్ ద మనీ దట్ మ్యాటర్స్.
1: కనుక భగవంతునికి ప్రేమతత్వం ఒక్కటే సరైనటువంటి విలువ.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ ద లవ్ దట్ విల్ ప్లీజ్ గాడ్.
1: ప్రేమకు మించినటువంటి ధనము లేదు.
0: దేర్ ఇస్ నో వెల్త్ అబౌవ్ లవ్.
1: ప్రేమ చేతనే భగవంతుడు తూగుతాడు తప్ప ఇంకా అన్ని వస్తువులకు తూగడం.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ కెన్ బ్యాలెన్స్ వే గాడ్ విత్ లవ్ ఓన్లీ.
1: అప్పుడు ప్రేమతో తూగినప్పుడు భగవంతుడు నిన్ను కూడా ప్రేమించాడు.
0: దెన్ గాడ్ లవ్స్ యూ.
1: కాబట్టి భగవంతుడు కూడా నీతో పాటు ఉన్నాడు, తూగుతూ ఉన్నాడు.
0: అండ్ గాడ్ ఈజ్ ఆల్సో విత్ యూ బ్యాలెన్సింగ్.
1: ఆ తూకటం అనేటువంటిది తాను కూడా ఎక్కినటువంటి వాడే.
0: అండ్ హీఈస్ ఆల్సో విత్ యూ.
1: కనుక భగవంతుని మనం ఆశించాలనుకుంటే, భగవంతుని ప్రేమకు మనం పాత్రలు కావాలనుకుంటుంటే, భగవంతుడు కోరినటువంటి దీన్ని మనం నడుచుకోవాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు డిజర్వ్ గాడ్స్ లవ్ యూ షుడ్ ఫాలో హీస్ కమాండ్.
1: అనపేక్ష సుచిత్ దచ్చ ఉదాసీనో అతవ్యత సర్వారంభ పరిత్యాగి.
0: అనపేక్ష సుచిర్దక్ష ఉదాసీన గతవ్య సర్వారంభ పరిత్యాగి.
1: అప్పుడే నీవు నావాడు నాయన.
0: దెన్ ఓన్లీ గాడ్ విల్ క్లెయిమ్ యూ.
1: ఈ విధమైనటువంటి ఒక తత్వాన్ని మనం చక్కగా గుర్తించి వర్తించాలి.
0: వీ హ్యావ్ టు నో ద గాడ్స్ నేచర్ అండ్ కండక్ట్ అవర్ సెల్స్ అకార్డింగ్లీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: భగవంతుని యొక్క తత్వాన్ని మనం ఎట్టు దృఢం చేసుకోవాలి.
0: హౌ టు స్ట్రెంగ్థెన్ అవర్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: మనకు ఈ విశ్వాసాన్ని ఏ విధంగా మనం పెంచుకోవాలి.
0: హౌ టు డెవలప్ ఫెయిత్ మోర్ అండ్ మోర్.
1: పెంచుకునేటువంటిది కాదు.
0: ఇట్స్ నాట్ ద వన్ ఆఫ్ యువర్ మేకింగ్.
1: సహజంగా లభించేటువంటిది.
0: ఇట్స్ క్వైట్ నేచురల్ ఇన్ యూ.
1: కనుక దానిని రేపటి దినం మనం మాట్లాడదాం.
0: భగవాన్ విల్ స్పీక్ ఆఫ్ దిస్ ఆస్పెక్ట్ టుమారో.

0: Sai Ram, dear listeners, we have often heard Baba emphasize that money comes and goes, but morality comes and grows. In today's discourse, Bhagwan explains how unwavering faith in God will always give us immense strength to pursue the moral path. Let us now listen to the divine words of wisdom from a discourse delivered by Bhagwan Baba during the Atirudra Mahayagnam in Prashanti Nilayam on the 16th of August 2006.
1: Prema Sarupulara.
2: Embodiments of love.
1: Namundu Yantano Chakkaniga Matanu Atadar. వారి మాటలు విన్న తర్వాత నేను అసలు మాట్లాడాలని తచ్చుకోలేదు.
2: ప్రిసీడింగ్ స్పీకర్స్ హావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ వే అండ్ భగవాన్ డిసైడెడ్ నాట్ టు స్పీక్ ఎనీవే.
1: అన్నదానము కన్నా అధిక దానం ఏది?
2: మోర్ దెన్ ఆఫరింగ్ ఫుడ్ టు 100 పర్సన్ కెన్ దేర్ బి greater act of charity?
1: తల్లిదండ్రులకన్నా దైవం ఏది?
2: Do you find God other than one's own parent?
1: జగదీతపము కన్నా సత్యశీలం ఏది?
2: Of all the things that we follow, can there be any greater penance or any other path other than adherence to truth?
1: దయ కంటే ఎక్కువ ధర్మం ఏది?
2: And is there any other path other than that of compassion?
1: చూసిన సంగతి కన్నా చూడ లాభం ఏది?
2: వాట్ ఈస్ మోర్ ప్రాఫిటబుల్ ఇన్ దిస్ వరల్డ్ అదర్ దాన్ ది కంపెనీ ఆఫ్ నోబుల్ గుడ్ పీపుల్?
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: లోకంలో మనం అన్నగత ప్రాణులు.
2: దిస్ వరల్డ్ వి లివ్ పార్టేకింగ్ ఫుడ్ ఎవ్రీడే.
1: అది లేక క్షణమైన కూడా నువ్వు జీవించలేరు.
2: విదౌట్ ఫుడ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు లివ్.
1: ఈ ఫుడ్ అంతా కూడా ఎక్కడి నుంచి వస్తున్నది?
2: వేర్ ఫ్రమ్ యు గెట్ దిస్ ఫుడ్?
1: కేవలం అగాధమైన అనంతమైన అద్వితీయమైన శంకరుల నుంచి ఆవిర్భవించుతున్నది.
2: వాట్స్ ది ఆరిజిన్ ఆఫ్ దిస్ ఫుడ్? ద ఆరిజిన్ ఆఫ్ ఫుడ్ ఈస్ ద ఇన్ఫినిట్ ప్రిన్సిపల్, ద నాన్ డ్యువల్ ప్రిన్సిపల్ ఆఫ్ శంకర హింసెల్ఫ్.
1: ప్రపంచంలో కనిపించినటువంటి సమస్త వస్తువులు కూడాను భగవంతుని యొక్క సృష్టి.
2: ఆల్ ది మెటీరియల్ వరల్డ్, ది ఆబ్జెక్ట్స్ దట్ యు ఫైండ్ ఇన్ దిస్ వరల్డ్ రిప్రజెంట్స్ ది క్రియేషన్ ఆఫ్ గాడ్.
1: భూత భవిష్యత్ వర్తమాన కాలములన్నీ కూడా కనిపించేటువంటివన్నీ కూడాను దైవ సృష్టి.
2: ఆల్ ది 3 పీరియడ్స్ ఆఫ్ టైం, ది పాస్ట్, ప్రెసెంట్ అండ్ ది ఫ్యూచర్, అండ్ ది ఆబ్జెక్ట్స్ దట్ యు సీ, they are all the gifts of God, creation of the creator.
1: ఆ సత్యాన్ని గుర్తించుకునేటువంటిది ఒక పార్వతి మాత్రమే.
2: This truth is cognized by only one Parvati.
1: అందరూ దేవతలు వచ్చి బాలవగదేవే గౌరమ్మ, సాంబశివుడు ముసలివాడమ్మ.
2: All deities assemble and ask, who is Shiva? How is it that your Bala so young? How is that Shiva, who is advancing age? How do you comprehend him? How do you understand him?
1: Talaninda jalila vadamma, tanu kappinde pulicharamamma.
2: He has got the forelocks all over and he has covered himself with the skin of the tiger.
1: Yiddu vahanam ekkutadu, ye praddu tirugutunna vadu.
2: He has got the bull as the charioteer, as the chariot, and he goes on moving about.
1: Buddhi teliyaka neevu etla varinchitivi?
2: How is that you married him?
1: Inta matram neevu gurtinchukolekapothava?
2: Could you not know this much of a thing?
1: Parvati navutu cheppindi.
2: And Parvati replied smilingly.
1: Amma, bhautikamaina, laukikamaina, shastriyamaina kaakunda, dehamunu, manasunu, buddhini, propertyni meeru practistunnaru, avie meeku kalpistunnayi.
2: You all think of the physical, mundane, material world. You restrict yourself, the body, mind and intellect, and think in that particular direction only.
1: Lorunnatvanti yokka chinna vastu అదియే దైవత్వము.
2: That which is within, the tiniest of all, is the divine.
1: అట్టి చిన్న స్వరూపాన్ని మీరు గుర్తించుకోలేకపోతున్నారే.
2: You are not able to comprehend the tiny form.
1: అతను దేహం కాదు.
2: He is not the body.
1: He is not the mind.
2: Not the mind either.
1: ఇవన్నీ కాకుండా ఒక లింగాకారుడై ఉంటున్నాడు స్వామి.
2: Swami is in the form of linga.
1: ఆ లింగము ఎవరికి కనిపించదు.
2: That linga is not conspicuous, is not apparent.
1: కంఠమందు మాత్రమే ఉంటుంది.
2: And it lies there in his throat kanta.
1: అట్టి స్వరూపాన్ని గుర్తించిన దాని నేను.
2: I have realized that form.
1: కనుకనే నేను అతన్ని వరిస్తున్నాను.
2: That's why I'm after him, I love.
1: ఈ రూపము మీకు కొంతవరకు మాత్రమే కనిపిస్తుంది.
2: And this external form you see is only part of it.
1: కానీ భగవంతుడు ఇది కాదు. అనురణీయాన్ మహతో బహియాన్.
2: But God is present in the smallest of the small and the biggest of the big.
1: అట్టి ఆకారంను మీరు గుర్తించినప్పుడు మీరు దీనిని ఏమాత్రం కూడా మీరు ఈ విధంగా యోచించరు. వృద్ధుడే వృద్ధుడే అని అనుకుంటున్నారు.
2: When once you understand the true nature and the form of the cosmic form, you will never consider
1: లోకము అంతసంత ఆనందంలో మాత్రమే ఆశిస్తుంది.
2: The world runs after the beauty and the bliss.
1: కానీ నిజమైనటువంటి ఒక సత్యస్వరూపుడు గుర్తించడానికి సత్య స్వభావమే అత్యవసరము.
2: To know the form of the divinity, the truth, one should have the temperament of truth.
1: కనుక అతని ఆకారము ఇట్టిది అట్టిది అని ఎవరు చెప్పలేరు.
2: None can estimate his form.
1: బ్రహ్మాండమంతటి ప్రవేశించేది తనకు ఆలయమున మత ఆలయమున.
2: In his universal form, when his cosmic form, can you limit him within the four walls of the temple?
1: కోటి సూర్యుల కాంతి మేటికిరిగిన తనకు ప్రమిత ద్వీపమును ఎవరు పట్టగలరు?
2: When he has got all the brilliance and the radiance and the fulgence of that of equal to 1 crore of suns, would you hold a candle in front of him?
1: సర్వ జలములు యందు సంచరించేడు తనకు స్నానము చేయింప సాధ్యమగున.
2: When he is present in all of the waters all around, would you attempt to give him bath?
1: సర్వ జీవులు యందు సంచరించేడు తనకు సరియైన పేరిట సాధ్యమగున.
2: When he is a resident in all of the beings, how do you christen him? How do you name him?
1: భక్ష్యభోజ్యములు పెట్టదగిన తనకు మీ భక్ష్యభోజ్యములు ఎంతవరకు?
2: To what extent can you feed him? To what extent can you serve him food?
1: కనుక భగవంతునికి ఎవ్వరూ ఏమీ చేయలేరు.
2: None can do anything to God, serve him, understand him.
1: కనుక భగవంతుని యొక్క స్వరూపము అత్యంత అల్ప స్వరూపమే.
2: The divine form, smallest,
1: tiny, చాలా అనుస్వరూపమే.
2: And he is in a micro form.
1: అది ఇది.
2: భగవాన్ మెటీరియలైజ్ లింగ హియర్, a small form.
1: లోకులు
2: హోల్ సొసైటీ గోస్ ఆన్ షౌటింగ్ లైక్ క్రో.
1: కేవలము బ్లైండ్ గా ఉంటారు.
2: వరల్డ్ ఇస్ బ్లైండ్.
1: బయట ఆకారం మాత్రమే చూస్తుంటారు.
2: దే గో బై ది ఎక్స్టర్నల్ ఫార్మ్.
1: అది చూడు ఏ విధంగా ఉందో, ఇది చూడు అదే విధంగా ఉంది.
2: యూ వాచ్ దట్ ద ఫార్మ్ దట్ యూ వర్షిప్ ఎవ్రీ డే అండ్ ద ఫార్మ్ దట్ భగవాన్ హెస్ ప్రెసెంటెడ్ టు యూ నౌ.
1: కనుక దైవత్వమును ఎవరు కూడా గుర్తించుకోలేరు.
2: None can understand the divinity.
1: ఆ దైవత్వమును అర్పితం చేసేటువంటి యొక్క సామగ్రిని కూడా ఎవరు నిర్ణయించలేరు.
2: None can decide what material should be offered.
1: చాలా మంది ఈనాడు ఆంగ్ల భాషా ప్రవీణులు,
2: ఎక్స్పర్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్,
1: మరి ఏమిటిది ఇంత ధాన్యములు మీరు అగ్నిలో వేస్తున్నారే.
2: What is that you are offering, grain and putting it into fire?
1: ఇంత నెయ్యిని అంతా కూడా అగ్నిలో పడవేస్తున్నారే, ఎంత వ్యర్థము.
2: He is poured into the fire.
1: బీదలంతో అన్నం లేక అల్లాడిపోతున్నారే.
2: You are wasting it. There are many people who are hungry.
1: వారికి పెట్టవలసినటువంటి అన్నము దీనికి అగ్నిలో వేస్తున్నావు ఎందుకు?
2: The food instead of being served to the poor, why do you offer it into the fire?
1: అట్టి సమయంలో ఒక వేదాంతుడు,
2: at that time a philosopher,
1: మన ప్రీస్ట్ యొక్క హెడ్ ప్రీస్ట్,
2: like our head priest,
1: హెడ్ ప్రీస్ట్ వచ్చి వాడు వారికి బుద్ధి చెప్తున్నాడు.
2: Wanted to teach them a lesson.
1: Amma, nee bhatta ee naadu 5 bagulu rice alga paddy neellalo vestunnadu.
2: Look here, your husband is wasting 5 bags of rice by putting into water.
1: దాన్ని తిరిగి పోసి దాన్ని ఆ తడబెట్టి తర్వాత దాన్ని మొక్కలు వచ్చిన తర్వాత దాన్ని కొండపై మట్టిలో చల్లుతున్నాడు.
2: And later he will collect all the grain, would dry it and just spray it all around the field.
1: ఆ బురద లోపల చల్లిన తర్వాత ఏం ఫలితము?
2: And when once the grain are spread all over the field, what is the result finally?
1: ఇది రైతు చేసేటువంటిది మంచి పని అయినా?
2: Is it proper on the part of the farmer to do that?
1: కాదు కాదు.
2: No.
1: అది ఏ విధముగానే రుత్తికులు చేసేటువంటి యొక్క పూజలన్నీ కూడాను.
2: In a similar way, all the offerings made by Rithviks, priests,
1: అవి గొప్ప ఫలితములు కనిపించేటువంటివి కానీ ఫలితం లేనటువంటివి కాదు.
2: Will certainly bear results, good results. Never consider them their waste.
1: ఈనాడు భగవంతుడికి అర్పితం చేసినటువంటి ఒక ధాన్యము,
2: grain that is offered to God,
1: ఇవాకు దైవానికి అర్పితం చేసినటువంటి ఘీ,
2: and the ghee that you offer to the fire,
1: అంత కూడాను భవిష్యత్తులో ఎంతో ఫలితాన్ని ఇస్తుంది.
2: Will always give you results in multiples in future.
1: ఈనాడు 5 మూటల దొడ్లు మట్టిలో చల్లివేస్తే,
2: when once you just distribute spray all around the 5 bags of paddy,
1: కాని ఇంకా 3 నెలలకు 50 మూటల వడ్లు వస్తుంది.
2: In 3 months time you can collect 50 bags full of paddy.
1: కనుక ఈ విధంగా ఈనాడు అగ్నిహోత్రులకు ఆహుతి చేసినటువంటి సమస్త పదార్థములు కూడా మనకు ఎన్నో అధికమవుతున్నాయి.
2: సో ఆల్సో ఆల్ ద మెటీరియల్ ఆఫర్ టు ద ఫైర్ టుడే విల్ బ్రింగ్ యూ బ్యాక్ ఆల్ ద మెటీరియల్ ఇన్ మల్టిపుల్.
1: కనుక మనము ఈనాడు అర్పితం చేయవలసినటువంటిది మనం ఒకటే ఒకటి.
2: What we are supposed to offer today is only one thing.
1: మన హృదయం లోపలనే ఇన్ని ఆశలు చేరి ఉన్నాయి.
2: Our heart is full of desires, aspirations.
1: ఈ డిజైర్స్ అంతా కూడాను భగవంతుడికి అర్పితం చేస్తే,
2: when once we offer all desires to God,
1: సర్వసంగ పరిత్యాగం అనేటువంటి దీంట్లో,
2: and in the total spirit of renunciation,
1: ఇన్ని వేసినామో ఆ భావములన్నీ కూడాను ఆకార స్వరూపమై మనకు ఎంతో ప్రత్యక్షమైపోయి భవిష్యత్తు లోపల చాలా ఫలితం అందిస్తుంది.
2: All that you have offered today will come back to you in a physical form, will help you, encourage you, support you in future.
1: కానీ ప్రకృతిలో ఈ సత్యాన్ని గుర్తించుకోలేక బాహ్యమైన లౌకికమైన విషయాలు మాత్రమే గుర్తిస్తూ వస్తున్నారు.
2: But in this world, people do not get into this inner depth and its content. They go by the external ritual.
1: దైవానికి ఇచ్చినటువంటి ప్రతి ఒక్కటి కూడాను దానికంత వేయింతలు వస్తుంటుంటారు.
2: Whatever you offer to God, it will come back to you thousandfold later in future.
1: కనుక ఇటు సత్యాన్ని గుర్తించుకున్నటువంటి అది ఆ గౌరి.
2: This truth is realized by గౌరి.
1: కనుకనే బాలవు గదివే గౌరమ్మ, సాంబశివుడు ముసలివాడమ్మ.
2: You are Bala, you are so young, but Sambhasiva is age old.
1: తన నిండా జడిరావాడమ్మ, తాను కప్పింది పురుచర్మమ్మ.
2: He has got all the 4 locks covering the face and he has put on himself.
1: పుట్టలోని పాములు చుట్టుకున్నాయమ్మ.
2: And he has covered himself by the snakes.
1: గుట్టు తెలియక నీవు ఎట్లా వరించితివి?
2: Out of foolishness, how could he love?
1: ఎద్దు వాహనం ఎక్కుతాడు.
2: He has got the bull as the chariot.
1: చేపొద్దు తిరుగుతున్నవాడు.
2: And he goes on moving day and night.
1: ఒక ఇల్లు లేదు, వాకిలి లేదు.
2: He has no residence nor shelter.
1: పొలుకుల్లో పండుకుంటాడు.
2: He rests there, the burial ground, smashana.
1: అట్లాంటి వాడిని వెంట పెళ్లి చేసుకుంటున్నావు.
2: How is that you got married to him?
1: అని చెప్తే ఆమె నవ్వుతుంది.
2: And she started smiling.
1: అయ్యో, బాహ్య స్వరూపాన్ని చూసి వీరు భ్రమిస్తున్నారు.
2: And she was very much surprised because all others have been putting questions under delusion.
1: Kani na bhartha pichumettetunte vaadu kaadu.
2: My husband certainly not a beggar.
1: Sarvalukunu bichum pettetunte vaade.
2: And in fact he will feed everybody. He doesn't beg anyone.
1: Kanuka appudu cheptadu Shivudu.
2: Shiva replies.
1: Parvati poi vee cheppinavanni kuda nu isthunu cheptundi.
2: And all these things are reported to Ishwara by Parvati.
1: అప్పుడు అయ్యా, మీరు తల నిండా జడిలవాడు, కప్పినదే పురుచర్మము, మీరు ఈ విధమైనటువంటి యొక్క బిచ్చమెత్తేటువంటి వారు ఇంటి పట్టున కూటికి ఇరువలేదు.
2: You got all the hair, the 4 locks on the head. And you have covered yourself with the skin of a tiger. And you beg, why? You can stay back. There is no dearth of food at home. And you have been for food, but yet still you beg. Isvara replies this way.
1: Parvati.
2: But what will happen after all by merely building a house? The rats will go into the house, will get into the house. And then you have to take care, and you have to prevent the rats getting in, so you need a cat. And in order to take care of the cat, you need milk. And to have milk, you need to buy a cow. And you need money to buy a cow. I don't have money. I don't waste money.
1: కనుక ఇవంతా కూడా సంసారం అంటే తక్కువది అని అనుకుంటున్నావు నీవు.
2: And you think that running the whole thing is a small affair.
1: కాదు కాదు.
2: No.
1: మీరు దీన్ని ఏమాత్రము ఆశించనక్కర్లేదు.
2: Therefore don't worry, don't give scope to any understanding.
1: If you like me, I am ready.
2: If you like, I am ready, said Shiva.
1: అంతేకాని ఈ మిగిలినటువంటివన్నీ కూడా నువ్వు కోరనక్కర్లేదు.
2: But you don't have to desire all the rest of the things.
1: అప్పుడే నీల రాజేంద్రుడు ప్రత్యక్షమయ్యాడు.
2: Then Ishvara manifested there.
1: ప్రత్యక్షమయ్యి గౌరి కంటే చాలా చిన్నవాడిగా కనపడ్డాడు.
2: He manifested in such a way that he looked younger than Gauri herself.
1: ఈడు జోడు సరిపోయింది.
2: First perfect fit to each other, made for each other.
1: అప్పుడు అందరూ జగత్ అంతా కూడాను ఆశ్చర్యపడ్డారు.
2: The whole world was surprised and happy.
1: ఇట్లా లోకంలో భ్రమించేటువంటిది ఒకటి, జరిగేటువంటిది మరొకటి.
2: ఇన్ ఫ్యాక్ట్ దట్ విచ్ డెల్యూడ్స్ us ఇస్ వన్ థింగ్, ద రియాలిటీ ఇస్ అనదర్.
1: కనుక ఎవరు కూడాను సరైనటువంటి సత్యాన్ని గుర్తించుకోలేరు.
2: నో వన్ కెన్ అండర్స్టాండ్ ఇన్ డెప్త్ ద ఇన్నర్ రియాలిటీ.
1: కనుక అవుట్లుక్స్ మాత్రమే చూస్తుంటారు.
2: దే గో బై ది అవుట్లుక్స్ ఎక్స్టర్నల్.
1: ఈ అవుట్లుక్స్ అంతా కూడాను కేవలము ఒక ప్యాకేజీ వంటిది.
2: ది అవుట్లుక్స్ ఈక్వల్ టు ఏ ప్యాకేజ్.
1: ఈ ప్యాకేజీని తీస్తే గాని పదార్థం కలగదు.
2: Unless you open up, remove the package, you cannot get hold of the material.
1: కనుకని దైవత్వం అనేటువంటిది మన ప్రకృతి అనేటువంటి దీంట్లో ఐదు భూతముల చేత చిక్కబడి ఉన్నది.
2: Likewise, the divinity is covered by the five elements of nature.
1: కామ క్రోధ లోభ మోహ మదనాశ్చర్యం.
2: Besides this, we also find the things like the desire, this thing.
1: ఈ ప్యాకేజీని తీసేసి
2: you have to remove the whole package.
1: అక్కడ నీకు చక్కని ఆనందమైనటువంటి ఒక స్వరూపం కనిపిస్తుంది.
2: There you find the blissful form, the reality.
1: కనుక మనము ఈ ప్యాకేజీని పట్టుకుని మనం పోరాడకూడదు.
2: So we should not debate going by the external form.
1: ప్యాకేజ్ చూస్తే చాలా అందంగా ఉంటుంది.
2: Package is so beautiful to look at.
1: కానీ లోపల ఏముందో ఏమో తెలియదు.
2: What is inside, no one can say.
1: మన భారతీయులందరూ కూడాను బయట నుంచి వచ్చేటువంటి వస్తువులకు ప్యాకేజీని చూస్తారు.
2: ఆల్ భారతీయస్ ఆర్ క్యారీడ్ అవే బై ది ఎక్స్టర్నల్ ప్యాకింగ్ ప్యాకేజ్.
1: కానీ లోపల తీస్తే బొగ్గు వంటిదిగా ఉంటుంది.
2: బట్ వెన్ వన్స్ యూ ఓపెన్ ఇట్ యూ ఫైండ్ వెరీ డార్క్ కూల్ స్టఫ్.
1: కానీ దివ్యత్వం నందు అట్లు కాదు.
2: బట్ ఇట్స్ నాట్ సో ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డివినిటీ.
1: బయట చూస్తే కేవలం భౌతికమైనటువంటి దేహము, భౌతికమైనటువంటి బుద్ధి, భౌతికమైనటువంటి యొక్క ఇంద్రియములు కనిపిస్తూ ఉంటాయి.
2: From the outside, you just think of the physical frame and the psyche, the intellect, and the senses.
1: Dehamu panchabhautikamu.
2: Body is senses.
1: Dehamu kurakatappadeppudu.
2: It's bound to fall someday or other.
1: Dehi dalyamayundu.
2: But the indweller is immortal.
1: Dehi ki savu puttukal mohani bandhabandhanalu mudralu levu.
2: There are nothing special marks like the beginning or an end, the liberation or bondage.
1: Aa dehiye devadevudu.
2: And the indweller himself verily is God.
1: ఆ దేవదేవుని యొక్క తత్వము ఈ విధంగా ప్యాకేజ్ చేస్తున్నారు.
2: And this nature of God is explained in this way.
1: కనుక మనము ఈ ప్యాకేజీని మాత్రమే చూచి తృప్తి పడకూడదు.
2: Therefore we should not satisfy ourselves by looking at this package externally.
1: దైవత్వము మన యందే, మనమే దైవత్వంగా ఉన్నాము.
2: Divinity is within us. In fact, you are God.
1: You are God.
2: You are God.
1: God is not everywhere.
2: Don't say the God is everywhere. You are God.
1: Everywhere is man.
2: Everywhere you find only the man, the external form.
1: Kani God and Yendu. Sarva Jivuli Yendu Kuda Muntunadi.
2: God is within you. God is present within all of the beings.
1: Divinity and it went to the Akarundi.
2: Where is divinity?
1: What the motor you package in this is.
2: First remove this package.
1: Nivu Nirmala Mainit Mintyoka Nistira Mainit Mintyoka Niswata Parvav.
2: You be selfless. You be pure.
1: Nivu unity and it went to the purity open to Kundali.
2: And in fact, unity is born out of purity.
1: Purity open to Devata Mutundali.
2: Out of this purity, you attain divinity.
1: The unity anta kudanu vyathamainatuvantidi.
2: All this unity you see around is in vain.
1: The unity ni duram chesinappude purity nilo bayaldeyutundi.
2: And there is a scope for purity out of this real unity.
1: Nee yokka purity ni divinityga maarutundi.
2: And the very purity within you transforms into divinity.
1: Because you are not one person.
2: You are not one person.
1: The one you think you are.
2: The one you think you are.
1: The one others think you are.
2: The one others think you are.
1: The one you really are.
2: The one you really are.
1: Nive Atma Tattvamu.
2: You are the embodiments of divine Atma.
1: Atti Atma Tattvamai ni undi.
2: Being that Atma, the Supreme.
1: Nive Dehamu, Manasu, Buddhi anetuvanti veetipaina aadharapadi.
2: If you just identify yourself with the body, the mind, the senses and intellect.
1: Ivanni kudanu kuripoyetuvantivi, ralipoyetuvantivi.
2: They are bound to fade out. They are bound to vanish. Bhagavan will explain clearly all these aspects tomorrow.
1: Kanuka ippatike time ayipoyindi.
2: It's already time up.
1: Meeru manchiga divyamainatuvanti namasmarana Ishwara smarana cheyandi.
2: Bhagavan directs you to do namasmarana sankirtana. Sing the glory of God now.
1: Namah Shivaya.
2: Namah Shivaya.
1: Aida Charmala Yaka Padamu.
2: A five-lettered one.
1: Aida Charmala Padame.
2: That very one, the five letters.
1: Aida Lokamala Yanda Kuda Anuchuttu Unnai.
2: It goes around all the five levels of the world.
1: Aida Charmala Yaka Padamu Thala Mahattara Bainatuntati.
2: And the effect of the five letters is beyond all estimates.
1: Parishuddhamainatuvantidi.
2: It is absolutely pure.
1: Nirguram, Niranjanam, Sanatanam, Niketanam, Nitya Suddha Buddha Mukta Nirmalas.
2: It is ever effulgent. It is eternal. It is immortal. It is blemishless. It is permanent.
1: Itti tattvani neeru hrudayamlo pettukovali.
2: That nature and that spirit, you have to contain it in your heart.
1: Brahma srishtikartani.
2: God is the creator.
1: Vishnu Rachanakartani.
2: That Vishnu sustainer.
1: Shivudu Antyamulani.
2: And we say that Shiva is the annihilator.
1: Kevalamu Bahyamaina Twintyoka Lokamalo ee vidhamaina artham cheptu vastunnaru.
2: The meaning given from the worldly point of view.
1: Shivudu Veru, Vishnu Veru.
2: Ever consider that Ishwara and Vishnu are separate.
1: Ishwarudu Vishnu Brahma Uguru Kudanu Veru Veru Kadu.
2: Brahma, Vishnu, Maheshwara are not separate or not different.
1: Moodu cheri okate.
2: All the three are one and the same, the Trinity.
1: Meeru tambulam vesukovalanukunte mokkamata okka vesukuntam.
2: In order to do pan, first you need to have the betel nut.
1: Betel nut vesukun tarvata betel leaves teesukuntam.
2: And then you also receive the betel leaves.
1: Betel leaves teesukun tarvata chunnam vesukuntam.
2: And you apply some lime to the betel leaves.
1: Ee moodu cherinappude red color vastundadi.
2: All the three of the pan gives you the red color.
1: Ee red color ekkadi nunchi vachindi?
2: Where from you got it?
1: Oka betel nut nunchi vachinda?
2: Is it because of betel nut?
1: Like betel leaf nunchi vachinda?
2: Or betel leaf?
1: Like chunnam nunchi vachinda?
2: Or the lime?
1: Kaadu. Moodu moodu moodu swarupale.
2: All the three have three different colors.
1: Ee moodinti oka ekatvame nijamainatuvanti daivatvam.
2: The unity, the harmony of all the three. Here is something new, the red color.
1: Kanuka, Brahma, Vishnu, Maheshwaru, Uguru, Teri, Vakkate.
2: Therefore, Brahma, Vishnu, Maheshwara are one and the same.
1: So, ee vidhanga meeru, Devatvani, Veru Veruga, Bhavinchi.
2: You consider divinity, you are.
1: Manasunu, Chedagottukoni.
2: and thus spoil your mind.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని తప్పక మీరు నిరూపిస్తారు.
2: Bhagavan will certainly prove the unity of all these three and demonstrate.
1: ఈ ఉన్న ప్రపంచంలో ఉన్నటువంటి యొక్క తన సాన్ని కనుక వస్తువు అన్ని కూడా వ్యర్థమయ్యేటువంటివి.
2: All the worldly treasures, all the worldly properties, possessions, acquisitions are useless.
1: దేశం నుంచి భారతదేశానికి వస్తున్నాడు అలెగ్జాండర్.
2: Alexander started approaching India.
1: వస్తు వస్తు గొప్ప సైన్యంతో వచ్చాడు.
2: And he was accompanied by a big battalion of army.
1: వచ్చి సింధు నది దగ్గరికి వచ్చాడు.
2: He was very close to that river Sindhu.
1: ఆ సింధు నది ఎక్కడ ఉంది? కాశ్మీర్ పక్కలోనే ఉంది.
2: That river Sindhu is very close to Kashmir.
1: దాన్ని దాటడానికి ప్రయత్నిస్తున్నాడు.
2: He was trying to cross that Sindhu river.
1: అప్పుడు తనకు హార్ట్ అటాక్ వచ్చింది.
2: Then he had heart attack.
1: అప్పుడు డాక్టర్స్ అంతా చూచారు.
2: All doctors examined him.
1: ఇది హార్ట్ అటాక్, సీరియస్ హార్ట్ అటాక్ వచ్చింది.
2: And the heart attack is so serious and severe.
1: ఇంకా బ్రతకడం వీలు కాదు అన్నారు.
2: There's no scope of survival.
1: సంతోషమే.
2: And he said, fine and happy.
1: నేను ఆనందంగా ఉన్నాను.
2: I'm quite happy, he said.
1: అయితే నేను మరణించిన తర్వాత నా చేతులను పైకెత్తి రెండు తెల్ల బట్టలు చుట్టి అను నా గ్రామంలో ప్రొసెషన్ లో తీసుకెళ్లాము.
2: And he said his body after that be kept in a coffin with both of his hands stretched open outside.
1: అప్పుడు ప్రజలందరూ వచ్చి ఎందుకు తీసిపెట్టారు మహారాజును?
2: And the people started questioning why the two hands are kept outside the coffin.
1: అమ్మా, అలెగ్జాండర్ తాను గొప్పవాడు.
2: Alexander the great, the mighty man.
1: వేలాది మంది సైన్యం ఉంటున్నది.
2: And he has got large battalion of army.
1: కావలసినంత సిపాయిలు ఉంటున్నారు.
2: And he has many soldiers too.
1: కావలసినంత బంధువులు ఉన్నారు.
2: And he has got so many relations.
1: కానీ ఇంతమందిని వదిలి తాను పోయేసప్పుడు పొట్టి చేతితో పోయాడు.
2: All the property, with all the army, with all the friends and relatives, he was leaving all alone.
1: ఏం తీసుకుని పోయాడు?
2: What is that he is taking with him?
1: ఏమి తీసుకుపోయాడు?
2: Nothing.
1: నిజ సత్యప్రౌడి తెరని నేరిన హరిశ్చంద్రుడి ధరబాసి చనగలేదా?
2: హరిశ్చంద్ర, who ruled this empire, adhering to the principle of truth, has he not left this world?
1: ఎల్ల లోకములేలు ఎలకు సోయ నల్లరాజు తన వెంట భూమిని కొనుక్కున్నా.
2: The king Nala, who owned the whole of the world, could he take any land with him at the end?
1: జరిది సేతువు కట్టే అల్లనాటి శ్రీరాముడు ఇప్పుడు ఉరిగిపోయి ఉన్నవాడా?
2: ఈ రామచంద్ర, who constructed that bridge across the ocean, do you find him today?
1: Endarendra rajulu yeginaru.
2: Many kings left.
1: Okkarunu povani charamunu konchamaina cheyi pattukoni.
2: Could anybody collect, take with them even a fistful thing?
1: Oka naya paisa kuda tisukoni povadaniki.
2: They could not carry with them even single naya paisa.
1: Ante mattini kuda tisukoni povali.
2: Not even the dust.
1: Katcha garapadiki idiye bhagavantudu ichinatvanti oka sari ainatvanti oka meaning.
2: And this is the true meaning when God said these words.
1: Manavudu nenu ento goppavanni, nenu kotisthuni, nenu goppavanni ani cheptuntaru.
2: People go on declaring that they are really great, they are affluent, they are rich.
1: Monna Hyderabad lopla,
2: the other day in Hyderabad,
1: oka ekara bhoomi,
2: 1 acre of land,
1: 40 kotlu,
2: worth about 40 crores.
1: 40 crores ichi oka ekara bhoomini konnaru.
2: A person purchased that 1 acre of land at the cost of 40 crores.
1: Ayina poyadu registration chesadu.
2: He went to the registration office, got it registered.
1: Intiki vastu undagane tirigi pranam poyindi.
2: While returning home, he died.
1: Ee enta koti teeskoni telivi ani kooti gudanu nochukoledu.
2: What happened to all the crores? He could not have even food to eat.
1: Kanaka dhanam manam pradhanam kaadu.
2: Not the money that is important.
1: Kanaka manaku gunamey pradhanamu.
2: The character that is important.
1: దైవం యొక్క బలమే ప్రధానం.
2: ఇట్ ఈస్ ద డివైన్ స్ట్రెంగ్త్ అండ్ డివైన్ సపోర్ట్ దట్ ఇస్ ఇంపార్టెంట్.
1: ఆ దైవ భావంను అర్థం చేసుకుంటే సర్వము మనకు లభిస్తుంది.
2: దెన్ వన్స్ వి అండర్స్టాండ్ ద గాడ్ అండ్ హిస్ లవ్ అండ్ కంపాషన్, ఎవ్రీథింగ్ కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: కనుక మీరందరూ కూడాను ధనం కూడా కావాలి, అది తినడానికి ఉండాలి.
2: కోర్స్ ద మనీ ఇస్ నెసెసరీ ఇన్ దిస్ వరల్డ్ టు సర్టెన్ ఎక్స్టెంట్.
1: కానీ టూ మచ్ మనీ మనకు చాలా చెడ్డది.
2: Too much money is very bad.
1: అది ప్రాణం తీస్తుంది.
2: It may even kill you at the end.
1: కనుక మనము ఎంత మనీ మన కుటుంబానికి ఫ్యామిలీకి తగినంత మనీ ఉండాలి.
2: do require money to the extent to maintain our family. Also extend support and help to
1: society.
2: In fact, society is there beside us.
1: Without
2: society, you do not exist. Therefore, we should help serve the society. Therefore, first the self, then help, says Bhagavan.
1: Self help,
2: the human life runs well with these two, self and help.
1: Selfish.
2: But you should never be selfish.
1: Fish is better than selfish.
2: Fish is better than selfish.
1: A fish kakunda manamu. Help kakundani.
2: Don't be fish, but be in the self.
1: Ividanga untundi, jivitani, anandanga garuptu povani.
2: Like this you can spend your life full of joy. Bhagavan is always continuously, constantly blissful.
1: Naaku dukkamante emto, kashtamante emto, baadhante emto, naake emi teli.
2: Bhagavan does not know what worry is, what botheration is, what the trouble is. He has no idea of whatsoever, what misery.
1: Nannu president vachi, India President, మీరు ఏమి కోరుతుంటారు స్వామి అన్నాడు.
2: President of India ask Swami a question, Swami, what is that you want?
1: నేను కోరేది ఒక్కటేను అన్నాడు.
2: Swami says, I want only one thing.
1: నేను నేనుగా ఉండాలి.
2: I should be I, that's all, said Bhagavan.
1: అందరినీ ఆనంద పెట్టాలి.
2: Bhagavan said, I should make everybody happy.
1: అందరూ హ్యాపీగా ఉన్నప్పుడే నేను హ్యాపీ.
2: When all are happy, Bhagavan is happy.
1: ఇంతకంటే కావాల్సింది ఏం ఉండాలి?
2: What else? What more you need?
1: Peace ఉందా మీకు అన్నారు.
2: Yeah, Swami, don't you want peace?
1: Peace ఎక్కడుంది? మన లోపల ఉంది కానీ బయటంతా పీసెస్.
2: Bhagavan said, where is peace? The peace is within you. Outside, you find pieces.
1: ఆ పీసెస్ నాకు అక్కర్లేదు.
2: I don't want such pieces.
1: నా పీస్ నాకు.
2: My peace is within me.
1: కనుక మన పీస్ని మనం కోరుకోవాలి.
2: Therefore, we should be in quest of the peace within.
1: ఈ విధంగా మనం జీవితాన్ని నిలబెట్టడం చాలా ధన్యమవుతుంది.
2: And it is only working for one's own emancipation if we spend life.
1: ఎన్ని సాధనలు చేసినా, ఎన్ని గ్రంథములు చదివినా, ఎంత PhD తీసుకున్నా, అందరూ కట్టకడబడికి అన్ని వదిలిపెట్టిపోయేవారే.
2: You may get very high degrees. You may have scholarship and knowledge. You have to give them up when the end approaches.
1: కనుక ఎవరు కూడా ఏమి తీసుకుని పోలేదు.
2: నో వన్ హ్యాస్ టేకెన్ విత్ ఎనీవన్ ఎనీథింగ్ ఫ్రమ్ దిస్.
1: అందరు పీస్ఫుల్ గా ఉండాలి.
2: యు ఆల్ రిమైన్ పీస్ఫుల్.
1: అప్పుడే మనకు శాంతి.
2: దెన్ ఓన్లీ యుల్ ఎంజాయ్ ది ట్రూ పీస్.
1: కనుక ఈ పీస్ మీరు కోరండి.
2: డిజైర్ ఫర్ పీస్.
1: ఇది నా యొక్క కోరిక.
2: దట్ యు షుడ్ ఆల్ డిజైర్ ప్రే ఫర్ పీస్. దట్ ఈస్ ద డిజైర్ ఆఫ్ భగవాన్.
1: ఇందులోనే కావలసినంత చేరి ఉన్నది.
2: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ పీస్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ కంటెయిన్.
1: ధన ధాన్యములు కలిగినప్పటికీ ధర్మగుణము లేకపోతే ప్రయోజనం ఏమిటి?
2: యూ మే హ్యావ్ ఆల్ ద వెల్త్ గ్రెయిన్ ఇఫ్ యూ డోంట్ సాక్రిఫైస్ వాట్ ఫర్ ఆల్ ది పొజిషన్.
1: కనుక రేపటి దినము మనం తిరిగి మాట్లాడదాం.
2: భగవాన్ విల్ స్పీక్ టు అస్ అగైన్ టుమారో.
1: ఈ పిల్లవాడు నాడు ఇంతసేపు మాట్లాడినటువంటి వాడు వీళ్ళ కుటుంబం చాలా గొప్పది.
2: వెరీ గుడ్
1: మార్గబంధు.
2: మార్గబంధు
1: వీళ్ళ తాత.
2: గ్రాండ్ ఫాదర్.
1: ఫాదర్
2: ఫాదర్ ఇస్ ఎ బ్యాంక్ మేనేజర్.
1: అతను మా కాలేజీకి వచ్చాడు.
2: కేమ్ టు అవర్ కాలేజ్.
1: ఢిల్లీ కాలేజీ వదిలి
2: లెఫ్ట్ కాలేజ్ దేర్ ఇన్ ఢిల్లీ.
1: మా కాలేజీకి వచ్చి చేరి
2: అండ్ హిస్ గాట్ అడ్మిటెడ్ టు అవర్ కాలేజ్.
1: 3 సంవత్సరం అయిపోయింది.
2: హి స్పెండ్ 3 ఇయర్స్ హియర్.
1: అప్పటి నుంచి కూడాను PhD స్వామి చెప్పిన బాటలంతా కూడా PhD చేస్తున్నాను.
2: అండ్ హి హస్ బీన్ వర్కింగ్ ఫర్ హిస్ డాక్టోరల్ డిగ్రీ అలాంగ్ ది లైన్స్ ఆఫ్ సాయి టీచింగ్.
1: ఎవరితోనా చేరడు.
2: డజంట్ జాయిన్ ఎనీబడి.
1: ఒంటరిగా కూర్చుంటాడు.
2: ఆల్ అలోన్ బై హిమ్సెల్ఫ్.
1: స్వామి యొక్క ఆర్డర్స్ నిర్వహిస్తుంటాడు.
2: ఒబేస్ ది కమాండ్ ఆఫ్ స్వామి.
1: అప్పటి నుంచి కూడాను మంచి ఉపన్యాసాలు ఇస్తున్నాడు.
2: దెన్ హీ స్టార్ట్స్ గివింగ్ వెరీ గుడ్ టాక్స్.
1: శంకర్ల వారి చరిత్రలన్నీ కూడా చదువుతున్నాడు.
2: హీస్ గోయింగ్ త్రూ ఆల్ ద టెక్స్ట్ కంపోజ్డ్ బై ఆదిశంకర.
1: ఆదిశంకర్ల విషయమంతా కూడా అరచేతిలో పెట్టుకున్నట్టుంటాడు.
2: అండ్ హీ హాస్ గాట్ ఆల్ ద కంపోజిషన్ ఆఫ్ ఆదిశంకర రైట్ నౌ విత్ హిమ్.
1: కనుక ఇట్టి బాయ్స్ మా దగ్గర ఎంతమందో ఉంటున్నారు.
2: There are lots and lots of boys of this type in our institutions.
1: ఈ పిల్లవాడు ఆ పిల్లవాడు వీళ్ళందరూ కూడా చాలా గొప్ప పిల్లలు.
2: All the boys around, they are knowledgeable people.
1: ఈనాడు రెండవ తరి మాట్లాడాడు ఓ పిల్లవాడు.
2: Another boy here.
1: వీడు కూడా మా స్టూడెంట్.
2: Was also our student.
1: అందరు కూడా ఎంత గొప్పవారు. వేదనారాయణ ఉన్నాడు.
2: వేదనారాయణ.
1: వారికి పేరే వేదనారాయణ.
2: His name is వేదనారాయణ.
1: ఆ వేదము లోపల చాలా ఆరితేరినట్టు.
2: He is an expert in Vedic literature.
1: Last year, President Pilipinchi.
2: President invited him.
1: Award ichadu.
2: Gave him award, national honor. Best teacher's award.
1: Nee award iskoni ekkada pothavu annadu.
2: And President asked him, with this award, where do you go?
1: I am going to Puttaparthi.
2: Sir, I am going to Puttaparthi.
1: Puttaparthi lone settle ayipoyanu.
2: I have settled there in Puttaparthi.
1: Nee inke ekkada poru.
2: I don't go anywhere.
1: అప్పుడు ఆయన చెప్పాడు, చాలా మంచి పిల్లవాడు, నీవు అక్కడే ఉండు నాయన.
2: యు ఆర్ వెరీ గుడ్ బాయ్, సెటిల్ దేర్ ఓన్లీ, రిమైన్ దేర్.
1: ప్రెసిడెంట్ స్వామి అంటే చాలా భక్తి.
2: ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎన్ ఆర్డెంట్ డివోటీ ఆఫ్ అవర్ మోస్ట్ బెలవ్డ్ భగవాన్.
1: అతను మహమ్మడన్.
2: ఈజ్ ఎ మహమ్మడన్.
1: అయినప్పటికీ
2: స్వామి
1: అంటే చాలా సాష్టాంగ పడిపోయి నమస్కారం చేస్తాం.
2: అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బీయింగ్ ఎ మహమ్మడన్ ప్రాస్ట్రేట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ భగవాన్.
1: కనుక ఇలాంటి పెద్ద పెద్దలందరూ కూడా వచ్చి ఎన్నో విధములుగా కూడాను మా పిల్లలను వర్ణిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడాను 500 మంది పిల్లలు పుట్టుంటారు. అందరు కూడాను పేపర్లో వచ్చిందంటే ఎవరు చూడను. ప్రతి ఒక్కరు కూడాను జెలసీ, వీళ్ళకందరికీ ఫస్ట్ క్లాస్ ప్రతి ఫస్ట్ క్లాస్ కూడాను సత్యసాయి కాలేజీ.
2: In fact, though it is not publicized, though it is not notified, all students secure first classes only.
1: Monna medical intopala chaala first class vachesaru.
2: The recently held medical entrance test, many secured first class.
1: Engineering college lo first class vachadu.
2: They stood first in engineering entrance.
1: Ekkada ma chinna palle.
2: And this is a small hamlet village.
1: Adike.
2: That Alike is a small village.
1: Alike lo chaliyachunte pillavaalu.
2: Alike is a very small village.
1: Vaallu idduru idde first class.
2: And in fact there are 2 toppers, first class students.
1: Vaallu iddariki kuda scholarship ichchanu.
2: Bhagavan gave them scholarships.
1: Vaallu iddariki kuda America ku pampala.
2: And they are to be sent to America.
1: ఆ బాధ్యత నేను తీసుకున్నాను.
2: భగవాన్ హస్ యాక్సెప్టెడ్ ద రెస్పాన్సిబిలిటీ.
1: మీరు ఇక్కడే కాదు అమెరికాలో కూడా మీరు ఫస్ట్ క్లాస్ రావాలి.
2: భగవాన్ సెడ్ దట్ దే షుడ్ సెక్యూర్ ఫస్ట్ క్లాస్ ఈవెన్ ఇన్ అమెరికా.
1: చెప్పి అక్కడ పంపించాను.
2: భగవాన్ హస్ సెంట్ దెం.
1: కనుక ఈ విధంగా మా పిల్లలు బంగారు వంటి పిల్లలు.
2: యూఆర్ స్టూడెంట్స్ హియర్ ప్యూర్ గోల్డ్.
1: నాకు ఇనుము గోల్డ్.
2: ప్యూర్ గోల్డ్ అని చెప్పి
1: ప్యూర్ గోల్డ్.
2: ప్యూర్ గోల్డ్.
1: ఏది చెప్పినా కూడాను ఎటువంటి పని చెప్పినా దానికి సిద్ధమవుతుంటారు. వీళ్ళు ప్రతి సంవత్సరము కూడాను ఒక నెల పల్లెలంతా తిరుగుతారు.
2: ఈచ్ ఇయర్ దే గో రౌండ్ ది విలేజెస్ ఫర్ వన్ ఫుల్ మంత్.
1: 10 మూటల బియ్యం తీసుకుని పోయి వండి రసం వేసుకుని సాంబార్ వేసుకుని కలిపి వారందరికీ ముసలి వారందరికీ పెడుతుంటారు.
2: దే కుక్ ఫుడ్. They make sambar, curry and all other things and serve all villages and poor people.
1: Intilo enta mandi unte anta mandi kuda pettuntaru.
2: They serve food to all the residents everywhere, all over the village.
1: Adi chuchi pallala variki andari kudanu chaala ayyo maa swami pampicharamma mimmannu ani ento aanandistuntaru.
2: The villagers are very happy watching these boys serving them. Oh, swami sent you here, and they enjoy their presence.
1: మాకు ప్రసాదం వచ్చిందని ఆనాడు ఇల్లంతా ఊడ్చుకొని స్నానాలు చేసి ప్రసాదం అంతా మొక్కుకొని చాలా భుజిస్తారు.
2: డెకరేటివ్ హోల్ హౌస్ దే ప్రే అండ్ దే బి వెయిటింగ్ టు రిసీవ్ ప్రసాదం.
1: ఇప్పుడు తిరిగిపోయాయి, మన అంతా తిరిగి పన్నెండుకి పంపించాలా?
2: అండ్ లేటర్ దిస్ ప్రాజెక్ట్ బాయ్స్ విజిటింగ్ ఆల్ ది విలేజెస్ టు డిస్ట్రిబ్యూట్ ద ప్రసాదం విల్ బి అండర్టేకెన్.
1: మా పిల్లలు కేవలం ఒక చదువునందు మాత్రమే కాదు,
2: అవర్ స్టూడెంట్స్ హావ్ నాట్ రెస్ట్రిక్టెడ్ టు స్టడీస్ ఓన్లీ,
1: సాంగ్స్ నందు కూడాను,
2: ఇన్ మ్యూజిక్ దేర్ ఫస్ట్
1: డాన్స్
2: డాన్స్
1: అన్ని విధాలు కూడాను మా పిల్లలు రెడీగా ఉంటారు.
2: ఇన్ ఎవ్రీ ఫీల్డ్ దే ఆర్ నెంబర్ వన్ టాపర్స్.
1: మేము చెప్పుకోకూడదు,
2: వీ డోంట్ సే జస్ట్ టు ఇన్ఫార్మ్ యూర్ లెట్ యు నో.
1: కనుక పిల్లలు చేయని పని ఒక్కటి లేదు.
2: దేర్ ఇస్ నథింగ్ దట్ అవర్ బాయ్స్ కెనాట్ డు.
1: ఇన్ని పల్లెలు పట్టణాలు తిరుగుతూ ఉంటారు, కానీ క్యారెక్టర్ విషయంలో అతి జాగ్రత్తగా ఉంటారు.
2: దే గో టు డిఫరెంట్ ప్లేసెస్ బట్ దే ఆర్ వెరీ కేర్ఫుల్ ఇన్ మెయింటైనింగ్ ది క్యారెక్టర్.
1: చాలా జాగ్రత్త. క్యారెక్టర్ అనేటువంటిది అగ్ని వంటిది.
2: క్యారెక్టర్ ఇస్ లైక్ ఎ ఫైర్.
1: దాన్ని చూసి చాలా దూరంగా ఉంటారు.
2: అండ్ యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ వాచ్ఫుల్.
1: ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ
2: ఈదర్ బాయ్స్ ఆర్ గర్ల్స్.
1: అనంతపురంలో ఆడపిల్లలు ఉన్నారు.
2: The girls, they are in Anantapur campus.
1: అక్కడ 700 మంది ఉన్నారు.
2: There are 800 students.
1: అక్కడ చాలా ఫస్ట్ క్లాస్ వస్తుంటారు.
2: All of them secure first class.
1: ఆ పిల్లలు ఆడపిల్లలు అయినప్పటికీ
2: They are girls.
1: సేవ చేయడానికి పల్లెలకు పోతే
2: When they go to different villages.
1: పాత ఇండ్లన్నీ పెరికి వేసి కొత్త ఇండ్లు కట్టించేసి వస్తారు.
2: They remove all the existing old spoiled houses. They construct new houses for them.
1: ఆడపిల్లలే.
2: Girls do that.
1: రాతి కట్టడాలు కట్టి
2: And they build houses for those villages.
1: చోని ఇండ్లు.
2: The houses are built of stone.
1: మంచి కప్పు వేసి
2: ఎ గుడ్ రూఫ్ ఇస్ రైట్.
1: మీరు ఇప్పుడు పోయి అడిగినప్పటికీ మీ ఇల్లు ఏమైనా కారుతున్నాయా అడిగితే లేదు స్వామి, మా పిల్లలు ఎంత భద్రంగా చేశారు, ఇంజనీర్లు కూడా చేయలేనటువంటి పని మా పిల్లలు చేశారు.
2: ఎనీవన్ గోస్ టు దెమ్ అండ్ క్వశ్చన్స్ దిస్ వే అబౌట్ ద రూఫ్ ఇస్ దేర్ ఎనీ లీకేజ్, దే సే నో స్వామి, ద చిల్డ్రన్ హావ్ బిల్ట్ ఇట్ ఇన్ ఎక్సలెంట్ వే, నో లీక్స్ నథింగ్.
1: అట్లే మా మగ పిల్లలు కూడా అంతే.
2: Boys are also like that.
1: Anantapuram.
2: Anantapuram.
1: Bengaluru.
2: Bangalore.
1: Puttaparthi.
2: Puttaparthi.
1: Ee muguru nunchi kudanu vellutaru pallaliku.
2: And students belonging to all the three campuses.
1: Three campuses ku poi akkada bridge lo inkemaina padipoyi unte vattanta kattatamu pettatamu aa gramasthulaku tagina sahayam chestuntaru.
2: If they find any bridges on the way in a collapsing condition, they seek the help of the local village and reconstruct it.
1: కనుక పిల్లలంటే కేవలం చదువుకోవడానికి మాత్రమే పోతున్నారని మాత్రం కాదు.
2: Therefore the students don't come here merely for learning.
1: లెర్నింగ్ కోసం మాత్రం రావద్దండి.
2: Don't come here merely for learning.
1: ఈ టైం చిక్కినప్పుడు లెర్న్ చేసుకో.
2: When you have time, yes, you learn.
1: కానీ మీరు చేయవలసింది సేవ.
2: What you should do is service, serve others.
1: భగవంతుడు ఇచ్చినది మీకు ఎందుకోసం?
2: Why God has given you this?
1: Andaru mamai vamso jeevaloke jeevabhuta
2: sunatara. You are the spark of God. You are eternal.
1: Meerandaru service cheyali.
2: Serve everybody. Be in service.
1: Service is God.
2: Service is God.
1: Serve all.
2: Serve all.
1: Ee vidhanga bodhinchatam chethani varandaru chakkari maa peru techukuntunnaru.
2: Because they lead life this way. They have a very good name in society.
1: ఎక్కడ పోయినప్పటికీ మా సత్యసాయి పిల్లలంటే తెల్ల వస్త్రం వేసుకున్న చూస్తే చాలా వీళ్ళు సత్యసాయి పిల్లలు.
2: Wherever our students go, watching their white dress, they will identify them as students of our institution.
1: వాళ్ళ కేవలం డ్రెస్ కూడాను వైట్, లోపల కూడాను వైట్.
2: Not only the dress that is white, they are white and bright within also.
1: హృదయం కూడా పవిత్రమైనటువంటివి.
2: Their heart is sacred and pure.
1: అటువంటి దీన్ని పోతుంటారు.
2: That is the position, the standard of our students.
1: కనుక మీరు చూస్తూనే ఉన్నారు దిన్నము పిల్లలు నన్ను ఏ విధంగా పట్టుకుని వస్తున్నారు, ఏ విధంగా తీసుకుని పోతున్నారు.
2: You must have been watching every day how students follow Bhagavan, standing in either way, helping him, supporting him.
1: ఈ అబ్బాయి MBA.
2: This boy on that side is an MBA graduate.
1: This boy also MBA.
2: The other boy is also an MBA student.
1: MBBS. Nenu idaru ikkada chestunnam.
2: There's other boy who is doing his medicine MBBS.
1: Ik చేసుకుని ఉన్నారు. ఆదికేశవుడు వైదేహి అని మెడికల్ కాలేజ్ పెట్టాము.
2: వైదేహి మెడికల్ కాలేజ్ ఎస్టాబ్లిష్ బై ఆదికేశవుడు.
1: ఆదికేశవుడు దీంట్లో అందరినీ చేరుస్తున్నారు.
2: ఆదికేశవుడు ఇస్ అడ్మిటింగ్ ఆల్ సచ్ స్టూడెంట్స్.
1: ఆయన కూడా అందరికీ సీట్ ఇస్తున్నాడు.
2: అండ్ ఈస్ ప్రొవైడింగ్ సీట్స్ టు ఆల్ అవర్
1: బయట మెడికల్ కాలేజ్ సీట్ కావాలంటే 50 లక్షలు ఇవ్వాలి.
2: అవుట్ సైడ్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఎ మెడికల్ సీట్ యూ నీడ్ టు పే క్యాపిటేషన్ ఫీ విత్ 50 lakhs of rupees.
1: ఆ 50 lakhsే కాకుండా మంత్లీ 3000
2: అబవ్ ఆల్ యూ నీడ్ టు స్పెండ్ 3000 ఎవ్రీ మంత్.
1: కానీ మాకు దగ్గర 50 naya paisas కూడా తీసుకోలేదు.
2: బట్ ఆదికేశవుడు హ్యాస్ నాట్ కలెక్టెడ్ ఈవెన్ 50 naya paisa ఫ్రమ్ అవర్ స్టూడెంట్స్.
1: మా పిల్లలందరూ చేర్చారు.
2: దే వర్ ఆల్ గివెన్ ఫ్రీ అడ్మిషన్.
1: తాను చాలా త్యాగి.
2: అండ్ ఈస్ వన్ ఆఫ్ సాక్రిఫైస్.
1: అతను మన హాస్పిటల్ పక్కనే ఉంటుండాలి.
2: అండ్ హీ స్టేస్ దేర్ జస్ట్ క్లోజ్ టు అవర్ హాస్పిటల్ దేర్
1: సత్య సాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలి.
2: హీస్ వెరీ క్లోజ్ టు సత్య సాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
1: ఈ ఒక్క బెంగళూరులోనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ 3 కట్టాము.
2: దేర్ ఆర్ 3 సెట్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇన్ బెంగళూరు.
1: ఒక్కొక్క హాస్పిటల్ 5 crores 6 crores.
2: ఈచ్ హాస్పిటల్ కాస్ట్ అబౌట్ 5 crores అండ్ 6 crores.
1: కావలసిన మెటీరియల్స్ అంతా ఉన్నాయి.
2: లాట్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఆల్ ద మెటీరియల్ దే నీడ్.
1: హార్ట్ కు పోతే అక్కడ అన్ని వారే చూసుకుంటారు.
2: యు గో టు ది కార్డియాలజీ వింగ్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ యూ.
1: హార్ట్ కు పోయినటువంటి వారికి ఎక్కడ పోయినా గానీ వారికి ఇంత డబ్బు కట్టాలి.
2: హావ్ హార్ట్ ట్రీట్మెంట్ యూ నీడ్ టు పే హెవీలీ.
1: అందరూ మన హాస్పిటల్ కు వస్తుంటారు.
2: ఆల్ పీపుల్ కమ్ టు అవర్ హాస్పిటల్.
1: నేను 3 ప్రమాణాలు చేశాను.
2: భగవాన్ హాస్ టేకెన్ 3 vows.
1: 3 ఏమిటి? కడుపుకు తగిన అన్నము.
2: దట్ ఫుడ్ ఈజ్ ఎసెన్షియల్ ఫస్ట్.
1: దేహంలో తగినటువంటి వస్త్రము.
2: అండ్ ద క్లోథింగ్.
1: కానీ ప్రపంచానికి తగినటువంటి ఒక నీరు.
2: అండ్ ద వాటర్ దట్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ ద హోల్ వరల్డ్.
1: కనుక అన్ని కొండలకు కూడా పైప్స్ ఎక్కించాను.
2: భగవాన్ మేడ్ అరేంజ్మెంట్స్ టు అస్ సీ దట్ వాటర్ ఇస్ సప్లైడ్ బై లేయింగ్ పైప్ లైన్స్.
1: ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అంతా కూడా కిందనే ఉంటున్నాయి నీరు. కావలసినంత పారుతున్నాయి.
2: In fact, there is plenty of water in districts like East Godavari and West Godavari underneath.
1: కాని కింది దిగేకి వీల్లేదు.
2: But it's not possible to reach water.
1: ఇంత కాలమైనప్పటికీ వారు ఒక డ్రాప్ కూడా నీరు తాగలేదు.
2: So many years passed, but they could not have even a drop of water.
1: 80 crore.
2: Bhagavan spent 80 crores.
1: అంతటికి పైపులు వేపించారు.
2: All pipes are laid out.
1: మీరు ఇంకా ఇక్కడ ఉన్నారు కాబట్టి మీకు తెలీదు.
2: If you are here, you do not know what is happening.
1: నిన్న లేదు మొన్న దినము పేపర్ లో వేశారు.
2: The other day, the newspaper brought out this item.
1: మన పుండి నుంచి మేము మెడ్రాస్ కు నీరు వేస్తాం.
2: And water is supplied from Pundi to Madras.
1: మెడ్రాస్ పట్టణం అందరికీ కూడా ఇచ్చాం.
2: All citizens of Madras have drinking water supply today.
1: బీదరే సాధారణ భేదం లేదు.
2: There is no distinction poor in the rich whatsoever.
1: అది మేము చెప్పుకోవటం కాదు.
2: Not that we are praising ourselves.
1: అంతా ఇచ్చిన తర్వాత ఒక 50 బస్సులు వచ్చినాయి మా పుట్టుబట్టికి.
2: When the project is completed, 50 buses reached Prashantanagar.
1: స్వామి మీకు ఎంత మేము కృతజ్ఞత చెప్పాలి.
2: All the devotees, all the inhabitants came over here. Swami, how are we to express our gratitude?
1: నాకు గ్రాట్యుటీ వద్దు.
2: Bhagavan said, I don't want it.
1: నా వారికి నేను ఇచ్చుకున్నాను.
2: You are mine, after all I have done to my
1: system.
2: And water is supplied from Pundi to Madras.
1: మెడ్రాస్ పట్టణం అందరికీ కూడా ఇచ్చాం.
2: ఆల్ సిటిజన్స్ ఆఫ్ మెడ్రాస్ డ్రింకింగ్ వాటర్ సప్లై టుడే.
1: బీదరే సాధారణ

0: కనుక మీకు ఏం కావాలి కాదు. మాకు డ్రింకింగ్ వాటర్ లేదు అన్నారు. చుట్టూ సముద్రం ఉంది, త్రాగడానికి నీరు లేదు. ఇప్పుడు కృష్ణా నది నీరు తీసుకుని పోయి వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ అంతా కూడా
1: ఇచ్చేసాను.
0: నిన్నటి దినమే
1: ఎస్టర్డే
0: మంచి టైం కు
1: ఎగ్జాక్ట్
0: మెడ్రాస్ చేరినాయి నీరు.
1: వాటర్ రీచ్ ఇన్ మెడ్రాస్.
0: రేపు మనం పూర్ణాహుతి దినం,
1: పూర్ణాహుతి డే,
0: అక్కడ పోయి మినిస్టర్ ఓపెన్ చేస్తున్నాడు.
1: మినిస్టర్ ఇస్ గోయింగ్ టు ఇనాగరేట్ ద డ్రింకింగ్ వాటర్ సప్లై ప్లాంట్.
0: మేము తీయని నీరు తాగి మీకు జన్యో జన్మలైంది.
1: లాంగ్ టైమ్ బ్యాక్ వీ హ్యాడ్ ప్యూర్ డ్రింకింగ్ వాటర్.
0: కానీ ఈనాడు మేము ప్యూర్ వాటర్ తాగుతున్నాము.
1: టుడే వి ఆర్ డ్రింకింగ్ ప్యూర్ వాటర్. దేసే
0: కనుక మాకు చాలా ఆనందమే స్వామి.
1: వి ఆర్ వెరీ హ్యాపీ స్వామి. దేసే
0: ఈ విధంగా అన్ని దేశములకు, అన్ని గ్రామములకు, అన్ని పల్లెలకు మేము సేవ చేస్తున్నాము.
1: వి ఆర్ సర్వింగ్ ఆల్ విలేజెస్, ఆల్ టౌన్స్, ఆల్ సిటీస్, ఎవ్రీవేర్, ఆల్ ఓవర్.
0: సర్వాల్ సర్వాల్
1: సర్వ్ ఆల్.
0: అందరికీ మీరు సర్వ్ చేయాలి.
1: సర్వ్ ఆల్.
0: మా పిల్లలకి అందరికీ చెప్పడం అదే నేను.
1: దట్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ భగవాన్ టు అవర్ స్టూడెంట్స్.
0: పిల్లలు ఎవరైనా సరే పక్కన బాధపడుతుంటే, నీకు మిత్రుడైనా సరే అతనికి నువ్వు సహాయం చేయి.
1: ఇఫ్ యూ ఫైండ్ ఎనీబడీ ది పూర్ అండ్ నీడీ బై యువర్ సైడ్, యు కమ్ టు దేర్ రెస్క్యూ, యు కమ్ టు దేర్ టైమ్లీ హెల్ప్.
0: కాలేజీకి పోకపోయినా పర్వాలేదు, నువ్వు వాడికి సహాయం చేయి.
1: బెటర్ యూ డోంట్ గెట్ ఇన్ ద కాలేజ్ దట్ డే. Give importance to service.
0: కలుకని మా పిల్లలు ఎలాంటి వారంటే నేను చెప్పుకోకూడదు, కానీ నేను చెప్పిన దానికంటే ఇంకా ఎంతో ఎక్కువగా పిల్లలు పనిచేస్తున్నారు.
1: Though Swami is saying this way, he does not want to say openly, but in fact students in reality are much more than what Bhagavan said and described now.
0: ఎవరైనా పోతుంటే గుడ్డలు లేకపోతే తాను విప్పి ఆ వారికి ఇస్తాడు.
1: If they find anybody who are in need of clothes, they give their own clothes.
0: ఈ విధంగా పిల్లలు తయారు చేస్తున్నాము.
1: And such students are trained here.
0: కనుకనే దిల్దినాకి మేము బిల్డింగులు కట్టించి పెట్టిస్తున్నాము.
1: Therefore, buildings are in construction continuously more and more.
0: ప్రైమరీ స్కూల్ లోపల,
1: in primary school,
0: చాలా చిన్న చిన్న పిల్లలు,
1: find the time you taught there.
0: 1200 మంది ఉన్నారు.
1: 1200 children.
0: వారిని తల్లిదండ్రులను విడిచిపెట్టి ఉండలేరు, మమ్మల్ని విడిచిపెట్టి ఉండలేరు. కళాతురికి 2 దినాల లోపల తల్లిదండ్రులు మర్చిపోతున్నారు.
1: చిల్డ్రన్ కెనాట్ బి అవే ఫ్రమ్ దేర్ పేరెంట్స్. దే కెనాట్ బి అవే ఫ్రమ్ అస్, బట్ విద్ ఇన్ 2 డేస్ దే ఫర్గెట్ దేర్ పేరెంట్స్ అండ్ బిగిన్ టు స్టే విత్ అస్.
0: అక్కడికి వచ్చి చూసి ఇవో మా బిల్లలు ఎంత మంచి వారైపోయినారు అని చాలా ఆనందిస్తుంటారు.
1: పేరెంట్స్ ఆర్ దే కమ్ అండ్ వాచ్ దేర్ ఓన్ చిల్డ్రన్, దే ఆర్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ how happy they are here.
0: అంత తల్లిదండ్రుల కంటే అధికమైనటువంటి ప్రేమను చూపుతున్నాము.
1: In fact, you have been showering love much more than their own parents.
0: కనుక మా పిల్లల యొక్క విషయంలో మీరు ఏమాత్రం సామాన్యుడిగా మీరు భావించకండి.
1: Never consider our children, students, ordinary.
0: వారు ఎంత గొప్ప వారు.
1: They are really great.
0: దేశానికంతా కూడా నువ్వు నాయకుడుగా కావాలి.
1: They are going to be the leaders of this country.
0: మీరు ఐడియల్స్ బాయ్స్ కావాలి.
1: దే ఆర్ గోయింగ్ టు బి ఐడియల్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: అప్పుడే మాకు చాలా సంతోషము.
1: దట్ ఓన్లీ మేక్స్ us హ్యాపీ.
0: ఎంత ఐడియల్ బాయ్స్ అవుతారా?
1: ఆర్ యూ ప్రిపేర్డ్ టు బి ఐడియల్ మాస్టర్స్?
2: You were listening to excerpts from A Divine Shower of Grace by Bhagwan Baba on the 16th of August 2006 in Prashanthi Nilayam during the Ati Rudra Mahayagnam. Baba highlighted that although money is certainly essential for life, excess wealth can sometimes even lead to loss of life. He therefore advises everyone to adopt simple living. Thank you and Sai Ram.

0: జగించునే కనక ఉంపు ఉల్లిపాయ పచ్చ కర్పూర పుంబడి పాదు చేసి
1: మేకింగ్ ది క్యాంప్ ఫైర్ యాజ్ ఎ ప్లేస్ ఫార్ ది ప్లాంట్స్ టు గ్రో
0: కమ్మ కస్తూరి ఎరువుగా గుమ్మరించి
1: అండ్ మేకింగ్ యూజ్ ఆఫ్ కస్తూరి యాజ్ ఎ మెన్యూర్
0: మంచి పన్నీరు నిర్మోసి పెంచుచున్నా
1: ఇఫ్ యూ వాటర్ ఇట్ విత్ దిస్ సెంటెడ్ వాటర్
0: నుజ్జగించునే కనకంపు ఉల్లిపాయ
1: will ever the onion give it up its own smell.
0: Vidyarthula.
1: Students.
0: Manavattvam manavalannannu divyattvam uddeepimpavalannannu motta modata sharira manasika aadhyatmika balamannu abhivruddhi gavinchukovali.
1: For the human value to grow and to attain the divinity, there should be development at the physical level, the mental level, and the spiritual.
0: Manushya janma kevalamu bhautikamaina laukikamaina prakrutamainatunti yokka jeevitamunu anubhavinche nimittamai vachinatundi kaadu.
1: The human life is not given to spend time in this world in a worldly way, in a physical way, in an ephemeral way.
0: నీవు ఆశించేటువంటి యొక్క అనుభవములు పశుపక్షి మృగాదులు కూడాను అనుభవిస్తూనే ఉన్నవి.
1: Your experiences are equally experienced by all birds and bees around.
0: ఇంకా మానవత్వములో ఉన్నటువంటి విశిష్టత ఏమిటి?
1: Then what is this speciality in the human life?
0: జంతువునాం నరజన్మ దుర్లభం.
1: The life of a human is the rarest of all.
0: Deni endu durlabham.
1: In what sense?
0: Neevu bhujincheetundi aaharam pashuvulu bhujistunnayi.
1: The food you partake is equally partake.
0: Neevu koreetundi vaibhavamulu pashupakshi mrugadulu kudanu korutunnayi.
1: All the comfort and happiness that you desire is equally liked by animals.
0: Neevu koreetundi oka bandhu priti pashupakshi mrugadulu kudanu korutunnayi.
1: The love and attachment towards your relations is equally there among
0: them. Enduku meeku ee chaduvulu?
1: What for this education?
0: Ee chaduvula valla labhinchetundi okka vijnanam emti, prajnanam emti, sugnanam emti?
1: What is the spiritual knowledge? What is that good knowledge that we get out of this education?
0: Idi kevalamu potta kooti kosam.
1: It's only to help us to carry out a living.
0: Idi kaadu manavatvaniki moola lakshanamu.
1: That's not the quality of mankind.
0: Idi kaadu divyamainatundi manavuni okka lakshyamu.
1: This is not the quality of the divine life.
0: మానవత్వం ఎందు నుండి వచ్చినదో ఆ యొక్క సస్థానమును స్వస్వరూపాన్ని గుర్తించాలి.
1: Having been born as a human being, one should know the place of origin and its pristine glory.
0: కర్మానుబంధేని మనుష్యలోకే. ఈ మానవుడు ధర్మకర్మలతో సంబంధం కలిగి ఉంటున్నాడు.
1: Human life is bound by these two principles, dharma and karma, righteousness and action.
0: Kevalam karmale aacharinchatam ante pachipachi mrugadulu kudanu karmalu aacharistune unnai.
1: If it's merely one of action, we find that animals and birds
0: karacharanadi avayavam dwara aacharinchetundi karmalu karmalu kaadu.
1: It's not the action that we do with the physical body.
0: Manasikanga buddhipurvakanga విచక్షణ జ్ఞానము పొంది వివేక జ్ఞానముతో కర్మలో ప్రవేశించాలి.
1: వీ హావ్ టు డిస్క్రిమినేట్ ఎక్సర్సైజ్ ద సెన్స్ ఆఫ్ డిస్క్రీషన్ మేక్ యూజ్ ఆఫ్ అవర్ ఇంటెలెక్ట్ అండ్ దెన్ యాక్ట్.
0: ఏ కర్మలో నీవు ప్రవేశించినప్పటికీ ఇది మానవ కర్మన లేక పశు కర్మన అనేటువంటి విషయాన్ని చక్కగా విచారణ చేయాలి.
1: వెన్ వీ స్టార్ట్ ఎనీ యాక్షన్ ఫర్ దట్ మ్యాటర్ we should inquire, is it befitting the stature of a man or that of an animal?
0: ఎందుకనగా
1: ది రీజన్
0: మానవత్వం కేవలము బ్రహ్మత్వంతో కూడినటువంటిది.
1: ది హ్యూమన్ లైఫ్ హస్ గాట్ ది డివినిటీ విత్ ఇట్.
0: అనంతమైనటువంటిది,
1: ఇట్స్ ఇన్ఫినిట్,
0: అప్రమేయమైనటువంటిది.
1: ఇట్ డజంట్ హియర్ నో కంపారిజన్.
0: అట్టి దివ్యమైన భవ్యమైనటువంటి మానవత్వాన్ని పశుపక్షి మృగాదులతో పోల్చుకోవటము, ఇది మానవత్వమునికి ఒక హీనతగా కలుగుతుంది.
1: టు కంపేర్ ద హ్యూమన్ లైఫ్ విచ్ ఇస్ డివైన్ నోవెల్ విత్ దట్ ఆఫ్ ది అదర్ క్రీచర్స్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్.
0: కర్మానుబంధిని మనుష్యలోకి,
1: హ్యూమన్ సొసైటీ ఇస్ బౌండ్ బై యాక్షన్.
0: ఎట్టి కర్మలు,
1: వాట్ సార్ట్ ఆఫ్,
0: ఎక్కడి నుంచి వచ్చాయి ఈ కర్మలు,
1: వేర్ ఫ్రమ్ వి గెట్ దెమ్?
0: సర్వత్రా నిండినటువంటిది బ్రహ్మతత్వమే.
1: ఇట్ ఇస్ డివైన్ దట్స్ ఆల్ పర్వేసివ్.
0: ఈ బ్రహ్మతత్వం నుండి శబ్దము అనేటువంటి ఆకాశం ఆవిర్భవించింది.
1: అవుట్ ఆఫ్ ది డివినిటీ కేమ్ ఫస్ట్ ది సౌండ్ ఆఫ్ స్పేస్.
0: ఈ ఆకాశము నుండి గాలి వచ్చినది.
1: అవుట్ ఆఫ్ ది స్పేస్ వి హ్యావ్ ది ఎయిర్.
0: ఈ గాలి నుండి అగ్ని ప్రారంభమైనది.
1: దెన్ దట్ లెడ్ టు ఫైర్.
0: అగ్ని నుండి నీరు ఉద్భవించినది.
1: దేర్ ఆఫ్టర్ వాటర్.
0: నీరు నుండి భూమి వచ్చింది.
1: అండ్ దెన్ ఫైనలీ వి హ్యావ్ ది ఎర్త్.
0: భూమి నుండి పంటలు పండాయి.
1: వి హ్యావ్ ద క్రాప్స్ అవుట్ ఆఫ్ ఎర్త్.
0: ఈ పంటల నుండి పదార్థం ఏర్పడింది.
1: వి హ్యావ్ ఆల్ ద ఫుడ్ అవుట్ ఆఫ్ దీస్ క్రాప్.
0: ఈ పదార్థం నుండి మానవత్వం ఆవిర్భవించింది.
1: అండ్ ద మ్యాన్ ఈజ్ రిజల్ట్ ఆఫ్ ది ఫుడ్.
0: కనుక మానవుడు అన్నం ద్వారా వచ్చినటువంటి వాడు.
1: Therefore, human birth, the human physical body, is the result of the food part.
0: ఈ అన్నము పైరు నుండి ఆవిర్భవించినటువంటిది.
1: And we get the food out of the four fields.
0: ఈ పైరులు భూమి నుండి ఆవిర్భవించినది.
1: They grow on earth.
0: భూమి నీరు నుండి వచ్చినటువంటిది.
1: And earth is the result of water.
0: నీరు అగ్ని నుండి ప్రారంభమైనది.
1: Water is born out of fire.
0: అగ్ని గాలి నుండి వచ్చినది.
1: The fire originated.
0: గాలి తిరిగి ఆకాశం నుంచి వచ్చినది.
1: And the air is the result of the space.
0: ఆకాశం బ్రహ్మ ద్వారా ప్రయోజనమైనది.
1: And the space came out of Brahman the divine.
0: కనుకనే అన్నమునకు ఆనందమునకు బ్రహ్మమునకు సరియైన సన్నిధి సంబంధ బాంధవ్యం ఉంటున్నది.
1: That's how we find the intimate association between these three: annam, food, ananda, the bliss, Brahman the divine.
0: అన్నముతో ప్రారంభమైన మానవ జీవితము ఆనందంతో అంత్యం కావాలి.
1: The human life that starts at the point of food should end up in bliss.
0: ఆ ఆనందమే బ్రహ్మ తత్వము.
1: That very bliss is God.
0: Nityanandam.
1: Eternal bliss.
0: Paramasukhadam.
1: Supreme bliss.
0: Kevalam Jnanamurtim.
1: It's the one of wisdom.
0: Brahmanandam. Ee Brahmanandam ekkada nunchi vachindi?
1: That infinite bliss, where from you get it?
0: Ee ettri ee Brahmanandam.
1: Where is it?
0: Paramasukhadam.
1: Absolute, total comfort and happiness.
0: ఆ సుఖం ఎక్కడి నుంచి వచ్చింది?
1: Where from you get it?
0: కేవలం జ్ఞానమూర్తిం.
1: It's merely the one of wisdom.
0: జ్ఞానం అనేటువంటి దాని నుంచి ఈ ఆనందం ఆవిర్భవించి ఈ ఆనందం ద్వారానే మానవత్వం ఈ జగత్తులో జీవించడానికి ఆధారం ఏర్పడింది.
1: Therefore, it's the wisdom that confers bliss and that enables us to carry on life's sojourn on earth.
0: కాని ఈనాటి మానవుడు ఆనందం అంటే ఏమిటో తాను అర్థం చేసుకోవటం లేదు.
1: బట్ మ్యాన్ టుడే డజంట్ అండర్స్టాండ్
0: సుఖం అంటే ఏమిటో అది కూడా అర్థం చేసుకోవటం లేదు.
1: హీ డజంట్ అండర్స్టాండ్ వాట్ హ్యాపీనెస్ ఈజ్.
0: పదార్థ సుఖమే ప్రధాన సుఖము అని భావిస్తున్నాడు.
1: హీ కన్సిడర్స్ ద మెటీరియల్ హ్యాపీనెస్.
0: ఈ ప్రాకృతమైన సుఖమే నిజమైన సుఖమని విశ్వసిస్తున్నాడు.
1: హీ కన్సిడర్స్ దిస్ వరల్డ్లీ హ్యాపీనెస్ ట్రూ.
0: ఇవన్నీ కూడా క్షణంలో కదిలిపోయేటువంటిది.
1: దే ఆల్ పాస్ ఆఫ్ ఇన్ ఎ మోమెంట్ ఆఫ్ టైం.
0: ఈ సుఖమా మనం కోరున్నది?
1: ఇస్ ఇట్ దిస్ హ్యాపీనెస్ యు వాంట్?
0: ఇవన్నీ కూడా కదిలిపోయే మేఘంలో వంటివి.
1: దే ఆర్ ఆల్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఈ ఆనందం కూడా క్షణికమైనటువంటి ఆనందమే.
1: ఈవెన్ ది బ్లిస్ హ్యాపీనెస్ వి హావ్ ఇస్ ఆల్సో
0: మొమెంటరీ. అనేక పర్యాయాలు చెప్పాను.
1: భగవాన్ సెడ్ మెనీ టైమ్స్.
0: శంకరులు కూడా అదే ప్రబోధిస్తూ వచ్చాడు. ఎందుకు చెప్పిన విషయమే చెప్పాలి.
1: వై థింగ్స్ ఆర్ టాట్ రిపీటెడ్లీ.
0: అనేక మంది పిల్లలు కూడా భావించవచ్చును, స్వామి చెప్పిన విషయంలే చెప్తుంటాడు అని.
1: మెనీ స్టూడెంట్స్ మే ఆల్సో ఫీల్ దట్ భగవాన్ రిపీట్స్ మెనీ ఇంపార్టెంట్ థింగ్.
0: నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, ఎందుకు మీరు చిన్న కడుపుకే తింటున్నారు?
1: భగవాన్ పుట్స్ ఎ క్వశ్చన్, వై డు యూ ఫీడ్ ది సేమ్ స్టమక్?
0: ఎందుకు మీరు కడిగిన ముఖాన్నే కడుగుతున్నారు?
1: వై డు యూ వాష్ ద సేమ్ ఓల్డ్ ఫేస్?
0: ఒకే ముఖం కదా,
1: సేమ్ ఫేస్ అనేవి.
0: ఎందుకు నిత్యాన్ని మూడు సార్లు కడగాలి?
1: వై డూ యూ వాష్ ఇట్ ట్రైస్ అ డే?
0: తిన్న కడిపే కదా, ఎందుకు మూడు పర్యాయం తినాలి?
1: వై డూ ఈ ట్రైస్?
0: ఎన్ని బ్యాగులు రైస్ తిన్నారో, ఎంత బ్యాగులు రైస్ ఇంక తినబోతారో, ఎన్ని బ్యాగులు ఖర్చు చేయగలుగుతారో అది మీకే తెలియదు.
1: యూ డోంట్ నో హౌ మెనీ బ్యాగ్స్ ఆఫ్ రైస్ యూ హ్యావ్ కన్స్యూమ్డ్ ఇన్ ద పాస్ట్ అండ్ హౌ మెనీ మోర్ బ్యాగ్స్ యూ ఆర్.
0: జానడు పొట్ట నింపుకొన చిక్కుల నుండుచు, జానడు పొట్ట నింపుకొన చిక్కుల నుండుచు కోటి విద్యలను పూరిక మీర నేర్చి పరిపూర్ణ సుఖంబును పొందలేక ఈ మానవ జాతి లోకమున మృగగనేల శ్రీ పరాత్పరు జానము చేయు భక్తులకు దారిని చూపకే ఉన్నే మానవా మానవా మానవా.
1: టు ఫిల్ దిస్ లిటిల్ స్టమక్
0: ఎన్ని బ్యాగులు ఖర్చు పెడుతున్నాము మనం?
1: హౌ మెనీ బ్యాగ్స్ ఆఫ్ రైస్ వీ కన్స్యూమ్?
0: కానీ ఇంకా ఈ జానడ పొట్ట నింపలేదు.
1: బట్ యెట్ ద స్టమక్ ఇస్ నాట్ ఫుల్.
0: కనుక నేను చెప్పిన విషయాలేసి మీకు చెప్పి దాని జీర్ణం గావించి, జీర్ణం గావించుకున్నటువంటి సారాన్ని ప్రాక్టికల్ లో ప్రవేశపెట్టి తద్వారా ఆనందాన్ని పొందాలి.
1: Therefore, things must be repeatedly told, retold, and emphasized, so that will be assimilated, digested, and that will translate into action.

0: ఎంత కాలమైనప్పటికీ మనం నిరంతరం కూడాను జగత్ సంబంధమైన విషయంతోనే మన సంభాషణ అంత్యమైపోతున్నాయి.
1: ఇన్ స్పైట్ ఆఫ్ లాంగ్ టైమ్ అట్ అవర్ డిస్పోజల్ వి జస్ట్ స్పెండ్
0: మనం తీసుకుంటున్నాము.
1: హౌ మెనీ థింగ్స్ దట్ వీ హియర్,
0: ఎన్ని డాక్టరేట్ డిగ్రీలో మనం పొందుతున్నాము,
1: హౌ మెనీ డిగ్రీస్ దట్ వీ,
0: ఎన్ని గ్రంథములో చదువుతున్నాము,
1: వి రీడ్ మెనీ బుక్స్,
0: ఎన్ని విషయాలు తెలుసుకుంటున్నాము,
1: వి నో మెనీ,
0: ఏమి ప్రయోజనం,
1: వాట్స్ ది యూజ్,
0: ఎంతవరకు నీవు ఆచరణలో పెట్టావు,
1: టు వాట్ ఎక్స్టెంట్ డు యు ప్రాక్టీస్, నథింగ్,
0: కించిత్తైనా కూడా మనం ఆచరణలో పెట్టడం లేదు,
1: నాట్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్.
0: తట్టలో ఉన్నటువంటి పదార్థం పొట్టలేక తీరాలంటే నోటికి చేతికి పని పెట్టాలి.
1: ద ఫుడ్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్ ఇన్ ఆర్డర్ టు ఈట్ ఇట్ అండ్ ది హ్యాండ్ మస్ట్ బి గివెన్ సమ్ వర్క్.
0: చదివిన చదువు, నీవు నేర్చుకున్నటువంటి విద్యలు, తీసుకున్న పట్టములు ఒక్కదానైనా నీవు ఆచరణలో పెట్టినప్పుడు కదా దాని ఆనందం నీకు అర్థమవుతుంది.
1: ఆల్ ది ఎడ్యుకేషన్ దట్ యు రిసీవ్డ్ అండ్ ద డిగ్రీ దట్ యు రిసీవ్డ్
0: ఏం ప్రయోజనం,
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్స్ నాట్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్.
0: కాలం వ్యర్థము,
1: ఇట్స్ ఆల్ టైమ్ వేస్ట్.
0: తిండికి చేటు, భూమికి బరువు,
1: ఇట్స్ జస్ట్ బర్డెన్ టు ది ఎంటైర్ ఎర్త్ అండ్ వేస్ట్ ఆఫ్ ఫుడ్.
0: అది కాదు మనం చేయవలసినటువంటి,
1: నాట్ దట్ వి ఆర్ సపోజ్ టు డు.
0: సమాజంలో ఈనాటి పరిస్థితిని, ప్రభావాన్ని కొంతవరకు మనం అరికట్టాలి.
1: వి షుడ్ నో ద సర్కమ్స్టాన్సెస్ ఇన్ సొసైటీ.
0: మానవుని యొక్క విద్యా బుద్ధులే ఈనాటి సమాజం సరికి చేయడానికి తగినటువంటి యొక్క శక్తి సామర్థ్యం అందిస్తుంది.
1: యూ షుడ్ హ్యావ్ ఆల్ ది నీడెడ్ కెపాసిటీస్ విత్ ఆల్ ది ఎడ్యుకేషన్ దట్ యు రిసీవ్ హియర్ టు కరెక్ట్ ది
0: చెల్లగినటువంటి సమస్యలను తీర్చుటకు విద్యార్థులే తగిన సమర్థులు.
1: స్టూడెంట్స్ ఆర్ రైట్ పీపుల్ టు కరెక్ట్ ది ప్రాబ్లమ్.
0: అట్టి సమర్థులయ్యేటువంటి యొక్క విద్యార్థులు ఈనాడు అసమర్థులైపోతున్నారు.
1: సచ్ ఎలిజిబుల్ పీపుల్, డిజర్వింగ్ పీపుల్ హావ్ బికమ్
0: అండర్డెవలప్డ్. వారిది
1: ఈచ్ వన్ ఇస్ సెల్ఫ్,
0: ఎవరి స్వప్రయోజనం వారిది,
1: అండ్ విత్ ఆల్ సెల్ఫ్
0: పశువుల వలె మనం జీవించుకుంటూ ఈ యొక్క స్వప్రయోజనాని కోసం జీవితాన్ని గడుపుతున్నాం.
1: వి లీడ్ ది లైఫ్ ఆఫ్ ఎన్ యానిమల్ అవుట్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: ఇది కాదు మన యొక్క చదువుల యొక్క ధర్మము.
1: దిస్ ఇస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: మానవత్వం అనేటువంటిది వచ్చింది ఐడియల్, ఆదర్శవంతమైన జీవితాన్ని అందించాలి.
1: హ్యూమన్ లైఫ్ ఈస్ గిఫ్టెడ్ సో దట్ వీ
0: ఎట్టి ఆదర్శాన్ని,
1: వాట్ టైప్ ఆఫ్ ఐడియల్,
0: మానవ ఆదర్శాన్ని,
1: ఇట్ ఈస్ ద ఐడియల్ ఆఫ్ ఎ హ్యూమన్.
0: నిన్న చెప్పాను మానవుడు అంటే ఎందుకు పుట్టాడు, వాట్ ఇస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ అని.
1: వాట్ ఇస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్?
0: మరణించినటువంటి యొక్క చెవులు పిల్లకైనా కూడా వెల ఉంటుండాలి.
1: ఈవెన్ ఎ డెడ్ ర్యాబిట్ హ్యాస్ గాట్ సమ్ వాల్యూ.
0: కానీ మానవ శరీరం మనకి ఏమాత్రమే విలువ లేదు.
1: బట్ ది హ్యూమన్ బాడీ హ్యాస్ నో వాల్యూ.
0: చెప్పులకైనా ఇంటిలో ఒక స్థలం ఇస్తారు.
1: విల్ గివ్ సమ్ స్పేస్ ఫర్ ది స్లిప్పర్స్ టు కమ్.
0: శవానికి ఇంటిలో స్థలం ఇవ్వరు.
1: బట్ నాట్ ద డెడ్ బాడీ.
0: ఇది ఆ మానవుని యొక్క విలువ.
1: ఇస్ దట్ ది హ్యూమన్ వాల్యూ?
0: కాదు కాదు.
1: నో.
0: ఎక్కడ నుంచి వచ్చాం?
1: వేర్ ఫ్రమ్ యూ హావ్ కమ్?
0: నీ స్వస్థరూపాన్ని నీవు తెచ్చుకోవాలి.
1: గో బ్యాక్ టు ది ప్లేస్ ఆఫ్ ఆరిజిన్. నో యూ
0: నీ స్వస్థానాన్ని నీవు చేరాలి.
1: యూ షుడ్ రీచ్ యువర్ డెస్టినీ.
0: అది ఏ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయంలో.
1: దట్ ఈస్ ది థింగ్ దట్ వీఆర్ సపోజ్ టు నో.
0: ఈ యొక్క సత్యాన్ని మనం గుర్తించాలంటే దైవత్వం అనేటువంటిది మనలో ఆవిర్భవించాలి.
1: ఇన్ ఆర్డర్ టు నో దిస్ ట్రూత్ వీ షుడ్ రికగ్నైజ్ ది ఇన్హెరెంట్ డివినిటీ.
0: ఆవిర్భవించడమే కాదు, ఎక్కడ చూసినా దైవమే ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
0: ప్రపంచమంతా దైవమే.
1: ద హోల్ వరల్డ్ ఇస్ డివైన్.
0: ప్రపంచమంతా ఆనందమే.
1: ద హోల్ వరల్డ్ ఇస్ బ్లెస్.
0: దుఃఖం అనేది లేదు.
1: దేర్ ఇస్ నో మిజరీ వాట్స్ ఎవర్.
0: అలాంటి పరిస్థితిలో మీరు ఎందుకు దుఃఖాన్ని అనుభవిస్తున్నారు?
1: దెన్ వై ఆర్ యూ మిజరబుల్?
0: ఎందుకు మీరు విచారాన్ని అనుభవిస్తున్నారు?
1: వై ఆర్ యూ గ్రీఫ్ స్ట్రికెన్?
0: ఎందుకు తుచ్చమైన వాంఛనలో మీరు మునిగిపోతున్నారు?
1: వై డు యూ డ్రౌన్ యువర్ సెల్ఫ్ ఇన్ మీన్ డిజైర్?
0: అది కేవలము శారీర అభిమానమే దీనికి మూల కారణము.
1: ఇట్స్ ఓన్లీ అటాచ్మెంట్ టు ద బాడీ దట్ ఇస్ ద మెయిన్ కాజ్.
0: ఆత్మాభిమానులు కావాల్సినటువంటి మానవుడు ఈనాడు దేహాభిమానులుగా మారిపోతున్నారు.
1: ద వన్ హూ షుడ్ హ్యావ్ అటాచ్మెంట్ టు ద స్పిరిట్ ఆర్ ఆత్మ నౌ హెస్ డెవలప్డ్ అటాచ్మెంట్ టు ద బాడీ.
0: దేహము పంచభౌతికము.
1: బాడీ ఫుల్ ఆఫ్ సిన్.
0: దేహము కూలక తప్పదు ఎప్పుడు.
1: బౌండ్ టు డై.
0: దేహి నిరామయుండు.
1: ద ఇన్వెలర్
0: గడుతింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
1: దట్ ఇన్వెలర్ హ్యాస్ నో బర్త్ ఆర్ డెత్ నార్ లిబరేషన్ ఆర్ అటాచ్మెంట్ ఐదర్.
0: దేహం ఎందుకోసం వచ్చింది?
1: వాట్ ఫర్ ఇస్ ద బాడీ గివెన్?
0: కనుకనే ఇట్టి పవిత్రమైనటువంటి మానవ జీవితం అనేటువంటి ఈ దేహాన్ని సన్మార్గంలో, సత్ప్రవర్తనలో, సదాలోచనలో, సత్సంగంలో ప్రవేశపెట్టాలి.
1: దేర్ఫోర్ సీక్రెట్ లైఫ్ మస్ట్ బి స్పెంట్ ఇన్ గుడ్ యాక్టివిటీ, ఎంటర్టైనింగ్ గుడ్ థాట్స్ అండ్ సీక్రెట్ ఫీలింగ్స్ అండ్ సెంటిమెంట్.
0: ఇది జనక మహారాజు యొక్క సభయందు గొప్ప త్యాగి అయినటువంటి యొక్క గార్గి.
1: ఇన్ ది కోర్ట్ ఆఫ్ జనక దేర్ ఇస్ వన్ ఆఫ్ సాక్రిఫైస్ ఆఫ్ విజ్డమ్ గార్గి.
0: ఈ గార్గి వచ్చి యాజ్ఞవల్క్యుని ప్రశ్నించింది.
1: గార్గి కేమ్ అండ్ క్వశ్చన్ యాజ్ఞవల్క్య.
0: యాజ్ఞవల్కుడు మొట్టమొదట కాత్యాయని అనేటువంటి వ్యక్తిని పెండాడాడు.
1: యాజ్ఞవల్క్య మ్యారీడ్ కాత్యాయని.
0: తరువాత మైత్రేయిని వివాహమాడాడు.
1: అండ్ లేటర్ హీ మ్యారీడ్ మైత్రేయి ద సెకండ్.
0: ఈ యొక్క జ్ఞానతత్వం లోపల కర్మజీవి కర్మయోగి జనక మహారాజు.
1: ఎంపరర్ జనక ఈజ్ వన్ ఆఫ్ యాక్షన్ కర్మయోగి.
0: ఆస్థానమునందు నిత్య సత్యమైనటువంటి యొక్క వస్తువును గుర్తించడానికి తగినటువంటి సమావేశం జరుపుతూ వచ్చాడు.
1: హి కన్వీన్డ్ అన్ అసెంబ్లీ ఆర్ కాన్ఫరెన్స్ టు ఇన్వెస్టిగేట్ ది ఎటర్నల్ ట్రూత్.
0: ఏది అనిత్యము ఏది సత్యము.
1: వాట్ ఈస్ ది ట్రూత్ అండ్ వాట్ ఈస్ ట్రాన్సియంట్.
0: క్షేత్రము అసత్యము క్షేత్రజ్ఞుడు సత్యము.
1: ద బాడీ ఈస్ టెంపరీ బట్ ది ఇన్డ్వెలర్ ఈస్ పర్మనెంట్.
0: ఈ క్షేత్రజ్ఞుని గుర్తించుకునేటువంటి మార్గం ఏమిటి.
1: వాట్ ఇస్ ద పాత్ టు నో ది ఇన్డ్వెలర్
0: అనేటువంటి విషయం లోపల 21 ఈ వాదోపవాదం జరుగుతూ వచ్చాయి.
1: ఫర్ 21 డేస్ ద డెలిబరేషన్స్ వెంట్ ఆన్.
0: కట్టగలిపటికి యాజ్ఞవల్కులు లేచారు.
1: అల్టిమేట్ యాజ్ఞవల్క గాట్ అప్.
0: నేను ఈ సభలో ప్రశ్నించినటువంటి వారికందరికి జవాబు నేను చెప్పగలను అన్నాడు.
1: యాజ్ఞవల్క సెడ్ ఐ విల్ గివ్ ఆన్సర్ టు ఎనీ క్వశ్చన్.
0: నేను జ్ఞానిని అన్నాడు.
1: హి సెడ్ ఐ యామ్ ద వన్ ఆఫ్ విజ్డమ్.
0: తక్షణమే గార్గి లేచింది.
1: ఇమీడియట్లీ గార్గి గాట్ అప్.
0: జ్ఞానముకు అర్థం ఏమిటి అన్నది.
1: What is the meaning of this wisdom?
0: Advaita darshanam gnanam annadu.
1: He said, the vision of the non-duality is wisdom.
0: Sari, nenu oppukunnanu.
1: He said, yes, I accept.
0: Aithe advaita darshanam, ee dvaitam neeku enduku undali?
1: Then why should you have this dualistic mind?
0: Kaatyayini, maitreyi, idre neeku bharyalu anukuntanu, nannu kuda neevu bharyaga chesukokundu?
1: You have only 2 wives, Kaatyayini and Maitreyi. Why don't you take me also as your wife?
0: ఈ మాటకు సమాధానం ఇవ్వలేకపోయాడు.
1: యాజ్ఞవల్క్య కుడ్ నాట్ రిప్లై.
0: ఒకరు భార్య, ఒకరు భర్త, ఒకరు అత్త, ఒకరు మామ, ఒకరు తమ్ముడు, ఒక తండ్రి, ఈ భేదం ఉన్నటువంటి వాడు జ్ఞాని ఎట్టవుతాడు.
1: ద వన్ హూ హాస్ గాట్ ఆల్ అబ్జర్వెన్సెస్ దట్ వన్ ఇస్ ద ఫాదర్ ఇన్ లా, వన్ ఇస్ మదర్ ఇన్ లా, ద
0: ఏకత్వ భావాన్ని గుర్తించినటువంటి వ్యక్తి నిజమైనటువంటి జ్ఞాని.
1: దేర్ఫోర్ ద వన్ హూ అండర్స్టాండ్స్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ ఇస్
0: దీంతో సభంతకుడు స్తంభించిపోయింది.
1: ఇన్ ద మీన్ టైమ్ ద హోల్ అసెంబ్లీ వాస్ టేకెన్ బై షాక్.
0: అయ్యా యాజ్ఞవల్క, నీవు విషయవాసంను గోప్యంగా అనుభవిస్తున్నావు.
1: ఓ యాజ్ఞవల్క, యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఆల్ ద వరల్డ్లీ థింగ్స్.
0: నీవు గుట్టుగా అనుభవించేటువంటి సమస్త భోగములు కూడాను బజార్లో కుక్కలు కూడా అనుభవిస్తున్నాయి. దీనికి దానికి ఉన్న వ్యత్యాసం ఏమిటి?
1: ఆల్ ద ప్లెజర్ అండ్ ద కంఫర్ట్ అండ్ ద వరల్డ్లీ డిజైర్స్ దట్ యు ఎక్స్పీరియన్స్ ఆర్ ఆల్సో ఈక్వల్లీ ఎక్స్పీరియన్స్ బై
0: గుట్టు అండ్ రట్టు అంతే ఉంది.
1: One is open secret, other one is just the secret.
0: ఇక మానవత్వంలో ఉండేటువంటి పాండిత్యం ఏమిటి?
1: Then what is the significance of the scholar?
0: Pandita Samadarsanaha.
1: Is only a scholar Pandita who should have equanimity.
0: ఆ సమదర్శనము లేనటువంటి వాడు ఈ సభ లోపల అన్నిటికీ జవాబు ఏ రీతిగా చెప్పగలవు?
1: If you don't have that equal mindedness, how do you give reply?
0: ఆమె చెప్పింది.
1: Then she said,
0: జగజగల మిగియగల ముగియగల నిమ్మగల పాతాళ దిందత్త నిమ్మ సీచర నమకుట బాధమ్నాభి లోకేశ మౌళి బ్రహ్మాండ బిత్తయో భజ ప్రాంత దిగంతాన భూతాయ పతయే నమః. అగమ్య అగోచర అప్రమాణ అప్రతిమ లింగమే. ఈ ప్రశ్నలు అడిగేటప్పటికీ జడ్జిపోయారు సభలో ఉండేటువంటి వారందరూ.
1: గార్గి హస్ పుట్ దీస్ క్వశ్చన్స్ ఎవ్రీబడి వర్ సర్ప్రైజ్ అండ్ అస్టానిష్డ్.
0: గార్గి కూడాను బ్రహ్మచారియే.
1: గార్గి ఆల్సో ఇస్ నాట్ మ్యారీడ్.
0: ఆమె యొక్క మహాజ్ఞానము ఎవరు కూడా అర్థం చేసుకోలేకపోయారు.
1: నో వన్ కుడ్ ఎవర్ అండర్స్టాండ్ హర్ లెవెల్ ఆఫ్ విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్.
0: జ్ఞాని నీలింగ నైవేద్యశృంగార, ఊరింగ ఆగరవ శృంగార, సముద్రకి తెరియే శృంగార, నారికి గుణవే శృంగార, సముద్రకి అలనే శృంగార, చంద్రమనే గగనకి చంద్రమని శృంగార అన్నది. మనిషికి ఏది శృంగారము? సముద్రానికి అలలే శృంగారం.
1: ఫర్ ది ఓషన్ ద వేవ్ ఇస్ ద జ్యువెల్.
0: గ్రామానికి ఇండే శృంగారము.
1: ఫర్ ద విలేజ్ ద హౌసెస్ ఆర్
0: లేక్ అంతా కమలమే శృంగారము.
1: అండ్ ఫర్ ద లేక్ ద
0: ఆకాశమునకు చంద్రుడే శృంగారము.
1: ఫర్ ద స్కై ద మూన్ ఇస్ ద డెకరేషన్.
0: మనిషికి జ్ఞానమే శృంగారము అని.
1: అండ్ ఫర్ ద మ్యాన్ ఇస్ ద విజ్డమ్ దట్ ఇస్ ద రియల్ డెకరేషన్.
0: దీంతో అందరు కూడా స్తంభించిపోయారు. ఆ 21 దినం లోపల ఈ సమావేశం ముగిసింది.
1: ది అసెంబ్లీ కాన్ఫరెన్స్ కంక్లూడెడ్ After 21 days.
0: కర్మయోగి జ్ఞానయోగి రాజయోగి అని పేరు పొందినటువంటి యొక్క జనక మహారాజునకు పట్టము ఇవ్వాలి.
1: జనక ద ఎంపరర్ షుడ్ రిసీవ్ ఎ డిగ్రీ నౌ.
0: ఈ పట్టము ఎవరు అర్హుడు?
1: హూ ఇస్ ద డిజర్వింగ్ వన్
0: అని విచారణ చేస్తుంటే అనేక మంది ఋషుల పేర్లంతా చెప్తూ వచ్చారు.
1: ద నేమ్స్ ఆఫ్ మెనీ సేజెస్ వర్ మెన్షన్డ్.
0: రాజయోగి, యోగములో రాజైనటువంటి వాడు ఈ యొక్క జనక మహారాజు.
1: ఎంపరర్ జనక ఈజ్ ఎ కింగ్ అమాంగ్ యోగీస్ ఆఫ్
0: స్పిరిచువల్ అతనికి వైదేహి అని పేరు.
1: దేర్ఫోర్ హీస్ ఆల్సో కాల్డ్ వైదేహి.
0: దేశాన్ని పాలించేటువంటి వాడు, దేహము లేనటువంటి తత్వం అనగా దేహాభిమానము లేదు.
1: వైదేహి మీన్స్ హీ హాస్ నో బాడీ అటాచ్మెంట్.
0: అది నిజమైనటువంటి జ్ఞానము.
1: దట్ ఇస్ ది ట్రూ విజ్డమ్.
0: కనుకనే నాకు పట్టం అందించడానికి గార్గియే దీనికి సమర్థురాలు అన్నాడు.
1: హి సెడ్ గార్గి ఇస్ ద ప్రాపర్ వన్ టు అవార్డ్ మీ దిస్ డిగ్రీ.
0: చూచారా ఇంత గొప్ప సభలోపల ఎటువంటి మహాజ్ఞానవంతకుడు ప్రవేశించినటువంటి ఈ అఖండ వైభవాన్ని సాధించడానికి వచ్చినటువంటి పండితుల్లో ఒక గార్గి చేతనే అతని పట్టమును అందుకున్నాడు.
1: ఇన్ ది అసెంబ్లీ ఆఫ్ గ్రేటెస్ట్ స్కాలర్స్ ఆఫ్ దోస్ టైమ్స్ ఇట్ వాస్ గార్గి వాస్ ద డిజర్వింగ్ వన్. All everything is body.
0: జ్ఞానం అందరికి ఒక్కటే, దైవం అందరికి ఒక్కటే, గమ్యం అందరికి ఒక్కటే.
1: God is one to everybody. The destiny, the goal is one.
0: ఆడ మగ అనేటువంటి భేదం లేదు.
1: There's no differences, man.
0: బాల్యము యవ్వనము వర్ధక్యం అనేటువంటి భేదం లేదు.
1: There's nothing young and old.
0: ఏ విధమైనటువంటి యొక్క వంశభేదములు కానీ లేక అంశభేదములు కానీ ఏదీ లేదు.
1: There's no difference on grounds of age or community. There's nothing left caste or the state.
0: Unnadi okkate.
1: Only one thing that is
0: ekam satvipra bhuda vadanti ekaatma bhavame nijamaina gnanamu.
1: The truth is the only one. The feeling of oneness is the true sign of wisdom.
0: Adi sulabhanga labhinchetundi kaadu.
1: It's not that easy.
0: Kaani manam prayatnam cheyali.
1: Yet we must make every effort.
0: Nadustu nadustu unte gramma gamyam ucchetam.
1: As we start walking, you can reach the destination.
0: Anagana nagaragamati seyinuchunundu.
1: By repeating again and again, you can
0: inaga inagave patiyanundu.
1: By chewing and eating again and again, even knee would be sweet.
0: Rapidicheta sagamai povunu.
1: By just grinding, even the sandal could be reduced off.
0: Oka diamond nu kuda nu cutting chestu vachinappude daniki viruvu perigipothu vastundi.
1: Even when the diamond is cut, it shines more brilliantly.
0: Tintu untunte vepu aaku kodunu tiyaga maaripothundi.
1: As you go on eating, even the neem leaves would turn sweet.
0: Paadtu untunte kuda paatalu kuda manaku vachesthayi.
1: As you practice singing more and more, you can feel it.
0: Puttinappude manam paatalato manam prarambham kaaledu.
1: We have not born singing at the beginning.
0: Anni kudunu sreyohi gaanam abhyasa nana dhyanam visishyate dhyanat karma palatyaga tyagasyanti anantaram. Walking, talking, reading, writing, eating, and any practice made.
1: Everything we get out of practice, walking, talking, writing, reading.
0: Practice cheyali.
1: So even for this we should practice.
0: Motorcycle tokkalante enta practice chestunnaru.
1: To ride the motorcycle, don't
0: enni dabbalu tintunnaru.
1: You also sometimes sustain
0: injury. Entha mandiki mokalu gayamaipothundadi.
1: Many people
0: enni thoolu kinda padipothunnaru.
1: Many times they fall.
0: Ee vidhamaina ainappudikini vaaru maarutunnara.
1: Do they give up riding?
0: Kaani ee duradrishtavasathi emito. ఒక ఆధ్యాత్మికం లోపలే ఒకటేమైనా కోరింది ఫలించకపోతే దాన్ని వదిలిపెట్టేస్తున్నారు.
1: బట్ మోస్ట్ అన్ఫార్చునేట్లీ ఇన్ ద స్పిరిచువల్ ఫీల్డ్ ఇఫ్ వన్ డిజైర్ ఈజ్ నాట్ ఫుల్ఫిల్డ్ దే విల్ గివ్ ఇట్ అప్.
0: మిగతా దానికి ఎన్ని బాధలు కలిగినా దాన్ని తట్టుకుని నెట్టుకుని ముందుకు సాగుతున్నారు.
1: ఫర్ ద రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ థింగ్స్ ఆర్ ప్రిపేర్ టు ఫేస్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఛాలెంజెస్ రెసిస్ట్ అండ్ ప్రొసీడ్ అహెడ్.
0: కాదు
1: నో,
0: దీనినే మనం సాధించాలి.
1: దిస్ ద వన్ వీ షుడ్ అచీవ్.
0: ఎందుకోసము? హృదయం అనే యొక్క గమ్యము.
1: బికాస్ దిస్ ఇస్
0: హృదయం అనే యొక్క జన్మము.
1: దిస్ ఇస్ ది
0: హృదయం అనే యొక్క లక్ష్యము.
1: దీస్ అవర్ ఎయిమ్.
0: దీన్ని సాధించినప్పుడే జన్మను సాధించిన ఆరంభం.
1: వెన్ వన్స్ వి అచీవ్ దిస్ ఎయిమ్,
0: మానవత్వం వచ్చినందుకు సార్థకత సై అనిపించుకోవాలి.
1: వి షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్ సీకింగ్ ద రిడెంప్షన్ ఫర్ దిస్ లైఫ్.
0: కష్టము కలిగిన వేళ
1: ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీ
0: ఎంతో బాధపడతాడు.
1: వి ఫీల్ వెరీ సాడ్.
0: కానీ సుఖమేగిన లభిస్తే ఎంతో ఆనందమిస్తారు.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ ప్లెజర్ వి రియలీ ఎంజాయ్.
0: ఎందుకు దీనికి ఆనందం? ఎందుకు ఆ నష్టం?
1: దెన్ వై షుడ్ యూ ఫీల్ సాడ్ దెన్?
0: కష్టమే లేకుండా పోతే ఈ ఆనందానికి విలువే లేదు కదా.
1: వితౌట్ ద డిఫికల్టీ దేర్ ఇస్ నో వాల్యూ టు ది ప్రెసెంట్ హ్యాపీనెస్.
0: పాపం బహు పని చేసి ఫలమాపద కలిగిన రోసి కాపాడవు నీ వనుచు కరుణాపై అల్లెదరోయి.
1: యు కమిట్ ఎ సిన్ అండ్ యూ ఫేస్ ఆల్ ద ప్రాబ్లమ్స్ అండ్ దెన్ యూ బ్లేమ్ మీ లేటర్.
0: పాపం బహుపరు చేసి
1: యూ కమిట్ ఎ సిన్
0: ఫలమాపద కలిగిన రోసి
1: అండ్ వెన్ యూ ఫేస్ ద ప్రాబ్లమ్స్ ఇన్ రిటర్న్
0: వేసుకుందురు మీరు విషమిత్తు ఫలములు.
1: యూ సో ది సీడ్స్ ఆఫ్ పాయిజన్
0: ఆశింతురు నేడు అతిరుచ్చ ఫలములు.
1: బట్ యూ ఎక్స్పెక్ట్ వెరీ
0: కాసిన కడుచేదు కాయాలు తినలేక
1: అండ్ అట్ ద టైమ్ యూ కాంట్ గెట్
0: దోషము నా పైన దోషి వాదింతురు.
1: యూ బ్లేమ్ మీ లేటర్.
0: ఇది ఆ మానవత్వము.
1: ఇస్ దట్ హ్యూమన్ లైఫ్?
0: వేస్ట్ లేదు విషమిత్తనాలు.
1: యు సో ది సీడ్స్ ఆఫ్ పాయిజన్.
0: మంచి మధురమైనటువంటి ఫలములు.
1: బట్ యు ఎక్స్పెక్ట్ వెరీ స్వీట్ ఫ్రూట్.
0: కాసిన కడుచేదు కాయలు తినలేక దోషము దయ్యంపై దోషం వాదిస్తుంది.
1: యాజ్ యు కెనాట్ ఈట్ దోస్ బిట్టర్ ఫ్రూట్స్ యు బ్లేమ్ గాడ్.
0: ఇది లా ఆఫ్ నేచర్ కు విరుద్ధమైనటువంటి.
1: It's just against the law of nature.
0: ఏ విత్తనమో ఆ పండు కలుగుతుంది.
1: As is the seed, so is the fruit.
0: నీకు మంచి ఫలములు కావాలని ఆశిస్తున్నావా? మంచి విత్తనం నాటుకో.
1: If you want good fruits, sow good seeds in the beginning.
0: లేదు.
1: No.
0: ప్రారంభంలో ఆనందం ఆనందం ఆనందం ఆనందం. ఈ యొక్క సంసారము.
1: You, at the beginning, the family life is blissful.
0: ఏమిటి ఈ ఆనందము?
1: What is that?
0: పిల్లలకు అనేక పర్యాయం చెప్పాను.
1: స్వామి
0: ఇదంతా క్షణ క్షణమునకును కరిగి కరిగి కరిగి కరిగి కరిగి మసి అయ్యేటువంటిది.
1: ఆల్ ది సో కాల్డ్ వరల్డ్లీ హ్యాపీనెస్ ఇస్ బౌండ్ టు ఫేడ్ అవే మెనీ టు మెనీ.
0: దివ్యమైనటువంటి భగవత్ ప్రేమనే దిరిద్దనానికి పెరిగేటువంటిది.
1: ఇట్ ఈస్ ది డివైన్ లవ్ దట్ ఇంక్రీజెస్ డే బై డే.
0: గోడకట్టువాడు గోడతో సమముగా పైకి పోవచ్చుండు ప్రాప్తి ఎందు.
1: ద వన్ హూ బిల్డ్స్ ద వాల్ హీ విల్ కమ్ అప్ డే.
0: గోడ కట్టేవాడు గోడ పోయే కొద్దీ తాను కూడా పైకి పోతుంటాడు.
1: యాజ్ ద వాల్ లెవెల్ ఆఫ్ ద వాల్ ఈస్ రేజ్డ్ హీ ఆల్సో కమ్స్ అప్ ఇన్ లైఫ్.
0: బావి త్రవ్వువాడు బావితో పాటుగా అడుగు పోవచ్చుండు దురదృష్టం.
1: But most unfortunately, the one who digs the well deep enough, he goes to the
0: bottom. వేటుంటాడు బావితో పాటుగా కింది కింది కింది కిందికి పోతుంటాడు.
1: The one who digs the well, he goes to the bottom.
0: గోడ కట్టేటువంటి వాడు గోడతో పాటు పైకి పోయి పైకి పోతుంటాడు.
1: There is the one who constructs the wall, he will come up more and more.
0: కనుకనే పైకి పోవడానికి కింద దూడడానికి కర్మానుబంధిని మనుష్యలోకే.
1: So either to come up in life or to ruin one's own self, it is the action that is the cause.
0: ఇంకా కొంతమంది దీన్ని సమర్థించుకుంటారు.
1: Some support.
0: ఏం చేసేది?
1: What is to be done?
0: ఇంట్లో పెద్దవాళ్ళంతా కూడా పోరు పడలేక నేను దీంట్లో పడిపోతున్నాను అంటారు.
1: Some blame the elders in the family for their plight.
0: ఇది పక్క స్టంట్.
1: It is a pakka stunt.
0: నిజంగా తనకి ఇష్టం లేకపోతే ఇంటి వారు ఏం చేస్తారు?
1: Really, if he doesn't like, what is that anyone can do?
0: ఎంత బలవంతంతో విషం తాపితే నువ్వు తాగుతావా?
1: Out of force, can anyone make you drink poison?
0: చాలా తన దోషమే తన యొక్క.
1: Is only your mistake.
0: తన సంతోషమే స్వర్గము.
1: Your happiness is the heaven.
0: తన దుఃఖమే నరకమం.
1: Your misery is hell. Your misery is hell. Your happiness is heaven.
0: అంతేకాని తన యొక్క దుఃఖమే తనకు మూల కారణము.
1: Your own misery, your own unhappiness.
0: ఆ దుఃఖములకు తన ఆంచలే వాంచలే తన మూల కారణం.
1: And your desires are responsible.
0: తన ఆనందములకు తన సంకల్పములే మూల కారణం.
1: For your bliss, your thoughts are responsible.
0: కనుకనే మొట్టమొదట మన సంకల్పాన్ని అదుపులో పెట్టుకోవాలి.
1: Therefore, we should exercise the control.
0: సత్సంకల్పాన్ని మనం చేయాలి.
1: We should entertain good thoughts.
0: ఈ అభివృద్ధి చేసినప్పుడే తద్వారా మానవత్వం అనేటువంటిది వికసిస్తుంది ప్రకటిస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ గుడ్ థాట్స్ దట్ వుడ్ బ్లాసమ్ ద హ్యూమన్ లైఫ్ అండ్ ద హ్యూమన్.
0: ఈనాటి ప్రపంచం యొక్క ప్రభావము చాలా విపరీతమైనటువంటి స్థితిని చేరిపోతుండాలి.
1: ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది మోడర్న్ టైమ్స్
0: ఎక్కడ చూసినా కూడాను
1: ఎవ్రీవేర్
0: అన్ని దేశములు ఎందుకు కూడాను ఈ విధమైనటువంటి అశాంతి చెలరేగిపోతుండాలి.
1: ఇన్ ఆల్ కంట్రీస్ యు ఫైండ్ రెస్ట్లెస్నెస్.
0: ఈ అశాంతిని మనం దూరం చేయాలంటే
1: in order to
0: ప్రశాంతిని పెంపొందించాలనుకుంటే
1: డెవలప్ పీస్
0: పవిత్రమైనటువంటి భగవత్ నామాన్ని మీరు చాటించాలి.
1: వి షుడ్ చాంట్ గాడ్స్ నేమ్
0: వీధి వీధి
1: ఎవ్రీ స్ట్రీట్
0: ఇంచి ఇంచి
1: ఇంచ్ బై ఇంచ్
0: భగవత్ యొక్క చింతన మనం చేయాలి.
1: వీ షుడ్ స్పెండ్ అవర్ టైమ్ థింకింగ్ ఆఫ్ గాడ్.
0: మన యొక్క ప్రాణం కూడా శాంతి జీవితంగా జరుగుతుంది.
1: దెన్ ఓన్లీ అవర్ లైఫ్ వుడ్ బి పీస్ఫుల్.
0: ఇప్పుడు మీరు చూడండి,
1: వాచ్,
0: ఏదైనా ఒక భజన చేస్తుంటే ఈ భజన యొక్క శబ్దం అంతా కూడాను గాలిలో చేరిపోతుంది.
1: యాజ్ వీ డూ భజన్స్ ద సౌండ్ ద వైబ్రేషన్
0: చేరిపోతుందా లేదా అనేటువంటి అనుమానానికి ఒక కారణము.
1: యూ మే డౌట్ ద రీజన్ ఇస్
0: ఢిల్లీ లోపల ఏదో ఎయిర్లైన్ లో మాట్లాడుతున్నారు.
1: Someone is speaking there in Delhi.
0: Delhi lopala radio lo maatladutunnaru.
1: He is just speaking there at the radio station.
0: Delhi lo maatladedi prashant nimlo ikkada vachi vinalante idi ekka nunchi vachindi.
1: What all that is broadcast over there in Delhi, you hear even here in prashant.
0: Ee gaali yokka vidyut shakti tarangamla chethe cheri vachindi.
1: That's all the sound vibrations present in the space that make you hear.
0: Antakudunu ee yokka tarangamla chethane gaali yokka tarangam shakti chethane cheri vastunnayi.
1: So everything comes out of the vibrations that spread everywhere.
0: Kalukune manam pavitramainatti peru cheppukuntunte idantha gaali lo cheri pothundi.
1: When we chant the sacred name of God,
0: aa pavitramainatti gaali కొంత అపవిత్రతను దూరం చేస్తుంది.
1: ఇట్ ఇస్ ది సీక్రెట్ ఐ ఎయిర్ ఇన్ ద డివైన్ వైబ్రేషన్
0: దట్ మనం పీల్చుకున్నప్పుడు మనలో కూడాను పవిత్ర భావాలే వస్తుంటాయి.
1: దెన్ వన్స్ వీ బ్రీత్ దిస్ అన్పొల్యూటెడ్ ఎయిర్,
0: గాలిని అపవిత్రం చేసినామంటే అదే గాలిని మనం పీల్చుకోవాల్సి వస్తుంది.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ వెన్ వీ పొల్యూట్ ది ఎయిర్ నేచురల్లీ హావ్ టు ఇన్హేల్,
0: ఆ గాలి పోయే కొలది దాని యొక్క థాట్స్ కూడాను అభివృద్ధి అయిపోతుంది.
1: అవుట్ ఆఫ్ దిస్ పొల్యూటెడ్ ఎయిర్ దట్ ఈస్ బ్రీత్ నేచురల్లీ హావ్ థాట్స్,
0: ఎట్టి మంటనో
1: యాజ్ ఈస్ ది ఫ్లేమ్
0: అట్టి పొగ,
1: సో ఇస్ ద స్మోక్
0: ఎట్టి పొగను,
1: యాజ్ ఇస్ ది స్మోక్
0: అట్టి మేఘము,
1: సో ఇస్ ద క్లౌడ్
0: ఎట్టి మేఘము,
1: యాజ్ ఇస్ ది క్లౌడ్
0: అట్టి వర్షము,
1: సో ఇస్ ద రెయిన్
0: ఎట్టి వర్షము,
1: యాజ్ ఇస్ ది రెయిన్
0: అట్టి పంట,
1: సో ఇస్ ది
0: ఎట్టి పంటను,
1: యాజ్ ఇస్ ది
0: అట్టి వంట,
1: అండ్ సో
0: అయిపోయింది. కనుకనే మన వంట కొద్దీ మన యొక్క బుద్ధులు పోతున్నాయి. అందువల్లనే ఫుడ్ హెడ్ గాడ్ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం చూసుకోవాలి.
1: దేర్ఫోర్ భగవాన్ రిఫర్స్ టు దీస్ త్రీ, ఫుడ్ హెడ్ అండ్ గాడ్.
0: మంచి ఫుడ్ కావాలి,
1: వీ షుడ్ హ్యావ్ గుడ్ ఫుడ్.
0: పిల్లలకు ముఖ్యంగా ఈనాడు ఆరోగ్యం అత్యవసరం.
1: ది హెల్త్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ స్టూడెంట్స్.
0: ఈ యొక్క ఆరోగ్య విషయం లోపల ఫుడ్ ను చాలా మీరు ప్రధాన లక్ష్యంలో తీసుకోవాలి.
1: అండ్ యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ రిగార్డింగ్ ది ఫుడ్.
0: ఎక్కడ పడితే అక్కడంతా భోజించకూడదు.
1: డోంట్ ఈట్ ఎనీవేర్ యు లైక్.
0: సాత్వికమైన ఆహారం అంటారు.
1: We speak of sattvic
0: food. పాలు పెరుగు పండు ఇవన్నీ సాత్వికమంటారు.
1: We say the milk,
0: అది కూడా మితిమీరితే అది కూడా తామసికమైపోతాయి.
1: And if you just beyond the limits it becomes tamasic.
0: పిల్లలు ముఖ్యంగా మీరు మొట్టమొదటి సాత్విక భావాలు రావాలనుకుంటే ఫైవ్ టు బిట్వీన్ ఫైవ్ అండ్ సిక్స్ ఈ దీని మధ్య లోపలనే మనం స్నానం చేయాలి.
1: In order to have pious thoughts, have bath between 5 to 6.
0: ఈ ఐదు నుంచి ఆరు లోపల మధ్యలో స్నానం చేసినటువంటి వాడు వాడు దైవ స్నానము అన్నారు.
1: అండ్ ద బాత్ దట్ ఈస్ టేకెన్ బిట్వీన్ 5 to 6 ఇస్ డివైన్ బాత్.
0: తరువాత 6 to 7 ఈ మధ్యలోపల చేసినటువంటిది మానవ స్నానము అన్నారు.
1: అండ్ ఇఫ్ ఎనీవన్ టేక్స్ బాత్ బిట్వీన్ 6 to 7 ఇట్స్ హ్యూమన్ బాత్.
0: తర్వాత 8 to 9 మధ్యలోపల చేసింది రాక్షస స్నానం అన్నారు.
1: ఇఫ్ ఎనీవన్ టేక్స్ ఎ బాత్ బిట్వీన్ 8 to 9 ఇట్ ఇస్ ఎ డెమన్ బాత్.
0: కనుకనే బ్రహ్మముహూర్తం అనేటువంటిది పవిత్రమైన దాంతో ఆ సమయం లోపల మనము ఎంత పవిత్రమైనటువంటి యొక్క హృదయాన్ని మనం పెంచుకుంటే అంత పవిత్రమైన జీవితం అవుతుంది.
1: Therefore in auspicious hours of the early hours of the morning we develop pious thoughts.
0: చల్లబడినటువంటి ఆహారం భుజించకూడదు.
1: వీ షుడ్ నాట్ ఈట్ ఫుడ్ విచ్ ఇస్ వెరీ కూల్.
0: నిన్నటి ఫుడ్ నేడు భుజించకూడదు.
1: వీ షుడ్ నాట్ ఈట్ యెస్టర్డేస్ లెఫ్ట్ ఓవర్ బ్యాలెన్స్ ఫుడ్.
0: ఈ ఫుడ్ లోపల కూడా అంతో ఇంతో కొంచెం ఆయిల్ ఉండాలి.
1: There should be oil, enough of oil.
0: ఆయిల్ లేనటువంటి ఫుడ్ మనం భుజించకూడదు.
1: We should not eat that food without oil.
0: కానీ ఈనాటి డాక్టర్స్ అంతా కూడాను ఆయిల్ ఎక్కువేస్తే కొలెస్ట్రాల్ వస్తుంది అంటారు.
1: బట్ డాక్టర్ సే ఇఫ్ యూ కన్సూమ్ మోర్ ఆఫ్ ఆయిల్
0: డాక్టర్ వస్తుంది కానీ కొలెస్ట్రాల్ మనకు రాదు.
1: బట్ ఇఫ్ ది వెరీ డాక్టర్ టేక్స్ కేర్ టేక్ ద ఆయిల్
0: కొలెస్ట్రాల్ కూడా బాడీలో కొంతవరకు ఉండాలి.
1: కొలెస్ట్రాల్ మస్ట్ బి దేర్ టు సర్టన్ ఎక్స్టెంట్ ఇన్ ద బాడీ.
0: ఒక్కటి కూడా ఒక్కొక్క ప్రమాణాన్ని పురస్కరించుకుని ఆ విధమైనటువంటి శక్తులు అంతా ఉండాలి.
1: ఎవ్రీథింగ్ షుడ్ బి ప్రెసెంట్ ఇన్ సర్టన్ మెజర్.
0: కనుకనే మనము మితిమీరినటువంటి ఆయిల్ మనం భుజించరాదు.
1: దేర్ఫోర్ వీ షుడ్ నాట్ కన్స్యూమ్ ఆయిల్ ఉండాలి. దేర్ షుడ్ బి ఆయిల్ టు ది ఎక్స్టెంట్ నీడ్.
0: ఇంతే కాకుండా
1: నాట్ ఓన్లీ దేన్
0: మనం ఏది సాత్వికంగా భుజించినట్టు
1: వాట్ ఈస్ దట్
0: పాయింట్ మంచి వంటలేగం చేస్తే ఇక్కడ వరకు
1: ఇప్పుడు ది ప్రిపరేషన్.
0: చాలా మంది పెళ్లిండి లోపల జరిగేటువంటి వాడు బాగా భోజనం చేస్తుంటారు.
1: మెనీ పీపుల్ ఈట్ ఎ లాట్ ఇన్ యువర్ వెడ్డింగ్.
0: ఇంకా కొంచెం అరిగిపోయి కొంచెం దిగాలి తినాలనుకున్నప్పుడు వాతాపి చేయడం అంటారు. ఈ మాటలు చెప్పే లోపల తేపి వచ్చేస్తుంది, గాలి వచ్చేస్తుంది, దానివల్ల కొంచెం అక్కడ స్థలం.
1: In order to eat more and more they start speaking so that some air would be left for some more accommodation.
0: ఆహారము భోజనానికి పోయి కూర్చునే ముందుగా ఎంత లైట్ గా మనం పోయి కూర్చుంటామో అంత లైట్ గా లేయాలి, అది సాత్వికం.
1: What is sattvic food? What is pious food? You should feel as light as in the beginning.
0: Poi gucchunu samudu parigetti poi kucchuntamu leche samilo leyilemu idi sattvikam kaadu tamaskam.
1: While sitting at the dining table you are in a hurry to go to get up, you find it difficult
0: tinavachu aneetuvanti doubt undinappude manam leyali.
1: You should get up at a time when you can still afford to eat.
0: Aa vidhamainatundi sattvika aaharam lopala pavitramainatundi deentopala konni కూరగాయలు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ సర్టన్ వెజిటబుల్స్.
0: ఆకుకూరలు చాలా మంచిది.
1: గ్రీన్ లీవ్స్ వెరీ గుడ్.
0: ఇంతే కాకుండా కొన్ని కొన్ని ఇప్పుడు వచ్చినాయి నవీనమైనటువంటి ఒక ఆధునిక కాలం లోపల అనేక రకములైనటువంటి కూరగాయలు వచ్చాయి.
1: వి హావ్ గాట్ మెనీ వెరైటీస్ ఆఫ్ వెజిటబుల్స్.
0: ఈనాడు మానవునికు సంభవించేటువంటి సమస్త రోగములు ఈ కూరగాయల వల్లనే వస్తున్నాయి.
1: ఆల్ డిసీజెస్ ఆర్ బికాస్ ఆఫ్ ద వెజిటబుల్స్.
0: నిజంగా మీకు చెప్తే తర్వాత మీరు భోంచేస్తారో లేదు నేను చెప్పకూడదు.
1: ఇఫ్ భగవాన్ టెల్స్ us openly we may or may not eat at all.
0: ఇంత చిన్న మిరపకాయ ఉండేటువంటిది
1: దేర్ ఇస్ ప్రెసెంట్ ఎ వెరీ స్మాల్ చిల్లీ
0: ఇంత మిరపకాయ వేస్తే ఇంట్లో 5-6 మందికి అంతా కూడా అదే చాలు, చక్కని కారం ఎగుతుంది.
1: వన్ చిల్లీ ఇస్ ఎనఫ్ ఫర్ ది ఎంటైర్ ఫ్యామిలీ.
0: ఈనాడు పిచ్చి పిచ్చి ఎరువులంతా వేసి ఒక్కొక్క మిరపకాయ ఇంతలా ఉంటుంటారు.
1: And today, because of the menu, or a small chili is so large today.
0: Even if you eat
1: the whole lot of it, it is not hot at all.
0: Inte kaadu, ivanni ekkada perugutunnayi.
1: Where do they grow?
0: Mana rogalakanta moola kaaranam ide. Ee prabhutvam kodunu kannulu musukoni edi gurtinchadam veelledu.
1: It's only the way how we grow vegetables that respond to the
0: Bengaluru daggara pothe mana kooragaranta chustam.
1: Then Bengaluru you find
0: cauliflower inta peddaga untuntadi.
1: You find a gigantic size cauliflower.
0: ఈ కోసుగడ్డ చూస్తే నా తలంతలా ఉంటుంటారు.
1: అండ్ ఇస్ ది పంకిన్ ఆల్సో బిగ్ యాస్ దట్.
0: కానీ ఏ ఎట్లా పెరుగుతున్నాయి ఇవన్నీ?
1: బట్ హౌ డు దే గ్రో?
0: ఈ సిటీ డ్రైనేజ్ వాటర్ అంతా వస్తుంది.
1: ది సిటీ డ్రైనేజ్ వాటర్ కమ్స్ ఇన్ దిస్.
0: ఆ వాటర్ ను యాతం పెట్టి దీనికి పెంచి ఇంత పెద్ద కూరగాయలు పెంచి ఇన్ని రోగాలకు మూల కారణంగా చేస్తున్నారు ఈ ప్రభుత్వం.
1: సో ఆల్ ది వెజిటబుల్స్ ఆర్ గ్రోన్ విత్ ది హెల్ప్ ఆఫ్ ద డ్రైనేజ్ వాటర్.
0: వాళ్ళు కూడా ఎట్లా తింటున్నారో ఏమిటో నాకు అర్థం కావటం లేదు.
1: Bhagavan doesn't understand how we eat all that
0: stuff. కూడా తెలుసు ఈ విధమైన జలం ఉపయోగపెడుతున్నారని.
1: గవర్నమెంట్ ఆల్సో నోస్ ప్రిటి వెల్ హౌ డ్రైనేజ్ వాటర్ ఇస్ యూస్.
0: వాళ్ళు దున్నపోతులే ఏదో తినేసేస్తున్నారు ఆకలి అయిపోతుందని.
1: After all, they are also
0: రోగాలకు మూల కారణం అవుతుంది. ఈ క్యాన్సర్లు, హార్ట్ అటాక్లు ఇవన్నీ రావడానికి ఈ కూరగాయలే మూల కారణం.
1: For the heart attack and the cancer, the vegetables are responsible.
0: దాని పైన అనేక ఏదైనా పురుగులు వస్తుంటాయని మీరు మందులు కొడుతుంటారు.
1: We also apply the pesticides.
0: ఈ మందులు కొట్టేటువంటి పాపం పల్లె ప్రజలకు తెలియదు.
1: ద విలేజెస్ డు నాట్ నో హౌ టు మేక్ యూ
0: టౌన్ వండి కొంచెం కడిగి తిరిగి దాన్ని కోసుకుని బుడికిస్తారు.
1: హౌఎవర్ దే హావ్ టు వాష్ ఇట్.
0: పల్లెల ప్రజలకు ఏమాత్రము తెలియదు.
1: ద విలేజెస్ డోంట్ నో.
0: అట్టే కోసి వేస్తారు.
1: దే డైరెక్ట్లీ టేక్ దెం హోమ్.
0: పురుగులు చంపడానికి వేసినటువంటి మందు ఇప్పుడు మనుషులను చంపుతా ఉంది.
1: అండ్ దేర్ ఫోర్ ద పెస్టిసైడ్స్ విచ్ ఆర్ దేర్ టు కిల్ ది పిస్.
0: ఈ విధంగా మానవుని యొక్క మనసు చాలా పాడైపోతుండాలి.
1: బట్ దట్ రీజన్ ద మైండ్ ఇస్ టోటలీ పర్వర్టెడ్.
0: ఎంత పవిత్రంగా బ్రతకాలని మానవుడు చింతిస్తున్నాడు అంత అపవిత్రంగా బయలుదేరుతున్నాడు.
1: ద మోర్ హీ వాంట్స్ టు బి సేక్రెడ్ హీ టర్న్స్ అన్సేక్రెడ్.
0: పవిత్ర సద్భావములంతా వచ్చేటువంటి హృదయం లోపల ఈ దుర్భావములంతా ప్రవేశిస్తున్నాయి.
1: సో ది సేక్రెడ్ థాట్స్ ఆర్ టోటలీ గాన్ అండ్ బ్యాడ్ ఐడియాస్
0: అండ్ ఆహారం కూడా అత్యవసరం చాలా.
1: దేర్ఫోర్ ఇన్ మ్యాటర్ ఆఫ్ ఫుడ్ వన్ షుడ్ బి కేర్ఫుల్.
0: పాలు
1: అండ్ ద మిల్క్.
0: ఈ పాలు మనము బాగా థిక్ అయినటువంటి పాలు త్రాగకూడదు.
1: వీ షుడ్ నాట్ డ్రింక్ థిక్ మిల్క్.
0: అసలు ఈ థిక్ మిల్క్ చిక్కటమే లేదు.
1: అఫ్ కోర్స్ థిక్ మిల్క్ ఈజ్ నాట్ అవైలబుల్.
0: నీరు పోయటం మంచిదే.
1: అఫ్ కోర్స్ ఆక్వా ఈజ్ నెసెసరీ.
0: ఎందుకంటే థిక్ మిల్క్ త్రాగకూడదు.
1: బికాస్ యూ షుడ్ నాట్ డ్రింక్ థిక్ మిల్క్.
0: ఎందువల్లంటే ఈ థిక్ మిల్క్ అనేటువంటిది చాలా మనకు తామసికాన్ని అభివృద్ధి పరుస్తుంది.
1: ఇస్ ఓన్లీ థిక్ మిల్క్ దట్ ఎంటర్టైన్స్ తామసిక్.
0: ఏదో కండలు పెంచుతుంది అంతే కానీ కానీ గుణానికి చాలా విరుద్ధమైనటువంటిది.
1: బట్ యూ విల్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ మజిల్ పవర్ బట్ నాట్ ద ట్రూ హ్యూమన్ క్వాలిటీ.
0: కనుక ఇది ఇప్పుడు పాలలో మనం ఏమి విచారించిన అక్కర్లేదు.
1: సో వీ డోంట్ నీడ్ టు బాదర్ అబౌట్ ద మిల్క్.
0: అమ్మేటువంటి వాడే అర్థం నీళ్లు కలిపి తీసుకుని వస్తున్నాడు.
1: అండ్ దేర్ ద మిల్క్ వెండర్స్ దే బ్రింగ్ మిక్స్ అబౌట్ వాటర్.
0: మనము కొంత దేహానికి మంచి పుష్టిధరాన్ని మనం పెంచుకోవాలి.
1: బట్ హౌఎవర్ వీ షుడ్ ఈట్ దాట్ దట్ గివ్స్ అస్ స్ట్రెంగ్త్.
0: ఆహారం చక్కగా తీసుకోవాలి. రైస్ కూడా ఉంటుండాలి, చపాతి ఇవన్నీ బాగా మీరు తీసుకోవాలి ఈ వయసులో.
1: అట్ దిస్ ఏజ్ యూ షుడ్ ఈట్ వెల్ రైస్ అండ్
0: చపాతి. ఎందుకోసం అనగా ఈ థాట్స్ ను థాట్స్ తో మనం వార్ చేయాలి, సిద్ధం చేయాలి.
1: సో వీ హ్యావ్ టు ఫైట్ విత్ అవర్ థాట్స్.
0: ఈ థాట్స్ తో మనం పోరాడాలనుకుంటుంటే మన మానసిక శక్తి కూడా చాలా అవసరం.
1: దేర్ ఫోర్ ఇన్ ఆర్డర్ టు ఫైట్ విత్ థాట్స్ వీ నీడ్ మెంటల్ స్ట్రెంగ్.
0: శరీరం ద్వారా మానసిక శక్తి కూడా పెరిగిపోతుంది.
1: ఇట్స్ ఓన్లీ అవుట్ ఆఫ్ ది ఫిజికల్ పవర్
0: ఈ మానసిక శక్తి వల్ల వచ్చేటువంటి యొక్క బాధలను ఎదుర్కోవడానికి తగినటువంటి ఉత్సాహాలు కూడా అందిస్తుంది.
1: విత్ ఆల్ ది మెంటల్ స్ట్రెంగ్త్ విల్ బి ఏబుల్ టు రెసిస్ట్ ఆల్ ద ప్రాబ్లమ్స్ అండ్ యాంగ్జైటీస్ ఇన్ దిస్ వరల్డ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: కానీ ఇంకా కొంతమంది వేరుగా భావించకండి. ఈ మాంసాహారం చాలా చెడ్డవి.
1: ది నాన్ వెజిటేరియన్ డైట్ ఈస్ వెరీ బ్యాడ్.
0: దానికి ఉన్న జబ్బులంతా వీళ్ళకి వస్తాయి.
1: ఆల్ ది డిసీజ్ ఆఫ్ ది అనిమల్స్
0: అనిమల్ మ్యాన్.
1: That's animal in
0: man. Poi animal tinna tinte vaadu kuda animal ayipothadu.
1: If the man eats animal food, he also becomes animal.
0: Ee vidhanga inte kaakunda smoking kuda oka pedda durmargamainatundi pani.
1: Smoking also is very bad habit.
0: Ee smoke valla em ayipothundante,
1: what happens,
0: konni vidhamainatundi lungs anta kuda paadaipothundi.
1: The lungs will be spoiled because of smoking.
0: Ee gunde kottinatundi yokka raktam ini ఈ లంగ్స్ లోపల ఆక్సిజన్ మిక్స్ చేసి తర్వాత సర్వాంగానికి సప్లై చేస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ దేర్ ఇన్ ద లంగ్స్ ది బ్లడ్ ఇస్ ప్యూరిఫైడ్ బికాస్ ఆఫ్ ది కాంబినేషన్.
0: దేహానికి హార్ట్ టు లంగ్ చాలా ఇంపార్టెంట్.
1: ఫర్ ద బాడీ హార్ట్ అండ్ లంగ్స్.
0: అందువల్ల హార్ట్ ఆపరేషన్ చేసే సమయంలో హార్ట్ లంగ్ మిషన్ అనేది పక్కన పెడతారు.
1: దేర్ ఫోర్ డ్యూరింగ్ హార్ట్ సర్జరీ దేర్ హార్ట్ లంగ్ మిషన్ స్పెషలీ యూజ్డ్.
0: ఈ విధంగా ఉండటం చేత దీంట్లో అన్ని పైప్స్ అంతా ఉన్నాయి, చాలా దేహం అంతా.
1: There are so many pipes within the body.
0: ఈ పైప్స్ అంతా కూడా గట్టిగైపోతాయి.
1: And they become very thick and hard.
0: ఈ గట్టిగైపోయేటప్పుడు ఏమవుతుంది? బ్లడ్ అంతా కూడా సరఫరా చక్కగా జరగడానికి వీలు కాదు.
1: When there the pipes become thick, it's not possible for the blood circulation.
0: Palpitation తగ్గిపోతుంది.
1: That leads to the palpitation problem.
0: ఈ విధమైన జబ్బులంతా రావడానికి ఈ స్మోకింగ్ మూల కారణం.
1: అండ్ ది స్మోకింగ్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ హార్ట్ డిజీజ్.
0: ఈ సిగరెట్ అమ్మేటువంటి వాడు మీరు చూస్తుంటారు చాలా, నేను ఎప్పుడు చూడలేదు కానీ నాకు తెలుసు.
1: భగవాన్ నోస్ ప్రిటీ వెల్ దో హీ డిడ్ నాట్ సీ.
0: పెద్దగా అడ్వర్టైజ్ చేస్తారు కానీ కింద మాత్రం చిన్న అక్షరాలతో పాయిజన్ అని రాస్తారు.
1: దేర్ బి వెరీ బిగ్ అడ్వర్టైజ్మెంట్ అట్ ద బాటమ్ స్మాల్ లెటర్
0: పాయిజన్ అనేటువంటి రాయకుండా ఈ యొక్క దీన్ని అమ్ముకుంటున్నారంటే గవర్నమెంట్ ఎందుకు దీన్ని అరికట్టకూడదు?
1: వై గవర్నమెంట్ ఇస్ పర్మిటెడ్?
0: కారణం ఏంటంటే ఈ స్మోకింగ్ వల్ల గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ ఒక్క దినానికి 1 crore rupees ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది.
1: బికాస్ గవర్నమెంట్ రిసీవ్స్ రెవెన్యూ ఫర్ 1 crore per day
0: పర్ డే
1: పర్ డే 1 crore
0: ఇన్కమ్ కోసం చూస్తున్నారు కానీ కానీ లాస్ వారు చూడటం లేదు.
1: ద గవర్నమెంట్ ఇస్ మై
0: ప్రాణాలే లాస్ అయిపోతున్నాయి.
1: అండ్ లైఫ్స్ ఆర్ లాస్ట్.
0: అంతేకాదు ఎక్కడ మీరు గుర్తించడానికి వీలవుతుంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు నో?
0: ఒక చిన్న ఉదాహరణ, మీరు
1: స్మాల్ ఎగ్జాంపుల్,
0: మీరు తాకండి, ఎవరైనా తాగినటువంటి వారిని తక్షణమే పోయి ఒక తెల్లటి బట్టను పోయి అడ్డు పెట్టండి అనే గాలిని పెట్టి ఆ తెల్లటి బట్ట పైన పచ్చగా పసుపు పచ్చగా అంత గాలి వచ్చేస్తుంది.
1: You don't smoke.
0: తెల్లని బట్టను కూడా పసుపు పచ్చగా మార్చేస్తుంది.
1: But if you keep one white cloth in front of the smoker, you find a green spot on
0: that. ఇంకా దేహంలో ఉండేటువంటి సర్వాంగం ఎంత అమాలిన్యం తీయదు.
1: దెన్ హౌ అబౌట్ ఆల్ ద పార్ట్స్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ?
0: యాసిడ్ ఉంటుండాలి.
1: దట్ యాసిడ్ దేర్.
0: ఈ యాసిడ్ అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటి.
1: దిస్ యాసిడ్ ఈస్ హైలీ డేంజరస్.
0: కనుకనే విద్యార్థులు సాత్వికమైన ఆహారాలు తీసుకోండి.
1: సో స్టూడెంట్స్ షుడ్ పార్టేక్ సాత్విక.
0: శారీర మనస్సుకు బలం తప్పగా అభివృద్ధి పరచుకోవాలి.
1: దే షుడ్ డెవలప్ ఫిజికల్ మెంటల్
0: తద్వారా ఆధ్యాత్మిక బలం కూడా పెరిగిపోతుంది.
1: సో దట్ దే విల్ హావ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది స్పిరిచువల్ ఆస్పెక్ట్.
0: కనుక ఆ స్పిరిచువల్ మార్గం లోపల ఏ విధమైన డౌట్స్ కానీ ఏ విధమైనటువంటి యొక్క ఆపోహలు కానీ రావడానికి అవకాశం ఉండదు.
1: దెన్ అట్ దట్ మోమెంట్ ఇన్ స్పిరిచువల్ పాత్ దేర్ బి నో డౌట్స్ దేర్.
0: కనుక ఈ ఆహారం వల్ల చేతనే అనేక డౌట్స్ అంతా వస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద ఫుడ్ వీ హావ్ సో మెనీ డౌట్స్.
0: ఈ ఆహారం చేతనే అనేక సమస్యలు అంతా బయలుదేరుతున్నాయి.
1: అండ్ ది ఫుడ్ దట్ విల్ పుట్ అస్ టు
0: ప్రాబ్లమ్. ఈ ఆహారం చేతనే ఉద్రేకాలు అంతా వస్తున్నాయి.
1: అండ్ ఇస్ ద ఫుడ్ దట్ ఇస్ రెస్పాన్స్ ఫర్ ఎడ్యుకేషన్.
0: ఈ ఆహారం చేతనే క్రోధములు కామములు కూడా అభివృద్ధి అవుతున్నాయి.
1: ఇట్ ఇస్ ది యాంగర్ అండ్ ది ఫ్యూరీ ఆర్ బికాస్ ఆఫ్ ద ఫుడ్.
0: కనుక మనం ఆహారం తగినటువంటి రీతిగా మనము సాత్వికమైన రీతిగా మనం భుజించాలి.
1: Therefore, we should exercise utmost caution in respect of our eating habits.
0: నా ఉద్దేశం ఒకటి, ఏ మందులు కూడా తినకుండా ఉండేటువంటి ఒక ఆరోగ్యాన్ని మనం సంపాదించాలి.
1: వీ షుడ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ హెల్త్ విచ్ డజంట్ మేక్ యూ టేక్ ఎనీ మెడిసిన్ ఎనీ టైం.
0: మీరు నమ్ముతారో నమ్మరో కానీ
1: యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్,
0: ఈ బాడీకి ఇంకా 2 months to 71.
1: భగవాన్ ఇన్ 2 months time విల్ బి 71.
0: ఒక్క మాత్రమైనా నేను తీసుకోలేదు.
1: హీ హాస్ నాట్ టేకెన్ ఈవెన్ ఎ సింగిల్ టాబ్లెట్ యాజ్ ఆన్ దిస్ డే.
0: నా ఆరోగ్యం లోపల ఎట్టి లోటు లేదు.
1: There is no mistake, nothing wrong with his health.
0: ఏదైనా కూడా నేను ఎదుర్కోగలను.
1: భగవాన్ ఇస్ రెడీ టు ఫేస్ ఎనీ
0: అంటే శారీరకంగా ఈతో పాటు నేను నేతో పాటు మీరే.
1: బట్ హౌఎవర్ హీ ఇస్ ఇన్ అవర్
0: స్పిరిచువాలిటీ ఏమాత్రం కూడా మిక్స్ కాదు.
1: ఇస్ నథింగ్ స్పిరిచువల్ హియర్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్?
0: మితాహారం.
1: That's limited food.
0: ఆహారం విహారము.
1: And food and habits.
0: ఈ అభ్యాసాలు కొన్ని చాలా చెడ్డ ఉంటున్నాయి పిల్లల్లో.
1: Among students, there are bad habits.
0: వీటిని పూర్తి కూడా మనం నాశనం చేయాలి.
1: We should totally wipe them out.
0: నేను మానవుడను అనేటువంటి యొక్క దొమ్మల పైన కొట్టుకుని ధైర్యంగా నీవు సాధించడానికి ప్రయత్నించాలి.
1: One should say with all the emphasis and says that I'm a human being.
0: ఏదైనా కూడా పిచ్చి భావాలు నిలవచ్చినప్పుడు తక్షణమే ఐఎమ్ నాట్ అనిమల్ ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ అనిమల్ ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ అనిమల్ ఐఎమ్ మ్యాన్ అని 10 times నీవు బాగా గట్టిగా ఉచ్చరించి కూర్చో, ఆ అనిమల్ థాట్స్ వెళ్లిపోతుంది.
1: Unfortunately, if there are any bad thoughts, you should immediately entertain this. I am not animal, I am a human being. Ten times you should say that.
0: ఇవన్నీ ఆహార విహారాలతో వస్తుంటాయి.
1: All these thoughts come because of the food and habits.
0: కనుకనే మీరు ఆధ్యాత్మిక మార్గము లోపల ఉన్నతమైనటువంటి యొక్క దీనిని ఎక్కి ఈ జగత్తునంతా కూడా మీరు ఈ ఆధ్యాత్మిక మార్గంగా మీరు చాటాలి.
1: సో ఇన్ స్పిరిచువల్ పాత్ యూ షుడ్ రీచ్ హైట్.
0: అప్పుడే ఈ జగత్తులో వ్యాపించినటువంటి ఈ దుర్మార్గములు, అశాంతులు, భయములు ఇవన్నీ కూడా నిర్మూలమైపోతాయి.
1: దెన్ ఓన్లీ ద ఫియర్ విల్ బి కంప్లీట్లీ బి టేకెన్ అవే.
0: విద్యార్థులారా, మీరు మానవులుగా మీరు భావించకండి.
1: మీరందరూ
0: దేవతలే దేవతలే దేవతలే.
1: You are all divine. Everyone is divine.
0: కనుక బ్రహ్మ ఎక్కడ ఉన్నాడంటే నేనే బ్రహ్మ, అహం బ్రహ్మ, అహం బ్రహ్మాన్.
1: If anyone says, where is Brahma, you say, I am Brahman.
0: ఆ విధమైనటువంటి యొక్క ధైర్యాన్ని మీరు సాధిస్తూ రావాలి.
1: యు షుడ్ హావ్ దట్ స్పిరిట్ ఆఫ్ కరేజ్ అండ్
0: అభ్యాసం కూడా చేయాలి.
1: యు షుడ్ కల్టివేట్ ఇట్.
0: అందుకోసమే వేదం అహం బ్రహ్మాస్మి అని బోధించి.
1: దేర్ఫోర్ వేద ఆల్వేస్ టెల్స్ యూ దట్ యు ఆర్ బ్రహ్మన్. ఐ యామ్ బ్రహ్మన్.
0: నేను బ్రహ్మను, నేను బ్రహ్మను, నేను బ్రహ్మను అని అనుకో, తప్పక నీకు భ్రమ పోతుంది.
1: ఇఫ్ యు గో ఆన్ ఫీలింగ్ ఎంటర్టైనింగ్ దిస్ వే దట్ ఐ యామ్ బ్రహ్మన్, సర్టన్లీ యు విల్ బి బ్రహ్మన్.

0: न तपांसि न तीर्थाना।
1: आलु बिड्डल वदलि, ఆస్తిపాస్తిని వదలి, బంధుమిత్రులు వదలి, అడవికి ఎగి తపస్సు చేయనంత మాత్రమున తపస్సిద్ధి చేకూరదు.
2: లీవింగ్ వన్స్ ఓన్ ఫ్యామిలీ, వైఫ్ అండ్ చిల్డ్రన్, ద ప్రాపర్టీస్ అండ్ రిలేషన్స్, గోయింగ్ టు ద ఫారెస్ట్ టు స్పెండ్ టైమ్ ఇన్ డిపెండెన్స్, వన్ విల్ నాట్ బి బెనిఫిటెడ్ బై దాట్.
0: న శాస్త్రాన జపానహి.
1: ఆరు శాస్త్రములు తెలుసుకుని కూడాను, తెల్లవారి మొదలు రాత్రి పరుండునంత వరకును జపం ఆచరిస్తూ ఉండినప్పటికీ ఆ యొక్క సాధన యొక్క తత్ఫలితము మానవునకు దక్కుటలేదు.
2: ఇన్ స్పైట్ ఆఫ్ కంప్లీట్ నాలెడ్జ్ ఆఫ్ ఆల్ ది సిక్స్ సీక్రెట్ డేస్ or one may do penance right from dawn to dusk, he is not able to realize the objective.
1: Some

0: జనన మరణములకు మూల కారణమైన ఈ సంసారము అను సాగరమును దాటవలనన్న సజ్జనుల సేవలు చెయ్యాలి, సమాజ సేవ చెయ్యాలి, సర్వుల యందు ఉండినటువంటి ఏకాత్మ భావాన్ని విశ్వసించాలి.
1: In order to cross this ocean of life, birth and death, one should render service to society with the absolute feeling that God is present in all.
0: ఈనాడు ఈ విశాల ప్రపంచమునందు ఎందరో మేధావులు కలరు.
1: In the present day world, there are many intellectuals.
0: ఎందరో వైజ్ఞానికులు కలరు.
1: There are many scientists.
0: ఎందరో శాస్త్రజ్ఞులు కలరు.
1: There are many scientists.
0: కానీ వీరందరికీ ఏ క్షణమైన శాంతిని దాన్ని అనుభవించినారా?
1: హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ పీస్ ఎట్ లీస్ట్ ఫర్ ఎ మోమెంట్?
0: శాంతి అనేది ఏమిటో వారు అర్థం చేసుకున్నారా?
1: హ్యావ్ ది అండర్స్టూడ్ వాట్ పీస్ ఈజ్?
0: ఈ జగత్తులో సుఖము అనేటువంటిది ఏమిటి అనేది తెలుసుకున్నారా?
1: హ్యావ్ ది నోన్ వాట్ హ్యాపీనెస్ ఈజ్ ఇన్ దిస్ వరల్డ్?
0: ఈ శాంతి సుఖము అనేటువంటిది తెలుసుకోలేనప్పుడు ఎన్ని చేసి ప్రయోజనం ఏమిటి?
1: Without knowing happiness and peace, what is the fun of doing many other things?
0: ఈ శాంతి అనేటువంటి ప్రతి మానవునికి ప్రధానమైనటువంటి ఒక ఘట్టం.
1: Peace is the fundamental principle in everyone's life.
0: ఈ శాంతియే లేకుండా మానవ జీవితమే వ్యర్థమైపోతుంది.
1: Human life is in total vain without peace.
0: కనుకనే త్యాగరాజు కూడాను శాంతము లేక సౌఖ్యము లేదు అన్నాడు.
1: Sage Tyagaraja also said, without peace there is no happiness in this world.
0: శాంతము కలిగినప్పుడే సౌఖ్యం కూడాను దానితో పాటు చేకూరుతుంది.
1: When once there is peace, there is happiness coupled with it.
0: శాంతి లేని మానవునకు జగత్తంతయకును అంధకారంగానే గురుస్తుంది.
1: A peaceless person finds the whole world entirely dark.
0: అంధుడైన మానవునకు అంతయు చీకటిగానే ఉంటుంది.
1: A blind person finds everything dark around.
0: నిద్రించేటువంటి పండితుడు ఎంత గొప్పవాడైనప్పటికీ జగత్తంతయకును శూన్యంగానే ఉంటుంది.
1: A scholar, however great he might be, while he is fast asleep, everything is nothingness.
0: కనుక చర్మచక్షువులు ఉండినంత మాత్రమున మనం అన్నింటినీ చూస్తున్నామని భ్రమించకూడదు.
1: Because we have got the physical naked eye, let's not think that we see everything.
0: పశుపక్షి మృగాదులు కూడా చక్షువులు ఉంటున్నవి.
1: The birds and animals also have eyes.
0: క్రిమికీటకాదులు కూడా చక్షువులు ఉంటున్నవి.
1: Insects too have their own eyes.
0: చక్షువులు ఉండినంత మాత్రమున వచ్చినటువంటి ఫలితం ఏమిటి?
1: What is the result in having this eye?
0: కనుక ఈ చక్షువుల ద్వారా చూడవలసినటువంటిది దివ్యమైనటువంటి తేజస్సు.
1: What is supposed to be seen with this eye is that brilliant
0: ఈ కన్నుల ద్వారా వినవలసినటువంటిది దివ్యమైనటువంటి యొక్క ప్రణవనాదము.
1: What is to be heard, what is to be listened to is this divine primal sound.
0: ఈ జంతుల మనస్సు ద్వారా అనుభవించవలసినటువంటిది దివ్యమైన శాంతి.
1: With this wavering mind, we should be successful to experience peace.
0: అయితే ఈ శాంతిని అనుభవించకుండా పోవడానికి కారణం ఏమిటి?
1: Why is it that we are denied of this peace?
0: ఈ శాంతి అనుభవలేక రాకుండా పోవడానికి కారణం ఏమిటి?
1: Why it doesn't come to our experience at all?
0: మానవునకు ఐదు విధములైనటువంటి ప్రేషములు పట్టి ఇతన్ని పీడిస్తూ ఉంటుండాలి.
1: Man is afflicted by five types of sufferings.
0: మొదటిది అవిద్య క్లేశము.
1: The first one is of avidya.
0: రెండవది అస్థిర కేశము.
1: The second one is asthira.
0: అస్థిత. మొదటిది అవిద్య క్లేశము.
1: The first one is avidya klesha.
0: ఈ అవిద్య అనగా ఏమిటి?
1: What do you mean by avidya?
0: విద్య లేకపోవటం కాదు.
1: Not illiteracy.
0: With అనగా జ్ఞానము.
1: With means wisdom.
0: ఈ జ్ఞానము లేకపోవటమే.
1: Absence of wisdom is avidya.
0: ఎట్టి జ్ఞానము లేకపోవటము?
1: What sort of wisdom?
0: నేనే దైవము, నేనే దైవము, నేనే దైవము అనేటువంటి జ్ఞానం లేకపోవటమే.
1: The wisdom that make you feel that you are divine.
0: నేను మానవుడను.
1: To feel that I am a human.
0: నేను అజ్ఞానిని.
1: I am ignorant.
0: నేను కేవలం అమాయకుడను.
1: I am innocent.
0: అని ఇలాంటి అవిద్యా క్లేశము మానవుని యందు అమితంగా ఉంటుంది చేతనే వీరికి శాంతి అనేటువంటిది అతి దుర్లభమైపోతుండాలి.
1: బికాస్ ఆఫ్ దిస్ ఇగ్నోరెన్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ విత్ ద బాడీ హీ సఫర్స్.
0: ఈ అవిద్యా క్లేశం అనేటువంటిది దివ్య జ్ఞానాన్ని ఏమాత్రం కూడాను అందించేటువంటిది కాదు.
1: The first type of suffering will not help you to acquire divine wisdom.
0: కేవలం దేహమును మనస్సును ప్రకృతిని మాత్రమే ఆధారం చేసుకుని జీవిస్తూ ఉన్నాడు.
1: He pulls on, carries on his life basing on the body, mind and the nature.
0: దివ్యత్వమనేటువంటి దైవత్వం తనయందు ఉన్నదనేటువంటి సత్యాన్ని తాను విస్మరిస్తున్నాడు.
1: He forgets the truth that the divinity is in him latent.
0: కనుకనే ఇదే పెద్ద అవిద్య.
1: This is avidya.
0: దేహభ్రాంతి అమితంగా ఇతన్ని బాధిస్తూ ఉంటుండాలి.
1: He suffers because of body attachment.
0: ప్రాకృత భ్రాంతి ఇతన్ని అమితంగా బాధిస్తూ ఉంటుండాలి.
1: He is deluded by the world around.
0: కనుకనే ఇది ఏ పెద్ద అవిద్య.
1: This is avidya, lack of
0: wisdom. అవిద్య వల్ల కలిగేటువంటి యొక్క బాధలు అమితంగా ఉంటుండాలి.
1: The suffering is limitless because of avidya or absence of wisdom.
0: అస్థిత క్లేశము.
1: The second suffering is asthita klesha.
0: అనగా
1: ఇట్ మీన్స్
0: మానవుడు ఈ సంసారమునకు ఈ సర్వ బాధలకును మూల కారణం ఏమిటో అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: మ్యాన్ ఈస్ నాట్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ ద రీజన్ ఫర్ ఆల్ హిస్ సఫరింగ్ అండ్ డిఫికల్టీస్.
0: సమస్త సంసారమునకును మూల కారణమనేటువంటి ఈ మనస్సు యొక్క తత్వాన్ని మానవుడు విస్మరిస్తున్నాడు.
1: Man forgets the fact that mind is the cause for all the family suffering and the difficulty.
0: Manasattvanni vismarinchatam chetane veeniki aneka vidhamainatundi amayakatvam indulo prabhavistundali.
1: The entire ignorance and innocence is due to the lack of knowledge of the nature of the mind.
0: Manasunna anekatvanti danni arikattukolekapoyinanduvalla ఇతనికి అనేక విధమైనటువంటి క్లేశములు బాధిస్తూ ఉంటుంటాయి.
1: As he could not control his mind, he has to suffer.
0: సమస్త బాధలకు మనసేక మూల కారణము.
1: Mind is the cause for all suffering and difficulty.
0: సమస్త దుఃఖములకును మనసే మూల కారణము.
1: Mind is the cause for the misery.
0: సమస్త నష్టములకును మనసే మూల కారణము.
1: Mind is the cause for all losses.
0: కనుకనే ఇట్టి మూల కారణమైనటువంటి మనస్తత్వాన్ని గుర్తించుకోలేకపోవటమే అస్థిత క్లేశము.
1: అస్థిత క్లేశ ఇస్ ద వన్ విచ్ వీ ఆర్ పుట్ టు బికాస్ వీ డోంట్ నో ద నేచర్ ఆఫ్ ద మైండ్.
0: ఇంకా రాగ క్లేశము.
1: Third one is raga klesha.
0: Ragam anaga emiti?
1: What do you mean by raga?
0: Ragam ante paatalu paadeetunte ragam kaadu.
1: It's not the tune as you sing.
0: Vishayavanchale ragamu.
1: The sensual pleasure is
0: idi kavali adi kavali idi kavali adi kavali idiye pedda ragamu.
1: Desiring the sensual indulgence is raga.
0: Ee vaanchalu mitimire poyekoladikundanu ee ragame roganga bayaldeertundi.
1: This raga, excessive desire, will become roga, the disease.
0: కనుకనే ఈ వాంఛనను అరికట్టుకోలేకపోవటం చేతనే ఇతనికి ఒక విధమైనటువంటి క్లేశము ఆవిర్భవిస్తుండాలి.
1: As he could not control his desire, he naturally suffers.
0: కనుక మొట్టమొదటి రాగమును అరికట్టుకోవడానికి ప్రయత్నించాలి.
1: Therefore, we should control our desire.
0: దీనిని less luggage, more comfort అన్నారు.
1: This is what he said, less luggage, more comfort.
0: ఈ అమితమైనటువంటి వాంఛన చేతనే వీని మతి భ్రమించి నిత్య సత్యమును విస్మరించి కేవలం అమాయకంలో మునిగి అజ్ఞానంలో తేలి తాను అన్ని విధములైనటువంటి క్లేశములను అనుభవిస్తున్నాడు.
1: బికాస్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ డిజైర్ హీ ఫర్గెట్స్ ద ఎటర్నల్ ట్రూత్ డివినిటీ ఇన్ హిమ్ అండ్ దేర్ఫోర్ ఇస్ ఇగ్నోరెంట్ అండ్ ఇన్నోసెంట్.
0: కనుక మొట్టమొదటి వాంఛనను మనం అరికట్టుకోవాలి.
1: దేర్ఫోర్ మస్ట్ పుట్ ఎ సీలింగ్ ఆన్ అవర్ డిజైర్.
0: ఈ వాంఛలు ఉండినంత వరకును శాంతి మనకు చేకూరదు.
1: So long there is a desire, there will be no peace at all.
0: Undali vanchalu kaani enta varaku oka parimitamlo untundali.
1: There should be desire but yet under certain limits.
0: Inka desha kleshamu.
1: The third one is desha klesha.
0: Desha klesham anaga emiti?
1: What do you mean by dvesha klesha?
0: Edo kashtamulandu baadhalu yandu kashtamulu yandu okarini aashrayinchi aa aashrayam dwara entano phalamunu pondagaladani aashistuntadu.
1: In times of difficulties, losses and suffering, one approaches someone else expecting positive reward and a solution.
0: ఆశ్రయించినటువంటి వాని వల్ల తాను తలంచినటువంటి కోరిక ఫలించకపోవటం చేత అతనిపైన ద్వేషంగా రూపొందుతుంది ఈ ఆశ.
1: Though he approaches expecting a reward, a solution to his problem, because it is not fulfilled, he is frustrated.
0: ఈ జగత్తునందు మంచి చెడ్డలు కూడాను మానవునికి దుఃఖం అందిస్తున్నాయి.
1: ఇన్ దిస్ వరల్డ్ గుడ్ అండ్ బ్యాడ్ విల్ పుట్ అస్ ఇన్ మిసరీ.
0: మంచి ఆనందాన్ని అందించడం లేదు.
1: గుడ్ ఈజ్ నాట్ గివింగ్ బ్లెస్.
0: చెడ్డ మనకు దుఃఖాన్ని అందించడం లేదు.
1: అండ్ ఇట్స్ నాట్ ద బ్యాడ్ దట్ పుట్స్ అస్ ఇన్
0: మంచి చెడ్డ రెండు కూడా మానవుణ్ణి దుఃఖంలోనే ముంచుతుండాలి.
1: గుడ్ అండ్ బ్యాడ్ ఎనీవే లీడ్ టు మిజరీ.
0: ఇది ఏ విధంగా
1: హౌ
0: మంచి ఏ విధంగా దుఃఖంలో ముంచుతుండాలి.
1: హౌ డు యు ఎక్స్పెక్ట్ ద గుడ్
0: మంచి మానవుని ఏ విధంగా మనసును ఈ దుఃఖంలో ముంచివేస్తుండాలి.
1: హౌ డు వి సఫర్ బికాస్ ఆఫ్ దీస్ థింగ్స్ గుడ్
0: అనగా దీనికి తులసిదాసు ఒక ఆదర్శాన్ని అందించాడు.
1: తులసిదాస్ హెస్ సెట్ అన్ ఐడియల్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ ప్రిన్సిపల్.
0: చెడ్డవారని చూచి నమస్కరించాడు.
1: హీ పేడ్ హిస్ రెస్పెక్ట్స్ నమస్కార్ లుకింగ్ ఎట్ ద బ్యాడ్ పీపుల్.
0: మంచివారని చూచి నమస్కరించాడు.
1: He also paid his respects to good people.
0: Manchivaniki cheddavaniki iruviriki ma namaskaram annadu.
1: He respected both good and bad alike.
0: Manchivaniki namaskaram cheyatamlo oka vidhamainatundi yokka artham untundadi.
1: There is some meaning in respecting a good person.
0: Cheddavaniki namaskaram cheyatamlo artham emuntundadi.
1: Then why do you do namaskar, pay respects to a bad person?
0: Ani tanlo taanu vicharam chesukunnadu.
1: He inquired within himself.
0: Ee cheddavani samyogam naaku dukkhanni andistundi.
1: Association with a bad man will put me to suffering.
0: Kanukovo cheddavada nee samyogam naaku undakoodani vaaniki namaskaram chestunnanu annadu.
1: He salutes the bad person saying that let me not have your company and association with you.
0: Manchi vaaniki oka namaskaram chesadu.
1: He salutes good person.
0: Oh manchivada nee viyogam naaku sambhavinchakoddu dani valla naaku chaala dukham vastundi kanuka neeku oka namaskaram annadu.
1: He pays respect to a good man because oh good man let me not be separated from you.
0: చెడ్డవాని సంయోగము మంచివాని వియోగము మానవునికి దుఃఖాన్ని చేకూరుస్తుండాలి.
1: యూనియన్ విత్ ఎ బ్యాడ్ పర్సన్ సెపరేషన్ ఫ్రమ్ ఎ గుడ్ పర్సన్ విల్ పుట్ యూ టు సఫరింగ్.
0: కనుక ఇది ఒక విధమైన వియోగ సంయోగములతో కూడినటువంటి ఒక జీవితంగా ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ ఎ లైఫ్ ఆఫ్ యూనియన్ అండ్ సెపరేషన్.
0: సంయోగ వియోగ సంకర్షణాత్మక మహత్తాల తరంగమైన సాగరం ఈ జీవితం ఉన్నారు.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ అన్ ఓషన్ ఫుల్ ఆఫ్ ది వేవ్స్ ఆఫ్ యూనియన్ అండ్ సెపరేషన్.
0: కనుక చెడ్డవారి సంయోగము మనకు దుఃఖాన్ని అందిస్తుంది.
1: యూనియన్ విత్ బ్యాడ్ పీపుల్ విల్ సర్టన్లీ పుట్ అస్ టు మిజరీ.
0: మంచివారి వియోగము కూడా మనకు దుఃఖాన్ని చేకూరుస్తుంది.
1: సో ఆల్సో సెపరేషన్ ఫ్రమ్ పైయస్ పీపుల్.
0: కనుకనే మంచి ఎవరు చెడ్డవారి ఎవరని నిర్ణయించుకునేటువంటి శక్తి లేదు.
1: వీ డోంట్ హ్యావ్ దట్ కెపాసిటీ టు జడ్జ్ హూ ఇస్ గుడ్ అండ్ హూ ఇస్ బ్యాడ్.
0: కనుకనే సుఖ దుఃఖే సమే కృత్వా లాభో నా విజయా జయాత్ రెండింటిని సమసత్వంలో చూచు.
1: దేర్ఫోర్ వీ షుడ్ టేక్ దీస్ టూ విత్ ఈక్వానిమిటీ.
0: ఈనాటి మానవులకు నిజమైనటువంటి శాంతిని చేకూర్చుకోవాలనుకుంటే ఇరువురిని సమభావంలో మనం విశ్వసించాలి.
1: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ట్రూ పీస్ హ్యూమన్స్ టు డెవలప్ దిస్
0: వాడి చెడ్డ రెండు నీవు చూడవద్దు.
1: డోంట్ బాదర్ అబౌట్ దర్ గుడ్ ఆర్ బ్యాడ్.
0: ఇరువురు ఎందు ఉండినటువంటి ఒక దివ్యత్వాన్ని నీవు చూడు.
1: వాచ్ ద డివినిటీ లేటెంట్ ఇన్ బోత్ ది కేటగిరీస్ ఆఫ్ పీపుల్.
0: ఇరువురు ఎందు కూడా ఏకాత్మ భావమే.
1: ఇట్స్ ఓన్లీ వన్ థింగ్ దట్
0: అది దివ్యాత్మ భావము.
1: That is the feeling of the divinity.
0: Kanuka deham veru vere ainappudikini
1: the bodies are different.
0: Manasu bhavamunu veru vere ainappudikini
1: feelings of the mind vary.
0: Kani divya bhavam okkati gane untundadi.
1: But the divinity is one and the same.
0: Roopanamamunu bhinna bhinnamulu kavachunu.
1: Names and forms are different.
0: Kani divyattvam aneetundi bhinnam kaadu.
1: But the divinity is one.
0: Kanuka ee rakamainatundi oka bhedamulu undinanta varaku kudanu naaku ee shanti chekkuradoni తులసిదాసు ఏకత్వాన్ని విడిచిపెట్టాడు.
1: తులసిదాస్ ప్రొపగేటెడ్ దిస్ ప్రిన్సిపల్ బికాస్ సో లాంగ్ యు హ్యావ్ గాట్ దిస్ డ్యువాలిటీ అబ్జర్వ్ డిఫరెన్సెస్ యు కెనాట్ బి ఫ్రీ ఫ్రమ్ మిజరీ.
0: కనుక నీ ఏకాత్మ భావాన్ని నేను వరించాలి.
1: సో లెట్ మీ హ్యావ్ దట్ వన్ పాయింట్
0: దాన్ని దివ్యాత్మైనటువంటి దాన్ని నేను వరించాలి.
1: That is the principle of the
0: divinity. పవిత్ర భావంలోనే నా జీవితం గడపాలి.
1: ఐ షుడ్ స్పెండ్ ది లైఫ్ టైమ్ విత్ దిస్ సీక్రెట్ ప్రిన్సిపల్
0: అని దైవత్వాన్ని సర్వభావంతో సర్వజీవుల యొక్క భావంతో అనుభవిస్తూ వచ్చాడు.
1: అండ్ హి హస్ బీన్ ఎక్స్‌పీరియన్సింగ్ డివినిటీ అమంగ్ ఎవ్రీవన్ అరౌండ్.
0: సర్వజీవాత్మ సర్వజీవాత్మ
1: సర్వజీవాత్మ
0: సర్వదేహాత్మ
1: సర్వదేహాత్మ
0: సర్వం ఆత్మాత్మ ఇది మూడు రకములైనటువంటిగా ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ఇన్ త్రీ ఫార్మ్స్.
0: దీనిని అప్పుడప్పుడు నేను చెప్తుంటాను.
1: భగవాన్ టెల్స్ అస్ రిపీటెడ్లీ
0: ది వన్ యూ థింక్ యు ఆర్
1: ది వన్ యూ థింక్ యు ఆర్
0: అది దేహాత్మ భావం.
1: That is Dehatma body.
0: The one others think you are. The one Jeevatma bhavam.
1: The one others think you are. Jeevatma individual.
0: The one you really are.
1: Third one, the one you really are.
0: Jeevatma bhavam.
1: That is the one of the spirit.
0: Ee moodinti yokka tattvamu anni matamulu yandu kudanu ekangane untundali.
1: These three are similar in all of the religions.
0: Christian matam nandu kani, Islam matam nandu kani, పర్షియన్ మతం నందు కాని, జైన మతం నందు కాని, ఇంకా నానక్ మతం నందు కాని, అన్ని మతములందు కూడాను ఈ మూడింటి యొక్క ఏకత్వం ఉంటుండాలి.
1: వి ఫైండ్ ద సేమ్ యూనిఫార్మిటీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ దీస్ త్రీ ప్రిన్సిపల్స్ ప్రాక్టీస్డ్ అండ్ ప్రొపగేటెడ్ బై ఆల్ రిలీజియన్స్ అలైక్.
0: అదే జీసస్ చెప్పాడు.
1: దట్స్ వాట్ జీసస్ సెడ్.
0: ఫస్ట్ ఐ ఆమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్.
1: First he said, I am the messenger of God.
0: Second, I am the son of God.
1: Second, I am the son of God.
0: Third, I and my father are one.
1: Third, I and my father are one.
0: Next, the Holy Ghost.
1: Next comes Holy Ghost.
0: In the Persian language lo kudanu.
1: In the Persian language.
0: Vari grandamlandu kudanu.
1: In the text.
0: I am in the light.
1: I am in the light.
0: Second, the light is in me.
1: Second, the light is in me.
0: Third, I am the light.
1: Third, I am the light.
0: There is no weight.
1: There is no weight.
0: కనుక అన్ని మతముల యొక్క సారము ఒక్కటే.
1: సో ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ ఇస్ వన్ అండ్ ది సేమ్.
0: అందరికీ గమ్యం ఒక్కటే.
1: ద గోల్ ఇస్ వన్ ఫర్ ఎవరీవన్.
0: అందరికీ దైవం ఒక్కటే.
1: గాడ్ ఇస్ వన్ ఫర్ ఆల్.
0: కానీ ఇందులో భేదములు ఎందుకు మనకు?
1: దెన్ వై డు యు ఆబ్జర్వ్?
0: ఇందులో వాదోపవాదములు ఎందుకు?
1: వై డు యు ఆర్గ్యూ విత్ ఈచ్ అదర్?
0: ఇందులో కలహములు ఎందుకు?
1: వై షుడ్ దేర్ బి
0: కన్ఫ్యూషన్? ఎందుకు?
1: వై హెసిటేషన్?
0: ఇవన్నీ కూడాను కేవలం అజ్ఞానం యొక్క స్వరూపం.
1: దే ఆర్ ఆల్ సైన్స్ ఆఫ్ యువర్ ఇగ్నోరెన్స్.
0: దైవత్వం అనేటువంటి అర్థం చేసుకోలేనటువంటి మూర్ఖులకే ఈ విధమైనటువంటి యొక్క కల్లోలంలో ప్రారంభిస్తుంటారు.
1: ఫూలిష్ పీపుల్ హూ డు నాట్ అండర్స్టాండ్ డివినిటీ రిసార్ట్ టు సచ్ అజిటేషన్. దేనియందు
0: మనం భేదం పెట్టుకోకూడదు.
1: లెట్స్ నాట్ అబ్జర్వ్ ఎనీ డిఫరెన్స్.
0: ఏ మతమును కూడాను మనం విమర్శించకూడదు.
1: లెట్స్ నాట్ క్రిటిసైజ్ ఎనీ.
0: ఏ సాధనను కూడాను మనం విమర్శించకూడదు.
1: లెట్స్ నాట్ క్రిటిసైజ్ ఎనీ.
0: ఎవరిది వారిది.
1: ఈచ్ వన్ ఫాలోస్.
0: ఎవరి ఆనందం వారిది.
1: ఈచ్ వన్ హ్యాస్ హిస్ ఓన్ పాత్.
0: కనుక ఇట్టి ఆనందంతో మనము వారికి స్వాతంత్రం ఇచ్చినప్పుడే నిజమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం అందుకోగలం.
1: When we welcome everybody, we can attain divinity.
0: Tanake oka shanti leinatundi vaadu inga itharuku shanti ni ee vidhanga andinchagaladu.
1: The one who has no peace within himself, how do you expect him to confer peace on someone else?
0: Mottamota ee shanti ni pondu.
1: First be peaceful first.
0: Tadivari ni grahamlo shanti ni prasarimpa cheyi.
1: And then see the other one also will receive peace.
0: Tadivari ni gramamlo prasarimpa cheyi.
1: See that it spreads in your village.
0: Ee vidhanga kramakramena kuda ni shanti ni anta bahir attan antarbahischa sarvavyaptam.
1: Gradually experience peace within and around.
0: ఇది నిజమైనటువంటి సాధన.
1: దిస్ ఇస్ ట్రూ స్పిరిచువల్.
0: అంతేగాని సంకుచితమైనటువంటి ఏకత్వంలో మాత్రం మునిగిపోవటం కాదు.
1: Not spending life in a narrow mindedness cannot be the spiritual.
0: ఇతరులు చెడ్డ మంచిది రెండింటినీ నీవు ఏమాత్రం ఎదురు చూడవద్దు.
1: Don't bother about the good and bad of outside.
0: నీ మంచిని నీవు పోషించుకో.
1: Think and protect your goodness.
0: నీవు సంరక్షించుకో.
1: Protect your own goodness.
0: ఇది నీ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం.
1: This is your chief aim.
0: నిరంతరము ఇతరుల యొక్క చెడ్డనే మనం చూస్తూ ఉంటే
1: థింకింగ్ ఆఫ్ బ్యాడ్ ఆఫ్ అదర్స్
0: ఆ చెడ్డ నీలో ప్రవేశిస్తుంది.
1: ఆల్ ద బ్యాడ్ క్వాలిటీ విల్ గెట్ ఇన్ యు.
0: చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఎదుటి వ్యక్తిని ఫోటో తీవ్వాలని కెమెరా తీసుకుంటావు.
1: యు హ్యావ్ యువర్ కెమెరా టు టేక్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద పర్సన్.
0: వాని పైన నీ యొక్క కెమెరా యొక్క లెన్స్ ని మనం తిప్పి పెట్టినంటే
1: ఇఫ్ ది లెన్స్ ఇస్ డైరెక్టెడ్ టువర్డ్స్ హిమ్
0: స్విచ్ ఒత్తితే
1: వెన్ యూ పుట్ ఆన్ ద స్విచ్
0: ఏమవుతుంది?
1: వాట్ విల్ హ్యాపన్?
0: వాని ఫోటో నీ కెమెరాలో వచ్చి పడిపోతుంది.
1: హిస్ ఫోటో. His picture will be picturized.
0: అదే రీతిగా నీ దృష్టి అనేటువంటిది ఒక లెన్స్.
1: యువర్ లుక్స్ ఇస్ సార్ట్ ఆఫ్ ఎ లెన్స్.
0: పరుల యొక్క చెడ్డ అనేటువంటి దానిపైన కాన్సన్ట్రేట్ చేసినప్పుడు,
1: ఇఫ్ యు కాన్సన్ట్రేట్ ఆన్ ద బ్యాడ్ ఆఫ్ అదర్స్,
0: బుద్ధి అనేటువంటి స్విచ్ చేసినప్పుడు,
1: వెన్ యు పుట్
0: చెడ్డ నీలో వచ్చి చేరిపోతుంది.
1: వెన్ యు పుట్ ఆన్ ద స్విచ్ ఆఫ్ ఇంటెలెక్ట్ ద బ్యాడ్ ఇన్ అదర్స్ విల్ గెట్ ఇన్ టు యూ.
0: అదే విధంగానే మంచి వాడి పైన నీ యొక్క దీన్ని తీసుకో.
1: లైక్ వైజ్ టేక్ ది గుడ్.
0: ఫోటోలు తీవ్వాలంటే ఎక్కడంటే వారు అక్కడ వారు ఫోటో తీయరు.
1: They don't.
0: వారికి ఇష్టమైనటువంటి వారినే ఫోటో తీస్తారు.
1: They'll certainly have the photographs of those they want.
0: కాబట్టి ఇష్టం అంటే ఏమిటి? నీకు మంచి వారి పైన ఇష్టము.
1: ఇట్ ఓన్లీ మీన్స్ దే లైక్ గుడ్ పీపుల్.
0: వారి వైపున నీ యొక్క మనసును మరచు.
1: డైరెక్ట్ యువర్ మైండ్ టువర్డ్స్ గుడ్.
0: అప్పుడే నీలో ఉండినటువంటి యొక్క భావము అందులో ఉన్నటువంటి భావము ఏకమైపోతుంది.
1: దెన్ ద ఫీలింగ్ ఆఫ్ ద పర్సన్ హూ ఇస్ గుడ్ విల్ గెట్ ఇన్ టు యూ.
0: కనుక ఎవరి చెడ్డను కూడా మనం చింతించకూడదు.
1: నెవర్ బి బోదర్డ్ ఆఫ్ బ్యాడ్ ఆఫ్ ఎనీబడీ.
0: ఎందుకంటే ఇతరుల చెడ్డను చింతిస్తూ రావడంతో నీవే చెడ్డవాడైపోతావు.
1: బై థింకింగ్ కాన్స్టెంట్లీ ఆఫ్ బ్యాడ్ పీపుల్ యూ టర్న్ బ్యాడ్.
0: బ్రహ్మవిత్ బ్రహ్మ ఇవ భవతి.
1: ద నోవర్ ఆఫ్ బ్రహ్మన్.
0: నేను చింతిస్తూ పోతున్నావో అది నీవుగా మారిపోతావు.
1: యాజ్ యు థింక్ సో యు బికమ్.
0: అదే ఒకానొక సమయం లోపల గోపికలను వచ్చి రాధమ్మను వచ్చి అడుగుతున్నారు.
1: దేవర్ ఆస్కింగ్
0: అమ్మా నీవు ఎప్పుడు చూసినా గానీ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ అని చింతిస్తున్నావు.
1: రాధా యు ఆల్వేస్ చాంట్ ద నేమ్ ఆఫ్ కృష్ణ కంటిన్యూస్లీ.
0: కనుక నీవు చింతించడం చేత కృష్ణుణ్ణి నీవు కృష్ణుడే పోతావు.
1: బికాస్ యూ థింక్ ఆఫ్ హిమ్ యూ హ్యావ్ బికమ్ కృష్ణ యువర్ సెల్ఫ్.
0: అప్పుడు నీకేం సుఖము?
1: దెన్ వాట్ వేర్
0: నీవే కృష్ణుడైపోతావు.
1: you become Krishna.
0: ఇక్కడ ద్వైతమైనటువంటి లేదే.
1: There is no dualism here.
0: రాధనే మాయమైపోతుంది.
1: There is no Radha anymore.
0: అప్పుడు నెమ్మదిగా చేలికత్తులకు చెప్తుందది.
1: Then Radha started telling softly.
0: గోపికలారా,
1: గోపికస్,
0: నేను నిరంతరము కృష్ణ చింత చేయటం చేత నేను కృష్ణుడు కావచ్చును.
1: By thinking of Krishna continuously, I may become Krishna.
0: నిరంతరము రాధా చింతన చేయటం వల్ల కృష్ణుడు రాధాగా మారిపోతాడు.
1: As Krishna thinks of Radha continuously, Krishna also
0: అప్పుడు
1: becomes
0: Radha. కృష్ణుడు ఏకమే కదా.
1: Is it not unity of both Radha and Krishna?
0: కనుక దైవాన్ని మనం చింతించినప్పుడు మనమల్ని కూడా దైవం చింతిస్తాడు.
1: So as you think of God, God also will think of you.
0: ఎందుకనగా నీవు ఒక దైవాన్ని సృష్టించుకుంటున్నావు.
1: Because you are creating God yourself.
0: దైవాన్ని ఎవరు సృష్టించారు?
1: Who created this God?
0: సాధకుడు దైవాన్ని సృష్టించాడు.
1: An aspirant.
0: దైవం ఎవరిని సృష్టించాడు?
1: Whom has he created? God.
0: దైవం సాధకుడిని సృష్టించాడు.
1: God has created an aspirant.
0: దైవము సాధకుడిని సృష్టించాడు.
1: God has created an aspirant.
0: సాధకుడు దైవాన్ని సృష్టించాడు.
1: Aspirant has created God.
0: కాబట్టి ఈ రెండింటి యొక్క ఏకత్వం ఏమిటి? సృష్టి ఒక్కటే.
1: So the unity of the two lies in creation, which is one and the same.
0: మానవుని యందు సృష్టి యొక్క శక్తి ఉంటుందది.
1: So man has got the power of
0: దైవం
1: creation.
0: దైవం యందు సృష్టి యొక్క శక్తి ఉంటుందది.
1: God has got the power.
0: కాబట్టి ఇరువురి యందు ఉండేటువంటి శక్తి ఒక్కటే.
1: Therefore the power is one and the same in both.
0: కనుకనే ఈ విధమైనటువంటి యొక్క ఏకత్వం లోపల మనం దివ్య అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ దిస్ సార్ట్ ఆఫ్ యూనిటీ వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ.
0: ఈ విధంగా భేదములను విస్మరించి ఏకత్వాన్ని విశ్వసించి మనసును తగినటువంటి యొక్క జాగ్రత్తలో మనం పెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ఫర్గెట్ డిఫరెన్సెస్, మెయింటైన్ ఈక్వాలిటీ, యూనిటీ.
0: దేశములకంతా మూల కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్ కాజ్ ఫర్ ఆల్ సఫరింగ్?
0: వాంఛలే మూల కారణము.
1: Physical worldly desires are responsible for misery.
0: తన యొక్క తత్వాన్ని తాను విస్మరించి జగత్తుపై మనసు దృష్టినంత మరల్చడం చేతనే ఇన్ని విధమైనటువంటి క్లేశములు మనల్ని పీడిస్తున్నాయి.
1: You forget your own innate nature and quality and you are carried away by that desire.
0: ఉన్నదాన్ని అనుభవించు.
1: Experience, enjoy what you have.
0: చింతించటము.
1: Why do you think of that what you don't have?
0: దేని దాన్ని మర్చిపో.
1: Forget what you don't have.
0: అది నీ యొక్క నిజమైన సాధన.
1: That is the true spiritual path.
0: ఇప్పుడు ఉన్నదాన్ని విడిచిపెడుతున్నావు.
1: We are giving up what we have.
0: దేని సాధించలేకపోతున్నావు.
1: You are not able to get what we don't have.
0: ప్రాప్తిస్తుంది.
1: Then how do you expect to be happy?
0: కాదు.
1: No.
0: కనుక ఉన్నదాన్ని అనుభవించు.
1: Experience with the lot you have.
0: దానిని సర్వులకును పంచు.
1: Share with everyone.
0: ఈ విధమైనటువంటి విశాలమైనటువంటి హృదయాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి.
1: డెవలప్ ది స్పిరిట్ ఆఫ్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: విశాల ప్రపంచంలో విశాల హృదయులైనటువంటి మానవులే ఆవిర్భవించాలి.
1: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ దేర్ షుడ్ బి పీపుల్ విత్ బ్రాడ్ మైండ్.
0: విశాల హృదయమే లేకుండా పోతే వీడు మానవుడే కాదు.
1: వితౌట్ ఎ బ్రాడ్ మైండ్ హీ కెనాట్ బి ఎ హ్యూమన్.
0: అనేక మంది
1: many
0: మాకు విశాల హృదయం కావాలి అంటారు.
1: many pray to swami, we want broad mind.
0: హృదయం అంటే ఏంటి? హార్ట్.
1: The hridaya is heart.
0: హార్ట్ ఎన్లార్జ్ కావాలి అంటారు.
1: They say that the heart be enlarged.
0: ఈ హార్ట్ ఎన్లార్జ్ చేయటం వల్ల హార్ట్ పేషెంట్ గా తీసుకుని వానికి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది.
1: హార్ట్ ఎన్లార్జ్మెంట్ ఈజ్ ఎ హార్ట్ కంప్లైంట్, ఎయిల్మెంట్.
0: ఈ హృదయమునకు హార్ట్ కు చాలా భేదం ఉంటుంది.
1: దేర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ హృదయ అండ్ హార్ట్.
0: హార్ట్ అనేటువంటిది గుండె అని అర్థం.
1: ద హార్ట్ ఇస్ ఫిజికల్ హార్ట్.
0: ఇది ఫిజికల్ హార్ట్ అనేటువంటిది కేవలము ఈ దేహం అనేటువంటి భవనానికంతా కూడాను మెయిన్ స్విచ్ వంటిది.
1: ఫిజికల్ హార్ట్ ఈస్ ద మెయిన్ స్విచ్ ఫర్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ దిస్ బాడీ.
0: కానీ ఇది నిజమైనటువంటిది కాదు, మెయిన్ స్విచ్ మాత్రమే.
1: ది ఫిజికల్ హార్ట్ ఈస్ ద మెయిన్ స్విచ్.
0: కానీ కరెంట్ కాదు.
1: ఇస్ నాట్ ద కరెంట్.
0: కరెంట్ అనేటువంటిది నీలతో మధ్యస్థ విద్యుల్లేకే ఉభాస్వర నీవార సూకవర్తుంటే అని వేదమునందు నీలతో మధ్యస్థ విద్యుల్లేకే ఉద్వాసర. ఈ విద్యుల్లేక ఎక్కడ నుంచి ఉంటుంది?
1: దిస్ కరెంట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ లైట్నింగ్. వేర్ డూ యూ ఫైండ్?
0: విద్యుల్లేక కేవలము స్పైనల్ కాలం బిట్వీన్ 9 to 12 మధ్యలో ఉంటుంది. ఈ యొక్క తేజోమయమైనటువంటి శక్తి.
1: దిస్ లైట్నింగ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద వర్టిబ్రల్ కాలం బిట్వీన్ ద వర్టిబ్రే 9 to 12.
0: దీనినే సుషుమ్నా నాడి అన్నారు.
1: This is called Sushumna Nadi.
0: ఆ కాంతి నుంచినే ఈ యొక్క హార్ట్ అనేటువంటిది స్విచ్ లో కరెంట్ ప్రవేశిస్తుండాలి.
1: బికాస్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ది సుషుమ్న నాడి యూ గెట్ ది కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ టు దిస్ హార్ట్.
0: మీకు చాలా మందికి తెలియకపోతే కొంతవరకు విచారణ చేసుకోవచ్చు.
1: మెనీ పీపుల్ హూ డోంట్ నో మే నో
0: హార్ట్ ఆపరేషన్ చేస్తున్నారు.
1: యూ ఫైండ్ హార్ట్ సర్జరీ.
0: హార్ట్ కోసినప్పుడు హార్ట్ లోనే ప్రాణం ఉంటే ఈ ప్రాణం ఎక్కడ పోతుండాలి?
1: When the heart is operated upon, if you say that there is life in the heart, what will happen to the life?
0: నెగిటివ్ని హార్ట్.
1: హార్ట్ ఈజ్ నెగిటివ్.
0: కాబట్టి హార్ట్ లంగ్ రెండింటి యొక్క శరీర నిర్తలవని ఇందులో రెండు కూడా పనిచేస్తుంటాయి.
1: బికాస్ హార్ట్ అండ్ లంగ్ గో టుగెదర్ అండ్ దే వర్క్ టుగెదర్.
0: అందువల్లనే హార్ట్ లంగ్ మిషన్ అనేటువంటిది పెట్టి ఈ హార్ట్ ను లంగ్ ను కూడా కోసేస్తుంటారు.
1: దేర్ఫోర్ వీ హార్ట్ లంగ్ మిషన్ టుడే.
0: కనుక హార్ట్ లంగ్ అంటే ఏమిటి?
1: వాట్ డూ మీన్ బై హార్ట్ లంగ్?
0: ఇది ప్రాకృతమైనటువంటి యొక్క స్థూలమైనటువంటి హార్ట్ కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ద ఫిజికల్ హార్ట్.
0: హృదయం అనేటువంటిది సర్వత్ర వ్యాపించినటువంటిది.
1: హృదయ ఈజ్ ఆల్ పర్వేసివ్.
0: ఒక్క స్థానంలో లేదు.
1: ఇస్ నాట్ రెస్ట్రిక్టెడ్ టు వన్ ప్లేస్.
0: సర్వత్రా ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ఎవ్రీవేర్.
0: అందువల్లనే సర్వతప్పాణి పాదం తర్వతోచి శిరోముఖం అని పాదం నుంచి శిరస్సు వరకు సంచరిస్తుంటుండాలి.
1: దేర్ఫోర్ ఇట్ ఫ్లోస్ ఫ్రమ్ టాప్ టు టో.
0: ఇప్పుడు కాలిపైన ఒక చీమ కదులుతూ ఉండాలి.
1: సపోజ్ హ్యాండ్ స్టార్ట్స్ మూవింగ్ ఆన్ ద లెగ్.
0: తక్షణం అది కదులుతుండేది నాకు తెలుస్తుండాలి.
1: యూ విల్ సడన్లీ కమ్ టు నో ఆఫ్ ఇట్స్ మూవ్మెంట్.
0: కాబట్టి నీ హృదయం ఎక్కడ ఉండాలి?
1: దెన్ వేర్ ఇస్ యువర్ హార్ట్ నౌ?
0: ఆ స్థానంలో కూడా ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ దేర్ నియర్ ద లెగ్.
0: అది లేకపోతే అక్కడ చీమ కదిలేటువంటిది నీకు ఎట్లా తెలుస్తుంది?
1: వితౌట్ విచ్ యూ కెనాట్ నో ద మూవ్మెంట్ ఆఫ్ ఎన్ హ్యాండ్ ఆన్ యువర్ లెగ్.
0: కనుకనే సర్వత్రా వ్యాపించినటువంటిది హృదయము.
1: సో హృదయ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్ ఆల్ ఓవర్.
0: కానీ ఒక్క స్థానంలో ఉంటుండే పనిచేసేటువంటిది ఈ గుండె.
1: ఇట్ ఈస్ ఓన్లీ ద ఫిజికల్ హార్ట్ విచ్ ఫంక్షన్స్.
0: ఇది కేవలం రక్తాన్ని ప్రసరింపజేస్తుండదే కానీ
1: ఇట్ ఓన్లీ సర్క్యులేట్స్ బ్లడ్.
0: ప్రాణాన్ని అందించడం లేదు.
1: ఇట్ డజంట్ గివ్ లైఫ్.
0: ఇది కేవలం ఆక్సిజన్ దాన్ని అందిస్తుంటుండాలి.
1: ఇట్ ఓన్లీ సప్లైస్.
0: ఆక్సిజన్ లో కూడా గాలి అనేటువంటిది లేకపోతే ఈ ఆక్సిజన్ కూడా పనికిరాదు.
1: Without any air, even this oxygen you cannot consume.
0: కనుక రెండింటి యొక్క ఏకత్వమే ఈ యొక్క హృదయం.
1: సో ది హృదయ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ బోత్.
0: కాన మన హృదయాన్ని విశాలం చేసుకోవాలి.
1: Therefore we should broaden this.
0: ఎలాంటి హృదయము?
1: What sort of హృదయ?
0: ప్రేమ హృదయము.
1: ఇట్ ఇస్ ది హృదయ ఆఫ్ లవ్.
0: ఆ హృదయం అనేటువంటిది ప్రేమతో నింపుకున్నప్పుడే ఈ క్లేశములు ఏమాత్రము మనం బాధించవు.
1: There will be no klesha or suffering anymore.
0: ఎన్ని కష్టములైనప్పటికీ దాన్ని తట్టుకుని నెట్టుకుని ముందుకు సాగిపోతావు.
1: యూ బి ఏబుల్ టు రెసిస్ట్ అండ్ ప్రొసీడ్ అహెడ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ డిఫికల్టీస్ అండ్ ఆబ్స్టకల్స్. సో
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఎలాంటి సమస్యలు మీలో వచ్చినప్పటికీ
1: వాట్ ఎవర్ ప్రాబ్లమ్ యూ మే హావ్
0: దాన్ని శాంతంతో భరించి
1: బేర్ ఇట్ విత్ ఆల్
0: దైవ చింతనతో దాన్ని కొంతవరకు అరికట్టుకుని
1: కంట్రోల్ థింకింగ్ ఆఫ్ గాడ్.
0: చింతకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా సంతోషంగా ఉండాలి.
1: డోంట్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ వరీ ఆర్ యాంగ్జైటీ. బి హ్యాపీ.
0: ఇవన్నీ కేవలం పాసింగ్ క్లౌడ్స్, వస్తుంటాయి పోతుంటాయి.
1: ఆల్ దీస్ యాంగ్జైటీస్ వరీస్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఒక్కటైనా కూడా జగత్తులో పర్మనెంట్ క్లౌడ్ లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నాట్ ఈవెన్ వన్ పర్మనెంట్ క్లౌడ్.
0: కనుక
1: సో
0: ఈ సత్యాన్ని మీరు గుర్తించి
1: నో దిస్ ట్రూత్.
0: మీరు ఈ విచారములకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా
1: డోంట్ గెట్ వరీడ్ ఎనీవే.
0: దైవ చింతనతో కాలం గడపండి.
1: స్పెండ్ యువర్ టైమ్ థింకింగ్.
0: అలాంటి విచార సమయంలోనే అధికంగా నీవు దైవ చింతన చేయాలి.
1: ఇన్ మూమెంట్స్ ఆఫ్ వరీ యూ థింక్ మోర్ ఆఫ్ గాడ్. ఇట్స్ ఆల్సో
0: చాలా మంది విచార సమయంలో దైవాన్ని విస్మరిస్తారు, దైవాన్ని దూషిస్తారు, దైవాన్ని తిడుతుంటారు.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ దే ఫర్గెట్ గాడ్, దే అక్యూజ్ గాడ్, దే క్రిటిసైజ్ గాడ్.
0: ఏం దేవుడు నన్ను ఏమాత్రం కన్నులు లేవా, నన్ను చూడలేదా, ఎందుకు చెవులు లేవా, నా విత్తన దుఃఖములు వినటం లేదా అని ఈ విధంగా దూషిస్తుంటారు.
1: యూ గో ఆన్ అక్యూజింగ్ గాడ్. వాట్ హ్యాపన్ టు యూ గాడ్? డోంట్ యూ హ్యావ్ ఇయర్స్ టు లిసన్ టు మై సఫరింగ్? డోంట్ యూ హ్యావ్ ఐస్ టు సీ మై
0: ప్రాబ్లమ్? దైవాన్ని అమితంగా మనం పూజించాలి.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ వీ షుడ్ ప్రే మోర్ అండ్ మోర్.
0: సాధకుడు అనేటువంటి వాడు ఎక్కడ ఉండినా కానీ ఆ సాధన ఏందే ఉంటుండాలి.
1: Aspirant should spend his lifetime.
0: Patient అనేటువంటి వాడు ఆసుపత్రిలో ఉండినా ఇంటిలో ఉండినా మందేమో తీసుకోవాల్సింది.
1: Patient, whether he is inpatient or a patient staying at home, he should continue to take medicine.
0: నేను ఆసుపత్రిలో ఉన్నాను కదా, నాకు అవసరం ఎందుకు అని ఉండడానికి వీల్లేదు.
1: Since I'm admitted in the hospital, I don't need a medicine. He can't say that.
0: నీవు ఇంట్లో ఉండినా సరే, ఆసుపత్రిలో ఉండినా సరే, మందేమో తీసుకోవాలి.
1: Whether you may be at home or in the hospital, you
0: are bound. దుఃఖంలో కాని సంతోషంలో కాని రెండింటి ఎందుకును భగవత్ చింతన చేయాలి.
1: Either in times of misery or happiness, think of God. అప్పుడు ఆ నామం మనకు
0: చాలా ఔషధంగా మారిపోతుంది.
1: Then it transforms into medicine that is required.

0: మనిషి కాడు వాడు మహిని పుత్ర.
1: ఆల్ ది ఎనిమల్స్ హ్యావ్ ఆర్డినరీ క్లవర్నెస్. దే సీక్ అండ్ ఎంజాయ్ ఫుడ్ అండ్ కంఫర్ట్స్. ఇఫ్ మ్యాన్ ఆల్సో హ్యాస్ ఓన్లీ దట్ మచ్ ఆఫ్ క్లవర్నెస్ అండ్ సీక్స్ టు ఇండల్జ్ ఇన్ ఎంజాయ్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ ఆర్డినరీ కంఫర్ట్స్, హీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఎనిమల్. హీ కెనాట్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ఎ మ్యాన్ ఆఫ్ దిస్ అర్త్.

0: That intelligence which can enable a human being to understand and comprehend God alone can be described as real intelligence. What is the use of having plenty of intelligence which is as good as useless if that cannot help you to comprehend God?
1: Prema Swarupular.
0: Embodiments of divine love.
1: Prati Manavani Yandanu. Rendu Vidhamulainatuvanti Swabhavamu Untunnavi.
0: Every human being has two types of tendencies.
1: Okati Ishtamu, Rendavadi Aishtamu.
0: One is seeking what is good, the other is seeking what is pleasant.
1: Okati Preeti, Rendavadi Apreeti.
0: One is liking, the other is dislike.
1: Dinini Shastramu Dvandamulu ani cheptu vachindi.
0: Scriptures have explained this as duality.
1: Itti ishta aishtamulane Vedanta paribhashayandu maroka perluga uchcharistu vachindi.
0: In the language of Vedanta, this has been described in a different way.
1: Sannikarsha viprakarsha ani cheptu vachindi.
0: These likes and dislikes have been described in Vedanta language as sannikarsha and viprakarsha.
1: Sannikarsha anaga oka vastuvu dooramuga unnatundi maroka vastuvunu tana daggariki aakarshinchukovatu.
0: Sannikarsha refers to the process by which an object which has got the capacity to attract another object which is at a distance.
1: Adhe vidhamugane oka manishi maraku dooramuga unnatundi manishini tana daggariki aakarshinchukovatu.
0: In the same way, a human being also may attract another human being to himself, although the other human being is at a distance.
1: Viprakarsha anaga samipannunnatundi oka vastuvunu tana nundi dooramu cheyatame, idi viprakarsha.
0: Viprakarsha refers to the process by which the object which is very close is made to go to a distance.
1: Oka vastuvunaku samipamuga unnatundi maroka vastuvunu ati dooramu gavinchukotame viprakarsha.
0: Viprakarsha refers to the process by which one object makes the object which is close to it go to a little distance.
1: ఈ రెండింటి యొక్క సంబంధ బాంధవ్యమును పురస్కరించుకుని మానవుడు ఈ జగత్తునందు తమ జీవితమును సాగించుకుంటూ వస్తున్నాడు.
0: Man has been living his life based upon these two likes and dislikes.
1: ఈ సన్నికర్షమే పరమ భక్తిగా భావిస్తూ వచ్చారు.
0: సన్నికర్ష has been considered as supreme devotion.
1: భక్తి అనగా భజ సేవయాం అనేటువంటి ధాతువు నుంచి పుట్టినటువంటిది.
0: ది వర్డ్ భక్తి ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద రూట్ వర్డ్ భజ సేవయామి.
1: భజ్ అనేటువంటి ధాతువు దీనికి ప్రధానమైన మూలస్థానం.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ రూట్ వర్డ్ ఫర్ దిస్ ఈజ్ భజ్.
1: భజ్ అనగా కొలువు అని ఒక అర్థము.
0: భజ్ రెఫర్స్ టు ఎ టైప్ ఆఫ్ వర్షిప్.
1: భయముతో కూడినటువంటి స్నేహము అని మరొక అర్థము.
0: అనదర్ మీనింగ్ ఫర్ దట్ వర్డ్ భజ్ ఈజ్ ఫ్రెండ్షిప్ అకంపెనీడ్ బై రెస్పెక్ట్ అండ్ ఫియర్.
1: ఈ విధమైనటువంటి యొక్క భక్తి ప్రపత్తులను జగత్తుకు చాటే నిమిత్తమై కొన్ని విధములైనటువంటి ఆదర్శములను ఆధారములను కొని అప్పుడప్పుడు అవతారములు జగత్తునకు సంభవిస్తుంటాయి.
0: The incarnations and avatars descend on earth in order to declare and spread this devotion and surrender by both preaching and also by example and ideals.
1: Kani kolugu cheyatamani kani bhayamto kudinatvanti yokka prema tho snehamato bhagavantuni anubhavinchadam kani ఇవి భక్తి అని కొన్ని విధమైనటువంటి లౌకికమైనటువంటి యొక్క ప్రవృత్తి వల్ల వీటిని భావిస్తూ వస్తున్నారు.
0: భక్తి హెస్ బీన్ కన్సిడర్డ్ యాజ్ వర్షిప్ అండ్ ఆల్సో ఫ్రెండ్షిప్ అసోసియేటెడ్ విత్ రెస్పెక్ట్ఫుల్ ఫియర్ ఇన్ ఏ వరల్డ్లీ సెన్స్ బై ది ఆర్డినరీ పీపుల్.
1: ఇది వైదిక సాంప్రదాయముగా దీనిని అనుభవిస్తూ వస్తున్నారు, ఆచరిస్తూ వస్తున్నారు.
0: దిస్ హెస్ బీన్ ప్రాక్టీస్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ యాజ్ ఎ ట్రెడిషన్ ఆఫ్ వేద.
1: కానీ ఇది నిజమైనటువంటి భక్తికి ఏమాత్రము సంబంధము కాదు.
0: ట్రూలీ స్పీకింగ్ దిస్ ఈజ్ నాట్ రియల్ డివోషన్.
1: నిజమైన భక్తి మనం గుర్తించవలనన్నా భగవంతుని యొక్క అంశమే జీవాత్మ అనేటువంటి తత్వాన్ని గాఢముగా విశ్వసించినప్పుడే ఈ భక్తి యొక్క విషయము గుర్తించడానికి వీలవుతుంది.
0: ఇఫ్ యు వాంట్ టు రియలీ అండర్స్టాండ్ కరెక్ట్లీ ద మీనింగ్ ఆఫ్ డివోషన్ యు హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ యాజ్ ఎన్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ.
1: భగవంతుడు బింబము, భక్తుడు ప్రతిబింబము.
0: గాడ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ and devotee is his reflection.
1: Paramatma yokka amsame jeevudu aneetundi satyanni prapradhamalo manam gurtinchavali.
0: In the very first instance we'll have to recognize the fact that every human being is only an aspect of divinity, supreme
1: bhagavantudu veru bhaktudu veru aneetundi bhavam undinanta varaku idi bhakti ani anipinchukodu.
0: So long as you have the feeling that God is different and devotee is different, that kind of feeling cannot be really described as true devotion.
1: Itti bhedam undinanta varaku kudanu bhagavantunni iristunu shashvatanga kolchaledu.
0: So long as you have this kind of difference, you cannot worship God in the true sense.
1: Anduvalane bhaktulu kontha kalamu bhajanalu dhyanamulu japamulu yogamulu chesi క్రమక్రమేణ ఆ భక్తి ప్రపత్తులు సన్నగిల్లుతూ కడపటికి విశ్వాసమనే కోల్పోతూ వస్తున్నారు.
0: దట్ ఈస్ ద రీజన్ వై పీపుల్ హూ అండర్టేక్ మెడిటేషన్ భజన్స్ అండ్ యోగా యాగా ఎట్సెట్రా దే కమిట్ ది మిస్టేక్ అండ్ స్లోలీ దే వీన్ అవే అండ్ గో అవే ఫ్రమ్ దెర్ ఓన్ చోజన్ గాడ్.
1: కారణం భగవంతుడు వేరు నేను వేరు అనేటువంటి యొక్క భేదభావమే దీనికి మూల కారణం.
0: What is the basic reason for this kind of situation? The reason is that one has been thinking that God is different and he is different.
1: Itti bhedamu undinatuvanti vyakti bhaktudu kaneradu.
0: So long as a person has this kind of different feeling, he cannot be described as a true devotee.
1: Agni nundi veluvadinatuvanti yokka ee vishvalingamulu
0: out of fire are not different from fire itself. This has to be very clearly understood.
1: Agniki ye vidhamga dahana shakti tejasu unnado aa shaktulu ee vispulingamulandu kuda unnavi.
0: Whatever power fire has in terms of the power to burn and power to give light, the sparks which emanate from that also have the same power.
1: Kanuka bhagavantuni yokka amshamainatundi bhaktuni endu kudanu భగవంతుని యొక్క స్వభావమైన సత్య చిత్తి ఆనందములు కూడాను అతని యందు ఆవిర్భవించి ఉండాలి.
0: ఏ డివోటీ హూ ఈజ్ ఓన్లీ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ మస్ట్ ఆల్సో హ్యావ్ దోస్ ఫీచర్స్ విచ్ గాడ్ హ్యాస్ ఇన్ హిమ్ అండ్ దట్ ఈస్ సత్ చిత్ అండ్ ఆనంద.
1: భగవంతుడు ప్రేమస్వరూపుడు.
0: గాడ్ ఈస్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: కనుక తన ప్రతిబింబమైనటువంటి యొక్క భక్తుని ఎందుకును ఈ ప్రేమ స్వభావమే ఉంటుండాలి.
0: ఏ డివోటీ హూ ఈజ్ ఓన్లీ ఏ రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్ ఆల్సో షుడ్ హ్యావ్ దిస్ పర్టికులర్ క్వాలిటీ ఇన్ హిమ్.
1: అయితే ఇట్టి ప్రతిబింబమైనటువంటి యొక్క అంశమైనటువంటి భక్తుని ఎందు ఇట్టి ప్రేమనే నిరంతరము కూడాను అనుభవిస్తూ ఉండాలి. కాని ఈ క్రోధము ద్వేషము అసూయ డంబము అహంకారము ఇలాంటి దుర్గుణమును ప్రవేశించుటకు వీలెక్కడున్నది అని మనలో సందేహం కలగవచ్చు.
0: వీ గెట్ ఎ న్యాచురల్ డౌట్ యాజ్ టు ఇఫ్ ఏ డివోటీ ఈజ్ ఓన్లీ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్ అండ్ ఎన్ ఆస్పెక్ట్ ఆఫ్ గాడ్ షుడ్ హ్యావ్ ద
2: continuously love in him, how can he have feelings like hatred, jealousy, anger and such other demonic qualities?
1: Aite ee jeevuni entunnatundi prema bahirmukhamainatundi vishayamulandu praveshinchadam cheta hrudayam malinyam avutunnadi.
2: This happens because devotee's love goes to the external objects and therefore the heart gets impure.
1: ఈ మలినమైన హృదయమునందు భగవత్ ముద్ర ఇందులో స్పష్టంగా గోచరించుటకు వీలు కాదు.
2: A heart which is impure cannot reflect the image of God in itself.
1: ఈ ప్రతిబింబమైనటువంటి యొక్క భక్తుని యొక్క ప్రేమ సర్వవ్యాపకత్వాన్ని, సర్వజ్ఞత్వాన్ని, సర్వశక్తిత్వాన్ని గుర్తించినప్పుడే ఈ యొక్క భగవత్ తత్వము తన యందు సుస్పష్టంగా గుర్తించుటకు వీలవుతుంది.
2: When a devotee makes his love become wide enough to become omniscient, omnipresent and omnipotent, then only the real reflection of God will shine in him.
1: తన యందు దైవత్వం ఉండినప్పటికీ తాను గుర్తించుకోలేనిటువంటి యొక్క అవ్యక్తుడైపోతున్నాడు.
2: Devotee although has divine aspect in him, he has been somehow reduced to a state wherein he has not been able to recognize the
1: karanamu binnatvame deeniki karanam.
2: The most important reason for such a state of affairs is that he is thinking himself different from God.
1: Phalamuloni matra rasam tarugutanu eruguna.
2: Does the fruit know the sweetness of the juice which it contains?
1: పువ్వులోని మకరందము తీగలు అనుభవించున.
2: Do the creepers enjoy the nectar which the flowers have?
1: గ్రంథాల్లోని మధుర రసం స్పందితుడు అనుభవించున.
2: The essential inherent juicy experience available in the books, does a pandit enjoy this?
1: నివృత్తి సార సాహిత్యం పవిత్ర పండితుండే తెలుగును రసం తరుగుతాను ఎరుగున.
2: డస్ ది ఫ్రూట్ నో ద స్వీట్నెస్ ఆఫ్ ది జ్యూస్ విచ్ ఇట్ కంటెయిన్స్?

0: పండిట్ ఎంజాయ్ దిస్.
1: నివృత్తి సార సాహిత్యం పవిత్ర పండితుండే తెలుగును.
0: ఎ పర్సన్ హూ ఫాలోస్ ది పాత్ ఆఫ్ యాక్షన్, హౌ కెన్ హీ ఎంజాయ్ ది ఎసెన్షియల్ నాలెడ్జ్?
1: పండు వృక్షమునందే పుట్టేది, కానీ ఆ పండు యొక్క మాధుర్యము వృక్షం ఏమాత్రము ఎరగలేదు.
0: ఎ ట్రీ బేర్స్ ఫ్రూట్స్ బట్ ది ట్రీ డస్ నాట్ నో ద స్వీట్నెస్ ఆఫ్ ది ఫ్రూట్.
1: పువ్వులో పవిత్రమైన మకరందమున్నది, సుగంధముతో కూడినటువంటి, కానీ తీగలు తాను అనుభవించలేవు.
0: దెర్ ఈస్ పర్ఫ్యూమ్ నెక్టర్ అవైలబుల్ ఇన్ ద ఫ్లవర్స్ బట్ స్టిల్ ది క్రీపర్ విచ్ బేర్స్ దెమ్ డస్ నాట్ ఎంజాయ్.
1: అదే విధంగానే తరువ
0: ఇన్ ద సేమ్ వే యాజ్ యూ గో ఆన్ సర్చింగ్ అండ్ సర్చింగ్,
1: తరువున నలయము అనగా కర్రకు రెండు కూడిన తచ్చడమే. ఇందులో అగ్ని ప్రవేశిస్తుండాలి, అగ్ని ఆవిర్భవిస్తుండాలి.
0: ఇన్ ద సేమ్ వే ఆల్ దో ఫైర్ ఈజ్ ఇన్హరెంట్ ఇన్ ద వుడ్, వెన్ యూ రబ్ వన్ వుడ్ అగెన్స్ట్ ది అదర్,
1: తరువ పుట్టు తరువున నలయము, తరువ పుట్టు దదిని కృతము.
0: యాజ్ యూ గో ఆన్ రబ్బింగ్ వన్ పీస్ ఆఫ్ వుడ్ అగెన్స్ట్ ది అదర్, ఇట్ జనరేట్స్ ఫైర్.
1: ఇన్ తరువ పుట్టు తనువున తత్వము.
0: యాజ్ యూ గో ఆన్ మెడిటేటింగ్ యూ విల్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ది తత్వ ఇన్ యూ.
1: పాలలో వెన్న ఉంటున్నది,
0: దెర్ ఈస్ బటర్ ఇన్ మిల్క్,
1: కానీ ఈ పాలను మదించినప్పుడే ఈ వెన్న మనకు సాక్షాత్కరిస్తుంది.
0: యూ విల్ బి ఏబుల్ టు గెట్ బటర్ అవుట్ ఆఫ్ మిల్క్ ఓన్లీ వెన్ యూ చర్న్ ఇట్.
1: ఈ యొక్క పాలను మనం మదించగా అందులో ఉండినటువంటి యొక్క వెన్న మనకు కనిపించదు.
0: వితౌట్ చర్నింగ్ ద మిల్క్ యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ఎ వ్యూ ఆఫ్ బటర్ విచ్ ఇస్ దేర్ ఆల్రెడీ ఇన్ ద మిల్క్.
1: అదే విధంగానే మానవుని యందు దివ్యత్వమైన పవిత్రము దైవత్వము ఉంటున్నది.
0: ఇన్ ద సేమ్ వే దేర్ ఈస్ ఎ సేక్రెడ్ డివినిటీ ఇన్హెరెంట్ ఇన్ ద మ్యాన్.
1: దానిని విచారణ ద్వారా, సాధనల ద్వారా, పవిత్రమైన ప్రేమ ద్వారా దానిని మనము ఆవిర్భంప చేసుకోవాలి.
0: త్రూ ఎంక్వైరీ అండ్ సాధనాస్ అండ్ త్రూ సేక్రెడ్ లవ్స్ వీ హావ్ టు మేనిఫెస్ట్ సచ్ డివినిటీ ఇన్ మ్యాన్.
1: కనుక మనము దైవాంశము అనేటువంటి ఒక సత్యాన్ని చక్కగా గుర్తించినప్పుడే భక్తి యొక్క అంతరార్థము మనం చక్కగా గుర్తించడానికి వీలవుతుంది.
0: ఓన్లీ వెన్ యూ రికగ్నైజ్ వెరీ క్లియర్లీ దట్ వీఆర్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ డివినిటీ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద రియల్ సటిలిటీస్ ఆఫ్ డివోషన్.
1: అట్టి సంబంధము లేక దైవముతో మనం వేరైనటువంటి వారిగా భావించినంత కాలము ఎన్ని విధములైనటువంటి సాధనలు సరిపినప్పటికీ ఇందులో ఏమాత్రము దివ్యత్వమైనటువంటి ఆనందాన్ని మనము అనుభవించలేము.
0: ఫర్ వాట్ ఎవర్ లాంగ్ పీరియడ్ యూ క్యారీ ఆన్ అండ్ హౌఎవర్ మచ్ యు జస్ట్ డూ సాధనాస్ యు వుడ్ నాట్ బి ఏబుల్ టు ఎంజాయ్ ది స్వీట్నెస్ ఆఫ్ ది డివినిటీ ఇన్ యూ సో లాంగ్ యాజ్ యు ఆర్ ఫీలింగ్ దట్ యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్.
1: కనుక సన్నికర్షం అనేటువంటి ఈ యొక్క భక్తిని ప్రప్రథములో పెద్దలను చూచి గౌరవించటము, వారిని అన్ని విధములకు కూడా ప్రేమించటము, వారికి స్వాగతములు పలకటము, ఇలాంటి పవిత్రమైన వినయ విధేయతను మనం ప్రకటించాలి.
0: సన్నికర్ష ఇన్ ది ఫారం ఆఫ్ డివోషన్ హస్ టు ఎక్స్ప్రెస్ ఇట్ సెల్ఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ షోయింగ్ డ్యూ రెస్పెక్ట్ ఎల్డర్స్, షోయింగ్ లవ్ అండ్ క్యారింగ్ అవుట్ దేర్ కమాండ్స్.
1: మనతో సమానం చూచినప్పుడు వారిని ప్రేమించాలి.
0: వెన్ వీ సీ అనదర్ ఈక్వల్ ఆఫ్ అవర్స్
1: వారితో స్నేహం గావించుకోవాలి.
0: వీ హావ్ టు మేక్ ఫ్రెండ్షిప్ అండ్ లవ్ దెమ్.
1: మనకంటే చిన్నవారిని చూచి దయతో కరుణతో వారిని అన్ని విధములుగా కూడా ఆశ్రయించాలి, ఆదరించాలి.
0: ఇఫ్ వీ కమ్ అక్రాస్ పీపుల్ పూర్ లోవర్ ఇన్ సర్టన్ టర్మ్స్ కంపేర్ టు అస్ వీ షుడ్ హ్యావ్ కంపాషన్ ఫర్ దెమ్, గివ్ దెమ్ షెల్టర్ ఎన్కరేజ్మెంట్ అండ్ హెల్ప్.
1: ఈ విధంగా వారిని ఆదరించినప్పుడే మనలో ఉండినటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం చక్కగా గుర్తించుకున్న వారమవుతాం.
0: ఓన్లీ బై దిస్ పర్టికులర్ ప్రాసెస్ వుడ్ బి ఏబుల్ టు రికగ్నైజ్ ట్రూ డివినిటీ విచ్ ఇస్ ఇన్హెరెంట్.
1: ఈ విచక్షణ జ్ఞానం అనేటువంటి దాన్ని మనం పెంపొందింప చేసుకోవాలి.
0: వీ హావ్ టు డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
1: అప్పుడే మన యందున్నటువంటి యొక్క దైవత్వము దివ్యత్వము మనం కొంతవరకు పోషించుకున్న వారం కాగలం.
0: దెన్ ఓన్లీ వుడ్ హావ్ డెవలప్డ్ divinity which is in us.

0: అట్లీస్ట్ సమ్ ఎక్స్టెంట్. మన యందు మాత్రమే కాక సర్వత్రా దైవత్వం ఉన్నదనేటువంటి సత్యాన్ని కూడా మనం గుర్తించాలి.
1: వీ హావ్ టు ఆల్సో రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ దట్ డివినిటీ ఈజ్ నాట్ మెర్లీ విత్ ఇన్ అస్, డివినిటీ ఈజ్ ఎవ్రీవేర్.
0: దైవం యొక్క సర్వజ్ఞత్వాన్ని కూడా మనం ప్రకటించాలి.
1: వీ హావ్ టు ఆల్సో డిక్లేర్ బై ప్రాక్టీస్ ది ఆమ్నిషియన్స్ ఆఫ్ గాడ్.
0: ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని అనుభవించి ఆనందించి ప్రపంచమునకు అందించినటువంటి వారే గోప గోపాలు.
1: గోప గోపబాల ఆర్ దే బిలాంగ్ టు దట్ పర్టికులర్ కేటగిరీ హూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ దిస్ అండ్ హూ హ్యావ్ డిక్లేర్డ్ దిస్ టు ద వరల్డ్.
0: ఈ గోపికలు గోపబాలురు భగవంతుని యొక్క దివ్యత్వాన్ని అనుభవించి ఎన్నో విధముల వారు ఆనందించి ఆ ఆనందాన్ని లోకానికి అందిస్తూ వచ్చారు.
1: గోపికాస్ అండ్ గోపబాలాస్ ఆర్ దోస్ పీపుల్ హూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ గాడ్స్ డివినిటీ ఇన్ అన్ ఇమెన్స్ వే అండ్ ఎంజాయ్ ది ఎక్స్టసీ ఆఫ్ హిస్ కంపెనీ.
0: వారు నిరంతరం కూడా భక్తినే కావాలని ఆశిస్తూ వచ్చారు.
1: ఆల్ ద వైల్ దే వర్ ఆస్పైరింగ్ టు హ్యావ్ డివోషన్.
0: ముక్తి కంటే భక్తి పెద్దది అనేటువంటిది గొప్పది అనేటువంటి దాన్ని వారు విశ్వసిస్తూ వచ్చారు.
1: దే బిలీవ్ ఫర్మ్లీ దట్ డివోషన్ ఈజ్ సుపీరియర్ ఈవెన్ టు లిబరేషన్.
0: ప్రేమ అనేటువంటిది చాలా మధురమైనటువంటిది.
1: లవ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ స్వీట్.
0: అది దివ్యమైనటువంటిది.
1: ఇట్ ఈజ్ సేక్రెడ్ అండ్ డివైన్.
0: అదే అమృతమయమైనటువంటిది.
1: ఇట్ ఈజ్ ఇమ్మార్టల్ అండ్ ఎటర్నల్.
0: అట్టి అమృతత్వాన్ని మనం ఆనందంగా అనుభవించినప్పుడే మనము అమరత్వాన్ని పొందగలమనేటువంటి విశ్వాసం వారిది.
1: దేర్ ఫెయిత్ వాజ్ దట్ ఓన్లీ వెన్ దే ఎంజాయ్ సచ్ సేక్రెడ్ లవ్ అండ్ డివైన్ లవ్ దే వుడ్ బికమ్ ఇమ్మార్టల్.
0: అట్టి ప్రేమ అట్టి మాధుర్యము ఒక భక్తి యందు మాత్రమే ఉంటుంది.
1: సచ్ లవ్ అండ్ సచ్ స్వీట్నెస్ కెన్ బి ఫౌండ్ ఓన్లీ ఇన్ డివోషన్.
0: ఇట్టి భక్తిని మనం అనుభవించుటకు ఎట్టి సాధనలు మనం చేయనక్కర్లేదు.
1: టు ఎంజాయ్ దిస్ కైండ్ ఆఫ్ డివోషన్ దేర్ ఇస్ నో నీడ్ ఫార్
0: శ్రమలను మనం అనుభవించనక్కర్లేదు.
1: దేర్ ఇస్ నో నీడ్ ఫార్ అండర్గోయింగ్ ఎనీ ట్రబుల్స్ ఐదర్.
0: కర్మ జ్ఞాన యోగాదులకు అనేక విధమైనటువంటి శ్రమలను మనం అనుభవించవలసి వస్తుంది.
1: If you want to take the paths of karma, jnana and yoga, you may have to put yourself to various struggles.
0: Loka kalyanarthamai.
1: For the welfare of the world.
0: Iha paramana nimittamai.
1: For this world and for the world.
0: Sajiva nimittamai. Swasukha nimittamai.
1: For the enjoyment of oneself.
0: Aneka vidhamana ipati yajna yagadi tattvalu acharinchi.
1: People perform different types of yajnas and yagas.
0: Dana dharma tapasadulu kudanu acharinchi.
1: Charity and such other aspects are taken up by people for the sake of this.
0: దైవత్వాన్ని పొందుటకు ప్రయత్నిస్తూ వచ్చారు.
1: People make efforts to reach divinity.
0: కానీ యజ్ఞయాగాది కర్తవులు ఆచరించటం కానీ దాన ధర్మాది తపస్సులు ఆచరించటం కానీ ఇది సామాన్య మానవులకు ఇది సాధ్యమయ్యేటువంటిది కాదు.
1: But it is not possible for ordinary people to perform yajnas, yagas and also do penance and such other great deeds.
0: దీనిని కర్మ మార్గం అన్నారు.
1: This has been described as karma marga, path of action.
0: Nitya nitya visha parishilana salipi.
1: Carrying out inquiry into what is permanent and what
0: is impermanent. Daivattu okate anetundi dani gurtinchi.
1: Recognizing divinity which is everywhere, which is all around.
0: Nitya nitya mulayandu vicharana salipi.
1: Carrying out inquiry into what is permanent and what is impermanent.
0: Nitya anityamainatundi jagattunandu. అనగా సంసారం నందు బంధితుడు కాకుండా తప్పించుకున్నందుకు ప్రయత్నించినటువంటి వాడే జ్ఞాని.
1: జ్ఞాని ఈజ్ వన్ హూ ఆఫ్టర్ మేకింగ్ ఆల్ దీస్ ప్రాసెసెస్ విచ్ ఆర్ బీయింగ్ డిస్క్రైబ్డ్ ట్రైస్ టు ఫ్రీ హింసెల్ఫ్ ఫ్రమ్ ద వరల్డ్ విచ్ ఈస్ మండేన్ అండ్ ఫిల్స్ హింసెల్ఫ్ విత్ ది పర్మనెంట్ ఎంటిటీ ఆఫ్ డివినిటీ.
0: ఇంద్రియములను నిగ్రహించి
1: కంట్రోలింగ్ ద సెన్సెస్
0: కఠినమైనటువంటి సాధనలు సలిపి
1: క్యారింగ్ అవుట్ very rigorous spiritual exercises.
0: ఏకత్వాన్ని అనుభవించి
1: ఎంజాయింగ్ వన్నెస్ విత్ డివినిటీ.
0: దివ్యత్వాన్ని గుర్తించటమే యోగ సాధన అని.
1: రికగ్నైజింగ్ డివినిటీ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ యోగ సాధన.
0: ఈ విధంగా కఠినమైనటువంటి ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది ఇది సులభమైనటువంటి పని కాదు.
1: సచ్ కైండ్ ఆఫ్ సెన్స్ కంట్రోల్ విచ్ ఇస్ రాదర్ డిఫికల్ట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎవరీ వన్.
0: దీనిని పతంజలి యోగ చిత్తవృత్తి నిరోధక అన్నారు.
1: Patanjali has described the same thing as yogaha chitta vritti nirodhaka.
0: Okka chanamaina mani indriyamulanu manam nigrahinchukolenatundi varamu shashvatanga manam nirgrahinchukotam idi enta kathinamaina chunti pani.
1: We people who have not been able to control our own sense organs even for a moment, how can we have exercise control over our senses permanently for a long time.
0: చెప్పుట సులభమే కాని చేయుట కష్టం.
1: It is easy to say, but difficult to practice.
0: కనుక ఈ యోగ మార్గము కాని ఈ కర్మ మార్గము కాని ఈ యొక్క జ్ఞాన మార్గం కాని సామాన్య మానవులకు ఇది అసాధ్యమైనటువంటిది.
1: Be it path of action, path of yoga or path of knowledge, these are going to be very difficult for ordinary human beings.
0: Kula mata bhedamulu leka,
1: without having any distinction of
0: vayo bhedamulu leka,
1: age, sex,
0: ఏ విధమైనటువంటి నిష్టలు లేక,
1: వితౌట్ హ్యావింగ్ ఎనీ
0: కఠినమైన సాధన స్వల్పక,
1: వితౌట్ పర్ఫార్మింగ్ ఎనీ
0: సులభమైనటువంటి మార్గంలో భగవంతుని పొందుటకు ఒక భక్తి మార్గం ఒక్కటే పవిత్రమైన మార్గం.
1: ది పాత్ ఆఫ్ డివోషన్ ఇస్ ద ఓన్లీ ఈజీ పాత్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హూ కెన్ టేక్ టు రీచ్ ది డివినిటీ.
0: కనుక నిరంతరము కూడాను భగవంతుని పొందుటకు ఉండటమే అమృతత్వమని కూడా గోపికలు ప్రపంచమునకు చాటుతూ వచ్చారు.
1: గోపికాస్ హావ్ డిక్లేర్డ్ టు ద వరల్డ్ దట్ థింకింగ్ కాన్స్టెంట్లీ ఆఫ్ ద లార్డ్ అండ్ లవింగ్ ద లార్డ్ ఇస్ ఇట్సెల్ఫ్ ఇమ్మోర్టాలిటీ.
0: జలము లేక ఏ విధంగా మత్స్యములు జీవించలేవో,
1: జస్ట్ యాజ్ ఫిష్ కెనాట్ లివ్ వితౌట్ వాటర్,
0: దైవము లేక భక్తుడు జీవించలేడు.
1: A devotee can never live without God.
0: క్షణమైనా కూడాను భగవంతుని వదిలి ఉండలేడు.
1: He can never leave God's company even for a moment.
0: ఇది అవినాభావ సంబంధం అనేటువంటి యొక్క సత్యాన్ని గోపికలు చాటుతూ వచ్చారు.
1: They have declared that this is the type of relationship which a devotee has towards his chosen God.
0: కనుకనే ఆనాటి నుండి గోపికలు దైవత్వం యొక్క ఏకత్వాన్ని అనుభవించే నిమిత్తమై అనేక విధములైనటువంటి శ్రమలకు ఓర్చుకున్నారు.
1: In those days, Gopikas underwent various types of trials and tribulations in order that they can enjoy oneness with the divinity continuously.
0: దీనిని సాధ్యభక్తి అని కూడా చెప్తూ వచ్చారు.
1: The same thing has been described also as సాధ్యభక్తి.
0: దీనిని పరమభక్తి అని కూడా అన్నారు.
1: The same thing also has been described as పరమభక్తి.
0: దీనిని అనన్య భక్తి అని కూడా పిలిచారు.
1: It also has been described as అనన్య భక్తి.
0: ఎక్కడ మనకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండునో అక్కడే ప్రేమ అభివృద్ధి ఉంటుంది.
1: Wherever there is a complete and total faith, there is love and devotion.
0: ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడే శ్రద్ధ కూడాను అభివృద్ధి పొందుతుంది.
1: Where there is love, there will be natural interest.
0: ఎక్కడ శ్రద్ధ ఉండునో శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అక్కడనే మనకు జ్ఞానము లభిస్తుంది.
1: Where there is shraddha, interest and faith, there he gets wisdom.
0: జ్ఞానము లభించినప్పుడే సాధన సలుపుతాము.
1: When one acquires knowledge, one would be able to carry on.
0: సాధన సలిపిన తర్వాతనే సాధ్యం ఏర్పడుతుంది.
1: When sadhanas are exercised, spiritual exercises are carried out, he would be able to achieve the goal.
0: కనుక సాధ్యభక్తికి మూలాధారము విశ్వాసము.
1: Therefore, for సాధ్యభక్తి, the most important cornerstone is
0: కనుక విశ్వాసం ద్వారా మనం ప్రేమను అభివృద్ధి భావించుకోవాలి.
1: We have to develop love through faith.
0: కనుకనే మన యొక్క విశ్వాస ప్రేమలు రెండూ లేక దైవత్వాన్ని మనం ఏనాటి కూడా మనం అనుభవించలేము, అందుకోలేము, తెలుసుకోలేము.
1: If we do not have love and faith, we can never understand divinity any day.
0: రాత్రింపగలు కూడాను ఏ విధమైనటువంటి యొక్క అవస్థలకైనా కూడాను వారు ఏమాత్రము వెరువక దివ్యత్వమైనటువంటి కృష్ణుణ్ణి పొందాలని గోపికలు గోపాలు పరిపరి విధములు కూడా ప్రతిపించారు.
1: గోపికాస్ అండ్ గోపాలాస్ వర్ రెడీ టు అండర్గో ఎనీ అమౌంట్ ఆఫ్ ట్రబుల్ అండ్ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ నైట్ అండ్ డే ది ఆస్పైర్ టు రీచ్ కృష్ణ.
0: మధుర మోహన మురళీనాదం విన్నంత మాత్రమునే వారు మైమర్చి,
1: ద మోమెంట్ దే హర్డ్ ద స్వీట్ మ్యూజిక్ ఆఫ్ హిజ్ ఫ్లూట్ they forgot themselves.
0: మత్తులై ప్రేమోన్మత్తులై ఉన్మత్తులై అడవులంతా తిరిగారు.
1: They were intoxicated with a divine madness and ran into the forest in search of their chosen deity.
0: అర్ధరాత్రి సమయమునందు కూడాను తమను తాము ఆ మురళీనాదమును కేవలము భ్రమతో అనుభవించటం చేతని కృష్ణుడు ఊదుతున్నాడనేటువంటి యొక్క భావం వారిలో ఆవిర్భవించినప్పుడు భవనమును వదలి ఉద్యానవనముల యందు ప్రవేశిస్తూ వచ్చారు.
1: ఈవెన్ ఇన్ ద డెడ్ ఆఫ్ ద నైట్ యాజ్ ది బిగాన్ ఇమాజినింగ్ ది స్వీట్ మ్యూజిక్ ఆఫ్ ద ఫ్లూట్. made by Lord Krishna more on account of imagination. They left their palaces, ran into the gardens in search of the sweet Lord.
0: అర్ధరాత్రి సమయంలో బృందావనములో కృష్ణుడు ఎక్కడ కనిపిస్తాడు?
1: ఇన్ ద డేట్ ఆఫ్ ద నైట్ ఇన్ బృందావన్ వేర్ డు యు గెట్ కృష్ణ?
0: వారి హృదయంలో ఉండేటువంటి యొక్క కృష్ణుడే వారికి ప్రతిబింబించి వారికి ఈ విధమైనటువంటి మధురగానమును వినిపిస్తూ వచ్చాడు.
1: కృష్ణ హూ ఈజ్ రిసైడింగ్ ఇన్ దర్ ఓన్ హార్ట్స్ గేవ్ దెమ్ దిస్ ఎక్స్పీరియన్స్ అండ్ మేడ్ దెమ్ ఫీల్ దట్ కృష్ణ ఈజ్

0: they began appealing whether such sweet Lord is hiding himself with them.
1: ఈ విధంగా వారి యొక్క పరితాపము సర్వవ్యాపకత్వాన్ని ప్రపంచమును చాటుతూ వచ్చిందే కాని తమ యందు లేడు, ఏ పొదలు ఎందు ఉన్నాడనేటువంటి యొక్క అజ్ఞానంతో వెతకటం కాదు గోపికల యొక్క స్వభావం.
0: గోపికాస్ నేచర్ వాజ్ నాట్ యాజ్ ఇఫ్ దేవర్ ఇగ్నోరెంట్ అండ్ దే డిడ్ నాట్ నో దట్ కృష్ణ వాజ్ నాట్ హైడింగ్ హిమ్సెల్ఫ్ దేర్. ఇట్ ఓన్లీ స్ప్రెడ్స్ అండ్ డిక్లర్స్ టు ద వరల్డ్ దట్ దే బిలీవ్డ్ ఇన్ ది ఆమ్నిషియన్స్ ఆఫ్ కృష్ణ. దే థాట్ కృష్ణ ఈజ్ అవైలబుల్ ఎవ్రీవేర్.
1: గోపికల యొక్క భక్తి ప్రపత్తులు ఒక్క కృష్ణునికి తప్ప అన్యులకు ఏమాత్రం కూడా తెలియదు.
0: The devotion and the type of surrender that the Gopikas had towards Krishna was known only to Krishna, to none else.
1: Okanoka samayamlo nenu panditunna nenchuvanti ahankaram cheta uddavudu prepallalo praveshinchi Gopikalaku edo oka yogamunu bodhisthanani taanu pracharam chestu vachadu.
0: Once upon a time, Uddhava got the feeling that he is a great pandit and he knew many things. He went to Repalle and he wanted to preach to Gopikas Vedanta.
1: గోపికలు చేరారు.
0: గోపికాస్ అసెంబ్లీ దేర్.
1: ఏ యోగము చెప్పుతాడు మా వియోగమునకు ఏమాత్రం కూడా అడ్డు లేకుండా నిరంతరము కృష్ణుడితో సంయోగమయ్యేటువంటి యోగం ఏమన్నా తెలుపుతాడో ఏమో అని ఆశతో పరిగెత్తి వచ్చారు.
0: దే ర్యాన్ టు హిమ్ విత్ ది ఫాండ్ ఫీలింగ్ దట్ వాట్ ఎవర్ హీ టెల్స్ మే నాట్ సెపరేట్ కృష్ణ, ది కంటిన్యూస్ ఫీలింగ్ అండ్ మెంటల్ అసోసియేషన్ విత్ కృష్ణ.
1: అందులో ఒక గోపిక ఉద్ధవుని ప్రశ్నించింది.
0: One Gopika questioned Uddhava like this.
1: Ayya Mahanubhava, meerevaru maaku avakaraledu kaani mee upadesham emito maaku samyogam kalpisthava maaku viyogam kalpinchadaniki vachava motta motta deenu telapamannindi.
0: Oh great one, we do not know who you are, we are not interested either, but we would like to know whether you have come here to separate us from Krishna or to join us with Krishna.
1: భగవంతుని పొందేటువంటి యోగం మీకు తెలపడానికి వచ్చానని చెప్పాడు.
0: He said that I have come to teach you as to how to go near the Lord and how.
1: మీ యోగము మాకు అక్కరలేదు, మాకు ఈ ప్రపంచపు భోగము మాకు అక్కరలేదు, కృష్ణ యొక్క సంయోగం మాకు కావాలి అన్నాడు.
0: They said we are not interested in your yoga. We are not interested in the luxuries of the world and the comforts of the world. We are interested in having constant company of the sweet Krishna.
1: Nirantaram Krishna yokka murugi nadamu maa yokka chevulu yendu nindi untunnadi.
0: Continuously and eternally we have been listening the music of Krishna in our
1: inkoka shabdam maa yokka karnadvantram dwara cheradaniki avakasam ledu.
0: There is no room for any other sound to enter into our ears.
1: మా కన్ను నిండా ఆ సుందరమైనటువంటి కృష్ణ విగ్రహము నిండి ఉంటున్నది, తేజరిల్లుతూ ఉంటుండాలి, ప్రకాశిస్తూ ఉంటుండాలి.
0: Our eyes are full of the sweet splendorous form of Krishna.
1: కనుక ఈ కన్నులు మరొక వస్తువును చూడలేవు.
0: These eyes are not prepared to have a look at any second object.
1: నిరంతరము ఆ మృదు మధురమైనటువంటి యొక్క ఆ కృష్ణనామం మా నాలుక పైన నాట్యమాడుతూ ఉంటుండాలి.
0: Eternally the name of Krishna is doing its own dance on our tongue.
1: కనుక ఇంకొక పదం ఈ నాలుక ఉచ్చరించలేదు.
0: అవర్ టంగ్స్ ఆర్ నాట్ ప్రిపేర్ టు అట్టర్ ఎ వర్డ్ అదర్ దాన్ కృష్ణాస్ నేమ్.
1: మధురాతి మధురమైనటువంటి ఆ యొక్క కృష్ణ ప్రేమ మా యొక్క మనసులో నిండి ఉంటుండాలి.
0: అవర్ మైండ్స్ అండ్ హార్ట్స్ ఆర్ ఫుల్ ఆఫ్ ద స్వీట్ లవ్ ఆఫ్ ద లార్డ్ కృష్ణ.
1: కనుక హృదయమంతా కూడా కృష్ణ యొక్క మధుర నామం లోపల, మధుర ప్రేమ లోపల, మధుర కీర్తన లోపల, మధుర శ్రవణం లోపల మునిగి ఉంటున్నటువంటి ఈ గోపికలకు మరొక వేదం మాకు అక్కర్లేదని, మరొక యోగం అక్కర్లేదని.
0: Gopikas whose hearts are full of the sweet love, sweet form, sweet world, sweet music of Krishna are not prepared to listen to any other thing. We don't want any other yoga, they declared to Uddhava.
1: ఈ మాటలు విన్నంత మాత్రమే ఉద్ధవునికి చాలా ఆనందం కలిగింది.
0: Uddhava was thrilled when he heard these words.
1: ఈ భగవత్ తత్వం అనేటువంటిది విద్యల వల్ల కాని, యోగముల వల్ల కాని, పాండిత్యం వల్ల కాని, తెలివితేటల వల్ల కాని లభించేటువంటిది కాదని తనలో తాను యోచించుకున్నాడు.
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ అండ్ ది స్వీట్నెస్ ఆఫ్ డివినిటీ కెనాట్ బి ఒబ్టైన్డ్ బై ఎనీ పర్సన్ బై మియర్ స్టడీస్, బై మియర్ క్లవర్నెస్ అండ్ సచ్ అదర్ కైండ్ ఆఫ్ ఓన్లీ థింగ్స్.
1: ఇది కేవలము ఒక భగవత్ ప్రేమతోనే మాత్రమే ఇది పొందుటకు సాధ్యమవుతుందని తాను నిశ్చయించుకున్నాడు.
0: He came to the conclusion that it is possible to obtain this only through sweet love for Lord.
1: ఈ భావము తనలో తాను గుర్తించుకుని గోపిక యొక్క భక్తి ప్రపత్రుని ఎంతనో వర్ణించుకున్నాడు.
0: He recognized this in himself and he was so much appreciative of the Gopikas and their devotion to Krishna.
1: మరొక ప్రశ్న వేశాడు ఈ ఉద్ధవుడు.
0: Still he put one more question to them, to the Gopikas.
1: మీరు బృందావనం సంచరిస్తున్నారు, పుష్పములను ప్రశ్నిస్తున్నారు, మొక్కలను విచారిస్తున్నారు, పొదలంతా వెతుకుతున్నారు, ఈ ఏ రీతిగా మీరు ఈ కృష్ణ యొక్క సంబంధ బాంధవ్యం కలిగి ఉండాలని మీరు ఆశిస్తున్నారని ప్రశ్నించాడు.
0: హీ క్వశ్చన్ దెమ్, వెల్ యు హావ్ బీన్ వాండరింగ్ ఇన్ బృందావన్, యు ఆర్ గోయింగ్ టు ట్రీస్ ప్లాంట్స్ క్రీపర్స్ ఫ్లవర్స్ అండ్ ఇన్ సర్చ్ ఆఫ్ కృష్ణ, క్వశ్చనింగ్ అబౌట్ కృష్ణ ఎట్సెట్రా, వాట్ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ డూ యూ వాంట్ టు హ్యావ్ విత్ కృష్ణ?
1: విశ్వమే భగవత్ యొక్క స్వరూపము.
0: ది వరల్డ్ ఈస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: కొండలు, అడవులు, వృక్షములు అన్ని కూడా భగవంతుని యొక్క ఆకారములే.
0: ది మౌంటైన్స్, ది ట్రీస్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్
1: ఏకోహం బహుశ్యామని భగవంతుని యొక్క సంకల్పం చేతని సర్వస్వము కూడా ఆవిర్భవించింది.
0: ఎవ్రీథింగ్ హ్యాస్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ బై ది విల్ ఆఫ్ గాడ్, ది సెడ్.
1: అటువంటి ప్రతి వస్తువునందును, ప్రతి అణువునందును నా పరమాత్మను మేము పొందాలి అనేటువంటి యొక్క ఆశను వారు వెలుబుచ్చారు గోపికలు.
0: గోపికాస్ డిక్లేర్ టు ఉద్ధవ that our desire is to find Krishna in every atom, in every object and experience this.
1: అలాంటి సత్వం లోపల భగవంతుని అనుభవించేటువంటి దీంట్లో ఏకత్వాన్ని పొందాలని వారు ఆశించారు.
0: They continuously aspire to have unity with divinity.
1: వృక్షంబువై తాను కొనుకొందుచుండిన వల్లికమై మేము అందుకొందుకున్నారు.
0: If Krishna were to become a tree, we would love to become creepers round Krishna.
1: Pushpambu ai taanu polukunduchuntina tummedanai meemu tiruguchundunnaru.
0: If Krishna were to become a flower, we would love to become bees.
1: Meeru parvatamai taanu prakatinchuchundina chalayeru meemu andulo pravahinchuchundunnaru.
0: If Krishna were to be a mountain, Meru mountain, we would like to be streams flowing on that Meru mountain.
1: Ananta aakashame taanaina meemu chinna chukka roopai vidanlo jerugutundunnaru.
0: If we take the form of the sky, we would like to shine as small little stars in the sky.
1: Samudrame taanaina parchukoni paaradam meemu cheliyorumai annaru.
0: If he were to become ocean, we would like to become streams and rivers and merge in him.
1: Yedo oka vidhamuga krishnunto meemu cheri povali.
0: In some form or the other, we would always love to be associated
1: krishnunto cheri undatame maa yokka amrutattvamu, krishnunto cheri undatame maa mukti tattvamu.
0: All that we aspire for in terms of immortality and everything, liberation is
1: meem edabaatunu ye maatramu ye naadu kudanu ye chalam kudanu meem aashinchamu.
0: To have continuous company, we cannot bear separation even for a minute.
1: Kaaranam atani yokka pratibimbalame meem.
0: The reason is we are only the reflection of Krishna.
1: Dinini puraskarinchukuni ye vedamulu tatvam asi prajnanam brahma ayamatma brahma aham brahmasmi anetunti mahavakyamuluga nirupistu vachinayi.
0: All the four mahavakyas declared in Veda, tatvam asi, ayamatma brahma, aham brahmasmi,
1: ee mahavakyamulanni kudanu taane ఇది ఇదే తాను అనేటువంటి యొక్క ఏకత్వాన్ని కూడా నిరూపిస్తూ వచ్చాయి.
0: ఆల్ దీస్ ఫోర్ మహావాక్యాస్ ఓన్లీ ప్రూవ్ ద టైప్ ఆఫ్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ గాడ్ అండ్ డివోటీ, దట్ ఇస్ అన్ ఆబ్జెక్ట్ అండ్ రిఫ్లెక్షన్.
1: అర్థం చేసుకోలేనిటువంటి యొక్క మానవత్వము ఈనాడు భిన్నత్వాన్ని అభివృద్ధి పరచుకొని దైవత్వాన్ని విస్మరించి జీవిత తత్వంలో అనేక రకములైనటువంటి కష్టములకు గురి అవుతున్నారు.
0: హ్యూమన్ బీయింగ్స్ టుడే are not able to understand this kind of relationship that exists between God and the devotee, and therefore they are suffering the separation and also coming to this particular miserable state.
1: Mrugamulandu pasipachadulu yendu kudanu daivattu aneetundi gocharistu untundali.
0: In the animals as well as in birds you find divinity.
1: Prati anuvunandu kudanu, prati krimikeetukadulu yendu kudanu daivattam untundali.
0: In every atom, in every small little worm, you have divinity.
1: Chimayandu brahmanandu kudanu untunadani Tyagaraja kudanu varninchadu.
0: Tyagaraja also has described that God exists, be it in a small ant or in a mountain.
1: Kani itti pavitramainatundi ekatvanni manam anubhavinchatam ledu.
0: But we are not experiencing this kind of sacred experience.
1: Matalato maatrame varninchutunnam kani kriyaacharanalo shunyamai pothunnam.
0: We are describing only in words, but in practice we are becoming a big zero.
1: అందువల్ల మన జీవితం అనేటువంటి అనేక విధమైనటువంటి సమస్యలతో కూడి ఉంటున్నది.
0: దట్ ఈస్ వై అవర్ లైఫ్ ఈస్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్.
1: విశ్వాసము గాఢమైనటువంటిదిగా లేదు.
0: ఫెయిత్ ఈస్ నాట్ ఫోర్.
1: అవసరం వచ్చినప్పుడు మాత్రమే దైవత్వం మనకు కావాలి.
0: ఓన్లీ వెన్ దర్ ఇస్ ఎ నీడ్ వి థింక్ ఆఫ్ గాడ్.
1: అవసరం తీరిన తర్వాత దైవత్వం మనకు అక్కరలేదు.
0: ది మోమెంట్ దట్ అవర్ నీడ్ ఈస్ ఓవర్ వి ఫర్గెట్ గాడ్.
1: ఇది కేవలం ఆకలైన సమయంలో అన్నం భుజించటం అన్నట్టుగా ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఆస్పైరింగ్ టు హ్యావ్ ఫుడ్ వెన్ యు ఆర్ హంగ్రీ.
1: ఈ ఆకలి తిన్నంత మాత్రమే తీరేటువంటిది కాదు.
0: ది టైప్ ఆఫ్ హంగర్ దట్
1: యు చర్వపత్రికుంటుండాలి.
0: థ్రూఅవుట్ ద లైఫ్ యూ షుడ్ హ్యావ్ దిస్ పర్టికులర్ హంగర్.
1: కనుక ఇదే విధంగానే పునరపి జననం, పునరపి మరణం, ఈ విధంగా జనన మరణాల మధ్య లోపలే మన జీవితమును అంకితం గావించుకున్న జనన మరణములకు అతీతమైనటువంటి యొక్క అమృతత్వాన్ని మనం పొందేది ఎప్పుడు?
0: That is why we are having this kind of birth, death and again rebirth. And if we go on following this particular path, when can we see the birthlessness?
1: కనుక మనం ఈనాడు గుర్తించవలసినటువంటి విషయము దైవత్వమునకును జీవితత్వమునకును ఏకత్వం అనేటువంటిది ఉన్నది అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: Today we will have to recognize the truth that there is unity between the divinity and also the devotee.
1: ఈ సత్యాన్ని మనం విశ్వసించక, ఈ సత్యాన్ని ఆచరించక ఇన్ని విధములైనటువంటి సాధనలు సలిపినప్పటికీ మనము పొందవలసిన గమ్యాన్ని పొందలేము.
0: Without having firm faith in this and without practicing this particular thing, we can never achieve the goal.
1: సర్వస్వము మన యందే ఉంటుండి కూడాను ఏదో పరదేశమునందు వెతకడానికి ప్రయత్నించుకోవటం, ఇది అజ్ఞానం యొక్క మూల లక్షణం.
0: It becomes an act of ignorance on our part if we go on searching divinity outside, although it is existing within us.
1: ఇంటి ఎందు జ్యోతి వెలుగుతుండగా పొరుగు ఇంటికి అగ్గి కరుణనే అరుగనేలా?
0: When you are having light and fire in your own house, why go in search of fire to the neighboring
1: జ్యోతి? ఆ పరం జ్యోతి, ఆ అఖండ జ్యోతి, ఆ అద్వైత జ్యోతి మన ఎందే ఉంటుండగా ఏదో అల్పమైనటువంటి జ్యోతుల కోసం మనం ఆశ్రయించి అరుణ్లు దాచి మన జీవితమును అంకితం గావిస్తున్నాం. ఇదే పెద్ద అజ్ఞానం.
0: ద గ్రేట్ లైట్, స్పిరిచువల్ లైట్, the advaitic light, although it is within us, we are still searching for it outside and elsewhere. This is ignorance.
1: Kanukade daivattam anetundi mana hrudaya sthayilo untunnadi.
0: Divinity is in our own heart.
1: Itti daivattamu oka krishna tattvamu annaru.
0: Krishna tattva is one such divinity.
1: Keshavaya namaha, Narayana namaha, Madhavaya namaha, Vasudhaya namaha anetundi ee naamulu anniti endukodanu కృష్ణనామం పరిపూర్ణ అవతార తత్వము అని కూడా ఇందులో నిర్ణయం చేస్తూ వచ్చింది.
0: వెన్ యూ గో ఆన్ రిపీటింగ్ వేరియస్ నేమ్స్, కేశవాయ నమః, మసూదనాయ నమః, మాధవాయ నమః అండ్ ఆల్ దాట్, యూ కమ్ టు ది లాస్ట్ వన్ అండ్ దట్ ఇస్ కృష్ణతత్వం.
1: విచిష్టుడు పరిపూర్ణ స్వరూపుడు, పరిపూర్ణ అవతారము అన్నింది.
0: ఇట్ ఈస్ ఫుల్ అవతార్ అండ్ ఇట్ ఈస్ ఫుల్ నెస్ ఇన్ ఇట్సెల్ఫ్.
1: దీనికి కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్?
1: అవతారములు అన్నీ ఒక్కటే అయినప్పటికీ ఈ కృష్ణావతారం మాత్రం పరిపూర్ణ అవతారం అంటలో దీనిలో ఉన్నటువంటి విశిష్టత ఏమిటి?
0: ఆల్ ది అవతారాస్ ఇన్ ఎ వే ఆర్ ఫుల్ అవతారాస్, బట్ వాట్ ఈస్ ది రీజన్ యాజ్ టు వై కృష్ణావతార అలోన్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ ఫుల్ అవతార్?
1: ఇది పూర్ణావతారమని, అర్ధావతారమని, కాలావతారమని అవతారాలు ఈ భేదము లేవు.
0: ఇన్ అవతార్ యు కాంట్ గెట్ ఎ ఫుల్ అవతార్, హాఫ్ అవతార్ అండ్ ఎ క్వార్టర్ అవతార్.
1: ఆ కాలానుగుణ్యంగా ఆ దేశ పాత్రను అనుసరించి ఆ పరిస్థితుల స్థితిగతులను కూడా పురస్కరించుకుని అవతారం యొక్క తత్వము కొన్నింటిని మాత్రమే ప్రచురిస్తూ వస్తుంది, ప్రకటిస్తూ వస్తుంది.
0: డిపెండింగ్ అపాన్ ద టైమ్, ద కంట్రీ, ద ప్లేస్ అండ్ ద సిచ్యుయేషన్, ది అవతార్ రివీల్స్ ఇట్ సెల్ఫ్ టు దట్ లిమిటెడ్ ఎక్స్టెంట్.
1: కనుకనే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్పూర్ణ ముదచ్చితే అని అన్ని పూర్ణత్వమే.
0: దట్ ఈస్ వై ఇట్ ఇస్ సెడ్ దేర్ ఇస్ ఓన్లీ ఫుల్నెస్. దట్ ఈస్ ఫుల్, దిస్ ఇస్ ఫుల్.
1: మనము కేవలం క్వాంటిటీని చూచి మనం ఈ చిన్నది పెద్దది అని భావిస్తున్నాము.
0: వీ గెట్ ఇన్ టు ది డెల్యూటెడ్ ఫీలింగ్ అండ్ సపరేట్నెస్ ఆన్ ది బేసిస్ ఆఫ్ క్వాంటిటీ విచ్ వీ సీ.
1: ఇక్కడ క్వాలిటీ దీని యొక్క పూర్ణత్వం మనం విచారించాలి.
0: దిస్ ఫుల్నెస్ ఆర్ పూర్ణత్వ ఈస్ బీయింగ్ రెఫర్డ్ టు ది క్వాలిటీ అండ్ నాట్ క్వాంటిటీ.
1: అదే విధంగానే దైవత్వం అనేటువంటిది అన్ని అవతారములందు కూడాను పూర్ణత్వంగానే ఉంటుంటాడు.
0: డివినిటీ ఈజ్ found in its fullness in all the avatars.
1: Aithe konni konni sandarbhamulandu roopa naamamulu puraskarinchukoni deeniki aneka vidhamunti arthamulu kalpistu vacharu maha panditulu.
0: The great pandits have been attributing and giving different meanings to different names of the avatar.
1: Ikkada krishnaha ani oka padam undi. Krishnaha.
0: There is a word krishnaha.
1: Ka sha na.
0: Ka sha na are the letters.
1: Idi krishna.
0: This is krishna.
1: Kani indulo mari kodi peru kuda untundadi.
0: There are a few other names also associated with this.
1: Ka, ra, sha, na, ha. Idi aidu aksharamulu.
0: The same Krishna can be described in five letters. Ka, ra, sha, na, ha.
1: Ee aidu aksharamulu lopala kodanu anantamainatunti oka divyattam koodi untundadi.
0: In these five letters, immense divinity is available.
1: Ka అనేటువంటిది దీని యొక్క అంతరార్థాన్ని మనం గుర్తించాలి.
0: ఫస్ట్ లెటర్స్ రికగ్నైజ్ అండ్ అండర్స్టాండ్ ద ఇన్నర్
1: అనగా కమల కాంతుడు.
0: క రెఫర్స్ టు కమలకాంత.
1: ఈ కమలకాంతుడు కాకుండా కమలేశ్వరుడు.
0: హీఈస్ ఆల్సో కమలేశ్వర.
1: కమలగర్భుడు.
0: హీఈస్ ఆల్సో కమలగర్భ.
1: అనగా సూర్యోదయమైన తక్షణమే కమలములు విచ్చుతూ ఉంటాయి.
0: As soon as there is sunrise,
1: దీని వల్ల కమల బాంధవుడు అని కూడా ఉంటుండాలి.
0: The lotus blossoms, that is why he has also been described as kamala bandhava.
1: అనగా దైవత్వం అనేటువంటిది మనలో ఆవిర్భవించిన తక్షణమే హృదయం వికసిస్తుంది. హృదయ కమలం వికసిస్తుంది.
0: ద మూమెంట్ డివినిటీ మేనిఫెస్ట్ ఇన్ us, అవర్ హార్ట్స్ బ్లాజమ్.
1: కనుకనే కకారం అనేటువంటిది వికసింపజేసేటువంటి యొక్క సూర్యతత్వంగా తీసుకున్నారు.
0: Therefore, they be described as that capacity which can enable
1: us to blossom. And
0: this is an aspect of sun. Ra is taken as the aspect of Rama, which can give a lot of joy.
1: Sha ane ekunti sadguneshwari sampannudaina kunti yokka ishru vishnutvanga bhavistu vacharu.
0: Sha has been associated with vishnutva, which is full of the six
1: aspects of divinity. ఒక విధమైనటువంటి నరసింహావతారంగా భావిస్తూ వచ్చారు.
0: ద లెటర్ నా స్టాండ్స్ ఫర్ నరసింహావతార.
1: అనగా నరసింహ నరుడు మృగము రెండింటి యొక్క ఏకత్వంగా భావిస్తూ వచ్చారు.
0: ఇట్ ఈస్ ఎన్ అసోసియేషన్ ఆఫ్ నర అండ్ కాంబినేషన్ ఆఫ్ నర మ్యాన్ అండ్ ఎనిమల్.
1: ఆ అనేటువంటిది అక్షర స్వరూపుడైనటువంటి వాడు.
0: ఆ స్టాండ్స్ ఫర్ అక్షర స్వరూప
1: నిరంతరము క్షయము లేనటువంటి వాడు.
0: ద వన్ హూ డస్ నాట్ నో వాట్ ద డిక్లైన్ ఈస్.
1: కనుక ఇలాంటి అక్షర అర్థములను మాత్రమే పురస్కరించుకుని దైవత్వం అనేటువంటిది ఈ పరిపూర్ణత్వంతో కూడినటువంటిది కృష్ణత్వ కృష్ణావతారం అని భావిస్తూ వచ్చారు.
0: పీపుల్ హావ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అండర్స్టూడ్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ ఫైవ్ లెటర్స్ ది కృష్ణత్వ ఈజ్ ఫుల్ డివినిటీ అండ్ ఇమెన్స్ డివినిటీ.
1: మరికొంతమంది ఈ కృష్ణ అనేటువంటిది ఆనంద తత్వంగా తీసుకుంటూ వచ్చారు.
0: సమ్ అదర్ పీపుల్ took this krishnatva as
1: satchit ananda swarupudu krishnudu annaru.
0: The principle of delight, and he has been described as satchit ananda swarupa.
1: Krishna anaga nallati vaadu ani artham.
0: Krishna also means a dark one.
1: Ajnanamunu pariharam gaavinchetuvanti satchit ananda swarupude krishnudu ani.
0: It also means that he is one who can destroy ignorance by his splendorous
1: kanuka
0: qualities.
1: Perlaku enni arthamulaina manam cheyavachu.
0: Therefore, names can be given different meanings.
1: పేరు పెట్టినవే కానీ పుట్టినవి కాదు.
0: Name has been given. Name is born on its own.
1: కనుక దైవత్వం అనేటువంటిది సర్వత్రా కూడాను సర్వకాలము యందు కూడాను ఏకత్వంతో ఉండినటువంటి పూర్ణత్వమే.
0: Divinity therefore is fullness which existed all the while and right from the beginning till
1: కేవలం మానవులు వారి వారి తెలివితేటలను భక్తి ప్రపత్తులను ఆశ్రయించేసుకుని తద్వారా భగవంతుని వర్ణిస్తూ వచ్చారు.
0: However, men began describing God in the light of their own cleverness and their own capacity.
1: ఈ విధమైన వర్ణనలు గావించినప్పటికీ అది వారి యొక్క అభిరుచులు మాత్రమే కాని దైవం యొక్క నిజతత్వములు కాదు.
0: But whatever description has been given by man is only reflection of their own taste and temperaments.
1: సముద్రములో అనంతమైనటువంటి జలం ఉంటుండాలి.
0: Ocean has immense water.
1: ఎవరెవరు ఎంతెంత పాత్రను తీసుకుని పోతారో ఆ పాత్రకు మాత్రమే ఆ నీరుని తీసుకుని రాగలరు.
0: But what quantity of water can be brought by a person depends upon the vessel.
1: అదేవిధంగా భక్తులు పండితులు దాసులు ఇలాంటి వారు వారి వారి భావోద్రేకముల చేత ఆ భగవంతుని యొక్క పవిత్రమైనటువంటి యొక్క గమ్యములను కొన్ని విధమైన మర్మములను దివ్యమైనటువంటి రమ్యములను భావించుకుంటూ వచ్చారు.
0: ఇన్ ద సేమ్ వే డివోటీస్ అండ్ ఆల్సో పండిట్స్ బిగాన్ డిస్క్రైబింగ్ గాడ్ అకార్డింగ్ టు దేర్ ఓన్ కెపాసిటీస్ దేర్ ఓన్ టెంపర్మెంట్ దేర్ ఓన్ అండర్స్టాండింగ్ దేర్ ఓన్ పవర్స్ టు కాంప్రహెండ్.
1: ఆకాశములో ఎన్నో పక్షులు ఎగురుతుంటాయి.
0: దేర్ కెన్ బి ఎ నంబర్ ఆఫ్ బర్డ్స్
1: వాటి రెక్కల బలమును పురస్కరించుకుని ఆయా స్థాయికి పోయి ఎగురుతుంటాయి, తిరిగి మరీ క్రిందికి వచ్చి పడుతుంటాయి.
0: విచ్ ఎ బర్డ్ కెన్ ఫ్లై డిపెండ్స్ అపాన్ ది పవర్ ఆఫ్ దేర్ ఓన్ వింగ్స్ అండ్ దేర్ ఓన్ కెపాసిటీ టు ఫ్లై.
1: కనుక
0: ఈ
1: పాండిత్యము చేతను విద్యా చేతను దైవత్వాన్ని అనేక రకములుగా కూడా వారు వర్ణిస్తూ రావచ్చు.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ ది స్కాలర్షిప్ విచ్ దే హ్యావ్ అండ్ ది ఎడ్యుకేషన్ విచ్ దే హ్యావ్ దే మే గో ఆన్ డిస్క్రైబింగ్ డివినిటీ ఇన్ డిఫరెంట్
1: వేస్. కేవలం వారి భావరాలే కాని భగవంతుని యొక్క తత్వంలో నిజంగా కాదు.
0: ఆల్ దీస్ డిస్క్రిప్షన్స్ ఆర్ ఓన్లీ దేర్ ఓన్ ఫీలింగ్స్ దేర్ ఓన్ ఇమాజినేషన్.
1: భగవంతుని వదించడం ఎవరి తరమూ కాదు.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డిస్క్రైబ్ గాడ్.
1: మరి అదే పండితులే చెప్తున్నారు, యథోవాచి నివర్తంతే అప్రాప్య మనసాసహ, మనసును కాని వాక్కును కాని సాధ్యము కానటువంటి తత్వం నీది అని వారే తిరిగి వర్ణిస్తుంటారు.
0: దీస్ వెరీ పీపుల్ డిస్క్రైబ్ గాడ్ హూ కెనాట్ బి కాంప్రహెండెడ్ బై మైండ్ ఆర్ హూ కెనాట్ బి డిస్క్రైబ్ బై వర్డ్.
1: కనుక దైవత్వాన్ని మనము ప్రత్యేకమైన దివ్యత్వంగా భావించుకోనకుండా, మానవత్వం కూడా దైవత్వంతో వేరుగా మనము విశ్వసించక, దైవత్వం మా ఏకత్వంతో కూడినటువంటి బింబ ప్రతిబింబం సత్యాన్ని మనం గుర్తించాలి.
0: దేర్ఫోర్ వి హావ్ ద ఫ్యాక్ట్ దట్ డివినిటీ అంటే ఆర్ ఓన్లీ వన్ అండ్ ద సేమ్. వన్ ఇస్ ది ఆబ్జెక్ట్, ది అదర్ ఇస్ ద రిఫ్లెక్షన్. వి షుడ్ నాట్ బ్రింగ్ అబౌట్ ఎ ఆర్టిఫిషియల్ డిస్టింక్షన్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్.
1: ఒక చిన్న ఉదాహరణము,
0: దేర్ ఇస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ హియర్.
1: ఒక గింజ ఉంటుంటాది,
0: దేర్ ఇస్ ఎ సీడ్స్.
1: ఆ గింజల్లో రెండు బద్దలుగా ఉంటుంటాయి.
0: ఇట్ హ్యాస్ టూ పార్ట్స్.
1: రెండు బద్దలు చేరినప్పుడే ఇది మొక్కగా తయారవుతుంది.
0: వెన్ దీస్ టూ పార్ట్స్ ఆర్ ఇంటాక్ట్
1: ఇందులో ఏ బద్ద విడివిడిగా అయినప్పటికీ ఇది మొక్కగా రాదు.
0: ఇట్ కెన్ స్ప్రౌట్ ఓన్లీ వెన్ దే ఆర్ టుగెదర్. ఇఫ్ దే ఆర్ సెపరేటెడ్ ఇట్ ఇస్ నాట్.
1: అందుకోసం జీవాత్మ పరమాత్మ అనేటువంటి రెండు బద్దములు చేరినప్పుడే, బద్దలు చేరినప్పుడే సృష్టి అనేటువంటి వృక్షము ఏర్పడుతూ ఉంటుండాలి.
0: If the tree of creation can sprout and function only when divinity and also the man come together.
1: కనుక భక్తుడు లేక భగవంతుడు లేడు.
0: There is no God without devotee.
1: భగవంతుడు లేక భక్తుడు లేడు.
0: There is no devotee without God.
1: భగవంతుడు ఏ విధంగా భక్తులను సృష్టిస్తున్నాడో భక్తులు కూడాను భగవంతుడిని ఆ విధంగా సృష్టించాలి.
0: Just as God is creating devotees according to his own likes, devotees also can create God according to their own liking.
1: దానిని ధ్యానము అని పేరు పెట్టుకుంటూ వచ్చారు.
0: This has been described as meditation.
1: అనగా తనయందు ఆ భగవంతుని యొక్క రూపనామమును చిత్రించుకుంటూ, తనలో తాను భవించుకుంటూ, అనేక విధములుగా ఆ రూపాన్ని సాక్షాత్కరింపజేసుకోవడానికి తగిన కృషి చేయటం.
0: Meditation therefore refers to the type of whatever he wants to describe and picture God in himself. In that particular form he go on picturing and creating God in his own mind.
1: Kanuka daivatvame kevalam srishtikarta ani cheppudoka veelu kaadu, daivatvanni kudanu srishtimpa cheseetundi oka manavatvam pavitramainatundi.
0: Therefore it may not be correct to say God only is the creator and God creates. Even a devotee can create God within himself.
1: Anduvaranane jantunam narajanma dullabham annaru.
0: That is why such a great place is given for
1: manava janmam chala durlabhamainatundi annaru.
0: Human birth is difficult to obtain.
1: Ee padanni ekkado oka kukka vinindatta paapam.
0: It appears one dog heard this particular statement.
1: Eviti జంతువునాం నరజన్మ దుర్లభమని, మేము కూడా జంతువులమే, మాకంటే మానవుడు ఎంత గొప్పవాడు, ఎట్ల గొప్పవాడు.
0: ది డాగ్ బిగాన్ క్వశ్చనింగ్, ఇట్ అపియర్స్ మ్యాన్ ఈస్ ది గ్రేటెస్ట్ అమంగ్ ద ఎనిమల్స్. వీఆర్ ఆల్సో ఎనిమల్స్. వై షుడ్ మ్యాన్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ఎ గ్రేటర్ అనిమల్? నో, సర్టన్లీ నాట్.
1: మేమే గొప్పవారమన్నారు.
0: వీఆర్ గ్రేటర్ దాన్ మ్యాన్. ది డాగ్స్
1: కారణమేమనగా పట్టెడు అన్నము కోసమని వారి కొంపలు కాచుకుంటూ, వారి చుట్టూ తిరుగుకుంటూ, వాడు కొట్టినా తిట్టినా గాని పిచ్చిన తక్షణమే తోకల్లాడించుకుంటూ వెంటపోతున్నాం. ఈ కృతజ్ఞత మానవులకుందా?
0: బికాస్ వీ హ్యావ్ ఎ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎ ఫిస్ట్ ఫుల్ ఆఫ్ ఫుడ్ దట్ ఈస్ గివెన్ టు అస్. వీఆర్ సో లాయల్. వీ ఫాలో ది మాస్టర్. వీ సర్వ్ ద మాస్టర్ అండ్ వీఆర్ గ్రేట్ఫుల్ టు ద మాస్టర్.
1: భగవంతుడు తిండి తింటున్నారు.
0: God's food is being
1: భగవంతుడు ఇచ్చిన జలమును తాగుతున్నారు.
0: పీపుల్ ఆర్ డ్రింకింగ్ వాటర్ గివెన్ అండ్ సప్లై.
1: భగవంతుడు ఇచ్చిన గాలిని పీల్చుతున్నారు.
0: వీఆర్ బ్రీతింగ్ ది ఎయిర్ సప్లై.
1: భగవంతుని యొక్క ప్రసాదమే.
0: ఎవ్రీథింగ్ ఈస్ ది గిఫ్ట్ గివెన్ బై
1: దానిని అనుభవిస్తూ భగవంతుని మర్చిపోతున్నారు క్రూరులై.
0: మెన్ ఆర్ ఫర్గెటింగ్ గాడ్ అండ్ బికమింగ్ క్రూయల్.
1: ఉపకారం చేసినటువంటి భగవంతునికి అపకారము చల్లపెడుతున్నారు.
0: మ్యాన్ హస్ బీన్ రిటర్నింగ్ ఇన్గ్రాటిట్యూడ్ టు గాడ్.
1: మాకైనా కృతజ్ఞత ఉంది, మీరు కృతజ్ఞులుగా తయారవుతున్నారు కాబట్టి మాకంటే మీరు ఎట్ల గొప్పవారు.
0: వీ హ్యావ్ దట్ సెన్స్ ఆఫ్ గ్రేట్ఫుల్నెస్ అండ్ గ్రాటిట్యూడ్ బట్ యు ఆర్ అన్గ్రేట్ఫుల్ అండ్ యూ హ్యావ్ ఇన్గ్రాటిట్యూడ్. హౌ కెన్ యూ బి డిస్క్రైబ్డ్ యాజ్ గ్రేటర్ దాన్ వీ.
1: మా యజమానుడు మన అనేక విధములు హింసించినప్పటికీ ఆ కృతజ్ఞత చేత నా పేరు పెట్టించినమే నేను తోకల్లాడించుకుంటూ అతనికి వినయ విధేయతను నేను అందిస్తున్నాను.
0: Even when the master ill treats us, gives us some trouble, etc., the moment he calls us by the name that has been given to us, we just go very lovingly to him.
1: Kani manavudu maa peru vinnante maatramane chee chee chee ani dooram kodutunnaru.
0: But what is man doing? The moment he thinks of, he comes across the word dog, he condemns it with all meanness.
1: Kanaka manavunni chee chee chee ani dooram cheyali ante kani mammalu cheyadaniki veelledu.
0: It would be appropriate to condemn the man.
1: We should not do lies.
0: We don't utter lies.
1: అన్యాయము చల్లబెట్టడం లేదు.
0: We do not do any injury.
1: ప్రవేశించడం లేదు.
0: We do not take the wrong.
1: మా దురాశ అంతకంటే లేదు.
0: We do not have greed.
1: ఇలాంటి త్యాగమైనటువంటి మా జీవితానికి మమ్మల్ని చులకనగా భావించుకోవటము ఇది మానవత్వానికి ఒక తీరని లోటు అన్నారు.
0: If man considers dogs in a mean way, it is a reflection upon their own poor intelligence, because our lives are full of sacrifice, unlike the lives which are selfish of human beings.
1: Chadavulu chadivi evi prayojanam?
0: What is the use of having a lot of
1: education? Enni padavulu yeli evi prayojanam?
0: What is the use of occupying
1: the highest position? Enta telugu cheyadam evi prayojanam?
0: What is the use of having so much of
1: knowledge? Maakunna kritagnata meeku lekunda potundadi.
0: You do not have the gratitude which we have towards our master.
1: Karuka జంతువునాం నరజన్మ దుర్లభం అనేటువంటిది ఎందుకు? జంతువునాం సునక జన్మ దుర్లభం అను.
0: వై షుడ్ ఇట్ బి జస్ట్ సెడ్ దట్ ఇస్ డిఫికల్ట్ టు ఆబ్టెయిన్ ది బర్త్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్? ఇట్ వుడ్ బి మోర్ అప్రోప్రియేట్ టు సే ఇట్ ఇస్ డిఫికల్ట్ టు ఆబ్టెయిన్ ది బర్త్ ఆఫ్ ఎ డాగ్.
1: కనుక ఈనాడు కుక్కల కంటే హీనమైపోతున్నారు మానవత్వం.
0: టుడే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ మ్యాన్ ఈస్
1: స్వార్థం స్వార్థం స్వార్థం ఆడంబరం.
0: మ్యాన్ ఈస్ గెటింగ్ డిగ్రేడెడ్ ఇట్ వర్స్ దాన్ ఈవెన్ డాగ్స్. A selfishness to the core.
1: ఇలాంటి వారు భక్తులు భక్తులం అంటే ఎట్లా భక్తులం అవుతాం?
0: If you go on calling yourselves as devotees, can you really be devotees?
1: నీ స్వార్థము సప్రయోజన నిమిత్తమై నీవు ఆచరిస్తున్నావు కానీ దైవానుగ్రహం కోసమని దైవానందం నిమిత్తమై నీవు ఆచరించటం లేదు.
0: All the actions you perform are performed on account of selfishness and self interest, not to serve the God and not to earn his grace.
1: నీవు దైవము యొక్క అంశమును అనేటువంటి ఒక తత్వం నీవు గాఢంగా విశ్వసించినప్పుడు ఈ స్వార్థము సప్రయోజనము త్యజిస్తావు.
0: ద మోమెంట్ యు రియలైజ్ దట్ యు ఆర్ ఎన్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ, యు బి ఏబుల్ టు ఓవర్కమ్ దిస్ కైండ్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫిష్ డిజైర్స్ అండ్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్.
1: దేహము ఒక రథము,
0: బాడీ ఈజ్ ఓన్లీ ఎ చారియట్.
1: ఆత్మ రథికుడు,
0: ఆత్మ ఈజ్ ద చారియట్.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం అనుభవించాలి.
0: We should experience unity between the charioteer occupying the chariot and running the
1: chariot. మానవుల యందు అనేక రకములైనటువంటి భేదములు ఉండవచ్చును.
0: There could be a number of differences between man and man.
1: ఇంత సృష్టి లోపల కూడాను ఏ యొక్క మానవుల్లో ఇద్దరైనా కూడాను సమానంగా కనిపించేటువంటి వారు లేరు.
0: In this vast creation you can't come across two people who are exactly
1: ఏ యందు భేదములు కనిపిస్తూనే ఉంటుంటాయి.
0: There could be some kind of difference or the other between two persons.
1: అమడ బిడ్డలైనా కూడా ఎందుకు భేదములు కనిపిస్తుంటాయి.
0: ఈవెన్ ఇఫ్ దే ఆర్ ట్విన్స్ దేర్ విల్ బి సమ్ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ ఆర్ ది అదర్ బిట్వీన్.
1: ఈ భేదములు అభివృద్ధి పరిచేటువంటి వారు లోకములో కొల్లలు కలర్.
0: దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ పీపుల్ హూ కెన్ ఎక్స్ట్రా దీస్ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్.
1: కానీ అన్నింటి ఎందు ఉన్నటువంటి ఏకత్వాన్ని చూపించేటువంటి వాడు ఒక్కడ చాలు మనకు.
0: ఇట్ వుడ్ బి సఫిషియంట్ ఈవెన్ ఇఫ్ దేర్ ఇస్ వన్ హూ షోస్ ఇన్ అండర్లైన్ యూనిటీ అమంగ్ ఆల్ ద హ్యూమన్.
1: ఆహార నిద్ర భయ మేజనాలు ఎందు సర్వులు సమానమే.
0: In terms of food, sleep and such other mundane things,
1: janana maranamulu yendu sarvulu samaname, kotisrudu gaani kooti peda gaani.
0: Be he the richest person or the poorest person, they are the same.
1: Itti samattamainatte atma tattvam nandu nijamainatte rati tattvam manamu abhivruddhi parchukovali.
0: In terms of atma, we should develop equality.
1: Andari yendu unnatundi atma okkate.
0: Atma residing in every heart is one and the same.
1: Aneka patram lopala చంద్రుడి యొక్క ప్రతిబింబం కనిపిస్తుంటుండాలి, కానీ అది ప్రతిబింబమే. ఈ ప్రతిబింబం ఎక్కడ పోయి చేరుతుండాలి? బింబంలోనే చేరుతుండాలి. అదే విధంగానే ఈ యొక్క దేహములన్నీ కూడా కొన్ని పాత్రల వంటివి.
0: మూన్ లైట్ ఈస్ రిఫ్లెక్టెడ్ ఇన్ ది
2: vessels. In the same way, God has been reflected in the human bodies which are vessels.
1: ఈ పాత్రల యొక్క ప్రమాణములు ప్రత్యేకంగా ఉండవచ్చును.
2: There is a distinction and separateness for these bodies.
1: కానీ అన్నిటి ఎందుకును ప్రతిబింబించేటువంటి ఆత్మ ఒక్కటే.
2: But the reflection which you get in each one of these bodies is the same, and that is of divinity.
1: అట్టి ఏకత్వమైనటువంటి ఆత్మ తత్వాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి.
2: We have to develop that kind of feeling and that kind of
1: దాన్ని మనము అభివృద్ధి పరచుకోకుండా.
2: If we don't develop that kind of feeling,
1: నీ యొక్క అహంకారం చేత నీ పదవులు నీ విద్యలు నీ అధికారం ఇవే అని యోచించవలసింది.
2: Is it your position, your own education, your own power which you have to indulge in?
1: ఇవన్నీ కూడా నువ్వు తుమ్మునంతలో తోలిపోవు తొమ్మిది తరణ తోలుబొమ్మ అన్నారు. ఈ తోలుబొమ్మ యొక్క తత్వాన్ని నీవు ఆధారంగా తీసుకుంటున్నావు.
2: These are all such impermanent things which are associated with the impermanent body.
1: ఇవి కదిలిపోయే మేఘం వంటివి.
2: దిస్ ఆర్ ఆల్ పాసింగ్ క్లౌడ్.
1: కరిగిపోయే ఐస్ వంటిది.
2: దిస్ సంథింగ్ లైక్ ఐస్ విచ్ మెల్ట్స్ అవే.
1: ఇలాంటి యొక్క జీవితత్వాన్ని నీవు సత్యంగా భావించుకుని నిత్య సత్య నిర్మలమైనటువంటి ఆత్మతత్వాన్ని విస్మరిస్తూ ఉన్నావు.
2: వై డూ యూ బేస్ ఆల్ యువర్ ఫెయిత్ అండ్ యాక్షన్స్ ఆన్ దిస్ ఇంపర్మనెంట్ బాడీ విచ్ గోస్ అవే అండ్ ఫర్గెట్ డివినిటీ విచ్ ఇస్ పర్మనెంట్?
1: ఏ నాటికి నీ వెంట అజంతా ఇంటా ఉండవు.
2: దిస్ బాడీ ఈజ్ నాట్ గోయింగ్ టు బి విత్ యూ ఫర్ ఎవర్.
1: ఎప్పటికీ ఏనాటికైనా కూడాను మరువనటువంటిది విడవనటువంటిది కదలనటువంటిది తిరగనటువంటిది ఒక్కటే, అదే ఆత్మతత్వం.
2: ఇట్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ విచ్ కెన్ విచ్ విల్ నెవర్ డెసర్ట్ యూ, విచ్ విల్ ఆల్వేస్ బి విత్ యూ, బి ఇట్ టుడే ఆర్ ఎనీ అదర్ డే, బి ఇట్ నౌ ఆర్ అదర్ డే.
1: అలాంటి సత్యనిత్యమైనటువంటి దాన్ని మనం ఆధారంగా చేసుకుని
2: వీ హావ్ టు బేస్ ఆల్ అవర్ యాక్షన్స్
1: అనిత్యము అసత్యమైన జగత్ వ్యవహారములందు మిథ్యముగా భావించుకుని
2: we have to consider the worldly activities and the worldly life.
1: జీవితి యాత్రను సాగించుకోవాలి.
2: we have to carry on our life.
1: ఈ జగత్తు అనేటువంటిది శాశ్వతం కాదు.
2: world is not permanent.
1: పుట్టక పూర్వం మనకి ఈ జగత్తు లేదు.
2: before we were born the world.
1: మరణించిన తర్వాత ఈ జగత్తు లేదు.
2: once we die the world doesn't exist.
1: ఈ జన్మమరణములకు మధ్యలో వచ్చి చేరినటువంటిది ఈ జగత్తు.
2: in between birth and death you come across this particular world.
1: ఇంతే కాదు.
2: not merely this.
1: పగటి పూట చూసేటువంటి ఈ జగత్తు రాత్రిలో మనకు కనిపించదు.
2: ద వరల్డ్ విచ్ యూ సీ అండ్ విట్నెస్ డ్యూరింగ్ ద డే ఇస్ నాట్ సీన్ ఇన్ ద నైట్.
1: ఈ స్వప్నంలో లేనటువంటి జగత్తు పగలులో కనిపించదు.
2: ద వరల్డ్ విచ్ యూ సీ ఇన్ డ్రీమ్ ఇస్ నాట్ ఫౌండ్ వెన్ యూ ఆర్ అవేక్.
1: కనుక ఇవి రెండింటి ఎందుకు కూడా నువ్వు మిథ్యమైనటువంటి ఒక సత్యాన్ని మనం గుర్తిస్తున్నాము.
2: ద టైప్ ఆఫ్ ట్రూత్ విచ్ ఇస్ మిథ్యా ఈజ్ ఎక్స్పీరియన్స్ బిట్వీన్ దీస్ టూ స్టేట్స్ ఆఫ్ డ్రీమ్ అండ్ వేకింగ్.
1: ఇలాంటి వచ్చి పోయేటువంటి ఒక జగత్తు నిమిత్తమై మనం అనేక విధములుగా భ్రమలను పెంచుకుని
2: the world which appears and disappears in this particular way, why should we develop such kind of delusion and illusions on this world?
1: mana swastharupamainatundi yokka atma tattvanni manam marchipothunnam.
2: we are forgetting our true nature which is atma tattva itself.
1: kanuka manam swastharupa sandarshananni manam anubhavinchadaniki tagina krishi cheyali.
2: we have to make efforts to come in face to face with our own real nature.
1: ee jagattunnundu shashvathamainatundi aanandam manaku labhinchadu.
2: In this world, you can never get permanent bliss.
1: దీని పేరే అనిత్యం అసుఖం లోకం.
2: The very name of this world is the permanent world and temporary world. Happiness is impermanent.
1: సత్యమైనటువంటి ఈ యొక్క జగత్తునందు నిత్య సత్యమైనటువంటి యొక్క ఆనందాన్ని అనుభవించిన కోరటం అనేటువంటిది పెద్ద అజ్ఞానం.
2: ఇట్ ఈస్ ఇగ్నోరెన్స్ ఆఫ్ ది హైయెస్ట్ ఆర్డర్ టు ఎక్స్పెక్ట్ టు ఎంజాయ్ పర్మనెంట్ హ్యాపీనెస్ అండ్ జాయ్ ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ఇట్సెల్ఫ్ ఇంపర్మనెంట్.
1: మన చదువులందు
2: in all our education,
1: మన తెలివితేటలందు,
2: in all our
1: మన ఆచరణయందు,
2: in our prayer,
1: మన అనుష్ఠానములందు,
2: in whatever
1: మన ఆలోచనలయందు,
2: in all our thoughts,
1: మన అనుభూతియందు,
2: in all our experience,
1: ఆత్మతత్వం ఒక్కటి మాత్రమే ఉంటుండాలి.
2: ఆత్మతత్వం is the only thing which is common.
1: దాన్ని మాత్రం మనం ఆనందంగా ఆశ్రయించినప్పుడే ఈ సర్వస్వాన్ని కూడా మనము లోపరుచుకున్న వారం అవుతాం.
2: ఇఫ్ యూ కెన్ టేక్ షెల్టర్ అండర్ ఆత్మతత్వం ఇన్ ద రియల్ వే, we will be able to have control over all.
1: అప్పుడే మన యొక్క ఇంద్రియములను కూడా మనం నిగ్రహించుకున్న వారం అవుతాం.
2: దెన్ ఓన్లీ వీ కెన్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ అవర్ సెన్సెస్.
1: 6 సంవత్సరముల పిల్లవాడు ప్రహ్లాదుడు.
2: ప్రహ్లాద వాజ్ ఎ 6-year-old child.
1: దైవత్వం అనేటువంటి తనలో ప్రకటించడం చేత, ప్రభవించడం చేత, ప్రకాశించడం చేత తండ్రికి కూడా బుద్ధులు నేర్పేటువంటి యొక్క పుత్రుడిగా తయారయ్యాడు.
2: He became a son who was able to teach proper lessons even to the father because divinity manifested in him.
1: బోధించడానికి వయసు ప్రమాణం కాదు, ప్రధానం కాదు.
2: ఫర్ టీచింగ్ అండ్ ఫర్ గివింగ్ కరెక్ట్ నాలెడ్జ్ ఏజ్ ఇస్ నాట్
1: కులము గోత్రము మనకు ఆధారం కాదు.
2: క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ ఆర్ నాట్ ఇంపార్టెంట్,
1: ధనము పెద్ద ఇది మనకు అవసరం లేదు,
2: మనీ వెల్త్ అండ్ పొజిషన్ ఆర్ ఆల్సో నాట్ ఇంపార్టెంట్.
1: అందువలన వాల్మీకి ఎవ్వని వంశం అని తెలివాడు.
2: దట్ ఈస్ వై ఇట్ హెస్ బీన్ ఆస్క్డ్ టు విచ్ పర్టికులర్ క్లాన్ ఆర్ కమ్యూనిటీ డస్ వాల్మీకి బిలాంగ్.
1: నందుండి ఏ పల్లి ఎందు పుట్టే,
2: వేర్ వాజ్ నంద బోర్న్,
1: ధరకు చేరినంత ధనము కలిగి ఉండే,
2: వాట్ అమౌంట్ ఆఫ్ వెల్త్ డిడ్ పూర్
1: గజరాజు ఏ విద్య కలిగి ఉండే,
2: వాట్ ఎడ్యుకేషన్ డిడ్ ఎలిఫెంట్ హ్యావ్,
1: వసుడు ధ్రువుడి ఎంత వయసు కలిగి ఉండే,
2: వాట్ ఏజ్ డిడ్ ధ్రువ హ్యావ్,
1: శబరి ఎంత శక్తి కలిగి ఉండే,
2: వాట్ పవర్ అండ్ కెపాసిటీ డిడ్
1: విదురునికి ఎంత విద్యామతి ఉండే,
2: వాట్ క్యాస్ట్ విచ్ విదుర హ్యావ్,
1: తిమ్మనికి ఎంత తెలివి ఉండే,
2: వాట్ ఇంటెలిజెన్స్ డిడ్ హనుమాన్ హ్యావ్.
1: ఇదంతా కూడాను దైవ ప్రార్థన వలనే, దైవ ప్రేమ చేతనే దీని విలువను సంపాదించుకున్నారు.
2: ఆల్ దీస్ పవర్స్ అండ్ కెపాసిటీస్ ఆర్ ఒబ్టైన్ బై ఆల్ దీస్ పర్సన్స్ హూ హావ్ బీన్ మెన్షన్ ఓన్లీ బై ప్రేయర్ అండ్ గ్రేస్ ఆఫ్ గాడ్.
1: కేవలం కోతి చంచలత్వానికి పుట్టిన ఇల్లు పెట్టిన పేరు.
2: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎ మంకీ, ఇట్ ఈస్ అనదర్ నేమ్ ఫర్ ఫికల్నెస్.
1: కానీ రాముల పైన ఉన్నటువంటి విశ్వాసమే సర్వబలమును చేకూర్చుకోగలిగింది.
2: It is the faith which that monkey had in Rama which gave such extraordinary powers and capacities for it.
1: Hanumantudu gunavantudu balavantudu ilanti vaadainappudikini tana yokka balam paina tana gunam paina tana yokka dini paina tana aashrayinchaka Ramunu paina maatrame tana yokka sarvasvanni daraboosukunnadu.
2: Hanumanta was a person with full of capacities, power, cleverness, intelligence, but still he did not base all his life
1: మహాగుణవంతుడు.
2: హీ టుక్ షెల్టర్ అండర్ రామ.
1: చాలా బలవంతుడు.
2: హీ వాస్ ఎ వెరీ వర్చువస్ పర్సన్,
1: మహాశాంతవంతుడు,
2: స్ట్రాంగ్ పర్సన్, ఎ పీస్.
1: కనుకనే అతనికి టైటిల్స్ ఇంతా ఉన్నాయి, శాంతుడు, గుణవంతుడు, బలవంతుడు, హనుమంతుడు అని.
2: దట్ ఇస్ వై ఆల్ దీస్ టైటిల్స్ హావ్ బీన్ గివెన్ టు హనుమాన్ యాజ్ ద వన్ హూ హ్యాడ్.
1: అలాంటి వాడు లంకలో ప్రవేశించినప్పుడు రాక్షసులంతా ప్రశ్నిస్తారు, ఇంత చిన్న కోతి ఇంత పెద్ద బలముతో ఇన్ని విధములకో కూడా నువ్వు రాక్షసులు జయిస్తున్నది, నీవెవరయ్యా అని ప్రశ్నించారు.
2: వెన్ సచ్ ఎ హైలీ అకాంప్లిష్డ్ హనుమాన్ ఎంటర్డ్ లంక, రాక్షస హస్ డెమన్స్ హూ వర్స్ షాక్ అట్
1: తన యొక్క బలాన్ని, తన యొక్క గుణాన్ని, తన యొక్క శాంతిని ఏమాత్రమూ ప్రకటించుకోలేదు.
2: హూ ఆర్ యూ ది ఆస్క్? హీ నెవర్ బిగాన్ డిస్క్రైబింగ్ అబౌట్ హిజ్ ఓన్ కెపాసిటీస్, ప్రవెస్, పవర్స్, అకాంప్లిష్మెంట్స్ ఎట్సెట్రా.
1: ఒక్కటి మాత్రమే చెప్పాడు, హీ దాసోహం కోసలేంద్రస్య, ఆ రామచంద్రుడి యొక్క దాసుడు అన్నాడు.
2: హీ డిస్క్రైబ్ హిమ్సెల్ఫ్ యాజ్ ద సర్వెంట్ ఆఫ్ శ్రీరామ.
1: ఇప్పుడు మన వారు ఎవరైనా నీవెవరయ్యా అంటే, ఓ సోన్సో సోన్సో పెద్ద ఏబీసీడీ నుంచి కూడా నువ్వు జడ్ వరకు డిగ్రీలు చెప్పుకుంటూ వస్తుంటాము.
2: ఇఫ్ ఎనీవన్ వర్ టు ఆస్క్ అస్ వెల్ హూ ఆర్ యూ, వీ గెట్ ఇంటాక్సికేటెడ్ ఇన్ డిస్క్రైబింగ్.
1: ఇంకా ఎన్నెన్నో చెప్పుకుంటారు, అవన్నీ చెప్పుకుంటే గానీ వీడికి బలం రాదు.
2: ఎక్స్ మినిస్టర్ అండ్ ఎక్స్ అండ్ ఎక్స్ అండ్ ఎక్స్,
1: మన బలాలు ఇవి దుర్బలాలు.
2: డూ సచ్ డిస్క్రిప్షన్స్ రియలీ స్పీక్ ఆఫ్ అవర్ స్ట్రెంగ్త్? ఇట్ ఇస్ ఓన్లీ అవర్ వీక్నెస్, నాట్
1: డమ్మిడీకి పనికిరానటువంటివి.
2: ఆల్ ద థింగ్స్ విచ్ యూ హ్యాడ్ ఇన్ ద పాస్ట్,
1: పదవులు పోయిన తర్వాత బజార్లో పెట్టి అమ్మినా కొనుగెట్టుకుంటే వారు లేరు.
2: Once you lose your power and position, you are treated worse than a useless thing.
1: నీ నిజమైన బలము, నీ నిజమైన పదవి ఆత్మస్వరూపుడు సున్వంత విశ్వే అమృతస్య పుత్ర, నేను అమృతపుత్రుణ్ణి, దైవం యొక్క అంశాన్ని అని చెప్పుకోవటమే నిజమైన గౌరవం.
2: యువర్ ట్రూ పవర్ లైస్ ఇన్ యువర్ డిక్లరింగ్ దట్ యు ఆర్ ద ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ, యువర్ ద సన్ ఆఫ్ డివినిటీ.
1: ఇలాంటి యొక్క ధైర్యాన్ని, సాహసాన్ని, నిజతత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: We have to recognize this particular truth and we should develop this courage to declare ourselves as
1: ఈ విధమైనటువంటి యొక్క భక్తులు, మన కార్యానిమిత్తమై ఆచరించే భక్తులు ఏనాటికి మనకి పనికిరావు.
2: And the other types of devotees who do not recognize this particular thing can never be useful.
1: మన పని జరిగినా భగవంతుని నమస్కారం చేస్తున్నాం. ఇప్పుడు
2: devotees today are such that
1: మన పని విఫలమైపోయినా నా ఫోటోను తీసి లోపల పెట్టేస్తాం.
2: If we succeed in our efforts and in fulfilling our wishes, we worship the God.
1: Otherwise, we will be the
2: Can you be so mean as to establish relationship with God for the sake of fulfillment of such mean
1: desires? ప్రబలుతుండని నీకు ఆలయమున మర్చన లవియగున.
2: Is it possible to fix a small limited place?
1: కోటి సూర్యుల కాంతి మేటి కలిగిన నీకు ప్రమేయ ద్వీపమునెవరు పట్టగలరు?
2: God who is occupying the entire universe, how can he be put
1: in the universe? అందని వాడవు నీ రూపుగను వలన ఎవరి తరము?
2: Who can describe your formless form?
1: సర్వజీవులు యందు సంచరించే నీకు సరి అయిన పేరు సాధ్యమగున?
2: Is it possible to give a name to you who is found in every human being?
1: బ్రహ్మాండమంతట బొద్దలో నున్నట్టు నీకు బచ్చభోజ్యమును ఎవరు పట్టగలరు?
2: The one in whose stomach the entire cosmos resides, how can you
1: ఎవరు వస్తు తెలియచున్నది నంది సాయిబాబయ్యనొచ్చు ఇతరమైనది ఎవరేమి ఎరుగరయ్యా?
2: People really do not know who Sai Baba is. Sai Baba
1: కేవలము ఒక రూపనామమునే మనం ఆధారం చేసుకుంటూ కూర్చున్నామే కాని ఆ దివ్యమైనటువంటి ప్రేమతత్వాన్ని కానీ ఆ సత్చిత్ ఆనందం యొక్క రహస్యాన్ని కానీ మనం గుర్తించుటకు ప్రయత్నించటం లేదు.
2: We are merely basing all our understanding on the basis of the name and the form. We are not able to understand the inherent divinity which is in the
1: Krishna tattvanni kudanu kamsu ga aariti gane bhavistu vachadu.
2: Kamsa also was taking Krishna tattva in the physical form.
1: Idu chinna pillavadu.
2: He was thinking Krishna was a small boy.
1: Edo konni rakamla emnatunte oka shaktulu kaligi aanni vidhamainatunte oka konni mesmerism anaga konni maayalu salputunnadu.
2: He was thinking that Krishna was having only some kind of small powers and he is using
1: the divine shakti gaane kaadan cheppina vaadinchadu.
2: He argued that it is not the power of divinity at all.
1: Inga Shishupala Dantavakraduniki cheppanakkaraledu.
2: It is not possible to describe how foolish Shishupala and Dantavakra were.
1: Dharmaraju varu paadapu pooja chesi adiniki aneka vidhamulaga okarunu rajyamunu paripalinchadaniki Krishnaarjunu konutuku prayatninchaga Shishupaladu cheptunnadu.
2: When Dharmaraja was offering worship of the feet of Lord Krishna, Shishupala began describing Krishna.
1: Snanamu cheyu aa javarandra cheelalu kaajechinanduka poojaniku.
2: Should Krishna be worshipped for stealing the sarees of those ladies when they were taking bath?
1: Golla bhoomondato jallalaadannaku harinchinanduka ardhamijuta.
2: Is it offering argya to you because you are just spending playful time with Gopika?
1: Chalunika kattipetta panchangam inka.
2: You close all this kind of
1: vagaragulavo ko Sri Krishna sannitimpa.
2: Don't go on describing and praising Krishna.
1: Nooru jilkalu chetunnadu ilanti Krishnudu pogalatakottama.
2: Can you just go on praising such a Krishna? He asked.
1: Kaduku ilanti durmargam kudanu ee naadu aneka vidhanga abhrudhi avutuntadi.
2: Even today this kind of arrogance and ignorance is spreading.
1: Kevalamu dehasattvanni,
2: only the physical aspect of
1: లౌకిక సంబంధమైనటువంటి జగత్ తత్వాన్ని వారు యోచిస్తూ ఉంటారు.
2: ఓన్లీ దిస్ ఫిజికల్ అండ్ ది వరల్డ్ రిలేషన్షిప్ దే బిల్డ్.
1: అంతర్శక్తిని, ఆత్మతత్వాన్ని, ఆనంద స్వరూపాన్ని వారు గుర్తించడానికి తగిన శక్తివంతులు కాలేకపోతున్నారు.
2: ద ఇన్నర్ పవర్ and the power of atma and the power of delight and bliss which this particular body embodies, they have not been able to recognize.
1: Yuga yugamulu nundi kodunu konasagutu ostundadi.
2: This is the story of yuga after yuga.
1: Prati avataram nandukolanu ilanti dandamulu rendu kodunu chakkala vale rekkala vale bayaldeetu ostunnayi.
2: In every avatar this kind of things went on side by side.
1: కనుక కృష్ణ జన్మాష్టమి అనగా కేవలం ఒక విధమైనటువంటి జ్ఞాపకార్థమై మనం ఆచరించుకోవటమే గాని కృష్ణునికి జన్మమే లేదు.
2: వెన్ వీఆర్ సెలబ్రేటింగ్ కృష్ణ జన్మాష్టమి, ఇట్ ఈస్ ఓన్లీ టు రిమైండ్ అవర్ సెల్స్ ఆఫ్ వాట్ కృష్ణ ప్రిన్సిపల్ వాస్. ఇన్ ఫ్యాక్ట్ కృష్ణ డస్ నాట్ హ్యావ్ ఎనీ బర్త్ అట్ ఆల్.
1: జన్మ సంస్థాపన నిమిత్తమే అవతరిస్తారు.
2: అండ్ ద పవర్ ఆఫ్ ఆత్మ అండ్ ద పవర్ ఆఫ్ డిలైట్ అండ్ బ్లిస్ విచ్ దిస్ పర్టికులర్ బాడీ ఎంబాడీస్, దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రైజ్.
1: యుగ యుగముల నుండి కూడా కొనసాగుతూ వస్తుంది.
2: This is the story of you.

0: was, in fact, Krishna does not have any birth at all.
1: Dharma samsthapana nimittame avatarishtunnadani manu bhavistuntaru.
0: We think that Krishna has taken birth in order to establish dharma.
1: Dushtunnu shikshinchadamu, shishyulanu rakshinchadamu ani.
0: To punish the wicked and to protect the virtuous.
1: Idi kevalamu kontamandi vishwasamu matrame idi.
0: This is only in a way faith of a few people.
1: Dharma samsthapana anetundi kuda kaadu.
0: It is not even dharma samsthapana.
1: Dharmam ante ye dharmam?
0: What is the meaning of real dharma? What type of dharma do you
1: are talking about? Prakrutamainatu dharma samrakshana kosam vastunnada?
0: Is it the dharma which is incidental to this world?
1: Attaiti petayagamlo dharma rakshinchinappudu aparigamlo tirigi dharmam enduku chinchipovali?
0: If that is the type of dharma which you are referring to, if dharma was already established in Treta Yuga,
1: Dwaparayugamlo tirigi dharmam rakshinchinappudu kaliyugamlo enduku dharmam nashinchipovali?
0: How did it decline during Dwapara Yuga? How did it decline again in Kali Yuga?
1: Laukika sambandhamainatundi dharmamlaku sambandhinchinatundi kaadu.
0: The dharma which people are understanding in a worldly sense is not the dharma.
1: Idi urdhva dharma anetundi okati untundali.
0: There is another dharma called urdhva dharma.
1: Adi hrudaya dharmam.
0: That is the dharma of the heart.
1: అట్టి హృదయ ధర్మాన్ని మానవుడు దినదినమునకు క్షీణించిపోతుండాలి.
0: దిస్ కైండ్ ఆఫ్ హృదయ ధర్మ ఇస్ డిక్లైనింగ్ ఇన్ మ్యాన్ డే ఆఫ్టర్ డే.
1: అనగా ఏ రీతిగా క్షీణించిపోతుండాలి? మన దృష్టిని బహిర్దృష్టి గావించుకోవటం చేతనే.
0: హౌ ఈస్ దిస్ పర్టికులర్ ధర్మ డిక్లైనింగ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ మ్యాన్? బై ఎక్స్టర్నలైజింగ్ అవర్ విజన్ దిస్ ధర్మ ఇస్ డిక్లైనింగ్.
1: ఈ విషయం ఎందు మాత్రమే ప్రవేశించేటువంటి యొక్క మనస్తత్వాన్ని మనం అభివృద్ధి పరుచుకుంటున్నాము.
0: వీఆర్ డెవలపింగ్ ఏ టైప్ ఆఫ్ మెంటల్ యాటిట్యూడ్ అండ్ అటాచ్మెంట్ టు ది ఎక్స్టర్నల్ వరల్డ్.
1: అంతర్దృష్టి మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: ఎంతకాలం
1: మనం అభివృద్ధి పరచుకుందామో పశ్యతీతి పశువు అని.
0: సో
1: బయట దృష్టి కలిగినటువంటి వాడు పశువు తప్ప మనిషి కాదు ఉన్నాడు.
0: సో లాంగ్ యాజ్ వీ డెవలప్ ది ఎక్స్టర్నల్ విజన్ అండ్ అవుట్వర్డ్ విజన్ వీ కెన్ బి కంపేర్డ్ ఓన్లీ టు ఎనిమల్.
1: ఎవడు అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకున్నా వాడే మానవుడు.
0: Only that person who can develop the introverted vision.
1: ఎవరివంత వర్ణించినప్పటికీ తనలో ఉన్నటువంటి మంచి చెడ్డలు తనకు మాత్రమే గోచరమవుతాయి.
0: Only that particular person can be called as a true human being. He only would be able to recognize
1: తనకు తాను తన యొక్క ప్రవర్తన తన యొక్క నిజతత్వము తాను తృప్తి పడేటువంటి యొక్క తత్వమే నిజ ధర్మం.
0: The true dharma is to satisfy oneself that
1: అది self satisfaction.
0: That he is following the right path. That is self satisfaction.
1: నేను మంచిగా ఉన్నాను అనేటువంటిది నీవు నోటితో చెప్పవచ్చును, కానీ నీవెంత మంచిగా ఉన్నావు నీకు మాత్రమే తెలుసు.
0: వెదర్ యు ఆర్ ఫాలోయింగ్ ద రైట్ పాత్ ఆర్ నాట్ యు అలోన్ నో. యు మే యాక్ట్
1: ఏమిటి దేహం ఒక సెల్ఫ్ కాదు.
0: వాట్ డస్ దిస్ సెల్ఫ్ రెఫర్ టు? డస్ ఇట్ రెఫర్ టు ద బాడీ?
1: అదే ఆత్మ.
0: సెల్ఫ్ రెఫర్స్ దేర్ టు ఆత్మ.
1: దేహము నేనేటువంటి యొక్క సెల్ఫ్ పోవాలి.
0: One should give up the feeling that he is the body.
1: Atmane nene kunti yaka selfish ravali.
0: He should develop that self feeling.
1: Kalupane selflessness self is real self annaru.
0: That is why it is said selflessness self alone is real self.
1: Manamu ee deha bhrantito kaakunda atma bhrantito manam jeevinchalani prayatninchali.
0: We have to constantly live with the feeling of atma, not with the feeling of body.
1: మనము కేవలం ఇచ్చా ఐచ్ఛలపైన ఆధారపడి దైవత్వాన్ని మనము సంయోగ వియోగములతో అనుభవిస్తూ వస్తున్నాము.
0: బికాస్ వీ బేస్ ఆల్ అవర్ లైఫ్ ఆన్ ద లైక్స్ అండ్ డిస్లైక్స్ వీ గెట్ అసోసియేషన్ అండ్ సెపరేషన్ ఫ్రమ్ గాడ్.
1: పచ్చిగడ్డి చేతితో చూపితే పశువైనా పరిగెత్తి వస్తుంది.
0: ఇఫ్ యూ వర్ టు ఆఫర్ గ్రీన్ గ్రాస్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ అన్ ఎనిమల్ ఇట్ విల్ రన్ టు యూ.
1: తుంటకర్ర చేతిలో తీసుకుంటే పశువైనా పరిగెత్తిపోతుంది.
0: యూ టేక్ ఎ స్టిక్ ఈవెన్ అన్ ఎనిమల్ విల్ రన్ అవే ఫ్రమ్ యూ.
1: ఇస్తానంటే రావటము కొడతానంటే పరిగెత్తటము ఇది పశు లక్షణాలు.
0: ఇట్ ఈస్ ది నేచర్ ఆఫ్ అన్ అనిమల్ టు బి అట్రాక్టెడ్ బై సమ్ కైండ్ ఆఫ్ ఇండ్యూస్మెంట్ దట్ వెన్ ఇట్ ఇస్ గివెన్.
1: ఇచ్చినా కొట్టినా తిట్టినా అన్నింటికి నువ్వు సహించుకుని ఉండేటువంటి నిజమైనటువంటి ఒక సహన ధర్మం.
0: ద రియల్ సహన ధర్మ ఈస్ వన్ విచ్ ఈస్ ప్రిపేర్ టు యాక్సెప్ట్ వెన్ ఇట్ ఈస్ గివెన్ వెన్ ఇట్ ఈస్ డిజైర్డ్.
1: అదే సహనా భవతు సహనో భవంతు.
0: When it is denied and when even one is beaten, one should not run away.
1: Sahasratisha purushaha sahasraksha sahasrapad.
0: One should accept God under all circumstances. That alone is sahana bhavatu.
1: Anni kannulu, anni chetulu atanivi.
0: Thousands of ears, thousands of eyes, thousands of feet, all these
1: anni talade ainappudu annappudu inki em naade anetundi ekkada undi.
0: When everything belongs to him, where is the question?
1: అదే పురుష సూక్తం ఉంది సహస్ర

0: అన్ని కన్నులు అతనివి, ఏది చూసినా అతనే.
1: దిస్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ ఈవెన్ ఇన్ పురుష సూక్త యాజ్ గాడ్ హావింగ్ థౌజండ్స్ ఆఫ్ హెడ్స్, థౌజండ్స్ ఆఫ్ ఐస్.
0: ఎవరో నిన్ను హాస్యం చేశారనుకో,
1: సపోజ్ సమ్వన్ రిడిక్యూల్స్ యు,
0: ఏదో ఒక రెండో వ్యక్తి నన్ను హాస్యం చేసిందని నువ్వు భావించుకోకూడదు.
1: You should not think that someone is making fun of you.
0: నా ఎందున్నటువంటి ఏ దైవత్వమో అదే దైవత్వమే నన్ను హాస్యం చేసింది అనుకో.
1: You should feel that divinity which is inherent in you is ridiculing you through some other
0: person. అందులో ఇందులో ఉన్నటువంటిది ఒక్కటే, తన్ను తాను చేసుకున్నాడు.
1: There is a common divinity which is existing in you as well as in the other person who is ridiculing.
0: నిన్నెవరైనా విమర్శించినారనుకో,
1: suppose someone criticizes you.
0: ఎవరిని విమర్శించుకున్నాడు? తనను తాను విమర్శించుకున్నాడు.
1: It is actually criticizing oneself.
0: Unnadi okkate.
1: There is only one thing which is existing.
0: Rendu levu kada.
1: There are no two entities at all.
0: Kaluku ilanti oka atma bhavanni manu dinadinaniki penchukuntu povali.
1: Day after day and gradually we have to develop this particular feeling of atma bhava in us.
0: ఇలాంటి భావాన్ని పెంచుకున్నప్పుడు మనకు రాగద్వేషాలకు ఏమాత్రం కూడా అవకాశం లేకుండా ఉంటుంది.
1: ఇఫ్ యూ కెన్ డెవలప్ దిస్ పర్టికులర్ ఫీలింగ్ ఇన్ అస్, దెన్ దర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ లైకింగ్ అండ్ డిస్లైకింగ్ అండ్ హేట్రెడ్.
0: మన మనసులో ఉండేటువంటి ఒక్కటే అన్నాడు వేమన.
1: వేమన హస్ జస్ట్ సెడ్ దట్ దర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఇన్ అస్.
0: కానీ మానవుడు పిచ్చి పట్టి తిరుగుతున్నాడు తన యొక్క దీనిని తాను తెలుసుకోవటం కోసమని.
1: ఆల్సో హస్ సెడ్ నాట్ రియలైజింగ్ ది వన్ విచ్ ఇస్ ఇన్సైడ్ హిమ్, మ్యాన్ ఇస్ ట్రైయింగ్ టు సర్చ్ ఫర్ ది
0: తాను విసర్జించి తాన్నే తిరిగి ప్రత్యేకంగా ప్రపంచంలో వెతకడానికి ప్రయత్నిస్తున్నాడంటే ఇది పిచ్చి పెట్టడం కాదా?
1: ఈజ్ ఇట్ నాట్ మ్యాడ్నెస్ టు సర్చ్ ఫార్ ఎ థింగ్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఇన్ వన్ సెల్ఫ్ ఇన్ ది అవుట్ సైడ్ వరల్డ్?
0: తన చేతి ఎందున్నటువంటి కంటిని తాను మరచి, కడియన్నే మరచి, నా కడియం ఎక్కడో ఎక్కడో అని చెప్పి వెతుక్కోవటం, ఇది కేవలం అజ్ఞానం యొక్క లక్షణం.
1: ఇట్ ఈస్ ప్రూఫ్ ఆఫ్ వన్స్ ఇగ్నోరెన్స్. ఇఫ్ వన్ గోస్ ఆన్ సర్చింగ్ ది బ్రేస్లెట్ which he is wearing on his arm.
0: నీవు దేనిని వెతుకుతున్నావో,
1: వాట్ ఎవర్ యు ఆర్ సర్చింగ్ ఫార్,
0: దేనిని ఆశిస్తున్నావో,
1: వాట్ ఎవర్ యు ఆర్ ట్రైయింగ్ టు ఆస్పైర్,
0: ఆ వస్తువు నీవే.
1: దట్ ఈస్ యువర్ సెల్ఫ్.
0: నిన్ను నీవు మర్చిపోతున్నావు.
1: యు ఆర్ ఫర్గెటింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్.
0: కారణం,
1: వాట్ ఈస్ ద రీజన్?
0: అజ్ఞానం అనేటువంటి అంధకారమే.
1: ఇట్ ఈస్ ది డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ఈ అజ్ఞానం లోపల నీవు ఒక గది లోపల చేరిపోతుంటే అంధకారం లోపల ఏమీ నీకు కనిపించదు.
1: యు ఆర్ లైక్ సమ్వన్ హూ హాస్ జస్ట్ గాన్ ఇన్ టు ఎ రూమ్ వేర్ దేర్ ఇస్ టోటల్ డార్క్నెస్. యు ఆర్ నాట్ బీయింగ్ ఏబుల్
0: టు సీ. ఒక రూమ్ లో నీవు ప్రవేశించి అనేక వస్తువులు నీవు చూస్తున్నప్పుడు ఒక్కటి మాత్రం నీకు కనిపించదు.
1: ఇఫ్ యూ ఎంటర్ ఇన్ టు ఎ రూమ్ అండ్ లుక్ ఫర్ ఆల్ ద అదర్ థింగ్స్, యూ కెన్ సీ ఆల్ ద థింగ్స్ ఎక్సెప్టింగ్ వన్ థింగ్.
0: అన్ని చూస్తున్నావు.
1: యు ఆర్ లుకింగ్ అట్ ఆల్ ద థింగ్స్.
0: అన్ని చూస్తున్న సమయంలో నిన్ను నీవు చూడవు.
1: వై లుకింగ్ అట్ ఆల్ ద థింగ్స్ యూ డోంట్ లుక్ అట్ యువర్ సెల్ఫ్.
0: కనుక ఈ జగత్ అనేటువంటి దీంట్లో మనం ప్రవేశించి అన్నింటినీ వెతుకుతున్నాం, దానివల్ల నిన్ను నీవు వెతుక్కోకుండా పోతున్నాం.
1: వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే, యూ ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద వరల్డ్ అండ్ ట్రైయింగ్ టు సర్చ్ ఎవ్రీథింగ్ ఎల్స్ బట్ ఫర్గెటింగ్ యువర్ సెల్ఫ్.
0: తనను తాను వెతుక్కోలేని వాడే అజ్ఞాని.
1: ఎన్ ఇగ్నోరెంట్ పర్సన్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ వన్ హూ డస్ నాట్
0: తనను తాను తెలుసుకుంటే సర్వమును తెలిసిన వాడైపోతాడు.
1: If one knows oneself well, he knows everything else.
0: అదే చిన్న పిల్లవాడైనటువంటి ఒక ప్రహ్లాదుడు తండ్రికి బోధించినటువంటిది.
1: దిస్ ఈస్ వాట్ ప్రహ్లాద టాట్ టు హిస్ ఫాదర్.
0: నాన్న, లోకములన్నీ గడియలోన జయించిన వాడవు.
1: సో డియర్ ఫాదర్, యు ఆర్ ద వన్ హూ హాస్ కాంకర్డ్ ఆల్ ద వరల్డ్స్.
0: ఇంద్రియాలోకము చిత్తమును గెలువనేరు.
1: బట్ యు హావ్ నాట్ బీన్ ఏబుల్ టు కాంకర్ the world of senses and also
0: indriyani niu sadhinchukolekunda enta mandi rajulu sadhisthi vachina prayojanam enti?
1: You have not been able to control your senses. What is the use of conquering the worlds outside you?
0: Kanuka ninnu niu sadhinchukunnatunte vaade rajyannanta sadhinchukunna vaadu, deshanni sadhinchukunna vaadu, vishwanni sadhinchukunna vaadu avtavu.
1: If you can master yourself and conquer yourself, you will conquer the world, conquer the entire universe.
0: కనుక ఇట్టి నిజ తత్వాన్ని బోధించేటువంటిదే కృష్ణుని యొక్క తత్వం.
1: కృష్ణతత్వ ఈజ్ దట్ తత్వ విచ్ టీచర్స్ ది రియాలిటీ విచ్.
0: సర్వము ఏకత్వంగా ఉంటున్నటువంటిది.
1: ఎవ్రీథింగ్ ఈజ్
0: ఏకోవసి సర్వభూతాంతరాత్మ.
1: ఎవ్రీథింగ్ ఈజ్ యూనిటీ ఓన్లీ. అండ్ యూ కెన్ సీ
0: నేను మీలోనే ఉంటున్నాను.
1: ఐ హావ్ ఎగ్జిస్టింగ్ ఇన్ యూ.
0: అదే అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమస్త.
1: That is what is said when
0: నీ దేహాన్ని ఆశ్రయించి నీలోనే నేను వైశ్వాన రూపంలో ఉంటుంది అన్నింటినీ జరుపుతున్నానన్నాడు.
1: I have taken the form of Vaishvanara in you and I'm helping you to conduct all the things in your life.
0: ఇలాంటి సత్యాన్ని మనం నిజంగా విశ్వసిస్తే దేవుడు బయట ఉన్నాడనే భావం మనలో ఎందుకు వస్తుంది?
1: If we really believe this particular principle, how can we get the feeling
0: చదువుతున్నాము?
1: We are chanting slokas, we are
0: ఆచరణలో పెట్టలేకపోతున్నాము,
1: but we are not able to practice these slokas.
0: ఆచరణలో పెట్టుకున్నప్పుడు ప్రయోజనం ఏమిటి?
1: What is the use of reading when we are not able to practice?
0: ఇంట్లో అన్ని వంటలు చేసి పెట్టుకున్నాము.
1: You have prepared all types of food and
0: delicious.
1: But you are fasting.
0: వంటలు చేసి ప్రయోజనం ఏమిటి?
1: What is the use of preparing?
0: వంటలు చేసినందుకు భుజించాలి.
1: For preparing different types of delicious food, you should eat.
0: శ్లోకాలు నేర్చుకున్నందుకు నీవు ఆచరించాలి.
1: For reading and memorizing శ్లోకాలు, you should practice.
0: ఆచరించిన శ్లోకాలు పక్కకు పెట్టాలి.
1: After practicing, you can put them aside.
0: ఆచరించని శ్లోకాలు.
1: Slokas which you are not practicing, you should put them aside.
0: Acharinchana slokalu kevalam sokanike karanam.
1: These stanzas which you are not practicing can get you only grief.
0: Manam kevalamu padamulu maatrame uchcharistunnamu, padarthanni maatram gurtinchatam ledu.
1: We are only uttering words, but we are not recognizing the real truth.
0: Kanaka mottamota padamu padamulo unnatundi acharamu acharamlo unnatundi arthamulu manam gurtinchali.
1: We have to know the word. We have to understand the letters and we have to understand what lies behind these letters.
0: అప్పుడే నీవు అక్షర స్వరూపుడవుతావు.
1: Then only you can become అక్షర స్వరూప.
0: అక్షరాన్ని లోపల మింగటము, క్షరాన్ని మాత్రం అనుభవించటము.
1: You swallow the letters, but you don't practice the truth which that letter stands for.
0: ఈ విధమైనటువంటి యొక్క ఆడంబరాలు మనం పెంచుకుంటూ పోతున్నాము.
1: This kind of ostentatious, showy life we are
0: living. ఈ ఆడంబరం ఉండినంత వరకు కూడా ఆత్మతత్వం అతనికి చాలా దూరంగా ఉంటుంటాడు.
1: So long as you are full of show, the ఆత్మతత్వం can never come nearer to you, close to you.
0: ఇలాంటి వారు ఏనాటికైనా కోటి జన్మలు ఎత్తినప్పటికీ దీన్ని గుర్తించుకోలేరు.
1: Even if a million lives and births are taken by such people, they can never realize.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం అభివృద్ధి పరచుకొని గుర్తించడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: We have to develop faith in the unity of these two aspects and live the life accordingly.
0: అప్పుడే మనం నిజమైనటువంటి కృష్ణ తత్వాన్ని మన హృదయమునందు ఆవిర్భవింప చేసుకున్న వారం అవుతాం.
1: Only then would we have manifested the principle of Krishna in our own hearts.
2: Govinda Krishna Jai, Gopala Krishna Jai.

ಗೋಪಾಲ ಕೃಷ್ಣನೇ ಗೋಪಾಲ.

0: ప్రేమ స్వరూపులారు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: దైవాదీనం జగత్ సర్వం, ఈ ప్రపంచమంతా కూడాను దైవాధీనమై ఉన్నది.
1: ది హోల్ యూనివర్స్ ఇస్ డివైన్.
0: సత్యాదినంచు దేవతం, ఈ దైవము సత్యం యొక్క ఆధీనంలో ఉంటున్నది.
1: ద డివినిటీ ఈజ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ట్రూత్.
0: తత్ సత్యం ఉత్తమాదీనం, అట్టి సత్యము ఉత్తముల యొక్క ఆధీనంలో ఉంటుంటాయి.
1: దిస్ ట్రూత్ ఇస్ అడ్హియర్డ్ అండ్ స్పోకన్ బై ఎ నోబుల్ మ్యాన్.
0: ఉత్తమ పరదేవత, అట్టి ఉత్తముడే దైవస్వరూపుడు.
1: That noble person is personification of the divine.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Daivanni gurchi purna parijnanam lenatu aa samayam nandu aneka vidhamuluga kudanu vicharana salputu vacharu.
1: People investigated about the divine and the divinity in several ways.
0: కానీ దైవాన్ని నిర్ణయించుకునలేక ప్రకృతిని ఆరాధన చేస్తూ వచ్చారు.
1: They could not estimate the divinity in full and therefore they started worshipping prakriti, the nature.
0: కాలము గడిచిన కొలది ప్రకృతి ఆరాధన సల్లంగిల్లి మూర్తి ఆరాధన లోపల భారతీయులు అభివృద్ధిగాంచారు.
1: As the times passed by, they discontinued worshipping the nature and have taken to worshipping the idols, మూర్తి.
0: మూర్తి అనగా జన్మించినటువంటి ప్రతి ప్రాణి కూడాను మూర్తి స్వరూపమే.
1: మూర్తి, the I meant the one, everyone that's born has a form, మూర్తి.
0: జన్మతో కూడినటువంటి యొక్క జీవులన్నీ కూడాను మూర్తి స్వరూపాలే.
1: ఆల్ దోస్ దట్ ఆర్ బోర్న్ హ్యావ్ ఫార్మ్స్ స్పెసిఫిక్.
0: తల్లిని పూజించటము, తండ్రిని పూజించటము, గురువులను పూజించటము, పెద్దలను గౌరవించటము, ఇవన్నీ నువ్వు తప్పేమున్నది.
1: వర్షిపింగ్ ద మదర్, వర్షిప్ ద ఫాదర్, ద ప్రిసెప్టర్ అండ్ ఎల్డర్స్ amount to the worship of the form, మూర్తి.
0: వీరే మూర్తి స్వరూపులు.
1: They have forms.
0: అయితే ఇట్టి మూర్తులకు చైతన్యము, దయ, ప్రేమ, కరుణ, సహనము, సానుభూతి ఇత్యాది ఆచరణీయమైనటువంటి సద్గుణములు ఉంటున్నాయి.
1: These forms that received adoration and worship have in them the awareness, the compassion, love, forbearance and sacrifice.
0: కాని ఇది ఎవరు కూడా కాదని చెప్పలేరు.
1: None can deny this.
0: కొన్ని శిలారూపములుగా ఉంటున్నాయి.
1: Some forms are idols made up of stone.
0: ఇందులో చైతన్యము లేక, సహనము లేక, ప్రేమ లేక, కదలిక లేక, ఆనందము లేక, ఆ విధంగా జడస్వరూపమై ఉంటున్నాయి.
1: దీస్ ఐడల్స్ మేడ్ అప్ ఆఫ్ స్టోన్ యూ డు నాట్ ఫైండ్ ఇన్ ద అవుట్వర్డ్ వే ద లవ్, ద మూమెంట్, ద బ్లిస్ అండ్ సో ఆన్.
0: ఇట్టి రూపమును ఆరాధన చేయటము అనేక మంది ద్వేషిస్తూ వచ్చారు.
1: ది ఐడోలాట్రీ ఈస్ కండెమ్డ్ బై మెనీ.
0: అయితే దీన్ని ద్వేషించడం కూడాను ఒక విధమైన అజ్ఞానమే.
1: ద డినైల్ ఆఫ్ ఐడోలాట్రీ ఈజ్ ఆల్సో ఎ సైన్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ఇది ఒక పుష్పము.
1: దిస్ ఈజ్ ఎ ఫ్లవర్.
0: ఇది పుష్పము అని ఈ యొక్క వ్రేలు ఆ పుష్పాన్ని చూపుతుండాలి.
1: ఇట్ ఈస్ ది పాయింటింగ్ ఫింగర్ దట్ డైరెక్ట్స్ యూ టువర్డ్స్ ద ఫ్లవర్.
0: ఇది ఒక టంబ్లరు అని ఒక ఈ యొక్క వ్రేలు ఆ టంబ్లర్ ను చూపుతుండాలి.
1: ద ఫింగర్ పాయింట్స్ యూ టువర్డ్స్ ద టంబ్లర్ దేర్.
0: చూపేంత వరకు మాత్రమే ఈ వ్రేలు.
1: ద ఫింగర్ హెల్ప్స్ యూ యాజ్ ఎ పాయింటర్.
0: పుష్పాన్ని చూసిన తర్వాత పుష్పం పైననే మన యొక్క దృష్టి పోతుంది కానీ వ్రేలు పైన పోదు.
1: ద మూమెంట్ పాయింటర్ ద ఫింగర్ డైరెక్ట్స్ యూ టువర్డ్ ద ఫ్లవర్ యూ స్టార్ట్ సీయింగ్ ద ఫ్లవర్ అండ్ నో మోర్ ద ఫింగర్.
0: అదే విధంగానే ఈ యొక్క విగ్రహములన్నీ కూడాను మన వేలుతో చూపినటువంటివిగా దైవాన్ని చూపుతాయి. దైవాన్ని చూసిన తర్వాత ఈ విగ్రహాలు మనము అక్కర్లేదు.
1: లైక్ వైజ్ దీస్ ఐడల్స్ డైరెక్ట్ యూ టువర్డ్స్ గాడ్ డివైన్.
0: దైవాన్ని చేసేటువంటివి ఈ యొక్క విగ్రహములు.
1: దీస్ ఐడల్స్ విల్ మేక్ యూ థింక్ ఆఫ్ ద డివైన్ అండ్ గో టువర్డ్స్ ద డివైన్.
0: ఇట్టి స్వరూపాన్ని విమర్శించటము దోషము కాదా?
1: Criticizing such a noble idea is a mistake.
0: కొన్నింటిని మనము అతి ప్రీతిగా మనము ఆరాధన చేస్తున్నాం.
1: We worship some endearingly.
0: మన తాతలు ముత్తాతలైనటువంటి వారిని చిత్రములుగా చేసుకుని వాటిని మన గృహములో పెంచుకొని వారిని ఆరాధన చేస్తుంటాం.
1: We have the photographs of our parents, the grandparents, and we worship them.
0: కానీ ఆ యొక్క చిత్రముల లోపల చైతన్యం ఉన్నదా?
1: డూ యూ ఫైండ్ లైఫ్ దేర్ ఇన్ దోస్ పిక్చర్స్?
0: కరుణ ఉన్నదా?
1: యూ ఫైండ్ ఎనీథింగ్ దేర్?
0: ప్రేమ ఉన్నదా?
1: లవ్
0: లేదు.
1: నో.
0: కానీ వీటిని పూజించడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
1: వై డూ యూ వర్షిప్ ద పిక్చర్స్ ఆఫ్ యువర్ పేరెంట్స్ అండ్ ఫోర్ ఫాదర్స్?
0: మన పెద్దలు ఈ విధమైనటువంటి ఆదర్శాన్ని మనకు నిరూపించిపోయారు.
1: ది ఎల్డర్స్ హావ్ గివెన్ us an ideal to tread.
0: కనుకనే మన గృహం లోపల అనేక చిత్రములంతా ఉంటుంటాయి.
1: And hence we have got the pictures of our parents adorning the wall.
0: ఈ చిత్రములో ఆదర్శం గారు నిరూపించి ప్రబోధించి ప్రచారం సల్పి అన్ని విధాలా మనకు ఆదర్శంగా నిరూపించినటువంటి పెద్దలు మనకు ఉన్నారు.
1: We have elders who have passed on to us the ideals to follow.
0: కనుకనే వారి యొక్క ఆదర్శముల చేతనే ఈ యొక్క పటములను మనము ఉంచుకొని చైతన్యం లేకపోయినప్పటికీ మనం వాటిని ఆరాధన చేస్తున్నాము.
1: These pictures stand for all the idealism they lived up to. Though they have no life as such, we worship them.
0: 6 inches పొడవు 4 inches వెడల్పు ఉండినటువంటి ఒక 100 రూపాయల నోటు ఉంది.
1: We have 100 rupee currency note, 6 inches.
0: And 4 inches. అయితే దానిలో చైతన్యం ఉన్నదా?
1: Is there life in the currency note?
0: దానిలో ప్రేమ ఉన్నదా?
1: Do you find love?
0: కానీ ప్రేమనే లేకుండినా ప్రతి మానవుడు కూడాను దాన్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు?
1: Though the currency note has no love there, yet man loves it.
0: 100 రూపాయల నోటును ద్వేషించేటువంటి మానవుడు జగత్తులో కానరాడు.
1: In this world there is not even a single person who does not love the currency note.
0: ఏ దేశీయుడైనా కూడాను,
1: of any country,
0: ఏ ప్రాంతీయుడైనప్పటికీ,
1: of any region,
0: ఏ కాలం వారైనప్పటికీ,
1: any time,
0: ఈ ధనమును ఆశించేవారే కానీ దాన్ని విరోధించేటువంటి వారు కాదు.
1: ఎవ్రీవన్ వెల్కమ్స్ మనీ, నో వన్ డినైస్.
0: అయితే ఆ రూపాయి కోసమని ప్రాణాలు త్యాగం చేసినటువంటి వీరులు ఎంతమంది లేరు?
1: దేర్ ఆర్ మెనీ హూ సాక్రిఫైస్ దేర్ లైవ్స్ ఫర్ మనీ.
0: ఈ యొక్క రూపాయి కోసమని తన యొక్క జీవితాన్ని దారబోసేటువంటి వారు ఎంతమంది లేరు?
1: దేర్ ఆర్ మెనీ హూ జస్ట్ డైడ్ ఫర్ మనీ.
0: ఈ యొక్క రూపాయిలో ఉన్నటువంటి యొక్క చైతన్యం ఏమిటి?
1: What is the life principle in this money?
0: దీని యొక్క మహత్యం ఏమిటి?
1: What is the mystery behind it?
0: దీని మహత్యము గవర్నమెంట్ ముద్రనే దీని మహత్యం.
1: The mystery of a currency note, it carries the stamp of the government.
0: ఆ ముద్ర దాని యందు ఉండటం చేత దాన్ని అనేక మంది అనేక రీతులుగా ప్రేమిస్తూ అనుభవిస్తూ వస్తున్నారు.
1: Because of the stamp of the government on the currency note, people value it, adore it and worship it.
0: మనము జాతీయ పతాక

0: అని చూస్తుంటాం మనం.
1: We have the national flag.
0: ఈ జాతీయ పతాకము ఏదో నేసినటువంటి గుడ్డలు.
1: It is just a cloth that's yarned.
0: కానీ చెరుకు పిచ్చి ఒక తత్వము, ఒక గడ్డిపరిచే ఒక తత్వము ఈ యొక్క బట్టలు చేరి ఉంటున్నది.
1: We find it's all made up of yarn out of the plants, that of the grass blade.
0: ఈ 100 రూపాయల నోటు ఎందుకు కూడాను గడ్డిపోచే యొక్క ముద్దనే ఉంటుండాలి.
1: The currency note also carries basically that of the grass blade.
0: చెరుకు పిచ్చి యొక్క ముద్దనే దీనిలో చేరి ఉంటున్నది.
1: And they all represent the wild grass.
0: కానీ దీనికి ఎట్టి విలువ లేదు.
1: They have no value.
0: కానీ అట్టి పతాకాన్ని మనము ప్రతి భారతీయుడుకును, ప్రతి దేశీయుడుకును గౌరవిస్తూ ఆరాధిస్తూ వస్తున్నారు.
1: But the national flag is highly kept in high esteem.
0: దీనికి ఈ ఆరాధన ఎందుకు చేయాలి?
1: Why should you do that?
0: జడమైన విగ్రహాన్ని చేయటము, మూర్ఖత్వం అని వాదించేటువంటి యొక్క మూర్ఖులు ఈ యొక్క పతాకాన్ని ఆరాధన చేయటము మూర్ఖం కాదా?
1: Many fools argue that it is sign of foolishness to worship idols, but the very same fools
0: ఈ 100 రూపాయల నోటును మనం కాపాడుకోవటము, దీనికోసం అన్ని విధాల కూడాను త్యాగం చేయటము, ఇది మూర్ఖత్వం కాదా?
1: Is it not foolishness to sacrifice one's own life for money?
0: ఈ విధంగా మానవుడు తన ఇష్ట అయిష్టములను పురస్కరించుకుని పూజలు ద్వేషములు కొనసాగుతూ వస్తున్నాయి.
1: Therefore, based on the likes and the dislikes of mankind, we find the worship and the denial.
0: ప్రతి మానవుని యందు కూడాను ఒక విశ్వాసం ఉన్నది.
1: Every man has faith in him.
0: ఆ విశ్వాసమే లేకుండా దేనిని కూడాను ఆశించలేడు.
1: If he has no faith, he cannot expect to have anything.
0: ప్రతి మానవుని ఎందుకు కూడాను మొట్టమొదట ఆ విశ్వాసము అభివృద్ధి పరచుకోవాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీవన్ హ్యాస్ టు డెవలప్ దిస్ ఫెయిత్.
0: ఈశావాస్యం ఇదం జగత్తు అనగా ఏమిటి? ప్రతి మానవుడు, ప్రతి ప్రాణి, ప్రతి జీవి ఈశ్వర స్వరూపమే.
1: ఈశావాస్యం ఇదం జగత్. ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ డివైన్. ఎవ్రీ లివింగ్ క్రీచర్, ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఇస్ డివైన్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఈశ్వర సర్వభూతానాం,
1: ఈశ్వర సర్వభూతానాం,
0: అంటే ఈశ్వరత్వము అన్ని భూతములు ఎందుకూడను చైతన్య స్వరూపంతో కలుగుతూనే ఉంటున్నది.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద లైఫ్ ప్రిన్సిపల్.
0: ఈశ్వరుడు అనగా ఏమిటి?
1: హూ ఇస్ ఈశ్వర?
0: సకలేశ్వర స్వరూపుడే ఈశ్వరుడు.
1: ఈశ్వర ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ ఐశ్వర్య.
0: ఇది ఆరు రకమైనటువంటి గుణములతో కూడి ఉంటున్నది.
1: గాడ్ హ్యాస్ సిక్స్ అట్రిబ్యూట్స్.
0: ఐశ్వర్యము,
1: ఐశ్వర్య వెల్,
0: దానము,
1: చారిటీ,
0: యశస్సు,
1: రెప్యుటేషన్,
0: గ్రంథ ఒక జ్ఞానము,
1: విజ్డమ్,
0: రసము,
1: ఎసెన్స్,
0: వీజిక. ఈ ఆరింటి యొక్క తత్వమే ఈ యొక్క ఈశ్వరత్వం అంటున్నారు.
1: ఈశ్వరత్వ డివైనిటీ రిప్రజెంట్స్ దీస్ సిక్స్ అట్రిబ్యూట్స్.
0: కనుకనే షడైశ్వర్య స్వరూపుడు ఈశ్వరుడు అని పేరు.
1: సో గాడ్ ఈజ్ ద వెరీ మాస్టర్ ఆఫ్ దీస్ సిక్స్ ఫార్మ్స్ ఆఫ్ వెల్.
0: దీన్ని శంకర అని కూడా పిలుస్తూ వచ్చారు.
1: ఈశ్వర ఇస్ ఆల్సో కాల్డ్ శంకర.
0: అనగా చిదానందము, ఆత్మానందము.
1: శం మీన్స్ చిదానంద, ది ఎటర్నల్ బ్లిస్. ఆత్మానంద, ద బ్లిస్ ఆఫ్ ద సెల్ఫ్.
0: కరా అందించేటువంటి వాడు.
1: కరా, హూ విల్ హ్యాండ్ ఓవర్.
0: ఆత్మానందమును, చిదానందమును అందించేటువంటి వాడు శంకరుడు.
1: శంకర, హూ కన్ఫర్స్ ద బ్లిస్ ఆఫ్ ద సెల్ఫ్ అండ్ ది ఎటర్నల్ బ్లిస్.
0: కనుక దైవత్వంతో అన్ని రకములైనటువంటి యొక్క నామముల యొక్క స్వరూపం కూడాను ఇమిడి ఉంటున్నది.
1: Therefore we find God in every name and in every form.
0: ప్రతి మానవుడి యందు కూడాను ఈశ్వరత్వం అనేటువంటిది తాండవమాడుతూ ఉన్నది.
1: There you find the cosmic principle, divine principle.
0: సర్వభేదముల యొక్క సారమే ఈ యొక్క పదముల యొక్క అంతరార్థం.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ వర్డ్ కనోట్స్ ది వెరీ ఎసెన్స్
0: ఆఫ్ ది డివైన్. సత్య అనేటువంటి దానికి ఋగ్వేదము అని అర్థం ఉంది. సత్య అనే పదమునకు ఋగ్వేదము అని అర్థం ఉంది.
1: ద వర్డ్ సత్య హ్యాజ్ ఎ మీనింగ్ ఋగ్వేద.
0: సా అనేటువంటి పదమునకు సామవేదంగా ఉంటుండాలి.
1: ద లెటర్ సా స్టాండ్స్ ఫర్ సామవేద.
0: ఆ అనేటువంటి పదమునకు అథర్వణ వేదంగా ఉంటుండాలి.
1: ఆ సిగ్నిఫైస్ అథర్వణ వేద.
0: మా అనేటువంటి పదమునకు, అది యా అనేటువంటి పదమునకు యజుర్వేదంగా ఉంటుండాలి.
1: యా సింబలైజెస్ యజుర్వేద.
0: సత్య సా ఆయి,
1: సత్య సా ఆయి,
0: సత్య ఋగ్వేదము,
1: సత్య ఋగ్వేద,
0: సా
1: సా
0: సామవేదము,
1: సామవేద,
0: ఆ అథర్వణ వేదం,
1: అథర్వణ వేద
0: మా యా అనేటువంటిది యజుర్వేదం,
1: యా యజుర్వేద
0: సాత్యాస
1: సాత్యాస.
0: కనుకని ప్రతి పదమునందు కూడాను వేదం యొక్క సారము ఇమిడి ఉంటున్నది.
1: ఎవ్రీ లెటర్ కంటైన్స్ ది ఎసెన్స్ ఆఫ్ వేద.
0: ప్రమాణపూర్వకంగా మనం విచారణ చేసినప్పుడు అర్థం తెలియనిటువంటి మూర్ఖులు ఎన్ని రకమైనటువంటి అర్థములైనా చేసుకోవచ్చు.
1: ద ఫూలిష్ పీపుల్ డు నాట్ అండర్స్టాండ్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ దీస్ వర్డ్స్.
0: లింగం అనగా ఏమిటి దీని అర్థము?
1: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ లింగం?
0: గుర్తు అని దీనికి ఒక పదం.
1: లింగం మీన్స్ సైన్.
0: ఈ పదం దేనికోసం ఉపయోగపెట్టారు?
1: వై డూ యూస్ దిస్?
0: అనగా లింగాకారము ఆత్మకు మాత్రమే సంబంధము.
1: ది వెరీ ఫార్మ్ ఆఫ్ లింగ రిప్రజెంట్స్ ద సెల్ఫ్.
0: ఇట్టి ఆత్మతత్వాన్ని ప్రబోధించే నిమిత్తమై లింగము అనేటువంటి రూపం లోపల దానికి ఎటు ముఖము ఎటు కాలు అనేటువంటి తెలియదు.
1: లింగ హ్యాస్ నో డైమెన్షన్ అండ్ ఇట్ రిప్రజెంట్స్ ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్.
0: కనుకనే భగవంతునికి ఆద్యాంతములు లేనటువంటి స్వరూపానికి లింగము అని పేరు పెట్టారు.
1: గాడ్ హ్యాస్ నైదర్ బిగినింగ్ నార్ ఎన్ ఎండ్ అండ్ సో ఇస్ కాల్డ్ లింగం.
0: ఈశ్వరత్వం అనేటువంటి దాన్ని సకలైశ్వర్యం అన్నారు.
1: ఈశ్వరత్వ రిప్రజెంట్స్ ద మాస్టర్.
0: ఈశ్వరత్వమే
1: అండ్ ఇంటెలిజెన్స్ ఇస్ ఆల్సో.
0: జ్ఞానము ఈశ్వరత్వమే.
1: విజ్డమ్.
0: ఆరోగ్యము ఈశ్వరత్వమే.
1: హెల్త్.
0: సంపద ఈశ్వరత్వమే. సిరి ఈశ్వరత్వమే.
1: సిరి ది వెల్త్.
0: కనుకని ఇవన్నీ కూడా సకలైశ్వర్య స్వరూపుడే ఈశ్వరుడు అని.
1: ఈశ్వర ఇస్ ద మాస్టర్ ఆఫ్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్.
0: విద్య కూడా ఈశ్వరత్వమే.
1: ద నాలెడ్జ్ ఇస్ ఆల్సో ఈశ్వర.
0: కనుకని ప్రతిది కూడా ప్రపంచం లోపల మనం ముట్టినదంతా కూడా ఈశ్వర స్వరూపమే.
1: వాట్ ఎవర్ దట్ యు కమ్ అక్రాస్ ఇన్ లైఫ్, వాట్ ఎవర్ దట్ యు టచ్ ఇస్ డివైన్.
0: అన్నింటినీ చూపేటువంటిది మన యొక్క హృదయము.
1: ఇట్ ఇస్ అవర్ హార్ట్ దట్ డైరెక్ట్స్ దట్ పాయింట్స్ అవుట్ ఎవ్రీథింగ్.
0: హృదయం అనేటువంటిది కరుణతో కూడినటువంటిది.
1: ద హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
0: కనుకనే కరుణ స్వరూపమైనటువంటి యొక్క తత్వమే ఈశ్వరత్వము.
1: ఈశ్వరత్వ రిప్రజెంట్స్ ది పర్సానిఫికేషన్ ఆఫ్ కంపాషన్.
0: జీవేశ్వర స్వరూపంతో కూడినటువంటిది ఈశ్వరత్వము.
1: ఈశ్వరత్వ రిప్రజెంట్స్ ద హార్మోని ఆఫ్ ది ఇండివిజువల్ అండ్ ద డివైన్.
0: ఇటువంటి దివ్యత్వమైనటువంటి ఒక ఈశ్వరత్వాన్ని మనం సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాం.
1: వీఆర్ నాట్ ఏబుల్ టు కాంప్రిహెండ్ ద ట్రూ నేచర్ ఆఫ్ ఈశ్వర.
0: ప్రపంచం లోపల
1: ఇన్ దిస్ వరల్డ్
0: ఎన్ని విధములైనటువంటి యొక్క ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి.
1: వీ ఫైండ్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ వర్షిప్.
0: కానీ ఈ ఆరాధనలన్నీ కూడాను ఒక్క తత్వమునకు మాత్రమే ఉన్నది.
1: బట్ ఆల్ దీస్ మోడ్స్ ఆఫ్ రిప్రజెంట్ ఓన్లీ వన్ మెయిన్.
0: దానికి వేరు వేరు పేర్లంతా కూడా పెట్టుకుంటూ వచ్చారు.
1: బట్ డిఫరెంట్ వర్డ్స్ నేమ్స్ హావ్ బీన్ గివెన్.
0: రామ అన్న, కృష్ణ అన్న, ఈశ్వరుడు అన్న అంతా ఒక్కటే.
1: రామ, కృష్ణ, ఈశ్వర ఆల్ ఆర్ వన్.
0: కానీ కొంతమంది విశ్వాసము గాఢముగా ఉండటం చేత ఈశ్వరత్వము అని అనుకుంటారు.
1: సమ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్, దేర్ ఫోర్ దే.
0: మరికొంతమంది రామ అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి లక్ష్యంలో ఉండటం చేత రామతత్వాన్ని అభిష్టపెడతారు.
1: సమ్ లైక్ ద నేమ్ రామ.
0: ఈ విధంగా వారి వారి లైక్ అనగా రమేతీతి రామ, ఆ రమింపబడినటువంటి దానికి వారు వరిస్తూ ఉంటారు.
1: దేర్ ఫోర్ బికాస్ దే లైక్ ద వెరీ నేమ్ రామ సో దే వర్షిప్ హిమ్.
0: కనుక శివరాత్రి.
1: శివరాత్రి
0: ఈ శివ అనగా ఏమిటి?
1: హూ ఇస్ శివ?
0: మంగళకరమైనటువంటి ఒక రాత్రి శివరాత్రి.
1: శివరాత్రి మీనింగ్ ఆస్పిషియస్ నైట్.
0: అనగా ఈ శివ అనేటువంటి మంగళకరమైనటువంటి తత్వము ఎక్కడి నుంచి వచ్చింది?
1: శివ ఆస్పిషియస్నెస్ వేర్ ఫ్రమ్ యు గెట్ ఇట్?
0: తన యొక్క శ్వాస నుంచి వచ్చినటువంటిది.
1: ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ బ్రెత్.
0: అది ఏ సో హం సో హం. అది ఏ ఆత్మ నుంచి వచ్చినటువంటిది శబ్దం.
1: దిస్ బ్రెత్ స్టాండ్స్ ఫర్ దిస్ వర్డ్ సోహం. That comes out of Atma, the self.
0: దీనిని హంస గాయత్రి అని పిలుస్తూ వచ్చారు కొంతమంది.
1: దిస్ ఇస్ కాల్డ్ హంస గాయత్రి.
0: హం అనగా తాను.
1: హం మీన్స్ ఐ.
0: సో దైవము.
1: సో దట్ గాడ్.
0: కాబట్టి దైవాన్ని నేనే అనేటువంటి అంతరార్థాన్ని బోధిస్తూ వచ్చింది.
1: సో ద ఇన్నర్ మీనింగ్ ఈస్ ఐఎమ్ గాడ్.
0: సో హం.
1: సో హం.
0: ఇది ఒక దినమునకు 21,600 పర్యాయములు నీకు ప్రబోధిస్తూ వస్తుండదు.
1: దిస్ హాస్ బీన్ ద టీచింగ్ ఆఫ్ సోహం, ద బ్రెత్ దట్ వీ టేక్ 21,600 టైమ్స్ ఏ డే.
0: ఇలాంటి ప్రబోధలు అనాది కాలం నుంచి కూడాను భారతదేశంలో ఆచరిస్తూ వస్తున్నారు.
1: దీస్ టీచింగ్స్ హావ్ బీన్ ప్రాపగేటెడ్ అండ్ ప్రాక్టీస్డ్ సిన్స్
0: విగ్రహారాధన మూర్ఖత్వం అని ఎవరు కూడాను భావించరాదు.
1: No one should consider it as foolish.
0: Chinchinchaladu.
1: You should not decide it as foolishness. In fact, that will direct you to God. When this finger directs you to the flower, can you call this finger a fool? If that is foolish act, how does it direct you to God? So that which is shown is the flower, that which shows is the finger. God is shown. The idol that directs to God.
0: కనుకనే దైవం అనేటువంటి విగ్రహాన్ని మనం ఏమాత్రం కూడా విస్మరించరాదు.
1: సో వీ షుడ్ నాట్ ఫర్గెట్ దీస్ ఐడల్స్.
0: ఇది జడమైనటువంటి విగ్రహం అని భావించరాదు.
1: వీ షుడ్ నాట్ కన్సిడర్ దెమ్ యాజ్ లైఫ్.
0: జడమందు చైతన్యం ఉంటుంది.
1: దేర్ ఇస్ అవేర్నెస్ దేర్ ఈవెన్ ఇన్ ది స్కిన్.
0: ఈ చైతన్యం లేనటువంటి ఒక జడము ఎక్కడ కూడా మనకు కానరాదు.
1: వితౌట్ దిస్ అవేర్నెస్ కాన్షియస్నెస్ దేర్ కెనాట్ బి ఇనర్ట్ మ్యాటర్.
0: ప్రతి అణువునందు కూడా ఈ యొక్క చైతన్యం ఉంటుండాలి.
1: అండ్ ఎవ్రీ ఆటమ్ హ్యాస్ గాట్ దిస్ అవేర్నెస్.
0: సర్వ రూపములందు కూడా ఈ చైతన్య శక్తి ఉంటున్నది.
1: ఇన్ ఆల్ ఫార్మ్స్ వీ ఫైండ్ దట్ పవర్ ఆఫ్ అవేర్నెస్.
0: అణువురణీయాన్ మహతో మహీయాన్ అణువు నుంచి ఘనం వరకు కూడా చైతన్యం ఉంటున్నది.
1: వీ ఫైండ్ దిస్ కాన్షియస్నెస్ ఆల్ ఓవర్ స్మాలెస్ట్ ఆఫ్ ది స్మాల్ అండ్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్.
0: కనుకనే మనము ఏదైనా కూడా ఇది జడం అని భావించరాదు మనము.
1: సో వీ షుడ్ నాట్ కన్సిడర్ ఎనీ యాజ్
0: ఇనర్ట్. నీ దృష్టిలో ఆ విధమైన జడంగా నీకు కనిపించవచ్చును.
1: ఇట్ మైట్ బి ఇనర్ట్ ఫ్రమ్ యువర్ వ్యూ పాయింట్.
0: కానీ
1: బట్
0: వేద దృష్టి లోపల అన్ని చైతన్యమే.
1: ఫ్రమ్ వేదిక్ పార్లన్స్ ఎవ్రీథింగ్ ఇస్ అవేర్నెస్.
0: కనుకనే అట్టి అవేర్నెస్ అనేటువంటి ఒక శక్తిని మనం విస్మరించడము చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ టు ఫర్గెట్ దట్ అవేర్నెస్.
0: కనుక ప్రతి దినము కూడాను మనం చేసే ఆరాధనలు అన్ని కూడాను దైవానికి చెందినటువంటివి.
1: దేర్ఫోర్ వాట్ ఆల్ యాక్ట్స్ దట్ వీ డూ ఎవ్రీ డే అమౌంట్ టు వర్షిపింగ్ ద లార్డ్.
0: సర్వ పూజ సర్వత్ర సర్వవ్యాపి అయినటువంటి యొక్క ఉదాహరణ తత్వము ఆత్మతత్వము ఎందుకు కనిపించటం లేదు?
1: దట్ ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఆత్మ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్ యూనివర్సల్ హౌ ఇస్ దట్ వీ డోంట్ సీ దెమ్.
0: క్షీరమందు వెన్న చూడంగా కోరుదురు.
1: దేర్ ఇస్ బటర్ ఇన్ ద మిల్క్ అండ్ యూ డోంట్ సీ ఇట్.
0: కానీ వెన్న కోరినంత మాత్రం మనకు లభించున.
1: బై మియర్లీ డిజైరింగ్ ద బటర్ కెన్ యూ గెట్ ఇట్? నో.
0: ఆ చీరమును పెరుగుగా చేసి
1: అండ్ యూ హావ్ టు కర్డిల్ ఇట్ ఫస్ట్.
0: దాన్ని చిలికినప్పుడే ఆ వెన్న మనకు లభ్యమవుతుంది.
1: యూ హావ్ టు కర్డిల్ ద మిల్క్ అండ్ ద చర్న్ లేటర్ టు గెట్ ది బటర్.
0: కనుక నేను కనిపించలేదు ఆత్మ అనుకుంటే చాలా పొరపాటు.
1: బికాస్ ద సెల్ఫ్ ఇస్ నాన్ అపేరెంట్ యూ కెనాట్ డినై.
0: ఆత్మ సర్వలయందు కూడా సర్వమానవులు ఎందు కూడా ఉండేటువంటి ఒక చైతన్య స్వరూపమే.
1: ద స్పిరిట్ ఆర్ ద సోల్ ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్ అవేర్నెస్. సో
0: ఈ సత్యాన్ని మనం గుర్తించకుండా రెండు దోషములు మనకు వెంటాడుతూ ఉంటుంటాయి.
1: వీ డోంట్ రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్ అండ్ వీఆర్ కమిటింగ్ టూ మిస్టేక్స్.
0: రెండు దోషములు వెంటాడుచుంటూ నరుని.
1: అండ్ దీస్ టూ మిస్టేక్స్ వన్ ఫాలోస్ ది అదర్.
0: ఒకటి
1: వన్
0: లక్షల తప్పులు తన తప్పులను తాను మర్చిపోతుంటాడు.
1: వీఆర్ ఫర్గెటింగ్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ మిస్టేక్స్ దట్ వీ కమిట్ ఫర్ అవర్ సెల్ఫ్స్.
0: అది ఒక్కటి.
1: దట్ వన్ మిస్టేక్.
0: దాని వల్లనే దైవత్వాన్ని జ్ఞాపకం లేకుండా చేస్తుంది.
1: దట్స్ రీజన్ వై వీ ఫర్గెట్ గాడ్.
0: పరుల అణుమాత్ర దోషము పెద్ద చేయు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ కన్సిడర్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ మిస్టేక్ కమిటెడ్ బై అదర్స్.
0: పరుల చిన్న తప్పును కూడా మనం పెద్దదిగా భావిస్తుంటుంటాం.
1: ఎ స్మాల్ మిస్టేక్ కమిటెడ్ బై అదర్ మ్యాన్.
0: ఆ యొక్క దోషమే నీకు దైవత్వానికి దూరం చేస్తుండాలి.
1: పాయింటింగ్ టు ది మిస్టేక్స్ మైన్యూట్ మిస్టేక్స్ ఇన్ అదర్స్.
0: తన ఎందున్నటువంటి లక్షల దోషాన్ని కూడా
1: ది ఇన్యూమరబుల్ మిస్టేక్స్ ఇన్ యూ
0: దాచిపెడుతుంటారు.
1: అండ్ యూ హైడ్ దెమ్.
0: ఈ రెండు దుర్గుణులు మన యొక్క హృదయం నుండి తీసివేసిన మనం నిజమైనటువంటి దైవ స్వరూపులమే.
1: హైడింగ్ అవర్ ఓన్ మిస్టేక్స్ అండ్ కన్సిడరింగ్ మిస్టేక్స్ ఆఫ్ అదర్స్ మైట్ ఏ డిస్టెన్సెస్ ఫ్రమ్ గాడ్.
0: పరదోషములను మాత్రం వెతుక్కుంటూ పోవటం చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ టు బి ఇన్ సర్చ్ ఆఫ్ ఫాల్ట్స్ ఇన్ అదర్స్.
0: తన దోషమును తాను వెతకాలి.
1: సీక్ అవుట్ యువర్ ఓన్ ఫాల్ట్.
0: తన చిన్నదైనా కూడా దాన్ని పెద్దదిగా భావించాలి.
1: యువర్ ఫాల్ట్ మే బి సో స్మాల్ అండ్ టైన్ అండ్ సింపుల్.
0: పరుల దోషం నీకు కనిపించినప్పటికీ దాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా చూసుకోవాలి.
1: బట్ ఇగ్నోర్ ది మిస్టేక్స్ ఆఫ్ అదర్స్.
0: అట్టి త్యాగభావమే సాధకులకు అత్యవసరం.
1: అండ్ దట్ స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ ఈజ్ ఎసెన్షియల్.
0: ఈ త్యాగభావమే లేకుండా ఈ యోగత్వమే మనకు ప్రాప్తించదు.
1: Without the spirit of sacrifice, you cannot proceed along the spiritual path.
0: ఈనాడు ప్రపంచంలో ఎందు చూసినప్పటికీ,
1: in this world, wherever you see,
0: పరలోక దోషమును వెతికేటువంటి ఒక పాపులు దినదినానికి అభివృద్ధి అవుతున్నారు.
1: సిన్నర్స్ ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే హూ పాయింట్ అవుట్ అదర్స్ మిస్టేక్స్.
0: తన అణుమాత్రమైన దోషాన్ని కూడా వెతకడానికి ప్రయత్నించినటువంటి యొక్క వారు ఎక్కడా కనిపించడం లేదు.
1: దర్ ఇస్ నాట్ ఈవెన్ ఏ సింగిల్ వైస్ మ్యాన్ హూ విల్ బి ఏబుల్ టు ఫైండ్ అవుట్ ఏ సింపుల్ మిస్టేక్.
0: కనుకనే అందరూ కూడా అశాంతికి గురి అవుతున్నారు.
1: దట్స్ ద రీజన్ వై ఆల్ ఆఫ్ అస్
0: అందరూ కూడా దుఃఖములకు గురి అవుతున్నారు.
1: దట్స్ వై యు ఆర్ ఆల్ మిజరబుల్.
0: కనుక మొట్టమొదట మనం దుఃఖాన్ని దూరం చేసుకోవాలని,
1: సో వీ హావ్ టు క్రాస్ దిస్ మిజరీ,
0: అశాంతిని మనం దూరం గావించాలని,
1: వీ హావ్ టు షెడ్ దిస్ రెస్ట్లెస్నెస్.
0: కోరేటువంటి ప్రతి మానవుడు కూడా తన యందు ఉన్నటువంటి దోషాన్ని మొట్టమొదట చంపివేయాలి.
1: ఆల్ దోస్ దట్ ఆస్పైర్ టు బి పీస్ఫుల్ మస్ట్ గివ్ అప్ దీస్ టూ.
0: పరల దోషాన్ని వెతికేటువంటి వాడు మహాపాపి.
1: ఈ ద వర్స్ట్ ఆఫ్ ది సిన్నర్స్ హూ ఫైండ్స్ ఫాల్ట్ విత్ అదర్స్.
0: మనం ఎప్పుడు కూడా ఇతరుల దోషాన్ని వెతకకూడదు.
1: వీ షుడ్ నెవర్ ఫైండ్ అవుట్ ఫాల్ట్స్ ఇన్ అదర్స్.
0: ఇది ఏ నిజమైనటువంటి శివత్వమునకు తెలియనటువంటి అర్థము.
1: దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ శివత్వా, ద ప్రిన్సిపల్ ఆఫ్ శివా.
0: ఇట్టి పవిత్రమైనటువంటి గుణం మనలో ప్రవేశించాలి.
1: వీ షుడ్ హావ్ ఎ సీక్రెట్ క్వాలిటీ విత్ ఇన్ అస్.
0: పరదోషం అనేటువంటిది మహాపాపమైనటువంటి.
1: అక్యుజేషన్ ఆఫ్ అదర్స్ ఈజ్ ద వర్స్ట్ ఆఫ్ ది సిన్స్.
0: కనుక దాని జోలికే మనం పోకూడదు.
1: వీ షుడ్ నాట్ బి ఆఫ్టర్ దట్ క్వాలిటీ.
0: ఒకవేళ దూషించడానికి నీకు ఇష్టమైన నిన్ను నీవు దూషించుకో.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ వాంట్ టు క్రిటిసైజ్ ఎనీబడీ, క్రిటిసైజ్ యువర్ సెల్ఫ్.
0: నేను మానవుడై పుట్టి,
1: having been born a man,
0: మానవత్వాన్ని ధరించి,
1: having been a man,
0: ఇలాంటి మానవుడు చేయవలసినటువంటి పనులు నేను చేయగలుగుతున్నానా?
1: Am I able to do manly deeds, the activities
0: of a human being?
1: What kind of activity am I doing?
0: నిన్ను నీవు విమర్శించుకో.
1: So you criticize yourself.
0: నిన్ను నీవు దూషించుకో.
1: You accuse yourself.
0: నిన్ను నీవు దండించుకో.
1: And you punish yourself.
0: ఇదే నిజమైనటువంటి సాధన.
1: Punishing one's own
0: సాధన సాధనగా జపం చేయటం సాధన కాదు.
1: Is not simply repeating names.
0: ధ్యానాన్ని కూర్చోవటం సాధన కాదు.
1: Not sitting for meditation.
0: మనలో ఉన్నటువంటి దోషాన్ని దూరం చేయటమే గొప్ప సాధన.
1: Giving up all the bad qualities within is the true spiritual path.
0: సాధన అనగా మన దుర్భావం దూరం చేసుకుని సద్భావములు పెంచుకోవటమే సాధన.
1: True sadhana, spiritual path meant cultivating good qualities and
0: getting
1: rid of bad qualities.
0: అది ఏ సాధన?
1: That is sadhana.
0: Sa anaga sakaleshwari swarupam.
1: Sa, a very form of different forms of wealth.
0: Atti sakaleshwari swarupam ainatundi aa saanu manamu dushistam, enta paapam.
1: It's what a mistake, what a sin it is if you are aware of
0: it. Manam penchukunnappude adhe mana dhanamu.
1: And in fact, if we develop good quality, there is our wealth.
0: Okku kontha mandi manavulaku క్రోధం వస్తుంటుంది.
1: సమ్ ఆర్ యాంగ్రీ,
0: క్షణం లోపలనే క్రోధం వస్తుంది.
1: దే విల్ హావ్ టెంపర్.
0: కానీ ఆ క్రోధము ఎవరిని చెడుస్తుంది?
1: వెల్, హూ విల్ బి స్పాయిల్డ్ బై దట్?
0: తన కోపమే తన శత్రువు.
1: యువర్ యాంగర్ ఇస్ యువర్ ఎనిమీ.
0: తన శాంతి తనకు రక్ష.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యువర్ పీస్ ఈజ్ ప్రొటెక్టింగ్ యు.
0: కోపమును తను చంపుకోవాలి.
1: దేర్ఫోర్ యు హావ్ టు కిల్ యువర్ యాంగర్.
0: దయ చుట్టంబవు.
1: అండ్ కంపాషన్ ఇస్ యువర్ రిలీఫ్.
0: తన సంతోషమే స్వర్గము.
1: అండ్ యువర్ హ్యాపీనెస్ ఇస్ వెరీ.
0: తన దుఃఖమే నరకమండ్రు.
1: అండ్ యువర్ వెరీ మిజరీ ఇస్ హెల్.
0: ఇలాంటి దుఃఖమే నరకం మనకు.
1: అండ్ దట్ మిజరీ ఇస్ ది హెల్.
0: ఈనాడు మానవులు నిరంతరం కూడా దుఃఖములో మునిగిపోతున్నారు.
1: మ్యాన్ has drowned himself in misery.
0: కారణం ఏమిటి?
1: Why?
0: తన దోషాన్ని తాను గుర్తించుకోలేకపోవటమే దీనికి మూల కారణం.
1: The reason is that he is not able to know his own fault.
0: మొట్టమొదట తన దోషాన్ని తాను గుర్తించాలి.
1: First he should find out his own mistake.
0: తాను గొప్ప అని, పరులు చాలా చిన్నవారని, అమాయకులని, అలుపులని భావించుకోవటం చాలా పొరపాటు.
1: It's a big mistake to consider yourself so high and others so low.
0: మొట్టమొదట దైవత్వం ఎక్కడున్నది?
1: Where is God?
0: ప్రతి మానవుని యందు ఉంటుంది.
1: God is in everyone.
0: ప్రతి జీవి యందు ఉంటున్నది.
1: In every living creature.
0: ప్రతి ప్రాణి యందు ఉంటున్నది.
1: In every living
0: being. ప్రతి ప్రాణి, ప్రతి జీవి, ప్రతి మానవుడు కూడాను దైవ స్వరూపమే.
1: Therefore every living creature, every living being, every human being is embodiment of God.
0: అది కాకుండా ఉండినప్పుడు ఈశ్వర సర్వభూతానాం అని ఎందుకు చెప్తాడు?
1: If it is not so, why should the scriptures declare ఈశ్వర సర్వభూతానాం?
0: దైవం మానుష రూపేణ.
1: God is in human form.
0: కనుకనే దైవం మనిషి రూపంలో వస్తుంటాడు.
1: God incarnates in human
0: form. కాబట్టి అట్టి మనుషులను మనము దైవంగా భావించుకుంటే వారిని మనం ఏమాత్రం కూడా విమర్శించము.
1: సో ఇఫ్ యూ కన్సిడర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ యాజ్ డివైన్ యూ విల్ నాట్ క్రిటిసైజ్.
0: భగవంతుడు ఎప్పుడు కూడాను భావాన్ని చూస్తాడే కానీ బాహ్యమైన చర్యలు చూడడు.
1: God is after the feeling and not the external ritual.
0: ఈనాటి మానవుడు చర్యలపైనే దృష్టి అభివృద్ధి పరుస్తున్నారు.
1: Man today concentrates on the external ritual.
0: భావాన్ని విస్మరిస్తున్నారు.
1: He is forgetting the inner feeling.
0: భావప్రియుడే భగవంతుడు.
1: God relishes your feeling.
0: కనుకనే దృష్టి దోషం మనం కొంతవరకు మార్చుకోవాలి.
1: So we have to correct our
0: పశ్చతీతి పశువు.
1: It's only animal that will have external looks.
0: బయట దృష్టి చూచేటువంటి పశువు.
1: That which has got the outer view is an animal.
0: అంతర్దృష్టిని చూచేటువంటి వాడు మానవుడు.
1: If he is a true human, you will have inner vision.
0: ఎప్పుడు మనం బయట దృష్టి చూస్తుంటాం.
1: If we have got the external view, all through we are animals.
0: ఇది కాదు, మంచిది కాదు.
1: It's not proper.
0: ఎక్కడ పచ్చ కనపడితే అక్కడంత పశువు పరిగెత్తిపోతుంది.
1: It's the cow that runs after the green grass.
0: కానీ మానవుడు దాన్ని విచారణ చేస్తాడు.
1: But man must inquire.
0: అది పంట భూమి.
1: That is a frigid. And there I have
0: watched.
1: And if we are after that, we will be punished. Today we are forgetting our own duty. Forgetting one's own duty is the biggest mistake in
0: mankind.
1: A small example. Today you want to catch a fly.
0: ఒక బస్సుకు పోవాలనుకున్నాము.
1: You want to catch a bus.
0: అది సకాలానికి రాకపోతే,
1: if it does not come there at night
0: time, మనం ఆ బస్సును ఆ ప్లేన్ ను ఎంత దూషిస్తాం.
1: You go on criticizing the bus or the fly.
0: ఈ సకాలానికి ప్లేన్ రావటం లేదే.
1: Even the flight is not at the right
0: time. సకాలానికి ఈ యొక్క బస్సులు రావటం లేదే.
1: Buses are not reaching at the right time.
0: అని దాని కర్తవ్యాన్ని విస్మరించినప్పుడు దాన్ని మనం దూషిస్తున్నాం.
1: Naturally you accuse when duty is forgotten.
0: అదే విధంగానే మానవుడు తన కర్తవ్యాన్ని విస్మరించినప్పుడు మానవుని మరొక మానవుడు దూషిస్తాడు.
1: Similarly, when man forgets his duty, he will be accused by the
0: కర్తవ్యాన్ని తాను గుర్తించగలుగుతున్నాడా?
1: Are you able to know your own duty?
0: తన పవిత్రతను తాను పోషించుకోగలుగుతున్నాడా?
1: Are you able to maintain your
0: తన దివ్యత్వాన్ని తాను కాపాడుకోగలుగుతున్నాడా?
1: Are you able to safeguard your divinity? No.
0: ఇందువల్లనే మానవత్వం అనేటువంటిది మసిగలిపోయింది.
1: That's the reason why the human quality is totally gone.
0: కనుక మానవత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: We have to develop the human
0: మానవతా గుణములను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: We have to develop the human values.
0: ఈనాడు మానవతా గుణములను అభివృద్ధి పరచుకోకుండా మానవుడు అనుకుంటే దీని అంతరార్థం ఏమిటి?
1: Without cultivating human values, we call ourselves humans.
0: మానవతా గుణములను మనం పెంచుకోవాలి.
1: We have to develop the human values.
0: అది ఏ సత్యము?
1: That's truth.
0: అది ఏ ధర్మము?
1: Righteousness.
0: అది ఏ ప్రేమ?
1: That's love.
0: అది ఏ ఆనందము?
1: That's bliss.
0: అది ఏ అన్ని విధాల సుఖము?
1: And it confers bliss in every way.
0: కాబట్టి మానవుడైనపోయిన వాడు నీవు సత్యాన్ని ఎందుకు వదులుతున్నావు?
1: So being a man, why should
0: నీ
1: you
0: ప్రాణములు నీ ఐదు ప్రాణములు నీ దగ్గర ఉంటున్నాయి.
1: You have got the five life principles.
0: సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస.
1: The five human values are the life principles.
0: సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస.
1: సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస.
0: కనుక నీలో ఆ సత్యమే లేకందంటే నీలోని ఒక ప్రాణం చచ్చిపోయింది.
1: When there is no true satya in you, you have lost one life principle.
0: నీలో ధర్మమే లేకపోతే నీలో రెండు ప్రాణములు చచ్చిపోయినాయి.
1: When there is no dharma, two life breaths are gone.
0: నీలో ప్రేమనే లేకపోతే నీలో మూడు ధర్మములు చచ్చిపోయినాయి.
1: Bereft of love, three life principles are lost.
0: ఈ విధంగా మనలో ఉన్నటువంటి ఒక ప్రాణాలు మనమే తీసుకుంటున్నాం.
1: Therefore the life principles are gone one after another by our own.
0: ఈ గుణములతో చేరినటువంటి మానవత్వము.
1: And in fact the human quality.
0: ఈ గుణాలను మనం చంపుకోవటం చేత మనమే చచ్చిపోతున్నాం.
1: Since we are killing these good qualities, ఎవరో మనల్ని చంపడం లేదు. In fact, no one is killing you.
0: మనమే మన గుణముల ద్వారా మనల్ని చంపుకుంటున్నాం.
1: By losing these qualities, we kill ourselves.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరందరూ ప్రేమ అనేటువంటి ప్రధానమైనటువంటి ఒక వస్తువును దగ్గర ఉంచుకున్నారు.
1: యు హావ్ గాట్ దట్ మోస్ట్ ప్రెషస్ క్వాలిటీ.
0: ఆ ప్రేమనే మీరు చంపుకుంటే మీరు చచ్చిన వారే అవుతారు.
1: ఇఫ్ యు కిల్ లవ్ ఆల్ బై యువర్ సెల్ఫ్, ఇట్ ఈస్ ద లైఫ్
0: ఆఫ్ డెత్. ఆ ప్రేమను మనం పెంచుకోవాలి.
1: వి హావ్ టు డెవలప్ లవ్.
0: ఆ సత్యాన్ని మనం పెంచుకోవాలి.
1: వి హావ్ టు గ్రో ట్రూత్.
0: ఎక్కడ పోయినప్పటికీ ఇప్పుడు అసత్యం, అసత్యం, అసత్యం.
1: టుడే వి ఫైండ్ ఫాల్స్హుడ్, లైస్ ఎవ్రీవేర్.
0: సత్యం,
1: ట్రూత్,
0: నాలుక, ప్రాణం.
1: And that is the very life of the tongue.
0: Dharmamu,
1: righteousness,
0: chetiki pranam.
1: And it's the very life of the hands.
0: Ahimsa, hrudayaniki pranam.
1: Non-violence is the life of the heart.
0: కనుకనే ఈ మూడింటిని మనం చంపుకుంటే మన నాలుగు చచ్చిన వాడు అవుతాం.
1: Then once we lose them, naturally we lose.
0: చేతిని చంపుకున్న వారం అయిపోతాం.
1: And we will be just హృదయమే శూన్యమైనటువంటి
0: వారం అవుతాము.
1: And we're losing our heart.
0: కనుక మనము ప్రతి ఒక్కటి కూడాను మన యందే ఉంటున్నామనే సత్యాన్ని గుర్తించుతూ వర్తించాలి.
1: So we have to know the basic truth that everyone is immanent within us.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి సూక్తులు,
1: the sacred teachings,
0: ఈ శివరాత్రి దినం బోధించే నిమిత్తమై,
1: to teach you these things on sacred
0: night, శివరాత్రి అని వచ్చింది.
1: శివరాత్రి is prescribed.
0: ఈ శివమునకు అణుకువ అని కూడా ఒక పేరు.
1: శివ హ్యాస్ గాట్ అనదర్ మీనింగ్, అణుకువ, హ్యూమిలిటీ.
0: అనగా సి, ఇది సి
1: లెటర్స్.
0: ఎత్తు లేకుండా పోతే అది అణుకువగా కనిపిస్తుంది.
1: ద లెటర్ సి on the top you find it is bent, sign of humility.
0: దానికి ఒక కిరీటం మాదిరిగా పెడితే శవం అయిపోతుంది.
1: But on the other hand, if this letter sha just raises his ugly head, it is
0: అహంకారం అనేటువంటి శవాన్ని మనం ఆశ్రయిస్తున్నామే కానీ వినయ విధేయతమైనటువంటి శివాన్ని మనం ఆశ్రయించడం లేదు.
1: ఇట్ ఇస్ ఈగో దట్ టేక్స్ యూ టు డెత్, బట్ ఇట్ ఇస్ హ్యూమిలిటీ దట్ టేక్స్ యూ టు లైఫ్.
0: సత్యం జన విరోధాయ అనుకుంటున్నారు ఈనాడు.
1: అండ్ వీ కన్సిడర్ ద ట్రూత్ ఈస్ నాట్
0: అసత్యం జనరంజనం.
1: అండ్ పీపుల్
0: అవే ఇప్పుడు పాలన చేస్తున్నాయి.
1: అండ్ టుడే వీ ఫైండ్ ద లైస్ బ్లేమింగ్
0: దధ్యాధికం పీత్వ గృహే గృహే. సత్యం జన విరోధాయ, ఈనాడు సత్యం చెప్పాలంటే విరోధంగా కనిపిస్తుంటుంది.
1: అండ్ ద ట్రూత్ ఈస్ నాట్ అక్సెప్టెడ్ బై ఎనీబడీ, ఇట్ ఇస్ వ్యూడ్ యాజ్ ఎన్ ఎనిమీ.
0: అసత్యం జనరంజనం.
1: అండ్ అన్ట్రూత్ ఇస్
0: అక్సెప్టెడ్. అసత్యం చాలా జనాన్ని రంజింపజేస్తుంది.
1: లైస్, ఫాల్స్హుడ్ విల్ అట్రాక్ట్ ఎవ్రీబడీ.
0: కనుకనే అందరూ అసత్యాన్ని ఆడుతూ వస్తున్నారు.
1: దేర్ఫోర్ వి అట్టర్ లైస్.
0: కానీ జనాన్ని రంజింపజేశారు, కానీ నీ హృదయాన్ని రంజింపజేశారా?
1: యు మే యు ప్లీజ్ అదర్స్ బట్ యు హావ్ నాట్ ప్లీజ్ యువర్సెల్ఫ్.
0: నీ హృదయం రంజించకుండా ఉండినప్పుడు అది ప్రజలను రంజించి ప్రయోజనం ఏమిటి?
1: వెర్ ఇస్ నాట్ అక్సెప్టబుల్ ఇన్ ప్లీజింగ్ యువర్ హార్ట్, వాట్ ఫన్ ఇస్ దేర్ ఇఫ్ యు ప్లీజ్ అదర్స్.
0: చాలా పొరపాటు,
1: ఇస్ ఎ బిగ్ మిస్టేక్.
0: ప్రజల యొక్క దీనికోసం నువ్వు పాటు పడుతున్నావు, కానీ నీ ఆత్మ సంబంధమైనటువంటి సత్యం జన విరోధాయ, ఈనాడు సత్యం చెప్పాలంటే విరోధంగా కనిపిస్తుంటుంది.
1: అండ్ ట్రూత్ ఈస్ నాట్ అక్సెప్టెడ్ బై ఎనీబడీ, ఇట్ ఇస్ వ్యూడ్ యాజ్ ఎన్ ఎనిమీ.

0: సంతృప్తి కోసం నీకు పాటు పట్టం లేదు.
1: యూ స్ట్రగుల్ హార్డ్ టు ప్లీజ్ అదర్స్ బట్ యూ డోంట్ ప్లీజ్ యువర్ సెల్ఫ్.
0: ఎలాంటి పరిస్థితులు ఏంటైనప్పుడు సత్యాన్ని చెప్పాలి.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: ఒకవేళ అది మనకు ప్రాణాపాయంగా తెప్పించేటట్టుగా ఉంటే ఆ సత్యాన్ని నువ్వు పలకవద్దు.
1: సపోజ్ ఇఫ్ టేక్స్ యూ టు డేంజర్ బెటర్ యూ
0: డోంట్ ఆ స్థానంలో అసత్యాన్ని చేర్చవద్దు.
1: బట్ నెవర్ స్పీక్ ఎ లై అట్ దట్ మోమెంట్.
0: నువ్వు క్వైట్ గా ఉండు.
1: రిమైన్ క్వైట్.
0: అది ఒకనొక సమయం లోపల.
1: దట్ ఎట్ వన్ టైమ్
0: నేను పుట్టినాను, మానవుడిగా పుట్టాను.
1: ఐఎమ్ బోర్న్ ఎస్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: మానవుడిగా పుట్టి సత్యాన్ని నేను చెప్పాలి.
1: బీయింగ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఐ షుడ్ స్పీక్ ట్రూత్.
0: నేను అన్యాయానికి పాల్పడకూడదు.
1: ఐ షుడ్ నాట్ రిసార్ట్ టు
0: ఇంజస్టిస్. ఒక వ్రతం పట్టాడు ఒక సాధకుడు.
1: అండ్ ఎ సీకర్ హస్ టేకెన్ దట్ వా.
0: అరణ్యంలో పోయి కూర్చున్నాడు.
1: హి సాట్ దేర్ ఇన్ ఎ ఫారెస్ట్.
0: నారాయణ నామస్మరణ చేస్తున్నాడు.
1: హి స్టార్టెడ్ చాంటింగ్
0: నారాయణ పంచాక్షరాన్ని వర్ణిస్తున్నాడు.
1: అండ్ హి స్టార్టెడ్ రిపీటింగ్ గాడ్స్ నేమ్.
0: కానీ
1: బట్
0: ఈ నెట్టైనా సని అసత్యం ఆడించాలా అని ఈశ్వరుడు పట్టుబట్టాడు.
1: ఈశ్వర్ వాంటెడ్ టు టెస్ట్ హిమ్ బై మేకింగ్ హిమ్ స్పీక్ లైస్.
0: లేక ఇతనితో అపాయం కల్పించాలి.
1: అండ్ హి వాంటెడ్ టు సీ దట్ హి వుడ్ బి పుట్ ఇన్ డేంజర్
0: అని ఒక జింకను తరుముకుంటూ వచ్చాడు ఆ ఈశ్వరుడే.
1: ఈశ్వర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ హంటర్ వాస్ రన్నింగ్ ఆఫ్టర్ ద డియర్.
0: ఈ వ్రతం పట్టినటువంటి వ్యక్తి చూచాడు.
1: ద మ్యాన్ ఆఫ్ ట్రూత్ వాచ్డ్ దిస్.
0: తన ఎదురు పొద లోపలనే ఆ జింక పోయి చేరిపోయింది.
1: Saw this deer hiding in a bush close by.
0: ఈశ్వరుడు వచ్చాడు.
1: ఈశ్వర came.
0: తపస్వి,
1: ఓ మ్యాన్ ఆఫ్ ఫెన్,
0: నేను ఒక జింకను తరుముతూ వచ్చాను, మీరు చూచారా అని.
1: ఐఎమ్ జస్ట్ చేసింగ్ దిస్ డియర్, హ్యావ్ యూ వాచ్డ్ ఇట్?
0: ఏం చెప్పాలి? చూచాను.
1: Yes, I saw.
0: చూడలేదంటే అసత్యం ఆడినట్టు అవుతుంది.
1: If you have not seen, it is false.
0: చూచినానంటే దాని ప్రాణం పోతుంది.
1: If he says, I have seen, the deer will lose.
0: దీనికి అపకారం చేసినట్టు అవుతుంది.
1: So it amounts to death.
0: అసత్యము అపకారము రెండు చేసిన వాడిని అవుతాను కదా.
1: So he'll be committing a lie.
0: నేను మానవుడిగా పుట్టి ప్రయోజనం ఏంటి?
1: Death of this deer. So what for?
0: ఇంతకాలం వ్రతం చేసి ప్రయోజనం ఏంటి?
1: I adhere to the truth.
0: నా దీక్షనంతకును మంట కలిపినటువంటి వాడు అవుతాను.
1: All the oath in the vow I have taken is just gone.
0: తిరిగి ఈశ్వరుని తలుచుకున్నాడు లోపల.
1: So he thought of God at that moment.
0: పరమాత్మ నాకు చక్కని యుక్తిని నేర్పించమన్నాడు.
1: Then he, oh God, teach me a good knack to get out of this.
0: తక్షణమే భగవంతుడు ఇచ్చాడు.
1: God gave him a good thought.
0: అడిగిన తక్షణమే ఇచ్చేటువంటి ఒక దైవత్వము మన వెంటనే జంటనే ఇంటనే ఉంటుండగా మనం ఎందుకు భయపడాలి?
1: When God is with you, in you, above you, below you, around you, responding your prayers, why should we be afraid of?
0: చెప్పాడు.
1: He said,
0: నాయన, ఏది చూచినో అది పలుకదు.
1: Oh person, that which has seen cannot say.
0: ఏది పలుకునో అది చూడలేదు.
1: What that says can has not seen.
0: ఇది నేను ఇచ్చే ఆన్సర్.
1: Well, this is the only thing I can say.
0: కన్నులు చూచినాయి.
1: Eyes watch.
0: కానీ కన్నులకు నోరు లేదు చెప్పడానికి.
1: But eyes cannot speak.
0: నోరు చెప్పగలుగుతుంది.
1: Yes, the tongue can.
0: కానీ నోరు చూడలేదు.
1: But it has not seen.
0: చూచినది ఒకటి, చెప్పేది మరొకటి.
1: Therefore the one sees, the other speaks.
0: ఇది నేను అంగీకరించను అన్నాడు.
1: And so I cannot express.
0: అప్పుడు తప్పించుకున్నాడు.
1: That's how he found an escape.
0: అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యి,
1: then Ishwara incarnated.
0: ఈ యుక్తియే యోగము అన్నాడు.
1: And Ishwara manifested and said, this kind of escape is yoga.
0: మనకు అపకారం గావించకుండా ఉపకారం గావించి ఉత్తమమైన మార్గం లోపల దాన్ని సంరక్షించేటువంటి ఒక భావమే నిజమైనటువంటి మానవత్వం అన్నాడు.
1: The true human quality lies in not harming anybody, rendering help to everybody and find an escape that way.
0: దాన్ని రక్షించాడు.
1: He has protected that.
0: అపకారం చేయలేదు.
1: He has not harmed.
0: అసత్యం ఆడలేదు.
1: And he has not told a lie.
0: నిజమే, చెప్పేది నోరు.
1: It is the tongue.
0: కానీ నోటి కన్నులు లేవు కదా.
1: And
0: చూచిండేది కన్నులు, కానీ కన్నులకు నోరు లేదు కదా.
1: అండ్ ఐస్ కెనాట్ స్పీక్.
0: కనుక ఒకటి చెప్పి ఒకటి చేయటం ఇది సరైంది కాదని తాను సమర్థించుకున్నాడు.
1: సో హీ సపోర్టెడ్ హిస్ స్టాండ్ లైక్.
0: ఈనాటి మానవులు
1: మ్యాన్ టుడే
0: యుక్తి చేత మనము సత్యాన్ని సాధిస్తూ రావాలి.
1: బై అప్రాప్రియేట్ నాక్ లైక్ దట్ వీ కెన్ అఫోర్డ్ అవర్ ఓన్
0: లైఫ్. దైవ ప్రార్థన చేత మన యొక్క కష్టములను తప్పించుకుంటూ పోవాలి.
1: బై కాన్స్టెంట్ ప్రేయర్ we can be away from all the problems of life.
0: సర్వలకు ఉపకారం గావించుకునేటువంటి ఒక సద్భావము, ఉన్నత భావము, ఉత్తమ భావము మనం పెంచుకోవాలి.
1: we should have good feelings and noble thoughts so as to render help to everybody.
0: ఎవ్వరికి మనం అపకారం చేయకూడదు.
1: we should not harm anyone.
0: అపకారం అనేటువంటిది మనకే అపకారం ఆపిస్తుంది.
1: yes, the very harm will harm you.
0: నేను ఒకరికి అపకారం చేస్తున్నానంటే రేపటి దినం నీకు 10 అపకారాలు జరుగుతుంది.
1: You may be harming somebody, tomorrow you have to face the consequence.
0: కనుకని నీవే నీవు అపకారాలు పెంచుకున్న వాడవుతావు.
1: You are harming unto yourself only.
0: అపకారం చేయవద్దు.
1: Never harm anybody.
0: ఎవరికి ఏ విధమైనటువంటి ద్రోహము చల్పవద్దు.
1: Never be a traitor to anybody.
0: ఎవరిని ఏ విధంగా దూషించవద్దు.
1: Never accuse anybody.
0: ఈ దూషణ భూషణ తిరస్కారం పురస్కారములు అన్ని కూడాను ప్రాకృతమైన జగత్తు.
1: The criticism, accusation, they happen in this world.
0: ఇవన్నీ ప్రవృత్తి లక్షణాలే కానీ నివృత్తి లక్షణాలు కాదు.
1: They all represent the worldly trend, worldly path.
0: ఇవన్నీ కూడా నెగటివ్ లక్షణాలు.
1: They are all negative qualities.
0: కానీ పాజిటివ్ క్వాలిటీ

0: పెంచుకోవాలి.
1: డెవలప్ ద పాజిటివ్.
0: నువ్వు మానవుడై పుట్టావు,
1: మానవుడై
0: పుట్టి ఇన్ని విద్యను నేర్చి ఇంత గొప్పవాడని తెలివితేటలు పెంచుకుని కట్టకడపడి నువ్వు చేసే పనులు ఇవే.
1: Having been born as a human being, highly educated and highly intelligent, what is this
0: situation? చదువుని ఏమి ప్రయోజనము?
1: What for is your education?
0: చదువులన్నీ చదివి చాలా వివేకియై మగిడి తన్యతగడు మందమతుడు.
1: Having been highly educated, having gone through the books, a fool does not know his own true self.
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణము మానలేడు.
1: With all the education and the familiarity with the text, a mean man would never give up his mean mentality.
0: తరచు చదువు చదువ తక్కువాదమి కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు.
1: Education will take him to argumentation, but not to the total awareness.
0: చదువు చదువు చదివి చావంగనేటికి చావులేని చదువు చదవాలి.
1: After all, we study and study, ultimately die. Now let us study to be immortal.
0: మానవుడై పుట్టి ఇంత ప్రజ్ఞాన విజ్ఞాన సుజ్ఞానమును నీవు సంపాదించి కట్టగడపడికి నీవు పశువుల వలె నీవు అజ్ఞానంలో పడిపోవటము మంచిది కాదు.
1: Having been born a human being with all the knowledge, the wisdom and the spiritual knowledge,
0: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం.
1: To help others is a merit, to harm others is a sin.
0: వ్యాసుడు మహాభారతమందు రెండు వాక్యముల చేత సర్వులకు ప్రబోధ చేశాడు.
1: This has been the teaching of Vyasa in these two sayings.
0: Help ever, hurt never.
1: Help ever, hurt never.
0: ఇది నిజమైనటువంటిది మనం నేర్చుకోవాల్సింది.
1: This is the thing that we have to learn.
0: సాధ్యమైనంత వరకు కూడాను
1: ఇతరులకు
0: బాధ కలిగించకుండా మనం చూసుకోవాలి.
1: We should see that no one is put to suffering.
0: ఒకవేళ నీకు బాధ కలుగుతుందా, కలిగినా పర్వాలేదు.
1: Even if you were to suffer, doesn't matter.
0: నీ బాధను భగవంతుడు రక్షిస్తాడు.
1: God will protect you even if you were to suffer.
0: కానీ మనమే మనం ఇతరులకు బాధ కలిగించకూడదు.
1: But we should not make anyone to suffer.
0: నీకు బాధ కలిగించేటువంటి అధికారం నీకు లేదు.
1: You have no right authority to make.
0: నీవు సామాన్యమైన మానవుడే.
1: In fact, he is also
0: ee manavuni endu madhavattam untundadi.
1: There lies God in everyone.
0: Ee madhavattam anetundi mayam chesi neevu kevalam krurathvaniki neevu poonukunte idi neeku apakarame kada.
1: You forget the divine quality and resort to wickedness. Can you be a human being any longer?
0: Kalaka neevu manavudiga pravartinchu.
1: Behave as a human being.
0: Needu ye jati?
1: To what community, race you belong?
0: Manava jati.
1: I belong to the race of humanity.
0: Aa jatini manchi manava jati ga teechididdukko.
1: And see that you shape and mold the humanity.
0: Nee jati manava jati.
1: You belong to human society, race.
0: Kalukane atti jatini manam pochinchadaniki taginatti krushi manam cheyali.
1: We have to make every effort to uphold the human value.
0: Nee manava jati edi pranamulu.
1: What are the life principles?
0: Neeti, nijayati, pranamulu.
1: These two principles, neeti, the honesty, nijayati, integrity.
0: Neeti galugu jati.
1: The race with honesty.
0: Nijamaina jati ra.
1: It is a true race.
0: Adi mana jati.
1: That is our.
0: Aa neeti lekapothe idi manava jati ani etta peru pettukunedi.
1: Without this neeti, the morality, you cannot call it jati, that the nationality.
0: Morality ni manam penchukovali.
1: So we have to develop morality.
0: ఈ మొరాలిటీ లేకపోతే ఏమి చేసి ప్రయోజనం లేదు.
1: వితౌట్ మొరాలిటీ వాట్ ఎవర్ యూ డూ ఇట్ విల్ బి ఇన్ వెయిన్.
0: మనం నీతిగా బ్రతకాలి.
1: సో వీ షుడ్ లీడ్ అన్ ఆనెస్ట్ లైఫ్.
0: అది నిజమైనటువంటి యొక్క ఈశ్వరత్వానికి ప్రబోధ.
1: దట్ ఈస్ ది మెయిన్ టీచింగ్ ఆఫ్ ది డివినిటీ.
0: సర్వజీవులు ఎందు ఉండేటువంటి యొక్క ఈశ్వరత్వం ఒక్కటే అని తెలుపుకోవటమే భారతీయుల యొక్క ప్రధాన ధర్మం.
1: ఇట్ ధర్మ ఆఫ్ భారతీయ టు ఎక్స్ప్రెస్ అండ్ ఎక్స్పీరియన్స్ దట్ ద సేమ్ గాడ్ డ్వెల్స్ ఇన్ ఎవ్రీవన్.
0: భారతీయ సంస్కృతి ఇది ఒక్క పదంలోనే ఉంటుండాలి.
1: ద కల్చర్ ఆఫ్ భారత్ ఈజ్ సమ్డ్ అప్ ఇన్ దిస్ వర్డ్.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని నిరూపించడమే భారతీయ సంస్కృతి యొక్క ప్రధాన లక్ష్యం.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ మెయిన్ ప్రిన్సిపల్ ఈజ్ టు మేక్ యూ ఎక్స్పీరియన్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: కానీ
1: బట్
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించకుండా
1: without understanding this unity
0: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజిస్తున్నావు.
1: The principle of unity is viewed as multiplicity or plurality. It's not
0: నీ వేరు నేను వేరు అని తన పరా అనే భేదములకు చోటు ఇవ్వకూడదు.
1: There should not be any differences based on I, mine and thine.
0: కనుకనే అందరూ మనమే మనమే మనమే.
1: The feeling of we-ness should be developed.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: విద్యార్థులారా,
1: students.
0: మొట్టమొదట నీవెవరో నీవు తెలుసుకో.
1: The first instance, know who you are.
0: Who am I? I.
1: Put a question, who am I?
0: Nenu aneetundi neevu telusukolenappudu nee samajamulo nee gramamulo entha mandi nenu aneetundi vaaru leru.
1: Without knowing who am I, what is the fun of knowing everybody in the village?
0: Kaaga neeku neevu nenu evaru ani telusukunte andaru nene aneetundi artham avutundi.
1: Then once you know who am I first, you'll be knowing the rest.
0: ఎన్నో నేనులు ఉన్నాయి ఈ ప్రపంచంలో.
1: We find this I in everyone.
0: ఇన్ని నేను నీవు తెలుసుకోవటం నీకు సాధ్యమవుతుందా?
1: Is it possible to know everyone?
0: కాదు కాదు.
1: No.
0: నిన్ను నీవు తెలుసుకుంటేవా అన్ని నేనులు తెలుసుకునే వాళ్ళు అవుతావు.
1: Then once I know who am I, I'll be knowing the rest.
0: కనుక నీవు అందరినీ తెలుసుకోవాలనుకుంటే నీవెవరో మొట్టమొదటి నీకు తెలుసుకో.
1: ఇఫ్ యు వాంట్ టు నో ఎవ్రీవన్ ఫస్ట్ నో యువర్ సెల్ఫ్.
0: నేను ఆత్మ అనేటువంటిది నీవు తెలుసుకున్నప్పటి తర్వాత అందరూ ఆత్మస్వరూపులేని సులభంగా మనకు అర్థమవుతుంది.
1: వెన్ వన్స్ యూ ఎక్స్పీరియన్స్ అండర్స్టాండ్ దట్ ఐఎమ్ ఆత్మ ద స్పిరిట్
0: అయితే
1: నో ది సేమ్
0: కొన్ని ప్రభుత్వ ఉద్యోగం లోపల కొన్ని ప్రభుత్వ యొక్క అధికారం లోపల కొన్ని కొన్ని మంది ఉద్యోగాలు చేస్తున్నప్పుడు వీరందరూ ఈ సమత్వాన్ని భావించుకోవటం చాలా కష్టమవుతుంది.
1: బేస్డ్ ఆన్ ప్రొఫెషన్ అండ్ వొకేషన్ ఇట్ మే నాట్ బి పాసిబుల్ టు అబ్జర్వ్ ఈక్వాలిటీ.
0: కానీ
1: బట్
0: సాధ్యమైనంత వరకు కూడాను
1: పాసిబుల్
0: దాన్ని కూడా కొంచెం వరకు తప్పించుకుని
1: వీ హావ్ ఆల్సో ఫైండ్ అవే
0: వారిని కూడా క్షమించి
1: వీ హావ్ టు పార్డన్ దెమ్
0: వారి సరైన మార్గానికి తిప్పడానికి తూనుకోవటం మానవత్వం యొక్క దివ్యత్వం.
1: The real divinity lies here in showing them that right direction.
0: అసలు ఆధ్యాత్మికం అంటే ఏమిటి?
1: What is spirituality?
0: ఆధ్యాత్మికం అనగా
1: spirituality means
0: తన యందు ఉన్నటువంటి పశుత్వాన్ని హింసించి
1: first killing the animal quality
0: తన యందు ఉన్న మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకోవటమే ఇదే దివ్యత్వమైన ఆధ్యాత్మికం.
1: Transforming the humanness, the human quality in you into the divine.
0: ప్రతి మానవుని యందు పశుత్వం ఉంటుండాలి.
1: There is animality in every
0: man. మొట్టమొదటి ఈ పశుత్వాన్ని మనం తింపుకోవాలి.
1: ఫస్ట్ వీ హ్యావ్ టు కిల్ ది బీస్టియల్ క్వాలిటీ.
0: ఆ పశుత్వాన్ని చంపి
1: ఇట్ హ్యాస్ టు బి కిల్డ్
0: మన మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకోవాలి.
1: అండ్ వీ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ ది హ్యూమన్నెస్ హ్యూమన్ క్వాలిటీ ఇన్ ది డివైన్
0: ఆధ్యాత్మికము.
1: దిస్ ఇస్ ట్రూ స్పిరిచువాలిటీ.
0: ఆధ్యాత్మికం ఆధ్యాత్మికమనగా
1: స్పిరిచువాలిటీ మ్యాన్
0: ఆత్మను తెలుసుకోవటం కాదు.
1: నాట్ మియర్లీ నోయింగ్ సెల్ఫ్
0: మన ఎందున్నటువంటి యొక్క ఈ పశుత్వాన్ని దూరం చేసి
1: వీ హావ్ టు డిస్టెన్స్ యానిమాలిటీ
0: దివ్యత్వంగా మనం మార్చుకోవటమే నిజమైన ఆధ్యాత్మికం.
1: అండ్ బికమింగ్ వన్ విత్ ది డివైన్ ఈజ్ ట్రూ స్పిరిచువాలిటీ.
0: కనుక ఆధ్యాత్మికం అనేటువంటి దానికి కూడా అనేక అర్థాలు ఉంటున్నాయి.
1: స్పిరిచువాలిటీ ఆధ్యాత్మిక
0: ఆది ఆత్మ యొక్క సంబంధమే ఆధ్యాత్మికం.
1: అండ్ ఆధ్యాత్మ ఇస్ ద కనెక్షన్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ద బిగినింగ్ అండ్ ది ఎండ్.
0: అందరి యందు ఉండినటువంటి ఒక ఆత్మతత్వమే ఆధ్యాత్మికం.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ ది సెల్ఫ్ ప్రెసెంట్ ఎవ్రీవన్ ఇస్ ఆధ్యాత్మిక.
0: నీవు నేను ఒకటే అనేటువంటి ఏకత్వంగా భావించుకోవటమే ఆధ్యాత్మికం.
1: ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ దట్ ఐ అండ్ యూ ఆర్ వన్ ఇస్ స్పిరిచువాలిటీ.
0: ఈ విధమైనటువంటి యొక్క ఏకత్వంలో మనం ప్రవేశపెట్టాలి.
1: అండ్ యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు దిస్ ఫీల్డ్ ఆఫ్ వన్నెస్.
0: ఎవరేమనుకున్నప్పటికీ మనం దానికి ఏమాత్రం కూడా జంకకూడదు.
1: లెట్ ఎనీవన్ థింక్ యాజ్ ఎ లైక్ బట్ డోంట్ బి బాదర్డ్ ఆఫ్ ఇట్.
0: ధర్మరాజు మహాసభ లోపల కూర్చున్నాడు.
1: He sat there in his court.
0: దుర్యోధనుడు ఇష్టమొచ్చినట్టుగా చెప్తున్నాడు.
1: దుర్యోధన వాస్ స్పీకింగ్ యాజ్ హి
0: లైక్డ్ కట్టకడపకి కృష్ణుని నిందిస్తూ వచ్చాడు.
1: అండ్ హి వెంట్ ఆన్ బ్లేమింగ్ ఈవెన్ కృష్ణ.
0: అగ్రతాంబూలం ఇవ్వడానికి కృష్ణుడికి
1: and Krishna has no authority to deserve this.
0: Krishna అగ్రతాంబూలం తీసుకోవడానికి అర్హుడే కాదు.
1: He said Krishna is not eligible to receive.
0: అని అనేక రకములుగా దూషించాడు.
1: And he went on accusing him.
0: అప్పుడు
1: then
0: ధర్మజ చాలా బాధపడ్డాడు.
1: ధర్మజ felt so sad.
0: నా ప్రభువును ఇంత గొప్ప సభ లోపల ఈ విధంగా తుచ్చంగా దూషిస్తున్నాడే.
1: మై లార్డ్ ఈస్ క్రిటిసైజ్డ్ ఓపెన్లీ ఇన్ దిస్ పబ్లిక్ కోర్ట్. హీ ఫెల్ సో సాడ్.
0: వీడికి దూషించే అధికారం ఎక్కడుంది?
1: వాట్ రైట్ హ్యాస్ హీ?
0: ఇది కేవలము పర్సనల్ డిసప్పాయింట్ యొక్క రోగమే.
1: దట్స్ ఆల్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ హిస్ పర్సనల్ డిసప్పాయింట్మెంట్.
0: కనుకనే ఈ యొక్క పర్సనల్ డిసప్పాయింట్ వచ్చినటువంటి రోగానికి తగినటువంటి మంది ఇవ్వాలి.
1: దేర్ఫోర్ హీ షుడ్ బి క్యూర్డ్ ఫ్రమ్ ద డిజీజ్ దట్ హాస్ కమ్ అప్ బికాజ్ ఆఫ్ ద పర్సనల్ డిసప్పాయింట్మెంట్.
0: ధర్మజుడు కృష్ణుని పాదాలు పట్టుకున్నాడు.
1: ధర్మజ కాట్ హోల్డ్ ఆఫ్ ది ఫీట్ ఆఫ్ కృష్ణ.
0: కృష్ణ ఈ విధంగా దూషిస్తుంటే మీరు ఎంత చిరునవ్వు నవ్వుతున్నారు.
1: Just blaming you, you are smiling.
0: కానీ మీకు నవ్వు వస్తుందేమో కానీ నాకు చాలా దుఃఖంగా ఉంది అన్న.
1: యూ మే స్మైల్ బట్ ఐ ఫీల్ లైక్ క్రైయింగ్.
0: పిచ్చివాడా ధర్మజ.
1: ఓ మ్యాన్ క్యాప్.
0: భూషణ తిరస్కార పురస్కారములన్నీ కూడా దేహమునికే కానీ నాకు కాదు.
1: ద ప్రైజ్ అండ్ ద బ్లేమ్ బిలాంగ్ టు ద బాడీ బట్ నాట్ టు ద సెల్ఫ్.
0: ఈ దూషణభూషణ తిరస్కారాలకు మనం ఎందుకు రుంగాలి?
1: యాక్సెప్టెన్స్ ఆఫ్ ద డినైల్ ఆర్ ద ప్రైజ్ ఆర్ బ్లేమ్.
0: మనమే మన దేహాన్ని దూషించుకుంటుంటాం.
1: ఇన్ ఫ్యాక్ట్ వి హావ్ టు క్రిటిసైజ్ అవర్ బాడీ.
0: నాకు అన్ని రోగములు చెందుతున్నాయే అని దేహాన్ని మనమే దూషిస్తున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ వి ఫీల్ సో బ్యాడ్ ఆఫ్ అవర్ బాడీ ఫుల్ ఆఫ్ అఫ్లిక్షన్.
0: నీ దేహాన్ని నీవు దూషిస్తుంటున్నప్పుడు ఇతరులు నీ దేహాన్ని దూషించడం నీకు సహాయమే చేసిన వారు అవుతారు.
1: వెన్ యువర్ బాడీ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ టు యూ బీయింగ్ ఫుల్ ఆఫ్
0: అఫ్లిక్షన్
1: బై క్రిటిసైజింగ్ యువర్ హెల్త్
0: నీకు తోడునీడే నేను వాడాను.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే హెల్ప్ యూ.
0: అప్పుడు ధర్మజుడు చాలా ఆనందాన్ని పొంది స్వామి ఇలాంటి ప్రబోధనలు చేసేటువంటి వారు లేకపోవటం చేతనే లోకంలో అనేక మంది ఈ రకమైనటువంటి అజ్ఞానంలో మునిగిపోతున్నారు.
1: ధర్మజ సెడ్ దేర్ ఆర్ నన్ టు గివ్ దట్ బ్యూటిఫుల్ స్పిరిచువల్ టీచింగ్ టు ఎవ్రీబడి దేర్ ఫోర్ ఆల్ ఆర్ ఇగ్నోరెంట్.
0: వాడు ఎలాంటి మార్పులు పట్టాడు?
1: వాట్ కైండ్ ఆఫ్ స్ప్లైట్.
0: స్నానము చేయు, ఆ జవరాండ్ర చీరలు కాజేసినందుకు అప్పు చెయ్యకు.
1: Krishna, do you deserve these salutations in the first place because you have robbed the garments of those ladies? Is it because that you have stolen the butter and the curd from the
0: cowherds?
1: You just stop whatever you do. Don't praise Krishna anymore. Shut up, he said.
0: చాలా మంచి మాట చెప్పాడు అన్నాడు కృష్ణుడు.
1: Krishna said, he said very good words.
0: దుర్యోధనుడు అన్ని తెలిసినటువంటి వాడే.
1: And he knows all.
0: అన్ని తెలిసి కూడా అజ్ఞానంలో మునుగుతున్నాడు.
1: Though he knows all, he is
0: నీవు అన్ని తెలిసి నీవు కూడా అజ్ఞానంలో మునిగితే ప్రయోజనం ఏమిటి?
1: If you follow him, you also turn ignorant. What is the use of
0: it? అన్నాడు.
1: So you shut up.
0: అది మౌనానికి సరైనటువంటి అర్థం.
1: And that is the true meaning.
0: ఎక్కువ ఇతరులపై దూషించకూడదు.
1: We should not criticize anybody.
0: మౌనం కలహం నాస్తి అన్నారు.
1: And if you remain silent, there will be no conflict.
0: వాడు చేస్తే చేసినాడు.
1: Let him criticize you.
0: నీవు వాడికి చేయవద్దు.
1: You don't do it.
0: ఎవరు నీకు అపకారం చేశారో,
1: the one who has harmed you,
0: వారికి ఒక వందనం ఇచ్చేసి,
1: you just pay respect.
0: వారికి తిరిగి నీవు ప్రత్యుపకారం చేయవద్దు.
1: And don't retaliate.
0: చేస్తే వాడు చేసింది నువ్వు చేశావు, నీవేమంత గొప్పవాడవుతావు?
1: ఇఫ్ యూ రియాక్ట్ అండ్ రిటాలియేట్ యూ ఆల్సో బి కమిటింగ్ ఎ సిన్.
0: వాడు చేసింది తప్పు అనుకుంటున్నావు.
1: యూ సే దట్ అదర్స్ ఇస్,
0: నీవు తిరిగి అదే అపకారం చేస్తే నీవు చేసింది మాత్రం రైట్ అవుతుందా?
1: అండ్ ఇఫ్ యూ కమిట్ ది సేమ్ థింగ్ యూ విల్ బి కమిటింగ్ ఎన్ అఫెన్స్.
0: చేయవద్దు. వారు చేస్తే చేసుకొని,
1: లెట్ దెం డూ ఇన్ దేర్ ఓన్ వే.
0: నీవెవ్వరికీ అపకారం చేయవద్దు.
1: డోంట్ హార్మ్ ఎనీబడీ.
0: అందరి క్షేమాన్ని నువ్వు కోరు.
1: Wish for the well-being.
0: అందుకోసమే దినము మనం చేస్తున్నాము. లోకస్ సమస్త సుఖినో భవంతు.
1: That's our daily prayer. లోకస్ సమస్త సుఖినో భవంతు.
0: అందరూ సుఖంగా ఉండాలి.
1: All should be happy.
0: సర్వులు సుఖంగా ఉండినప్పుడే నీ సుఖం కూడా ప్రాప్తిస్తుంది.
1: When all are happy, you can be happy.
0: కనుక మనం అందరి సుఖాన్ని కూడా కోరుతున్నాం.
1: We should pray for
0: అందరి క్షేమాన్ని మనం ఆశిస్తాము.
1: And we want the all should prosper.
0: అందరి ఆరోగ్యాన్ని కూడా మనం ఆశిస్తాము.
1: We pray for the health of everybody.
0: ఎవరి అపకారము మనం కోరకూడదు.
1: And we should not wish for bad,
0: ఎవరు మనకు
1: ద్వేషం to happen to anybody.
0: ఈ లోకంలో ద్వేషులే లేరు.
1: There is no hatred in this world.
0: ఏదో ద్వేషులుగా నీవు భావిస్తున్నావు కానీ,
1: you consider it so.
0: అందరు నీ మిత్రులే.
1: All are your friends.
0: అందరినీ మిత్రులుగా భావించు.
1: కన్సిడర్ ఆల్ యాజ్ యువర్ ఫ్రెండ్.
0: అప్పుడే నీ యొక్క ఉదారమైన స్వభావము,
1: యువర్ బ్రాడ్ మైండెడ్నెస్,
0: విశాలమైనటువంటి యొక్క హృదయము,
1: అండ్ యువర్ గాడ్ బ్రాడ్
0: నీ పవిత్రమైనటువంటి యొక్క భావము,
1: సీక్రెట్ థాట్
0: ప్రపంచానికి అందించినటువంటి వాడవుతావు.
1: యూ విల్ బి షేరింగ్ విత్ ఎవ్రీబడి ఇన్ దిస్ వరల్డ్.
0: దీనికోసమే భగవంతుడు నిన్ను పుట్టించాడు.
1: అండ్ ఫర్ దట్ పర్పస్ యు ఆర్ గిఫ్టెడ్ విత్ లవ్.
0: భగవంతుడు ప్రతి మానవుని పుట్టించేది ఏదో ఒక అంతరార్థం కోసమని పుట్టించాడు.
1: యు ఆర్ గిఫ్టెడ్ విత్ లైఫ్ విత్ సమ్ పర్పస్ బిహైండ్.
0: తన ఇష్టం వచ్చింది ఆ పని చేసుకుని,
1: and then you do what you like
0: అలాగే అర్పితం చేయి.
1: And you offer
0: ye hrudayam nosakitu yesa naaku magidi danine arpintum aita murti.
1: Oh God, the heart that you have given me, gifted me earlier, is offered to you back.
0: Paraga yereemi detti nee paada archanakunu,
1: what else can I offer unto you?
0: Anjalakintu andukovayya neevu annadu.
1: Oh God, I join both of my hands.
0: Ichina hrudayane neeku andistunnanu.
1: I give you back the heart that
0: naa daggara kotta vastuvulu naadeemi devu.
1: I don't have anything new.
0: Naa daggara nee ichinave unnai.
1: I got all those that you gave me.
0: Neeku andistunnanu.
1: I give you back that you gifted me.
0: Adi nee ichina pedda వస్తువు నాకు.
1: దట్ ఈస్ ద బిగ్ గిఫ్ట్ యు హావ్ గివెన్.
0: అది ఏ ప్రేమ, ప్రేమ, ప్రేమ.
1: దట్ ఈస్ లవ్ అండ్ లవ్ అలోన్.
0: ఆ ప్రేమను నేను తిరిగి 10 మందికి పంచాలి.
1: అండ్ దట్ లవ్ ఐ హావ్ టు షేర్.
0: ఆ ప్రేమను పంచే కోసం నీ ప్రేమను పెంచుకోవాలి.
1: అండ్ టు షేర్ దిస్ లవ్ ఇన్ మీ విత్ అదర్స్ ఐ హావ్.
0: ఏ మానవుని యందు ద్వేషము, అసూయ, క్రోధము ఈ మూడు కూడా మునిగి ఉంటాయో అలాంటి వారు చాలా 10 మంది కట్టుకున్న భార్య బిడ్డలు కూడా పరిగణించరు.
1: ద మ్యాన్ విత్ హేట్రెడ్, జెలస్ అండ్ యాంగర్ is not acceptable to his own family, the wife and children.
0: కనుక ఆ దుర్గుణాలను మొట్టమొదటి దూరం చేయాలి.
1: So we should remove those bad qualities.
0: మనం ప్రేమను పెంచుకుంటే ఈ దుర్గుణాలంతా సహజంగా దూరం అయిపోతాయి.
1: And once we foster love, these bad qualities will go.
0: కనుకనే మానవత్వం అనేటువంటిది దివ్యత్వంగా వచ్చినటువంటి ఒక స్వరూపమే.
1: So human life is essentially divine.
0: కానీ అనేక మంది లోపల కొన్ని దుర్గుణాలంతా కూడా కదిలిపోతుంటాయి.
1: We find so many bad qualities among many.
0: పుట్టినప్పుడు పవిత్రమైన హృదయంగానే పుడతాడు.
1: హి వాస్ బోర్న్ సేక్రెడ్.
0: పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పెద్ద బాబు కోత అయినట్టుగా ఈ దుర్గుణాలంతా వచ్చి లోపల చేర్చుకుంటారు.
1: విత్ ది పాసేజ్ ఆఫ్ టైమ్ ద వికెట్ క్వాలిటీస్ ఆల్సో గ్రో.
0: ఈ యొక్క దుర్గుణాలు తమని తాము చేర్చుకున్నారే కానీ అవి పెరగలేదు.
1: ద ప్రెసెన్స్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీస్ ఆర్ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్.
0: ఆ యొక్క దుర్గుణాలు నీకే దూరం చేస్తాయి.
1: అండ్ దే విల్ టేక్ యూ, పుట్ యూ టు డేంజర్.
0: నీ మానవత్వాన్ని మసిగలుపుతాయి.
1: యూ విల్ రూయిన్ యువర్ ఓన్ హ్యూమన్ క్వాలిటీ.
0: కనుక నీవు హ్యూమన్ క్వాలిటీని పాడు చేసుకోవద్దు.
1: Don't spoil your human nature.
0: మానవత్వం ఎంత పవిత్రమైనటువంటిది.
1: The human life is
0: ఎంత దివ్యమైనటువంటిది.
1: It's divine.
0: ఎంత భవ్యమైనటువంటిది.
1: In you.
0: ఎంత సున్నితమైనటువంటిది.
1: So soft and
0: tender. అలాంటి మానవత్వాన్ని ఎందుకు నువ్వు పాడు చేసుకుంటున్నావు?
1: Such a noble human life you're spoiling with your
0: own. నీ స్వార్థం కోసమని, స్వప్రయోజనం కోసమని పరులను దూషించి, పరులను హింసించి, పరులను నొప్పి పెట్టడం మంచిది కాదు.
1: For your selfishness and self-interest, it is not proper on your part to harm others, criticize others, put others to suffering.
0: పరుల యొక్క మంచిని చూచి నీవు ఆనందించు.
1: Be happy when others are happy.
0: పరుల యొక్క సుఖాన్ని చూచి నీవు ఆనందించు.
1: Be happy when others
0: are in pleasure. అప్పుడే ఆనందం నీకు లభిస్తుంది.
1: Then only you can find happiness in you.
0: అప్పుడే మానవత్వం పెంచుకునే వాడు అవుతావు.
1: Then you can develop this human nature.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈనాడు,
1: today,
0: శివరాత్రి,
1: శివరాత్రి,
0: శంకర రాత్రి,
1: శంకర రాత్రి,
0: శంకర దినము.
1: And this is
0: శంకర అనగా చెప్పినని, శంకర అనగా శం అనేటువంటిది చాలా దివ్యమైనటువంటి యొక్క భావము.
1: శం, ది డివైన్ థాట్,
0: శివానందము,
1: ఎటర్నల్ బ్లెస్,
0: ఆత్మానందము,
1: ది బ్లెస్ ఆఫ్ ది సెల్ఫ్,
0: ఆత్మానందమును కర అందించేటువంటి వాడు శంకరుడు.
1: శంకర passes on the bliss of the self to everyone.
0: అలాంటి శంకరుణ్ణి మనం హృదయం నందు ఉంచుకొని,
1: we have Shankara in our heart.
0: ఆత్మానందాన్ని,
1: the bliss of the self,
0: బ్రహ్మానందాన్ని,
1: the supreme bliss,
0: నిత్యానందాన్ని, పరమానందాన్ని, అద్వైతానందాన్ని,
1: non dual bliss,
0: అభివృద్ధి పెంచుకుందాం.
1: We have to develop them more.
0: అప్పుడే నీవు మానవత్వాన్ని పూర్తి సున్నితమైనటువంటి మానవత్వాన్ని గడిపిన వాడు అవుతావు.
1: Then only the human life becomes sacred and redeemed.
0: మానవుడిగా పుట్టి
1: and been born a human,
0: హీనుడిగా నీవు బ్రతకూడదు.
1: And don't lead the life of a
0: weak, క్రూరత్వము,
1: and this animal that is wicked and cruel.
0: కానీ నీవు పరుని హింసించడం వల్ల నీవు మృగమైపోతావు.
1: By harming others you become an animal.
0: నిన్ను నీవు హింసించుకోవటం వల్ల పశువైపోతావు.
1: By harming you become an animal.
0: నీవు పశువు కాదు, మృగం కాదు.
1: You are an animal, not a cruel and wild animal.
0: మానవుడు,
1: you are a human being.
0: కనుక ఇతరులు ఎప్పుడు కూడా మనం బాధించకూడదు.
1: So don't make anyone to suffer.
0: ఇతరులు ఎప్పుడు కూడా హింసించకూడదు.
1: Don't suffer anybody.
0: అప్పుడే మనకు ఆనందం అనేటువంటిది డబుల్ ఆనందాన్ని అందిస్తూ వస్తుంటాడు.
1: Then you will be happy, doubly happy, doubly blissful.
0: ఎప్పుడు కూడా తదాస్తు తదాస్తు తదాస్తు అంటుంటాడు.
1: Every time God says let things happen as per your wish.
0: నువ్వు ఎలాంటి సంకల్పం చేస్తావు దానికి తదాస్తూ ఉంటాడు.
1: యాజ్ ఈజ్ యువర్ విష్ గాడ్ బ్లెసెస్ యూ.
0: నువ్వు చెడ్డ సంకల్పమే చేస్తే అక్కడ కూడా తదాస్తూ ఉంటాడు.
1: ఇఫ్ యూ హావ్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ డీడ్స్,
0: ఆ చెడ్డ నీకే వస్తుంది.
1: యూ విల్ గెట్ ది రియాక్షన్.
0: నేడు కనిపించకుండా పోవచ్చును.
1: యూ మే నాట్ ఫైండ్ ఇట్ టుడే.
0: కానీ మున్ముందు అది నీకు బాధ కలిగిస్తుంది.
1: ఇన్ ఫ్యూచర్ యూ విల్ సర్టన్లీ ఫేస్ ది కాన్సిక్వెన్సెస్.
0: కనుక మనము బాధ పెట్టకుండా, మనము బాధ పడకుండా అందరూ కూడా ఆనందంగా జీవించాలని నేను ఆశిస్తున్నాను.
1: వీ షుడ్ నాట్ మేక్ ఎనీవన్ సఫర్, not suffer for ourselves, that we should lead a happy blissful life.
0: మనం చదివిన చదువు కూడాను గౌరవాన్ని ఇవ్వాలి.
1: And we should also maintain the quality of an educated
0: మానవత్వానికి కూడాను గౌరవాన్ని ఇవ్వాలి.
1: We should also respect the human nature.
0: మన గౌరవాన్ని మనం పెంచుకోవాలి.
1: And we should be respected.
0: ప్రతి ఒక్కరిని మనం గౌరవించాలి.
1: We should respect everybody.
0: అప్పుడే మన గౌరవానికి ఇతరులు కూడా గౌరవిస్తారు.
1: Then only you will be respected in turn.
0: కనుక మనం గౌరవించి గౌరవాన్ని అందుకోవాలి.
1: We should respect and be respected.
0: నీవు రెస్పెక్ట్ ఇవ్వకుండా నీవు రెస్పెక్ట్ పొందాలంటే ఇది అసాధ్యం.
1: విదౌట్ రెస్పెక్ట్ ది అదర్స్ యూ విల్ నెవర్ బి రెస్పెక్టెడ్.
0: నీవు రెస్పెక్ట్ ఇచ్చి నీవు రెస్పెక్ట్ పుచ్చుకో.
1: యూ రెస్పెక్ట్ అండ్ బి రెస్పెక్టెడ్.
0: అది నిజమైన మానవత్వము.
1: దట్ ఈస్ ద ట్రూ హ్యూమన్ లైఫ్.
0: నీవు ప్రేమను ఇచ్చి తిరిగి నీవు ప్రేమను పెంచుకో.
1: యూ లవ్ అండ్ బి లవ్డ్.
0: ఈ విధమైనటువంటి యొక్క సద్గుణాలు మనం పెంచుకునే నిమిత్తమై మన చదువులంతా కూడా చక్కపరచుకోవాలి.
1: ఆల్ అవర్ ఎడ్యుకేషన్ ఈస్ ఫర్ దిస్ పర్పస్, టు కల్టివేట్ వర్చ్యూస్.
0: ఏదో ఒక సబ్జెక్టు కోసం అని పాటు పడటం,
1: నాట్ మియర్లీ నాలెడ్జ్ ఆఫ్ ఎ పర్టికులర్
0: డిసిప్లిన్, ఇదంతా కూడా కేవలం నెగటివ్ చదువులే.
1: ఆల్ దిస్ నాలెడ్జ్ ఎడ్యుకేషన్ ఇస్ నెగటివ్.
0: ఇవంతా కూడా ఎక్కడ పోయినప్పటికీ దీనికి ఒక చదువులే.
1: ఎవ్రీవేర్ యూ ఫైండ్ దిస్ లెర్నింగ్.
0: ఏమి చదువులు ఈ చదువులు?
1: వాట్స్ ఆల్ దిస్ లెర్నింగ్?
0: ఒకనక్కడ ఎప్పుడు ఏం ఎవరు చెప్పారట, చదివిన వాడికంటే చాకలోడు మేలని.
1: Somebody has said the dhobi, the washerman is better than an educated man.
0: ఒక ఇంటికి పోతే రెండు పంచులు, ఒక చొక్క, ఒక బనీన్ వేస్తాడు.
1: Then if a washerman comes to you, you put your garments.
0: వాళ్ళు ఒక నోట్బుక్ లో రాసుకుంటాడు.
1: And you make note of all the dresses.
0: నోట్బుక్ లేకపోతే గోడలపైనన్నా రాసుకుంటాడు.
1: At least you scribble on the wall.
0: ఈ విధంగా ఇంటింటి వారు కూడాను ఎన్నో గ్రంథాలు రాస్తున్నారు.
1: So every householder writes the list.
0: కానీ చాకలవాడు,
1: బట్ ద వాషర్మన్,
0: ఈ నోట్బుక్ తీసుకోడు.
1: హీ డజంట్ క్యారీ
0: నోట్స్. ఈ గోడపైన రాయడు.
1: హీ డజంట్ రైట్ ఎనీవేర్.
0: మనసులో పెట్టుకుని తక్షణమే వాడిది ఇంటికి దగ్గరటువంటి తెచ్చిస్తుంటాడు.
1: బట్ హీ విల్ హ్యాండ్ ఓవర్ ది ఐరన్ క్లోత్స్ ఎగ్జాక్ట్లీ.
0: ఏం చదువు చదివాడు?
1: వాట్ నాలెడ్జ్ హస్ హీ?
0: ఏం చదువు చదివాడు?
1: వాట్ ఎడ్యుకేషన్ హీ రిసీవ్డ్?
0: కనుక ఈ చదువులు కాదు మనం చదవాల్సింది.
1: నాట్ దిస్ ఎడ్యుకేషన్.
0: ఈ చదువులతో పాటు
1: అలాంగ్ దిస్
0: పాజిటివ్ చదువులు కూడా చదవాలి.
1: అలాంగ్ విత్ సెక్యులర్ నాలెడ్జ్
0: పరోపకార సంబంధమైన చదువులు చదవాలి.
1: అండ్ యూ స్టడీ టు హెల్ప్ అదర్స్.
0: ఈ పరోపకార సంబంధమైన చదువుల చేతనే మనము పవిత్రమైపోతాము.
1: ద నాలెడ్జ్ దట్ హెల్ప్స్ us to help others is the true education.
0: Puramanta kodunu ye aaradhana chestu vacharu.
1: What sort of worship was there in the
0: earth? Kevalam prakrutini aaradhana chestu vacharu. Prakruti,
1: they worship the nature. Prakruti,
0: prakrutini aaradhana cheyadam tappu kaade.
1: It's not a mistake to worship nature.
0: Na tine tindini,
1: the food that we partake,
0: trage neerini,
1: and the water that
0: pande pantanu,
1: and the harvest grain,
0: aneka rakamainatvanti oka aahara viharamunta manaku andistundadi ee bhudevi.
1: And it is the nature that supplies the food, raiment and shelter.
0: Inte kaadu manuviki kavalsinatvanti oka dhanaranyamulu kuda andistundayi.
1: All the essentials like the grain also supplied by earth.
0: Inte kaadu,
1: not on this,
0: నాణ్యములుగా ఉండేటువంటి బంగారు వెండిని కూడా పండిస్తుంటారు.
1: అండ్ వి ఆల్సో ఫైండ్ ప్రెషస్ మెటల్స్ లైక్ గోల్డ్,
0: వజ్రాలు కూడా పండిస్తుంటారు.
1: ఇవన్నీ
0: కూడా పండించి నీకు ఇచ్చేది ఆ భూమిని ఆరాధన చేయటంలో తప్పేమున్నది?
1: వాట్ మిస్టేక్ ఇస్ దేర్ ఇఫ్ యూ వర్షిప్ మదర్ ఎర్త్ దట్ సప్లైస్ యూ ద గ్రెయిన్, ద ఫుడ్ అండ్ ద వాటర్
0: రక్షించేటువంటి యొక్క పంచ ప్రాణములను మనం ఆరాధన చేయటంలో తప్పేమున్నది?
1: వాట్ ఇస్ ది మిస్టేక్ ఇఫ్ యూ వర్షిప్ అడోర్ ద లైఫ్ ప్రిన్సిపల్స్?
0: కనుకనే మనము ప్రాచీనులు చేస్తున్నటువంటి యొక్క ఈ ఆరాధనలన్నీ కూడా పవిత్రమైనటువంటివి.
1: ఆల్ మోడ్స్ ఆఫ్ వర్షిప్ బై ది ఏన్షియన్స్ ఆర్ సీక్రెట్.
0: ఏదో ఒక తుచ్చమైనటువంటి దానికోసమని ఉత్తమమైనటువంటి దాన్ని నిర్మించి చేసుకుని దానికంతా మనం ఆరాధన చేస్తున్నాము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఫర్ మీన్ లో థింగ్స్ వీ ఫర్గెట్ దిస్ పాయింట్.
0: వద్దు వద్దు,
1: వీ షుడ్ నాట్
0: ప్రకృతి మన భూమాత
1: అండ్ ఇట్స్ మదర్ ఎర్త్.
0: ఈ భూమాత గోమాత
1: అండ్ ఆల్సో ద కౌ ఇస్ రివియర్డ్ యాజ్ మదర్.
0: వేదమాత
1: అండ్ స్క్రిప్చర్ ఇస్ మదర్.
0: కన్నమాత
1: అండ్ ఫిజికల్ మదర్.
0: ఈ నలుగురు మదర్లే మనకు నిజమైనటువంటి యొక్క ఆరాధన దేవతలు.
1: దీస్ ఫోర్ ఫార్మ్స్ ఆఫ్ మదర్ హావ్ గాట్ టు బి రివియర్డ్.
0: అట్టి మాతలను మనం రక్షించుకుంటూ వారి సంతృప్తి పరిచేటువంటి నిమిత్తమై మనం సరైన సాధనలు చేస్తూ రావాలి.
1: వి హావ్ టు రెస్పెక్ట్ అండ్ వర్షిప్ ద మదర్, ద ఫిజికల్ మదర్, ద కౌ ద మదర్, ద స్క్రిప్చర్ మదర్.
0: దైవారాధన చాలా ముఖ్యము.
1: అండ్ వర్షిపింగ్ ఆఫ్ గాడ్ ఇస్ మోస్ట్
0: దైవారాధన అనేటువంటి సన్నగిల్లి పోవడం చేతనే,
1: బికాజ్ దేర్ ఇస్ నో వర్షిప్ ఆర్ థింకింగ్ ఆఫ్ ద లార్డ్,
0: ప్రపంచంలో అనేక దుఃఖములంతా పెరుగుతూ వస్తున్నాయి.
1: వి ఫైండ్ ద హోల్ వరల్డ్ ఇస్ ఇన్ కేయాస్.
0: ఎక్కడ చూసినా దుఃఖమే.
1: వి ఫైండ్ మిజరీ.
0: కారణం ఏమిటి?
1: వై
0: ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నారు.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ గాన్.
0: ఆత్మవిశ్వాసం పోయిన తర్వాత వాడి బ్రతికి ప్రయోజనం ఏంటి?
1: వాట్ ఫర్ ఇస్ ద లైఫ్ వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్?
0: దైవారాధనలే దేశానికి రక్షణ చేసేది.
1: Worship of the God, he will protect this country.
0: దైవారాధన చేస్తుంటుంటే దేశమంతా బాగుపడిపోతుంది.
1: When once you think and worship God, the whole country
0: ప్రజలందరూ ఆనందిస్తారు. ప్రజలందరూ ఆనందిస్తారు.
1: And all people will be happy.
0: సుఖశాంతిని పొందుతారు.
1: You will have peace and prosperity.
0: And
1: there will be no dearth or shortage.
0: అన్ని విధాలా మనము శాంతిని పొందుతాము.
1: You will be peaceful in every way.
0: కానీ శాంతి శాంతి శాంతి పలుకుతున్నాం శాంతి పాట.
1: We say simply repeat peace, peace, peace thrice.
0: ఏమిటి శాంతి?
1: What is peace?
0: ఎందుకోసం బలుపుతున్నావు?
1: వాట్ ఫర్?
0: ఆది భౌతికము,
1: ఫిజికల్,
0: ఆది దైవికము, ఆధ్యాత్మికము,
1: స్పిరిచువల్.
0: ఈ మూడింటి ఎందు మనకు శాంతి కావాలి.
1: వి షుడ్ హావ్ పీస్ ఇన్ దీస్ త్రీ రెల్మ్స్.
0: దేహరీతిగా మనకు శాంతి కావాలి.
1: ఫిజికల్లీ వి షుడ్ బి పీస్ఫుల్.
0: మనస్సురీతిగా శాంతి కావాలి.
1: మెంటల్లీ వి షుడ్ పీస్ఫుల్.
0: ఆత్మరీతిగా శాంతి కావాలి.
1: అండ్ స్పిరిచువల్లీ వి షుడ్ బి
0: పీస్ఫుల్. ఈ మూడింటి శాంతి ఉంటేనే మనము సరైనటువంటి మానవులుగా ఉంటాం.
1: వెన్ దిస్ వెన్ దేర్ ఇస్ పీస్ ఇన్ దీస్ త్రీ లెవెల్స్ యు విల్ బి పీస్ఫుల్.
0: పీస్ పీస్ పీస్ పీస్ ప్రపంచంలో వెతుకుతావా?
1: Do you find peace in the outer
0: ప్రపంచంలో
1: world?
0: వెతికితే పీస్ చిక్కదు నీకు.
1: There is no peace in the outer world.
0: ప్రపంచం అంతా పీస్ పీస్ అయిపోతున్నాయి.
1: You find only peace, peace, peace outside.
0: కనుకనే ఈ పీస్ నీలోనే ఉంది.
1: The true peace is within you.
0: కనుక నీ యందు ఉన్నటువంటి ఒక శాంతిని నీవు పోషించుకో.
1: Keep up, maintain the inner peace.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈనాడు రాత్రి అంతా కూడాను
1: throughout night
0: చక్కగా నామస్మరణ చేసి
1: chant glory of God.
0: ఈ పవిత్రమైనటువంటి యొక్క శక్తిని ప్రపంచానికంతా కూడా నువ్వు ప్రసరింప చేయాలి.
1: ద సీక్రెట్ ఎనర్జీ దట్ యు ఆర్ గోయింగ్ టు హావ్, అది
0: ఈశ్వరత్వానికి సరైనటువంటి గుర్తు.
1: దట్ ఈస్ ద ట్రూ సైన్ ఆఫ్ ది డివినిటీ.
0: ఈశ్వరుడు అనగా ఏమిటి?
1: హూ ఇస్ ఈశ్వర?
0: గాలి వలె సంచరించేటువంటి వాడు ఈశ్వరుడు.
1: ఈశ్వర ద డివైన్ మూవ్స్ అబౌట్ ఫ్రీలీ లైక్ ఎయిర్.
0: గాలి ఏ విధంగా సర్వత్రా సంచరిస్తుందో,
1: జస్ట్ యాజ్ ఎయిర్ ఇస్ ఆల్ పర్వేసివ్,
0: ఈశ్వరుడు ఆ విధంగా సంచరించేటువంటి.
1: సో ఆల్సో గాడ్ ఇస్ ఆల్ ఎక్స్పాన్సివ్.
0: కనుకని మీ యొక్క ప్రేమను, మీ యొక్క నామస్మరణను ఈ ప్రపంచానికంతా కూడా చక్కగా ప్రచారం చేస్తూ రావాలి.
1: Therefore you should publicize, propagate, practice the God's name and share with everybody.
0: భజన బినా సుఖ శాంతి నహి, హరి భజన బినా సుఖ శాంతి నహి.

Salud.

0: only to have pure feeling, vimala bhava, would amount to having education. To have good qualities would constitute being educated. Having equality and equanimity would amount to being simple. This is the path of truth which Sai tells you.
1: కట్టెలందునని పులు కలిగినట్లు కట్టెలందునని పులు కలిగినట్లు తిలలయందున తైలంబు వెలయునట్లు

0: Just as fire is hidden in the firewood, just as oil is found in the tills, so also Sri Atma is all pervasive, found everywhere and in everything. Do not forget this good word.
1: Vidyarthulare.
0: Dear students.
1: Vidyarthinilare.
0: Dear students, men and women.
1: Enni vidyalu chadiviyu. Entati padavulu nerinappatikini. Enni bhoga bhagyamulu anubhavinchinappatikini. Manavata viluva okati lekapoyina ivanni enukudu nirprayojanam.
0: Whatever education you may have, whatever authority and power you may enjoy, whatever luxuries and comforts you may enjoy, if you do not have human values, all this would be a waste.
1: Jeevitamulo vividha parudula madhya samarasyamu samanmayamu undinappude jeevitam arthavantam avutundi.
0: Only when you have harmony and understanding in life, life becomes meaningful.
1: జీవితములో నిత్య సత్యములుగా ప్రకాశించే ప్రాచీన సాంప్రదాయములను సంస్కృతిని నేటి కాలానుగుణ్యంగా సమన్వయం చేసుకుని సంరక్షించుటే ఇది ప్రధానమైన విద్య.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈస్ టు ఎంజాయ్ ఇన్ డైలీ లైఫ్ దోస్ ఇన్ఫినిట్ వాల్యూస్ అండ్ ట్రెడిషన్స్ విచ్ హావ్ కమ్ అబౌట్ అండ్ ద గ్రేట్ కల్చర్ విచ్ హావ్ ఎంజాయ్డ్.
1: ఇలాంటి పవిత్రమైన నిత్య సత్యమైనటువంటి భావములు ఈనాడు విద్యార్థులు ఎందు లోపించటం చేతనే విద్యార్థుల హృదయము మలినమై అశాంతి అయి అసంతృప్తికి గురి అయి కేవలము అస్తవ్యస్తమైన జీవితంగా గడుపుతున్నారు.
0: యాజ్ సచ్ గ్రేట్ సీక్రెట్ క్వాలిటీస్ ఆర్ ల్యాకింగ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ స్టూడెంట్స్, టుడే స్టూడెంట్స్ ఆర్ ఫిల్డ్ విత్ హార్ట్స్ విచ్ ఆర్ ఫుల్ ఆఫ్ బ్యాడ్ ఐడియాస్ డర్ట్ and therefore they are suffering confusion, conflicts and very many difficulties in life.
1: Nirantaramo vidyarthulu yokka bhavamulu durbhavamula chetanu duralochana chetanu duskarmala chetanu nindi nimidukritamai untunnadi.
0: Today students' feelings are full of the thoughts, the feelings and their deeds, all of them are bad and evil.
1: Deeniki kaaranam emiti?
0: What is the reason for this?
1: దీని విమోచనకు సరైనటువంటి కృషి సల్పకపోవటమే.
0: ది ఓన్లీ రీజన్ ఈజ్ దట్ దే ఆర్ నాట్ మేకింగ్ ఎఫర్ట్స్ టు ఫ్రీ ఫ్రమ్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ దిస్ స్టేట్.
1: మానవతా విలువలు సరైన రీతిగా అర్థం చేసుకోలేకపోవటమే.
0: నాట్ అండర్స్టాండింగ్ హ్యూమన్ వాల్యూస్ ప్రాపర్లీ ఈజ్ ది మెయిన్ రీజన్ ఫర్ దిస్ స్టేట్.
1: ఏమిటి ఈ మానవతా విలువలు?
0: వాట్ ఆర్ రియల్ హ్యూమన్ వాల్యూస్?
1: యమము నియమము ఈ రెండింటి యొక్క అంతరాత్మను గుర్తించినప్పుడే మానవత్వం సార్థకమవుతుంది.
0: Man's life becomes sanctified when he understands the correct meaning of yama and niyama.
1: Yama anaga ahimsa satyamu asteyamu brahmacharyamu aparigraham.
0: When you see yama, it consists of five things: ahimsa, non violence satyamu, truth asteyamu, నాన్ పొసెషన్ బ్రహ్మచర్యము సెలిబసీ అండ్ అపరిగ్రహము.
1: అహింస అనగా త్రికరణ శుద్ధితో మనోవాకాయములచే ఎట్టి ప్రాణిని కూడాను బాధించకుండా ఉండటం.
0: అహింస ఆర్ నాన్ వైలెన్స్ రెఫర్స్ టు నాట్ హర్టింగ్ ఎనీ లివింగ్ బీయింగ్ ఎయిదర్ బై వర్డ్ థాట్ ఆర్ డీడ్.
1: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క క్రియకు మానవుడు నోచుకోలేకపోతున్నాడు.
0: మ్యాన్ ఈజ్ నాట్ ఫార్చునేట్ ఎనఫ్ టు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ నాన్ వైలెంట్ అప్రోచ్.
1: తన స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై అనేక మందిని బాధిస్తున్నాడు.
0: ఫార్ ఫుల్ఫిల్లింగ్ హిజ్ ఓన్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫిష్ ఎండ్స్ హీఈస్ హర్టింగ్ అండ్ హార్మింగ్ అదర్ పీపుల్.
1: నేను అనే అహంకారము నాది అనేటువంటి అభిమానము ఈ రెండే సమస్త అనర్థములకు మూల కారణము.
0: For all the problems that are faced by man, it is I and the ego అండ్ మైండ్ అండ్ దట్ పొసెసివ్ ఇన్స్టింక్ట్
1: అహంకార అభిమానములు నిర్మూలము గావించినప్పుడే మానవత్వం అభివృద్ధి గావించడానికి అవకాశం ఉంటుంటుంది.
0: హ్యూమన్ బీయింగ్స్ విల్ బి ఏబుల్ టు మేక్ ప్రోగ్రెస్ ఓన్లీ వెన్ దే ఫ్రీ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ ఈగో అండ్ అటాచ్మెంట్.
1: కనుక అహింస అనేటువంటిది మాటల చేత కాక మనశ్చేత కాక క్రియందు కూడాను ఎట్టి ప్రాణిని కూడాను బాధించకుండా చూసుకోవాలి.
0: నాట్ హర్టింగ్ ఎనీ లివింగ్ బీయింగ్ నాట్ మియర్లీ బై థాట్ ఆర్ బై వర్డ్ ఈవెన్ బై డీడ్ దాట్ అలోన్ అమౌంట్స్ టు రియల్ అహింస.
1: రెండవది సత్యము.
0: ద సెకండ్ వన్ ఈస్ ట్రూత్.
1: సత్యము సత్యమని చూచినది చూచినట్టుగా విన్నది విన్నట్టుగా చేసినది చేసినట్టుగా చెప్పినంత మాత్రం సత్యము కానేరదు.
0: ఇట్ వుడ్ నాట్ బికమ్ ట్రూత్ ఇఫ్ యూ మియర్లీ టెల్ థింగ్స్ యాజ్ యూ సీ యాజ్ యూ హియర్ ఆర్ యాజ్ యూ పర్సీవ్.
1: త్రికాల భాగ్యం సత్యం.
0: దట్ విచ్ ట్రాన్సెండ్స్ ఆల్ ద త్రీ టైమ్స్ దాట్ ఈస్ ట్రూత్.
1: అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేర్చని ప్రీతి హితముగా ఉంటుండాలి.
0: ద వర్డ్ మస్ట్ బి డియర్ అన్హర్
1: సత్యం ప్రియముగా ఉంటుండాలి.
0: ట్రూత్ మస్ట్ బి రియలీ డియర్ అండ్
1: ఉద్వేగంగా ఉండకూడదు.
0: యూ షుడ్ నాట్ బి
1: సత్యము కదా అని ఇతరులు బాధించినటువంటి రీతిగా సత్యము చెప్పకూడదు.
0: We should not hastily tell truth in order to hurt people.
1: ఇతరులకు ప్రీతి కదా అని అసత్యం ఆడరాదు.
0: In order to please others, we should not tell a lie.
1: ఇట్టి సత్యమును వినయ విధేయతలతో మనోవాక్కాయముల చేత మనసును రంజింపచేయనట్టుగా పలకటం ఇది సహజం.
0: Real truth is conveying things in a dear and acceptable way to all people and with humility, and that alone amounts to truth.
1: ఇట్టి సత్యమును విద్యార్థులు ప్రప్రథములు అనుసరించక తప్పదు.
0: ఇన్ ది స్టూడెంట్స్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ మస్ట్ ఫాలో దిస్ పాత్ ఆఫ్ ట్రూత్.
1: మానవ జీవితము సత్య జీవితము.
0: మ్యాన్స్ లైఫ్ ఈస్ బేస్డ్ ఆన్
1: పవిత్రమైన జీవితము.
0: ఇట్ ఈస్ సేక్రెడ్
1: దివ్యమైన నవ్యమైనటువంటి జీవితము.
0: ఇట్ ఈస్ డివైన్
1: విలువ కలిగినటువంటి జీవితము.
0: ఇట్ ఈస్ మోస్ట్ ప్రెషియస్
1: జీవించగలిగినటువంటి జీవితము.
0: ఇట్ ఈస్ లైఫ్ మెంట్ టు బి లివ్డ్.
1: ఇట్టి జీవితాన్ని మనం వ్యర్థము గావించుకోవడానికి అసత్య మార్గంలో ప్రవేశించి స్వార్థ స్వప్రయోజన నిమిత్తమై జీవితాన్ని వ్యర్థము గావించుకుంటున్నాం.
0: వీఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్ ఫాలోయింగ్ ది పాత్ ఆఫ్ అన్ట్రూత్ అండ్ నాట్ రియలైజింగ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది పాత్ ఆఫ్ ట్రూత్.
1: మూడవది ఆస్థేయము.
0: ద థర్డ్ వన్ ఈజ్ ఆస్థేయ.
1: ఎట్టి సమయం నందు కానీ
0: వాట్ ఎవర్ బి ద టైమ్
1: ఎట్టి పరిస్థితులు ఎందు కానీ
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్
1: ఇతరుల యొక్క పదార్థమును మనం దొంగిలించరాదు.
0: We should not steal things belonging to others.
1: ఇది త్రికరణ శుద్ధిగా ఇట్టి భావమును పరిశుద్ధము గావించుకోవాలి.
0: We should observe this with all the త్రికరణాస్ three instruments, mind, thought and deed.
1: కేవలము ఒక పదార్థమును దొంగిలించడం మాత్రమే కాదు, ఇది మానసికంగా కూడాను ఇట్టి భావమే అతనిలో ప్రవేశించరాదు.
0: There should not be even a thought of stealing, and that is ఆస్థేయ.
1: ఇట్టి ఆస్థేయాన్ని అభివృద్ధి పరచుకోవటం అత్యవసరము.
0: ఇట్ ఈస్ నెసెసరీ టు డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ ఫీలింగ్.
1: ఇంకా బ్రహ్మచర్యం.
0: ది నెక్స్ట్ వన్ ఇది
1: లోక సంబంధమైనటువంటి రీతిగా మనం ఆచరించటము ఇది అసాధ్యము.
0: ఇట్ మే బి ఇంపాసిబుల్ టు అబ్జర్వ్ బ్రహ్మచర్య ఇన్ ద వే దట్ ఇట్ ఈస్ అండర్స్టూడ్.
1: దుర్భావములకు దురాలోచనలకు దుశ్చేష్టలకు మనసును ప్రవేశపెట్టరాదు.
0: వీ షుడ్ నాట్ అలౌ మైండ్ టు గో ఇన్ టు రాంగ్ థాట్స్ ఆర్ అటర్నింగ్ రాంగ్ వర్డ్స్ ఆర్ ఫాలోయింగ్ రాంగ్ డీడ్స్.
1: సరి అయినటువంటి బ్రహ్మచర్యం అనగా నిరంతరము బ్రహ్మములో చరించడమే బ్రహ్మచర్యం.
0: లివింగ్ ఇన్ బ్రహ్మ ఈజ్ ది కరెక్ట్ అండర్స్టాండింగ్ ఆఫ్ బ్రహ్మచర్య.
1: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. ఎట్టి తలంపులు వచ్చినా ఎట్టి ఆలోచనలు కలిగినా ఎట్టి క్రియలు చేయాలని ఇష్టపడినా ఇవన్నీ కూడాను బ్రహ్మకర్మలుగానే విశ్వసించటము ఇది నిజమైన బ్రహ్మచర్యకు సరి అయిన అర్థము.
0: ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ బ్రహ్మచర్య ఈజ్ వాట్ ఎవర్ థాట్ యు గెట్ వాట్ ఎవర్ యు డూ థింకింగ్ ఆఫ్ గాడ్ అండ్ ఆఫరింగ్ ఇట్ టు హిమ్ దాట్ వుడ్ బి రియల్.
1: సర్వకర్మ భగవత్ప్రీత్యార్థం అనే భావం చేత తానే ఒక బ్రహ్మంగా విశ్వసించి తాను ఆచరించేటువంటి సర్వకర్మలు కూడాను బ్రహ్మకర్మలుగానే విశ్వసించటము ఇది బ్రహ్మచర్యం.
0: రియల్ బ్రహ్మచర్య ఈజ్ కన్సిడరింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ బ్రహ్మ and performing every activity for the pleasure and for the benefit of Brahma. That is real brahmacharya.
1: Brahma nirminchina, Brahma likinchina, Vedamu, Shastramu, Itihasamu, Puranamu, ఉపనిషత్తు, బ్రహ్మసూత్రము ఇత్యాది గ్రంథములను నిరంతరము వల్లించడమే ఇది బ్రహ్మచర్యము.
0: అనదర్ ఆస్పెక్ట్ ఆఫ్ బ్రహ్మచర్య ఈజ్ టు కంటిన్యూస్ పార్టిసిపేట్ ఇన్ స్టడీయింగ్ వేరియస్ థింగ్స్ రిటన్ బై బ్రహ్మ హిమ్సెల్ఫ్ సచ్ యాజ్ వేదాస్, శాస్త్రాస్, ఇతిహాసాస్, బ్రహ్మసూత్రాస్ అండ్ ఉపనిషత్.
1: బ్రహ్మచర్యం అనగా భవనమునకు పునాది వంటిది.
0: బ్రహ్మచర్య మే బి కంపేర్డ్ టు ది ఫౌండేషన్ ఫర్ ఎ బిల్డింగ్.
1: బ్రహ్మచర్యం అనేటువంటి ఒక పునాది పైననే గృహస్థము, వానప్రస్థము, సన్యాసం అనే మూడు భవనములు అభివృద్ధి అవుతూ వస్తున్నాయి.
0: ద నెక్స్ట్ త్రీ స్టోరీస్ ఆఫ్ గృహస్థ, వానప్రస్థ అండ్ సన్యాస ఆర్ బిల్ట్ ఆన్ ద ఫౌండేషన్.
1: బ్రహ్మచర్యం అనేటువంటి పవిత్రముగా లేకుండా, భద్రముగా లేకుండా, స్థిరముగా లేకుండా గృహస్థ, వానప్రస్థ, సన్యాసములన్నీ కూడా కూలిపోవడానికి అవకాశం ఉంటాయి.
0: Therefore, if this brahmacharya is not sacred, strong and firm, the other stages in life will be rather shaky and likely to fall.
1: కనుక జీవిత భవనమునకు బ్రహ్మచర్యం అనేటువంటిది ప్రధానమైనటువంటి యొక్క సూత్రము.
0: ఫర్ ద మ్యాన్షన్ ఆఫ్ లైఫ్ బ్రహ్మచర్య దేర్ఫోర్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ప్రీరిక్విజిట్.
1: నిర్మలమై, నిశ్చలమై, నిస్వార్థమై, నిరహంకారంతో కూడినటువంటిదిగా ఉంటుండాలి.
0: దిస్ మస్ట్ బి టోటలీ ప్యూర్ అండ్ ఇట్ మస్ట్ బి సేక్రెడ్ అండ్ ఇట్ మస్ట్ బి ఫ్రీ ఫ్రమ్ ఎనీ డిఫెక్ట్ ఆర్ ఫ్లా.
1: ఇంకా ఐదవది అపరిగ్రహం.
0: The next one is aparigraha.
1: ఈ పరిగ్రహం అనేటువంటిది మహాపాపమని, దోషమని కూడా ఉపనిషత్తులు బోధిస్తూ వచ్చాయి.
0: Upanishads have declared that parigraha is a great sin.
1: మనం ఎట్టి ఉపకారం చేసినప్పటికీ తత్ఫలితమై మనం ఎట్టి దీనిని అందుకోవడానికి సిద్ధముగా ఉండరాదు.
0: వాట్ ఎవర్ గుడ్ యు డూ టు అదర్స్ యు షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీ రిజల్ట్ ఆర్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్.
1: కర్మములకు ప్రతిఫలములు అందుకోవటము మానవ సహజము.
0: It is natural for man to accept things in return for what he does.
1: కానీ అది శాస్త్రీయతగా అది అసహజము.
0: But from the point of view of scriptures, this is unnatural and undesirable.
1: ఒక తల్లి, తండ్రి, గురువు, దైవము వీరి నుండి మాత్రమే ఏమైనా పొందడానికి అధికారం ఉన్నది, కానీ ఇతరుల దగ్గర నుండి ఏ పదార్థం కూడా మనం అందుకోరాదు.
0: We have no right to receive anything excepting from mother, father, preceptor and God.
1: భగవంతుడు సృష్టికర్త.
0: God is the creator.
1: పోషణకర్త.
0: He takes care of his people.
1: సంరక్షకుడు.
0: He protects us.
1: కనుక భగవంతుని చేత అన్నిను మనం పొందడానికి అధికారం ఉంటుండాలి.
0: We have every right to get everything from God.
1: అయితే తల్లిదండ్రుల దగ్గర వారి శక్త్యానుసారము, వారి యొక్క యోగ్యానుసారము మనం అందుకోవాల్సిందే, కానీ మితిమీరి వారిని కూడా బాధించడం ప్రయత్నించరాదు.
0: We have a right to receive according to the capacities of the parents, but we should not trouble them expecting too much from them.
1: Guru daggara nunchi kevalam vidya anugrahamunu maatrame andukovali.
0: We have a right to receive education from the preceptor.
1: Kova guru yohi hitopadeshta hitamunu bodhinchetuvanti guruvu nandu shishyastuko yo guru bhakti eva adani santrupti parichetuvanti oka margam tappa అన్య రీతిలోని ఏమాత్రం కూడా నువ్వు చేయి చాచరాదు.
0: ద స్టూడెంట్ షుడ్ ఆల్వేస్ కండక్ట్ హిమ్సెల్ఫ్ సో హాస్ టు ప్లీజ్ గురు హూ ఆల్వేస్ థింక్స్ ది వెల్ఫేర్ ఆఫ్ ద స్టూడెంట్.
1: కానీ ఈనాటి విద్యార్థులు ఎందు ఇది చాలా లోపించినది.
0: బట్ ఇట్ ఈస్ హైలీ ల్యాకింగ్ ఇన్ స్టూడెంట్స్ ఆఫ్ టుడే.
1: తద్వారానే అనేక విధమైనటువంటి యొక్క మనము ఒక విధమైనటువంటి యొక్క జన్మలకు గురి అవుతున్నాం.
0: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ దిస్ పీపుల్ ఆర్ taking up this rebirth and
1: runasthulaga maaripothunnamu.
0: We are becoming indebted. We are
1: ee runaparitam cheta ye vidhanga manaku janma labhistundo cheppadaniki veelu kaadu.
0: On account of this indebtedness we have to take birth, but we do not know what type of birth we are going to get.
1: Avasaramainappudu tappa anya samayamulandu itarlu inti endukodunu bhujincharadu.
0: Unless it becomes essential we should not even partake food in others' houses.
1: నా మిత్రుని ఇంటి ఎందున్నాను కదా అని చెప్పని ఒక 10 దినంలో 15 దినంలో తిష్ట వేసుకుని ఉండరాదు.
0: జస్ట్ బికాస్ యు ఆర్ స్టేయింగ్ విత్ యువర్ ఫ్రెండ్ యు హావ్ నో రైట్ టు స్టే దేర్ ఫర్ 10 ఆర్ 15
1: డేస్. మీ మిత్రుడే నీ వారి తల్లిదండ్రులపైన ఆధారపడి ఉంటున్నాడు.
0: యువర్ ఫ్రెండ్ హిమ్సెల్ఫ్ డిపెండ్స్ అపాన్ హిస్ పేరెంట్స్.
1: అతనికే స్వతంత్రము లేదు.
0: హీ డస్ నాట్ హ్యావ్ హిజ్ ఓన్ ఫ్రీడమ్.
1: అట్టి పరిస్థితుల యందు మిత్రుడు మిత్రుడని వారి ఇంటి ఎందు పోయి మన కూర్చోటి భోంచేయటం మంచిది కాదు.
0: Under such circumstances, it would be inappropriate to sit in your friend's house అండ్ గో ఆన్ బికమింగ్ ఎ బర్డెన్.
1: మిత్రుడు సంపాదించినటువంటిది కాదు అది.
0: ఇట్ ఈస్ నాట్ ఎర్న్ బై యువర్ ఫ్రెండ్.
1: మిత్రుని యొక్క తల్లిదండ్రులు సంపాదించినటువంటిది.
0: ఇట్ ఈస్ వాట్ ఈస్ ఎర్న్ బై ది పేరెంట్స్.
1: తల్లిదండ్రుల యొక్క సంపాదన పుత్రులకు మాత్రమే అధికారం ఉన్నది కానీ అన్యులకు లేదు.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది చిల్డ్రన్ హూ హావ్ ద రైట్ టు ఎంజాయ్ ది ఎర్నింగ్స్ ఆఫ్ ది పేరెంట్స్.
1: అలాంటి పరిస్థితుల లోపల మనము నిత్యానిత్య విషయ పరిశీలన చేయకుండా మనము అన్యుల ఇంటి ఎందు పోయి కూర్చుంటుంటాం.
0: అండర్ సచ్ సర్కమ్స్టాన్సెస్ ఇట్ వుడ్ బి రాదర్ ఇన్అప్రోప్రియేట్ టు గో ఆన్ బికమింగ్ ఎ బర్డెన్ టు
1: ఫ్రెండ్స్. అభ్యాసం కాదు.
0: This is inappropriate for educated people.
1: Kanuka aparigraham anetundi athyavasaram.
0: Therefore this aparigraha, non accepting things from others,
1: patramo pushpamo phalamo toyamo annattuga ye oka chinna danane enukodanu manam itharulaku arpinchadaniki taginatundi deenlo manam siddhanga undali kani itharu nunchi andukovataniki em matramo manam siddhanga undaradu.
0: Whatever little we can do for others we can do, but we should not try to accept anything from others.
1: Idi yamam yokka manavata viluvalu.
0: This is what yama constitutes in terms of human values.
1: Inka niyamam lopala 5 niyamalu untunnayi.
0: Niyama consists of 5 elements, 5 components.
1: Modatidi shauchamu.
0: The first one is shaucha.
1: Shauchamu. Rendavadi tapassu.
0: The second one is tapassu.
1: Moodavadi santoshamu.
0: The third one is santoshamu.
1: నాలుగోది స్వాధ్యాయము.
0: The fourth one is స్వాధ్యాయము.
1: ఐదోది ఈశ్వర ప్రణిధానము.
0: The fifth one is ఈశ్వర
1: ప్రణిధానం.
0: ఈశ్వర ప్రణిధానము.
1: ఇక్కడ శౌచము.
0: The first one is శౌచము.
1: ఈ శౌచం అనేటువంటిది రెండు విధములుగా ఉంటుండాలి.
0: This శౌచము has two aspects.
1: బహిర్శౌచము అంతఃశౌచము అని.
0: One is the inner cleanliness and the other is outer cleanliness.
1: బాహ్యంగా మనము పరిశుద్ధం కావాలంటే మృత్తిక చేతను జలము చేతను పరిశుద్ధములు అవుతున్నాము.
0: If you want to cleanse yourselves externally, you can do it either with the help of water or mud.
1: ఈ పరిశుద్ధం అనేటువంటిది కేవలం దేహ పరిశుద్ధం మాత్రమే కాదు.
0: This kind of cleanliness is not confined only to the
1: నిత్య జీవితంలో అనుభవించి చేసేటువంటి ప్రతి పదార్థమును కూడాను పరిశుద్ధంగా ఉండాలి.
0: Whatever the man partakes in his life must be pure.
1: తాను ధరించే వస్త్రములు కాని,
0: the clothes he wears,
1: పరుండేటువంటి పరుపులు కాని,
0: the bed on which he lies down,
1: ఉపయోగించే గ్రంథములు కాని,
0: the books that he uses,
1: నివసించే గృహము కాని,
0: the house where he lives,
1: సర్వము కూడాను పరిశుద్ధంగా ఉండాలి.
0: Everything must be clean and pure.
1: శరీరములో సర్వ భాగములు కూడాను పరిశుద్ధంగా ఉండాలి.
0: All the limbs of the physical body must be clean and pure.
1: అందుకోసమే నిత్యము తెల్లవారి లేచిన తక్షణమే పండు త్రోముకోవటం, అన్ని విధాల నోరు కడుక్కోవటము, ముఖం కడుక్కోవటము, ఈ విధమైనటువంటి పరిశుద్ధమైన కర్మలంతా కూడాను ఆరోగ్య నిమిత్తమై ఏర్పడినటువంటివి మాత్రమే కాకుండా ఆనంద నిమిత్తం కూడా ఏర్పడినవని మనం గుర్తించాలి.
0: We should recognize that brushing the teeth and having a bath and wash, all these things are prescribed not merely for the sake of health but for the sake of having joy and bliss in life.
1: మన పరిసర ప్రాంతములు కూడా పరిశుద్ధంగా ఉంచుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: వీ షుడ్ కీప్ అవర్ సరౌండింగ్స్ ఆల్సో క్లీన్.
1: ఇంకా అంతర్శుద్ధి.
0: ది అదర్ వన్ ఈస్ ఇన్నర్ క్లీన్లీనెస్.
1: రాగద్వేషముల చేత మనసు మరింత మాలిన్యమవుతున్నది.
0: మైండ్ బికమ్స్ డర్టీ అన్ అకౌంట్ ఆఫ్ అటాచ్మెంట్.
1: దుష్టభావములు ప్రవేశించడం చేత మనసు మరింత మాలిన్యమవుతుంది.
0: మైండ్ బికమ్స్ డర్టీ వెన్ బ్యాడ్ ఫీలింగ్స్.
1: ఈ కల్మషమైనటువంటి మనసునందు ఏమాత్రం కూడా నువ్వు పరిశుద్ధమైన భావం మనలో ఆవిర్భవించవు.
0: ఇన్ సచ్ ఎ డర్టీ మైండ్ దేర్ ఇస్ నో రూమ్ ఫర్ గుడ్ థాట్స్ టు ఎమర్జ్.
1: కనుక మన మనసును పరిశుద్ధం గావించుకునే నిమిత్తమై ప్రేమ, దయ, సహనము, సానుభూతి ఇత్యాది పవిత్ర భావములు మనం పెంచుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు ప్యూరిఫై సచ్ ఎ డర్టీ మైండ్ యూ షుడ్ డెవలప్ లవ్, కైండ్నెస్, పేషెన్స్, కంపాషన్, సింపతి అండ్ సచ్ అదర్ క్వాలిటీస్.
1: ఇంకా రెండవది తపస్సు.
0: The second one is tapas.
1: Tapas anaga kevalamu talakinda petti kaaru paina petti edo oka vidhamainatundi aasanam meetam kaatra kaadu.
0: Tapas or penance does not mean doing some yoga asanas like shirshasana.
1: Nikara shuddhiga
0: with purity of all
1: neevu aashinchina yokka lakshyanni ponde nimittamai
0: in order to reach what you have aspired to reach
1: nirantaramu daarini chintana gaavinchatam.
0: Contemplating upon that continuously,
1: atti tapame tapasuga marutundi.
0: That kind of thirst for things will become tapas.
1: Nenu palana lakshyanni sadhinchali.
0: I want to have sympathy and such other qualities.
1: Inka rendavadi tapasu.
0: ద సెకండ్ వన్ ఈస్ తపస్.
1: తపస్సు అనగా కేవలము తల కింద పెట్టి కారు పైన పెట్టి ఏదో ఒక

0: కంటిన్యూస్లీ
1: అట్టి తాపమే తపస్సుగా మారుతుంది.
0: దట్ కైండ్ ఆఫ్ థర్స్ట్ ఫర్ థింగ్స్ విల్ బికమ్ తపస్.
1: నేను ఫలాని లక్ష్యాన్ని సాధించాలి,
0: ఐ వాంట్ టు అచీవ్ దిస్ గోల్
1: అని నిరంతరం కూడా సర్వకాల సర్వావస్థలందుకూడను దానిని స్మరిస్తూనే ఉంటుండాలి.
0: Constantly and continuously and in all places and all circumstances you should think of your own goal.
1: కనుకనే సతతం యోగినః అన్నారు.
0: That is why it is said one should be yogi always.
1: నిర్గుణ నిరాకార స్వరూపమైనటువంటి ఆత్మతత్వాన్ని పొందే నిమిత్తమై మనం పరితపించాలి.
0: We should always thirst to attain the state of qualityless atma which is pure and divine.
1: అట్టి పరితాపమే తపస్సుగా మారుతుంది.
0: That kind of thirsting for ఆత్మా వుడ్ బికమ్
1: తపస్. మాటలో చెప్పిన దానిని క్రియలో ఆచరించడము మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం అనుభవించాలి.
0: వీ షుడ్ ఎంజాయ్ యూనిటీ ఇన్ వాట్ వీ థింక్ అండ్ వాట్ వీ టాక్ అండ్ వాట్ వీ డూ.
1: ఇది ఏ త్రిగణ శుద్ధి అయినటువంటి యొక్క భగవత్ చింతనని.
0: దాట్ ఈస్ ది కాంటెంప్లేషన్ ఆఫ్ ద లార్డ్ విత్ ప్యూరిటీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
1: ఇట్టి తపస్సు చేత
0: బై దిస్ కైండ్ ఆఫ్ పెనన్స్
1: నిర్గుణ నిరాకారమైన పరతత్వాన్ని కూడా మనం పొందడానికి అవకాశం ఉంటుంటాది.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు అటైన్ దట్ పరతత్వ ట్రాన్సెండెంటల్ ఎంటిటీ విచ్ ఈస్ క్వాలిటీలెస్ అండ్ విచ్
1: ట్రాన్సెండెంటల్. ఈవెన్ గ్రామమును వదలి అడవులకు చేరి ఏదో ఒక ఆకులలములు వేసి జీవితాన్ని వ్యర్థం గావించడం తపస్సు కాదు.
0: తపస్ ఆర్ పెనల్స్ డస్ నాట్ మీన్ లీవింగ్ హోమ్ అండ్ గోయింగ్ టు ఫారెస్ట్ అండ్ డూయింగ్ సమ్ స్పెషల్ థింగ్స్ దేర్.
1: మనలో ఉండేటువంటి దుర్భావమును దూరం చేయటమే తపస్సు.
0: ఇట్ ఈస్ ఫ్రీయింగ్ అవర్ సెల్స్ ఫ్రమ్ ఆల్ ఈవిల్ థాట్స్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ అస్.
1: ఆస్తి ఆలివీడి అడవికి గుట కాదు.
0: ఇట్ ఈస్ నాట్ గివింగ్ అప్ వైఫ్ అండ్ హోమ్.
1: భావమందు దుర్భావములు వీడుటే యోగమగును, అది త్యాగమగును.
0: గివింగ్ అప్ బ్యాడ్ ఫీలింగ్స్ అండ్ బ్యాడ్ థాట్స్ దాట్ వుడ్ కాన్స్టిట్యూట్ యోగా అండ్ దట్ వుడ్
1: పవిత్రమైనటువంటి భావముల చేత హృదయ శుద్ధి గావించుకోవటమే తపస్సు.
0: Purifying one's own mind with this kind of thoughts would amount to penance.
1: Inka santosham.
0: Next is santosha.
1: Ee santosham anetundi eppudu manaku labhistundi.
0: When do you enjoy this kind of delight?
1: Trupti kaliginappude manavuniki santosham labhistundi.
0: Only contentment can confer delight.
1: Durasala perugukoladi manaku asantruptiya abhiruddhi avutundi.
0: Excessive desires make man restless.
1: Vicharam kaligistundi.
0: He will always be worried.
1: కనుకనే ఉన్నదానికే మనం తృప్తి పడాలి.
0: We should always be contented with what we have.
1: కలిగిన దానిచే ఆనందాన్ని అనుభవించాలి.
0: We should enjoy with whatever we are having.
1: మితిమీరిన కోరికలు మనం కోరరాదు.
0: We should never have excessive desires.
1: కనుకనే మనం తృప్తికరంగా ఉండినప్పుడే ఆనందం మనకు లభ్యమవుతుంది.
0: We will be having delight only when we are contented.
1: He who has much satisfaction, he is the richest man, he is a satisfied man. కనుకనే మనము తృప్తిగా ఉంటుండాలి.
0: వీ షుడ్ ఆల్వేస్ బి కంటెంటెడ్ సాటిస్ఫైడ్.
1: ఆ తృప్తి చేతనే మనకు ఆనందం లభిస్తుంది.
0: వీ కెన్ గెట్ జాయ్ ఓన్లీ విత్ దట్ సాటిస్ఫాక్షన్.
1: నాలుగోది స్వాధ్యాయము.
0: ద ఫోర్త్ వన్ ఈ స్వాధ్యాయ.
1: స్వాధ్యాయం అనగా కేవలము వేదమును అధ్యయించడమే కాదు.
0: స్వాధ్యాయ డస్ నాట్ మీన్ రీడింగ్ స్క్రిప్చర్స్ లైక్ వేద.
1: భగవద్గీత, ఉపనిషత్తు, బ్రహ్మసూత్రము ఇత్యాది ప్రస్థాన ప్రేమలు కూడా మనం ఉచ్చరిస్తూ ఉండాలి.
0: వీ షుడ్ ఆల్సో రీడ్ సేక్రెడ్ టెక్స్ట్ లైక్ భగవద్గీత, బ్రహ్మసూత్ర అండ్ ఉపనిషత్.
1: పవిత్రమైన మత గ్రంథములు కూడా మనం కొంతవరకు పరిచయం చేసుకోవాలి.
0: వీ షుడ్ అక్వైంట్ అవర్ సెల్స్ విత్ ది రిలీజియస్ టెక్స్.
1: స్వాధ్యాయం అనగా ఏదో ఒక పవిత్రమైనటువంటి గ్రంథమును మనం చదువుతూ ఉండాలి.
0: వీ షుడ్ ఆల్వేస్ అండర్టేక్ రీడింగ్ ఆఫ్ సమ్ సేక్రెడ్.
1: తద్వారా మనలో మనసులో చేరినటువంటి మాలిన్యాన్ని కొంత తీర్చుకోవడానికి వీలవుతుంది.
0: బై దిస్ మెథడ్ వీ కెన్ ఫ్రీ ది మైండ్ ఫ్రమ్ ఆల్ ద డార్క్ ఇట్ వుడ్ అక్యుములేట్.
1: ఐదవది ఈశ్వర ప్రణిధానం.
0: ద ఫిఫ్త్ వన్ ఈస్ ఈశ్వర ప్రణిధానం.
1: మనం ఏమి చేసినప్పటికీ భగవత్ ప్రీతికరమైనటువంటి కర్మలు మనం ఆచరించాలి.
0: వాట్ ఎవర్ వీ డూ ఇట్ మస్ట్ బి యాక్సెప్టబుల్ టు గాడ్.
1: నేను చేసేటువంటి పని భగవత్ ప్రీతికరమైనది కాదా?
0: వాట్ ఐఎమ్ డూయింగ్ whether it is acceptable to God or not.
1: ఈ కర్మల చేత భగవంతుడు తృప్తి నొందునా లేదా?
0: Would God be happy with me by these acts?
1: అని ప్రతి కర్మల యందు కూడా నువ్వు విచారణ సలిపి భగవత్ ప్రీతికరమైనటువంటి కర్మలనే ఆచరించాలి.
0: One should undertake this kind of inquiry and do only such.
1: భగవంతుడు నీ కాన్షియన్స్.
0: When we say God, it is your own conscience.
1: నీ కాన్షియన్స్ నీ ఆత్మ తృప్తి లేనటువంటి కార్యములు.

0: మీరు ఏమాత్రమూ చేయరాదు.
1: థింగ్స్ విచ్ డు నాట్ గివ్ సాటిస్ఫాక్షన్ టు యువర్ ఓన్ కాన్షియన్స్ షుడ్ నాట్ బి అండర్టేకన్ అట్ ఆల్.
0: నీ యొక్క హృదయమే నిన్ను అన్ని విధాలుగా శిక్షిస్తున్నాను ఉంటుంటుంది.
1: యువర్ ఓన్ కాన్షియన్స్ విల్ పనిష్ యూ ఇఫ్ యూ గో.
0: తృప్తికరమైనటువంటి యొక్క పరియే కాకుండా నీ మనసే నిన్ను నిందిస్తుంది.
1: ఇఫ్ వాట్ యు డూ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ టు యువర్ ఓన్ కాన్షియన్స్, యువర్ కాన్షియన్స్ విల్ ట్రబుల్ యూ.
0: కనుక నీ ఆత్మతృప్తిగా నీవు చేసేటువంటి పనులు ఎందు సరైన యొక్క భావాన్ని పెంచుకోవాలి.
1: You should develop good feelings, undertake such acts which give satisfaction to the conscience. This is what is meant in the Vedantic parlance, that Only when you undertake things which are pleasing to the Lord, you will also enjoy welfare. Only when you observe these two, యమా అండ్ నియమాదివే దట్ హీ హస్ బీన్ డిస్క్రైబ్డ్,
0: అప్పుడే చతుర్విధ పురుషార్థములను కూడా సార్థకం గావించుకున్న వారం అవుతాం.
1: దెన్ ఓన్లీ యూ వుడ్ హావ్ అటైన్డ్ ద ఫోర్ గోల్స్ మెంట్ ఫర్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ మ్యాన్.
0: సమధమాది సత్కర్మలు కూడా ఆచరించిన వారం అవుతాము.
1: దెన్ ఓన్లీ యూ వుడ్ హావ్ సాటిస్ఫైడ్ డూయింగ్ థింగ్స్ అకార్డింగ్ టు శమా అండ్ దమా.
0: ఈనాటి విద్యార్థులు ఎందు ఈ యమ నియమములు అనేటువంటి యొక్క మానవతా విలువలు ఏమాత్రం కూడా కనిపించడం లేదు.
1: In students of today, we do not get this yama niyama at all.
0: కనుకని ఈనాటి విద్యార్థుల యొక్క హృదయమంతా కూడాను మాలిన్యంతో నిండి ఉంటుండాలి.
1: That is why the heart of today's students are really dirty.
0: విద్యార్థుల పవిత్ర హృదయాలు కావాలి.
1: Students should develop pure hearts.
0: భవిష్యత్తు యొక్క పౌరులుగా తీర్చిదిద్దుకోవాలి.
1: దే షుడ్ షేప్ దెమ్సెల్వ్స్ ఇంటూ రెస్పాన్సిబుల్.
0: దేశం యొక్క మంచి చెడ్డలంతా కూడా విద్యార్థులపై ఆధారపడి ఉంటుండాలి.
1: ద గుడ్ ఆర్ బ్యాడ్ ఫర్ ద నేషన్ విల్ డిపెండ్.
0: సర్వరంగములు ఎందుకు విద్యార్థులే రాణించాలి.
1: స్టూడెంట్స్ షుడ్ ఎంటర్ ఇంటూ ఆల్ ఫీల్డ్స్,
0: భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక వైజ్ఞానములందు కూడా విద్యార్థుల యొక్క ప్రభావాన్ని పవిత్రమైన రీతిలో తీర్చిదిద్దుకోవాలి.
1: స్టూడెంట్స్ షుడ్ లీవ్ దేర్ ఇంపాక్ట్ in every walk of life, whether it is political, economic, social, moral, spiritual, scientific, and every field of
0: samadhamadisha karmala kuda nu manam acharinchadaniki prayatninchali.
1: We should also observe samadama and the other six types of
0: samamu anaga.
1: Sama refers to
0: manobuddhulanu,
1: mind and intelligence,
0: nigrahinchi
1: controlling mind and
0: vyavaharalanu konni vidhamaina adupulo unchukodaniki prayatninchali.
1: Exercising certain amount of control on their actions.
0: ఇవి అంతర్ ఇంద్రియముల యొక్క ప్రభావము.
1: This is the control of the inner organs.
0: అంతర్ ఇంద్రియముల యొక్క ప్రభావము మనం అరికట్టినప్పుడే బహిరీంద్రియంలో సహజంగా మనం అదుపులో ఉంటుంటాయి.
1: Only when you can control the inner organs, the external five organs could be easily controlled.
0: దమం అనేటువంటిదే ఈ కర్మేంద్రియ జ్ఞానేంద్రియములు.
1: దమ refers to those limbs which are
0: బహిరీంద్రియములు.
1: These are the external.
0: కనుక మనం చూచేటువంటి మంచిదిగా చూడాలి, చెడ్డది చూడకూడదు.
1: We should always look things which are good.
0: వినేటువంటి కూడా మంచివి వినాలి కానీ చెడ్డవి వినకూడదు.
1: We should always hear good things and avoid bad things.
0: పలికేటువంటి పలుకులన్నీ కూడా మంచి పలుకులే పలకాలి కానీ దానికి బాధించేటువంటి పలుకులు పలకరాదు.
1: We should always speak and use words which do not
0: have తలుపులు కూడా మంచివిగానే ఉంటుండాలి కానీ చెడ్డ తలుపులు మనలో ఆవిర్భవించరాదు.
1: ఆల్ యువర్ థాట్స్ మస్ట్ బి నోబుల్ అండ్ గుడ్. దే షుడ్ నెవర్ బి
0: పనులు మంచి పనులుగానే ఉంటుండాలి.
1: వాట్ ఎవర్ యాక్టివిటీ యు అండర్టేక్ మస్ట్ బి గుడ్,
0: మనకి ఆదర్శవంతమైన పనులుగా ఉంటుండాలి.
1: ఆల్ సచ్ యాక్షన్స్ షుడ్ బి ఐడియల్ అండ్ ఎగ్జాంపుల్స్ ఫర్ అదర్స్.
0: ఇది ఏ దమం యొక్క ప్రభావములు.
1: దిస్ ఈస్ ద స్కోప్ అండ్ మీనింగ్ ఆఫ్
0: దమం. సీ నో ఈవిల్, సీ వాట్ ఈస్ గుడ్. హియర్ నో ఈవిల్, హియర్ వాట్ ఈస్ గుడ్. Talk no evil, talk what is good. Think no evil, think what is good. Do no evil, do what is good. This is the way to God. ఈ యొక్క దమం అనేటువంటి దాంట్లో ఇంత ఇంద్రియముల యొక్క పవిత్రతను ఇంత ఘాటుగా ఉంటుండటం చేతనే మానవత్వం దివ్యత్వంగా మారడానికి అవకాశంగా ఏర్పడుతుంది.
1: As such a tremendous meaning and significance is there in dama. This alone can transform man into God if he observes scrupulously and carefully.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క గుణములను ఈనాడు విద్యార్థి లోపల పెంచుకోవాలి.
1: స్టూడెంట్స్ షుడ్ డెవలప్ దిస్ సీక్రెట్ క్వాలిటీస్ ఇన్ దెమ్.
0: అప్పుడే మానవత్వం అనేటువంటిది తనలో ఆవిర్భవిస్తుంది.
1: దెన్ ఓన్లీ ద రియల్ హ్యుమానిటీ ఎమర్జెస్ ఫ్రమ్ హిమ్.
0: మానవ సమాజంలో
1: In society,
0: prema bijamulu naati,
1: you should sow the seeds of love.
0: Sahana prasunamulu vikasimpajesi,
1: make the
0: shanti phalamulu samajamulu kandinchutame vidyarthulu yokka prabhavamu.
1: The most important duty of the students is to give the fruits of peace.
0: Vidyarthulu unna chota prashantamaina vatavaranam abhivruddhi gavinchali.
1: Students should see that wherever they are, their
0: దానికి విరుద్ధంగా ఉంటుండాలి.
1: బట్ టుడే వాట్ ఈస్ ఒబ్టైన్డ్ ఈస్ ఆపోజిట్ ఆఫ్ దిస్.
0: ఎక్కడ అశాంతియో అక్కడ విద్యార్థులు ఉన్నారనేటువంటి అర్థం అవుతుంది.
1: వేర్ ఎవర్ యూ ఫైండ్ ల్యాక్ ఆఫ్ పీస్,
0: ఎక్కడ అలజడలో అక్కడ విద్యార్థులు ఉంటున్నారనేటువంటిది బోధించబడుతుంది.
1: వేర్ ఎవర్ దేర్ ఇస్ స్ట్రైఫ్ అండ్ వయలెన్స్,
0: విద్యార్థులు చేరిన చోట, విద్యార్థులు ఉన్న చోట ప్రశాంతమైన వాతావరణాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: స్టూడెంట్ షుడ్ సీ దట్ పీస్ ప్రివైల్స్ వేర్ ఎవర్ దే ఆర్.
0: ఇలాంటి బుద్ధులను, ఇలాంటి భావములను, ఇలాంటి సిద్ధులను అందించడమే విఘ్నేశుని యొక్క ప్రభావము.
1: ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ విఘ్నేశ్వర ఇస్ టు కన్ఫర్ దీస్ గ్రేట్ క్వాలిటీస్ ఆన్
0: విఘ్నేశ్వరుడు. చదువుల దేవుడు అని పేరు.
1: విఘ్నేశ్వర హ్యాస్ వన్ నేమ్ అండ్ దట్ ఈస్ హీ గివ్స్ ఎడ్యుకేషన్.
0: కనుక ఇతను బుద్ధి సిద్ధులను కూడా అందించేటువంటి వాడు.
1: హీఈస్ ద వన్ హూ కెన్ కన్ఫర్ బుద్ధి అండ్ సిద్ధి.
0: బుద్ధి అనగా పవిత్రమైనటువంటి యొక్క నిర్మలమైనటువంటి భావము.
1: బుద్ధి రెఫర్స్ టు సేక్రెట్ ప్యూర్ ఫీలింగ్.
0: దీనికి నిత్యానిత్య విషయ పరిశీలన తత్వము.
1: ఇట్ ఆల్సో మీన్స్ గ్రేట్ పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
0: ఈ జగత్తులో ఏది సత్యము, ఏది అసత్యము.
1: ఇన్ దిస్ వరల్డ్ వాట్ ఈస్ ట్రూత్ అండ్ వాట్ ఈస్ అంట్రూత్.
0: ఏ వ్యక్తి కానీ, ఏ వస్తువు కానీ, ఏ విషయం కానీ క్షణ క్షణములకు మార్పు చెందినదే.
1: వెదర్ ఇట్ ఈస్ అన్ ఇండివిజువల్, ఎన్ ఆబ్జెక్ట్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్, ఇట్
0: అశాశ్వతమైన వస్తువు కానీ, శాశ్వతమైన వ్యక్తి కానీ, శాశ్వతమైన విషయం కానీ జగత్తులో మనకు కానరాదు.
1: దెర్ ఇస్ నో పర్సన్ ఆర్ ఆబ్జెక్ట్ ఆర్ ఎనీథింగ్ విచ్ ఇస్ పర్మనెంట్ ఇన్ ద వరల్డ్.
0: కనుకనే నిత్య సత్యమైనటువంటిది ఒక ఆత్మతత్వం తప్ప అన్యమైనటువంటిది కాదు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ విచ్ ఈస్ ట్రూ అండ్ విచ్ ఇస్ పర్మనెంట్.
0: అక్కడే నిత్యానిత్య వస్తు పరిశీలన అనేటువంటిది మనం చెయ్యాలి.
1: దట్ ఈస్ వే యూ విల్ హావ్ టు డిస్క్రిమినేట్ బిట్వీన్ వాట్ ఈస్ ట్రూత్ అండ్ వాట్ ఈస్ అన్ట్రూత్.
0: ఇహ పరములు ఎందు సుఖమును కూడా పొందడానికి మనం ఏమాత్రం కూడా అభిలషించరాదు.
1: వీ షుడ్ నాట్ ఆస్పైర్ టు హ్యావ్ ఎయిదర్ ఎ కంఫర్టబుల్ లైఫ్ హియర్ ఆర్ హియర్ ఆఫ్టర్.
0: ఇహ సుఖం అనేటువంటిది కేవలము క్షణభంగురం.
1: ది జాయ్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈజ్ రాదర్ ట్రాన్సియంట్.
0: ఇవన్నీ కూడా కేవలము ఒక విధమైనటువంటి యొక్క కదిలిపోయే మేఘముల వంటివి.
1: దీస్ మే బి కంపేర్డ్ టు పాసింగ్ క్లౌడ్స్.
0: కనుకనే శంకరు కూడా మాకురు ధనజన యవ్వని గర్వం హరతి నిమిష కాల సర్వం. ఇవంతా కూడా క్షణం లోపల కదిలిపోయేటువంటివన్నీ.
1: దట్ ఈస్ వై శంకర ఆల్సో డిక్లేర్డ్ ఫర్ హౌ లాంగ్ విల్ ద యూత్, మనీ అండ్ సచ్ అదర్ థింగ్స్ లాస్ట్ ఇన్ ద మోమెంట్ దే ఫ్లీ అవే.
0: మన యవ్వనమా అని అనుకుంటూ ఉండినట్టే వార్ధక్యం ప్రారంభిస్తుండాలి.
1: ఈవెన్ వెన్ యూ ఆర్ కాంటెంప్లేటింగ్ అండ్ థింకింగ్ ఆఫ్ యువర్ ఓన్
0: బాల్యము అని అనుకుంటుంటే యవ్వనం ప్రవేశిస్తుండాలి.
1: సిమిలర్లీ వెన్ యూఆర్ థింకింగ్ ఆఫ్ చైల్డ్హుడ్ ది యూత్ ఎంటర్.
0: ఇవన్నీ కూడా అనుకున్నంత కాలం కూడా మనం అనుభవించడానికి ప్రయత్నించడం లేదు.
1: యు ఆర్ నాట్ లైక్లీ టు ఎంజాయ్ దీస్ థింగ్స్ యాజ్ లాంగ్ యాజ్ యూ ది మోమెంట్.
0: ఈ విధంగా క్షణక్షణమునకు మారుతుండేటువంటి యొక్క ఈ హేమలందు నిత్య సత్యములైనటువంటి యొక్క జీవితాన్ని గడపడం ఇది కేవలం అసాధ్యం.
1: ఇన్ అ వరల్డ్ విచ్ ఈస్ చేంజింగ్ సో ఫాస్ట్ హౌ కెన్ యూ హ్యావ్ పర్మనెంట్ ఆర్ ట్రూ లైఫ్ అండ్ పర్మనెంట్ అండ్ ట్రూ హ్యాపీనెస్.
0: పోనీ పరమనందమైన ఆనందాన్ని అనుభవిస్తామనుకుంటే,
1: if you are thinking of enjoying in the next world,
0: chine punye matya lokam visanti adi kuda nu shashvatam kaadu.
1: Even that world is not permanent. The moment your merits are exhausted, the
0: election kuruchinatvanti vyakti ye 5 samvatsaram maatramlo assembly pothuntadu.
1: A person who is elected in the elections, he is likely to be a member only for 5 years. Samvatsaram
0: tarige koladi atanu kuda nu assembly nunchi vera avutadu.
1: With the passage of every year, he loses the particular period.
0: అదే విధంగానే మనం సంపాదించినటువంటి పుణ్యధనం అనేటువంటిది ప్రోగు చేసుకున్నంత కాలం మాత్రమే ఈ స్వర్గ ప్రాప్తి మనకు లభ్యమవుతుంది.
1: సిమిలర్లీ యువర్ హెవెన్ విల్ లాస్ట్ యాజ్ లాంగ్ యాజ్ యువర్ మెరిట్స్ ఆర్ దేర్.
0: తిరిగి ఆ పుణ్యం క్షీణించిన తక్షణమే తిరిగి మధ్యలో రావాల్సి వస్తుంది.
1: ది మొమెంట్ యువర్ మెరిట్స్ ఆర్ ఎగ్జాస్టెడ్ యూ విల్ హావ్ టు కమ్ డౌన్ అగైన్ టు ద ఆర్త్.
0: కనుకనే చీడే పుణ్యే మధ్యలోకం విశంతి అన్నారు.
1: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ యూ కమ్ డౌన్ టు ఆర్త్
0: సుఖం కానీ రెండు కూడా మనము పర్మనెంట్ కాదు, శాశ్వతములు కావు.
1: వెదర్ ఇట్ ఈస్ ది జాయ్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ జాయ్ ఇన్ ద హెవెన్, దే ఆర్ నాట్ గోయింగ్ టు బి పర్మనెంట్.
0: ఈ రెండింటికి అతీతమైన ఆత్మతత్వమే మన యొక్క అధికార స్థానం.
1: it is only the principle of Atma which transcends both these things is going to be your goal.
0: Adi Gunam Niranjanam Sanatanam Niketanam Nitya Suddha Buddha Mukta Nirmala Swarupinam. అది ఏ నిత్యమైనటువంటిది, అది ఏ సత్యమైనటువంటిది, అది ఏ ఆనందం అందించేటువంటిది.
1: దిస్ ఈస్ పర్మనెంట్, దిస్ ఈస్ ట్రూత్ అండ్ దిస్ గివ్స్ యూ జాయ్.
0: ఇట్టి ఆనందాన్ని లక్ష్యం నందు ఉంచుకొని
1: కీపింగ్ సచ్ బ్లిస్ ఇన్
0: ఈ భౌతిక లౌకికమైనటువంటి యొక్క జీవితాన్ని మనం సాధ్యమైనంత వరకు ధర్మ విరుద్ధం కానటువంటి మార్గంలో అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ ఎంజాయ్ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్ నాట్ కాంట్రరీ టు రైచియస్నెస్.
0: విద్యార్థులారా,
1: డియర్ స్టూడెంట్స్,
0: మన జీవితం అనేటువంటిది చాలా విలువైనటువంటిదిగా భావిస్తున్నాం.
1: వీ షుడ్ కన్సిడర్ దట్ అవర్ లైఫ్ యాజ్ ద మోస్ట్.
0: ఎప్పుడు అది విలువ అవుతుంది?
1: వెన్ వుడ్ ఇట్ రియలీ బి హావింగ్
0: మానవతా విలువలు ఉండినంత వరకే దానికి విలువ.
1: యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ హ్యూమన్ వాల్యూస్ దిస్ లైఫ్.
0: ఎప్పుడు ఈ మానవతా విలువలు కోల్పోదుమో అప్పుడు మానవత్వమే కోల్పోతాం.
1: వన్స్ యూ లూజ్ హ్యూమన్ వాల్యూస్ యూ వుడ్ హావ్ లాస్ట్ హ్యూమానిటీ.
0: ఏమాత్రం కూడా నువ్వు విలువ ఉండదు.
1: లైఫ్ విల్ నాట్ హ్యావ్ ఎనీ మీనింగ్ ఆర్ ఎనీ వాల్యూ.
0: కనుక మానవతా విలువలైనటువంటి యొక్క సత్య ప్రేమలను మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ హ్యూమన్ వాల్యూస్ సచ్ అస్ ట్రూత్ అండ్ లవ్.
0: అది ఏ భారతీయ సంస్కృతి యందు సత్యం వద ధర్మం చెర, ఈ రెండే మనకు సూత్రములు, ఇవే మనకు నేత్రములు, ఇవే రెండు మనకు శాస్త్రములు.
1: స్పీకింగ్ ట్రూత్, ఫాలోయింగ్ ది పాత్ ఆఫ్ రైచియస్నెస్, దీస్ ఆర్ ద టూ ఐస్ ఫర్ భారతీయ కల్చర్ అండ్ దీస్ ఆర్ ద టూ గ్రేట్ ప్రిన్సిపల్స్.
0: వ్యక్తి సమష్టి అనేటువంటి రెండు తత్వములు ఉంటున్నవి.
1: దేర్ ఇస్ ఇండివిజువల్ అండ్ కలెక్టివ్, దీస్ ఆర్ ద టూ ఆస్పెక్ట్స్ విచ్ ఆర్ దేర్.
0: వ్యక్తి అనగా కేవలము ఒక్క శరీరంతో కూడినటువంటి తత్వం.
1: వెన్ వి సే ఇండివిజువల్ ఇట్ ఇస్ అసోసియేటెడ్ విత్ వన్ సింగిల్ హ్యూమన్ బాడీ.
0: ఇది ఏ జీవతత్వం అని కూడా చెప్పవచ్చును.
1: దిస్ మే బి ఆల్సో కాల్డ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ జీవ, జీవతత్వం.
0: అనేక శరీరములతో కూడినటువంటి ఏకత్వానికి మాత్రమే సమష్టి అని చెప్పవచ్చు.
1: సమష్టి ఆర్ కలెక్టివిటీ రిప్రజెంట్స్ ది ఆల్ ది పీపుల్ పుట్ టుగెదర్.
0: ఒక చెట్టు చెట్టు అవుతుంది, అది వనం కాదు.
1: ఎ సింగిల్ ట్రీ కెనాట్ బి కాల్డ్ ఎ ఫారెస్ట్.
0: ఇలాంటి అనేక వృక్షములు చేరినప్పుడే ఇది వనం అవుతుంది.
1: ఓన్లీ వెన్ మెనీ ట్రీస్ ఆర్ పుట్ టుగెదర్.
0: వృక్షముకు వనమునకు ఎంత వ్యత్యాసం ఉన్నదో వ్యష్టి సమష్టి కూడా అంత వ్యత్యాసం ఉంటుండాలి.
1: వాట్ ఎవర్ డిఫరెన్స్ ఇస్ దేర్ బిట్వీన్ ఇండివిజువల్ ట్రీ అండ్ ఫారెస్ట్, ద సేమ్ డిఫరెన్స్ ఎగ్జిస్ట్.
0: ఒక ఇల్లు ఇల్లుగా సైటాది.
1: వన్ హౌస్ మే బి కాల్డ్ ఓన్లీ ఎ సింగిల్ హౌస్.
0: అనేక వంద ఇల్లు ఇండు చేరినప్పుడు అది ఒక గ్రామంగా తయారవుతుంది.
1: బట్ వెన్ యూ హ్యావ్ అబౌట్ 100 హౌసెస్ టుగెదర్ యూ కెన్ డిస్క్రైబ్ ఇట్ యాజ్ ఎ విలేజ్.
0: ఇంటి గ్రామములకు ఎంత వ్యత్యాసమో వ్యక్తి సమష్టి కూడా అంత వ్యత్యాసము.
1: సిమిలర్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఇండివిజువల్ అండ్ ది సొసైటీ.
0: ఒక్క వ్యక్తి అనేటువంటిది కేవలం జీవతత్వం.
1: ఇండివిజువల్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ఎ జీవ.
0: సమస్త ఉపాధుల్లో ఉండేటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ఆచరించినప్పుడే అది సమష్టి తత్వం.
1: ఓన్లీ వెన్ వీ అబ్జర్వ్ రికగ్నైజింగ్ ద ఎగ్జిస్టెన్స్ ది సేమ్
0: ఇదే జీవతత్వము అని.
1: ఇండివిజువల్ ఈజ్ ఎన్ ఇండివిజువల్ సోల్ అండ్ సొసైటీ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఈశ్వర.
0: కనుక ఇలాంటి వ్యక్తి సమష్టి యొక్క తత్వాన్ని కూడా మనము గుర్తించుకున్నప్పుడే మన మానవత్వాన్ని కూడాను సరైన మార్గంలో అనుభవించడానికి వీలవుతుంది.
1: ఓన్లీ వెన్ వీ అండర్స్టాండ్ ద టైప్ ఆఫ్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ఇండివిజువల్ అండ్ సొసైటీ వీ విల్ బి ఏబుల్ టు రియలీ మేక్ అవర్ లైఫ్.
0: చదువులు అర్థం కాని చదువులంతా చదువుతున్నాం.
1: వీ ఆర్ స్టడీయింగ్ సో మెనీ థింగ్స్ బట్
0: కానీ ఈ చదువుల వల్ల మనకి ఏమైనా శాంతి సుఖములు అనిపిస్తున్నామా?
1: బట్ డూ దీస్ కైండ్ ఆఫ్ స్టడీస్ కన్ఫర్
0: సుఖములు కలగవచ్చును, అది భౌతికమైన సుఖములు.
1: యూ మే గెట్ ఎ లిటిల్ హ్యాపీనెస్
0: సుఖములు కావు.
1: But such joy and happiness is not permanent.
0: Poni shanti nandinchutunnada, shanti anedi ledu.
1: What to speak of peace? There is no peace.
0: Shanti niyande unnadi kani baita vastulu yendu e matram kodanu shanti aanandamulu manaku kanipinchavu.
1: Peace is found within you. You cannot get peace outside of you.
0: Kanuka aanandamunu anubhavinchali anukunnappudu mana yokka atma bhavanne manam anusarinchali.
1: If you want to really enjoy the bliss, you should enjoy the principle of
0: atma. Manavudu kodanu aanandam aanandam aanandam ఆనందముకు నిమిత్తమై అరుణులు చేస్తున్నాడు.
1: ఎవ్రీ మ్యాన్ ఈజ్ ఆస్పైరింగ్ టు ఎంజాయ్ బ్లిస్.
0: కానీ ఈ ఆనందం ఎక్కడ ఉన్నది అనేటువంటి విషయాన్ని వాడు విచారించడం లేదు.
1: బట్ హీఈస్ నాట్ ఎన్క్వైరింగ్ ఇన్ టు వేర్ హీ కెన్ ఫైండ్ దట్ బ్లిస్.
0: వస్తువులు ఎందున్నదా?
1: డూ యూ హ్యావ్ దిస్ బ్లిస్?
0: వ్యక్తులు ఎందున్నదా?
1: ఇన్ ఇండివిజువల్.
0: లేక విషయములు ఎందున్నదా?
1: ఇన్ థింగ్స్.
0: ఏమాత్రము లేదు.
1: సర్టన్లీ నాట్.
0: కేవలం తన ఎందే ఉంటున్నది.
1: ఇట్ ఈస్ ఫౌండ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్.
0: తన ఎందే ఉండేటువంటి ఒక ఆత్మతత్వాన్ని బయట ప్రపంచంలో వెతికినప్పుడు మనకి ఎట్లా లభ్యమవుతుంది?
1: ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ విచ్ ఈస్ విత్ ఇన్ హిమ్ If one searches for it in the outside world, how can he get it? One has to look into oneself and inquire and search for it.
0: అది నిజమైనటువంటి యొక్క విచారణ.
1: That is true inquiry.
0: ఈ ఆనందమునకు మూల కారణం ఏమిటి?
1: What is the most important cause for bliss?
0: జగత్తు.
1: It is the world.
0: జగత్తుకు మూల కారణం ఏమిటి?
1: What is the basis for
0: ఒక విధమైన శక్తి?
1: That is thought.
0: ఈ శక్తికి మూల కారణం ఏమిటి?
1: What is the basis for
0: మూలాధారమైనటువంటి యొక్క తత్వము?
1: The basic principle.
0: ఇదే తత్వం.
1: That is this tattvam.
0: Tat anaga adi.
1: Tat means that.
0: Tvam anaga idi.
1: Tvam means this.
0: Idi anetundi daggara unnatundi.
1: This means it is very near to you.
0: Adi ante dooram unnatundi.
1: When you say that, it means that it is at a distance.
0: Dooram anaga indriyamulaku atheetamainatundi dooram.
1: That which transcends sense organs is that.
0: This anaga indriyamulaku lobadinatundi this. Daggaradi.
1: That which is under the control of senses. That you
0: can ఇంద్రియములకు లోబడినటువంటిది ఈ ప్రపంచము.
1: దిస్ వరల్డ్ కమ్స్ విత్ ఇన్ ది
0: అతీతమైనటువంటిది ఆత్మతత్వము.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ట్రాన్సెండ్స్ దిస్ వరల్డ్ అండ్ సెన్స్ ఆర్గన్.
0: ఆత్మతత్వాన్ని మనం పొందాలనుకున్నప్పుడు
1: ఇఫ్ యూ వాంట్ టు అటైన్ సచ్ ట్రాన్సెండెంటల్ ఆత్మ
0: అతీతమైన స్థాయికి తిరగాలి.
1: యూ హ్యావ్ టు ట్రాన్సెండ్ దీస్ లిమిటేషన్స్ ఆఫ్ సెన్స్.
0: జ్ఞానము అన్నారు.
1: దాట్ ఈస్
0: కాన్సన్ట్రేషన్ కాదు.
1: వెన్ యూ సే ధ్యానం, ఇట్ డస్ నాట్ రెఫర్స్ టు
0: ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది సెన్సెస్ తో కూడినటువంటిది.
1: కాన్సన్ట్రేషన్ ఇస్ అసోసియేటెడ్ విత్ సెన్సెస్.
0: మనం చూస్తున్నాం.
1: వీఆర్ సీయింగ్.
0: చూచేది కన్నులు.
1: వాట్ ఈస్ సీయింగ్ ఇస్ ఐ.
0: వినే వింటున్నాం. వినేది చెవులు.
1: ఇట్ ఈస్ ది ఇయర్ విచ్ హియర్స్.
0: ఒక పుస్తకం చదువుతున్నాము.
1: వీఆర్ రీడింగ్ ఎ బుక్.
0: ఈ పుస్తకాన్ని చేతిలో పట్టుకున్నాం.
1: వీఆర్ హోల్డింగ్ ద బుక్ ఇన్ హ్యాండ్.
0: కన్నులతో అక్షరాలు చూస్తున్నాము.
1: వీఆర్ సీయింగ్ ది లెటర్స్ విత్ ద హెల్ప్ ఆఫ్
0: మైండ్. మనసుతో విచారణ చేస్తున్నాము.
1: వీఆర్ ఎన్క్వైరింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ మైండ్.
0: బుద్ధితో విమర్శ గావిస్తున్నాము.
1: వీఆర్ డిస్క్రిమినేటింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్
0: ఇంటెలెక్ట్. పుస్తకాన్ని చదవడానికి వీలవుతుంది.
1: దెన్ ఓన్లీ వీఆర్ ఏబుల్ టు రీడ్ ఎ బుక్.
0: కాబట్టి ఈ కన్నులు, ఈ మనసు, ఈ బుద్ధి, ఈ చేతులు, ఇవన్నీ సెన్సెస్. ఈ సెన్సెస్ తో కూడినటువంటిది కాబట్టి ఇది బిలో సెన్సెస్ కాబట్టి కాన్సన్ట్రేషన్. ఈ ఇంద్రియములకు కొంతవరకు అతీతమైన స్థాయిలో పోయినప్పుడే అది మెడిటేషన్ అవుతుంది.
1: ఓన్లీ వెన్ యూ ట్రాన్సెండ్ దిస్ కైండ్ ఆఫ్ సెన్సెస్ దెన్ ఓన్లీ యూ కెన్ ఎంటర్ ఇన్ టు ఏరియా ఆఫ్ మెడిటేషన్.
0: ఆ మెడిటేషన్ స్థాయి నుంచి, ఈ కాన్సన్ట్రేషన్ స్థాయి నుంచి మనం మధ్యలో బార్డర్ లో దాటాలి.
1: బిట్వీన్ దిస్ మెడిటేషన్ అండ్ కాన్సన్ట్రేషన్ దెర్ ఇస్ అ బార్డర్. యూ హావ్ టు క్రాస్ దట్ బార్డర్.
0: ఇది కాన్సన్ట్రేషన్, అది మెడిటేషన్. మధ్యలో ఒక పెద్ద బార్డర్ ఉంది, అదే కాంటెంప్లేషన్.
1: ది బార్డర్ దట్ సపరేట్స్ మెడిటేషన్ అండ్ కాన్సన్ట్రేషన్ ఈస్
0: కాంటెంప్లేషన్. క్రాస్ చేసిన తర్వాతనే మనకి మెడిటేషన్ స్టార్ట్ అవుతుంది.
1: ఓన్లీ వెన్ యూ క్రాస్ దిస్ బార్డర్ ఆఫ్ కాంటెంప్లేషన్.
0: చాలా మంది మెడిటేషన్ మెడిటేషన్ అని టైం అంతా వేస్ట్ చేస్తున్నారు.
1: ఇన్ ది నేమ్ ఆఫ్ మెడిటేషన్ టుడే పీపుల్ ఆర్ వేస్టింగ్ దర్ టైం.
0: ఒక్క క్షణమైనా ఈ మనసును నిలపగలుగుతున్నారా? లేదు.
1: హ్యావ్ దే బీన్ ఏబుల్ టు fix their mind even for a minute?
0: Kuchunnaru ardha ganta, oka ganta.
1: They are sitting in a particular posture for half an hour or 1 hour.
0: Ee vidhanga kaalam vyaktam chese badru samaja seva chey ento haayiga untayi.
1: Instead of sitting like this, which amounts to waste.
0: Ganta sepu nu kuchunnavu, oka chanamaina manasu nilpagaligava?
1: You have sat there for 1 hour. Have you been able to fix your mind?
0: Vale parigettundadi ee manasu.
1: Mind is running like a mad monkey.
0: Ee parigette manasulu lagatam mari parigettatam ee vidhanga ee anavasaramaina kriya lopala kaalam ni enduku vyartham chestunnavu?
1: Why are you wasting your time in pulling back this running monkey and holding it and again it goes, it runs away?
0: Duty is God. Nen chese pani anni kuda nu bhagavantuni yokka sevale ane bhavantu nu seva chey.
1: Consider duty as God and undertake every activity for the sake
0: work
1: of
0: will be transformed into worship.
1: Then work will be transformed into worship.
0: Nuvu chese pani anta kunu bhagavatam pani ga nuvu bhavinchu.
1: Consider all the work that
0: you
1: do as the work of God.
0: Kaani
1: that would be real meditation.
0: Kannulu mooskoni kadalakunda kuchunnanta maatrame adi meditation eppatiki kaadu. Photographer ki maatram sariga untadi.
1: By merely closing your eyes and sitting for meditation would not amount to meditation.
0: ఇలాంటి మెడిటేషన్ పెట్టుకోవటం చేతనే ఈనాటి యువకులంతా కూడా కేవలము మనసు యొక్క తత్వాన్ని వ్యక్తం చేసుకుంటున్నారు.
1: As the youth of today are having such wrong notions about meditation, they are wasting their precious time.
0: ఏ పని చేసినా ఇది భగవంతుని పనే ఈ విధంగా భావించు.
1: Consider whatever work you do as a work of God.
0: ఒక పనిముట్టు.
1: Consider your body as an instrument.
0: ఈ పనిముట్టు ద్వారా తానే ఈ పని చేస్తున్నాడు అనేటువంటి విశ్వాసాన్ని పెంచుకో.
1: Develop faith that God is using your body as an instrument to perform work.
0: ఈ సాధన ఎంతో ఉపకారంగా ఉంటుంది.
1: This sadhana will be extremely useful to you.
0: ఆదర్శవంతంగా ఉంటుంటాడు.
1: It will be an example.
0: ఈ మెడిటేషన్ అంటే స్వార్థంతో కూడి ఉంటుంటాడు.
1: This meditation on the other hand is full of selfishness.
0: తనకు మాత్రమే తృప్తి.
1: All that he did.
0: తన ద్వారా ఇతరులంతా ఎంత బాధపడుతున్నారో.
1: Through him, there's
0: ఇది ఏ మాత్రమూ విచారించడం లేదు.
1: He is not looking
0: at all. స్వార్థ ప్రయోజనంతో కూడినటువంటి యొక్క భగవత్ సేవలు ఇది ఏమాత్రం కూడా పరసేవలు కాదు.
1: Whatever service you undertake with the help of selfishness, that cannot be
0: స్వార్థాన్ని త్యాగం చేసి.
1: Sacrifice your selfishness.
0: సర్వమును పరార్థంగా విశ్వసించి.
1: Consider everything as divine.
0: కర్మలు ఆచరించడమే నిజమైనటువంటి యొక్క ధ్యానం.
1: Undertaking work in this particular approach, that is real meditation.
0: దీని వల్ల టైం వేస్ట్ అవుతుండాలి, ఎనర్జీ వేస్ట్ అవుతుంటుండాలి, లైఫ్ వేస్ట్ అవుతుండాలి.
1: బై ది అదర్ టైప్ ఆఫ్ మెడిటేషన్ ద టైం, లైఫ్ అండ్ ఎనర్జీ ఎవ్రీథింగ్ ఈజ్ వేస్ట్.
0: భగవత్ నామస్మరణ చేసుకుంటూ అన్ని పనులు చేయాలి.
1: Chanting the name of the Lord, undertake any work and go on doing
0: it. తద్వారా సర్వ కర్మలు కూడాను సార్థకమవుతుంది.
1: Every act becomes sanctified by this approach.
0: భగవంతుడు ఎక్కడో ఒక్క ప్రదేశమునందు మాత్రమే లేడు.
1: You cannot get God confined to one place.
0: సర్వతః పాడిపాదం,
1: God
0: సర్వతోచి శిరోముఖం, సర్వత స్తుతిమల్లోకి సర్వమావృతి, ఎక్కడ చూసినా అన్నింటి యందు ఉంటున్నాడు.
1: Wherever you see, you find God there in everything and in all things.
0: కేవలం ఒక్క ప్రదేశమందే ఉంటున్నాడు నీవు ధ్యానం చేస్తే ఇది భగవంతుని కించిత్ పరిచినట్టు అవుతుంది.
1: ఇఫ్ యూ కన్సిడర్ గాడ్ హాస్ కన్ఫైన్డ్ టు వన్ ప్లేస్ అండ్ అండర్టేక్ మెడిటేషన్, యు ఆర్ రెస్ట్రిక్టింగ్ ది
0: సర్వాల్పరమైన భగవంతుని ఒక్క స్థాయిలో మనం చూసుకోవటం. ఇది కేవలం ఒక నేరో మైండ్, సంకుచితమైన భావం.
1: Confining God who is all pervasive to one place is
0: narrow-mindedness. భావాన్ని పెంచుకోవాలి.
1: Develop broad-mindedness.
0: అప్పుడే మనకు ఒక విచక్షణ అనేటువంటిది మనకు అభివృద్ధి అవుతుంది.
1: దెన్ ఓన్లీ వీ కెన్ గెట్ దట్ కైండ్ ఆఫ్ డిస్క్రిషన్.
0: తద్వారా వివేకం అభివృద్ధి అవుతుంది.
1: త్రూ దాట్ యూ కెన్ డెవలప్ విజ్డమ్.
0: వివేకం ద్వారానే మనము కొంతవరకు విశ్వత్వాన్ని మనం గుర్తించడానికి వీలవుతుంది.
1: ఓన్లీ త్రూ దట్ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ యూ బి ఏబుల్ టు అండర్స్టాండ్ థింగ్స్ కరెక్ట్లీ.
0: ఈనాడు విజ్ఞానం ఉన్నది కానీ వివేకం లేదు.
1: టుడే యూ హ్యావ్ విజ్డమ్, బట్ దేర్ ఇస్ నో డిస్క్రిమినేషన్.
0: విజ్ఞానం విరివిగా పెరిగింది కానీ వివేకంతో దాన్ని విచారించడం లేదు.
1: సైన్స్ హెస్ గ్రోన్, బట్ దేర్ ఇస్ నో డిస్క్రిమినేషన్. టుడే
0: ఈ విజ్ఞానానికి వివేకం కూడా ఉంటున్నప్పుడే సద్వినియోగపరచడానికి వీలవుతుంది.
1: ఓన్లీ వెన్ సైన్స్ ఈస్ అసోసియేటెడ్ విత్ డిస్క్రిమినేషన్ సైన్స్ కెన్ బి యూజ్డ్ ప్రాపర్లీ.
0: కనుక విద్యార్థులారా, మొట్టమొదట మీరు చేయవలసింది ఏమిటి? మీ విద్యను మీరు చక్కగా అభ్యసించండి.
1: స్టూడెంట్స్, ద ఫస్ట్ థింగ్ దట్ యు షుడ్ డూ ఈస్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ స్టడీస్.
0: ఆ విద్యలో ఉన్నటువంటి ఒక విచక్షణ మీరు గుర్తించండి.
1: డెవలప్ డిస్క్రిమినేషన్ పవర్ ఇన్ దట్ పర్టికులర్ స్టడీస్.
0: ఇందులో ఉండినటువంటి దానిని కొంతవరకు ప్రాక్టికల్ లో పెట్టడానికి ప్రవేశపెట్టండి.
1: యూ ఆల్సో ట్రై టు పుట్ దిస్ ఇన్ టు ప్రాక్టీస్.
0: చెప్పాను ఎన్ని పర్యాయములు, ఐదు విధములైన నాలెడ్జ్ ఉంటుందని.
1: ఐ టోల్డ్ ఎ నంబర్ ఆఫ్ టైమ్స్ దట్ దేర్ ఆర్ ఫైవ్ టైప్స్.
0: కానీ ఈనాటి విద్యార్థులంతా కూడా కేవలం ఒక బుక్కిష్ నాలెడ్జ్ తోనే అంత్యమవుతున్నారు.
1: బట్ టుడే స్టూడెంట్స్ ఆర్ సాటిస్ఫైడ్ మియర్లీ బుక్కిష్ నాలెడ్జ్.
0: ఈ బుక్కిష్ నాలెడ్జ్ నుంచి ఇంకా కొంతమంది పైన పోయి సూపర్ఫిషియల్ నాలెడ్జ్ లో చేరిపోతున్నారు.
1: సమ్ పీపుల్ గో బియాండ్ బుక్కిష్ నాలెడ్జ్ అప్ టు సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
0: కానీ జనరల్ నాలెడ్జ్ లేకపోతుండాలి.
1: బట్ దేర్ ఇస్ నో జనరల్ నాలెడ్జ్.
0: డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ అంతకంటే లేకపోతుండాలి.
1: Discrimination knowledge cannot be thought of at all.
0: Practical knowledge ekta vastundi.
1: Then how can you get practical knowledge?
0: Kada practical knowledge atyavasaram.
1: Practical knowledge is very important.
0: Ee practical knowledge lekapotam chetane mana vidya anta ikkada kevalam artificial vidya ga untundali.
1: As there is no practical knowledge today, all our education is becoming artificial.
0: Mana MSc boy cheppadu manishi sarina ayinappude prapanchamanta sari avutundi.
1: Our MSc student has just mentioned that only when man becomes all right, the world will be transformed.
0: మనిషి సరైనటువంటి వాడైనప్పుడే ప్రపంచమంతా సరైనదవుతుంది.
1: Only when man becomes all right, the world will become all right.
0: మనిషి మారినప్పుడే సమాజం మారుతుంది.
1: Only when man is transformed, society can be transformed.
0: సమాజం మంచిదైనప్పుడే దేశం మంచిదవుతుంది.
1: The nation will be all right only when the society is all right.
0: కనుక దేశమంతా కూడా వ్యక్తి యొక్క గుణములపైన ఆధారపడి ఉంటుండాలి.
1: The entire goodness of the nation depends upon the good qualities of human beings.
0: Vyakti gunamulu atyavasaranga penchukovali.
1: It is essential to develop good qualities and virtues by human beings.
0: Enta balamunna enta telivunti emi prayojanam.
1: Whatever strength you have and whatever education you have, what is the use?
0: కాని గుణం కూడా ఉంటుండాలి.
1: యు షుడ్ హావ్ గుడ్ క్వాలిటీస్.
0: నేటి విద్యలు తెలివి తేటలనే పెంచే, కొంచెమైన గుణము పెంచబోలే.
1: టుడేస్ ఎడ్యుకేషన్ ఈజ్ డెవలపింగ్ ఓన్లీ క్లెవర్నెస్ అండ్ ఇంటెలిజెన్స్, బట్ వర్చ్యూస్ అండ్ క్వాలిటీస్ ఆర్ ఇగ్నోర్డ్ బై టుడేస్ ఎడ్యుకేషన్.
0: గుణము లేని తెలివితేటలు ఎందుకోసం?
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ యువర్ క్లెవర్నెస్ అండ్ ఇంటెలిజెన్స్ డివైడ్ ఆఫ్ గుడ్ క్వాలిటీస్?
0: పంట పండని భూమి 10 ఎకరములేలా, కొంచెమైన చాలు మంచి భూమి.
1: Why should you have 10 acres of barren land where you cannot raise crops? Even if you have a small
0: degree తీసుకునే పెద్ద ఒక్క డిగ్రీ తో నీవు ఆచరణలో పెట్టుకో చాలు, అదే ఉత్తమమైనటువంటి విద్య అవుతుంది.
1: Instead of taking 3 or 4 degrees, even if you have 1 degree, if you can put it into practical use, that will be good enough.
0: చదువు చదువు అంటే కేవలం గ్రంథ పరిచయం కాదు.
1: We are acquaintance with books is not education.
0: సమాజం యొక్క సుక్షేమాన్ని మనం దృష్టి ఎందుకోవాలి.
1: విషింగ్ ది వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
0: ప్రపంచంలో ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా మనం రూపొందాలి.
1: వి షుడ్ షేప్ అవర్ సెల్స్ యాజ్ ఐడియల్ స్టూడెంట్స్ ఫర్ ద హోల్ వరల్డ్.
0: అలాంటి ఆదర్శవంతమైనటువంటి జీవితమే లేనప్పుడు మన విద్యల ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ సచ్ అన్ ఐడియల్ లైఫ్, వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ఆల్ యువర్ ఎడ్యుకేషన్?
0: ఎంఏలు బిఏలు పాస్ అయ్యి వచ్చి పేరుగాంచిన పెద్దవారులైనా,
1: దేర్ మే బి గ్రేట్ పీపుల్ హూ హావ్ గాట్ great degrees like MAs and
0: సంపద నుండి సద్ధాన పరులైనా,
1: దేర్ మే బి పీపుల్ హూ హావ్ వెల్
0: కుడమి కీర్తిని గన్న పుణ్యులైనా,
1: దేర్ మే బి వర్చ్యూస్ పీపుల్ హూ
0: ఆయుర ఆరోగ్యములు అనవరతం నుండి,
1: దే మే హావ్ ఎ లాంగ్ లైఫ్
0: పరిపూర్ణ బలులకు వారులైనా,
1: దే మే హావ్ ఎవ్రీథింగ్ ఎల్స్ యాడెడ్.
0: తపము జపములు తపములు చేయొచ్చు,
1: కాన్స్టెంట్లీ దే మే బి డూయింగ్
0: వేదములు నేర్పు విప్రులైనా,
1: దే మే బి బ్రాహ్మిన్స్ హూ బి టీచింగ్ వేదాస్.
0: చదువు చదివి చదివి
1: స్టడీ
0: చాలా వివేకి అయి
1: he has become extremely clever.
0: Mati tan nerugadu mandamatudu.
1: At the end of it all, the fool does not know
0: enta chadivu chadivi yeniti unnanu heenuni gunambu manaledu.
1: Whatever amount of education he might have acquired, if he is a mean fellow, he does not give up his meanness.
0: Parisi chadivu chadivu tarkavadame gaani poorna gnanam eppudu pondaledu.
1: By too much of education, one becomes highly argumentative and he is not going to get.
0: చదువు చదువు చదివి చావంగ నేటికి చావులేని చదువు చదువులేదు.
1: వై షుడ్ యు గో ఆన్ వేస్టింగ్ యువర్ టైమ్ బై స్టడీంగ్ థింగ్స్ విచ్ డు నాట్ హావ్ ఎనీ మీనింగ్? స్టడీ థింగ్స్ విచ్ కెన్ గివ్ యూ ఇమ్మార్టాలిటీ.
0: కోసమా నీవు చదువుతున్నావు?
1: ఆర్ యూ స్టడీంగ్
0: ఆర్గ్యుమెంటేషన్? వాదన వల్ల మన వైరం పెరిగిపోతుంది.
1: ఆర్గ్యుమెంటేషన్ లీడ్స్ టు ఎనిమిటీ.
0: వాదే వాదే వచ్చితే వైరం అని, వాదించేటువంటి వారికి వైరం పెరిగిపోతుంది కానీ స్నేహం కలగదు.
1: More arguments means more enmity. There cannot be friendship.
0: కనుక మన వాదనకు ఏమాత్రం కూడా దారి ఇవ్వరాదు.
1: Do not give room for unnecessary
0: సహనంతో ప్రేమతో
1: with patience with love
0: సమన్వయం గావించుకునేటువంటి ఒక విషయాన్ని మనం గుర్తించాలి.
1: We should try to develop understanding, harmony.
0: అట్టి సమన్వయ భావమే విద్యగా మనం విశ్వసించాలి.
1: Such harmony alone is true education.
0: Unity in diversity. అనేకత్వంలోని ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
1: వి షుడ్ రికగ్నైజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: అప్పుడే మానవత్వంలో ఒక దివ్యత్వం అనేటువంటిది ప్రకాశిస్తుంది.
1: దెన్ ఓన్లీ డివినిటీ విల్ షైన్ ఫోర్ ఇన్ హ్యుమానిటీ.
0: దివ్యత్వం మానవుడి కంటే ప్రత్యేకంగా లేదు.
1: డివినిటీ ఈజ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ మ్యాన్.
0: మానవుని యొక్క అంశమే దివ్యత్వము.
1: మ్యాన్స్ ఆస్పెక్ట్ ఇట్సెల్ఫ్ ఇస్ డివినిటీ.
0: కేవలం దేహభ్రాంతి ఉండటం చేతనే దివ్యత్వాన్ని మర్చిపోతున్నాడు.
1: యాజ్ మ్యాన్ ఈస్ హ్యావింగ్ దిస్ కైండ్ ఆఫ్ బాడీ కాన్షియస్నెస్, హీఈస్ ఫర్గెటింగ్ హిస్ డివైన్ నేచర్.
0: పాంచ భౌతికం దుర్బలమైన కాయము.
1: దిస్ ఫిజికల్ బాడీ కన్సిస్ట్ ఆఫ్ 5 ఎలిమెంట్స్.
0: 9 చిల్లల తోలుతిత్తియగాని కాంతి కలిగిన వచ్చిన గడమ కాదు.
1: దిస్ ఫిజికల్ బాడీ ఈస్ నాట్ గోయింగ్ టు లాస్ట్ లైక్
0: నిమిషములకు నీచురూరునే కాని పునుగు జవ్వాజీలు పుట్టబోవు.
1: మొమెంట్ ఆఫ్టర్ మొమెంట్ this body decays and gives bad smell.
0: Body oka instrument, adi oka panimuttu.
1: But consider this body as an instrument.
0: Endukosam vachindi panimuttu?
1: Why is this instrument given to you?
0: Artham idam shariram paropakara nimittamai deham erpandi.
1: This body is given to you for the sake of serving others,
0: adi
1: helping others.
0: Samaj seva cheyali.
1: Undertake service of the society.
0: ఆ సేవ ద్వారానే మనలో ఆవిర్భవించినటువంటి యొక్క ఆత్మ ప్రకాశం విజృంభిస్తుంది.
1: Then only the principle of atma in you shines forth.
0: కనుక దేహాన్ని సార్థకంగా గావించుకుని,
1: Sanctify your own physical body.
0: మనసు యొక్క మాలిన్యాన్ని నిర్మూలం గావించి.
1: Remove the dirt in the mind.
0: దివ్యత్వమైన ఆత్మతత్వంలో మన యొక్క జీవితాన్ని అంకితం చేసి.
1: Dedicate your life to the principle of ఆత్మ, which is so sacred.
0: మనసు సార్థకంగా గావించుకోవాలి.
1: Sanctify the human life.
0: కర్మానుబంధీని మనుష్యలోకి.
1: Man is bound by action.
0: ఈ కర్మ చేతనే కూడింది ఈ యొక్క దేహము.
1: This body is given to you because of action.
0: ఈ కర్మ కాయం చేతనే చెయ్యాలి.
1: Action can be performed only with the body.
0: ఈ కాయకర్మల చేతనే కాలాన్ని పవిత్రం చేసుకోవాలి.
1: We can sanctify the time only with the help of this body.
0: కాయకర్మ పవిత్రమైనప్పుడే కర్తవ్యం చక్కగా జరుగుతుంది.
1: Only when the time, the body and the action is sanctified, your duty is discharged. ఈ పరిస్థితుల
0: ప్రభావాన్ని మనం కొంతవరకు గుర్తించి వర్తించాలి.
1: We have to recognize the circumstance of the time and the place.
0: విద్య విద్యార్థులు విద్యార్థులకు అత్యవసరం.
1: Humility is very essential for students.
0: పెద్దలను గౌరవించాలి.
1: Respect
0: తల్లిదండ్రులను ప్రేమించాలి.
1: Love parents.
0: గురువులను శిష్యుడిగా గావించాలి.
1: Serve your preceptors.
0: తోటి మానవులను ప్రేమతో మనం కలిసిమెలిసి తిరగాలి.
1: Serve the society and other human beings.
0: ఆ యూనిటీ వల్లనే మనకు ఒక విధమైనటువంటి ప్యూరిటీ ఏర్పడుతుంది.
1: ఓన్లీ బై సచ్ యూనిటీ యూ కెన్ గెట్ ప్యూరిటీ.
0: ఆ ప్యూరిటీ వల్లనే మనకు డివినిటీ ఏర్పడుతుంది.
1: యూ కెన్ గెట్ డివినిటీ ఓన్లీ బై సచ్ ప్యూరిటీ.
0: యూనిటీ లేకుండా మనకు ప్యూరిటీ రాదు.
1: దెర్ ఇస్ నో ప్యూరిటీ వితౌట్ యూనిటీ.
0: యూనిటీ లేని దగ్గర ఎనిమిటీ స్టార్ట్ అవుతుంది.
1: వేర్ దెర్ ఇస్ నో యూనిటీ దెర్ ఇస్ ఎనిమిటీ.
0: కనుక ఆ ఎనిమిటీకి మనం ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వాలి.
1: డూ నాట్ గివ్ రూమ్ ఫర్ ఎనిమిటీ.
0: ఈ యమ నియమములు అనేటువంటి యొక్క పది సూత్రములను మనము చక్కగా పాటించుకుంటే మానవత్వం అనేటువంటి మనలో ఎంతైనా అభివృద్ధి అవుతుంది.
1: ఇఫ్ వీ కెన్ అబ్జర్వ్ దీస్ 10 ఆస్పెక్ట్స్ ఆఫ్ యమ అండ్ నియమ, హ్యూమానిటీ విల్ షైన్ మోర్ ఇన్ యు.
0: సత్యము, ఆస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము, ఈ ఐదింటిని మనం ఆచరిస్తే కూడా చాలు.
1: ఈవెన్ ఇఫ్ వీ కెన్ అబ్జర్వ్ దోస్ 5 కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ యమ, that itself will be sufficient.
0: ఎవరిని మనం నొప్పించరాదు.
1: డూ నాట్ హర్ట్ ఎనీవన్.
0: ఎవరికి బాధను అందించరాదు.
1: డూ నాట్
0: నీలో నీవు అరికట్టుకుని నీ దాన్ని నీవు నిగ్రహించుకున్నట్టు ప్రయత్నించు.
1: ఆల్వేస్ ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ యువర్ సెల్ఫ్.
0: అంతేకాని పరుల వస్తువులు నువ్వు ఏమాత్రం కూడా ఆశించవద్దు.
1: డూ నాట్ ఆస్పైర్ టు అక్వైర్ థింగ్స్ బిలాంగింగ్ టు అదర్స్.
0: నీకు కావలసి వస్తే దైవాన్ని ప్రార్థించు.
1: ఇఫ్ యు నీడ్ ఆస్క్ గాడ్.
0: దైవం పైన నీకు సర్వాధికారం ఉంటుండాలి.
1: యూ హ్యావ్ ఎవ్రీ రైట్ ఆన్ గాడ్.
0: అంతేకాని సరిమానవును నీవు మాత్రం చేయజాతం.
1: డూ నాట్ బెగ్ ఫ్రమ్ అదర్ హ్యూమన్ బీయింగ్.
0: అది ఏ విద్యార్థులు ప్రధానంగా గుర్తించవలసినటువంటి విషయం.
1: స్టూడెంట్స్ షుడ్ అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ థింగ్.
0: మీ శక్తి పైన మీరు ఆధారపడండి.
1: ఆల్వేస్ డిపెండ్ అపాన్ యువర్ ఓన్ స్ట్రెంగ్త్.
0: మీ కర్మలపైన మీరు ఆధారపడండి.
1: డిపెండ్ అపాన్ యువర్ ఓన్ యాక్షన్.
0: సోంబేర్లు కాకూడదు.
1: డూ నాట్ బికమ్ లేజీ ఫెలోస్.
0: తద్వారా మన లోపల ఎన్ని విధమైనటువంటి యొక్క దుర్గుణములో ప్రవేశిస్తాయి.
1: లేజినెస్ బ్రీడ్స్ ఆల్ బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ యూ.
0: మనం నిరంతరము పనిలో ప్రవేశించాలి.
1: ఆల్వేస్ బీ బిజీ విత్ సమ్ వర్క్.
0: వర్క్ వర్క్ వర్క్. వర్క్ లో మనం ప్రవేశించాలి.
1: వర్క్ వర్క్ వర్క్. యూ షుడ్ ఆల్వేస్ అండర్టేక్ వర్క్.
0: ఈ కర్మకాంక్షను మనం ఆశించడానికి కర్మానుబంధులు అయినందుకు కర్మదీక్షను వహించాలి.
1: యాజ్ వీఆర్ బౌండ్ బై యాక్షన్ వీ షుడ్ ఆల్వేస్ అండర్టేక్ యాక్షన్ అండ్ త్రూ దట్ ఫ్రీ అవర్సెల్ఫ్.
0: మనకు ఉత్సాహకరమైనటువంటి యొక్క హృదయము ఉప్పొంగిపోతుంది.
1: దెన్ ఓన్లీ వీ విల్ హ్యావ్ ఎ హార్ట్ filled with enthusiasm and ideas.
0: Daiva prema cheta,
1: through love of God,
0: divyamaina bhavamu cheta,
1: through divine feelings,
0: jeevitamanta kuda nu oka pavitramaina jeevitanga meenu visheshinchali.
1: Sanctify your life as a sacred one.
0: Jeevitanni emaatram kuda nu asahya padaradu.
1: Do not be disgusted with life.
0: Jeevitapaina visugu emaatramu puttaradu.
1: Do not develop any kind of despair on life.
0: ఏదో దిన్నము జీవించినటువంటిది, దిన్నము తినే కడుపుకి తింటున్నాము, కడిగిన ముఖాన్ని కడుపుతున్నామని దీనిపైన ఏమాత్రం కూడా వేసారు పుట్టరాదు.
1: డూ నాట్ థింక్ దాట్ దిస్ ఇస్ అ రొటీన్ లైఫ్, ఎవ్రీ డే యూఆర్ డూయింగ్ ద సేమ్.
0: ఇది కేవలం ఒక బలహీనత.
1: దాట్ ఈస్ అ టైప్ ఆఫ్ వీక్నెస్.
0: తిన్న కడుపుకి తింటున్నాం నిజమే.
1: Yes, we are feeling the same stomach every day. It is true.
0: పడుతున్నామా?
1: But are we getting disgusted?
0: ఒక అర్ధ గంట ఆలస్యం అయిపోతే చాలా బాధపడతాం.
1: Even if it is a late by half an hour,
0: కడిగిన ముఖాన్ని కడుగుతున్నాగా దినం కొత్త ముఖం రాలేదు కదా.
1: యు ఆర్ వాషింగ్ ది సేమ్ ఫేస్ ఎవ్రీ డే, డే ఆఫ్టర్ డే.
0: భిన్న విషయాలే మీరు వినాలి.
1: యూ షుడ్ హియర్ ద సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్.
0: భిన్న విషయాలే కదా, స్వామి చెప్పిన విషయాలే కదా, దీనిపైన ఏమాత్రం విసుగు రాకూడదు.
1: యూ షుడ్ నెవర్ డెవలప్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్గస్ట్ ఆన్ థింగ్స్.
0: ఎప్పటికప్పటికీ నూతనమైనటువంటి విషయాలుగానే ఉంటుంటాయి.
1: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఎవర్ ఫ్రెష్ ఫర్ యూ.
0: మీరు ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు అంతా కూడా పొద్దున సాయంకాలం కాఫీ తాగుతుంటారు.
1: ఫర్ 30 to 40 ఇయర్స్ ఎవ్రీ డే మార్నింగ్ యూ మే బి పార్టీ.
0: 30 ఏళ్ళు తాగినాం కదా, ఇంకెందుకు ఈ కాఫీ అని ఏమైనా విసర్జించుంటారా?
1: Are you feeling disgusted with coffee after drinking for
0: 30 years?
1: If it is late by half an hour, you develop
0: headache. పవిత్రంగానే చాలా ఉన్నతమైనట్టుగా మంచి రుచికరమైనట్టుగా మనకు గోచరిస్తుంది.
1: కాఫీ సీమ్స్ టు బి ఎవర్ ఫ్రెష్ ఎవ్రీ డే ఎవ్రీ మార్నింగ్.
0: నిత్య నూతనంగా ఉంటుంటది అది.
1: ఇట్ సీమ్స్ టు బి ఎవరీ ఫ్రెష్ ఎవ్రీ డే.
0: కానీ వేదాంత విషయాలు వచ్చేటప్పటికి పాతవి పాతవి పాతవి దానిపైన రోత పుడుతుంది.
1: బట్ వెన్ ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ వేదాంత అండ్
0: ఫిలాసఫీ మార్గం కాదు.
1: బట్ దిస్ ఇస్ నాట్ ప్రాపర్ పాత్.
0: విన్నదాన్నే వినాలి.
1: షుడ్ హియర్ దిస్ అగైన్ అండ్ అగైన్.
0: తిన్నదానినే తినాలి.
1: తిన్నదానినే
0: అనుభవించాలి.
1: షుడ్ ఎంజాయ్ దిస్ పర్టికులర్ థింగ్.
0: కారణం ఏంటి? అప్పటికప్పుడు జీర్ణమైపోతుంటాది. ది
1: రీజన్ ఈస్ ఎవ్రీ మూమెంట్ థింగ్స్ ఆర్ బీయింగ్
0: డైజెస్టెడ్. క్యాంటీన్ పోయి రెండు చపాతీలు తిన్నావు.
1: యు ఆర్ హంగ్రీ, యు వెంట్ టు క్యాంటీన్,
0: ఎంతసేపు? తిరిగి 2 గంటలు మాత్రమే.
1: అట్ ది ఎండ్ ఆఫ్
0: తిరిగి ఆకలి అవుతుంది. తిరిగి నీవు భుజించాలి.
1: అగైన్ యూ విల్ హ్యావ్ హంగర్, యూ హావ్ టు పార్టేక్ ఫుడ్.
0: అదే విధంగానే భగవత్ చింతన అనేటువంటిది కాలానుగుణ్యంగా అప్పటికప్పటికి నూతనమైనదిగా భావించి దానిని వింటూనే ఉండాలి.
1: అనుభవిస్తూనే
0: ఉండాలి.
1: ఇన్ ద సేమ్ వే కాంటెంప్లేషన్ ఆఫ్ ద లార్డ్ మస్ట్ బి ఎవర్ ఫ్రెష్ అండ్ యూ ఆల్వేస్ ఫిల్ యువర్ సెల్ఫ్ విత్ ఎంథూజియాజం ఫర్ కాంటెంప్లేషన్ ఆఫ్ ద లార్డ్.
0: పాడిన పాటనే పాడుతున్నాం.
1: వీఆర్ సింగింగ్ ది సేమ్ ఓల్డ్ సాంగ్స్ అగైన్ అండ్ అగైన్.
0: రోత పుడతా ఉందా?
1: బట్ ఆర్ వీ గెటింగ్ డిస్గస్టెడ్ విత్?
0: లేదు,
1: సర్టన్లీ నాట్.
0: ఎప్పటికప్పటికి ఆనందమైన యొక్క హృదయాన్ని ఉప్పొంగింప చేస్తుంది.
1: ఎవ్రీ మూమెంట్ దే ఆర్ గివింగ్ అస్ జాయ్, ఫ్రెష్ జాయ్.
0: కనుక మనం విన్న విషయములు అయినప్పటికీ దాన్ని నూతనంగా భావించి దాన్ని ఆచరణలో పెట్టడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: ఈవెన్ ఇఫ్ దీస్ థింగ్స్ ఆర్ హర్డ్ అర్లియర్, వుడ్ ఆల్వేస్ consider them as fresh and practice them.
0: Vidyarthulara,
1: dear students,
0: kevalam bhajana bhajana bhajanani ee bhajana anekundi kevalam ke vidhamainatundi oka phaltamu lenekundidi ga meer bhavincharadu.
1: When you think of bhajan, should not think bhajan doesn't have any utility or any
0: bhajanalo undinatundi aanandamu bhajanalo undinatundi oka saukhyamu mari deenlo kuda manaku labhyam kaadu.
1: The joy, happiness and bliss of bhajan you cannot get in anything else.
0: కనుక ఈ భజన అనేటువంటిది కేవలం మన జీవితానికి ఒక భోజనం.
1: దిస్ భజన షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ ఫుడ్ ఫర్ అవర్ లైఫ్.
0: నిరంతరం కూడా భగవత్ భజన చేసుకుంటుంటే జీవితం అనేటువంటిది ఎంతో ఆనందమయంగా జీవిస్తుంది.
1: ఇఫ్ వీ కెన్ డూ భజన్ కంటిన్యూస్లీ థ్రూఅవుట్ అవర్ లైఫ్, హౌ హ్యాపీ అవర్ లైఫ్ షుడ్ బి.
0: జయదేవుడు, గౌరాంగ, తుకారాం వీరందరూ కూడా భజన చేతనే జీవితాన్ని సార్థకంగా గావించుకున్నారు.
1: జయదేవ్, గౌరాంగ్, తుకారాం, ఆల్ ఆఫ్ దెమ్ శాంక్టిఫైడ్ దర్ లైఫ్.
0: ఏ ధ్యానం చేతనో ఏ జపం చేతనో ఎవరు ముక్తిని పొందిన వారు కనిపించడం లేదు.
1: నాట్ బై మెడిటేషన్, నాట్ బై ఎనీ అదర్ థింగ్.
0: నవ విధమైన మార్గములన్నీ కూడా ఒక భగవంతుని యొక్క చింతన లే.
1: ఆల్ దట్ 9 types ఆఫ్ డివోషన్ ఆర్ ఓన్లీ కాంటెంప్లేషన్.
0: కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, వందనం, అర్చనం, దాస్యం, స్నేహం, ఆత్మ నివేదనం, ఈ నవ విధమైన మార్గములు కూడా కేవలము ఆ గమ్యాన్ని చేర్చేటువంటి మార్గములే.
1: ఆల్ దీస్ 9 types ఆఫ్ డివోషన్ స్టార్టింగ్ ఫ్రమ్ కాంటెంప్లేషన్ అంటిల్ ఇట్ ఈస్ రీచ్ యాజ్ మర్జర్ ఇన్ టు గాడ్, దీస్ ఆర్ ఆల్ మెంట్ టు లీడ్ అస్ టు.
0: ఎన్ని చదువులు మీరు చదివినప్పటికీ భగవంతుని చింత మాత్రం మీరు మానకూడదు.
1: వాట్ ఎవర్ స్టడీస్ యూ మే డూ అండ్ ఎడ్యుకేషన్,
0: ఈనాడు భగవత్ విషయం అనేటువంటి దాంట్లో కేవలము మనం అలక్ష్యం చేయటం చేతనే మనలో అనేక రకమైన అశాంతులు మనకు కలుగుతూ ఉన్నాయి.
1: డూ నాట్ గివ్ అప్ కాంటెంప్లేషన్ ఆఫ్ ద లార్డ్. గివింగ్ అప్ కాంటెంప్లేషన్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద స్టేట్ ఆఫ్
0: మన భజన. కేవలం ప్రపంచానికి కూడా శాంతిని అందిస్తుంది.
1: Contemplation of the Lord will confer peace on the world.
0: ఈ భజన కూడాను లోక సమస్తా సుఖినో భవంతు అనే భావంతో మనం చేయాలి.
1: Even when we are doing bhajan, we should do this bhajan for the welfare of the world, not
0: లోకమంతా సుక్షేమంగా ఉంటుండాలని ఆశించాలి.
1: Let the entire world be peaceful, prosperous and happy, we should play.
0: అప్పుడే మనలో ఒక పవిత్రమైనటువంటి యొక్క భావం అభివృద్ధి అవుతుంది.
1: Then only our feelings become sanctified.
0: తన విద్యార్థులారా,
1: డియర్ స్టూడెంట్స్,
0: మీలో ఆవేశింపచేసేటువంటి దుర్భావములను, దుర్గుణములను, దురాలోచనలు మీరు దూరం చేసుకోవడానికి ప్రయత్నించండి.
1: ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ఆల్ ద బ్యాడ్ థాట్స్, బ్యాడ్ ఫీలింగ్స్, బ్యాడ్ యాక్షన్.
0: అవే మీ మానవత్వాన్ని అంతా కూడా నిర్మూలన చేస్తుండాలి.
1: దాట్ ఈస్ వాట్ ఈస్ స్పాయిలింగ్ అండ్ రూయింగ్ యువర్ హ్యూమన్ నేచర్.
0: ఎన్ని చదువులు ఉంటుంటే కూడా మానవత్వం లేకపోతే మన జీవితం వ్యర్థమే.
1: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ యు మే హావ్, ఇఫ్ యు డు నాట్ హావ్ దిస్ హ్యూమన్ క్వాలిటీస్ అండ్ హ్యూమన్ వాల్యూస్.
0: నేను మానవుడు, నేను మానవుడు, నేను మానవుడు అనేటువంటిది కేవలం అర్ధ సత్యం మాత్రమే.
1: ఐ ఆల్సో టోల్డ్ దట్ టు సే అండ్ డిక్లేర్ దట్ ఐ యామ్ మ్యాన్ ఇస్ హాఫ్ ట్రూత్.
0: కానీ రెండవ హాఫ్ ట్రూత్, నేను పశువు కాదు, నేను పశువు కాదు, నేను పశువు కాదు, ఈ రెండు చేరినట్టుండే మన యొక్క సార్థకమవుతుంది మన మానవత్వం.
1: ది అదర్ హాఫ్ ఆఫ్ ది ట్రూత్ ఈస్ దట్ ఐఎమ్ నాట్ ఎన్ ఎనిమల్, ఐఎమ్ నాట్ ఎన్ ఎనిమల్, దిస్ మస్ట్ బి పుట్ అలాంగ్ విత్
0: ఐఎమ్ మ్యాన్ నాట్ ఎనిమల్, ఐఎమ్ మ్యాన్ నాట్ ఎనిమల్, ఐఎమ్ మ్యాన్ నాట్ ఎనిమల్, దీనికి రెండింటినీ మనం చేర్చుకోవాలి.
1: ఓన్లీ వెన్ వి జస్ట్ సే ఐఎమ్ మ్యాన్ ఐఎమ్ నాట్ ఎనిమల్,
0: నువ్వు మ్యాన్ అని అనుకుంటున్నావు, పశువులుగా ప్రవర్తిస్తున్నావు,
1: యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఎస్ మ్యాన్ బట్ కండక్ట్ యువర్ సెల్ఫ్ ఎస్ అన్ ఎనిమల్,
0: కాదు, నీవు మ్యాన్ అనుకున్నప్పుడు నీవు మ్యాన్ గా నీవు ప్రవర్తించాలి.
1: ఇఫ్ యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఎస్ మ్యాన్ కండక్ట్ యువర్ సెల్ఫ్ ఆల్సో ఎస్ అ మ్యాన్.
0: దురభ్యాసములకును దుశ్చింతలకును ఏమాత్రం కూడా అలవాటు కాకూడదు.
1: డూ నాట్ గివ్ రూమ్ ఫర్ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ యాక్షన్, బ్యాడ్ వర్డ్స్.
0: కనుకనే తద్వారా నీవు పవిత్రమైనటువంటి దీనిని పొందాలనుకున్నప్పుడు హృదయం లోపల భగవచ్చింతన జరపాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు రీచ్ సంథింగ్ సేక్రెడ్ అండ్ డివైన్, హ్యావ్ రూమ్ ఫర్ గాడ్ ఇన్ యువర్ హార్ట్.
0: భజన వినాశి శాంతి నహీ, హరి భజన వినాశి శాంతి నహీ.

0: What is the use in undertaking spiritual practice sadhana without having sense control? What's the fun of yoga without having that forbearance? Why penance if you don't have peace? It amounts to putting that barren land to harvest or to try to grow crop there.
1: Vidyarthulara.
0: Students.
1: సాధనమున పనులు సమకూరు ధరలోన ప్రపంచములో ఏ రంగమునందైనను విజయాన్ని సాధించవలనన్నా దానికి సంబంధించినటువంటి కొన్ని సాధనలు సల్పియే తీరాలి.
0: ఇన్ ఆర్డర్ టు అకంప్లిష్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ వి షుడ్ సర్టన్లీ టేక్ టు ప్రాక్టీస్.
1: చీమయైనను నడచుటకు ప్రయత్నించిన కొన్ని మైళ్ళ దూరం ప్రయాణం చేయగలదు.
0: ఈవెన్ అన్ యాంట్ ఇఫ్ ఇట్ స్టార్ట్స్ మూవింగ్ ఇట్ కెన్ గో టు మైల్స్.
1: ఎగురిటికే ఇష్టం లేకుండినా గరుడైన కూడాను రెండు అడుగులు కూడాను ముందుకు నడచలేదు.
0: ఇఫ్ ఇట్ డజంట్ వాంట్ టు ఫ్లై ఈవెన్ దట్ బర్డ్ గరుడ కెనాట్ మూవ్ ఇన్ ఎన్ ఇంచ్.
1: ప్రతి మానవుడు కూడాను సత్సంకల్పము లేక సంకల్పము తగినటువంటి ఒక సాధనం లేక ఏ చిన్న కార్యమును కూడా నువ్వు సాధించలేడు.
0: ఎనీ మ్యాన్ ఫర్ దట్ మ్యాటర్ విదౌట్ గుడ్ థాట్ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
1: ధ్రువుడు కూడాను లేత వయస్సునందే దైవాన్ని సాక్షాత్కరించుకోవాలని సత్సంకల్పం కలిగిన తక్షణమే ఎట్టి బాధలకు ఎట్టి కష్టములకు ఎట్టి విచారములకు ఏమాత్రమును వెరువక సాధనను సలిపి ధైర్యంతో సాహసంతో విజయాన్ని సాధించాడు.
0: ధ్రువ అట్ ద టెండర్ ఏజ్ హీ డిటర్మిన్డ్ టు సీ లార్డ్ అపియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. హీ వాస్ క్వైట్ అన్మైండ్ఫుల్ ఆఫ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ అండ్ ద డిఫికల్టీస్ ఆన్ ద వే అండ్ హీ హస్ అండర్టేకెన్ దిస్ సాధన ఇంటెన్స్లీ.
1: సత్సంకల్పం యొక్క పటుత్వమే కడపటికి తాను ధ్రువతారగా మారాడు.
0: దట్ ఈస్ ద పవర్ ఇన్ దిస్ సీక్రెట్ థాట్ దట్ కుడ్ అల్టిమేట్లీ టేక్ హిమ్ టు ద లెవెల్ ఆఫ్ ఎ స్టార్.
1: అదే విధముగానే ప్రతి మానవుడు కూడాను వయసు కాని శక్తి కాని సామర్థ్యములకు కాని ఏమాత్రము విచారించక దృఢ విశ్వాసముతో సాధనను సలిపిన ఆ కార్యము చక్కగా సఫలీకృతం కాగలదు.
0: సో ఎనీ మ్యాన్ ఫర్ దట్ మ్యాటర్ షుడ్ నాట్ బి క్యారీడ్ అవే బై కన్సిడరేషన్ సచ్ యాస్ ఏజ్ కెపాసిటీస్ ప్రొవైడెడ్ హీ హాస్ గాట్ ఫుల్ ఫెయిత్ హీల్ బి ఏబుల్ టు అకంప్లిష్.
1: ఎంతమంది చరిత్రలో మీరు విని ఉంటారు,
0: యు మస్ట్ హావ్ హర్డ్ ఇన్ సెవెరల్ హిస్టరీస్,
1: గొప్ప గొప్ప మహనీయులు కూడాను అనేక సంవత్సరములు తపస్సును ఆచరించి కడపటికి ఆ తపస్సు యొక్క శక్తిని కూడాను కోల్పోయి నిరాశకు గురి అయి నిస్పృహతో జీవితాన్ని కొంతవరకును వ్యర్థము గావించుకుంటూ వచ్చారు.
0: యు మస్ట్ హావ్ సర్టన్లీ నోన్ దిస్ హిస్టరీ ఆఫ్ సర్టన్ నోబుల్ సోల్స్ హూ హావ్ టేకెన్ పెనెన్స్ బట్ యెట్ they had to end up their lives in frustration and disappointment.
1: Aneka paryayamulu tapasu aacharinchi kadapatiki oorimi lekapovatam chedanu chamamu lekapovatam chedanu tana tapasshaktini kolipoyi tirigi tirigi tapassunaku velataniki prayatnistu vachadu.
0: Though sage Vishwamitra did penance repeatedly time and again because he lacked this
1: aa tapassu yokka shaktini kodanu kolipoyi nirashaku guriyai నిస్పృహతోప జీవితాన్ని కొంతవరకును వ్యర్థము గావించుకుంటూ వచ్చారు.

0: ప్రయత్నిస్తూ వచ్చాడు.
1: Though Sage Vishwamitra did penance repeatedly, time and again, because he lacked the sense control, he lacked forbearance, therefore he had to repeat it.
0: ప్రతి రంగమును కూడాను సాధన అత్యవసరం.
1: Every field requires practice.
0: అనగనగ రాగం అతిశయిల్లుచునుండు తినగ తినగవే పతియనుండు.
1: If you repeat again and again, you can pick up the tune of any particular musical form.
0: ఈనాటి భజనలో పాడేటువంటి విద్యార్థులు కూడాను ఎంతయో ప్రయత్నములు చేసి ఎన్నో విధముల సాధన చేయటం వల్లనే ఈనాడు సుస్వరంగా పాడగలుగుతున్నారు.
1: Singers, as we find them today in bhajan, they practiced a lot, therefore they are able to sing melodiously.
0: Durvasudu mahashakti sampannudu.
1: Durvasa is highly powerful.
0: Mahatapas sampannudu,
1: the one of deep penance.
0: Kani atani yandu samamu aneetvantidi durbini betti chuchina gaani kanipinchadu ekkada.
1: Even if you watch with the help of a lens, we don't find this control over the senses a fraction.
0: Ataniki ati kopamu.
1: He is full of anger and fury.
0: Shanti aneetvantidi atanilo kanaraadu.
1: There's no trace of peace in him.
0: Kanukane atani peruku ye maatramunu keerti prasiddham lekapoyinadi.
1: Therefore Durvasa has not earned any repute for himself.
0: Karanam శాంతిని లేకపోవటమే.
1: The reason is he has no peace.
0: ఎన్ని తపస్సులు చేసినప్పటికీ, ఎంత శక్తిని సంపాదించినప్పటికీ శాంతియే లేకుండినా సర్వమును తాను కోల్పోతాడు.
1: One might undertake penance and have all the faculties and power, but without peace it's all useless.
0: క్షమము కూడాను అత్యవసరము.
1: Along with peace, forbearance is also required.
0: క్షమ సత్యము క్షమ ధర్మము క్షమ వేదము క్షమ అహింస.

0: It is this forbearance that is truth, it is dharma, it is Veda, it is all sacred ritual for that matter.
1: Chamamu prati manavuni kudanu pradhanamainatvanti yokka netramu.
0: Forbearance is the main eye to every person.
1: Ee annintiki kudanu sarva vidhamainatvanti sadhanalaku kudanu prema pradhanamaina pranamu.
0: For all the spiritual practices, love is the life.
1: ఈ ప్రేమనే లేకుండినా జీవితమే లేదు.
0: Bereft of love, there is no life.
1: కనుకనే ఈ ప్రేమ తత్వాన్ని మనం చక్కగా గుర్తించి వర్తించడానికి ప్రయత్నించాలి.
0: Therefore, we have to understand the nature of love and conduct ourselves.
1: జీవితంలో life is love, enjoy it అన్నాడు ఒక పిల్లవాడు.
0: This boy said, life is love, enjoy it.
1: Life is a dream, realize it.
0: Life is a dream, realize it.
1: కానీ ఏది డ్రీమ్?
0: వాట్ ఈస్ ఎ డ్రీమ్?
1: లైఫ్ అంతా డ్రీమే.
0: హోల్ లైఫ్ ఈస్ ఎ డ్రీమ్.
1: ఇప్పుడు పగటి వేళ యందు మీరందరూ కూర్చొని స్వామి యొక్క సందేశాన్ని శ్రవణం చేస్తున్నారు.
0: యు హావ్ బీన్ లిసనింగ్ టు భగవాన్స్ డిస్కోర్స్ ఇన్ దిస్ బ్రాడ్ డే లైట్ డే టైం.
1: ఇది డ్రీమ్ కాదు.
0: దిస్ ఇస్ నాట్ ఎ డ్రీమ్.
1: కన్నులతో చూస్తున్నాము.
0: You see with your
1: చెవులతో వింటున్నాము.
0: You listen with your
1: మనస్తో అనిపించుకుంటున్నాము.
0: You also think with your mind.
1: హృదయాన్ని కరిగింపజేసుకుంటున్నాం.
0: And your heart melt listening to the talk.
1: ఈ మార్పులు కూర్పులని కూడాను ప్రత్యక్ష ప్రమాణములే.
0: All these changes are direct evidence.
1: అని మీరు భావిస్తున్నారు.
0: Though you feel.
1: కానీ ఎంతవరకు ఇది ప్రత్యక్ష ప్రమాణం?
0: To what extent it is a direct proof?
1: రాత్రి తిరిగి భుజించి పండుకున్న తర్వాత.
0: After taking your dinner when you sleep.
1: ఈ ప్రత్యక్షమంతా కూడాను పరోక్షమైపోతుంది.
0: All that you see will vanish.
1: ఆ స్వప్నము లోపల అనేక విధమైనటువంటి యొక్క ఆనందములు దుఃఖములు రెండు సంభవిస్తుంటాయి.
0: There in the dream again, you are put to loss, profit,
1: కానీ ఆ దుఃఖములు ఆనందములు ఎంతవరకు ఉంటుంటాయి? డ్రీమ్ ఉండినంత వరకు మాత్రమే ఉంటుంటాయి.
0: All your experiences in the dream would last until you are in that state.
1: తిరిగి జాగ్రత్తకు వచ్చిన తక్షణమే అదంతా కూడాను అసత్యంగా రూపొందుతుంది.
0: The moment you are awake, everything turns a lie.
1: కనుక ఈ పగటి వేళ యందు రాత్రి నిద్ర లేదు, రాత్రి కలలు లేవు.
0: Therefore, in the day dream, daylight, you don't have any dream. There in the dream, you don't have daytime experience either.
1: ఈ పగటి అనుభూతిని మనకు ఏమాత్రం కూడా స్మరించవు.
0: There in the night dream, you don't think of your day.

0: today's experiences.
1: ఇది డే డ్రీము అది నైట్ డ్రీము.
0: Therefore, this is day dream and there's a night dream.
1: ఈ డే డ్రీమ్ లో నైట్ డ్రీమ్ లేదు.
0: In this day dream, there's no night dream.
1: Night dream లో డే డ్రీమ్ లేదు.
0: Then in the night dream, there's no day dream.
1: కానీ నైట్ డ్రీమ్ డే డ్రీమ్ లో రెండింటిలో కూడా నీవు ఉన్నావు.
0: However, both in the night dream and the day dream, you are there.
1: కనుకనే you are omnipresent.
0: So you are omnipresent.
1: కనుక ఇవి రెండు కూడా నువ్వు డ్రీమ్ డే.
0: So both are dream.
1: కనుకనే రాత్రి పగలు రెండు డ్రీమ్ లేనప్పుడు లైఫ్ ఇస్ డ్రీమ్.
0: So when day and night are equally dreams, life is a dream.
1: కనుకనే realize it.
0: Realize it.
1: అది ఏ రిలీజన్.
0: That's religion.
1: Religion అనగా realize is religion.
0: To realize is religion.
1: ఏది సత్యము అని గుర్తించడమే మన యొక్క రిలీజన్.
0: To know the truth is religion.
1: ఈ అన్నింటికను కూడాను ప్రేమనే ప్రధానము.
0: For all, love is essential.
1: కఠినమైన అడవులు యందు క్రూర మృగములు సంచరించేటువంటి కారడవులు యందు అనేక మంది ఋషులంతా కూడాను తపస్సు చేస్తూ కాలం గడుపుతూ వచ్చారు.
0: In thick forests, full of wild animals, you find sages doing penance.
1: అనేక విధమైన క్రూర మృగములంతా కూడాను అందులో సంచరిస్తూ వచ్చాయి.
0: You find all cruel wild animals move about in the
1: కానీ
0: forest.
1: కానీ ఋషుల దగ్గర ఏ పిస్టల్ కానీ ఏ తుపాకులు కానీ ఏ కత్తులు కానీ ఏ ఇవి కానీ ఒక్కటి ఆయుధాలు లేవు.
0: Sages do not carry with them pistols or rifles or swords or knives.
1: కానీ ఈ ఋషులు ఆ మృగములు రెండు కూడాను సమంగానే జీవిస్తూ వచ్చాయి ఆ కాలడవులందు.
0: However, the saints and the wild animals, they lived in perfect harmony together.
1: ఇట్టి క్రూర మృగములను చూచి ఋషులు భయపడలేదు. ఋషులను చూచి మృగములు భయపడలేదు.
0: These wild animals are not afraid of the saints. Not the saints, or the wild animals.
1: ఋషులు యందు పరిపూర్ణ ప్రేమ ఉండటం చేతనే ఆ ప్రేమ ప్రభావమే ఈ క్రూర మృగముల యందు కూడాను సంచరించి తద్వారా క్రూర మృగములు కూడాను ప్రేమ స్వరూపాన్ని ధరించాయి.
0: The saints are embodiments of love, and the effect of love has gone down, percolated into the wild animals around.
1: కనుకొని ఎట్టి సంఘము అట్టి ప్రభావం మనలో ఆవిర్భవిస్తుంటాడు.
0: As is the company, so is the effect.
1: కనుకొని టెల్ మీ యువర్ కంపెనీ ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్.
0: టెల్ మీ యువర్ కంపెనీ ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: మనం మంచి వారితో సహవాసం చేసినప్పుడు మన గుణములు కూడాను మంచివిగానే ఉంటాయి.
0: And once we are in good company, we'll have good qualities.
1: కనుక అన్నింటికి కూడాను ప్రేమనే ప్రధానము.
0: Of all, love is important.
1: కానీ ఈ ప్రేమనే పరమాత్మ స్వరూపం.
0: Love is God.
1: Live in love.
0: Live in love.
1: ఈ ప్రేమ యందే మనం జీవించాలి.
0: We have to live in love.
1: ఇటలీ లోపల గొప్ప వయలనిస్ట్ ఆంటోని ఉండేటువంటి వాడు.
0: దేర్ ఇన్ ఇటలీ ఎ వెరీ గ్రేట్ వయలనిస్ట్ బై నేమ్ ఆంటోని వాస్ లివింగ్.
1: ఈ ఆంటోని వయలన్ అంటే చాలా గొప్ప పేరు.
0: అండ్ ద వయలన్ ఆఫ్ ఆంటోని వాస్ హైలీ రెప్యూటెడ్.
1: కానీ ఒకనాడు ఈ యొక్క వయలన్ చేయడానికి ప్రారంభించాడు. ఒక సంవత్సరం కాలాన్ని తీసుకున్నాడు.
0: ఆంటోని టేక్స్ వన్ ఫుల్ ఇయర్ టు మేక్ వన్ వయలన్.
1: అతని స్నేహితులు వచ్చి, ఆంటోని నీవు కుటుంబీకుడవు కానీ ఒక సంవత్సరంలో ఒక వయలిన్ తయారు చేస్తే దీనివల్ల వచ్చేటువంటి ఆదాయం ఏమిటి?
0: హిస్ ఫ్రెండ్ కేమ్ అండ్ సెడ్, ఆంటోని ఇఫ్ యు టేక్ వన్ ఫుల్ ఇయర్ టు మేక్ వన్ వయలిన్ వాట్ ఈస్ ద ప్రాఫిట్.
1: నీ కుటుంబాన్ని ఏ రీతిగా నీవు సంరక్షించుకోగలవు?
0: హౌ కెన్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ?
1: నీ కాలం ఏ రీతిగా శాంతిగా జీవించగలవు?
0: హౌ కెన్ యూ లివ్ ఇన్ పీస్?
1: అప్పుడు ఆంటోని చెప్పాడు.
0: దెన్ ఆంటోని సెడ్,
1: మై ఫ్రెండ్ పరమాత్ముడు పూర్ణస్వరూపుడు.
0: గాడ్ ఇస్ ఫుల్.
1: పరిపూర్ణ స్వరూపుడు పరమాత్ముడు.
0: గాడ్ ఇస్ ఫుల్.
1: కనుకనే మానవుడు చేసే ప్రతి చిన్న కార్యం కూడాను పరిపూర్ణంగానే ఉంటుండాలి.
0: As God is one of perfection, whatever man does should be one of perfection too.
1: పరిపూర్ణ పరమాత్మకు పరిసంతృప్తి కలుగుతుంది.
0: There only God, who is the embodiment of perfection, will be satisfied.
1: కనుక నేను నా కుటుంబం యొక్క తృప్తి కోసం నేను ఈ వయలన్ చేయటం లేదు.
0: I don't make this violin to satisfy my family.
1: నా జీవితం యొక్క ఆనంద నిమిత్తమై నేను ఈ వయలన్స్ చేయటం లేదు.
0: I am not making this violin for my happiness.
1: పరిపూర్ణుడైన పరమాత్మ తృప్తికై నేను ఈ వయలన్ చేస్తున్నాను అన్నాడు.
0: I make this violin to satisfy God, who is embodiment of perfection.
1: అనగా ప్రతి మానవుడు కూడాను ఏ పని చేసినప్పటికీ ఇది భగవత్ సంతృప్తి కోసం చేయాలి.
0: So every man, whatever he does,
1: దీనిని పురస్కరించుకుని ఏ వేదము సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అన్నది.
0: Therefore it is said that all actions must be offered so as to please God.
1: కనుక మనము శాంతి లేకుండా ఎన్ని సాధన చేసినప్పటికీ ఈ సాధనలన్నీ కూడాను నిరుపయోగమైపోతాయి.
0: So if we do sadhana, spiritual practice, without peace within
1: ఓర్పు లేకుండా మనం ఎన్ని యోగములు చేసినప్పటికీ శరీర శ్రమలకు మాత్రమే గురి అవుతాం, కానీ ఆత్మశాంతిని ఏమాత్రము మనం అందుకోలేము.
0: వితౌట్ పేషెన్స్ ఇఫ్ యూ టేక్ టు యోగా, ఇట్ ఈస్ ఆల్ ఫిజికల్ ఎగ్జర్షన్, బట్ ఇట్ విల్ నాట్ బి యూస్ఫుల్.
1: కానీ సంతృప్తి లేకుండా, శాంతి లేకుండా ఇంత జపం చేసినప్పటికీ ఇది కేవలం ఒక విధమైనటువంటి కృత్రిమైనటువంటి జపంగా రూపొందుతుంది, కానీ దైవ ప్రీతిగా జపం రూపొందదు.
0: వితౌట్ కంటెంట్మెంట్ అండ్ పీస్ వాట్ ఎవర్ యు మెడిటేట్ ఇట్స్ ఆల్ యూస్లెస్.
1: కనుక మనము చేసేటివన్నీ కూడాను భగవత్ప్రీత్యార్థంగా మనం చేయడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: వి షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు హస్ట్ ఆఫర్ ఆల్ అవర్ యాక్షన్స్.
1: ఏ చిన్నది చేసినప్పటికీ చాలు,
0: డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇట్ వాట్ వి
1: డు స్మాల్, అదంతకును మనం భగవంతుడు ఎప్పుడును క్వాలిటీ చూస్తారు కానీ క్వాంటిటీ చూడడు.
0: గాడ్ విల్ గో బై ద క్వాలిటీ అండ్ నాట్ క్వాంటిటీ.
1: గంగ గోవు పాలు గంటడైన చాలు, కడవడైన ఏల కరము పాలు.
0: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యు గాట్ స్పూన్ ఫుల్ ఆఫ్ ది వాటర్ ఆఫ్ గంజెస్ of cow milk, why barrels of donkey milk?
1: Kanukane manamu ento goppa sadham chestunnamu, oka ganta sepu nenu japani kurchunnanu dhyanam chesanu, ee ganta sepu kurchunnave kaani enta sepu manasu nilchindi.
0: You say that I am in meditation,
1: oka chanamaina manasu nilvaledu.
0: You cannot control, keep your mind steady for a moment. Ee ganta
1: nenu vyartham chestunnavu,
0: you are wasting your time like this.
1: Kanukane neevu chese prati pani kudanu bhagavat karyamle ga bhavinchu.
0: Take every work as God's work.
1: ఇది సరియైనటువంటి, సులభమైనటువంటి, సున్నితమైనటువంటి ఒక మార్గము.
0: This is soft, easy, correct, exact path.
1: కనుక ఈజీ పాత్ ను వదిలిపెట్టి మనము ఎందుకు ఈ శ్రమలకంతా మనం గురి కావాలి?
0: Leaving this easy path, why do you follow rough, tough path?
1: నీ ఇంటి పనులు నీవు చేసుకుంటున్నావు, ఇవన్నీ కూడాను భగవత్ కర్మలేగానే భావించు.
0: Attend to your household work and take it as divine.
1: ఎక్కనగా భగవంతుడు నీ హృదయవాసి.
0: God dwells in your heart.
1: కనుకనే ఈ యొక్క దేహం అనేటువంటి దీనిలో ఏ కార్యం చేసినప్పటికీ తన ద్వారానే జరుగుతుండాలి.
0: సో వాట్ ఎవర్ యూ డూ విత్ దిస్ బాడీ, టేక్ ఇట్ దట్ ఇట్స్ గాడ్ హూ డస్ ఇట్.
1: చూచే కన్నులంతా కూడా తన ద్వారానే చూడగలుగుతుండాలి.
0: ఐస్ సీ బికాస్ ఆఫ్ గాడ్.
1: చెవులు కేవలం లౌడ్ స్పీకర్స్ మాదిరి కనిపిస్తున్నాయి, కానీ ఆ చెవుల్లో ఉన్నటువంటి ఒక దివ్య శక్తి దైవం యొక్క శక్తియే.
0: ది ఇయర్స్ అపియర్ యాజ్ లౌడ్ స్పీకర్స్ బట్ ఇట్స్ ద డివైన్ పవర్ దట్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆడిషన్.
1: కనుక మన ఇంద్రియములు అన్ని కూడాను దైవ సంబంధమైనటువంటి ఒక కర్మేంద్రియములే.
0: So all our senses are divine.
1: కనుక ఏ ఇంద్రియములతో చేసినటువంటి పని అయినప్పటికీ భగవత్ ప్రీత్యార్థంగా చేసినట్టుగా భావించాలి.
0: వాట్ ఎవర్ వి మే డూ విత్ దీస్ సెన్సెస్ వి షుడ్ డూ ఇట్ సో యు ఫైండ్
1: ఎవరి తృప్తి కోసం నేను చేస్తున్నావు అని చక్కగా విచారం చేస్తే ఇది తన తృప్తి కోసమే చేస్తున్నాడు.
0: ఇఫ్ యు రియల్లీ ఎంక్వైర్ ఫర్ హూస్ సాటిస్ఫాక్షన్ యు ఆర్ డూయింగ్ ఇట్, తానంటే ఎవరు,
1: తానంటే ఎవరు,
0: హూ ఆర్ యు,
1: దేహమా తాను,
0: ఆర్ యు ద బాడీ,
1: కాదు,
0: నో,
1: దేహమే తానైతే దిస్ ఇస్ మై బాడీ అని ఎందుకు అనాలి?
0: If you are the body, then why should you say this is my body?
1: Neeve manasaithe this is my mind ani enduku anali?
0: If you are the mind, why should you say this
1: my
0: is
1: body, my mind ante ee my anetundi evaru?
0: If you say my body, my mind, then who is this my here?
1: You are not the body, you are not the mind.
0: You are not the body, you are not the mind.
1: You are the master.
0: You are the master.
1: Kaduka mind, senses, body ivanni kuda instruments.
0: So mind, senses, body are instruments.
1: Kaduka ee instruments tho kudanu anta cheri ఆత్మ చైతన్య స్వరూపమైనటువంటి భగవంతుడే చేస్తున్నాడు.
0: యు ఫైండ్ ద డివైన్ అవేర్నెస్, డివైన్ పవర్ వర్కింగ్ త్రూ దీస్ సెన్సెస్.
1: ఎందుకు నువ్వు ఈ చైతన్య స్వరూపమే ఇమిడి ఉంటుండాలి?
0: దిస్ డివైన్ అవేర్నెస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: నో, కాన్షియన్స్.
0: కాన్షియన్స్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: కనుక ఈ కాన్షియన్స్ అనేటువంటిది లేకుండా ఏ వ్యక్తి కూడాను, ఏ ప్రాణి కూడాను ఈ జగత్తులో ఉండడానికి వీలు కాదు.
0: వితౌట్ దిస్ కాన్షియన్స్ నో లివింగ్ క్రీచర్ కెన్ లివ్ ఆన్ ఎర్త్.
1: కనుకనే సర్వులు ఎందుకును ఈ కాన్షియన్స్ అండి చైతన్య స్వరూపమైనటువంటి ఈశ్వరుడు ఉన్నాడు.
0: Therefore in everyone there is conscience who is God.
1: Idam jagat jagatanta kudanu daiva swarupame.
0: The entire universe is divine.
1: Ishara sarvabhutanam,
0: God is present in all.
1: Chusara kanukane bhagavantudu evarindu unnante andar yendu untunnadu.
0: If you say where is God, you will know that he is in all.
1: Aithe
0: however
1: enduku kanipinchakoodadu?
0: Why don't you see him?
1: Pillalu meeku andarki telusunu.
0: All students
1: అనేక రకమైనటువంటి జపమాలలు ఉంటుంటాయి.
0: యు ఫైండ్ టాలిస్మన్ జపమాల,
1: కొన్ని తులసి జపమాలలు ఉంటుంటాయి.
0: యు ఆల్సో హావ్ తులసి మాల,
1: కొన్ని లోటస్ సీడ్స్ జపమాల ఉంటుంటాది.
0: అండ్ యు ఆల్సో ద మాల మేడ్
1: ఆఫ్ కొన్ని రుద్రాక్ష జపమాల ఉంటుంటాది.
0: సమ్ ఆర్ మేడ్ ఆఫ్ రుద్రాక్ష,
1: కానీ కొన్ని స్ఫటిక జపమాల ఉంటుంటాయి.
0: యు ఆల్సో మేడ్ ఆఫ్ క్రిస్టల్స్.
1: అన్నింటి యందు కూడాను దారం ఒకటే చేరి ఉంటుంది.
0: వాట్ ఎవర్ మే బి ద వన్ మేకింగ్ ఆఫ్ ద
1: టాలిస్మన్, రుద్రాక్షలో ఉన్నటువంటి ఒక దారము మనకు కనిపించదు.
0: యు డోంట్ ఫైండ్ ద థ్రెడ్ ఇఫ్ ఇట్స్ వన్ మేడ్ అప్ ఆఫ్ రుద్రాక్ష.
1: లోటస్ సీడ్స్ లో ఉండేటువంటి యొక్క దారం మనకు కనిపించదు.
0: నార్ ద థ్రెడ్ ఆఫ్ వన్
1: తులసి పూసల యందు ఉండేటువంటి దారం మనకు కనిపించదు.
0: నాట్ ఇన్ ఆఫ్ తులసి.
1: కానీ స్ఫటిక యందు ఉండేటువంటి దారం మాత్రమే మనకు కనిపిస్తుంది.
0: బట్ ద వన్ మేడ్ అప్ ఆఫ్ క్రిస్టల్స్ విల్ హెల్ప్ యు టు నో ద థ్రెడ్.
1: అందరు కూడాను మానవాకారులే.
0: So all are human in form.
1: కాని
0: బట్
1: అందులో ఎవరి పరిశుద్ధమైనటువంటి యొక్క స్ఫటికం వలె ఉంటున్నటువంటి హృదయం ఉందో అక్కడ మాత్రమే బ్రహ్మ అనే సూత్రము కనిపిస్తుంది.
0: బట్ ద వన్ విత్ ద ప్యూర్ అండ్ సీక్రెట్ హార్ట్ విల్ హెల్ప్ అస్ టు సీ ద థ్రెడ్ ఆఫ్ బ్రహ్మన్ విదిన్ యాజ్ సంథింగ్ లైక్
1: కనుకని సర్వులు ఎందు ఉండినటువంటిది బ్రహ్మ సూత్రమే. సూత్రం అనగా దారము.
0: సో ఇన్ ఎవ్రీవన్ దేర్ ఇస్ ప్రెసెంట్ దిస్ సూత్ర ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
1: సర్వులు ఎందు చేరి ఉంటుండాలి.
0: దిస్ థ్రెడ్ ఆఫ్ బ్రహ్మన్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: కనుక మనము చూడాలనుకున్నప్పుడు మన హృదయాన్ని స్ఫటికంగా చక్కగా పరిశుద్ధమైన రీతిగా పెట్టుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు సీ వీ షుడ్ మేక్ అవర్ హార్ట్స్ ప్యూర్ అండ్ క్లీన్ లైక్ ఎ క్రిస్టల్ క్లియర్.
1: పరిశుద్ధమైనటువంటి స్ఫటికంగా ఉండినప్పుడే ఇందులో బ్రహ్మతత్వం మనకు గుర్తింపజేయడానికి వీలవుతుంది.
0: ఇట్స్ వెరీ క్లియర్ అండ్ ప్యూర్ లైక్ ఎ క్రిస్టల్ యూ విల్ బి ఏబుల్ టు సీ ద బ్రహ్మన్ విదిన్.
1: ఈనాటి మానవుడు జపములు చేస్తున్నాడు, ధ్యానములు చేస్తున్నాడు, యోగాని కూర్చుంటున్నాడు, అనేక విధమైనటువంటి ఫిజికల్ ఇన్స్ట్రక్షన్స్ తో అనేక సహాయం చేసుకుని తర్వాత అనేక ఆసనాలు చేస్తున్నాడు.
0: టుడే మ్యాన్ హస్ బీన్ అండర్టేకింగ్ ద పెనెన్స్ మెడిటేషన్ యోగిక్ ఎక్సర్సైజ్. వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ఆల్
1: మన యందు ఉన్నటువంటి యొక్క దుర్గుణములు, దురాలోచనలు, దుర్బుద్ధులు పోవాలి.
0: వి షుడ్ సీ దట్ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ బ్యాడ్ యాక్టివిటీస్ బ్యాడ్ థాట్స్.
1: మానవునకు ప్రధానమైనటువంటి సూత్రాన్ని అందించేటువంటిది రామాయణము, భాగవతము, భారతము.
0: ద మెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లైఫ్ ఆర్ రివీల్ టు అస్ బై దీస్ త్రీ టెక్స్ట్.
1: రామాయణము, భాగవతము, భారతాన్ని ఏమని పిలుస్తూ వచ్చారు పండితులు?
0: హౌ ఆర్ దే కాల్డ్ బై పండిట్?
1: కామ క్రోధ లోభములు అని పిలుస్తూ వచ్చారు.
0: దీస్ త్రీ సింబలైజ్ త్రీ క్వాలిటీస్. ద కామ
1: రామాయణం కామము.
0: రామాయణ స్టాండ్స్ ఫర్ కామ డిజైర్.
1: అంటే ఏమిటి ఇంత పవిత్రమైనటువంటి చరిత్రను కామం అని చెప్తున్నారా అని మీరు విచారించవచ్చును, విచిత్రంగా వినవచ్చు.
0: యు మే టేక్ ఇట్ ఫనీ వెన్ వి కాల్ దట్ రామాయణ సింబలైజ్.
1: ఈ రామాయణంకు మూల కారణము రావణుడే. రావణుని యొక్క కామమే ఈ యొక్క రామాయణానికి మూల కారణం. రామాయణం అంతా కూడా రావణి యొక్క దుర్గుణమే కూర్చుంటున్నది.
0: ది ఎంటైర్ రామాయణ స్పీక్స్ ఆఫ్ ద బ్యాడ్ క్వాలిటీస్ ఆఫ్ రావణ, ద డిజైర్ ఆఫ్ రావణ.
1: కనుక కామము అనేటువంటి ఈ రామాయణంలో ఉన్నటువంటి రావణుడే.
0: సో రామాయణ సిగ్నిఫైస్ రావణ.
1: క్రోధం అనగా భాగవతము.
0: క్రోధ
1: ఈ భాగవతంలో ఏమిటి ఉంటుండది? హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు భగవంతుని పైన మహాక్రోధము.
0: హిరణ్యాక్ష ఈజ్ ఫుల్ ఆఫ్ ఫ్యూర్ ఇన్ యాంగర్.
1: ఈ భగవంతుని పైన ద్వేషము, క్రోధము పూనినటువంటి వాడు కనుకనే హిరణ్యకశిపుడికి ఏమాత్రం కూడా ముందు వెనుక విచక్షణ జ్ఞానం లేకుండా దాన్ని కోల్పోయి ఆ యొక్క క్రోధం చేతనే సర్వమును కూడా కోల్పోయాడు.
0: హిరణ్యకశిపు హ్యాస్ నో సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆర్ డిస్క్రిషన్. హి హాడ్ ఫుల్ హేట్రెడ్ అండ్ యాంగర్ ఫర్ గాడ్. Therefore,
1: భాగవతం అనేటువంటిది హిరణ్యకశిపుని యొక్క చరిత్ర.
0: సో భాగవత ఈజ్ ద స్టోరీ ఆఫ్ హిరణ్యకశిపు.
1: భారతము,
0: భారత
1: ధర్మమూర్తులైన పాండవులకు సూదమను మోపడానికి కూడా స్థలం కావలసినంత స్థలం కూడా ఇవ్వలేకుండా పోయాడు దుర్యోధనుడు.
0: దుర్యోధన వాజ్ నాట్ ప్రిపేర్ టు షేర్ ఈవెన్ దట్ ఫ్రాక్షన్ లిటిల్.
1: ఇతనే లోభి.
0: హీఈస్ వన్ ఆఫ్ మై మైజర్లీనెస్.
1: లోభము ఈ మూడే రామాయణ, భాగవతం, భారతానికి మూల కారణాలు.
0: దెర్ఫోర్ డిజైర్, యాంగర్, గ్రీడ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్
1: ఈ ముగ్గురు గతి ఏమైపోయింది?
0: వాట్ హ్యాపెన్ టు దెమ్ అల్టిమేట్లీ?
1: రావణుడి గతి ఏమైపోయింది?
0: వాట్ హ్యాపెన్ టు రావణ?
1: ఈ విధమైనటువంటి సర్వశక్తులు ఉండినటువంటి ఒక రావణుడు,
0: రావణ విత్ ఆల్
1: ఈ స్వల్పమైన అభిష్టానికి గురి అయిపోయి
0: బికాస్ యువర్ సబ్జెక్ట్ టు లో డిజైర్
1: తన రాజ్యమును, తన బంధువులను, తన సర్వస్వాన్ని కూడా కోల్పోయాడు.
0: హీ లాస్ట్ హిస్ కింగ్డమ్ అండ్ రిలేషన్స్ అండ్ ఎవ్రీథింగ్.
1: ఇంకా హిరణ్యకశిపుడు.
0: దెన్ హిరణ్యకశిపు,
1: హిరణ్యకశిపుడు దైవం పైన ద్వేషము, క్రోధము,
0: యాంగర్
1: హరి అనగా మండిపోయేటువంటి వాడు ఈ హిరణ్యకశిపుడు.
0: హిరణ్యకశిపు ది మూమెంట్ హియర్స్
1: కట్టగడి కన్న కొడుకు పైన కూడా దయా దాక్షిణ్యం లేకుండా హింసలు పెడుతూ వచ్చాడు.
0: హీ డిడ్ంట్ హావ్ ఎనీ కంపాషన్, కైండ్నెస్ ఫర్ హిజ్ ఓన్ సన్.
1: ఈ క్రోధం అనేది విచక్షణ జ్ఞానమే కోల్పోయింది.
0: హి హాడ్ నో సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
1: కట్టగడిపడికి ఏమైపోయాడు?
0: వాట్ హ్యాపెన్డ్ అట్ ది ఎండ్?
1: తాను అన్ని విధములు కూడాను అపకీర్తి పాలైపోయి అన్ని విధాల భ్రష్టుడైపోయాడు. సర్వశక్తిని ఉంటుకున్నాడు.
0: అల్టిమేట్లీ హీ గాట్ ద బ్యాడ్ నేమ్ అండ్ రూయిన్డ్ హింసెల్ఫ్.
1: పంచభూతములు కూడా హస్తగతం గావించుకున్నటువంటి వాడు హిరణ్యకశిపు.
0: హిరణ్యకశిపు కుడ్ హ్యావ్ ద కంట్రోల్ ఓవర్ ఆల్ ద ఫైవ్స్ అండ్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఇన్ని సంపాదించి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ అక్వైరింగ్ ఆల్ దిస్?
1: ఏ మాత్రం కూడా విజయాన్ని సాధించలేకపోయాడు.
0: హి వాస్ నాట్ ట్రయంఫెంట్ ఫైనలీ.
1: ఇంకా లోభము.
0: దెన్ ది గ్రీడ్.
1: ఇంత దురాశతో ఉండినటువంటి యొక్క దుర్యోధనుడు,
0: దుర్యోధన విత్ టూ మచ్ ఆఫ్ డిజైర్ అంబిషన్,
1: ఈ దురాశ వల్లనే అన్ని విధముల అపజయాన్ని పొంది తన 100 మంది సోదరులు కూడాను కోల్పోయాడు.
0: బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ డిజైర్ హీ లాస్ట్ ఆల్ హిస్ బ్రదర్స్.
1: కానీ ధర్మమూర్తులైనటువంటి పాండవుల పైన, కృష్ణుని పైన కూడాను ద్వేషం పొందుతూ వచ్చాడు.
0: బికాస్ ఆఫ్ దిస్ హీ హ్యాడ్ హేట్రెడ్ ఫర్ పాండవస్ అండ్ కృష్ణ ఆల్సో.
1: కృష్ణుని పైన విశ్వాసం ఉండినట్టుగానే నటించాడు, కానీ
0: హీ ప్రిటెండెడ్ యాస్ ఇఫ్ హి హస్ గాట్ ఫెయిత్,
1: విశ్వాసం లేదు.
0: నో ఫెయిత్ దేర్.
1: కారణం ఏమిటి?
0: వై?
1: పాండవుల పక్షం ఉంటున్నాడు అని చెప్పిన ఉద్దేశంతో కృష్ణుని పైన కూడాను ద్వేషం పొందుతూ వచ్చాడు దుర్యోధనుడు.
0: యాజ్ కృష్ణ వాస్ బై ది సైడ్ ఆఫ్ పాండవస్, దుర్యోధన డిడ్ నాట్ లైక్ దిస్.
1: ఈ మూవరు కూడాను దైవ ద్వేషులే.
0: ఆల్ ది త్రీ హెడ్ కంప్లీట్ హేట్రెడ్ ఫర్ గాడ్.
1: కనుక కామక్రోధ లోభములు మూడు కూడాను దైవానికి ఒక ద్వేషులే.
0: దేర్ఫోర్ ద డిజైర్ యాంగర్ అండ్ గ్రీడ్,
1: ఇది పవిత్రమైనటువంటి పరతత్వమునకు ఒక ద్వారములు.
0: There are a sort of doors towards spirituality.
1: ఇవి నిరంతరం కూడాను మూయబడి ఉంటుంటాయి.
0: They are closed completely.
1: మోక్షమునకు పరమ శత్రువులు ఈ మూడే.
0: They are the enemies to liberation.
1: ఏమిటి ఈ మోక్షము?
0: What is this moksha?
1: ఈ మోక్షం ఎక్కడ? కైలాసమా లేక స్వర్గమా ఇంకే విధమై వైకుంఠమునందుందా?
0: Is it kailasa or vaikuntha or heaven?
1: కనుకనే ఈ మోక్షం అనగా ఏమిటి? మోహక్షయమే మోక్షము.
0: మోక్ష, the liberation means mohakshaya, detachment.
1: కనుక ఈ మన మోహాన్ని మనం క్రమక్రమేణా తగ్గించుకుంటే అదే మనకు మోక్షం, ప్రత్యక్ష మోక్షం.
0: When we develop this detachment, it is direct liberation, moksha.
1: కనుకనే ఒకానొక సమయంలో నారదుడు విష్ణువు ప్రశ్నించాడు.
0: At one time Narada asked Vishnu,
1: స్వామి,
0: స్వామి,
1: నేను నిరంతరం కూడాను మీ దర్శన నిమిత్తమై ఎక్కడ ఉంటే అక్కడంతా వస్తున్నాను.
0: స్వామి, ఐ కమ్ అండ్ విజిట్ యూ టు హ్యావ్ యువర్ దర్శన్.
1: కానీ సమయం లోపల ఎమర్జెన్సీ, ఏదైనా చాలా అవసరమైనటువంటి పని ఏర్పడుతుంది.
0: సపోజింగ్ దేర్ మే బి టైమ్ ఆఫ్ ఎమర్జెన్సీ, అర్జెన్సీ,
1: మిమ్మల్ని మీరు దర్శించాలనుకుంటే, మీకు వార్తను పంపించాలనుకుంటే, మీది ఎక్కడ హెడ్ ఆఫీస్ అని అడిగారు.
0: ఇన్ ఆర్డర్ టు సీ యూ అండ్ సెండ్ ద మెసేజ్,
1: వైకుంఠమా, కైలాసమా, మీకు స్వర్గమా, మీకు ఏది మీ యొక్క హెడ్ ఆఫీస్ అని చెప్పి అన్నారు.
0: వేర్ ఇస్ యువర్ హెడ్ ఆఫీస్? వాట్ ఈస్ యువర్ హెడ్ ఆఫీస్? వైకుంఠ ఆర్ స్వర్గ ఆర్ కైలాస?
1: అప్పుడు విష్ణువు చెప్పాడు, నారద, నా అడ్రస్ నీవు రాసుకోమన్నాడు.
0: విష్ణు సెడ్, టేక్ డౌన్ మై అడ్రస్ నారద.
1: మద్భక్త యత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. నారద,
0: నారద,
1: ఈ వైకుంఠము, ఈ కైలాసము, ఈ స్వర్గము, ఇవన్నీ బ్రాంచ్ ఆఫీస్.
0: వైకుంఠ, కైలాస, హెవెన్, దే ఆర్ బ్రాంచ్ ఆఫీసెస్.
1: నా హెడ్ ఆఫీస్ మద్భక్త,
0: మై హెడ్ ఆఫీస్,
1: నా ప్రియమైన భక్తులు ఎక్కడ నన్ను స్మరిస్తుంటారో తత్ర తిష్టామి నారద, అక్కడ నేను ప్రతిష్ట అయ్యే ఉంటుంటాను.
0: వేర్ ఎవర్ మై డివోటీస్ సింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ మై గ్లోరీ, ఐ ఇన్స్టాల్ మైసెల్ఫ్ దేర్.
1: నేను ప్రొసెషన్ విగ్రహాన్ని.
0: ఇన్ అదర్ ప్లేసెస్ ఐఎమ్ లైక్ ఎ స్టాచ్యూ దట్ ఇస్ టేకెన్ ఇన్ ప్రొసెషన్. ఇన్ ప్రొసెషన్
1: కానీ తిష్టామి అన్నాడు, వశామి అని చెప్పలేదు. తత్ర తిష్టామి నారద,
0: హి సేస్ దట్ హి ఇన్స్టాల్డ్ హింసెల్ఫ్ దేర్.
1: కనుక నే ప్రతి ఒక్కరి హృదయం కూడాను భగవంతుని యొక్క నివాసమే.
0: సో ఎవ్రీ హార్ట్ ఈస్ ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్
1: గాడ్. కనుక ప్రతి మానవుడు కూడాను నేను మానవుడును మానవుడని భ్రమించకండి.
0: సో నో వన్ షుడ్ టేక్ ఎనీవన్ ఫర్ ఎ సింపుల్ హ్యూమన్.
1: అందరూ దైవ స్వరూపం.
0: ఆల్ ఆర్ డివైన్.
1: ఏరో పాంచ భౌతికమైన ఈ దేహమును అనుసరించడం చేత, ఈ ఉపాధి యొక్క భేదము చేతనే మనం మానవులుగా భ్రమిస్తున్నాము.
0: బికాస్ ఆఫ్ దిస్ ఫిజికల్ బాడీ అండ్ ద వెస్చర్ వీ హావ్ పుట్ ఆన్, వీ కన్సిడర్ అవర్ సెల్ఫ్ యాజ్ హ్యూమన్.
1: ఈ ఉపాధి భేదమును నీవు విస్మరించండి.
0: ఫర్గెట్ దిస్ బాడీ కాన్సెప్ట్.
1: ఉన్న సత్యాన్ని గమనించండి.
0: అండ్ నో ద ట్రూత్.
1: సత్య నిత్యాన్యమైనటువంటి యొక్క దైవత్వాన్ని స్మరించండి.
0: ఆల్సో యూ థింక్ ఆఫ్ ద గాడ్ హూ ఇస్ ఎటర్నల్.
1: కేవలం జీవితమంతా కూడాను ఈ యొక్క భౌతికమైన, ఈ లౌకికమైన, ఈ ప్రాకృతమైన దీని ఎందే కాలం గడపటం.
0: డోంట్ స్పెండ్ యువర్ లైఫ్ టైమ్ థింకింగ్ ఆఫ్ ది ఫిజికల్ ట్రాన్సెండ్.
1: భగవంతుడు ఎప్పుడు కూడాను ప్రేమ స్వరూపుడు.
0: గాడ్ ఈస్ లవ్.
1: అంతా తన యొక్క ప్రేమనే.
0: ఎవ్రీథింగ్ ఈజ్
1: స్వరూపం. అంటే స్వభావం ఒకటి రావచ్చును, స్వరూపం లేదు, స్వభావం లేదు, ప్రేమనే తాను, తానే ప్రేమ.
0: యూ కెనాట్ కాల్ ఇట్ యాజ్ ఎ ఫార్మ్ ఆర్ టెంపర్మెంట్. ఇట్స్ ఓన్లీ లవ్.
1: ప్రేమకు రూపమే లేదు.
0: లవ్ హాజ్ నో ఫార్మ్.
1: ప్రేమ ప్రేమనే.
0: లవ్ ఇస్ లవ్.
1: కనుక నీ ప్రేమకు ఒక విధమైనటువంటి ఒక పరిమితమే లేదు.
0: యూ కెనాట్ పుట్ ఎనీ లిమిట్.
1: ఒక సముద్రమైనకైనా ఒక పరిమితం ఉంటుండాలి.
0: ఓషన్ హ్యాస్
1: ఒక ఆకాశమునికైనా ఒక పరిమితం ఉంటుండాలి.
0: స్కై హ్యాస్ లిమిట్.
1: కానీ ప్రేమకు పరిమితం లేదు.
0: లవ్ హ్యాస్ నో లిమిట్.
1: కనుకనే కర్ణాటక దేశం లోపల మల్లమ్మ అని ఒక పరమ భక్తురాలు ఉండేది. మల్లమ్మ, హేమిరెడ్డి మల్లమ్మ.
0: ఇన్ ది స్టేట్ ఆఫ్ కర్ణాటక దేర్ ఇస్ వన్ డివోటీ, హేమిరెడ్డి మల్లమ్మ.
1: నీలింగే నైదిలియ శృంగార శృంగార. ఓ పరమాత్ముడా,
0: ఓ గాడ్,
1: నీలింగే నైదిలియ శృంగార. ఒక కులనుకు తామరమే శృంగారము.
0: ఇట్ ఇస్ అ లోటస్ ఫ్లవర్ విచ్ ఇస్ అ డెకరేషన్ టు ద లేక్.
1: ఆ లేక్ లోపల ఆ తామర పుష్పమే లేకపోతే ఆ లేకు ఏమాత్రము శృంగారం లేదు.
0: విదౌట్ ఎ లోటస్ ఫ్లవర్ లేక్ ఈజ్ నాట్
1: బ్యూటిఫుల్. శృంగార గ్రామానికి ఇందే శృంగారం.
0: ఫర్ ద విలేజ్ ద హౌసెస్ ఆర్ ద డెకరేషన్.
1: గగనకే చంద్రమనే శృంగార. ఆకాశమునకు చంద్రుడే చక్కని శృంగారం.
0: ఫర్ ద స్కై ద మూన్ ఇస్ ద బ్యూటీ.
1: చంద్రుడే లేకపోతే ఆకాశమునకు అందమే లేదు.
0: విదౌట్ మూన్ ద స్కై హ్యాస్ నో బ్యూటీ అట్ ఆల్.
1: సముద్రకే తెరయే శృంగార. సముద్రమునకు అలలే శృంగారం.
0: ఫర్ ద ఓషన్ వేవ్స్ ఆర్ ద బ్యూటీ.
1: నిమ్మ భక్తర నొసలిగే ప్రేమయే శృంగార. స్వామి, నీ భక్తుల యొక్క తలరాతకు ప్రేమనే శృంగారం.
0: స్వామి, ఫర్ యువర్ డివోటర్ డివోటీస్ ఇస్ ద లవ్ దట్ వుడ్.
1: నీ ప్రేమ కంటే వారికి శృంగారం మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ డెకరేషన్ ఆఫ్ ద జ్యూవెల్ అదర్ దాన్
1: అలా ఉండేని సముద్రము,
0: ఓషన్ వితౌట్ వేవ్,
1: చంద్రుడు లేని ఆకాశము,
0: స్కై వితౌట్ ద మూన్,
1: కమలములు లేని కొలను,
0: లేక్ వితౌట్ లోటస్,
1: ఇవన్నీ కూడా ఏ విధంగా శృంగార రహితమైనటువంటివో, ఆ విధంగానే నీ ప్రేమనే లేకపోతే ఈ జీవితమే శృంగార రహితమైపోతుంది.
0: ఆర్ థింగ్స్ వితౌట్ బ్యూటీ, లైక్ వైజ్ ఎ డివోటీ వితౌట్ లవ్ ఈస్ ఆల్సో వన్ వితౌట్
1: బ్యూటీ. కనుకనే ప్రేమనే మనకు పెద్ద శృంగారము.
0: దేర్ఫోర్ ఇట్స్ లవ్ దట్ యాడ్స్ టు బ్యూటీ.
1: కనుకనే లవ్ ఈస్ గాడ్, లివ్ ఇన్ లవ్. ఈ ప్రేమనే దైవము.
0: లవ్ ఈస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: అందరినీ ప్రేమించు.
0: లవ్ ఆల్.
1: ఏమైనా ప్రేమని ఎదుటివాడిలో లేనప్పుడు నీ ప్రేమను వారికి పంచు.
0: If the other person is not having love, at least share your love with him.
1: Cheppanu ee prema anetundi diksuchika yantramu untadi.
0: This love is a compass.
1: Compass.
0: Compass.
1: Adi ekkada pettina gaani uttara disake e chustuntadita.
0: You may keep it anywhere, it directs towards the north.
1: Adhe reethiga manam ee pani chesinappudakini,
0: whatever you may do,
1: ఏమి చింతించినప్పటికీ,
0: whatever you may think,
1: ఏమి కోరినప్పటికీ,
0: whatever you may ask for,
1: ఏమి మనం ఆలోచించినప్పటికీ,
0: whatever you may
1: think, అంతకును దైవం వైపునే ప్రయాణమైపోవాలి.
0: All should travel towards the direction of God.
1: మనం వ్యాపారం చేసి ఉద్యోగం చేసి ఏ విధంగా ధనమును మనం సంపాదిస్తున్నామో,
0: just as we earn money through business and undertaking a job,
1: అదే విధంగానే
0: లైక్
1: మన నిత్య జీవితంలో చేసే ప్రతి కర్మలందు కూడా ప్రేమను సంపాదించాలి. ప్రేమను సంపాదించాలి.
0: ఇన్ అవర్ ఎవ్రీ డే డే టు డే రొటీన్ వీ షుడ్ రిసీవ్ లవ్.
1: ప్రేమ ఏ విధమైనటువంటి కూడా పెరిగేది తరిగేది కాదు.
0: లవ్ నైదర్ ఇంక్రీజెస్ నార్ డిమినిషెస్.
1: కనుక ఇది ఎప్పుడు కూడా ఈక్వల్ బ్యాలెన్స్ లో ఉంటుంటుంది.
0: ఇట్ మెయింటైన్స్ ఈక్వల్ బ్యాలెన్స్ కాన్స్టెంట్.
1: ఏమాత్రం వడ్డీ పెరగటమో వడ్డీ తగ్గటమో ఉండదు.
0: ఇట్ డజంట్ ఇంక్రీజ్ నార్ డిక్రీజ్.
1: ఎప్పుడు కూడా సమత్వం గాని పూర్ణ మద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే, ఇటువంటి పూర్ణ స్వరూపమైనటువంటిది ఈ ప్రేమ.
0: ద లవ్ రిమైన్స్ ఫుల్ ఆల్ ద టైమ్.
1: పూర్ణ ప్రేమయందే పుట్టును దైవంబు. ఈ పూర్ణ ప్రేమ ఎక్కడ ఉంటే అక్కడే పుడతాడు భగవంతుడు.
0: వేర్ దేర్ ఇస్ టోటల్ లవ్, ఫుల్ లవ్, యు ఫైండ్ గాడ్ దేర్.
1: అక్కడే కాదు, అప్పుడే పుడతాడు.
0: నాట్ ఓన్లీ హీ ఇస్ బోర్న్ దేర్ ఓన్లీ.
1: ఇంత దైవత్వం అనగా ఎంత సులభమైనటువంటిదో మీకేం తెలియదు.
0: You don't understand how easy the divinity is. Way to divinity is so easy.
1: ఒక పుష్పం రేఖనైనా కొంచెం నలపడానికి కొంచెం కష్టం అవుతుంది.
0: యు మే ఫైండ్ ఇట్ డిఫికల్ట్ ఈవెన్ టు జస్ట్ ప్రెషర్
1: కానీ భగవంతుని పొందటం అంతకంటే సులభం.
0: బట్ ఎర్న్ గాడ్స్ గ్రేస్ ఇస్ మచ్ ఈజియర్ దాన్ దట్.
1: వెన్ననైనా కూడా నలపడం కొంచెం కష్టం అవుతుంది.
0: ఇట్ మే బి డిఫికల్ట్ టు హ్యాండిల్ ద బటర్.
1: భగవంతుని చూడటం అంతకంటే సులభం.
0: టు సీ గాడ్ ఇస్ ఈజియర్
1: దాన్ దట్. ఈజీ పాత్ ను
0: ఇస్ ఎన్ ఈజీ పాత్.
1: ఇంత సులభమైన మార్గాన్ని మనం ఎందుకు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయటం లేదు?
0: వై డోంట్ వి ట్రై టు నో వెన్ దట్ ఇస్ ఈజీ పాత్.
1: మన భావములే దీనికి మూల కారణము.
0: అవర్ థాట్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: అయ్యో, భగవంతుడు ఎక్కడో ఉంటున్నాడు, అతన్ని పొందడానికి చాలా కష్టము, ఎంత తపస్సు చేయలను, ఎన్ని విధమైన విచారం చేయలను అని మనలో మనం ఈ భావములే మనం భ్రమింపచేస్తున్నాయి.
0: వీఆర్ డెల్యూటెడ్ బై అవర్ థాట్స్ థింకింగ్ దట్ గాడ్ ఈస్ సమ్వేర్ ఎల్స్ అండ్ వీ షుడ్ టేక్ టు పెనెన్స్.
1: భగవంతుడు ఎక్కడనో లేడు.
0: గాడ్ ఈస్ నాట్ సమ్వేర్.
1: ఎక్కడ చూసినా ఉన్నాడు.
0: ఈజ్ ఎవ్రీవేర్.
1: సర్వత పాణిపాదం.
0: ఈజ్ ఎవ్రీవేర్.
1: సర్వతోటి శిరోముఖం. సర్వత శృతిమల్లోకి సర్వమావృతిష్టతి. ఎక్కడ చూసినా ఉండేటువంటి వాడిని వెతికేది ఎందుకు?
0: When he is everywhere, why do you search for him?
1: కనుక వెతకనక్కర్లేదు.
0: You don't need to search.
1: మనం చూడనక్కర్లేదు.
0: You don't need to see.
1: చూసేదంతా కూడా చర్మ చచ్చువులే.
0: What all you see is the physical eye.
1: ఈ చర్మ చచ్చువు అంతా బాహ్య ప్రపంచానే చూస్తున్నాయి.
0: The physical eye will look at the physical world.
1: ఈ భగవ స్వరూపమే.
0: The world is the divine.
1: పశ్చన్న పిచాన పశ్యతి మూఢో. మూఢో మూఢో ఓ మూఢుడా, పశ్చన్న పిచాన పశ్యతి మూఢో, చూస్తున్నదంతా కూడా భగవ స్వరూపమే.
0: ఓ ఫూల్, వాట్ ఆల్ దట్ యు సీ ఈజ్ ఓన్లీ డివైన్.
1: ఈ శిరస్సులన్నీ కూడా విశ్వవిరాట స్వరూపములే.
0: ఆల్ ది హెడ్స్ సింబలైజ్ కాస్మిక్ ఫామ్.
1: మీరు దృశ్య కల్పితమైన యొక్క రూపనామం పైన పెట్టుకుని మీరంతా మనుషులుగా భావిస్తున్నారే కానీ నిజముగా ఆ దృష్టిని దైవంగా భావించేది అదే దైవంగా మారిపోతుంది.
0: యు గో బై దిస్ పాసింగ్ ట్రాన్సియంట్ వరల్డ్ బట్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ డివైన్.
1: కనుక నీ దృష్టి దోషమే కాని సృష్టి దోషమే మాత్రము లేదు.
0: మిస్టేక్ లైజ్ ఇన్ యువర్ విజన్, నథింగ్ టు ది క్రియేషన్.
1: ఉన్నది దోషము.
0: మిస్టేక్ లైజ్ ఇన్
1: ఎలాంటి కలర్ అద్దాలు వేసుకుంటే అలాంటి కలర్ గా కనిపిస్తుంటుంది.
0: యాజ్ ఇస్ ది కలర్ ఆఫ్ ద గ్లాస్,
1: ద్వేషంతో చూడు ద్వేషంగానే కనిపిస్తుంది.
0: ఇఫ్ యు లుక్ విత్ హేట్రెడ్ యు విల్ ఫైండ్ ఇట్ దేర్ ఎగ్జాక్ట్లీ.
1: ప్రేమతో చూడు ప్రేమగానే కనిపిస్తుంది.
0: ఇఫ్ యు లుక్ విత్ లవ్ ఎవ్రీథింగ్ విల్ బి లవింగ్.
1: భావం తద్భవతి.
0: As is the feeling, so is the experience.
1: కనుక మన భావములే మనకు ఆ విధంగా కనిపిస్తుంటాయి.
0: So it's only our feelings that reflect.
1: అందరూ భగవ స్వరూపులే.
0: All are the forms of divine.
1: ఆ విధమైనటువంటి ఒక ఈక్వల్ థాట్ అనగా ఏకాత్మ భావాన్ని పెంచుకోవాలి.
0: We should have that equal mindedness, the feeling of oneness.
1: ప్రేమ ఎందుండినటువంటి ఒక శక్తి సామర్థ్యం మరి ఏ దీని ఎందు పెద్ద ఆటం బాంబు, హైడ్రోజన్ బాంబు, స్టార్ బాంబు ఏమైనప్పటికీ దాంట్లో లేదు.
0: The mighty, magnificent power latent in love is not noticed in hydrogen bomb.
1: ప్రేమ చేత ఎంతైనా కూడా మనం సాధించవచ్చు.
0: You can achieve anything to any extent.
1: ఇంతమంది ఎంత ఇక్కడ ఆవేశించారు, ఇక్కడ ప్రవేశించారు.
0: So many of you have assembled here.
1: వీరందరికీ ఏమి కారణము?
0: What is this main cause?
1: ఒక్క ప్రేమనే ఈ అన్నిటికీ మూల కారణము.
0: It is only the love that has drawn all of you to Swami.
1: మీ అందరికీ స్వామి పైన ఉన్నటువంటి ప్రేమ, స్వామికి మీ పైన ఉన్నటువంటి ప్రేమని ఇంతమందిని ఇక్కడ ప్రవేశపెట్టింది.
0: యువర్ ఇంటెన్స్ లవ్ ఫర్ భగవాన్ బ్రాట్ యు ఆల్ హియర్ అండ్ అసెంబుల్ హియర్.
1: లేకపోతే మీకు ఎవరికి ఏమి ఇన్విటేషన్ పంపించారు?
0: హావ్ యు రిసీవ్డ్ ఎనీ ఇన్విటేషన్? నో,
1: లేదే,
0: నథింగ్.
1: ఈ ప్రేమనే అన్నింటినీ కట్టివేస్తుంటుండాలి.
0: వీఆర్ ఆల్ బౌండ్ బై హిస్ డివైన్ లవ్.
1: కనుకని ప్రేమను పెంచుకోండి.
0: Develop this love.
1: ప్రేమతో సంభాషించండి.
0: Talk with love.
1: ప్రేమతో పనులు చేయండి.
0: Work with love.
1: ప్రేమతోనే చింతించండి.
0: And think with love.
1: ప్రేమతోనే సర్వ విధమైన కర్మలు ఆచరించండి.
0: Do every action with love.
1: ఇంతకంటే సులభమైన మార్గం మరొకటి లేదు.
0: There is no other easier path than this.
1: ఏదో కనుమ జపమాల దిప్పుతుంటే ఏదో జపం చేస్తున్నామని అనుకుంటాము.
0: You think that you are doing japa by just going around this
1: talisman. చేతులో జపము, చెవులు మంగళిల్లు, శాకలిల్లు పైన పోతుంటారు.
0: You have this japamala on hand, the talisman, and think of the barber mentally.
1: ధ్యానంలో కూర్చుంటాము.
0: యు సిట్ ఫర్ మెడిటేషన్.
1: కానీ వంటింటి లోపల మాడిపోతున్నటువంటి కూరలంతా వాసన వస్తుంటాయి.
0: బట్ యుల్ బి థింకింగ్ ఆఫ్ ఆల్ ది కర్రీస్ ప్రిపేర్డ్ దేర్ ఆన్ ద ఫ్రైయింగ్ ప్యాన్.
1: ఇది ఆ మనం చేసే ధ్యానము.
0: ఇస్ దట్ ద మెడిటేషన్?
1: ఇది ఆ మనం చేసేటువంటి జపము.
0: ఇస్ దట్ ద జప?
1: కాదు.
0: నో.
1: జపం ఏమిటి? భగవంతుడు నాలో ఉన్నాడు, నేనే భగవంతుడు, నేనే భగవంతుడు, ఐఆమ్ గాడ్, ఐఆమ్ గాడ్, ఇదే నిజమైన జపము.
0: ది ట్రూ జపర్, ద పెనెంట్, సేస్ టు థింక్ దట్ గాడ్ ఈస్ విత్ ఇన్ మీ, దట్ ఐఎమ్ గాడ్.
1: ఇంకా ధ్యానం ఏమిటి?
0: వాట్ ఇస్ మెడిటేషన్?
1: అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి,
0: ఐఎమ్ బ్రహ్మన్, ఐఎమ్ బ్రహ్మన్.
1: కనుక ఇంతకంటే సులభమైన మార్గము ఏ వేదం కూడా బోధించలేదే.
0: నథింగ్, నో అదర్ సీక్రెట్ టెక్స్ట్.
1: అన్ని వేదములు కూడాను అహం బ్రహ్మాస్మి,
0: అహం బ్రహ్మాస్మి,
1: తత్వం అసి,
0: తత్వం అసి,
1: నీవు నేనే, నేను నీవే,
0: దట్ వాట్ ఐఎమ్ యు.
1: ప్రజ్ఞానం బ్రహ్మ,
0: ప్రజ్ఞానం బ్రహ్మ.
1: మనలో ఉన్నటువంటి ఈ యొక్క కాన్షియన్స్ అనేటువంటిది ఒక బ్రహ్మ.
0: దిస్ కాన్షియన్స్ ఇస్ బ్రహ్మ.
1: కనుక నేనే నాలోనే ఉంటున్నా సర్వము.
0: సో ఎవ్రీథింగ్ ఇస్ విత్ ఇన్ మీ.
1: అన్నిటినీ చేసిన తర్వాత మరి ఇంకొక వేదం చెప్తుంది, అయం ఆత్మ బ్రహ్మ, అయామ ఆత్మ అండ్ అయాం బ్రహ్మ.
0: అనదర్ వేద టెల్స్ యూ అయం ఆత్మ బ్రహ్మ, ఐఎమ్ ఆత్మ అండ్ బ్రహ్మ.
1: ఆ వర్డ్స్ లోనే, ఆ పదములలోనే మనకు కనిపిస్తుంటుండాలి సత్యం.
0: ది వెరీ వర్డ్స్ స్పీక్ ఆఫ్ దిస్ ట్రూత్.
1: కానీ ఈ పదములను ఈ పండితులు దీన్ని అటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి పట్టి మనకు ఉన్నటువంటి విశ్వాసాన్ని కూడా పోగొట్టుకుంటాం.
0: పండిట్స్ విత్ ఆల్ దేర్ పెడెంట్రీ అండ్ జగ్లరీ విల్ కన్ఫ్యూజ్ అస్ దట్ సో యు యూజ్ ది వెరీ ఫెయిత్.
1: కన్ఫ్యూజన్ కు మీరు చోటు ఇవ్వకండి. ఈ కసరత్తు చేత మీ యొక్క దేహాన్ని, మీ యొక్క మనసును పాడు చేసుకోకండి.
0: డోంట్ స్పాయిల్ యువర్ మైండ్ బై దిస్.
1: సులభమైన మార్గము, సున్నితమైనటువంటి మార్గము, అది మధురమైనటువంటి మార్గము, అది ఆనందమయమైనటువంటి మార్గము. ప్రేమ ఒక్కటే, ఒక్కటే, ఒక్కటే.
0: Easy path, soft way, sweet path, blissful path is only love, love, love alone.
2: ప్రేమముదిత మనసే కహో రామ రామ రామ రామ రామ రామ.

0: Watching pious and noble people, we take them so low and make fun of them. But what is it they run short of? What is it they lose? As the elephant passes by, dogs bark, but they don't lose anything on earth.
1: Vidyarthulara.
0: Students.
1: Peenadu yavat prapanchamanandu kudanu. Asuya. అహంకారము ఇవి రెండు కూడాను మితిమీరి పెరిగిపోయాయి.
0: టుడే వి ఫైండ్ జెలసీ అండ్ ఈగో విచ్ ఆర్ ఇంక్రీజింగ్ బియాండ్ ఆల్ లిమిట్స్.
1: క్లాసులో ఎవరైనా ఫస్ట్ క్లాస్ వచ్చిందంటే వారిని చూచి మిగిలిన పిల్లలు కూడాను అసూయపడుతుంటారు.
0: ఇఫ్ ఎనీవన్ స్టాండ్స్ ఫస్ట్ ఇన్ ద క్లాస్ అదర్ స్టూడెంట్స్ విల్ ఫీల్ జెలస్ ఆఫ్ మ్యాన్.
1: ఎవరైనా పుష్టిగా సంతుష్టిగా ఉండినప్పుడు వారిని చూచి కూడాను మిగిలినటువంటి వారు అసూయలు పడుతుంటారు.
0: ఇఫ్ ఎనీవన్ ఇస్ ఫిజికల్లీ స్ట్రాంగ్ అదర్ వుడ్ ఫీల్ జెలస్ ఆఫ్ హిమ్.
1: శ్రీమంతుని చూచి దరిద్రులు అనేక విధములుగా కూడాను అతని విషయంలో అనేక ఆపోహలు కలిగిస్తుంటారు.
0: వాచింగ్ ఎ రిచ్ మ్యాన్ ద పూర్ పీపుల్ ఆల్సో ఫీల్ జెలస్ ఆఫ్ హిమ్.
1: అదే విధంగానే మృగములు ఎందు కూడాను హంసను చూచి కొంగలు పరిహసిస్తూ ఉంటాయి.
0: వాచింగ్ ది స్వాన్ ది క్రేన్ వుడ్ మేక్ ఫన్ ఆఫ్ ఇట్.
1: కోకిల యొక్క కూతలను చూచి కాకులు ఒక కర్ణ కఠోరంగా భావిస్తాయి.
0: లిసనింగ్ టు ది మెలోడియస్ వాయిస్ ఆఫ్ ది కోయిల్ బర్డ్ ది క్రోస్ డోంట్ రిలీజ్ దట్ సౌండ్.
1: లోకులో కాకులు
0: ది పీపుల్ ఆర్ లైక్ దాట్.
1: కనుక దేనికి మనం వెరువక మన యొక్క సత్యము పైన ఆధారపడి జీవితమును సరైన మార్గంలో సక్రమమైన మార్గంలో నడుపుకోవటానికి తగిన కృషి చేయాలి.
0: We should not be afraid of any of these factors. We should tread along the path of truth and lead an appropriate, correct life.
1: ఏనుగు తన యొక్క గంభీరమైనటువంటి నడకతో దేనిని లెక్క చేయక బజారులో వెళుతుంటాడు.
0: ఎలిఫెంట్ వాక్స్ అలాంగ్ ద స్ట్రీట్ విత్ ఆల్ మెజెస్టీ అండ్ ద డిగ్నిటీ.
1: ఎన్ని కుక్కలు మరిగినప్పటికీ దానికి ఏమాత్రము లెక్క చేయదు.
0: ఇట్ ఈస్ అన్మైండ్ఫుల్ ఆఫ్ ద డాగ్స్ దట్ బార్క్ అట్ ఇట్.
1: ఏనుగు ఎక్కడ కుక్కలు ఎక్కడ?
0: వేర్ ఇస్ ది ఎలిఫెంట్ అండ్ వేర్ ఇస్ ద డాగ్?
1: పోలికనే లేదు.
0: దేర్ ఇస్ నో కంపారిజన్.
1: అదే విధముగానే కోకిల ఎంతో సుస్వరంతో గానం చేస్తుంటాది.
0: ద కుక్కూ బర్డ్ సింగ్స్ the melodious voice.
1: కాని కాకుల కూతలకు వెరిచి కోకిల తన గానమును తాను మానుకుంటుందా?
0: Because of the crows, the cuckoo bird will never stop singing.
1: కాన ఈనాటి మానవ లోకమునందు మన మంచిని, మన అభివృద్ధిని, మన సుక్షేమమును, మన యొక్క పవిత్రతను గుర్తించి అనేక మంది అసూయలు పడవచ్చును.
0: Among human beings, watching our own prosperity, peace and progress, there may be many people that feel jealous.
1: కానీ మనలోని భావములను మాత్రమే మనం పరిశుద్ధం చేసుకోవాలి. కానీ ఇతరులకు ఏ విధమైనటువంటి బాధ్యత రోకుండా మనం లొంగకూడదు, కొంగకూడదు.
0: We should never be depressed or frustrated because of the feelings of others. Only thing we have got to do is to purify our feelings and thoughts.
1: మనసులో ఉన్న భావము మంచిదైనా కలిగి తీరును ఫలసిద్ధి కాంత్యమందు.
0: When the thought is good in our mind, you are bound to be successful in your task.
1: మన యందున్నటువంటి యొక్క భావములు పరిశుద్ధమైనట్టుగా మనం చూసుకోవాల్సిందే. కాని ఇతరుల యొక్క దీనిని బట్టి మన భావములు ఏమాత్రం కూడా మార్చుకోరాదు.
0: We should see that we maintain pure thoughts and we should not change depending on others.
1: యత్ భావం తత్ భవతి.
0: As is the feeling, so is the result.
1: మనది ఎట్టి భావము మన ఫలితం కూడాను అట్టిది.
0: ద రిజల్ట్ డిపెండ్స్ అపాన్ ద ఫీలింగ్.
1: భగవంతుడు భావప్రియుడు.
0: గాడ్ ఈజ్ ఆఫ్టర్ ద ఫీలింగ్.
1: కేవలం లోకము బాహ్య ప్రియము.
0: ద వరల్డ్ ఈస్ క్యారీడ్ అవే బై ద
1: బాహ్యాన్ని చూచి హాస్యాస్పదములు కూడాను చేయవచ్చును.
0: వి మే మేక్ ఫన్ ఆఫ్ ది ఎక్స్టర్నల్స్ అండ్ ద ఔటర్ థింగ్.
1: కానీ భగవంతుడు భావప్రియుడు కనుక అతని యందు ఎట్టి మార్పులు కూడాను మనకు కనిపించవు.
0: బట్ గాడ్ విల్ థింక్ ఆఫ్ యువర్ ఇన్నర్ ఫీలింగ్. దేర్ ఫోర్ దేర్ ఇస్ నో చేంజ్.
1: కనుక సర్వత్రా ఉండినటువంటి యొక్క దైవత్వాన్ని మనం గుర్తించడానికి తగినటువంటి యొక్క చిహ్నము మన భావమే.
0: Therefore, it's only our feeling that would make us recognize the divinity which is all pervasive.
1: కేవలం మన భావములంతా కూడాను మన చర్యలపైన ఆధారపడి ఉంటున్నాయి.
0: All our thoughts depend on our actions.
1: మన చర్యలన్నీ కూడాను సంకల్పంపైన ఆధారపడి ఉంటున్నాయి.
0: All our actions in turn depend on thoughts.
1: కనుకనే ప్రతి ఒక్కటి కూడాను రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: సో ఎవ్రీథింగ్ ఇస్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: మన నుండి ఆవిర్భవించేటువంటి యొక్క ప్రతిభావములే ప్రతిధ్వనులే ఈ బాహ్య ప్రపంచమందు కనుతున్నాం.
0: వాట్ ఆల్ దట్ వీ ఫైండ్ ఇన్ ద ఔటర్ వరల్డ్ ఈజ్ నథింగ్ బట్ రియాక్షన్ రిసౌండ్ ఆఫ్ ది ఇన్నర్ ఫీలింగ్ ఇన్నర్ బీయింగ్.
1: కనుక మనము భావములను పరిశుద్ధం గావించుకునేటువంటి యొక్క విషయంలోనే మన కాలమును కాయమును కర్మను కూడా సద్వినియోగం చేయాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దిస్ బాడీ ప్రాపర్ యూజ్ ఆఫ్ దిస్ టైమ్ టు ప్యూరిఫై అవర్ ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్.
1: ఈనాడు సాధన సాధన సాధన చేస్తున్నాము. సాధన అనగా ఏమిటి?
0: వీ డూ సాధన స్పిరిచువల్ ప్రాక్టీస్ వాట్ డూ యూ మీన్ బై
1: జపం చేయటమా లేక ధ్యానం చేయటమా లేక భజన చేయటమా ఇవన్నీ కూడాను ప్రాకృతమైనటువంటి భక్తికి ఒక సోపానములే.
0: వాట్ డూ యూ మీన్ బై సాధన స్పిరిచువల్ ప్రాక్టీస్ ఇస్ మెడిటేషన్ ఆర్ చాంటింగ్ ఆర్ రిపీటింగ్ లార్డ్స్ నేమ్ దే ఆర్ ఓన్లీ మియర్
1: సాధన అనగా నిజమైనటువంటి సాధన మన యందున్నటువంటి యొక్క అభావాన్ని దూరం చేసుకోవాలి.
0: The real sadhana means to give up that feeling which comes on the way to know the divine.
1: Anatma bhavamnu dooram cheskovali.
0: We have to give up the body feeling.
1: Prakrutamainatundi charyalnu dooram cheskovali.
0: We have to give up the physical actions and tendencies.
1: Chetrajnuni drushtiyandunchukoni chetramnu visarjinchali.
0: We have to keep in view always the knower and not the body.
1: Kalukane prakrutamainatundi bhavamnu visarjinchi
0: giving up the worldly feelings.
1: దివ్యమైనటువంటి యొక్క భావం అభివృద్ధి పరచుకుని
0: అండ్ డెవలపింగ్ ది డివైన్ థాట్స్
1: ఇది సరి అయినటువంటి యొక్క సాధనగా భావించి
0: వీ హావ్ టు కన్సిడర్ దమ్ ఇట్స్ ఎ ట్రూ ప్రాపర్ సాధన
1: ఇది ప్రవృత్తికి సంబంధించినట్టుగా విశ్వసించి నివృత్తిలో మనం ప్రవేశించాలి.
0: వీ షుడ్ కన్సిడర్ ఎవ్రీథింగ్ ఎల్స్ యాజ్ అన్ అవుట్వర్డ్ వన్ అండ్ వీ షుడ్ ప్రొసీడ్ ఇన్వర్డ్.
1: వినున్నది తలంచున్నది వరించున్నది భ్రమించున్నది ఇవన్నీ కూడా ప్రాప్తి యొక్క లక్షణములే.
0: వాట్ ఆల్ దట్ వీ లిసన్ టు What all that we see, whatever we think, it's all outward part.
1: వీటి అన్నింటికి అతీతమైనటువంటిదే నిజమైనటువంటి భావము.
0: But the true feeling is transcendental.
1: అది ఏ నివృత్తి యొక్క లక్షణము.
0: That is an inward path.
1: ఈ నివృత్తి యొక్క లక్షణమును మనం చక్కగా గుర్తించడానికి పూనుకోవాలి.
0: We should determine to know the trend of the inward path clearly.
1: ఈ నివృత్తి యొక్క లక్షణం ఎక్కడ నుంచి ప్రారంభమైంది?
0: Where does it start? The quality of the inward path.
1: అనేక పర్యాయములు విద్యార్థులకు చెప్పాను.
0: భగవాన్ టోల్డ్ us repeatedly.
1: మనకు ఆత్మ నుండి అహం ఆవిర్భవిస్తుండాలి.
0: దిస్ అహం ఇస్ బోర్న్ టు ఆత్మ.
1: అహం అనగా నేను. ఇది భగవంతునికి మొట్టమొదటి పేరు.
0: అహం మీన్స్ ఐ. దిస్ ఇస్ ద ఫస్ట్ నేమ్ ఆఫ్ గాడ్.
1: ప్రతి మానవుడు ప్రాకృత విషయంలో కూడా జన్మించిన తక్షణమే నేను నేను నేను అని పలుకుతున్నాడు.
0: ఎవ్రీ పర్సన్ రైట్ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ హిస్ బర్త్ ఇంట్రొడ్యూస్ హిమ్సెల్ఫ్ యాజ్ ఐ.
1: ఈ అహం నుండి మనసు ఆవిర్భవిస్తుండాలి.
0: And it's the eye that gives birth to the mind.
1: ఈ మనసు నుండి వాక్కు ఉద్భవిస్తుండాలి.
0: Out of this mind the word is born.
1: కనుకనే ఈ అహం అనేటువంటి ఒక తత్వం ఆత్మకు
0: దిస్ ఐ ది ఆత్మ
1: కేవలము ఒక విధమైనటువంటి ఒక మనసు కుమారుడి వంటి వాడు.
0: And this mind is the son.
1: ఈ కుమారునకు వాక్కు గ్రాండ్సన్ వంటి వాడు.
0: And this word is the grandson.
1: Kanaka vaaku manasu aham ivanni kudunu oka kutumbamto cherinatuntive.
0: Therefore the I, the mind and the word belong to the same family.
1: Ee okke kutumbamunaku ee okka property okkate.
0: It's a joint property.
1: Idi sat chit aanandamu.
0: This is sat chit aananda.
1: Ee sat chit aanandam aneetundidi manasunaku ahamunaku ఈ వాక్కునకు శరీరమునకు అన్నింటికి సంబంధించినటువంటిది.
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ సచ్చిదానంద ఈజ్ రిలేటెడ్ టు ద బాడీ ద వర్డ్ మైండ్ అండ్
1: ఎక్కడ చూచినను ఉన్నది సచ్చిదానందమే.
0: ది సచ్చిదానంద ప్రిన్సిపల్ ఈజ్ ఎవ్రీవేర్.
1: సర్వత పాణిపాదం తసర్వతోక్షి శిరోముఖం ఎక్కడ చూచినా ఉన్నది అది.
0: దట్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: ఈ సత్ చిత్ ఆనందం అనేటువంటిదే భగవంతుని యొక్క లక్షణములు.
0: సత్ చిత్ ఆనంద ఆర్ ద క్వాలిటీస్
1: ఆఫ్ ది డివైన్. భగవంతుని గుణాతీతుడైనటువంటి వానికి ఈ ఆనందం అనేటువంటి స్వరూపాలు ఎక్కడ నుంచి వచ్చాయి?
0: హౌఎవర్ వెన్ యూ సే ద గాడ్ ఈస్ బియాండ్ అట్రిబ్యూట్స్ హౌ డు యూ సే దట్ హి హస్ గాట్ దిస్ బ్లిస్ ఆనంద.
1: ఎర్రదనము దహన శక్తి, వేడి, ఈ మూడు కూడాను ఏ విధంగా సహజము?
0: జస్ట్ యాజ్ ఫర్ ద ఫైర్ ద త్రీ క్వాలిటీస్, వన్ ఇస్ ద కలర్ ఇస్ రెడ్, ఇట్ కెన్ బర్న్. సచ్చిదానంద
1: స్వరూపుడైన భగవంతునకు సత్, చిత్, ఆనందం అనేటువంటిది ఈ విధమైనటువంటి యొక్క లక్షణములు.
0: లైక్ వైజ్ గాడ్ ఆల్సో హ్యాస్ దీస్ త్రీ క్వాలిటీస్, సత్, చిత్, ఆనంద.
1: సత్ నిరంతరం కూడాను ఉండేటువంటి ఒక తత్వమే.
0: సత్ ఈస్ బీయింగ్ దట్ విచ్ ఎగ్జిస్ట్ అచలము,
1: నిర్మలము, నిశ్చలము, నిస్వార్థము, ఇది ఏ సత్.
0: సత్ ఈస్ ది బీయింగ్ విచ్ ఇస్ ప్యూర్ అన్సలీడ్ స్టెడీ సెల్ఫ్లెస్.
1: ఇంకా చిత్ ఇదే అవేర్నెస్,
0: చిత్ ఈస్ అవేర్నెస్,
1: ఇదే నిజమైనటువంటి ఒక చైతన్యము.
0: దిస్ ది ట్రూ అవేర్నెస్,
1: దీనిని కాన్షియన్స్ అన్నారు.
0: దిస్ ఈస్ కాల్డ్ కాన్షియన్స్.
1: ఈ ఆనందం ఎక్కడ నుంచి వచ్చింది?
0: వేర్ ఫ్రమ్ యు గెట్ బ్లెస్.
1: ఈ సత్ చిత్తు రెండింటి యొక్క ఏకత్వమే ఆనందము.
0: ది కాంబినేషన్ ఆఫ్ సత్ అండ్ చిత్, బీయింగ్ అండ్ అవేర్నెస్ విల్ గివ్ యూ ద బ్లెస్.
1: ఈ మూడింటి యొక్క లక్షణములు కూడాను ఆనందమే దీని యొక్క ఫలితము.
0: దేర్ఫోర్ ఆనంద ఇస్ ద క్లైమాక్స్.
1: కనుకనే ప్రతి మానవుడు పుట్టిన మొదలుకొని గిట్టినంత వరకు కూడాను ఆనందాన్ని అభిలషిస్తున్నాడు.
0: సో ఎవ్రీవన్ వాంట్స్ టు బి ఇన్ బ్లిస్ఫుల్ స్టేట్ ఫ్రమ్ బర్త్ టు డెత్.
1: విద్యార్థులు తమ క్లాసులో పాస్ కావాలని, ఆనందాన్ని అనుభవించాలని ఆశిస్తున్నారు.
0: స్టూడెంట్స్ వాంట్ టు పాస్ ఇన్ ద ఎగ్జామినేషన్, దేర్ బై ఫీల్ హ్యాపీ.
1: కానీ పాస్ అయిన తక్షణమే ఆనందాన్ని అనుభవిస్తున్నాడు.
0: He is happy the moment he passes in the exam.
1: కాని అంత మాత్రంతో ఈ ఆనందం అంత్యం కావటం లేదు.
0: But it doesn't end there.
1: తిరిగి ఉన్నత స్థానానికి పోవాలని ఆశిస్తున్నాడు.
0: Then he wants to go to the next position.
1: అందులో కూడాను ఒక ఉన్నత స్థాయి అతనికి లభ్యమైంది.
0: There he could get high position.
1: కాని ఆ ఆనందం కూడాను శాశ్వతం లేదు.
0: Even that happiness is not permanent.
1: తదుపరి ఉద్యోగం కావాలని ఆశిస్తూ ఆనందాన్ని అభిలషిస్తున్నాడు.
0: So everyone wants to be in blissful state from birth to death.
1: విద్యార్థులు తమ క్లాసులో పాస్ కావాలని, ఆనందాన్ని అనుభవించాలని ఆశ.

0: పొజిషన్.
1: కానీ ఆ ఆనందం కూడా శాశ్వతం లేదు.
0: ఈవెన్ దట్ హ్యాపీనెస్ ఇస్ నాట్ పర్మనెంట్.
1: తదుపరి ఉద్యోగం కావాలని ఆశిస్తున్నాడు.
0: లేటర్ హీ వాంట్స్ ఎ జాబ్.
1: ఉద్యోగం చిక్కినప్పుడు కూడా ఆనందం లేదు.
0: హీ ఇస్ నాట్ హ్యాపీ ఈవెన్ దెన్.
1: ఈ విధంగా జీవితం అంతా అనేక విధమైనటువంటి కోరికలు కోరుతూనే పోతున్నాడు.
0: దట్స్ వై హీ కంటిన్యూస్ టు డిజైర్ వన్ ఆఫ్టర్ అనదర్. దేర్ ఇస్ నో ఎండ్ ఫర్ ఇట్.
1: కనుక ఆనందమునకు అంత్యం లేదు.
0: దేర్ఫోర్ ఈవెన్ బ్లిస్ ఆల్సో హస్ నో ఎండ్.
1: సంబంధమైనటువంటి ఆనందములు క్షణభంగురములు.
0: వరల్డ్లీ హ్యాపీనెస్ ఇస్ మొమెంటరీ.
1: ఇవంతా కూడా సరైన లక్షణములు కావు.
0: దాట్స్ నాట్ ప్రాపర్ సైన్.

0: ఇదంతా క్షణంలో కాలిపోయేటి, క్షమలో ఊడిపోయేటువంటి, క్షమలో మారిపోయేటువంటిది.
1: ఎవ్రీథింగ్ ఇస్ బౌండ్ టు చేంజ్ ఇన్ ఎ మూమెంట్ ఆఫ్ టైమ్, ఎవ్రీథింగ్ ఇస్ బౌండ్ టు ఫాల్.
0: ఇట్టి దాన్ని మనం సత్యమని భావించి దీని నిమిత్తమై మన జీవితాన్ని అంకితం చేస్తున్నాము.
1: వి కన్సిడర్ దెం ట్రూ అండ్ డెడికేట్ అవర్ లైవ్స్.
0: ఇవంతా స్వప్న దృశ్యములే.
1: దట్స్ ఆల్ ద సీన్స్ ఇన్ ఎ డ్రీమ్.
0: కలలో చూచిన మేడలు మిద్దెలు కన్నులు విప్పిన లేవు కదా.
1: All the mansions that you see in a dream, you don't find them the moment you are awake.
0: ఈ జాగ్రత్తలో చూచినవంతే కూడాను కలలో మనకి ఏమాత్రము కనిపించడం లేదు.
1: All things seen in the waking state are not there as when you
0: dream. కనుక ఇది డే డ్రీము, అది నైట్ డ్రీము.
1: So this is the day dream while that is the night dream.
0: రెండు కూడాను డ్రీమ్స్, కలలే.
1: Both are dreams.
0: కానీ రెండింటి యందు ఉండినటువంటి ఒక అహం నీవే.
1: But you అహం exist in both the conditions.
0: అదియే omnipresent.
1: That is omnipresent.
0: కనుక ఇట్టి నిత్య సత్యమైనటువంటి యొక్క తత్వము మన ఇందే ఉన్నది కానీ బయట ప్రపంచంలో లేదు.
1: దిస్ ఎటర్నల్ ట్రూత్ ఈజ్ విత్ ఇన్ అస్, నాట్ అవుట్ సైడ్.
0: వస్తువుల వల్ల లభించేటువంటి ఆనందము శాశ్వతం కాదు.
1: ది హ్యాపీనెస్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఇస్
0: నాట్ పర్మనెంట్. విషయముచేత లభించేటువంటి ఆనందము శాశ్వతం కాదు.
1: నాట్ దట్ ఆఫ్ సెన్సువల్ ప్లెజర్.
0: వ్యక్తులచేత అనుభవించేటువంటి ఆనందము శాశ్వతం కాదు.
1: నాట్ ది ఎక్స్పీరియన్స్ అవుట్ ఆఫ్ ఇండివిడ్యువల్. ఇవన్నీను
0: కదిలిపోయే మేఘముల వంటివి.
1: ఆల్ ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: కానీ ఇట్టి కదిలిపోయే మేఘములు శాశ్వతము సత్యమని భావించి మానవుడు దీనిని పొందే నిమిత్తమై అనేక విధమైనటువంటి శ్రమలకు గురి అవుతున్నాడు.
1: బట్ హీస్ క్యారీడ్ అవే బై ది ఇల్యూషన్ that the passing clouds are permanent and eternally true and therefore is deluded.
0: ee satyanni gurtinche nimittamai aadhyatmikam aneetvanti margamlo praveshinchali.
1: To know this truth one should tread along the path of spirituality.
0: Aithe enni velamando ee aadhyatmika margamlo praveshistunnaru.
1: Thousands are along this way.
0: Enniyo sadhanalu chestunnaru.
1: They take too many practices.
0: Aithe entha mandi ee aanandanni anubhincharu.
1: How many actually experienced this bliss?
0: Entha mandi ee aanandanni pondinaru?
1: How many acquired it?
0: సంవత్సరంలో దొరికిపోతున్నాయి.
1: ఇయర్స్ పాస్ ఆఫ్.
0: దేహం పెరిగిపోతుండాలి.
1: బాడీస్ గ్రోయింగ్.
0: కడపటికి కర్తవ్యాన్ని గుర్తించకుండా కాయమే కూలిపోతుండాలి.
1: అల్టిమేట్లీ ది ఎయిమ్ ఇస్ నాట్ ఫుల్ఫిల్.
0: కానీ ఫలితాన్ని మాత్రం పొందటం లేదు.
1: బట్ దేర్ ఇస్ నో రిజల్ట్ అట్ ది ఎండ్.
0: దేనికోసం?
1: వాట్ ఫార్?
0: మన విశ్వాసములు దృఢమైనటువంటివిగా లేకపోవటమే దీనికి మూల కారణం.
1: యాజ్ అవర్ ఫెయిత్ ఇస్ నాట్ స్ట్రాంగ్.
0: ఈ విశ్వాసం అనేటువంటిది స్థిరంగా ఉండినప్పుడే,
1: వెన్ ది ఫెయిత్ ఇస్ స్టెడీ,
0: దీని యొక్క ఫలం కూడా మనకు స్థిరంగా ఉంటుంటారు.
1: ద రిజల్ట్ ఆల్సో వుడ్ బి పర్మనెంట్.
0: కనుకనే ల్యాడర్ కు రెండు ప్రధానమైన స్థానములు అని చెప్పాను.
1: ఫర్ దిస్ ల్యాడర్ దేర్ ఆర్ టూ స్టెప్స్.
0: కింద భూమిని ఆధారం చేసుకున్నటువంటిదే ప్రేమ.
1: ఇట్ రెస్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ లవ్.
0: పైన మిద్దిని ఆధారం చేసుకున్నటువంటిది విశ్వాసము.
1: ఆన్ ద టాప్ ఇట్ లీన్స్ ఆన్ ఫెయిత్.
0: ప్రేమ విశ్వాసంలో రెండు ఉండినప్పుడే మనం ఈ ల్యాడర్ నుంచి కూడాను మనం టాప్ ని చేరవచ్చు.
1: యాజ్ ద ల్యాడర్ రెస్ట్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ లవ్ అండ్ లీన్స్ ఆన్ ద టాప్ ఆఫ్ ఫెయిత్
0: ప్రేమ ఉంటే విశ్వాసం లేదు, విశ్వాసం ఉంటే ప్రేమ లేదు.
1: టుడే వెన్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ నో ఫెయిత్, వెన్ యు హావ్ ఫెయిత్ దేర్ ఇస్ నో లవ్.
0: కేవలము ఈ యొక్క ఫెయిత్ మాత్రమే చాలదు, దీనికి ప్రేమ కూడా ఉండాలి.
1: Is not enough if you have faith, you need
0: love. Ivu yokka sambandha bandhavyam anetundi negative positive vantivi.
1: The relationship between the two is like that of
0: ee naadi prathi sadhakudu kudanu hrudayam nindukunu negative yokka thoughts nimpukuntunnadu.
1: Today every aspirant has filled his heart with the negative thoughts.
0: Kanaka positive ni etta manam pondagalamu?
1: How can you have positive?
0: కనుక నీ నెగటివ్స్ మనం దూరం చేయాలి.
1: దేర్ఫోర్ యు హావ్ టు గివ్ అప్ నెగటివ్ థాట్స్.
0: ఏమి లేని పాత్రలోన ఏమైనా నింపవచ్చు.
1: ఇఫ్ ది వెసల్ ఇస్ ఎంప్టీ యు కెన్ ఫిల్ ఇట్ అప్ విత్ ఎనీథింగ్.
0: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీ అగునా?
1: ఇఫ్ ది బ్రెయిన్ ఇస్ స్టఫ్డ్ విత్ సో మచ్ మ్యాటర్
0: తలబుర్రది ఖాళీ కాకుండా శక్తం నింపనగునా?
1: Without the head being empty, can you fill it up with spiritual knowledge?
0: కనుకనే మన యందు నింపుకున్నటువంటి యొక్క ఈ నెగటివ్ థాట్స్ ని దూరం చేసుకోవాలి.
1: Therefore you have to remove negative thoughts from our heads.
0: ఏ నాటికైనా ఈ జగత్తును వదలకపోతే పోక తప్పదు.
1: One day or other we are bound to leave this world.
0: ఈ కాయం అనేటువంటిది శాశ్వతం కాదు.
1: ద బాడీ ఇస్ నాట్ పర్మనెంట్.
0: మనం చేసే సర్వ కర్మల యందు కూడాను ఫలితం అనేటువంటిది కూడా శాశ్వతం కాదు.
1: ఈవెన్ ద రిజల్ట్ అవుట్ ఆఫ్

0: actions is not permanent either. All are passing clouds.
1: ఇలాంటి మేఘముల నిమిత్తమై మనం ఎందుకు ఇంత శ్రమ పడ్డాం?
0: Why should we strain so much for these clouds?
1: నిత్య సత్యమైనటువంటి యొక్క దైవత్వానికి మనం ప్రాకులాడటం లేదు.
0: We are not working for this eternal true divine.
1: భక్తి కోసము చదివేటువంటి చదువులు చాలా శ్రద్ధగా చదువుతున్నారు.
0: We study in all sincerity to carry out a living.
1: కానీ భక్తి కోసము చదివేటువంటి చదువులు పైన శ్రద్ధ చూపటం లేదు.
0: But we are not that sincere so as to educate ourselves.
1: ఈ చదువులన్నీ కూడా ఏది నిమిత్తమై వచ్చినాయి?
0: What for? Why should we study?
1: అందువల్లనే ఈ చదువులంతా కూడా లోక సంబంధమైనటువంటి మర్యాదలను, స్థానాన్ని, గౌరవాన్ని అందించవచ్చు.
0: This education may give you the worldly respect, worldly esteem and
1: కానీ ఈ యొక్క ప్రాకృతమైనటువంటి జీవితంలో కూడాను మనం నిలబెట్టుకోవాల్సినటువంటి రెండే రెండు.
0: But in this physical world we have to uphold two.
1: సత్యం కీర్తి.
0: One is satya, the truth, other is kirti, reputation.
1: కనుకనే అస్థిరం జీవనం లోకే అస్థిరం.

0: In this world, everything is temporary.
1: Astiram jivanam loke.
0: Life is temporary.
1: Astiram yavanam dhanam.
0: Youth and wealth are equally temporary.
1: Astiram dara putradi.
0: The wife and children, they are temporary.
1: Satyam kirti dvayam stiram.
0: But the truth and reputation, they are permanent.
1: Ee kirtini manam sadinchali.
0: We should get a good name.
1: Ee kirti deni valla manaku labhyam avutundi.
0: How do you get a good name?
1: Satya margamu vallane manaku kirti labhyam avutundi.
0: Only by following the path of truth.
1: Ee margam nandu kuda ee oka kirti manaku labhyam kaadu.
0: You cannot be famous by following any other path.
1: Ee kirti ekkada nunchi vacheyatundi manaku.
0: How do you get this reputation?
1: Satyam.
0: Truth.
1: Adiye satyam. Truth is God.
0: Truth is God.
1: ఆ సత్యమే దైవ స్వరూపము.
0: That truth is God.
1: ఆ సత్యమే సర్వత్రా ఉన్నటువంటిది.
0: The truth is everywhere.
1: సత్యమే మన యొక్క ఆధారము.
0: Truth is the foundation.
1: సత్యమే మన యొక్క ప్రాణము.
0: Truth is our life.
1: కనుకనే ప్రాచీన భారతీయ సంస్కృతి యందు సత్యం బ్రూజాత్ ప్రియం బ్రూజాత్.
0: Therefore the culture of Bharat wants you to speak
1: truth. సత్యం వద ధర్మం చర.
0: Speak truth and follow dharma.
1: ఈ రెండింటిని మనం ఆధారం చేసుకుని మన జీవితాన్ని నడుపుతూ రావాలి.
0: We have to carry on in this life sojourn basing on these two.
1: ఈ నౌతికమైన ఈ భౌతికమైన ఈ లౌకికమైన ఈ జగత్తునందు మనము ఈ కీర్తిని సంపాదించవలనంటే కూడాను మన చర్యలు కూడాను సరి అయినట్టుగా ఉండాలి.
0: To earn a good name in this world which is temporary, which is transient, we should
1: ధనకనక వస్తు వాహనాలు ఉండినంత వరకు లోకం మనల్ని గౌరవిస్తుంది.
0: So long you have got the position, the money, you will be respected.
1: ఎవరిని గౌరవిస్తుందాది?
0: Who is respected in
1: this world? నీవు భ్రమిస్తున్నావు, నన్ను గౌరవిస్తున్నారని.
0: You think that you are
1: కాదు,
0: respected?
1: కాదు, కాదు.
0: No.
1: నీ దగ్గర ఉన్న ధనాన్ని గురించి గౌరవిస్తున్నారు.
0: You are respected because of money you have.
1: నీకున్న పదవిని గురించి గౌరవిస్తున్నారు.
0: Because of your position.
1: నీకున్న జనబలమును చూచి గౌరవిస్తున్నారు.
0: Because of your people around you.
1: నీ బుద్ధిబలమును చూచి గౌరవిస్తున్నారు.
0: Because of your intelligence.
1: గుణబలమును చూచి కాదు గౌరవించేది.
0: You are not respected because of your virtue. గుణమే
1: కీర్తి.
0: It is only the character that brings you good name.
1: అదియే ఈ క్యారెక్టర్ అనేటువంటిది. ఇండివిజువల్ క్యారెక్టర్, నేషనల్ క్యారెక్టర్, వ్యక్తిగతమైనటువంటి యొక్క గుణము, సామాజిక సంబంధమైన గుణము.
0: This character has got two aspects. One is individual character, the other is national character.
1: వ్యక్తిగతమైనటువంటి యొక్క గుణమే మన యందు లేనప్పుడు ఈ సామాజిక సంబంధమైన గుణము ఏ రీతిగా సంపాదించవచ్చు?
0: When you are devoid of individual character, how do you expect to possess national character?
1: కనుకనే ఈ సామాజిక గుణమనే మనం సంపాదించలేనప్పుడు నేషనల్ క్యారెక్టర్ ఎట్లా సంపాదించగలం?
0: When we don't acquire social values, how do you expect
1: national character? చరిత్రము.
0: That national character is history.
1: అదియే చరిత్ర. రామ చరిత్ర, కృష్ణ చరిత్ర, ఇలాంటివంత చరిత్రలుగా రూపొందినాయి.
0: The national character is the true history.
1: కేవలం
0: history.
1: మన యొక్క చరిత్రను మనం రాసుకుంటే అది చరిత్ర అని చెప్పడానికి వీలు కాదు. అది మహా అవమానం.
0: If you write your own history, it's a matter of shame.
1: Because his story is history.
0: History, his story is history.
1: దైవం యొక్క స్టోరీ.
0: It is the story of God.
1: అతని యొక్క గుణగణములను వర్ణించేటువంటి స్టోరీ.
0: It is the story that describes and narrates.
1: అతని ఆదర్శవంతమైనటువంటి గుణములే మన స్టోరీ.
0: All the ideals make up the story.
1: ఈ చరిత్రను మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: We have to develop that.
1: చారిత్రాత్మకుడు కావాలి కానీ జీవాత్మకుడు కాకూడదు.
0: One should be one of history, not of the dust.
1: కదిలిపోయే మేఘంలో వంటి ఈ యొక్క అనిత్యము అశాశ్వతమైన కీర్తి నిమిత్తమై ప్రాకులాడకూడదు.
0: వీ షుడ్ నాట్ వర్క్ ఫర్ ద వరల్డ్లీ నేమ్.
1: నీ కాన్షియన్స్ తృప్తి.
0: యూ షుడ్ వర్క్ ఫర్
1: ఆత్మ తృప్తి నిమిత్తమై నీవు ప్రాకులాడాలి.
0: యూ షుడ్ వర్క్ సో యు సీ దట్ యువర్ కాన్షియన్స్ ఇస్ ఫైన్. There are many rich people.
1: ఎంతమంది ఈ జగత్తు లోపల విద్యావంతులు లేరు.
0: దర్ మెనీ ఎడ్యుకేటెడ్
1: ఎంతమంది ఈ జగత్తులో మేధావులు లేరు.
0: దర్ మెనీ ఇంటెలిజెంట్ పీపుల్.
1: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించేటువంటి మేధావులు ఉన్నారు కానీ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని విభజించేటువంటి చేర్చేటువంటి మేధావులు కనిపించడం లేదు.
0: దర్ ఆర్ మెనీ ఇంటెలెక్చువల్స్ హూ వ్యూ మల్టిప్లిసిటీ ఇన్ యూనిటీ బట్ దర్ ఆర్ నన్ హూ వ్యూ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: కనుకనే ఏకత్వంలోని అనేకత్వాన్ని విభజించేటువంటి వాడు మేధావి.
0: He's only an intellectual who finds unity in diversity.
1: అనేకత్వంలోని ఏకత్వాన్ని విశ్వసించేటువంటి వాడే చారిత్రకుడు.
0: And therefore he is one who makes a history if he finds that such unity.
1: కనుకనే unity in diversity.
0: Unity in diversity.
1: ఇలాంటి ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
0: We have to recognize such unity in diversity.
1: దేహముల యొక్క రూపనామములు ఎన్నికైనా ఉండవచ్చును.
0: The names and forms of the body vary.
1: కానీ అందరి యందుకూడ ఈ సత్యము సత్యము సత్యము అనేటువంటి దైవత్వం ఒక్కటే ఉంటుండాలి.
0: But the divine truth is one and the same in all.
1: కనుక ఈ సత్యాన్ని మనం ఏ రీతిగా సాధించాలి?
0: How to recognize such a truth?
1: సత్యము కేవలం గురువుల వల్ల బోధించబడేటువంటిది కాదు.
0: It cannot be taught by a preceptor.
1: లేక గ్రంథముల వల్ల చదివేటువంటిది కాదు.
0: Can't be known by going through a text.
1: లేక మార్కెట్ లో పర్చేస్ చేసేటువంటిది కాదు.
0: Not can you for even purchase.
1: ఇంకా ఎవరైనా ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చేటువంటిది కాదు.
0: It cannot be gifted by your friend.
1: లైఫ్ లోపల నీవు సాధించాలి.
0: You have to acquire, you have to possess by your
1: లోపల మనము క్షణమునకు కూడాను ఈ సత్యం పైన లక్ష్యం ఉంచుకోవాలి.
0: In your daily life, in every routine, moment to moment, you should keep truth in you.
1: మన నిజమైన మానవత్వము.
0: That is true human quality.
1: త్రికరణ శుద్ధితో కూడినటువంటిది మానవత్వము.
0: Human life should have the unity, the harmony.
1: Proper study of mankind is man.
0: The proper study of mankind is man.
1: Thoughts, words, action. మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
0: The harmony, the integration of thoughts, words and deeds.
1: ఎంతమంది ఈ విధంగా త్రికరణ శుద్ధితో ఉన్నారు ఇప్పుడు?
0: How many people are there?
1: ఎంతమంది ఈ యొక్క ఏకత్వాన్ని సాధిస్తున్నారు?
0: How many could achieve this unity?
1: సంవత్సరాల కొలది కూడా సాధన చేస్తున్నా అన్నారు.
0: They undertake spiritual practice over years.
1: ఈ జగత్తులో పుట్టినటువంటి అన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుతూనే ఉన్నారు.
0: They go through all spiritual texts available.
1: రామాయణాన్ని పారాయణ చేస్తున్నారు.
0: They go through Ramayana.
1: భగవద్గీతను పారాయణ చేస్తున్నారు.
0: They read Bhagavad.
1: రామాయణమును ప్రారంభ చేస్తున్నారు.
0: They read Bhagavad.
1: ఎన్ని చేసి ఏమి ప్రయోజనం?
0: వాట్ ఈస్ యూ?
1: ఏ కించిత్తైనా సాధిస్తున్నామా?
0: Do they achieve anything even a fraction?
1: నీ దొమ్మ పైన వేసుకొని చూడు, అదే నీకు సరైనటువంటి సత్యం బోధిస్తుండాలి.
0: యూ క్వశ్చన్ యువర్ సెల్ఫ్, యూ విల్ గెట్ ద ట్రూత్ ఆన్సర్.
1: ఎన్ని దినములు మనం ఈ విధంగా జీవించి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ లివింగ్ సో లాంగ్?
1: ఏ కించిత్తైనా మనం సాధిస్తూ వచ్చామా?
0: డిడ్ వి అచీవ్ ఎనీథింగ్ ఇన్ ఎ ఫ్రాక్షన్?
1: లేదు.
0: నో,
1: లేదు, లేదు.
0: నథింగ్.
1: మనకు మన హృదయమే మనకు సాక్షిగా ఉంటుండాలి.
0: అవర్ హార్ట్ స్టాండ్స్ ఇస్ ఎ విట్నెస్.
1: ఈ సాధన చేసి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్
1: ఈ సమావేశంలో పాల్గొనే ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ పార్టిసిపేషన్ ఇన్
1: సోషల్ ప్రయోజనమేమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ రీడింగ్ టెక్స్ట్?
1: ఇన్ని ప్రార్థనలు చేసి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ అవర్ ప్రేయర్?
1: ఇవన్నీ కేవలం గాలికి పోయేటువంటి ఒక పేలాల వలె ఉంటున్నాయి.
0: దే ఆర్ ఆల్ బ్లోన్ అవుట్ విత్ ద విండ్ లైక్ ఎ పాప్కార్న్.
1: అది కాదు మనం సాధించవలసింది.
0: ఇస్ నాట్ దట్
1: సత్య నిత్యమైనటువంటిది? ఇది ఎస్ అనేటువంటిది నీ హృదయం నుంచి రావాలి.
0: యూ షుడ్ గెట్ ఎ రిప్లై ఫ్రమ్ యువర్ హార్ట్, ఎస్ ఫర్ యువర్ స్పిరిచువల్
1: ప్రాక్టీస్. మనం చేసేటువంటి ప్రతి కార్యములు ఎందుకు కూడా ఆర్టిఫిషియల్ గా రూపొందుతున్నాయి.
0: సో ఎవ్రీ యాక్షన్ ఆఫ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఇస్ ఆర్టిఫిషియల్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మనం హార్ట్ఫుల్ గా రావాలి.
0: We should be heartful.
1: ఏ కార్యం చేసినా గానీ మనం హార్ట్ఫుల్ గా చేయాలి.
0: Therefore, we should do anything heartful.
1: Heart is outside, heart is inside.
0: Heart is outside, heart is inside.
1: కనుకనే హార్ట్ ని ఫాలో చేయి.
0: సో ఫాలో యువర్ హార్ట్.
1: అంతేకాని ఏదో బయట సంబంధమైనటువంటి యొక్క ప్రజలను మాత్రం మనం ఫాలో చేస్తే ప్రయోజనం లేదు.
0: డోంట్ ఫాలో ది పీపుల్ ఇన్ ది ఔటర్ వరల్డ్.
1: ముండే ముండే మతిర్ భిన్న. తలలు వేరు వేరు.
0: ది బ్రెయిన్స్ ఆర్ డిఫరెంట్.
1: తలంపులు వేరు వేరు.
0: థాట్స్ ఆర్ డిఫరెంట్.
1: కర్మలు వేరు వేరు.
0: యాక్షన్స్,
1: ఫలములు వేరు వేరు.
0: రిజల్ట్స్.
1: ఎందుకు నీవు ఇమిటేషన్ చేస్తావు?
0: వై షుడ్ యూ ఇమిటేట్ ఎనీబడీ?
1: నీ హృదయాన్ని నీవు ఫాలో చేయి.
0: ఫాలో యువర్ హార్ట్.
1: ఇమిటేషన్ ఇస్ హ్యూమన్, క్రియేషన్ ఇస్ డివైన్.
0: Imitation is human, creation is divine.
1: ఆ క్రియేషన్ ఏంటంటిది? నీ హృదయం నుంచి ఆవిర్భవించేటువంటిది.
0: దట్ క్రియేషన్ షుడ్ ఒరిజినేట్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్.
1: ఈ విధములైనటువంటి యొక్క సంశయాలు ఉండినప్పటికీ దీన్ని అన్నింటినీ దానికి తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగుతూ వస్తుంది.
0: దేర్ మే బి నంబర్ ఆఫ్ డౌట్స్ బట్ యెట్ యూ షుడ్ ఫేస్ దెమ్, రెసిస్ట్ దెమ్ అండ్ గో అహెడ్. వై?
1: అది ఏ సత్య స్మృతి.
0: దట్ ఈస్ ది ట్రూత్ విత్ ఇన్.
1: అట్టి మనకు ఆ సత్యమనేటువంటి యొక్క ఆవిర్భావంలో ఆ వైబ్రేషన్ లో మనం మునిగిపోవాలి.
0: Out of truth you get vibrations in which you have to draw yourself.
1: ఈ వైబ్రేషన్ సర్వత్రా ఉంటుండాలి.
0: This truth is vibration is
1: కానీ మనం కనిపించుకుంటూ పోయినంత మాత్రమున మనం లేదని విశ్వసించడం లేదు.
0: As you don't see the vibrations, you cannot deny their existence.
1: మన చుట్టూ గాలి ఉంది.
0: There's air around us.
1: కానీ మన కంటి కనిపించడం లేదు.
0: But you don't see with the eye.
1: కానీ విశ్వసించలేకపోతున్నావా?
0: But are you not able to believe it?
1: మన యొక్క దివ్యమైనటువంటి వైబ్రేషన్ మన చుట్టూ ఉంది. ఇన్ యూ, విత్ యూ, అరౌండ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ. దివ్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం కొంతైనా కూడా గుర్తించాలి.
0: దేర్ఫోర్ యూ హావ్ టు రికగ్నైజ్ అట్లీస్ట్ టు సమ్ ఎక్స్టెంట్ ద నేచర్ ఆఫ్ డివినిటీ.
1: సాధనలు
0: వి డూ, ప్రాక్టీసెస్
1: వింటున్నారు. సమావేశంలో మహనీయుల యొక్క చరిత్రలు
0: వి లిసన్ టు. సో మెనీ స్టోరీస్ ఆఫ్ నోబుల్ సోల్స్
1: మనం హృదయంలో నింపుకుంటున్నాము.
0: హౌ మెనీ ఆఫ్ దెమ్ ఫైండ్ ఎ ప్లేస్ ఇన్ అవర్ హార్ట్?
1: నింపుకోవటం లేదు.
0: నో.
1: తిన్నది బయటికి పోయినట్టుగా, పీల్చుకున్న గాలి తిరిగి బయటకు విడిచినట్టుగా విన్నటువంటి విషయాలు కూడా బయట వదిలేస్తున్నాం.
0: జస్ట్ ఎస్ ఆల్ ద ఫుడ్ ఈటెన్ వామిటెడ్ అవుట్, all the breath taken in, exhaled, we also forget all that we listen.
1: Kaani vadalavalasindi prakrutamaintivi kaani divyamaintivi kaadu.
0: Worldly things must be forgotten, not the divine matter.
1: Ee naati lokamulopala ye vidhamaintivi oka sadhana chesinappatikini andulo kinchitaina manaku aanandam labhyam kaavatam ledu.
0: Whatever path you may proceed, but there's no trace of happiness in the world.
1: ee laukikamaintivi sampadalanni kudanu ikkadiki ikkada vadali petti poyetuntivi.
0: All the acquisitions and the money you amass,
1: nee venta janta inta kanta untundi nee ninnu kaapaadtu vachetundi adokkate satyam.
0: It is only truth that protects you, that is with you, in you, around you, below you, above you.
1: కనుకనే అతి పవిత్రమైనటువంటి యొక్క మార్గంలో మనం ప్రవేశించాలి.
0: So we have to tread along that sacred path of truth.
1: కేవలం రామ రామ రామ రామ అని స్మరించినంత మాత్రం అది మంచిది కాదు.
0: It's not enough if we chant the name of
1: కేవలం పెదవుల నుంచి వస్తుండాలి కానీ హృదయం నుంచి రావటం లేదు.
0: It is only lip service, it doesn't come out of the heart.
1: టేప్ రికార్డ్ పాడుతూనే ఉంటుండాలి కానీ దానివల్ల ఎంత ఫలితం వస్తుండదు దానికి.
0: The tape record sings, but what is the result? Reward.
1: గ్రామ్ఫోన్ ప్లేట్ పాడుతుండాలి దానికి ఎంత ఫలితం వస్తుండాలి.
0: The gramophone playing turns, but what is the reward?
1: అది కరెంట్ కు కనెక్షన్ చేయాలి.
0: You have to connect it to the current.
1: అప్పుడు ఈ రికార్డ్ సరైనటువంటి దీనిగా వస్తుంటాయి.
0: Then the record will move on.
1: ఆ కరెంటే అదే విల్ పవర్.
0: That current is the
1: will power.
0: The will power, that's called free will.
1: Free will అనేటువంటి ఒక డాగ్ గాడుకు తప్ప మరొకరికి ఏమాత్రము లభ్యం కాదు.
0: Free will is only in the hands of God, no one else.
1: అందరూ చెప్పవచ్చు ఫ్రీ విల్ ఫ్రీ విల్ ఫ్రీ విల్ అని.
0: All may call about it.
1: పదములు ఉచ్చరిస్తున్నారే కానీ ఆ ఫ్రీ విల్ నీలో లేదు.
0: They only speak of free will, they don't have it anyway.
1: నీ అందున్నటువంటి జనరల్ విల్ కూడా నువ్వు కోల్పోతున్నావు.
0: You are losing your own general will.
1: కానీ ఇంకా ఫ్రీ విల్ ఎక్కడ నీవు కట్టుకోగలవు?
0: Then how do you think of freedom?
1: ఏ రీతిగా కాపాడుకోగలవు?
0: How can you protect it?
1: దీన్ని కాపాడుకునేటువంటి ప్రదేశము నీ హృదయమే.
0: It is on the heart where the free will can be protected.
1: కేవలం ఫిజికల్ హార్ట్ కాదు.
0: It's not the physical heart.
1: Spiritual heart.
0: It is a spiritual heart.
1: స్పిరిచువల్ హార్ట్ అనగా ఏ పని చేసినప్పటికీ ఎక్కడ పోయినప్పటికీ మన ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఏ రీతిగా జరుగుతున్నాయో ఆ చింతన ఆ రీతిగా ఉంటుండాలి.
0: The spiritual heart always thinks and ponders over like inhalation and exhalation breathing process.
1: మనము నిద్రపోతున్నప్పటికీ మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసం జరుగుతూనే ఉంటున్నాయి.
0: వి బ్రీద్ ఈవెన్ యాజ్ వి స్లీప్.
1: మనం పనులు చేస్తున్నప్పటికీ ఉచ్ఛ్వాస నిశ్వాసం సహజంగా జరిగిపోతుంది.
0: వి కంటిన్యూ టు బ్రీద్ దో వి వర్క్.
1: ఎవరితోనైనా మనం పోట్లాడుతుంటున్నప్పటికీ కూడా మన ఉచ్ఛ్వాస నిశ్వాసం సహజంగా జరుగుతున్నాయి.
0: ఈవెన్ వైల్ ఫైటింగ్ వి బ్రీద్.
1: ఈ ప్రాకృతమైనటువంటి యొక్క దీనికి ఏమాత్రం కూడా ఇవి అడ్డు రాదు.
0: For all the physical actions, the breathing process doesn't interfere.
1: అది విధంగానే దైవత్వం అనేటువంటి ఏ రూపమైనటువంటి మార్గంలో అయినా అది శాశ్వతంగా ఉంటాడు.
0: Therefore, divinity, whatever the form may be, it must be permanent.
1: అతి సత్యనిత్యమైనటువంటి దానిని మనం అనుసరించడానికి ప్రయత్నించాలి.
0: So we should follow that eternal truth.
1: విద్యార్థులారా,
0: students,
1: మనం పెంచుకోవలసినటువంటిది సత్యము ధర్మము.
0: What we have to develop today is satya, the truth and dharma, righteousness.
1: కేవలం లోకాన్ని సంరక్షించే కోసం కాదు.
0: Not to protect the world either.
1: లోకాన్ని సంరక్షించే వాడు ఎవడూ లేడు ఇక్కడ.
0: No one can protect this world.
1: సత్య ధర్మములే లోకాన్ని రక్షిస్తుంది.
0: ఓన్లీ ట్రూత్ అండ్ ధర్మ విల్ ప్రొటెక్ట్ ద వరల్డ్.
1: కనుక నీవు రక్షించవలసినటువంటి సత్య ధర్మాన్ని రక్షించు.
0: సో వాట్ యు హావ్ గాట్ టు ప్రొటెక్ట్ ఆర్ దీస్ టూ.
1: ఆ రెండింటినీ రక్షించినప్పుడు ఆ రెండే దేశాన్ని రక్షిస్తుంది.
0: వెన్ వన్స్ యూ సేఫ్ గార్డ్ దీస్ టూ ప్రిన్సిపల్స్, దే విల్ ప్రొటెక్ట్ ద కంట్రీ బై అండ్ లా.
1: కనుకనే సత్యము ధర్మము అనేటువంటి దాన్ని మనం ఎంత ప్రాణ సమానంగా మనం తీసుకోవాలి.
0: సో వీ షుడ్ కన్సిడర్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ యాజ్ అవర్ లైఫ్.
1: ధర్మో రక్షతి రక్షితః.
0: ఇఫ్ యు ప్రొటెక్ట్ ధర్మ,
1: ధర్మ ఏవ హతోహంతి. ఈనాడు ధర్మం అనేటువంటి ఏమిటో తెలియటం లేదు.
0: టుడే నథింగ్ ఇస్ నోన్ అబౌట్ ధర్మ.
1: సత్యం అంటే ఏమిటో తెలియటం లేదు.
0: నో వన్ నోస్ వాట్ ఈస్ ట్రూత్.
1: కానీ సత్యం అనేటువంటిది త్రికాల భాగ్యం.
0: The truth is changeless in all three periods of time.
1: అప్పటికప్పటికి మారేటువంటిది కాదు.
0: ఇట్ డజంట్ చేంజ్.
1: అదంతా నిజం.
0: దట్ ఇస్ ఓన్లీ ఫ్యాక్ట్.
1: ఇది ప్రాకృతమైనటువంటి సత్యము.
0: దిస్ ఇస్ వరల్డ్లీ ఫ్యాక్ట్.
1: ఇది మారుతూ ఉంటుంది.
0: దే చేంజ్.
1: తెల్లవారితే యోగము,
0: మార్నింగ్ యోగ,
1: మధ్యాహ్నం రోగము,
0: ఆఫ్టర్నూన్ రోగ,
1: రాత్రికి భోగము.
0: అండ్ దెన్ యూ ఫైండ్ భోగా ద ప్లెజర్.
1: ఈ విధంగా మారుతూ ఉంటే ఎంతకాలం ఉంటుంటారు?
0: సో ఇఫ్ దే గో ఆన్ చేంజింగ్ హౌ లాంగ్ డు దే లాస్ట్.
1: రామాయణం కంటే కూడాను కామం ప్రధానం అన్నారు.
0: ఎంటైర్ రామాయణ ఇస్ బేస్డ్ ఆన్ కామ డిజైర్.
1: అది రావణాసుడు దీనికంతా కూడా మూల కారణం.
0: అండ్ రావణ ఇస్ ది మెయిన్ వన్.
1: భాగవతానికి క్రోధమే కారణం అన్నారు.
0: ఫర్ భాగవత ఇస్ ది యాంగర్ విచ్ ఇస్ ది ప్రిన్సిపల్.
1: హిరణ్యకశిపుడు భగవంతుని పైన కోపంతో చేతనే ఆ భాగవతాన్ని అంతా ఇది చేశాడు.
0: ఇట్ వాజ్ హిరణ్యకశిపు హూ వాజ్ ఫుల్ ఆఫ్ హేట్రెడ్ అండ్ యాంగర్ అండ్ ఫ్యూరీ.
1: భారతము లోభి లోభి లోభి లోభి.
0: భారత గ్రీడ్.
1: చూసారా, రామాయణం కామము,
0: ద డిజైర్ రామాయణ.
1: భాగవతము క్రోధము,
0: భాగవత ద యాంగర్.
1: ఇన్ ద భారతము లోభత్వం,
0: భారత ద గ్రీడ్.
1: ఈ ఒక్కొక్క దాని ఎందు ఒక్కొక్క వ్యక్తి ఉండినప్పుడే ఇంత పతనం అయిపోయింది దేశం.
0: ఎవ్రీ పర్సన్ సింబలైజెస్ దిస్ క్యారెక్టర్ అండ్ అల్టిమేట్లీ
1: మూడు గుణములు ఒకే వ్యక్తి ఎందే ఉంటున్నాయి.
0: అండ్ టుడే ఆల్ దీస్ త్రీ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ పర్సన్.
1: ఇంకా ఈ మానవుని ఎంత పతనం చేస్తుంది?
0: వాట్ సార్ట్ ఆఫ్ ఎ రూయిన్ విల్ బి సబ్జెక్ట్.
1: పవిత్రమైనటువంటి దివ్యత్వానికి మూల కారణాలు లేక మూల అడ్డులు ఈ మూడే.
2: దీస్ ఆర్ ది ఆబ్స్టకల్స్ ఆన్ ద వే ఆఫ్ సేక్రెడ్ డివినిటీ.
1: కనుకనే నరక ద్వారములు ఈ మూడు అని వేదం బోధించింది.
2: దేర్ఫోర్ వేద టెల్స్ యూ దట్ ద ఓపెనింగ్ డోర్స్ లీడింగ్ యూ టు ద హెల్.
1: కనుక ఒక్కొక్క భారత భాగవత రామాయణం నందు మాత్రం ఒక్కొక్క గుణం మాత్రమే ఉంటూ వచ్చింది.
2: దేర్ఫోర్ ది త్రీ టెక్స్ట్ speak of one character.
1: ఈనాటి మానవుని యందు మూడు గుణములు చేరిపోయింది.
2: ఆల్ దీస్ త్రీ ఈవిల్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ పర్సన్ టుడే. కామము,
1: క్రోధము, లోభము.
2: Only the desire, anger and greed.
1: Now
2: what is going to happen destiny? They will lose all their name, they will lose their form and figure. Therefore we have to kill these evil qualities, the desire, anger and greed.
1: బ్రతికినట్టు అవుతుంది.
2: దట్ డే విన్ వీ డిస్పెన్స్ విత్ దీస్ క్వాలిటీస్ అప్పుడు ఏమైనా
1: ప్రతిష్టలు కూడా మనకు ప్రాప్తిస్తాయి.
2: దెన్ ఓన్లీ విల్ గెట్ ఎ వెరీ గుడ్ నేమ్ అండ్ రెస్పెక్ట్ ఇన్ సొసైటీ.
1: మనకి కీర్తి ప్రతిష్ట లేనే లేదు, అపకీర్తి.
2: Or else we'll be put to
1: disrepute.
2: And we lose all our respect.
1: We'll be disrespected.
2: But we appear like a forest
1: fig.
2: The moment you open the forest fig, it will be full of the worms there.
1: But outwards we shine.
2: We pretend acting. It is all cinema action.
1: కాని కాదది. మన హృదయం నుంచి రావాలి ఈ ఆనందము.
2: The bliss should come from the heart.
1: ప్రతి ఒక్కటి అదే మనకు తృప్తి.
2: That only gives satisfaction.
1: అది నిజమైనటువంటి ఒక ఆనందము.
2: That is the true bliss.
1: అది నిజమైనటువంటి ప్రాపర్టీ.
2: That is the true property.
1: Who is the poorest man in this world?
2: Who is the poorest man in this world?
1: He who has much desire, he is the poorest man.
2: He who has much desires is the poorest man.
1: Who is the richest man in this world?
2: Who is the richest man in this world?
1: He who has much satisfaction.
2: He who has much satisfaction is the richest man.
1: తృప్తికరమైనటువంటి వాడే నిజమైనటువంటి ఒక శాంతిపరుడు.
2: The one with satisfaction will live in peace.
1: ఎవరికి ఉంది ఈ తృప్తి?
2: Who has got that satisfaction?
1: తృప్తి అనేటువంటిదే లేదు.
2: దేర్ ఇస్ నో సాటిస్ఫాక్షన్.
1: తృష్ణ ఉంటుండాలి కానీ తృప్తి లేదు.
2: దేర్ ఇస్ తృష్ణ ది డిజైర్ నాట్ కంటెంట్మెంట్.
1: తృష్ణ అనగా నిమిష నిమిషమునకు కోరికలు అభివృద్ధి కావటం.
2: తృష్ణ మీన్స్ డిజైరింగ్ మోర్ అండ్ మోర్.
1: ఈ తృష్ణను మనం అవసరించదండి. తృష్ణను మనం అనుసరించకండి.
2: వీ షుడ్ నాట్ ఫాలో ది డిజైర్.
1: కృష్ణను అనుసరించండి.
2: ఫాలో డోంట్ ఫాలో తృష్ణ డిజైర్, ఫాలో కృష్ణ డివైన్.
1: ఈ కృష్ణుని ఫాలో చేసినప్పుడే మనకు అన్ని విధాలు మనకు లభ్యమవుతుంది.
2: వెన్ వన్స్ యూ ఫాలో కృష్ణ యుల్ బి సక్సెస్ఫుల్.
1: రాముని మనం అనుసరించినప్పుడే మన వెళ్ళంతా కూడా తీరిపోతుంది.
2: వెన్ యూ ఫాలో రామా యుల్ బి రిడీమ్డ్.
1: కనుకనే భగవత్ యొక్క నామాన్ని మనం అనుసరించాలి.
2: సో వీ షుడ్ ఫాలో చాంట్ గాడ్స్ నేమ్.
1: భగవంతుని యొక్క ఆజ్ఞలు మనం ఆచరించాలి.
2: వీ షుడ్ ఫాలో గాడ్స్ కమాండ్.
1: ఎన్ని ఆచరిస్తున్నాం మనం?
2: What is the
1: రామాయణం లోపల పితృవాక్య పరిపాలన అన్నారు.
2: రామాయణ సేస్ దట్ యు షుడ్ ఒబే యువర్ ఫాదర్.
1: కానీ ఎంతమంది పితృవాక్య పరిపాలన ఆచరిస్తున్నారు?
2: హౌ మెనీ ఫాలో ద కమాండ్ ఆఫ్ దేర్ ఫాదర్.
1: రాములు సత్య స్వరూపుడు.
2: రామ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
1: కానీ మన అంతా సత్యమే.
2: బట్ వీ అటర్ ఆల్ లైస్.
1: ఒక్క సంవత్సరానికి ఒక తూరి సత్యనారాయణ వ్రతం చేస్తున్నాం.
2: బట్ వీ పెర్ఫార్మ్ సత్యనారాయణ వ్రత ఎ రిచువల్ వన్స్ అండ్ ఇయర్.
1: కాదు, సతతం సత్యం.
2: But we should speak truth always.
1: సర్వదా సర్వకాలేషు సర్వత్ర ఆలోచించనం.
2: At all points of time, everywhere, we should think of God.
1: కనుకనే అట్టి సత్యాన్ని మనం పాటించడానికి కొంచెమైనా ప్రయత్నం చేయాలి.
2: Therefore, we should make an effort to speak truth.
1: కానీ మనము ఆచరించడం లేదు.
2: But we are not doing that.
1: నోరెత్తితే అసత్యం.
2: The moon open our mouth is blatant lie.
1: ఏం చెప్పినా అసత్యమే.
2: Whatever they said, lie.
1: సత్యం అంటే ఏమిటి గుర్తించడానికి వీలు కాకుండా ఉంది.
2: It's not possible to know what is truth.
1: కనుకనే విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: మీరు ఎలాంటి పరిస్థితులు ఏందైనప్పటికీ,
2: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్,
1: ప్రాణం పోయేటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ సత్యాన్ని మాత్రం వదలకండి.
2: ఈవెన్ ది టైమ్ సిచ్యువేషన్ అరైజెస్ దట్ యు హావ్ టు డై, నెవర్ గివ్ అప్.
1: సత్యమే ఇంతా ఉండి కంటిరెప్పవలే కాపాడుతుంది.
2: ఇట్ ఇస్ ది ట్రూత్ దట్ విల్ ప్రొటెక్ట్ యూ బికాస్ ఇట్ విల్ బి విత్ యూ త్రూ అవుట్.
1: కనుకనే హరిశ్చంద్రుడి రూపమన్నీ సత్య హరిశ్చంద్రుడిగా మార్చేసి.
2: సో హరిశ్చంద్ర ట్రాన్స్ఫార్మ్డ్ హింసెల్ టు సత్య హరిశ్చంద్ర.
1: ఎన్ని కష్టములకు గురి అయ్యాడు.
2: హి ఫేస్ సో మెనీ ప్రాబ్లమ్స్.
1: ఎన్ని బాధలకు గురి అయ్యాడు.
2: హి వాస్ పుట్ ఆల్
1: బిడ్డలు కూడా అమ్ముకున్నాడు.
2: హి సోల్ రాజ్యాన్ని
1: త్యజించాడు.
2: కాటి
1: కాపరిగా తయారయ్యాడు.
2: హి సాక్రిఫైస్ కింగ్డమ్.
1: జంకలేదు, కుంకలేదు.
2: బట్ హి వాస్ నాట్ అఫ్రైడ్.
1: సత్యాన్ని వదలకుండా ఉంటున్నాడు.
2: హి హస్ నెవర్ గివెన్ అప్.
1: సత్యగణపతికి దైవమే లొంగిపోయాడు.
2: అండ్ గాడ్ హస్ టు సబ్మిట్ హింసెల్ఫ్ టు దిస్ కింగ్.
1: అప్పుడు దైవమే ప్రత్యక్షమై
2: గాడ్ మ్యాన్
1: కోల్పోయినటువంటి సర్వస్వాన్ని అందించి
2: గాడ్ గేవ్ హిమ్ ఎవ్రీథింగ్ హి లాస్ట్.
1: నీవు సత్య హరిశ్చంద్రుడు అని సరి అయినటువంటి బిరుదును అందించాడు.
2: అండ్ హి గేవ్ హిమ్ ద టైటిల్ సత్య హరిశ్చంద్ర.
1: కనుక ప్రతి మానవుడుకు నువ్వు సున్వంత విశ్వే అమృతస్య పుత్ర. నీవు అమృతపుత్రుడు.
2: యువర్ ది సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
1: నీవు అమృతపుత్రుడు కాదు.
2: యువర్ నాట్ ది సన్ ఆఫ్
1: అసత్యానికి పుట్టలేదు.
2: యువర్ నాట్
1: సత్యానికి పుట్టావు.
2: యు ఆర్ బోర్న్ టు హోల్డ్ ట్రూత్.
1: దైవం సత్య స్వరూపుడు.
2: గాడ్ ఇస్ ట్రూ.
1: కనుకనే అందరూ దైవం నుండి ఆవిర్భవించినటువంటి వారే.
2: సో ఆల్ ఆర్ బోర్న్ అవుట్ ఆఫ్ ది డివైన్.
1: అన్ని బుడగలు కూడా నీటి నుంచి వచ్చినటువంటివే.
2: All the bubbles you find that they are out of water. Therefore everyone originated of that mighty ocean of Satchidananda. All are the very forms of this being awareness and bliss. We have to recognize the truth. It is just a human body. But I am the very form of that being awareness and
1: bliss.
2: When once we have that strong feeling, we will be in blissful state. Don't feel it artificially. It should be heartful. I am the very form of awareness. The body is bound
1: for.
2: Mind is bound
1: for.
2: And they pass off. They all pass off like clouds. But I am permanent. I don't move. I don't drop. I don't vacillate. I remain
1: one.
2: We have to strengthen such feeling. The day when we develop that feeling, you will find God manifesting. But we have no faith even in that feeling. Then how do you expect
1: manifestation? Faith in yourself.
2: Therefore, first have faith in yourself.
1: Faith in God.
2: Faith in yourself and faith in God. That will help you to achieve.
1: Be fearless. దేనికి నువ్వు భయపడవద్దు.
2: బీ ఫియర్లెస్. డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
1: దేనికి భయపడాలి?
2: వై షుడ్ బి అఫ్రైడ్?
1: సత్యం నాలో ఉంటుండాలి.
2: యు హావ్ గాట్ ట్రూత్ ఇన్ యూ.
1: సత్యం దేనికి భయపడదు.
2: ట్రూత్ హాస్ నో ఫియర్.
1: అందువల్లనే సత్యం వద సత్యం జయం.
2: Therefore truth will be triumphant.
1: ఈ సత్యాన్ని మనం సాధించాలంటే ప్రేమతోనే సాధించాలి.
2: యు కెన్ అచీవ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ ఓన్లీ త్రూ పాత్ ఆఫ్ లవ్.
1: నా ప్రసంగంలో ఏది లేకపోయినప్పటికి సత్యము ప్రేమ ఈ రెండింటితో ప్రారంభమవుతుంది. ఈ రెండింటితోనే అంత్యమవుతుంది.
2: స్వామి భగవాన్ నెసెసరీ బిగిన్స్ హిస్ డిస్కోర్స్ విత్ టూ కార్డినల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ అండ్ లవ్.
1: ప్రసంగంలో చేయను.
2: He will not leave these two important principles. Because these two are the life principles. One is inhalation, other is exhalation. How can you live without these two?
1: So, satyam, hum, prema.
2: So is truth, hum is righteous, love.
1: కనుకనే ఈ సత్యము ప్రేమ ఈ రెండింటినీ ఉన్నప్పుడే మన జీవితము.
2: సో వీ కెన్ క్యారీ ఆన్ దిస్ లైఫ్ సో జర్న్ విత్ దిస్ ట్రూత్ అండ్ లవ్.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్,
1: ఈ వేత వయస్సు నుండి ఈ సత్యమును ప్రేమమును మీరు అభివృద్ధిగా చూడాలి.
2: యూ హ్యావ్ టు డెవలప్ దీస్ టూ, ది ట్రూత్ అండ్ లవ్.
1: ఈ సత్యమును ప్రేమను కూడా మిస్లీడ్ చేయొద్దండి.
2: యూ షుడ్ నెవర్ మిస్లీడ్ దీస్ టూ.
1: ఈ సత్యాన్ని సరైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి.
2: సీ దట్ యు ఫాలో ది పాత్ ఆఫ్ ట్రూత్. ఈ
1: స్వార్థము స్వప్రయోజనము చేరిపోవడం చేత సత్యం కూడా మారిపోతుంటుంది.
2: బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఈవెన్ ట్రూత్ చేంజెస్.
1: ఆనాడు ఎంతో పవిత్రమైనటువంటి యొక్క వాతావరణం కనుకని ఆనాడు సత్య హరిశ్చంద్రుడు విజయాన్ని సాధిస్తూ వచ్చాడు.
2: బికాస్ ఆఫ్ ద క్లైమేట్ విచ్ వాస్ ఫుల్ ఆఫ్ సాంక్టిటీ ఇన్ దోస్ డేస్ హి వాస్ ట్రయంఫెంట్.
1: ఎవరు అతన్ని మార్చలేకపోయారు.
2: నో వన్ కుడ్ బ్రింగ్ ఎ చేంజ్ ఇన్ హిమ్.
1: ఈనాడు కలియుగంలోనే నిజంగా ఆ హరిశ్చంద్రుడేగిన వస్తే అతన్ని కూడా అసత్యం ఆడిపించేస్తారు.
2: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి ఈవెన్ ఇఫ్ సచ్ హరిశ్చంద్ర ఇస్ టు అపియర్ అమిడ్స్
1: ప్రభావంగా ఉంటుండాలి.
2: దిస్ ఇస్ ది ఎఫెక్ట్ ఆఫ్ కలి టుడే.
1: ఎంతో మంది సత్యం ఆడాలని ఎంతో ప్రతిజ్ఞ చేసుకుంటారు.
2: సో మెనీ పీపుల్ డిటర్మిన్ దే టేక్ ఎ వో.
1: కలి వస్తానే అసత్యం అయిపోతుంది.
2: అట్ ద మోమెంట్ దే రిటర్న్ దే
1: కనుక మనం ఈ కలి ప్రభావానికి ఏమాత్రం కూడా లొంగకూడదు.
2: దో వీ షుడ్ నెవర్ సబ్మిట్ యువర్ సెల్ఫ్.
1: మన ఆనందంలోనే ఈ సత్యాన్ని పొంగింప చెయ్యాలి.
2: అండ్ దేర్ఫోర్ వీ షుడ్ సీ దట్ వీ స్పీక్ ట్రూత్ ఆల్వేస్.
1: ఈ యొక్క సాధనలు మీరు చేయకపోయినప్పటికీ పర్వాలేదు.
2: డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ చేంజ్ ఇన్ ప్రాక్టీస్.
1: ప్రేమను మీరు అభివృద్ధి పరచుకోండి.
2: బట్ యు హావ్ టు డెవలప్ దిస్ ట్రూత్
1: అండ్ లవ్. సత్యము దగ్గర హింస ఉండదు.
2: వేర్ దేర్ ఇస్ ట్రూత్
1: ప్రేమము దగ్గర హింస ఉండదు.
2: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ నో వైలెన్స్.
1: దగ్గర హింస ఉండదు.
2: వేర్ దేర్ ఇస్ ప్రేమ దేర్ ఇస్ నో వైలెన్స్.
1: హింస ఉండదు.
2: వేర్ దేర్ ఇస్ పీస్ దేర్ ఇస్ నో వైలెన్స్.
1: ఈ సత్య ధర్మ శాంతి ప్రేమ దగ్గర అహింస అనేటువంటిది పూర్ణంగా ప్రత్యక్షమవుతుంది.
2: దేర్ఫోర్ వేర్ దేర్ ఇస్ ట్రూత్, వేర్ దేర్ ఇస్ రైచియస్నెస్, వేర్ దేర్ ఇస్ పీస్.
1: ఈనాడు అవి లేకపోవడం చేతనే ప్రపంచమంతా హింసతో నిండి ఉంటుండాలి.
2: బికాస్ దీస్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ మిస్సింగ్, వి ఫైండ్ వైలెన్స్ ఎవ్రీవేర్.
1: బయట హింస, బజారులో హింస, ట్రైన్ లో హింస, బస్సులో హింస, ట్రైన్ లో హింస, ఎక్కడ చూసినా హింసలే.
2: యూ ఫైండ్ వైలెన్స్ అట్ హోమ్, అవుట్ సైడ్, అలాంగ్ ద స్ట్రీట్, ఇన్ ఎ ట్రైన్ అండ్ ఆల్సో ఇన్ ఫ్లైట్, వైలెన్స్ ఎవ్రీవేర్.
1: భయం భయం బ్రతుకు భయం, భయం భయం బ్రతుకు భయం అన్నా. బ్రతికి లోకం మనకు పన్నిన ఊహం. ఏమిటి ఇది పన్నిన ఊహం? ఏమిటి పద్మవ్యూహం ఇది?
0: ద హోల్ లైఫ్ ఇస్ పద్మవ్యూహ.
1: ఈ పద్మవ్యూహం అనేటువంటి దాంట్లో మనం భయం భయం బ్రతుకు భయం భయం భయం బ్రతుకు భయం అంతా భయమే.
0: ఇన్ దిస్ లైఫ్ ఆఫ్ పద్మవ్యూహ వీఆర్ ఫియర్ స్ట్రిక్టెడ్.
1: ఎక్కడికి పోకుండా ఇంటిలోనే ఉంటామంటే అక్కడ కూడా భయమే.
0: ఈవెన్ ఇఫ్ యు వాంట్ టు సిట్ ఎట్ హోమ్ వితౌట్ మూవింగ్ అవుట్ యెట్ యు ఆర్ ఫియర్ స్ట్రిక్టెడ్.
1: ఏదో ప్లేన్ లో పోదామంటే అక్కడ కూడా భయమే.
0: ఈవెన్ ఇఫ్ యు వాంట్ టు ట్రావెల్ బై ఫ్లైట్ దేర్ ఇస్ ఫియర్. ఓన్లీ ఏని
1: వద్దు నడుచుకుని పోదామంటే అక్కడ భయమే.
0: ఈవెన్ ఇఫ్ యు ట్రై టు వాక్
1: ఎక్కడ భయం లేంది.
0: Where are you fearless?
1: దైవం దగ్గరనే అభయం.
0: You will be fearless in front of God.
1: దైవం మనలో ఉంటే భయానికి అవకాశమే లేదు.
0: When there is God in you, there is no scope to fear.
1: కనుక మొట్టమొదటి దైవాన్ని మన హృదయం పైన ప్రతిష్ఠ చేసుకోండి.
0: So we should install God in our heart.
1: మన హృదయం అనేటువంటిది దైవుని ప్రతిష్ఠ చేసుకోవడానికి ఇచ్చినటువంటి ఆ సోపానమే కాని కేవలం నీవు బ్రతికే కోసం ఇచ్చినటువంటిది కాదు.
0: ద హార్ట్ ఈస్ గిఫ్టెడ్ so as to act as a throne in which God should be seated.
1: హృదయ ప్రతిష్ఠలో అయినటువంటి వాడు.
0: And he is installed there in our heart.
1: అందువల్లనే మత్ భక్తః యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద. అక్కడే నేను ప్రతిష్ఠయ్యాను.
0: I install myself where my glory is sung.
1: కనుక విద్యార్థులారా,
0: so students,
1: మీరు ఎలాంటి పరిస్థితులు ఏందని కూడా సత్యాన్ని పలకండి.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్,
1: ప్రారంభంలో కొంచెం కష్టంగా ఉంటుంది.
0: ఇట్ మే బి డిఫికల్ట్ ఇన్ ది బిగినింగ్.
1: చెప్తున్నాను సత్యం పలకటమే సులభము.
0: It is easy to speak truth.
1: సత్యం పలకటం ఎంత కష్టం ఏమాత్రం కూడా శ్రమ లేదు.
0: ఇట్స్ నాట్ అట్ ఆల్ డిఫికల్ట్.
1: అసత్యం చెప్పాలంటే ఇంక ఎన్నో ప్లాన్లు వేయాలి.
0: But to tell lies you have to plan a lot.
1: Chaala yojana cheyali.
0: You have to think a lot.
1: Asatyaniki enta shrama untundali.
0: And you have to exert to speak.
1: Endukante shrama padi asatyamlo palgontunnavu.
0: Why should you suffer and utter lies?
1: Sulabhanga neevu satyamlo palgonu.
0: And you can speak truth in a very easy way.
1: Ee pooyoka rekanaina kuda nalpavachunu sulabhanga.
0: You can just rub the soft petal.
1: Kaani satyanni penchukovadu anta sulabham.
0: But it is easier to speak truth.
1: Unnadu unnattu cheptamlo enta sulabham untunda.
0: How easy to tell what you heard.
1: Ippudu meeku evaru translation chesaru ani evarina adiginappudu chanamlo cheppochunu Anil Kumar ani.
0: If anyone asks you who translated, you can say Anil Kumar.
1: Ee Anil Kumar peru raakunda cheyalante yememo plan veyali.
0: To tell somebody's name you have to plan a lot.
1: Enduku inta avastha?
0: Why should you suffer?
1: Kantiki kanipincheetundi daniki enduku satyam palakkoddu?
0: Why can't you speak truth?
1: Munjeeti kankananiki inga addam enduku? Munjeeti kankanan chuttaniki addam enduku?
0: To see this golden bangle, why do you need a mirror?
1: Ee bangle ni sulabhanga chudochunu.
0: You can see your own bangle.
1: Aithe ni kanuprastu matram ne chuttaniki veelu kaadu. నీ కన్నుళ్ళు కూడా నువ్వు చూడలేవు.
0: హౌఎవర్ యు కెన్ నాట్ సీ యువర్ ఓన్ ఐ.
1: కనుకనే దానిని మూడవ నేత్రము అన్నారు.
0: సో దాట్ ఈస్ ది థర్డ్ ఐ.
1: ఆ మూడవ నేత్రమే ప్రేమ నేత్రము.
0: దట్ ది థర్డ్ ఐ ఆఫ్ లవ్.
1: సత్య ధర్మములకు ఈ ప్రేమ నేత్రం ఉండినప్పుడు అన్నింటినీ మనం చూడొచ్చు.
0: విత్ దీస్ టూ ఐ సత్య అండ్ ధర్మ విత్ ది థర్డ్ ఐ ఆఫ్ లవ్.
1: అందువల్లనే యోగాభ్యాసములో వీటికి మూడు విధములైనటువంటి యొక్క రేచక పూరక కుంభముగా భావిస్తూ వచ్చారు.
0: ఇన్ యోగిక్ ప్రాక్టీసెస్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ ఆర్ సెట్.
1: మనము కుడి వైపున తీసుకునేటువంటి గాలికి ఈళ
0: దట్ వాట్ యు ఇన్హేల్ ఆన్ వన్ సైడ్ ఇస్ ఈళ
1: పింగళ
0: ద అదర్ వన్ ఇస్ పింగళ.
1: ఈ రెండింటి యొక్క భూమధ్య స్థానమే సుషుమ్న.
0: ద సెంటర్ ఆఫ్ ది ఫోర్ హెడ్ ఇస్ సుషుమ్న.
1: కనుకనే ఆనాడు మీరా కూడా అట్టే చెప్పింది.
0: దట్స్ వాట్ మీరా సెడ్.

0: मन चलो रे मन गंगा जमुना तीर ఈ విధమైనటువంటి దానికి నీవు టికెట్ రిజర్వేషన్ చేసుకోనక్కర్లేదు, నీవు ఏ టికెట్ కొన్నక్కర్లేదు, ఏ రథంలోన పోనక్కర్లేదు, సులభంగా పోవచ్చు గంగా యమునా తీర్. ఇదే మనకు సులభమైన మార్గం. భూమధ్యరేఖలో నీ యొక్క దృష్టిని నిలుపు.
1: To send to over there to the central point of the forehead, you don't need to make any reservation. Then there is no scope for any such other thoughts.
0: ఇదే అర్ధ నీ శరీర నేత్రం అని పెట్టారు.
1: దిస్ ఇస్ వాట్స్ కాల్డ్ ది థర్డ్ ఐ. థర్డ్
0: దీనికి థర్డ్ ఐ ఇక్కడే ఉంటుంది.
1: థర్డ్ ఐ ఇస్ దేర్.
0: కోస్తే మనకు థర్డ్ ఐ కనిపించదు.
1: యూ కెనాట్ డిసెక్ట్
0: ఇట్. వస్తుంది.
1: యు ఫైండ్ ఆల్ బ్లడ్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్.
0: ఏది భావం అనేటువంటి నేత్రమే త్రినేత్రము.
1: ది థర్డ్ ఐ ఇస్ ద వన్ ఆఫ్ ఫీలింగ్.
0: భగవంతునికి త్రినేత్రుడు అని ఎందుకు పేరు పెట్టారు?
1: వై డు యూ కాల్ గాడ్ త్రీ ఐస్? ప్రతి మానవునికి
0: ఇప్పుడు రెండు నేత్రములు ఉంటున్నాయి.
1: ఎవ్రీ మ్యాన్ హస్ టు ఐస్.
0: పాస్ట్ ను చూడగలడు.
1: హి కెన్ నో ది పాస్ట్.
0: ప్రెజెంట్ ను చూడగలడు.
1: హి సీస్ ది ప్రెజెంట్.
0: ఫ్యూచర్ ను చూడలేడు.
1: బట్ హి కెనాట్ నో ది ఫ్యూచర్.
0: కానీ త్రినేత్ర స్వరూపుడైన భగవంతుడు పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ మూడింటిని చూడగలిగేందుక అతనికి త్రినేత్రుడు అని పేరు పెట్టారు.
1: గాడ్ ఇస్ త్రినేత్ర త్రీ ఐడ్ బికాస్ హీ కెన్ సీ ది పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్.
0: కానీ నీ ఫ్యూచర్ చూడలేవు.
1: బట్ యూ కెనాట్ నో ది ఫ్యూచర్.
0: పాస్ట్ ప్రెజెంట్
1: యు నో ఓన్లీ పాస్ట్.
0: పాస్ట్ ఓ నేను పలాని బొంబాయిలో పలాని ఇంట్లో ఉండినానంటే నీవు ఆ ఇల్లు చూడవచ్చును.
1: యు కెన్ థింక్ ఆఫ్ యువర్ రెసిడెన్స్ దేర్ ఇన్ బాంబే ఇన్ ద పాస్ట్.
0: ప్రెజెంట్ ది నీవు చూడవచ్చు.
1: ప్రెజెంట్ యూ కెన్ వాచ్.
0: కానీ ఫ్యూచర్ చూడలేవే.
1: బట్ యూ కెనాట్ సీ ది ఫ్యూచర్. కానీ
0: నీకు రెండు నేత్రములే ఉన్నాయి.
1: సో హావ్ ఓన్లీ టూ ఐస్.
0: భగవంతుడికి మూడు నేత్రములు ఉంటాయి.
1: గాడ్ ఇస్ త్రీ ఐ.
0: అంటే ఏమి? ఫ్యూచర్ ను కూడా చూడగలడు.
1: హి కెన్ ఆల్సో
0: భవిష్యత్తును కూడా చూడగలడు.
1: హి కెన్ ఆల్సో సీ ది ఫ్యూచర్.
0: కనుక ఈ విధమైనటువంటి అంతరార్థాలతో కూడినటువంటిది భారతీయ యొక్క వేదాంత సంస్కృతి.
1: దిస్ ఈస్ ది కల్చర్ ఆఫ్ భారత్ ఫుల్ ఆఫ్ స్పిరిచువాలిటీ విత్ లోడ్ ఆఫ్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: భారతీయ కల్చర్ ఎంత పవిత్రమైనటువంటిది,
1: కల్చర్
0: ఎంత ఉత్తమమైనటువంటిది,
1: హైలీ
0: ఎంత విలువైనటువంటిది,
1: హైలీ వాల్యుబుల్,
0: ఎంత ప్రాణవంతమైనటువంటిది,
1: ఇట్ ఇస్ ద లైఫ్,
0: ఎంత ఆదర్శవంతమైనటువంటిది,
1: ఇట్ ఇస్ అన్ ఐడియా.
0: దీన్ని మొట్టమొదట విద్యార్థులు గుర్తించాలి.
1: స్టూడెంట్స్ షుడ్ నో దిస్ ఫస్ట్.
0: ఈనాడు కల్చర్ అంటే ఏమిటో వాళ్ళకే తెలియదు.
1: టుడే దే డోంట్ నో వాట్ కల్చర్ ఈస్.
0: కనుకనే ఎన్నో పరిశోధనలు చేశాడు ఇలియట్.
1: ఇలియట్ ఇన్వెస్టిగేటెడ్ డిడ్ రీసెర్చ్.
0: కల్చర్ అంటే ఏమిటి? సంస్కృతి, సంస్కృతి, సంస్కృతి, సంస్కృతి.
1: హి వాంటెడ్ టు నో వాట్ కల్చర్ ఈస్.
0: కరెక్ట్ కాబట్టి అన్నింటినీ పాపం పరిశోధన చేశాడు.
1: ఇన్వెస్టిగేటెడ్
0: లాస్ట్ చెప్పాడు వే ఆఫ్ లైఫ్ అన్నాడు.
1: ఫైనలీ హి సెడ్ కల్చర్ ఇస్ ద వే ఆఫ్ లైఫ్.
0: వే ఆఫ్ లైఫ్ అంటే ఏమిటది?
1: వాట్ ఇస్ వే ఆఫ్ లైఫ్?
0: అదే మన గమ్యమునకు చేర్చేటువంటి మార్గము.
1: దట్ ఈస్ ది వన్ దట్ విల్ టేక్ యూ టు ద గోల్.
0: అదే మన గోల్.
1: దట్ ఇస్ అవర్ గోల్.
0: అదే మన లక్ష్యము.
1: దట్ ఇస్ అవర్ ఎయిమ్.
0: అదే మన దివ్యత్వము.
1: దట్ ఇస్
0: దివ్యత్వము. అదే మన పవిత్రము.
1: దట్ ఇస్ సాంక్చురీ.
0: అదే మన చరిత్రము.
1: దట్ ఇస్ అవర్ హిస్టరీ.
0: ఇలాంటి పవిత్రమైన చరిత్రతో కూడినటువంటి భారతీయుడు ఎందుకు ఈ చరిత్రను పాడు చేసుకుంటున్నారు?
1: ద వన్ భారతీయ విత్ సచ్ గ్రేట్ ఇన్హెరిటెన్స్ అండ్ లెగసీ, వై షుడ్ హి రూయిన్ హింసెల్ఫ్?
0: చరిత్రను నిలుపుకోండి.
1: అప్హోల్డ్ ది హిస్టరీ అండ్ ది ప్రెస్టీజ్.
0: దానిని ప్రేమ చేత నిలుపుకోండి.
1: లవ్ ఇట్, లవ్ ఇట్.
0: ప్రేమ ముదిత మనసికో.

0: దగ్ధం దగ్ధం పునరపి పునః ప్రేమస్వరూపులారా
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్
0: గృష్టం గృష్టం పునరపి పునః చందనపు చెక్కను ఎన్ని పర్యాలు రుద్దినప్పటికీ దీనిలో సుగంధమే మనకు ప్రాప్తిస్తుంది
1: శాండల్ వుడ్ యు మే గ్రైండ్ ఇట్ రిపీటెడ్లీ బట్ యు గెట్ ఫ్రాగ్రెన్స్ అరోమా

0: చెరకును ఎంత మనము నమిలినప్పటికీ అందులో మాధుర్యమే మనకు ప్రాప్తిస్తుంది.
1: యు మే క్రష్ ద షుగర్ కేన్, యు గెట్ ఓన్లీ స్వీట్నెస్ అవుట్ ఆఫ్ ఇట్.
0: దగ్ధం దగ్ధం పునరపి పునః, బంగారును ఎన్ని పర్యాయములు అగ్నిలో వేసి కాల్చినప్పటికీ ఇందులో మనకు పరిశుద్ధమే ఏర్పడుతుంది కానీ మాలిన్యము చేరదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ బర్నింగ్, ఇన్ స్పైట్ ఆఫ్ కీపింగ్ గోల్డ్ ఇన్ ఫైర్, యు గెట్ ఓన్లీ ప్యూరిటీ, ది షైనింగ్ బ్రిలియన్స్.
0: సువర్ణం సృష్టివర్ధనం, ఈ సువర్ణమనందు పరిశుద్ధమైనటువంటి యొక్క అపరంజయే మనకు ప్రాప్తిస్తుంది.
1: యు ఫైండ్ దట్ బ్రిలియన్స్ ఎవర్ షైనింగ్ దేర్ ఇన్ ద గోల్డ్.
0: అదే విధంగానే సజ్జనుడైనటువంటి మానవుని ఏపి ఎన్ని బాధలు కలిగినప్పటికీ, ఎన్ని కష్టములు సంభవించినప్పటికీ, ఎన్ని దుఃఖములు ప్రాప్తించినప్పటికీ తాను పరమశాంతిగా ఆనందంగా గొప్ప మనస్సుతో జీవితాన్ని గడుపుతూ ఉంటాడు.
1: Likewise, a good noble soul, in spite of being subject to difficulties, problems, so many worries and anxieties, he maintains the state of peace and bliss.
0: కనుకనే మానవత్వం అనగా ఏమి? కష్టములకు నష్టములకు దుఃఖములకు గురి కాకూడదు.
1: Humanity, the humanness comprises not to subject to one's own self the difficulties and the worries.
0: దీనికి నీ ఆత్మకు ఎట్టి సంబంధము ఉండదు.
1: దిస్ హాస్ గాట్ నథింగ్ టు డూ విత్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ.
0: సూర్య ప్రకాశము ప్రపంచమంతయకుడును వెలుతురును వెదురుచుండినప్పటికీ ఆ వెలుగునందు అనేక మంది అనేక రకములైనటువంటి కర్మలు ఆచరిస్తూ ఉంటారు.
1: ద సన్ లైట్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్ విచ్ హెల్ప్స్ అస్ టు డూ సో మెనీ ఆఫ్ అవర్ డైలీ రుటీన్ యాక్టివిటీ.
0: కానీ ఎవరు ఎన్ని కర్మలు ఆచరించినప్పటికీ ఈ సూర్యునకు మానవులు ఆచరించేటువంటి కష్ట సుఖములకు ఏమాత్రము సంబంధం ఉండదు.
1: ఆల్ అవర్ యాక్షన్స్, ఆల్ అవర్ సఫరింగ్స్ హావ్ గాట్ నథింగ్ టు డూ విత్ ఇంటెన్సిటీ ఆఫ్ సన్ లైట్.
0: అదే విధముగానే ఆత్మ చైతన్యమును ఎన్ని విధములుగా శారీర మానసిక ఇంద్రియములతో మనం బాధలు పొందినప్పటికీ,
1: లైక్వైజ్ ద బ్రిలియన్స్, ద రేడియన్స్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద స్పిరిట్ is not bothered in spite of our physical and mental worries.
0: Indriya mano buddhulaku maatrame sambandhinchindi kaani
1: they are related to the senses.
0: Indriyalaku em maatram kudanu sambandham undadu.
1: They are no way related to the awareness, the brilliance of atma.
0: Atti pavitramaina manavuni nimittamai paramaatmudu anveshana salputunnadu.
1: For that sanctity, to attain the sacredness, man is in eternal quest.
0: Kaani lokamuloni samasta shastramulu samasta upanishattulu సమస్త వేదములు కూడాను కేవలము భక్తులు భగవంతుని అన్వేషణ చేస్తున్నారు అని మాత్రమే ఉచ్చరిస్తున్నాయి.
1: ఆల్ సీక్రెట్ టెస్ట్ లైక్ ది ఎపిక్స్, ది ఉపనిషద్ వేదస్, దే సే దట్ ఎ డివోటీ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్.
0: కానీ భక్తుడు భగవంతుని వెతకనక్కర్లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది డివోటీ నీడ్ నాట్ సర్చ్ ఫర్ గాడ్.
0: సర్వత్రా ఉన్నది భగవంతుడు ఒక్కడే.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: అట్టి భగవంతుని వెతికేది ఎందుకు?
1: వై డు యూ నీడ్ టు సర్చ్ ఫర్ హిమ్?
0: కానీ భగవంతుడే నిత్యమైన నిత్యమైన సత్యమైన ఏకాత్మ స్వరూపుడైనటువంటి భక్తుణ్ణి వెతుకుతూ ఉన్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ గాడ్ హూ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ డివోటీ, ఎ ట్రూ డివోటీ, ఎ ట్రూత్ఫుల్ డివోటీ, ద డివోటీ విత్ ది ఫీలింగ్ ఆఫ్ యూనిటీ ఆర్ వన్నెస్.
0: వేడితో కూడిన గుండునందు ఎన్ని విధములైనటువంటి లోహాలంతా బహిరి బయట లోపల కూడా వేడి ఉండినప్పటికీ
1: an iron mass which is hot inside and around,
0: దానిని మనం ముట్టినప్పుడు గుండు కాలింది అంటాం మనం.
1: When once you touch that iron mass which is hot, you feel the heat of it.
0: నిన్ను కాల్చినది గుండు కాదు.
1: And in fact it is not the iron that is not
0: గుండులో అంతర్బహిష్టంగా వ్యాపించినటువంటి ఒక అగ్ని నీ యొక్క చేతిని కాల్చింది.
1: It is the fire that is responsible for the heat and not the iron.
0: అదే విధముగానే ఈ ప్రపంచం ఒక గ్లోబ్.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఎ గ్లోబ్.
0: ఇదంతా ఒక పెద్ద గుండు వంటిది.
1: ఇట్ ఇస్ ఎన్ ఐరన్ బాల్.
0: ఇందులో లోపల వెలుపల కూడాను దైవశక్తియే ఆవిర్భవించినది.
1: దేర్ ఇస్ డివైన్ ఎనర్జీ విదిన్ అండ్ అరౌండ్.
0: దైవశక్తియే ఆవరించినది.
1: It is the divine energy power that is
0: compassed.
1: That we are not able to know.
0: ఈ ప్రపంచంలో అనేక దుఃఖములు బాధలు కష్టములు సంభవిస్తున్నాయని మనం వాపోతుంటాం.
1: In fact, we are very much worried, feel very sad because the difficulties and the troubles that we face.
0: ఈ జగత్తు మనల్ని ఏమాత్రం కూడానూ బాధించటం లేదు.
1: The world will never put you to suffering.
0: ఏ మాత్రమూ ఆనందమును అందించటం లేదు.
1: It doesn't make you blissful either.
0: ఇది కేవలం ఇనుప గుండు వంటిదే.
1: It is like an iron ball.
0: కానీ ఇందు నుంచి వచ్చేటువంటి కష్టసుఖములైనటువంటి ప్రతిబింబములు
1: the reflections of miseries and difficulties
0: ఇది ఆత్మ చైతన్యం యొక్క ప్రభావములే.
1: They are all the effects of the awareness brilliance of principle of spirit.
0: కలుగునే ఏమి జరిగినప్పటికీ ఆత్మ యొక్క ప్రతిబింబమే, ఆత్మ యొక్క ప్రకాశమే, ఆత్మ యొక్క ప్రభావమే, ఆత్మ యొక్క ప్రసాదమే అని మనం భావించాలి.
1: We have to consider whatever that might happen in our life. It's just a reflection. It's only the brilliance. It is only the reaction of the atmic principle.
0: ఈ నాటి లోకము అనేక విధములైనటువంటి మానవత్వంతో కూడినది.
1: The whole world is full of humanity.
0: లోపల ఒకటి బయట మరొకటి.
1: What is present within is different from outside.
0: ఇలాంటి కుటిన చిత్తులను భగవంతుడు అన్వేషించలేదు.
1: Such wicked people can never find God.
0: ఏడుపు వస్తే నవ్వుతాడు, నవ్వు వస్తే ఏడుస్తాడు.
1: In fact, when he is miserable, he smiles. In times of moment, smiles, joyful
0: moments,
1: he cries. Such a hypocrite can never be in search of God.
0: ఇది కేవలం ఆకారం మానవ ఆకారమే కాని
1: he's just a human in form.
0: బుద్ధి వానర బుద్ధి.
1: But the intellect is monkey type.
0: కనుకనే ఇలాంటి బుద్ధులు లేకుండా మానవుడు మానవుడిగా జీవించాలని భగవంతుడు ఆశిస్తుంటాడు.
1: God wants us, the human being, to lead the life of a true human being.
0: ఇటువంటి పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి యొక్క మనోబుద్ధులు మానవుని యందు ఉన్నవి.
1: There is present the sacredness, the purity in the intellect and the mind of man.
0: మానవుని యందు సహజంగా ఉండినటువంటి యొక్క పవిత్రమైన భావములను మనము ప్రకటించాలి కానీ కల్పితమైనటువంటి యొక్క కృత్రిమమైనటువంటి యొక్క గుణములను మనం ప్రకటించరాదు.
1: One has to manifest, express the natural feelings, not artificial.
0: కానీ ఈనాటి మానవుడు నైతికంగా దిగజారిపోతున్నాడు.
1: Man has declined morally.
0: భౌతికంగా పతనమైపోయాడు.
1: He has fallen physically.
0: కనుకనే ఈ ప్రపంచం అనేటువంటిది
1: therefore this world
0: కల్పనతో కూడినటువంటి కొయ్యగా తయారవుతున్నది.
1: It has become a deadwood of action.
0: ధనము పోతే సంపాదించుకునవచ్చును.
1: ఇఫ్ మనీ ఇస్ లాస్ట్ ఇట్ కెన్ బి.
0: ఆరోగ్యం పోతే తిరిగి మనం అభివృద్ధి గావించుకోవచ్చును.
1: ఇఫ్ హెల్త్ ఇస్ గాన్ యూ కెన్ రికవర్.
0: కానీ కాలం పోతే మాత్రం మనము ఏమాత్రం కూడా సాధించలేము.
1: ఇఫ్ లైఫ్ ఇస్ గాన్ యూ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
0: కనుకనే మానవుడు ఆయు ప్రమాణమును అభివృద్ధి గావించుకుని
1: మ్యాన్ హ్యాస్ టు ఇంక్రీజ్ హిస్ లైఫ్ స్పాన్.
0: దాని సద్వినియోగం గావించుకునే మార్గంలో మనం ప్రవేశించాలి.
1: హీ షుడ్ ట్రెడ్ దట్ పాత్ విచ్ విల్ హెల్ప్ హిమ్ టు మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ద లైఫ్.
0: ధనము ఖర్చు పెట్టినప్పుడు మాత్రమే ఖర్చు అవుతుంది.
1: మనీ ఇస్ యూస్డ్, ఇట్ ఇస్ ఎగ్జాస్టెడ్, ఇట్ ఇస్ యూటిలైజ్డ్.
0: కానీ ఆయు ఖర్చు పెట్టినా పెట్టకపోయినప్పుడు అది క్షీణించిపోతుంటాడు.
1: లైఫ్ స్పాన్ వెదర్ యు మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఆర్ మిస్ యూజ్ ఇట్.
0: ప్రతి మానవుని యొక్క శిరస్సు పైన కూడాను కఠినమైనటువంటి యొక్క కాలము కరవాలం చెప్పుతూనే ఉంటుండాలి.
1: దేర్ లైస్ ఆన్ ద హెడ్ ఆఫ్ మ్యాన్ ద స్వోర్డ్ ఆఫ్ టైమ్.
0: కనుక మనం అతి జాగ్రత్తగా ఉండాలి.
1: We have got to be extremely careful.
0: ఈ కఠినమైన కరవాలములకు మనం గురి కాకుండా చూసుకోవాలి.
1: We have to see that we will not be cut off by the sword of time lying on the head.
0: కాలం పోతే మనకు రాదు.
1: A time passed cannot be regained.
0: ఆరోగ్యం పోతే సంపాదించుకోవచ్చును.
1: Health can be regained.
0: ధనం పోతే మనం పోషించుకోవచ్చును.
1: Money can be had.
0: కానీ ఆయు క్షీణించిన మనం తిరిగి అభివృద్ధి గావించుకోలేము.
1: When one's life is gone, you cannot get it back.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈ కాలమును పవిత్రం గావించుకునే నిమిత్తమై
1: in order to make the time sacred
0: అనేక సత్కర్మలు మనం ఆచరిస్తూ ఉండాలి.
1: We have to undertake many good actions.
0: ఇలాంటి సత్కర్మల ద్వారానే మానవుని యొక్క సద్భావం ఆవిర్భవిస్తాయి.
1: Through these good actions we will entertain good feelings.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములు మానవుని యందు అభివృద్ధి గావించుకోవాలి.
1: Man has to foster, improve the sacred divine sentiments and
0: feelings. సూర్యుని నుండి ఆవిర్భవించినటువంటి యొక్క వెలుతురు అది మేఘములుగా మారి తిరిగి సూర్యునే కప్పివేస్తుండాలి.
1: ద లైట్ ఆఫ్ ద సన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫార్ ద క్లౌడ్ దట్ కవర్స్ ద వెరీ సన్ హిమ్సెల్ఫ్.
0: అదే విధముగానే
1: లైక్ వైజ్
0: మనసు మానవుని యొక్క హృదయం నుండి ఆవిర్భవించినటువంటి
1: ద వన్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హ్యూమన్ హార్ట్
0: మనోమాలిన్యం అనేటువంటి క్లౌడ్స్
1: the clouds of mental pollution
0: తిరిగి హృదయాన్ని కప్పివేస్తుంది
1: విల్ కవర్ ద వెరీ హార్ట్ ఇట్సెల్ఫ్
0: కనుక దేని నుండి ఆవిర్భవించినదో అదియే తిరిగి ఆ యొక్క స్వతసిద్ధమైన వస్తువును కప్పివేస్తుంది
1: దట్ విచ్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ది ఆరిజిన్ విల్ కవర్ ది వెరీ ప్లేస్ ఆఫ్ ది ఆరిజిన్
0: కల్పనే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అని బ్రహ్మతత్వం నుండి వచ్చినటువంటిది బ్రహ్మగానే ఉంటుంది కానీ మరొక వస్తువు కాదు
1: Therefore, the one that comes out of the divine has got to be divine basically and essentially.
0: ఈ సృష్టికి మూలాధారం ఏమిటి
1: What is the foundation for creation?
0: ఇది భగవంతుని యొక్క ప్రభావమే
1: It is God's will.
0: భగవంతుని యొక్క సంకల్పమే
1: ఇట్ ఇస్ గాడ్స్ విల్
0: కనుకని ఆ సంకల్పం నుంచి వచ్చినటువంటి యొక్క ప్రతి మానవుడు కూడాను భగవత్ భావమునే కలిగి ఉండాలి
1: మ్యాన్ హ్యావింగ్ కమ్ అవుట్ ఆఫ్ గాడ్స్ విల్ షుడ్ హ్యావ్ ద డివైన్ థాట్స్ ఓన్లీ
0: సృష్టికి ఆధారము భగవత్ యొక్క ప్రమాణమే
1: ద బేసిస్ ద ఫౌండేషన్ ఫర్ ద క్రియేషన్ మేనిఫెస్టేషన్ డివైన్ పెట్టారు దట్స్ వాట్ వీ కాల్ నేచర్
0: ఈ ప్రకృతి నుండి ఉద్భవించినటువంటి ప్రతి మానవుని కూడాను
1: Man in this nature
0: సృష్టి స్వభావములే మనకు ఆవిర్భవించాలి
1: should have the natural
0: సృష్టికి విరుద్ధమైనటువంటి భావములు రాకూడదు
1: should never act against nature
0: కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యము ఇవన్నీ కూడాను మనం ఆహార విహారం నుంచి ఆవిర్భవించినటువంటివి
1: all the lust anger and avarice are the products of our habits and
0: కానీ ఇవన్నీ కూడాను ప్రకృతి నైజములు కావు
1: they are not natural qualities
0: కనుక నేను నేను అని నీవు ఉచ్చరిస్తున్నావు ఈ పదాన్ని
1: You make use of this word I.
0: నీవు నేను నేను అనుకున్నప్పుడు ఆ నేనే భగవంతుని యొక్క మూలాధారమైన మంత్రము
1: The very word that you say I is the mantra.
0: నేను అనేటువంటి మంత్రం పుట్టిన తర్వాతనే మిగిలినటువంటి మంత్రములన్నీ కూడా ఆవిర్భవిస్తున్నాయి
1: The first primordial sound is I. The rest followed later.
0: అదియే అహం బ్రహ్మాస్మి నేను అనేటువంటిదే బ్రహ్మ క్రోధము లోభము మోహము మదము మాత్సర్యము ఇవన్నీ కూడాను మనం ఆహార విహారం నుంచి ఆవిర్భవించినటువంటివి
1: ఆల్ ద లస్ట్ యాంగర్ అండ్ అవరెస్ ఆర్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ అవర్ హ్యాబిట్స్ అండ్

0: I, the rest followed later.
1: Adiye aham brahmasmi nenu anetundide brahma.
0: This I is Brahma.
1: బ్రహ్మకు మొట్టమొదటి పేరు నేను.
0: ద ఫస్ట్ నేమ్ ఆఫ్ బ్రహ్మన్
1: రెండవది ఆత్మ.
0: ద సెకండ్
1: మూడవది ఉనికి.
0: థర్డ్ ఎగ్జిస్టెన్స్
1: నాలుగవది బ్రహ్మ.
0: ఫోర్ బ్రహ్మ
1: ఐదవది భగవంతుడు.
0: ద ఫిఫ్త్ గాడ్.
1: ఇవన్నీ కూడా భగవంతుని యొక్క పరిణామ పదములే.
0: దీస్ ఆర్ ఆల్ ద సినోనిమ్స్ ఆఫ్ ద డివైన్.
1: ఇలాంటి పదములతో మనము సరైనటువంటి అర్థాన్ని గుర్తించి
0: వీ హావ్ టు నో ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ దీస్ వర్డ్స్.
1: ఈ నేను అనేటువంటి పదం ఎక్కడ నుంచి వచ్చింది?
0: Where from this I-ness has
1: come?
0: It is the very form of
1: the self.
0: It is the very form of God.
1: We are
0: misusing this sacred word I.
1: ఈ నేను అనే పదమును ఎన్ని విధమైనటువంటి దుర్మార్గంలోనో ప్రవేశపెడుతున్నాము.
0: వి ఆర్ మేకింగ్ యూజ్ ఆఫ్ దిస్ వర్డ్ ఐ ఇన్ ఎ వికెట్ పాత్, ఇన్ ఎ వికెట్ వే.
1: ఈ విధమైనటువంటి పదములను మనము సరైనటువంటి మార్గంలో దీన్ని సద్వినియోగం కావించాలి.
0: వి హావ్ టు మేక్ యూజ్ ఆఫ్ దిస్ వర్డ్ ఐ ఇన్ ద ప్రాపర్ డైరెక్షన్ ఇన్ ఎ సీక్రెట్ వే.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: నిత్య జీవితంలో మనం ఏ విధంగా సత్యమైన జీవితాన్ని గడపాలో దాన్ని మనం గుర్తించుకోవాలి.
0: వి హావ్ టు రికగ్నైజ్ ద బేసిక్ ఫ్యాక్ట్, ద కైండ్ ఆఫ్ ట్రూత్ఫుల్ లైఫ్ వి ఆర్ సపోజ్ టు లీడ్.
1: ఇలాంటిది మనం గావించుకోకుండా కేవలం జపము, ధ్యానము, యోగము ఇలాంటి కర్మలు ఆచరించినంత మాత్రం చాలదు.
0: Without recognizing the path of truth, the mere penance and meditation won't do.
1: ఈ సాధనంతో పాటు
0: along with the practice
1: మానసిక భావమును కూడాను దానికి సమకూర్చుకోవాలి.
0: The mental feelings also should join.
1: కనుకనే మానవత్వమునందు లోపల మనం ఆవిర్భవించవలసినటువంటి సద్గుణములు, సద్భావములు, సత్ప్రవర్తనలు, సదాలోచనలు.
0: What should find a place within happen to be the good feelings, good thoughts, good sentiments, good impulses. They are natural divine traits.
1: అలాంటి ప్రకృతి యందు మనం జన్మించి ప్రకృతి భావమును వదలి కృత్రిమమైన భావమును మనం అనుసరిస్తూ ఉన్నాం.
0: Having born in this nature, we are entertaining artificial thoughts and artificial behavior.
1: కృత్రిమమైన జీవితాన్ని మనం గడపకూడదు.
0: We should never spend, lead artificial life.
1: హృదయంలో ఉన్నటువంటిదే మాటలో, మాటలో ఉన్నటువంటిదే చేతుల్లో రావాలి.
0: What is within must be expressed and must be acted.
1: దీనిని బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అనేటువంటి దాంతో కూడాను అంతర్బహిష్ సర్వవ్యాప్య నారాయణ స్థిత అన్నారు.
0: ఇట్ ఈస్ సెడ్ గాడ్ డ్వెల్స్ విదిన్ అండ్ అవుట్ సైడ్.
1: అది ఏ మానవత్వము?
0: దట్ ఈస్ హ్యూమన్నెస్.
1: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్.
0: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్.
1: ఏమిటి ఈ మ్యాన్?
0: హూ ఇస్ దిస్ మ్యాన్?
1: ఎవరు ఈ మనిషి?
0: హూ ఇస్ హీ?
1: హృదయంలో ఏమి సంకల్పించాడో,
0: వాట్ హీ థింక్స్ విదిన్,
1: దానినే పాట మాటలో చెప్పాలి.
0: హీ షుడ్ స్పెల్ ఇట్ అవుట్.
1: మాటలో ఏమి ఉచ్చరించాడో,
0: వాట్ ఈస్ సెడ్,
1: అది ఏ క్రియలో ఆచరించాలి.
0: మస్ట్ బి యాక్టెడ్ అపాన్.
1: అలాంటి వాడే నిజమైన మానవుడు.
0: హీస్ ద ట్రూ హ్యూమన్ బీయింగ్.
1: అట్టి నిజమానవుని నిమిత్తమై అన్వేషించలుపుతున్నాడు భగవంతుడు.
0: గాడ్ ఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ సచ్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్.
1: కానీ కేవలము వేషధారి అయినటువంటి మానవుని అన్వేషించడం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ ఈస్ నాట్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్.
1: మానవునికి తన యొక్క దీనిని తను గుర్తించుకునే నిమిత్తమై పవిత్రమైనటువంటి బుద్ధిని అనుగ్రహించాడు.
0: To know the innate nature, the self, God has gifted mankind the sacred intellect.
1: బుద్ధి చాలా ఉత్తమమైనటువంటిది, శుద్ధమైనటువంటిది.
0: Intellect is pure, unsullied and pristine.
1: ఆ బుద్ధి అనేటువంటి అద్దమునకు వెలుకల వైపున ప్రేమ అనేటువంటి రసాయనం పూచాడు.
0: Intellect is the mirror which has got the chemical of love on the reverse side.
1: అద్దమునకు వెలుక వైపున ఈ విధమైనటువంటి యొక్క రసాయనమే లేకపోతే మన ప్రతిబింబం కనిపించదు.
0: ఇఫ్ ద మిర్రర్ హ్యాస్ నో కెమికల్ అప్లైడ్ ఆన్ ద రివర్స్ సైడ్, యూ కెనాట్ సీ యువర్ రిఫ్లెక్షన్.
1: అదే విధంగానే మనకు బుద్ధికి వెనుకల ప్రేమ అనేటువంటి ఒక రసాయనం కల్పించాడు.
0: ఆన్ దిస్ మిర్రర్ ఆఫ్ ఇంటెలెక్ట్ ది కెమికల్ ఆఫ్ లవ్ ఇస్ అప్లైడ్.
1: అద్దములుగా మనం చూసుకోవటం చేతనే దీనికి అద్దములకు వెనుక ఉన్నటువంటి కనిపిస్తున్నాయి, కానీ అద్దములకు ముందున్నవి కనిపించడం లేదు.
0: యాస్ దిస్ ఇంటెలెక్ట్ ద మిర్రర్ హ్యాస్ నో కెమికల్ ఆఫ్ లవ్, వి ఫైండ్ ఓన్లీ వాట్ ఆర్ ప్రెసెంట్ అవుట్ సైడ్.
1: నీ స్వరూపాన్ని నీవు గుర్తించాలి.
0: యూ హ్యావ్ టు నో యువర్ ఫామ్.
1: నీ స్వరూపాన్ని నీవు గుర్తించాలంటే అద్దములకు వెనుకల రసాయనం ఉండాలి.
0: ఇన్ ఆర్డర్ టు సీ యువర్ సెల్ఫ్, దట్ కెమికల్ ఆఫ్ లవ్ నీడ్స్ టు బి అప్లైడ్ ఆన్ ద రివర్ సైడ్.
1: ఇలా ప్రేమ రహితమైనటువంటి అద్దమును ముందు పెట్టుకుని మనం మన ముఖాన్ని మనం చూడటానికి ప్రయత్నిస్తున్నాము.
0: దేర్ ఇస్ నో కెమికల్ ఆఫ్ లవ్ నౌ ఇన్ దిస్ మిర్రర్ ఆఫ్ ఇంటెలెక్ట్, సో దేర్ ఫోర్ యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ.
1: మన ముఖం మనకు కనిపించడం లేదు.
0: యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ యువర్
1: ఫేస్. కారణం ఏమిటి?
0: వై
1: వెనుకల ఈ ప్రేమ రసాయనం లేకపోవటం చేతనే.
0: బికాస్ ఆఫ్ ది అబ్సెన్స్ ఆఫ్ ది కెమికల్ ఆఫ్ లవ్.
1: కనుక మనము మన ముఖాన్ని మనం చూడాలంటే ప్రేమరసంతో కూడినటువంటి అద్దమును మనం ముందు పెట్టుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు సీ యువర్ ఫేస్ there needs the chemical of love
1: bhagavantu
0: in the reverse of the mirror.
1: Atti pratibimbani nirupinche nimittamai manaku buddhi ane addamunu prasadinchadu.
0: In order to demonstrate and prove the existence, God has given this mirror.
1: Kaani ee naati manavudu

0: తన అర్థము చేత, తన బుద్ధి చేత తన స్వరూపాన్ని తాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: మ్యాన్ హావింగ్ బీన్ ఎండోర్డ్ విత్ దిస్ మిర్రర్ ఆఫ్ ఇంటెలెక్ట్ ఈజ్ నాట్ యట్ ఏబుల్ టు
0: అర్థాన్ని చూసుకుని ఇతర ముఖం ముందు పెట్టున్నాడు.
1: హీ పాయింట్స్ అవుట్ హీ షోస్ దిస్ మిర్రర్ టువర్డ్స్ అదర్స్.
0: వాణి ముఖం కనిపిస్తుంది కానీ నీ ముఖం ఎక్కడ కనిపిస్తుంది?
1: యూ ఫైండ్ ద ఫేసెస్ ఆఫ్ పీపుల్ అవుట్ సైడ్, నాట్ యువర్ ఓన్ ఫేస్.
0: అదే విధంగా ఈనాటి బుద్ధి ప్రతి ఒక్కరిని ప్రపంచమును విచారించడానికి ప్రవేశపెట్టుండాలి.
1: వీ మేక్ యూజ్ ఆఫ్ ది ఇంటెలెక్ట్ గిఫ్టెడ్ టు అస్ టు మేక్ ఎంక్వైరీ ఆఫ్ ఎవరు
0: ఎవరండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేమిటి, మీ ఊరేమిటి అని వారిని ప్రశ్నిస్తుంటారు. కానీ
1: హూమ్స్ ఎవర్ వీ మీట్ వీ గో ఆన్ క్వశ్చనింగ్ హూ ఆర్ యూ, వేర్ డు యూ కమ్ ఫ్రమ్, వాట్ ఆర్ యూ.
0: ప్రపంచమును ప్రశ్నించడానికి ప్రయత్నిస్తున్నారు కానీ తనను తాను ప్రశ్నించడానికి ప్రయత్నించడం.
1: వీ ఇన్వెస్టిగేట్ అండ్ క్వశ్చన్ ద నేచర్ వరల్డ్ బట్ వీ డోంట్ ఫైండ్.
0: కనుక మొట్టమొదట హూ ఆర్ యూ అనేటువంటి స్టాప్ చేసి హూ ఆర్ మై, హూ ఆర్ మై దీన్ని మొదలు పెట్టాలి.
1: వీ షుడ్ పుట్ ఎ టోటల్ ఫుల్ స్టాప్ టు దిస్ క్వశ్చన్ హూ ఆర్ యూ, బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ వీ షుడ్ పుట్ టు అవర్ సెల్ఫ్ హూ ఆర్ మై.
0: ఈ బుద్ధి నిన్ను నేను చూడటానికి అందించింది కానీ పరమను చూపడానికి కాదు.
1: ఇంటెలెక్ట్ ఈస్ గివెన్ టు నో థై సెల్ఫ్ నాట్ అవుట్ సైడ్.
0: కనుక ఈ ప్రపంచ విజయము ప్రాప్తించటం చేత, అభివృద్ధి కావడం చేత తన సత్వాన్ని తాను మర్చిపోతున్నాడు మానవుడు.
1: As the world has progressed and advanced, man has forgotten his
0: చిన్న పిల్లవాడి మొదలుకొని పెద్ద మనిషి వరకు కూడా ప్రపంచ విచారణ లోపలే ప్రవేశిస్తున్నాడు.
1: Right from tiny thoughts to elderly person, they go on inquiring.
0: తాను నివసించేటువంటి భూగర్భంలోనే కాకుండా కూడా ఆకాశంలో ప్రవేశిస్తున్నాడు.
1: Not only this world, earth, but
0: నక్షత్రమండలాన్ని ప్రవేశిస్తున్నాడు.
1: He wants to go to the planets.
0: సూర్యమండలాన్ని ప్రవేశిస్తున్నాడు.
1: He wants to travel the space.
0: కానీ అన్ని ప్రవేశిస్తున్నాడు కానీ తనలో తాను ప్రవేశించడం లేదు.
1: He gets into all spheres of the space, but he doesn't get into himself.
0: లక్షణమైన అంతరిక్షయానం ప్రయాణం చేస్తున్నాడు కానీ
1: హి ట్రావెల్స్ లాక్స్ ఆఫ్ మైల్స్ ఇన్ టు ద స్పేస్.
0: హాఫ్ ఇంచ్ హృదయాంతరాలానికి ప్రవేశించడం లేదు.
1: హి ఇస్ నాట్ ఏబుల్ టు గెట్ ఇన్ టు హిస్ ఓన్ హార్ట్.
0: కనుకనే మానవుని యొక్క వికారమంతా కూడాను వికృతి స్వరూపాన్ని ధరిస్తుండాలి.
1: దాట్ ఈస్ ద పర్వర్షన్ విచ్ లెడ్ టు ఆల్ దిస్
0: స్వార్థము, స్వార్థము స్వప్రయోజనము.
1: ఈస్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: కానీ తన స్వస్వరూపాన్ని దర్శించడానికి ప్రయత్నించడం లేదు.
1: హీస్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో హిస్ ఓన్ ట్రూ
0: సెల్ఫ్. ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: స్వస్వరూపాన్ని దర్శించడమే ఆధ్యాత్మిక ప్రథమ లక్ష్యం.
1: ద ఎయిమ్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్ ఈస్ టు నో వన్స్ ఓన్ ట్రూ ఐడెంటిటీ.
0: కేవలం ఆధ్యాత్మిక మార్గమే కాదు,
1: నాట్ ఓన్లీ స్పిరిచువల్,
0: లౌకికము, భౌతికము, ధార్మికము అన్నింటి ఎందుకు వ్యవహారికం నందు కూడాను తన తత్వాన్ని తాను మొట్టమొదట గుర్తించాలి.
1: వన్ హ్యాస్ టు నో వన్స్ ఓన్ నేచర్ in physical world, in the moral world, in the ethical sense, in every aspect of life.
0: ఇతరుల యొక్క దోషాన్ని చూడటానికి మాత్రమే నీవు పురికొల్పుతున్నావు కానీ నీ దోషాన్ని నీవు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: యూ వాంట్ టు నో ది మిస్టేక్స్ అండ్ ద ఫాల్ట్స్ ఇన్ అదర్స్ బట్ యూ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ యువర్ ఓన్.
0: నీ దోషము నీవు ఏనాడు వెతుకుదువో ఆనాడే నీవు బాగుపడతావు.
1: దట్ డే విన్ యూ రెక్టిఫై కరెక్ట్ యువర్ ఓన్ మిస్టేక్, దెన్ యూ విల్ ఇంప్రూవ్ అండ్ ప్రోగ్రెస్.
0: అట్టివాడే ఆదర్శ పురుషుడిగా రూపొందుతాడు.
1: హీ బికమ్స్ అన్ ఐడియల్ మ్యాన్.
0: అట్టివాడే మానవుడిగా రూపొందుతాడు.
1: హీ ఈజ్ అ ట్రూ హ్యూమన్.
0: మానవుడు అని పేరు పెట్టుకుని
1: ఈజ్ జస్ట్ హ్యూమన్ బై నేమ్.
0: మానవ బుద్ధులతో మనం ప్రవర్తిస్తుంటే
1: మంచి
0: జగత్తులో ఎవరు పిలుస్తారు మానవుడని?
1: హూ విల్ కాల్ యూ ఎ హ్యూమన్ బీయింగ్?
0: ఏదో ఎదురుగా మర్యాద కోసమని ఓ అండి నమస్కారం అండి అంటారు.
1: ఆల్ కర్టసీ మానర్స్ మే డిమాండ్ టు సే హలో హౌ.
0: కానీ వెనుకల అతన్ని అనేక రకములుగా విమర్శించారు.
1: బ్యాక్ దే విల్ స్పీక్ ఆల్ నేమ్స్.
0: కనుక మనం ఆ విధంగా పోకూడదు.
1: వీ షుడ్ నాట్ బి లైక్ దాట్.
0: మన కాన్షియన్స్ మనం తృప్తిగా నడుచుకోవాలి.
1: వీ షుడ్ యాక్ట్ సాటిస్ఫాక్టరీ.
0: మన పవిత్రతకు మనం పవిత్రంగా నడుచుకోవాలి.
1: వీ షుడ్ లీడ్ ఎ సీక్రెట్ లైఫ్.
0: మన దివ్యత్వానికి సరైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: వీ షుడ్ మేక్ అవర్ లైఫ్ డివైన్.
0: ప్రేమ స్వరూపులారు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కనుక ఈనాడు మనం ప్రపంచంలో జరిగేటువంటిదాన్ని మనం అన్వేషణ చేయకుండా
1: వీ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: తనంతాను అన్వేషణ చేయడానికి తగిన కృషి చేయాలి.
1: వన్ హ్యాస్ టు మేక్ ఎవరీ అటెంప్ట్ టు నో వన్స్ ఓన్ సెల్ఫ్.
0: ఎవరండి ఎవరండి మీరు, ఎవరండి మీరు అని ప్రశ్నించకంటే
1: ఇన్స్టెడ్ ఆఫ్ క్వశ్చనింగ్ హూ ఆర్ యూ, హూ ఆర్
0: నేను, ఎవరు నేను, ఎవరు నేను, ఎవరు, హూ ఆర్ మై, హూ ఆర్ మై దీన్ని మాత్రమే ప్రశ్నించాలి.
1: వీ షుడ్ పుట్ ఎ క్వశ్చన్ టు అవర్ సెల్ఫ్, హూ ఆర్ మై, హూ ఆర్ మై.
0: నిన్నటి దినము
1: yesterday
0: panchakosamulu yokka tattvam gurinchi meeru gurtincharu.
1: Bhagavan explained the nature of five sheets.
0: Ee panchakosamulu yandu deham aneetvantidi భౌతికమైనటువంటిది.
1: ద ఫైవ్ షీస్ ఎన్కంపాసింగ్ ద బాడీ ఆర్ ఫిజికల్.
0: ఇది కేవలం స్థూలమైనటువంటిది.
1: ఇట్ ఈస్ గ్రాస్ వన్.
0: ఈ దేహం ద్వారా అనేక రకమైనటువంటి యొక్క ఇక్కట్టు కలుగుతున్నాయి.
1: దిస్ బాడీ విల్ హ్యావ్ సో మెనీ ట్రబుల్.
0: దేహాభిమానం పెంచుకున్న కొలది
1: యాజ్ యూ డెవలప్ బాడీ
0: ఆత్మాభిమానం తరిగిపోతుంది.
1: ది అటాచ్మెంట్ టు ద సెల్ఫ్ డిటీరియరేట్.
0: ఆత్మ లేని దేహం ఏమాత్రము నివసించదు.
1: బాడీ కెనాట్ ఎగ్జిస్ట్ వితౌట్ ద స్పిరిట్.
0: కనుకనే
1: సో
0: మనము ఈ దేహం విషయంలో మనము అనేక రకమైన జాగ్రత్తలు వహించాలి.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ బాడీ యూ హావ్ గాట్ టు బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్.
0: ఈ దేహాభిమానం దినదినానికి తగ్గించుకుంటూ రావాలి.
1: యూ హావ్ కట్ షార్ట్ రిడ్యూస్ దిస్ బాడీ అటాచ్మెంట్.
0: ఇది పెంచుకున్న కొలది కూడా మన ఆశలు దురాశలు పెరిగిపోతున్నాయి.
1: ఇఫ్ యువర్ బాడీ అటాచ్మెంట్ మోర్ అండ్ మోర్ యూ విల్ బి మోర్ ఓవర్ అంబిషియస్.
0: అయితే సూక్ష్మదేహమైనటువంటి యొక్క ప్రాణము మనస్సు విజ్ఞానము.
1: ద సటిల్ ఫార్మ్ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్ ఈస్ దిస్ వైటల్ ఫోర్స్ ద మైండ్ అండ్
0: తేజస్సు అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ తేజస్సు బ్రిలియన్.
0: ఈ తేజస్సు అనేటువంటి ఏటో వచ్చింది పేరు.
1: దిస్ తేజస్సు బ్రిలియన్స్, హౌ డు గెట్ దిస్ నేమ్?
0: తేజోవంతమైనటువంటి యొక్క
1: దాట్ విచ్ ఇస్ బ్రిలియంట్
0: అంతర్భావముల చేత,
1: త్రూ ది ఇన్నర్ ఫీలింగ్,
0: అంతఃకరణముల చేత,
1: త్రూ ఇన్నర్ యాక్షన్
0: కలిసినది కనుకనే దీనికి తేజస్సుడు అని పేరు పెట్టారు.
1: యాజ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఇన్నర్ సెన్సెస్ ఇట్ ఇస్ కాల్డ్ ద బ్రిలియంట్.
0: ఇన్నర్ భావం అనగా దైవత్వం యొక్క దివ్యత్వాన్ని మనం గుర్తించాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ ది ఇన్నర్ ఫీలింగ్, ద డివినిటీ.
0: ప్రపంచక సంబంధమైనటువంటి విషయవాసనలు ఎన్ని ఆచరించినప్పటికి,
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఫిజికల్ మండే
0: అప్పటికప్పటికి మాత్రమే ఆనందాన్ని చేకూరుస్తుంది, కానీ
1: ఇట్ కన్ఫర్స్ హ్యాపీనెస్ విచ్ ఇస్
0: సత్యమైన నిత్యమైనటువంటి ఆనందానికి మనకు ఏమాత్రమూ అందించదు.
1: ఇట్ విల్ నెవర్ గ్రాంట్ యు ది ఎటర్నల్ పర్మనెంట్ బ్లెస్.
0: అయితే దానితో పాటు అంతర్భావాన్ని కూడా మనము అభివృద్ధి గావించుకోవాలి.
1: హావ్ టు డెవలప్ ది ఇన్నర్ ఫీలింగ్.
0: ఈ అంతర్భావమే లేకుండా
1: విదౌట్ ఇన్నర్ ఫీలింగ్,
0: బహిర్ముఖమైనటువంటిదంతా కేవలము పశ్చతీతి పశువు, బయట దృష్టి కలిగినటువంటి పశువే.
1: ఇట్ ఈస్ అనిమల్ దట్ హ్యాస్ గాట్ అవుట్ లుక్స్.
0: కనుక మనం పశువులు అయిపోతున్నాం.
1: వీ హావ్ బికమ్ అనిమల్.
0: బయట దృష్టినే మనం ఆకర్షిస్తున్నాము.
1: వీఆర్ డ్రాన్ బై
0: బయట చర్యల్నే మనం ఆశిస్తున్నాము.
1: వీఆర్ డ్రాన్ బై ది ఎక్స్టర్నల్.
0: ఇది కాదు నిజమైన మానవత్వము.
1: దిస్ ఇస్ నాట్ హ్యూమన్ క్వాలిటీ.
0: అది ఏ ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్.
1: దట్స్ ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: నీ అంతర్భావాన్ని నీవు కొంతవరకు నువ్వు పరిశుద్ధం గావించుకోవాలి.
1: మేక్ యువర్ ఇన్నర్ ఫీలింగ్స్ ప్యూర్.
0: నిర్మల నిశ్చల నిస్వార్థమైనటువంటి ఒక బుద్ధిని మనం ప్రేమించుకోవాలి.
1: డెవలప్ దట్ ఇంటెలెక్ట్ విచ్ ఇస్ ప్యూర్ అండ్ సెల్ఫ్లెస్.
0: అప్పుడే అందరినీ కూడా మనం ప్రేమించగలము.
1: దెన్ యూ విల్ బి ఏబుల్ టు లవ్ ఆల్.
0: అందరినీ మనం విశ్వసించగలము.
1: దెన్ యూ హావ్ ఫెయిత్ ఇన్ ఎవ్రీవన్.
0: కానీ ఈనాటి మానవుడు తనంతాను విశ్వసించడం లేదు.
1: మ్యాన్ టుడే హ్యాస్ నో ఫెయిత్ ఇన్ హిమ్సెల్ఫ్.
0: అందరినీ విశ్వసించినట్టుగా నటిస్తున్నాడు.
1: హి ప్రిటెండ్స్ యాజ్ ఇఫ్ హి బిలీవ్స్.
0: అది ఏ మొట్టమొదటి మానవుని యొక్క దోషము.
1: దట్ ఇస్ ద ఫస్ట్ మిస్టేక్ ఇన్ మ్యాన్ కైండ్.
0: మొట్టమొదట తనంతాను విశ్వసించాలి.
1: ఫస్ట్ హావ్ ఫెయిత్ ఇన్ యు.
0: అదే ఆత్మవిశ్వాసము.
1: దట్ ఇస్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: పునాది అనేటువంటి ఉండినప్పుడే,
1: when self confidence foundation is there,
0: ఆత్మవిశ్వాసం అనేటువంటి దానిపైన ఆత్మానందం అనేటువంటి మనం అనుభవించవచ్చు.
1: There lies the bliss of the spirit or the self.
0: Self confidence అనేటువంటి విశ్వాసము పునాది.
1: Self confidence is the
0: self satisfaction wall.
1: Self satisfaction is the wall.
0: Self sacrifice roof.
1: The self satisfaction is
0: self realization life.
1: Self realization is life.
0: కాబట్టి అన్నింటి ఎందుకు నువ్వు ఈ సెల్ఫ్ నేను అనేటువంటి తత్వాన్ని మొట్టమొదట గుర్తించాలి.
1: ఇన్ ఆల్ దీస్ ఫోర్ స్టెప్స్ సెల్ఫ్ ది ఐ నెట్.
0: ఆ నేను అనేటువంటిది దేహమునకు సంబంధించినటువంటి కాదు.
1: దిస్ ఐ ఇస్ నాట్ రిలేటెడ్ టు ద బాడీ.
0: ఇది కేవలం దైవమునకు మొట్టమొదట పేరు.
1: ఐ ఇస్ ద ఫస్ట్ నేమ్ ఆఫ్ గాడ్.
0: ఇది ఏ ప్రధానమైనటువంటి భగవంతుని యొక్క నామము.
1: ఇట్ ఇస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ నేమ్ ఆఫ్ గాడ్.
0: దీనిని పురస్కరించుకుని వేదము అహం బ్రహ్మాస్మి అని,
1: బేసింగ్ ఆన్ దిస్ వేద సేస్ అహం,
0: నేను అనేటువంటి బ్రహ్మనే.
1: ఐఎమ్ బ్రహ్మన్.
0: ఉనికి అనేటువంటి బ్రహ్మనే.
1: ఎగ్జిస్టెన్స్ ఇస్ బ్రహ్మ.
0: ఆత్మ అనేది బ్రహ్మనే.
1: ఆత్మ ఇస్ బ్రహ్మ.
0: బ్రహ్మ అనేటువంటిది బ్రహ్మనే.
1: బ్రహ్మ
0: అనగా ఏమి? బృహత్తత్వమైనటువంటిది బ్రహ్మం.
1: బ్రహ్మ ఇస్ వాస్ట్నెస్, ఎక్స్పాన్సివ్.
0: ఎక్కడ చూసినా వ్యాపించినటువంటిది.
1: దట్ విచ్ ఎక్స్పాండ్స్ ఆల్ ఓవర్.
0: ఇలాంటి తత్వాన్ని మొట్టమొదట మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వి హావ్ టు మేక్ ఎవరీ అటెంప్ టు నో దిస్ నేచర్ ఆఫ్ బ్రహ్మన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మన ప్రేమ అనేటువంటి రసాయనము ఒకవైపున అద్దమును పూసుకున్నప్పుడే,
1: వెన్ వన్స్ వి అప్లై ద కెమికల్ ఆఫ్ లవ్ ఆన్ ది రివర్ సైడ్ ఆఫ్ ది మిర్రర్,
0: అద్దము లోపల మన ప్రతిబింబాన్ని మనం సులభంగా దర్శించవచ్చు.
1: దట్ మిర్రర్ యు విల్ బి ఏబుల్ టు సీ యువర్ రిఫ్లెక్షన్.
0: కనుక ఈనాడు
1: టుడే
0: అద్దమనే బుద్ధిని మాత్రమే పెట్టుకున్నాం, కానీ
1: వీ హావ్ గాట్ దిస్ మిర్రర్.
0: ప్రేమ రసాయనం అనేటువంటి వెనుక పూయటం లేదు.
1: ఇట్ వీ హావ్ నాట్ స్మియర్డ్ అప్లైడ్ ద కెమికల్ ఆఫ్ లవ్.
0: కనుక వెనుక భాగమైనటువంటి ఒక వస్తువులు కనిపిస్తున్నాయి, కానీ నీకు నీవు కనిపించడం లేదు.
1: దేర్ ఫోర్ యాజ్ ఇట్ హాస్ నో కెమికల్ టు దిస్ మిర్రర్, వీ సీ ఔటర్ ఆబ్జెక్ట్స్, నాట్ యువర్ ఓన్.
0: కనుక ఇతరుల యొక్క దోషాన్ని నీవు చూస్తున్నావే, కానీ
1: యూ విల్ బి ఏబుల్ టు సీ ది మిస్టేక్.
0: నీ దోషాన్ని నీవు కనిపెట్టు.
1: Discover, find out your own mistake.
0: ఇతరుల యొక్క మంచిని చూసి ప్రయోజనం లేదు.
1: There is no use in finding good.
0: నీ మంచిని నీవు అభివృద్ధి గావించుకో.
1: Foster your goodness.
0: నీ పవిత్రతను నీవు అభివృద్ధి గావించుకో.
1: Develop your sacredness.
0: ఎవరిని మనం ద్వేషించకూడదు.
1: Don't hate anybody.
0: ఎందుకంటే సర్వత పాడిపాదం తర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిష్టతి.
1: All hands are his, all eyes are his, all feet are his, all ears are his.
0: ఈశ్వర సర్వభూతానాం.
1: God is present in all beings.
0: అన్ని భూతములు యందు ఉన్నటువంటిది దైవత్వమే.
1: It is divinity present in this organic
0: world. ఆ ఈశ్వరత్వాన్ని మనం తప్పులు పెట్టడానికి ప్రయత్నిస్తే మొట్టమొదట మన దోషాన్ని మనం గుర్తించాలి.
1: We have to know our own faults first.
0: ప్రేమ స్వరూపులారు,
1: embodiments of love.
0: ఈనాటి పరిస్థితి లోపల మనం గుర్తించవలసినటువంటిది విశాలమైనటువంటి ఒక తత్వం కావాలి.
1: In the present circumstances we have got to be broad minded first.
0: సంకుచితమైన భావములు,
1: we should not have narrow mindedness.
0: వ్యక్తిగతమైనటువంటి భావములు,
1: not individual feelings.
0: కొంతవరకు అణగదొక్కాలి.
1: We have to put them under check.
0: స్వార్థ సప్రయోజనములను పక్కన పెట్టాలి.
1: We have to brush aside selfishness and
0: విశాలమైనటువంటి ఒక భావంతో మనం దృష్టిని పెంచుకోవాలి.
1: We should have broad feelings.
0: ఒక ఇంచు కూడా లేదు కన్ను.
1: The size of the eye is not
0: ఇంత చిన్న కన్ను ఇంత విశాలమైనటువంటి నక్షత్రాన్ని చూస్తుంది.
1: Such a small eye would be able to see
0: ఎంతో దూరంగా ఉండేటువంటి వస్తువును కనిపెట్టుండాలి.
1: Is able to see distant objects.
0: కానీ నిజంగా మన ఎందున్నటువంటి యొక్క అంతర్దృష్టి అనేటువంటి దాన్ని కనిపెట్టుకున్నప్పుడు ఎంతైనా మనం కావించవచ్చు.
1: If you have inner vision, you can achieve a lot.
0: మనకు విశాలమైన దృష్టి కావాలి.
1: We should have broad mind is essential today.
0: కానీ చాలా మంది విదేశీయులంతా కూడా బ్రాడ్ హార్ట్ చేయమంటుంటారు.
1: Many foreigners say one should be broad hearted.
0: బ్రాడ్ హార్ట్ అయిపోతే హార్ట్ ఎన్లార్జ్ అయినట్టు అవుతుంది.
1: బ్రాడ్ హార్ట్ మీన్స్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ హార్ట్.
0: దీన్ని డాక్టర్స్ ఆపరేషన్ చేస్తారు కానీ భగవంతుడు దీనికి టచ్ చేయడు.
1: బ్రాడ్ హార్ట్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ హార్ట్ నీడ్స్ ఆపరేషన్ బై డాక్టర్.
0: విశాలమైనటువంటి హృదయం కావాలి.
1: బ్రాడ్ మైండెడ్నెస్ ఇస్ వెరీ నెసెసరీ.
0: ఆ విశాలమైన హృదయం నందు విశాలమైన భావములే ఆవిర్భవిస్తాయి.
1: ద బ్రాడ్ మైండెడ్నెస్ విల్ లీడ్ టు బ్రాడ్ ఫీలింగ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఈ ప్రపంచంలో విశాలమైనటువంటి ప్రపంచంలో జీవించారు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ బోర్న్ ఇన్ దిస్ వాస్ట్ యూనివర్స్.
0: ఈ విశాలమైనటువంటి ఒక సముద్రంలో మీరు జీవిస్తున్నారు.
1: యు ఆర్ లివింగ్ హియర్ ఇన్ దిస్ బ్రాడ్ వరల్డ్.
0: కనుక మీరు కూడా విశాలమైన భావంలోనే ఉండాలి.
1: యూ షుడ్ హ్యావ్ బ్రాడ్ ఫీలింగ్.
0: ఇంత విశాలమైన ప్రపంచంలో పుష్టించినటువంటి ఈ మానవులకి సంకుచితమైన భావములు ఏమాత్రము ఉండకూడదు.
1: యూ షుడ్ నాట్ హ్యావ్ నారో ఫీలింగ్స్, నారో మైండెడ్నెస్.
0: దోషములు పెంచటమే.
1: యూ గో ఆన్ సర్చింగ్ మిస్టేక్స్ ఇన్ అదర్స్.
0: చాలా తప్పు.
1: ఇట్స్ బిగ్ మిస్టేక్.
0: ఒకవేళ వారు ఎందుకు దోషములు ఉండవచ్చు,
1: మిస్టేక్స్,
0: కానీ నీవు చూడవలసింది దోషములు కాదు.
1: యూ డోంట్ నీడ్ టు సీ దట్.
0: వారు ఎందున్నటువంటి ఉత్తమమైన భావం నీవు. మీరందరూ విశ్వ కుటుంబీకులుగా తయారవుతారు.
1: యూ బికమ్ ది మెంబర్స్ ఆఫ్ ది ఫ్యామిలీ ఆఫ్ ది యూనివర్స్.
0: ఒక కుటుంబమే.
1: హోల్ యూనివర్స్
0: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
1: Brotherhood of man, fatherhood of God.
0: అప్పుడు అందరూ కూడా సోదరులుగా ఉంటుంటారు.
1: Then all will lead the life
0: of ఇలాంటి సోదరత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: We should develop.
0: అందరూ భగవంతుని యొక్క అంశం
1: లేమో
0: జీవలోకే జీవభూత సనాతన.
1: The entire universe is the living creatures are the sparks of the divine.
0: అయితే ఇంత సృష్టిని సృష్టించినప్పటికీ
1: having been created this creation,
0: దీనికి సూత్రధారి ఒకడు ఉండాలి.
1: There is one director.
0: ఆ సూత్రధారే దైవత్వము.
1: That very director.
0: ఆ దైవత్వం కంటికి కనిపించదు.
1: You don't see God.
0: చెవులకు వినిపించదు.
1: You can't hear.
0: మనసుకు అనిపించదు.
1: You cannot think.
0: కనుకు కురిపించదు.
1: And you cannot understand. But
0: దివ్యత్వం ఏంటంటే మానసికత్వానికి అర్థం చేస్తుంది.
1: The divinity can be comprehended, understood by the mind.
0: దీనికి అండర్స్టాండ్ చాలా అవసరము.
1: అండర్స్టాండింగ్ ఇస్ వెరీ నెసెసరీ.
0: అండర్స్టాండ్ చేసుకున్నప్పుడే అడ్జస్ట్మెంట్ ఈజీ అవుతుంది.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ అండర్స్టాండింగ్, దేర్ విల్ బి అడ్జస్ట్మెంట్ ఆటోమేటికలీ.
0: కనుక మీరు అందరినీ కూడా దైవం యొక్క ప్రతిబింబాలి అని మీరు అండర్స్టాండ్ చేసుకోండి.
1: అండర్స్టాండ్ క్లియర్లీ వెల్ దట్ యు ఆర్
0: ఎవరిపైన కూడా మనకు ద్వేషం కానీ అసూయ కానీ అహంకారం కానీ ఆవిర్భవించదు.
1: దెన్ దేర్ విల్ బి నో ప్లేస్ ఫర్ ఈగో ఆర్ జెలసీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
0: మొట్టమొదట మీరు అభివృద్ధి పరచుకోవాల్సింది ప్రేమతత్వం.
1: వాట్ యూ హ్యావ్ టు ఫస్ట్
0: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: అది ఏ నీ యొక్క జీవితము.
1: దట్స్ యువర్ లైఫ్.
0: ప్రేమకు మించినటువంటి దైవం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో గాడ్ బియాండ్ లవ్.
0: దైవం ఎక్కడున్నాడని ఎవరైనా ప్రశ్నిస్తే సర్వులు ఎందు ఉంటున్నాడు.
1: If anyone says where is God, say that he is
0: ఉన్నాడు. ప్రేమ రూపంలో ఉన్నాడు.
1: In what form? In the form of love.
0: కలుగుని ఆ ప్రేమ స్వరూపాన్ని మనం గుర్తింపజేయాలి.
1: వీ మస్ట్ మేక్ అదర్స్ టు నో దిస్ ప్రిన్సిపల్.
0: ప్రేమ రూపాన్ని మనం ప్రదర్శించడానికి ప్రయత్నించాలి.
1: వీ హావ్ టు మానిఫెస్ట్ దిస్ లవ్.
0: ఈ ప్రేమ రూపాన్ని ప్రకటించడానికి కూడా పూనుకోవాలి.
1: వీ హావ్ టు ఎక్స్ప్రెస్ దిస్ ఫార్మ్ ఆఫ్ లవ్.
0: ప్రేమ ప్రేమ ప్రేమ అని పేరుతో చెప్తే మాత్రమే చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ జస్ట్ అటర్ దిస్ వర్డ్ లవ్.
0: ఆచరణలో దాన్ని నిరూపించాలి.
1: వీ హావ్ టు ట్రాన్స్లేట్ ఇంటు యాక్షన్.
0: అప్పుడే మనకు తగినటువంటి యొక్క గౌరవము, మర్యాద, మానవత్వం అనేటువంటి కూడా మనకు ప్రాప్తిస్తుంది.
1: దెన్ యూ విల్ విన్ ఆల్ ది ఎస్టీమ్ అండ్ రెప్యుటేషన్ అండ్ డిజర్వ్ టు బి కాల్డ్ ఎ హ్యూమన్ బీయింగ్. స్టూడెంట్స్,
0: మీరు యువకుడు,
1: యువర్ యంగ్స్టర్.
0: మీ యువకులు ఎందు ఎంత శక్తియో ఇమిడి ఉంటున్నది.
1: యూ హావ్ గాట్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ.
0: ఈ భూమి ఎందు ఎంత శక్తి ఉన్నదో అంత శక్తి కూడా మీ ఎందు ఉంటున్నది.
1: ద కైండ్ ఆఫ్ పొటెన్షియాలిటీ ఎనర్జీ ప్రెసెంట్ ఇన్ దిస్ ప్లానెట్ ఆఫ్ ఎర్త్
0: ఈ అట్రాక్షన్ పవర్ కూడా మీ ఎందు ఉంటున్నది.
1: ద అట్రాక్షన్
0: ఆల్ శక్తి మీ ఎందు ఉంటున్నది.
1: విద్యుత్
0: శక్తి మీ ఎందు ఉంటున్నది.
1: ఎలక్ట్రిసిటీ ఇన్ యూ.
0: అన్ని శక్తులు మీ ఎందు ఉంటుంది కూడా. ఏమి శక్తిహీనులోనే మీరు బ్రతుకుతున్నారు. ఎంత బలహీనత.
1: యూ హ్యావ్ ఆల్ పొటెన్షియాలిటీ ఎబిలిటీస్ బట్ యూ బిహేవ్ లైక్.
0: దేశంలో ఎక్కడ కష్టం జరిగినా కానీ మీరు పరిగెత్తాలి, అక్కడ దాంతో పాల్గొనాలి.
1: వెన్ దేర్ ఆర్ ఎనీ డిఫికల్టీస్ ఎనీ ప్లేస్ ఇన్ దిస్ కంట్రీ,
0: వాట్ ఎవర్ నేనెవడో అనేటువంటి భేదభావం చావు చోటు ఇవ్వకూడదు.
1: యూ నెవర్ గివ్ స్కోప్ ఫర్ డిఫరెంట్.
0: తన పర అనేటువంటి భేదం తెగించి
1: నథింగ్ లైక్ ఐ మైన్ అండ్ డైన్.
0: అంతా నాదే.
1: Have the feeling that all belongs to me.
0: ఏకాత్మ భావంతో మీరు ప్రవేశించి
1: విత్ ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్
0: సమాజ సేవలో మీరు పాల్గొనాలి.
1: సర్వ్ ద సొసైటీ.
0: సమాజం అనేటువంటిది ప్రకృతికి ప్రధానమైనటువంటి అంగము.
1: అండ్ ది సొసైటీ ఇస్ ద మెయిన్ లింబ్ ఆఫ్
0: నేచర్. ఇది ఒక చెయ్యి.
1: దిస్ హ్యాండ్.
0: ఇది ఒక చెయ్యి.
1: దిస్ అనదర్.
0: ఇది నా ముక్కు.
1: దిస్ నోస్.
0: ఇది నా కన్నులు.
1: దిస్ ఐ.
0: ఇది నా కడుపు.
1: దిస్ స్టమక్.
0: ఇది నా కాళ్ళు.
1: ఫీట్.
0: ఇవన్నీ చేరి ఏమైపోయింది?
1: వాట్ విల్
0: దేహానికి అంగములుగా ఉంటున్నాయి.
1: దే ఆర్ ఆల్ ద లింబ్స్ ఆఫ్ ది సేమ్ బాడీ.
0: కానీ ఈ దేహం ఎవరికి అంగము?
1: His body is the limb of
0: society ki angamu.
1: Of the society.
0: Society ki edi angamu?
1: What is it?
0: Manavattam angamu.
1: This human being is
0: manavattam deniki angamu.
1: And this humanity is the limb of
0: prakriti ki angamu.
1: The nature.
0: Prakriti deniki angamu?
1: Nature is the limb.
0: Paramatma angamu.
1: God himself.
0: Kabatti prakriti paramatma angamu.
1: Therefore the nature is the limb of God.
0: కనుకనే ఇట్టి ప్రకృతిని మనం పరమాత్మ అంగంగా భావించి ప్రేమించి విశ్వసించి దాని సేవలో మనం పాల్గొనాలి.
1: We have to believe that nature is the limb of God. We have to love and serve.
0: అప్పుడే ప్రథమమైనటువంటి మానవ జీవితం అనేటువంటి సార్థకమవుతుంది.
1: Then only the human life is redeemed.
0: ఈ అంగములంతా కూడా దేహానికి సంబంధించింది.
1: These limbs belong to the body.
0: దేహము దేహమునికి సంబంధించింది కాదు.
1: And it's not in
0: సొసైటీకి సంబంధించినటువంటిది.
1: The body belongs.
0: ఈ దేహాన్ని సొసైటీలో ప్రవేశపెట్టాలి.
1: Make use of this body to serve society.
0: ఈ అన్ని రంగములతోనూ కూడా కూడి పని చేయాలి మనం.
1: We have to work with all the heart and soul.
0: ఏ వ్యక్తులకు ఏది సహాయమో ఏది ఉపకారమో ఏది మంచిదో దీన్ని గుర్తించి వర్తించాలి.
1: We have to know, recognize the help that is required.
0: అదే నిజమైనటువంటి సమాజ సేవ.
1: That is the true service.
0: ఈనాడు అనేక మంది సమాజ సేవాని
1: many say social service.
0: గ్రామంలో ప్రవేశించి
1: they go to villages.
0: ఊర్చటము
1: they go and sweep.
0: ఏదో పరిశుద్ధము గావించుకోవటము ఏదో దేవాలయం కింద పెయింట్ వేయటము
1: వైట్ వాష్ ది టెంపుల్
0: ఇంతటితోనే మనం తృప్తి పడుతున్నాము.
1: We are satisfied at this stage.
0: అది సేవనే కాదు.
1: It is no service at all.
0: అది మన కర్తవ్యము.
1: It is our duty.
0: మనం చేయవలసినటువంటి ఒక పని.
1: We are supposed to do.
0: కానీ నిజమైన సేవ అంటే ఏమిటి?
1: What is true service?
0: ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల యొక్క అశాంతులు కారణం ఏమిటి?
1: What is the reason for restlessness in that village?
0: ఆ ప్రజల యొక్క అనానుకూలములు ఏమిటి?
1: What are the inconvenience they have?
0: వారికి ఏది అవసరము?
1: What is they need?
0: ఆ అవసరమైనటువంటి దాంతో మనం శక్తి కొలది పాల్గొని దాని అవసరాన్ని తీర్చాలి.
1: We have to provide what all they need, their requirements.
0: అయ్యో ఈ రాబోయేదంతా కూడాను కేవలం వేసవి కాలము.
1: Coming season is summer.
0: ప్రతి పల్లెలో కూడాను తాగడానికి నీరు ఉండదు.
1: Every village has no water supply.
0: జలము ప్రధానమైనటువంటి ప్రాణము.
1: Water is life.
0: అలాంటి పరిస్థితిలో మనం పోయి సాధ్యమైనంత వరకు ఒక బోర్ వేలు వేసు లేక ఇంకే నది నుంచి నీరు తీసుకోవచ్చు ఆ ప్రజలకు అందించడానికి ప్రయత్నించాలి.
1: సప్లై డ్రింకింగ్ వాటర్ బై డిగింగ్ ద బోర్ వెల్స్ ఎట్ డిఫరెంట్ సెంటర్స్.
0: ఆ విధంగా ప్రజలకు ఉపయోగమైనటువంటిది అవసరమైనటువంటి ఒక కార్యంలో ప్రవేశించినప్పుడే నిజమైన సేవగా భావించవచ్చు.
1: వెన్ యూ సర్వ్ అండ్ సాటిస్ఫై దేర్ నీడ్స్ యూ కెన్ కాల్ ఇట్ సర్వీస్ ఇన్ ద ట్రూ సెన్స్.
0: ఇప్పుడు నువ్వు సేవగా నీవు భావించకూడదు.
1: డోంట్ కన్సిడర్
0: ఎవరికో నేను సేవ చేస్తున్నాను అనుకుంటే నీకు అహంకారం పెరగవచ్చును.
1: ఇఫ్ యూ థింక్ యూఆర్ సర్వింగ్ అదర్స్ యూ మే బి ఈగోయిస్టిక్.
0: కాదు కాదు నా వారికి నేను చేస్తున్నాను.
1: ఐఎమ్ సర్వింగ్ మై పీపుల్.
0: నేను అందరూ కూడా ఒక మానవ స్వరూపాలి.
1: వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్.
0: కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ.
1: Caste of humanity.
0: మాదంతా ఒకే కులమే.
1: We all belong to one.
0: మాదంతా ఒకే మతమే.
1: We belong to one.
0: మాదంతా ఒకే భాషనే.
1: One language.
0: అనేటువంటి భావంతో దాంతో ప్రవేశించాలి.
1: With these feelings we should step to action.
0: అప్పుడే నిజమైన సేవగా రూపొందుతుంది.
1: That becomes true service.
0: ఈ విధంగా ప్రజా సేవల లోపల మనం పాల్గొని మనం చదివిన చదువులు కాని నేర్చిన విద్యలు కాని ఈ సమాజంలో ప్రవేశపెట్టి సార్థకంగా గావించుకోవాలి.
1: ఆల్ ది ఎడ్యుకేషన్ ఆల్ ది లెర్నింగ్ మస్ట్ బి యూస్డ్ ఇన్ దిస్ డైరెక్షన్ ఆఫ్ రెండరింగ్ సర్వీస్ టు ద కమ్యూనిటీ.
0: చదివే చదువులంతా కూడా కేవలం విదేశాలకు పోయి ధర్మం ఆర్జించడం కోసం కాదు.
1: Your education is not to go abroad.
0: అదే మన భారతీయుల్లో ఉన్నటువంటి పెద్ద బలహీనత.
1: ఇట్ ఇస్ ది బిగ్గెస్ట్ వీక్నెస్ అమంగ్ ఇండియన్.
0: ఒక ఇంజనీర్ ఒక డాక్టర్ గా పాస్ అయినాడంటే పోయి మొట్టమొదట పాస్పోర్ట్ కు ప్రయత్నం చేస్తాడు.
1: వన్ బికమ్స్ ఇంజనీర్ ఆర్ డాక్టర్ హీ అప్లైస్ ఫర్ పాస్పోర్ట్.
0: నీ దేశంలో నీ గ్రామంలో ఉన్నటువంటి వారి రోగులు నువ్వు చూడు.
1: కన్సిడర్ థింక్ ఆఫ్ యువర్ ఓన్ పీపుల్ ఇన్ యువర్ ఓన్ విలేజ్ ఇన్ యువర్
0: నీ గ్రామాన్ని నీవు సంరక్షించుకోలేనటువంటి వాడు విదేశాలకు వెళ్ళి ఏం సంరక్షించుకుంటావు?
1: వెన్ యూ కెనాట్ వర్క్ ఫర్ యువర్ ఓన్ విలేజ్ వాట్ ఈస్ దట్ యువర్ గోయింగ్?
0: కేవలం ధనం కోసం పోతున్నారే కానీ గుణం కోసం కాదు.
1: యూఆర్ జస్ట్ గోయింగ్ ఫర్ మనీ నాట్ ఫర్ వర్క్.
0: మన గుణాన్ని మనం పోషించుకోవాలి.
1: యూ హావ్ టు డెవలప్ అవర్ వర్క్.
0: రాముడు కూడా చెప్పాడు, జనని జన్మభూమస్య స్వర్గాధిపతి కరియసి.
1: రామా
0: నా తల్లి నాకు జన్మమిచ్చినటువంటి భూమి నాకు ప్రధానమైనటువంటి స్వర్గం కంటే గొప్పది అన్నాడు.
1: రామా సెడ్ దిస్ మదర్ ల్యాండ్ ఇస్ మచ్ మోర్ దాన్ ది వెరీ హెవెన్ పారడైజ్.
0: రామా రామా రామా రామా అని రామనామాన్ని స్మరిస్తున్నారు.
1: వి గో ఆన్ చాంటింగ్ రామాస్ నేమ్.
0: కానీ రాముడు చేసినటువంటి కార్యాలు ఏమి చేస్తున్నారు మీరు?
1: బట్ వాట్ ఈస్ రామాస్ యాక్టివిటీ విచ్ యూ హావ్ టేకెన్ ఎన్ రైడియల్ పాత్.
0: అతనికి కేవలం రాజ్యాన్ని కూడా త్యజించి
1: సాక్రిఫైస్ కింగ్
0: తండ్రి ఆజ్ఞను అనుసరించి
1: ఫాలోడ్ ఫాదర్స్ కమాండ్
0: 14 సంవత్సరం అరణ్యవాసం చేశాడు.
1: అండ్ హీ స్పెంట్ ఆల్ ద టైమ్ ఇన్ ద ఫారెస్ట్.
0: అది ఏ మన ముఖ్యము.
1: దట్స్ ఇంపార్టెంట్.
0: మన దేహము,
1: అవర్ బాడీ,
0: మన బుద్ధి,
1: అవర్ ఇంటెలెక్ట్,
0: మన మనసు,
1: మైండ్,
0: మన చిత్తము, మన అంతఃకరణ, అన్ని కూడా తల్లిదండ్రుల యొక్క ప్రసాదములే.
1: దే ఆర్ ఆల్ గిఫ్ట్స్ ఆఫ్ అవర్ పేరెంట్స్.
0: నీ హెడ్ నీ దుడ్డు నీ యొక్క బ్లడ్ నీ యొక్క ఫుడ్ అంతా కూడా తల్లిదండ్రుల గిఫ్ట్.
1: ఆల్ యువర్ హెడ్ ది బ్లడ్ అండ్ దుడ్డు ఎవ్రీథింగ్ గాడ్స్ పేరెంట్స్ గిఫ్ట్.
0: కనుక మొట్టమొదట మీరు చదివినందుకు తల్లిదండ్రులకు తగినటువంటి గ్రాట్యుడ్ అందించాలి.
1: అండ్ యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ గ్రాట్యుడ్ టు యువర్ పేరెంట్స్.
0: అది నిజమైనటువంటి దైవ సేవ.
1: దట్ ఈస్ సర్వీస్ టు గాడ్.
0: అప్పుడే నీ యొక్క హృదయం కూడా చల్లబడుతుంది.
1: దెన్ యూ హ్యావ్ ఆల్ ద కంఫర్ట్,
0: శాంతిని చేకూరుస్తుంది.
1: యూ విల్ బి పీస్ఫుల్,
0: శాంతి శాంతి శాంతి. ఎక్కడ చెప్తుంది శాంతి?
1: హూ ఇస్ ఏ పీస్ పీస్ వెర్
0: హస్తమున అనుబాణము ఉంచుక
1: హోల్డింగ్ ఆటమ్ బాంబ్
0: అరుస్తుంటారు శాంతి శాంతని.
1: వి గో ఆన్ షౌటింగ్ పీస్ పీస్.
0: చంద్రు చేయడం కలిగి కూడా చెందచాలరు శాంతి సుఖములు.
1: దో వి రీచ్ మూన్ వి ఆర్ నాట్ పీస్ఫుల్.
0: చేతిలో బాంబు పెట్టుకుని శాంతి శాంతి అంటే ఎక్కడి నుంచి వస్తుంది శాంతి?
1: హోల్డింగ్ ఆటమ్ బాంబ్ ఆన్ హ్యాండ్ యూ సింప్లీ సేస్ పీస్ పీస్.
0: హృదయంలో శాంతి నుంచుకో,
1: హావ్
0: చేతిలో బాంబును పారవి.
1: అండ్ గివ్ అ త్రో అవే ఆల్ ద బాంబ్.
0: అప్పుడే నీకు శాంతి ప్రతిబింబిస్తుంది.
1: దెన్ ద పీస్ వుడ్ మ్యాన్
0: శాంతి అనేటువంటి రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: పీస్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: ప్రతి ఒక్కటి కూడా మన నుంచి ఆవిర్భవించేటువంటి ప్రతిబింబాలే.
1: ఎవ్రీథింగ్ కమ్స్ అవుట్ ఫ్రమ్ విద్ ఇన్. ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు ఎంతో గుణవంతులు,
1: యూఆర్ వర్చువల్,
0: ఎంతో విద్యావంతులు, ఎంతో తెలివితేటలు కలవారు,
1: హైలీ ఇంటెలిజెంట్,
0: కానీ
1: బట్
0: ఇందులో స్వార్థమైనటువంటి ప్రవేశించడం చేత అంతా కూడా భస్మం అయిపోతుంది.
1: బికాస్ ఆఫ్ ది సెల్ఫిష్నెస్ ఎవ్రీథింగ్ ఇస్ బర్న్ డౌన్.
0: కడవల పాల లోపల కూడా అణు మాత్రం విషం కలిపితే ఆ కడవల పాలు కూడా అవి అపవిత్రమైపోతుంది.
1: దేర్ మే బి పార్ట్ ఫుల్ ఆఫ్ మిల్క్, ఇఫ్ యు జస్ట్ యాడ్ వన్ డ్రాప్ ఆఫ్ పాయిజన్ ఎవ్రీథింగ్ వుడ్ గెట్ స్పాయిల్డ్. పాయిజన్
0: కనుకనే మనం ఒక క్రోధము ద్వేషము అనేటువంటి లోపల ఉంచుకోకుండా
1: డు నాట్ ఎంటర్టైన్ ది యాంగర్.
0: ప్రేమ చేత మనం సమాజ సేవలో పాల్గొనాలి.
1: విత్ లవ్ పార్టిసిపేట్.
0: ఏ చిన్న పని చేసినప్పటికీ అదే గొప్పగా భావించవచ్చు.
1: యూ మే అండర్టేక్ టైనీ టాస్క్ బట్ ఇట్ బికమ్స్ మైటీ.
0: నేను గొప్ప సేవ చేయలేకపోతే అని నిరాశ గురి కావద్దు.
1: నెవర్ బి డిసప్పాయింటెడ్ దట్ యు విల్ నాట్ బి ఏబుల్ టు డూ. పల్లె
0: పల్లెకు మీరు ప్రవేశించండి.
1: విజిట్ ఎవ్రీ విలేజ్.
0: ఆ పల్లెలో ఏది అనుకూల అననుకూలంగా ఉందో, ఏది ప్రజలకు నిక్కట్టుగా ఉందో దాన్ని గుర్తించి వర్తించండి.
1: అండర్స్టాండ్, ఐడెంటిఫై దేర్ నీడ్స్ అండ్ రిక్వైర్మెంట్.
0: ఒకవేళ మీ దగ్గర ధనం లేకపోతే,
1: if we don't have money,
0: వారికి సేవ చేయడానికి తగినటువంటి శక్తి లేకపోతే,
1: if we don't have capacity,
0: అందరూ మీరే కూడండి,
1: join together,
0: ఒకరికొకరు విద్యార్థులందరూ ఏకం కాండి,
1: let all students stand,
0: ఐకమత్యం చేత సాధించలేనటువంటి పనులు ఒక్కటి జగత్తులో
1: nothing you cannot.
0: ఈనాడు భారతదేశంలో ఎక్కడ చూసినా కష్టములు, దుఃఖములు, విచారములు, భయములు.
1: Today in Bharat you find anxieties, troubles and fear.
0: కారణం ఏమిటి?
1: Why?
0: మనం స్వాతంత్రాన్ని సాధించాము.
1: We have achieved independence.
0: ఐకమత్యాన్ని మాత్రం భిన్నం చేసుకుంటాం.
1: బట్ వీ హావ్ లాస్ట్ యూనిటీ.
0: ఐకమత్యం లేకపోవడం చేతనే ఇన్ని దుఃఖములకు మూల కారణమైపోయింది.
1: యాజ్ దేర్ ఇస్ నో యూనిటీ వీఆర్ ఫేసింగ్.
0: ఇంట్లో నలుగురు బ్రదర్స్ ఉంటే వాళ్ళలో వాళ్ళకు జగడాలు.
1: అమంగ్ ఫోర్ బ్రదర్స్ ఇన్ ఎ ఫ్యామిలీ దే హావ్ ఇన్ ఫైటింగ్.
0: మొట్టమొదట ఐకమత్యాన్ని మనం సాధించండి.
1: ఫస్ట్ రోడ్ లెట్స్
0: రిచ్. ఐకమత్యమే జీవిత లక్ష్యము.
1: యూనిటీ ద గోల్ ఆఫ్ లైఫ్.
0: కార్యాచరణే దీనికి మూల కారణము.
1: యాక్షన్ ఇస్ ద మెయిన్
0: కాజ్. ఈ ఐకమత్యాన్ని మనం కార్యరూపంలో ధరించాలి.
1: లెట్ దిస్ యూనిటీ బి ట్రాన్స్లేట్ టు యాక్టివిటీ.
0: అప్పుడే మన చదివిన చదువుకు సార్థకం అవుతుంది.
1: దెన్ ఓన్లీ ది అంబిషన్ ద పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్
0: పాస్ చేశాం. ఎంబీఏ పాస్ చేశాం.
1: ఐ పాస్ ఎంబీఏ.
0: ఎంఎఫ్ఎం పాస్ చేశాం. ఎంటెక్ పాస్ చేశాం. గొప్ప ఇంజనీరింగ్ పాస్ చేశాం. వెళుతున్నాం బయటికి.
1: ఐ పాస్ ఇంజనీరింగ్ మెడిసిన్ ఎంబీఏ బట్ ఐ గో అబ్రాడ్.
0: నీవు ఎత్తవలసినటువంటి బిచ్చం నీ దేశంలో నీవెత్తు.
1: అండ్ ఇన్ఫాక్ట్ ఫైండ్ అవుట్ హియర్
0: పరదేశం బిచ్చగాడు కాకూడదు నీవు.
1: డోంట్ బి ఎ బెగర్ అవుట్ సైడ్.
0: నీ విదేశాలకు బెగ్గరిగా అవటం చేతనే నీవు స్వదేశంలో కూడా హీనమైపోతున్నావు.
1: బికాస్ యూఆర్ బెగర్ ఇన్ ఫారిన్ కంట్రీస్ యూఆర్ బికమ్ బెగర్ ఇన్ దిస్ కంట్రీ.
0: నీ దేశంలో నీవు బెగ్ చేసి ఆ దేశం యొక్క క్షేమాన్ని గుర్తించు.
1: బెటర్ యూ బెగ్ ఇన్ దిస్ కంట్రీ అండ్ థింక్ ఆఫ్ ప్రాస్పెరిటీ ఆఫ్ దిస్ కంట్రీ.
0: తల్లి ఎంత కురేపి అయినప్పటికీ,
1: మదర్ మేబీ
0: ఆమెనే తల్లి తల్లి అని పిలుస్తాను కానీ,
1: మదర్ మేబీ అగ్లీ
0: ఇంకో ఆమె అందంగా చందంగా ఆనందంగా శక్తి సేవతులతో కూడిందండి ఆమెను మనం తల్లి అని పిలుస్తామా?
1: ఫర్ ద సింపుల్ రీజన్ ద అదర్ వుమన్ ఇస్ సో బ్యూటిఫుల్ యూ డోంట్ కాల్ హర్
0: మదర్.
1: నో నో,
0: కానే కాదు,
1: ఇంపాసిబుల్.
0: కురేపి అయినా నీ తల్లి నీకు తల్లి.
1: మదర్ మేబీ అగ్లీ బట్
0: ఆమె ప్రేమనిచ్చి పెంచి పెద్ద చేసింది.
1: ఇన్ఫాక్ట్ షీ హాస్ గివెన్ బర్త్ టు యూ అండ్ ఫాస్టర్ హాస్ టేకెన్ కేర్ ఆఫ్ యూ.
0: మొట్టమొదటి నీ దేశం నీకు బీదది అనుకుంటున్నావు.
1: యు కెన్ సే యువర్ కంట్రీ పూర్.
0: ఇదే మన పిల్లల్లో ఉండేటువంటి ఒక చిన్న బలహీనత.
1: దిస్ ఇస్ వీక్నెస్.
0: భారతదేశం బీదది కానే కాదు.
1: భారత్ ఈజ్ నెవర్ పూర్.
0: ఎన్నో భారతే తన్న భారత అని వేదమునందు కూడా బోధించింది.
1: వేద సేస్ దట్ విచ్ ఇస్ నాట్ ప్రెసెంట్ ఇన్
0: భారతదేశంలో లేనటువంటివి ఏ దేశంలో కూడా మనకు కానరావు.
1: దట్ విచ్ ఇస్ మిస్సింగ్ హియర్ ఇస్ నాట్ ఫౌండ్ ఎనీవేర్.
0: సర్వ శక్తిలో భారతదేశమునందే ఉంటుంది.
1: ఆల్ ద బిలిటీస్ ఆర్ హియర్.
0: త్యాగ భూమి,
1: దిస్ ల్యాండ్,
0: యోగ భూమి, ఇది కర్మ భూమి,
1: అఫెక్షన్.
0: ఇలాంటి భూమిని ఈనాడు మనము భోగ భూమిగా మార్చడానికి ప్రయత్నించాము.
1: అండ్ వి మేడ్ దిస్ ల్యాండ్ ఆఫ్ సాక్రిఫైస్, ఎ ల్యాండ్ ఆఫ్ పెనెన్స్, ఇంటు ఎ ల్యాండ్ ఆఫ్ ల్యాండ్.
0: మనకి భోగమే వద్దు,
1: నాట్ ద ప్లెజర్.
0: ఈ భోగమే మనకు రోగాలను అందిస్తుంది.
1: ఇట్ ఇస్ భోగ ప్లెజర్ దట్ గివ్స్ యు రోగ.
0: త్యాగం చోటనే మనం సర్వం కూడా ఆత్మతం చేయాలి.
1: త్రూ సాక్రిఫైస్ అండ్ త్యాగం
0: నడుమొంచి పని చేయాలి. నడుమొంచి పని చేయాలి.
1: బెండ్ యువర్ బాడీ,
0: చేతికి తగిన పని పెట్టాలి.
1: గివ్ వర్క్ టు ద బాడీ,
0: చేతి నిండుకు పని.
1: have worked sufficiently.
0: మనసు నిండుకు మంచి భావములు పెట్టుకున్నప్పుడు
1: when you have good thoughts in the mind,
0: ఇంతకంటే గొప్ప మనిషి మరెక్కడ ఉన్నారు?
1: You will be the noblest and greatest.
0: ఇతనే నిజమైన మనిషి.
1: He is a true human being.
0: కాబట్టి మనం నిజమైన మనిషి కోసం భగవంతుడు వెతుకుతున్నాడు.
1: God is in search of a true human.
0: కేవలము భగవంతుని కోసం మనుషులు వెతకడం లేదు.
1: Man is not in search of
0: భగవంతుడు ఎక్కడ చూసినా ఉన్నాడు.
1: God is everywhere.
0: కనుకనే భగవంతుని వెతకవలసిన అవసరమే లేదు.
1: దేర్ ఇస్ నో నీడ్ టు
0: దైవాన్వేషణ కోసం మీరు ప్రయత్నం చేయకండి.
1: నెవర్ మేక్ ఎన్ అటెంప్ట్ టు సర్చ్ ఫర్ గాడ్.
0: మంచి మనిషి కోసం సర్చింగ్ చేయండి.
1: యు బీ ఏ గుడ్ మ్యాన్, బీ ఇన్ సర్చ్ ఆఫ్ సచ్ గుడ్ మ్యాన్.
0: మనం మంచి మనుషులు కావాలి కానీ
1: వీ షుడ్ బి గుడ్ మ్యాన్.
0: గొప్ప మనుషులు మనం కానక్కర్లేదు.
1: నాట్ ఏ గ్రేట్ మ్యాన్.
0: గొప్ప మనుషుల వల్ల లోకానికి ఏం జరుగుతుందా ఇప్పుడు?
1: గ్రేట్ మ్యాన్, వాట్ ఈస్ ఇట్ దే ఆర్ డూయింగ్.
0: విద్యార్థులారా, మీరు వేరుగా భావించకండి.
1: స్టూడెంట్స్ డోంట్ కన్సిడర్ ద
0: వర్ల్డ్. ఉన్న సత్యాన్ని చక్కగా అర్థం చేసుకోండి.
1: అండర్స్టాండ్ ద లైఫ్.
0: ఈనాడు దేశంలో గొప్ప కష్టములు, నష్టములు, దుఃఖములకు మూల కారణం ఎవరు?
1: Who is responsible for all the suffering, the trouble in this country?
0: Vidyavantule deeniki moola kaaranam.
1: Educated people are responsible for all the suffering.
0: Endukante ee deshaniki sarainatundi upakaram cheyakunda aa vidyanu tabayandu unchukoni swartham kosam upayoga pedutunnaru.
1: Because all the education, all the learning they received in this country, they make use of for selfish
0: interests. Mana bharat deshamlo enta mandi goppa medhavulu unnaru?
1: In fact, there are many intellectuals in
0: this country. Enta mandi medhavulu undi kudunu deshamunu enduku ee paristhitilo techaru?
1: Though there are many intellectuals in this country, why we are like this today?
0: Vaaru sarainatundi deeniki దేశానికి తగిన ఉపకారం బుద్ధి వారిలో లేకపోవడం.
1: దే ఆర్ నాట్ సర్వింగ్ దిస్ కంట్రీ ఇన్ ది ట్రూ సెన్స్.
0: వారు పవిత్రమైన భావంతో తీసుకుంటే దేశం ఎంతైనా బాగుపడుతుంది.
1: ఇఫ్ హావ్ సీక్రెట్ ఫీలింగ్స్ ద కంట్రీ విల్ ప్రోగ్రెస్.
0: కనుక విద్యార్థులు అనేటువంటి వారు, విద్యావంతులు అనే వారి వల్ల దేశంలో చాలా అపకారం జరుగుతుందని.
1: అండ్ కంట్రీ ఇస్ పుట్ టు సఫరింగ్ అండ్ హార్మ్ బికాస్ ఆఫ్ స్టూడెంట్స్.
0: మీరందరూ ఏకమై ప్రజాక్షేమం దృష్టి ఎందుకున్నప్పుడు ఎంతైనా బాగుపడుతుంది.
1: ఇఫ్ యు ఆల్ స్టాండ్ యునైటెడ్ keep the progress of the society.
0: వాళ్ళ తెలివితేటలు, వాళ్ళ మేధాశక్తి అంతా విదేశంలో ఉపయోగపెడుతున్నారు.
1: యూ మేక్ యూజ్ యువర్ ఇంటలెక్ట్ అండ్ ఇంటెలిజెన్స్ ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ ది ఫారెన్ ల్యాండ్.
0: మన దేశం లోపల 10,000 రూపాయలు జీతం తీసుకుని
1: you receive 10,000 rupees salary,
0: 10 rupayala pani kuda cheyatam ledhu.
1: You are not working that much enough for 10 rupees.
0: Ee deshaniki enta nashtam chesaru?
1: And is it not worth to the country?
0: Neevu pani chestunnavu,
1: you do.
0: Ee nelakanta cheri 10 rupayalu 10,000 rupayalu pani chestunnava?
1: Are you working in accordance to the salary?
0: 10 vera kaadu 10 rupayala pani kuda cheyatam
1: ledhu. Not even worth of 10 rupees of work you do.
0: Kaani videshaniki ina pote
1: enduku abroad?
0: అక్కడ కావలసినంత పని చేస్తుంటారు. ఇంకా టైం దిక్తి ఎక్స్ట్రా వర్క్ కూడా చేస్తుంటారు. నైట్ వర్క్ కూడా చేస్తుంటారు. ఇంత శ్రద్ధ విదేశాల్లో ఉండేటప్పుడు స్వదేశం పైన ఎందుకు
1: ఉండకూడదు?
0: కనుకనే మనం స్వదేశం పైన మన ప్రేమతత్వాన్ని, మన దివ్యతత్వాన్ని, విశాల భావాన్ని మనం ప్రకటించాలి.
1: యు షుడ్ హావ్ దట్ బ్రాడ్ మైండ్ అండ్ సిన్సెరిటీ కమిట్మెంట్ టు వర్క్ హియర్ ఇన్ దిస్ కంట్రీ.
0: నిజమైనటువంటి యొక్క భక్తి.
1: దిస్ ఇస్ ట్రూ డివోషన్.
0: భక్తి భక్తి అంటే పటం పెట్టి పూజ చేయటం కాదు.
1: వర్షిప్ డస్ నాట్ మీన్ ఆఫరింగ్ ఫ్లవర్స్ టు ద పిక్చర్.
0: అవన్నీ కేవలం సత్కర్మలుగా భావించవచ్చు.
1: దే ఆర్ ఓన్లీ గుడ్ యాక్షన్స్.
0: కానీ సద్భావాన్ని పెంచుకోవాలి.
1: డెవలప్ గుడ్ ఫీలింగ్.
0: సద్భావమే లేకున్నప్పుడు సత్కర్మ చేసి ప్రయోజనమే.
1: వితౌట్ గుడ్ ఫీలింగ్స్ దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ గుడ్ యాక్షన్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ శివరాత్రి యొక్క సర్వతరం సంపత్తు,
1: దట్ ఇస్ సెన్స్ ఆఫ్ శివరాత్రి మెసేజ్.
0: ఈ శివరాత్రి యొక్క పవిత్రమైనటువంటి యొక్క యశస్సు,
1: ది సాంక్టిటీ ఆఫ్ శివరాత్రి.
0: శివ మంగళం,
1: శివ ఆస్పిషియస్నెస్
0: అనగా పవిత్రమైనటువంటి యొక్క భావంతో మన జీవితాన్ని గడపాలి.
1: లెట్ అస్ లీడ్ అవర్ లైఫ్ ఫుల్ ఆఫ్ సీక్రెట్ ఐడియా.
0: రాత్రి అంతా భజన చేశారు.
1: యూ డిడ్ భజన్.
0: చాలా ఆనందంగా ఉంటుంది అది.
1: కేవలం
0: శ్రవణానందమే కానీ హృదయానందం కాదు.
1: యూ బి సో హ్యాపీ టు లిసన్ బట్ నాట్ విత్ యువర్ హార్ట్.
0: శ్రవణానందంతో పాటు హృదయానందం కూడా చేరాలి.
1: అలాంగ్ విత్ ద జాయ్ ఆఫ్ లిసనింగ్ యువర్ హార్ట్ ఆల్సో
0: నెగటివ్ పాజిటివ్ గా ఉండినట్టు ఉంటుంది.
1: Like negative and
0: బయట మాత్రం మనము పాజిటివ్ పనులంతా చేస్తూ,
1: లెట్ అస్ డూ పాజిటివ్ యాక్షన్.
0: లోపల నెగిటివ్ థాట్స్ ఉంచుకున్నప్పుడు ఏం ప్రయోజనం?
1: ఇఫ్ యూ హావ్ నెగిటివ్ థాట్స్ విదిన్, వాట్ ఫార్, వాట్ ఇస్ ది యూజ్?
0: ఆ నెగిటివ్ థాట్స్ ముందు ప్రక్కకు నెట్టివే,
1: బ్రష్ అసైడ్ ద నెగిటివ్ థాట్స్,
0: పాజిటివ్ థాట్స్ పెట్టుకో.
1: డెవలప్ పాజిటివ్ థాట్స్.
0: అప్పుడే ప్రపంచము బాగుపడుతుంది.
1: దెన్ ద వరల్డ్ విల్ ఇంప్రూవ్.
0: సమాజము బాగుపడుతుంది.
1: సొసైటీ విల్ ప్రోగ్రెస్.
0: మీ గృహము బాగుపడుతుంది.
1: యువర్ ఫ్యామిలీ,
0: మీ గ్రామము బాగుపడుతుంది.
1: అండ్ ఆల్సో యూ,
0: నీవు బాగుపడతావు.
1: ఎవ్రీ విలేజ్ అండ్ యూ ఆల్సో విల్ ఇంప్రూవ్ ఫర్ దట్ మ్యాటర్.
0: కనుక వ్యక్తి నుంచి సమాజం వరకు, సమాజం నుంచి దేశం వరకు కూడా మనం వ్యాప్తి వ్యాపించాలి. ఈ సమాజ సేవ.
1: వన్స్ యూ ట్రావెల్ ఫ్రమ్ ద పొజిషన్ ఆఫ్ ఇండివిజువల్ టు సొసైటీ,
0: సేవనే వారి సేవనే భేదములకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: యూ నాట్ హ్యావ్ డిఫరెన్సెస్ టు రెండర్.
0: ఏ సంస్థల సేవ అయినా సరే నీవు పాల్గొను.
1: పార్టిసిపేట్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ సర్వీస్ గివెన్ టు యూ.
0: నీవు సేవను లక్ష్యంలో ఉంచుకో.
1: కీప్ సర్వీస్ ఎస్ ద మోటో.
0: త్యాగం లక్ష్యంలో ఉంచుకో.
1: సాక్రిఫైస్.
0: పవిత్రమైన భావాన్ని పెంచుకో.
1: డెవలప్ సాక్రిఫైస్.
0: దివ్యమైన తావత్ నీవు ఎంచుకో.
1: అండ్ కన్సిడర్ యువర్ ఓన్.
0: అప్పుడే నీ యొక్క జీవితం సార్థకం అవుతుంది.
1: దెన్ యువర్ లైఫ్ వుడ్ బి లిబరేటెడ్.
0: చదివినందుకు,
1: హావింగ్ బీన్ ఎడ్యుకేటెడ్,
0: చాలా మంది విద్యావంతులు,
1: మెనీ ఎడ్యుకేటెడ్,
0: బయట పోయి
1: దే గో అబ్రాడ్.
0: చాలా కాలం నీ వ్యర్థం చేస్తున్నారు.
1: దే వేస్ట్ సో మచ్ ఆఫ్ టైం.
0: దానికి తగినటువంటి ఉద్యోగం చిక్కేంత వరకు అవస్థలు పడుతున్నారు.
1: ఈవెన్ హియర్
0: ఉద్యోగాలు ఇవ్వలేదు ఇవ్వలేదని ప్రభుత్వం పైన మనం అనేక నిందలు వేస్తున్నాము.
1: blame government of this country for not providing jobs.
0: ప్రభుత్వం కానీ ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వగలదు?
1: How many can be provided jobs?
0: ఈ విధంగా ఇస్తూ ఉంటుంటే ఏ విధంగా జరగగలదు?
1: And these jobs are given to everybody. How can you run the government?
0: జీతం ఎక్కువ చేయాలని కాచుకుంటున్నారు.
1: We are waiting for the pay rise.
0: కానీ అధికారులకు ఏమాత్రం చేతిలో కాసు లేవు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద గవర్నమెంట్ హ్యాస్ నో మనీ.
0: వచ్చే ఇన్కమ్ లేదు.
1: దేర్ ఇస్ నో ఇన్కమ్.
0: ట్యాక్స్ వేస్తే మా ప్రజలంతా పీడిస్తున్నారు ఈ ప్రభుత్వం అని ప్రభుత్వాన్ని నిందిస్తారు.
1: వెన్ దేర్ ఇస్ హెవీ టాక్సేషన్ పీపుల్ గో ఆన్ కంప్లైనింగ్.
0: ట్యాక్స్ వేయకపోతే ప్రభుత్వం ఏ రీతిగా ప్రజలను రక్షిస్తుంది?
1: వితౌట్ టాక్సేషన్ హౌ డు యూ రన్ ద గవర్నమెంట్?
0: కాబట్టి దీన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి.
1: అండర్స్టాండ్ దిస్ పాయింట్.
0: మన విద్యా సంస్థలో లేదు కానీ
1: ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్
0: చాలా మంది కొంతమంది విద్యార్థులు బయట విద్యాదేశంలో
1: Some students go outside.
0: మాకు జీతాలు అభివృద్ధి పరిచారు.
1: ఫీజులు
0: మాకు పెంచారు.
1: సాలరీస్ హావ్ గాన్.
0: ఎగ్జామినేషన్ ఫీజు పెంచారు. ట్యూషన్ ఫీజు పెంచారు.
1: మెడికల్
0: కాబట్టి దీన్ని తగ్గించాలి అని వీళ్ళు ఆరుస్తుంటారు.
1: దేర్ఫోర్ ద డిమాండ్ ద ఫీజ్ షుడ్ బి అండర్ చెక్ రిడ్యూస్డ్.
0: టీచర్స్ చూస్తామంటే మాకు జీతాలు సెంట్రల్ స్కేల్ నుంచి మాకు రావాలి.
1: వీ షుడ్ గెట్
0: దాని లెవెల్ లోనే మాకు ఇవ్వాలి.
1: వీ షుడ్ బి పేయింగ్ సెంట్రల్ స్కేల్
0: ఉంటారు.
1: దట్ ద డిమాండ్.
0: ఈ ప్రభుత్వం ఎక్కడి నుంచి తెస్తుంది?
1: గవర్నమెంట్ హౌ డు ఎక్స్పెక్ట్ టు పే యూ?
0: ప్రజల నుంచి సేకరించినటువంటి ప్రజలకు అందిస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ మనీ రిసీవ్డ్ ఫ్రమ్ పీపుల్ ఇస్ పేడ్ టు దెమ్.
0: కనుకనే మీరు ప్రజలపైన ట్యాక్స్ వేయకపోతే మీ జీతాలు కానీ పిల్లల యొక్క చదువులు కానీ జరగడానికి వీలు కాదు.
1: వితౌట్ దీస్ ట్యాక్సెస్ యూ కెనాట్ కలెక్ట్ మనీ అండ్ పే దెమ్.
0: విశాల భావాన్ని పెంచుకోవాలి.
1: బ్రాడ్ ఫీలింగ్.
0: ఇప్పుడే ప్రభుత్వం పైన మనం ఒత్తిడి చేస్తున్నాము.
1: వీ బ్రింగ్ ప్రెషర్ ఆన్ ద గవర్నమెంట్.
0: సరైనటువంటి భావం కాదు మనకు.
1: ఇట్ ఇస్ నాట్ ఎ ప్రాపర్ ఐడియా.
0: ప్రభుత్వం ఎక్కడ నుంచి తెస్తుంది?
1: వేర్ ఫ్రమ్?
0: ప్రజల నుంచే వసూలు చేయాలి.
1: ఇట్ ఇస్ రిసీవ్డ్ ఫ్రమ్ పీపుల్.
0: కాబట్టి మనం ప్రభుత్వాన్ని నిందించడం చాలా తప్పు అనేటువంటి నిత్యమైనటువంటి బుద్ధి ఉన్నటువంటి వాడు ఆ సత్యాన్ని గుర్తిస్తాడు.
1: ఇఫ్ యు ఆర్ ఇంటెలిజెంట్, ఇఫ్ యు ఆర్ సిన్సియర్, నెవర్ బ్లేమ్ ద గవర్నమెంట్.
0: కేవలం సంకుచితమైన భావన కలిగినటువంటి వారే ప్రభుత్వాన్ని దూషిస్తుంటారు.
1: ఓన్లీ నారో మైండెడ్ మీన్ పీపుల్ బ్లేమ్ ద గవర్నమెంట్.
0: ఎవరిని దూషించకూడదు.
1: డోంట్.
0: పాపములన్నింటికంటే మించినది పరులను నిందించేదన్నాను.
1: ద బిగ్గెస్ట్ ఆఫ్ ది సిన్ ఈజ్ టు క్రిటిసైజ్ అదర్స్.
0: ఎవరిని కూడా మనం నిందించకూడదు.
1: నెవర్ క్రిటిసైజ్.
0: నీవు ఒకరిని నిందిస్తే పది మంది నిన్ను నిందిస్తారు.
1: ఇఫ్ యూ పాయింట్ అవుట్ ఎనీబడీ, టెన్ పీపుల్ విల్ పాయింట్ అవుట్ యూ.
0: యొక్క లక్షణము
1: ఇస్ ది క్వాలిటీ ఆఫ్ మ్యాన్.
0: ఎందుకు ఒకరిని నిందించాలి, పది మందితో నిందింపబడాలి?
1: వై డు యూ అక్యూజ్ అండ్ బీ అక్యూజ్డ్?
0: మంచిదే కాదు ఇది.
1: ఈజ్ నాట్ గుడ్.
0: అన్నింటికీ మనం మౌనం వహిస్తాం.
1: లెట్ us observe silence.
0: ఏ జవాబు కూడా మనం ఇవ్వనక్కర్లేదు.
1: డోంట్ రిప్లై.
0: మనం చేయవలసిన మంచి కార్యాలు మనం చేద్దాం.
1: వి షుడ్ డు గుడ్ యాక్షన్స్.
0: మంచి హృదయాన్ని పెంచుకుందాం.
1: వి షుడ్ హావ్ గుడ్ మైండ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు
1: టుడే
0: మీ యొక్క హృదయాన్ని కడిగి
1: పరిశుద్ధ పరిచి
0: పవిత్ర భావంతో నింపి
1: ఫిల్ ఇట్ విత్ సెక్రెట్
0: దివ్యమైన మార్గంలో ప్రవేశించి
1: ఎంటర్ ఇంటూ డివైన్ పవర్
0: సత్కారములను మీరు ఆచరించాలి.
1: అండ్ డు గుడ్ యాక్షన్స్.
0: కనుకనే చేతులతో పని చేయాలి.
1: వర్క్ విత్ బోత్ ఆఫ్ యువర్ హ్యాండ్స్.
0: హృదయంలో భగవత్ నామాన్ని ఉంచుకోండి.
1: ప్రిజర్వ్ గాడ్స్ నేమ్ ఇన్ యువర్ హార్ట్.
0: రామ్ ఆత్మే కామ్ అన్న.
1: హావ్ గాడ్ ఇన్ యువర్ హార్ట్ అండ్ వర్క్ ఆన్ హ్యాండ్.
0: నీవు భక్తిగా ఉంటే నీవు మనసులో ఉంచుకో.
1: ఇఫ్ యూఆర్ డివోటెడ్ కీప్ ఇట్.
0: కానీ చేతులతో మాత్రం సమాజంలో పనిచేయి.
1: బట్ బోత్ యువర్ హ్యాండ్స్ మస్ట్ బి పుట్ టు సర్వీస్.
0: దీనికంతా దైవమే సహాయం చేస్తాడు.
1: అండ్ గాడ్ విల్ హెల్ప్ యూ.
0: పూలు సూది దారం ఉంది.
1: You have got the flowers and the string and the needle.
0: Usko mala talaguna.
1: Can it be a garland?
0: Ledu.
1: No.
0: Oka kutte vaadu undali.
1: There should be a maker. Adi ye mana
0: master.
1: He is the master.
0: Aa master okadu undali.
1: We need a master.
0: Prenati noone vattigaladu.
1: You got the container, the wick and the oil.
0: Deepapu velugu kaluguna.
1: Somebody should light the lamp.
0: Deepani muttinche vaadu okadu undali kada.
1: Somebody should light the lamp.
0: Vidyagaladu buddhigaladu.
1: You have got the knowledge.
0: Kaani taanu vidyavantunu avutada.
1: Can you be educated?
0: Kaadu. Nerpe master okadu undali.
1: You need a master to teach you.
0: Sommulu ratnalu kalavu.
1: You got the jewels and ornaments.
0: Kaani స్వర్ణాలు తానగున.
1: బట్ ద గోల్డ్ కెనాట్ బి ఆర్నమెంట్.
0: చేసేటువంటి ఒక గోల్డ్ స్మిత్ ఒకటి ఉండాలి.
1: గోల్డ్ స్మిత్ ఇస్ రిక్వైర్డ్ టు మేక్ జ్యువెల్.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: నీ దేహం ఉంది, మనసుంది, బుద్ధి ఉంది, చిత్తం ఉంది. దీని అన్నింటినీ చేర్చి పనిలో ప్రవేశపెట్టడానికి ఒక యజమాని కావాలి.
1: యు హావ్ గాట్ ద బాడీ, ద మైండ్ అండ్ ఇంటెలెక్ట్ ఇన్నర్ సెన్సెస్. యు నీడ్ ఎ మాస్టర్ టు కోఆర్డినేట్ అండ్ ఇంటిగ్రేట్.
0: మాస్టర్ ఏ ఆత్మ.
1: దట్ వెరీ మాస్టర్.
0: నీ కాన్షియస్ ని ఫాలో చేయి.
1: ఫాలో యువర్ కాన్షియస్.
0: బాడీ ని ఫాలో చేయొద్దు.
1: డోంట్ ఫాలో ది బాడీ.
0: మైండ్ ని ఫాలో చేయొద్దు.
1: డోంట్ ఫాలో ది మైండ్.
0: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్
0: బాడీ. ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: బాడీ ఇస్ లైక్ వాటర్ బబుల్.
0: డోంట్ ఫాలో ది మైండ్.
1: డోంట్ ఫాలో ది
0: మైండ్. డోంట్ ఫాలో ది
1: బాడీ. ఫాలో ది బాడీ.
0: ఫాలో ది కాన్షియస్.
1: ఫాలో ది కాన్షియస్.
0: దానిని మీరు ఫాలో చేయండి.
1: ఫాలో యువర్ కాన్షియస్.
0: ఇది మంచిది, మంచిది అని నువ్వు చూసినప్పుడు దాన్ని నువ్వు ఫాలో చేయి. ఎవరి విట్నెస్ నీకు అక్కర్లేదు.
1: వెన్ వన్స్ యూ ఫీల్ దిస్ ఇస్ గుడ్, యూ డోంట్ నీడ్ ఎనీబడీస్ విట్నెస్.
0: ఆ విధమైన విట్నెస్ యొక్క మార్గంలో ప్రవేశపెట్టే దేశం ఎంతో బాగుపడుతుంది.
1: వెన్ యూ ప్రొసీడ్ అలాంగ్ ది పాత్ ఆఫ్ ట్రూత్, ది కంట్రీ విల్ ప్రోగ్రెస్.
0: ప్రాచీన కాలం నుండి వచ్చినటువంటి భారతీయ సంస్కృతి,
1: ఏన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్,
0: అనేక దేశములతో సంబంధం గావించుకుని
1: హ్యావింగ్ రిలేషన్స్ విత్ డిఫరెంట్
0: అనేక సంబంధములతో బోధించి మన సంస్కృతిని వారికి అందించి
1: ఇట్ టాక్ టు మెనీ కంట్రీస్
0: అన్ని దేశములకు చిరస్థితి కీర్తిని సాధించింది
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ గాట్ ద పర్మనెంట్ నేమ్
0: కానీ ఈనాటి మన భారతీయులే మన భారతదేశం యొక్క సంస్కృతిని మార్పు చేస్తున్నారు
1: ఇన్ ఫ్యాక్ట్ వీ ద నేటివ్స్ ఆఫ్ దిస్ ల్యాండ్
0: మార్పు చేయటం పోని కిల్ చేస్తున్నారు చంపుతున్నారు
1: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ కిల్లింగ్ ది కల్చర్ ఆఫ్ దిస్ కంట్రీ
0: మన భారతీయ సంస్కృతికి మించినటువంటి సంస్కృతి ఏ దేశం నందు లేదు
1: ద కల్చర్ ఆఫ్ భారత్ ఈస్ నాట్ సీన్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్
0: అజ్ఞానంతో నేను చెప్పడం కాదు
1: నాట్ దట్ ఇట్ ఇస్
0: ఏ దేశంలోకైనా పోని సంస్కృతి లేనే లేదు
1: Of course, there every country.
0: We not have one culture. Maruk sanskruti.
1: Today we have one way of life, another tomorrow.
0: Yappatiki vokkate.
1: The culture of Bharat remains one.
0: Nityamai, satyamai, nirmalamai, nishwarthamai nitundi Bharati sanskruti.
1: The culture of Bharat is eternal, pure and selfless.
0: Adi ye manavatvani abhivruddhi gavinchetundi.
1: It develops the blossoms human quality.
0: Kada manavudu anetundi tattvani manam chakkaga nilabettukovali.
1: We have to uphold the human
0: manavata viluvanu manam penchukovali.
1: We have to develop human value.
0: Kevalam aastipaastulu penchukovatam kaadu.
1: Not merely amassing
0: పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ పెంచుకోవటం కాదు
1: నాట్ కన్స్ట్రక్టింగ్
0: ఎన్ని ఫ్యాక్టరీస్ పెంచినప్పటికీ మన వాతావరణం పాడైపోతుండాలి
1: ఇండస్ట్రియలైజేషన్ లీడ్స్ టు పొల్యూషన్
0: కానీ మన లోపల ఉన్నటువంటి భావాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి
1: హావ్ టు డెవలప్ ది ఇన్నర్ ఫీలింగ్
0: దాంతో ఎంతవరకు శక్తియో అంతవరకు మనం పోషించుకోవాలి
1: అండ్ యూ కెన్ వర్క్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్
0: ప్రేమ స్వరూపులారు
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: మీరు అనేక విద్యను నేర్చి అనేక విద్యను పవిత్రత పొంది మీరు దీనిని డిగ్రీ తీసుకుని పోతున్నారు
1: You get all the knowledge, get all the expertise and skills and
0: మొట్టమొదట మీరు ప్రశాంతమైన వదిన తర్వాత మీ గ్రామానికి వెళ్లి తల్లిదండ్రుల ఆజ్ఞ వహించి వారితో తగిన సహాయం తీసుకుని పల్లెల్లో ప్రవేశించండి
1: ఆఫ్టర్ లీవింగ్ దిస్ ప్లేస్ ప్రశాంతిలయం గో టు విలేజెస్
0: ఎక్కడ నాకు సర్వీస్ అనేటువంటి ఎక్కడ అనేటువంటి గవర్నమెంట్ సర్వీస్ కోసం పాటు పడకండి
1: యు ఫైండ్ అవుట్ వేర్ యువర్ సర్వీస్
0: ప్రజా సర్వీస్ ప్రజల యొక్క సేవలు మనకు కావాలి
1: సర్వీస్ టు ద పీపుల్ సర్వీస్ టు ద కమ్యూనిటీ
0: ప్రజలకు సేవ చేస్తే ప్రజలే మనల్ని రక్షిస్తారు
1: ఇఫ్ యూ సర్వ్ పీపుల్ పీపుల్ విల్ ప్రొటెక్ట్ యూ
0: ఇలాంటి పవిత్రమైన శక్తులు మన యందు ఉండి కూడాను శక్తిహీనులుగా మనం ప్రవర్తిస్తున్నాము
1: వీ బిహేవ్ యాజ్ ఇఫ్ వి ఆర్ వీక్
0: కేవలం గుణహీనులుగా ప్రవర్తిస్తున్నాము
1: వీ బిహేవ్ యాజ్ ఇఫ్ వి హావ్ నో క్యారెక్టర్
0: చెలిమి కలిమి బలమును పోషించుకుంటున్నాము
1: వీ జస్ట్ స్ట్రెంగ్థెన్ అవర్ ఓన్ ఫ్రెండ్షిప్ అండ్ ది ఫిజికల్ బాడీ
0: గుణమును పోషించుకోవటం లేదు
1: వీ ఆర్ నాట్ ప్రొటెక్టింగ్
0: హలో చెబుతారు
1: ఫ్రెండ్షిప్ మెంట్ హలో హలో
0: బలము బాగా భుజిస్తే బలం ఎక్కుతుంది
1: బై ఈటింగ్ యూ విల్ హావ్ ఫిజికల్ స్ట్రెంగ్త్
0: కానీ మీరు సంపాదిస్తే వస్తుంది డబ్బు
1: అండ్ యూ కెన్ అమాస్ ఎర్న్ మనీ
0: వీటి కోసమో మన జీవితము
1: ఈనాడు
0: వస్తుంది రేపు పోతుంది ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్
1: లైక్ పాసింగ్ క్లౌడ్
0: ధనం కమ్స్ అండ్ గోస్
1: అండ్ కమ్స్ అండ్ గోస్
0: బట్ మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్
1: బట్ మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్
0: దానిని మనం పెంచుకోవాలి
1: దట్ వీ హావ్ టు గ్రో
0: పెద్దలను చూస్తే గౌరవించాలి
1: వీ హావ్ టు రెస్పెక్ట్ పీపుల్
0: అధికారం చూస్తే తగినట్టు గౌరవాన్ని చేయాలి
1: వీ హావ్ టు రెస్పెక్ట్ ఎల్డర్స్ అండ్ పీపుల్
0: మీ తల్లిదండ్రులను చూస్తే ప్రేమించాలి
1: వీ హావ్ టు లవ్ యువర్ పేరెంట్స్
0: మీ టీచర్ చూస్తే విశ్వసించాలి
1: అండ్ యూ గాట్ ఫెయిత్
0: ఇలాంటి పవిత్రమైన భావాలను మీరు పెంచుకోవాలి
1: యూ హావ్ టు డెవలప్ గ్రో మోర్ అండ్ మోర్ సీక్రెట్ ఫీలింగ్స్ లైక్ దట్
0: అప్పుడే మీరు మానవత్వాన్ని పోషించుకున్న వారు అవుతారు
1: దెన్ ఓన్లీ కెన్ ఫాస్ట్
0: మానవతా గుణములు మీలో వికసించినటువంటి అవుతాయి
1: అండ్ దెన్ హ్యూమన్ వాల్యూస్ విల్ బ్లాసమ్
0: కనుక మీరు ఈనాడు వికసింపజేయవలసినటువంటిది ప్రకటింపజేయవలసినటువంటిది అభివృద్ధి పరచుకోవాల్సినటువంటిది మానవతా విలువలే
1: వాట్ హ్యాస్ టు బి మేనిఫెస్టెడ్ వాట్ హ్యాస్ టు బి బ్లాసమ్డ్ వాట్ హ్యాస్ టు బి డెవలప్డ్ ఇన్ ప్రోగ్రెస్ ఆర్ హ్యూమన్ వాల్యూస్
0: కనుకనే మానవతా విలువలు లేకుండా పోతే ఎంత చదువులు చదివికూడదు ప్రయోజనం లేదు
1: బిరెఫ్ట్ ఆఫ్ హ్యూమన్ వాల్యూ ఆల్ యువర్ ఎడ్యుకేషన్ ఇస్ యూస్లెస్
0: ఎన్ని చదువులు చదివి ఏమి ఫలము
1: వాట్ ఈస్ యూజ్ ఆఫ్ ఆల్ ది నాలెడ్జ్
0: మనకు ఉన్న దాని చేతృప్తి గణత ఉందా
1: విన్ యూ డోంట్ హ్యావ్ కంటెంట్మెంట్
0: అది ఏ నిజమైన చదువు
1: ఇఫ్ యూ హ్యావ్ కాన్ఫిడెంట్
0: చదివి చాలా వివేకి అయి మగిడి తన్నని కూడా మందమతుడు
1: యూ మే బి హైలీ ఎడ్యుకేటెడ్ బట్ యూ డోంట్ నో యువర్ ఓన్ ట్రూ నేచర్
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మానలేదు
1: ఇన్ స్పైట్ ఆఫ్ హై నాలెడ్జ్ ఇన్ ది స్కిల్స్ అండ్ ఎక్స్పర్ట్స్ ద మీన్నెస్
0: చదువు చదువు తర్కవాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు
1: ద నాలెడ్జ్ ఇన్ ఎడ్యుకేషన్ విల్ మేక్ యూ టు ఆర్గ్యూ విత్ పీపుల్ నాట్ ఎక్వైర్ టోటల్ నాలెడ్జ్
0: చదువు చదువు చదివి చావంగనేటికి చావు లేని చదువు చదువలేవు మన జనులకు అపకారం చేస్తే వాళ్ళు జీవితం అంతా కూడా మనం ఆదర్శంగా తీసుకుంటారు
1: అండ్ ఇఫ్ యూ హెల్ప్ అదర్స్ అదర్స్ విల్ టేక్
0: యువర్ ఆదర్శం చావు లేదు
1: ఐడియల్
0: ఆదర్శం క్షీణం లేదు
1: ఐడియల్ విల్ నెవర్
0: ఆదర్శం ఎప్పటికీ తరిగిపోదు
1: నెవర్ డిక్రీజ్
0: దినదినములకు పెరిగిపోతుంటారు
1: ఇంక్రీజెస్
0: ఆదర్శాన్ని మనం పొందాలి
1: వీ షుడ్ బి సచ్ ఐడియల్
0: అలాంటి ఆదర్శానికి ఇది చక్కని వయసు
1: దిస్ ఇస్
0: ఇది గోల్డెన్ ఏజ్
1: This is the right time, golden age.
0: పవిత్రమైన ఏజ్ ని మనం పాడు చేసుకోకూడదు
1: వీ షుడ్ నెవర్ స్పాయిల్ దిస్ ఐడియల్ గోల్డెన్ ఏజ్
0: అపవిత్రము గావించుకోకూడదు
1: నెవర్ మేక్ ఇట్ అన్సేక్రెడ్
0: సాత్వికం చేసుకోవాలి
1: వర్క్ ఫర్ ఇట్స్ ఫుల్ఫిల్మెంట్
0: అప్పుడే మనకు చదువుకు తగినటువంటి విలువ వస్తుంది.
1: దెన్ ది ఎడ్యుకేషన్ విల్ హ్యావ్ ఇట్స్ వాల్యూ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ప్రేమను పెంచుకోండి.
1: డెవలప్ లవ్.
0: ఏది చేసినా ప్రేమగా చేయండి.
1: వాట్ ఎవర్ యూ డూ ఇట్ విత్ లవ్.
0: ఆ ప్రేమ లేనటువంటి యొక్క పనులు ఏవి చేసినప్పటికీ అపవిత్రమే అయిపోతాయి.
1: వాట్ ఎవర్ యూ మే డూ, ఇఫ్ దేర్ ఇస్ నో లవ్, ఇట్ బికమ్స్ అన్సెక్రెట్.
0: ప్రేమ ముదిత మనసు కోసం.

0: What must one do to deserve God's grace? Bhagavan Baba, in His infinite compassion, reveals this divine secret in His discourse delivered on 22nd April 1998 at Kodaikanal.
1: Dana Dharma Muleka దాన ధర్మములేక దయయు ప్రీతియులేక మానసమున మంచి నీతి లేక చెడుగు

0: చెడును పరము చెడును.
1: Without righteous conduct, without any charity, without any morality or fear in the mind, such a mean man will ruin himself both here on earth and life thereafter.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: ఈ విశాల ప్రపంచమునందు,
1: in this vast world,
0: అనంతమైనటువంటి ఈ జనసమూహమునందు,
1: in this infinite humanity,
0: మూడు రకములైనటువంటి మానవులు జీవిస్తున్నారు.
1: We come across three types of individuals.
0: మొదటి తరగతి మానవుడు పుష్టి జీవుడు.
1: The first category are called పుష్టి జీవాస్.
0: రెండో తరగతి వారు సమష్టి జీవులు.
1: ద సెకండ్ క్లాస్ ఆర్ సమిష్టి జీవాస్.
0: మూడవ తరగతి వారు ప్రవాహ జీవులు.
1: థర్డ్ కేటగిరీ ప్రవాహ జీవులు.
0: మొదటి తరగతి వారి యొక్క పరిస్థితి చాలా విచిత్రమైనటువంటిది.
1: ది కండిషన్ ఆఫ్ ది ఫస్ట్ కేటగిరీ ది పీపుల్ ఈజ్ వెరీ మిస్టీరియస్.
0: ఈ పుష్టి జీవులు జన్మాంతర సుకృతము చేత జన్మించి,
1: పుష్టి జీవాస్ ఆర్ దోస్ హూ ఆర్ హియర్ బికాస్ ఆఫ్ ద మెరిటోరియస్ డీడ్స్ దే డిడ్ ఇన్ ద పాస్ట్.
0: ఎట్టి సాధనలు చేయకపోయినప్పటికి,
1: విదౌట్ అండర్టేకింగ్ ఎనీ స్పిరిచువల్ పర్సూట్,
0: ఎట్టి శాస్త్ర విచారణ జరిగిన తెలియనప్పటికి,
1: విదౌట్ ఎనీ నాలెడ్జ్ ఆఫ్ ది స్పిరిచువల్,
0: వేద శాస్త్ర ఇతిహాస పురాణములు చదవనప్పటికి,
1: దో దే డోంట్ రీడ్ ఎనీ సీక్రెట్ టెక్స్ట్,
0: ఏ పెద్దల యొక్క దర్శన స్పర్శన సంభాషణలు కలగకపోయినప్పటికి,
1: దో దే హ్యావ్ నాట్ బీన్ ఎనీ టైమ్ టు ఎనీ నోబుల్ సోల్ ఆర్ సెయింట్,
0: అట్టి వారిని భగవంతుడు ప్రేమిస్తుంటాడు.
1: దే ఆర్ లవ్డ్ బై గాడ్ హిమ్సెల్ఫ్.
0: దీనికి మూల కారణము,
1: ద మెయిన్ కాజ్,
0: పూర్వ జన్మముల యొక్క సుకృతమే,
1: ఈజ్ ద మెరిట్ ఆఫ్ ద పాస్ట్ లైఫ్.
0: ఆ సుకృతం యొక్క ప్రభావం చేత భగవత్ యొక్క అనుగ్రహానికి పాత్రుడై,
1: it is the merit of the past that made him deserve God's grace now.
0: భగవంతుని యొక్క ఆనందమును అనుభవిస్తూ,
1: experiences divine bliss,
0: భగవత్ ప్రేమలో లోలలాడుతూ,
1: and dances in delight in God's joy,
0: జీవితమును ప్రశాంతమైన జీవితంగా గడుపుతుంటారు,
1: and spends a peaceful life.
0: దీనికి ఎట్టి సాధనలు చేయనక్కర్లేదు.
1: No spiritual endeavor is required.
0: వంట పూర్తి అయిన తర్వాత కట్టెలతో పదేముంది?
1: After the cooking is over, why do you need firewood?
0: అదే విధంగానే
1: అనేక
0: జన్మలు యందు ఈ పవిత్రమైనటువంటి సుకృతిని పొందినటువంటి మానవుడికి మరొక సాధనలు అక్కర్లేదు.
1: Likewise, all the merit accrued in the past lives, like the firewood, he does not need any kind of spiritual path now.
0: కనుక బాహ్య దృష్టితో చూచినప్పుడు ఇతను ఎట్టి సాధనలు చేయలేదు.
1: Externally speaking, we don't see any wisdom in
0: him. సత్సంగమును చేరలేదు.
1: He is not in the company of the good.
0: ఇట్టి వ్యక్తి యొక్క ప్రభావము పూర్వ జన్మ సుకృతము యొక్క ప్రభావమే.
1: All these good effects are because of the merit of the past life.
0: అట్టి వారి జీవితమే నిజమైనటువంటి జీవితం.
1: That is the true life.
0: అట్టి వారి ఆనందమే బ్రహ్మానందము.
1: The joy of such people is the supreme bliss.
0: అదియే నిత్యానందము.
1: Eternal bliss.
0: అదియే అద్వైతానందము.
1: Non-dual bliss.
0: అదియే పరమానందము.
1: That is supreme bliss.
0: ఇట్టి పరమానందమునకు పాత్రుడైనటువంటి మా వ్యక్తి,
1: the person recipient of such blissful state,
0: ఈ ప్రపంచమనందు ఈ బాహ్యమైనటువంటి జగత్తునందు ఎట్టి సాధనలో చేయనక్కర్లేదు.
1: Does not need to undertake any spiritual pursuit externally.
0: ఇంకా రెండవ తరగతి వాడు,
1: ద సెకండ్ కేటగిరీ,
0: తన యొక్క నిజమైనటువంటి జీవితం,
1: దాట్ ఈస్ ది ట్రూ లైఫ్.
0: అట్టి వారి ఆనందమే బ్రహ్మానందము.
1: ద జాయ్ ఆఫ్ సచ్ పీపుల్ ఈజ్ ద సుప్రీం బ్లెస్.

0: The second category.
1: తన యొక్క జీవితములో
0: ఇన్ హిస్ లైఫ్ టైమ్
1: అనేక శాస్త్ర ఇతిహాస పురాణములు చదువుతుంటాడు.
0: He reads many of the sacred texts like epics and so on.
1: అనేక విషయాన్ని గుర్తిస్తుంటాడు.
0: He recognizes several truths.
1: బాహ్యమైన జగత్తునందు తన పేరు ప్రతిష్టలకై అనేక విధమైనటువంటి పాటలు పడుతుంటాడు.
0: He works hard, struggles to earn reputation, name and fame.
1: ఇతను పాండిత్యమును పొందినటువంటి వాడుగా ఉంటాడు.
0: He is a scholar for himself.
1: గొప్ప కీర్తిని ఆర్జిస్తూ వస్తుంటాడు.
0: He is a man of reputation.
1: కానీ
0: yet
1: ఇట్టి గ్రంథ పరిచయం చేత
0: the textual information
1: ee pandita prabhavyam cheta
0: the scholarship aida
1: daiva anugrahanki e matramu guri kaakapothundadu
0: doesn't make him deserve God's grace
1: daiva anugraham leyinappudu enni chadugulu chadivi prayojanam emti
0: without God's grace why should we read that's all
1: jeevitamanta chadutune pothunte చదివినటువంటి దాన్ని ఆచరణలో పెట్టేది ఎప్పుడు?
0: When we go on reading lifetime, when are you going to practice it?
1: ఇట్టి వారి యొక్క పరిస్థితి కేవలము ఒక విధమైన కాలం వ్యర్థం చేయటమే.
0: We can understand the position of the people amounting to waste of time.
1: అనేక గ్రంథములు చదువుతూ ఉంటారు.
0: They read many books.
1: అనేక మంది మహనీయులను దర్శిస్తుంటారు.
0: They go to noble souls.
1: అనేక సమావేశంలో పాల్గొంటుంటారు.
0: They participate in congregations.
1: కానీ ఎన్నిటి ఎందు పాల్గొన్నప్పటికీ
0: in spite of participation
1: అనుగ్రహమునకు మాత్రం అత్యంత దూరంగా ఉంటాడు.
0: They are far off from God's grace.
1: కారణం
0: why?
1: తన హృదయములో భగవద్భావము లేదు.
0: In his heart there is no divine feeling.
1: గ్రంథ పరిచయం మాత్రమే అమితంగా సల్పుకుంటూ
0: he is based on the bookish information.
1: ఈ సూపర్ఫిషియల్ నాలెడ్జ్ గా జీవిస్తుంటాడు.
0: He leads life relying on superficial knowledge.
1: ఇలాంటి జీవితమునకు శాంతి అన్నది చాలా దూరము.
0: Such a life is far from peace.
1: Kanuka idu rendava taragati vaari yokka paristhiti.
0: This is the plight of the second category of individuals.
1: Inka moodava taragati vaari yokka paristhiti e vidhanga untundi?
0: Then what is the position of third class of people?
1: Eppudu choochinappudigini praaptamaina jagattunu gurinchi bhautikamaina jagattunu gurinchi vicharinchatam.
0: All the time they gone thinking of this physical mundane temporal world.
1: దేహమునకు సంబంధించినటువంటి అనుకూలములు మాత్రమే తాను ఆశిస్తుంటాడు.
0: దే ఎక్స్పెక్ట్ అండ్ వర్క్ ఫార్ బాడీ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్స్.
1: భౌతికమైన వాంఛలు మాత్రమే ఆశిస్తుంటాడు.
0: దే వాంట్ ద ఫిజికల్ డిజైర్స్ టు బి ఫుల్ఫిల్డ్.
1: ఈ విధమైన వ్యక్తి
0: సచ్ ఎ పర్సన్
1: కలయందైనప్పుడు దైవాన్ని స్మరించడు.
0: విల్ నాట్ థింక్ ఆఫ్ గాడ్ ఈవెన్ ఇన్ హిస్ డ్రీమ్.
1: కొంతమంది దుష్టులు కూడాను సంకటం వస్తే వెంకటరమణ అని కష్ట సమయంలో దాన్ని కూడాను భగవంతుని స్మరిస్తారు.
0: వి ఫైండ్ వికెట్ పీపుల్ థింకింగ్ ఆఫ్ గాడ్ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్.
1: కానీ ఈ ప్రవాహ జీవులు ఎట్టి పరిస్థితులు ఎందుకు దైవమును ఏమాత్రము చింతించరు.
0: ద థర్డ్ క్లాస్ ఆఫ్ పీపుల్ ప్రవాహ జీవాస్ విల్ నెవర్ థింక్ ఆఫ్ గాడ్ ఎనీ టైమ్.
1: ఇలాంటి పరిస్థితి కలిగినటువంటి మానకి
0: మ్యాన్ ఆఫ్ దిస్ టైప్
1: గతియే లేదు.
0: నో destination at all.
1: ఇలాంటి మానవుడు తిరిగి పునరపి జననం పునరపి మరణం ఈ ప్రవాహంలో కొట్టుకుని పోతుంటాడు.
0: Such people are sure to be born again and again.
1: అయితే ఈ ప్రవాహ జీవుల్లో కూడాను కొంతమంది గోప్యమైనటువంటి భావం కలిగి ఉండేటువంటి వారు ఉన్నారు.
0: However, in this class of people there are some people with certain hidden latent feelings.
1: బాహ్య ప్రభావం ప్రపంచమునకు భక్తులని గురి తెలియదు.
0: For the outside world they are not known as devotees.
1: Satsangamni ematramu kalavaru.
0: They will never join good company.
1: Satsam bhashanalu ematramu saluparu.
0: They don't listen to good talk.
1: Sadacharamulu ematramu prakatincharu.
0: They don't practice anything that's noble and good.
1: Ee vidhanga undi kudanu hrudayamulu bhagavantuni daachukunnetunte vaallu kontha mandi untaru.
0: Yet there are some who have God hidden in their heart.
1: Oka kutumbamulo భార్య భర్తలు ఉండేటువంటి వారు.
0: ఇన్ ఎ ఫ్యామిలీ దేర్ ఇస్ ఎ వైఫ్ అండ్ హస్బెండ్.
1: భార్య పరమ భక్తురాలు.
0: వైఫ్ ఇస్ ఎన్ ఆర్డెన్ డివోటీ.
1: నిరంతరం కూడాను భగవంతుని యొక్క నామస్మరణ చేత కాలము సార్థకం గావించుకుంటూ
0: ద వైఫ్ స్పెండ్స్ హర్ టైమ్ థింకింగ్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ.
1: ఏ నిమిషమైనా ఏ సమయమైనా నా భర్త నోట భగవత్ నామం ఏమైనా వస్తుందా అని ఎదురు చూస్తూ వచ్చింది.
0: షీ హాస్ బీన్ వెయిటింగ్ యాంగ్షియస్లీ వెన్ హర్ హస్బెండ్ వుడ్ స్పీక్ ఆఫ్ గాడ్.
1: ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడాను ఎలాంటి సంభాషణలు ఎందైనా కూడాను భగవంతుని యొక్క నామమును ఎప్పుడు కూడా నువ్వు జ్ఞప్తికి చేసేటువంటి వాడు కాదు.
0: హస్బెండ్ నెవర్ సెడ్ నెవర్

0: heard the name of God under any circumstances of trial.
1: కాని ఈ ఇల్లాలు చాలా కుంగిపోతూ వచ్చింది.
0: The wife is very much depressed for this reason.
1: జీవితమునకు భగవత్ నామమే ప్రధానమైనటువంటి సూత్రము.
0: God's name is the main principle of life.
1: ఈ సంసార నామను ఈడడానికి భగవత్ నామమే ఇదొక నావ.
0: God's life, God's name is the boat to cross across this ocean.
1: ఇలాంటి పరిస్థితుల యొక్క నా భర్త యొక్క స్థితి ఏమవుతుందో ఏమో.
0: Under these circumstances, when husband is not thinking of God, what would happen to him?
1: మానవుడై పుట్టి
0: having been born a human being,
1: మహత్తరమైనటువంటి జీవితమును అనుభవిస్తూ
0: experiencing human life,
1: దైవాన్ని చింతించుకోలేకపోయినప్పుడు ఈ జీవితం ఎందుకు?
0: If he doesn't think of God, what for is this life?
1: ఇది నా దురదృష్టమా?
0: It's my bad luck.
1: లేక అతని అదృష్టమా?
0: Or is his fortune?
1: అని విచారిస్తూ ఏడ్చుకుంటూ ఉండేటువంటిది.
0: She was very much worried and started crying.
1: ఒకనాడు భగవంతుని గురించి
0: one day
1: అమితంగా ప్రార్థిస్తూ వచ్చింది.
0: She prayed to God fervently.
1: ఓ దయానిధి,
0: ఓ కంపాషనేట్
1: గాడ్, ఓ కృపాసాగరా,
0: వన్ ఆఫ్ మెర్సీ,
1: నా భర్తకు ఎందుకు ఇలాంటి మనసునిచ్చారు?
0: Why have you given that kind of mind to my husband?
1: నిన్ను ఒక్క క్షణమైనా కూడా నువ్వు స్మరించడానికి వీలు లేకుండా ఉంటుంది.
0: It's not possible for him to think of you.
1: ఎలాంటి పరిస్థితులు ఏందైనా కూడా నువ్వు భగవంతు నామాన్ని చింతించడు.
0: Under any circumstances, he is not thinking of you, O God.
1: ఇలాంటి కఠిన హృదయం ఎందుకు ప్రసాదించావు?
0: Why have you given him such
1: నా
0: భర్తను
1: ఎందుకు ఈ సుధా హృదయంగా నీవు మార్చుకున్నావు?
0: Why have you made him a stone hearted one, tough one?
1: నాకెందుకు ఇంతటి భక్తినిచ్చావు?
0: Why have you given me that devotion infinite?
1: ఇంతటికి నీ ఏమాత్రము సంబంధ బాంధవ్యమే లేదే.
0: There seems to be no relationship between the two.
1: ఇది నా కర్మనా?
0: Is it my fate?
1: నా ప్రారబ్ధమా?
0: Is it my fate or destiny?
1: చాలా ఏడ్చింది.
0: She cried and cried.
1: ఆనాటి రాత్రి,
0: that night,
1: చక్కగా నిద్రపోతున్నాడు భర్త.
0: Husband was sleeping.
1: ఒకవైపున తిరుగుతూ,
0: while tossing the other side,
1: Rama, Rama అన్నాడు.
0: While tossing the other side of the bed, he said, Rama, Rama, God's name.
1: ఆ పదము భార్య వినింది.
0: The wife heard.
1: ఎంతటి అదృష్టం ఈనాడు.
0: How lucky I am.
1: నా కర్ణములు ఎంత అదృష్టం చేసినాయో.
0: My ears are really fortunate.
1: నా భర్త యొక్క వాక్కుండి రామా అనేటువంటి పదం నేను ఈనాడు వినగలిగాను.
0: ఐ కుడ్ హియర్ టుడే మై హస్బెండ్ అటరింగ్ గాడ్స్ నేమ్.
1: అతనికి తెలియకుండా బెడ్ నుంచి లేచింది.
0: విదౌట్ హిస్ నాలెడ్జ్ షీ గాట్ అప్ ఫ్రమ్ ద బెడ్.
1: తెల్లవారి సమయంకు ఫుడ్ ఫీడింగ్, బీదలకంతా అన్నదానం చేయాలని అనుకుంది.
0: నెక్స్ట్ మార్నింగ్ షీ డిసైడెడ్ టు అరేంజ్ పూర్ ఫీడింగ్.
1: ముగ్గులు వేసింది.
0: షీ డెకొరేటెడ్ ది ఎంటైర్ అంబియన్స్.
1: మంగళ వాయిద్యాన్ని పిలిపించింది.
0: షీ అరేంజ్ ఫర్ మంగళ వాయిద్య.
1: భర్త లేచేటప్పటికి ఇంటి ముందు మంగళ వాయిద్యం జరుగుతుండాలి.
0: బై ది టైమ్ హస్బెండ్ గాట్ అప్ హీ కుడ్ హియర్ దిస్ ఆస్పిషియస్ మ్యూజిక్ అట్ దట్ మోమెంట్.
1: ద్వారములకు అరటి స్తంభాలు కట్టుకుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ డెకరేషన్ వాజ్ మేడ్ టు ది పిల్లర్స్.
1: ఆనందముతో ఎగురుతూ ఎగురుతూ ఇంటి నిండుకు తిరుగుతూ ఉంటుండాలి భార్య.
0: ద వైఫ్ వాజ్ సీన్ డాన్సింగ్ ఇన్ జాయ్ అండ్ బ్లెస్.
1: భర్త అడిగాడు.
0: హస్బెండ్ ఆస్క్డ్,
1: ఏమిటి ఈనాడు పండుగ?
0: వాట్ ఇస్ ద ఫెస్టివల్ టుడే?
1: ఎందుకోసం నీవింత ఉల్లాసంగా ఉంటున్నావు?
0: వై ఆర్ యూ సో హ్యాపీ
1: అని ప్రశ్నించేటప్పటికీ
0: ఆమె
1: భరించుకోలేక కాళ్లపైన పడింది.
0: వెల్ షీ కుడ్ బేర్ ఎనీ లాంగర్, షీ ఫెల్ అట్ ద ఫీట్ ఆఫ్ హర్ హస్బెండ్.
1: నా భగవంతుడు కృపాసాగరుడు,
0: మై గాడ్ ఇస్ కంపాషనేట్,
1: దయానిధి
0: ఇస్ ద వెరీ,
1: నా ప్రార్థన విన్నాడు.
0: మై గాడ్ లిసన్ టు మై ప్రేయర్.
1: ఈనాడు నా ప్రార్థనతో నీ నుంచి జవాబు వచ్చింది.
0: ఐ కుడ్ గెట్ రిప్లై బై యువర్ యాక్షన్.
1: ఏమిటి నా జవాబు?
0: హస్బెండ్ సెడ్, వాట్స్ దాట్?
1: నీవు రాత్రి నిద్రలో రామా రామా అని రామనామాన్ని స్మరించావు.
0: అండ్ వైఫ్ సెడ్, వైల్ యు వర్ ఫాస్ట్ అస్లీప్ లాస్ట్ నైట్ యు అటర్డ్ ద నేమ్ ఆఫ్ గాడ్ రామా రామా.
1: ఇన్ని సంవత్సరములు అయినప్పటికీ నీ నోటి నుండి రామా కృష్ణ గోవింద అనే ఒక్క నామంనైనా నేను వినలేదు.
0: ఆల్ దీస్ ఇయర్స్ ఐ నెవర్ హర్డ్ యు స్పెల్లింగ్ అవుట్ గాడ్స్ నేమ్.
1: ఇతరుల దగ్గర భగవత్ నామాన్ని ఏమన్నా ఉచ్చరిస్తాడేమనుకుంటు అది కూడా నేను వినలేదు.
0: బై మిస్టేక్ ఆల్సో యు నెవర్ సెడ్ గాడ్స్ నేమ్. ఐ నెవర్ హర్డ్.
1: రాత్రి మీరు తిరుగుతూ రామా అని మీరు పలికారు.
0: లాస్ట్ నైట్ వైల్ యు ఆర్ టాసింగ్ ఆన్ ద బెడ్ యు సెడ్ గాడ్స్ నేమ్.
1: మీరు పలికినటువంటి రామనామమే నాకింత ఉల్లాసాన్ని అందించింది.
0: దిస్ మేడ్ మీ ఎక్స్ట్రీమ్లీ
1: నాకింత ఉత్సాహాన్ని చేకూర్చింది.
0: ఐఎమ్ సో హ్యాపీ నౌ.
1: దీన్ని భరించుకోలేక పది మందికి అన్నం పెట్టి ఆనందించాలని ఆశిస్తున్నాను.
0: ఐ కుడ్ నాట్ కంట్రోల్ మై బ్లిస్ఫుల్ స్టేట్. దిస్ ఐ వాంట్ టు షేర్ బై అరేంజింగ్ పూర్ ఫీడింగ్.
1: స్తంభించిపోయాడు.
0: ది హస్బెండ్ వాజ్ సర్ప్రైజ్డ్. What?
1: నా నుండి రామనామం బయటపోయిందా?
0: డిడ్ ఐ సే రామా? Has it come out of my lips?
1: ఇంత కాలం నేను ఎంతో భద్రంగా కాపాడుకుంటూ వచ్చాను.
0: I kept God's name in treasure.
1: నా హృదయం లోపల అతన్ని బంధించుకొని వచ్చాను.
0: I kept God in my heart all along.
1: రాత్రి నా హృదయం నుంచి బయటపడిపోయాడా రాముడు.
0: Rama, has he come out of my heart last night?
1: అన్నాడు, ప్రాణమిచ్చాడు.
0: So saying, he breathed his last.
1: కనుక ప్రవాహ భక్తులనేటువంటి వారి ఎందుకూడను బాహ్యంగా లౌకికంగా నామోచ్చారణ చేయకపోయినప్పటికీ హృదయం నందు ప్రతిష్ఠించుకుని ఆనందాన్ని అనుభవించేటువంటి మహనీయులు కూడా లోకంలో ఉంటున్నారు.
0: ద థర్డ్ కేటగిరీ ఆఫ్ పీపుల్, ఎక్స్టర్నలే, ఫిజికలే, ఫ్రమ్ ది వరల్డ్లీ వ్యూ పాయింట్, దే మే నాట్ సే గాడ్స్ నేమ్, యట్ దే హావ్ గాడ్ ఇన్స్టాల్డ్ ఇన్ దేర్ హార్ట్.
1: కానీ యువకులు భగవత్ నామాన్ని స్మరించుకుంటూ,
0: యంగ్స్టర్స్
1: నగర సంకీర్తనలో పాడుకుంటూ,
0: పార్టిసిపేట్
1: భజనలు చేస్తుంటే కొంతమంది పెద్దలు కూడాను దీన్ని చూచి ఆశ్చర్యపడిపోతుంటారు.
0: యంగ్స్టర్స్ యాజ్ దే డూ భజన్స్ పార్టిసిపేట్ నగర్ సంకీర్తన్, ఎల్డర్స్ ఆర్ వెరీ మచ్ టేకెన్ బ్యాక్ బై దిస్.
1: చిన్న వయసు నందు భగవత్ నామస్మరణ ఎందుకు?
0: హౌ ఇస్ దిస్ యంగ్ మ్యాన్ డస్ భజన్?
1: నీ ఉద్యోగం చేసి,
0: డూ ఏ జాబ్,
1: రిటైర్ అయిన తర్వాత,
0: ఆఫ్టర్ రిటైర్మెంట్
1: నీకు కావలసినంత సమయం చిక్కుతుంది,
0: యుల్ హావ్ ప్లెంటీ ఆఫ్ టైం,
1: అప్పుడు తగినటువంటి సాధనలు చేసుకుంటూ భగవంతుని స్మరించవచ్చును కదా అని కూడా చెప్తుంటారు.
0: యూ డూ ఏ జాబ్ నౌ, ఆఫ్టర్ రిటైర్మెంట్ యూ హావ్ ప్లెంటీ ఆఫ్ టైమ్, దెన్ యూ కెన్ థింక్ ఆఫ్ గాడ్ దెన్, వై నౌ?
1: భగవత్ నామస్మరణ చేయడానికి ఒక సమయము సందర్భం అనేటువంటిది ఉందా?
0: డూ యూ ఫైండ్ ఎనీ టైమ్ ఆర్ ఎనీ స్టేజ్?
1: సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం, బాల్యము యవ్వనము కౌమారము వార్ధక్యం అనేటువంటిది లేదు.
0: There is nothing, no differences like the childhood, the infancy, the youth, adolescent and the old age whatsoever.
1: భగవంతుని స్మరించటమునకు బాల్యం అనేటువంటిది లేదు.
0: The childhood doesn't come in the way.
1: దేహం బాల్యంగా ఉండొచ్చును, కానీ జన్మను చాలా అంతిమమైనటువంటిదిగా ఉండొచ్చు.
0: The childhood refers to the body but not the fundamental principle.
1: కనుక శరీర వయ ప్రమాణములను మాత్రం మనము గుర్తించుకోవడానికి ప్రయత్నించకూడదు.
0: So we can't go by the age of this body.
1: పద పద మంచు కింకరులు పాశములాగెడు వేళ.
0: When the messengers of God of death spread the noose and drive you in.
1: దబ దబ బయట పెట్టుడని లాభము లేదని చెప్పు వేళ.
0: When people give up all hopes asking you to keep the body outside.
1: బిడ్డలు లబలబ ఏడ్చు వేళ.
0: When wife and children start crying.
1: తరమా,
0: is it possible?
1: హరి నామము నోటను బల్క.
0: Is it possible to say the name of God at that moment?
1: దాప్యం కోసం కాచుకునేటువంటి వారి గతి ఈ విధంగానే ఉంటుంది.
0: This is the plight of the people that wait for the old age.
1: పద పద మంచు కింకరులు పాశము లాగేడి వేళ.
0: The nose is thrown at you by the messengers of the God of death. The relations hurry that the body be kept outside, giving up the hope. The wife and children cry in vain. Can you think of God's name? Impossible.
1: జీవితకాలంలో చేసిన స్మరణే అంత్యకాలంలో ఆదరణ.
0: What all that we do, the chanting God's name will come to our rescue.
1: ఈ జీవితకాలంలో ఆదర్శమంతమంది భగవత్ చింతన చేయకపోతే ఎప్పుడు నీవు ఆదర్శాన్ని చూపించావు?
0: When we don't think of God, be ideal now. When can you be ideal later?
1: జీవితకాలంలోనే భగవత్ చింతన అనేటువంటి ఆదర్శాన్ని అందించాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ బి ఐడియల్ థింకింగ్ ఆఫ్ గాడ్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్.
1: అంత్యములో ఆదర్శాన్ని అందిస్తుంది.
0: దిస్ విల్ కమ్ టు అవర్ రెస్క్యూ.
1: ఆనందాన్ని ఇస్తుంది.
0: గివ్స్ అస్ జాయ్.
1: సార్థకతను చేకూరుస్తుంది.
0: విల్ రిడీమ్ అవర్ లైఫ్.
1: ఒక దేవాలయంలో,
0: ఇన్ ఎ టెంపుల్,
1: అనేక సంవత్సరం నుంచి,
0: ఫర్ మెనీ లాంగ్ ఇయర్స్,
1: పూజ చేస్తున్నటువంటి పూజారి ఉండేటువంటి వారు,
0: ఎ ప్రీస్ట్ వాస్ దేర్ ఆఫరింగ్ వర్షిప్,
1: అనేక సంవత్సరం అభ్యాసం కావటం చేత,
0: బికాస్ ఆఫ్ రిపీటెడ్ ప్రాక్టీస్,
1: ఒక చేతిలో పూజ అనగా హార్ తట్ట పెట్టుకుని,
0: హీ వాజ్ హోల్డింగ్ ఏ ప్లేట్ టు
1: మరొక చేతిలో గంట కొట్టుకుంటూ,
0: హోల్డింగ్ ద బెల్,
1: ఆరతిస్తూ భగవంతుని యొక్క పూజ చేసేటువంటి వాడు.
0: దిస్ ప్రీస్ట్ స్టార్టెడ్ డూయింగ్ హిస్ వర్షిప్ వైల్ గివింగ్ హారతి ఆన్ వన్ హ్యాండ్ అండ్ రింగింగ్ ద బెల్.
1: శ్రేయో హి జ్ఞానమభ్యాస. ఎంతో కాలం నుంచి అభ్యాసం చేయటం చేతనే ఒక చేత్తో హారతి ఇవ్వటం, ఒక చేత్తో గంట కొట్టడం సరిపోతుండాలి.
0: హౌ కుడ్ హీ మేక్ బోత్ హిస్ హ్యాండ్స్ వర్క్ లైక్ దాట్ వైల్ ఆఫరింగ్ వర్షిప్ బికాస్ ఆఫ్ లాంగ్ ఎక్స్పీరియన్స్?
1: ఆ యొక్క పూజారి మరణించాడు.
0: దట్ ప్రీస్ట్ డైడ్.
1: కొత్త పూజారిని అపాయింట్ చేశారు.
0: ఎ న్యూ ప్రీస్ట్ వాజ్ అపాయింటెడ్.
1: ఆ పూజారి,
0: దట్ ప్రీస్ట్,
1: హారతిస్తే గంట నిలిచిపోతుంది, గంట కొడితే హారతి నిలిచిపోతుంది.
0: వైల్ హీ వాజ్ గివింగ్ హారతి విత్ వన్ హ్యాండ్ హీ కుడ్ నాట్ రింగ్ ద బెల్. యాజ్ హీ రింగ్స్ ద బెల్ హీ కెనాట్ గివ్ హారతి విత్ అనదర్.
1: ఆర్థిక తగినటువంటి గంట కొట్టడం లేదు.
0: అండ్ ఈజ్ నాట్ డూయింగ్ బోత్ ద జాబ్. వై?
1: తనకు అభ్యాసం పూర్వం అభ్యాసం లేకపోవటమే దీనికి మూల కారణం.
0: హీ హాస్ నో ప్రాక్టీస్ ఎర్లియర్.
1: బాల్యము నుండి కూడాను భగవత్ చింతన అనేటువంటిది అభ్యాసం చేసుకుంటే గాని వార్ధక్యంలో మనకు వాక్కునందు ఉచ్చరించడానికి వీలు కాదు.
0: Unless we think of God from our childhood, it is not possible to think of Him when the end approaches.
1: అనేక మంది యువకులు,
0: many youngsters,
1: మిలిటరీలో ప్రవేశిస్తుంటారు.
0: Join the military.
1: ఈ మిలిటరీలో ప్రవేశించినప్పుడు
0: there in the military,
1: వీరికి అనేక విధమైనటువంటి రిక్రూటింగ్ ఎంత అందిస్తుంటారు.
0: Recruitment is made at that time.
1: కేవలము మీటింగ్ ఒక మిలిటరీలో చేరిన తక్షణమే గన్ను కొట్టడం వీలు కాదు.
0: యూ విల్ నాట్ బి గివెన్ ఎ గన్ ద మూమెంట్ యు ఆర్ రిక్రూటెడ్ ఇన్ ద ఆర్మీ.
1: మిలిటరీలో చేరినటువంటి వారికి కంపల్సరీగా రెండు చాలా తెలుసుకుని ఉండాలి.
0: ఆల్ దోస్ దట్ జాయిన్ ద ఆర్మీ మిలిటరీ, టూ థింగ్స్ దే నీడ్ టు నో.
1: అనగా తుపాకీ కొట్టడం తెలిసి ఉండాలి.
0: వన్, దే షుడ్ నో హౌ టు ఫైర్ ద గన్.
1: ఆర్మీలో మార్చింగ్ తెలిసి ఉండాలి.
0: సెకండ్, దే షుడ్ నో మార్చింగ్.
1: ఈ రెండు కంపల్సరీగా తెలిసి ఉండాలి.
0: దీస్ టూ ఆర్ కంపల్సరీ.
1: వాచ్మ్యాన్ కానీ, దోబీ కానీ, బార్బర్ కానీ, ఎవరైనా వంటవాడు అందరికీ కూడా ఇది కంపల్సరీ తెలిసి ఉండాలి.
0: బి దట్ ఎ దోబీ ఆర్ ఎ వాచ్మ్యాన్ ఆర్ ఎ కుక్ ఇన్ ద ఆర్మీ మస్ట్ నెసెసర్లీ నో దీస్ టూ.
1: అదే విధంగానే ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించినటువంటి వానికి,
0: ద వన్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్,
1: బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము అనేటువంటి వానికి అన్నిటికీ కూడాను ఈ రెండింటి యొక్క తత్వం గుర్తించుకుని ఉండాలి.
0: ద చైల్డ్ హుడ్, ద యూత్, ద అడాలసెంట్ అండ్ ద ఓల్డ్ ఏజ్, హీ షుడ్ నో దీస్ ఫండమెంటల్ థింగ్స్. వాట్ ఆర్ దీస్ టూ?
1: భగవంతుణ్ణి ప్రేమించాలి.
0: He should love God.
1: సమాజ సేవ చేయాలి.
0: He should serve society.
1: ఈ రెండింటి యందు దివ్యత్వం అనేటువంటిది ఇమిడి ఉంటుండాలి.
0: Divinity is present in these two.
1: పవిత్రమైన మానవత్వాన్ని ధరించి,
0: having taken the sacred human
1: life, దివ్యమైన దైవత్వాన్ని పొందడానికి,
0: to attain the divinity,
1: ఈ రెండే మూల కారణము.
0: These two will be helpful.
1: ఈ రెండింటి యొక్క తత్వంలో మనము జీవితంలో ప్రవేశపెట్టాలి.
0: We should carry our life with these two principles.
1: చిన్న వయసు నుంచి ఇవి తరబీదు చేయాలి.
0: We should train ourselves right from the tender age.
1: ఈ వయసునందు మనం చేసినప్పుడే,
0: when we do it at this young age,
1: వార్ధక్యములో మనకు సద్గతి ప్రాప్తిస్తుంది.
0: We'll have the redemption, liberation,
1: జీవితం ప్రయాణం ఎప్పుడు చెప్పలేరు.
0: We cannot decide how long we are going to journey here, travel in this life.
1: ఎప్పుడు ఎక్కడో,
0: where and when,
1: ముదివి ఎందు,
0: old age,
1: లేక ముసలి ఎందు,
0: or advanced,
1: లేక ప్రాయమందు,
0: youth,
1: లేక యువకునందు,
0: or as an youngster,
1: ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
0: When we are going to drop this body, we don't know.
1: మరణమే నిశ్చయము.
0: Death is certain.
1: బుద్ధిమంతుడైన దేవ్ తెలివి ఉండినట్టుడే తాను తెలుసుకోవాలి.
0: If you are intelligent enough, know God right now in lifetime.
1: కనుక ఏ నిమిషంలో భగవంత యొక్క అనుగ్రహం దక్కుందో,
0: at what moment you are going to receive God's
1: grace, from your drishti lopala,
0: from the worldly point
1: of view, evarina manam photo teevalanukunte,
0: if you want to click your camera and take the photo,
1: chakkaga nilchukomani
0: you'll ask him to stand
1: ready ani cheppinappudu adani chakkaga unnappudu aa photo indilo vachi padipothu.
0: The photographer says ready and clicks his camera and gets the picture.
1: Kani prakrutamainatvanti yokka photographer ku ఈ విధమైనటువంటి పద్ధతి ఉంటుంటుంది.
0: దిస్ ఇస్ ద ప్రొసీజర్ ఫాలోడ్ బై ఫోటోగ్రాఫర్స్ ఇన్ దిస్ వరల్డ్.
1: కానీ పారమార్థిక మార్గమునందు ఈ భగవంతుడు ఎప్పుడు రెడీ చెప్తాడో ఏమో.
0: బట్ ఇన్ స్పిరిచువల్ పాత్, వెన్ గాడ్ వుడ్ ఆస్క్ యూ టు బి రెడీ,
1: అతని హృదయంలో మనం పిక్చర్ పోయి పడటానికి ఎప్పుడు చెప్తాడో ఏమో. కనుక ఎప్పుడు మనం రెడీగానే ఉంటుండాలి.
0: వెన్ వీఆర్ గోయింగ్ టు పిక్చరైజ్ హిమ్ ఇన్ అవర్ హార్ట్, వీ షుడ్ బి ఎవర్ రెడీ.
1: వయసు కోసం మనం వెతకనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ ది ఏజ్.
1: కాలం కోసం మనం ప్రాకులాడనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు టేక్ టైమ్.
1: కర్మలను వెతకనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు ఫాలో డిఫరెంట్ యాక్షన్స్.
1: ఎప్పుడైనా ఎక్కడైనా సరే,
0: ఎనీవేర్ ఎనీ టైమ్ ఫర్ ఎనీ రీజన్,
1: భగవత్ చింతనలో మనము సిద్ధంగా ఉంటుండాలి.
0: వీ షుడ్ బి రెడీ థింకింగ్ ఆఫ్ గాడ్ ఆల్ ది టైమ్.
1: భగవత్ చింతనే లేకపోతే,
0: వితౌట్ థింకింగ్ ఆఫ్ గాడ్,
1: భగవంతుడు ఏ రీతిగా వస్తాడు?
0: హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు కమ్ టు యూ?
1: రెండు రకములైనటువంటి సాధనలు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ టూ స్పిరిచువల్ పాత్స్.
1: యజమానుడు మిద్దె పైన ఉంటుంటాడు.
0: ద మాస్టర్ ఈజ్ ఆన్ ది top on the
1: ద్వారం దగ్గర పెద్ద అలసేషన్ కుక్క ఉంటుంటది.
0: మాస్టర్ ఈజ్ స్టేయింగ్ దేర్ ఇన్ ద అప్స్టేర్స్, అట్ ది గేట్ దేర్ ఇస్ ఎ డాగ్ అలసేషన్.
1: కానీ లోపల పోవాలంటే అలసేషన్ కుక్కనైనా మనం స్వాధీనం చేసుకోవాలి.
0: టు గెట్ ఇన్ యూ షుడ్ సీ దట్ యు హావ్ ఫుల్ కంట్రోల్ ఆన్ ద అలసేషన్ డాగ్ ఎట్ ద డోర్ స్టెప్.
1: లేక గట్టిగా ఆ యజమానినైనా మనం పిలిచాలి.
0: ఆర్ ఎల్స్ యూ షుడ్ షౌట్ కాల్ లౌడ్లీ ద మాస్టర్.
1: ఆ విధంగా చేయకపోయినప్పుడు మాస్టర్తో మనం కలచడానికి వీలు కాదు.
0: వి డోంట్ డూ దాట్, ఇట్స్ నాట్ పాసిబుల్ టు మీట్ ద మాస్టర్.
1: కనుక ఈ అల్సేషన్ కుక్ అంటే ఏమిటి?
0: వాట్ ఇస్ దిస్ అల్సేషన్ డాగ్?
1: ఏ మాయా.
0: దిస్ ఇస్ అల్సేషన్ డాగ్.
1: ఈ మాయను మనం వశమైనా చేసుకోవాలి.
0: యూ హ్యావ్ టు కంట్రోల్ దిస్ అల్సేషియన్ డాగ్ ఇల్యూషన్
1: లేక గట్టిగా భగవంతుని నామస్మరణ చేయాలి.
0: ఆర్ సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ లౌడ్లీ
1: గట్టిగా భగవత్ నామస్మరణ చేస్తే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి భగవంతుడు కిందికి దిగి వస్తాడు.
0: వెన్ వి సింగ్ లౌడ్లీ గాడ్స్ నేమ్ గాడ్ స్టేయింగ్ దేర్ ఇన్ ద అప్స్టెయిర్స్
1: ఆ ఇంట్లో మనం సులభంగా ప్రవేశించవచ్చును. అప్పుడు కుక్క కూడా ఏం చేయదు, మాయ కూడా ఏం చేయదు.
0: ఇన్ ది కంపెనీ ఆఫ్ గాడ్ వి క్యాన్ అషర్ ఇన్ టు దట్ మ్యాన్షన్ ద ప్యాలెస్ ఆఫ్ ద డివైన్ అండ్ విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై అల్సీషియన్ డాగ్ ది ఇల్యూజన్.
1: కనుక మనం భగవంతుని చేరాలంటే ఏమి చేయాలంటే నామస్మరణ చేయాలి.
0: సో టు రీచ్ గాడ్ వీ షుడ్ చాంట్ హిస్ గ్లోరీ.
1: ఇని ఎట్టిపంటి పరిస్థితి ఏందైనప్పటికీ
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్
1: లోపల ఎందు బయట ఎందు ఏదో ఒక రీతిగా హృదయం నందు దాచుకుని
0: వీ హావ్ టు ట్రెజర్ హిమ్ ఇన్ అవర్ హార్ట్
1: భగవంతుని హృదయంలో ప్రతిష్ఠింప చేసుకోవాలి.
0: అండ్ ఇన్స్టాల్ గాడ్ ఇన్ అవర్ హార్ట్స్
1: భగవంతునికి హృదయమే నిజమైనటువంటి స్థానము.
0: హ్యూమన్ హార్ట్ ఇస్ ద రియల్ ఆల్టార్ ఆఫ్ ద డివైన్.
1: ద్రౌపదికి పరాభవం జరుగుతున్న సమయంలో
0: when Draupadi was humiliated
1: aneka vidhamuluga prarthinchindi krishnunni
0: she prayed krishna in several ways
1: apadbandava anadarachaka
0: oh the refuge of the forlorn
1: vrindavana vihari
0: the one who goes around
1: gokula sanchari yemimo namamulanta cheppindi
0: she called god in several names the one who belongs to vrindavana the one who stays in gokula
1: krishnudu raledu ఆమె యొక్క ఆపత్తును సంరక్షించలేదు.
0: కృష్ణ డిడ్ నాట్ రెస్పాండ్ హీ డిడ్ కమ్ టు హర్ రెస్క్యూ
1: కడపటికి అలసిపోయింది.
0: అల్టిమేట్లీ షీ వాస్ టైర్డ్
1: ఈ దుర్యోధనుడు చేసేటువంటి యొక్క దీనికి చాలా టైర్డ్ అయిపోయింది.
0: షీ వాస్ అటర్లీ టైర్డ్ బికాస్ ఆఫ్ ది మిస్ డీడ్స్ ఆఫ్ దుర్యోధన
1: కూలిపోతూ
0: షీ వాస్ జస్ట్ ఫాలోయింగ్ ఆన్ ద గ్రౌండ్
1: హృదయవాసి అనింది.
0: Ultimately said, oh, she said, హృదయవాసి ఇన్డ్వెల్లర్ ఇన్ మై హార్ట్ గాడ్ మేనిఫెస్టెడ్ దేర్
1: ప్రత్యక్షమయ్యాడు.
0: ఎస్ గాడ్ అపియర్డ్ దేర్
1: తన్ను సంరక్షించాడు.
0: అండ్ ప్రొటెక్టెడ్ హిమ్
1: సమయం పురస్కరించుకుని
0: బేసింగ్ ఆన్ ద టైం
1: ఒకానొక సమయంలో ద్రౌపది కృష్ణుణ్ణి ప్రశ్నించింది.
0: అట్ వన్ టైం ద్రౌపది క్వశ్చన్ కృష్ణ
1: కృష్ణ
0: ఓ కృష్ణ
1: ఎన్నో పర్యాయం నేను ప్రార్థించినప్పుడు అందు రాలేదు.
0: ఐ ప్రేట్ యూ రిపీటెడ్లీ యూ డిడ్ నాట్ రెస్పాండ్
1: కానీ
0: బట్
1: నేను కూలిపోయే సమయంలో పిలిచినప్పుడు తక్షణమే వచ్చావు.
0: వెన్ ఐ వాజ్ అబౌట్ టు కొలాప్స్ ఫాల్ యు మేనిఫెస్టెడ్ దేర్
1: కారణం ఏమిటి,
0: వాట్ ఇస్ ద రీజన్.
1: ఇది భక్తులకు అందరికీ సరైన జవాబు.
0: నౌ దిస్ ఆన్సర్ ఇస్ అప్రోప్రియేట్ టు ఆల్ డివోటీస్. నౌ
1: ద్రౌపది
0: ఓ ద్రౌపది
1: నన్ను బృందావన విహారి అన్నావు.
0: యు కాల్ మీ యాజ్ బృందావన విహారి.
1: నీలో ఉన్నటువంటి నేను తిరిగి బృందావనం పోయి మరిగి రావాలి నేను.
0: వెన్ యూ కాల్ మీ బృందావన విహారి ఐ మస్ట్ గో టు బృందావన్ అండ్ రీచ్ హియర్.
1: లేకపోతే నీ మాటకి ఏమాత్రం సత్యం ఉండదు.
0: బికాస్ యువర్ స్టేట్మెంట్ విల్ నాట్ బి ట్రూ ఇఫ్ ఐ యాక్ట్ అదర్వైజ్.
1: మధురాపుర సంచారి అన్నావు.
0: యు సెడ్ మధురాపుర సంచారి.
1: దగ్గర ఉన్నటువంటి వాడు నేను మధురకు పోవాలి, నేను రావాలి. అటు రావాలంటే నాకేం హెలికాప్టర్ ఉంటుందా?
0: సో ఐఎమ్ సో నియర్ బట్ ఐ హావ్ టు రీచ్ యూ వయా మధుర, దేర్ ఫోర్ ఇట్ ఈస్ ఎ డిఫికల్ట్ టాస్క్.
1: కనుక అక్కడ నుంచి రావడానికి నాకు ఏ విధమైనటువంటి ప్లేన్ లేవు.
0: ఐ డోంట్ హ్యావ్ ఎయిర్ క్రాఫ్ట్ టు రీచ్ యూ సూన్.
1: హృదయవాసిని నేను.
0: ఐ ప్రెసెంట్ ఇన్ యువర్ హార్ట్.
1: ఏ క్షణంలో నన్ను స్మరించినప్పటికీ నేను సిద్ధంగా ఉంటాను.
0: యూ మే థింక్ ఆఫ్ మీ ఎనీ మూమెంట్, ఐఎమ్ ఎవర్ రెడీ.
1: కనుక నీవు లోపలనే స్మరించు.
0: యూ థింక్ ఆఫ్ మీ విదిన్.
1: మనస్తో స్మరించు.
0: థింక్ ఆఫ్ మీ
1: హృదయంతో వరించు.
0: హోల్ హార్టెడ్లీ.
1: ఇది నీ యొక్క ప్రార్థన యొక్క సరైన జవాబు.
0: దిస్ ద ప్రాపర్ వే టు ప్రే అండ్ దిస్ ద ఆన్సర్.
1: కనుక
0: సో
1: మానవులు ఈనాడు భగవంతుని పొందగోరి
0: మ్యాన్ వాంట్స్ టు అటైన్ గాడ్ టుడే.
1: ఎన్నో విధమైనటువంటి మార్గం అనుసరిస్తున్నారు.
0: ఫాలోస్ డిఫరెంట్ పాత్స్.
1: కానీ ఈ మార్గములు అన్ని కూడాను
0: బట్ ఆల్ దీస్ పాత్స్
1: భగవంతుని అంత సులభంగా పొందడానికి వీలు కాదు.
0: విల్ నాట్ ఎనేబుల్ యూ టు అటైన్ గాడ్.
1: ఏ మార్గం చాలా సులభమవుతుంది?
0: హౌ ఇస్ ఇట్
1: హృదయమునందు ప్రతిష్ఠింపజేసుకుని హృదయవాసి హృదయవాసి హృదయవాసి అనేటువంటి ఒక పదమును తప్పక విశ్వసించినప్పుడు
0: you have to visualize experience god in your heart in full faith
1: appude bhagavantudu rakshistuntadu
0: then god will protect you
1: bhagavantudu ye pradesham nandu ledu
0: god is not
1: devudanaga veru deshamandulu ledu
0: god is not present in a foreign land
1: devudanaga taladu dehamande
0: god dwells in your heart in your body
1: kalaku ye temple nando ye masjidi endo ye deeni endo ledu bhagavantudu
0: god is not present separately either in a temple or a mosque or a church. God has not limited himself in a church or a synagogue.
1: రథము ఏది అది భక్తుల యొక్క హృదయ రథం.
0: What is the chariot of God? It is the heart of a devotee.
1: కనుక భక్తుని హృదయమునందు పరమాత్మను వెంచుకున్నటువంటి వారికి ఎట్టి ఇబ్బందులు కూడా కలగవు.
0: దేర్ఫోర్ డివోటీ హూ హస్ గాడ్ ఇన్ హిస్ హార్ట్ విల్ నెవర్ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్స్ డిఫికల్టీస్.
1: పశ్యన్న పిచాన పశ్యతి మూఢో మూఢో మూఢో.
0: మ్యాన్ టుడే సీస్ గాడ్ యట్ హీ సేస్ హీ హాజ్ నాట్. హౌ ఫూలిష్ హీ ఈస్.
1: కేవలం బయట తట్టు ఉండేటువంటి భగవంతుడు నీవు పిలుస్తున్నావు.
0: హీ కాల్స్ ఫర్ గాడ్ ఎక్స్టర్నల్.
1: బయట ఉన్నటువంటి భగవంతుడు నీ రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
0: గాడ్ యు ఫైండ్ ఔట్ సైడ్ ఈజ్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్ అండ్ రియాక్షన్.
1: రియాలిటీ లోపల ఉంటుండాలి.
0: ది ఎటర్నల్ రియాలిటీ ఈజ్ విదిన్ యూ.
1: రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: ఎవ్రీథింగ్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: నీ హృదయమందు ఉన్నటువంటి భగవంతుని సంపూర్ణంగా విశ్వసించు.
0: హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్ హూ ఇస్ ప్రెజెంట్ ఇన్ యువర్ హార్ట్.
1: భగవంతుడే సర్వత్రా ఉంటున్నాడనేటువంటి ఒక భావాన్ని నీ మదిలో స్థిరం చేసుకో.
0: స్ట్రెంగ్థెన్ ది థాట్ దట్ గాడ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ యువర్ హార్ట్.
1: కనుకనే భగవద్గీత సర్వత పాణిపాదం.
0: So Gita says, yes, God has got his feet everywhere.
1: Sarvama vrtishtati ennadu.
0: The feet and the hands and the ears and the eyes of God are present all over.
1: Yadbhavam tadbhavati.
0: As is the feeling, so is the experience.
1: Bhagavantuda.
0: Oh God.
1: Enduku naa ventane jantane intane kantane undi nannu rakshinchakoodadu.
0: Oh God, why don't you protect me, be with me, in me, above me, below me, around me.
1: Alanti Bhagavantudu okanok samayamlo javabu cheppadu.
0: That God gave a reply at one time.
1: భక్తుడా,
0: ఓ డివోటీ,
1: నేనెప్పుడు నీ వెంటనే ఉన్నాను.
0: ఐఎమ్ ఆల్వేస్ ఇన్ యూ.
1: నీ వెనుకనే ఉన్నాను.
0: ఐఎమ్ బిహైండ్ యూ.
1: నీ వెనుకనే ఉంటున్నాను.
0: ఐఎమ్ ఇన్ యూ.
1: కనుక నన్ను ఎక్కడో బయట ప్రదేశంలో వెతకడానికి ప్రయత్నం చేయొద్దు.
0: డోంట్ సర్చ్ ఫర్ మీ ఇన్ ద అవుట్ సైడ్ వరల్డ్.
1: భగవంతుడా, నిజంగా నా వెనుకనే ఉన్నావా?
0: ఓ గాడ్, ఈజ్ ఇట్ ట్రూ దట్ యు ఆర్ బిహైండ్ మీ?
1: తప్పగా.
0: ఎస్, ష్యూర్.
1: నా నీడనే నీ దేహము.
0: ఆఫ్టర్ ఆల్, I am the shadow and you are the body there.
1: My shadow is your body.
0: My shadow is your body. My shadow is your body.
1: Ani cheppadu.
0: He said so.
1: Idi nijama?
0: Is it true?
1: Na venakane unnava?
0: Are you behind me?
1: Ani venaku tiri chuchadu.
0: And he turned behind.
1: Kanipinchaledu.
0: He didn't find God there.
1: Bhagavantuda.
0: Oh God.
1: Neevu kudunu asatyam aattama?
0: You also speak untruth.
1: నా వెనుకనే ఉన్నావని చెప్పావు.
0: You said that you are behind me.
1: కానీ నేను తిరిగితే నా వెనకలేదే.
0: But when I turn back, I didn't find you.
1: పిచ్చివాడా, నీవు తిరిగినప్పుడు నీ వీపు కూడా తిరిగింది కదా.
0: And God says, oh madcap, when you turn behind, your back also turns.
1: నేను కూడా తిరగవలసి వచ్చింది.
0: When you turn back, I too have to take a turn.
1: కనుక ఈ సత్యాన్ని నీవు గుర్తించుకోలేక నా వెనకంటే ఏదో కుర్చీ ఉండదని దాన్ని చూస్తున్నావు.
0: యూ హావ్ నాట్ అండర్స్టూడ్ దిస్ ట్రూత్ అండ్ యూ అండర్స్టూడ్ యూ థాట్ దట్ దేర్ ఇస్ ఎ చైర్ బిహైండ్.
1: నీ ఇట్లా ఉండినప్పుడు నీ వెనక కుర్చీ ఉంది.
0: వెన్ యూ ఆర్ దేర్ దేర్ ఇస్ చైర్ బిహైండ్.
1: నీ ప్రక్కకు తిరిగినప్పుడు కుర్చీ నీకు ప్రక్కన వస్తుంది.
0: వెన్ వన్స్ యూ టర్న్ బిహైండ్ యూ ఫైండ్ ది చైర్ బై యువర్ సైడ్.
1: కనుకనే సర్వత పాణిపాదం.
0: సో హిస్ ఫీట్ అండ్ హ్యాండ్స్ ఆర్
1: ఎవరెవరి ఎవరెవరి భావం ఏ రీతిగా ప్రార్థిస్తుంటాడో ఆ భావానికి తగినట్టుగా భగవంతుడు ఉంటుంటాడు.
0: గాడ్ మేనిఫెస్ట్ అండ్ అపియర్స్ యాజ్ పర్ యువర్ ఓన్ ఫీలింగ్ అండ్
1: సెంటిమెంట్స్. నా ప్రార్థన వినడానికి నీవు చెవులు లేవా?
0: Oh God, don't you have ears to listen to my prayer?
1: Enduku naa prarthana nee vinatam ledhu?
0: Why don't you listen to my prayers?
1: Nee chevullo enduku naa prarthana pattam ledhu?
0: How is that my prayers don't get into your ear?
1: Chetunte variki,
0: to those that pray like that,
1: sarvata paanipadam tasarvatochi siromukam. Atti vaari daggara kevalamu chevulu maatrame undi vintuntayata.
0: There you find God listening with his ears.
1: Swami, నా బాధను నీ కంటి కనిపడలేదా?
0: స్వామి, స్వామి, డోంట్ యు సీ మై సఫరింగ్?
1: ఎందుకు నా బాధను నీవు చూడలేకపోతున్నావు?
0: వై డోంట్ యు సీ మై
1: ప్రాబ్లమ్స్? ప్రార్థించేటువంటి వారికి కన్నులు మాత్రమే ఉంటుంటాయి అట దగ్గర.
0: టు దోస్ దట్ ప్రే, ఓ గాడ్, వై డోంట్ యు సీ మై సఫరింగ్, దేర్ హీ ఫైండ్స్ ది ఐస్ ఆఫ్ గాడ్ ఓన్లీ.
1: ఎందుకు నా వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉండకూడదు?
0: ఓ గాడ్,
1: ప్రార్థించేటువంటి వారికి ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నడక తన వెంటనే ఉంటుంటాది.
0: ఓ గాడ్, వై డోంట్ యు స్టే విత్ మీ, అరౌండ్ మీ, దెన్ హీ ఫైండ్స్ ది సౌండ్ ఆఫ్ ది ఫుట్ స్టెప్స్ ఆఫ్ గాడ్.
1: ఎప్పుడు ఈ పాదశబ్దం మనకు వినిపిస్తుంది?
0: వెన్ డు యూ లిసన్ టు ది సౌండ్ ఆఫ్ ద ఫుట్ స్టెప్స్?
1: నీవు ఈ ప్రపంచం యొక్క శబ్దంలో నీవు నా శబ్దాన్ని నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
0: ఇన్ దిస్ నాయిజీ బిజీ బజీ వరల్డ్ యూ డోంట్ లిసన్ టు ది సౌండ్ ఆఫ్ ఫుట్ స్టెప్స్ ఆఫ్ గాడ్.
1: శబ్దమైనటువంటి స్థితిలో నా పాదముల యొక్క శబ్దం నీకు వినిపిస్తుంది.
0: వెన్ యు ఆర్ ఇన్ డీప్ సైలెన్స్ యూ లిసన్ టు ది సౌండ్ ఆఫ్ ది ఫుట్ స్టెప్స్ ఆఫ్ గాడ్.
1: ఈ భావాన్ని పురస్కరించుకునే ప్రాచీన కాలం నుండి ఏకాంతమైనటువంటి స్థలం లోపల ఎట్టి శబ్దములు లేకుండా దైవాన్ని ఆరాధన చేస్తూ వచ్చేటువంటి వారు.
0: బేసింగ్ ఆన్ దిస్ ది ఏన్షియన్స్ స్పెండ్ టైమ్ ఇన్ అటర్ సాలిట్యూడ్ లిజనింగ్ టు ది సౌండ్ ఆఫ్ గాడ్.
1: మన నుండియే వస్తున్నది ఈ శబ్దము.
0: దిస్ సౌండ్ కమ్స్ ఫ్రమ్ విదిన్.
1: అది ఏ ప్రణవ శబ్దము?
0: దట్ ఇస్ ప్రైమల్ సౌండ్ ప్రణవ.
1: ఒక చిన్న ఉదాహరణ మీరు తీసుకోండి.
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: మీరు చెవులు తెరుచుకున్నప్పుడు ఎన్నో శబ్దాలు మీకు వినిపిస్తుంటాయి.
0: వెన్ యూ కీప్ యువర్ ఇయర్స్ వైడ్ ఓపెన్ యూ లిసన్ టు ఆల్ సౌండ్.
1: గట్టిగా మూసుకో.
0: Just close your ears tight.
1: కాని లోపల నుంచి ఓ అనేటువంటి శబ్దం వస్తుంటది.
0: Then you listen to primal sound, Om, from within.
1: కనుక భక్తుడా,
0: ఓ డివోటీ,
1: నీ చర్మ చచ్చువుల చేత నన్ను చూస్తున్నావు.
0: You are just watching me with your physical ears.
1: చేత నా మాటలు వింటున్నావు.
0: You listen to me with your physical ears.
1: కనుక ఈ చర్మ కండలు మూసుకో.
0: Close these ears.
1: అనగా నిశ్శబ్ద స్థితిలో నీవు జీవించు.
0: Live in utter silence.
1: అప్పుడే నా పాదముల శబ్దం నీకు వినిపిస్తుంది.
0: Then you can listen to the sound of my footsteps.
1: ఈ విధమైన మార్గములు అనేక రకములుగా అనేక విధమైన మార్గములు ప్రబోధిస్తూ వస్తున్నాడు.
0: Like this, varied paths have been prescribed.
1: కానీ భగవంతుడు చెప్పినటువంటి మాటలను సరైనటువంటి రీతిలో అర్థం చేసుకోలేనటువంటి వారు ఈ అవస్థలకు గురి అవుతున్నారు.
0: దోస్ దట్ డు నాట్ అండర్స్టాండ్ గాడ్స్ వర్డ్స్ అండ్ మెసేజ్ ప్రాపర్లీ ఫేస్ ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్. సూరదాస్
1: కనులు లేవు,
0: ఇస్ బ్లైండ్.
1: కానీ తనకు తాను చేసుకున్నటువంటి పని
0: ఇట్స్ ఆల్ హిజ్ ఓన్ మేకింగ్.
1: ఎవరో ఒక స్త్రీని చూచి
0: హీ వాచ్
1: వెంట పడిపోతున్నప్పుడు
0: వెన్ హీ వాజ్ రన్నింగ్ ఆఫ్టర్ దట్ వుమన్,
1: భర్త నీ కన్నులు నిచ్చిండేది ఎందుకు భగవంతుడు?
0: హర్ హస్బెండ్ ఆస్క్ Why God gave you eyes?
1: పరిస్థితిని చూచి నువ్వు వెంట పెట్టడానికి నీ కన్నులు ఇచ్చాడు.
0: Why God gave you eyes to run after a woman?
1: పోమని మందలించాడు.
0: And he just reprimanded him, asked him to get out.
1: ఆ బాధలను భరించుకోలేక
0: he couldn't bear the suffering.
1: ఆ వ్యక్తి యొక్క కంపౌండ్ నుండి ఒక ఇది ఉంటున్నది, మల్లెపు అనే నిమ్మ చెట్టు.
0: And there he could find a lemon tree in the yard.
1: ఆ నిమ్మ ముండు తీసుకుని కన్నులు పొడుచుకున్నాడు.
0: He picked up the thorns of the lemon tree and pierced his eyes all by himself.
1: కన్నులు ఇచ్చింది ఎందుకు తెలుసా?
0: You know why eyes are given?
1: ముందు తిరుగుటక.
0: Is it to go around everywhere?
1: ఇలాంటి కన్నులు నాకు అక్కర్లేదు.
0: I don't want these eyes.
1: ఇతరులతో నేను మందలింపబట్టడానికి ఈ కన్నులు ఇచ్చావు.
0: Go God, have you given me the eyes so as to be accused by others?
1: అప్పటి నుంచి
0: since then
1: తాను అనేక విధమైనటువంటి యొక్క కృష్ణనామాన్ని స్మరించుకుంటూ
0: started chanting God's name Krishna.
1: చేరాడు ద్వారకకు, చేరాడు సూరదాసు.
0: సూరదాస్ రీచ్డ్ ద్వారక.
1: ఒకానొక సమయం లోపల
0: at one time
1: కన్నులు తెలియనటువంటి పరిస్థితి లోపల
0: as he was blind
1: సూరదాస్ ద్వారకకు పోతూ ఒక పాడుబావిలో పడేటువంటి పరిస్థితి వచ్చింది.
0: At one time as he was proceeding to Dwaraka, being totally blind, he was about to fall into the well.
1: కృష్ణుడు ఒక గొల్ల పిల్లవాడు మరి వెంట వచ్చాడు.
0: As he chants the name of Krishna, Krishna appeared in the form of a young boy.
1: చేయి పట్టుకున్నాడు.
0: He caught hold of his hand.
1: ఎక్కడికి మీరు వెళ్ళాలి దాసుగారు?
0: This little boy asked, O Dasu, where do you want to go?
1: నేను ద్వారక పోవాలి అన్నాడు.
0: ఓ బాయ్, ఐ వాంట్ గో టు ద్వారక.
1: నేను దారి చూపిస్తాను రమ్మని చెప్పాడు.
0: ద బాయ్ సెడ్, ఐ విల్ షో యూ ద వే.
1: సంతోషం అన్నాడు, చాలా ఆనందించాడు.
0: సూరదాస్ సెడ్, ఓకే, అండ్ హీ వాజ్ వెరీ హ్యాపీ.
1: రాత్రి అయిపోయింది, నీవి ఛత్రంలో ఉంటుండు, రేపటి దినం నేను వచ్చి పిలుచుకుని పోతానన్నాడు ఈ యొక్క గొల్ల పిల్లవాడు.
0: కృష్ణ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బాయ్ సెడ్, ఓ సార్, యూ లై డౌన్ ఇన్ దిస్ చౌల్ ట్రీ, టేక్ రెస్ట్ టు నైట్, ఐ వేక్ యూ అప్ టుమారో మార్నింగ్.
1: అయ్యో, నేను పోయిన తర్వాత తిరిగి వస్తావో రావో.
0: And Surdas was doubtful if the boy goes, he may return or not. So he never wanted the boy to go.
1: అప్పుడు అతని ప్రార్థన కోసమని ఆ గొల్ల పిల్లవాడు నిలిచాడు.
0: In response to the prayers, the boy stood there and remained.
1: కలవనే పండుకో.
0: And Surdas wanted the boy to sleep by his side. I don't know when you would get up and leave.
1: కనుక నీ చేయి నా పైన వేసుకో.
0: Hold your hand on
1: me. నా చేయి నీ పైన వేసుకుంటాను.
0: And let me put my hand on
1: you.
0: I will know when you go.
1: కనుక నీకు కదలడానికి వీలు లేదన్న.
0: You cannot move about.
1: ఆ చేయి పైన వేసుకుని పండుకున్నాడు. ఆ స్పర్శ యొక్క ప్రభావం చేత అతనికి ఒక జ్ఞానం ఆవిర్భవించింది.
0: As the boy kept his hand on Suradas, because the effect of the divine touch, he could have awareness. Because of the touch, he is free from all the sins of the past lives.
1: తెల్లవారు లేచి
0: he got up next morning.
1: సూరదాసు,
0: he said, సూరదాసు,
1: నేనే కృష్ణుణ్ణి.
0: I am Krishna.
1: నేను నిన్ను దాకిచ్చి దారి చూపించే నిమిత్తమై,
0: టు షో యూ ద పాత్,
1: నీ అజ్ఞానం దూరం గావించే నిమిత్తమై,
0: టు డిస్పెల్ ఇగ్నోరెన్స్,
1: నేను ఇన్ని విధమైనటువంటి నాటకాలు ఆడుతూ వస్తున్నాను.
0: దిస్ ఈజ్ ఆల్ మై డ్రామా.
1: నీ కన్నులు నిచ్చేదా?
0: షల్ ఐ గివ్ యూ ఐస్, రెస్టోర్ యువర్ సైట్
1: అని ఒక్కతూరి కన్నులను త్రాకాడు.
0: At a moment he touched both the eyes. Immediately his sight is restored.
1: కృష్ణుని చూచాడు.
0: He saw Krishna.
1: కృష్ణ, ఇంక నాకు ఈ కన్నులు అక్కర్లేదు.
0: Krishna, I have seen you. I don't want eyes anymore.
1: నిన్ను చూసిన కన్నులు ఇంకొకరిని చూడనిక.
0: I have seen you with these eyes. I don't want to see anybody.
1: నీ కన్నులు తీసుకుని పో, ప్రపంచంలో సంచరించు.
0: And Krishna said, go around the world with the eyes I have given you now.
1: ఎందుకోసం ఈ కన్నులు?
0: Why these eyes?
1: కన్నుండి గ్రుడ్డులై కళ్యాణకరమైన నీ మూర్తి దర్శింప నేరలైరి.
0: దోస్ పీపుల్ హ్యావ్ ఐస్,
1: ఎంతమంది కన్నులు లేవు.
0: మెనీ పీపుల్,
1: వాళ్ళంతా నీ మూర్తిని చూస్తున్నారా?
0: మెనీ పీపుల్ హ్యావ్ దిస్ ఐస్, డూ దే లుక్ ఎట్ గాడ్?
1: నాకింతే చాలు,
0: ఐ హావ్ సీన్ యూ, దట్ ఈస్ ఎనఫ్ మై లార్డ్.
1: చెవియుండి చెవటులై అతి మనోహరమైన నీ గాన మాలింప నేరరైరి.
0: మెనీ పీపుల్ హ్యావ్ ఇయర్స్ బట్ దే హ్యావ్ నాట్ బీన్ ఫార్చునేట్ ఎనఫ్ టు లిసన్ టు ద మెలోడియస్ మ్యూజిక్ ఆఫ్ గాడ్.
1: ఈ చెవులు ఈ కనులు నాకు అక్కర్లేదు.
0: ఐ డోంట్ వాంట్ దీస్ ఐస్ అండ్ ఇయర్స్,
1: నాకు జ్ఞాన చెవునిచ్చి.
0: ఐ వాంట్ ది ఐ ఆఫ్ విజ్డమ్
1: అని చెప్పేటప్పటికి కృష్ణుడు అతని యొక్క తల పైన చేయి పెట్టాడు.
0: దెన్ కృష్ణ కెప్ట్ హిస్ హ్యాండ్ ఆన్ ది హెడ్ ఆఫ్ సూరదాస్.
1: అతని యొక్క ప్రాణం కృష్ణులో ఏకమైపోయింది.
0: అండ్ ద లైఫ్ ఆఫ్ సూరదాస్ మర్జ్డ్ ఇన్ కృష్ణ. దెన్
1: కనుక ఏ సమయంలో ఎక్కడ ఏ పరిస్థితిలో ఏ మార్గం లోపల భగవంతుడు అనుగ్రహిస్తాడో ఎవరు చెప్పలేరు.
0: వేర్ వెన్ వాట్ వై హౌ గాడ్ బ్లెసెస్ యూ నో వన్ కెన్ డిసైడ్.
1: ఎల్లప్పుడూ నీవు సిద్ధంగా ఉంటుండు.
0: Chanting his glory, be ever ready.
1: ఏమి జరిగినా కూడా నీ భగవంతుని యొక్క లీలలే అని భావించు.
0: Consider that everything is God's play, whatever that happens in his world.
1: ఒక అబ్బాయి చెప్పాడు, రాజుకు వేలు తెగింది.
0: This boy said, now he, a king got his finger cut.
1: తెగిన తక్షణమే మంత్రి చూచాడు.
0: It was watched by minister.
1: మహారాజా, it is good for you అన్నాడు.
0: The minister said, oh king, it's good for you.
1: ఈనాడు వేలు పోతే నాకు మంచిదంటున్నావు, రేపటిదైనా నా తల పోతే కూడా నీకు మంచిదంటావు.
0: అండ్ ది కింగ్ సెడ్ వాట్, ఫర్ ద సింపుల్ ఫ్యాక్ట్ ఐ లాస్ట్ ద ఫింగర్ యు సే ఇట్స్ ఫర్ మై గుడ్, యు మే సే టుమారో ఐ యామ్ బిహెడెడ్, ఐ డోంట్ వాంట్ దిస్ మినిస్టర్ ఇన్ మై కోర్ట్.
1: ఇతన్ని జైల్లో పెట్టండి అన్నాడు.
0: అండ్ దెన్ హీ వాంటెడ్ ది మినిస్టర్ టు బి ఇంప్రిజన్డ్.
1: ఆ మినిస్టర్ నవ్వుతూ ప్రభుకు నమస్కారం చేసుకుని, ప్రభుజీ, ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ అన్నాడు.
0: ద మినిస్టర్ స్మైలింగ్లీ పేయింగ్ హిస్ ట్రిబ్యూట్ సెడ్, దిస్ ఇంప్రిజన్మెంట్ ఈస్ గుడ్ ఫర్ మీ.
1: భగవంతుడు ఏది చేసినప్పటికీ మంచిదే కానీ చెడ్డదిగా ఉంటుండదు.
0: వాట్ ఎవర్ గాడ్ డస్, ఇట్ ఈస్ ఫర్ అవర్ ఓన్ గుడ్, నథింగ్ బ్యాడ్.
1: పవిత్రుడు,
0: గాడ్ ఈస్ సెక్రెట్.
1: భగవంతుడు నిర్మలుడు,
0: గాడ్ ఈస్ ప్యూర్.
1: భగవంతుడు నిస్వార్థుడు,
0: గాడ్ ఈస్ సెల్ఫ్లెస్.
1: అలాంటి నిస్వార్థుడైనటువంటి భగవంతుడు ఏది చేసినా ఇతరుల మంచి కోసమే కానీ తన కోసం కాదు కదా.
0: దట్ selfless God does everything in your interest.
1: విశ్వసించి ఏది చేసినా నా మంచి కోసమే అనేటువంటి నమ్మకాన్ని మనం బలపరచుకోవాలి.
0: విత్ దట్ ప్రిన్సిపల్ బిహైండ్ వీ షుడ్ టేక్ ఇట్ దట్ వాట్ ఎవర్ గాడ్ డస్ ఇట్ ఈస్ ఫర్ అవర్ ఓన్ గుడ్.
1: కనుక
0: సో
1: భగవంతుని విషయంలో ఇది అది అనేటువంటి లెక్క చేయనక్కర్లేదు.
0: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డివైన్ వీ షుడ్ నాట్ స్ప్రెడ్ అవర్ థాట్స్.
1: ఈ స్థానం ఆ స్థానం అని వెతకనక్కర్లేదు.
0: వీ నీడ్ నాట్ సర్చ్ ఫర్ హిమ్ హియర్ అండ్ దేర్.
1: ఎందుకు వెతుకుతున్నావు నీవు?
0: వై డు యు సర్చ్ ఫర్ గాడ్?
1: కోరిన ఫలమిచ్చు కల్పవృక్షం ఉండ ప్రతి పుష్పమునికై ప్రీతి ఏలా.
0: వెన్ యూ హ్యావ్ గాట్ ది విష్ ఫుల్ఫిల్లింగ్ ట్రీ బై అట్ ది బ్యాక్ యార్డ్, వై ఆర్ ఇన్ సచ్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ ఎల్స్వేర్?
1: కనుక ఇంకొక పుష్పాన్ని మనం కొరనక్కర్లేదు.
0: వై డూ కల్పవృక్షమే
1: మన దగ్గర ఉంటుండాలి.
0: యూ హ్యావ్ గాట్ ది విష్ ఫుల్ఫిల్లింగ్ ట్రీ అట్ యువర్ కోర్ట్.
1: ఇలాంటి ప్రేమ చేత మనం భగవంతుని ఏకాత్మతో మనం విశ్వసించాలి.
0: Through love, we should have full faith in God with the principle of unity or oneness.
1: Prema bhavani atani paina prabhinpa cheyali.
0: We should allow the thoughts of love flow towards God.
1: అప్పుడే భగవంతుని ప్రేమ కూడా మన యందు లభిస్తుంది.
0: Then we will enjoy the divine love within.
1: నేను మాత్రం భగవంతుని ప్రేమిస్తున్నాను కానీ భగవంతుడు ప్రేమిస్తున్నాడో లేదు అనేటువంటి సందేహంలో మీరు మునగనక్కర్లేదు.
0: I say I love God, but I doubt whether God loves me or not.
1: నీవు నిజంగా రిజిస్టర్ లెటర్ నీ ఫ్రెండ్ కు రాస్తే,
0: if you post a register letter to your friend,
1: అతనికి చేరిందా లేదా అనేటువంటి గుర్తు నీకు ఎట్లా తెలుస్తుంది?
0: How do you know whether the letter is received or not?
1: Acknowledgement నీకు వాపస్ వస్తుంది.
0: You should get back the acknowledgement receipt.
1: ఈ acknowledgement వచ్చినప్పుడే అతనికి చేరింది అని నీకు.
0: When you get the acknowledgement receipt, it means your letter reached.
1: Acknowledgement ఎప్పుడు రాలేదు, ఆ ఖబర్ చేరలేదు.
0: That day the acknowledgement receipt is not received, it means letter has not been received.
1: కనుకనే భగవంతుడు నీపైన ప్రేమించినప్పుడే నీ ప్రేమ భగవంతుడికి చేరింది.
0: God also should love you. It means your love reached God.
1: నీ ప్రేమ ఎట్టిదో అట్టిదో ఇట్టిదో తెలియదు.
0: You don't know what sort of love you have.
1: కానీ మంచి ప్రేమగా ఉన్నప్పుడు తక్షణమే అతని ప్రేమ నీపైన ప్రసరిస్తుంది.
0: When your love is pure, God's love flow towards you.
1: కనుకనే భగవంతుని ప్రేమ మనపైన వచ్చిందా లేదా అనేటువంటి దీనికి మనం వేచి ఉండాలి. కానీ నీ ప్రేమ నాకు దండిగా ప్రేమ ఉందని నీవు ఆపోహిస్తే ప్రయోజనం లేదు.
0: Never be carried away with the feeling that I love God, wait and long for the divine love to be showered on you. At all periods of time,
1: దైవాన్ని చింతించండి.
0: Think of God.
1: నామస్మరణ చేత,
0: through chanting,
1: నామి అనే రూపం మనకు ప్రాప్తిస్తుంది.
0: You'll have the very form of God manifesting in front of you.

యోగ భాగ్యములేల చదువు పదములేల చదువేల పదవేల చాలు జాలి గుండె సంతసమున భోగ భాగ్యములేల చదువు ఏల గొప్ప పదములేల చాలు జాలి గుండె సంతోష శాంతులు

0: చాలు మానవునకు చాలు చాలు.
1: వై ప్రాస్పెరిటీ? వై ఆల్ ప్లెజర్స్ అండ్ కంఫర్ట్స్? వాట్ ఫార్ ఇస్ ఎడ్యుకేషన్? వై ఎగ్జాల్టెడ్ పొజిషన్స్? వై ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యూ హ్యావ్ కంపాషనేట్ హార్ట్. ది హ్యుమానిటీ, ఇట్ ఇస్ ఎనఫ్ ది హ్యుమానిటీ హ్యాస్ ద పీస్ అండ్ హ్యాపీనెస్. ఇట్ ఇస్ ఎనఫ్ ఫర్ ది హ్యూమన్ బీయింగ్ టు ఎంజాయ్ ద పీస్ అండ్ హ్యాపీనెస్ విదిన్.
0: ప్రేమస్వరూపులారు,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: వైజ్ఞానిక శాస్త్రజ్ఞులు ఎన్నింటినో జగత్తునకు ప్రచారం చేస్తున్నారు.
1: Scientists have been propagating many of the theories all around the world.
0: ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు అనేక విధములైనటువంటి యొక్క దైవత్వము గురించి ప్రచారం సల్పుతున్నారు.
1: Spiritualists have been propagating the principles of the divinity.
0: ఈ ఇరువురు చేయుచున్నటువంటి యొక్క కర్తవ్యములు జగత్తునికి ఏమాత్రం కూడాను అర్థం కావటం లేదు.
1: ద వరల్డ్ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ దీస్ టూ సైంటిస్ట్ అండ్ స్పిరిచువలిస్ట్ హ్యావ్ బీన్ డూయింగ్.
0: కట్టకడబడికి మనకు గోచరించేటువంటిది అణువులే, పరమాణువులే.
1: Finally and ultimately we understand that everything is composed of atoms and molecules.
0: ఈ పరమాణువులు లేకుండినా ప్రపంచమే లేదు.
1: Without an atom the world cannot exist.
0: Who is God? Where is God? అని.
1: Who is God? Where is God?
0: God is atom.
1: God is an atom.
0: God is everywhere.
1: God is everywhere.
0: ఇది దీనికి సరైన జవాబు.
1: This is the correct answer.
0: పరమాణువులు లేకుండినా విశ్వమే కానరాదు.
1: Without these atoms you cannot see the universe.
0: విశ్వమంతా ఇక్కడను పరమాణువుల యొక్క సంపూర్తమైనటువంటి స్వరూపమే.
1: The universe is the combination, conglomeration of all the atoms.
0: కనుక వేదాంతులు అణో రణీయాన్ మహతో మహీయాన్ అన్నారు.
1: And hence philosophers called it smallest of the small and mightiest of the mighty.
0: ఈ పరమాణువుల యొక్క సంయోగం చేతనే, చేరిక చేతనే ఈ జగత్తునందు సమస్త మానవులు, సమస్త వస్తువులు, సమస్త క్రియలు, సమస్త పంచభూతములు కూడాను కనిపించుచున్నవి.
1: Because of the combination of these atoms, you find the matter, material existing, objects existing, so also the elements.
0: Paramanuvule prapanchamanta ikkudunu vyapinchi unnavi.
1: The atoms are spread all over the world.
0: Kevalamu paramanuvulaniga emiti?
1: What are these atoms?
0: Idi sampurnamainatundi okka సంగతత్వం యొక్క చర్యలే.
1: ఇట్ హెస్ గాట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ది సుక్రియా నేచర్ దేర్.
0: ఈ పరమాణువు యొక్క తత్వము అన్నింటినీ చేరేటువంటిదే.
1: ద నేచర్ ఆఫ్ ది ఆటమ్ కంబైన్స్ అసోసియేట్స్ విత్ ఆల్.
0: ఈ జగత్తులో పరమాణువుల కంటే మనకు వస్తువు కనిపించడం లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ ఆబ్జెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ బియాండ్ ఆటమ్స్.
0: ఈ కనిపించే మనుషులు,
1: the human beings that you see,
0: ee bhavanamu,
1: the mansion,
0: ee light,
1: the light,
0: ee sarvam kudanu paramanuvula yokka sammilita swarupame.
1: Everything is the combination of atoms.
0: Manavudanta kudanu paramanuvula yokka cherikane.
1: Man is the combination of atoms.
0: Ee manavunindu lenatuvanti yokka shaktulu jagattilo maraku chota kanaradu.
1: There's no power outside the man which is not in him.
0: కాంతి తరంగములు మానవునియందే ప్రసరిస్తూ ఉన్నాయి.
1: ద లైట్ వేవ్స్ ఆర్ ప్రెసెంట్ విదిన్ ద మ్యాన్.
0: ఎలక్ట్రిక్ తరంగములంతా కూడా మానవునియందే ప్రసరిస్తూ ఉన్నాయి.
1: సో ఆల్సో ఎలక్ట్రిక్ వేవ్స్ ఇన్ మ్యాన్.
0: ఇంకా అన్నింటికంటే గొప్పది అయస్కాంతము.
1: ది హైయెస్ట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ఇస్ మ్యాగ్నెట్.
0: ఈ అయస్కాంతమే మానవీయందు సమస్తము వ్యాపించి ఉన్నది.
1: దిస్ మ్యాగ్నెట్ ఈస్ ప్రెసెంట్ విత్ ఇన్ ద బాడీ.
0: కనుకనే మానవుడు ఈ స్వరూపమైనటువంటి యొక్క అణుస్వరూపమైనటువంటి యొక్క స్వరూపాన్ని తాను ఆకర్షించగలుగుతున్నాడు.
1: ఇట్ ఇస్ ఫర్ దట్ రీజన్ హీ ఇస్ ఏబుల్ టు డ్రా నియర్ ద ఆటమ్.
0: కనుక ప్రతి మానవుని యందు కూడాను తినే తిండి, త్రాగే నీరు, నడిచే పక్షులు, ఎగిరేటువంటి పక్షులు, ఇవన్నీ కూడాను పరమాణువుల యొక్క స్వరూపమే.
1: With the result, the food that you partake and the water that you drink, the birds that fly across, they all have atoms.
0: సూక్ష్మమైనటి అణువులు సూక్ష్మమగుచు.
1: The subtlest among the minutest.
0: మేటి వస్తువులందున మేటి యగుచు.
1: The biggest in the big.
0: సర్వంతర సాక్షి అయినట్టి.
1: That stands as an eternal witness.
0: అణువే బ్రహ్మ, బ్రహ్మని అణువుగా మారు.
1: Divine is atom, atom is divine.
0: కనుకనే బ్రహ్మానగా ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి స్వరూపం కాదు.
1: సో గాడ్ హుడ్ ఈజ్ నాట్ సంథింగ్ సెపరేట్ అండ్ డిఫరెంట్.
0: అది కూడా పరమాణువుల యొక్క పరిపూర్ణమైనటువంటి స్వరూపమే.
1: ఇట్ ఈస్ ద టోటాలిటీ ఆఫ్ ఆల్ ఆటమ్స్.
0: రాముడు పుట్టాడు,
1: రామ వాస్ బోర్న్.
0: కృష్ణుడు పుట్టాడు,
1: సో ఆల్సో కృష్ణ.
0: ఇంకా అనేక మంది అవతార పురుషులు జన్మించారు,
1: సో మెనీ ఇన్కార్నేషన్స్ హావ్ బీన్ బోర్న్.
0: సంభూతులు ఆవిర్భవించారు,
1: సో ఆల్సో ద నోబుల్ పీపుల్.
0: కానీ వీరందరూ కూడాను ఈ అయస్కాంతం యొక్క పరిపూర్ణ స్వరూపులే.
1: దే రిప్రజెంట్ ద వెరీ ఫార్మ్, ద నేచర్ స్పిరిట్ ఆఫ్ ఎన్ మ్యాగ్నెట్.
0: ఈ రూపములు ఎందుకు ధరించాలి?
1: వై హావ్ దే పుట్ ఆన్ ద వెస్చర్ ఫార్మ్?
0: భగవంతునికి రూపమే లేదని కొందరు.
1: సమ్ సే గాడ్ హ్యాస్ నో ఫార్మ్.
0: అనంత స్వరూపుడని మరికొందరు.
1: సమ్ సే ఇస్ ఇన్ఫినిట్.
0: ఇవన్నీ కూడా చెప్తుంటే
1: దే డిక్లేర్ సో.
0: ఇవి రెండు కూడాను సరైనటువంటి యొక్క సత్యములు కావు.
1: దే ఆర్ నాట్ true in the strict sense.
0: ప్రతి అణువు కూడాను ఒక్కొక్క రూపం ఉన్నది.
1: ఎవ్రీ ఆటమ్ హ్యాస్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్.
0: కనుకనే భగవంతుని కూడాను ఒక రూపం ఉన్నది.
1: గాడ్ టూ హ్యాస్ ఎ ఫార్మ్.
0: ఏమిటి ఆ రూపము?
1: వాట్ ఈస్ హిస్ ఫార్మ్?
0: భక్తులు ఏ రూపమును ఆశించి, దానిని స్మరించి, దానిని భజించి, దానిని విశ్వసిస్తుంటారో ఆ రూపాన్ని ధరిస్తుంటాడు భగవంతుడు.
1: గాడ్ అస్యూమ్స్ ద ఫార్మ్ యాజ్ పర్ ద విషెస్, worship, adoration, expectation of the devotee.
0: ee naadu shabdamunaku oka swaroopam ledu.
1: Sound has no form.
0: Kaani shabdam chesetundi oka vastuvunaku swaroopam unnadi.
1: But an object that makes the sound has a form.
0: ఇక్కడ శబ్దం వచ్చింది.
1: హియర్ యు లిసన్ టు ద సౌండ్.
0: ఈ శబ్దమునకు స్వరూపం లేదు, కానీ శబ్దం చేసినటువంటి ఈ వస్తువునకు స్వరూపం ఉన్నది.
1: సౌండ్ హ్యాస్ నో ఫార్మ్ యాజ్ సచ్, బట్ ది ఆబ్జెక్ట్ దట్ మేడ్ బ్రాట్ ఫార్వర్డ్ ది సౌండ్ యాజ్ ఎ ఫార్మ్.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: ఆనందమునకు స్వరూపం లేదు.
1: బ్లెస్ హ్యాస్ నో ఫార్మ్.
0: ఆనందమును అనుభవించేటువంటి వ్యక్తికి స్వరూపం ఉన్నది.
1: ది ఎక్స్పీరియన్సర్ ఆఫ్ ద బ్లెస్ హ్యాస్ ఎ ఫార్మ్.
0: పరిమళము స్వరూపం లేదు.
1: Smell has no form.
0: పరిమళమును అందించేటువంటి పుష్పమునకు స్వరూపం ఉన్నది.
1: The flower that spreads fragrance has a form.
0: ప్రేమకు స్వరూపం లేదు.
1: Love has no form.
0: ప్రేమను అందించే తల్లికి స్వరూపం ఉన్నది.
1: The mother who shares love has a form.
0: అదే విధంగానే
1: likewise
0: దైవమునకు స్వరూపం లేదు.
1: God has no form.
0: దైవాన్ని చేర్చినటువంటి ఒక అణువునకు స్వరూపం ఉన్నది.
1: But the atom that constitutes has a form.
0: అణువు యొక్క స్వరూపమే సమ్మిళితమైన స్వరూపాన్ని ధరించినప్పుడు ఇది భౌతికమైనటువంటి స్వరూపంగా రూపొందుతుంది.
1: ద ఫిజికల్ ఫార్మ్ ఈస్ బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ ది ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఫార్మ్స్.
0: భగవంతునికి ఏ రూపము లేదని కూడా మరికొందరు వాదిస్తుంటారు.
1: సమ్ ఆర్గ్యూ దట్ గాడ్ ఈస్ ఫార్మ్లెస్.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: భగవంతుడు సర్వస్వరూపములు భగవంతుడే.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
0: అఖండమైన, అనంతమైన, అవ్యాప్తమైనటువంటి ఒక స్వరూపము భగవంతుడు.
1: గాడ్ ఈజ్ ఇన్ఫినిట్. హీస్ వాస్ట్, ఎక్స్పాన్సివ్, బియాండ్ ఆల్ మెజర్.
0: ఇలాంటి దైవత్వమునకు స్వరూపం లేదనుకోవటము పొరపాటు.
1: యు ఆర్ మిస్టేకెన్ టు థింక్ దట్ గాడ్ హ్యాస్ నో ఫార్మ్.
0: ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి జలమునకు ఆకారం లేదు.
1: వాటర్ దట్ టమ్లర్ హ్యాస్ నో ఫార్మ్.
0: కానీ ఈ జనమును ధరించినటువంటి ఒక టమ్లర్ కు స్వరూపం ఉన్నది.
1: బట్ ద కంటైనర్ హియర్ టమ్లర్ హ్యాస్ ఎ ఫార్మ్.
0: ఈ టమ్లర్ యొక్క ఆకారం పురస్కరించుకుని జలము మనకు కనిపిస్తూ ఉండాలి.
1: The water appears so basing on the tumbler it is in.
0: అదే విధంగానే
1: సిమిలర్లీ
0: సర్వత్రా ప్రవహించేటువంటి నదులకు స్వరూపం లేదు.
1: రివర్స్ దట్ ఫ్లో ఇన్సెసెంట్లీ హ్యావ్ నో ఫామ్.
0: ఈ నదులన్నీ కూడా సమ్మిళితమైనటువంటి స్వరూపమైనటువంటి సముద్రానికి ఒక స్వరూపం ఉన్నది.
1: బట్ యెట్ ఆల్ రివర్స్ మర్జ్ ఇన్ ఓషన్ దట్ హస్ ఎ ఫామ్.
0: ఇదే విధంగానే అన్నింటికీ మూలాధారమైనటువంటి వస్తువు ఒకటి ఉన్నది.
1: A primordial fundamental principle of the universe is
0: అన్నింటికీ మూలాధారము పరమాణువే.
1: ఇట్ ఈస్ ది ఆటమ్ విచ్ ఇస్ ది బేసిస్.
0: ఈ పరమాణువును విస్మరిస్తే ఏ ఒక్క పదార్థము మనకు కనిపించదు.
1: ఇఫ్ యు ఫర్గెట్ దిస్ యూ డోంట్ సీ ఎనీ ఆబ్జెక్ట్.
0: పరమాణువు యొక్క స్వరూపమే ప్రపంచ స్వరూపము.
1: ఇన్ఫాక్ట్ ది ఆటమ్స్ కాన్స్టిట్యూట్ ద వెరీ ఫామ్ ఆఫ్ ద వరల్డ్.
0: కనుక పరమాత్మను ఎవరనగానా పరమాత్మ స్వరూపుడై పరమాణువు.
1: Therefore, the very atom is divine. God has taken that form.
0: Sarva anu swarupame paramatma swarupamu.
1: And in fact, the form of every atom is basically divine.
0: Ilanti satya satyamainatvanti oka swarupanni prati manavudu kodanu gurtinchadaniki prayatninchali.
1: The eternal truths will have got to be understood by everyone.
0: Sarvatra paramanuvule unnadani scientistu ee samasyanantha kodanu aneka rakamainatvanti paatu paddaru.
1: Scientists have been struggling hard for 1,000 years to explain that atoms are everywhere.
0: కాని వారు ఈనాటికి కూడాను ఏమాత్రము సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
1: But they are not able to know the truth till this day.
0: కడపటికి ప్రపంచమంతా కూడాను పరమాణువుల యొక్క స్వరూపమే అనే సత్యాన్ని విస్మరించారు.
1: And they have forgotten the fact that everything is composed of atoms.
0: ఎన్నో వేల సంవత్సరములకు పూర్వము తరములకు సంవత్సరములకు పూర్వము చిన్న బాలుడైనటువంటి ప్రహ్లాదుడు ఈ సత్యాన్ని గుర్తించాడు.
1: ఇయర్స్ అండ్ ఇయర్స్ అగో, జనరేషన్స్ జనరేషన్స్ అగో, ప్రహ్లాద హ్యాస్ నోన్ దిస్ ఫ్యాక్ట్.
0: ఇందుకలడు అందులేదని సందేహం వలదు.
1: నెవర్ డౌట్ దట్ గాడ్ ఈజ్ హియర్ దట్ ఈజ్ నాట్ దేర్, నెవర్ డౌట్.
0: చక్రి సర్వోపగతుండు,
1: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఎందెందు వెతకి చూచిన అందందే కనిపించు.
1: వేర్ ఎవర్ యూ సెర్చ్ యూ విల్ ఫైండ్ హిమ్ దేర్.
0: ఈ సత్యం ఈనాటికి నీకు సైంటిస్ట్ గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: దిస్ ట్రూత్ హ్యాస్ నాట్ బీన్ అండర్స్టూడ్ బై మోడర్న్ సైంటిస్ట్.
0: కనుక సైన్స్ కు అందనటువంటిదే ఇది భగవంతు యొక్క తత్వము.
1: స్పిరిచువాలిటీ ట్రాన్సెండ్స్ సైన్స్.
0: దీనికి అతీతమైన శక్తి అన్నారు.
1: ఇట్ ఈస్ ట్రాన్సెండెంటల్ పవర్.
0: ఈ ట్రాన్సెండెంటల్ పవర్ కూడాను అనేకమైన పేర్లంతా పెడుతూ వచ్చారు.
1: ద ట్రాన్సెండెంట్ పవర్ హ్యాస్ డిఫరెంట్ నామెన్క్లేచర్.
0: కనుక ఈ పేర్లు ఎన్ని పెట్టినప్పటికీ అన్నింటినీ మూలాధారమైనటువంటి ఒక వస్తువు పరమాణువు.
1: ది వొకాబులరీ మే బి వేరీడ్ బట్ ది బేసిస్ ఇస్ వన్.
0: ఇది అనంతమైనటువంటిది, అందరి యందు నిండినటువంటిది ఈ యొక్క పరమాణువు యొక్క శక్తియే.
1: ది ఇన్ఫినిట్ పవర్ ఆఫ్ ఎన్ ఆటమ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
0: మ్యాగ్నెట్ అనగా ఏమిటని ఎవరైనా ఒక పిల్లవాడిని అడిగితే,
1: ఇఫ్ యు ఆస్క్ ఎనీ బాయ్ వాట్ ఈస్ ద మ్యాగ్నెట్,
0: ఒక ఇనుమును ఒక కత్తిని ఒక ములికిని దాన్ని ఆకర్షించేటువంటి శక్తి కలిగినటువంటిది పరమాణువు. మెంటల్ పవర్ కు కూడాను అనేకమైన పేర్లంతా పెడుతూ వచ్చారు.
1: ది ట్రాన్సెండెంట్ పవర్ హ్యాస్ డిఫరెంట్ నామెన్క్లేచర్.
0: కనుక ఈ పేర్లు ఎన్ని పెట్టినప్పటికీ

0: పరమాణువు అనగా మ్యాగ్నెట్ అన్నారు.
1: హిస్ రిప్లై ఇస్ మ్యాగ్నెట్ ఇస్ ద వన్ దట్ డ్రాస్ నియర్ ఎన్
0: అయస్కాంతం అనగా దీన్ని వర్ణిస్తుంటాడు.
1: దట్స్ హౌ హి ఎక్స్‌ప్లెయిన్స్ మ్యాగ్నెటిక్ ప్రిన్సిపల్.
0: కానీ బిజినెస్ మ్యాన్ పోయి మనము ఈ యొక్క అయస్కాంతం అంటే ఏమిటి అంటే,
1: బట్ ఇఫ్ యూ ఆస్క్ ఎ బిజినెస్ మ్యాన్ వాట్ ఈస్ అ మ్యాగ్నెట్,
0: ధనమే అయస్కాంతం అంటాడు.
1: హీ విల్ సే మనీ ఇస్ ద మ్యాగ్నెట్.
0: ఒక పురుషుణ్ణి పోయి అయస్కాంతం ఏమిటి అని ప్రశ్నిస్తే, పతికి సతి సతికి పతియే అయస్కాంతం అంటాడు.
1: ఇఫ్ యూ ఆస్క్ ద హస్బెండ్ వాట్స్ ద మ్యాగ్నెట్, యూ సే వైఫ్ ఇస్ ద మ్యాగ్నెట్. ద వైఫ్ సేస్ హస్బెండ్ ఇస్ ద మ్యాగ్నెట్.
0: ఈ పుష్పమునకు ఏది ఆధారము?
1: What is the basis for this
0: flower?
1: What is this magnet
0: here? And
1: it is the bee that
0: is the magnet.
1: And the bees are drawn near.
0: కనుకొనే ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధమైనటువంటి యొక్క అయస్కాంతం అనేటువంటిది ప్రత్యేకంగా మనకు అర్థమయ్యేటట్టుగా గోచరమవుతుండాలి.
1: Now we will understand that each one has got its own attractive power, magnetic principle.
0: ఇదంతా కూడాను ఈనాటి వైజ్ఞానిక శాస్త్రంలో అనేక రకములుగా కలతలు కలిగించుకునేటువంటి యొక్క సమస్యలే.
1: ఇన్ సైన్స్ దేర్ ఆర్ సో మెనీ కాంట్రోవర్షియల్ ఇష్యూస్.
0: ఈ అయస్కాంతం అనేటువంటిది చాలా గొప్ప శక్తివంతమైనటువంటిది.
1: మ్యాగ్నెట్ ఈజ్ హైలీ పవర్ఫుల్.
0: ప్రతి దానిని కూడా ఆకర్షించేటువంటి శక్తి అయస్కాంతంలో ఉంటుండాలి.
1: మ్యాగ్నెట్ హెస్ గాట్ దిస్ పవర్ ఆఫ్ అట్రాక్షన్.
0: పూర్వం రాజులందరూ కూడాను తాను ధరించేటువంటి యొక్క క్రౌన్ కిరీటం లోపల కూడాను అయస్కాంతాన్ని పెట్టి ఉండేటువంటి వారు.
1: ఇన్ ద గుడ్ ఓల్డెన్ డేస్ కింగ్స్ హ్యాడ్ క్రౌన్ బేరింగ్ ఎ మ్యాగ్నెట్.
0: ఆ కిరీటం ధరించిపోయేటప్పటికి అందరూ అతన్ని ఆకర్షించేటువంటి వారు.
1: అండ్ ద మ్యాగ్నెట్ ప్రెసెంట్ దేర్ ఇన్ ద క్రౌన్ డ్రాస్ నియర్ ఎవ్రీబడి.
0: ఇదే విధంగానే రాణులు కూడాను ధరించేటువంటి వారు నగలయందు.
1: సో ఆల్సో క్వీన్స్ హ్యాడ్ దిస్ మ్యాగ్నెట్ ఇన్ దేర్ జ్యువెలరీ.
0: అందరూ వారిని ఆకర్షించేటువంటి వారు.
1: That's how they would be able to attract everybody.
0: కానీ
1: But
0: భగవంతుడు కూడా ఒక అయస్కాంత స్వరూపుడే.
1: But God is also a magnetic form.
0: ఎట్టిది?
1: What magnet?
0: దీనిని ఒక విధమైనటువంటి యొక్క ఇంగ్లీష్ లో చెప్పాలంటే సూపర్ స్పెషాలిటీ ఒక పవర్.
1: It is a super speciality power.
0: అనగా ఈ సూపర్ మ్యాగ్నెట్ అన్నారు.
1: This is a super magnet.
0: దీనిని దీనికి సరైనటువంటి పేరు కాదు. ఇది
1: ఇట్స్ నాట్ అప్రోప్రియేట్ ఎనీవే.
0: సోక్రటిస్ అనే పవర్ ఉంటుంది అది. సోక్రటిస్ పవర్. ఈ పవర్ చేతనే ఈ యొక్క దివ్యత్వం అనేటువంటిది అన్నింటినీ ఆకర్షిస్తూ ఉంటుంటది.
1: దిస్ పవర్ అట్రాక్ట్స్ ది డివినిటీ.
0: ఇలాంటి డివినిటీని ఆకర్షించేటువంటిది ప్రతి మానవుని ఎందుకు కూడా ఉంటుండాలి.
1: సచ్ ఎ పవర్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: అయితే అతి శక్తిని చక్కగా విచారణ చేసి తన ఎందున్నటువంటి మూలాధారమైనటువంటి తత్వాన్ని తాము దర్శించడానికి ప్రయత్నించడం లేదు.
1: బట్ యు ఆర్ నాట్ మేకింగ్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ దట్ లేటెంట్ పవర్ దట్ వుడ్ డ్రా నియర్ అట్రాక్ట్ ఆల్ అరౌండ్.
0: ఈ విధమైనటువంటి శక్తి దైవత్వం మనకు మాత్రమే అవితంగా ఉంటుండాలి.
1: దట్ అట్రాక్టివ్ పవర్ గాడ్ ఓన్లీ హ్యాస్.
0: సీత బాలిక.
1: సీత వాజ్ సో యంగ్.
0: కానీ ఆమె ఇంటి యందు జనకుడు ఒక విధమైనటువంటి బరువైనటువంటి యొక్క శివధనస్సును పెట్టాడు.
1: బట్ ఎట్ రెసిడెన్స్ ఫాదర్ జనక కెప్ట్ ఎ వెరీ హెవీ.
0: పిల్లలతో ఆడుకుంటూ
1: శివధనుస్
0: ఆడుకుంటూ ఆ బాలు ఈ శివధనుస్సు కిందికి పోయింది.
1: వై ప్లేయింగ్ ఇట్ సో హ్యాపెండ్ ద బాల్ జస్ట్ రోల్డ్ జస్ట్ బిలో దిస్ బాల్.
0: దానిని పిల్లలు ఎంతో ప్రయత్నపూర్వకంగా తివ్వాలని చూచారు.
1: The other playmates wanted to bring out that ball.
0: కానీ సీత ఒక ఎడమ చేతితో ఎత్తి దాన్ని తీసింది.
1: సీత could simply lift up with her left hand and keep it aside.
0: ఈ విషయము జనకునకు తెలిసింది.
1: జనక could come to know this.
0: చాలా ఆశ్చర్యపడ్డాడు.
1: He was mystified.
0: దీన్ని సామాన్యుడు దీన్ని ఎత్తడానికి వీలు కాదు కదా.
1: It's not possible for ordinary one.
0: సీత బాలికనే.
1: సీత వాజ్ సో యంగ్.
0: ఆమె దీనిని ఏ రీతిగా ఎత్తగలిగింది?
1: హౌ కుడ్ షీ లిఫ్ట్ దిస్ శివధనుస్
0: అని ఆశ్చర్యపడ్డాడు.
1: హి వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్.
0: ఎవరికి చెప్పలేదు.
1: బట్ హి డిడ్న్ట్ టెల్ ఎనీబడీ.
0: దీనిని దృష్టి యందు ఉంచుకొనియే
1: కీపింగ్ దిస్ ఇన్ వ్యూ
0: జనకుడు ఎవరు ఈ శివధనస్సును పిలుస్తారో అతనికి నా సీతనిచ్చి పెండి చేస్తానని వాగ్దానం చేశాడు.
1: అండ్ జనక మేడ్ ఎ ప్రామిస్ హూసోఎవర్ దట్ బ్రేక్స్ దిస్ శివధనుస్ would be offered in marriage to Sita.
0: ఈ శివధనస్సు పైనే ప్రతిజ్ఞ చేయడానికి కారణమేమిటి?
1: What is the reason for such a promise?
0: ఈ శివధనస్సు సీత సులభంగా ఎత్తింది.
1: Sita could lift this శివధనస్సు easily.
0: దీన్ని సులభంగా ఎత్తేటువంటి వాడే ఈమెకు తెలియనటువంటి మ్యాచ్.
1: The man who could

0: Pitap would be a proper match to her.
1: దీని ఎత్తలేకుండా పోయినటువంటి వాడికి ఈమెకు అనర్హుడైపోతాడు.
0: In fact, anyone who cannot lift is not eligible to marry her.
1: కాబట్టి అనంత శక్తి కలిగినటువంటి వాడే దీనికి తగినటువంటి వాడు.
0: And hence the one with infinite power is the right match to her.
1: అమానుష్యమైనటువంటి శక్తి అతని యందు కలిగి ఉండాలి.
0: It is the super power that's present in Rama.
1: కనుక ఈ విధమైనటువంటి ఒక వాగ్దానం చేసి ఈమె స్వయంవరమునకు ప్రపంచమంతా చాటినాడు.
0: Having made a promise like that, the same news was spread all over the world.
1: అందరూ వచ్చారు.
0: All kings came.
1: దాన్ని ఎత్తడానికి ప్రయత్నం చేశారు.
0: They made an attempt to lift this bar.
1: విఫలుడైపోయారు.
0: And they failed utterly.
1: కానీ విశ్వామిత్రుడు తీసుకుని పోయినటువంటి రామలక్ష్మణి ఇద్దరు కూడాను అందులో ప్రతి ఒక్కదీని కూడాను ఆకర్షణీయంగా ఉంటున్నారు.
0: And Rama and Lakshmana, who followed Vishwamitra, they were so attractive.
1: వచ్చిన జనమందరూ కూడాను ఈ బాలులైనటువంటి ఈ పిల్లల్ని మాత్రమే చూస్తూ కూర్చున్నారు.
0: Everybody in the assembly started seeing Rama and Lakshmana.
1: ఏ మాత్రమూ దృష్టి పెట్టలేదు.
0: No one was looking at this Sivadhanus.
1: అనగా ఏమిటి? వీరియందు ఆ తేజస్సు ఉట్టిపడుతూ ఉండాలి.
0: It only means they're full of brilliance.
1: విశ్వామిత్రుడు రాముల వైపు చూచాడు.
0: విశ్వామిత్ర looked at Rama.
1: చూచేటప్పటికీ దృష్టితో సర్వమును గుర్తించేటువంటి శక్తి రాములు యందు ఉండేటువంటిది.
0: Rama has got the capacity to understand by mere looks.
1: లేచాడు.
0: He got up.
1: శివధనస్సు వైపున మెల్లగా నడుచుకుంటూ వచ్చాడు.
0: He just walked the distance softly towards
1: శివధనస్సు. అందరూ నవ్వుతూ పోయారు.
0: All started laughing.
1: ఈ యొక్క రావణుడు చూస్తావా మహాబలవంతుడు.
0: Ravana was mighty powerful.
1: ఇంతటికంటే గొప్ప బలవంతుడు ఇక్కడ జగత్తులో కానరాదు.
0: There is no other stronger man.
1: రావణు చేత కానటువంటి యొక్క ఈ శక్తిని ఈ చిన్నపిల్లవాడు ఏ విధంగా సాధించగలడు?
0: When Ravana failed, how is that Rama would be able to accomplish it?
1: అని నవ్వుతూ ఉండినారు.
0: They were smiling.
1: దగ్గరికి పోయినటువంటి వాడు
0: Rama went near.
1: అమ్మును పక్కన పెట్టి
0: kept the arrow on one side.
1: ఎడమ చేతితో దాన్ని ఎత్తాడు.
0: Lifted the bow with one hand.
1: ఈ దృశ్యము జనకునకు సీత ఎత్తినటువంటి దృశ్యం జ్ఞాపకం వచ్చింది.
0: Immediately Janaka reminded himself that incident when Sita herself lifted this bow.
1: ఈ పిల్లవాడే సీతకు తగినటువంటి వాడు.
0: Then he said, decide this boy is the right match.
1: అని సంతోషిస్తూ ఉన్నాడు.
0: He was so happy.
1: ఇంత లోపలనే తిరిగి దాన్ని ఎత్తి దానికి త్రాడును బిగించడానికి ప్రయత్నం చేశాడు.
0: ఇన్ ద మీన్ టైమ్ హీ జస్ట్ లిఫ్టెడ్ ది బౌ అండ్ టైడ్ అప్ ది నాట్.
1: ఉంచేటప్పటికి విరిగిపోయింది.
0: అండ్ దెన్ హీ బ్రోక్ ఇట్ ఆల్ టుగెదర్.
1: దీనిని చూసినటువంటి ప్రజలందరూ కూడాను ఆశ్చర్యపడి సీత యొక్క అదృష్టం ఎటువంటిదో చాలా గొప్పది.
0: ఆల్ మెంబర్స్ ఆఫ్ ది కాంగ్రిగేషన్ వెర్ మచ్ సర్ప్రైజ్డ్ అండ్ ఇట్ ఇస్ ద గుడ్ లక్ ఆఫ్ సీత.
1: ఇటువంటి శాంతుడు గుణవంతుడు బలవంతుడైనటువంటి ఒక శ్రీరామచంద్రుడు మా సీతకు దక్కాడు చిక్కాడు.
0: దే వర్ సో హ్యాపీ దట్ సీత కుడ్ విన్ ద హ్యాండ్ ఆఫ్ ఎ పర్సన్ హూ ఇస్ వెరీ స్ట్రాంగ్ కరేజియస్ అండ్ మైటీ.
1: అనగా ఏమిటి? ఆ సీత యందు ఈ యొక్క రాముని యందు కూడాను ఈ మ్యాగ్నెట్ పవర్ అనగా అయస్కాంతమైనటువంటిది పరిపూర్ణమైనటువంటి స్వరూపంలో ఉంటుండాలి.
0: ఇట్ ఓన్లీ మెంట్ ఇన్ సీత అండ్ రామ దిస్ మ్యాగ్నెటిక్ ఫోర్స్
1: పూర్ణమిదం. అక్కడ పూర్ణంగా ఉంది, ఇక్కడ పూర్ణంగా ఉంది.
0: దేర్ ఇన్ రామా ఇట్ ఈస్ ఫుల్, సో ఆల్సో ఫుల్ ఇన్ సీత.
1: ఈ పూర్ణమైనటువంటి ఒక శివధనస్సును కొన్ని విధమైనటువంటి ఒక దీంతో సాధించటం చేత
0: బికాస్ ఆఫ్ ద టోటాలిటీ దే కుడ్ అచీవ్ దిస్.
1: ఈమె ప్రకృతి, తాను పరమాత్మ.
0: సీత రిప్రజెంట్స్ నేచర్, రామా రిప్రజెంట్స్
1: ప్రకృతి. పరమాత్మ యొక్క ఈడు జోడు సర్వులకు సంబంధమైనటువంటిది.
0: దట్ ఇస్ ద కరెక్ట్ కాంబినేషన్ ఇన్ ది సైట్ ఆఫ్ ఎవ్రీబడి.
1: కనుక దైవత్వాన్ని చక్కగా గుర్తించడానికి ఈ అయస్కాంతం అనేటువంటిదే పరిపూర్ణమైనటువంటి ఒక సాక్షి.
0: దేర్ఫోర్ మ్యాగ్నెట్ స్టాండ్స్ యాజ్ ఎ విట్నెస్ టు అండర్స్టాండ్ ద డివినిటీ.
1: ఈ శక్తి అందరికీ సాధ్యం కాదు.
0: దిస్ పవర్ ఈస్ నాట్ నోన్ టు ఎవ్రీబడి.
1: అది ప్రతి మానవుని యందు కూడా ఉంటుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
1: కాంతి శక్తి ప్రతి మానవుని యందు ఉంటుండాలి.
0: దట్ ఇస్ దట్ పవర్ ఆఫ్ ద లైట్ ఇస్ ఇన్
1: ఎవ్రీవన్. రేజర్ పవర్ ప్రతి మానవుని యందు ఉంటుండాలి.
0: మ్యాగ్నెట్ లేజర్ పవర్ ఇస్ ఇన్ ఎవ్రీవన్.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్
1: మ్యాగ్నెట్ పవర్ లోపల కానీ ఈ రేజర్ పవర్ లో కానీ కాంతి పవర్ లో కానీ ఎలక్ట్రికానిక్ పవర్ లో కానీ శివసీనస్ లో కానీ అన్నింటి ఎందుకును ఈ యొక్క ఏకత్వం అనేటువంటి ఒకటి ఒంటరిగా ఉంటుండాలి.
0: ఇన్ ఆల్ దీస్ ఫ్యాకల్టీస్ ది మ్యాగ్నెటిక్ పవర్, ది ఎలక్ట్రిక్ పవర్ అండ్ లేజర్ పవర్, దేర్ ఇస్ వన్ అండర్లయింగ్ కామన్ ప్రిన్సిపల్.
1: ఈ యొక్క శక్తి అంతా కూడాను ప్రతి మానవుని ఎందుకును ధరించినటువంటిది.
0: This mighty power is present in every man.
1: కానీ మానవుడు తన శక్తిని తాను గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: బట్ మ్యాన్ ఇస్ నాట్ మేకింగ్ అటెంప్ట్ టు నో ద పవర్ లేటెంట్.
1: ఏదో శరీర శక్తిని మాత్రమే గుర్తించుకుని తద్వారా తాను ఆడంబరములు జరుపుతూ ఉంటాడు.
0: హీ గోస్ బై ది ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ ఫీల్స్ పంపస్ అబౌట్ ఇట్.
1: భోగ భాగ్యములేలా.
0: Why this property is
1: said? చదువులేలా.
0: Why
1: గొప్ప పదవులేలా.
0: Why exalted positions?
1: చాలు జారి గుణము.
0: Is enough if you are compassion.
1: శాంతి సంతోషము.
0: The peace and happiness.
1: ఈ గుణము నుండినటువంటి వాడు ఇంకా చాలు చాలు.
0: Enough if you have these qualities, no more required.
1: చాలు మానవతకు చాలు చాలు.
0: For the humanity it is enough, that's enough.
1: మానవతకు మనం సంపాదించినటువంటి యొక్క భోగ భాగ్యములు కాదు గొప్పవి.
0: Nothing great with regard to the properties and conveniences.
1: Santosha shantule itaniki goppa balamulu.
0: The happiness and peace is the true strength.
1: Ee santosha shantulanta kuda nu oka magnet nunchi vachetuntivi.
0: The happiness and peace are originated of the magnet.
1: Ee ayaskantam anetuntidi.
0: This magnet.
1: Anta goppa shaktivantam anetuntidi.
0: It is so powerful.
1: ఇలాంటి శక్తివంతమైనటువంటి అయస్కాంతము ప్రతి మానవుని యందు ఉంటున్నది.
0: దట్ పవర్ఫుల్ మ్యాగ్నెట్ ఇస్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
1: ఇందులో ఉష్ణపు శక్తి ఉంటుండాలి.
0: దేర్ ఇస్ హీట్ పవర్.
1: పవర్ శక్తి ఉంటుండాలి.
0: అండ్ ఆల్సో
1: ప్రతి మానవుని యొక్క దేహము ఒక చిన్న జనరేటరే.
0: ద బాడీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ ఇస్ ఎ స్మాల్ జనరేటర్.
1: ప్రతి మానవుని యొక్క హృదయము,
0: హ్యూమన్ హార్ట్,
1: ఒక విధమైన యొక్క టీవీనే.
0: ఇస్ ఎ టీవీ సెట్.
1: మానవుని యొక్క మనస్సు,
0: హ్యూమన్ మైండ్,
1: ఇది కేవలం ఒక కెమెరా వంటిది.
0: ఇట్స్ లైక్ ఎ కెమెరా.
1: అన్ని మానవుడే.
0: ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ మ్యాన్.
1: మానవుని యందు లేనటువంటిది ప్రతిధ్వని బయటికి కనిపించదు.
0: దట్ విచ్ ఇస్ నాట్ ఇన్ మ్యాన్ ఇస్ నాట్ నోటిస్డ్ అవుట్ సైడ్.
1: కనుక మ్యాన్ అంత గొప్ప బలవంతుడు.
0: మ్యాన్ ఇస్ సో పవర్ఫుల్.
1: గొప్ప శక్తివంతం కలిగేవాడు.
0: సో పవర్ఫుల్ ఎనర్జెటిక్.
1: ఇలాంటి మ్యాన్ ను ఈనాడు అల్పునిగా భావించుకోవటం చాలా అల్పత్వమే.
0: ఇట్ ఈస్ మీన్నెస్ టు కన్సిడర్ మ్యాన్ సో లో.
1: ఇలాంటి మానవత్వాన్ని ఎంత దుర్వినియోగం చేసుకుంటున్నాం మనం.
0: వీఆర్ మిస్ యూజింగ్ ఇట్.
1: ఎన్ని విధమైనటువంటి దురవస్థలకు గురి అవుతున్నారు.
0: వీఆర్ పుటింగ్ ఇట్ టు సఫరింగ్.
1: సర్వులకు సాక్షిభూతంగా నిలిచినటువంటి మానవత్వాన్ని ఈనాడు మనం మరుగు చేసుకుంటున్నాం.
0: ఇన్ ఫ్యాక్ట్ హ్యూమన్ లైఫ్ షుడ్ స్టాండ్ యాజ్ అన్ ఇటర్నల్ విట్నెస్.
1: ఎదుటి వారి ఎందు ఏ శక్తి కలదో తన ఎందు కూడా అదే శక్తి ఉంటుంది.
0: ద పవర్ కెపాసిటీ ఇన్ ద అదర్ పర్సన్.
1: దీనిని రామాయణం నందు కూడా మరొక సూక్ష్మ కలగదు.
0: This is explained very well in Ramayana.
1: Kanuka ee Ramayanam nandu,
0: in Ramayana,
1: konni rakamainatvanti vali mahashaktivantudu.
0: Vali is very powerful.
1: Atanu kevalamu magnet power nunchine puttinatvanti vadu.
0: In fact, is born out of this magnet.
1: Ayaskanta swaroopamainatvanti vadu.
0: He is very form of magnet.
1: Atani shaktito,
0: with this power,
1: రాములతో యుద్ధం చేసినప్పుడు,
0: when he was fighting Rama,
1: సుగ్రీవుణ్ణి కొట్టడానికి రాములు ఎదురుగా వస్తే,
0: when Rama stood in front of him,
1: ఎదురుగా వచ్చినటువంటి రామశక్తి కూడాను ఆ యొక్క వాలికి పోయి చేరిపోతుంది.
0: In fact, Vali could attract the power of
1: కనుకనే చెట్టు చాటు నుండి కొట్టించాడు.
0: Therefore, he had hit him standing behind the tree.
1: ఈ రహస్యాలు తెలియకుండా
0: these secrets
1: రాముని ఎందుకు అతని చెట్టు చాటు నుంచి కొట్టాడు?
0: We question why is it that Rama killed him?
1: అక్కడ ఈ యొక్క అయస్కాంతం శక్తి అధికంగా ఉంది.
0: Because Vali has got more of magnetic
1: power. Ramani endukudunu ayaskanta shakti adhikanga untundadi.
0: So also Rama.
1: Ee shaktini thanu ardham aakarshinchite Ramulu shakti cheeninchutundi.
0: And Vali attracts the half of the magnetic force of Rama.
1: Kalani kalanu gunyamga,
0: appropriate to the times,
1: సమయ సందర్భానుసారంగా,
0: సర్కమ్స్టాన్సెస్,
1: భగవంతుడు సర్వశక్తిమయుడైనప్పటికీ తాను కొంతవరకు హద్దులో ఉండినట్టుగా నటిస్తూ ఉంటాడు.
0: గాడ్ కండక్ట్స్ హింసెల్ఫ్ బై ది స్టిప్యులేషన్స్ లిమిటేషన్.
1: భగవంతుడు హద్దులో ఉండడానికి ఏమాత్రం అవకాశం లేదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీస్ బియాండ్.
1: కానీ సమయ సందర్భాన్ని పురస్కరించుకుని,
0: బేసింగ్ ఆన్ ద పొజిషన్ ఆఫ్ ద సర్కమ్స్టాన్సెస్,
1: ప్రపంచ క్షేమం కోసమని,
0: ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్,
1: లోక కళ్యాణం కోసమని,
0: ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ సొసైటీ,
1: జనరంజన కోసమని,
0: ఫర్ ఎవ్రీబడీ,
1: తన శక్తిని తేనిట్టుగా కనిపిస్తూ ఉంటాడు.
0: As though he has no power.
1: ఈ కనిపించినంత మాత్రమున,
0: ఫర్ దట్ సింపుల్ రీజన్,
1: మీరు సందేహించవచ్చును.
0: యూ మే డౌట్.
1: మరి ఇంత శక్తి కలిగినటువంటి వాడు సాయిబాబా ఎందుకు ఈ పని చేయలేదు?
0: భగవాన్ ఈజ్ సో పవర్ఫుల్, హౌ ఇస్ దట్ హీ హాస్ నాట్ డన్ దిస్?
1: కానీ ఆ సమయం అలాంటిది, చేయకూడదు.
0: దట్ వాస్ ద సిచ్యువేషన్, ఇట్ షుడ్ నాట్ బి డన్.
1: ఈ సమయ స్ఫూర్తిగా మనం మార్చుకునేటువంటి శక్తి ఒక దైవానికి తప్ప అన్యులకు ఏమాత్రం కలగదు.
0: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ కెన్ చేంజ్ ది సిచ్యువేషన్ అండ్ ద డైరెక్షన్ ఆఫ్ ది సిచ్యువేషన్. నో వన్ కెన్ డూ ఇట్.
1: ఇదే విధమైన రాముల కళ్యాణ సమయంలో కూడా ఉంటుండాలి.
0: ఇట్ వాస్ ది టైమ్ ఆఫ్ ది హోలీ వెడ్డింగ్ ఆఫ్ రామ అండ్ సీత.
1: రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న నలుగురు కళ్యాణం ఒకే పర్యాయం జరిగింది.
0: అండ్ దే వర్ ఆల్ మ్యారీడ్ ది సేమ్ టైం, రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న.
1: కానీ ఈ కళ్యాణ సమయం లోపల మీకందరికీ తెలుసును, ఒకరికొకరు మాలలు వేసుకుంటారు.
0: అట్ ది టైమ్ ఆఫ్ ది వెడ్డింగ్ యు నో గార్లెండింగ్ ఈజ్ ఎ పార్ట్.
1: అందరూ మాలలు చేతిలో పట్టుకున్నారు.
0: దేవర్ ఆల్ హోల్డింగ్ గార్లెండ్.
1: సీత కూడా చేతిలో పట్టుకుంది.
0: సీత
1: రాముని కంఠమును ధరించిన తర్వాతనే మీరంతటి వారంతా కూడా లక్ష్మణ భరత శత్రుఘ్నులంతా కూడా మాలలు వేయించుకుంటారు.
0: అండ్ ఇట్ ఫస్ట్ సీత షూట్ గార్లెండ్ దట్ వుడ్ బి ఫాలోడ్ బై ద రెస్ట్ ఆఫ్ ది బ్రదర్స్.
1: రాములు అజానుబాహుడు.
0: రామ వాస్ సో టాల్.
1: చాలా ఎత్తైనటువంటి వాడు.
0: ఇస్ వెరీ టాల్ ఇన్ హైట్.
1: సీత చాలా పొట్టిది.
0: సీత ఇస్ వెరీ షార్ట్.
1: ఈమెకు అతని యొక్క కంఠంలో వేయాలంటే అతని కంఠం వంచలేదు.
0: టు గార్లెండ్ హిమ్ రామ హ్యాస్ టు బెండ్ హిస్ హెడ్.
1: అక్కడ సమయ సందర్భానుసారం పురస్కరించుకుని రాముని ఈ విధమైనటువంటి ఒక నాటకం ఆడుతూ వచ్చాడు.
0: వాచింగ్ ది సిచ్యువేషన్ ద సినారియో దిస్ ది యాక్షన్ ఆఫ్ రామ.
1: ఈ కళ్యాణ సమయం నందు
0: at the wedding time
1: గొప్ప సమావేశమునందు
0: in a big congregation
1: గొప్ప జనమంతా కూడినటువంటి సమయమునందు
0: in front of the big assembly
1: రాముడు ఒక స్త్రీకి తల వంచినాడు అంటే తన గౌరవం పాడైపోతుంది.
0: In fact, Rama will lose his reputation, the name and fame, if he is to bend his head in front of the woman. And he's a big warrior and a king cannot bend his head in front of
1: a woman.
0: He's one of righteousness. Who treads the path of righteousness. So he need not bend his head.
1: Yentasai paina Chita, Sita, Malanu pattukoni kaachukoni untundadi.
0: Sita was holding the garland and waiting and waiting.
1: Kaani janamandaru kuda nu chaala aashcharyapadipothunnaru.
0: People are very much surprised.
1: Enduku Ramu tala vanchakoddu?
0: Why not Rama bend his head?
1: Aami ettu Ramuku telusunu kada.
0: And after all, he knows the height of Sita.
1: Kaani okkati ikkada chinna rahasyam kuda untundadi.
0: Here is one secret.
1: Antavarku Sitanu Ramulu choodaledu.
0: Till that
1: prapanchika drishtilo.
0: Till that moment Rama did not look at Sita.
1: Endukaniga tanaka mangala sutram kattina tarvatane aame tana bharya ani telusu appudu chudaraniki adhikaram untuntadi.
0: In fact he has got the time to look at her after tying up the holy knot.
1: Parai kanyaka parai.
0: In fact, she was not married till then.
1: Alanti marriage kaanetunte yokka kanyanu purushudu chudakoddu.
0: And a man should not look at an unmarried person.
1: Idi Ramana yokka sahaja dharmam.
0: That is the quality of Rama.
1: Tana yokka seela dharmamu.
0: And that stands for adi
1: ye satya seelamu ani peru.
0: That is the very principle of truth.
1: Aa satya seelagnudiki ee vidhamaitunte kattubattu anta konni pettukunnadu.
0: And these are the regulations that he has laid down to himself.
1: Lakshmanu vaipunu chuchadu Ramulu.
0: Rama looked at Lakshmana.
1: Lakshmanu sukshma buddhi gala Lakshmanudu.
0: Lakshmana is very intelligent.
1: Appudu cheppadu.
0: Then he said,
1: Lakshmanudu anna మీ యొక్క సైగల్ నాకు తెలుసును.
0: బ్రదర్ ఐ నో వాట్
1: అనగా ఏమిటి
0: సిగ్నల్స్ యు ఆర్ సెండింగ్.
1: ఆ యొక్క లక్ష్మణుడు తన భూదేవి యొక్క కుమారుడు.
0: లక్ష్మణ ఈజ్ ది సన్ ఆఫ్ మదర్ ఎర్త్.
1: ఇంతే కాదు
0: నాట్ ఓన్లీ దిస్
1: ఇతను కేవలము ఒక విధమైన ఆదిశేషుడు.
0: హీస్ వెరీ ఆదిశేష.
1: కనుకనే ఆ భూమిని కొంతవరకు ఎత్తమని చెప్పాడు.
0: సో దట్ పార్ట్ వేర్ సీత వాస్ స్టాండింగ్ కుడ్ బి జస్ట్ రైజ్డ్.
1: లక్ష్మణుడు కూడా చెప్పాడు.
0: లక్ష్మణ సెడ్
1: అన్నా సీతను మాత్రమే ఎత్తడానికి వీలు కాదు, ఆ భూమిని ఎత్తిందట్టి నీవు కూడా ఎత్తి ఎగురుతావు.
0: అండ్ దెన్ లక్ష్మణ్ ఇస్ నాట్ పాసిబుల్ టు లిఫ్ట్ ఓన్లీ దట్ పార్ట్.
1: నీవు కూడా పైకి ఎగురుతావు.
0: అండ్ యూ విల్ ఆల్సో విల్ బి మచ్ మోర్.
1: కాబట్టి ఇది అసాధ్యము అన్న.
0: ఇట్ ఇస్ ఇంపాసిబుల్.
1: అప్పుడు యుక్తితో చేసినాడు లక్ష్మణుడు.
0: అండ్ దెన్ దట్ ఇస్ ద నాక్ లక్ష్మణ్ దిస్ వే.
1: కేవలం అందరూ చూస్తూ ఉండగానే రాముని పాదాలపైన పడ్డాడు లక్ష్మణుడు.
0: అండ్ ఎవరీవన్ స్టార్టెడ్ స్టేరింగ్ అండ్ వాచింగ్ లక్ష్మణ ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ రామ.
1: సేఫ్ అయినప్పటికీ లక్ష్మణుడు లేయలేదు.
0: లక్ష్మణ డిడ్ నాట్ గెట్ అప్.
1: అప్పుడు రాములు లక్ష్మణుని ఎత్తే నిమిత్తమే లక్ష్మణ లెమ్ము అని వంగినాడు.
0: దెన్ రామ హ్యాడ్ టు బెండ్ టు లిఫ్ట్ అప్ లక్ష్మణ.
1: ఇతని ఎప్పుడు వంగినాడు అప్పుడు సీత వచ్చి
0: చెప్పాడు.
1: కనుకనే త్యాగరాజు కూడాను లక్ష్మణుడు చెప్పాడు.
0: త్యాగరాజు ఆల్సో మెన్షన్ సే
1: కపివారది దాటున
0: పాసిబుల్ టు టై అప్
1: లక్ష్మీదేవి వలచున
0: కాన్సర్ట్
1: లక్ష్మి కొలచున
0: విల్ లక్ష్మణ
1: బుద్ధి గల భరతుడు చూచి చూచి మృక్కున అపరామ భక్తి ఎంతో గొప్పరా.
0: విల్ భరత సర్ విల్ లక్ష్మణ సర్ కాన్సర్ లక్ష్మీ విల్ ఎవర్
1: ఇంత సూక్ష్మ కలిగినటువంటి యొక్క లక్ష్మణుడు ఏ విధంగా తెలుసుకోగలిగాడు.
0: హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ లక్ష్మణ టు నో.
1: ఈ విధంగా సమయ సందర్భానుసారంగా భగవంతుడు ప్రవర్తించేటువంటి వాడు.
0: యాజ్ పర్ ది సిచ్యువేషన్ పొజిషన్ గాడ్ కండక్ట్స్ హిమ్సెల్ఫ్.
1: కేవలం తానే వంగినాడంటే స్త్రీలకు తల వంచినాడని చెప్పి తెలుసుకుంటారు.
0: బికాస్ హీ బెంట్ హిస్ హెడ్ హీ డస్ నాట్ మీన్ దట్ హీ బెంట్ హిస్ హెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ వుమన్.
1: ఆ విధమైనటువంటి యొక్క దీక్షను పూనుతూ వచ్చాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ హాట్ డిటర్మినేషన్ ఆఫ్ దట్ సార్ట్ ఇన్ దోస్ థింగ్స్.
1: ఈ విధంగా రామాయణాన్ని చదువుతూ పోతున్నారు. చదువుతున్నారు.
0: పీపుల్ రీడ్ రామాయణ,
1: భారత భాగవతములంతా చదువుతూ పోతున్నారు.
0: దే రీడ్ భారత అండ్ భాగవత.
1: కానీ ఈ సూక్ష్మమైనటువంటి తత్వాన్ని ఎవరు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: బట్ నో వన్ ఇస్ మేకింగ్ ఎఫర్ట్ టు నో ది సటిలిటీ సీక్రెట్స్.
1: కనుక ప్రతి మానవుని ఎందుకును అయస్కాంతం చాలా ప్రధానమైనటువంటిది.
0: ఇన్ ఎవ్రీ మ్యాన్ దిస్ మ్యాగ్నెట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: ఈ అయస్కాంతం చేతనే దైవత్వం ఆవిర్భవిస్తూ ఉంటాడు.
0: బికాస్ ఆఫ్ దిస్ యూ ఫైండ్ ద డివినిటీ.
1: లేకపోతే ఇంత ప్రజలంతా కూడాను ఇన్ని దేశాల వారు ఇన్ని గ్రామాల వారిని ఎవరు పిలిచారు ఇక్కడికి?
0: సో మెనీ పీపుల్ ఆఫ్ డిఫరెంట్ నేషన్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్ హావ్ గ్యాదర్డ్ హియర్ హూ హావ్ ఇన్వైటెడ్ యు. ఏ
1: ఇన్విటేషన్ పంపించారు?
0: హూ సెంట్ యు ది ఇన్విటేషన్?
1: కాదు కాదు,
0: నో.
1: ఈ పేరు ఈ రూపం యొక్క ఆకర్షణే మిమ్మల్ని అందరినీ ఇక్కడ చేర్చింది.
0: ద నేమ్ అండ్ ద ఫామ్ ఆఫ్ భగవాన్ అట్రాక్టెడ్ ది హోల్ వరల్డ్.
1: ఈ ఆకర్షణ శక్తిని ఎవరు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: నో వన్ ఇస్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో దిస్ పవర్ ఆఫ్
1: అట్రాక్షన్. వచ్చాము. ఈ ఇష్టం ఎక్కడి నుంచి వచ్చింది?
0: ఐ కేమ్ బికాస్ ఐ లైక్.
1: అదే అయస్కాంతం యొక్క పవర్.
0: అండ్ దట్ ఈస్ ది మ్యాగ్నెటిక్ పవర్.
1: ఈ మ్యాగ్నెట్ పవర్ ఇట్టిది అట్టిదని చెప్పడానికి వీలు కాదు.
0: యూ కెనాట్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ద మ్యాగ్నెట్.
1: ఎంత శక్తినైనా ఆకర్షిస్తుంది.
0: ఇట్ కెన్ అట్రాక్ట్ ఎనీథింగ్.
1: అయితే ఆకర్షిస్తుంది కదా అని ఇష్టం వచ్చినట్టు ఉపయోగించడం.
0: బట్ ఇట్ విల్ నెవర్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్.
1: దానికి పరిమితమైనట్టుగా పూనుకుంటారు.
0: ఇట్ ఈస్ జస్ట్ యూస్డ్ ఇన్ స్టిప్యులేటెడ్ వే.
1: టమ్లర్ తీసుకుని పోయి పెద్ద సముద్రం కదా అని చెప్పి దాన్ని ముంచితే ఆ టమ్లర్ లో నీళ్లు వస్తాయి.
0: ఇఫ్ యూ జస్ట్ టేక్ ది టమ్లర్ టు సీ వాటర్ యూ వుడ్ కలెక్ట్ ఇట్ యాజ్ పర్ ఇట్ సైజ్.
1: కానీ ఇది సముద్రం కదా అని టమ్లర్ అంతా కూడా ముంచి రాదు నీరు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు కలెక్ట్ ది హోల్ సీ వాటర్ ఇన్ ఎ
1: టమ్లర్. ఎంత పరిమితం ఉన్నదో అంత నీరు మాత్రమే పడుతుంది.
0: యాజ్ ఇస్ ది సైజ్ ఆఫ్ ది టమ్లర్ సో ఆల్సో ద వాటర్ ఇట్ వుడ్ కంటెయిన్.
1: కానీ సముద్రం యొక్క టేస్ట్ టమ్లర్ లోనే ఉంటుండాలి, సముద్రంలోనే ఉంటుండాలి.
0: ద టేస్ట్ ఆఫ్ ది సీ వాటర్ ఇస్ వన్ అండ్ ద సేమ్ బోత్.
1: సముద్రంలో ఏ టేస్ట్ ఉంటుందో టమ్లర్ వాటర్ లో కూడా అదే టేస్ట్ ఉంటుంది.
0: అండ్ ద టేస్ట్ ఆఫ్ ది సీ వాటర్ ఇస్ వెరీ మచ్ సేమ్.
1: దైవశక్తి అనేటువంటిది తన యందు ఏ విధంగా ఉండినప్పటికీ కానీ పరిమితమైనటువంటి దీంతో ప్రవర్తించుతున్నప్పుడు పరిమితమైనగానే కనిపిస్తుంటాది.
0: గాడ్ హ్యాస్ ఇన్ఫినిట్ పవర్ బట్ హీ యూజెస్ అండర్ సర్టన్ లిమిట్స్ దట్ హీ లేడ్ డౌన్ టు హిమ్సెల్ఫ్.
1: ప్రతి మానవుని యందు కూడా ఈ శక్తి ఉంటున్నది.
0: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ దిస్ డివైన్ పవర్.
1: కనుకనే ఈశ్వర సర్వభూతానాం అన్నారు.
0: దేర్ఫోర్ ఇట్ ఈస్ సెడ్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్.
1: ఈశావాస్యం ఇదం జగత్తు అన్నారు.
0: ఇన్ ది హోల్ యూనివర్స్ గాడ్ ఇస్ ప్రెసెంట్.
1: కనుక
0: సో
1: ఈ విధమైనటువంటి యొక్క హృదయానికి సంబంధించినటువంటి యొక్క కెమెరా నుంచి
0: out of this camera of the human heart
1: anni rakamainaatundi chitramulu kudunu anubhavistu untadi.
0: It experiences all photographs, pictures.
1: ఈ పిక్చర్స్ అంతా కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే హృదయం నుంచి వచ్చినటువంటి ప్రతిబింబాలే.
0: దీస్ పిక్చర్స్ కమ్ అవుట్ ఆఫ్ ద హార్ట్ యాజ్ రిఫ్లెక్షన్.
1: ప్రతి దానికి రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
0: రియాక్షన్ రిఫ్లెక్షన్ రీసౌండ్ ఫాలో ఇన్ ఎవ్రీథింగ్.
1: కనుక ప్రపంచంలో మనం చూసేదంతా కూడా పరమాణువుల యొక్క రీసౌండే.
0: సో ఆల్ దట్ వి సీ అరౌండ్
1: పరమాణువుల యొక్క రీశబ్దమే.
0: అండ్ ఇట్స్ ఓన్లీ సౌండ్.
1: పరమాణువుల యొక్క రియాక్షన్ అంతా పరమాణువుల యొక్క తత్వమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ద నేచర్ ఆఫ్ ఎన్ ఆటమ్.
1: ఇలాంటి పరమాణువుల యొక్క తత్వాన్ని ప్రతి మానవుడు కూడా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: ఎవ్రీ మ్యాన్ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో.
1: ఈనాడు ధ్యానాలు చేస్తుంటారు.
0: టుడే పీపుల్ మెడిటేట్.
1: ఇంకా అనేక రకమైన సాధనలు సలుపుతూ ఉంటారు. కానీ ఈ సాధనల కంతా కూడా చిక్కుకేటువంటి వాడు కాదు భగవంతుడు.
0: ఎవరు
1: వారికి సరైనటువంటి మార్గం బోధించేవారు లేకపోవడం చేతనే ఈ రకమైనటువంటి యొక్క అల్ప జ్ఞానములంతా కూడా ప్రబోధించుంటారు.
0: సిన్స్ దేర్ ఇస్ నో రైట్ పర్సన్ టు షో యూ ద కరెక్ట్ పాత్.
1: ఈ సాధనలన్నీ కూడా సరైనటువంటి సాధనలు కాదు.
0: ఆల్ ది స్పిరిచువల్ పాత్స్ ఆర్ నాట్
1: భగవంతుని పొందడానికి సరైనటువంటి మార్గం కాదు ఇది.
0: దే ఆర్ నాట్ ది పాత్స్ దట్ టేక్ యు.
1: భగవంతుని ఏ రీతిగా పొందాలి?
0: How to attain God?
1: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
0: ద నోర్ ఆఫ్ ది డివైన్ విల్ బి
1: భగవంతుని యొక్క ఎందు ఏ ప్రేమ ఉన్నదో ఆ ప్రేమనే మీరు ప్రకటించాలి.
0: అండ్ ద లవ్ ఇన్ గాడ్ మస్ట్ బి మేనిఫెస్టెడ్ ఇన్ యూ.
1: భగవంతుడు ఏ ప్రేమను అందరికీ అందిస్తున్నాడో ఆ ప్రేమను మీరు కూడా అందరికీ అందించాలి.
0: జస్ట్ యాస్ గాడ్ స్ప్రెడ్స్ హిస్ లవ్ యూ షుడ్ షేర్ యువర్ లవ్ విత్ అదర్స్.
1: అట్టి సమత్వమైనటువంటి దానికి మాత్రమే భగవంతుడు సన్నిహితమవుతుంటాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ వుడ్ బి క్లోజ్ టు యూ ఇఫ్ యూ హ్యావ్ దట్ స్పిరిట్ ఆఫ్ ఈక్వాలిటీ.
1: భగవంతుడి నుండి వచ్చినటువంటి ఒక హృదయ తత్వం అనేటువంటిది ఏకత్వమే.
0: ఇన్ ఫ్యాక్ట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద హార్ట్ ఈస్ వన్నెస్.
1: ఈ ఏకత్వంతో కూడినటువంటి ప్రేమతత్వాన్ని మనం పెంచుకుంటూ రావాలి.
0: అండ్ దిస్ లవ్ విచ్ ఇస్ ఓన్లీ వన్ హెస్ గాట్ టు బి ఇంక్రీస్ డెవలప్.
1: అప్పుడే దైవత్వం కూడా మనకు ప్రాప్తిస్తుంటుంది.
0: అండ్ దెన్ యూ కెన్ రీచ్ అటైన్ గాడ్.
1: ప్రాప్తించడం అనగా బయట నుండి వచ్చి దీంట్లో చేరదు.
0: నాట్ దట్ హీ కమ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ గెట్స్ ఇట్ యు.
1: తన నుండి ఆవిర్భవింప చేసుకుంటాడు.
0: దట్ విచ్ ఇస్ ఇన్ యూ లేటెంట్ ఇన్ యూ బికమ్స్ పేటెంట్.
1: దీన్ని రియాక్షన్ అన్నారు.
0: దిస్ ఇస్ రియాక్షన్.
1: దీన్ని రీసౌండ్ అన్నారు.
0: దిస్ ఇస్ రీసౌండ్.
1: దీన్ని రిఫ్లెక్షన్ అన్నారు.
0: దిస్ ఇస్ రిఫ్లెక్షన్.
1: ప్రతి ఒక్కటి కూడా రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
0: ఎవ్రీథింగ్ క్యారీస్ దీస్ త్రీ.
1: రియాలిటీ మాత్రం అందరూ ఉంటుండాలి.
0: రియాలిటీ ఇస్ ఇన్ యూ.
1: ఆ రియాలిటీ మాత్రం అదే మూలాధారమైన తత్వము.
0: దట్ రియాలిటీ ఇస్ ద ప్రైమార్డియల్ ఫండమెంటల్
1: ప్రిన్సిపల్. ఆ మూలాధారమైన తత్వమును ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం చేయండి.
0: దట్ బేసిక్ ఫౌండేషన్ ప్రిన్సిపల్
1: ఎవరికి అర్థం కూడా కాదు.
0: నో వన్ అండర్స్టాండ్స్ ఇట్.
1: చెప్పినట్టు వినండి.
0: యు ఫాలో అకార్డింగ్ టు
1: చెప్పినట్టు చేయండి.
0: యు యాక్ట్ అకార్డింగ్ టు హిమ్.
1: చెప్పినట్టు నడుచుకోండి.
0: యు కండక్ట్ యువర్ సెల్ఫ్.
1: తప్పక అదే నీకు లభిస్తుంది.
0: దెన్ యూ విల్ అచీవ్ సక్సెస్.
1: అదే నీకు ప్రాప్తిస్తుంది.
0: దెన్ యూ విల్ డిజర్వ్ ఆల్ దోస్.
1: ఇంకొక మార్గంలో దీనికి ప్రాప్తి చేయడానికి వీలు కాదు.
0: యు కెనాట్ బి సక్సెస్ఫుల్ బై ఎనీ అదర్ పాత్.
1: ఏదో ఒక మార్గంలో బలముందని పోట్లాడుతూ కూర్చుంటే మనకు లభ్యం కాదు.
0: బికాస్ యూ ఆర్ స్ట్రాంగ్ యూ కెనాట్ ఫైట్ ఇన్ ఎనీ వే.
1: భగవంతునిలో ఎట్టి గుణములు లేవు.
0: God is attributeless.
1: అందుకనే గుణాతీతుడు అన్నారు.
0: So he transcends guna.
1: ఒక్కటే గుణము.
0: He has got only one.
1: అదే ప్రేమ.
0: That is love.
1: అదే ప్రాణము.
0: That is life.
1: అదే నిజమైనటువంటి సంబంధము.
0: That is the true relationship.
1: అందరికి ఉండేటువంటి సంబంధం అదొక్కటే.
0: That is the only true relationship that exists between us.
1: Love to love.
0: Love to love.
1: ఈ ప్రేమ తత్వంతోనే దీన్ని సాధించడానికి ప్రయత్నించాలి.
0: And you can achieve anything only with the principle of love.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: దైవత్వం యొక్క తత్వమును అర్థం చేసుకోవటం చాలా కష్టము.
0: ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్.
1: కానీ అర్థం చేసుకుంటే అంతకంటే సులభం మరొకటి లేదు.
0: ఇఫ్ యూ అండర్స్టాండ్ దేర్ ఇస్ నథింగ్ అదర్ సింప్లర్ దాన్ దాట్.
1: ఎంతైనా నీకు స్వాధీనం అయిపోతుంది.
0: ఎనీథింగ్ యూ కెన్ కంట్రోల్.
1: దైవత్వాన్ని అర్థం చేసుకునేటువంటి మానవుడు,
0: the person who understands God,
1: jagatunanta artham cheskogaladu,
0: will be able to understand the whole world.
1: Ide upanishad kudunu bodhinchinatundi.
0: This is the teaching of upanishads.
1: Ye danni manam gurtinchadaniki prayatnam chestamo appudu sarvamunu gurtinchina varam avtam.
0: That principle if understood, rest of the things will be understood.
1: ఏ ఒక్కదాన్ని గుర్తించడానికి వీలు లేనిటువంటిప్పుడు దేన్ని గుర్తించలేవు.
0: ఇఫ్ యూ అండర్స్టాండ్ దట్ ప్రిన్సిపల్ రెస్ట్ కెనాట్ బి అండర్స్టూడ్.
1: ఇది ఒక వెండిది అని మనం గుర్తించుకున్న తర్వాత,
0: వన్స్ యూ నో దిస్ సిల్వర్,
1: ఇది ఎక్కడైనా వేసేసి ఇది వెండి అవుతుంది.
0: యూ కీప్ ఇట్ ఎనీవేర్ ఇట్ కంటిన్యూస్ టు బి సిల్వర్.
1: అనేక రూపంలో నాకు ధరించినప్పటికీ అది వెండిగానే ఉంటుంది.
0: ఇట్ మే బి ఆఫ్ డిఫరెంట్ ఫార్మ్స్ బట్ స్టిల్ ఇట్ ఇస్.
1: అదే రీతిగానే ప్రేమమయమైన యొక్క దైవత్వాన్ని ప్రేమతో చూసినప్పుడు ఎక్కడ చూసినా ప్రేమమయంగానే ఉంటుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ద వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ లవ్. You will find him everywhere.
1: ఈ సూక్ష్మమైనటువంటి ఒక రహస్యాన్ని గుర్తించుకోలేనటువంటి మానవుడే అనేక తికమకలు పడిపోతున్నాడు.
0: In fact, the person who does not understand love of God is confused.
1: ప్రేమ చేతనే పరమాత్మని పొందాలి.
0: Only can attain God through love.
1: దేశం చేత కాని, ధనం చేత కాని, పదవి చేత కాని, ఇంకే విధమైనటువంటి గర్వం చేత కాని అందడానికి వీలు కాదు.
0: Money, position, power, wealth will never take you to God.
1: ఇది కేవలం ఒక ప్రేమ చేతనే కలుగుతుంది.
0: ఇట్స్ ఓన్లీ లవ్ దట్ టేక్స్ యూ టు హిమ్.
1: కనుకనే
0: సో
1: రాధ ఒకనొక సమయం లోపల,
0: రాధ ఎట్ వన్ టైం,
1: చాలా బాధపడుతూ ఉండేటువంటిది.
0: వాస్ ఫీలింగ్ వెరీ సాడ్.
1: రాధ అంటే ఎవరు? ఆమెను ధరనే.
0: రాధ
1: రాధ ధర,
0: రాధ ధర.
1: ఈ ధరను ఎన్ని విధములైనటువంటి దీంట్లో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు.
0: పీపుల్ మేడ్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ దిస్ ధర.
1: ఒకనాడు,
0: వన్ డే,
1: ఒక భక్తుడు,
0: వన్ డివోటీ,
1: భగవంతుని కృష్ణుని పొందడానికి ఎంతనో ప్రయత్నం చేస్తున్నాడు.
0: మేడ్ ఎన్ అటెంప్ట్ టు అటైన్ కృష్ణ.
1: అతనికి ఏమాత్రం కూడా ఏ యొక్క ప్రపంచకు సంబంధమైనటువంటి వ్యవహారంలో తాను పడలేదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హాస్ నో వరల్డ్లీ ఆబ్లిగేషన్స్.
1: ఏ విధమైనటువంటి యొక్క వాంఛలు లేవు.
0: హాస్ నో డిజైర్.
1: కృష్ణుడు తప్ప నాకు అన్యం అక్కర్లేదు అనుకుంటే.
0: హి వాంట్స్ ఓన్లీ కృష్ణ, నన్ ఎల్స్.
1: అలాంటి సమయం లోపల,
0: అట్ దట్ టైం,
1: ఇతనికి ఏదైనా ప్రాప్తిని కనుగొనుపు చేయాలని,
0: ఇన్ ఆర్డర్ టు కన్ఫర్,
1: రాధ సంకల్పించుకుంది.
0: రాధ డిటర్మిన్డ్.
1: అతని గ్రామానికి సమీపంలో ఒక చిన్న ఎరువు, ఒక కొలను ఉంటుండాలి.
0: వెరీ క్లోజ్ టు హిస్ విలేజ్ దేర్ ఇస్
1: చెరువు ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ఎ లేక్.
1: ఆ చెరువు గట్ర ఒక గాజులు అమ్మేటువంటి వాడు వస్తూ ఉన్నాడు.
0: అలాంగ్ దట్ సైడ్ ఆఫ్ ది లేక్ వన్ బ్యాంగిల్ సెల్లర్ వాస్ పాసింగ్ బై.
1: అప్పుడు ఆ బ్యాంగిల్ వాడు నీరు దాహం అయిపోయి ఆ కొలం లోపల మునిగా తీసుకుని పోయి నీరు తాగుతున్నాడు.
0: అండ్ బ్యాంగిల్ సెల్లర్ బికాస్ హి వాస్ థర్స్టీ హి వెంట్ క్లోజ్ టు ద
1: ట్యాంక్. అవన్నీ గల్లు గల్లు గల్లు గల్లని గాజులంతా కూడాను శబ్దమిస్తుండాలి.
0: యాజ్ హి వాస్ మూవింగ్ బై ద సౌండ్ ఆఫ్ ద బ్యాంగిల్స్ వాస్ హర్డ్.
1: ఆ కొలం నుంచి ఒక చేయి వచ్చింది బయటికి.
0: దేర్ అవుట్ ఆఫ్ ది ట్యాంక్ అవుట్ ఆఫ్ ద లేక్ వన్ హ్యాండ్ కేమ్ అప్ రోజ్ అప్.
1: అయ్యా నాకు ఈ హస్తమునకు నీ యొక్క గాజులు తొగుతావా అని అడిగింది.
0: అండ్ దెన్ దట్ హ్యాండ్ స్టార్టెడ్ పుట్టింగ్ ఎ క్వశ్చన్, ఆర్ యు ప్రిపేర్డ్ టు ఎవరికి చూపలేదు.
1: ఆమె ముఖం ఎవరికీ చూపలేదు.
0: అండ్ ద పర్సన్ ఫేస్ ఇస్ నాట్
1: సీన్. చెయ్యి మాత్రమే ఎత్తింది.
0: ఇట్ వాస్ ఓన్లీ ది హ్యాండ్ దట్ వాస్ సీన్.
1: ఇది ఎవరో చాలా ఆశ్చర్యకరంగా ఉంటుండది అని, నీకు ఎంత విలువనో అంత నేను విలువిస్తాను.
0: అండ్ హీ ఆల్సో హర్డ్ ది ఆన్సర్, ఐ పే మనీ.
1: తొడగమని చెప్పింది.
0: కమ్ ఆన్ బీ ప్రిపేర్డ్ గివ్ మీ బ్యాంగిల్.
1: ఒక చేతి గాజులు తొడిగాడు.
0: అండ్ దెన్ హీ హస్ పుట్ ది బ్యాంగిల్.
1: చేయి ఎత్తింది.
0: అండ్ ద సెకండ్ హ్యాండ్ వాస్ లిఫ్టెడ్.
1: దానికి కూడా గాజులు తొడిగాడు.
0: అండ్ హీ హస్ పుట్ బ్యాంగిల్స్ దేర్.
1: అయ్యా దీనికి ఎంత ఖర్చు అయింది అన్నాడు.
0: అండ్ వాట్ ఈస్ ది మనీ ప్రైస్?
1: అమ్మా ఇది పెద్దగా ఖర్చు ఏమి కాదు.
0: నాట్ మచ్.
1: దీనికి ఏదో ఇంత 2 రూపాయలు 3 రూపాయలు అని అన్నాడు.
0: ఇట్ ఈస్ ఎనఫ్ 2 రూపీస్ ఆర్ 3.
1: చూడు ఆ 2 రూపాయలు నా ఇల్లు ఉంటుండాలి ఈ రూమ్ ఈ యొక్క గ్రామం లోపల.
0: దేర్ లైస్ మై హోమ్ హియర్ వెరీ.
1: ఆ రూమ్ లోపల ఒక చిన్న రూమ్ ఉంటుండాలి.
0: దేర్ ఇస్ అ స్మాల్ రూమ్.
1: ఆ రూమ్ లోపల ఒక కిటికీ ఉంటుండాలి.
0: దేర్ ఇస్ అ విండో.
1: ఆ కిటికీకి వెనకల ఒక చిన్న గూడు ఉంటుండాలి.
0: బిహైండ్ దట్ విండో దేర్ ఇస్
1: ఆ గూడు లోపల దీనికి తగినటువంటి ధనం పెట్టొచ్చాను. నువ్వు ఆ ఇంటి యజమాని అడిగి ఇప్పించుకోమని చెప్పింది.
0: బిహైండ్ ద విండో వెరీ క్లోజ్ నారో స్పేస్ దేర్ ఇస్ మనీ స్మాల్ చేంజ్ యూ కెన్ టేక్ ఇట్.
1: ఆ ఇంటికి పోయాడు నంబర్ తీసుకుని.
0: అండ్ బేసింగ్ ఆన్ దిస్ డైరెక్షన్స్ ద బ్యాంకర్ సెల్లర్ వెంట్.
1: మీ బిడ్డట ఒక గాజులు తొడుక్కుంది నా ఈ చెరువు దగ్గర, దీనికి డబ్బంతా నీ దగ్గర అడగమని చెప్పింది అనింది.
0: అండ్ హి సెడ్ సార్ యువర్ డాటర్ వాంటెడ్ బ్యాంగిల్స్ అండ్ వాంటెడ్ మీ టు కలెక్ట్ మనీ ఫ్రమ్ యూ.
1: నీకు పెళ్లి కాలేదే, నాకు బిడ్డలు ఎక్కడి నుంచి వస్తారు?
0: ది మ్యాన్ సర్ ఐఎమ్ నాట్ మ్యారీడ్ హౌ ఇస్ దట్ ఐ హావ్ డాటర్
1: అని చెప్పారు.
0: హూ టోల్డ్ యూ?
1: కానీ ఇది రైట్ కాదన్నాడు.
0: ఇస్ నాట్ రైట్ హి సెడ్.
1: కానీ తన యొక్క తత్వంను చక్కగా అర్థం చేసుకున్నాడు.
0: But he has known the reality.
1: నాది సత్యశీలమా, నేను గట్టివాడినా, నా మనసు చెలించిందా అని ఏమేమో అర్థం చేసుకు. కాదు కాదు, నేను తప్పక సత్యశీలుండే.
0: He went on questioning himself.
1: నాకు అలాంటి వ్యామోహమే లేదు, నాకు ఎట్టి వ్యామోహము లేదు.
0: I don't have any desire.
1: కాబట్టి ఎవరో చెప్పినారు అని అనుకున్నాడు. తిరిగి ఎక్కడ ఉన్నది?
0: And then he said, "Where is she?"
1: పలాని గూటికి పక్కలో ఉంటుండదట చెప్పింది అని చెప్పింది.
0: And she directed me that money is there, very close to the window.
1: అక్కడ కిటికీ లేదు, గూడు లేదు.
0: And when he went inside, there's no window.
1: తాను ఎన్నో పర్యాయంలో ఆ ఇంట్లో సంచరించినటువంటి వాడే.
0: And in fact, he moved about for a long time.
1: కానీ ఈనాడు లోపల వెళ్లేటప్పటికి ఒక కిటికీ కనిపించింది, దానికి వెనుక వైపున ఒక చిన్న గూడు కనిపించింది.
0: The moment he went in this day, he noticed the window over there and a narrow corner.
1: ఆ దీంట్లో చేయి పెట్టేటప్పటికి దానికి ఎంత కావాలో అంత డబ్బు మాత్రం చిక్కి.
0: ఎగ్జాక్ట్లీ ది మనీ హీ రిక్వైర్డ్ వాజ్ నోటీస్డ్ దేర్.
1: ఆమె చెప్పిందయ్యా ఈ విధంగా నాకు డబ్బు అంతా ఎంత కావాలో దాన్ని తీసుకోమని.
0: అండ్ దెన్ దిస్ మ్యాన్ సెడ్, దట్ లేడీ వాంటెడ్ మీ టు కలెక్ట్ ద మనీ.
1: ఆ డబ్బును తీసుకున్న తర్వాత, అయ్యా ఆ చెరువు ఎక్కడనో, ఆమె ఎక్కడి నుంచి కనిపించిందో నీకు, నన్ను కూడా తీసుకుని పోయి ఆమె దర్శనం నాకు చేయించమని చెప్పి ప్రార్థించాడు.
0: అండ్ ది మ్యాన్ సెడ్, వేర్ ఇస్ షీ, లెట్ మీ ఆల్సో సీ హర్. And he wanted the bangles.
1: Radha, Radha, Radha, Radha, Radha, Radha, anukuntu aa yokka gajulu vaadu ventu terigadu.
0: Calling Radha, Radha by name, he followed this bangle seller.
1: Kaani akkada poyyetappatiki amma neevu cheppina reethiga nee dabbu naaku chikkindi athanu icchadu annadu.
0: And here he said, I received the money as per your direction.
1: Asheeringa vakyam vinipinchindi.
0: And he heard ethereal voice.
1: ఈ డబ్బు నీకు అందిందా నాయనా?
0: డిడ్ యూ రిసీవ్ ద మనీ?
1: అందింది.
0: ఎస్.
1: అదిగో ఆ యజమానుడు కూడా నా వెంట వచ్చాడమ్మా.
0: అండ్ హియర్ ఐ బ్రాట్ విత్ మీ ద మాస్టర్.
1: అతనికి దర్శనం ఇవ్వండి అనింది.
0: అండ్ హీ వాంట్స్ టు సీ యూ.
1: అప్పుడు ఆమె చెప్పింది లోపల నుంచి.
0: దెన్ షీ సెడ్,
1: అయ్యా నా హస్తములు ఎవరికైనా కూడా కనిపించవచ్చును.
0: ఎనీబడీ కెన్ సీ మై హ్యాండ్.
1: కానీ నా ముఖము కృష్ణుని ఒక్కడికి తప్ప ఇంకెవరికి నా ముఖం ఎవరికి చూడనివ్వను.
0: ఓన్లీ కృష్ణా కెన్ సీ మై ఫేస్ అండ్ నో వన్ కెన్ ఎల్స్ కెన్ సీ మై ఫేస్.
1: కనుక అతను మాత్రమే నా ముఖాన్ని దర్శించడానికి వీలవుతుంది, కానీ ఇంకొకరు దర్శించడానికి వీలు కాదండి.
0: ఇట్ ఇస్ పాసిబుల్ ఫర్ కృష్ణ ఓన్లీ టు సీ మై ఫేస్ బట్
1: ఆనాటి నుంచి ఈనాటి వరకును అక్కడనే తాను రాధా రాధా అనుకుంటూ జీవితాన్ని గడుపుతూ వచ్చాడు.
0: సిన్స్ దట్ డే హీ వెంట్ హీ స్పెంట్ ఆల్ హిస్ లైఫ్ రిపీటింగ్ రాధా.
1: కట్టకడపటికి రాధా కృష్ణుల చేతనే దర్శనం పొందాడు.
0: అట్ ద ఎండ్ హీ కుడ్ హ్యావ్ బోత్ ఆఫ్ దెమ్ రాధా కృష్ణ.
1: ఒక్క విధమైనటువంటి దీక్షను పొందినటువంటి వారు అన్ని రకమైనటువంటి దీక్షలు ఎందుకు కూడా ఉంటుంటారు.
0: దట్ డిటర్మినేషన్ మేడ్ హిమ్.
1: ఒక పిల్లవాడు చెప్పాడు, పట్టిన పట్టేదో పట్టనే పట్టితే పట్టును ఎగ్గేదాకా అట్టే ఉండు అని.
0: హావింగ్ డిటర్మిన్డ్ అంటిల్ ఇట్ ఇస్ ఫుల్ఫిల్డ్ నెవర్ గో బ్యాక్.
1: కనుకనే అలాంటి పట్టులు పడుతుంటారు భగవంతుడు.
0: దట్ డిటర్మినేషన్ ఇస్ రిక్వైర్డ్.
1: కోరిన దేనియో కోరనే కోరితివి, కోరిక చెల్లుడు దాకా పోవకుండు.
0: యు హావ్ డిసైడ్ సమ్వేర్ అదర్ అంటిల్ ఇట్స్ గ్రాంటెడ్ డోంట్.
1: అడిగినదేదియో అడగనే అడిగితివి, అడిగినది ఇరుదాకా విడవకుండు.
0: హావింగ్ ఆస్క్ ఫర్ సంథింగ్ అంటిల్ ఇట్ ఇస్ గివెన్ డోంట్.
1: తలచినదేదియో తలచనే తలచితివి, తలపు తీరుడు దాకా పోవకుండు.
0: హావింగ్ థాట్ అంటిల్ ద థాట్ ఇస్ రియలైజ్డ్ డోంట్ గో.
1: అయితే ఇక్కడ 2 కట్టుబాట్లు ఉన్నాయి.
0: బట్ హవర్ దర్ టూ రూల్స్ హియర్.
1: పోరు పడలేక తానైనా బ్రోగవలయు.
0: యూ షుడ్ కన్ఫర్మ్ మూన్ అవుట్ ఆఫ్ డిస్గస్ట్.
1: వడలు తెలియక నీవైనా అడుగవలయు.
0: ఆర్ యూ షుడ్ ఫాల్.
1: అంతే కాని
0: ఓన్లీ దట్ యూ షుడ్ ఆస్క్.
1: తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు.
0: అండ్ ఇట్స్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎ డివోటీ టు రిటర్న్.
1: ఈ భక్తులు ఆ దీక్షను పూనాలి.
0: దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ఎ డివోటీ, ది డిటర్మినేషన్.
1: కనుకనే ఆ విధమైనటువంటి దీక్షను పూనినప్పుడే ఇతను రాధాకృష్ణుడిగా దర్శనం అందించాడు.
0: విత్ దట్ డిటర్మినేషన్ హీ కుడ్ హ్యావ్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ రాధాకృష్ణ.
1: అతను ధన్యుడైపోయాడు.
0: అండ్ హిస్ లైఫ్ ఇస్ లిబరేటెడ్.
1: కనుక ప్రతి వారి ఎందుకు దైవం సర్వత్రా ఉండినప్పటికీ,
0: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్,
1: ఎక్కడ ఏ ఏ కారణము పురస్కరించుకుని
0: బేసింగ్ ఆన్ అప్రోప్రియేట్ కాజ్
1: సమయ సందర్భాన్ని చూసుకుని
0: ద పొజిషన్ ద సిచ్యువేషన్
1: భగవంతుడు దర్శనమిస్తూ ఉంటాడు.
0: గాడ్ అపియర్స్ మానిఫెస్ట్ హిమ్సెల్ఫ్
1: సమయ సందర్భాన్ని పురస్కరించుకునక
0: Without these considerations,
1: అడిగినారు కదా అని చీపుగా వచ్చి భగవంతుడు అందించడు.
0: He doesn't manifest for the cheap reasons.
1: అక్కడ అవసరమా కాదా,
0: whether it's necessary or not.
1: ఇలాంటి పరిస్థితిలో తాను విచారం చేస్తుంటాడు.
0: He just finds out the cause.
1: ఎక్కడ ఎందుకు ఎప్పుడు ఏమి ఎట్లా
0: where
1: ఐడెంటి ఎందుకు తాను విచారం చేస్తాడు.
0: He also and submits to these questions, why, where,
1: ఎక్కడ ఎప్పుడు ఎట్లా
0: when how.
1: కనుక ఈ యొక్క దానికి సరైన జవాబు వచ్చినప్పుడే భగవంతుడు అక్కడ సమాధానం.
0: And God manifests when he gets the answer to these questions.
1: కనుక దైవత్వాన్ని గుర్తించడానికి ఈ యొక్క శక్తులు అన్ని కూడా మన యందే ఉంటున్నాయి.
0: టు నో గాడ్ వి హావ్ గాట్ ఆల్ దట్ పవర్.
1: మనం ఈ శక్తుల కోసమని మరొక చేతికి పోయి ప్రయత్నించనక్కర్లేదు.
0: We don't need to pray elsewhere, go anywhere for
1: మానవుని యందు ఉన్నటువంటి శక్తులు ఇంకొకని యందు లేవు.
0: In fact, the power in you is not present
1: anywhere.
0: Man is highly powerful.
1: Mahapavitrudu.
0: He is highly sacred.
1: Annitikini margadarshakudu.
0: And is ideal.
1: దేనికి అవసరం సాధించగలడు.
0: యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: కానీ దానికి తగిన దీక్షను పట్టాలి.
0: బట్ యూ షుడ్ హావ్ డిటర్మినేషన్.
1: మధ్య మధ్య బంప్స్ జంప్స్ ఈ విధంగా డౌట్స్ లో మనం తిరగకూడదు.
0: బట్ హీ హస్ గాట్ బంప్స్ అండ్ జంప్స్ అండ్ డౌట్స్ వెల్ దట్ టేక్స్ మీ అవే.
1: అమెరికా వాడు
0: అమెరికన్
1: ఎన్ని విధమైనటువంటి ఒక ప్రయత్నంలో చేశాడు.
0: మేడ్ ఆల్ అటెంప్ట్స్
1: మునుకు పోయి చేరాలి అని చెప్పని.
0: అండ్ హీ వాంటెడ్ టు రీచ్
1: లక్షల మైళ్ళు ఉన్నటువంటి అంతరిక్షయాన్ని కూడా తాను దర్శించగలిగాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ కుడ్ రీచ్ మూన్.
1: కానీ
0: బట్
1: తన హృదయంలో దగ్గర ఉన్నటువంటి హృదయం లోపల ఒక కాలించైన లోపల పోలేకపోయాడు.
0: బట్ హీ కుడ్ నాట్ గో ఇన్ టు హిస్ ఓన్ హార్ట్ ఈవెన్ ఫర్ ఎ క్వార్టర్.
1: కారణం ఏమిటి?
0: వై
1: లక్షల మైళ్ళు బయట ప్రయాణం చేస్తున్నాడు కానీ అర క్షణమైన కూడాను అర ఇంచైన కూడా లోపల ప్రయాణం చేయలేకపోయాడు.
0: అండర్టేక్ స్పేస్ ట్రావెల్ ఫర్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ మైల్స్ బట్ హీ కుడ్ నాట్ గో ఇన్ ఈవెన్.
1: ఈ భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైన యొక్క వస్తువుల కోసమే మనం అనేక పాటలు పడుతున్నాం.
0: వి స్ట్రగుల్ హార్డ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ ఫర్ ఫ్లీటింగ్ వరల్డ్లీ ఎఫెమరల్.
1: అదే నరేంద్రుడు కూడా రామకృష్ణుని ప్రశ్నించాడు.
0: ది సేమ్ థింగ్ వాస్ పుట్ ఎ క్వశ్చన్.
1: భగవంతుని చూచినానంటున్నావే నాకెందుకు కనిపించకూడదు.
0: అండ్ హీ సెడ్ హౌ ఇస్ దట్ యు సీ గాడ్ అండ్ ఐ డోంట్ సీ హిమ్.
1: రామకృష్ణుడు కూడా చక్క సూట్ అయినటువంటి ప్రశ్న వేశాడు.
0: రామకృష్ణ హస్ పుట్ ఎ స్ట్రైట్ క్వశ్చన్.
1: అయ్యా నీవు బంధుమిత్రుల కోసమని భార్యాబిడ్డల కోసమని చెప్పని ఆస్తిపాస్తుల కోసమని చెప్పని అనేక రకాలుగా ఏడుస్తున్నావు.
0: యూ హావ్ బీన్ క్రైయింగ్ ఫర్ యువర్ ఫ్యామిలీ ఫర్ యువర్ రిలేషన్షిప్స్.
1: తల్లిదండ్రుల కోసం కూడా ఏడుస్తున్నావు.
0: యూ క్రై ఫర్ యువర్ పేరెంట్.
1: కానీ
0: బట్
1: భగవంతుని కోసం ఎంతవరకు ఏడ్చినావు?
0: టు వాట్ ఎక్స్టెండ్ యూ ఎర్న్
1: బై గాడ్. ఏనాడైనా ఏడ్చినావా?
0: హావ్ యు ఎవర్ క్రైడ్ ఫర్ గాడ్? నో.
1: భగవంతుడు ఎట్ట కనిపిస్తాడు?
0: దెన్ హౌ డు యు ఎక్స్పెక్ట్ టు సీ హిమ్?
1: కనుకనే నీవు భగవంతుని కోసం నువ్వు ఏడ్చు.
0: సో యూ క్రై
1: భగవంతుని కావాలనుకునే ప్రయత్నం చేయి.
0: ప్రే విత్ ఆల్ ద డిజైర్.
1: ఆ పట్టుదలను పట్టు.
0: దెన్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ద.
1: అంతేగాని ఊరికే అప్స్ అండ్ డౌన్స్ పోతూ పోతూ ఉంటుంటే భగవంతుడు నీకు ఏమాత్రం దర్శనం ఇవ్వడు.
0: వితౌట్ డిటర్మినేషన్ ఇఫ్ యువర్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ బంప్స్ అండ్ జంప్స్ అండ్ డౌట్స్ యు విల్ నెవర్ బి ఏబుల్ టు అచీవ్.
1: ఎప్పుడు చూసినా కానీ మానవు యందు ఈ సందేహాలు అభివృద్ధి అవుతున్నాయి.
0: మ్యాన్ ఇస్ ఫుల్ ఆఫ్ డౌట్స్ మోర్ అండ్ మోర్ డే బై డే.
1: ఈ సందేహాలు ఉండినంత వరకు వాడు దేహము గురించినటువంటి వాడే.
0: సో లాంగ్ ది సందేహ డౌట్
1: దేహాభిమానం ఉండినంత వరకు దైవాభిమానం ఏమాత్రం కలగదు.
0: సో లాంగ్ ది సందేహ ద డౌట్ యు హావ్ గాట్ దిస్ దేహ ద బాడీ.
1: ఈ డౌట్స్ ను మనం కొంతవరకు దూరం చేయాలి.
0: అండ్ దేర్ ఫోర్ డిస్టెన్స్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దిస్ డౌట్.
1: ఈ సందేహాలు ఉండినంత వరకు దైవం మనకు సాక్షాత్కరించడు.
0: So long you have got these doubts, you can never experience God.
1: ఒక విధమైనటువంటి ఒక దీక్షను పూనాలి.
0: యూ షుడ్ డిటర్మిన్.
1: ఎలాంటి పరిస్థితి ఏందైనా కూడా డౌట్స్ కు అవకాశం లేకుండా చూసుకోవాలి.
0: నెవర్ ఎంటర్టైన్ డౌట్స్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం.
1: కనుకనే అదే మనం చేయవలసిన సాధన.
0: దాట్ ఈస్ ది స్పిరిచువల్ పాత్ వీ షుడ్ ఫాలో.
1: అది మనం సాధన చేస్తే ఎంతైనా మన యొక్క హృదయం నుండి ఆవిర్భవిస్తాడు భగవంతుడు.
0: ఇన్ ది స్పిరిచువల్ ఎండివర్స్ యూ కెన్ మేనిఫెస్ట్ గాడ్ ఫ్రమ్ విద్ ఇన్.
1: నతపాంసి నతీర్థానాం నశాస్త్రాన జపానహి సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం వినా. ఆ సేవ చేస్తూ ఉన్నాడు ఇక్కడ.
0: నో పెనెన్స్ నో పిల్గ్రిమేజ్ నో స్కాలర్షిప్ విల్ హెల్ప్ యూ. ఇట్ ఓన్లీ సర్వీస్ దట్ టేక్స్ యూ టు ఇమ్మోర్టాలిటీ.
1: సర్వీస్ లోపలే ఉంటుండాలి సర్వము.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీథింగ్ లైస్ దేర్ ఇన్ దిస్ సర్వీస్.
1: కానీ దానిని దర్శించక
0: బట్ వితౌట్ దట్ ఎక్స్పీరియన్స్
1: స్పర్శించక
0: వితౌట్ ఎక్స్పీరియన్స్
1: సంభాషణ లేకుండా
0: వితౌట్ ఇన్ కన్వర్సింగ్
1: ఎంతకాలం ఉండి ఏమి ప్రయోజనము?
0: వాట్ ఫర్ దిస్ లాంగ్ లైఫ్?
1: కేవలం లైఫ్ లెస్ అనిమిల మాదిరి ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ లైఫ్ లెస్ వన్.
1: కనుకనే ఎన్నో ప్రపంచంలో తిరుగుతూ ఉంటాయి సంచరిస్తున్నాయి.
0: అండ్ వీ ఫైండ్ సో మెనీ మూవింగ్ థింగ్స్.
1: కుక్కలు నక్కలు కూడా సంచరిస్తూ ఉంటాయి.
0: అండ్ ద డాగ్ ఆల్సో మూవ్స్ అబౌట్.
1: పోతూ ఉంటుంటే కుక్కలు కూడా చూస్తుంటాయి నన్ను.
0: అండ్ యూ ఫైండ్ డాగ్స్ అండ్ మంకీస్.
1: కానీ చూసినంత తక్షణమే దానికి ప్రాప్తి చెప్తుందా?
0: డూ యూ మీన్ సే దే టే లిబరేషన్?
1: చూడటం కాదు.
0: ఇస్ నాట్
1: ఇది దైవత్వంగా చూడాలి.
0: ఇట్ ఇస్ నాట్ మియర్ వాచింగ్ యూ షుడ్ హ్యావ్ దట్
1: తాకటం కాదు దైవత్వంగా తాకాలి.
0: ఇట్స్ ద డివైన్ విజన్ ద డివైన్ స్పిరిట్
1: ఎన్ని దేహంలో తాకుతున్నారు మీరు
0: అండ్ యూ టచ్ ద బాడీ ఆఫ్
1: ఎన్ని దర్శనంలో చేస్తున్నారు మీరు
0: యూ సీ మెనీ పీపుల్
1: అందరితో సంభాషణలో జరుపుతున్నారు
0: యూ కన్వర్స్ విత్ మెనీ
1: అన్ని దీనికి సంబంధం కాదు
0: బట్ ఇట్స్ నాట్ డివైన్ రిలేషన్షిప్
1: హృదయపూర్వకంగా కూడాను ఆ యొక్క డివైన్ వైబ్రేషన్ రావాలి
0: అండ్ డివైన్ వైబ్రేషన్
1: డివైన్ వైబ్రేషన్ లేకుండా దేన్ని మనం సాధించలేము
0: వితౌట్ దిస్ డివైన్ వైబ్రేషన్
1: ఆ డివైన్ వైబ్రేషన్ కూడా నీయందే ఉంటుండాలి
0: ద డివైన్ వైబ్రేషన్ ఇస్ విత్ యు
1: లేనటువంటి డివైన్ వైబ్రేషన్ మరొక చోట లేదు
0: డివైన్ వైబ్రేషన్ విచ్ ఇస్ నాట్ నోటీస్డ్ యు ఇస్ నాట్ ఎవరైనా
1: భావాన్ని పురస్కరించుకుని వారికి తగినటువంటి స్వరూపాన్ని దర్శింపజేస్తాడు
0: బేసింగ్ ఆన్ యువర్ ఓన్ విజువలైజేషన్ ఎక్స్పెక్టేషన్ గాడ్ మేనిఫెస్ట్
1: దేవుడు ఇదే రూపంలోనే కనిపిస్తాడని కాదు
0: You cannot specify.
1: He may appear
0: in any form.
1: Aithe thana yokka ichcha okati matram gurtimpa chestadu.
0: However he will fulfill your desire.
1: Ye roopam pai thanaku ishtam untundado.
0: The form that you like most.
1: Aa roopakangane thanu darshanam isthadu.
0: God appears in
1: the form. Manaku anya roopakanga ivadu.
0: No other form there.
1: ఎందుకంటే భగవంతుడికి అన్ని రూపంలో తానే
0: బికాస్ ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్
1: రూపమే లేనటువంటి వాడు
0: ఇన్ ఫ్యాక్ట్ ఈస్ ఫార్మ్లెస్
1: కానీ భక్తుని యొక్క ప్రేమ కోసమని భక్తుని యొక్క ప్రార్థన కోసమని ఆ రూపాన్ని దర్శిస్తుంది
0: ఇన్ రెస్పాన్స్ టు ద లవ్ అండ్ ప్రేయర్ ఆఫ్
1: దివోటెడ్
0: హి అస్యూమ్స్ దట్ ఫార్మ్
1: ఆ ఫామ్ కూడా ధరిస్తుంటాడు
0: అండ్ దట్ ఫామ్ హి టేక్స్
1: కనుకనే భగవంతుని తత్వాన్ని చక్కగా గుర్తించి వర్తించినటువంటి వారికి దైవత్వం పూర్తి అర్థమవుతుంది
0: దేర్ఫోర్ Those people who understand full well the divinity would be able to experience.
1: మొట్ట మొట్ట దైవత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: First, we should make every attempt to know God.
1: Govinda Krishna Jai, Gopala Krishna Jai, Gopala Bhav.

0: Let us now collect the divine pearls of wisdom from our discourse delivered by Bhagavan Baba on 1st January 2004 in Prashanthi Nilayam on New Year's Day. In the discourse, Bhagavan emphasizes that service to fellow human beings is service to God. He also reveals the fact that service is not confined to any particular area, but it includes every possible help that we can extend to others in any way.
1: ఉన్నదిదియని చెప్పంగగలరుగాని దేనిదిదియని చెప్పంగలేరు సుమ్మి. ఉన్నదొక్కటే దైవంబు ఎన్నటికిని, లేని దయ్యను లోకంబు కానరయ్యా.
2: That which is existent can be explained and narrated. That which is beyond comprehension and human imagination cannot be described. There is one thing that exists, the divinity. God only is the existence.
1: Prema sarupulara.
2: Embodiments of love.
1: Inadu nutra samvatsaramani andaru entayo nurutalukutunnaru.
2: People are highly enthusiastic about this day, the New Year's Day.
1: Kani adi kudanu ee naadu guruvaram naade prarambhamainadi.
2: The New Year's Day commenced this day, that happens to be Thursday.
1: Oka dinamulo maatrame manam poolchukoni ee yokka పండుగలను ఆనందపరచుకోవటం ఇది కేవలం వెర్రితనం.
2: ఇట్ ఈస్ ఆల్ అవర్ ఇగ్నోరెన్స్ ఇఫ్ వీ సెలిబ్రేట్ ద ఫెస్టివల్ బేసింగ్ ఆన్ ద డేస్ అలోన్.
1: నిజమైన భక్తులకు నిత్యము ఒక పండుగనే.
2: ఫర్ ట్రూ డివోటీస్ ఎవ్రీ డే ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ సెలిబ్రేషన్.
1: కనుక నిత్యము మనం ఇది నూతన సంవత్సరమని, నూతన దినమని, నూతన గంటలని, నూతన నిమిషములని మనం భావించుకొని ఆనందించడం ఎంతైనా ఆనందం.
2: ఇట్స్ అబ్సల్యూట్లీ నెసెసరీ టు ఫీల్ బ్లిస్ఫుల్ ఎట్ ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ అవర్ ఎవ్రీ డే ఇన్ అవర్ లైఫ్.
1: కనుక మనకు నిత్యము నూతన సంవత్సరమే.
2: And hence, every day happens to be a new day, a celebration.
1: Prema sarupulara.
2: Embodiments of love.
1: Ee jagattu nandu unnadantainu kudanu kevalam anityamainatundi asashtamainatundi.
2: All that exists in this world is ephemeral and transitory.
1: Manamu nitya jeevitanni gurinchi yochistunname kaani భవిష్యత్తును గురించి కాని కలిసిపోయినటువంటి దాని కాని గురించి మనం విచారించటం లేదు.
2: వి జస్ట్ స్పెండ్ ద ప్రెసెంట్ మోమెంట్ ఇగ్నోరింగ్ ద పాస్ట్ అండ్ ద ఫ్యూచర్.
1: కానీ ఇది మానవుని యొక్క పెద్ద అజ్ఞానమే.
2: దిస్ ఈస్ ద సైన్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: ఎప్పటికప్పుడే ఉండేటువంటిది అదే ప్రస్తుతమైనటువంటిది, అది ఏ సత్యమైనటువంటిది.
2: What that happens right now, this moment, is the truth.
1: Past is past.
2: Past is past.
1: అది మనం ఎంత ప్రార్థించినా తిరిగి మనకు రాదు.
2: By repeated prayers, you cannot recover, bring back the past.
1: Future కాలగర్భంలో కలిసిపోయినది.
2: The future is uncertain, still in the womb of time.
1: కానీ దానిని చూచుటకు సాధ్యం కాదు.
2: It is impossible for anyone to visualize the future.
1: కనుకని ప్రజెంట్ ఇదే నిజమైనటువంటి సత్యమైనటువంటిది. సత్యం.
2: అండ్ హెన్స్ ది ఎగ్జిస్టెన్స్ ద ప్రెసెంట్ ఈజ్ ద ట్రూత్.
1: ఈ సత్యాన్ని గుర్తించుకుని లేక పాస్ట్ ను ఫ్యూచర్ ను యోచిస్తూ కూర్చున్నారు మానవుడు.
2: మ్యాన్ హ్యాస్ ఫర్గాటన్ ద బేసిక్ ట్రూత్ ఇన్ ది ఎగ్జిస్టెన్స్ ఇన్ ద మోమెంట్ ఆఫ్ టైమ్ అండ్ హ్యాస్ బీన్ వేస్టింగ్ హిస్ టైమ్ బ్రూడింగ్ ఓవర్ ది పాస్ట్ అండ్ థింకింగ్ ఆఫ్ ది ఫ్యూచర్.
1: అన్నింటికి మనకు ప్రధానమైనటువంటిది సేవనే.
2: Of all most important thing is service.
1: ఇట్టి సేవను మనం మరచి రాబోయేటువంటి యొక్క భవిష్యత్తుని గురించి విచారిస్తూ గడిచిపోయినటువంటి దానిని గురించి వగస్తూ కాలాన్ని వ్యర్థం చేస్తున్నాము.
2: We have forgotten our bounden duty of rendering service in the community. We go on worrying of the future and brood over the past.
1: Kanuka prema sarupulara,
2: embodiments of love,
1: sevarakante michinatvati sadhanam manakote ledu.
2: We have to recognize there is no other spiritual practice which is more than that of service.
1: Sevanam, kirtanam, vishnu smaranam, pada sevanam, vandanam, అర్చనం, దాస్నేహం, ఆత్మనివేదనం, ఇది అని మనం భావించుకుని ఇచ్చే సేవలో మనం మునిగిపోతున్నాము.
2: వీ స్పెండ్ అవర్ టైమ్ థింకింగ్ ఆఫ్ ది 9 పార్ట్స్ ఆఫ్ డివోషన్ లైక్ సింగింగ్, లిసనింగ్, వర్షిప్, సెల్యూటేషన్, సరెండర్ అండ్ సో ఆన్.
1: కనుక మనకు నిత్య సత్యమైనటువంటిది సేవ యొక్క ఫలితమే ప్రధానమైనటువంటిది.
2: ద కన్సిక్వెన్స్ అండ్ ద రిజల్ట్స్ of our eternal service is most important to be kept in view.
1: Adi purushulu itte sevana chetane danyulaipoyaru.
2: In fact, that is the cause for our liberation and redemption right from the beginning.
1: Manam nirantaram kodunu paraloka seva chestu raavali.
2: We have to offer incessant services to everybody.
1: Andu nimittame ee kaayamunu bhagavantudu anugrahinchadu.
2: For that purpose this body is gifted.
1: Ee dehamu కేవలం తిని త్రాగి కాలమును వ్యక్తం చేసే నిమిత్తమే కాదు.
2: ద బాడీ ఇస్ గిఫ్టెడ్ నాట్ టు మేర్లీ స్పెండ్ టైమ్ ఇన్ ఫుడ్, రేమెంట్, షెల్టర్, డ్రింకింగ్ అండ్ ఈటింగ్ అలోన్.
1: కనుక ఈ దేహమును పనులకు, సహజీవులకు సాధన చేసే నిమిత్తమై అందించినాడని సత్యాన్ని గుర్తించాలి.
2: వీ హావ్ టు రికగ్నైజ్ ద బేసిక్ ఫ్యాక్ట్ దట్ గాడ్ హాస్ గివెన్ us దిస్ బాడీ టు సర్వ్ ద నైబర్హుడ్, ఎవ్రీబడీ ఇన్ సొసైటీ.
1: కనుకనే ప్రతి మానవుడు కూడా సేవలో పాల్గొనాలి.
2: హెన్స్ ఎవ్రీవన్ మస్ట్ పార్టిసిపేట్ ఇన్ సర్వీస్.
1: సేవ కంటే మించినటువంటి ఫలితం మరొకటి లేదు.
2: దేర్ ఇస్ నో అదర్ థింగ్ దట్ ఇస్ గ్రేటర్ దెన్ సర్వీస్.
1: మహాపురుషులందరూ కూడా సేవ ద్వారానే ధన్యులవుతూ వచ్చారు.
2: ఆల్ నోబుల్ సోల్స్ హ్యాడ్ దేర్ లైవ్స్ రియలైజ్డ్, రిడీమ్డ్, లిబరేటెడ్ త్రూ సర్వీస్ ఓన్లీ.
1: కనుక సేవల్లో మీరు ప్రయత్నం చేయండి.
2: Therefore, participate involve in service activity.
1: Bhajana sadhanala kante kudanu ee sevale chaala pradhanamaina pettidi.
2: Of all kinds of spiritual practices, this service is noblest and the highest.
1: Prema sarupulara,
2: embodiments of love.
1: Seva ante em anukuntunnaru meeru?
2: What is that you think about service?
1: Edo parulaku kashtala samayamlo apala todpattamu, వారికి సహాయం చేయటము, వారి సేవల్లో పాల్గొనటము, ఇదే సేవలుగా భావిస్తున్నారు.
2: యు కన్సిడర్ దట్ ద సర్వీస్ మెంట్ టు బి ఆఫ్ సమ్ సపోర్ట్ టు ద పూర్ అండ్ ద నీడీ అట్ ద టైమ్ ఆఫ్ అవర్.
1: కాదు కాదు.
2: నో,
1: మా దేహం నిరంతరం కూడాను సేవలు అందే దీన్ని అంకితం గావించాలి.
2: ద బాడీ మస్ట్ బి డెడికేటెడ్ టు సర్వీస్.
1: బాడీ లోపల అనేక అంగములు ఉంటున్నాయి.
2: The body has got various limbs.
1: ఈ అంగములన్నీ కూడాను సేవల నిమిత్తమే అందించిన.
2: The service is noblest and the highest.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love.
1: సేవ అంటే ఏమనుకుంటున్నారు మీరు?
2: What is that you think about service?
1: ఏదో పరులకు కష్టాల సమయంలో

0: బాడీ లోపల అనేక అంగములు ఉంటున్నాయి.
1: The body has got various limbs.
0: ఈ అంగములన్నీ కూడాను సేవల నిమిత్తమే అందించినవే కాని మరొక కర్మ నిమిత్తం కాదు.
1: All the limbs of the body are meant to serve only.
0: ఈ సేవలు మనం మర్చిపోతున్నాము.
1: We have forgotten the spirit of service.
0: దేహంలో ఉన్నటువంటి ప్రతి అంగం కూడాను కర్మోపాసన నిమిత్తమే అందించినటువంటిది.
1: Every limb has to be involved, spent in the field of action.
0: కర్మోపాసనే మానవులకు ముఖ్యమైనటువంటి ధన్యతగా ఇచ్చినటువంటిది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ద ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ కర్మోపాసన దట్ వుడ్ రిడీమ్ అవర్ లైవ్స్.
0: మనము ఎన్నియో మంత్రములు కడుతున్నాము, ఎన్నియో సాధనలు చేస్తున్నాము, కానీ అవన్నీ తాత్కాలిక తృప్తి నిమిత్తమే చేస్తున్నామే కానీ శాశ్వతమైనటువంటి ఆనందం అందించము.
1: వీ బిల్డ్ సో మెనీ టెంపుల్స్ ద ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ అండ్ వీ అండర్టేక్ సో మెనీ పార్ట్స్ ఆఫ్ స్పిరిచువల్ డిసిప్లిన్ బట్ దే కన్ఫర్ ఓన్లీ టెంపరీ జాయ్ అండ్ హ్యాపీనెస్.
0: ప్రాచీన మహర్షులు ప్రయత్నపూర్వకంగా సాధనలు చేసుకుని దేహాన్ని సాధించినారు.
1: ద ఏన్షియంట్ రిషీస్ ద సియర్స్ of wisdom have undertaken spiritual practice in all seriousness and were liberated.
0: Kanuka sevala kante emichinatvadi marokati ledani meeru nitya satyanni viswasinchali.
1: You should have full faith in this eternal truth that nothing is more than that of service.
0: Evaraina baadapadutunnatvanti variki manam sahayam cheyali.
1: If you find anyone suffering, be of some help to them.
0: Kevalam aarogyam nimittame kaadu అన్నింటినీ ఎందుకు కూడాను మనం సహాయం చేయాలి.
1: ద సఫరింగ్ నీడ్ నాట్ నెసెసరీ బీన్ ఆన్ హెల్త్ గ్రౌండ్స్ అలోన్.
0: మన ప్రాచీన సంస్కృతి పల్లెలందే ఉంటున్నది కానీ పట్టణంలో లేదు.
1: ద ఏన్షియంట్ కల్చర్ ఇన్ ఫ్యాక్ట్ ఈజ్ ఇన్ విలేజెస్ అండ్ నాట్ ఇన్ సిటీస్.
0: సిటీస్ లోపల ఆ కల్చర్ ను అన్ని విధాలా పాడు చేస్తుంటుంది.
1: ఇట్ ఈస్ ద సిటీ దట్ టోటలీ స్పాయిల్స్ ది ఏన్షియంట్ కల్చర్.
0: కనుక మనం పల్లెలకు వెళ్లి వారి కష్టములు, దుఃఖములు, విచారములు విచారించి వాటిని నివారణ గావించుకునే నిమిత్తమై కొన్ని సేవలు చేయాలి.
1: Therefore we have to visit the rural areas, the villages, find out their problems and try to alleviate the suffering of the natives.
0: టౌన్ లో పోతే కేవలము మనం సుఖమును, ఆనందమును, సౌఖ్యాన్ని ఆశించి వెళుతున్నాం.
1: In fact, we move on to the towns and the cities expecting the comforts and conveniences and luxuries.
0: ఈ విధమైనటువంటి యొక్క సుఖముల నిమిత్తమై కోరి మానవుడు తన దుఃఖాన్ని తెచ్చి పెట్టుకుంటున్నాడు.
1: By running after these comforts and luxuries, man is actually running after the suffering thereby.
0: నసుక లభ్యతే సుఖం. సుఖం నుంచి మనకు సుఖం రాదు, దుఖం నుంచి మనకు సుఖం లభిస్తుంది.
1: You can never get happiness out of happiness. It is only the suffering that gets fructified ultimately in conferring happiness.
0: అందు నిమిత్తమై ప్రాచీన మహర్షులందరూ కూడాను ఊరు గ్రామాలను మొదలుపెట్టి అరణ్యానికి చేరి ఏకాంతమైనటువంటి సేవ లోపల దైవాన్ని ఆరాధన చేస్తూ వచ్చారు.
1: That's the reason why the ancient rishis are far from the madding crowd, away from the cities and towns, spend their lifetime in forests.
0: కనుక సేవలు చేయండి.
1: So serve.
0: మన యొక్క చేతులు సేవల నిమిత్తమే వచ్చినది. ఎవరికైనా అబ్బా అతను నాకు మంచితనం చేశాడు అనే పేరుని తెచ్చుకుంటే అంతకంటే గొప్పతనం లేదు.
1: There is nothing other than rendering service to a person who is in need of your service. That gives you good name and fame.
0: కనుక మనము గుడ్ వర్క్ చేయాలి కాని మనం సహనమైనటువంటి యొక్క శాంతి జీవితాన్ని గడపాలి.
1: We should do good work and lead a peaceful life.
0: భగవంతునకు సేవలయందే ఆనందం కానీ పూజలు ఎందుకు కానీ త్యాగములు ఎందుకు కానీ ఆనందం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ఈజ్ వెరీ హ్యాపీ వాచింగ్ యువర్ సర్వీసెస్ అండ్ నాట్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ వర్షిప్.
0: కనుక సర్వీస్ మనం చేయండి.
1: సో వీ షుడ్ సర్వ్.
0: ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్ సర్వ్ ఆల్.
1: ద బెస్ట్ వే టు గాడ్ ఈజ్ టు లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్.
0: ఈ రెండింటినీ మనం చక్కగా గుర్తించుకుని వర్తించితే ఎందుకంటే గొప్ప సాధన మరొకటి లేదు.
1: If we recognize these twin principles, there is no other greater spiritual path other than this.
0: ఈ నయా పైసా కూడాను మనం ఖర్చు చేయనక్కర్లేదు.
1: You don't need to spend money for this.
0: సేవలకై ఎన్నో లక్షలు మనం ఖర్చు పెడుతున్నాం.
1: We are spending lakhs of money for service activity.
0: దానివల్ల ఏమీ మనకు లభిస్తుండాలి?
1: What is the result of all this?
0: ఏమీ లభించడం లేదు.
1: Nothing you get.
0: కనుక ఈ ధర్మం ఖర్చు పెట్టి ఈ వ్యర్థమైనటువంటి కాలాన్ని మనం అనుభవించడం కంటే సార్థకమైనటువంటి జీవితాన్ని జరుపుకోవటం చాలా ఉత్తమము.
1: Don't waste your time in spending money, high expenditure. Therefore, render service in true spirit.

0: మా ఈ సేవాధర్మం వారు కూడాను స్వామికి సేవలు చేయడానికని నిమిత్తమైపోయి అనేక రకములుగా శ్రమలు కోర్చి వాళ్ళ జీవితాల్లో వారి జీతాల్లో చాలా వరకు నిలబెట్టుకుని వచ్చారు.
1: People pass through the struggle, the stress and strain to serve people and sacrifice their earnings.
0: ఇది ఎవరికి?
1: For whom is it meant? That
0: సేవలకై వచ్చినవి.
1: It is for service only.
0: దరిద్ర నారాయణ సేవ నిశ్చయం ఇది చాలా ఉత్తమమైనటువంటిది.
1: To serve the poor people is the noblest of all.
0: కనుక నేను వారికి చెప్పాను, నాయన మీరు దాన్ని బ్యాంకులో పెట్టి దాని నుంచి వచ్చేటువంటి ఒక వడ్డీతో నిత్య సేవలు మీరు చేస్తూ రండి.
1: భగవాన్ వాంటెడ్ దెమ్ టు డిపాజిట్ మనీ ఇన్ ద బ్యాంక్ అండ్ అవుట్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ దే షుడ్ సర్వ్ ద కమ్యూనిటీ.
0: ధనం చేత ఏమాత్రమో మనకు గుణములు పెరగవు.
1: ఇన్ ఫ్యాక్ట్ వర్చ్యూస్ కెనాట్ బి డెవలప్డ్ ప్యూర్లీ అవుట్ ఆఫ్ మనీ.
0: త్యాగేనేకి అంతరత్వ మానసు త్యాగమునందే మనకు యోగం ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది త్యాగా ద సాక్రిఫైస్ విచ్ ఇస్ యోగా ద స్పిరిచువల్.
0: కానీ భోగాన్ని అనుభవించాలని ప్రయత్నం చేస్తున్నారు.
1: బికాస్ వీఆర్ ఆఫ్టర్ దిస్ భోగ ద అఫ్లూయెన్స్.
0: కనుక మన భోగం చేత రోగమే వస్తుంది కానీ త్యాగం రాదు.
1: ఇట్ ఇస్ ది భోగా ద ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ దట్ విల్ పుట్ అస్ టు రోగా ద సఫరింగ్.
0: కనుక మీరు త్యాగం చేతనే యోగాన్ని సంపాదించండి.
1: ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ త్యాగా ద సాక్రిఫైస్ you develop the spirit of yoga, the spiritual path.
0: అప్పుడు ఆ వ్యక్తి ఎన్ని దినములు ఉంచో మీకు నిమిత్తమై కాచుకుని ఉన్న ఆనందాన్ని మీకు అందిస్తాడు.
1: Naturally you will be able to make that person happy, the recipient of your service.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: దైవాన్ని చింతించినప్పటికీ మనకు ప్రయోజనం లేదు.
1: It's not enough if you merely think of God.
0: ఈ థింక్ చేయటం చేత మీ యొక్క మనసు తృప్తి పడవచ్చు.
1: This thought on God may give you temporary satisfaction.
0: ప్రతి జీవుడు దేవుడు అనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించి వర్తించాలి.
1: Understand the basic truth and conduct accordingly that everyone is basically divine.
0: అటువంటి వ్యక్తి యందు ఉన్నటువంటి దైవమే సర్వుల యందు కూడాను ఆనందాన్ని అనుభవిస్తుంటాడు.
1: The divinity present in you is present in everybody and is in a blissful state.
0: ఈశ్వర సర్వభూతానాం ఈశావాసం ఇదం జగత్.
1: God dwells in all of the beings. The whole creation, cosmos, is divine.
0: భగవంతుడు ఎక్కడో ఏదో ఒక గుడి యందు కట్టడమునందు నిలిచి ఉన్నాడని మీరు భావించకూడదు.
1: God is not specially located in any building or in any temple specially built.
0: దేహ దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతన.
1: The very body is the temple and the indweller is the divine, the ancient.
0: భగవంతుడు నిజమైన మందిరము మన దేహమే.
1: Really the body is the true temple of God.
0: అతని యొక్క ప్రతిష్ట మన హృదయమే.
1: అండ్ గాడ్ ఈజ్ ఇన్స్టాల్డ్ ఇన్ ద హార్ట్.
0: కనుకనే దీనికి హృదయము అని పేరు పెట్టారు.
1: అండ్ హెన్స్ ఇట్ ఇస్ కాల్డ్ హృదయ.
0: హృత్ ప్లస్ దయా హృదయము.
1: హృత్ ప్లస్ దయా ఈజ్ హృదయ.
0: ఈ హృదయంలో దయాభావం పెంచుకున్నప్పుడే నిజమైన ఆరాధన అవుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ వెన్ యూఆర్ ఫుల్ ఆఫ్ కంపాషన్ ఇన్ యువర్ హృదయ దట్ విల్ బి ట్రూ యాక్ట్ ఆఫ్ వర్షిప్.
0: కనుక హృదయాన్ని మీరు అభివృద్ధి పరచుకోండి.
1: డెవలప్ దిస్ కంపాషన్ హృదయ మోర్.
0: ఈ హృదయం చేతనే మీరు ఏ సేవ చేసినా ఇది సార్థకమవుతుంది.
1: విత్ దిస్ కంపాషనేట్ హార్ట్ యు విల్ సర్టన్లీ రియలైజ్ ద రిజల్ట్స్ అండ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ యాక్షన్స్.
0: ప్రతి మానవుడు కూడాను దేవుడిగానే భావించండి.
1: కన్సిడర్ ఎవ్రీ వన్ యాస్ డివైన్.
0: దేవుడు ఎక్కడ చూసినా ఉన్నాడు.
1: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
0: కనుకనే అటు సర్వాంతర్యామి అనిపిట్టి ఈ దేవ దైవతత్వాన్ని మనం మర్చిపోయి
1: we have forgotten the divine principle which is all pervasive.
0: Alpamaina swalpamainaatunti yokka dehaanandamulu nimittamai manam paatu padutunnam.
1: We only struggle hard to pacify and please the body which is momentary and temporary.
0: Ee dehamtho manam ye maatram sahaanni pondalemu.
1: The happiness cannot be acquired out of this body.
0: Ee dehamu oka vidhamainatunti panjaramu.
1: This body is a sort of a cage.
0: ఈ యొక్క దీనిలో మనం ఒక విధమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తామని ప్రార్థిస్తున్నాము.
1: ఇన్ దిస్ లిమిటెడ్ బాడీ యు వాంట్ టు ఎంజాయ్ ది ఇన్ఫినిట్ హ్యాపీనెస్.
0: దీని వల్ల మనకు ఆనందం జరగదు.
1: యు కెనాట్ ఎక్స్పెక్ట్ టు బి బ్లిస్ఫుల్ ఇన్ దిస్ బాడీ.
0: దేహము పాంచభౌతికము.
1: ద బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ సెన్సెస్.
0: దేహం కూలక తప్పదెప్పుడు.
1: బౌండ్ టు ఫాల్ సమ్ డే రాధ.
0: దేహి నిరామయుండు.
1: ద ఇన్వెలర్ ఇస్ ఎటర్నల్.
0: గణుతింపక దేహి చావు పుట్టుక మోహ నిబంధ బంధనల ముద్దులు లేవు.
1: ద ఇన్వెలర్ నైదర్ హ్యాస్ అ బిగినింగ్ నార్ ఎన్ ఎండ్. ద లిబరేషన్ ఆర్ బాండేజ్ ఎయిదర్.
0: ఆ దేహి దేవదేవుడు.
1: అండ్ దట్ ఇన్వెలర్ ఇస్ గాడ్.
0: మదిన్ గమనింపక ఆత్మరూపుడై.
1: అండ్ హీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద స్పిరిట్ ఆర్ ద సోల్.
0: కనుకనే ఇట్టి ఆత్మరూపుణ్ణి మనము గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: యూ హ్యావ్ టు మేక్ ఎవరీ ఎఫర్ట్ టు నో ద ట్రూ సెల్ఫ్ ఆత్మ.
0: ఏదో బయట ఉన్నాడని పరమాత్మనే ఈ యొక్క బొమ్మలను మనం పూజిస్తున్నాము.
1: We are run after the pictures thinking that God is outside. You find God in human form all around. God is in human form.
0: అట్టి మానవులను బాధ పెట్టి కనిపించినటువంటి దేవుణ్ణి పూజిస్తుంటుంటే నీకు జరిగేది ఏమిటి?
1: యు పుట్ ద హ్యూమన్ ఫామ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, ద వెరీ డివైన్ పుట్ హిమ్ టు సఫరింగ్ అండ్ యెట్ యు వాంట్ టు వర్షిప్.
0: నీ ఎదుట ఉన్న ప్రతి మానవుడు కూడాను దేవుడే.
1: ద మ్యాన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఇస్ గాడ్.
0: అట్టి ప్రత్యక్ష దేవుణ్ణి మనం విశ్వసించి పరోక్షమైనటువంటి నాస్తికమైనటువంటి దేహాన్ని ఆశిస్తున్నాం.
1: We have forgotten the direct manifestation of the divinity in the human form and we run after the pictures and other idols.
0: కానీ ఈ పిక్చర్స్ ను ఈ బొమ్మలను పూజించడం కొంచెం మానుకోండి.
1: Better we put a stop worshipping the idols and pictures.
0: నీ ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తిని నీవు దైవంగా భావించు.
1: Consider the man in front of his God.
0: నీకు ద్వేషమైనటువంటి వాడు కూడాను ఈ దగ్గరకు వచ్చినప్పటికి హలో బ్రదర్ అని పిచ్చరించు.
1: You may face a person, your enemy, but yet you talk to him in all cordiality.
0: అప్పుడు హలో బ్రదర్ అంటే ఆ ద్వేషకుడను తాను కూడా హలో బ్రదర్ అంటాడు.
1: When once you say hello brother, the person who hates you bitterly would also respond saying hello brother.
0: వీడు నాకు ద్వేషుడని వాడిని ఏమైనా బూత తిట్టకపోయితే వాడు కూడా నిన్ను భూత తిట్టుదిద్దాడు.
1: బికాస్ ఆఫ్ హేట్రెడ్ ఇఫ్ యూ గో ఆన్ అక్యూజింగ్ హిమ్ యూ విల్ బి అక్యూజ్డ్ ఇన్ టర్న్.
0: కనుక అట్టి ప్రయత్నంలో మనం పాల్గొనకండి.
1: డు నాట్ ఇండల్జ్ ఇన్ సచ్ మీన్ పార్ట్.
0: ప్రతి ఎదుటి వచ్చినటువంటి భక్తిని కూడాను గౌరవించు.
1: రెస్పెక్ట్ ఎవ్రీ వన్.
0: గౌరవించినప్పుడు నీ గౌరవం కూడా పెరుగుతుంది.
1: వెన్ యూ రెస్పెక్ట్ యూ విల్ బి రెస్పెక్టెడ్.
0: కానీ ఈనాటి మానవుడు గౌరవుల కోసమని పాటుపడుతున్నాడు.
1: మ్యాన్ వాంట్స్ టు బి రెస్పెక్టెడ్ ఎవ్రీవేర్.
0: కానీ నీవు ఇంకొకరికి రెస్పెక్ట్ చేయకపోయినప్పుడు నీకు పనులు ఏ రీతిగా రెస్పెక్ట్ ఇస్తారు?
1: When you do not respect others, how do you expect to be respected?
0: కనుక నీవు రెస్పెక్ట్ ఇచ్చి రెస్పెక్ట్ పుచ్చుకో.
1: Therefore respect others and be respected in turn.
0: దేశంలో దేహంలో ప్రతి మానవుని ఎందుకును రెస్పెక్ట్ గౌరవాన్ని మనం అందుకునే నిమిత్తమై జన్మించామే కాని గౌరవాన్ని అందుకునే నిమిత్తమై పూజించాము కాని మన దేహము గౌరవం పూర్తిగా రాదు.
1: Therefore we are with this body in human form in order to be respected by everybody and to show respect to everyone.
0: అది ఈనాడు మనం సాధించవలసినటువంటిది.
1: That is to be achieved today.
0: మనం మంచి మాటలు మాట్లాడేటప్పుడు వాడు కూడా మంచి మాటలు మాట్లాడతాడు.
1: When we talk softly and sweetly, you will also have such words in
0: మనం turn. గౌరవంగా వారికి పలకరించినప్పుడు వారు కూడా మనల్ని గౌరవంగా పలకరిస్తారు.
1: When you talk with all the respect, the other person also will talk to you respectfully.
0: అది మనకు ఈనాడు మానవుడు సాధించవలసినటువంటిది.
1: దట్స్ వాట్ వీ హావ్ గాట్ టు అచీవ్ టుడే.
0: ఒకరిని నమస్కారం చేసినప్పుడు ఆ నమస్కారం ఎవరికి పోతుండాలి?
1: ఇఫ్ యూ డూ నమస్కార్ హూమ్ డస్ ఇట్ గో?
0: ఈ పాంచభౌతికమైనటువంటి దేహం కోసం కాదు.
1: ద నమస్కార్ సాల్యుటేషన్ డస్ నాట్ గో టు ద బాడీ ఓన్లీ.
0: ఆ హృదయమునకు నేను నమస్కారం చేస్తుంది.
1: యూ ఆఫర్ యువర్ సాల్యుటేషన్ టు ద ఇన్వెలర్ ఇన్స్టాల్డ్ ఇన్ యువర్ హార్ట్.
0: కనుక మరినప్పు కొంప ఈ దేహము.
1: Body is full of dirt.
0: నగ్గడి సేవక గంప ఈ దేహము.
1: And this body is there simply to serve.
0: జాత సంచలనము పొందు దుంప.
1: It perinates life after life.
0: అయ్యాలం లేని కంప.
1: And it's full of thorny bushes.
0: ఈ తాన్ బుషస్ లోపల మనం ఏం సాధిస్తాము?
1: What is it that you expect to accomplish in this body?
0: కనుకనే ఈ దేహమును నీవు ఆధారం చేసుకుని
1: don't rely on the body.
0: పాపమును మనం పూజించుకోకూడదు.
1: And simply do not accrue
0: ఈ దేహమును పరలోక సేవ నిమిత్తమై నీవు పోషించుకో.
1: The body has got to be maintained and sustained to serve.
0: కనుకని మనం ఈ నిమిత్తమై దేహాలు వచ్చామని మనం భావించాలి.
1: We have to consider that God has given this body for this purpose.
0: మనం దేహాన్ని అందుకున్నందుకు
1: having been given
0: దేహాన్ని సుఖపెట్టుకునే నిమిత్తం కాదు.
1: The body is gifted not to enjoy the pleasures of life.
0: ఏమిటి ఈ దేహంతో కలిగే సుఖము?
1: What pleasure you get in this body?
0: ఏమి ప్రయోజనం లేదు.
1: It's useless.
0: ఒక్క నిమిషం లోపల మనం ఎన్నో సంవత్సరాలు బ్రతుకుతాము.
1: We may live for a long time.
0: కానీ అది పోయే సమయంలో ఒక క్షణం కూడా మనకు తెలిపిపోదు.
1: But as the end approaches, you will not come even for a moment before.
0: ఇది క్షణంగా ఉండేటువంటి ఒక జీవితానికి మనం ఇంత గౌరవమా?
1: The life which is so transient, momentary, fleeting, why do you waste your time?
0: మన హృదయాన్ని గౌరవించాలి.
1: Respect your heart.
0: జీవుణ్ణి గౌరవించాలి.
1: Respect the indweller.
0: అదే మన దేవసేవ.
1: And that is the true service.
0: అట్టి దేవసేవను మనం సాధించడానికి ఈ దేహమును మనం పూనుకోవాలి.
1: We have to make use of our body to serve God in human
0: form. Then
1: every day will be a matter of celebration. There's melody in
0: our life. We don't
1: have to wait just for one day in a year. Is that the
0: life? No.
1: The whole life, in fact, is full of dust thou art, dust thou
0: return.
1: And the respect is because of that eternal divinity in
0: you. Acquire,
1: achieve this divinity.
0: Lincoln.
1: Yes. Lincoln was highly respected. He was going to school along with his classmates.
0: కానీ ఆ క్లాస్మేట్స్ అంతా కూడాను గొప్ప విలువైనటువంటి వస్త్రాలు విలువైనటువంటి ఒక నగలు ధరించుకొని వాళ్ళు వెళుతున్నారు
1: స్కూల్. క్లాస్మేట్స్ దే వర్ వేరింగ్ కాస్ట్లీ డ్రెస్సెస్ అండ్ ప్రొసీడింగ్ టు స్కూల్ ఎవ్రీ డే.
0: కానీ లింకన్ కేతి కాస్తీ డ్రెస్ లేదు.
1: బట్ ది లింకన్ కుడ్ నాట్ అఫోర్డ్ కాస్ట్లీ డ్రెస్.
0: చిరిగిపోయిన వస్త్రము కుట్టించుకుని తల్లితో తాను ధరించుకొని పోయేటువంటి వాడు.
1: హీ హ్యాడ్ టు వేర్ వోర్న్ అవుట్ క్లోత్స్, క్లోత్స్ విచ్ ఆర్ టోర్న్.
0: ఒకనాడు తల్లి దగ్గరికి పోయి ఏడ్చాడు.
1: One day he went to his mother and cried.
0: Amma, nenu school ku poru.
1: He said, Mother, I won't go to school.
0: Na toti manavulandaru kuda nannu chusi haasyam chestunnaru.
1: All my classmates are making fun of me.
0: Nannu heenanga chustunnaru.
1: They are considering me very low.
0: Endukanaga naalo manchi vastralu levu.
1: The reason is I don't have costly dress.
0: Nenu bidavanni ani cheppani vidi poor people ani nannu chaala haasyam chestunnaru.
1: They consider me very cheap because I am a poor boy.
0: అప్పుడు ఆ తల్లి కుమారుని చెంత కూర్చోబెట్టుకుని
1: అండ్ మదర్ బెకన్ ద సన్
0: నాయన ఇంత మాత్రమునికే నీవు వగచనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు వరీ అండ్ క్రై ఫర్ దిస్.
0: అదంతా నీ యొక్క భవిష్యత్తుకు మంచిది అని విన్నాడు.
1: ఇట్స్ గోయింగ్ టు హెల్ప్ యూ ఫర్ యువర్ ఫ్యూచర్.
0: కానీ ఏది చూసినప్పటికీ ఇది కాస్ట్లీ అని నీకు వెళ్ళిన కట్టనక్కర్లేదు.
1: డూ నాట్ అటాచ్ ది వాల్యూ టు ఎనీథింగ్ కాలింగ్ ఇట్ కాస్ట్లీ బి దాట్ బి.
0: ప్రతి మానవుని నీవు గౌరవించుకుంటూ పో.
1: You go on respecting everyone you meet.
0: నిన్ను అందరూ కూడాను గౌరవిస్తారు.
1: Then everyone will start respecting you.
0: కనుక అప్పుడు అందరినీ గౌరవించుకుంటూ వచ్చాడు.
1: From that day he started respecting everybody.
0: చెప్పుడు కుట్టేటువంటి వాడి దగ్గర కూడా పోయి ఓ నాయన నీవెంత ధన్యుడు నాయన.
1: Even when he approaches the cobbler he would say you are simply great.
0: మీకు కాళ్ళకు బాధలు లేకుండా ముందు గుచ్చుకోకుండా ఈ యొక్క దీను ఈ మానవుడు మీకు సమర్థిస్తున్నాడు.
1: In fact you are supplying the footwear which will be protecting the feet against the pinching of the thorns on the way.
0: కాబట్టి అతన్ని గౌరవించాలి.
1: So you have to respect him in a cobbler.
0: ఆ చెప్పులే లేకపోతే మనం ముండలో కంపల్లో తిరిగి ఎన్నో బాధలకు గురి అయి ఉంటాం.
1: Without the footwear, naturally we will suffer as we walk along.
0: ఆ విధంగా పోతూ ఉంటే
1: as days went on like that.
0: కొన్ని దినముల లోపల తనకు గౌరవం వచ్చింది.
1: After a couple of days he was highly respected.
0: తర్వాత ఒక ఎలక్షన్ వచ్చింది.
1: ఇట్ వాజ్ ది ఎలక్షన్ టైం.
0: ఈ ఎలక్షన్ లోపల అందరూ ఇతన్ని నువ్వు స్టాండ్ కావని చెప్పారు.
1: ఆల్ ఆఫ్ దెమ్ వాంటెడ్ హిమ్ టు కంటెస్ట్ ది ఎలక్షన్.
0: అప్పుడు అతను నాయన నేను బీదవాడిని నాకెవరిస్తారు ఓటు నేను ఉండను అన్నాడు.
1: అండ్ దెన్ హీ సెడ్ ఐ యామ్ పూర్ హౌ కెన్ ఐ కంటెస్ట్ ది ఎలక్షన్ విచ్ మీన్స్ ఎక్స్పెండిచర్.
0: ఎలక్షన్ అనుకుంటే కొన్ని కోట్ల ఖర్చు పెడుతున్నారు మన భారతీయులు.
1: భారతీయ స్పెండ్ క్రోర్స్ ఆఫ్ మనీ డ్యూరింగ్ ఎలక్షన్.
0: ఒక బెగ్గర్కు ఒక కాసు ఇవ్వాలంటే వెనుకపోతున్నారు.
1: దే ఆర్ నాట్ రెడీ టు ఆఫర్ ఏ పై టు ఏ బెగ్గర్.
0: ఇలాంటిది ఆ పూజ యొక్క తత్వం.
1: ఇస్ దట్ వర్షిప్? నో.
0: లేదు. అప్పుడు తల్లి యొక్క బోధన విని
1: హ్యావింగ్ రెస్పాండెడ్ టు
0: ప్రతి మానవుని కూడా గౌరవిస్తూ గౌరవంతో మాట్లాడుకుంటూ వచ్చాడు.
1: లింకన్ వెంట్ ఆన్ టాకింగ్ రెస్పెక్ట్ఫుల్లీ విత్ ఎవ్రీబడి.
0: ఈ రెస్పెక్ట్ వల్ల ఆ లింకన్ కు గొప్ప పేరు వచ్చింది.
1: బికాస్ ఆఫ్ దిస్ రెస్పెక్ట్ వాజ్ హైలీ ఎస్టీమ్డ్.
0: స్నేహితుల యొక్క ప్రతిఫలం చేత అతను ఎలక్షన్ కు నిలిచాడు.
1: బికాస్ ఎంకరేజ్మెంట్ అండ్ ద సపోర్ట్ ఆఫ్ హిస్ ఫ్రెండ్స్ హీ కంటెస్టెడ్ ఇన్ ది ఎలక్షన్.
0: ఆ ఎలక్షన్ లోపల ఈ లింకన్ కి గొప్ప విజయాలు సంపాదించింది.
1: దేర్ ఇన్ ది ఎలక్షన్ హీ వన్.
0: అతన్ని క్రమక్రమేణ అందరూ చేరారు. అతన్ని అమెరికా ప్రెసిడెంట్ గా తయారు చేశారు.
1: దెన్ హీ బికేమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా.
0: అప్పుడు అందరూ గౌరవించారు.
1: ఆల్ రెస్పెక్టెడ్ హిమ్.
0: తల్లి దగ్గరికి వచ్చాడు.
1: హి కేమ్ టు మదర్.
0: తల్లి, నీ యొక్క ప్రబోధని నాకు ఇంత గౌరవాన్ని అందించింది అని.
1: మదర్ ఐ కుడ్ విన్ ఆల్ ద నేమ్ అండ్ ఎస్టీమ్ బికాస్ ఆఫ్ యువర్ టీచింగ్స్.
0: కనుక తల్లి చాలా గౌరవాన్ని మంచి పేరును సంపాదించేటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ మదర్ హూ ఇస్ ద కాజ్ ఫర్ యువర్ గుడ్ నేమ్.
0: తల్లి యొక్క గౌరవాన్ని మనం నిలపాలంటే ఆమె యొక్క ఆజ్ఞను మనం శిరసావహించాలి.
1: హావ్ టు అప్హోల్డ్ ద గుడ్ నేమ్ ఆఫ్ ద మదర్ బై ఫాలోయింగ్ హర్ కమాండ్.
0: కనుకనే మాతృదేవోభవ పితృదేవోభవ అని మాతాపితృలను పెద్దగా బోధించారు.
1: That's the reason why we have been taught from the earlier times that mother is God, father is God.
0: Mother oka body vantidi.
1: Mother is like a body.
0: Tandri ee aatma vantivadu.
1: Father is the indweller, the spirit.
0: Mother father rendittini me gauravisturandi.
1: So you must respect mother and father.
0: Appudu manaku entaina gauravam labhistundi.
1: Naturally you will win the good name.
0: ఈ విధంగా పోయినటువంటి ఒక లింకన్ ఎంతనో గొప్ప పేరును సంపాదించాడు.
1: Like that Lincoln was highly prestigious and famous.
0: ఈనాడు మనం ఏమి సంపాదిస్తున్నాము?
1: Today what is it we are getting today?
0: అమ్మానాన్నలు సంపాదించి పెట్టినటువంటి ధనమంతా కూడా వేస్ట్ చేస్తున్నాము.
1: We are wasting the money of our parents.
0: కానీ వాళ్ళకి అగౌరవం తెప్పిస్తున్నాము.
1: అండ్ వీ బ్రింగ్ డిస్రెప్యూట్ బ్యాడ్ నేమ్ టు అవర్ పేరెంట్స్.
0: కనుక ఇంకా మనం తెచ్చేది ఏంటి?
1: What is that we get?
0: కాదు కాదు.
1: That's not
0: తల్లిదండ్రులు సంపాదించినటువంటి దానిని మనం సద్వినియోగం చేయాలి.
1: ఆల్ ద మనీ ఆఫ్ ద పేరెంట్స్ మస్ట్ బి స్పెండ్ ప్రాపర్లీ.
0: దేహంలో ఉన్నటువంటి రక్తబొట్టు ప్రతి ఒక్కటి కూడాను తల్లిదండ్రుల యొక్క ప్రేమ తత్వమే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ డ్రాప్ ఆఫ్ యువర్ బ్లడ్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ యువర్ పేరెంట్స్.
0: ఆ యొక్క బ్లడ్ డ్రాప్ ని కూడాను ఎవరికైనా అవసరం వచ్చినప్పుడు మనం దానం చేయాలి.
1: ఈవెన్ ద బ్లడ్ డ్రాప్ హ్యాస్ గాట్ బి సాక్రిఫైస్ if other person is in need of your blood.
0: నీవు స్వార్థానికి ప్రయోజనం కావద్దు.
1: You should never be selfish.
0: ఈ స్వార్థము స్వప్రయోజనమే మానవుణ్ణి హీనునిగా భావిస్తుంది.
1: It is only the selfishness and self-interest that ruins the man.
0: కనుక అతను క్రమక్రమేణా అమెరికాకు రెండు పర్యాయములు ప్రెసిడెంట్ అయ్యాడు.
1: And he became the president of America twice.
0: ఇతన్ని చూచి అందరూ ఎంతో ఆనందిస్తూ వచ్చారు.
1: People were very happy watching this.
0: మీకందరికీ తెలుసును.
1: You all know.
0: చర్చిల్
1: విన్స్టన్ చర్చిల్.
0: ఈ చర్చిల్ ఇంగ్లాండ్ లోపల గొప్ప ప్రైమ్ మినిస్టర్ అయినాడు.
1: విన్స్టన్ చర్చిల్ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇంగ్లాండ్.
0: అప్పుడు అతను చెప్తూ వచ్చాడు,
1: భారతీయులు
0: గొప్పవారిని పూజ పొందుతుంటే చాలా గౌరవిస్తున్నారు.
1: ఇండియన్స్ ఆర్ హైలీ రెప్యూటెడ్ అండ్ దే వర్ రెస్పెక్టెడ్.
0: కానీ వారు చేసేది ఏమిటి?
1: వాట్ ఇస్ దట్ దే డూ?
0: తల్లిదండ్రులు సంపాదించినటువంటి ధనాన్ని తీసుకుని పోవటము, దుర్వినియోగం చేయటము, నిష్ప్రవర్తనలో మునగటము, దురభ్యాసంలో పాల్గొనటము.
1: ద చర్చిల్ సెడ్ దే ఆర్ మిస్యూజింగ్ ద మనీ ఆఫ్ దేర్ పేరెంట్స్ బై దేర్ బ్యాడ్ బిహేవియర్ ఇన్ ఆల్ దేర్ వాయిసెస్.
0: కనుక ఆ విధమైన దీంతో నీవు ధనం ఖర్చు పెడితే నీకేమాత్రము ధన్యత కాదు.
1: ఇఫ్ యూ స్పెండ్ మనీ లైక్ దాట్ యూ విల్ నెవర్ బి సక్సెస్ఫుల్.
0: కనుక వారు ఇంతవరకు చేసినటువంటి దాన్ని తల్లిదండ్రులకు ఎంతటి గొప్పతనం పేరు సంపాదించాడు.
1: With all this, we should see that the parents will get a good name because of us.
0: తన పోయే సమయం లోపల తల్లిదండ్రుల పేరును మాత్రమే స్మరించారు.
1: As he was leaving, he only thought of his parents only.
0: వారి పేరును తలుచుకొని
1: he was thinking of the parental love.
0: సాధన చేస్తూ వచ్చాడు.
1: And he did every
0: కొన్ని దినములకు ఆ లింకన్ చాలా గొప్ప ప్రఖ్యాతి అయినటువంటి పేరును సంపాదించాడు.
1: అండ్ లింకన్ వాజ్ హైలీ రెప్యూటెడ్ అట్ ద వరల్డ్ లెవెల్.
0: ధనం వల్ల కాదు,
1: ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ మనీ,
0: గుణం వల్లనే,
1: బికాస్ ఆఫ్ వర్చ్యూ.
0: కనుక ప్రపంచంలో ఎంత ధనవంతుడైనా కానీ గుణం లేకుండా పోతే వాడు గుణహీనుడే.
1: దెర్ ఆర్ మెనీ రిచ్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ బట్ వీ నీడ్ మెన్ ఆఫ్ క్యారెక్టర్ ఆర్ ఎల్స్ ద మనీ యూజ్
0: ప్రయోజనము. ధనవంతుడు గొప్ప గొప్ప మేడల మంత్రి కడుతుంటాడు.
1: ఏ రిచ్ మ్యాన్ మే హ్యావ్ మల్టీ స్టోరీడ్ మ్యాన్షన్స్
0: కానీ తన కించిత్ అయినా కూడా సుఖం లేదు.
1: బట్ హీ డజంట్ ఎంజాయ్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ హ్యాపీనెస్.
0: ఇంకా నేను సంపాదించాలి, ఇంకా నేను సంపాదించాలని ప్రయత్నం చేస్తున్నాడు.
1: హీ వాంట్స్ టు అమాస్ వెల్త్ మోర్ అండ్ మోర్.
0: ఈ సంపాదించినంత ఏం చేస్తున్నాడు?
1: వాట్ విల్ హ్యాపన్ టు దిస్ మనీ?
0: అంత దుర్వినియోగం చేస్తున్నాడు.
1: హీ మిస్యూజెస్ వేస్ట్ ద మనీ.
0: కనుక మనం సద్వినియోగం చేయాలనుకుంటే సదాచారంలో ఉండాలి.
1: టు మేక్ గుడ్ యూజ్ ఆఫ్ ద మనీ వీ షుడ్ అండర్ టేక్ గుడ్ యాక్షన్.
0: సత్ప్రవర్తనలో ఉండాలి.
1: బై గుడ్ బిహేవియర్
0: సద్వినియోగం చేయాలి.
1: వీ షుడ్ బీ ఇన్ గుడ్ కంపెనీ.
0: అప్పుడే నిజమైనటువంటి జీవితానికి శాంతి.
1: దెన్ యూ విల్ హ్యావ్ ద పర్మనెంట్ పీస్ ఇన్ యువర్ లైఫ్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: శాంతి శాంతి శాంతి శాంతి కావాలని ఏడుస్తున్నారు.
1: ఎవ్రీబడి అస్పైర్స్ టు బి పీస్ఫుల్. ది క్రై ఫర్
0: శాంతి ఎక్కడ ఉంది?
1: వేర్ ఇస్ పీస్?
0: మానవుల్లో ఉంది.
1: పీస్ ఇస్ విత్ ఇన్ యూ.
0: మనలో ఉంది.
1: విత్ ఇన్ యూ.
0: మనమే పరమ పవిత్రులము.
1: అండ్ యు ఆర్ ది పర్సానిఫికేషన్ ఆఫ్ పీస్.
0: నీకంటే మించినటువంటి శాంతి వేరే మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో పీస్ ఇన్ ది ఔటర్ వరల్డ్.
0: పీస్ ఇస్ మీ యందు.
1: పీస్ ఇస్ విత్ ఇన్ యూ.
0: విత్ ఇన్ యూ.
1: విత్ ఇన్ యూ.
0: లవ్ ఇస్ విత్ ఇన్ యూ.
1: లవ్ ఇస్ విత్ ఇన్ యూ.
0: ప్రేమ ఇస్ విత్ ఇన్ యూ.
1: లవ్ ఇస్ విత్ ఇన్ యూ. పీస్ ఇస్ విత్ ఇన్ యూ.
0: ఇటువంటి నీ ఎందే ఉండినటువంటి యొక్క సర్వమును నీవు కోల్పోతూ
1: యు హావ్ ఫర్గాటన్ దట్ విచ్ ఇస్ విత్ ఇన్ యూ.
0: అలాంటి దాన్ని ఏదో పెద్దగా సంపాదించాలని మనం గొప్ప గొప్ప మేడలు కడుతున్నాము.
1: యూ వాంట్ టు గెట్ ఇట్ ఫ్రమ్ ది ఔటర్ వరల్డ్ అండ్ అమాస్ వెల్త్.
0: దినదిన సంపాదించేటువంటి అంతా కూడా వ్యర్థం అయిపోతుంది. అది
1: ఆల్ ద మనీ దట్ వీ ఎర్న్ డే బై డే ఇస్
0: వేస్ట్. ధనము నీ గుణం అంత కూడా వ్యర్థం అయిపోతుంది. అది
1: ఆల్ ద మనీ అండ్ అదర్ థింగ్స్ ఆర్ ఇన్ వెయిన్.
0: మనం గుణము సంపాదించాలి.
1: సో వీ హావ్ గాట్ టు బి వర్చువస్.
0: గుణం కంటే మించినటువంటి ధనం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ ప్రాపర్టీ బియాండ్ మోర్ దాన్ దట్ ఆఫ్ క్యారెక్టర్.
0: గుణం ఖర్చు పెడితే పెరిగేటువంటిదే కానీ తరిగేటువంటిది కాదు.
1: వర్చ్యూస్ ఇంక్రీజ్ మోర్ అండ్ మోర్ ద మోర్ యూ కల్టివేట్.
0: కనుక మనకు ధనం కాదు గొప్ప.
1: Is not the nothing great being rich.
0: Guname chala pradhanamainatundi.
1: It is the character which is most important.
0: Aa gunamku minchinatundi janam lokamulo ekkada manaku tavinchadu.
1: There is no other property which is much more than that of virtue.
0: Kani prema swaroopulara,
1: embodiments of love,
0: vidyarthulara,
1: students,
0: vidyarthiniulara,
1: boys and girls,
0: meer dhanam nimittame mee ento chadu chadutunnaru.
1: You are highly educated to earn money.
0: Deeni kosam ee education?
1: What for is this education?
0: ధనం సంపాదించే కోసమని.
1: Is it only to earn?
0: ధన సేవకులు కాదు, దైవ సేవకులు కాలేదు.
1: After all, you can become the servant of the money, but you should be servant of God.
0: Servant of God అనేటువంటిది ప్రధానమైనటువంటిది.
1: To be the servant of God is most important.
0: Servant of money అనేటువంటిది నిన్ను పతనం చేస్తుంది.
1: If you are the servant of the money, you will ruin yourself.
0: పతనం ఉండొచ్చుంది కొంతవరకు.
1: Money is necessary to some extent.
0: కానీ అధికమైనటువంటి ధనము మనకు అశాంతిని అందిస్తుంది.
1: టూ మచ్ ఆఫ్ మనీ విల్ మేక్ యూ రెస్ట్లెస్, ఎజిటేటెడ్.
0: మనకు కావాల్సినటువంటి ప్రేమ అనే ధనం పెంచుకోవాలి.
1: వీ మస్ట్ హ్యావ్ ద వెల్త్ ఆఫ్ లవ్.
0: సత్యం అనేటువంటి యొక్క ధనం పెంచుకోవాలి.
1: వెల్త్ ఆఫ్ ట్రూత్.
0: సత్యం నాస్తి పరో ధర్మ.
1: దేర్ నో అదర్ గ్రేటర్ ప్రిన్సిపల్ దాన్ ట్రూత్.
0: కనుక సత్య ధర్మంతో మన జీవితాన్ని ధన్యం గావించుకోవాలి.
1: సో వీ షుడ్ హావ్ టు రిడీమ్ అవర్ లైఫ్స్ బై ఫాలోయింగ్ దీస్ టూ ప్రిన్సిపల్స్.
0: అంతేకాని ధనమును మాత్రం పెట్టుకుని బ్యాంకులు నిండుకు పెట్టుకుని బ్యాంకు బుక్కులు తన దగ్గర కాపాడుకుంటూ కూర్చుంటే నీకేమి చిక్కుతుంది?
1: ఇఫ్ యూ గాట్ లాట్ ఆఫ్ మనీ టు అవర్ క్రెడిట్ ఇన్ ద బ్యాంక్, వాట్ ఫార్ ఇస్ ఇట్? వేర్ విల్ ఇట్ టేక్ యూ?
0: పోయేటప్పుడు కించిత్తేనా మనం వెంట రాదు.
1: యాజ్ వీ లీవ్ దిస్ వరల్డ్ యూ కెనాట్ టేక్ మనీ విత్ యూ.
0: రాజా,
1: this is said by the king.
0: ఆయన ఒక ధర్మాన్ని బోధించాడు.
1: This is taught by him.
0: నేను ఎంతో గొప్పవాణ్ణి.
1: I am rich man.
0: నేను గొప్ప శ్రీమంతుణ్ణి.
1: I am very rich
0: అని పెరుగుతూ పెరుగుతూ పోయాడు.
1: And he was priding himself.
0: కానీ అతనే ఇండియా దేశం పైన పతనం చేయడానికి వచ్చాడు.
1: And then the Alexander came here to invade this country.
0: ఈ అలెగ్జాండర్ భారతదేశం అంతా చుట్టాడు.
1: Alexander went round Bharat.
0: ఏమి తనకు మంచి కనపడలేదు.
1: హీ డిడ్ ఫైండ్ ఎనీ గుడ్ హియర్ ఇన్ దిస్ కంట్రీ.
0: అతని అన్ని దేశాలను సంపాదించాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ కుడ్ కాంక్వర్ ద హోల్ వరల్డ్.
0: కరెక్ట్ కాబట్టి ఇండియా దాటి వెళ్లిపోయే సమయం లోపల
1: వై లీవింగ్ ఇండియా
0: హార్ట్ అటాక్ వచ్చింది.
1: హెడ్ హార్ట్ అటాక్.
0: అప్పుడు దగ్గర ఉన్నటువంటి వారందరినీ పిలిచాడు.
1: అండ్ హీ కాల్డ్ ఎవ్రీబడి టు కమ్ క్లోజ్ టు హిమ్.
0: నాయన మీరు రండి.
1: యు కమ్ హియర్.
0: నాకు చాలా బాధ కలుగుతుండాలి.
1: ఐఎమ్ సఫరింగ్ నా.
0: నా మీరే నాకు సహాయం చేయాలన్నారు.
1: యూ షుడ్ హెల్ప్ మీ సెట్.
0: ఏమిటి మీ బాధ?
1: What's your suffering?
0: మీకు కావలసినటువంటి ధనం ఉంది, కావలసినటువంటి గుర్రములు, కావలసినంత రథాలు అన్ని ఉంటున్నాయి, సేవకులు ఎంతమంది ఉన్నారు.
1: They said you are rich enough, you have got horses and the chariots, number of subjects to serve you.
0: మీకేమి తక్కువ?
1: What is that you run short of?
0: చెప్పాడు అప్పుడతను.
1: And then Alexander said,
0: నాకు కావలసినంత ధనం ఉంది. రాసులు రాసులు ధనం ఉంటుంది.
1: ప్లెంటీ.
0: నాకు కావలసినంత సుఖం ఉంది.
1: లాట్ ఆఫ్ హ్యాపీ.
0: కానీ అవి నన్ను శాంతిపరచడం లేదు.
1: బట్ దే హావ్ నాట్ మేడ్ మీ పీస్ఫుల్.
0: కనుక నాకు ఈ తేగమే శాంతి కలుగుతుంది.
1: అండ్ దేర్ ఫోర్ ఐ ఎర్న్ ద ట్రూ పీస్.
0: కనుకనే నేను పోయే సమయం లోపల రెండు చేతులు పైకి పెట్టి నా చేతి దేహాన్ని కట్టిపెట్టి నన్ను శ్మశానానికి తీసుకెళ్ళండి.
1: లెట్ ఆల్ ఆఫ్ యూ నో, as you take my body in the coffin, let the two empty hands be stretched. Let all of you notice that.
0: అప్పుడు అందరూ ఆశిస్తారు. ఏమిటిది, మహారాజా అయిపోయి కావలసినంత ధనం పెట్టుకుని పై చేతులు కట్టి చాలా శ్మశానంగా తీసుకుని పోతున్నారే.
1: How is it the emperor is taken along the street towards the final journey with the both of his empty hands stretched? What for?
0: అప్పుడు ఏం చెప్పాలంటే చెప్పండి అందరికి.
1: Yes, let it be publicized to everybody.
0: భారతదేశాన్ని జయించాను.
1: I conquered India.
0: అన్ని రాజ్యాలు నేను జయించాను.
1: I could conquer the whole world.
0: ఏవి నాకు సహాయం చేయలేదు.
1: None could come to my rescue at the end.
0: కానీ ఈ త్యాగమే నాకు సహాయం చేసింది.
1: I realized that it is only sacrifice that would help me.
0: కనుక మనం చచ్చిపోయే సమయంలో ఏ చేతులతో మనం ధనాన్ని తీసుకుని పోము.
1: At the end we cannot take money with us.
0: నీవు ఎంత దాచిపెట్టుకున్నా అంతా వదిలి నువ్వు పోవస్తుంది.
1: ఆల్ ద హిడెన్ ట్రెజర్స్ మస్ట్ బి లెఫ్ట్ హియర్ ఓన్లీ.
0: కనుకనే ఈ ధనం పైన ఆశ పెట్టుకోకు.
1: సో డోంట్ ఎస్పైర్ టు బి రిచ్.
0: జ్ఞాన ధనం అనేటువంటి దాన్ని మనం సంపాదించండి.
1: అచీవ్ అక్వైర్ ద వెల్త్ ఆఫ్ విజ్డమ్.
0: ఆ విజయం అనేటువంటి ధనాన్ని మనకు ఎప్పటికీ రక్షించగలుగుతుంది.
1: ద వెల్త్ ఆఫ్ విజ్డమ్ విల్ కమ్ టు యువర్ రిలీఫ్ అండ్ రెస్క్యూ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్
0: ఆ ప్రేమ అనే ధనాన్ని మీరు పెంచుకోండి.
1: అండ్ హ్యావ్ మోర్ అండ్ మోర్ దట్
0: పాజిటివ్ ధర్మాన్ని పెంచుకోండి.
1: అండ్ డెవలప్ దట్ వెల్త్ ఆఫ్ లవ్.
0: కనుక దాన్ని మీరు సంపాదించి పెట్టుకుంటే అదే సర్వ విధాలా మీకు శాంతి చేకూరుస్తుంది.
1: వెన్ యూ హ్యావ్ దిస్ వెల్త్ ఆఫ్ లవ్ అండ్ వెల్త్ ఆఫ్ ట్రూత్, నేచురల్లీ యూ విల్ బి లిబరేటెడ్, యూ విల్ బి సక్సెస్ఫుల్.
0: ఈ విధంగా ప్రతి మానవుడు కూడాను సంపాదించిన వాళ్ళందరూ కూడా కట్టగడపడికి ఈ విధంగా నిరాశతో పోతున్నారు.
1: యాజ్ యూ నో దట్ మెనీ రిచ్ పీపుల్ హూ లీవ్ దిస్ వరల్డ్ ఇన్ డిసప్పాయింట్మెంట్ as they could not carry anything with them.
0: కనుక మనం చేయవలసింది పరులకు ఎవరికైనా కష్టపడేటువంటి వారికి సేవ చేయాలి.
1: So what we are supposed to do is to serve those who are in need of our service.
0: బలహీనులకు కొంతవరకు వారికి ఏమైనా అందించి వారి కడుపు నిండుకు తినబెట్టాలి.
1: We have to help all those who are weak in every respect and serve them.
0: కంటెదురుగా కష్టపడేటువంటి వాడిని సహాయం చేయకుండా ఏదో కంటి కనపడినటువంటి ఒక దైవానికి నువ్వు సహాయం చేస్తున్నావంటే ఇది కేవలం విప్పించితనం.
1: It is sheer madness if you ignore a man who is suffering in front of you and yet you think of God who you don't see and worship.
0: Kada devudu ekkada unnadu?
1: Where is God?
0: Devudu neelone unnadu.
1: God is in you.
0: With you, in you, around you.
1: God is with you, in you, around you.
0: Ilanti devudini nuvu odala petti
1: you forget that God.
0: Sahajamanavulaku nuvu gauravisthapothe
1: and if you just go on in the body level,
0: labinche aanandam emiti?
1: What is that you get at the physical level?
0: కనుక మనం కట్టేటప్పుడు సహాయం చేసేది త్యాగమే.
1: వాట్ ఇస్ దట్ కమ్స్ టు అవర్ అల్టిమేట్ రెస్క్యూ ఇస్ సక్సెస్.
0: లభ్యతే సుఖం త్యాగే నైకే అమృతత్వం మానసు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ద సాక్రిఫైస్ దట్ గివ్స్ యూ ది ఇమ్మోర్టాలిటీ, నాట్ ద ప్రోజెనీ, నాట్ అథారిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లా.
0: ఈ కొత్త సంవత్సరం రావటం చేత
1: Because of this new year,
0: కొత్త బుద్ధులు మీరు పెంచుకోండి.
1: లెట్ us have the noble qualities.
0: ఏంటి ఆ కొత్త బుద్ధులు?
1: What are they?
0: త్యాగము,
1: sacrifice,
0: ప్రేమ,
1: love,
0: సత్యము,
1: truth.
0: ఈ మూడింటిని పెంచుకుంటే మిమ్మల్ని ఎంతైనా ధన్యునిగా వస్తుంది.
1: These three will take us to the ultimate experience.
0: ఎదురుగా వచ్చినటువంటి మానవుడిని నేను ప్రేమించు.
1: Just love the person in front of you.
0: అతని దగ్గర మంచి మాటలు మాట్లాడు.
1: And talk to him softly.
0: అతనికి ఏమైనా సహాయం చేయి.
1: Help him in every way.
0: ఇంతకంటే ఇచ్చినటువంటి సాధన మన దగ్గర మరొకటి లేదు.
1: There is no other spiritual path more than this.
0: ఇదే నిజమైనటువంటి సాధన.
1: This is true spiritual practice.
0: కనుకని మీరు ప్రపంచం లోపల బ్రతికినంత కాలం కూడాను త్యాగంతో త్యాగంతో త్యాగంతో మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి.
1: సో లాంగ్ వేర్ అలైవ్ ఇన్ దిస్ వరల్డ్ వీ షుడ్ స్పెండ్ అవర్ లైఫ్ ఇన్ సాక్రిఫైస్.
0: దేహం అనేటువంటిది ఎప్పటికీ ఉండేటువంటి కాదు.
1: బాడీ ఇస్ నెవర్ పర్మనెంట్.
0: దేహం పాంచభౌతికము.
1: బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ సెన్సెస్.
0: దేహం కూలక తప్పదు ఎప్పుడు.
1: బౌండ్ టు ఫాల్.
0: దేహి నిరామయ ఉండు.
1: దీని వెలర్ ఇస్ ఎటర్నల్.
0: గణితింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
1: This in valor has neither beginning nor an end, the liberation or bondage.
0: Ah, dehi e deva devudu.
1: And that in valor is God.
0: Ah, deha devuni meer mee daggara pettukunnaru.
1: You have God in you with you.
0: Nuvu ekkadi poojistunnavu?
1: And how
0: evarini nuvu poojistunnavu?
1: Whom are you worshiping?
0: ఎవరిని నీవు ఆరాధిస్తున్నావు?
1: Whom are you worshiping?
0: నిన్ను నీవే ఆరాధన చేసుకున్నావు.
1: You are worshiping your own self.
0: నీవే గౌరవించుకోవాలి.
1: You respect yourself.
0: నిన్ను నీవే అవమానం చేసుకుంటున్నావు.
1: Do not humiliate yourself.
0: కనుకని పరమాత్మ స్వరూపులారా, మీరందరూ కూడా భగవత్ త్యాగానికి నీవు పూనుకోండి.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్. Be ready to sacrifice.
0: ఆ సాక్రిఫైస్ లోపలనే సర్వము లభిస్తుంది.
1: Out of sacrifice you can accomplish everything.
0: కనుక ఆ సాక్రిఫైస్ లేనటువంటి మానవుడికి ఎక్కడికి పోయినా కూడా శాంతి అనేది లభించదు.
1: A man without spirit of sacrifice can never be peaceful.
0: శాంతి శాంతి శాంతి శాంతి.
1: We just utter peace.
0: ఈ శాంతి కోసమే అన్ని దేశముల వారు ప్రార్థిస్తూనే ఉన్నారు.
1: People from all over the world pray for peace.
0: కానీ వారికి ఏమి చిక్కుతుంటుంది?
1: What is they get?
0: ఏమీ లభించడం లేదు.
1: Nothing whatsoever.
0: నిరాశ అనిస్పృహ నిరంతరము దుఃఖంతోనే మునిగిపోతున్నారు.
1: They are just despondent, disappointed, frustrated, depressed.
0: అలాంటి దీనిని మనం ఆరాధించి ప్రయోజనం ఏమిటి?
1: What for is our worship then?
0: కనుక మన నిత్యము సత్యమైనటువంటి ఒక దైవం మన వెంటనే ఉన్నాడు.
1: The eternal divinity is within us.
0: మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాడు.
1: God is within you, in you, above you, below you, around you.
0: అట్టి భగవంతుని మనం వదిలిపెట్టి ఏదో భగవంతుడిని అన్నింటినీ మనం ఆరాధిస్తూ పోతే అది మనకు లభించేటువంటి కాదు.
1: We forget the God within and we are in search of God in the outer world. It is all useless.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్
0: లవ్. మీరు చదివిన చదువును,
1: ఆల్ ది స్టడీస్,
0: మీరు సంపాదించేటువంటి ధనమును,
1: మనీ,
0: కానీ తోటి మానవులకు పంచు.
1: షేర్ ఇన్ ద నేబర్హుడ్.
0: ఈ షేర్ చేసుకున్నప్పుడు ఈ ధనములకు ఎవరు అధికారి?
1: అండ్ దెన్ హూ ఇస్ ద మాస్టర్ ఆఫ్ యువర్ మనీ?
0: కానీ ఈ ధనములకు అధికారి దైవమే.
1: ద మాస్టర్ ఆఫ్ యువర్ మనీ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: కనుక ఇదంతా దైవ ట్రస్ట్.
1: And your so it belongs to God's trust.
0: ఈ ట్రస్ట్ కు దైవమే ప్రెసిడెంట్.
1: అండ్ ద మనీ బిలాంగ్స్ టు గాడ్స్ ట్రస్ట్ అండ్ గాడ్ ఇస్ ద ప్రెసిడెంట్.
0: అతని నీవు ట్రస్ట్ గా తీసుకుని ఈ ధర్మం ఎంతైనా నీవు సాధన చేయి.
1: వర్షిప్ గాడ్ హూ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఆల్ దిస్ ట్రస్ట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కనుక మీరు ధనములు కానీ ఇంకే విధమైనటువంటి వస్తు వాహనాలు కానీ ఆశ పెట్టుకుని వాటిని అభివృద్ధి చేసుకోకండి.
1: డోంట్ గో ఆన్ డెవలపింగ్ ది వరల్డ్లీ డిజైర్స్ టువర్డ్ ద పవర్ అండ్ ద సెల్ఫ్ టెన్సిల్స్ అండ్ ట్రాష్.
0: మీరంతా దైవాన్ని మాత్రమే చింతించండి.
1: థింక్ ఆఫ్ గాడ్ ఇన్సెసెంట్లీ.
0: దైవాన్ని వెతకడానికి ఏ కొండలకో అడవులకో ఊరకో పోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు క్లైమ్ ద మౌంటైన్ టాప్స్ నాట్ ద వ్యాలీస్ ఆఫ్ ద ఫారెస్ట్.
0: అట్టి దైవాన్ని వెంటనే జంటనే ఇంటనే ఉంటున్నాడు.
1: సచ్ గాడ్ ఈజ్ ఇన్ యూ విత్ యూ అరౌండ్ యూ బిలో యూ.
0: కనుక అట్టి ప్రేమస్వరూపుడైనటువంటి భగవంతుణ్ణి దగ్గర పెట్టుకుని ఈ ప్రేమ లేనటువంటి యొక్క రాక్షసులను ఎందుకు మీరు పూజిస్తారు?
1: గాడ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ ఈజ్ విత్ ఇన్ యూ, వై డు యూ రన్ ఆఫ్టర్ ద డెమన్?
0: ప్రతి మానవుడు కూడాను రాక్షసులతో సమానమే.
1: టుడే వీ ఫైండ్ సో మెనీ డెమన్స్ అరౌండ్ అస్.
0: ఎందుకు?
1: వై?
0: ఇదంతా మనకు పాపం అందించేటువంటి యొక్క పైసాలంతా మనం పెంచుకుంటున్నాము.
1: దెర్ఫోర్ వీ కమిట్ సో మెనీ సిన్స్ టు బి రిచ్ ఎనఫ్.
0: ఇది కాదు మనం కాపాడేటువంటిది.
1: ద సిన్ విల్ నెవర్ కమ్ టు యువర్ హెల్త్.
0: పిటికెట్ అన్నమైనా చాలు మనకు.
1: After all, a morsel of food is enough.
0: ఆ పిటికెట్లో కొంచెం అన్నం అయినా ఇతరులకు పెట్టి
1: and just serve morsel of food.
0: వారిని కాపాడి నీవు కాపాడించుకో.
1: You just keep up the life of the other person.
0: ఇదే నీ పెద్ద సాధన.
1: This is the spiritual practice.
0: ఇట్టి సాధన వదిలిపెట్టి
1: you give up that practice.
0: సులభమైన సున్నితమైన ఈ ప్రేమ తత్వాన్ని వదిలిపెట్టి
1: you just give up that soft tender principle of love.
0: కానీ ఎక్కడికో నీ వెళుతున్నావు.
1: యూ జస్ట్ రన్ ఆఫ్టర్ ద వరల్డ్.
0: ఇంతకుడు కేవలం వెరితనము.
1: ఇట్స్ ఆల్ ఫూరిష్నెస్.
0: మానవుడు కేవలం వెరివాడుగా తయారవుతున్నాడు.
1: మ్యాన్ హాస్ బికమ్ ఆఫ్లేట్ ఏ ఫూల్.
0: ఎంతవరకు సంపాదించినా ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలని ఆశపడుతున్నాడు.
1: హిస్ హంగర్ ఫర్ మనీ, ద థర్స్ట్ ఫర్ మనీ హాస్ నాట్ బీన్ సాటియేటెడ్
0: అది ఎప్పటికీ నీ దగ్గర నిలిచదు.
1: ఇట్ విల్ నెవర్ బీ విత్ యూ వన్స్ ఫర్ ఆల్.
0: అంత నీటిలో పడిపోయినట్టుగా ఎక్కడో ఒక చుక్క నీటిలో పోతుంది.
1: ఇట్ ఇస్ బౌండ్ టు వానిష్ సమ్ డే ఆర్ అదర్ అన్నోటిస్డ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రేమను మీరు పెంచుకోండి.
1: డెవలప్ లవ్.
0: ఎవరిని తోటి మానవులంతా ప్రేమించండి, ద్వేషించకండి.
1: లవ్ ఎవ్రీబడి, నెవర్ హేట్ ఎనీవన్.
0: ఇదంతా కూడా మన మంచి కోసమనే వచ్చింది.
1: ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ యువర్ ఓన్.
0: ఒక దుఃఖము, ఒక బాధ, ఒక కష్టము నీకు వచ్చిందంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని నువ్వు దాన్ని వెతకనక్కర్లేదు.
1: పెయిన్ ఆర్ ప్లెజర్, ద డిఫికల్టీ ఆర్ కంఫర్ట్ ఆర్ హ్యాపీనెస్, డోంట్ బీ ఇన్ సర్చ్ ఆఫ్ దోస్ థింగ్స్ దట్ యు ఫేస్ ఇన్ లైఫ్.
0: అంతా నీ నుంచి వచ్చినవి.
1: ఎవ్రీథింగ్ ఇస్ కమ్స్ ఫ్రమ్ యూ.
0: నీ గౌరవమే నిన్ను కాపాడుతుంది.
1: యువర్ ఓన్ రెస్పెక్ట్ విల్ ప్రొటెక్ట్ యూ.
0: నీ ఇతరులకు అవమానం చేసినటువంటి అవమానమే నిన్ను శిక్షిస్తుంది.
1: ఇఫ్ యూ ఇన్సల్ట్ ఎనీబడి, నేచురల్లీ దట్ విల్ పనిష్ యూ లేటర్.
0: కనుక ఇలాంటి పనిష్మెంట్ కానీ ఆనందం కానీ దుఃఖం కానీ వికరోపించింది కాదు, నీకై నీవు సంపాదించుకునేవి.
1: దేర్ఫోర్ ద పనిష్మెంట్ ఆర్ ద బ్లెస్ ఆర్ ద హ్యాపీనెస్ ఆర్ జస్ట్ ద కంట్రీ యాజ్ మ్యాటర్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్.
0: మన షాడోనే మనం తెలుస్తుండాలి.
1: ఇట్ ఫాలోస్ యూ లైక్ యువర్ షాడో.
0: కనుక మన దైవం అనేటువంటిది నిరంతరము మన వెంటనే జంటనే ఇంటనే ఉంటున్నాడు.
1: అండ్ హెన్స్ వీ షుడ్ అండర్స్టాండ్ అండ్ బీ కన్విన్స్డ్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ.
0: కనుక
1: సో
0: చర్చిల్
1: చర్చిల్
0: చర్చిల్ ఎంతో పోషించాడు.
1: వెల్ హీ హాస్ డెవలప్డ్ దిస్ కైండ్
0: ఆఫ్ అందరి కూడా దూషించాడు.
1: అండ్ దెన్ హీ వెంట్ ఆన్ క్రిటిసైజింగ్ ఎవ్రీబడి.
0: ఇదంతా కేవలం కట్టగడపడికి ఏం చేసింది?
1: వాట్ హ్యాపెండ్ అల్టిమేట్లీ?
0: కట్టగడపడికి అతనికే ఈ బాధ అందించింది.
1: అల్టిమేట్లీ హీ వాస్ పుట్ టు సఫరింగ్ ఇన్ టర్న్.
0: కనుక తాను చెప్పినాడే కానీ మంచి బోధ కానీ చేయలేదు.
1: హిస్ టీచింగ్ వాస్ గుడ్ బట్ హీ డిడ్ ప్రాక్టీస్.
0: ప్రాక్టీస్ లేనటువంటిది ప్రయోజనం ఏమిటి?
1: విదౌట్ ప్రాక్టీస్ వాట్ ఫార్ ఆల్ దిస్ ప్రీచింగ్?
0: ఇదంతా కూడా కేవలం ఒక స్టంట్.
1: ఆల్ దిస్ ప్రీచింగ్ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ స్టంట్.
0: మనం ఎన్ని చదివినప్పటికీ ఎన్ని బోధనలు ఇచ్చినప్పటికీ అవి మనకి ఏమాత్రం సహాయం చేయదు.
1: ఆల్ అవర్ రీడింగ్, ఆల్ అవర్ లిసనింగ్ అండ్ ప్రీచింగ్ విల్ నెవర్ బి ఆఫ్ ఎనీ హెల్ప్.
0: కించిత్ సహాయం చేయి.
1: సర్వ్ అండ్ హెల్ప్ సమ్ పీపుల్.
0: అప్పుడే అది నీకు సహాయం చేస్తుంది.
1: అండ్ దెన్ యూ విల్ బి హెల్ప్ లేటర్.
0: కనుక నీకు ఏమాత్రమో బాధ ఉండనక్కర్లేదు.
1: సో యూ డోంట్ నీడ్ టు సఫర్ ఫర్ దిస్ పర్పస్.
0: ఏ బాధలు వచ్చినప్పటికీ నాకు ఏదో ఎవరో పెట్టారని ఇతరుని దూషించకూడదు.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ సఫరింగ్ నెవర్ బ్లేమ్ ఎనీబడి.
0: కనుక ఎవరిని దూషించకండి.
1: నెవర్ క్రిటిసైజ్ ఎనీబడి.
0: అందరినీ ప్రేమించండి.
1: లవ్ ఆల్.
0: అందరినీ విశ్వసించండి.
1: హ్యావ్ ఫెయిత్ ఇన్ ఎవరీవన్.
0: అందరినీ బ్రదర్స్ మాదిరి చూసుకోండి.
1: డెవలప్ దిస్ బ్రదర్హుడ్.
0: అది బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్,
1: బ్రదర్హుడ్ ఆఫ్
0: ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
1: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
0: అవి రెండింటినీ మనం పెంచుకోవాల్సింది.
1: దీస్ టూ ప్రిన్సిపల్స్ యూ హావ్ టు కల్టివేట్.
0: ఇది అన్నిటి ఎందుకు సమంగా మిమ్మల్ని రాణిస్తుంది.
1: అండ్ దిస్ విల్ టేక్ యూ అలాంగ్ ద రైట్ పాత్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వల్ మైండెడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్.
0: భారతీయులు ఎంతో అదృష్టవంతుడు.
1: భారతీయర్స్ ఆర్ వెరీ లక్కీ అండ్ ఫార్చునేట్.
0: నిజంగా వారికి అన్ని సదుపాయాలు ఏర్పడినాయి.
1: దే హావ్ గాట్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రొవిజన్స్ అండ్ కన్వీనియన్సెస్.
0: కానీ వారికి ఒక ప్రేమతత్వం మాత్రము పండితంగా లేదు.
1: సమ్ ఆఫ్ దే డోంట్ హ్యావ్ ది స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ లవ్.
0: ఆ ప్రేమనే ఉంటుంటే వాడికంటే మించిన వాడు మనకు లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ హస్ గాట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్, నో వన్ కెన్ ఎక్సెల్ హిమ్.
0: కనుకనే మనం ప్రేమ చేత మన యొక్క గౌరవాన్ని మనం పెంచుకోండి.
1: దేర్ఫోర్ అవుట్ ఆఫ్ దిస్ లవ్
0: మనల్ని రక్షించేస్తుంది.
1: దాట్ విల్ ప్రొటెక్ట్ యూ.
0: కనుక ఈ ప్రేమతత్వంతో మనం సత్యధర్మాన్ని కాపాడుతూ రావాలి.
1: దేర్ఫోర్ విత్ దిస్ లవ్ వీ కెన్ అఫోల్డ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: ప్రేమ ముదిత మనసే కో రామ రామ.

0: ప్రేమ స్వరూపురాల, ప్రేమ స్వరూపురాల. నోరు చేయనటువంటి ఉద్దరు తింటాను కాదు.
1: యూ హ్యావ్ ది టంగ్ నాట్ టు అక్యూజ్ ఎవ్రీబడి, నాట్ టు బ్లేమ్ ఎవ్రీబడి.
0: కానీ నీ నోరు భగవంతుని చింతన చేయటం వస్తుంది.
1: ద టంగ్ ఈస్ గివెన్ టు సింగ్ హిస్ గ్లోరీ.
0: ఆ చింతన తగినటువంటి తాళం వేయటానికి చేతనిచ్చింది.
1: ది హ్యాండ్స్ ఆర్ గివెన్ సో దట్ యూ కెన్ ఆల్సో ప్లే బీట్.
0: కనుకనే రాగతాళ భావంతో కూడినటువంటిది మన భారతదేశం.
1: దేర్ఫోర్ ద కల్చర్ ఆఫ్ భారత్ ఇన్సిస్ట్ ఆన్ ద ట్యూన్ అండ్ ద రిథమ్ అండ్ ద బీట్.
0: ఏమిటది?
1: వాట్ ఈస్ ఇట్?
0: భారత,
1: భారత,
0: భా
1: భా
0: భక్తి,
1: భక్తి డివోషన్,
0: రా
1: రా
0: రాగము,
1: రాగము ట్యూన్,
0: త్యాగము,
1: త్యాగము సాక్రిఫైస్.
0: ఈ మూడింటిని చేరినప్పుడే భారత అనేది.
1: ఆల్ ది త్రీ విల్ మేక్ ద ప్రిన్సిపల్ ఆఫ్ భారత్.
0: ఇటువంటి భారతదేశంలో పుట్టి మనం ఎందుకు ఈ అవస్థలకు గురి అయిపోతున్నాము?
1: హావ్ బీన్ బోర్న్ హియర్, వై షుడ్ వి సఫర్?
0: భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడాను ధన్యుడే అయిపోతాడు.
1: ఎవ్రీవన్ హూ ఇస్ బోర్న్ ఇన్ భారత్ ఇస్ బౌండ్ టు బి లిబరేటెడ్.
0: కనుక మనకి ఏ స్వర్గమూ వద్దు.
1: యూ డోంట్ నీడ్ టు బాదర్.
0: ఏ ఒక్క ఇది వద్దు.
1: యూ డోంట్ నీడ్ టు వారీ.
0: మనం భగవంతుని స్మరించుకుంటూ పోదాం.
1: థింక్ ఆఫ్ గాడ్.
0: ఇంతకంటే మించింది మనకు అక్కర్లేదు.
1: నథింగ్ మోర్ దాన్ దిస్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఇదే మనకు నిజమైన ధనము.
1: This is the true wealth.
0: Inta goppa dharam manam daggara pettukoni enduku manam baadha padali?
1: With all this plenty and prosperity, why should we suffer?
0: Kanuka prema swarupulara,
1: embodiments of love,
0: ee chalive chadavulu,
1: all the education,
0: rase vradalu,
1: all your writing,
0: chese panulu,
1: the deeds,
0: anni bhagavat karyalaga meer bhavinchukondi.
1: All of them be offered, dedicated to God.
0: Sarva dharma parichyajya mamekam saranam vacha.
1: Surrender unto the lotus feet of God only.
0: కనుకనే మనం చేయవలసింది దైవానికి అర్పితం చేయాల్సింది.
1: దేర్ఫోర్ వి హావ్ టు డెడికేట్ అవర్సెల్వ్స్ టు గాడ్.
0: అప్పుడే మీకు సర్వ విధాన శాంతి చిక్కుతుంది.
1: దెన్ యు విల్ బి పీస్ఫుల్.
2: యు ఆర్ లిస్నింగ్ టు ఎక్సర్ప్ట్స్ ఫ్రమ్ అ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ 1st January 2004 ఇన్ ప్రశాంతి నిలయం ఆన్ న్యూ ఇయర్స్ డే. బాబా డిక్లేర్డ్ దట్ ద మనీ వి ఎర్న్ బిలాంగ్స్ టు గాడ్స్ ట్రస్ట్ అండ్ దట్ గాడ్ హిమ్సెల్ఫ్ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ ట్రస్ట్. He urged us to place our trust in God and utilize our money responsibly. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: Sai Ram, dear listeners, within each of us, the eternal Atma or soul is enveloped by five sheets. In today's discourse, Baba explains in detail the various aspects related to these five sheets. Let us now listen to a divine discourse delivered by Bhagwan Baba on the 4th of March 2000 in Prashanthi Nilayam during the Shivaratri celebrations.
1: Sarvabhutam idam siva sarvabhuta hitam yeva bhajate kastamachitam. Sarvabhutam hitam yeva bhajate kastamajitam. Sarvata panipadam prema surupular.
2: Embodiments of love.
1: సర్వభూతం యందు ఉండిన ఆత్మ, నీ యందు ఉండినటువంటి ఆత్మ ఒక్కటే అని గుర్తించినటువంటి వ్యక్తి, రాగి అయినా విరాగి అయినా గృహస్థుడైనా లోకహితార్థి అయినా కర్మలు చేసినా కర్మలు చేయకపోయినా అతను ఎప్పుడు కూడాను దైవంతోనే కూడి ఉంటాడు, దైవంతోనే ఏకమై ఉంటాడు, దైవంతోనే ఆనందాన్ని అనుభవిస్తుంటాడు.
2: ఇఫ్ దేర్ ఇస్ రియలైజేషన్ దట్ ద స్పిరిట్ ఇన్ యూ ఈజ్ వరీ వెరీ మచ్ సేమ్ ఇన్ ద రెస్ట్ ఆఫ్ ది బీయింగ్స్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్, దట్ విల్ హెల్ప్ యూ బీ దట్ ఎ రెనన్షియంట్ ఆర్ ఎ హౌస్ హోల్డర్. యు మే టేక్ ద పాత్ ఆఫ్ యాక్షన్ ఆర్ నాట్, బట్ యూ హ్యావ్ గాట్ దిస్ ఫీలింగ్ that the same spirit is present in everyone, in the entire world. You will be dwelling in God and you will be in God, with God.
1: Veda Shastramalanu valle vesina, itihasamalanu tirigi vesina, Vyasa prasangamalanu gavinchina, indulo atma tattvam emi anetuvantidi ematramu kanipinchadu.
2: In spite of reciting sacred texts like Vedas, one might go through so many of the epics or listen to the discourses, we do not find any content relating to the spirit or Atma.
1: Vishalamainatunte vrutchamu goppadiga kanipinchinappatikini vittanamunandu aa vrutchamu sararoopamulo untuntadi.
2: The tree might be gigantic, but it lies latent earlier within a tiny seed.
1: Ade vidhamugane atma swarupudu sarvata panipadam sarvatra anuswarupamai untadu kani atane brahmanda swarupani dharistadu.
2: Likewise, the spirit of atma is present all over the body from top to toe in a subtle form, but yet can assume a macrocosmic dimension.
1: పరిశుద్ధమైనటువంటి ఆత్మను పంచభూతములు చుట్టుకోవటం చేత ఇది తాదాత్మ భావన పొంది తన యొక్క ధర్మమును కూడాను ఆత్మకు నిరూపిస్తూ ఉంటాయి ఈ పంచకోశములు.
2: The pure unsullied spirit is surrounded by the five sheets, and because of the identification with the sheets, it carries without the traits of the same.
1: Prema swarupulara.
2: Embodiments of love.
1: Neeru aanandamayulu.
2: You are the one of bliss.
1: Santosha mehimalu.
2: You are the one of happiness.
1: Kani, mee yokka roopamunu, mee yokka aanandamunu, mee santoshamunu, meeru మరచి నీ ఆనంద సంతోషములకై ఈ జగత్తునందు ఆరాటపడుతున్నారు.
2: యూఆర్ ది వెరీ ఎంబాడిమెంట్ ద పర్సోనిఫికేషన్ ఆఫ్ బ్లిస్ ద మెటఫర్ ఆఫ్ హ్యాపీనెస్ బట్ యూ హావ్ ఫర్గాటన్ దట్ బట్ యెట్ ఇన్ సర్చ్ ఆఫ్ బ్లిస్ అండ్ హ్యాపీనెస్ ఎల్స్వేర్.
1: నీవే ఆనందమయుడై ఆనందమునకై మరియు ప్రపంచమునందు వెతుకుతూ ఉండటం ఇది ఎంత అజ్ఞానం.
2: What an ignorance it is that you are in search of bliss, being the very embodiment of bliss in general.
1: Tana tattvanu taanu gurtinchadame aadhyatmika yokka parinamamu.
2: The spiritual transformation lies in understanding one's own innate nature.
1: Kanukane iruvuru vice chancellors kudanu panchakosamulu gurinchi vipulamuga vivarinchamani prarthincharu.
2: Both the vice chancellors this evening who spoke to us prayed to Bhagavan that Bhagavan should speak to us on 5 sheets.
1: ఈ శరీరము భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైన అనిత్యమైన అన్నమయ కోశము.
2: This body which is physical, worldly, temporary is the one of annamaya, the sheath of food.
1: ఇది భౌతికము అంటారు.
2: దిస్ ఇస్ ఫిజికల్ ప్లేన్.
1: ఇది స్థూలము అంటారు.
2: దిస్ వి సే ది గ్రాస్ ఆస్పెక్ట్.
1: ఈ స్థూల శరీరము కర్మ ఇంద్రియముల చేతను జ్ఞానేంద్రియముల చేతను సర్వత్రా వ్యాపించి ఉండటం చేత దీనికి మరొక పేరు కూడా పెట్టింది వేదము, విశ్వడు అనింది.
2: వేద హ్యాస్ గివెన్ అనదర్ నేమ్ టు దిస్ గ్రాస్ ఆస్పెక్ట్ as Vishwadu, because it moves about with the organs of conation and cognition and moves about all over.
1: Sarva vishayamulandu kudanu vyavaharinchatam cheta itaniki vyavaharikudu ani rendo peru.
2: As he involves himself in various aspects, he is also called vyavaharika.
1: Itane chitta vritti cheta సర్వమునకు నువ్వు గుర్తించడం వాడు కనుకనే ఇతనికి స్వభావుడు అన్నారు.
2: As he has got all impulses and sentiments, he is also called Swabhava.
1: స్వాతిభాసుడు అన్నారు.
2: He is also called స్వాతిభాస.
1: ఈ విధముగా దేహమునకు భౌతికమైన ఈ దేహమునకు అనేక పేర్లతో దీన్ని పిలుస్తూ వచ్చింది వేదం.
2: లైక్వైజ్ వేద హ్యాస్ గివెన్ సో మెనీ సినోనిమ్స్ సో మెనీ నేమ్స్ టు దిస్ ఫిజికల్ బాడీ.
1: ప్రాణమయ మనోమయ విజ్ఞానమయము ఈ మూడింటిని చేరి సూక్ష్మ శరీరము అని పిలిచింది.
2: ది సటిల్ బాడీ కంప్రైజెస్ ది షీత్ ఆఫ్ లైఫ్ ఆర్ వైటల్ షీత్, ద షీత్ ఆఫ్ ద మైండ్ అండ్ ది షీత్ ఆఫ్ విజ్ఞాన. ప్రాణ మనో విజ్ఞాన కోశాస్.
1: దీన్ని సూక్ష్మ శరీరము అన్నారు.
2: దిస్ ఇస్ కాల్డ్ సూక్ష్మ శరీర ఆర్ సటిల్ బాడీ.
1: ఇది ఎందుకోసం ఇది సూక్ష్మ శరీరం అన్నారు?
2: వై ఇస్ ఇట్ కాల్డ్ సూక్ష్మ శరీరం?
1: ప్రాణము మనకు కనిపించదు. ప్రాణము మనకు కనిపించదు.
2: యూ డు నాట్ సీ ద లైఫ్ ప్రిన్సిపల్.
1: మనసు మనకు కనిపించదు.
2: యూ డోంట్ సీ ద మైండ్.
1: విజ్ఞానం మనకు కనిపించదు.
2: యూ డు నాట్ సీ విజ్ఞానం.
1: ఈ మూడు కూడాను కనిపించని ఆకారములు కనుక దీనికి సూక్ష్మ శరీరం అని పేరు పెట్టారు.
2: Since they are not apparent, since they are not seen, that's called the subtle aspect.
1: Intiye kaadu.
2: Not only this.
1: Idi aadhyatmika nijamainatvanti yokka prana tattvamu ani kudanu bodhincharu.
2: It is also said in spiritual parlance, it is true spiritual principle.
1: Deenini prabodhakudu ani kudanu maroka peru pettaru.
2: He has another name, Prabodhakudu.
1: Vijnanam anu kudanu deeniki maroka peru pettaru.
2: It's also called Vijnanam.
1: Aithe ee perulu enni undinappatikini deeniki manas aneetvantide deeniki aadharam chesukundi.
2: There may be any number of names, nomenclature, but mind is the base principle.
1: Manasu sukshma shariranga kanipistundi kaani idi anantamayaga vyapinchindi.
2: Though mind is subtle, but yet it is infinite, so vast.
1: మనోమూలం విధం జగత్తు. జగత్తంతా వ్యాపించినది ఈ మనస్సు.
2: ఇట్ ద మైండ్ దట్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్ ద యూనివర్స్.
1: కనుక దీనిని సూక్ష్మ శరీరం అని పిలిచారు.
2: సో ఇట్ ఇస్ కాల్డ్ ద సటిల్ బాడీ.
1: మూడవది ఆనందమయ కోశం.
2: ద థర్డ్ వన్ ఇస్ ద షీత్ ఆఫ్ బ్లిస్.
1: ఇది ఆనందమయ కోశం అని పేరు పెట్టారు కానీ ఇందులో ఆనందం లేదు.
2: Though it is called the sheath of bliss, there is no bliss at all there.
1: ఇది మహాకారణ స్వరూపము.
2: It is a supreme causal aspect.
1: కేవలం ఆనందం ఉన్నట్టుగా నటించును కానీ ఇది నిజమైన ఆనందం కాదు.
2: It looks as if it is bliss, but it is not true bliss in the strict sense.
1: దీనికి సుషుప్తి అని కూడా మరొక పేరు పెట్టారు.
2: It is called సుషుప్తి or deep sleep.
1: ఆనందం అనుభవించినట్టుగా తోస్తుందే కానీ అది నిజమైన ఆనందం కాదు.
2: It appears as though you are blissful, but it's not bliss in the strict sense.
1: అది కేవలము పరిపూర్ణమైనటువంటి మత్తుతో ఉంటుంది.
2: It appears as if the state of forgetfulness, total forgetfulness.
1: దీనికి తరువాతదే తురియావస్థ అన్నారు.
2: Beyond this is turiya, the ultimate.
1: అదియే నిజమైన ఆనందం.
2: That is true state of bliss.
1: అక్కడ ఇంద్రియముల చేత కానీ మనస్సు చేత కానీ బుద్ధి చేత కానీ ఇంకే విధమైనటువంటి యొక్క స్వప్నముల చేత కానీ కలిగేటువంటిది కాదు ఈ ఆనందము.
2: ద సుప్రీం స్టేట్ ఆఫ్ బ్లిస్ ఇస్ నాట్ ద వన్ విచ్ క్యాన్ బి అబ్టైన్డ్ ఎయిదర్ బై ద బాడీ మైండ్ సెన్సెస్ ఇంటెలెక్ట్ ఆర్ బై డ్రీమ్ ఎయిదర్.
1: ఇదిని ప్రాతిభాసికం అన్నారు.
2: దిస్ ఇస్ కాల్డ్ ప్రాతిభాసికం.
1: పారమార్థిక దైవము అన్నారు.
2: ఇట్స్ కాల్డ్ పారమార్థిక డివినిటీ.
1: కనుక ఈ తురియావస్థ ఎందుకు కలిగించేటువంటి ఆనందమే నిజమైన ఆనందము.
2: సో ద బ్లిస్ఫుల్ స్టేట్ ఇన్ ది అల్టిమేట్ ఈస్ ద ట్రూ బ్లిస్.
1: ఇటువంటి ఆనందమును మనం పొందాలనుకుంటే దీనికి ఈ పంచకోశములు అనేక విధములైనటువంటి అడ్లు పెడుతున్నాయి.
2: టు ఎంజాయ్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్ ద ఫైవ్ షీట్స్ స్టాండ్ యాజ్ అబ్స్టకల్స్.
1: మొదటిది ఒక క్లే. ఇదిని ప్రాతిభాసికం అన్నారు.
2: దిస్ ఇస్ కాల్డ్ ప్రాతిభాసికం.
1: పారమార్థిక దైవము అన్నారు.
2: ఇట్స్ కాల్డ్ పారమార్థిక.

0: దట్ ది ఒక క్లేశం.
1: ద ఫస్ట్ వన్ ఇస్ క్లేశ.
0: దీనిని అవిద్యా క్లేశము అన్నారు.
1: ద క్లేశ ఫస్ట్ obstacle is avidya, ignorance.
0: రెండవది అభినవ క్లేశము అన్నారు.
1: ద సెకండ్ ఇస్ అభినవ క్లేశ.
0: మూడవది అస్థిత క్లేశము అన్నారు.
1: థర్డ్ వన్ అస్థిత క్లేశ.
0: నాలుగవది రాగద్వేషము అన్నారు.
1: ద ఫోర్త్ వన్ రాగద్వేష.
0: ఐదవది ద్వేష క్లేశము అన్నారు.
1: ద ఫిఫ్త్ వన్ ద్వేష క్లేశం.
0: ఈ ఐదు క్లేశముల చేతనే మానవుడు ఆత్మకు అత్యంత దూరం అయిపోతున్నాడు.
1: Because of these five obstacles, man is cut off, far distant from his reality.
0: Atma darshanam chesukolekapothunnadu.
1: He could not have experience of the spirit.
0: Atma anandamunu anubhavinchalekapothunnadu.
1: He could not enjoy the atmic bliss.
0: Karanam emiti?
1: Why?
0: Ee sharira abhimanam chetane ee pancha kuloshamulu kudanu kleshamuluga bhavinchi ee pancha bhautamulainatundi shariramunaku aneka ibbandulu kaligistunnadu.
1: The main reason happens to be the body identification. The five sheets are mistaken to be the causes for suffering, and therefore he is cut off from the spirit.
0: Avidya klesham.
1: The first one is avidya klesha.
0: Anaga ye manavudu dehamunu amitanga bhavinchi preminchi dani nimittamai jeevitanni arpitam gavinchunu adi ye avidya klesham.
1: Avidya klesham. The problem of ignorance lies in total identification with the body, considering the body as permanent, be all and end all there.
0: దేహము కలిగించేటువంటి క్లేశములు అనేకంగా కొస్తున్నాయి.
1: There are so many problems that we get out of this body.
0: రోగముల చేతను,
1: the diseases,
0: ఆశల చేతను,
1: or aspirations,
0: అనేక విషయముల చేతను,
1: sensual pleasure.
0: ఈ దేహము మానవునికి అనేక క్లేశములు కల్పించి దుఃఖమయంగా చేస్తుంది.
1: బాడీ ఇస్ పుట్ టు సఫరింగ్ అండ్ దేర్ఫోర్ వి ల్యాండ్ ఇన్ స్టేట్ ఆఫ్ మిజరీ.
0: అభినవ క్లేశము.
1: అభినవ క్లేశ
0: అనగా ఇది రెండవది.
1: దిస్ ద సెకండ్ వన్.
0: సర్వము కూడాను ఈ జగత్తుగానే భావించి తన స్వరూపాన్ని తాను మర్చిపోతుంటాడు.
1: హీ గోస్ బై దిస్ వరల్డ్ యాజ్ ద రియాలిటీ అండ్ హీ ఫర్గెట్స్ హిస్ ఓన్ ఇన్నేట్ సెల్ఫ్.
0: కనుక ఇది అభినవ క్లేశం అనగా ఏమిటిది?
1: What is this abhinava klesha?
0: Sarvamunaku manase moola karanamani telisukokunda ee prapancham yokka drushyame naku pradhanamani bhavinchi manasika yokka ragamulante kudanu ee prapancham paina daraboyatam chetane idi kevalamu kleshamulu guri avutundadi.
1: The suffering is due to this ignorance that the mind is mainly responsible. One is carried by the scenario and attachment and spends all the time
0: manasunu arikattaka మనసును స్వాధీనం చేసుకునక దేహప్రాప్తిని వదలక ఈ రెండు విధములైనటువంటి ఒక క్లేశములు మానవునికి అమితంగా తొందర పెడుతున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ డ్రౌన్డ్ ఇన్ దిస్ వరీ బికాస్ వీ కుడ్ నాట్ కంట్రోల్ అవర్ మైండ్ అండ్ వీ హ్యావ్ బాడీ అటాచ్మెంట్ మోర్ అండ్ మోర్.
0: మనోవాంఛనే ప్రధానమని విశ్వసిస్తున్నాడు.
1: వీ కన్సిడర్ మైండ్ అండ్ డిజైర్స్ ఆర్ ఇంపార్టెంట్.
0: దేహమే ఈ జగత్తునకు ప్రమాణము అని భావిస్తున్నాడు.
1: వీ థింక్ దిస్ ద బాడీ ఇస్ ద మెయిన్ మెజర్ ఆఫ్ లైఫ్.
0: కనుకనే మానవుడు అనేక దుఃఖములకు గురి అవుతున్నాడు.
1: సో మ్యాన్ ఫేసెస్ సో మెనీ ప్రాబ్లమ్స్.
0: ఇంకా మూడవది అస్థిత క్లేశము.
1: థర్డ్ వన్ ఇస్ అస్థిత క్లేశ.
0: అనగా ఈ అస్థితమనగా విషయ భోగముని యందు ఆసక్తి.
1: మీనింగ్ ఇంట్రెస్ట్ ఇన్ సెన్సువల్ ప్లెజర్.
0: ఈ విషయ భోగమనే మానవునికి ప్రాణ సమానమని విశ్వసిస్తున్నాడు.
1: హి కన్సిడర్స్ సెన్సువల్ వరల్డ్లీ ప్లెజర్స్ యాజ్ ఎ వెరీ బ్రెత్ లైఫ్.
0: కనుక చేతే మానవుడు అనేక విధమైనటువంటి కష్టములకు గురి అవుతున్నాడు.
1: సో మ్యాన్ ఫేసెస్ సో మెనీ ట్రబుల్స్ దేర్ ఆఫ్టర్.
0: ఇంకా రాగక్లేశము.
1: దెన్ కమ్స్ రాగక్లేశం.
0: అది ఏ ధన కనక వస్తు వాహనాదులపైన పుట్టేటువంటి యొక్క ప్రేమలే ఈ యొక్క కారణ ద్వేషము.
1: ద కైండ్ ఆఫ్ లవ్ towards the wealth, all comforts and conveniences, is this raga klesha.
0: Dhanakanaka vastuva anadun cheta ragam mitimiri potunnade kani taggatam ledu.
1: This attachment will be ever on the rise if we are after money, comforts and conveniences.
0: Kanuka aneka vidhamainatundi badalaku guri chestundadi.
1: So we face so many troubles.
0: Inka dvesha kleshamu.
1: Then comes dvesha klesha.
0: Anaga ఒక వస్తువును ఆశించి ఒక వ్యక్తిని ఆధారపడుతున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు రిలై డిపెండ్ ఆన్ పర్సన్.
0: తన యొక్క ఆశ నెరవేరినా

0: తనకు సంతోషం కలుగుతుంది.
1: ఇఫ్ యువర్ డిజైర్ ఇస్ ఫుల్ఫిల్ యువర్ హ్యాపీ.
0: తన వాంఛలు విరుద్ధమైన అప్పుడు వారిపైన ద్వేషం కలుగుతుంది.
1: అన్ఫుల్ఫిల్డ్ డిజైర్స్ విల్ మేక్ యూ డెవలప్ హేట్రెడ్.
0: కేవలం సామాన్యమైన మానవులకు మాత్రమే కాదు,
1: నాట్ మెయిర్లీ టు ఆర్డినరీ,
0: అనేక మంది భక్తులు కూడాను భగవంతుణ్ణి ఎన్నో విధమైనటువంటి ఆశలతో ఆరాధన జరుపుతారు.
1: మెనీ డివోటీస్ ప్రే టు గాడ్ ఇన్ సర్చ్ ఫర్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్
0: కానీ అవి విఫలమైన భగవంతుని కూడా ద్వేషిస్తారు.
1: ఇన్ ఫ్యాక్ట్ వెన్ ద డిజైర్స్ ఆర్ నాట్ ఫుల్ఫిల్డ్ దే బిగిన్ టు హేట్.
0: ఇలాంటి ద్వేష క్లేశం అనేటువంటిది మితిమీరిపోతుందా అది జగత్తులో.
1: దిస్ కైండ్ ఆఫ్ హేట్రెడ్ ఇస్ రాంపెంట్ ఎవర్ ఆన్ ద రైజ్.
0: తల్లి బిడ్డ అనేటువంటి ఒక సంబంధం కానీ, భార్యాభర్తలు అనేటువంటి సంబంధం కానీ, అన్న తమ్ముడు అనేటువంటి సంబంధం కానీ, ఈ యొక్క నిరాశ చేత అనేక విధమైనటువంటి క్లేశములుగా ఏర్పడుతున్నాయి.
1: దేర్ ఇస్ అబ్సల్యూట్ డిసప్పాయింట్మెంట్ అండ్ ఫ్రస్ట్రేషన్. దేర్ ఇస్ నో ప్రాపర్ రిలేషన్షిప్ బిట్వీన్ మదర్ అండ్ ద చైల్డ్, హస్బెండ్ అండ్ వైఫ్, బ్రదర్ అండ్ అనదర్ బ్రదర్.
0: కనుక ఈ పంచ క్లేశములు కూడాను పంచ కోశముల ద్వారా మానవుని బంధితుని గావిస్తుండాలి.
1: ద ఫైవ్ షీట్స్ విల్ బైండ్ మ్యాన్ అండ్ సబ్జెక్ట్ హిమ్ టు ఫైవ్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్.
0: కనుక మానవుని యొక్క సుఖశాంతులకు మూలంగా ఆధారమైనటువంటిది ఆనందమయ కోశమే.
1: ఇట్ ఈస్ ద షీత్ ఆఫ్ బ్లిస్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫార్ గివింగ్ అస్ హ్యాపీనెస్ అండ్ పీస్.
0: ఇది కేవలము తురియావస్థలో పోయినప్పుడే మనకు ఈ ఆనందం లభ్యమవుతుంది.
1: యు కెన్ అటైన్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్ ఇన్ ది అల్టిమేట్ స్టేట్ ఆర్ తురియ.
0: అయితే అప్రాప్తమైనటువంటి ప్రాప్తికై మనం ప్రాకులాడి చిక్కిన ప్రాప్తిని కూడా మనం వదులుకొని ఆనందముకు దూరమైపోతున్నాం.
1: In fact, we do not enjoy the fortune or the luck on hand. But though we are undeserving, we have so many desires.
0: ఈ ప్రతిభాసకుడు అనేటువంటి యొక్క వ్యక్తితో అనేక విధమైనటువంటి యొక్క శాంతిని మనం పొందలేకపోతున్నాం.
1: In fact, this reality ప్రతిభాసిక, that we are not able to enjoy that peace for which we are entitled.
0: కనుకనే పారమార్థికమైనటువంటి ఒక తత్వాన్ని మనం గుర్తించాలనుకుంటే మనస్సును దూరం చేసుకోవాలి.
1: In order to understand paramarthika, the supreme reality,
0: లేక అదుపులో ఉంచుకోవాలి.
1: We should control our mind.
0: దేహాభిమానములు క్రమక్రమేణ తగ్గించుకోవాలి.
1: We have to reduce our body attachment.
0: దేహము పాంచభౌతికము.
1: The body has got all the senses.
0: దేహము కూలక తప్పదెప్పుడు.
1: It's bound to fall someday.
0: దేహి నిరామయుండు.
1: Indweller is eternal.
0: గణతింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
1: Indweller has neither birth nor death. It is neither liberation or bondage. No signs, insignia. Truly speaking, the indweller is the supreme God.
0: ఈ దేహాభిమానం ఉండినంత వరకును దేహి మనకు ఏమాత్రము అర్థం కాదు.
1: So long we have body attachment, you cannot understand the innate God.
0: ఈ దేహము నిరంతరం కూడాను భౌతికమైన లౌకికమైన పారమార్థిక తత్వానికి అడ్డు తగిలేటువంటి మార్గంలో ప్రవేశిస్తుంటారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇస్ ద బాడీ విచ్ ఇస్ ఆఫ్టర్ ఫిజికల్ మండే అండ్ వరల్డ్లీ ప్లెజర్స్ అండ్ యూ విల్ టేక్ యూ అవే ఫ్రమ్ ద రియాలిటీ.
0: ఏ విధంగా విత్తనం లోపల చెట్టు యొక్క స్వరూపం అంతా కూడాను రసస్వరూపమై నిలిచి ఉందో అదే విధంగానే అన్ని విధములైనటువంటి క్లేశములు కూడాను ఈ దేహాభిమానంలో అతి సూక్ష్మంగా నిలిచి ఉన్నాయి.
1: జస్ట్ యాజ్ ద మైటీ ట్రీ, జైజాంటిక్ ట్రీ is present in the form of a sense in the tiny seed, we find all the problems attached to the body.
0: ప్రపంచములో మానవుడు అనుభవించే అశాంతికి,
1: for all the restlessness that we
0: face, అసంతృప్తికి,
1: dissatisfaction,
0: కష్టములకు,
1: difficulty,
0: దుఃఖములకు,
1: misery,
0: విచారములకు,
1: anxiety,
0: అన్నింటికి కూడాను ఈ దేహాభిమానమే మూల కారణం.
1: Body attachment is responsible.
0: కనుకనే ఈ దేహమును మనము ఒక పనిముట్టుగా తీసుకొని
1: we have to consider this body as an instrument.
0: దేహ యొక్క తత్వాన్ని లక్ష్యమునందు ఉంచుకొని
1: we have to keep the indweller as the aim.
0: మన నిత్య జీవితమును సత్య జీవితంగా మనము ఎంచుకొని పోవాలి.
1: we have to carry on our life sojourn.
0: కనుక ప్రతి పదార్థములకును ఒక మూలాధార వస్తువు ఉంటుంటది.
1: For every material there is a basic primordial principle.
0: ఈ ప్రకృతమంతా జగత్తంతా కూడాను ఒక మూలాధారం నుండియే ప్రారంభమైంది.
1: In fact the whole universe has come out of this primordial principle.
0: మూలాధారాన్ని మనం వదలనిచ్చమా సర్వమును కూడాను వదిలేవారం అవుతాం.
1: If you forget that primal base you will be forgetting the rest.
0: ఇది చూడండి ఒక సిల్వర్ ప్లేట్.
1: This is silver plate.
0: ఇది చూడండి ఒక సిల్వర్ గ్లాస్.
1: This is silver glass.
0: ఇంకోటి సిల్వర్ చెంబు.
1: That silver tumbler.
0: ఇంకోటి సిల్వర్ తట్ట.
1: That is silver plate.
0: కానీ ఈ రూపనామములన్నీ కూడాను ఒక మూలాధారమైన వెండి నుంచి ప్రారంభమైనవి.
1: Though the names and forms vary, they are all made up of silver.
0: ఈ మూలాధారమైనటువంటి వెండిని మనం విసర్జిస్తే రూపనామములకు ఏమాత్రము విలువ లేదు.
1: When once you can concentrate on the silver, the primal base, you will never be carried away with the name and form.
0: స్పూనుగా చేయవచ్చును.
1: This plate could be transformed into spoon.
0: ఈ ప్లేట్కు మరణం వచ్చింది.
1: This plate ended.
0: ఆ స్పూన్ను చెడగొట్టి మనం ఒక చిన్న కప్పు చేయవచ్చును.
1: The spoon can be made transformed into small cup.
0: కాబట్టి రూపనామములు అన్ని కూడాను మార్పు చెందినవే.
1: The names and forms do change.
0: రూపనామములు అన్ని కూడాను మరణించినవే.
1: Names and forms perish.
0: కానీ ఈ రూపనామములకు మూలాధారమైనటువంటి ఒక వస్తువు మాత్రం ఏ నాటికి మరవదు.
1: But the main primordial principle for the names and forms,
0: పుట్టుకలేనట్టి శాశ్వతుండు,
1: is eternal, that has neither birth nor
0: ఆది మధ్యాంతరహితు అనాది వాడు,
1: no beginning nor end,
0: తాను చావక పుట్టక చంపబడక,
1: is neither born nor could slay anybody,
0: నిత్య సత్యమై ఉన్నటువంటి అనాది తత్వమే దీనికి మూలాధారము.
1: That eternal principle, that ancient principle, is the principle of truth.
0: కనుక మనం ఏ వస్తువును చూసినప్పటికీ దానికి మూలాధారాన్ని మనం వెతకాలి.
1: వాట్ ఎవర్ ఆబ్జెక్ట్ యూ మైట్ ఫైండ్, ఫైండ్ అవుట్ ద
0: ప్రైమరీ మూలాధారం ఏమిటి.
1: వాట్ ఈస్ ద బేస్ ఫర్ దిస్ బాడీ.
0: ఈ మనసుకు మూలాధారం ఏమిటి.
1: వాట్ ఈస్ ద బేస్ ఫర్
0: ఈ ప్రాణములకు మూలాధారం ఏమిటి.
1: ఫర్ లైఫ్.
0: ఇవన్నిటికీ ఒక్క దివ్యత్వమే మూలాధారము.
1: డివినిటీ ఈస్ ది ఫౌండేషన్ ఫర్ ఆల్.
0: చూడండి, సముద్రంలో నీరు ఉన్నాయి.
1: యూ ఫైండ్ వాటర్ ఇన్ ఎన్ ఓషన్.
0: ఈ సముద్రం యొక్క మూలాధారమైనటువంటి తత్వానికి ఎన్ని రూపములు కల్పిస్తున్నాయి.
1: వి ఫైండ్ సో మెనీ ఫార్మ్స్ విచ్ ఇస్ ది ప్రైమార్డియల్ ప్రిన్సిపల్.
0: సూర్యరశ్మి చేత ఈ సముద్ర జలమును ఆవిరిగా మార్చుకుంటుండాలి.
1: ఇట్ ఈస్ ది లైట్ ఇంటెన్సిటీ ఆఫ్ ది సన్ లైట్ దట్ మేక్ దిస్ వాటర్ ఇంటు వేపర్.
0: స్వరూపాన్ని ధరించింది.
1: వాటర్ టేక్స్ ద ఫార్మ్ ఆఫ్ వేపర్.
0: ఈ ఆవిరి మేఘములుగా రూపొందింది.
1: వేపర్ గెట్స్ కన్వర్ట్ ఇన్ టు క్లౌడ్.
0: ఈ మేఘముల పైన చల్లని గాలి వీచినప్పుడు,
1: యాజ్ ద కూల్ విండ్ బ్లోస్,
0: అవి తిరిగి వర్ష బిందువులుగా కింద రాలుతున్నాయి.
1: దే కమ్ డౌన్ బై వే ఆఫ్ రెయిన్.
0: ఈ వర్ష బిందువులే ప్రవాహంగా రూపొందుతున్నాయి.
1: ద రెయిన్ ఫ్లోస్ ఫార్వర్డ్.
0: ఈ ప్రవాహమే తిరిగి సముద్రంలో చేరిపోతుంది.
1: అండ్ ఆల్ దిస్ ఫ్లో వుడ్ ఎటర్నలీ మర్జ్ ఇన్ ది ఓషన్.
0: సముద్రం నుంచి వదిలినటువంటి ఈ యొక్క జలము ఎన్ని రూపములు ధరించింది.
1: The water that left the ocean has taken so many forms.
0: Aviga marindi.
1: It has become vapor.
0: Meghamuga roopondindi.
1: A cloud.
0: Varshamuga kurchindi.
1: Rain.
0: Vankalaga pravahinchindi.
1: And it is flowing.
0: Kattakadapadiki samudramlo cheripoyindi.
1: Ultimately it merged
0: in
1: the ocean.
0: Nadinam sagaro gatihi.
1: All rivers are bound to merge in ocean.
0: Ade vidhamgane ee jagatnanda puttinatvanti pranulu kani vyaktulu kani inke vidhamaina vastulu kani అన్ని ఒక మూలాధారం నుంచి ఏర్పడినటువంటివి.
1: ఐదర్ లివింగ్ క్రీచర్స్ ఆర్ ఇండివిజువల్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ దే ఆల్ హ్యావ్ ఎ ఫౌండేషన్.
0: కట్టకడపటికి ఈ మూలాధారంలోనే చేరిపోవాలి.
1: అల్టిమేట్లీ దే హావ్ గాట్ టు మర్జ్ ఇన్ దట్ ప్రైమార్డియల్.
0: దానిని వేదాంతం ముక్తి అని పేరు పెట్టింది.
1: దిస్ ఇన్ వేదాంతిక్ పారన్ ఇస్ కాల్డ్ ముక్తి.
0: కనుకనే భాగవతం నందు కూడాను ఎచ్చట పుట్టే నచ్చటికి నేగుట నైజము ప్రాణి కోటికి అనింది.
1: సో భాగవత సేస్ ఇట్స్ క్వైట్ నేచురల్ ఫర్ దోస్ దట్ హావ్ కమ్ ఎచ్చట
0: పుట్టిందో అక్కడికి చేరిపోవడం దీని యొక్క తత్వము.
1: ద నేచర్ ఇస్ టు గో బ్యాక్ టు ద ప్లేస్ ఆఫ్ ఆరిజిన్.
0: కనుకనే ఆత్మ కూడాను దైవం నుంచి ప్రారంభమైనటువంటిది.
1: ఆత్మ ద స్పిరిట్ హస్ కమ్ అవుట్ ఆఫ్ ద డివైన్.
0: అది ఈ దేహమునందు ఉండినంత వరకు దేహ కర్మలన్నీ ఆచరిస్తుంది.
1: సో లాంగ్ ది స్పిరిట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ ఇట్ డస్ ఇట్స్ ఓన్ వర్క్.
0: దీనికి కర్తవ్య స్వరూపము అన్నారు.
1: అండ్ ఇట్ ఇస్ నాట్ ఇట్స్ ఓన్ డ్యూటీ.
0: ఇందులో సుషుప్తిలో మనకు అనేక విధమైనటువంటి చర్యలు మనం చూస్తుంటాం.
1: ఈవెన్ ఇన్ సుషుప్తి డీప్ స్లీప్ వి ఫైండ్ సో మెనీ యాక్షన్స్.
0: గాఢ నిద్ర కాదు సుషుప్తి అంటే.
1: అండ్ సుషుప్తి ఇస్ నాట్ డీప్ స్లీప్.
0: అందులో కూడా కొన్ని స్వప్నములు ఏర్పడుతుంటాయి.
1: ఈవెన్ దట్ స్టేట్ వి డ్రీమ్.
0: ఈ స్వప్నములు ఎక్కడ నుంచి వచ్చాయి.
1: హౌ డు యూ డ్రీమ్
0: అని విచారణ చేస్తే,
1: ఇఫ్ యు ఎంక్వైర్,
0: అయ్యా ఈ స్వప్నములకు మూల కారణం ఏమిటి అని ఎవరినైనా ప్రశ్నిస్తే,
1: ఇఫ్ ఎనీవన్ క్వశ్చన్స్ యు వాట్ ఇస్ ద కాజ్,
0: నా తలంపులే దీనికి మూల కారణమని కొందరు చెప్తారు.
1: సమ్ సేస్ ద మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: నా యొక్క భావమనే దీనికి మూల కారణం అంటారు.
1: సమ్ సే మై ఫీలింగ్స్.
0: కాదు కాదు.
1: నో నో,
0: ఏది కాదు.
1: నథింగ్ వాట్స్ ఎవర్.
0: ఈ స్వప్నములకు మూల కారణం నిద్రనే.
1: ద మెయిన్ కాజ్ ఫర్ ద డ్రీమ్ ఈజ్ స్లీప్.
0: నిద్ర రావడం చేతి కదా స్వప్నం వచ్చింది.
1: You dreamt because you slept.
0: నిద్ర లేకపోతే స్వప్నమే లేదు కదా.
1: If you don't sleep, you cannot dream.
0: ఈ స్వప్నమునకు నిద్ర మూల కారణము.
1: So for the dream, the sleep is responsible.
0: అయితే ఈ నిద్రలో వచ్చినటువంటి స్వప్న స్వరూపాలకు ఏది కారణము?
1: What is that responsible for all the
0: various అనుభవించినటువంటి సర్వానుభూతులు కూడా సంస్కార రూపంలో అంతఃకరణలో లీనమైపోతుంటాయి.
1: All our experiences of varied names and forms in wakeful state are contained there in the dream state.
0: తేజోవంతమైనటువంటి యొక్క
1: ఎఫల్జెంట్
0: సంస్కృతి వల్లనే
1: ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్
0: సంస్కారం చేతనే
1: రిఫైన్మెంట్
0: రూపొందినటువంటి ఒక తత్వం కొరకని ఇతనికి తైజస్సుడు అని పేరు పెట్టారు.
1: హీ టేక్స్ ద ఫార్మ్ ద నేమ్ ఆఫ్ తైజస్ ఆర్ ద ఎఫల్జెంట్.
0: కనుక ఇలాంటి ఒక్కొక్క దానికి కూడా ఒక్కొక్క పేరు కారణం లేకుండా ఏర్పడలేదు.
1: ఎవ్రీ నేమ్ హ్యాస్ గాట్ ఎ రీజన్ బిహైండ్ ఇట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఆధ్యాత్మికం అంటే ఏమిటని?
1: What is spirituality?
0: ఇది కేవలం ఒంటరితనమని కానీ ఏకాకి జీవితమని కానీ భావించరాదు.
1: Never consider loneliness or life of solitude is spirituality.
0: రాగద్వేషములతో ద్వేషం లేనటువంటి ఒక తత్వము అది ఆత్మతత్వము.
1: The atmic principle is beyond attachment and body thing.
0: సర్వమానవ కోటిని ఏకంగా పరిపూర్ణంగా ఎంచుకోవటమే నిజమైనటువంటి ఆధ్యాత్మికం.
1: To consider all as equal, equanimity is spirituality.
0: కనుకని సర్వజీవులు యందు ఉన్నటువంటి ఏకత్వాన్ని ఒక్క ఆత్మనే.
1: ఇట్ ఈస్ సేమ్ స్పిరిట్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది లివింగ్ బీయింగ్స్.
0: ఆత్మకు స్వరూపం ఏమిటి?
1: వాట్ ఆర్ ద ఫార్మ్ ఆఫ్ ఆత్మ స్పిరిట్?
0: ఇది ఆత్మకు స్వరూపం ఏ విధంగా తెలుపగలరు?
1: హౌ కెన్ యూ ఎక్స్ప్రెస్ ఇట్స్ ఫార్మ్?
0: విత్తనంలో ఉన్నటువంటి యొక్క చెట్టు యొక్క రసం ఏ విధంగా ఉంటుందో అదే విధంగానే ఈ ఆత్మస్వరూపం కూడా అట్లే ఉంటుంది.
1: జస్ట్ యాజ్ ద జైజాంటిక్ ట్రీ ఇస్ ప్రెసెంట్ ద ఫార్మ్ ఆఫ్ ఎసెన్స్ విత్ ఇన్ ది టైనీ సీడ్ టు బిగిన్ విత్, సో ఆల్సో ది స్పిరిట్ ఇన్ ద ఆర్గానిక్ వరల్డ్.
0: నీవు చక్కెరకు రూపం చెప్పగలవు గాని
1: యూ కెన్ సే ది ఫార్మ్ ఆఫ్ ద షుగర్.
0: అది ఒక శాండ్ అదే ఉంటుంటుంది, కొంచెం తెల్లగా ఉంటుంది అని చెప్పవచ్చు.
1: యూ కెన్ సే ఇట్స్ ఆల్మోస్ట్ వైట్ శాండ్.
0: కానీ దాన్ని నోట్లో వేసుకుంటారు, తీపుకి ఏమి రూపం అని ఎవరు చెప్పగలరు?
1: వెన్ వన్స్ యూ టేస్ట్ ద షుగర్, హూ కెన్ డెమాన్స్ట్రేట్ ద ఫార్మ్ ఆఫ్ స్వీట్నెస్?
0: అనుభూతి ఏ రూపము?
1: ఎక్స్పీరియన్స్ ఈజ్ ఇట్స్ ఫార్మ్.
0: దీనికి రూపం చెప్పడానికి ఎవరికి తరం కాదు.
1: ఇట్స్ ఇంపాసిబుల్ టు స్పీక్ ఆఫ్ ఎ ఫార్మ్.
0: కనుకనే దీనికి ఎక్స్పీరియన్స్ అనుభూతి ఏ మూల కారణము అన్నారు.
1: ఇట్ ఇస్ ఎక్స్పీరియన్స్ విచ్ ఇస్ ఇంపార్టెంట్ దేర్.
0: అయితే ఈ అనుభూతి ఎందుకు కూడాను సుషుప్తిలో ఏమాత్రము కనిపించదు.
1: ఈవెన్ దిస్ ఎక్స్పీరియన్స్ డజంట్ అపియర్ ఇన్ సుషుప్తి.
0: ఈ పంచకోశముల యొక్క ప్రమాణములు చాలా విచిత్రంగా ఉంటాయి.
1: ద ఫైవ్ షీట్స్ దే ఆర్ రియల్లీ వండర్ఫుల్ అండ్ మిస్టీరియస్.
0: ఒక్కొక్క కోశం ఒక్కొక్క రకమైన రూపాన్ని ధరిస్తుంటారు.
1: ఈచ్ షీట్ హ్యాస్ గాట్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్.
0: కనుక ఇవన్నీ కూడా మనం విచారణ చేస్తూ కూర్చుంటే మనకి ఏమాత్రమో గమ్యం చిక్కదు.
1: వెన్ వన్స్ వీ ఇన్వెస్టిగేట్ స్టార్ట్ ఎంక్వైరింగ్ యూ నెవర్ రీచ్ ద గోల్.
0: ఇది కేవలం నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
1: ఇట్ ఈస్ ప్యూర్ అన్సలీడ్, ఇట్ ఇస్ అనల్టరేటెడ్, ఇట్ ఇస్ ఎటర్నల్, ఇట్ ఇస్ ఇమ్మోర్టల్, ఇట్ ఇస్ నెక్టరైన్.
0: కేవలం మన దేహాన్ని చూచినప్పుడు దీనికి కేవలం ఏదో పంచభూతములు కారణం అనుకుంటాం.
1: వీ థింక్ దట్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ బాడీ. దట్
0: పంచభూతములు కాదు కారణము, పంచకోశములే కారణం.
1: నాట్ ది ఫైవ్ ఎలిమెంట్స్, ద ఫైవ్ షీట్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: ఈ పంచకోశములు కూడాను దేహంతో తాదాత్మ భావన పొందడం చేత ఇవన్నీ దేహం యొక్క ధర్మములు అని భావించుకుంటున్నాం.
1: యాజ్ ఫైవ్ షీట్స్ హావ్ ఐడెంటిఫై టోటలీ విత్ ద బాడీ, వి కన్సిడర్ ద నేచర్ ఆఫ్ ది బాడీ.
0: ఆత్మ యందు ప్రతిబింబిస్తుందని భావిస్తున్నాం.
1: వి కన్సిడర్ దట్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ ది స్పిరిట్.
0: ఆత్మ యందు ప్రతిబింబించేటువంటి దానికే ప్రాతిభాసికుడు అన్నారు.
1: దట్ విచ్ ఇస్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఆత్మ ఇస్ కాల్డ్ ప్రాతిభాసిక.
0: కనుక ఈ ప్రాతిభాసికుడు అనేటువంటిది ఎక్కడ చూసినా మనకు కనిపిస్తుండే ఉండాలి.
1: దిస్ కైండ్ ఆఫ్ ప్రాతిభాసిక సూపర్ ఇంపోజిషన్ వీ ఫైండ్ ఎవ్రీవేర్.
0: పారమాత్మిక తత్వం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ స్పిరిచువల్ అల్టిమేట్ ప్రిన్సిపల్? పారమాత్మ
0: పరమతత్వమునకే పారమాత్మికము అన్నారు.
1: ద స్పిరిచువల్ ఫైనల్ ప్రిన్సిపల్ ఇస్ పారమాత్మిక.
0: అనగా తురియావస్థలో కనిపించేటువంటి ఆనందమే మనకు నిజమైనటువంటి యొక్క నిజమైన ప్రాతిభాసికం పారమాత్మికము.
1: Meaning the final state of bliss which you experience in the ultimate state is paramarthika or spiritual.
0: Meenaru chesetundi yokka sarva karmalu kudanu kevalam manam bahya tripti kosam chestunnam.
1: All actions, most of our actions are undertaken for our external satisfaction.
0: Ivanni kudu navavidhamainatundi margamuluga yerpadinayi.
1: In fact there are 9 ways.
0: Shravanam,
1: listening.
0: Kirtanam,
1: singing.
0: విష్ణు స్మరణం,
1: చాంటింగ్.
0: పాదసేవనం,
1: సర్వీస్.
0: వందనం,
1: సాల్యుటేషన్.
0: అర్చనం,
1: వర్షిప్.
0: దాస్యం,
1: సర్విచు.
0: స్నేహం,
1: ఫ్రెండ్షిప్.
0: ఆత్మనివేదనం,
1: సరెండర్.
0: ఈ నవ విధమైనటువంటి మార్గములు కూడాను ఒక్క ఆత్మతత్వం నుండి ఆవిర్భవించినటువంటివి.
1: ఆల్ నైన్ పార్ట్స్ ఆఫ్ డివోషన్ హావ్ టేకెన్ దేర్ ఆరిజిన్
0: మూలాధారమైనటువంటి దాన్ని విచారణ చేసినప్పుడు ఆత్మనే దీనికి మూలాధారం.
1: ఇట్ ఈస్ ఆత్మ విచ్ ఇస్ ది బేసిక్ ఫౌండేషన్ ఫర్ ఆల్ నైన్ పార్ట్స్ ఆఫ్
0: లోక రీతిగా మనం చూసినప్పుడు కూడాను మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబీ, ఖీర్ ఇవన్నీ పేర్లు చెప్పుకుంటున్నాం.
1: ఇన్ ద వరల్డ్లీ సెన్స్ వీ స్పీక్ ఆఫ్ సో మెనీ స్వీట్స్ లైక్ మైసూర్ పాక్, గులాబ్ జామ్ అండ్ సో ఆన్.
0: అయితే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి?
1: హౌ ఆర్ దే మేడ్?
0: చక్కెర నుంచి వచ్చినవే.
1: దే ఆర్ అవుట్ ఆఫ్ షుగర్ ఓన్లీ.
0: చక్కెర నుంచి అనేక రూపనామం ధరించి
1: షుగర్ దట్ హెస్ టేకెన్ వెరీ
0: అనేక రకమైనటువంటి యొక్క టేస్ట్ రుచిగా మనకు గోచరమవుతుంది.
1: అండ్ అవుట్ ఆఫ్ దట్ వీ మేక్ సో మెనీ టేస్ట్ఫుల్ స్వీట్స్.
0: ఒక చక్కెర మనకు నోట్లో వేసుకుంటే చాలదా?
1: Is it not enough if you taste the sugar straight away?
0: Not Mysore Pak ek kavali, Gulab Jam naaku vaddu antam.
1: You say I want Mysore Pak, not Gulab Jam.
0: Danlo unnadi, deenlo unnadi chakkare anetu satyanni gurtinchukunnatundi vyakti edaina okkate.
1: The person who understands the sugar is same in both the kinds of the sweets, well, he doesn't object.
0: Oka vidyahirudainatundi vyakti cheptunnadu.
1: An illiterate says,
0: ఆధ్యాత్మికం అంటే ఏమిటని ఇద్దరు పండితులు వాదలాడుతుంటే,
1: when two scholars are arguing with each other what
0: spirituality, ఈ వాదన చేస్తున్నారు,
1: why do you argue?
0: చావుడైతే ఏమి చత్రమైతే నిద్ర వస్తే చాలదా అన్నాడు.
1: What does it matter whether it is veranda or chowdhury? It doesn't make
0: a difference.
1: You can rest anywhere.
0: లేక కొండ లోపల రాతి పైన పండుకోవచ్చును.
1: You can rest on the snow or a rock.
0: నిద్ర మూల కారణం కాని ఈ బెడ్ మూల కారణం కాదు.
1: It is the sleep that is responsible, that's main ambition or aim, but not the bed.
0: తత్వం అనేటువంటిది పవిత్రమైన రీతిగా ఉండినప్పుడు,
1: when everything is sacred,
0: సర్వస్వము అందులోనే మనకు ప్రాప్తిస్తుంటారు.
1: You get that state of deservedness.
0: ఒక్క విషయంలో మనం చేర్చుకుందాం.
1: One aspect we should know.
0: కాకడాలు కాని కర్రజ్యోతులు కాని కాకడాలు
1: ల్యాంప్స్ స్ట్రీట్ ల్యాంప్స్
0: నాటు కర్రకు ముట్టించిన
1: స్ట్రీట్ ల్యాంప్స్ ఆఫ్ ది ఏన్షియంట్ డేస్ వేర్ వీ హావ్ ల్యాంప్స్ ఆన్ ది టాప్ ఆఫ్ ది స్టిక్స్.
0: ఎన్ని చోట్లైనప్పటికీ ఇవి సత్యనిత్యమైన శాంతిని చూపించవు.
1: దే డోంట్ షో యూ ది పర్మనెంట్ లైట్.
0: జీవమని గాలి వీచిన తక్షణమే ఆరిపోతాయి.
1: వెన్ విండ్ బ్లోస్ దీస్ థింగ్స్ నేచురల్లీ గెట్ ఎక్స్టింగ్విష్డ్.
0: ఈ గాలులకు ఆరిపోయినటువంటి యొక్క జ్యోతి ఏమిటది?
1: వాట్ ఈస్ ది లైట్
0: దట్ కెనాట్ బి ఎక్స్టింగ్విష్డ్? ప్రేమ జ్యోతి.
1: దట్ ఈస్ ది లైట్
0: ఆఫ్ లవ్. ఈ ప్రేమ జ్యోతి ఏ విధమైనటువంటి దీనికి లొంగదు.
1: లైట్ ఆఫ్ లవ్ విల్ నెవర్ సబ్మిట్ టు ఎనీవన్.
0: ఈ ప్రేమ తత్వం దేనికి ఆరిపోదు.
1: లవ్ కెన్ నెవర్ బి ఎక్స్టింగ్విష్డ్ నాట్ పుట్ ఆఫ్.
0: ప్రేమకు ప్రేమ చేరిపోయినప్పుడు ప్లస్ ప్లస్ ప్లస్ అవుతుంది, అధికంగా రూపొందుతుంది.
1: యాజ్ లవ్ గోస్ ఆన్ జాయినింగ్ విత్ లవ్ ఇట్ ఇంక్రీజెస్.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను ప్రేమ వేడు కావాలి.
1: సో ఎవ్రీవన్ షుడ్ బి ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: ప్రేమ ఒక్కదాన్ని మనం అభివృద్ధి పరచుకుంటే,
1: ఇఫ్ యు డెవలప్ లవ్,
0: ఈ విశ్వుడు తేజస్సుడు ప్రాజ్ఞుడు అనేటువంటి భేదములే మనకు కనిపించవు.
1: We do not find any difference between the Vishuddhu, the first stage, because of the five senses of action and perception, he is called Vishuddhu.
0: అన్ని కార్యముల యందు కూడాను సంచరించటం చేతనే ఇతనికి విశ్వుడు అని పేరు పెట్టారు.
1: As identifies with varied actions, he is called Vishuddhu.
0: అన్ని విధములైన వస్తువులపైన అభిమానం కలగటం చేతనే ఇతనికి విశ్వుడు అని పేరు పెట్టారు.
1: As he has got attachment, love for various objects, he is called Vishuddhu.
0: తేజోమయ సంబంధమైనటువంటి ఒక అంతఃకరణతో కూడినటువంటి వాడిని తేజస్సుడు అని పేరు.
1: ద వన్ విత్ ఇన్నర్ సెన్సెస్ ఫంక్షనింగ్ ఈజ్ ఎఫల్జెంట్.
0: ఇదే వేదాంతంలో తైజస్సుడు అని పేరు పిచ్చారు.
1: దిస్ ఇన్ వేదాంత ఇస్ కాల్డ్ తైజస్ ఆర్ ద బ్రిలియంట్.
0: ప్రాజ్ఞుడు.
1: దెన్ ప్రాజ్ఞ.
0: ఎవరు ఈ ప్రాజ్ఞుడు?
1: హూ ఇస్ దిస్ ప్రాజ్ఞ?
0: ఆనందమయ కోసమే ప్రాజ్ఞ.
1: దట్ షీత్ ఆఫ్ బ్లిస్ ఇస్ ప్రాజ్ఞ.
0: అది నిరంతరం కూడా ఆనందంగా ఉంటుంది.
1: ఇట్ ఈస్ ఎటర్నలీ బ్లిస్ఫుల్.
0: ఆరునది కాదు, మారునది కాదు, కూరునది కాదు, పెరుగున్నది కాదు.
1: ఇట్ నెవర్ డిమినిషెస్, ఇట్ విల్ నెవర్ బి ద రైస్, ఇట్ కెన్ నెవర్ ఫాల్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క పేరుతో ఆనాది కాలం నుంచి కూడాను దీన్ని జగత్తు నేలుతూ వచ్చినాయి.
1: దీ సీక్రెట్ నేమ్స్ హావ్ బీన్ అటాచ్డ్ టు దీస్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్.
0: కానీ ఈనాడు అట్టి పవిత్రమైనటువంటి యొక్క పేర్లకు సరైన అర్థములు కూడాను గోచరించడం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ డోంట్ ఫైండ్ ట్రూ మీనింగ్ టు దిస్ నామెన్క్లేచర్.
0: దీనిని పురస్కరించుకునియే
1: బేసింగ్ ఉంది.
0: అమరసింహుడు అనేక రకమైనటువంటి యొక్క శ్లోకములు రాస్తూ వచ్చాడు.
1: అమరసింహ కంపోజ్ మెనీ వర్స్ శ్లోక.
0: అమర నిర్జలాదేవ త్రిశ విభుదాసుర సుపర్వాణ సువనస తిదివేశ ఆదివకృష్ణ ఆదిత్య దివిషదో ఏక ఆదిత్యనందన ఆదిత్య విశ్వస్వరూప అన్నాడు. కనుకనే భగవంతత్వాన్ని అనేక రకములుగా వర్ణిస్తూ వచ్చారు.
1: ద డివినిటీ హాస్ బీన్ ఎక్స్టోల్డ్ నారేటెడ్ ఇన్ డిఫరెంట్ డైమెన్షన్స్.
0: తేజస్సుని ఏ విధంగా వర్ణించాడు?
1: హౌ ఇస్ తేజస్
0: జ్ఞాన దయాసింధు రగాగస్య నగాగుణ సేవ్యత మక్షయోధీర శశ్రీచామృతాయచ సమత్వ సమత్వ అన్నాడు. ఒక్కొక్క పేరుకు అనేక రకమైనటువంటి ఒక పేర్లంతా కల్పించి భగవంతుని ప్రార్థిస్తూ వచ్చారు.
1: దేర్ ఆర్ మెనీ నేమ్స్, మెనీ సినోనిమ్స్.
0: ఈ విధంగా పవిత్రమైనటువంటి తత్వాన్ని మనం అర్థం చేసుకోలేక అమరసింహుడు నాస్తికుడు అన్నారు.
1: We could not understand the inner meaning of these names and we call Amarasimha as an atheist.
0: కానీ అతన్ని అనేక రకములైన హింసలు పెట్టారు.
1: In fact, he was put to suffering.
0: అతను రాసిన గ్రంథములంతా కూడా అగ్నిలో వేశారు.
1: In fact, all his composition books were put on.
0: అనాది కాలం నుండి కూడా మన భారతదేశం లోపల ఈ మతభేదములు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: There were religious differences here in this country since ancient times.
0: కానీ అర్థాన్ని తీసుకుంటే ఒక్కటే.
1: If you go by the meaning, you find unity.
0: ఈ అర్థాన్ని మనం తీసుకోలేక మూలాధార తత్వాన్ని గుర్తించుకోలేక దీన్ని ద్వేషిస్తూ వస్తున్నాం మనం.
1: వీ కుడ్ నాట్ అండర్స్టాండ్ ద మీనింగ్, వీ కుడ్ నాట్ అండర్స్టాండ్ ది ఫండమెంటల్ ప్రిన్సిపల్, బట్ వీ డెవలప్ హేట్రెడ్.
0: అంత అగ్నిలో వేసినప్పుడు
1: వెన్ ఎవ్రీథింగ్ వర్ బర్న్డ్
0: శంకర్లు వారు పరిగెత్తిపోయారు.
1: శంకర్ ర్యాన్ అలాంగ్.
0: అన్నింటినీ తీసివేసి ఈ అమరకోశాన్ని మాత్రమే తీసుకున్నాడు.
1: హీ లెఫ్ట్ ఆల్ అండ్ పిక్డ్ అప్ దట్ అమరకోశ.
0: అమరుడు రాసినటువంటిది మహావేదం.
1: అమరకోశ ఇస్ వేద.
0: వేదం అంటే కేవలము ఒక మంత్రంతో చెప్పడం మాత్రమే కాదు.
1: వేద ఇస్ నాట్ మెయిర్లీ కంపోజిషన్ ఆఫ్ మంత్రస్ ఆర్ వర్సెస్.
0: ఇది మంత్రస్వరూపమైన దీంట్లో ఆకార స్వరూపాన్ని కూడా నియమించారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ హ్యాస్ టేక్ ఇట్ టేక్స్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ మంత్ర.
0: మదనో మన్మతో మార ప్రద్యుమ్నో మీ నికేతన కందర్ప దర్పకోరంగా కామపంచ అన్నాడు. మదనో మన్మతో మార ప్రద్యుమ్నో మీ నికేతన, ఇది అందరి కూడా ఆకర్షించేటువంటిది. ఇది
1: in fact this attracts, draws the attention of
0: మన్మథుని వలె సర్వమును కూడాను భ్రమింప చేస్తుంది.
1: ఇట్స్ సో ఎంచాంటింగ్, థ్రిల్లింగ్.
0: మదనత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ హైలీ
0: మాధుర్యాన్ని పురికొల్పుతుంది.
1: అండ్ యు ఆర్ డ్రాన్ టు వర్డ్స్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి గ్రంథంను మనం పాడు చేసుకోవటం ఎంత బుద్ధిహీనము అన్నాడు.
1: ఇట్స్ అటర్ ఫూలిష్నెస్ టు స్పాయిల్ డామేజ్ సచ్ సీక్రెట్ బుక్.
0: ఈ విధంగా అనాది కాలం నుండి భారతదేశం నందు వేదాన్ని చక్కగా అర్థం చేసుకునలేక శాస్త్రాన్ని చక్కగా వివరించుకునలేక మనం అజ్ఞానంలో పడి తమం తానే మర్చిపోతున్నారు.
1: Since ancient times this has been happening all along. People could not understand the meaning of Veda, meaning of Shastra, and therefore they have forgotten their inner reality.
0: ఏ పండితులు చెప్పనక్కర్లేదు.
1: No scholar needs to
0: మనం పలికిన ఒక్కొక్క పలుకు కూడా మంత్రమయమే.
1: In fact, whatever you speak, spell out is
0: ఇది వేదమయమే.
1: That is Veda.
0: కనుక వేదం అంటే ప్రత్యేక స్వరూపం కాదు. అది
1: వేద ఇస్ నాట్ ఎ సెపరేట్ ఫామ్.
0: ఇలాంటి స్థితి లోపల ఈనాడు మనము శివరాత్రి అని కలుపుకుంటున్నాము.
1: We call this night శివరాత్రి.
0: ఎన్నో రాత్రులు మనం గడుపుకున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ స్పెండ్ సో మెనీ నైట్.
0: కానీ ఈనాడు శివరాత్రి అని ప్రత్యేకంగా ఎందుకు పెట్టాము?
1: దిస్ నైట్ ఇస్ సెపరేట్ స్పెషల్ శివరాత్రి.
0: శివరాత్రి అనగా ఏమి? మంగళకరమైన రాత్రి.
1: శివరాత్రి మీన్స్ ద నైట్ ఆఫ్ ఆస్పిషియస్నెస్.
0: కనుకని ఈ మంగళకరమైన రాత్రిని మంగళకరమైన నామంతోనే మనం గడుపుతూ రావాలి.
1: We have to spend the time in an auspicious way, chanting, singing his glory.
0: కనుక శివరాత్రి అంటే కేవలం జాగరణ చేయటం మాత్రమే కాదు.
1: శివరాత్రి డస్ నాట్ మియర్లీ మీన్ కీపింగ్ విజిల్ throughout night.
0: చాలా మంది జాగరణ చేయాలనుకుని
1: మెనీ అబ్జర్వ్ విజిల్
0: రాత్రంతా మేలుకోవాలి.
1: దే కీప్ అవే throughout night.
0: దాని కోసం ఏం చేస్తున్నారు?
1: వాట్ డు దే డు?
0: వేకాటనాడుచు ప్రీతితో నా రాత్రి గడిపినందునకే జాగారణగున.
1: బై మియర్లీ ప్లేయింగ్ కార్డ్స్ థ్రూఅవుట్ నైట్ యూ కెనాట్ సే దట్ యూ అబ్జర్వ్డ్ విజిల్.
0: మూడు నాలుగు సినిమాలకు పోయి ఆనాడు మేలుకుంటే అది జాగరణ అవుతుందా?
1: ఇఫ్ యూ కీప్ అవేక్ బై వాచింగ్ 3-4 సినిమాస్
0: శివరాత్రి అనగా దైవనామం చేతనే ఈ రాత్రిని గడపాలి.
1: శివరాత్రి మస్ట్ బి స్పెంట్ సింగింగ్ హిస్ గ్లోరీ.
0: ఇది అంతఃకరణం నుంచి ఆవిర్భవించాలి.
1: ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ విదిన్.
0: కనుకనే దీనికి రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్ అన్నారు.
1: దిస్ ఇస్ వాట్స్ కాల్డ్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: ఇలాంటి హృదయం నుంచి ఆవిర్భవించినటువంటి ఒక నామం మనకే శివతత్వము అన్నారు.
1: దేర్ఫోర్ ద నేమ్, ద హోలీ నేమ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
0: భగవంతుడికి ఎన్నో పేర్లు ఉన్నాయి.
1: గాడ్ హెస్ సో మెనీ నేమ్స్.
0: సహస్రనామములు,
1: ఎ థౌజండ్ నేమ్.
0: అన్నింటి ఎందుకు లక్ష్యమైనటువంటిది, ప్రధానమైనటువంటిది సత్ చిత్ ఆనందము.
1: ద మెయిన్ నేమ్, ఇంపార్టెంట్ నేమ్ ఇస్ సత్ చిత్ ఆనంద.
0: సత్ శాశ్వతము.
1: సత్ that is permanent.
0: Chittu paripurnamu.
1: Chittu total
0: holiness.
1: The combination of the two is ananda bliss.
0: Sat chakra.
1: Sat is sugar.
0: Chittu neeru.
1: Chittu is water.
0: Ee rendintini manam kalipinappudu oka panakam erpadutundi.
1: When you mix the sugar and water, it becomes syrup.
0: Idiye anandam.
1: The syrup is bliss.
0: అంతే కాని చక్కెర చక్కెరగా మీరు నీరుగా పెట్టుకుని ఆనందం అంటే ఎక్కడి నుంచి వస్తుంది?
1: బట్ ఇఫ్ యూ కీప్ ద షుగర్ అండ్ వాటర్ అపార్ట్ యూ కెనాట్ హ్యావ్ దట్ స్వీట్ సిరప్.
0: కనుక హృదయంలో ఆవిర్భవించినటువంటి ఒక ప్రేమతత్వము,
1: ద లవ్ దట్ కమ్స్ టు ద హార్ట్,
0: నోటి నుంచి పలికేటువంటి ఒక దివ్యతత్వము,
1: అండ్ ద డివినిటీ దట్ యూ స్పెల్
0: అవుట్, ఒక ఏకత్వం యొక్క తత్వమే
1: మస్ట్ కంబైన్ దేర్,
0: పవిత్రమైనటువంటి దైవతత్వము.
1: దట్ ఈస్ ద సేక్రెడ్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
0: మనం ఏది చేసినప్పటికీ,
1: వాట్ ఎవర్ వి డు,
0: హృదయపూర్వకంగా
1: we have to do wholeheartedly. Prema
0: tattvam tho manam pan cheyali.
1: With love we have to work.
0: Idi prema source kani prema force kadu.
1: It is the source of love but not the force of love.
0: Ee naadu edo balavantanga chesinattuga chestunnam manam.
1: We do as if we do forcefully.
0: Idi kadu.
1: It's not so.
0: Ee hrudayapurukanga ara nimisham nu cheyachalu.
1: If you do it wholeheartedly for half minute is enough.
0: Oka teaspoon chakkari ga untunte chalu.
1: If you have teaspoonful of sugar, it's enough.
0: Oka teaspoon aavu paaluga unte chaalu.
1: And teaspoon of cow milk.
0: Enduku barrels of donkey milk?
1: Why barrels of donkey milk?
0: Kalkane manu hrudayapurukanga chinna maata oka tooru cheppina chaalu manaku.
1: Wholeheartedly, if you say few words, that's enough.
0: Kalkane idi bhautikamainatundi oka annamaya kosam nunchi,
1: out of this physical sheath of food,
0: ఈ అన్నమయ కోసం నుంచి ప్రాణమయంలో ప్రవేశించాలి.
1: వీ హావ్ టు గెట్ ఇన్ టు ద షీత్ వైటల్.
0: ప్రాణమయం అంటే ఏమిటది?
1: వాట్ ఇస్ దిస్ వైటల్ షీత్?
0: ఇదే వైబ్రేషన్.
1: దిస్ వైటల్ షీత్ ఈస్ కాల్డ్ వైబ్రేషన్.
0: అది ఏ ప్రాణం యొక్క స్వరూపము.
1: ఇట్ ఈస్ వైటల్ ఫోర్స్.
0: ఈ వైబ్రేషన్ నుంచి
1: అవుట్ ఆఫ్ దిస్ వైబ్రేషన్
0: మనోమయ కోశానికి పోవాలి.
1: వీ హావ్ టు ట్రావెల్ అప్ టు ద షీత్ ఆఫ్ మైండ్.
0: ఈ మనోమయ కోశం అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ ద షీత్ ఆఫ్
0: మైండ్? సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క తత్వమే.
1: దట్ ఈస్ ద నేచర్ విచ్ ఇస్ ఆల్ ప్రవేజ్.
0: మనోమూలం విధం జగత్. మనసు అనేది లేకుండా మనం ఎక్కడ కూడా ఏ చిన్న పని కూడా చేయలేము.
1: వితౌట్ దిస్ మైండ్ యూ కెనాట్ డూ ఎనీథింగ్ ఎనీవేర్.
0: ఇక్కడ నీవు ఒక అమెరికా వాడుంటావు.
1: హియర్ ఈస్ అన్ అమెరికన్.
0: ఒక్క క్షణం లోపల నీవు అమెరికాను చింతించుకుంటే ఈ మనసు అమెరికాకు వెళ్లిపోతుండాలి.
1: ద మూమెంట్ యూ కెన్ థింక్ ఆఫ్ అమెరికా ద మైండ్ విల్ గో దేర్.
0: కనుకనే ఈ మనస్సు అనేది కూడా సర్వత్రా వ్యాపించి ఉంది.
1: మైండ్ ఇస్ సో ఎక్స్పాన్సివ్.
0: మనస్సుకు మరణమే లేదు.
1: మైండ్ ఇస్ డెత్ లెస్.
0: మనిషికి మరణం ఉంది కానీ మనస్సుకు లేదు.
1: మ్యాన్ డైస్ బట్ నాట్ ద మైండ్.
0: ఎన్ని శరీరం ఎత్తినప్పటికీ ఆ మనసు అతని వెంట వస్తూనే ఉంటారు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటెడ్ బాడీస్ లైఫ్ ఆఫ్టర్
0: లైఫ్.
1: థర్డ్ వన్ విజ్ఞానం.
0: విజ్ఞానం అంటే ఏమిటి? సైన్స్ యొక్క తత్వం కాదు.
1: విజ్ఞాన ఇస్ నాట్ సైన్స్.
0: కేవలము ఒక విధమైన పదార్థ శాస్త్రం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ మెటీరియల్.
0: పదార్థ శాస్త్రం లోపల ప్రతిబింబం అనేటువంటిది పెరుగుతూనే ఉంటుంటారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ద మెటీరియల్ వరల్డ్ వి ఫైండ్ రిఫ్లెక్షన్.
0: ఇది ఏ ప్రాతిభాసికము అన్నారు.
1: దిస్ ఇస్ సూపర్ ఇంపోజిషన్. ప్రాతిభాసిక
0: ఏ విధంగా వెలుగుతూ ఉంటుంది?
1: హౌ డస్ ఇట్ షైన్?
0: ఇప్పుడు నేను కోపం వచ్చి ఈ టేబుల్ కొట్టినాను గట్టిగా.
1: అవుట్ ఆఫ్ బిట్ ఆఫ్ యాంగర్ ఐ హావ్ జస్ట్ స్లాప్డ్ దిస్ టేబుల్.
0: నేను టేబుల్ ను గట్టిగా కొట్టాను.
1: ఐ హావ్
0: అని నీ యొక్క ప్రభావం మాత్రమే చెప్పుకుంటావు కానీ టేబుల్ కూడా నిన్ను కొట్టింది.
1: యూ స్పీక్ ఆఫ్ యువర్ యాంగర్ టువర్డ్స్ ద టేబుల్ బట్ ద టేబుల్ ఆల్సో హస్ బీటెన్ యూ ఇన్ టర్న్.
0: ఇటు కొట్టేటప్పటికి అనుకుంటాం మనం.
1: వెన్ యూ ఆర్ హిటెడ్ యూ ఆర్ హర్ట్.
0: దేనికోసము? ఈ టేబుల్ కూడా నిన్ను కొట్టింది.
1: ద టేబుల్ ఆల్సో హస్ హర్ట్.
0: ఇది ప్రతిబింబం యొక్క తత్వమే.
1: ఇట్ ఈస్ జస్ట్ ద రియాక్షన్.
0: ప్రతిభాసకం యొక్క స్వరూపమే.
1: ఇట్ ఇస్ వన్ ఆఫ్ సూపర్ ఇంపోజ్.
0: ప్రతిభాసకం యొక్క తత్వమే.
1: ఇట్ ఇస్ వన్ ఆఫ్
0: స్వరూపం యొక్క ఆనందమే.
1: అండ్ ఇట్ ఇస్ ద బ్లిస్ ఆఫ్
0: ప్రతి దానికును రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఉంటుంటాడు.
1: ఎవ్రీథింగ్ హాస్ గాట్ దీస్ త్రీ ప్రిన్సిపల్స్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
0: ఏ పని చేస్తామో దానికి తగినటువంటి ప్రతిబింబం ఉంటుంది.
1: యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ది రియాక్షన్.
0: కనుకనే మనము ప్రతి దానికును ప్రాతిభాసికంలోనే జీవితం గడుపుతున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ లివ్ దిస్ ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ సూపర్.
0: కాబట్టి అది విజ్ఞానం కానే కాదు.
1: ఇట్స్ నాట్ ద సైన్స్.
0: ఇది లౌకిక విజ్ఞానమే.
1: దిస్ సెక్యులర్ నాలెడ్జ్.
0: కానీ నిజమైన విజ్ఞానం ఏమిటది?
1: వాట్ ఇస్ ట్రూ నాలెడ్జ్?
0: అది విజ్ఞానం కాదు.
1: ఇట్ నాట్ సైన్స్.
0: కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: ట్రూ నాలెడ్జ్ ఇస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: అది మార్పు చెందినటువంటి ఆనందము, మార్పు చెందినటువంటి ఒక పరిమితము.
1: ఇట్ గివ్స్ యూ చేంజ్లెస్ ఇటర్నల్ బ్లిస్.
0: కనుకనే అట్టి ఆనందమును మనం పొందాలి.
1: యూ షుడ్ పొజెస్ దట్ బ్లిస్.
0: అది ఈ యొక్క పంచభౌతికమైనటువంటి పంచకోశంలో ఉండేటువంటి ఆనందం కాదు.
1: ది బ్లిస్ యూ కెనాట్ ఎక్వైర్ ఇట్ త్రూ దీస్ షీట్స్.
0: అన్నమయము, ప్రాణమయము, మనోమయము, విజ్ఞానమయము. కనుకనే అన్నమయ కోశము స్థూలము.
1: సో దిస్ షీత్ ఆఫ్ ఫుడ్ ఇస్ మెయిన్ వన్.
0: ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశములు మూడు కూడా చేరినప్పుడు సూక్ష్మము.
1: ఆల్ ది త్రీ విల్ కంపోజ్ the subtle form.
0: ఆనందమైనటువంటి కారణ స్వరూపము.
1: ఆనంద the seat of bliss is cause.
0: సూర్యావస్థనే మహా కారణ స్వరూపము.
1: The ultimate stage is supreme causal state.
0: కనుకనే ఆ మహాకారణాన్ని మనం ప్రవేశించాలి.
1: We should get into that supreme causal consciousness.
0: ఆ మహాకారణం అనగా ఏమిటి? కారణం అతీతమైనటువంటి మహాకారణము.
1: The supreme causal state is above, beyond the causal state.
0: ఇలాంటి తత్వాన్ని మనం తెలుసుకోవాలంటే
1: టు నో దిస్ నేచర్
0: పంచకోశముల యొక్క స్వరూపాన్ని చక్కగా ప్రత్యక్షం చేర్చుకోవాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ ద నేచర్ ఆఫ్ ది ఫైవ్ షీట్స్.
0: ఇది కేవలం కోశములంతా కూడా దేహాన్ని పట్టుకుని ఆడుతుండదే కానీ నిజంగా దేహములకు కోశములకు సంబంధం లేదు.
1: ది షీట్స్ కవరింగ్ ద బాడీ విల్ మేక్ ద బాడీ వర్క్ ఫంక్షన్. ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ గాట్ నథింగ్ టు డు ద బాడీ ఇన్ పర్టికులర్.
0: అన్నం చూచి ఆశించేది,
1: దట్ విచ్ వాంట్స్ ఫుడ్,
0: అందాన్ని చూచి పరిహసించేది,
1: ద వన్ దట్ మేక్స్ ఫన్ ఆఫ్ ది ఫార్మ్,
0: పరిమళాన్ని చూచి కుషించేది,
1: దట్ విచ్ ఇస్ హ్యాపీ అబౌట్ ద ఫ్రాగ్రెన్స్.
0: దేహమా, చిత్తమా, మనసా?
1: ఈజ్ ఇట్ ది బాడీ ఆర్ ఈజ్ ఇట్ ద మైండ్ ఆర్ ద చిత్త?
0: కాదు కాదు,
1: నో,
0: ఇది ఆత్మనే.
1: ఇట్ ఈస్ ఆత్మ, ది స్పిరిట్.
0: అన్నాన్ని చూచి ఆశించేటువంటిది,
1: the one that wants food.
0: ఆనందాన్ని చూచి పరిమసించేది,
1: and that which is lost watching the beauty.
0: పరిమళాన్ని చూచి పరిహసించేది,
1: that is ecstatic of the fragrance. It is the spirit only.
0: దాని ద్వారానే మనకు ఇవన్నీ ప్రతిబింబిస్తున్నాయి.
1: Through this principle of ఆత్మా you experience.
0: కానీ మనం ఆత్మ వరకు ప్రవేశించకుండా దేహం వరకే ప్రవేశించి ఇదంతా దేహం చేసేటువంటి పని అంటారు.
1: We don't go that far to reach the principle of atma, but we think it's the quality of the body.
0: ఒక విధమైనటువంటి ఇన్స్ట్రుమెంట్, పనిముట్టు మాత్రమే.
1: బాడీ ఇస్ మియర్లీ ఎన్ ఇన్స్ట్రుమెంట్.
0: కనుక మనం మొట్టమొదట ఈ చదువులు దేనికోసం చదువుతున్నాం?
1: వై షుడ్ వి స్టడీ ఆల్ దిస్?
0: దేహాభిమానం చేతనే చదువుతున్నాం.
1: ఇస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద బాడీ అటాచ్మెంట్.
0: దేహం అభిమానం పెంచుకుని,
1: we have this body attachment more.
0: ధనమును పెంచుకొని,
1: we want more money.
0: సుఖాన్ని అనుభవించాలని,
1: we want to be joyful.
0: కానీ మనం ఆశించే సుఖం దీంతో లేదు.
1: The happiness doesn't lie there.
0: చదువులో నేను ఉత్తీర్ణుడైనానని ఆనందిస్తావు,
1: యూఆర్ సో హ్యాపీ దట్ యువర్ సక్సెస్,
0: కానీ ఆ ఆనందం ఎంతవరకు ఉంటుంది?
1: హౌ ఫార్ డస్
0: తిరిగి ఒక ఉద్యోగానికి ప్రవేశిస్తుంటావు,
1: దెన్ యూ గో టు ఎ జాబ్,
0: ఉద్యోగానికి పోయేంత వరకు ఈ ఆనందం ఉంటుంటాడు.
1: యూఆర్ హ్యాపీ అంటిల్ యూ
0: సరే ఉద్యోగానికి పోయిన తర్వాత ప్రమోషన్ కాలేదు అని మరొక దుఃఖము.
1: Then you will be suffering, feeling so bad until you get
0: promoted. మనం పోతూ ఉంటే ఆనందం ఎక్కడికి అంత్యము?
1: If you go on like that, where is the end? Where do you get bliss?
0: ఎప్పటికి ఇది అంత్యమే కాదు.
1: It never ends any time.
0: ఇందులో మనకు ఆనందం లభ్యం కాదు.
1: There is no bliss anywhere here.
0: ఆనందం కడపటే వరకు ఆనందం ఆనందం ఆనందం అంటున్నాం.
1: In fact, we have been postponing, waiting, traveling in search of bliss.
0: కానీ ఆనందం ఎప్పుడు వస్తుంది?
1: When can you attain
0: Turiyavastha sthiti ande shashvatamaina aanandam manaku labhyam.
1: In Turiya, the ultimate state, you will attain that bliss.
0: Kanukane manam aanandam anetundi ee bhautikamainatundi deentlo lakshyanni manam paatinchakoddu.
1: Bliss is not present in these physical worldly objects.
0: Anduvalla
1: therefore
0: okanoka samayam nandu Shankarla varu 13 mandi shishyulato ganga snanamuniki pothunnadu.
1: At one time Adi Shankara was proceeding for a bath there in Ganges, followed by 13 of his disciples.
0: Oka chetti kinda kurchoni oka panditudu dukkum karane dukkum karane dukkum karane ane mantraanni vallistunnadu.
1: They came across a scholar sitting under a tree repeating the rules of the grammar, dukkum karane.
0: Idi panini gnanam.
1: It is the grammar composed by Panini.
0: Lopala vallistu unnadu.
1: He went on repeating this grammar rule.
0: Akkadiki velli నాయన ఏమిటి నువ్వు ఉచ్చరించేది అన్నాడు శంకర్ల వారు.
1: దెన్ శంకర్ ఆస్క్డ్, వాట్ ఇస్ దట్ యు ఆర్ రిపీటింగ్ దిస్?
0: నేను పాణిని గ్రామాన్ని ఉచ్చరిస్తున్నాను.
1: హి సెడ్, ఐ యామ్ జస్ట్ స్టడీయింగ్ ద పాణిని.
0: దీని వల్ల కలిగేటువంటి బాధ ఏమిటి, సుఖం ఏమిటి అన్నాడు.
1: వాట్ హ్యాపెన్స్, వాట్ జాయ్ యు గెట్ అవుట్ ఆఫ్ దిస్?
0: నేను గొప్ప పండితుని అవుతాను.
1: హి సెడ్, ఐ విల్ బికమ్ ఎ స్కాలర్.
0: మహారాజుని ఆశ్రయిస్తాను.
1: అండ్ ఐ విల్ బి ఇన్ ద కోర్ట్.
0: వారు నన్ను గౌరవిస్తారు.
1: ఐ విల్ బి రెస్పెక్టెడ్.
0: నా జీవనోపాధికి తగినటువంటి ఉపాయం చూపిస్తారు అన్నాడు.
1: దే విల్ ఆల్సో షో మీ ద వే టు క్యారీ ఆన్ మై లివింగ్.
0: మంచిది, ఈ యొక్క పండితుని ఆశ్రయించేటువంటి దాన్ని ఒక గురువు చూపిస్తాడు.
1: Yes, naturally the teacher will show.
0: ఎంత వరకు చూపగలడు?
1: To what extent?
0: ఈ ధనం నీకు ఎంతవరకు ఆనందాన్ని ఇస్తుంది?
1: Money to what extent gives you happiness?
0: సత్యం ఎంతవరకు ఆనందాన్ని ఇస్తుంది అన్నాడు.
1: You say that until the last moment it gives me happiness.
0: సత్యం తర్వాత వచ్చే ఆనందం ఎక్కడుంది?
1: Where else you find the bliss after death?
0: అది నాకు తెలియదు అన్నాడు.
1: You say, I don't know.
0: అటువంటి తెలియని జ్ఞానాన్ని నీవు ఎందుకు బోధించాలి?
1: Then why to teach that knowledge which you do not know?
0: భజ గోవిందం గోవిందం భజ మూఢమతే.
1: చాంట్, సింగ్ హిస్ గ్లోరీ గోవింద, రిపీట్ హిస్ నేమ్.
0: Samprapte sannihite kale.
1: When the end approaches.
0: Nahi, nahi, nahi rachati dukrum karane.
1: These rules of the grammar, dukrum karane, will never come to your rescue, no.
0: Bhaja govindam,
1: so sing his name, glory
0: Bhagavad God. Namanasmarinchu.
1: Chant his name.
0: Sarvakala sarvavasthani endukunu adhe ninnu samrakshistundi.
1: In fact, at all periods of time, at all points of time, God's name comes to rescue.
0: Vachi poyetuntivu maatrame.
1: All the rest come and pass.
0: Ivanni passing clouds.
1: They are like passing clouds.
0: Okkati kudanu permanent idi ledu.
1: You don't find single permanent cloud.
0: Nee aanandame permanent.
1: Your bliss is permanent.
0: Nee pavitramaina premane permanent.
1: Your sacred love is permanent.
0: Karukuni love is God, live in love.
1: So love is God, live in love.
0: ఈ దీంట్లో మనము జీవితాన్ని గడుపుతూ రావాలి.
1: We have to lead our life in this
0: principle. అదియే సర్వకాల సర్వావస్థలు ఎందుకు కూడాను శివత్వాన్ని బోధించిన వారం అవుతాం.
1: This is the teaching of the principle of Shiva.
0: సర్వకాల సర్వావస్థలు ఎందుకు కూడాను ఉన్నటువంటిది ఒక్కటే దైవము.
1: In all periods of time, at all stages in our life, God is true who exists.
0: ఇది మార్పు చెందేటువంటిది కాదు.
1: The principle of divinity
0: కూర్పు
1: changes.
0: కలిగేటువంటిది కాదు.
1: And it's never
0: అట్టి ఆనందం అందించేటువంటి యొక్క దైవత్ నామాన్ని మనం స్మరిస్తూ రావాలి.
1: Sing his glory that confers bliss.
0: కాని ఈ వయసునందు మనం ఎన్ని విధమైనటువంటి యొక్క అవస్థలకు గురి అవుతున్నాం.
1: At this age, what problems you face?
0: చాలా యవ్వన వయసు.
1: A youthful stage.
0: ఇలాంటి వయసును మనం ఎంత పాడు చేసుకుంటున్నాం.
1: You're spoiling this state.
0: ఎన్నెన్ని ఆసనలో ఎన్నెన్ని కథల్లో ఎన్నెన్ని స్టోరీస్ లో మనం కల్పించుకుంటున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ యు స్పెండ్ యువర్ టైం ఇమాజినింగ్ థింగ్స్.
0: కనుక ఈ వయసు లోపల
1: అట్ దిస్ ఏజ్
0: చదువుకు చదువు,
1: యు స్టడీ,
0: దైవత్వం దైవత్వము,
1: అండ్ ఆల్ థింక్ ఆఫ్
0: గాడ్, దివ్యత్వానికి దివ్యత్వము,
1: అండర్స్టాండ్ డివినిటీ,
0: దేనికి దానిని మనం అమర్చుకోవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ ఎక్వైర్
0: రాముని కృష్ణుడని కృష్ణుడు రాముడని మనం భావిస్తుంటాము.
1: అండ్ వీ కన్సిడర్ రామకృష్ణ,
0: రాములు రాముడే కృష్ణుడు కృష్ణుడే,
1: రామ ఇస్ రామ కృష్ణ ఇస్ కృష్ణ.
0: కేవలం మన భావములు మాత్రమే దానికి అన్ని విధాల ఉపాధిగా తీసుకుంటున్నాం.
1: వీ గో బై దిస్ ఫీలింగ్ టువర్డ్స్ దిస్ డైటీస్.
0: కనుక మనం ఈ వయసును మనము వ్యర్థం గావించుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ వేస్ట్ దిస్.
0: ఇది చాలా పవిత్రమైనటువంటి వయసు,
1: హైలీ సేక్రెడ్.
0: అనవసరమైనటువంటి కార్యములు ఎందుకు పాల్గొని,
1: వీ షుడ్ నాట్ టేక్ టు అన్నెసరీ,
0: అనవసరమైన బంధంలో నీవు చిక్కుకొని,
1: డోంట్ బి కాట్ ఇన్ అన్నెసరీ బాండ్,
0: అనేక రకమైనటువంటి చిక్కులకు గురి అవుతున్నావు.
1: అండ్ యు ఆర్ పుట్ టు సఫరింగ్.
0: ఒక్క క్షణమైన కూడా మనసుకు శాంతి లేదు.
1: యు డోంట్ హావ్ పీస్ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
0: ఈ పీస్ ఎక్కడి నుంచి వస్తుంది?
1: వేర్ ఫ్రమ్ యు గెట్ పీస్?
0: ఎక్కడ మనకు ప్రపంచంలో చిక్కేటువంటిది కాదు.
1: యూ డోంట్ గెట్ పీస్ ఎనీవేర్.
0: ఎక్కడ నీవు బతాలకు పోయి వెతికినా గానీ పీసెస్ పీసెస్ పీసెస్ పీసెస్. నో పీస్
1: ఆల్ ఓవర్ ది స్ట్రీట్స్. యూ ఫైండ్ ఓన్లీ పీసెస్, not peace.
0: Ah, peace nee ende untunnadi.
1: That peace,
0: you are the embodiment of peace.
1: You are
0: the embodiment of truth. You are the embodiment of love.
1: You are the embodiment of peace. You are the embodiment of truth. You are the embodiment of love.
0: Ninnu neevu telusko motta motta.
1: Know thyself.
0: Appude aanandam neeku praaptistundi.
1: Then you will be blissful.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: మనం అనేక పండుగలు చేసుకుంటున్నాం.
1: భారతీయుల
0: పర్వదినములన్నీ కూడాను ఎన్నో పవిత్రమైన ఆనందాన్ని అందించేటువంటి.
1: వి సెలబ్రేట్ మెనీ ఫెస్టివల్స్ అండ్ వి ఆర్ జాయ్ఫుల్ అబౌట్ ది సెలబ్రేషన్.
0: కానీ అంతరాత్మని మనం గుర్తించుకోలేకపోతున్నాం.
1: బట్ వి డు నాట్ అండర్స్టాండ్
0: ది మీనింగ్. చర్యలతోనే మనం తృప్తి పడుతున్నాం.
1: వి గో బై ది ఎక్స్టర్నల్ యాక్ట్స్.
0: ఇది ఎంత అల్ప బుద్ధి కింద లెక్క అవుతుంది.
1: ఇట్స్ ఎ మీన్ అప్రోచ్.
0: గొప్ప గొప్ప చదువులు చదివాము.
1: వి ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్.
0: ఏం ప్రయోజనం?
1: వాట్ ఫర్?
0: చదువులన్నీ చదివి,
1: having been educated,
0: chaala viveki ayi,
1: though being intelligent,
0: maguni tanniru kuda mandamathudu,
1: but a fool will not understand.
0: Enta chaduvu chadivi,
1: in spite of knowledge,
0: ye neethi unnanu,
1: he may be anywhere,
0: deenuni kuda ambu manaledu.
1: A mean man would never give up his hat.
0: Tarachi chaduvu chaduva tarkavadame kani poorna gnanam eppudu pondaledu.
1: All this education will make you to argue with people, but you will never have holistic
0: chaduvu chaduvu chadivi chaavanga neetiki.
1: After all, having acquired knowledge, you are going to die.
0: Chaavuleni chaduvu chaduva.
1: You should study to reach that state of immortality. Along with the secular knowledge, you have spiritual knowledge. All this worldly knowledge is sure to perish, is sure to be washed off.
0: Yes, but it is sacramental, sacramental, nityamental. This is the divine nature.
1: Thinking of the God is supreme, it's eternal, it's
0: immortal.
1: In fact, we plan for the future. How long? Just they vanish.
0: శాశ్వతమైనటువంటి ప్లాన్ వేయాలి మనం.
1: వీ షుడ్ డివైజ్ పర్మనెంట్ ప్లాన్స్.
0: ఏది మనకు శాశ్వతమైనటువంటిది?
1: వాట్ ఇస్ దట్ విచ్ పర్మనెంట్?
0: దైవత్వం ఒక్కటే శాశ్వతమైనటువంటిది.
1: గాడ్ ఇస్ పర్మనెంట్.
0: ఈనాడు దైవత్వాన్ని మరచి,
1: వి హావ్ ఫర్గాటన్ గాడ్,
0: లౌకికాన్ని విశ్వసించి,
1: వి గో బై దిస్ వరల్డ్,
0: అనేక కర్మల్లో మనం పాల్గొంటున్నాము.
1: వి అండర్టేక్ యాక్టివిటీ.
0: అదే మన యొక్క అజ్ఞానము.
1: That is our ignorance.
0: ఈ అజ్ఞానం ఏనాడు నిర్మూలమవును?
1: That day when ignorance is
0: ఆనాడే జ్ఞానోదయం కలుగుతుంది.
1: Then you will have that jnana or wisdom.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: అందరినీ ప్రేమించండి.
1: Love all.
0: ఎవరిని ద్వేషించకండి.
1: Don't hate anyone.
0: ఇది ఏ ప్రాచీన సంస్కృతి యొక్క ప్రభావము?
1: This is the effect of ancient culture.
0: అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. 18 పురాణములు రాసినటువంటి వ్యాసుడు కట్ట కడపటికి రెండు మాత్రమే శాశ్వతం అన్నాడు.
1: వ్యాస కంపోజ్డ్ 18 ఎపిక్స్. హి హస్ సమ్మరైజ్డ్ ది ఎసెన్స్ ఆఫ్ దెమ్ ఇన్ టూ సెంటెన్సెస్.
0: ఏమిటి ఆర్ టూ సెంటెన్స్?
1: వాట్ ఆర్ ది టూ
0: సెంటెన్స్? హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ ఆర్ ది టూ సెంటెన్సెస్ సమ్మరీ.
0: ఈ రెండు చాలు
1: మనకు.
0: ఎప్పుడు ఇతరులకు సహాయం చేస్తూ పోదాం.
1: హెల్ప్ ఎవ్రీబడీ.
0: ఎవరికి కీడు కలిగించకుండా చూసుకుందాం.
1: నెవర్ హార్మ్ ఎనీ.
0: ఎవరిని నొప్పించకుండా చూసుకుందాం.
1: డోంట్ హర్ట్.
0: ఎవరిని బాధించకుండా చూసుకుందాం.
1: డోంట్ హార్మ్ ఎనీబడీ.
0: సాధ్యమైనంత వరకు మన శక్తి ఉన్నంత వరకు చూసుకుందాం.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ హెల్ప్ ఎవ్రీవన్.
0: తదుపరి వారి అదృష్టానుసారంగా పోతుంటారు.
1: వి గో బై అవర్ డెస్టినీ అల్టిమేట్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీ విద్య ఎందుకు కూడా చక్కని ఉత్తీర్ణుడు కావాల్సిందే.
1: యువర్ బౌండ్ యూ షుడ్ బి సక్సెస్.
0: కేవలం ఆ విద్య ఎందుకు మాత్రమే కాదు,
1: నాట్ ఓన్లీ దట్,
0: ఆత్మ విద్య ఎందుకు కూడా మీరు ఉత్తీర్ణుడు కావాలి.
1: యూ షుడ్ ఆల్సో బి సక్సెస్ఫుల్ ఇన్ అక్వైరింగ్
0: ఆత్మ విద్య అన్నారు. విద్యలో యొక్క సంపూర్ణమైన తత్వం ఆత్మ విద్యనే.
1: ద స్పిరిచువల్ నాలెడ్జ్ ఈస్ ది ట్రూ నాలెడ్జ్ ఆఫ్ ఆల్.
0: అది ఏ బ్రహ్మజ్ఞానము.
1: దట్ ఈస్ బ్రహ్మ.
0: అదే బ్రహ్మ విద్య.
1: బ్రహ్మ విద్య.
0: అది కోసమని నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగుణ సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం. అది ఏ మన ఆనందం. కనుక మనం ఈ త్రిగుణమును దాటి, త్రిగుణమును జయించి, మనోభావాన్ని మనం దూరం నెట్టి మనం ప్రజ్ఞాన తత్వంలో ప్రవేశించాలి.
1: వీ షుడ్ క్రాస్ ఓవర్ ద త్రీ అట్రిబ్యూట్స్. Control our mind and get into the state of awareness.
0: Enta goppa goppa padavulu yelinappudikini,
1: you may occupy exalted position.
0: Adanta kudunu kontha kalame.
1: They would last for only for a short time.
0: Enni vidhamainatundi dehyam chesinappudikini adi kuda kontha kalame.
1: Friendships also last for limited time.
0: Enta kalam mana andamu, enta kalam mana chandamu.
1: Your beauty and the glamour, how long?
0: Andamu prayamu indriya shakti unnadani dikka kurorana.
1: Don't pride yourself because of your youth, the beauty.
0: Andamu prayamu indriya shakti unnadani mekkaku poranna.
1: Don't pride yourself because of beauty and energy.
0: Unnadira tondaraloni musalitanammana musunda pandaga.
1: There lies before ahead of you the old age.
0: Masalalevu.
1: You can't see.
0: కానీ మసకలు.
1: You cannot see with the cataract.
0: మోగులు మడతలు పడే తల నరిచి కదా.
1: Folds on the face, grey hair.
0: ముసిలి కోతి అని పసివారు ముసిముసి నవ్వక కసరే బొమ్మ తై తై తై తై తై బొమ్మ ఇన్ తమాషలో తోలు బొమ్మ.
1: యంగ్స్టర్స్ విల్ స్టార్ట్ మేకింగ్ ఫన్ ఆఫ్ యూ, కాలింగ్ యూ ఓల్డ్ మంకీస్ హియర్.
0: ఏమిటి ఈ తోలు బొమ్మ?
1: వాట్ ఇస్ దిస్ థాయ్ పపెట్?
0: ఎంతకాలం ఇది?
1: హౌ లాంగ్?
0: ఎంతకాలం ఈ పటుత్వం ఉంటుంది?
1: హౌ లాంగ్ కెన్?
0: ఎంతకాలం ఈ ఇంద్రియ శక్తి ఉంటుంది?
1: హౌ కెన్ యూ బి స్ట్రాంగ్?
0: ఎంతకాలం నీకు యవనం ఉంటుంటుంది?
1: దిస్ యూత్ డజంట్ లాస్ట్ లాంగ్.
0: ఎంతకాలం ఉండదు.
1: దే విల్ నాట్ బి దేర్ ఫర్ ఎవర్.
0: మించిన మించు వలె ఒక్కతూరి వెలుతురిస్తుంది, రెండవ తూరి చీకటి కమ్ముతుంది.
1: జస్ట్ లైక్ ఎ ఫ్లాష్ లైట్నింగ్ ఇట్ షెడ్స్ లైట్ అండ్ డిసపియర్స్.
0: తెల్లవారి విచ్చినటువంటి పువ్వు సాయంకాలానికి వాడిపోతుంటుంది.
1: ద ఫ్లవర్ దట్ బ్లాసమ్స్ ఇన్ ద మార్నింగ్ ఫేడ్స్ అవుట్ బై ది ఈవెనింగ్.
0: ఈ విధంగా శరీర తత్వాన్ని మనం కొంతవరకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
1: యూ హావ్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద బాడీ ఇన్ దిస్ డైరెక్షన్.
0: ఇది ఏ మొట్టమొదటి అన్నప్రద ప్రాణము.
1: దిస్ ఇస్ ది ఫస్ట్ వన్, ద వన్ ఆఫ్ ఫుడ్ అండ్ వైటల్
0: స్థూలము.
1: And this is the gross body.
0: దీనిని సాధించమా మనం ఎన్నైనా సాధించగలం.
1: When once you understand this, you can achieve anything.
0: నీ దేహాన్ని నీ యొక్క అదుపులో పెట్టుకో.
1: Control your body.
0: నీ దేహాన్ని ఎవరు వచ్చి మనకు అదుపులో పెట్టరు.
1: Don't allow others to control you.
0: నీ మనసును నీవే అదుపులో పెట్టుకోవాలి.
1: You have to control your own mind.
0: నిన్ను ఎవరు వచ్చి అదుపులో పెట్టరు.
1: And you don't expect others to control your mind.
0: ఒక్కడి కూడా తనకు తానే చేసుకోవాలి.
1: In fact, you have to work out for yourself.
0: ఆకలిగా ఉంటుండాలి. నీ కడుపుకు నీవే పూజించాలి.
1: When you are hungry, you have to eat for yourself.
0: నీ కడుపుకు ఇంకోరు పూజిస్తే నీ కడుపులో నిండుతుందా?
1: If someone eats on your behalf, your hunger cannot be satiated.
0: నీ ఆకలి తీరదు.
1: It will never be appeased.
0: కనుకనే అంతము ప్రాయము ఇంద్రియ శక్తి ఉన్నందుకని
1: So don't be egoistic because of the beauty, the youth and the
0: strength.
1: How is this state of youth? That state when you have total control on the senses, that is the state of youth. You can be young eternally. Bhagavan is the best example for the state of youth.
0: నాకు ఎక్కడ స్థలం లేదు కానీ లేకపోతే పరిగెత్తాలని నాకు ఆశపడుతుంటాది.
1: There is no enough of space. Swami wants to run right now.
0: అన్ని శక్తులు ఉంటున్నాయి.
1: He has got all the energy.
0: ఏ ఒక్కటి బలహీనంగా లేదు.
1: He is not weak in any sense.
0: ఎవరైనా చూస్తే 75 years అని ఎవరైనా చెప్పగలరా?
1: Can anybody imagine that Bhagavan is 75 years old?
0: దీనికి మూల కారణం ఏమిటి?
1: What is the cause?
0: Purity.
1: Patience. Perseverance.
0: ఈ మూడింటి యొక్క మూల కారణమే దీనికి కారణం.
1: These three make Bhagavan look young, youthful, dynamic.
0: Purity.
1: Purity, 100%
0: purity. పవిత్రమైనటువంటి నిర్మలమైన నిశ్చలమైనటువంటి భావమే.
1: It's so sacred and pure.
0: ఇలాంటి నిశ్చలమైన భావాన్ని పెట్టుకోండి.
1: యూ హ్యావ్ దట్ స్టడీ ఫీల్. మేమంతా
0: స్వామి భక్తులు ఉంటాము.
1: వీ సే వేర్ భగవాన్స్ డివోట్.
0: స్వామిలో ఉన్నటువంటి పవిత్రత 1000 ఒక భాగమైన మీలో చేర్చుకోవాలి.
1: సాంక్టిటీ సీక్రెట్ క్వాలిటీ ఇన్ స్వామి ఇస్ దేర్ ఇన్ యూ.
0: ఇంకా పేషెన్స్ శాంతి కావాలి.
1: అండ్ యూ వాంట్ పీస్.
0: ఎవరైనా ఏమైనా ఏవయ్యా మీరు ఎక్కడి నుంచి పొప్ప అంటాం. ఒక్క చిన్న మాట కూడా మీరు సహించుకోలేరు.
1: వీ డోంట్ గివ్ ఆన్సర్ విత్ ఎనఫ్ ఆఫ్ పేషెన్స్.
0: మంది వచ్చినా వీరందరితో ఆనందంగా మాట్లాడుతూ ఎంత శాంతంగా ఉంటాను.
1: భగవాన్ ఇస్ సో పీస్ఫుల్ బ్లిస్ఫుల్ టాకింగ్ టు థౌజండ్స్ ఆఫ్ పీపుల్ హియర్.
0: నాకు కేవలం ఒక పని మాత్రమే కాదు.
1: నాట్ ఓన్లీ సింగిల్ జాబ్,
0: ఎన్నో పనులు ఉన్నాయి.
1: సో మెనీ జాబ్స్ హీ హాస్.
0: నా యొక్క జాబ్ ఎవరికి చెప్పడానికి కూడా వీలు కాదు.
1: భగవాన్ ఇస్ నాట్ ప్రిపేర్డ్.
0: ఏ డిపార్ట్మెంట్ అని కూడా వీలు కాదు. సర్వ డిపార్ట్మెంట్ నావే.
1: ఆల్ డిపార్ట్మెంట్స్ బిలాంగ్ టు హిమ్.
0: ఇలాంటి తత్వం లోపల నాకు ఎంత బేజారు రావాలి.
1: నాచురలీ భగవాన్ షుడ్ బి సో బిజీ.
0: నో రెస్ట్లెస్.
1: భగవాన్
0: ఆనందంగానే ఉంటాను.
1: భగవాన్ ఇస్ ఆల్వేస్ బ్లిస్ఫుల్.
0: ఆల్వేస్ బ్లిస్.
1: ఆల్వేస్ ఇన్ స్టేట్ ఆఫ్ బ్లిస్.
0: చాలా మంది బర్త్డే ఉంటాం హ్యాపీ బర్త్డే అని వస్తారు.
1: మెనీ పీపుల్ కమ్ టు భగవాన్ సెయింగ్ హ్యాపీ బర్త్డే.
0: ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాను. హ్యాపీ లేని వారికి చెప్పండి హ్యాపీ బర్త్డే.
1: భగవాన్ ఇస్ ఆల్వేస్ హ్యాపీ టు టెల్ దోస్ పీపుల్ ఆర్ అన్హ్యాపీ. టెల్ దెం
0: నిమిషము బర్త్డేని.
1: బికాస్ ఎవ్రీ
0: సెకండ్ బర్త్డేని.
1: ఎవ్రీ మూమెంట్ ఇస్ హిస్ బర్త్డే.
0: ఎప్పుడు హ్యాపీని.
1: ఇస్ ఆల్వేస్ హ్యాపీ.
0: హ్యాపీనెస్ ఇస్ యూనియన్ విత్ గాడ్.
1: హ్యాపీనెస్ లైస్ ఇన్ యూనియన్ విత్ గాడ్.
0: అది నిజమైనటువంటి ఆనందం.
1: దాట్ ఈస్ ట్రూ బ్లెస్.
0: కనుక మీరు నిరంతరం కూడాను మా ఆత్మస్వరూపుడు నా ఎందే ఉన్నాడు.
1: ద ట్రూ ఇన్వెలర్ ద స్పిరిట్ ఇస్ విత్ మీ.
0: నా వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాడు.
1: దట్ ఆత్మ డివినిటీ ఇస్ విత్ మీ ఇన్ మీ అబౌవ్ మీ బిలో మీ అరౌండ్ మీ.
0: విధంగా భావించుకుంటే నీకు దుఃఖం కానీ విచారం కానీ ఎక్కడి నుంచి వస్తుంది?
1: ఇఫ్ యు హావ్ దట్ ఫీలింగ్ యు విల్ నెవర్ బి సాడ్.
0: నాకు అప్పుడప్పుడు తెలుస్తుంది
1: మిజరీ.
0: ఈ విచారం అంటారే, ఈ విచారం అంటే ఎట్టుంటారో చూడాలని నాకు ఆశ.
1: భగవాన్ వాంట్స్ టు నో వాట్ వరీ ఇస్.
0: నా దగ్గర రాదు.
1: భగవాన్ హ్యాస్ నో వరీ అట్ ఆల్.
0: దుఃఖము అంటారు. చాలా మంది ఏడుస్తుంటారు.
1: మెనీ క్రాయ్.
0: ఈ దుఃఖం అంతా ఎట్లవుతున్నారో నేను చూడాలని నాకు ఆశ.
1: భగవాన్ వాంట్స్ టు నో వై యూ క్రాయ్, ద రీజన్ ఫర్ సాడ్.
0: కానీ నాకు రాదు.
1: నో ఇంపాసిబుల్.
0: నేనేం చేస్తూ
1: వాట్ ఈస్ టు బి డన్.
0: కాబట్టి నా దగ్గరికే రావవి.
1: ఈ దే విల్ నెవర్ అప్రోచ్ భగవాన్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: ప్యూరిటీ ఉండటం చేతనే ఇవన్నీ రావు.
1: బికాస్ ఆఫ్ అబ్సల్యూట్ ప్యూరిటీ.
0: దురాచారములు, దుష్టంకములు, దుర్బోధనంతా ఉన్నప్పుడు అక్కడ అన్ని వచ్చి చేరిపోతాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ వెన్ దేర్ ఇస్ బ్యాడ్ కంపెనీ, బ్యాడ్ ఫీలింగ్, బ్యాడ్ సెంటిమెంట్స్, బ్యాడ్ యాక్షన్స్, బ్యాడ్ థాట్స్, ఎవ్రీథింగ్ విల్ ఫాలో.
0: సీ నో యూ విల్ సీ వాట్ ఈస్ గుడ్.
1: సీ నో యూ విల్ సీ వాట్ ఈస్ గుడ్.
0: హియర్ నో యూ విల్ హియర్ వాట్ ఈస్ గుడ్.
1: హియర్ నో యూ విల్ హియర్ వాట్.
0: టాక్ నో యూ విల్ టాక్ వాట్ ఈస్ గుడ్.
1: టాక్ నో యూ విల్ టాక్ వాట్ ఈస్ గుడ్.
0: డూ నో యూ విల్ డూ వాట్ ఈస్ గుడ్.
1: డూ నో యూ విల్ డూ వాట్
0: థింక్ నో యూ విల్ థింక్ వాట్ ఈస్ గుడ్.
1: థింక్ నో యూ విల్ థింక్ వాట్ ఈస్ గుడ్.
0: దిస్ ఇస్ ది వే టు గాడ్.
1: దిస్ ఇస్ ద వే టు గాడ్.
0: ఇంకా నీకు ఎందుకు చిక్కులు వస్తాయి?
1: దెన్ వై
0: ఎందుకు బాధలు వస్తాయి?
1: దెన్ యు నో
0: పేషెంట్
1: ఇస్ ప్రాబ్లం.
0: దుఃఖం వచ్చినప్పుడు దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ, దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ అని తలంచుకో.
1: ఈవెన్ ద డిఫికల్టీస్ కన్సిడర్ దట్ దే ఆర్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
0: ఏ కష్టములు కలిగినా దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ.
1: ఎనీ డిఫికల్టీ కన్సిడర్ దట్
0: అన్ని మనకు గుడ్డే.
1: ఎవ్రీథింగ్ ఇస్ బౌండ్ టు బి గుడ్.
0: భగవంతుని యొక్క విశ్వాసం దృఢంగా పెట్టుకుంటే అన్ని మార్పులు రావాలి.
1: లెట్ అస్ స్ట్రెంగ్థెన్ అవర్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: భూమిని ఆకాశంగా, ఆకాశాన్ని భూమిని కూడా మార్చవచ్చు.
1: ఎర్త్ కెన్ బి ట్రాన్స్మ్యూటెడ్ ఇన్ టు స్కై, స్కై కెన్ బి ట్రాన్స్మ్యూటెడ్ ఇన్ టు ఎర్త్.
0: కనుక నమ్మకం ఒకటి చాలా ముఖ్యం ఉండాలి.
1: ఫెయిత్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: కానీ ఈనాడు నమ్మకమను రెండు నయనమ్ములేనేని అందులైరి నేడు అవని అందులు.
1: Another today people have lost both the eyes of faith and blind. They don't believe
0: in it. In fact,
1: he has no faith in himself. Well, on whom? In whom he will report faith? Yes, he has no
0: fear. తనంతానే తెలుసుకోలేనిపోతాడు తన ఎందున్నటువంటి దైవత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలడు.
1: If you don't know yourself, how do you recognize the latent divinity within you?
0: మొట్టమొదటి తనంతాను తెలుసుకో.
1: First know thyself.
0: దైవత్వం ఈజీగా అర్థమవుతుంది.
1: It's easy to understand God.
0: కాబట్టి మీరు మొట్టమొదట దైవత్వాన్ని విశ్వసించండి.
1: Have faith in God first.
0: దైవం చేత కానటువంటి లోకంలో ఒక్కటి లేదు.
1: There's nothing that's not possible if you think.
0: కానీ అనేక మంది నాస్తికులు యాస్తికులు యాస్తిక నాస్తికులు ఆస్తికులు అందరూ కూడా వాదిస్తుంటారు.
1: People go on arguing theist and atheist and atheistic theist and theistic atheist.
0: కానీ
1: but
0: అది వారికి అనుభవం లేదు.
1: They don't have experience in reality.
0: కన్నులు ఉన్నటువంటి వానికి చిన్న మినుగురుపు అయినా కనిపిస్తుంది.
1: One with good eyes vision can see the glow worm.
0: కన్నులు లేని వానికి పెద్ద సూర్యోదయమైనా కూడా కనిపించదు.
1: Whereas a blind man cannot see the sunrise, the broad daylight.
0: అదే విధంగానే ఆధ్యాత్మిక నేత్రం లేనటువంటి వానికి అన్ని చీకటిగానే ఉంటాయి.
1: The one without the eye of spirituality, he only feels darkness around.
0: ఆధ్యాత్మిక వెలుతురు ఒక్క చిన్న అణు మాత్రం ఉన్నా కూడా ప్రపంచాన్నంతా చూడగలడు.
1: A spark of spiritual light is enough to see the entire cosmos.
0: ఈనాడు కలి ప్రభావం అంటే ఏమిటిది?
1: What is the effect of Kali?
0: ఈ కలియుగము అన్నారు.
1: We say this age of Kali.
0: కలియుగం కాదు కలహయుగము.
1: This is not the age of Kali. కలహ, conflict. Conflict, fight for everything.
0: ఇంట్లో జగడం, ఒంటిలో జగడం, బజార్లో జగడం, ఎక్కడ చూసినా జగడమే.
1: Fight everywhere, at home, on the street, everywhere.
0: ఈ అశాంతిని మనం దూరం చేయాలి ఈనాటి విద్యార్థులు.
1: Today the students should give up that restlessness.
0: ప్రేమతో చేత అందరినీ కలపాలి.
1: And with the principle of love, make everybody join.
0: చంపివేయాలి.
1: And kill the disease.
0: విడిచిపెట్టాలి.
1: And then bury the hatred.
0: అసూయను కంపెనీ చేయాలి.
1: And then kill the jealousy.
0: ప్రేమతత్వాన్ని పెంచాలి.
1: Develop love.
0: కనుకని ఏ మానవుని యందు ఈ క్రోధము అసూయ ఉంటుందో వాడి జీవితము గుండి కూడా చచ్చిన వాడితో సమానమే.
1: ద వన్ విత్ యాంగర్ అండ్ జెలసీ ఆల్మోస్ట్ లీడింగ్ ఏ లివింగ్ డెత్.
0: అందరినీ ప్రేమించాలి.
1: లవ్ ఆల్.
0: మనకు ఏ విధమైన ద్వేషమే లోపల రానికుండా చూసుకోవాలి.
1: యూ షుడ్ నాట్ హావ్ ఎనీ హేట్రెడ్ వాట్సోఎవర్.
0: ప్రేమను పెంచుకోవటమే ఈ శివరాత్రి యొక్క ప్రధానమైన లక్ష్యంగా భావించండి.
1: కీప్ దిస్ మెయిన్ ప్రిన్సిపల్ ఆన్ దిస్ డే ఆఫ్ శివరాత్రి టు డెవలప్ లవ్ మోర్ అండ్ మోర్.
0: కనుక ప్రేమను పెంచుకోండి.
1: గ్రో లవ్.
0: రాత్రి అంతా కూడా ఆనందంగా భజన చేయండి.
1: Throughout night, sing his glory.
0: ఈ శివరాత్రికి కొన్ని కారణాలు కూడా ఉంటున్నాయి.
1: For శివరాత్రి, there are certain reasons associated.
0: చంద్రునికి 16 కళలు.
1: Moon has 16 aspects.
0: సూర్యునికి 16 కళలు.
1: Sun also 16.
0: కానీ ఈనాడు చతుర్దశి దినము
1: on this day,
0: 15 కళలు లీనమై ఉన్నాయి.
1: 15 are gone.
0: ఒక్క కళ మాత్రమే ఉంటాయి.
1: Only one remains.
0: ఆ ఒక్క దీని లోపల మనం సుఖంగా ఎంత ఆనందాన్ని పొందొచ్చు.
1: But yet with this one remaining we can be so happy.
0: రాత్రి అంతా హృదయపూర్వకంగా చేస్తుంటే అది కూడా నువ్వు లీనమైపోతుంది.
1: If you sing his glory throughout night, even that single aspect would get merged.
0: కనుక
1: so,
0: మనము ఏ పండుగలు వచ్చినప్పటికీ
1: let me manifest
0: ఆధ్యాత్మికంగా మనం లోపల తోడనక్కర్లేదు.
1: In fact, you don't need to move about thinking of spirituality alone.
0: మనకు అర్థం కాదది.
1: You cannot understand.
0: కేవలం ప్రేమించటమే సులభమైన మార్గము.
1: The path of love is easiest.
0: అందరిని ప్రేమించు.
1: Love all.
0: నీకు ద్వేషుడే ఉండడు.
1: Then you, nobody will hate.
0: నిజంగా నేను చెప్పాలనుకుంటే నాకు ద్వేషమనే వాడే ఎవరు లేరు.
1: In fact, no one will hate Bhagavan.
0: నేను ఎవరికి ద్వేషం కాదు.
1: He doesn't hate anybody.
0: నాకు ఎవరు ద్వేషం లేదు.
1: Therefore, no one hates.
0: కాబట్టి నాకు కోపం ఎక్కడ వస్తుంది?
1: So there is no question.
0: కానీ కొంతమంది పిల్లలు కూడా భావిస్తుంటారు.
1: Some students also consider.
0: స్వామికి ఏమో కోపం వచ్చింది, మాతో మాట్లాడటం లేదు, అట్లా ఇట్లా అనుకుంటుంటారు.
1: Some students feel that Swami is angry with us, therefore he is not talking.
0: నాకు ఎవరిపైన కోపం లేదు.
1: He is not angry with anybody.
0: కానీ వారిని మార్చే కోసం,
1: టు కరెక్ట్ యూ,
0: వారిని కరెక్ట్ చేసే కోసమని,
1: టు కరెక్ట్ యూ,
0: రెక్టిఫై, నేను ఆ విధంగా ఉంటాను.
1: సమ్ టైమ్స్ హి ప్రిటెండ్స్ టు బి యాంగ్రీ.
0: ఇప్పుడు జబ్బు వచ్చినటువంటి మందు ఇవ్వాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వెన్ యూ ఫాల్ సిక్ యూ షుడ్ బి
0: గివెన్ మెడిసిన్. మందుతో పాటు పథ్యం కూడా పెట్టాలి.
1: మెడిసిన్ అండ్ డైట్ రెగ్యులేషన్ షుడ్ గో టుగెదర్.
0: ఆ పథ్యం లేకపోతే మందు మాత్రం తిని ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ యూ డోంట్ అబ్జర్వ్ డైట్, మెడిసిన్ ఇస్ ఆఫ్ నో వాల్యూ.
0: డయాబెటిక్ పేషెంట్ ఉంటాడు.
1: హియర్ వి హావ్ డయాబెటిక్ పేషెంట్.
0: అతనికి ఇంజెక్షన్ ఇస్తుంటారు.
1: హీ టేక్స్ ఇంజెక్షన్ ఎవ్రీ డే.
0: కానీ ఇంజెక్షన్ ఇచ్చి తిరిగి అన్ని తీపులంతా తింటుంటే ఎంత నయం అవుతుంది?
1: గివింగ్ ఇన్సులిన్ ఇంజెక్షన్ యూ కెనాట్ గివ్ హిమ్ స్వీట్స్.
0: ఈ మందులతో పాటు పథ్యం కూడా ఉండాలి.
1: అలాంగ్ విత్ ది మెడిసిన్ డైట్ కంట్రోల్ ఇస్
0: డైట్ కంట్రోల్ కూడా చేయాలి.
1: డైట్ కంట్రోల్ ఇస్ ఇంపార్టెంట్.
0: అప్పుడే ఇది నివారణ అవుతుంది.
1: దెన్ దేర్ విల్ బి టోటల్ క్యూర్.
0: కనుకనే వారికి కొన్ని కొన్ని మనో మార్పులు తెప్పించే నిమిత్తము నేను అప్పుడప్పుడు క్వైట్ గా ఉంటాను.
1: టు మేక్ సర్టన్ కరెక్షన్, రెక్టిఫై ది మిస్టేక్, స్వామి రిమైన్స్ క్వైట్.
0: లేకపోతే వాళ్ళు మితిమీరి పోతారు. అందులో కలియుగ యువకులు అనేటువంటి వాళ్ళు చెప్పడానికి వీలు కాదు.
1: యంగ్స్టర్స్ వీ కెనాట్ ప్రెడిక్ట్ హౌ దే బిహేవ్.
0: అనేక రకమైనటువంటి క్రోధములు, కొన్ని ద్వేషములు పెరిగిపోతుంటాయి.
1: ఓ దేర్ బి మోర్ ఆఫ్ హేట్రెడ్
0: ఇది వాళ్లకు వాళ్ళనే నాశం చేస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ దే రూయిన్ యు ఆర్ రోగం
0: పెరగకూడదు, ద్వేషం పెరగకూడదు, ప్రేమ పెరగాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ది హేట్రెడ్ షుడ్ నాట్
0: ఎంత ప్రేమ పెరుగుతుందో
1: గ్రో
0: మనిషి అంత సుఖాన్ని పొందుతాడు.
1: యాజ్ లవ్ గ్రోస్ మోర్ అండ్ మోర్ యుల్ బి హ్యాపీ మోర్ అండ్ మోర్
0: ఎంత ప్రేమను పెంచుకుంటావో అంత ఆనందానికి సమీపుడైపోతుంటావు.
1: యాజ్ యూ డెవలప్ లవ్ అండ్ మోర్ యుల్ బి క్లోజర్ అండ్ క్లోజర్
0: దైవం పైనే కోపాన్ని పెంచుకుంటే హిరణ్యకశిపుడు ఏమైనాడు?
1: What happened to Hiranyakashipu? Full of anger.
0: Ravanasura emainadu?
1: What happened to Ravanasura?
0: Duryodhana emainadu?
1: What happened to Duryodhana?
0: Kattagattiki vamsame nasanam
1: chesukunnaru. Ultimately they ruined their clan.
0: Premane penchukunnatundi Pandavulu emainaru?
1: Pandavas, what happened to him?
0: Pancha Pandavulu aidu sirasulato sukakshemanni pondirincharu.
1: And all the five Pandavas were safe and secure.
0: Enni kashtamulu kaliginayi variki?
1: They faced so many difficulties.
0: Enni badhalu sambhavinchayi?
1: So much of suffering.
0: Kani vaalaku Bhagavantudi premane samrakshistu vachindi.
1: But their love for God protected them throughout.
0: కనుక భగవంతుని ప్రేమించండి.
1: లవ్ గాడ్
0: అప్పుడే మీకు సర్వం కూడా సంసిద్ధమై సంతోషాన్ని పొందుతారు.
1: దెన్ యూ కెన్ అటైన్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్.
0: ఈ ప్రేమతత్వాన్ని మాత్రమే ఈనాడు ఎక్కువగా మీరు అభివృద్ధి పరచుకోవాలి.
1: డెవలప్ దిస్ నేచర్ ఆఫ్ లవ్, ద స్పిరిట్ ఆఫ్ లవ్.
0: ప్రేమ ముదిత మనసు.

0: ఎన్ని బాధలు సంభవించాయి, కానీ వాళ్లకు భగవంతుని ప్రేమనే సంరక్షిస్తూ వచ్చింది.
1: బట్ దేర్ లవ్ ఫర్ గాడ్ ప్రొటెక్టెడ్ దెమ్ త్రూ అవుట్.
0: కనుక భగవంతుని ప్రేమించండి.
1: లవ్ గాడ్.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 29th discourse on Gita Bhagavan delivered on 11th September 1984. In this discourse, Bhagavan proves the absolute superiority of the power of Atma over physical strength and even intelligence of the mind. He emphasizes that developing atmic vision can alone save man from the trials and tribulations of worldly life. Sai Bhagavan Uvacha.
1: Nasti Jagarato Bhayam. ఎవరు జాగ్రత్తతో ఉంటుంటారో, ఎవరు విషయములందు వివేకమైనటువంటి భావము కలిగి ఉండుదో, అట్టివారికి దుఃఖం వలన ఎట్టి భయం కూడాను ఉండదు అని దీని యొక్క ఆదేశం.
2: ద మీనింగ్ ఈజ్ దట్ హూఎవర్ ఈజ్ వేక్ఫుల్, హూఎవర్ హ్యాస్ discrimination in the reality of the objects, he will not be suffering from sorrow and he will not be afraid of things.
1: Deha vimanamu vishayasakti undinatuvanti vyaktike dukkamanna bhayam erpadutundi.
2: Only that person who is having attachment to the body and attachment to the objects will be having the fear of suffering.
1: Kanukane Arjuna, neevu samyak drushtini abhiruddhi parchukomani cheppadu Krishnudu.
2: Krishna therefore commanded Arjuna to develop an integral vision.
1: Samyak drushti anaga idi dinni sudarshanamu ani kuda cheppavachchu.
2: Samyak drushti or integral vision also refers to sudarshana or good vision.
1: ee naadu manavunaku moodu vidhamulainatundi drushti kaladu.
2: Today's man has three kinds of vision.
1: Okati deha drushti.
2: One is the vision oriented from body.
1: Kevalam bahyamunu maatrame తన యొక్క రూప సౌందర్యములను మాత్రమే, తన యొక్క ఒడ్డు పొడువును మాత్రమే చూచేటువంటి స్వభావం.
2: ది నేచర్ ఆఫ్ సచ్ పీపుల్ వుడ్ బి ఓన్లీ టు జస్ట్ సీ ఎక్స్టర్నలీ అండ్ రికగ్నైజ్ వన్స్ ఎక్స్టర్నల్ బ్యూటీ అండ్ ఆల్సో వన్స్ ఎక్స్టర్నల్ ఫీచర్స్ లైక్ హైట్.
1: కేవలము దృశ్య కల్పితమైనటువంటి యొక్క దృష్టి ప్రసారము.
2: This is a vision oriented towards phenomenal world.
1: Rendavadi manasika drushti.
2: The second one is mental vision.
1: Atani yokka bhavamulanu, atani yokka cheryalanu, atani yokka pravartananu konta varakunu aadharam cheskoni ee yokka bhavamulu hrudayam nundi aavirbhavinchinatundi nitundi satyanni gurtistu untaru.
2: This person who is having mental vision tries to see the feelings, the thoughts and deeds and behavior and how these thoughts emanate from one's heart.
1: Manavuniki manasunandu unnatundi bhavamule cheryalu yandu kanipistuntai.
2: All the thoughts which are inherent in man's mind manifest themselves in the form of deeds.
1: Lopala undinatundi dani yokka pratibimbamule ee baita cheryalu.
2: The outward action is only
1: reflection
2: a reflection
1: of inner being.
2: Is reflection of inner being.
1: ఈ చర్యలను మాత్రమే దృష్టి అందించుకొని మానవుడు మెలగుతుంటాడు.
2: People will be conducting himself, keeping in view this particular fact.
1: మూడవ దృష్టి ఆత్మ దృష్టి.
2: The third one vision is atmic vision.
1: తన చర్యలను కాని, తన రూపరేఖలను కాని, తన యొక్క ఒడ్డు పొడువును కాని, తన యొక్క ప్రవర్తన కాని ఏమాత్రం కూడా యోచించడు, గుర్తించడు.
2: హీ డస్ నాట్ థింక్ or take cognizance of the deeds, the beauty, the behavior, the feelings and the external features alone.
1: రూపనామములు చర్య సిద్ధాంతములు ప్రత్యేకంగా ఉండినప్పటికీ అందరి యందు ఉండినటువంటి ఆత్మతత్వం ఒక్కటే అనే సత్యత్వాన్ని నిరూపించేటువంటిది.
2: దిస్ ప్రూవ్స్ ద ఇన్నర్ యూనిటీ ఆఫ్ ద ఆత్మన్ విచ్ ఇస్ పర్వేడింగ్ ఇన్ ఆల్ ఆల్దో దేర్ మే బి డిఫరెన్సెస్ ఇన్ ద నేమ్ ఫార్మ్ బ్యూటీ అండ్ సచ్ అదర్ ఫ్యాక్టర్స్.
1: రూపములు కానీ చర్యలు కానీ మార్పు చెందినటువంటివి.
2: The form and the deeds undergo change.
1: పరిణామము కలుగునటువంటివి.
2: They undergo some transformation.
1: షడ్వికారములతో కూడినటువంటివి.
2: They are subject to six types of modification.
1: అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి చర్యలు యందు రూపములు యందు దృష్టిని అభివృద్ధి పరచుకోడు ఈ యొక్క సమ్యక్ దృష్టి కలవాడు.
2: The one who has got integral vision does not develop any liking and interest in the external deeds and such other thoughts etc.
1: కనుకనే ఇట్టి సుదర్శనము కలిగినటువంటి వాడే దైవాత్మ స్వరూపుడని కూడాను నిరూపిస్తూ వచ్చింది.
2: It also has been proved that a person who has got such good and sacred vision has oriented towards divinity.
1: మహావిష్ణువు హస్తమందు సుదర్శనమనేటువంటి చక్రం ఉన్నది దీనికి ఒక గాథ.
2: There is a story which says that Mahavishnu has this disc which will be described
1: as a sacred disc. కలిగినటువంటి వాడు భగవంతుని హస్తంలో ఉంటుంటాడు అని దీని యొక్క అంతరార్థం.
2: The inner meaning of this is that a person who has integral and wholesome vision will be in the hands of God.
1: కేవలం భగవంతుని యొక్క స్వాధీనం నందే మాత్రమే కాకుండా భగవంతుడు కూడాను కాగలడు అనేటువంటిది కూడాను దీని యొక్క ప్రభావము.
2: The effect is that not merely will he be in the hands of God, he can even become God himself.
1: భగవత్ తత్వములు కలిగినటువంటి యొక్క వ్యక్తిత్వం కూడాను భగవత్ స్వరూపాన్ని కూడాను పొందగలడనేటువంటి యొక్క అంతరార్థమును ఆధారం చేసుకుని బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నారు.
2: It is said that the one who realizes Brahma becomes Brahma itself on the basis of the fact that a person who gets the nature of divinity becomes divine.
1: కనుక స్థితప్రజ్ఞుడు కాగలిగినటువంటి వాడవు నీవు సుదర్శనమును అభివృద్ధి పరచుకోవాలి.
2: A person, if you want to become really sthitaprajna, you should develop integral vision.
1: Sudarshanam anaga anekatvam nundunnatundi ekatvanni gurtinchali.
2: Sudarshanam means recognizing the inner unity of the outer.
1: Ekatvam anetundi okka atma tattvam ku tappa anyam kaadu.
2: The unifying nature has been there only for atman and nothing else. Kanaka drishtini
1: atma vepana maranthamani bodhinchadu.
2: Therefore he has just commanded that turn your vision towards atman.
1: ప్రాచీన కాలము నుండి పల్లెలు యందు పట్టణములు యందు గొప్ప గొప్ప దేవాలయములు యందు రథోత్సవములు అనేటువంటివి జరిగేటివి.
2: రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ ఇన్ ద విలేజెస్ అస్ వెల్ అస్ ఇన్ ద టౌన్స్ ఇన్ ది టెంపుల్స్ దేర్ యూస్ టు బి రథోత్సవాస్ కండక్టెడ్.
1: ఈ రథోత్సవం అనగా గొప్ప రథమును ఏర్పరచి దానిని చక్కగా అలంకారం చేసి అనేక విధములుగా కూడా ఆకర్షణీయవంతంగా తయారు చేస్తారు.
2: These car festivals or ratotsavas mean identifying a big chariot, decorating it beautifully and making it ready for a procession.
1: ఈ రథములకు ముందుగా అనేక నృత్యములు అనేక ప్రదర్శనలు కూడాను జరుపుతూ వెళ్తూ ఉంటారు.
2: When the chariot is moving, just before that, in front of it, there will be different types of dances and play going on.
1: జనులు వేలాది వేలు గుమికూడుతుంటారు.
2: Thousands of people gather.
1: అనేక మంది హారతులు ఇస్తుంటారు.
2: ఏ నంబర్ ఆఫ్ పీపుల్ ఆఫర్ హారతీస్.
1: ఈ విధముగా కూడాను ఈ జన కోలాహలముతో ఈ మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి.
2: ఇన్ దిస్ వే దీస్ కార్ ఫెస్టివల్స్ ఆర్ బీయింగ్ కండక్టెడ్.
1: అయితే ఈ ఉత్సవంలో కూడాను మూడు విధములైనటువంటి వ్యక్తులు చేరుతుంటారు.
2: ఈవెన్ ఫర్ దీస్ పర్టికులర్ ఫంక్షన్స్ అండ్ ఫెస్టివల్స్ త్రీ కైండ్స్ ఆఫ్ పీపుల్ కమ్.
1: కేవలం రథమును మాత్రమే చూస్తూ రథమునకు ఏర్పరిచినటువంటి అలంకారం ఎందే వారి దృష్టిని ఇమర్చుకుంటూ ఉంటుంటారు.
2: వన్ కైండ్ ఆఫ్ పీపుల్ కాన్సన్ట్రేట్ ఆల్ దర్ అటెన్షన్ ఆన్ ది చారియట్ అండ్ ఇట్స్ ఎక్స్టర్నల్ అపియరెన్స్.
1: మరికొంతమంది ఈ రథము చుట్టూ నృత్యము చేస్తూ కొన్ని విధములైనటువంటి ప్రదర్శనలు జరుపుతుండేటువంటి వారి ఎందే దృష్టిని అమరుస్తారు.
2: ఎ ఫ్యూ అదర్స్ కాన్సన్ట్రేట్ ఆల్ దర్ అటెన్షన్ అరౌండ్ ఆన్ పీపుల్ హూ విల్ బి పర్ఫార్మింగ్ డాన్సెస్ అండ్ సచ్ అదర్.
1: మరికొంతమంది ఈ రథమును లాగేటువంటి వారి యొక్క శక్తి సామర్థ్యములు ఎందే దృష్టిని అమర్చుకుంటారు.
2: ఎ ఫ్యూ అదర్ పీపుల్ కాన్సన్ట్రేట్ దర్ అటెన్షన్ ఆన్ పీపుల్ హూ పుల్ దిస్ చారియట్.
1: కానీ ఈ రథోత్సవం దేని నిమిత్తమే జరుగుతున్నది అనేటువంటి సత్యాన్ని గుర్తించేటువంటి వారు చాలా తక్కువ.
2: But it will be very few people who recognize the purpose for which this particular festival has been arranged.
1: రథమునందు యమర్చబడినటువంటి రథికుని ఎవ్వరు కూడా చూడరు.
2: No one cares to see the indweller, the person who is just being seated in the chariot.
1: దైవమనేటువంటి యొక్క విగ్రహమును రథములో అమర్చి తద్వారా రథోత్సవం జరుపుతున్నారే కాని లోపల విగ్రహమే లేకపోతే రథోత్సవం అనేటువంటిదే జరగదు.
2: Establishing the idol of God in the chariot, they are celebrating this festival, car festival. Without that particular idol of God,
1: he has to be daivam.
2: This, the indweller is God.
1: He daivam pai na drishti maral chetvinti varu chala takkuva.
2: There are very few people who turn their concentration towards God.
1: Kevalamu deham yokka rooparekhalanu.
2: Only towards the physical appearances of the body,
1: deeniki amarchetunte yokka alankaramalanu
2: and the decorations and such other things,
1: deenini dharinchetunte dustulanu,
2: the clothes that are worn,
1: ee vidhamainatunte yokka bahya drushti endu maatrame aneka mandi tama yokka drushtini abhirudhi parchukuntaru.
2: A large number of people concentrate their attention only on these externalities.
1: Mari kontha mandi దీని యొక్క అలంకారం కాకుండా ఈ రథమునకు తగినటువంటి గౌరవ మర్యాదలు చేసేటువంటి అనగా కొబ్బరికాయలు కొట్టి హారతులు ఇచ్చి ప్రదక్షిణలు చేసి ఈ విధమైనటువంటి యొక్క చర్యలు మాత్రమే చూస్తుండేటువంటి వారు కొంతమంది.
2: A few other people pay attention to the offerings, the coconut and such other ritualistic worship.
1: అనగా వీరి భక్తి ప్రపత్తులను మాత్రమే కొంతవరకు గుర్తిస్తూ పోతుంటారు.
2: దే రికగ్నైజ్ ద డివోషన్ విచ్ ఇస్ ఎగ్జిబిటెడ్ దేర్.
1: ఇది కేవలము రథమును చూచేటువంటి వారికంటే చాలా తక్కువ మంది. వీరు
2: పీపుల్ హూ అండర్టేక్ దిస్ కైండ్ ఆఫ్ విజన్ అండ్ కాన్సన్ట్రేషన్ విల్ బి స్మాలర్ దాన్ పీపుల్ హూ జస్ట్ కాన్సన్ట్రేట్.
1: అంతకంటే చాలా తక్కువ మంది ఏదో వేళ్లతో ఎంచగలిగినటువంటి వారు మాత్రమే ఈ రథములో ఉండినటువంటి యొక్క రథికును చూస్తారు.
2: ది person who is driving this chariot is looked upon only by a small number of people who may be counted on fingers.
1: Ayyo prathamulo undinatundi yokka aa sundara vigraham kanipinchaledi aa murthini chudadaniki addanga untundadi ee alankaralu cheyatam valla murthi kanipinchatam ledi ani paritapinchetundi varu chaala takkuva.
2: There will be very few people who just hanker after looking, having a look at the idol and just say that all these decorations etc. are coming in the way of our having a real look at the beautiful God and his idol.
1: Aithe idi edi rathamu enni rathamulu.
2: Then what is this chariot? How many chariots there are?
1: Ee rathame manavuni yokka deham.
2: This chariot is human body.
1: ఇది ఒక రథము కాదు, కొన్ని కోట్ల రథములు.
2: దిస్ నాట్ వన్ చారియట్, దేర్ ఆర్ ఎ ఫ్యూ క్రోర్స్ ఆఫ్ చారియట్స్.
1: ఇవి నిత్యము కూడాను బజారునకు ఒక ప్రొసెషన్ లో వెళుతూనే ఉంటున్నాయి.
2: దీస్ చారియట్స్ విల్ బి గోయింగ్ ఎవ్రీ డే ఇన్
1: ప్రొసెషన్. ఇంటి ఇంటి అందు ఇది సంచారం సరుపుతూనే ఉంటుండాలి.
2: స్ట్రీట్ ఆఫ్టర్ స్ట్రీట్ అండ్ ఇన్సైడ్ ఎవ్రీ హౌస్ దీస్ చారియట్స్ విల్ బి మూవింగ్.
1: ప్రతి మానవుని యొక్క ఈ దేహం అనేటువంటి రథమును మాత్రమే చూడడానికి మన దృష్టిని అభివృద్ధి పరుచుకుంటున్నాం.
2: వీఆర్ డెవలపింగ్ విజన్ ఓన్లీ టు జస్ట్ లుక్ అట్ దిస్ బాడీ విచ్ విల్ బి కంపేర్ టు ఎ చారియట్.
1: ఇతను ఎలాంటి వాడు, ఇతని యొక్క అందచందములు ఏమిటి, ఇతని ఒడ్డు పొడువు ఏమిటి అని వీటి ఎందు మాత్రమే మన యొక్క దృష్టిని మరల్చుకుంటున్నాం.
2: We concentrate and turn our vision in understanding and knowing what is, who is this particular person.
1: ఇతని ఎందు ఉండినటువంటి యొక్క ఆత్మతత్వం ఏమిటి అనేటువంటి విచారణ చేసేటువంటి వారు చాలా అరుదు.
2: ఇట్ ఈస్ వెరీ రేర్ పీపుల్ హూ జస్ట్ కేర్ టు లుక్ ఇన్ టు ది ఆత్మ ప్రిన్సిపల్ విచ్ ఈస్ ఇన్హెరెంట్ అండ్ ఇన్సైడ్ హిమ్.
1: కేవలము మానవ దేహము మాత్రమే రథం కాదు, కుక్క, నక్క, పులి, సింహము, ఏనుగు ఇలాంటి జంతు జాలములన్నీ కూడా రథములే.
2: ఇట్ ఈస్ నాట్ మియర్లీ హ్యూమన్ బాడీ విచ్ ఇస్ చారియట్. ఇట్ ఈస్ ది బాడీస్ ఆఫ్ ఆల్ ఎనిమల్స్ లైక్ డాగ్ ఆర్ టైగర్ ఎలిఫెంట్ ఎవ్రీ బాడీ ఈజ్ ఏ
1: ఒక చిన్న ఉదాహరణ మీరు యోచించేయండి.
2: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ వీ కెన్ కాంటెంప్లేట్.
1: శివుడు నంది వాహనుడై బయలుదేరుతున్నాడు.
2: Shiva is riding over Nandi as a vehicle.
1: కనుక శివుని యొక్క రథం ఏమిటి? ఎద్దు.
2: వాట్ ఈస్ ది చారియట్ ఆఫ్ శివ? ఇట్ ఈస్
1: మనము ఎద్దును మాత్రమే చూస్తున్నాము.
2: We are just seeing only this.
1: శివుణ్ణి చూడటం లేదు.
2: We are not caring to see Shiva.
1: వినాయకుడు ఎలుక వాహనము.
2: వినాయక రైడ్స్ ఆన్ ది
1: ఎలుకకుడును ఒక రథమే.
2: రాట్ ఈస్ ఆల్సో ఎ వెహికల్.
1: అదే విధంగా ఈ నవగ్రహముల లోపల కూడాను ఒక్కొక్క గ్రహమునకు ఒక్కొక్క వాహనంగా ఉంటున్నాయి జంతువులు కూడా.
2: ఇన్ ద సేమ్ వే ఫర్ ది నవగ్రహాస్ నైన్ గ్రహాస్
1: కుక్కుట వాహనం, కాకి వాహనము, ఇలాంటివంతా కూడా సింహ వాహనము.
2: దేర్ ఆర్ ది వెహికల్ ఆఫ్ లయన్, ద వెహికల్ ఆఫ్
1: కుక్కుట కుక్క,
2: క్రో,
1: డాగ్ ఆల్సో.
2: డాగ్ ఆల్సో యాజ్ ఎ వెహికల్.
1: కనుక ప్రతి ఒక్క జీవి కూడాను దైవము ఊరేగించేటువంటి వ్రతము.
2: దేర్ఫోర్ ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఈజ్ ఎ చారియట్ విచ్ ఈస్ టేకింగ్ గాడ్ ఇన్ ప్రొసెషన్.
1: కనుక మనం ఈనాడు రథముని ఎందు మాత్రమే మనం దృష్టిని అభివృద్ధి పరచుకుంటున్నాం.
2: దీస్ డేస్ వీఆర్ డెవలపింగ్ విజన్ ఓన్లీ టువర్డ్ హావింగ్ లుక్ అట్
1: చారియట్. రథమునకు అలంకరింపబడినటువంటి ఒక అలంకారము ఎందే మన దృష్టిని అభివృద్ధి పరచుకుంటున్నాం.
2: వీఆర్ డెవలపింగ్ ఆల్ అవర్ కాన్సన్ట్రేషన్ ఓన్లీ ఆన్ ది ఎక్స్టర్నల్ డెకొరేషన్స్.
1: ఈనాటి ఆధునిక యుగము లోపల రథమునకు అలంకారం చేయటం ఎందే ఆ కావలసినంత కాలమును కూడా వ్యక్తం చేస్తున్నాం.
2: ఇన్ ద మోడర్న్ ఏజ్ ఎంటైర్ టైమ్ ఆర్ ఆల్మోస్ట్ ఎంటైర్ టైమ్ ఇస్ స్పెంట్ ఆన్ డెకొరేటింగ్ దిస్ చారియట్.
1: ఈ దేహం యొక్క అలంకారము, దేహం యొక్క అనుకూలము, దేహం యొక్క ఆనందమునే లక్ష్యం నందించుకుని జీవిస్తున్నారు. కాని దేహి యొక్క దర్శనము, దేహి యొక్క భావము, దేహి యొక్క పటుత్వమును మనం ఏమాత్రం కూడా గుర్తించడం లేదు.
2: ది కంఫర్ట్ ఆఫ్ ది బాడీ, ద ప్లెజర్స్ ఆఫ్ ద బాడీ అండ్ ది ఎక్స్టర్నల్ డెకరేషన్స్ ఆఫ్ ది బాడీ ఆర్ బీయింగ్ లుక్డ్ ఇన్ టు అండ్ నాట్ ద ఇండివిజువల్.
1: కనుకనే అర్జున, నీకు కంటికి కనిపించేటువంటి అన్ని కూడాను నీ తాతలు, నీ తండ్రులు, నీ తమ్ముళ్ళు, నీ భావమర్దులు, ఈ రథములు మాత్రమే నువ్వు చూస్తున్నావు.
2: దేర్ఫోర్ అర్జున, ఆల్ దోస్ పీపుల్ హూమ్ యూఆర్ సీయింగ్ ఆర్ ఓన్లీ చారియట్స్. దే మే బి గ్రాండ్ ఫాదర్, దే మే బి బ్రదర్స్ ఆర్ కజిన్స్ ఆర్ హూ ఎవర్ హీ బి.
1: తాతలు అనేటువంటి యొక్క ఈ రథములన్నీ కూడా నీవు దర్శిస్తున్నావు.
2: యూఆర్ టేకింగ్ ఎ విజన్ ఆఫ్ ఆల్ దీస్ చారియట్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ యువర్ గ్రాండ్ ఫాదర్ అండ్ వేరియస్ రిలేటివ్స్.
1: నీకు దేహ దృష్టి మాత్రమే అభివృద్ధి పరచుకుంటున్నావు.
2: యూఆర్ డెవలపింగ్ ది విజన్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ బాడీ అలోన్.
1: నీ బోటి వాడు ఈ దేహ దృష్టిని ఏమాత్రం కూడా లక్ష్యం చేయకూడదు.
2: ఏ పర్సన్ లైక్ యూ షుడ్ నాట్ కేర్ సో మచ్ ఫార్
1: అందరి ఎందు ఉండినటువంటి ఒక దేహిని నీవు లక్ష్యం నందుంచుకో.
2: యూ మస్ట్ కాన్సన్ట్రేట్ యువర్ మైండ్ ఆన్ ద ఇన్వెల్లర్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బాడీ.
1: అప్పుడే నీ దృష్టి సుదర్శనము కాగలదు.
2: దెన్ ఓన్లీ యువర్ విజన్ బికమ్స్ ఎ సేక్రెడ్ విజన్.
1: అట్టి సుదర్శనమే నీ యొక్క విజయానికి మూల కారణం కాగలదు.
2: సచ్ ఎ సేక్రెడ్ విజన్ అలోన్ కెన్ బికమ్ ద బేసిస్ ఆఫ్ యువర్ విక్టరీ.
1: సుదర్శనము లేనటువంటి వానికి విజయం ఏమాత్రం కూడా సంభవించదు.
2: ఎ పర్సన్ హూ డస్ నాట్ హావ్ ఎ సేక్రెడ్ విజన్ కెనాట్ అచీవ్ విక్టరీ.
1: అర్జున, మానవునికి ఇచ్చినంత విలువ మానవుని యొక్క నీడకిస్తున్నారా?
2: అర్జున, ఆర్ పీపుల్ గివింగ్ ద సేమ్ వాల్యూ టు ది హ్యూమన్ బీయింగ్ యాజ్ మచ్ యాజ్ దే ఆర్ గివింగ్ టు ది షాడో?
1: బింబమునికి ఇచ్చినటువంటి విలువ ప్రతిబింబమునికి ఇస్తున్నారా?
2: డూ పీపుల్ గివ్ ద సేమ్ వాల్యూ టు ది ఆబ్జెక్ట్ అండ్ ఇట్స్ ఇమేజ్?
1: బింబము ఆత్మ.
2: ఆబ్జెక్ట్ ఈజ్ ఆత్మ.
1: ఈ దేహచర్యలు, దేహకాంతులు కూడాను ప్రతిబింబములు.
2: ది ఎక్స్టర్నల్ బ్యూటీస్ ఆఫ్ దిస్ బాడీ అండ్ ఆల్ ది
1: ప్రతిబింబములకు విలువిచ్చేటువంటి ఒక అర్జునుడు మా అవివేకి.
2: ది అర్జున హూ గివ్స్ సో మచ్ ఆఫ్ వాల్యూ ఓన్లీ ద రిఫ్లెక్షన్ మస్ట్ బి ఎక్స్ట్రీమ్లీ ఫూలిష్.
1: అర్జునుడు మహాజ్ఞాని.
2: అర్జున ఈజ్ ఎక్స్ట్రీమ్లీ వైజ్ పర్సన్.
1: ఇతను కేవలం దరిద్రుడు కాదు.
2: హీఈస్ నాట్ ఎ పూర్.
1: లోభి కాదు.
2: హీఈస్ నాట్ ఎ మైజర్.
1: కనుకని రెండవ అధ్యాయం లోపల ఈ యొక్క అర్జునుని వర్ణించేటువంటి విషయంలో చాలా చమత్కారంగా వర్ణిస్తూ వచ్చాడు కృష్ణుడు.
2: ఇన్ ది సెకండ్ చాప్టర్ వైల్ డిస్క్రైబింగ్ అర్జున కృష్ణ హ్యాస్ బీన్ వెరీ
1: కృపణుడు అన్నారు. కార్పణ్య దోషం కలిగినటువంటి వాడుని.
2: హీ హాస్ డిస్క్రైబ్డ్ హిమ్ యాజ్ కృపణ.
1: కృపణ అనగా ఏమిటి ఇక్కడ?
2: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ద వర్డ్ కృపణ?
1: అనేక అర్థములు ఉంటున్నాయి.
2: దేర్ ఆర్ ఎ నంబర్ ఆఫ్ మీనింగ్స్ ఫర్ దిస్ వర్డ్.
1: దరిద్రుడు అని ఒకటి అర్థం.
2: వన్ ఈస్ ఎ పూర్ పర్సన్.
1: అయితే అర్జునుడు దరిద్రుడు కాడే?
2: He is not a poor man.
1: అతను ధనం చేయుడే.
2: He is the one who has got plenty.
1: ప్రపంచమందున్నటువంటి సమస్త ధనములను కూడాను ఆర్జించినటువంటి వాడే.
2: He has acquired and amassed the entire.
1: ధనమునకు తక్కువ లేదు.
2: There is no depth of wealth.
1: కనుక అతను దరిద్రుడు ఎట్లవుతాడు?
2: He is not a poor person.
1: కనుక ఈ పదము అర్జునుడికి ఏమాత్రం కూడాను చెల్లదు.
2: Therefore this word is not applicable to Arjuna.
1: లోభి అని రెండవ అర్థము.
2: The second meaning is miser.
1: అర్జునుడు లోభి కాదు.
2: Arjuna is not a miser.
1: సర్వసంగ పరిత్యాగి.
2: He has renounced all the things.
1: కనుకనే అర్జును కృష్ణ నాకు ఈ రాజ్యం అక్కరలేదు. ముల్లోకమును తెచ్చిన హస్తమున ఉంచినప్పటికీ నాకు దీన్ని నేను అంగీకరించను. భిక్షమైన ఎత్తి నేను పొట్టును పోషించుకుంటాను కాని ఈ ప్రజలను చంపి ఈ రాజ్యం నాను పాలించనున్నాడు.
2: Therefore he has just declared, well Krishna, I do not want this kingdom, I do not want all the three worlds together, I am prepared to beg and eke out my livelihood rather than kill the people.
1: ఈ విధమైనటువంటి లోపి అనేటువంటి అర్థాన్ని కూడాను అర్జునుడికి ఏమాత్రం కూడా సంబంధం.
2: Therefore the word miser is also not applicable to Arjuna.
1: అయితే కృపణుడు అనేటువంటి దానికి ఏ అర్థం అంటే ఇక్కడ అజ్ఞాని అన్నారు.
2: Then what is the correct meaning for this word krupana? It means he is an ignorant person.
1: Ajnanam anetundi kodanu prakruta sambandhamaitundi ajnanam kaadu.
2: The ignorance also is not the worldly ignorance.
1: Laukika sambandhamaitundi ajnanam kaadu.
2: It is not relating to this world.
1: Paralaukika sambandhamaitundi ajnanam.
2: It is ignorance relating to the
1: anaga antardrishti yandu maatrame taanu kontha varaku venukonje vestunnadu.
2: He is only lagging behind in the inner mission.
1: ఇటువంటి వెనుకంజ వేసేటువంటి అంతర్దృష్టిని అభివృద్ధి పరిచే నిమిత్తమై అర్జున నీవు ఈ అజ్ఞానమునకు ఏమాత్రం కూడా గురి కాకూడదు.
2: ఇన్ ఆర్డర్ టు సేవ్ హిమ్ ఫ్రమ్ ద బ్యాక్వర్డ్ ఇన్నర్ విజన్ హీ జస్ట్ సెడ్ డు నాట్ బికమ్ ఎ విక్టిమ్ ఆఫ్ సచ్.
1: కనుక నీ యందు వ్యవసాయాత్మక బుద్ధి ఉండాలి అన్నాడు.
2: దేర్ఫోర్ హీ హాస్ జస్ట్ సెడ్ దట్ యు షుడ్ హావ్ వ్యవసాయాత్మక బుద్ధి.
1: వ్యవసాయాత్మక బుద్ధి,
2: వ్యవసాయాత్మక బుద్ధి.
1: ఇక్కడ ఈ వ్యవసాయం అనేటువంటి విషయాన్ని మనం కొంత విచారించాలి.
2: వీ హావ్ టు ట్రై టు అండర్స్టాండ్ ఏ లిటిల్ మోర్ అబౌట్ దిస్ వర్డ్ వ్యవసాయ.
1: క్షేత్రమును పంట పండించే నిమిత్తమై రైతు ముందు ఎన్నో చేయవలసి వస్తుంటాడు.
2: ఎ కల్టివేటర్ హ్యాస్ టు డూ ఎ లాట్ ఆఫ్ ప్రిపరేషన్స్ ఇన్ ఆర్డర్ టు రైజ్ ఎ క్రాప్ ఆన్ ద ఫీల్డ్.
1: అయితే సాధకుడు వ్యవసాయాత్మక బుద్ధి అంటే ఇక్కడ క్షేత్రం ఏమిటి?
2: If with reference to a sadhaka, what is this field?
1: Hrudaya kshetrani vyavasayam cheyali.
2: It refers to cultivation of the field of heart.
1: Prapanchikanga vyavasayam chesechuntadu mundu taanu cheyapettavalsinatundi vishayam emiti?
2: What are the things which will have to be prepared for in the cultivation of the land?
1: Ye bhoomilo ye vittanam naatali. ఏ విత్తనము నాటితే ఏ భూమిలో పైరు పండుతుంది అనేటువంటి విషయాన్ని మొట్టమొదట విచారణ చేయాలి.
2: ది ఫస్ట్ థింగ్ ఇస్ టు రికగ్నైజ్ వాట్ టైప్ ఆఫ్ సీడ్స్ హావ్ టు బి సోన్ ఇన్ వాట్ టైప్ ఆఫ్ ల్యాండ్.
1: ఎలాంటి విత్తనము నాటితే ఎలాంటి ఎరువులు వేయాలి, భూమిని ఏ విధంగా ముందుగా దీన్ని తయారు చేయాలి.
2: For sowing what kind of seeds, what kind of manure will have to be put and how to prepare the ground before.
1: Kanuka motta motta panta pettutaku puramu aa bhoomilo panikirani mokkalu mundla chettu ivanni kudunu motta motta teesi paraveyali.
2: Before you think of cultivating and raising any crop in the land, you'll have to take out the weeds and shrub.
1: Daarini dunni neeru petti metta varachali.
2: Afterwards you'll have to plow it. So irrigate it and soften the whole land.
1: విత్తనములు నాటడానికి తగినటువంటి అనువుగా దాన్ని తయారు చేయాలి.
2: Have to prepare the land for the purpose of sowing seeds.
1: దీనికి విధ్వంసక మార్గము అన్నారు.
2: This particular thing has been described as విధ్వంసక మార్గ.
1: అనగా పంటకు పురము పంటను అభివృద్ధి గావించడానికి తగినటువంటి సదుపాయములు చేసుకోవటం.
2: That is, before raising a crop, making the entire field ready for cultivation.
1: Paniki malinatuntivi panta kaanatuntivi motta motta mokkalu teechi paraveyali.
2: Useless weeds and such other things will have to be taken out and thrown out.
1: Tadupari elanti vittramu naatalo balaheenamainatuntivi kaakunda manchi balamainatuntivi manchi jaati ainatunti vittramulu andulo naatadaniki konukovali.
2: After doing this, you will have to just select the proper seed so that the crop would be appropriate.
1: దీనిని విధాయక మార్గము అన్నారు.
2: The second one has been described as విధాయక మార్గం.
1: కనుక పంటను పండించుకోవాలంటే విధ్వంసక మార్గము విధాయక మార్గము రెండు కూడాను అవసరం.
2: Therefore, in order to cultivate any crop, యు షుడ్ హ్యావ్ బోత్ ద మార్గాస్ విధాయక అండ్ విధ్వంసక.
1: అదే విధంగానే నీ హృదయంలో పూర్వం ఉండినటువంటి యొక్క తుచ్చ భావములను, తుచ్చ చేష్టలను, కొన్ని అసంపూర్ణం కానటువంటి భావములను కూడా తీసి పారవేయాలి.
2: ఇన్ ద సేమ్ వే ఫస్ట్ థింగ్ దట్ యు హావ్ టు డూ ఇస్ యు హావ్ టు రిమూవ్ ఫ్రమ్ యువర్ హార్ట్ యూస్లెస్ థాట్స్, మీన్ థాట్స్ అండ్ అన్డిజైరబుల్
1: దుర్గుణ దురాలోచనలు కూడాను ఆ హృదయం నుంచి కూడా పెరిగి పారవేయాలి.
2: యు హావ్ టు రూట్ అవుట్ ఆల్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ యాక్షన్స్.
1: ఇంతే కాదు, దుశ్చింతలను, దుశ్చేష్టలను కూడా తీసి పారవేయాలి.
2: నాట్ మెయిన్లీ దిస్ బ్యాడ్ ఐడియాస్ అండ్ బ్యాడ్ యాక్షన్స్ ఆల్సో హావ్ టు బి టేకన్ అవుట్.
1: తదుపరి ప్రేమ జలమును అందులో చక్కగా కట్టి పెట్టాలి.
2: After that, you will have to irrigate the entire heart with the waters of love.
1: అప్పుడే ఈ ప్రేమ జలము వల్ల హృదయం అనేటువంటిది చక్కగా మెత్తబడుతుంది.
2: With waters of love, the heart becomes soft and cultivable.
1: సాధన సంపత్తి అనేటువంటి దీంట్లో దాన్ని చక్కగా దున్నాలి.
2: With the help of this wealth of sadhana, you have to plow this heart.
1: అంతా బాగా కలిపి చక్కగా ఆ విత్తనము నాటడానికి తగినటువంటి అనువుగా చేర్చుకోవాలి.
2: యు హావ్ టు మేక్ ది ఎంటైర్ హార్ట్ రెడీ ఫర్ సోయింగ్ ఆఫ్ ది సీడ్స్.
1: తదుపరి విశ్వాసము అనేటువంటి వేరును చక్కగా చల్లాలి.
2: దెన్ యు హావ్ టు స్ప్రెడ్ ద మెన్యూర్ ఆఫ్ ఫెయిత్.
1: ఈ యొక్క విశ్వాసం అనేటువంటి ఎరువును చల్లిన తర్వాత అప్పుడు నామము అనేటువంటి విత్తనము నాటాలి.
2: ఆఫ్టర్ స్ప్రెడింగ్ ద మెన్యూర్ ఆఫ్ ఫెయిత్, యు హావ్ టు సో ద సీడ్ ఆఫ్ నేమ్.
1: హృదయ చిత్తము కేవలము ముండ చెట్టుతో నిండి గట్టి బారి ఏదో ఒక చౌడు భూమిగా తయారైనటువంటి దాంట్లో తీసుకుని పోయి నామం అనేటువంటి బీజం నాటితే ఇది ఏనాటికి అభివృద్ధి వస్తుంది, ఈ విధంగా ఫలాన్ని అందిస్తుంది.
2: వెన్ ది హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ బ్యాడ్ వీడ్స్, బ్యాడ్ థాట్స్ అండ్ వెన్ ఇట్ ఈస్ బ్యారన్ అండ్ ఆల్సో వెరీ హార్డ్, హౌ కెన్ యూ సో ద సీడ్స్.
1: కనుకని ఈ దృష్టిని లక్ష్యం నందించుకుని కృష్ణుడు వ్యవసాయాత్మక బుద్ధి అన్నాడు.
2: కీపింగ్ ది ఆల్ దీస్ థింగ్స్ ఇన్ వ్యూ, కృష్ణ హాస్ యూజ్డ్ దిస్ వర్డ్ వ్యవసాయాత్మక బుద్ధి.
1: నీ హృదయం అనేటువంటి దాని యందు నీ వ్యవసాయం చేయి.
2: హి హాస్ సెడ్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ యువర్ హార్ట్ యు కల్టివేట్.
1: అందులోనే నా యొక్క నామం అనేటువంటి వృక్షం అభివృద్ధి కాగలదు.
2: ఇన్ దట్ పర్టికులర్ ఫీల్డ్ అలోన్ ది నేమ్ ఆఫ్ మై నేమ్,
1: అందులోని మోక్షమనే ఫలమును నీవు అందుకోగలవు.
2: యు విల్ బి ఏబుల్ టు గెట్ ది ఫ్రూట్స్ ఆఫ్ మోక్ష లిబరేషన్.
1: కనుక హృదయాన్ని నీవు పరివర్తన గావించుకో.
2: దేర్ఫోర్ ట్రాన్స్ఫార్మ్ యువర్ హార్ట్.
1: ఈ హృదయ స్థాయి ఉండేటువంటి ఒక ఏకత్వాన్ని నీవు దృష్టి అందించుకో.
2: కీప్ ఇన్ యువర్ మైండ్ ది యూనిటీ విచ్ ఇస్ ఇన్హెరెంట్ ఇన్
1: బాహ్య దృష్టిని నీవు నిర్మూలన చేసుకో.
2: రూట్ అవుట్ యువర్ ఎక్స్టర్నల్
1: దైవతత్వాన్ని నిర్మాణం గావించుకో.
2: డెవలప్ ది లవ్ ఆఫ్ గాడ్.
1: అప్పుడే నీవు స్థితప్రజ్ఞుడు కాగలడు.
2: దెన్ ఓన్లీ యు కెన్ బికమ్ స్థితప్రజ్ఞ.
1: అట్టి స్థితప్రజ్ఞుడు మాత్రమే నన్ను అనుభవించగలడు.
2: స్థితప్రజ్ఞ మ్యాన్ ఆఫ్ స్టడీ విజన్ అండ్ ఇంటెలిజెన్స్ అలోన్ కెన్.
1: ఈ సుఖ దుఃఖములకు ఏమాత్రం కూడా నువ్వు కుంగి పొంగడు.
2: హీ వుడ్ నాట్ బి ఎలేటెడ్ బై ది జాయ్స్ అండ్ హీ వుడ్ నాట్ గెట్ షాంక్ బై ది సారోస్.
1: అభయుడు కాగలవు అన్నాడు.
2: దెన్ ఓన్లీ యూ కెన్ బి ఫ్రీ ఫ్రమ్ ఫియర్.
1: ఈ అభయమునకు, భయమునకు, నిర్భయమునకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
2: దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ త్రీ వర్డ్స్, అభయ, నిర్భయ అండ్ భయ.
1: ఈ భయమునకు ఒక నిర్భయము అనేటువంటిది విరుద్ధమైన పదము.
2: ఫర్ దిస్ వర్డ్ భయ ఫియర్, నిర్భయ ఆర్ ల్యాక్ ఆఫ్ ఇట్, దిస్ ఈజ్ ఆపోజిట్.
1: భయము లేనటువంటి, భయము పోయేటువంటిదే నిర్భయము అని.
2: రిమూవింగ్ ఆఫ్ ఫియర్ ఈజ్ నిర్భయ.
1: దీనికి ఒక చక్కని ఉదాహరణ,
2: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: దారిలో త్రాడుబడి ఉంటుండాలి.
2: దెర్ ఇస్ అ రోప్ లయింగ్ ఆన్ ద రోడ్.
1: కొంత చీకటి ఆవరించిన తక్షణమే ఆ తాను ప్రయాణమవుతూ ఆ త్రాడును చూచాడు.
2: When it was dark while he was walking on the road, he happened to see that rope.
1: ఈ త్రాడును చూచి ఈ వ్యక్తి పాము అని భయపడ్డాడు.
2: On seeing that rope, this person thought that it was a snake.
1: పాము అని భయపడ్డాడు, కానీ తక్షణమే ఒక టార్చ్ వేసి చూశాడు.
2: Fearing that it was a snake, he put on the torch and he observed.
1: ఇది పాము కాదు, త్రాడు అని తెలిసింది.
2: Immediately he realized that it was not a snake, it was only a rope.
1: Bayam poyindi.
2: The fear disappeared.
1: Kanuka ee bayamu raavatamu, bayamu povatamu, idi kevalamu konni chanamulu maatrame untuntadi.
2: This getting fear and getting rid of fear is only momentary.
1: Bayamunukunu bhramane.
2: For fear it is only delusion.
1: Nirbhayamunukunu bhramane.
2: For nirbhaya also it is delusion.
1: అనగా వస్తువును వేరే రీతిగా భావించుకోవటమే భయం.
2: మిస్టేకింగ్ వన్ థింగ్ ఫర్ అనదర్ ఈజ్ ఇట్ లీడ్స్ టు ఫియర్.
1: ఇది వస్తువు యొక్క స్వరూపాన్ని గుర్తించుకోవటమే నిర్భయం.
2: రికగ్నైజింగ్ ది రియల్ నేచర్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఫ్రీస్ యూ ఫ్రమ్ ఫియర్.
1: ఇది భయ నిర్భయములతో కూడినటువంటివి.
2: దీస్ టూ ఆర్ అసోసియేటెడ్ విత్ ఫియర్ అండ్ ఫ్రీడమ్ ఫ్రమ్.
1: కానీ అభయము ఈ రెండింటికి సంబంధం కానటువంటిది.
2: అభయ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ ఎనీ ఆఫ్ దీస్ టూ.
1: ఇది భయమునకు నిర్భయమునకు సంబంధం. భయమే లేదు.
2: దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ గెటింగ్ ఫియర్ అట్ ఆల్. ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్.
1: నిరంతరము స్వస్వరూప సంధానంలో ఉంటున్నటువంటి వాడికి భయమో నిర్భయముకు అవకాశమే లేదు. అక్కడ
2: కంటిన్యూస్లీ ఏ పర్సన్ హూ ఈస్ అవేర్ ఆఫ్ హిజ్ ఓన్ రియాలిటీ దే క్వశ్చన్ ఆఫ్ గెటింగ్ ఫియర్ అండ్ గెటింగ్ ఫియర్.
1: అభయత్వము అనేటువంటిది భయమునకు విరుద్ధమైనటువంటిదిగా మనం భావించరాదు.
2: హూ షుడ్ నాట్ కన్సిడర్ ఫియర్లెస్నెస్ యాజ్ అబ్సెన్స్ ఆఫ్ ఫియర్.
1: అనేకత్వమే లేదు ఈ అభయత్వంలో.
2: In fearlessness, she is not aware of the second entity.
1: ఇదు రెండో వస్తువు ఒకటి ఉన్నది అన్నప్పుడే మనకు ఒక భయం ఏర్పడుతుంది.
2: You get fear only when you think of
1: రెండోది లేనే లేదు.
2: There is nothing like second object.
1: అలాంటి స్థితి ఏంటి అభయము అని.
2: Only in that state you are fearless.
1: అభయమునకు నిర్భయమునకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
2: There is a lot of difference between fearlessness and absence of fear.
1: కనుకనే ఇది ఏకత్వంతో కూడినటువంటిది.
2: This fearlessness is associated with unity.
1: Ekam eva advitiyam brahma, not two, only one.
2: It refers to not there, not two, there is only one.
1: Inka bhayamunaku abhayamunaku anekattam untuntadi.
2: For abhaya and
1: anek abhayamunaku,
2: bhaya and abhaya, there are many things.
1: Tananu taanu marachinatunti vaanike bhayam.
2: A person who forgets himself suffers from fear.
1: జగత్తును దృష్టి ఎందుంచుకున్నటువంటి వానికే భయం.
2: A person who remembers only the world suffers from fear.
1: విషయాపేక్ష కలిగినటువంటి వానికే భయం.
2: A person who has attachment and desire alone
1: with fear. పరాత్మనుతో భ్రమించేటువంటి వానికే భయం.
2: A person who can be deluded by the objects alone can suffer from fear.
1: పరాత్మములో మునిగినటువంటి వానికి ఏమాత్రము భయం.
2: A person who is immersed in transcendental reality will never be afraid of anything.
1: అభయుడు.
2: He will be always free from fear.
1: ఉన్నది ఒక్కటే.
2: దెర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్.
1: కనుక అర్జున, నీవు ఈ దృశ్య కల్పితమైనటువంటి యొక్క స్వరూపాలపైన దృష్టిని అభివృద్ధి పరచుకోకు.
2: అర్జున, దేర్ ఫోర్ యూ విల్ హ్యావ్ టు డెవలప్ విజన్ ఆన్ ది ఫెనామినల్. యూ షుడ్ నాట్ డెవలప్ ఎనీ విజన్ ఆన్ ది ఫెనామినల్ వరల్డ్.
1: అందరి ఎందు ఉండినటువంటి యొక్క నా తత్వాన్ని నీవు గుర్తించుకో.
2: యూ రికగ్నైజ్ ద మై ప్రిన్సిపల్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఎవ్రీ వన్.
1: అందరి ఎందు ఒక్కటే ఉన్నది.
2: దెర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ ఇన్ ఎవ్రీ వన్.
1: దానిని నీవు లక్ష్యం అందించుకుంటే ఈ విధమైనటువంటి వికారములకు నీవు ఏమాత్రం కూడా గురి కావు.
2: ఇఫ్ యూ రిమెంబర్ దిస్ ఫ్యాక్ట్ యూ విల్ నాట్ బి సబ్జెక్ట్ టు దిస్ కైండ్ ఆఫ్ చేంజ్.
1: ఈ వికార దృష్టి ఉండినంత వరకు నీకు ఆకారం లభ్యం కాదు.
2: సో లాంగ్ యాజ్ యూఆర్ హ్యావింగ్ దిస్ క్రూక్డ్ విజన్ యూ విల్ నాట్ బి హ్యావింగ్ ఎ రియల్ విజన్.
1: ఆకారాన్ని గుర్తించేంత వరకు నీకు ఈ భీతి పోదు.
2: సో లాంగ్ యాజ్ యూ రికగ్నైజ్ ది రియాలిటీ యూ విల్ నాట్ బి ఫ్రీ ఫ్రమ్ ఫియర్.
1: కనుక స్థితప్రజ్ఞుడు కావాల్సినటువంటి వాడవు నీవు ఈ విధమైనటువంటి భ్రమలకు గురి కాకూడదు అని చెప్పాడు.
2: దేర్ఫోర్ హి హస్ జస్ట్ సెడ్ దట్ ఎ పర్సన్ లైక్ యు హూ షుడ్ బికమ్ స్థితప్రజ్ఞ షుడ్ నాట్ సఫర్ ఫ్రమ్ సచ్ ఫియర్స్.
1: కనుక ఇందులో మనం గుర్తించవలసినటువంటిది దేహ దృష్టిని చర్య దృష్టిని మనం కొంతవరకును అదుపులో నుంచుకొని ఆత్మ దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవడానికి ప్రయత్నించాలి.
2: We'll have to control the vision of the body and the vision of the deeds and mind, and we'll have to develop the vision of Atman.
1: Sudarshanam annaru.
2: This has been described as Sudarshanam.
1: Manchi drushti.
2: Sacred vision.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా భాగవతంలో ఉంటుండాలి.
2: There is a good example in Bhagavata for this.
1: ఇక్కడ ఏనుగు ముసలితో పట్టుబడింది.
2: The elephant was caught by a crocodile.
1: Gajendra mochamo anetundi dantlo unnatundi ekka antarbhavam.
2: The inner meaning of what is inherent in Gajendra moksha.
1: Musalito poraadi tanu tappinchukogalanu anetundi ahankaramu adhikanga untunnadi ee gajamunandu.
2: This elephant had a lot of egoism that it would be able to fight and free itself from the crocodile.
1: Indulo rendu vishayalanu manam chakkaga gurtinchali.
2: Two things will have to recognize.
1: Musaliki neeti endunnappude balam.
2: Crocodile will have a lot of strength when it is in water.
1: Yenuku gattu pai unnappude balam.
2: Elephant will have a lot of strength only when it is on the back.
1: Yenuku jalamlo digite balam undadu.
2: When it enters the water, elephant will not have
1: strength. Musali gattu pai koste balam undadu.
2: Crocodile when it comes to the banks, it will not have
1: musali jalamlo untuntam cheta ఈ ఏనుగు కంటే అధికమైనటువంటి పట్టు పట్టింది.
3: As the crocodile was in water, it was able to exercise so much of
1: strength. ఈ ముసలి ఎక్కడ నా కాలంత కూడా లేదు ఇది ముసలి. అలాంటి దాంతో నేను పోరాడి తప్పక సాధించుకోగలనని అహంకారంతో ఉంటున్నాడు గజం.
3: This elephant was egoistically feeling arrogant that after all this crocodile is not equal to
1: జలములో ఉండినంత వరకు దీనికి అమితమైన బలం ఉండుననేటువంటి విషయము ఈ గజమునకు తెలియదు.
3: The elephant did not know that so long as the crocodile is in water, it will have a lot of strength.
1: పోరాడి పోరాడి పోరాడి కట్టకట్టకు అలసిపోయింది.
3: Fighting restlessly for a long time, the elephant got tired.
1: దేహం యొక్క బలము క్షీణిస్తూ వచ్చింది.
3: It lost all its physical prowess.
1: కొంతవరకు మనోబలమును ప్రవేశపెట్టింది.
3: It used all its mental power.
1: ఈ దేహ మనోబలములు రెండు కూడాను కృషించిపోయాయి.
3: Both the physical and the mental power sank.
1: అప్పుడు ఆత్మబలాన్ని అన్వేషించేసింది.
3: Then it sought ఆత్మబల.
1: రావే ఈశ్వర, కావవే వరద, సంరక్షించు భద్రాత్మక, నీవే తప్ప ఇత పరం వెరుగ. ఇంతకాలము దేహము మనసు అని ఏమేమో పాటుపడినటువంటి ఈ గజము నీవే తప్ప ఇంకా నాకు ఈ దేహబలం కాని మనోబలం కాని ఏది లేదు, నీవు తప్ప అన్యము నాకు లేదని సర్వము శరణాగతి పొందింది.
3: ఫర్ ఎ లాంగ్ టైమ్ ఇట్ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ సోన్ ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెంగ్. ఆఫ్టర్ ఎగ్జాస్టింగ్ ఆల్ దాట్ ఇట్ బిగాన్ ప్రేయింగ్ టు ద లార్డ్, ఓ లార్డ్ ఎక్సెప్ట్.
1: దేహం పైన దృష్టి ఉండినంత వరకు దైవం పైన దృష్టి పోలేదు.
3: So long as it had its vision on its body, its vision did not go towards God.
1: మనోబలం పైన దృష్టి ఉండినంత వరకు దైవం పైన దృష్టి పోలేదు.
3: So long as it had its confidence on its mind, it did not turn towards God.
1: దేహ దృష్టి మనో దృష్టి ఉండినటువంటి గజం పైన భగవద్ దృష్టి కూడా ప్రసరించలేదు.
3: So long as the elephant had its own bodily vision and mental vision, God's grace did not descend.
1: కట్టకటప్పుడు దేహ మనో బలముల యొక్క కృష్ణించిపోవటం చేతనే ఈ దృష్టి దేహం దైవం పైన పోయింది.
3: So long as soon as elephant lost all its physical and mental power, it turns towards God.
1: రక్షణమే మహావిష్ణువు సుదర్శన చక్రమును పంపించాడు అని కథ.
3: ఇమ్మీడియట్లీ లార్డ్ విష్ణు హాస్ సెంట్ ది సుదర్శన వీల్.
1: సుదర్శనం అనేటువంటిది చక్రం కాదది.
3: సుదర్శన డస్ నాట్ రెఫర్ టు ఎట్ దిస్.
1: భక్తుని యొక్క దృష్టి విష్ణువు పైన పడేటప్పటికి విష్ణువు దృష్టి అతని పైన పడేది, అదే సుదర్శనం. మంచి చూపు వచ్చింది భగవంతునకు.
3: సుదర్శన రెఫర్స్ టు సేక్రెడ్ విజన్. వన్స్ యూ టర్న్ యువర్ విజన్ టువర్డ్స్ గాడ్, గాడ్స్ విజన్ విల్ టర్న్ టువర్డ్స్ యూ అండ్ దే మీట్ ఈచ్ అదర్.
1: సుదర్శనం దైవ దర్శనం అతనిపై దృష్టి అతని పైన పడింది.
3: సుదర్శన్ రెఫర్స్ టు గెటింగ్ ది గ్రేస్ అండ్ ది విజన్ ఆఫ్ లార్డ్ ఆన్ హిమ్.
1: ఎప్పుడు పడింది దైవం యొక్క దృష్టి?
3: When did you acquire
1: God's sarvamunu tyajinchi ee gajamu tana drushtini daivam paina pettinappude daivam drushti tana paina padi.
3: After renouncing all the things that this elephant had, when it turns towards
1: nee drushti na paina padinappude naa drushti nee paina padutundi.
3: Only when you turn your vision towards swami,
1: oka vela naa drushti nee paina undinappatiki nee drushti naa paina padinappudu neevu adi danni arthame chesukolevu, danni anubhavinchalevu.
3: Even when Swami's vision is on you, if you do not turn towards Swami, you will not be able to see and recognize the truth.
1: Nee drushti anta deham pai untundali.
3: All your vision is concentrated on your body.
1: Prakashinchetvanti suruni yokka velturu sarvatra untundali.
3: The effulgence of the shining sun is all around.
1: Kani mana gadilo matramu aa yokka velturu kanipinchatam ledhu.
3: But that light has not entered into your own room.
1: Karanam emiti?
3: What is the reason for this?
1: Manam top vesukoni kurchunnam.
3: We have put a top.
1: ఈ యొక్క మూత వేసుకుని కూర్చున్నాము. ఈ మూతను మనం కొట్టినప్పుడే ఆ సూర్యుని యొక్క వెలుతురు లోపల పడుతుంది.
3: ఓన్లీ వెన్ యూ బ్రేక్ ఇట్ ఓపెన్ విల్ బి ఏబుల్ టు గెట్ ది విజన్ ఆఫ్ ది ఎఫల్జెన్స్ ఆఫ్.
1: అదే రీతిగా అహంకారం అనేటువంటి మూత వేసుకున్నాము.
3: సేమ్ వే వీ హావ్ కవర్డ్ అవర్ సెల్స్
1: విత్ అభిమానములనే గోడలు కట్టుకున్నాము.
3: వీ హావ్ డెవలప్డ్ ది వాల్స్ ఆఫ్ డౌట్.
1: అనుగ్రహం అనేటువంటి కిరణములు మనలో పడకుండా ఉంటున్నాయి.
3: ద గ్రేస్, the rays of grace are not able to fall.
1: Suryakiranamulo raledhe raledhe ante etla vastayi?
3: If you say that I have not been able to get the rays of sun, how will you be able to get?
1: Okaru oka chinna kontha kaalam munduga jarigineatundi vishayam.
3: There is a small incident which has happened a few days back.
1: Oka intilo,
3: in a particular house,
1: oka dukkamu,
3: a sorrow
1: kaligindi,
3: befell.
1: Anaga oka pedda vyakti aa intilo poyinadu.
3: An elderly person there, the master of the house probably died.
1: అప్పుడు ఆ ఇంటి ఇల్లాలు ఆ పిల్లలు చాలా ఏడ్స్తూ వచ్చారు.
3: The husband and the children cried.
1: భగవంతుడా, ఎందుకు మా పైన ఇంత చిన్న దృష్టి పెట్టావు? ఎందుకు మమ్మల్ని ఇంత దుఃఖంలో ముంచిపోతున్నావు? నీవు ఏమాత్రం కూడా నువ్వు కరుణించలేకుండా పోతున్నావే, మాపైన ఇలాంటి కఠినమైన దృష్టి పెట్టడానికి, మమ్మల్ని మర్చిపోవడానికి ఏమి కారణం అన్నాడు.
3: దే ప్రే టు గాడ్, ఓ గాడ్
1: అని ఏడుస్తున్నారు.
3: దే బిగాన్ క్రయింగ్ అండ్ ప్రేయింగ్ టు గాడ్, ఓ గాడ్, వై ఆర్ యూ సో క్రూయల్, వై ఆర్ యూ నాట్ షవరింగ్ ఎట్లా మా
1: కుటుంబాన్ని దైవం మర్చిపోయినాడు.
3: God has forgotten us.
1: దైవం దృష్టి మా కుటుంబం పైన పడలేదు.
3: God's grace and his race
1: కనుకనే మాకు ఈ దుఃఖం ప్రాప్తించింది.
3: That's why you have this great calamity has befallen our family.
1: ఎందుకు మర్చినావు స్వామి మమ్మల్ని?
3: Why have you forgotten Swami us?
1: అప్పుడు ఎక్కడి నుంచినో ఒక దైవవాణి వినిపించింది.
3: Suddenly a divine voice was heard there.
1: Amma nee drushti na pai enduku padaledu, nannu enduku marchinaavu ani daivam cheppadata.
3: God told him, amma why are you not concentrating your vision on me, why have you forgotten me?
1: Daivam marchinaadu ante anantundadi kaani daivanni veeru marchinaru.
3: She is telling that God has forgotten them, but in fact they have forgotten
1: God. Daivam drushti veedi paina padaledu anukuntunnaru, veeru drushti daivam paina poledu.
3: They are telling that God's vision and his grace has not fallen on them, but on the other hand they have not
1: marichinidi needi kaani nenu kaadu.
3: You have forgotten not me.
1: Nee drushti lenidi needi kaani naadi kaadu.
3: You have not turned your vision towards me, not me towards you.
1: Adhe vidhamgane ee naadu mana drushti daivam pai lenappudu daivam drushti undi kuda nu manam gurtinchukolemu.
3: In the same way, when we are not able to look towards God, we will not be able to
1: go any sthiti lopala daivam manam choodaled anukuntaru.
3: And without recognizing, we just say we have not been able to see God.
1: Deeniki inkoka chinna udaharana,
3: one more small example for this.
1: Na edruga nee vachi nilchukoni,
3: you are standing in front of me.
1: Nee edruga nenu nilchukunnappudu,
3: I am standing in front of you.
1: Nee kantilo evaru unnaru?
3: Who do you see?
1: Nenu unnanu.
3: You see me.
1: Naa kantilo evaru unnaru?
3: Who can be seen in my eye?
1: Nee unnavu.
3: You can be seen in my eye.
1: Okarikokaru edruga nilchukunnappudu okari kantilo okaru untunnaru. Naa venukapoyi nilchukunte naa kantilo nivvetta kanipistha, నీ కంటిలో నేనెట్లా కనిపిస్తాను?
3: When we stand face to face, I can see my vision in you and you can see your vision in me. If you stand behind, how can you see my vision or your vision?
1: కనుక నాకు నీవు డైరెక్ట్ గా వచ్చి నాపైన నీ దృష్టి పెట్టు, నీపైన నా దృష్టి ఉంటాడు.
3: Therefore come directly and stand before me, concentrate your vision on me, my vision will
1: అదే విధంగానే గజరాజ దృష్టి విష్ణువు పైన పోయినప్పుడు విష్ణు దృష్టి గజరాజు పైన వచ్చింది.
3: In the same way, when the sight of elephant was turned towards God, God's sight also met with it.
1: Appude ee gajaraju yokka baadha nivarana ayindi.
3: Then automatically all the problems.
1: Ee gajaraju evvadu?
3: Who is this elephant?
1: Idani madagajamu, idani madam, ahankaram.
3: This is the proud or elephant, arrogance.
1: Ee ahankari ainatunte manavudu, madagajam aneetunte manasu kaliginatunte manavuniki oka vaancha, adi kaamamu, adi desire, aa vaanchalu kalugutayi.
3: For a man who is full of arrogance, he gets a desire.
1: Ade dappi annaru.
3: That may be compared to thirst.
1: Ee dappi aneetundi ee madagajamunaku puttina takshaname jalamu samsaram aneetundi jalam daggariki vellaadu.
3: When this arrogant man developed thirst, he went to the waters of samsara.
1: Ee samsaram aneetundi danlo adugu pettinado pettaledu.
3: He has not completely entered into the waters of samsara.
1: ఈ మహా బలవత్తరమైనటువంటి మమత్వం అనేటువంటిది గట్టిగా పట్టేసింది.
3: This attachment has caught hold of him.
1: ఈ మమత్వం అనేటువంటిది ముసలి.
3: This attachment and possessiveness
1: ఈ మమత్వం అనేటువంటి ముసలి పట్టేటప్పటికి ఇంకా భరించుకోలేకపోయాడు.
3: This attachment of crocodile, when it caught hold of him,
1: ఇంతకు పూర్వము తనకు ఒక్కడే ఉండటం చేత తన కోసం తాను ఏడుస్తూ ఉండవచ్చును, ఎప్పుడో ఒకతూరి ఏడ్చవచ్చు.
3: When he was alone before entering the samsara, he was all alone. Once in a while probably he must have cried.
1: ఈ పెండి చేసుకున్న తక్షణమే భార్య కోసం ఏడ్చాలి, భార్య తల్లిదండ్రుల కోసం ఏడ్చాలి, బావమరుదుల కోసం ఏడ్చాలి, వాళ్ళకి ఎవరికో ఏ దుఃఖం వచ్చిందంటే వీడు ఏడ్చాలి. ఇవింత ఒకదానికొకటి ఒకదానికొకటి పెరుగుతూ పోతుంటాయి.
3: ఆఫ్టర్ ది మ్యారేజ్ దెర్ విల్ బి ఎ కంటిన్యూస్ గ్రోత్ ఆఫ్ అటాచ్మెంట్. యూ హ్యావ్ టు క్రై ఫర్ యువర్ ఓన్ వైఫ్ అండ్ పేరెంట్స్, బ్రదర్స్ ఇన్ లా అండ్ క్వైట్ ఏ ఫ్యూ ఆఫ్
1: ఈ అభిమాన మమకారములు పెరిగే కొలది వీటికి చాలా బంధన ఏర్పడిపోయింది.
3: Once you develop egoism, interest, desire and attachment, all these bondages develop.
1: ee yokka bandhani yerpadetappudiki bhagavantudu ganipinchadu.
3: When this bondage developed, he was able to turn towards God.
1: appudu bhagavantudu ganipinchinappude bhagavantuni yokka anugrahaniki guri avutadu.
3: Only when he looks at God, he would be able to earn.
1: ee bhagavantuni mundugane kontha varaku nu prayatna purvakanga sadhinchinte ee badhale undavu kada.
3: If only he had earned the grace of God even before, there would not have been this.
1: కనుక అర్జున నీవి బంధనకు మరీ గురి కావద్దు.
3: Therefore, Arjuna, do not become a victim of this bondage.
1: ఈ అందరి ఎందు ఉండినటువంటి ఒక ఏకత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని లక్ష్యం నందించుకో.
3: Keep in your mind the unifying principle of Atman, which is existing in all
1: humans. వ్యవసాయాత్మక బుద్ధి నీవు కలిగి ఉంటుండు.
3: Cultivated mind you
1: develop. హృదయ క్షేత్రంలో ఈ విధమైనటువంటి యొక్క ముళ్ళ చెట్టును పెంచుకోవద్దు.
3: Don't develop the weeds and shrubs in your own heart.
1: భగవద్ అనుగ్రహం అనేటువంటి పండ్ల చెట్టును పెంచుకో.
3: You grow the tree of grace of God in your heart.
1: నీ దృష్టిని దైవం పైన మరల్చు.
3: Turn your sight towards God.
1: ఇదే నీవు సాధించవలసినటువంటి
3: సాధన. This is what you will have to accomplish.
1: ఇదే నీ లక్ష్యము.
3: This must be your object.
1: ఇదే నీ గమ్యము.
3: This must be your.
0: That was the 29th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which he delivered on 11th September 1984, Bhagavan proves the absolute superiority of the power of Atma over physical strength and even intelligence of the mind. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: ఎవడు నిరంతరము ప్రీతిపూర్వకము చే ప్రీతిపూర్వకంతో నన్ను భజించును అట్టివానికి నేను బుద్ధియోగమును అందిస్తాను అన్నాడు గీతాచార్యుడు.
1: గీతాచార్య హెస్ డిక్లర్డ్ దట్ హూసో ఎవర్ లవ్వింగ్

0: Gitacharya has declared that whosoever lovingly remembers and praises me would be given the yoga of intelligence, buddhi yoga.
1: Inti ekas.
0: Not merely this.
1: Ataneni nato chechukuntanani kudanu vaagdanam chesadu.
0: He has also promised that I will take him within me.
1: Buddhi yoga managa atma anatma vivekame.
0: Buddhi yoga or the yoga of intelligence refers to discrimination which can distinguish the one which is atma from anatma, permanent atma to impermanent anatma.
1: Idi pavitramaina భక్తవర్ణకు మాత్రమే ఇది సాధ్యమవుతుందని కూడాను నిరూపించాడు.
0: దిస్ బికమ్స్ పాసిబుల్, ఇట్ హెస్ బీన్ ప్రూవ్డ్ ఓన్లీ టు పీపుల్ హూ ఆర్ రియలీ డివోటెడ్ అండ్ ఆల్మోస్ట్ మ్యాడ్ విత్ లవ్ ఫర్ ద లార్డ్.
1: ముక్తి ప్రేరితమైనటువంటి అఖండ జ్ఞానమునకు సునిర్మల భక్తియే ఆధారమని కూడాను నిరూపించింది.
0: ఇట్ హెస్ ఆల్సో బీన్ ప్రూవ్డ్ దట్ టు గెట్ a real knowledge and wisdom, devotion alone is the right royal path.
1: Soham tattvamunaku dasohame aadharamani kudanu prakatinchindi.
0: To the principle which is associated with the Lord itself, soham tattva, the attitude of servant and dasoham is the proper path.
1: Bhaktiman me priyo narahani yavaru నా భక్తుడిగా ఉంటుంటాడో వాడే నాకు అత్యంత ప్రియుడని కూడాను స్థిరం చేసింది.
0: ఇట్ హెస్ ఆల్సో కన్ఫర్మ్ దట్ ద వన్ హూ ఈజ్ ఎ డివోటీ ఈజ్ డియర్ టు మీ.
1: భక్తి అనగా ఏమిటి?
0: వాట్ ఈజ్ డివోషన్?
1: ప్రేమ నశ్వరమైన పదార్థం పైన ప్రసరించినప్పుడు ఇది రాగమోహితంగా రూపొందుతుంది.
0: వెన్ లవ్ flows towards transient things, it becomes attachment.
1: శాశ్వతమైనటువంటి దీనిపైన ప్రసరించినప్పుడు ఇది ఏ భక్తిగా రూపొందుతుంది.
0: When it flows towards the permanent entity, it becomes devotion.
1: భక్తి రెండు విధములుగా ఉంటున్నది.
0: Devotion is of two types.
1: పుష్పములచే పూజలు గావించుతూ ధూపదీప నైవేద్యములచే ఆరాధనలు సల్పుతూ క్షేత్రములు దర్శించుచు పుణ్యనదీ తీర్థములు ఆచరించుచు మందిరములు యందు పూజా రూములు యందు దేవాలయములు యందు ఆచరించేటువంటి నిత్యచు షోడశోపచారములచే లాభించినటువంటి కర్మలకంతయును సామాన్యమైన భక్తి అని సార్థక నామం.
0: వన్ ఇస్ ఆర్డినరీ టైప్ ఆఫ్ డివోషన్ విచ్ రెఫర్స్ టు సర్టన్ activities associated with rituals like worshipping the Lord, the 16 types of offerings and visiting various important places of pilgrimage, taking bath in holy rivers. These are all rituals which is ordinary type of devotion.
1: Kani Gita Charyani dini antaga angikarinchatam ledu.
0: Gita Charya, however, does not accept this as the path of devotion.
1: Satchila సదాచార సంపన్నమైనటువంటి పరాభక్తియే ప్రధానమని కూడాను నిరూపిస్తూ వచ్చాడు.
0: డివోషన్ విచ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ క్యారెక్టర్ అండ్ టోటల్ లవ్ టు ద లార్డ్ ఇట్సెల్ఫ్ ఈజ్ ట్రూ డివోషన్. దిస్ హెస్ బీన్ ట్రూ.
1: భక్తికి పరాభక్తికి ఉండినటువంటి వ్యత్యాసం కూడాను మనం విచారించాలి.
0: వీ హ్యావ్ టు ఎంక్వైర్ ఇన్ టు ద డిస్టింక్షన్ బిట్వీన్ భక్తి ది ఆర్డినరీ డివోషన్, పరాభక్తి ది ట్రాన్సెండెంటల్ డివోషన్.
1: భక్తి అనగా కేవలము దృశ్యకల్పితమైన జగత్తునందు సృష్టింపబడినటువంటి పదార్థముల యొక్క ప్రయోజనము భక్తిగా నిరూపిస్తూ వచ్చింది.
0: ది ఆర్డినరీ డివోషన్ రెఫర్స్ టు ద యూజ్ ఆఫ్ ద థింగ్స్ అండ్ ఆర్టికల్స్ ఆఫ్ ద ఫెనామినల్ వరల్డ్ ఫర్ వర్షిపింగ్ ద లార్డ్.
1: దీనికి ఉదాహరణము మనము పూజిస్తున్నాము, బాహ్య సంబంధమైనటువంటి పుష్పములు తెచ్చి భగవంతుణ్ణి పూజిస్తున్నాము.
0: ఎగ్జాంపుల్ ఫర్ దిస్ ఈజ్ వర్షిపింగ్ ఆఫ్ ద లార్డ్ గెటింగ్ ది ఫ్లవర్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఫ్రమ్ ద ట్రీస్.
1: ఈ పుష్పములు ఎక్కడి నుంచి వచ్చినాయి?

0: From where did these flowers come?
1: నీవు సృష్టింపబడినటువంటివా?
0: Have you created them?
1: లేక మరే విధమైనటువంటి దీంట్లో నీవు కల్పితం చేసినటువంటివా?
0: Have you been able to manufacture them otherwise?
1: కాదు కాదు.
0: Certainly not.
1: ఈ భగవత్ సృష్టికి సంబంధమైనటువంటి పుష్పములు.
0: These are all flowers created by the Lord.
1: భగవంతుడు సృష్టింపబడినటువంటి పుష్పములు నీవు తెచ్చి భగవంతునికి అర్పితం చేయడంలో ఉన్నటువంటి యొక్క ఆశ్చర్యం ఏమిటున్నది?
0: వాట్ ఇస్
1: విశేషం ఏమిటున్నది?
0: What is the big speciality in offering the flowers which are created by the Lord to the Lord himself?
1: Kanuka bhagavantunu srishtimpabadinatundi padarthamulu cheta bhagavantunni aaradham cheseetundi yokka prakriyalaku sadharanamaina bhaktiga nirupistu vachindi geeta.
0: Geeta has been proving that as ordinary type of devotion which is taking the creator things of the Lord and offering them to the Lord himself.
1: Para bhakti anaga kevalamu nee yokka prayatnam dwara nee hrudaya brindavanamunandu satyala sadaacharam antanti gunamulanu abhirudhi gaavinchi danini poshinchi atti pushpamulu cheta bhagavantuni aaradhana cheseetundi yokka prakriyake para bhakti ani kuda nu cheptochu.
0: The activities which are associated with worshipping of the Lord who is seated in your heart by the flowers which are not relating to the world as such.
1: Aithe jnana dhyanam visishyate ani Balavasu cheppadu. Jnanamunaku dhyanamunaku undinatuvanti vyathyasamunu kudanu manam kontha vicharinchali.
0: We have to also inquire into the difference between jnanam and dhyanam which Balaraju said just now.
1: Dhyanam leka jnanam kudarat.
0: Without meditation it is not possible to get real knowledge.
1: Jnanam leka dhyanam sambhavinchadu.
0: Without the awareness of the knowledge you would not be able to enter into meditation.
1: Ee vidhamaina paristhiti yendu edi manam odal teeskovali?
0: In such circumstances which of the two should we have in the to start with?
1: Dhyanam anaga loka sambandhamainatundi arthamulanu manam puraskarinchukunnappudu edo oka vastuvunu ekagrata chittudai danini smarinchi danini darshinchi tadwara divyatvanni pondeetundi margamu ani.
0: Taking in a worldly context and in a worldly way, meditation refers to concentrating upon an object and through that object reaching the ultimate.
1: Kani idi kadu.
0: But this is not correct.
1: Dai chintayam iti dhyanam ani. Dai chintayam aneetundi dhatuvu nunchi puttinatundide dhyanam.
0: Etymologically dvai chintayam explains the origin of dhyanam.
1: Dvai chintayam anaga bhagavantuni chintane dhyanam ani dini yokka antaratham.
0: Dvai chintayam really refers to meditation of God himself.
1: Bhagavantuni chintane bhakti ani kudanu dini yokka artham.
0: Meditating and thinking of the Lord is devotion.
1: Kanuka ee bhaktiye leka akandamainatundi jnana tattvam manaku praptinchatam idi asadhyam.
0: Without having this kind of devotion it is impossible to just get the unlimited effulgence of the Lord.
1: Phalamu manaku mukhyame.
0: Fruit is important.
1: Kani idi pushpamu leka phalamu kaneradu.
0: But you would not be able to get fruit without having flower.
1: Kanuka mottamota manamu pushpamunu aashrayinchinappude phalamu manaku dakkutundi.
0: Only when we get flower in the first place we would be able to just get a fruit.
1: Adi vidhamugane pushpam vantide bhakti.
0: In the same way devotion may be compared to flower.
1: Bhakti ni aashrayinchaka అఖండ జ్ఞానం అనేటువంటి ఫలం మనకు ప్రాప్తించదు.
0: వితౌట్ హ్యావింగ్ రిసార్ట్ టు డివోషన్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ అస్ టు గెట్ నాలెడ్జ్.
1: కనుక పులం పుష్పము వంటి స్థాయి ఎందు సాధకుడు తాను దాసోహం అనేటువంటి భావం నుండి తాను ప్రారంభించాలి.
0: ఇన్ ద స్టేజ్ ఆఫ్ ఫ్లవర్ ఏ డివోటీ హ్యావ్ టు టేక్ అప్ టు హిమ్సెల్ఫ్ ది స్టేజ్ ఆఫ్ సర్వెంట్ యాటిట్యూడ్. దాసోహం, ఐఎమ్ యువర్ సర్వెంట్ ఓ లార్డ్.
1: ఇలాంటి దాసోహం అనేటువంటి స్థాయి నుండి మనం ప్రారంభించి బ్రహ్మాహం అని లేక సోహం అనేటువంటి యొక్క స్థితిలో మనం చేరాలి.
0: కమెన్సింగ్ ఫ్రమ్ ద స్టేజ్ ఆఫ్ ఐఎమ్ ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ విల్ హావ్ టు గో టు ద స్టేజ్ ఆఫ్ ఐఎమ్ బ్రహ్మ అండ్ ఐఎమ్ దట్.
1: విద్యారణ్యుల వారు దాసోహం అనేటువంటి చింతనతో ప్రారంభించాడు సాధన.
0: Sacred Vidyaranya has commenced his sadhana from the stage of I am your servant, O Lord, I am your servant.
1: కానీ కొంతకాలము ఈ దాశరథం అనేటువంటి మంత్రంతో ప్రారంభించినటువంటి సాధన క్రమక్రమేణ సోహంగా మారిపోయింది.
0: గ్రాడ్యువలీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ సాధన విచ్ కమెన్స్ ఫ్రమ్ ఐ ఆమ్ ది సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ బికేమ్ ఐ ఆమ్ దట్ ఐఎమ్ ద లార్డ్ హింసెల్ఫ్.
1: ఒకనాడు విద్యారణ్యుల వారు ఏమిటి ఆశ్చర్యమని తన యొక్క శిష్యులతో బోధిస్తున్నాడు.
0: వన్స్ అపాన్ ఎ టైమ్ ఆన్ ఎ పర్టికులర్ డే ది Sacred Guru Vidyaranya was discussing with his disciples what exactly is the significance.
1: శిష్యులు గురువును ప్రశ్నించారు, స్వామి ఇంతకాలము దాసోహం దాసోహం అనేటువంటి యొక్క సాధన చేత తాము ఇంత స్థాయికి వచ్చారు, కానీ ఈనాడు శివోహం శివోహం శివోహం లేక సోహం సోహం సోహం అనేటువంటి దీనికి తగినటువంటి మార్పునకు కారణం ఏమిటన్నారు.
0: The disciples questioned Vidyaranya, Swami, you have been just teaching us, I am the servant of the Lord, Dasoham Dasoham. But today you are telling, I am Shiva Shivoham, or Soham, I am that, I am that. How is it that you have come to this particular stage?
1: Biddalara, intakalamo nenu, Dasoham Dasoham Dasohamani, Bhagavantaniki Dasudai, nenu pujistu vachan. Okanati Ratri, Chitta Choru, బృందావన విహారి గోపీమాన సంచారి వచ్చి ఆ దాను అపహరించి వెళ్ళాడు అన్నాడు.
0: షీ సెడ్, డియర్ చిల్డ్రన్, ఐ హావ్ బీన్ జస్ట్ ప్రేయింగ్ దట్ ఐఎమ్ ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్, ఐఎమ్ ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్. వన్ పర్టికులర్ డే ది చిత్త చోర, ది స్టీలర్, ది థీఫ్ ఆఫ్ ద హార్ట్, హీ జస్ట్ కేమ్ అండ్ స్టోల్ మై హార్ట్ అండ్ హీ మేడ్ మీ ఫీల్ సోహం సోహం ఐఎమ్ దట్.
1: దా అపహరించాడు.
0: He has taken away from Dasoham that particular Dhatu Da and he made it Soham. He is a thief.
1: Dasoham Dasoham anekunti padamulo Krishna Dakarani Arjuna aparinchatam cheta Sohanga maripoyindi annadu.
0: As Krishna carried away Da from Dasoham, it became Soham. This is how he explained.
1: Prarambhamlo neevu dasudiga prayanam salipavu nayana, ippudu naaku samipinchavu, naato aikyudaipothunnavu, kanuka neevu సోహం సోహం అనేటువంటి మార్గాన్ని అనుసరించమన్నాడు.
0: టు బిగిన్ విత్ యూ స్టార్టెడ్ యువర్ సాధన ఫ్రమ్ ఎ స్టేజ్ ఆఫ్ దాసోహం, బట్ యాజ్ యూ ప్రోగ్రెస్ యూ హ్యావ్ బికమ్ వెరీ క్లోజ్ టు మీ, వెరీ నియర్ టు మీ, అండ్ నౌ యూ హ్యావ్ టు యూ కెన్ టేక్ ఇట్ అప్ యాజ్ సోహం సోహం. దిస్ ఇస్ హౌ లార్డ్ టోల్డ్ విద్యారణ్య ఇన్ ద డ్రీమ్.
1: రామకృష్ణ పరమహంస దగ్గర కూడాను ఒక గృహస్థుడైనటువంటి భక్తుడు సన్యాసి అయినటువంటి భక్తుడు ఉండేటువంటి వారు.
0: There were two devotees, one a grihastha, a family devotee, and a sannyasin devotee with Ramakrishna Paramahamsa.
1: Naga Mahasayudu grihastha bhaktudu.
0: Naga Mahasaya was a family devotee.
1: Vivekananda sannyasi bhaktudu.
0: Vivekananda was a sannyasin devotee.
1: Naga Mahasaya nirantaram kudanu దాసోహం దాసోహం దాసోహం అనేటువంటి నేను దాసాం దాసుడను అనేటువంటి దీంతో ప్రారంభిస్తూ వచ్చాడు సాధన.
0: నాగ మహాశయ ఆల్వేస్ అండ్ టు స్టార్ట్ విత్ హీ ప్రాక్టీస్ దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్ ఆఫ్ దాసోహం ఐఎమ్ ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ ఐఎమ్ ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్.
1: దాసోహం అనేటువంటి పదములో సాధనను ప్రారంభించినప్పుడు మానవుని యందు అహంకార వృత్తులు శూన్యమవుతాయి.
0: When any devotee commences from the stage of dasoham, egoism will disappear from the devotee.
1: Ahankaram undinanta varakunu atmagnanam praptinchadu.
0: So long as one has egoism in him, he would not be able to get the knowledge of atma.
1: Ee ahankaram aneetunti gandhiyonu paravesi karishye vachanam tava ani charanagatulu kavatam chetane arjununu oka krishnudu kudanu aneka vidhamula ధైర్యమును ప్రోత్సాహమును అందిస్తూ వచ్చాడు.
0: ఈవెన్ ఫర్ అర్జున కృష్ణ గేవ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఎన్కరేజ్మెంట్ ఓన్లీ ఆఫ్టర్ హీ ఫ్లూ అవే దిస్ గాంధీవ ఆఫ్ అహంకార దట్ ఇస్ ఈగోయిజం అండ్ సరెండర్డ్ టు ద లార్డ్ అండ్ సెడ్ ఐఎమ్ ప్రిపేర్డ్ టు ఒబే యువర్ కమాండ్, గివ్ మీ యువర్ కమాండ్, ఐ విల్ ఒబే.
1: అహంకారం ఉండినంత వరకు ఆత్మస్థాయిలో పరమాత్మ స్వరూపం లభ్యం కాదు.
0: So long as one has egoism, one would not be able to get in the stage of Atma, the Paramatma Swarupa itself.
1: Paramatma anugraham chikkana ahankaram undutaku veelu ledu.
0: Once you get the grace of the Lord, you would not be having egoism. It is impossible to have egoism.
1: Oke samayamunandu, oke pradeshamulo, velutu chikati undutaku veelu kadu kada.
0: At the same time, the same place, there cannot be light and darkness, isn't it?
1: Kanukane, Naga Mahasayudu, Modalu, Dasoham, Dasohamani, Tana, Stayani, Kunta, Alpastayik, Tishkuni Vildadu.
0: Therefore, Naga Mahasaya started from a very humble beginning, which is associated with Dasoham, Dasoham. I am the servant, I am
1: Ani Vivekanandudu. శివోహం శివోహం శివోహం అనేటువంటి దీంతో లేక సోహం సోహం అనేటువంటి దీంతో తాను విశాలమైనటువంటి యొక్క హృదయుడుగా తయారయ్యాడు.
0: వివేకానంద ఆన్ ద అదర్ హ్యాండ్ డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్ బై టెలింగ్ శివోహం శివోహం ఐఎమ్ శివ ఐఎమ్ దట్ సోహం.
1: విరిజానంద స్వామి ఈ రెండింటినీ ఆధారం చేసుకుని నాగమహాశయుడుకు వివేకానందుడు ఇరువురు కొడుకు మాయా అనేటువంటి బంధన చేత కట్టుబడినారు.
0: Niranjananda Swami said that on the basis of the experience of Naga Mahasaya and Vivekananda, both of them adopted different paths to overcome this the power of illusion.
1: Kattapadinatuvanti ee kattalo nunchi Naga Mahasayudu dasoham dasohamani swarupa swarupani dharinchi lopala tappinchukoni vellaadu.
0: Naga Mahasaya adopted the path of Dasoham Dasoham. He became smaller and smaller and he got himself released from the tie of this Maya, the spell of the Maya, and he was free.
1: Kani Vivekananda Simoham Simoham Simoham Simohamani Tana Akanda Sarupani Vishalamayin Puntatani Abhruddhi Gavinchukoni A Maya Bandaramunu Chedinchukoni Vellad.
0: The shackles of Maya which were binding Vivekananda were torn to pieces by his expanding Sivoham, Sivoham, Sivoham. I am Siva, I am Siva, I am Siva.
1: Anaga, Nene Devudanu, Anetvanti Unnata Bhavamunu, Uttama Bhavamunu, Abhruti Parchukunnatvanti Vaniki, Evidhamainatvanti Bandhananu, Atanni Bhadincham.
0: Any person who develops in himself the sacredness and lofty ideas that I am God, nothing will bother him, nothing will come in the way.
1: Kevalam matalato cheppinanta matramana prayojanam ledu.
0: There is no use by merely uttering all these things by words.
1: Anubhuti diki raavali.
0: They must come to one's experience.
1: Deha prantini veedali.
0: One should overcome the feeling of the
1: indriya nigram cheyali.
0: One should overcome body consciousness.
1: Ratanam yoginaha anetundi ekatma bhavana penchukovali.
0: Control senses and continuously identify himself with the Lord.
1: అట్టివాడే ఈ విధమైన జ్ఞానమును పొందగలడు.
0: ఓన్లీ సచ్ ఎ పర్సన్ కెన్ అక్వైర్ దిస్ నాలెడ్జ్ సుప్రీం.
1: అయితే భక్తుడైనటువంటి వాడు అహంకారమును దూరం చేసుకుని ఆత్మానందంలో లీనమవుతాడు.
0: బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఎ డివోటీ రిమూవ్స్ ఈగోయిజం ఫ్రమ్ హిజ్ ఓన్ హార్ట్ అండ్ హీ గెట్స్ ది బ్లిస్ సుప్రీం.
1: దీనికి ద్వైత విశిష్ట ద్వైత అద్వైతములు అనేటువంటి మూడు మార్గములను బోధిస్తూ వచ్చాడు.
0: There are three paths, Dvaita, Visishta Dvaita, Advaita. Dualism, qualified dualism and non-dualism.
1: Tattvaipaham. Anaga, nenu bhagavantuni bhaktudanu ani prarambhamlo tanu cheppukuntadu.
0: In the very beginning, he utters that I am a devotee of God.
1: Indulo bhagavantudu veru తాను వేరుగా నిరూపించుకుంటాడు.
0: ఇన్ దిస్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ దట్ దేర్ ఆర్ టూ ఎంటిటీస్, వన్ ఇస్ గాడ్, ది అదర్ ఇస్ డివోటీ.
1: తత్సైవాహం అనగా నేను ప్రత్యేకంగా ఉంటున్నాను, దేవుడు ఎక్కడో ఉంటున్నాడు, అతన్ని నేను చూడడం కోసమని అతని భక్తుడిగా నేను తయారవుతున్నాను అని భావిస్తాడు.
0: ఇన్ దిస్ పర్టికులర్ ఇన్స్టెన్స్ గాడ్ ఈజ్ ఎల్స్వేర్, హీఈస్ అ సెపరేట్ ఎంటిటీ, ఐ వుడ్ లైక్ టు సీ హిమ్, దిస్ ది అప్రోచ్ అండ్ యాటిట్యూడ్.
1: క్రమక్రమేణ ఈ భక్తిని అభివృద్ధి గావించుకొని తవైవాహం అనేటువంటి దీంట్లో ముఖాముఖిగా ఫేస్ టు ఫేస్ వచ్చి భగవంతుడా నేను నీ భక్తుడను, నేను నీ భక్తుడను అని ప్రారంభిస్తాడు.
0: గ్రాడ్యువలీ హీ విల్ మేక్ ప్రోగ్రెస్, హీ విల్ కమ్ ఫేస్ టు ఫేస్ ది లార్డ్ అండ్ హీ విల్ ఆర్గ్యూ విత్ హిమ్ యాస్ లార్డ్ ఐఎమ్ యువర్ డివోటీ, ఐఎమ్ యువర్ డివోటీ.
1: తవైవాహం అనేటువంటిది ఎదురుగా నిలిచి భక్తునితో, భక్తుడు భగవంతునితో నేను నీ భక్తుడని ధీరంగా చెప్తున్నాడు.
0: ఇన్ ది సెకండ్ స్టేజ్ హి స్టాండ్స్ ఎరెక్ట్ బిఫోర్ ద లార్డ్ అండ్ డిక్లర్స్ దట్ ఐఎమ్ యువర్ డివోటీ ఓ లార్డ్.
1: రెండవది త్వమేవాహం.
0: ద థర్డ్ స్టేజ్ ఇస్ త్వమైవాహ,
1: నీవు నేనేను అంటున్నాడు.
0: ఐఎమ్ యూ, యు ఆర్ మై సెల్ఫ్.
1: నేను నీ భక్తుడను అని అనుకోవటం విశిష్టాద్వైతం.
0: ఐఎమ్ యువర్ డివోటీ ప్రిఫర్స్ టు విశిష్టాద్వైత.
1: నేను దైవభక్తుడను అని అనుకోవటము ద్వైతం.
0: ఐఎమ్ ది డివోటీ ఆఫ్ సమ్ గాడ్, దిస్ ఇస్ ద్వైత భావ.
1: నీది నేను అనుకోవటమే అద్వైతం.
0: యు ఆర్ మై సెల్ఫ్, దిస్ పర్టికులర్ ఫీలింగ్ ఈజ్ ఫీలింగ్ ఆఫ్ అద్వైత, నాన్ డ్యువలిజం.
1: కనుక మనము ద్వైతములో ప్రారంభం జరిపినప్పుడే అద్వైతంలో మనం ప్రవేశించడానికి అర్హులమవుతాం.
0: దేర్ఫోర్ ఓన్లీ వెన్ వీ కమెన్స్ అవర్ జర్నీ ఫ్రమ్ ద స్టేజ్ ఆఫ్ డ్యువలిజం విల్ ఎండ్ అప్ ఇన్ నాన్ డ్యువలిజం.
1: కనుక మొట్టమొదట మనము సామాన్యమైనటువంటి భక్తిలో, భక్తితో మన యొక్క ఆరాధనను ప్రారంభించాలి.
0: ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ దేర్ ఫోర్ వీల్ హ్యావ్ టు కమెన్స్ అవర్ సాధన, అవర్ డివోషన్ ఫ్రమ్ ది వెరీ ఆర్డినరీ డివోషన్ స్టేజ్.
1: ఇది సాకార సగుణములు లేక నిరాకార నిర్గుణములు మనకు ప్రాప్తించవు.
0: దట్ ఈస్ వితౌట్ హ్యావింగ్ సాకార అండ్ సగుణ అట్రిబ్యూట్స్ అండ్ ఫామ్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గెట్
1: అట్రిబ్యూట్స్.
0: దిస్ ఇస్ ఇంపాసిబుల్ ఆల్సో.
1: కనుక మొట్టమొదట మనము ఒక విధమైనటువంటి యొక్క దాసులుగా మనము తయారు కావాలి.
0: దేర్ ఫోర్ టు స్టార్ట్ విత్ వీల్ హ్యావ్ టు డెవలప్ అవర్ సెల్స్ అండ్ బికమ్ ది సర్వంట్.
1: మరొక ఉదాహరణ,
0: వన్ మోర్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: ఒకవైపున పెద్ద సున్నం ఉంటుండాలి.
0: దెర్ ఈస్ ఎ బిగ్ సర్కిల్ ఆర్ ఎ జీరో ఆన్ వన్ సైడ్,
1: దానికి పక్కనే ఒక చిన్న జీరో ఉంటుండాలి.
0: జస్ట్ బై ఇట్ సైడ్ దెర్ ఇస్ అనదర్ స్మాలర్ సర్కిల్.
1: ఈ పెద్ద సర్కిల్ దైవం.
0: ద బిగ్ సర్కిల్ మే బి కంపేర్డ్ టు గాడ్.
1: ఈ చిన్నదే జీవుడు.
0: ద స్మాల్ వన్ రిఫర్స్ టు జీవ.
1: ఈ జీవుడు అనేటువంటి వాడు దేవునికి కొంచెం ప్రత్యేకంగా ఉంటున్నాడు.
0: దిస్ జీవ ఈజ్ డిఫరెంట్ అండ్ డిస్టింక్ట్ ఫ్రమ్ దేవ గాడ్.
1: ఇది ద్వైతం.
0: దిస్ ఇస్ ద్వైతం.
1: విశిష్టాద్వైతం అనగా పెద్ద సున్న లోపల చిన్న సున్న ఉంటుండాలి.
0: విశిష్టాద్వైతం క్వాలిఫైడ్ డ్యువలిజం రిఫర్స్ టు ది స్మాల్ సర్కిల్ బీయింగ్ విత్ ఇన్ అ బిగ్ సర్కిల్.
1: అనగా దైవంలో జీవుడు ఉన్నాడు.
0: దట్ మీన్స్ జీవ అంశ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ డివినిటీ. ఇట్ ఈస్ హీ ఎగ్జిస్ట్.
1: అయితే ఈ జీవుడు దైవంతో చేరే విధానం ఏమిటి?
0: దెన్ వాట్ ఈస్ ది వే ఆఫ్ మర్జింగ్ హిమ్సెల్ఫ్ టోటలీ ఇన్ ద లార్డ్.
1: ఈ చిన్న సున్న క్రమక్రమేణా విశాలమైనటువంటి భావంలో పెంచుకుని పెంచుకుని పెంచుకుని పోతూ ఈ పెద్ద సున్నలో లీనమైపోతుంది.
0: దిస్ స్మాల్ సర్కిల్ హ్యాస్ టు గ్రో బిగర్ అండ్ బిగర్ బై బ్రాడనింగ్ ఇట్ సెల్ఫ్ అండ్ గెట్ మర్జ్డ్ ఇన్ టు ద బిగర్ వన్, బిగర్ సర్కిల్.
1: ఇదే అద్వైతము అన్నారు.
0: దిస్ ఈస్ అద్వైతం, ఇట్ ఇస్ సెట్.
1: అనగా జీవతత్వమును దైవత్వముతో చేర్చడానికి తగిన కృషి చేయటమే ఈ భక్తి ప్రపత్తుల యొక్క మార్గము.
0: ది పార్ట్ ఆఫ్ డివోషన్ అండ్ ప్రపత్తి ప్రిఫర్స్ టు ద పాత్ విచ్ మేక్ ఎ జీవతత్వ మర్జ్ ఇట్సెల్ఫ్ ఇన్ దేవతత్వ ఆర్ ది ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్.
1: ఈ మానవత్వంలో ఉండినటువంటి దివ్యత్వాన్ని కొంతవరకు గుర్తించి దానిని దైవత్వంగా మనం విశ్వసించినప్పుడే ఈ జీవతత్వం అనేటువంటి యొక్క చర్యలు క్రమక్రమేణ అణుగుటకు అవకాశం ఉంటుండాలి.
0: ఓన్లీ వెన్ వీ రికగ్నైజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ విచ్ ఈస్ ఇన్హెరెంట్ ఇన్ మ్యాన్, వీల్ బి ఏబుల్ టు జస్ట్ సప్రెస్ ద వీక్నెసెస్ అండ్ డెవలప్ బ్రాడ్నెస్ అండ్ మర్జింగ్.
1: ఈ జ్ఞానం అభ్యాసాత్. ఈ జ్ఞానం అనేటువంటిది ఏ విధంగా వస్తుందంటే అభ్యాసం ద్వారా మనకు లభ్యమవుతుంది.
0: హౌ టు వీ అక్వైర్ దిస్ నాలెడ్జ్? త్రూ కాన్స్టెంట్ ప్రాక్టీస్ వీ కెన్ గెట్ దిస్ నాలెడ్జ్.
1: ప్రపంచంలో ఏ చిన్న విషయానికైనా, ఏ చిన్న స్థాయికైనా అభ్యాసం లేకుండా మనము ఆ స్థాయిని మనం పొందలేము.
0: వాట్ ఎవర్ స్మాల్ థింగ్ బి ఇట్ ఇన్ ద వరల్డ్, వాట్ ఎవర్ స్మాల్ స్టేజ్ బి ఇట్, వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు అక్వైర్ ఆర్ రీచ్ ఇట్ వితౌట్ ప్రాక్టీస్.
1: చదువుట కానీ, వ్రాయుట కానీ, నడచుట కానీ, తినుట కానీ, ఇవన్నీ కూడా అభ్యాసం ద్వారానే మనకు లభ్యమవుతున్నాయి.
0: బి ఇట్ రీడింగ్, రైటింగ్, వాకింగ్, ఈటింగ్, ఆల్ దీస్ థింగ్స్ వీ అక్వైర్ త్రూ ప్రాక్టీస్.
1: ఈ అభ్యాసమును మనం ప్రథమ సోపానంగా తీసుకున్నప్పుడే ఈ జ్ఞానము అనేటువంటి యొక్క తత్వము మనకు కొంత అర్థమవుతుంది.
0: వెన్ వీ టేక్ దిస్ ప్రాక్టీస్ ఆఫ్ ది వెరీ ఫస్ట్ స్టెప్, వీల్ బి ఏబుల్ టు రీచ్ ది స్టేజ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ అక్వైర్ నాలెడ్జ్.
1: అయితే ఈ జ్ఞానం అనేటువంటి దాంట్లో రెండు విధములైనటువంటి జ్ఞానం ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ హియర్.
1: ఇది భౌతికమైనటువంటి జ్ఞానం ఒకటి, ఆధ్యాత్మిక జ్ఞానం మరొకటి.
0: వన్ రెఫర్ టు ద ఫిజికల్ వరల్డ్ అండ్ ది అదర్ స్పిరిచువల్.
1: ఆధ్యాత్మిక జ్ఞానమును విజ్డమ్ అంటారు, భౌతిక జ్ఞానమును నాలెడ్జ్ అంటారు.
0: నాలెడ్జ్ రెఫర్స్ టు ద ఫిజికల్ వరల్డ్ అండ్ విజ్డమ్ రెఫర్స్ టు ది స్పిరిచువల్ వరల్డ్.
1: ఇక్కడ వస్తువును పరిశీలన చేయటము, విచారించటము, ఇది సామాన్యమైనటువంటి జ్ఞానం.
0: ఎన్క్వైరింగ్ ఇన్ టు ద నేచర్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ రెఫర్స్ టు ఆర్డినరీ నాలెడ్జ్.
1: ఈ వస్తువు యొక్క అంతర్భాగమైన మూలాధారమును గుర్తించి ఆ మూలాధారం యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవటము, ఇది ఆధ్యాత్మిక జ్ఞానం.
0: స్పిరిచువాలిటీ రెఫర్స్ టు అండర్స్టాండింగ్ ద ఇన్నర్ ప్రిన్సిపల్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎవ్రీ ఆర్టికల్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ద వరల్డ్.
1: ఈ ఆత్మజ్ఞానం అనేటువంటిది లేకుండా మనము ఈ లౌకిక జ్ఞానం అనేటువంటి దాన్ని అభ్యసించటం కానీ దానిని అందుకోవటం కానీ ఇది అసాధ్యం.
0: Without the basis of the wisdom which refers to spirituality, it is not possible to acquire the knowledge of the world.
1: దీనిని అందుకును విధానమే ఈ కాయము చేత ఆచరించేటువంటి సమస్త సత్కర్మలు.
0: All the good activity associated with this body is that refers to the path of acquiring this knowledge.
1: ఈ శరీరం అనేటువంటిదే మనకు లేకుండినా ఎట్టి సాధనలు కానీ మనం చేయలేము, ఎట్టి ప్రాప్తిని కూడా మనం పొందలేము.
0: వితౌట్ హ్యావింగ్ ది బాడీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డూ ఎనీ యాక్టివిటీ అండ్ రీచ్ ఎనీ గోల్.
1: శరీర మార్గం కర్మధర్మ సాధకం అని ఈ కర్మ సాధనకు శరీరం అత్యవసరం.
0: ఫర్ ఆల్ యాక్టివిటీ బాడీ ఈస్ ది వెరీ బేసిస్.
1: పరోపకారార్థం ఇదం శరీరం అని ఈ పవిత్రమైనటువంటి కర్మలు ఆచరించి ఇతరులకు ఉపకారములు గావించేటువంటి విషయంలో ఈ యొక్క దేహము అత్యవసరం.
0: బాడీ హ్యాస్ టు బి యూజ్ అండ్ ఈస్ నెసరీ ఫర్ డూయింగ్ యాక్టివిటీస్ విచ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ అదర్స్.
1: చిన్నపిల్లలకు అర్థం కావాలంటే దీన్ని మరొక రీతిలో ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
0: ఫర్ ది సేక్ ఆఫ్ యంగ్ చిల్డ్రన్ టు అండర్స్టాండ్ దిస్ కెన్ బి ప్రజెంటెడ్ ఇన్ ఏ డిఫరెంట్ వే.
1: మనం ఎక్కడికో ఒక పిక్నిక్ అని వెళ్ళాము.
0: Let us say that we have gone on a picnic to some place.
1: అక్కడికి భోజనమునకు సంబంధించినటువంటి పదార్థములన్నీ ఇప్పుడు మనం తీసుకుని వెళ్ళాం.
0: There we have carried all the articles necessary for cooking food.
1: అక్కడ భోజన సమయానికి మనం వండుకోవడానికి ప్రయత్నించాము ఒక అడవిలో.
0: In the forest we have made preparations to cook food.
1: అప్పుడు మనం ఏం చేయాలి? మూడు రాళ్లను తెచ్చి పెట్టుకోవాలి.
0: For this purpose, what is to first stage, we'll have to get three stones and keep them.
1: ఈ మూడు రాళ్ల పైన పాత్రను పెట్టాలి.
0: On these three stones, we'll have to keep the vessel.
1: పాత్రలో నీరు పోయాలి.
0: We'll have to pour water into the vessel.
1: ఆ నీటిలో బియ్యం వేయాలి.
0: And to put rice in the vessel and water.
1: ఈ మూడు రాళ్ల మధ్యలో పాత్రకు కింద మనం అగ్నిని పెట్టాలి.
0: Underneath the vessel, in between these three stones, we'll have to make some fire.
1: ఈ మంటను వేయటంలో ఉండినటువంటి అర్థార్థం ఏమిటి?
0: What is the use of, what is this inner significance of putting the fire beneath the vessel?
1: ఈ మంట ద్వారా పాత్రలో ఉండినటువంటి యొక్క బియ్యము తక్కువ కావటం కోసమని.
0: Through the fire, we have to just cook the rice which is within the vessel.
1: అయితే ఈ యొక్క వేడి సరాసరి బియ్యమునకు తగిలి అవి అన్నముగా తయారు కావటం లేదు.
0: సపోజ్ వితౌట్ ది మీడియం ఆఫ్ ద వెసల్ ఇఫ్ దిస్ రైస్ ఇస్ పుట్ ఇన్ ద ఫైర్ యు వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ఫుడ్ యాస్ సచ్.
1: ఈ కట్టెల వేడి ఈ యొక్క పాత్రకు సోకి, పాత్ర వేడి నీళ్లకు సోకి, నీళ్ల వేడి బియ్యమునకు సోకి బియ్యము అన్నంగా మారిపోతున్నాయి.
0: ద హీట్ గెట్స్ ట్రాన్స్మిటెడ్ టు ద వెసల్ ఫ్రమ్ ద వెసల్ టు ద వాటర్ ఫ్రమ్ ద వాటర్ టు ద రైస్ అండ్ దెన్ రైస్ ఇస్ కుక్డ్.
1: అదే విధముగానే జీవిత అరణ్యము లోపల మనం ఆహార నిమిత్తమై ఆనందమనే ఆహార నిమిత్తమై ప్రాకులాడుతున్నాం.
0: ఇన్ ది సేమ్ వే ఇన్ ది world of in the forest of life we are searching for the bliss which will be compared to
1: ikkada sattva rajo tamo gunamule moodu raalu.
0: Those three stones are the three qualities, sattva, rajas and tamas.
1: Mana dehame paatra.
0: Our body will be compared to the vessel.
1: Mana yokka aasale jalamu. Mana aasalu anetundi deento ee yokka deenni tattvam gaavinchukoni manamu shantini pondali.
0: The wisdom has to apply itself to the body, through the body, to the feelings, and through the feelings, to our desires, and through desires, in the Atma Jnana should be obtained.
1: కనుక ఈ జ్ఞానం అనేటువంటిది సరాసరి మనకు హృదయానికి చిక్కుటకు కానీ దక్కుటకు కానీ వీలు కాదు.
0: డైరెక్ట్లీ దేర్ ఫోర్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గెట్ విజ్డమ్ డైరెక్ట్లీ ఇన్ ద హార్ట్.
1: ఇది దేహం ద్వారా భావముల ద్వారా మన యొక్క కోరికలను భస్మము గావించుకోవాలి.
0: త్రూ ది బాడీ అండ్ త్రూ అవర్ గుడ్ ఫీలింగ్స్ వీ హావ్ టు డిస్ట్రాయ్ అండ్ బర్న్ అవర్ డిజైర్స్.
1: క్రమక్రమేణా ఈ కోరికలను మనము అదుపులో పెట్టుకోవటమే ఇది సరి అయినటువంటి ధ్యానమునకు అర్థం.
0: ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ మెడిటేషన్ ఈస్ గ్రాడ్యువలీ అండ్ స్లోలీ కంట్రోలింగ్ ది డిజైర్స్, దట్ రెఫర్స్ టు మెడిటేషన్.
1: ఈ ఇంద్రియములను నిగ్రహించుకోవటం చేత కోరికలను అదుపులో పెట్టుకోవటం చేతనే కర్మ ఫలత్యాగంగా సహజంగా మార్పులు కలుగుతుంటాయి.
0: By controlling the sense organs and controlling our desires, it would be possible to do the work without expecting any fruits thereof in the natural, automatic, spontaneous way.
1: Karma yokka phalatyagam cheyataku evariki kudamu sadhyam kaadu.
0: It is impossible for anyone to sacrifice the fruits of work.
1: Phalamu undane undadi.
0: There is fruits for every work.
1: Maa phaleshu ani cheppindi kaani naa phaleshu ani cheppaledu.
0: It is said, మా ఫలేషు నాట్ నా ఫలేషు.
1: కనుక ఫలితము ఉన్నది అయితే ఫలిత నిమిత్తమై నీవు కర్మలు ఆచరించద్దు.
0: దేర్ విల్ బి ఫ్రూట్స్ బట్ డోంట్ వర్క్ ఫర్ ఫ్రూట్స్.
1: నీ కర్తవ్యంగా నీవు భావించి కర్మలు ఆచరించు.
0: కన్సిడర్ ఇట్ యాజ్ యువర్ డ్యూటీ అండ్ వర్క్.
1: కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడు వాంఛలు వచ్చినప్పటికీ దానిని స్వీకరించడంలో తప్పు లేదు.
0: While discharging your duties, incidentally if there are some desires, there is nothing wrong in accepting them.
1: కర్మఫలమును త్యజించమని కానీ లేక కర్మఫలము ఉండదని కానీ గీత బోధించలేదు.
0: గీత హ్యాస్ నాట్ టాట్ దట్ యు విల్ హావ్ టు గివ్ అప్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ ఆర్ ది ఫ్రూట్స్ డు నాట్ హ్యావ్ ఎనీ యాక్షన్.
1: అయితే ఈ కర్మఫల త్యాగమును సరిగా అర్థం చేసుకునలేక అనేక మంది కర్మనే త్యాగం చేస్తున్నారు.
0: పీపుల్ హూ హ్యావ్ నాట్ కరెక్ట్లీ అండర్స్టూడ్ the meaning of sacrificing the fruits of action or sacrificing the action.
1: Karma enta varaku untundali?
0: How far can they sacrifice the action?
1: Vantalu ayyenta varike kattalato manaku avasaram.
0: Only until food is cooked there is need for the fire.
1: Vanta paripakkam ayin tarvata kattalu manaku akkaraledu.
0: Once the food is cooked there is no need for any fire.
1: Aithe karma yokka rahasyanni kaani karma phalitam yokka rahasyanni kaani gurtincheyanta varike మనకు ఈ కర్తవ్యములు అత్యవసరం.
0: ఓన్లీ అంటిల్ వు రికగ్నైజ్ ది సీక్రెట్ ఆఫ్ వర్క్ అండ్ సీక్రెట్ ఆఫ్ సాక్రిఫైసింగ్ ద వర్క్ వీల్ హావ్ టు జస్ట్ డూ డిశ్చార్జ్ అవర్ డ్యూటీస్.
1: కనుక ఈ కర్మ ఫలత్యాగమునకు కానీ కర్మత్యాగమునకు కానీ జ్ఞానాభివృద్ధికి కానీ ధ్యానమునకు కానీ అన్నింటికి ప్రేమనే ప్రధానము.
0: దేర్ఫోర్ బీట్ ఫర్ ది సాక్రిఫైసింగ్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ ఫర్ అక్వైరింగ్ విజ్డమ్ ఫర్ వాట్ ఎవర్ బీట్ the basis and the root is love itself.
1: ఇక్కడ శీల సదాచారం అన్నారు. ఇది సత్యమునకు ప్రకటించేటువంటి యొక్క గుర్తులు.
0: The character and good behavior, it is said, this will really reflect and announce the truth.
1: సత్యము కాని శాంతి కాని ధర్మము కాని ప్రత్యేకంగా లేవు.
0: Truth, peace and righteousness, they do not exist.
1: ఇవన్నీ ఇప్పుడు నువ్వు ప్రేమ పైననే ఆధారపడి ఉంటున్నవి.
0: ఆల్ దీస్ ఆర్ ఎసెన్షియల్లీ డిపెండెంట్ అపాన్ లవ్.
1: ప్రేమ మానవుని యొక్క ఆలోచనలో చేరినప్పుడు అది సత్యరూపాన్ని ధరిస్తుంది.
0: వెన్ లవ్ ఎంటర్స్ ఇన్ టు వన్స్ థాట్స్ ఇట్ బికమ్స్ ట్రూత్.
1: ప్రేమ ఆచరణ రూపంలో ధరించినప్పుడు అది ధర్మం అవుతుంది.
0: వెన్ లవ్ మేనిఫెస్ట్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాక్షన్ ఇట్ బికమ్స్ రైచియస్నెస్ అండ్ ధర్మ.
1: ప్రేమను అర్థం చేసుకున్నప్పుడే అదే శాంతి అవుతుంది.
0: వెన్ వన్ అండర్స్టాండ్స్ లవ్ ఇట్ ఆటోమేటికలీ బికమ్స్ పీస్ ఇట్ సెల్ఫ్.
1: ప్రేమ యొక్క అర్థమే ఇది శాంతి.
0: ది వెరీ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ లవ్ ఈజ్ పీస్.
1: ప్రేమ యొక్క ఆచరణే ధర్మం.
0: ప్రాక్టీసింగ్ లవ్ ఈజ్ ధర్మ.
1: ప్రేమ యొక్క ఆలోచనే ఇది సత్యం.
0: థింకింగ్ ఆఫ్ లవ్ ఈజ్ ట్రూత్.
1: ప్రేమను తలంచుతూ పోయినప్పుడే నాన్ వైలెన్స్ అహింసగా మారిపోతుంది.
0: Continuously thinking of love itself becomes non-violence.
1: Kanuka satya dharma shanti ahimsalaku naligintikunu antarvahiniga pravahinchetundi ప్రేమ ఒక్కటి మాత్రమే.
0: ఫర్ ట్రూత్, ఫర్ నాన్ వైలెన్స్, ఫర్ పీస్ అండ్ ఫర్ రైచియస్నెస్ ఇట్ ఈస్ లవ్ విచ్ ఈస్ ఫ్లోయింగ్ యాజ్ అన్ అండర్ కరెంట్.
1: ఇట్టి ప్రేమను అభివృద్ధి గావించుకొని నన్ను చేరమనియే ఈ యొక్క బుద్ధి యోగము బోధిస్తూ వచ్చాడు భక్తి జ్ఞానంలో.
0: ఇన్ ది బుద్ధి యోగ ఐ హ్యావ్ బీన్ టాట్ ఇన్ భక్తి యోగ స్టేటింగ్ దాట్ లవ్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ లవ్ టు రీచ్ మీ.
1: కనుక ప్రియుడై ప్రేమతో దైవమును పొందేటువంటి మార్గమునకు నీ యొక్క ప్రేమతత్వమునే పెంచుకోమని కూడాను శాసించాడు.
0: హెస్ ఆల్సో డిక్లర్డ్ దాట్ మేక్ యూజ్ ఆఫ్ లవ్ విత్ ఫుల్ ఆఫ్ లవ్ యూ ట్రై టు జస్ట్ డెవలప్ నియర్నెస్ టు మీ.
1: భక్తుడా నీ చేతులు చిన్నవి.
0: డియర్ డివోటీ యువర్ హ్యాండ్స్ అండ్ పామ్స్ ఆర్ స్మాల్.
1: ఈ రెండు చిన్న చేతులతో నా సేవను ఆచరించు.
0: విత్ దో స్మాల్ లిటిల్ పామ్స్ యూ సర్వ్ మీ.
1: నీ యొక్క కన్నులు చాలా చిన్నవి.
0: యువర్ ఐస్ ఆర్ స్మాల్.
1: నా సృష్టి యొక్క ఇది చాలా గొప్పది.
0: మై క్రియేషన్ ఈజ్ వెరీ వాస్ట్.
1: ఇంత విశాలమైనటువంటి యొక్క జగత్తును నీ చిన్న రెండు కన్నుల ద్వారా చూస్తున్నావు.
0: విత్ దిస్ వాస్ట్ క్రియేషన్ యు ఆర్ టేకింగ్ ఎ లుక్ విత్ యువర్ స్మాల్ లిటిల్ టూ ఐస్.
1: నీ చెవులు రెండు చిన్నవి.
0: యువర్ ఇయర్స్ ఆర్ వెరీ స్మాల్.
1: ఈ రెండు చెవుల ద్వారా నా యొక్క వాణిని శ్రవణం చేయమన్నాడు.
0: యు లిసన్ టు మై వర్డ్ అండ్ మై ది సౌండ్ త్రూ దీస్ టూ లిటిల్.
1: నీ రెండు చిన్న పాదములు నా సమీపమునకు ప్రయాణం సల్పమన్నాడు.
0: విత్ యువర్ టూ లిటిల్ ఫీట్ యు జర్నీ టువర్డ్స్ మై సన్నిధి.
1: పాదములు రెండు కూడాను సన్నిధికి వచ్చినంత మాత్రం నా ప్రయోజనం లేదు.
0: బై మియర్లీ కమింగ్ టు సన్నిధి ఆఫ్ ద లార్డ్ ఇట్ డజంట్ సర్వ్ ది ఎంటైర్ పర్పస్.
1: రెండు చిన్న కన్నుల ద్వారా విశాలమైనటువంటి యొక్క జగత్తును చూచినంత మాత్రం నా ప్రయోజనం లేదు.
0: బై మియర్లీ టేకింగ్ ఎ లుక్ అట్ ద వాస్ట్ వరల్డ్ విత్ యువర్ లిటిల్ ఐస్ దర్ ఇస్ నో యూస్.
1: రెండు చిన్న చేతుల ద్వారా నా సేవలు సలిపినంత మాత్రం నా ప్రయోజనం లేదు.
0: బై మియర్లీ సర్వింగ్ మీ విత్ యువర్ టూ లిటిల్ హ్యాండ్స్ యు ఆర్ నాట్ గోయింగ్ టు అచీవ్.
1: రెండు చిన్న చెవుల ద్వారా నా వాణిని ఆలకించి ప్రయోజనం లేదు.
0: బై మియర్ బై లిసనింగ్ టు మై డివైన్ వర్డ్స్ త్రూ యువర్ లిటిల్ ఐ ఇయర్స్ దర్ ఇస్ నో యూస్.
1: కానీ ఒక్క హృదయం ఉన్నది.
0: But there is one thing and that is the heart.
1: ఆ ఒక్క హృదయములో నన్ను ప్రవేశపెట్టుకుంటేవా ఈ యొక్క కర్మలు ఏమాత్రం కూడా నీకు అక్కరలేదన్నాడు.
0: If you introduce me into your heart, then none of these actions are very important.
1: ఈ చేతులు చెవులు కన్నులు నోరు ఇవన్నీ కూడాను కేవలము మానసిక సంబంధమైనటువంటి వృత్తులను అరికట్టుకునేటువంటి మార్గములు.
0: Whatever activity you indulge in by way of worship through your hands, feet, ears, nose and eyes, this is only a method of controlling your mind.
1: కాని హృదయములో ప్రవేశించిన తర్వాత ఆ ఇంద్రియము తమంతకు తామే స్తంభించిపోతాయి.
0: Once the Lord enters the heart, the control of senses will be so easy, they get stilled automatically.
1: కనుక కర్మ ఫలత్యాగం కోసం మనం ప్రత్యేకమైనటువంటి సాధనలు చేయనక్కర్లేదు.
0: There is no need for any special effort to be made for karma phala tyaga sacrificing the fruit of the action.
1: Bhakti mami priyo naraha. Na yokka bhaktudai nannu smarinchuchu nannu chintinchuchu nannu jalinchuchu na yokka chintani endi neevu nimagnulainappudu sarvamu kudanu nene chuchukuntanu annadu.
0: Bhakti mami priyo naraha. He has said, once you start thinking and indulging only in thoughts around me, then the rest of it will be taken care of by me.
1: I'll take care of it.
0: For this particular purpose, you would have firm resolve.
1: ఈ పరిపూర్ణమైనటువంటి నమ్మకమే లేకుండినా మనము ఈ పవిత్రమైనటువంటి యొక్క ఆనందాన్ని అందుకోలేము.
0: If one doesn't have complete and full faith, one would not be able to get the bliss arising out of this.
1: భగవంతుడు పరిపూర్ణుడు.
0: గాడ్ ఈజ్ ఫుల్ అండ్ కంప్లీట్.
1: అట్టి పరిపూర్ణుని పొందాలనుకున్నప్పుడు పరిపూర్ణమైనటువంటి మనస్సును మనం అభివృద్ధిపరచుకోవాలి.
0: టు గెట్ ద లార్డ్ హూ ఈజ్ హోల్ పరిపూర్ణత్వ
1: పరిపూర్ణ విశ్వాసమును పెంచుకోవాలి.
0: కంప్లీట్ ఫెయిత్ వన్ షుడ్ డెవలప్.
1: అతని పరిపూర్ణుడై నీవు అపరిపూర్ణుడైనప్పుడు ఇవి రెండింటికి నీ ఏమాత్రమో పొత్తు కుదరదు.
0: వెన్ హీఈస్ ఫుల్ అండ్ కంప్లీట్, ఇఫ్ యు ఆర్ ఇన్కంప్లీట్ అండ్ నాట్ ఫుల్, దేర్ కెనాట్ బి ఎనీ ప్యారిటీ బిట్వీన్ దీస్.
1: పరిపూర్ణుని పొందేటువంటి యొక్క మార్గములో పరిపూర్ణమైనటువంటి యొక్క భావమునే మనం సల్పకుండినా మనము భగవద్్రోహులుగా మారిపోతాం.
0: టు రీచ్ ది ఫుల్ అండ్ కంప్లీట్ లార్డ్, అన్లెస్ యూ హ్యావ్ ఫుల్ ఫెయిత్ అండ్ ఫుల్ హార్ట్, యూ విల్ బి
2: treacherous
1: భగవంతుని యొక్క సర్వజ్ఞత్వమునకు సర్వవ్యాపకత్వమునకు సర్వశక్తిత్వమునకు మనం కళంకం కలిగించినటువంటి వారం అవుతాం.
2: వుడ్ బి గెటింగ్ బ్లెమిష్ ఫర్ ద లార్డ్ ఫర్ ఆల్ హిస్ ఆమ్నిషియన్స్ ఆమ్నిపొటెన్స్ అండ్ ఆమ్నిప్రెజెన్స్.
1: కనుక నీవు చింతించేటువంటి చింతన కూడాను పరిపూర్ణ హృదయుడై చింతించాలి.
2: వాట్ ఎవర్ థాట్స్ యూ ఇండల్జ్ ఇన్ విత్ ఫుల్ హార్ట్ యూ ఇండల్జ్
1: పరిపూర్ణ ప్రేమతో అతన్ని చెంత చేరాలి.
2: విత్ ఫుల్ లవ్ యూ రీచ్ హిమ్.
1: భజతాం ప్రియో అనగా భజించినటువంటి వానికి ప్రియుడిగా తాను రూపొందుతాడు.
2: ఇట్ ఈస్ సెడ్ దట్ హీ బికమ్స్ డియర్ టు ఎనీవన్ హూ వర్షిప్స్ హిమ్ ఫుల్లీ విత్ హోల్
1: అద్వేష్ట సర్వభూతానాం.
2: అద్వేష్ట సర్వభూతానాం
1: ఎవరిని కూడా మనము ద్వేషించరాదు.
2: వీ షుడ్ నాట్ హేట్ ఎనీవన్.
1: ఇలాంటి సద్భావములతో 64 లక్షములు అనగా విద్యను కూడినటువంటి యొక్క సాధకుడే నాకు మహాప్రియుడని కూడాను గీత బోధిస్తూ వచ్చింది.
2: ద వన్ హూ ఈజ్ మాస్టర్ ఆఫ్ ది 64 టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ హీఈస్ డియర్ టు మీ. ఇట్ ఇస్ సెడ్
1: ఈ 64 గుణములు కూడాను మానవుడి యందు పరిపూర్ణతగా ఉంటున్నవి.
2: ఆల్ ది 64 క్వాలిటీస్ ఆర్ ఆల్రెడీ దేర్ ఇన్ మ్యాన్ ఇన్ దర్ ఫుల్నెస్.
1: అయితే ఈ పరిపూర్ణత్వాన్ని గుర్తించుకోవడానికి తగినటువంటి కృషి చల్పటం లేదు.
2: బట్ వీఆర్ నాట్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్స్ టు బికమ్ అవేర్ ఆఫ్ ఇట్.
1: సామాన్యమైనటువంటి లౌకిక కార్యములు ఎందే లౌకిక కర్మలు ఎందే మన కాలము వ్యర్థము గావించుకుంటూ పోతున్నాం.
2: వీఆర్ వేస్టింగ్ ఆల్ అవర్ టైమ్ ఇన్ ద సెక్యులర్ యాక్టివిటీ ఇట్సెల్ఫ్.
1: ఇది విశేష కర్మలు ఎందు కూడాను కొంతవరకు ప్రవేశించాలి.
2: వీ హావ్ టు ఎంటర్ ఇన్ టు ద స్పెషల్ యాక్టివిటీ విచ్ వుడ్ హెల్ప్ అస్.
1: దానిని అంతర్బహిర్ సర్వవ్యాప్య నారాయణ అని మనము బహిర్ముఖములో ఆచరించేటువంటి యొక్క చింతనలు కాని కర్మలు కాని అంతర్ముఖంలో కూడాను దానిని ప్రవేశపెట్టాలి.
2: వాట్ ఎవర్ వర్షిప్ యాక్టివిటీస్ ఆఫ్ వర్షిప్ ఎంటర్ ఎక్స్టర్నలీ విల్ నాట్ డూ ఇట్ ఇంటర్నలీ ఆల్సో.
1: అప్పుడే రెండింటి యొక్క ఏకత్వం అనేటువంటిది మనకు అర్థమవుతుంది.
2: దెన్ దెర్ విల్ బి యూనిటీ బిట్వీన్ దీస్ టూ అండ్ వుడ్ బి ఏబుల్ టు అప్రిషియేట్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్.
1: దీనిని అర్థము గావించుకున్నప్పుడే మన జీవితం సార్థకమవుతుంది.
2: ఓన్లీ వెన్ వి అండర్స్టాండ్ ఇట్ అవర్ లైఫ్ గెట్స్ శాంక్టిఫైడ్.
1: కనుక అన్నింటికి ఈ భక్తి యోగములో ప్రేమనే ప్రధానమనేటువంటి సత్యాన్ని మనం విశ్వసించాలి.
2: ఇన్ భక్తి యోగ యోగ ఆఫ్ డివోషన్ లవ్ ఈస్ ది బేసిస్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. దిస్ యూ హావ్ టు రికగ్నైజ్.
1: సత్యము కేవలం చెప్పటం మాత్రమే కాదు.
2: ట్రూత్ ఈజ్ నాట్ మెర్లీ ఫర్ టెలింగ్.
1: ఇది కేవలం పలుకుతో మాత్రమే అంత్యమవుతుంది.
2: దిస్ విల్ కమ్ టు ఎన్ ఎండ్ ఓన్లీ బై మియర్ వర్డ్ అటరింగ్ వర్డ్స్.
1: ఇది తలంపుతో కూడా లీనం కావాలి.
2: దిస్ మస్ట్ గెట్ ఇమ్మర్స్డ్ ఇన్ అవర్ థాట్స్.
1: నిరంతరం కూడా ఆలోచనలో నిమగ్నుడైపోవాలి.
2: ఆల్వేస్ థింక్ అబౌట్ దిస్ పర్టికులర్ థింగ్ అండ్ కాంటెంప్లేట్ అబౌట్ ఇట్.
1: కనుకతో ప్రేమతో ఆలోచన చేసినప్పుడే మనకు సహజమైనటువంటి సత్యము ఆవిర్భవిస్తుంది.
2: ఓన్లీ వెన్ వి థింక్ విత్ లవ్ ది న్యాచురల్ ట్రూత్ విల్ రిఫ్లెక్ట్ ఇట్ సెల్ఫ్.
1: ప్రేమతో ఆచరించినప్పుడే ఇది సరి అయినటువంటి ధర్మంగా రూపొందుతుంది.
2: ఓన్లీ వెన్ వి ప్రాక్టీస్ విత్ లవ్ ఇట్ బికమ్స్ రియల్ ధర్మ ఇట్ సెల్ఫ్.
1: ప్రేమతో మనం అర్థం చేసుకున్నప్పుడే ఇది పరమశాంతిని బోధిస్తుంది.
2: ఓన్లీ వెన్ వి అండర్స్టాండ్ విత్ లవ్ ఇట్ విల్ గివ్ అస్ ఇమ్మెన్స్ పీస్.
1: కనుక శాంతికి ప్రేమనే పుట్టినిల్లు.
2: దేర్ఫోర్ లవ్ ఈజ్ ది వెరీ బేసిస్ ఆఫ్ పీస్.
1: సత్యమునకు ప్రేమనే పుట్టినిల్లు.
2: ఇట్ ఈస్ ది వెరీ బర్త్ ప్లేస్ ఆఫ్ ట్రూత్ ఆల్సో. లవ్ ఈజ్ ది వెరీ బర్త్ ప్లేస్ ఆఫ్ ట్రూత్.
1: ధర్మమునకు ప్రేమనే పుట్టినిల్లు.
2: ఈవెన్ ఫర్ రైచియస్నెస్ అండ్ ధర్మ ఆల్సో లవ్ ఈజ్ ది వెరీ బేసిస్.
1: అహింసకు కూడాను ప్రేమనే పుట్టినిల్లు.
2: ఈవెన్ ఫర్ నాన్ వైలెన్స్ లవ్ ఈజ్ ది వెరీ బేసిస్.
1: కనుకనే ప్రేమనే సర్వస్వము.
2: Therefore, love is
1: ప్రేమనే దైవము.
2: Love is God.
1: దైవమే ప్రేమ.
2: God is love.
1: కనుక మన ప్రేమను పెంచుకొని మనం అల్పజ్ఞులుగా ఉండినటువంటి యొక్క స్వరూపాన్ని అఖండత్వంగా మార్చుకుని తల్లీనం కావటానికి తగిన కృషి చేయమని బోధించడమే ఈ యొక్క భక్తి యోగం యొక్క సారాంశం.
2: The essence of the teachings of Bhakti Yoga refers to the love which will have to be practiced, and by practicing love will have to become broad-minded and develop greatness in us. This is the meaning.
3: That was the 8th discourse in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. This discourse, which he delivered on 10th August 1984, is a profound and sweet discourse on love, the essence of Bhakti Yoga, the chapter of devotion in Gita. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message
4: of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram, and happy listening.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మహాభూతముల పంచీకృతం వల్లనే కర్మ జరగటం చేత స్థూల శరీరం ఏర్పడుచున్నది.
1: బికాస్ ఆఫ్ ది యాక్టివిటీ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ద గ్రాస్ బాడీ ఈజ్ మేడ్.
0: సుఖ దుఃఖములకు ఈ శరీరమే మూల కారణంగా ఉంటున్నది.
1: ఫార్ ది ప్లెజర్ అండ్ పెయిన్ ది బాడీ ఇస్ రెస్పాన్సిబుల్.

ఏది తెలియక సర్వంబు తెలియబడదో అట్టి

0: That if it is known, everything else will be known. That if it is not known, the other things will not be known. It is only the human being who knows this spirituality.
1: మానవ జీవితములు ప్రతి మానవుడు కూడా నువ్వు గుర్తించవలసినటువంటి విషయము స్థూల సూక్ష్మ కారణ మహాకారణతత్వాన్ని అర్థం చేసుకోవాలి.
0: ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్ లైస్ ఇన్ అండర్స్టాండింగ్ ద మీనింగ్ ఆఫ్ ద గ్రాస్ సటిల్ కాజల్ అండ్ సూపర్ కాజల్ బాడీ.
1: అప్పుడే ఈ ప్రపంచం యొక్క వ్యవహారం అంతే కూడాను మానవులకు అర్థం కాగలదు.
0: దెన్ ఓన్లీ మ్యాన్ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద మిస్టరీ ఆఫ్ లైఫ్.
1: మానవుడనగా ఏమి, ప్రపంచమనగా ఏమి, జీవతత్వము దైవత్వములకు ఉండేటువంటి సంబంధ బాంధవ్యం అనేటువంటిది ఏమి అనేటువంటి విషయాన్ని చక్కగా బోధపడుతుంది.
0: దెన్ ఓన్లీ ఇట్ విల్ బి క్లియర్లీ అండర్స్టూడ్ the answers for questions like this: who is man, who is God, what is world, what is the relationship between the individual and the divine.
1: భౌతిక శరీరము జడము.
0: The physical body is inert.
1: ఇది కేవలము పదార్థముల యొక్క చేరిక చేత ఏర్పడేటువంటిది.
0: This is formed because of the combination of matter.
1: ఇనుము, సబ్బు, సున్నము, నీరు, సీసము, ఈ పదార్థముల యొక్క చేరిక చేతనే ఈ దేహం ఏర్పడుతున్నది.
0: ద బాడీ హ్యాస్ గాట్ ద మెటీరియల్ సచ్ యాజ్ ఐరన్, ద సోప్, లైమ్, వాటర్ అండ్ సిలికన్.
1: కనుక దీనికి స్థూల శరీరము జడము అని పేరు వచ్చినది.
0: ఫర్ దట్ రీజన్ ద ఫిజికల్ బాడీ ఈజ్ ఇనర్ట్.
1: ఇంకా సూక్ష్మ శరీరము ఇది మాయా స్వరూపము.
0: దెన్ ద సటిల్ బాడీ హ్యాస్ ద ఫార్మ్ ఆఫ్ ఇల్యూజన్.
1: స్వప్నావస్థ యందు మనసు తనను తాను సృష్టించుకోవటమే కాక అనేక సుఖములను, దుఃఖములను, విచారములను, ఆనందములను, భయమును కూడాను తానే సృష్టించుకుంటుంది.
0: వైల్ ఇన్ డ్రీమ్ the mind creates its own self. It creates the pain, pleasure, all the happiness and the misery.
1: కనుక సూక్ష్మ శరీరమైనటువంటి యొక్క ఈ స్వప్నావస్థ యందు ఇది అంతే కూడాను మాయగా సంకల్పము చేత సర్వ సృష్టి కూడాను జరుగుతున్నది.
0: And therefore, in the state of dream, the entire is one of illusion and imaginary. And so it is illusory.
1: ఇవి అప్పటికి అప్పటికి మాత్రమే సత్యముగా గోచరిస్తాయి.
0: It appears to be all truth at that particular moment of time.
1: మాయ అనగా ఉన్నదానిని లేనట్టు, లేనిదానిని ఉన్నట్టు కల్పించేటువంటి యొక్క తత్వమునకే మాయ అని పేరు.
0: Illusion meaning that which represents the existent as non-existent and vice versa.
1: ఈ స్వప్నావస్థ యందు మనము అనుభవించినటువంటి సర్వానుభూతులు జాగ్రత్త వ్యవస్థ యందు ఇది కేవలము ఒక అసత్యంగా రూపొందుతూ వచ్చాయి.
0: ఆల్ ది ఎక్స్పీరియన్సెస్ ఇన్ ద డ్రీమింగ్ స్టేట్ విల్ అపియర్ టు బి ఆల్ ఫాల్స్ ఇన్ ద వేకింగ్ స్టేట్.
1: కలలో చూచిన మేడలు, మిద్దెలు కన్నులు తెరిచిన లేవు కదా.
0: ద మ్యాన్షన్స్ అండ్ ద క్యాసల్స్ వాచ్డ్ ఇన్ డ్రీమ్ ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ ద వేకింగ్ స్టేట్.
1: ఇవి కేవలము సత్యమనగా జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఎందుకు కూడాను మారినటువంటిదే ఉంటుండాలి.
0: ఇఫ్ దే ఆర్ రియల్లీ ట్రూ దే షుడ్ బి చేంజ్లెస్ ఇన్ ఆల్ త్రీ స్టేట్స్, ద వేకింగ్, డ్రీమింగ్ అండ్ ద డీప్ స్లీప్.
1: త్రికాల భాగ్యం సత్యం, కానీ ఇది త్రికాలము ఎందు లేదు.
0: ద ట్రూత్ ఇస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ద త్రీ టైమ్స్ బట్ సచ్ ఇస్ నాట్ ప్రెసెంట్ హియర్.
1: కనుకనే సూక్ష్మ శరీరం అనేటువంటిది మాయతో పోల్చబడినటువంటిది.
0: అండ్ హెన్స్ the subtle body is compared to illusion.
1: Inka karana dehamu idi kevalamu pratibimbame.
0: Next comes the causal body, which is just the reflection.
1: Yeni pratibimbamu,
0: so what is it that is reflection?
1: Mahakaranam yokka pratibimbame.
0: It is the reflection of super causal body.
1: కనుక స్థూలము జడము, సూక్ష్మము మాయ, కారణము ప్రతిబింబము, మహాకారణమే పరతత్వము.
0: And therefore, the gross body is inert, the dreaming is just illusive, while the causal body is reflection, while supercausal body is the object.
1: కనుక పరతత్వము చేతనే ప్రతిబింబింపబడి సూక్ష్మ శరీరమునందు కేవలము భౌతికమైన ప్రకృతి యందు ఇది కనిపించుతూ వస్తున్నది.
0: Being supercausal, it just appears imaginary in the dreaming state.
1: కనుక మానవత్వంలో సర్వత్వము కూడా ఇమిడి ఉన్నదనేటువంటి సత్యాన్ని ఈ యొక్క సూచనలు మనకు చక్కగా బోధింపబడుతూ వస్తున్నాయి.
0: These are the indications which will make us understand that in the human life, all the three states are present.
1: Manasu, mind, super mind, higher mind, illusion mind, ivanni kudanu indulone imindukunnavi.
0: Within the human life, all states of mind are present, the mind, super mind, higher mind, illuminated mind as well.
1: ఈ మైండ్ అనేటువంటిది జాగ్రత్త అవస్థ యందు వినటము, చూడటము, అనుభవించటము, ఆనందించటము సర్వం కొను జరుగుతూ వస్తూ ఉంటుంది.
0: దిస్ మైండ్ ఇన్ ది వేకింగ్ స్టేట్ వాచెస్, లిజన్స్, ఎక్స్పీరియన్సెస్ అండ్ డిలైట్స్.
1: దేశకాల పరిస్థితుల ప్రభావంకు ఇది కట్టుబడి ఉంటుంది.
0: దిస్ మైండ్ ఈస్ బౌండ్ బై ద లిమిటేషన్స్ ఆఫ్ స్పేస్ అండ్ టైమ్.
1: ఇంకా నిద్రావస్థ యందు ఉండేటువంటిది కేవలము ఒక ప్రతిబింబంగా, ఒక విధమైనటువంటి యొక్క మాయగా రూపొందుతూ వస్తుంది.
0: ఇన్ డీప్ స్లీప్ స్టేట్ ఇట్ రిమైన్స్ జస్ట్ ఎ రిఫ్లెక్షన్.
1: అక్కడ మనసే సర్వమును సృష్టించుకుంటుంది కనుకనే ఇది కేవలము సూపర్ మైండ్ అన్నారు.
0: యాజ్ ఇట్ ఈస్ ఎంటైర్లీ ది క్రియేషన్ ఆఫ్ ద మైండ్ ఇట్ ఈస్ కాల్డ్ సూపర్ మైండ్.
1: అది కాలమునకు మాత్రమే సంబంధించి ఉంటుంటుంది.
0: It is related to the time alone.
1: కారణ కర్తవ్యములు ఏమాత్రం కూడాను అందులో గోచరించవు.
0: No factor such as time and responsibility are apparent.
1: ఒక చిన్న ఉదాహరణము.
0: A small example.
1: నీవు ఈనాటి రాత్రి బెంగళూరు స్టేషన్ లో రైలు ఎక్కి ఎల్లుండి నీవు బొంబాయి చేరిపోతున్నావు.
0: A small example. Tonight you boarded the train there in Bangalore and reach Bombay the day after tomorrow.
1: ఇక్కడ కాలము, కర్మ, కారణ, కర్తవ్యములు నాలుగింటితో చేరినటువంటిది ఈ మైండ్ యొక్క ప్రభావము.
0: హియర్ యు హ్యావ్ ది ఎఫెక్ట్స్ ఆల్ ద ఫోర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద మైండ్, ద టైమ్, ద కాజ్, ఎఫెక్ట్ అండ్ ద రిజల్ట్.
1: ఎక్కడ పోయావు? రైల్లో పోయావు.
0: హౌ డిడ్ యు గో? యు బోర్డెడ్ ద ట్రైన్.
1: ఎంత కాలం పట్టింది? 12 గంటల సేపు పట్టింది.
0: హౌ లాంగ్ డిడ్ యు టక్? 12 అవర్స్ ఆఫ్ టైమ్.
1: ఏ విధంగా నీవు చేరావు?
0: హౌ డిడ్ యు రీచ్ దేర్?
1: తిరిగి ఎక్కడ చేరావు?
0: వేర్ డిడ్ యు గో?
1: బొంబాయి చేరావు.
0: యు రీచ్డ్ బాంబే.
1: ఈ చేరడానికి కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ రీచింగ్?
1: అక్కడ ఏదో ఒక ఆఫీసులో పని జరిగింది.
0: యు హావ్ గాట్ సమ్ వర్క్ ఇన్ ద ఆఫీస్.
1: కాలము,
0: టైమ్,
1: కర్మ,
0: యాక్షన్,
1: కర్తవ్యము,
0: రెస్పాన్సిబిలిటీ,
1: కారణము
0: అండ్ కాజ్,
1: ఈ నాలుగు చేరినటువంటిదే మనస్సు.
0: ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ ద ఫోర్ ఇస్ ద మైండ్.
1: రాత్రి నీకు స్వప్నం వచ్చింది.
0: యు డ్రీమ్ ఇన్ ద నైట్.
1: ఆ స్వప్నంలో నీవు బొంబాయి చేరావు.
0: ఇన్ ద డ్రీమ్ యు రీచ్డ్ బాంబే.
1: అన్ని దృశ్యములను చూచావు.
0: యు హావ్ సీన్ దట్.
1: ఆనందించావు.
0: యు డిలైటెడ్.
1: కానీ ఇందులో కాలము, కర్మ, కారణము, కర్తవ్యము నాలుగు లేదు.
0: హియర్ ఇన్ ద డ్రీమ్ దేర్ నో కాజ్, దేర్ నో టైమ్, దేర్ నో రిజల్ట్.
1: ఈ స్వప్నంలో ఎట్ట నీవు వెళ్ళినావు?
0: ఇన్ డ్రీమ్ హౌ డిడ్ యు గో ట్రావెల్?
1: ఏ కాలంలో వెళ్ళినావు?
0: What time you went?
1: ఏ కారణంతో వెళ్ళావు?
0: What is the reason?
1: ఏమి అక్కడ జరిగింది?
0: How did it happen?
1: ఏమీ లేదు.
0: Nothing whatsoever.
1: అన్ని ఒక 5 నిమిషం లోపల జరిగిపోయింది.
0: Everything happened within 5 minutes of time.
1: ఇది మనసు యొక్క సంకల్ప ప్రభావం చేత జరిగేటువంటి ఒక చిత్రము, విచిత్రము.
0: This is mystery and the peculiarity of the nature of the mind that shapes.
1: దీనిని సూపర్ మైండ్ అన్నారు.
0: This is called super mind.
1: ఈ సూపర్ మైండ్ కు కాల, కర్మ, కారణ, కర్తవ్యాలు ఏమాత్రం కూడా ఉండవు.
0: The super mind has no such factors like the time, the space, the cause.
1: చిత్రంబులు,
0: peculiar,
1: త్రైలోక్య పవిత్రంబులు,
0: they are sacred for all the world.
1: వృజాలాల విత్రంబులు, సన్మిత్రంబులు, ముని జన పౌత్రం, ఏమీ లేదు.
0: Nothing whatsoever.
1: అన్ని ఒక 5 నిమిషం లోపల జరిగిపోయింది.
0: ఎవ్రీథింగ్ హ్యాపెన్డ్ విదిన్ 5 మినిట్స్ ఆఫ్ టైం.
1: ఇది మనసు యొక్క సంకల్ప ప్రభావం చేత జరిగే

0: త్రైలోక్య పవిత్రములు
1: ద సీక్రెట్ ఫర్ ఆల్ ది వరల్డ్
0: ప్రజలాల విత్తంబులు సన్మిత్రంబులు ముని జన పౌత్రంబులు విష్ణుదేవు చారిత్రంబులు ఇవి చాలా విచిత్రమైనటువంటివి ఈ సూపర్ మైండ్ యొక్క ప్రభావములు
1: ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది సూపర్ మైండ్ ఆర్ రియల్లీ మిస్టీరియస్
0: కనుక స్వప్నావస్థ యొక్క స్థితిని కల్పించి అనుభవింపజేసి ఆనందింపజేసేటువంటిది అన్ని కూడా క్షణంలో జరిగిపోతుంటాయి
1: Therefore, in the dreaming state, that which creates, that which experiences, that which delights, all happens in a moment.
0: In the dream state, that which creates, that which experiences, that which delights,
1: all our experiences spread over 40 years of time in a waking state will just pass on in a fraction of time in dream.
0: దీనికి చిన్న ఉదాహరణము.
1: For this, a small example.
0: జాగ్రత్త అవస్థలో నీవు పుట్టావు.
1: You are born in the waking state.
0: నీకు 25 సంవత్సరం అంతా కూడా విద్యాభ్యాసం సలిపావు.
1: యూ స్టడీ ఫర్ 20 ఇయర్స్.
0: తర్వాత 25వ సంవత్సరం లోపల వివాహం జరిగింది.
1: అట్ ది ఏజ్ ఆఫ్ 25 యూ మ్యారీడ్.
0: 30వ సంవత్సరం లోపల పుత్రుడు పుట్టాడు.
1: అట్ ది ఏజ్ ఆఫ్ 30 యూ హావ్ సన్.
0: తిరిగి ఆ పుత్రుణ్ణి నీవు చదివించి
1: యూ ఎడ్యుకేట్ యువర్ సన్.
0: అతన్ని విదేశాలకు పంపుతున్నావు.
1: అండ్ యూఆర్ సెండింగ్ హిమ్ అబ్రాడ్.
0: ఈ విదేశాలకు పంపేటువంటి కాలం ఎంతవరకు అయింది?
1: హౌ లాంగ్?
0: నీవు పుట్టి చదివి వివాహమాడి కుమారుడు పుట్టి కుమారుడు విదేశాలకు పంపేటువంటి కాలమంతా 40 సంవత్సరములు అయిపోయింది.
1: ఆల్ దీస్ హ్యాపెనింగ్స్ టేక్ 40 ఇయర్స్ ఆఫ్ టైమ్ రైట్ ఫ్రమ్ ద మూమెంట్ ఆఫ్ యువర్ బర్త్ ద స్టడీ అండ్ దెన్ గాట్ మ్యారీడ్ అండ్ యూ బి గాట్ సన్ అండ్ ప్లాన్ టు సెండ్ హిమ్ అబ్రాడ్.
0: కానీ రాత్రి నిద్రించావు.
1: బట్ యూ స్లెప్ట్ ఇన్ ద నైట్.
0: 3 గంటలకు నీవు లేచావు.
1: యు గాట్ అప్ అట్ 3 o'clock.
0: కాలకృత్యములు తీర్చుకున్నావు.
1: యు అటెండెడ్ టు నిక్
0: కాల్. తిరిగి 3:05 నిమిషముల్లో తిరిగి వచ్చి పండుకున్నావు.
1: లేటర్ యు రిటర్న్ అండ్ స్లెప్ట్ ఇన్ ద రూమ్.
0: 3:10 నిమిషములకు ఒక స్వప్నం వచ్చింది.
1: అట్ 3:10 యు హాడ్ ఎ డ్రీమ్.
0: ఏమిటి ఆ స్వప్నము?
1: వాట్ ఇస్ ద డ్రీమ్?
0: నీవు పుట్టినట్టు,
1: యాజ్ ఇఫ్ యు ఆర్ బోర్న్,
0: నీవు విద్యాభ్యాసం చేసినట్టు,
1: యాజ్ ఇఫ్ యు
0: వివాహం జరిగినట్టు,
1: యాజ్ ఇఫ్ యు గాట్ మ్యారీడ్,
0: కుమారుడు పుట్టినట్టు,
1: యాజ్ ఇఫ్ యు
0: ఈ కుమారుని విదేశాలకు పంపటము జరగటం వచ్చింది.
1: యాజ్ ఇఫ్ యు ఆర్ సెండింగ్ యువర్ సన్ అబ్రాడ్, ఆల్ ద హ్యాపెనింగ్స్.
0: నీవు పుట్టి పెరిగి చదివి వివాహమాడి నీకు కుమారుడు పుట్టి తదుపరి ఆ కుమారుని విదేశాలకు పంపేటువంటి వయసు 40 సంవత్సరములు జరిగింది.
1: All these things happened in a span of 40 years, right from the moment of your birth, your
0: education.
1: But in a dream, all these things happened just in 2 minutes of time.
0: జాగ్రత్త కాలము 40 సంవత్సరములు అయినప్పుడు స్వప్నావస్థ కాలము 2 నిమిషములుగా ఉంటుంది.
1: In the waking state, all the happenings happen in a range of 40 years, while in a dream, just 2 minutes.
0: స్వప్నావస్థలో 2 నిమిషములు జరిగినటువంటిది,
1: that which happens in 2 minutes in dream,
0: జ్ఞానావస్థలో క్షణంగా మారిపోతుంది.
1: It just becomes a moment in the causal state.
0: కనుక స్వప్నావస్థను ఇది సూపర్ మైండ్ అన్నారు.
1: So the dreaming state is called super mind.
0: కాల కర్మ కారణ కర్తవ్యాలతో కలిసినటువంటి ఒక అనుభూతులను అందిస్తుంది ఈ స్వప్నావస్థ.
1: It is only the dream that gives you all the experiences relating to the time, space, cause and effect.
0: కనుక సహజ మనసు కంటే ఈ సూపర్ మైండ్, ఈ యొక్క ఉన్నతమైనటువంటి యొక్క మైండ్స్ మహాశక్తివంతమైనటువంటిది.
1: అండ్ దేర్ఫోర్ ద న్యాచురల్ మైండ్, ద సూపర్ మైండ్ ఈస్ హైలీ పవర్ఫుల్.
0: ఇంకా 3వది హయ్యర్ మైండ్.
1: ద 3rd one ఈస్ హయ్యర్ మైండ్.
0: ఇది నిద్రావస్థ, సుషుప్తి టైమ్.
1: దిస్ ఈస్ ద స్టేట్ ఆఫ్ డీప్ స్లీప్.
0: ఇందులో ఏమాత్రం కూడా నువ్వు విచారం అనేటువంటిది ఉండదు, మనసే లేదు.
1: హియర్ దేర్ ఇస్ నో వరీ యాజ్ సచ్ సిన్స్ దేర్ ఇస్ నో మైండ్.
0: ఇంద్రియములు లేవు,
1: నో సెన్సెస్.
0: ఎట్టి అనుభూతులు లేవు,
1: నో ఎక్స్పీరియన్సెస్.
0: కానీ
1: బట్
0: ఆ యొక్క నిద్ర నుండి లేచిన తర్వాత మహా ఆనందాన్ని అనుభవిస్తాడు.
1: బట్ ద మూమెంట్ యూ గెట్ అప్ ఫ్రమ్ ద డీప్ స్లీప్ యూ విల్ బి ఆల్ బ్లిస్ఫుల్.
0: ఈ నిద్రలోప గాఢ నిద్రపోయి నేను చాలా హాయిగా ఉన్నానంటాడు.
1: ఇన్ ద డీప్ స్లీప్ ఆఫ్టర్ యూ వేక్ అప్ అండ్ యూ సే దాట్ ఐ హ్యాడ్ ఎ సౌండ్ స్లీప్.
0: ఇది హాయిని అందించేటువంటిది.
1: ఇట్ గివ్స్ ఆల్ ద కంఫర్ట్.
0: ఎట్టి అనుభూతులను అందించక,
1: without giving an experience,
0: కేవలం సుఖానందమును చేకూరుస్తుంది.
1: It confers all the happiness of sound sleep.
0: కేవలం సుఖము ఆనందము ఇంద్రియాతీతమైనటువంటిది, మనస్సుకు అతీతమైనటువంటిది.
1: Happiness and bliss, truly speaking, is beyond the mind.
0: ఈ గాఢ నిద్ర యందు జరిగినటువంటిది కేవలము ప్రాణమున్నది.
1: In deep sleep state there is life.
0: గాఢ నిద్రలో మనసు లేదు.
1: In deep sleep there is no mind.
0: మనసు లేనప్పుడు సుఖదుఖములు లేవు.
1: When there is no mind, there is neither pleasure nor pain.

0: లేనప్పుడు ప్రపంచమే లేదు.
1: When there's no pleasure in pain, there's no world.
0: కేవలం ఒక్క ఆనందం మాత్రమే ఉంటుంది.
1: Only bliss remains.
0: మీకు తెలుసును.
1: You know that.
0: ఎప్పుడు గాఢ నిద్ర లోపల మీకు సుఖమేమిటో దుఃఖమేమిటో రెండు తెలియదు.
1: In a state of deep sleep, you do not know what is pleasure.
0: కారణం ఏమిటి? అక్కడ ప్రపంచమే లేదు.
1: What is the reason? There is no world there.
0: ఎప్పుడు మనకు ప్రపంచం గోచరిస్తుంది?
1: When do you find the world?
0: ఎప్పుడు మనకు సుఖదుఖములు అనుభవానికి వస్తాయి?
1: When do you experience pleasure and pain?
0: మనసు ఉండినప్పుడే ఈ ప్రపంచము సుఖదుఖములు మన వెంట ఉంటుంటాయి.
1: When you have the mind, the pleasure, pain, world will follow you.
0: కనుక గాఢ నిద్ర యందు మనసే లేదు.
1: So in deep sleep there's no mind.
0: కనుక ఈ మనసుకు అతీతమైనటువంటి కనుకనే దీనికి హయ్యర్ మైండ్ అన్నారు.
1: As it is beyond the mind, it is called higher mind.
0: ఈ హయ్యర్ మైండ్ అనేటువంటిది కేవలము కారణ దేహంతో కూడినటువంటిది.
1: This higher mind relates to the causal body.
0: ఇది కారణము.
1: This is the cause.
0: కాని
1: but
0: కర్త ఒకడున్నాడు.
1: But there's one doer.
0: కార్యము అనేటువంటిది ఒకటి ఉంటుండాలి.
1: There's cause.
0: కారణము అనేటువంటిది ఒకటి ఉంటుండాలి.
1: There's reason.
0: కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
1: The entire world is the relationship between the cause and the effect.
0: కారణము దైవము, కార్యము జగత్తు.
1: Cause is divinity, the effect is the universe.
0: ఈ కారణము ఎవరు?
1: Cause.
0: అదే మహాకారణమైనటువంటి యొక్క దివ్యత్వము.
1: That is the divinity.
0: ఇది దివ్యత్వమైనటువంటి యొక్క కారణతత్వము ఈ కార్యాన్నన్నింటినీ జరుపుతూ వస్తూ ఉంటుండాలి.
1: This main cause, the divinity, is responsible for all the activity.
0: దీనిని illuminated mind అన్నారు.
1: This is called illuminated mind.
0: అనగా ఆ యొక్క కర్తవ్యాన్ని, తన యొక్క పవిత్రతను జగత్తంతకుడును వ్యాపింపజేసేటువంటి యొక్క దివ్య శక్తియే.
1: ఇట్ ఈస్ ద డివైన్ పవర్ దట్ ఇల్యూమిన్స్, దట్ స్ప్రెడ్స్ ఇట్స్ ఎఫెక్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: ఈ యొక్క తత్వాన్ని మనం అనుభవించడానికి ఒక విధమైనటువంటి దివ్య స్వరూపాన్ని కూడా మనం ధరించాలి.
1: టు ఎక్స్పీరియన్స్ దట్ వీ నీడ్ డివైన్ ఫామ్ టు.
0: అది సూపర్ డివైన్ సెల్ఫ్ అని.
1: దట్ ఈస్ సూపర్ డివైన్ సెల్ఫ్.
0: అది పురుషత్వము.
1: దట్ ఈస్ కాల్డ్ పురుషత్వ.
0: పురుషత్వం అనగా దైవత్వములకు ఒక ప్రధాన అర్థము.
1: పురుషత్వ స్టాండ్స్ ఫర్ డివినిటీ.
0: కనుక మైండ్, సూపర్ మైండ్, హయ్యర్ మైండ్, ఇల్యూమినేటెడ్ మైండ్, ఈ యొక్క పవిత్రమైనటువంటి యొక్క దివ్య తత్వము ఓవర్ మైండ్.
1: దేర్ఫోర్ ద మైండ్, సూపర్ మైండ్, హయ్యర్ మైండ్, ఇల్యూమినేటెడ్ మైండ్, ఓవర్ మైండ్ ఆర్ ఆల్ సీక్రెట్.
0: ఈ పురుషత్వమే ఓవర్ మైండ్.
1: దిస్ డివినిటీ ఈజ్ ఓవర్ మైండ్.
0: అది ఏ దైవత్వము.
1: దట్ ఈస్ డివినిటీ.
0: ఆ దైవత్వం అనేటువంటి దానికే పురుషత్వము అని పేరు.
1: ద డివినిటీ ఈజ్ కాల్డ్ పురుషత్వ.
0: ఈ పురుషత్వమునందే నేను, నేను, నేను అనే ఉనికి మనకు గోచరమవుతుంటాది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ దిస్ పురుషత్వ ఆల్ ఆఫ్ అస్ క్లెయిమ్ ఐ, ఐ.
0: ఈ నేను అనేటువంటిది ఎక్కడ ఉంటున్నది?
1: వేర్ ఈస్ ప్రెసెంట్ దిస్?
0: సర్వ జీవుని ఎందు ఉంటుంది.
1: దిస్ ఐ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్.
0: కేవలం కోటి పేద మొదలు కోటీశ్వరుని వరకు ఉంటుండాలి.
1: రైట్ ఫ్రమ్ ఏ పాపర్ టు ఏ మిలియనేర్ ఐ ఈస్ ప్రెసెంట్.
0: ఒక బిగ్గర్ మొదలు బిగ్గర్ వరకు కూడా ఉంటుండాలి.
1: ఫ్రమ్ ఏ బిగ్గర్ టు ఏ బిగ్గర్ ఐ ఈస్ ప్రెసెంట్.
0: ప్రతి మానవుడు కూడాను నేను, నేను, నేను.
1: ఎవ్రీ మ్యాన్ సేస్ ఐ, ఐ.
0: నేను వచ్చాను, నేను చూచాను, నేను చేశాను, నేను అనుభవించాను.
1: ఐ హావ్ కమ్, ఐ హావ్ వాచ్డ్, ఐ హావ్ డన్, ఐ హావ్ ఎక్స్పీరియన్స్డ్.
0: కనుక ప్రతి ఒక్కరి ఎందుకూడాను ఈ నేను అనేటువంటి ఒక ఉనికి ప్రతిబింబిస్తూ వస్తుండాలి.
1: దెర్ఫోర్ ఇన్ ఎవ్రీ వన్ ది సెన్స్ ఆఫ్ ఐ రిఫ్లెక్ట్స్.
0: ఇదే మహాపురుష తత్వము.
1: దిస్ ఇస్ ద నేచర్ ఆఫ్ మహాపురుష.
0: పురుష అనగా ఏమిటి?
1: వాట్ డు యూ మీన్ బై పురుష?
0: కేవలం ప్యాంటు షర్టు వేసుకున్నటువంటి వాడు కాదు పురుషుడు.
1: పురుష ద మేల్ ఇస్ నాట్ ద వన్ దట్ పుట్స్ ఆన్ ద షర్ట్ అండ్ ప్యాంట్.
0: ఇచ్చా రామో భవతి, తప్తో భవతి, మత్తో భవతి, ఆత్మా రామో భవతి. పుం, పుం అనగా దేహమనేటువంటి పురమునందు నాకాశిక పర్యంతము సంచరించేటువంటి యొక్క దివ్య శక్తికే పురుషుడు అని పేరు.
1: పుం మీనింగ్ ద బాడీ విచ్ ఇస్ ద సిటీ. దట్ విచ్ ట్రావెల్స్ ఫ్రమ్ టాప్ టు టో ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
0: పుం అనగా పురుషత్వము.
1: పుం స్టాండ్స్ ఫార్ మ్యాన్.
0: ఎందుకు దీనికి పురుషుడు అని పేరు వచ్చింది?
1: వై ఇస్ ఇట్ కాల్డ్ మ్యాన్?
0: దేహమునకు పురము అని పేరు.
1: బికాస్ ద బాడీ ఈస్ కాల్డ్ పుర.
0: పురమునందు నివసించేటువంటి వాడు కనుకనే ఇతనికి పురుషుడు అని పేరు.
1: సిన్స్ ఈస్ ది ఇన్డ్వెలర్ ఇన్ పుర, హీస్ కాల్డ్ పురుష.
0: స్త్రీ దేహము కావచ్చు, పురుష దేహము కావచ్చు, ఉపాధి భేదములే కాని ఇవి దేహములంతా ఒక్కటే.
1: There is difference in the body, there are man and woman, but the vesture is same.
0: Avasthatrayamulu anni kudanu okkate.
1: All the three states are same.
0: Gunamulu yokka prabhavamulu kudanu okkate.
1: The effects of attributes are same.
0: దుఃఖం వస్తే పురుషుడు ఏడుస్తాడు, స్త్రీని ఏడుస్తుంది.
1: అట్ ద టైమ్ ఆఫ్ పెయిన్ మ్యాన్ అండ్ ఉమెన్,
0: ఆకలి అయితే పురుషుడు తింటాడు, స్త్రీని తింటుంది.
1: వెన్ హంగ్రీ మ్యాన్ అండ్ ఉమెన్ ఈట్,
0: కోపం వస్తే పురుషుడు కోపిస్తాడు, స్త్రీని కోపడుతుంది.
1: ఇన్ యాంగర్ మ్యాన్ షౌట్స్ ఈక్వల్లీ
0: టు వుమన్. కామ క్రోధ లోభ మోహ మత్సర్యములు అన్ని కూడాను ఇరువురికి సమానమే.
1: అండ్ దెర్ఫోర్ ద యాంగర్ ద గ్రీడ్ ఇన్ ద లస్ట్ ఆర్ ఈక్వల్ టు మ్యాన్ అండ్ వుమన్.
0: రొట్టుగా అనుభవించవచ్చు, మరొక రొట్టుగా అనుభవించవచ్చు.
1: బట్ వన్ మే ఎక్స్పీరియన్స్ ఇన్ సీక్రసీ, వన్ మే ఎక్స్పీరియన్స్ ఇన్ పబ్లిక్.
0: దుఃఖం వస్తే గుల్లును ఏడ్చవచ్చు, ఒకరు లోపల కంట్రోల్ చేయవచ్చును, కానీ దుఃఖమేమో దుఃఖమే.
1: అట్ ద టైమ్ ఆఫ్ మిజరీ వన్ మే క్రై లౌడ్లీ, వన్ మే క్రై విదిన్.
0: కనుక ఉపాధి భేదములను మాత్రం ఏమాత్రము మనం చూడకూడదు.
1: సో వీ షుడ్ నాట్ కన్సిడర్ ద డిఫరెన్స్ ఇన్ రిలేషన్ టు బాడీ.
0: దేహములే,
1: ఎవ్రీథింగ్ ఇస్ బాడీ.
0: కనుక ప్రతి దేహమునందు కూడాను
1: ఇన్ ఎవ్రీ బాడీ
0: మహాపురుషుడు అనేటువంటి యొక్క దివ్యత్వము నివసిస్తూ ఉంటుండాలి.
1: ఇన్ ఎవ్రీ బాడీ దిస్ సూపర్ డివినిటీ ఇస్ ప్రెసెంట్.
0: ఈ ప్రపంచమంతా కూడాను,
1: దిస్ ఎంటైర్ వరల్డ్,
0: కేవలము స్థూల సూక్ష్మ కారణ స్వరూపముల యొక్క ప్రతిబింబములే.
1: ది ఎంటైర్ వరల్డ్ is merely the reflection of the gross, subtle and causal body.
0: Karuka karakudu paramatmude.
1: The main cause is God himself.
0: Karyame ee prapanchamu.
1: This entire cause is this
0: world. Ee karana karya swarupame ee yokka vishwamu.
1: The effect, the relationship between cause and effect is universal.
0: Samasta vishwamanandu kudanu ee yokka స్థూల సూక్ష్మ కారణములు చేరి ఉంటున్నాయి.
1: దేర్ఫోర్ ఇన్ ది యూనివర్స్ యు ఫైండ్ ద గ్రాస్, సటిల్ అండ్ కాజల్ ఆస్పెక్ట్స్.
0: ఇది ప్రతి మానవునికి నిత్య అనుభూతిలో తాను ఆనందించేటువంటివి.
1: దీస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ది డైలీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్.
0: పంచభూతములు,
1: ద ఫైవ్ ఎలిమెంట్స్,
0: పంచకోశములు,
1: ఫైవ్ షీట్స్,
0: పంచేంద్రియములు,
1: ద ఫైవ్ సెన్సెస్,
0: పంచ ప్రాణములు,
1: ద ఫైవ్ లైఫ్,
0: మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము,
1: ద మైండ్, ద ఇంటెలెక్ట్,
0: ఇవన్నీ 24 తత్వములు అవుతాయి.
1: All this comes to 24.
0: ఈ 24 తత్వములతో పల సంచరించేటువంటి మహాపురుషుడు 25వ వాడు అవుతాడు.
1: In all the 24 aspects, the one that dwells is the all divinity.
0: కరుణనే 25 తత్వములతో కూడినటువంటిది ఈ యొక్క మానవ దేహము.
1: So human body has got all these 24 aspects of divinity.
0: ఈ దేహములో 25 తత్వములు ఏ రీతిగా నివసిస్తున్నవో ప్రపంచమునందు కూడాను అవే 25 తత్వములు ఉంటున్నాయి. దేహము, దేశము రెండు బింబ ప్రతిబింబములే.
1: Just as the 25 aspects are present in the body, deha, all these 25 are present in desha, the country.
0: ee bimba pratibimbamlo etti bhedamulu levu.
1: There is no difference between the object and the reflection.
0: Kani,
1: but
0: manava drishti yandu prakrutamainatundi oka drishtito deenini chuchinappudu aneka bhedamulu manaku gocharistuntai.
1: But man visualizes from the worldly point of view and hence he finds variation.
0: Idantai kudunu maya yokka swabhavame.
1: It's all the illusion.
0: కనుకని ఈ మాయతత్వాన్ని మనము కేవలము మర్మమును గుర్తించుకోలేక ఇది ఏ సత్యమని భావించి దీనితో మనం అనేక విధమైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాము.
1: వీ డు నాట్ అండర్స్టాండ్ ద సీక్రెట్స్ ఆఫ్ దిస్ డెల్యూషన్ అండ్ హెన్స్ వీ సఫర్.
0: దీనిని రామదాస్ చెప్పాడు.
1: దిస్ వాట్ రామదాస్ సెడ్,
0: పాటు అయినది చెట్టురా,
1: ఇట్ ఈస్ ద ట్రీ దట్స్ డికే,
0: పట్టు అయినది కొమ్మరా,
1: ఇట్ ఈస్ ద బ్రాంచ్ దట్ యూ హోల్డ్ ఆన్,
0: పాటు తప్పి పట్టు విడిచితే పరబ్రహ్మమే చేరురా,
1: ఇఫ్ యూ జస్ట్ లీవ్ దట్ హోల్ యూ విల్ సర్టన్లీ రీచ్ బ్రహ్మన్,
0: సారమైనది చమురురా,
1: ది ఎసెన్స్ ఇస్ ఆయిల్,
0: సత్యమైనది ఒత్తిరా,
1: ద ట్రూత్ ఇస్ ద విక్,
0: వెలుగు తీరిపోయేటప్పుడు వెంట ఎవరు రారురా,
1: వెన్ ద లైట్ ఇస్ పుట్ ఆఫ్ నోబడీ విల్ ఫాలో యూ,
0: కోట ఏడు చుట్టురా,
1: దేర్ ఇస్ ఫోర్ట్ ఆల్ అరౌండ్,
0: కోట లోపల తోటరా,
1: దేర్ ఇస్ ద థీఫ్ విదిన్,
0: తోటలోనికి పోదామంటే దారి తెలియదు ఎట్టరా,
1: హౌ టు రీచ్ దట్, హౌ డు యూ నో దట్ పాత్,
0: మాయ 25 మర్మములతో కూడి మాయా మాయా మాయా మరిబయ్యలేను. 25 తత్వములతో కూడినటువంటిది ఈ ప్రకృతి అనేటువంటి మాయ.
1: దిస్ ఎంటైర్ నేచర్ ఈస్ బట్ అన్ ఇల్యూషన్ విత్ ఆల్ ది
0: 25.
1: ఎవ్రీథింగ్ ఈస్ ఇల్యూషన్.
0: ఈ జాగ్రత్త అవస్థ యందు మనమంతా కూడా వింటున్నాము, చూస్తున్నాము, అనుభవిస్తున్నాము.
1: ఇన్ ది వేకింగ్ స్టేట్ వీ సీ, వీ లిసన్, వీ ఎక్స్పీరియన్స్.
0: నీవు నిద్రించిన తర్వాత ఒక స్వప్నంలో నీవు మునిగిపోయావు.
1: ఇన్ స్లీపింగ్ స్టేట్ ఇన్ ద డ్రీమ్ యు డ్రీమ్ దేర్.
0: ఈ స్వప్నావస్థ యందు ఈ జాగ్రత్త ఎక్కడ ఉంటుండాలి?
1: ఇన్ దట్ స్టేట్ ఆఫ్ డ్రీమ్ వేర్ ఇస్ ది వేకింగ్ స్టేట్?
0: జాగ్రత్తను పూర్తి మర్చిపోతుంది.
1: యు హావ్ ఫర్గాటెన్ ద వేకింగ్ స్టేట్ కంప్లీట్లీ.
0: స్వప్నావస్థనే సత్యముగా విశ్వసిస్తున్నావు.
1: యు కన్సిడర్ దట్ ద డ్రీమ్ ఇస్ రియాలిటీ.
0: ఆ స్వప్నం ఎంతవరకు?
1: హౌ లాంగ్ ద డ్రీమ్ లాస్ట్?
0: ఈ జాగ్రత్త అవస్థ వచ్చిన తక్షణమే ఈ స్వప్నము అలక్ష్యం చేస్తున్నావు.
1: ద మూమెంట్ యు వేక్ అప్ యు నెగ్లెక్ట్ ద డ్రీమ్.
0: అది సత్యమా ఇది సత్యమా?
1: Is that the truth or is this the
0: truth? ఇది పగటి నిద్ర పగటి కల అది రాత్రి కల.
1: This is a day dream, that is a night dream.
0: కనుక రెండు కూడాను రెండు స్వప్నముల దృశ్యములే.
1: So both are the scenes of the dream.
0: ఒకానొక సమయంలో
1: at one time
0: జనక చక్రవర్తి మహాజ్ఞాని కర్మయోగి
1: ఎంపరర్ జనక is a yogi faction.
0: దేహ భ్రాంతి లేనటువంటి వాడు.
1: Is the one who has no body feeling.
0: రాత్రి భుజించి
1: after taking food in the night
0: ఏదో మంత్రులతో సంప్రదిస్తూ ఉంటున్నాడు.
1: He was consulting his ministers.
0: తక్షణమే గాఢ నిద్ర ప్రవేశించింది.
1: Immediately he got sleep.
0: అక్కడికే బెడ్ తెప్పించి మహారాజుకు అభ్యంతరము కాని ఆటంకములు కాని కలగకుండా ఉండాలని అక్కడే పవడింపచేశారు.
1: Not to give any kind of inconvenience, all brought bed for the emperor to lie down.
0: కొంతసేపటికి అయ్యేటప్పటికి
1: after some time
0: లేచాడు.
1: He got up.
0: అది నిజమా ఇది నిజమా అది నిజమా ఇది నిజమా అని కలవరిస్తుంటున్నాడు.
1: He started repeating, is that truth? Is this truth?
0: Is it true or that?
1: Is it true or is that true?
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రశ్నల చేత ఎవ్వరు కూడా ఏమి ప్రశ్నించినప్పటికీ జవాబు లేదు. అది నిజమా ఇది నిజమా అది నిజమా ఇది నిజమా.
1: When everyone started questioning, he has no reply because he went on repeating, is that true? Is this true?
0: ఈ యొక్క స్తంభించిపోయినటువంటి ఒక చక్రవర్తిని చూచి మంత్రులు పిలిపించారు.
1: వాచింగ్ ది ఎంపరర్ ఇన్ దట్ స్టేట్ అదర్ పీపుల్ వర్ సమ్
0: ఎవరేమి ప్రశ్నించినప్పటికీ నో రిప్లై. అది నిజమా ఇది నిజమా అది నిజమా ఇది నిజమా.
1: ఫర్ ఎవ్రీ వన్స్ క్వశ్చన్స్ హియర్ నో రిప్లై. ఇస్ దట్ ట్రూ? ఇస్ దిస్ ట్రూ? దాట్స్ ద థింగ్ హీ రిపీటెడ్.
0: క్వీన్ ను పిలిపిస్తే ఏమైనా చెప్పగలడు ఏమని మహారాణి గారిని కూడా పిలిపించాడు.
1: With the thought that he might reply, the queen was asked to appear there.
0: Chakravarti, yemiti mee vichitramu enduku ee vidhanga antunnaru edi anni meer chucharu ani aneka prashnalu vesindi paapam rani garu.
1: The queen started questioning, emperor, what is that you dreamt? What is that you have seen?
0: Rani kaadu right kaadu evvaru ochina ee jawabu ledu adi nijama idi nijama.
1: No matter queen or farmer, no reply. Is that true? Is this true?
0: Tirigi Vasishtha Maharishini pilipincharu.
1: Then Saint Vasishtha was to come there.
0: అతను యోగ దృష్టితో చూచాడు.
1: హీ జస్ట్ విజువలైజ్డ్.
0: అతను జవాబు చెప్పాడు. మహారాజా,
1: దెన్ హీ గేవ్ రిప్లై,
0: అది నిజము కాదు ఇది నిజము కాదు నీవు నిజము అన్నాడు.
1: హీ సెడ్, ఓ కింగ్, దట్ ఈస్ నాట్ ట్రూ, దిస్ ఈస్ నాట్ ట్రూ, బట్ యు ఆర్ ట్రూ.
0: స్వప్నంలో నీవు అనుభవించావు కొన్ని.
1: యు ఎక్స్పీరియన్స్ ఇన్ ద డ్రీమ్.
0: జాగ్రత్తలో కొన్ని అనుభవించావు.
1: ఇన్ వేకింగ్ స్టేట్ యు డ్రీమ్.
0: జాగ్రత్తలో స్వప్నం లేదు.
1: In that waking state there is no dream.
0: స్వప్నంలో జాగ్రత్త లేదు.
1: In dream there is no waking
0: state. జాగ్రత్తలో నీవు ఉన్నావు స్వప్నంలో నీవు ఉన్నావు. You are truth.
1: In the waking state you are there. In the dreaming state you are there. You are true.
0: కనుకనే జాగ్రత్తలో స్వప్నం లేదు స్వప్నంలో జాగ్రత్త లేదు.
1: Therefore there is no dream in the waking state.
0: జాగ్రత్త స్వప్నం రెండు ఇంటి ఎందుకు అనుభవించిన వాడు నీవే.
1: The experience are in both the states.
0: కనుక you are omnipresent.
1: So you are omnipresent.
0: అనగా మానవత్వం అనేటువంటిది ఆమ్ని ప్రజెంట్ దివ్యమైనటువంటి ఒక జీవితము.
1: సో హ్యూమన్ లైఫ్ ఇస్ డివైన్ లైఫ్ ఆమ్ని ప్రజెంట్.
0: ఇది కేవలము తాత్కాలికమైనటువంటి వర్తమాన కాలం మనం అనుసరించకూడదు.
1: వీ షుడ్ నాట్ టేక్ ఇట్ యాస్ ప్రెసెంట్ ఎఫెమరల్ టెంపర్.
0: ఈ వర్తమానంలో మనం ఉందామని భ్రమించకూడదు.
1: వీ షుడ్ నాట్ బి డెల్యూటెడ్ బై ద ప్రెసెంట్.
0: భవిష్యత్తులో ఉన్నాము.
1: యు ఆర్ దేర్ ఇన్ ఫ్యూచర్.
0: పాస్ట్ దీనిలో గడిచిపోయినటువంటి కాలం నందు ఉంటున్నాము.
1: యు ఆర్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ ద పాస్ట్.
0: కనుకనే మానవత్వం అనేటువంటిది దివ్యత్వంతో కూడినటువంటిదే కానీ సామాన్యమైనటువంటిది కాదు.
1: సో హ్యూమన్ లైఫ్ ఇస్ డివైన్ బట్ నాట్ ఆర్డినరీ.
0: ఏ ఉపనిషత్తునందు వేదములు ఎందు కూడాను పవిత్రమైనటువంటి పదములను మనం ఉచ్చరిస్తున్నామో అవన్నీ కూడాను మానవులకు సంబంధించినటువంటివి.
1: ఆల్ ది మంత్రస్ దట్ వి చాంట్ ఇన్ వేద అండ్ ఉపనిషత్స్ they all describe
0: భగవంతుడు అష్టైశ్వర్య స్వరూపుడు అనుకుంటున్నాము.
1: We call that God has got all eight forms of wealth.
0: కాదు, మానవుడే అష్టైశ్వర్య స్వరూపుడు.
1: No man has got all eight forms of wealth.
0: నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
1: Is permanent, unsullied, eternal and immortal.
0: ఇవన్నీ కూడాను కేవలం మానవుడు ఒక బలహీన చేత నేను సామాన్య మానవుడు భగవంతుడు అతీతమైనటువంటి యొక్క దివ్యశక్తి కలవాడు అని మనం భ్రమిస్తున్నాము. ఈ భావాన్ని మనం పూర్తి నిర్మూలన చేయాలి.
1: మ్యాన్ కన్సిడర్స్ హిమ్సెల్ఫ్ బికాస్ ఆఫ్ వీక్నెస్ లో బట్ హీస్ డివైన్ we should get away from that feeling.
0: Oka vyakti aneka vidhamaina shaktulanu sadinchi aneka vidyanu abhyasistadu.
1: An individual may accomplish many powers and may learn many forms.
0: Vidyanta ekkada nunchi vachayi?
1: Where from the different forms of education?
0: Tanu prayatnapurvakangane sadistu vachadu.
1: Because he could accomplish wholeheartedly.
0: Puttinappudu ye maatram kodanu ABCDlu kuda raavu.
1: At the time of birth he would not have any accomplishment.
0: Kani ఆ శ్రద్ధలు లభతే జ్ఞానమని ఈ శ్రద్ధ చేత ఎంతైనా కూడా మనం సాధించవచ్చు.
1: అవుట్ ఆఫ్ ద స్టెడ్ఫాస్ట్నెస్ హీ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: కానీ మన యందు మన యొక్క జీవితం ఎంతవరకు ప్రయాణం చేస్తుండాలి?
1: హౌ ఫార్ అవర్ లైఫ్ ట్రావెల్.
0: నేను నా కుటుంబము, నేను నా కుటుంబము, వీటి వరకే మనం ప్రయాణం చేస్తున్నాం.
1: అవర్ లైఫ్ ట్రావెల్స్ ఓన్లీ బిట్వీన్ ది టూ పొజిషన్స్.
0: ఈ రెండు స్వార్థము స్వప్రయోజనంతో కూడి ఉంటున్నాయి.
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: నేను నా కుటుంబం తర్వాత మరొకటి సమాజం ఒకటి ఉంటుంది. అది
1: Beyond I and my family, there is society.
0: ఆ సమాజమే లేకపోతే నీ కుటుంబం ఎక్కడ, నీవెక్కడ?
1: When there is no society, where are you and your family?
0: సొసైటీ వరకు మనం ప్రయాణం చేయటం లేదు.
1: We are not traveling up to the position of society.
0: కనుక నీ మనలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం.
1: So we are not able to understand the divinity within us.
0: నీవు ప్రపంచాన్ని ప్రేమిస్తున్నావు.
1: You love the world.
0: ఈ ప్రపంచాన్ని ఆశిస్తున్నావు.
1: Aspire the world.
0: ఈ ప్రపంచం యొక్క క్షేమాన్ని కోరుతున్నావు.
1: Aspire the welfare of the world.
0: దేనికోసం కోరుతున్నావు?
1: What for?
0: ప్రపంచం కోసం నీ ప్రపంచ క్షేమాన్ని కోరటం లేదు.
1: యు ఆర్ నాట్ డిజైరింగ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్ ఫర్ ద
0: సేక్ ఆఫ్ ద వరల్డ్. సుఖం కోసం నీ ప్రపంచాన్ని ఆశించటం లేదు.
1: యు ఆర్ నాట్ ఎస్పైరింగ్ ద వరల్డ్ ఫర్ ఇట్స్ ఓన్ సేక్.
0: నీ సుఖ నిమిత్తమై నీ ప్రపంచాన్ని ఆశిస్తున్నావు.
1: ఫర్ యువర్ ఓన్ ప్లెజర్ యు వాంట్ ది వెల్ఫేర్.
0: నీ క్షేమ నిమిత్తమై నీ ప్రపంచం యొక్క క్షేమాన్ని కూడా కోరుతున్నావు.
1: ఫర్ యువర్ ఓన్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ.
0: కాబట్టి నీ క్షేమం అంతకు నువ్వు ప్రపంచం క్షేమంలోనే ఇమిడి ఉంటుండాలి.
1: దేర్ఫోర్ యువర్ సెక్యూరిటీ లైస్ ఇన్ ద సెక్యూరిటీ ఆఫ్ ద వరల్డ్.
0: ఆ ప్రపంచమే మన యొక్క సొసైటీ, సమాజము.
1: దట్ వరల్డ్ వెరీలీ ఈజ్ అవర్ సొసైటీ.
0: కనుక అంతవరకు మనం ప్రయాణం చేయాలి.
1: సో వీ హావ్ టు ట్రావెల్ టు దట్ ఎక్స్టెంట్.
0: నేను అనేటువంటి దాని నుంచి కుటుంబము, కుటుంబం నుంచి మనం సమాజం వరకు ప్రవేశించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ట్రావెల్ ఫ్రమ్ ఐ టు ద ఫ్యామిలీ అండ్ టు ద సొసైటీ.
0: ఇన్ని సమస్యలకు మూల కారణము ఇదే పెద్ద కారణం.
1: ద మెయిన్ థింగ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద కన్ఫ్యూజన్.
0: ప్రతి మానవుడు కూడాను తాను తన కుటుంబం, తాను తన కుటుంబము, ఇంతవరకే తాను విశాలమైనదిగా పోతున్నాడే కానీ ఇంకా సొసైటీ, సమాజం అనేటువంటి ఒకటి ఉండదని విశాలమైనటువంటి భావాన్ని తాను ఏమాత్రము అభివృద్ధి చేసుకోవటం లేదు.
1: ఎవ్రీ మ్యాన్ టుడే హాస్ గాట్ దిస్ నారో ఫీలింగ్, ఐ అండ్ మై ఫ్యామిలీ. హీ డస్ నాట్ రికగ్నైజ్ ద సొసైటీ.
0: ప్రతి వ్యక్తి కూడాను ఈ యొక్క సమాజం యొక్క క్షేమాన్ని దృష్టి అందించుకుని అంతవరకు మనం ప్రయాణం చేస్తే ఈ ప్రపంచంలో సమస్యలే ఉండవు.
1: దేర్ఫోర్ ఇఫ్ మ్యాన్ ప్రొసీడ్స్ టువర్డ్స్ ద సొసైటీ ఎస్పైరింగ్ టు ద సెక్యూర్ సొసైటీ,
0: సమస్త విచారములకు, సమస్త కష్టములకు ఇవన్నీ కూడాను ఈ యొక్క విశాల భావం లేకపోవటమే కారణము.
1: ఫర్ ఆల్ ద లాసెస్, ఫర్ ఆల్ ద ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఎంగ్జైటీస్ దట్ రెస్పాన్సిబుల్ థింగ్ ఇస్ ది అబ్సెన్స్ ఆఫ్
0: కాలమునందు లోకస్థమస్త సుఖినో భవంతు అనేటువంటి విశాలమైనటువంటి ప్రార్థనను ప్రారంభిస్తూ వచ్చారు.
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ దే ఆఫర్డ్ ప్రేయర్ విత్ లార్జ్ హార్టెడ్నెస్ సేయింగ్ దట్ ఎంటైర్ యూనివర్స్ బీ హ్యాపీ.
0: వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ అనేది వేదం. అనగా వేదాహమేతం పురుషం మహాంతం, నేను మహాపురుషుణ్ణి చూచాను.
1: ఐ హావ్ సీన్ గాడ్.
0: ఎక్కడ చూచావు?
1: వేర్ హావ్ యూ సీన్?
0: స్వప్నంలో చూచావా?
1: హావ్ యూ సీన్ ఇన్ ద డ్రీమ్?
0: ఎక్కడ సినిమాలో చూచావా?
1: ఆర్ హావ్ యూ సీన్ ఇన్
0: టీవీలో చూచావా?
1: ఆర్ యు హావ్ సీన్ ఇన్ టీవీ?
0: కాదు కాదు. తమసః పరస్తాత్, అజ్ఞానమైనటువంటి చీకటిని తర్వాత ఆ పరమాత్మని నేను చూచాను.
1: నో నో, ఐ హావ్ సీన్ గాడ్ బియాండ్ దట్ డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ఈ ఇగ్నోరెన్స్, అజ్ఞానం అనేటువంటిది ఎక్కడ ఉంటుండాలి?
1: Where does this ignorance lie?
0: నేను నా కుటుంబం అనుకోవటమే అజ్ఞానము.
1: The ignorance is absolute ignorance.
0: ఈ అజ్ఞానం దాటిన తర్వాత సమాజము అనేటువంటి విశాల భావంలో ప్రవేశించినప్పుడే దీనికి తమో గుణం దూరమైపోతుంది.
1: If you cross this narrow ignorance and reach the point of society, then you will have that.
0: ప్రతి చిన్న విషయం నందు కూడా మనం చక్కగా విచారణ చేస్తే ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఎంతైనా అవకాశం ఉంటుంటుంది.
1: There is wide scope if you understand these small factors.
0: నీవు నీ కుటుంబమే గనైపోతే ఒక అడవిలో ఇల్లు కట్టుకుని ఉండొచ్చు కదా.
1: You and your family, if they are important, you can as well live in a forest.
0: ఎందుకు ఈ విశాలమైనటువంటి ఒక పెద్ద పట్టణంలో నీవు ఇల్లు కట్టుకుని జీవిస్తున్నావు?
1: Why do you construct house in this big city?
0: ఈ సమాజంలో మనం జీవించడం చేత.
1: Because you live in society.
0: అనేక అనుభూతులు,
1: many experiences,
0: అనేక విధమైనటువంటి అనుకూలములు,
1: many conveniences,
0: అనేక విధమైనటువంటి విశాలతలు,
1: many other comforts
0: ఆవిర్భవిస్తాయి.
1: They come.
0: కనుకని ఈ సమాజంలో మనం చేరి ఉంటున్నాం.
1: Therefore we live in society.
0: దీని వల్లనే మానవత్వం అనేటువంటిది విశాలత్వాన్ని పొందిపోతుంది.
1: And therefore human life expands.
0: ఒక్క వ్యక్తిగా ఉంటున్నాడు.
1: One individual remains.
0: కానీ అతను ఒక్క వ్యక్తిగానే జీవితమంతా గడపడానికి వీలు కాదు.
1: It's not possible to lead the life all alone.
0: వివాహం ఆడతాడు.
1: హి గెట్స్ మ్యారీడ్
0: ఇద్దరు అవుతారు.
1: దే బికమ్ టూ
0: తిరిగి కుమారుడు పుట్టాడు ముగ్గురు అవుతాడు.
1: హావ్ ఎ సన్ దే
0: బికమ్ త్రీ కుమార్తె పుట్టింది నలుగురు అవుతారు.
1: అనదర్ సన్ ఫోర్
0: తిరిగి తన కుమార్తెకు వివాహం చేస్తాడు.
1: వెన్ హి గెట్స్ మ్యారీడ్ హిస్ డాటర్
0: వివాహం ఆడేటప్పుడు తిరిగి అల్లుడు వస్తాడు, అల్లుడి తల్లి వస్తారు, అల్లుడి తండ్రి వస్తాడు, భావమరుదులు వస్తారు, ఇంకా అనేక మంది చేరిపోతుంటారు. ఒకదాని కోటి చేరిపోతుంటుంది ఇదంతా.
1: వెన్ ద డాటర్ గాట్ మ్యారీడ్ ద సన్ ఇన్ లా అండ్ దేర్ ఫ్యామిలీ
0: ధర్మం యొక్క ప్రధానమైనటువంటి విశాలత.
1: దిస్ ఎక్స్‌పాన్షన్ ఇస్ ఇంపార్టెంట్.
0: దీనిని పురస్కరించుకుని ఏ వేదము సహనాభవతు సహనభునత్తు సహ వీర్యం కరవావై. సహనాభవ ఎంత అనుకూలంగా చెప్పింది వేదం.
1: ద వేద సెడ్ విత్ ఇన్ ఎ కన్వీనియంట్ వే.
0: ఇంత విశాలమైనటువంటి దానిని వేదం బోధిస్తూ వచ్చింది.
1: వేద థాట్ ఇన్ ఎ బ్రాడ్ సెన్స్.
0: కానీ సంకుచితమైనటువంటి కొంతరు ప్రవేశించి తమ స్వార్థ స్వప్రయోజన నిమిత్తమై ఈ విశాలత్వాన్ని కేవలము నేరోగా అభివృద్ధి పరుస్తూ వచ్చారు.
1: ద నేరో మైండెడ్ పీపుల్ బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ పోర్ట్రేడ్ ఇన్ దట్ వే.
0: సత్యమైనటువంటి వేదము యొక్క స్వభావము విశాలత్వమే.
1: ట్రూ నేచర్ ఆఫ్ వేద ఇస్ వాస్ట్నెస్.
0: ఏమని చెప్పింది ప్రప్రథమంలోనే మంత్రము?
1: వాట్ డిడ్ వేద టీచ్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్?
0: కలసి మెలసి పెరుగుదాం.
1: లెట్స్ గ్రో టుగెదర్.
0: కలసి మెలసి తిరుగుదాం.
1: లెట్స్ మూవ్ టుగెదర్.
0: కలసి మెలసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
1: లెట్ అస్ డెవలప్ ఆల్ ది ఇంటెలిజెన్స్ దట్ వి హావ్.
0: కలసి మెలసి కలత లేక చెలివితో జీవించుదాం.
1: లెట్ అస్ లివ్ టుగెదర్ వితౌట్ ఎనీ కాన్ఫ్లిక్ట్ ఆర్ మిస్ అండర్స్టాండింగ్ అండ్ గ్రో ఇన్ ఫ్రెండ్.
0: ఇది అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వము.
1: దిస్ ఇస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఇది ఉపనిషత్తు యొక్క సారము.
1: దిస్ ఇస్ ఎ సెన్స్ ఆఫ్ ఉపనిషత్.
0: కనుక సర్వ వేదాంత సారమంతా కూడాను ఒక్క వాక్యంలోనే ఉంటుండాలి.
1: Therefore the essence of Veda can be said in one
0: sentence. ఏకాత్మ భావమే ఈ యొక్క దివ్యత్వము.
1: The feeling of oneness is divinity.
0: ఇది ఏ సరైన అద్వైతము.
1: This is non-duality.
0: కేవలం ఈనాడు లోకంలో అనుభవించేటువంటి తత్వం అసి ఇది అద్వైతం.
1: What we experience in the world, తత్వమసి that thou art, is non-duality.
0: అహం బ్రహ్మాస్మి.
1: I am the Brahma.
0: ఇది అద్వైతము అంటున్నాము.
1: We say it is non-duality.
0: ఇది చాలా మూర్ఖత్వము. అద్వైతం కాదు ఇది.
1: It is foolishness.
0: ఇది ద్వైతమే.
1: It is dualism.
0: కారణమేమిటి?
1: What is the reason?
0: అహం బ్రహ్మాస్మి. నేను బ్రహ్మ ఒక్కటే. అంటే నేను పెద్ద పక్కన ఒక్కటి బ్రహ్మ ఉన్నాడే.
1: We say I am the Brahman. You say I. But there is Brahman on the other hand.
0: I am Brahma. నేనే బ్రహ్మను.
1: You say I am Brahma.
0: నేను బ్రహ్మ రెండు ఉన్నాయి కదా, ఒకటే లేదే ఇక్కడ.
1: నౌ హియర్ దర్ ఆర్ టూ, ఐ అండ్ బ్రహ్మ, నాట్ వన్.
0: ద్వైతమే అవుతుంది కానీ అద్వైతం ఎట్లవుతుంది?
1: ఇట్ ఈస్ డ్యూయలిజం. హౌ కెన్ దాట్ బి నాన్ డ్యూయలిజం?
0: ఏకాత్మ భావమే అద్వైతం.
1: దట్ ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ ఇస్ నాన్ డ్యూయలిజం.
0: ఒకే ఆత్మ సర్వులు ఎందు ఉంటుంది.
1: వన్ సెల్ఫ్ ఇస్ ప్రెజెంట్.
0: దేహంలో నిమిటి బల్బులు అనేకంగా ఉంటున్నాయి.
1: ద బాడీస్ బల్బ్స్ ఆర్ మెనీ.
0: దేహంలో నిమిటి బల్బులు అనేక రంగులు ఉంటున్నాయి.
1: ద బల్బ్స్ ద బాడీస్ ఆర్ డిఫరెంట్.
0: దేహమనే బల్బు లోపల అనేకమైనటువంటి వోల్టేజెస్ ఉంటా ఉంటుంది.
1: ద బాడీస్ బల్బ్స్ ఆర్ వెరీ ఇన్ వోల్టేజ్.
0: కానీ కరెంట్ ఒక్కటే.
1: బట్ కరెంట్ ఇస్ వన్.
0: ఈ సత్యాన్ని గుర్తించడమే నిజమైన అద్వైతం.
1: టు అండర్స్టాండ్ దిస్ ట్రూత్ ఇస్ నాన్ డ్యువలిజం.
0: ఇది ఏ విశ్వస్వరూపము.
1: దిస్ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ యూనివర్స్.
0: ఇది ఏ మానవత్వం యొక్క విశిష్టత.
1: దిస్ ఇస్ ది సిగ్నిఫికెన్స్.
0: ఇది ఏ దివ్యత్వం యొక్క అనుభూతి.
1: దిస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ డివినిటీ.
0: ఇది అద్వైతం యొక్క సారము.
1: దిస్ ది ఎసెన్స్ ఆఫ్ నాన్ డ్యువలిజం.
0: ఇలాంటి దివ్యత్వాన్ని ఈనాడు బోధించేవారు కానీ వినేటువంటి వారు కానీ లేకపోవడం చేతనే భిన్నత్వం పెరిగిపోతుంటుండాలి.
1: టుడే దెర్ ఆర్ నన్ టు టీచ్ నాన్ డ్యువలిజం. దెర్ ఆర్ నన్ టు లిసన్.
0: ఈ భిన్నత్వం పెరిగిపోవడం చేతనే ద్వేషములు కూడా అధికమైపోతున్నాయి.
1: బికాస్ ఆఫ్ డిఫరెన్సెస్ ది హేట్రెడ్ ఇస్.
0: మీ మతము నా మతము ఈ మతముల యొక్క దీంట్లో మతను చర్చుకుంటున్నారు.
1: We say this is my religion mata and therefore they turn mad mati.
0: Mana daivattamu matamullo ledu matullo untundadi.
1: The divinity is not in mata religion, it is in mati.
0: Matamulanni cheri manchine bodhinche.
1: All religions together taught good.
0: Telisi meligavalanu telivithoda.
1: You should move about intelligently.
0: Matulu manchivaina matamedi cheddadi.
1: If minds are good, which religion is bad?
0: Mana matulu chedipovatam chetane matamulu paina kodanu chedda bhavani pracharam chestunnam.
1: Because our minds are perverse mad.
0: Evaru matamulu deeni paina dvesha bhavamunu pracharam chestaro vaadu mati chedinatunti vaade.
1: The one who propagates hatred is mad one.
0: Kanuka vishalamainatunti bharatiya samskruti,
1: the Indian culture which is so broad,
0: అనంతమైనటువంటి యొక్క భారతీయ పవిత్రత,
1: ది ఇన్ఫినిట్ శాంక్టిటీ,
0: అగాధమైనటువంటి భారతీయ యొక్క ఏకత్వము,
1: ది యూనిటీ ఆఫ్ ఫాథమ్లెస్ డెప్త్,
0: ఎంత దివ్యత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
1: టీచర్స్ డివినిటీ,
0: ఎంత ఏకత్వాన్ని అనుసరిస్తూ వచ్చింది.
1: ఇట్ ఫాలోస్ వన్నెస్.
0: ఈనాడు ఏకత్వం భిన్నత్వం కావటం చేతనే
1: టుడే యూనిటీ ఇస్ లాస్ట్.
0: మన మానవత్వము మసిగల్చిపోయింది.
1: అండ్ దేర్ఫోర్ హ్యూమానిటీ ఇస్ బ్రాట్ డౌన్ టు యాషెస్.
0: మానవత్వమే లేకుండా పోతుంటుండాలి.
1: దేర్ ఇస్ నో హ్యూమన్ క్వాలిటీ.
0: నీతి నిజాయితీనే కోల్పోతున్నాం.
1: దేర్ ఇస్ నో ఆనెస్టీ అండ్ మొరాలిటీ.
0: ఇది మానవతామని ఒక పరిణామం.
1: దిస్ ఇస్ ది ప్రోగ్రెస్ నౌ.
0: ఇది కాదు మన పరిణామము.
1: This is not the progress.
0: ఆధ్యాత్మిక పరిణామము,
1: the spiritual progress.
0: ధార్మిక పరిణామము,
1: the progress.
0: నైతిక పరిణామము. ఇది దీన్ని మనం కోరాలి.
1: This we should aspire.
0: ఈనాడు మనము
1: today
0: ప్రపంచాన్ని రక్షించుకోవాలి.
1: Today we have to protect the
0: దేశాన్ని రక్షించాలి.
1: We have to protect the country.
0: అనేక విధములుగా చాటుతూ ఉంటున్నాము.
1: We go on teaching the same thing.
0: ఇది ఒక పెద్ద అజ్ఞానమే.
1: This is a big ignorance.
0: ఈ దేశాన్ని రక్షించనక్కర్లేదు.
1: You need not protect the country.
0: విశ్వాన్ని కాపాడనక్కర్లేదు.
1: You need not protect the country.
0: రెండింటికి ఆధారమెట్టు సత్య ధర్మాన్ని నీవు రక్షించుకో, విశ్వమే రక్షింపబడుతుంది.
1: You protect truth and righteousness. The entire universe will
0: protect. ప్రపంచమంతా కూడాను భారతీయ సంస్కృతి సత్యం వద ధర్మం చర ఈ రెండింటి యందు ఆధారపడి ఉంటుండాలి.
1: Therefore Indian culture rests on these two, speak truth and do righteousness.
0: నీవు కాపాడవలసినటువంటి సత్య ధర్మములే కాని జగత్తును కాదు.
1: So you have to protect the truth and righteous conduct, not the world.
0: ee naadu bulb velugutu undali, light manaku kanipistuntundali.
1: And today the bulb illuminates, we see the light.
0: Kaani veligedi bulb ani manam ajnananga manam uchcharistunnamu.
1: But out of ignorance we say that it is the bulb that illuminates.
0: Gaadu.
1: It's not the bulb that illuminates.
0: Currente.
1: It is the current.
0: అదే విధంగానే దానికి ఆధారమైనటువంటి దాన్ని మనం వెతకటం లేదు.
1: సో వీఆర్ నాట్ ఇన్ సర్చ్ ఆఫ్ ద బేసిక్.
0: ఆధేయాన్ని తీసుకుని మనం అనేక ఆపోహలకు గురి అవుతున్నాము.
1: వీ ఫాలో ద అదర్ వన్ అండ్ వీ ఫర్గెట్ ది బేసిక్.
0: ఆధారం చాలా ప్రధానము.
1: ద బేసిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: ఈ టేబుల్ ఆధారం లేకపోతే ఈ మైక్ ఏ రీతిగా నిలిచి ఉంది?
1: ఇఫ్ ది టేబుల్ ఇస్ నాట్ ద బేసిస్, హౌ డు ఎక్స్పెక్ట్ ద మైక్?
0: టంబ్లర్ ఆధారం లేకపోతే దీంట్లో నీళ్లు ఏ విధంగా నిలిచినాయి?
1: ఇఫ్ ది టంబ్లర్ ఇస్ నాట్ ద బేసిస్, హౌ డు ఎక్స్పెక్ట్ ద వాటర్?
0: టంబ్లర్ ఆధారము, నీరు ఆధేయం.
1: టంబ్లర్ ఇస్ the basis, water is adheya.
0: కనుక దైవమే ఆధారము, జగత్తే ఆధేయము.
1: సో గాడ్ ఈజ్ ఆధార, ద జగత్ ఈజ్ ఆధేయ.
0: కనుక భగవంతుడు జగత్ అంతా కూడాను కార్యకారణ స్వరూపులే.
1: సో గాడ్ ఇన్ అండ్ ద వరల్డ్ has got the relationship of cause and effect.
0: విశ్వ స్వరూపమే.
1: The entire universe is the form of
0: ఇలాంటి జీవ బ్రహ్మ ఐక్యానుసంధానాన్ని మనం చక్కగా మనం అర్థం చేసుకోవాలి.
1: We have to understand the principle of unison between the individual.
0: అనేక జన్మల నుండి కూడాను మనము ఈ దేహభ్రాంతిని మనం పోషించుకుంటూ వస్తున్నాము.
1: Over many long births previously we have been developing
0: ఇది మన ఆచారమని మనం విశ్వసిస్తున్నాము.
1: This we take it as a practice.
0: ఇది ఆచారములు కానే కాదు.
1: There are no practices.
0: ఇవన్నీ అనాచారములే.
1: There are not practices, bad practices.
0: ప్రాణమున్న జీవుని హింసిస్తున్నాము. రాతిలోన ఉన్నాడు, రక్తంలోన ఉన్నాడు, ప్రాణిలోన ఉన్నాడు, రాజులోన ఉన్నాడు.
1: So God is present in a stone, in an emperor, in an individual.
0: అన్ని భగవత్ స్వరూపమే.
1: Everything is the form of God.
0: ఈ విశాలమైన ప్రభావాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ ద బ్రాడ్ ఫీల్.
0: మంచి చెడ్డ అనేటువంటి జగత్తులో లేనే లేవు.
1: దేర్ ఇస్ నో గుడ్ అండ్ బ్యాడ్ ఇన్ ద వరల్డ్ ఎట్ ఆల్.
0: భగవత్ సృష్టిలో చెడ్డ అనేటువంటి ఒకటి ఉంటుందా?
1: ఇన్ గాడ్స్ క్రియేషన్ కెన్ దేర్ బి ఎనీథింగ్ బ్యాడ్?
0: మీ దృష్టిలో దోషం ఉంది కానీ సృష్టిలో దోషం లేదు.
1: ద డిఫెక్ట్ లైస్ ఇన్ యువర్ విజన్ బట్ నాట్ ఇన్ క్రియేషన్.
0: కాల మార్పు చేత ఇవి భిన్నంగా కనిపిస్తూ ఉంటున్నాయి.
1: దే అపియర్ టు బి డిఫరెంట్ బికాస్ ఆఫ్ పాసేజ్ ఆఫ్ టైం. కానీ
0: సత్య స్వరూపం ఒక్కటే.
1: బట్ ద ట్రూత్ ఇస్ వన్.
0: ఫలమును తిన్నాము.
1: You have eaten fruit.
0: Phalamu manchi antunnamu.
1: You call the fruit.
0: Ee phalame repadi dinam oka malam maaripoyindi.
1: The very fruit that you have eaten.
0: Malamu chedda antunnamu.
1: Becomes feces tomorrow.
0: Ee ajnanamu.
1: You call it bad, it's ignorance.
0: Oh pichivada. ఆ ఫలమనేటువంటి మంచిది మలంగా మారిపోకుండా ఉంటే నీకు శరీరానికి శక్తి ఏ రీతిగా లభిస్తుంటుండాలి?
1: Then you know, oh madman, the fruit which you call good, which you have eaten, it has become feces which you call bad.
0: మంచి చెడ్డగా మారిందంటే మంచిని అందించే పిప్పి చెడ్డగా మారిపోయింది.
1: ద గుడ్ హ్యాస్ టర్న్ ఇన్ టు బ్యాడ్ గివింగ్ యూ ఆల్ ద గుడ్.
0: చెరకు పిప్పి.
1: ద షుగర్ కేన్ ఇస్ జస్ట్ ద పిల్.
0: అది చెడ్డది అనుకుంటున్నాము.
1: యూ కాల్ ఇట్ బ్యాడ్.
0: కానీ నీకు రసం అందించింది.
1: బట్ ఇట్ హెస్ గివెన్ ద జ్యూస్.
0: ఆ రసంతో కూడినటువంటిది ఆ చెరకు.
1: అండ్ ది షుగర్ కేన్ హెస్ గాట్ ద జ్యూస్.
0: రసమును తీసిన తర్వాత పిప్పి వేరే అయిపోయింది.
1: ద మూమెంట్ యూ స్క్వీజ్.
0: కాబట్టి ఆ పిప్పి ఆధారము.
1: Therefore for the juice pulp is the base.
0: Neeru daati tappa nippulo badaveyu. Ee naadu manam rasamunu annukunna tarvata pippini baita paarevestunnamu.
1: Therefore you take the juice and throw away the pulp.
0: Neeru daatin tarvata aa teppanu nippulo vestunnam. Idi ena mana krutagnata?
1: The moment you cross the boat you put on the
0: nadi daatinchinatvanti padava idiye.
1: This is the boat.
0: నన్ను ఏ విధంగా దాటించిందో పరలోకుడును ఆ విధంగా దాటిస్తుందని ఈ తెప్పను మనం కాపాడుకోవాలి. దీనికి తగిన కృతజ్ఞత అందించాలి.
1: We have to show gratitude to this boat that has helped us to cross this river.
0: కానీ ఈనాడు ఆ కృతజ్ఞతనే కూలిపోయింది.
1: Today there is no gratitude.
0: ఆ కృతజ్ఞతనే కాలిపోయింది.
1: The gratitude
0: is కృతజ్ఞతనే రాలిపోయింది.
1: The gratitude fell.
0: ఈ కృతజ్ఞతనే మాడిపోయింది.
1: The gratitude is
0: మానవత్వం ఎక్కడ ఉంటుండాలి?
1: Then where is human quality?
0: కనుక మానవత్వం అనేటువంటిది ఈ మహత్తరమైనటువంటి యొక్క దివ్య భావంతో కూడినటువంటిది మానవత్వము.
1: So the human quality lies in the divine power.
0: ఏదో కొన్ని విద్యను నేర్చినంత మాత్రమే మానవుడు అధికుడు కాదు.
1: Because you acquire some forms of education.
0: ఏ విద్యను నేర్చినటువంటి వాడు అల్పుడు కాదు.
1: He is not a low man anyway.
0: కాని విశాల భావం ఉండినప్పుడే ఆ సత్య మార్గం అనుసరించినటువంటి వాడు సర్వులు కూడా గొప్పవారే.
1: If you have broad feelings and tread along the path of truth, you are good.
0: రామకృష్ణ పరమహంస కాలంలో అనేక మంది పండితులు ఉంటున్నారు.
1: The time of Ramakrishna Paramahamsa, there
0: are many. Ramakrishna Paramahamsa Sharada Deviki okka aksharamaina raadu.
1: But Paramahamsa Sharada Devi are illiterate.
0: Aneka paryamulu Vivekananda cheppadu, Swami pension anandi ante naaku avanni telidu, naaku pensalu anedi aa pension anetundi padam kuda raadu Ramakrishnaku.
1: Many times Vivekananda said, Swami, it is pension, but Ramakrishna Paramahamsa said pencil.
0: అంత విద్యాహీనుడైనటువంటి రామకృష్ణ పరమహంస యొక్క పేరు ప్రఖ్యాతులు జగత్వ్యాప్తి కావడానికి కారణమేమిటి?
1: సచ్ ఎన్ ఇల్లిటరేట్ రామకృష్ణ పరమహంస ఎర్న్డ్ రెప్యూట్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: సత్య మార్గాన్ని అన్వేషించాడు.
1: హీ సచ్
0: సత్యాన్ని దర్శించాడు.
1: హీ విజువలైజ్డ్ ట్రూత్.
0: సత్యంతోనే జీవిస్తూ ఉంటున్నాడు.
1: అండ్ దేర్ఫోర్ స్పెండ్ ద లైఫ్
0: నేను చేరవలసినటువంటిది నా మాతనే.
1: దట్ వి హావ్ టు రీచ్ దేర్.
0: నేను నా దైవాన్ని నేను చేరాలి.
1: ఐ రీచ్ మై డివైన్.
0: నేను నుండి వచ్చానో దానికి పోయి చేరిపోవాలి.
1: ఐ హావ్ గాట్ గో బ్యాక్ టు మై ఒరిజిన్.
0: భాగవతం కూడా బోధిస్తూ వచ్చింది.
1: దట్స్ ఆల్సో టాట్.
0: ఎచ్చట నుండి పుచ్చితే నీవు అచ్చటికే గవలను. ఎచ్చట నుండి వచ్చితే అచ్చటికే నీవు పోవాలి.
1: యూ షుడ్ గో బ్యాక్ టు ది ప్లేస్ ఆఫ్ యువర్ ఆరిజిన్.
0: అదే నీ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: దట్ ఈస్ యువర్ చీఫ్ ఎయిమ్.
0: కానీ ఆ రామకృష్ణ పరమహంసకు ఏ విద్యను లేకపోయినప్పటికీ సత్యాన్ని అనుసరించాడు.
1: రామకృష్ణ పరమహంస though he didn't have any formal education, సామాన్యమైనటువంటి
0: మానవులు క్షణక్షణము అసత్య స్వరూపుణ్ణి ఆరాధన చేస్తుంటారు.
1: But the modern man worships
0: సత్యనారాయణ యొక్క పూజనే చేస్తుంటారు.
1: They go on worshipping.
0: వర్షానికి ఒక తూలి సత్యనారాయణ పూజ చేస్తారు.
1: Just they offer worship once in a year.
0: క్షణక్షణము కూడా సత్యనారాయణ వ్రతమే.
1: But every moment is an act of worship.
0: ఏమిటి ఈ సత్యనారాయణ వ్రతము?
1: What is this సత్యనారాయణ వ్రత?
0: మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం సత్యస్వరూపం.
1: ట్రూత్ ఈస్ ద హార్మనీ బిట్వీన్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
0: మనస్సన్యత్ వచస్సన్యత్ కర్మణ్యత్ అసత్యరూపం.
1: ఇట్ ఈస్ వెరీ ఫార్మ్ ఆఫ్ ఫాల్స్హుడ్ వెన్ దేర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
0: ఈనాడు మానవుడు ఈ మూడింటిని ఏకత్వం చేయటం లేదు.
1: టుడే మ్యాన్ ఈజ్ నాట్ యూనిఫైయింగ్.
0: దీని ఆంగ్లంలో కూడా ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్ అన్నాడు. ఎక్కడున్నాడు?
1: దిస్ ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ సెడ్ ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్.
0: ఆకారం మ్యాన్ మాత్రమే కనిపిస్తున్నాడు కానీ ఆచరణ మ్యాన్ లేనే లేడు.
1: ఈజ్ జస్ట్ ఎ మ్యాన్ ఇన్ ఫార్మ్ బట్ నాట్ ఇన్ ప్రాక్టీస్.
0: కనుకనే ఆచరణ మ్యాన్ గా మనం తయారు కావాలి.
1: సో వీ షుడ్ బి హ్యూమన్ బీయింగ్ ఇన్ ప్రాక్టీస్.
0: ఇది కేవలం మనము సుప్రీం స్టేజ్ కి పోవాలి.
1: వి షుడ్ రీచ్ దట్ సుప్రీం స్టేజ్.
0: ఆ సుప్రీం స్టేజ్ కి పోవటం చాలా సులభం.
1: ఇట్స్ వెరీ ఈజీ టు రీచ్.
0: నమ్ముతారో నమ్మరో కానీ స్వామి సులభంగా చెప్పొచ్చును కానీ సామాన్యమైన మా మానవులకు ఇది అంత సులభమా అని? మీకే చాలా సులభం.
1: బిలీవ్ ఇట్ ఆర్ నాట్ స్వామి మేక్ ఇట్ వెరీ ఈజీ బట్ యట్ యూ కెన్ ఎక్స్పీరియన్స్.
0: కానీ ఈజీ మార్గం అయినటువంటి సుప్రీం స్టేజ్ కి మీరు పోవడానికి ప్రయత్నించడం లేదు కానీ అనేక కష్టములతో నష్టములతో దుఃఖములతో విచారంతో కూడినటువంటి సుప్రీం కోర్టుకు పోతున్నారు. ఎంత అధ్యాయం చెప్పండి.
1: But you are not following that easy path that will take you to the supreme stage, but with all the suffering and the losses you go to the supreme court.
0: ఎన్ని కేసులు ఉండటం వల్ల సుప్రీం కోర్టుకు పోవాలి?
1: For what for should you go to the
0: supreme court? ఎన్ని పాపం చేయటం వల్ల సుప్రీం కోర్టుకు పోవాలి?
1: What profit will it give you?
0: కానీ మనం సుప్రీం కోర్టు కాదు సుప్రీం స్టేజ్ కి పోవాలి, సుప్రీం స్థానాన్ని పొందాలి.
1: So we should reach a supreme stage but not supreme court.
0: అది ది డివైన్ సెల్ఫ్, సుప్రీం డివైన్ సెల్ఫ్.
1: That is supreme divine self.
0: అది మానవత్వ రూపాన్ని మనం అనుభవించాలి.
1: We should experience the real human form.
0: పవిత్రమైనటువంటి ఒక దివ్య జీవితాన్ని మనం అనుభవించాలి.
1: We should experience the divine life.
0: కనుక ప్రతి మానవుని ఎందుకూడను
1: in every human being
0: ఈ సహజ మైండ్స్
1: it's natural
0: సూపర్ మైండ్
1: సూపర్ మైండ్
0: ఓవర్ మైండ్
1: ఓవర్ మైండ్
0: హైయర్ మైండ్
1: హైయర్ మైండ్
0: ఎలిమినేటెడ్ మైండ్
1: ఎలిమినేటెడ్
0: అన్ని మానవుని ఎందే ఉంటున్నాయి.
1: ఆల్ ఆర్ ప్రెసెంట్ ఇన్
0: మ్యాన్. మానవుడు విశ్వస్వరూపుడు.
1: Man is the very form of the universe.
0: Sarvamu manavuni ende untundali.
1: Everything is within man.
0: Oka chinna udaharana meer teeskondi.
1: Small example.
0: Manavudu 5 adugulu ettuntunnappudu inta vishwam tanlo etla untundali?
1: When you are just 5 feet high, how do you expect universe in you?
0: Neevu America chuchi vachchavu.
1: You have seen America in return.
0: Neevu Japan chuchi vachchavu.
1: You have seen Japan.
0: Neevu Germany chuchi vachchavu.
1: Seen Germany.
0: Kaani neevu kucchoni kannulu musukoni aa chuchi vachinatundi drushyananta neevu taranchuko avanni neelo cheripoyinayi.
1: You sit and close your eyes, you'll experience all the scenes.
0: నీ ఉన్నది ఇంత చిన్నవాడైతే ఈ జపాన్ జర్మనీ ఇవన్నీ కూడా నీలో ఎట్లా ఇమిడి ఉంటున్నాయి?
1: You are so small, but yet how do you expect the Germany, Japan in you?
0: నీవు విశాలమైనటువంటి వాడు.
1: You are really vast.
0: నీ హృదయం చాలా విశాలమైనటువంటిది.
1: You are broad hearted.
0: దేహము చిన్నదే.
1: The body is small.
0: అనంతమైన ఆకాశంలో చుక్కలు మెరుస్తుంటున్నాయి.
1: స్టార్స్ దట్ షైన్ ఇన్ ది ఇన్ఫినిట్ స్కై.
0: చిన్న అద్దము తీసుకుని దాంట్లో చూడు, ఆ ఎంతో ఎత్తులో ఉన్నటువంటి చుక్క ఈ అద్దంలో కనిపిస్తుంది.
1: టేక్ ఎ స్మాల్ మిర్రర్, దట్ స్కై ఇస్ రిఫ్లెక్టెడ్ ఇన్ దట్ మిర్రర్.
0: కనుకనే విశ్వం దర్పణ దృశ్యమాన నగరే అన్నది పురుషోత్తముడైనటువంటి యొక్క దక్షిణామూర్తి.
1: దక్షిణామూర్తి సెడ్ ది ఎంటైర్ యూనివర్స్ ఇస్
0: విశ్వం దర్పణ దృశ్యమాన నగరే. విశ్వమంతా ఒక అద్దమును చూడవచ్చు మనం.
1: ది హోల్ యూనివర్స్ కెన్ బి వాచ్డ్ ఇన్ ఎ మిర్రర్.
0: అదే విధంగానే మన హృదయమే అద్దము.
1: సో హార్ట్ ఇస్ ఎ మిర్రర్.
0: ఇందు విశ్వమంతా కూడా దీంట్లో మనము చూడవచ్చును.
1: వీ కెన్ సీ ది యూనివర్స్ దేర్.
0: కనుక మన హృదయం కంటే మించినటువంటిది మరొకటి జగత్తులో లేదు.
1: సో ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్
0: మనకంటే మించినటువంటి దైవత్వం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ డివినిటీ బియాండ్ యు.
0: ఈ విశ్వాసాన్ని ఈనాటి నుంచి మీరు అభివృద్ధి పరచుకోవాలి.
1: యు షుడ్ డెవలప్ దట్ ఫెయిత్ ఫ్రమ్ టుడే.
0: అప్పుడే మనం విశ్వస్వరూపముగా మారవచ్చును.
1: దెన్ యు కెన్ ట్రాన్స్ఫార్మ్.
0: ఎంతకాలమైనా నేను అల్పుడిని, నేను మానవుడిని, నేను మానవుడు అనుకుంటే నీవు అల్పుడే అయిపోతావు, మానవుడే అయిపోతావు.
1: ఇఫ్ యు కన్సిడర్ ఐ యామ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఐ యామ్ లో అండ్ వీక్, యు బికమ్ లో.
0: బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి యత్ భావం తద్ భవతి. నీవు ఆ విధంగా భావించకూడదు. నేను బ్రహ్మ, నేను బ్రహ్మ, నేను బ్రహ్మ అనుకో. నీకు ఆ ఎంకరేజ్మెంట్, ఆ యొక్క దివ్యమైనటువంటి భావములు అభివృద్ధి అవుతూ వస్తాయి.
1: యూ షుడ్ ఫీల్ ఐఎమ్ బ్రహ్మ, ఐఎమ్ గాడ్, దెన్ యూ విల్ హావ్ దట్ బ్రాడ్ ఫీలింగ్.
0: కనుక ఈ సత్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని, జ్ఞానమైనటువంటి దివ్యత్వాన్ని, అనంతమైనటువంటి దివ్యత్వాన్ని మీరు నిరంతరము చింతిస్తూ రావాలి.
1: సో యూ షుడ్ థింక్ ఆఫ్ దిస్ ఫర్వెంట్లీ, ఇన్సెసెంట్లీ, దిస్ డివినిటీ విచ్ ఇస్ ఆల్ ట్రూత్ విచ్ ఇస్ పర్ఫెక్ట్.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మనము ధనమును కోల్పోయిన తిరిగి ఎన్నో మార్గముల నుండి దానిని మనము సంపాదించవచ్చు.
1: ఇఫ్ మనీ ఇస్ లాస్ట్ బై వన్ వే ఆర్ అదర్ యూ కెన్ గెట్ ఇట్ బ్యాక్, రీ ఎర్న్ ఇట్.
0: పునర్మిత్రం, స్నేహితుణ్ణి కోల్పోతేమా, ఎంతమంది స్నేహితులను మనం సంపాదించుకోవచ్చు.
1: If you have lost a friend, you can have many more.
0: Punarpatni, bhaaryanu manam kolipothema tirigi rendu vivaham aadavachchu.
1: If wife is gone or dead, one can remarry.
0: Punarmahi, bhoomini kolipoyina తిరిగి ఏదో ఒక విధమైన అవస్థలకు పాలై తిరిగి ఆ భూమిని మనము సంపాదించుకునవచ్చు.
1: ఇఫ్ ద ల్యాండ్ ఆర్ ప్లాట్ ఈజ్ లాస్ట్ బై వన్ వే ఆర్ అదర్ విత్ సమ్ డిఫికల్టీస్, హౌఎవర్ యూ కెన్ రీగెయిన్ ఇట్.
0: నా శరీరం పునః మన మానవ శరీరమునే కోల్పోయినా తిరిగి మనకు లభ్యం కాదు. ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ, ఎన్ని విధమైన సాధనలు జరిపినప్పటికీ ఆ శరీరమే తిరిగి మనకు లభ్యం కాదు.
1: When the body is lost, no matter any number of attempts you make, you cannot get it back.
0: కనుక మానవ జీవితము చాలా దుర్లభమైనటువంటిది.
1: Human life is the rarest of all.
0: చాలా పవిత్రమైనటువంటిది.
1: It is highly sacred.
0: సౌజన్యమైనటువంటిది.
1: It's so beautiful.
0: సౌశీల్యమైనటువంటిది.
1: It's one that's precious.
0: ఇట్టి శరీరమును మనము శమనకూర్చేనప్పుడు కాపాడుకోవటం మానవుని యొక్క కర్తవ్యం.
1: It is the responsibility of every human being to sustain the human body.
0: సమస్త సంకల్పములను చేకూర్చుకోవాలన్న దేహము చాలా అవసరము.
1: To have all kinds of experiences, body is very essential.
0: దేహమే లేకుండా ఎట్టి చిన్న కార్యములను కూడా మనము సాధించలేము.
1: Without this body, we cannot accomplish any simple task.
0: కనుక ధనకంటే వస్తు వాహనాదుల కంటే మనకు ఈ శరీరమే చాలా విలువైనటువంటిది.
1: More than the wealth, comforts and conveniences, human body is most precious.
0: కాన ఈ శరీరమును సరైన మార్గంలో అనుభవించి సరైన మార్గంలో ప్రవేశపెట్టి దీనిని సార్థకం గావించుకోవాలి.
1: అండ్ హెన్స్ ఇట్ ఇస్ ఎసెన్షియల్ టు మెయింటైన్ దిస్ బాడీ ఎక్స్పీరియన్స్ ఇన్ ది ప్రాపర్ వే అండ్ ఇన్ ఎ సేక్రెడ్ వే.
0: గడచిన రాత్రి పగలనైనను మనం సాధించలేము.
1: ద డే అండ్ ద నైట్ పాస్డ్ ఆఫ్ విల్ నెవర్ కమ్ బ్యాక్.
0: సముద్రంలో పరిపూర్ణంగా లీనమైనటువంటి ఒక గంగను తిరిగి ఒక్క చుక్కైనా కూడా మనం తెచ్చుకునేలేము.
1: ద మూమెంట్ ద గంగస్ మర్జెస్ ఇన్ ఓషన్ యూ కెనాట్ కలెక్ట్ సింగిల్ డ్రాప్ అగైన్.
0: బాగా నమలి మింగినటువంటి ఒక ఫలమును తిరిగి ఫల రూపంలో మనము సాధించలేము.
1: వెన్ వన్స్ ఫుల్లీ రైపెన్ అండ్ డ్రాప్స్ ఆఫ్ యూ కెనాట్ గెట్ ఇట్ అగైన్ ద మెచ్యూర్ ఫ్రూట్.
0: కనుక గడిచిపోయినటువంటి యొక్క మానవ జీవితమును ఎన్ని ప్రయత్నములు సాధించినప్పటికీ దానిని మనం పొందలేము.
1: సో వెన్ వన్స్ ద లైఫ్ ఇస్ గాన్ ఎనీ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ విల్ నెవర్ రివైవ్ ద బాడీ.
0: మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ది వెల్త్ ఆఫ్ ది వరల్డ్.
1: మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ద వెల్త్ ఆఫ్ ద వరల్డ్.
0: ధనమునకు ఎవరు వెలిపిస్తున్నారు?
1: Who attaches value to money?
0: Diamond ki evaru viluvistunnaru?
1: Who attaches value to the diamond?
0: Bangaru ki evaru viluvistunnaru?
1: Who gives value to gold?
0: Land ki evaru viluvistunnaru?
1: Who attaches value to land?
0: Annitiki ni viluvichetunti vaadu manavude.
1: It's only the man who values them.
0: Manavude lekunna deeniki viluva ekkada perugutundi? Evaru ivvagalaru?
1: When there's no man, all these are valueless.
0: Kanuka manava jeevitamu chaala durlabhamainatundi.
1: And hence, it's very rare that one has this human life.
0: దీనిని పురస్కరించుకునియే జంతూనాం నరజన్మ దుర్లభం అన్నది వేదం.
1: సో వేద డిక్లేర్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ ద లైవ్స్ అండ్ ద క్రీచర్స్ ఇన్ దిస్ యూనివర్స్ హ్యూమన్ లైఫ్ ఇస్ రేరెస్ట్.
0: మానవత్వంలో సాధించవలసినటువంటి ఎన్నియో ఉన్నది.
1: ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్ దర్ ఆర్ మెనీ థింగ్స్ టు బి అకంప్లిష్డ్.
0: మానవత్వం కంటే అతని యొక్క ప్రాణం మరింత విలువైనటువంటిది.
1: మోర్ దెన్ ది బాడీ ది లైఫ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్.
0: కానీ కొన్ని సమయం నందు ప్రాణమైనను త్యాగం చేసి మనం సాధించవలసినటువంటి కార్యములను సాధించడానికి పనుకుంటాం.
1: హౌఎవర్ దర్ ఆర్ సర్టన్ టాస్క్స్ ఫర్ విచ్ వీ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్ అవర్ లైఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: మానవ దేహం యొక్క విలువను మనము గుర్తించుకోవటం అత్యవసరము.
1: It's most essential that we know the value of the human body.
0: మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని కాపాడేటువంటిది ఈ యొక్క దేహమే.
1: It is the body that protects, holding the divinity within.
0: విలువలేని ఇనుప పెట్టె ఈ దేహము.
1: Human body is an iron safe which has no value.
0: పెట్టెలోన నగలు పెట్టినట్టు.
1: Just as you keep jewels in an iron safe,
0: దేహమందు విలువ దేహుడు ఉండెను సుమా,
1: within this body is present the divinity.
0: ఈ దేహమందు సద్గుణములు, సత్ప్రవర్తనలు, సదాలోచనలు, సత్చింతనలు, ఇలాంటి విలువైనటువంటి గుణములు ఇందులో దాచుకుని ఉన్నాం.
1: Within this body there are highly valuable jewels like good feelings, good thoughts, good sentiments and so on.
0: ఈ విలువైనటువంటి గుణములను మనం కోల్పోతేమా తిరిగి మనం సాధించలేము.
1: When once these highly valuable sacred virtues are gone, you can never get them back.
0: ఈ గుణముల వల్లనే మానవత్వమునకు విలువ వచ్చింది.
1: In fact, human life has got a value because of these virtues.
0: ఈ దయ, ప్రేమ, సహనము, సానుభూతి, త్యాగము ఇత్యాది మానవతా గుణములు ఉండటం చేతనే మానవత్వమునకు గొప్ప విలువ ఏర్పడింది.
1: The human life is highly valuable because of the qualities like compassion, love, forbearance, sacrifice.
0: కానీ ఈనాటి మానవుడు ఈ హ్యూమన్ వాల్యూ అంటే మానవతా విలువలంటే ఏమిటో ఏమాత్రము అర్థం చేసుకోలేకపోతున్నాడు.
1: మోడర్న్ మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ దీస్ హ్యూమన్ వాల్యూస్.
0: ఈ దేహం అనే గడియారం నందు,
1: దిస్ బాడీ విచ్ ఇస్ ద క్లాక్,
0: సంవత్సరం అనేటువంటి యొక్క గంటల ముందు ఉంటుంది.
1: అండ్ దేర్ వి ఫైండ్ ది ఇయర్,
0: నెలలు అనేటువంటి నిమిషాల ముందు ఉంటుంది.
1: అండ్ వి ఫైండ్ ద హ్యాండ్ దట్ రిప్రజెంటింగ్ ద మినిట్స్,
0: దినములు అనేటువంటి సెకండ్ ముందున్నాయి.
1: And they present the second hand representing the moment.
0: ఈ మూడు ముళ్ళు కూడాను చక్కగా తిరుగుతున్నది, కానీ దీని యొక్క వ్యవస్థను ఏమాత్రము గుర్తించుకోలేకపోతున్నారు మానవులు.
1: Human body is a clock with these three hands symbolizing months, hours and the seconds. But we are not aware.
0: గంట గన్ గన్ అని కొడుతుంది.
1: Every hour we hear the sound.
0: ఎప్పుడు ఈ దేహము వీడిపోదును ఎవరు గుర్తించుకోలేరు.
1: When this body drops off, we do not know.
0: కనుక మనము దీన్ని సరైన మార్గంలో మనం వినియోగించుకోవాలి.
1: అండ్ హెన్స్ ఇట్స్ అప్రోప్రియేట్ టు మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ఎ ప్రాపర్ వే.
0: మానవుని యొక్క దీర్ఘ ప్రయాణమునకు దేహం ఒక నిజమైనటువంటి యొక్క పనిముట్టు.
1: ఇన్ దిస్ లాంగ్ లైఫ్ సోజర్న్ బాడీ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: ఇటువంటి ప్రధానమైన పనిముట్టును మనము సక్రమంగా లేకపోతున్నారు మానవుడు.
1: హ్యూమన్ బాడీ ఇస్ ద క్లాక్ విత్ దీస్ త్రీ హ్యాండ్స్ symbolizing months, hours and the seconds. But we are not aware.
0: గంట గన్ గన్ అని కొడుతుంది.
1: Every hour we hear

0: In this long life sojourn, body is an instrument.
1: ఇటువంటి ప్రధానమైన పనిముట్టును మనము సక్రమంగా ఉపయోగపెట్టుకొనుకున్న చాలా మనము మధ్య మార్గంలో అనేక అవస్థలకు గురి అవుతాం.
0: If we do not make the proper use of this body, a powerful instrument, we have to suffer on our way.
1: కనుక మానవత్వంలో ఉండేటువంటి గుణములకు కొంతవరకు మనం విచారణ చేయాలి.
0: So we have to inquire deep enough into these human values.
1: దివ్యత్వం అంటే ఏమిటి?
0: What is divinity?
1: పవిత్రం అంటే ఏమిటి?
0: What is sanctity?
1: నిమిత్తం అంటే ఏమిటి?
0: What is that?
1: నిశ్చలం అంటే ఏమిటి?
0: What is the steadiness?
1: నిస్వార్థం అంటే ఏమిటి?
0: What is selflessness?
1: అనేటువంటి విషయాలే మనం గుర్తించుకోలేకపోతున్నాము.
0: We are not able to recognize these valuable things.
1: కానీ ఈనాటి మానవుడు ఈ విలువైనటువంటి శరీరమును స్వార్థ సప్రయోజనములపై వినియోగించుకుంటున్నాము.
0: But man today is making use of his body for selfishness and selfish interest.
1: కానీ భగవంతుడు ఈ శరీరం అందించటము స్వార్థ సప్రయోజనములకు మాత్రమే కాదు.
0: But God has not given this body only for selfish
1: purposes.
0: The body is gifted to render service.
1: నిన్ను నీవు రక్షించుకోవటమే కాకుండా నీ తోటి మానవులను కూడా నీవు రక్షించడానికి తగిన కంకణం కట్టుకోవాలి.
0: You have to determine to take care of yourself and also to serve the neighborhood.
1: పరోపకార నిమిత్తమై మనం ప్రాకులాడినప్పుడే మన స్వార్థం కూడా అందరూ ఒక భాగంగా ఇమిడి ఉంటారు.
0: Though we lead our life selflessly, however, there is an element of selfishness there.
1: కానీ ఈనాటి మానవుడు పరోపకార్థం అంటే ఏమిటో ఏమీ తెలియనటువంటి వాడిగా ఉన్నాడు.
0: The modern people have no idea what service is.
1: 18 పురాణముల యొక్క సారమును కూడాను రెండు వాక్యములో ఇమిడ్చి పెట్టారు.
0: The essence of 18 epics is depicted in two sentences.
1: Help ever, hurt never.
0: Help ever, hurt never.
1: సహాయం చేసే నిమిత్తమై ఈ దేహాన్ని నీకు అందించాడు భగవంతుడు.
0: God has gifted this body to help others.
1: కానీ ఈ సహాయం అంటే ఏమిటో వీడు ఏమాత్రమో అర్థం చేసుకోవటం లేదు.
0: We are not understanding what a help is.
1: నిరంతరం కూడా స్వార్థము స్వార్థము స్వార్థము.
0: All the time we are drowned in selfishness.
1: ఏ పని చేసినా స్వార్థమే.
0: Anything that we do.
1: ఏ తలంపు తలంచినా స్వార్థమే.
0: Any thought for that matter.
1: ఏ కార్యములో ప్రవేశించినా స్వార్థమే.
0: Any task undertaken.
1: కనుకనే మానవుడు ఈనాడు స్వార్థం అనేటువంటి యొక్క చేతిలో సప్రయోజనమైనటువంటి యొక్క దీంట్లో మానవుడు పనిముట్టుగా నిలిచిపోయాడు.
0: Therefore man has become a puppet in the hands of selfishness and self-interest.
1: ఈ స్వార్థం చేతిలో పనిముట్టుగా నిలిచినటువంటి మానవుడు ఇంకా స్వాతంత్రుడు ఎట్టవుతాడు.
0: Having been an instrument in the hands of selfishness, how do you call man independent?
1: కనుకని ఈ స్వార్థాన్ని త్యజించాలి.
0: One has to sacrifice selfishness.
1: పరార్థాన్ని వరించాలి.
0: And then he should be after
1: selfishness.
0: Then only the purpose of the body is realized.
1: శరీరమునకు మాత్రమే కాకుండా మనోశక్తులకు కూడా మనం సరైనటువంటి ఆనందాన్ని చేకూర్చాలి.
0: Along with the body, we have to take care of the bliss relating to the mind.
1: ఈ దేహములో మూడు పదార్థములు ముఖ్యమైనటువంటి ఉన్నాయి.
0: దిస్ బాడీ హ్యాస్ గాట్ త్రీ ఇంపార్టెంట్ మెటీరియల్.
1: ఒకటి హృదయము, రెండవది మనసు, మూడవది వాక్కు.
0: ద ఫస్ట్ వన్ హార్ట్, ద సెకండ్ మైండ్, ద థర్డ్ వర్డ్ ఆర్ స్పీచ్ ఫ్యాకల్టీ.
1: ఆ హృదయమునే వేదమును ఆత్మ అని పిలిచారు.
0: వేద కాల్స్ దిస్ హార్ట్ యాజ్ ఆత్మ ద స్పిరిట్.
1: కనుకనే ఈ ఆత్మ స్వరూపంలో ఉండేటువంటి వాడే ఈశ్వరుడని నిన్ను చెప్పాము.
0: ఈశ్వర డివినిటీ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ హార్ట్.
1: మన మనసే విష్ణు స్వరూపుడు.
0: మైండ్ ఇస్ విష్ణు.
1: వాక్కే బ్రహ్మస్వరూపుడు.
0: బ్రహ్మన్ ఇస్ రిప్రజెంటెడ్ హియర్ బై వే ఆఫ్ వర్డ్.
1: కనుకనే ఈశ్వర విష్ణు బ్రహ్మ యొక్క స్వరూపమే ఈ మానవత్వము.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ దిస్ ట్రినిటీ, ఈశ్వర విష్ణు అండ్ బ్రహ్మ.
1: కనుక ఇంత విలువైనటువంటి యొక్క దైవత్వాన్ని పొందినటువంటి మానవుడు ఈ సత్యాన్ని ఎందుకు గుర్తించుకోవటం లేదు, అర్థం కావటం లేదు.
0: It's not possible to understand why man is not able to recognize the immense value of human life. If we know yourself, you will be able to know others.
1: తరంతాన్ని గుర్తించుకోలేనిటువంటి వాడు ఇతరుని ఏ రీతిగా గుర్తించగలడు?
0: If one does not understand himself, how do you expect him to know others?
1: కనుక మొట్టమొదట ఐ అనేటువంటి దాన్ని గుర్తించాలి.
0: In the first instance, we should know I, what I meant.
1: అన్ని మన పదముల నుండే ఇమిడి ఉంటున్నవి.
0: Everything is contained in the words that we speak.
1: ఎవరో ఒక భక్తుడు వచ్చి స్వామి ఐ వాంట్ పీస్ అన్నాడు.
0: A devotee came to Bhagavan and said, Bhagavan, I want peace.
1: ఎందుకు నీవు ఇంత అవస్థలకు గురి అవుతున్నావు?
0: Why do you suffer like
1: that? I అంటే ఏమిటి?
0: What do you mean by I?
1: Ego.
0: I means
1: want అంటే ఏమిటి?
0: What is

0: Want.
1: I want. What do you mean by I want?
0: Want ante empty ishtamu.
1: Want means desire.
0: కనుక ఈగోను కోరికను రెండింటిని నీవు చూసేసి ఇంకా అక్కడ ఉన్నది పీస్ అదే నీకు లభ్యమవుతుంది.
1: సో గివ్ అప్ ఐ ద ఈగో ద డిజైర్ ద వాంట్ అండ్ ద పీస్ రిమైన్స్ యాజ్ ఇట్ ఇస్.
0: దాని ఎందుకు నువ్వు కొన్ని మైనస్ చేయాలి కొన్ని ప్లస్ చేయాలి.
1: దేర్ఫోర్ ఇన్ సర్టన్ ఆస్పెక్ట్స్ వీ షుడ్ యాడ్ ఇన్ అదర్ ఆస్పెక్ట్స్ వీ షుడ్ డిలీట్.
0: కనుక ఈ ప్లస్ మైనస్ లోపలే మన జీవితము అనేక విధముగా పుడుతుడుకులు పాడవుతున్నది.
1: దేర్ఫోర్ లైఫ్ పాసెస్ త్రూ సర్టన్ స్టేజెస్ బికాస్ ఆఫ్ దీస్ ఎడిషన్స్ అండ్ డిలీషన్స్.
0: కనుక మనము ఐ అనేటువంటి యొక్క అహంకారాన్ని త్యజించడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు సాక్రిఫైస్ దిస్ ఐ ద ఈగో.
0: అది చాలా కష్టమని భావిస్తున్నారు.
1: వీ కన్సిడర్ ఇట్ వెరీ డిఫికల్ట్.
0: చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు
0: ఐ అనేటువంటి పదాన్ని త్యజించడం చాలా సులభమైనటువంటిది.
1: ఇట్స్ వెరీ ఈజీ టు సాక్రిఫైస్ ఐ ద ఈగో.
0: ఎందుకు ఈ ఐ అనేటువంటి దాన్ని తగిలించుకోవటం మనం?
1: వై షుడ్ యూ హ్యావ్ దిస్ ఈగో?
0: ఇది ఒక సులభమైన మార్గంగా మనం విచారం చేయాలి.
1: వీ కెన్ ఫైండ్ ఎ సింపుల్ ఈజీ పాత్.
0: ఐ అనేటువంటిది తన యొక్క పేరు.
1: ఐ ఇస్ ద నేమ్ గివెన్ టు ద పర్సన్.
0: తన పేరును పెట్టినటువంటి పేరును మాత్రమే శాశ్వతంగా నిలుపుకుంటున్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ కీప్స్ ఆల్ త్రూ ద నేమ్ గివెన్ టు హిమ్.
0: పుట్టిన పేరును విసర్జిస్తున్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ హస్ ఫర్గాటన్ హిస్ ఒరిజినల్ నేమ్.
0: కనుకనే పుట్టిన పేరునే శాశ్వతంగా తీసుకోవాలి.
1: అండ్ యూ హావ్ టు గో బై దట్ ఒరిజినల్ నేమ్. ఐ
0: పెట్టిన పేరు ఏనాడైనా మార్పు చెందుతుంది.
1: ద గివెన్ నేమ్
0: దేహం ఉన్నంత వరకు మాత్రమే ఆ పేరు వినియోగమవుతుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ మేక్ యూజ్ ఆఫ్ ఇట్.
0: కానీ దేహంతో పాటు పేరు కూడా పోతుంది.
1: అలాంగ్ విత్ ద బాడీ ద నేమ్ ఆల్సో విల్ లీవ్.
0: ఎంతకాలం ఈ దేహము?
1: హౌ లాంగ్ దిస్ బాడీ?
0: పాంచ భౌతికము దుర్బలమైన కాయంబు ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
1: బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ దిస్ సెన్సెస్ అండ్ వెన్ ఇట్ విల్ డ్రాప్ ఆఫ్ నోబడీ నోస్.
0: శతవర్షముల దాకా మితము చెప్పింది కానీ నమ్మరాదా మాట నెమ్మనమున.
1: దో 100 ఇయర్స్ లైఫ్ స్పాన్ ఇస్ స్పెసిఫైడ్ బట్ యూ కెనాట్ గో బై దాట్.
0: బాల్యమందు
1: either boyhood
0: neka prayamando
1: or youth
0: neka mudimiyando
1: old age
0: neka musaliyando
1: or advance
0: eppudu vidichedi erukaledu.
1: When one is going to die nobody can
0: maraname nischayamu.
1: Death is certain.
0: బుద్ధిమంతుడైన దేహమున్నంతలో తను తెలియవలేవు.
1: If you are intelligent enough you have to know your
0: మనం ఈనాడు తెలుసుకోవాల్సినటువంటిది అదే.
1: We are supposed to know that today.
0: నేను ఎవరు?
1: Who am I?
0: నేను అనేటువంటి దేహం కాదు.
1: I am not the body.
0: నేను అనేటువంటి మనసు కాదు.
1: I am not the mind.
0: నేను అనేటువంటి బుద్ధి కాదు.
1: I am not intellect.
0: నేను అనేటువంటి చిత్తం కాదు.
1: I am not.
0: నేను అనేటువంటి అంతఃకరణ కాదు.
1: I am not inner sense.
0: నేను నేనే.
1: I am I.
0: అనగా ఈ దేహముతో పాటు నేను అనేటువంటిది ఆవిర్భవిస్తూ వచ్చింది.
1: Therefore the I has come along with the birth of this body.
0: ఈ దేహమునకు పేరే నేను.
1: And in fact the I is the correct name of this body.
0: కానీ ఎన్ని నేను ఉన్నాయో.
1: But there are so many eyes here.
0: ఒక్క నేను నీవు గుర్తించుకుంటే సర్వ నేమును కూడా నువ్వు గుర్తించుకోవాలి.
1: If you know what one I meant you'll be knowing the remaining.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: మానవత్వంలో ఉన్నటువంటి చాలా సూక్ష్మమైనటువంటి ఒక గుర్తింపులు ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: నో వన్ ఈస్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో ది సటిల్ సీక్రెట్ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: చాలా రహస్యమైనటువంటివన్నీ ఉన్నాయి మానవత్వంలో.
1: దేర్ ఆర్ మెనీ సీక్రెట్స్ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: చాలా విలువైనటువంటివన్నీ ఉన్నాయి మానవత్వంలో.
1: హైలీ వాల్యుబుల్ థింగ్స్ ఆర్ దేర్.
0: ప్రపంచంలో ఏ శక్తులంతా కూడి ఉన్నాయో ఆ సర్వశక్తులు కూడా ఒక మానవుని యందు ఇమిడి ఉంటున్నవి.
1: ఆల్ ద పవర్స్ అండ్ కెపాసిటీస్ ప్రెసెంట్ ఇన్ ద నేచర్ ఆర్ లేటెంట్ ఇన్ మ్యాన్.
0: మానవుని యందు లేని వస్తువు ప్రపంచంలో ఎక్కడా మనం కానరాము.
1: ఇన్ ఫ్యాక్ట్ దట్ విచ్ ఇస్ నాట్ నోటీస్డ్ ఇన్ యూ ఇస్ నాట్ సీన్ ఎనీవేర్ ఎల్స్.
0: కనుకనే విదేశములకు పోయేటువంటి వారికంతా ఉపదేశిస్తూ వచ్చారు ప్రాచీనులు.
1: దేర్ఫోర్ దిస్ హస్ బీన్ ది టీచింగ్ బై ది ఏన్షియన్స్.
0: పిచ్చివాడ దేశ దేశములు తిరిగి దేశ తిమ్మరిగా మారిపోతున్నావు.
1: ఓ మ్యాడ్ క్యాప్ యు గో రౌండ్ ది డిఫరెంట్ కంట్రీస్. వాట్ ఇస్ దట్ యువర్ డాన్?
0: ఆ తిరిగేటువంటి ఒక పదార్థం అంతా నీ యందే ఉంటున్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ దట్ యు సీ ఇస్ విత్ ఇన్ యూ.
0: దేనిని ఆశించి నీవు విదేశములకు వెళుతున్నావో ఆ ఆశించినటువంటి వస్తువు నీ యందే ఉంటున్నది.
1: యు గో అబ్రాడ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ దట్ ఈస్ ఇన్ యూ ఆల్రెడీ.
0: నీ యందే గోప్యంగా ఉండినటువంటి పదార్థమును నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ దట్ విచ్ ఇస్ హిడెన్ ఇన్ యూ.
0: కనుకనే ఆ నేను అనేటువంటి దానికి వ్యక్తిత్వాన్ని నిరూపిస్తూ వచ్చింది వేదము.
1: సో వేద ఎక్స్ప్లెయిన్స్ దిస్ ఐ ఫ్రమ్ ద స్టాండ్ పాయింట్ ఆఫ్ ఇండివిజువాలిటీ.
0: వ్యక్తి అనగా ఏమిటి?
1: హూ ఇస్ వ్యక్తి ఆర్ ఇండివిజువల్?
0: అవ్యక్తమై
1: దట్ విచ్ ఇస్ హిడెన్
0: గూఢంగా
1: హిడెన్
0: తనయంది ఇమిడి ఉన్నటువంటి యొక్క తత్వాన్ని గుర్తించినటువంటి వాడే వ్యక్తి అన్నాడు.
1: వ్యక్తి అండ్ ఇండివిజువల్ ఇస్ ఎ పర్సన్ హూ ఐడెంటిఫైస్ ద లేట్ అండ్ హిడెన్.
0: దేహాన్ని వ్యక్తి అనిపించడం లేదు.
1: అండ్ హీస్ నాట్ బాడీ.
0: యొక్క దివ్యత్వము తనయంది ఇమిడి ఉన్నటువంటి దానిని గుర్తించినటువంటి వాడే వ్యక్తి అన్నాడు.
1: వ్యక్తి ఆర్ ఎ పర్సన్ ఇస్ ద వన్ హూ రికగ్నైజ్ ద లేట్ అండ్ డివినిటీ.
0: ఏ మానవుడు తన ఎందు ఉన్నటువంటి దివ్యత్వాన్ని గుర్తించడో వాడు వ్యక్తి కానే కాదు.
1: యు కెనాట్ కాల్ హిమ్ ఎ పర్సన్ ఆర్ ఇండివిజువల్ ఇఫ్ హి డస్ నాట్ ఐడెంటిఫై ద డివినిటీ లేటెంట్ ఇమ్మనెంట్.
0: కనుక మన వ్యక్తిత్వం అనేటువంటి దాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: సో వీ హ్యావ్ టు డెవలప్ ది ఐడెంటిటీ విత్ ది డివినిటీ.
0: సర్వత్రా ఇమిడి ఉన్నటువంటి సత్యం వద ధర్మం చెర ఇది వ్యక్తిత్వానికి పోషించేటువంటి యొక్క మూల కారణము.
1: ద టూ ప్రిన్సిపల్ స్పీక్ ట్రూత్ అడ్హెరెన్స్ టు రైచువస్నెస్ విల్ అప్హోల్డ్ ది ఇండివిజువాలిటీ.
0: కనుక భారతీయ సంస్కృతి యందు
1: ఇన్ ది కల్చర్ ఆఫ్ భారత్
0: సత్యం వద ధర్మం చెర
1: ద ట్విన్ ప్రిన్సిపల్స్ స్పీక్ ట్రూత్ అండ్ అడ్హెర్ టు ధర్మ రైచువస్నెస్
0: ఇలాంటి పవిత్రమైనటువంటి మార్గములను ప్రబోధించే నిమిత్తమై ఈ దేహాన్ని నీకు ఒక పనిముట్టుగా అందించాడు భగవంతుడు.
1: గాడ్ హెస్ గివెన్ దిస్ బాడీ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ టు అబ్జర్వ్ దీస్ టూ ప్రిన్సిపల్స్.
0: కాన మనము ఏ యొక్క దివ్యమైనటువంటి శక్తులు మన యందు ఇమిడి ఉంటున్నావో వాటిని క్రమక్రమేణా మనం వెలువరుచుకోవడానికి ప్రయత్నించాలి.
1: Therefore, we have to manifest, to bring out all the latent values.
0: పుట్టిన దశమే ఏ యొక్క వ్యక్తి కూడాను విద్యార్థి కాడు.
1: No one is highly educated at the time of birth.
0: పుట్టిన దశమే ఏ వ్యక్తి కూడా పండితుడు కాదు.
1: No one is a scholar at the time of birth.
0: క్రమక్రమేణా సాధనలు సలిపి
1: gradually he
0: ఆ సాధనల ద్వారా ఆవిర్భవింప చేసుకోవటమే ఈ యొక్క విద్యలన్నీ కూడా.
1: The purpose of education is to bring out the latent talents.
0: కనుక ఇట్టి ఆవిర్భవింప చేసుకునేటువంటి దానికి ఎడ్యుకేర్ అని పెట్టారు.
1: ఎడ్యుకేర్ మెంట్ టు బ్రింగ్ అవుట్ టు మేనిఫెస్ట్ దట్ విచ్ ఇస్ ఇమనెంట్.
0: ఈనాడు మనం చదివే చదువులంతా కూడా కేవలం ఎడ్యుకేషన్.
1: ఆల్ ద లెర్నింగ్ టుడే అమౌంట్స్ టు ఎడ్యుకేషన్.
0: ఇదంతా ఆర్టిఫిషియల్ వే.
1: ద మోడర్న్ వన్ ఇస్ ఆర్టిఫిషియల్.
0: కానీ ఆర్టిఫిషియల్ ఏంటంటే ఆర్ట్ అంతా అవుట్ సైడ్ ఉంది, హార్ట్ ఇన్సైడ్ ఉంది.
1: ఆర్ట్ ఇస్ అవుట్ సైడ్, హార్ట్ ఇస్ ఇన్సైడ్.
0: కాబట్టి ఆర్ట్ అంతా కూడా ఎడ్యుకేషన్.
1: So outside art is education.
0: Heart to educare.
1: So the heart inside represents educare.
0: అది ఏ మనం ఆవిర్భవింప చేసుకుని తిరిగి బయట తెప్పించుకోవాలి.
1: We have to bring out manifest.
0: చదివినటువంటి వాడు ఎవడు ఈ జగత్తులో కానరాడు.
1: We don't find anyone who has seen
0: it. కనుకనే దీనికి ఒక ప్రమాణం కూడా ఆవిర్భవింప చేశారు.
1: And therefore it is clear demonstration.
0: చదువులన్నీ చదివి
1: having studied all
0: kala viveki ai
1: being intelligent
0: madudi tannaligudu mandamatudu
1: a fool does not know his true self.
0: Enta chaduvu chadivi
1: with all education
0: ye neeti undanu
1: he may be anyway
0: yeruni gunambu manaledu.
1: A mean man would never give up his meanness.
0: Taraki chaduvu chaduva tarkavadame kani poorna gnanam eppudu pondaledu.
1: After all his education will help him to argue with each other.
0: చదువు చదువు చదివి సావంగ నేటికి సావులేని చదువు చదవలేవు. ఏమని తెలుసుకోవచ్చు.
1: Having spent all the time in acquiring education, one has to die ultimately. We have to study to reach the state of immortality.
0: I అనేది దానికి చావు లేదు.
1: This I is immortal.
0: అది ఎప్పటికీ చావదు.
1: It is deathless.
0: దానికి ఆవిర్భవించినటువంటి యొక్క విష్ణుత్వం అనేటువంటి మనసు కూడా సావు లేదు.
1: అండ్ దిస్ విష్ణుత్వ దట్ సింబలైజెస్ మైండ్ ఇస్ ఆల్సో ఇమ్మోర్టల్.
0: విష్ణు సర్వవ్యాపకత్వం.
1: విష్ణు ఇస్ ఆల్ ఎక్స్పాన్సివ్.
0: బ్రహ్మం సర్వవ్యాపకత్వము.
1: అండ్ ఇట్ స్ప్రెడ్స్ బ్రహ్మ.
0: ఇలాంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సత్యస్వరూపులు.
1: బ్రహ్మ విష్ణు మహేశ్వర రిప్రజెంట్ ట్రూత్.
0: ఆ సత్యస్వరూపుల కింద నేను అనేటువంటి ఒక పదమే ఉపయోగపెట్టారు.
1: దిస్ ట్రూత్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ దిస్ వే ఐ.
0: కనుక అట్టి నేను అనేటువంటి దాన్ని ఈ దేహంగా మనం భావించుకోకూడదు.
1: వి షుడ్ నెవర్ ఐడెంటిఫై ద బాడీ విత్ దిస్ నేమ్ ఐ.
0: దేహమును గుర్తింపు చేసేటువంటి యొక్క శబ్దమే ఐ అనేటువంటిది.
1: దేర్ఫోర్ ఐ రిప్రజెంట్ షోస్ ద బాడీ.
0: దేహము యొక్క పదార్థము.
1: బాడీ ఇస్ ద మెటీరియల్.
0: ఇవన్నీ కూడా పదార్థముల యొక్క మూలమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ మెటీరియల్.
0: దృశ్యం తన్నస్యం. ఏది కంటికి కనిపిస్తున్నాయో అవన్నీ కూడా కనిపించకపోయేటువంటివి.
1: ఆల్ దట్ ఈస్ అపారెంట్ ఇస్ బౌండ్ టు పెరిష్ వానిష్.
0: కనుక ఈ నష్టమయ్యేటువంటి యొక్క పదార్థాన్ని మనం సత్యంగా భావిస్తున్నాము.
1: వి కన్సిడర్ దట్ విచ్ వానిషెస్ విచ్ డిసప్పియర్స్
0: పదార్థాన్ని సత్యంగా భావిస్తున్నాము.
1: అండ్ వి కన్సిడర్ ది ఎక్స్టర్నల్ వన్ యాస్ ట్రూత్.
0: ఇది దృశ్యమంతా కూడా అదృశ్యమయ్యేటువంటిది.
1: ఆల్ ద సీన్ అవుట్ సైడ్ ఇస్ బౌండ్ టు డిసప్పియర్.
0: ఈ సృష్టి అంతా కూడా కేవలము నాశమయ్యేటువంటిది.
1: ద క్రియేషన్ వుడ్ కమ్ టు ఎన్ ఎండ్.
0: ఈ దృష్టి అంతా కూడా మన సృష్టి కోసం పంపించాడు.
1: అండ్ దిస్ విజన్ ఈస్ ఫర్ క్రియేషన్.
0: నీ దృష్టి చేతనే సృష్టిని గోచరం అవుతుండాలి.
1: బికాస్ ఆఫ్ ద విజన్ యు ఆర్ ఏబుల్ టు సీ ది క్రియేషన్.
0: దృష్టి ఏ లేకపోతే సృష్టి ఏ కనిపించదు.
1: నో విజన్ దేర్ నో క్రియేషన్.
0: కనుక ప్రతి ఒక్కటి కూడా మన దేహం ద్వారానే మనము అన్నింటినీ కూడా గుర్తింపు చేసుకుంటున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ యువర్ ఓన్ బాడీ హెల్ప్స్ యూ టు ఎక్స్పీరియన్స్ విజువలైజ్ ది ఔటర్ నేచర్.
0: కనుకనే శంకరుల వారు కూడా చెప్పారు.
1: సో అది శంకర సైడ్.
0: ఏమిటి వీటి నిమిత్తమై?
1: వాట్ ఫార్?
0: తాను వెళ్తుంటే దారి లోపల ఎవరో ఒక పండితుడు డుక్కు కరణే డుక్కు కరణే డుక్కు కరణే అని మంత్రమును పఠిస్తున్నాడు.
1: వైల్ ది ప్రిసెప్టర్ శంకర వాస్ పాసింగ్ బై, హి హస్ కమ్ అక్రాస్ ఎ స్కాలర్ ప్రాక్టీసింగ్ ద రూల్స్ ఆఫ్ గ్రామర్ డుక్రుంకరణి.
0: అక్కడికి వెళ్లి, పండిత, నీవు ఏమిటి నీవు పాణిగ్రహాన్ని పాటిస్తున్నావు?
1: హి హస్ గాన్ క్లోజ్ టు హిమ్ అండ్ సెడ్, వాట్ ఈస్ ఇట్ యు ఆర్ రిపీటింగ్ అండ్ ప్రాక్టీసింగ్?
0: పాణిగ్రహం,
1: యు ఆర్ ప్రాక్టీసింగ్ ద గ్రామర్ రిటన్ బై పాణి.
0: దీనివల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి అన్నాడు.
1: వాట్ ఇస్ ఇట్ యు ఆర్ గోయింగ్ టు గెట్?
0: నేను గొప్ప పండితుని అవుతాను అన్నాడు.
1: ఈ స్కాలర్ సెడ్, ఐ యామ్ గోయింగ్ టు బి గ్రేట్ స్కాలర్.
0: నీకు లభించేటువంటి ఫలితం ఏమిటి అన్నాడు.
1: వాట్ డు యు గెట్ అవుట్ ఆఫ్ దిస్ స్కాలర్?
0: నేను ధనమును సంపాదిస్తాను అన్నాడు.
1: ఐ విల్ గెట్ మనీ.
0: ధనమును సంపాదించి ఏం చేయగలవు అన్నాడు.
1: వాట్ కెన్ యు డు విత్ దిస్ మనీ?
0: సంసారంతో నేను సుఖంగా జీవించగలను అన్నాడు.
1: ఐ విల్ లీడ్ ఎ కంఫర్టబుల్ లైఫ్.
0: కానీ తర్వాత ఏం చేయవస్తుంది అన్నాడు.
1: దెన్ వాట్ ఆర్ యు టు డు లేటర్?
0: మరణిస్తుంది అన్నారు.
1: వెల్, ఐ డు నాట్ నో.
0: మరణించిన తర్వాత ఈ డబ్బు నీకు ఏం చేస్తుంది?
1: వెల్, ఎట్ ద టైమ్ ఆఫ్ డెత్ హౌ డస్ మనీ హెల్ప్ యూ?
0: నాకు తెలియదు అన్నాడు.
1: హి సెడ్ ఐ డోంట్ నో.
0: అరే పిచ్చివాడా, దేహం ఉన్నంత వరకు కూడాను ప్రతి మానవుడు కూడాను ప్రతి పసిపచ్చి మృగాదులు కూడాను భుజిస్తున్నాయి, జీవిస్తున్నాయి, నిద్రిస్తున్నాయి, ఆనందాన్ని అనుభవిస్తున్నాయి.
1: సో లాంగ్ ద బాడీ పర్సిస్ట్, నాట్ ఓన్లీ మ్యాన్ కైండ్, ద బర్డ్స్ అండ్ బీస్ట్, దే ఆల్సో విల్ హ్యావ్ ఆల్ ద ఫుడ్, రైమెంట్ అండ్ షెల్టర్.
0: మాత్రం జీవించడానికి నీవు ఇంత చదువు చదువున్న,
1: డు యూ నీడ్ ఎడ్యుకేషన్ టు క్యారీ ఆన్ యువర్ లైఫ్?
0: ఏ చదువులు లేనటువంటి పసిపచ్చి మృగాదులు కూడాను భుజించడం లేదా?
1: డోంట్ యు ఫైండ్ బర్డ్స్ అండ్ బీస్ పార్ట్ టేకింగ్ ఫుడ్ ఎడ్యుకేషన్?
0: నిద్రించడం లేదా?
1: డోంట్ యు ఫైండ్ దెమ్ స్లీపింగ్?
0: ఆ పసిపచ్చి మృగాదులు కూడా సుఖాన్ని అనుభవించడం లేదా?
1: ఆర్ దే నాట్ కంఫర్టబుల్?
0: పిచ్చివాడా, దీనికోసం కాదు వచ్చిండేది మానవత్వం.
1: ద హ్యూమన్ లైఫ్ ఈస్ నాట్ ఫర్ దట్ పర్పస్ ఆఫ్ ఫుడ్, రైమెంట్ అండ్ షెల్టర్.

0: ನಹಿ ನಹಿ ರಚತಿ ಶುಕ್ರಣೇ ಭಜ ಗೋವಿಂದಂ ಭಜ ಗೋವಿಂದಂ.
1: At the last minute, at the time of death, the rules of grammar dukrum karane will never come to your rescue.
0: ee deham enta kaalam undinappudiki edo oka naatiki maraninchu tappadu.
1: The body may last for a long time, but it cannot be eternal.
0: Pada pada manasu emkim karulappudu paasamu laagedi veena.
1: The messengers of death are prepared to drag your body.
0: Dabadaba baita pettudiki laabam ledani cheppu veena.
1: When relatives give up the hope and ask the body to be taken away.
0: Aalu kuchalu labalava yechu veena.
1: When the children and wife cry loudly.
0: Tarama harinavamu notana balaka.
1: Is it possible to sing the glory of God then at the last time?
0: Aa samayam lopala ayyara chintadi annante evar raagalu.
1: At that time if you go on crying for help, who will come to your rescue?
0: Kanukane జీవిత కాలంలోందే కూడాను మనం దీన్ని సాత్వికంగా గావించుకునే మార్గాన్ని వెతికి దాన్ని మనం గుర్తించాలి.
1: Therefore in this lifetime itself we have to work for the redemption and make our life really liberated.
0: కానీ జీవితం లోపల మనం అనుభవించవలసింది కూడా అనుభవించాలి.
1: However we should have certain experiences now.
0: ఎట్టి ఎక్స్పీరియన్స్ కావాలి?
1: What sort of experience?
0: మానవత్వంకు ఉన్నటువంటి ఒక సద్గురుముల యొక్క ఎక్స్పీరియన్స్ కావాలి.
1: వి షుడ్ ఎక్స్పీరియన్స్ ద లేటెంట్ వాల్యూస్ వర్చ్యూ.
0: వాటిని సదాచారంలో ప్రవేశపెట్టాలి.
1: వి షుడ్ పుట్ దెం ఇన్ టు ప్రాక్టీస్.
0: సత్ప్రవర్తనతో మనం జీవించాలి.
1: వి షుడ్ లీడ్ ఎ గుడ్ కాండక్ట్.
0: సత్చింతనతో మనం దేహాన్ని వదలాలి.
1: అండ్ వి షుడ్ గివ్ అప్ దిస్ బాడీ విత్ గుడ్ థాట్స్ అండ్ సెంటిమెంట్స్.
0: దేహం ఏనాటికి నీ శాశ్వతం కాదు.
1: బాడీ ఇస్ నెవర్ పర్మనెంట్.
0: మలమూత్ర దుర్గంధ మాంస రక్తమే కానీ పురుగు జవ్వాదీలు పుట్టబోవు.
1: బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ ద ఫీకల్ మ్యాటర్ అండ్ ఆల్ ద డర్టీ స్టఫ్. It's not of aroma or scent or rose water or fragrance.
0: ఏమిటి ఈ దేహములో పుట్టేటువంటివి?
1: What is that you find in the body?
0: కాని మన అంతర్భావమునందు పవిత్రమైన గుణములు ఉంటున్నాయి.
1: They are present the sacred qualities within the body.
0: వాటిని కాపాడుకునే నిమిత్తమే ఈ దేహాన్ని మనం పోషించుకోవాలి.
1: In fact, we have to maintain our body to sustain and to protect the values.
0: వాటిని మనం సాధించిన తర్వాత దేహాన్ని ఉత్తేజించాలి.
1: When once we achieve them, we have to sacrifice this body, give up this body.
0: దీని వల్ల వచ్చేటువంటి ఏమిత్రం లేదు.
1: There is nothing that would happen.
0: కేవలం ఎందు మనం పాల్గొనాలి.
1: We have to participate in service.
0: నటపాంసి

0: No penance, no pilgrimage center, no sacred text, no repetition of God's name would ever help you to cross this ocean of life other than service to humanity.
1: Anityam asukham lokam mimam prapya bhajasvam.
0: The life is temporary. The life is full of misery and sadness. Understand the reality.
1: కనుక దేహమును మనం ఎందుకోసం కాపాడుకోవాలంటే ఈ దేహమునందు ఎన్నో విధమైనటువంటి శక్తులు ఉంటున్నవి.
0: Why should you maintain, keep up your body? Because there are so many capacities
1: and abilities.
0: You do many things. How is it possible? It's only with this body. By doing some business, you earn lakhs of money. You do that with this body.
1: You
0: are highly educated now. How is it possible? It's only through this body you
1: can
0: be a great man. Therefore, body is very important.
1: దాని క్రమమును అనుసరించి అది ఉన్నంత లోపలనే మనం ఈ సత్యాన్ని మనం సాధించాలి.
0: Therefore we have to understand the reality and the truth in this lifetime itself.
1: కనుక దేహమును మనం అనుగ్రహించినటువంటిది ఏదో పాటి పంటల కోసమని, సుఖాల కోసమని, సౌందర్యాల కోసమని, సంతోషాల కోసమని మనం జీవించడం కోసం కాదు.
0: Body is not gifted merely to enjoy and experience comforts and conveniences. Go by the beauty of the law of body.
1: లోకమునందున్నటువంటి యొక్క సుఖములు.
0: What are these worldly comforts?
1: ఫ్రెంచ్ లోపల జర్మనీ యుద్ధం జరిగినప్పుడు,
0: at the time of German war,
1: ఫ్రెంచ్ వారు ఓడిపోయినారు.
0: The French lost.
1: ఓడిపోయేటప్పటికి ఆ సైన్యాధిపతి చాలా గొప్ప మహావీరుడు.
0: And in fact they're great warriors.
1: అప్పుడు వచ్చి ఆయన చెప్తున్నాడు.
0: Then the chieftain said,
1: ఈ ఫ్రెంచ్ దేశం ఓడిపోయినటువంటిది యుద్ధ భూమిలో కాదు.
0: ఫ్రెంచ్ హావ్ నాట్ లాస్ట్ ఇన్ ద
1: బ్యాటిల్ ఫీల్డ్. మునిగి ఈ యొక్క యుద్ధంలో ఓడిపోయినారు అన్నాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ డ్రౌన్డ్ ఇన్ కంఫర్ట్స్ అండ్ ప్లెజర్స్ అండ్ దేర్ ఫోర్ లాస్ట్ ద బ్యాటిల్.
1: ఈ భోగ భాగ్యముల కోసమనే ఈ దేహాన్ని ఉపయోగపెట్టుకుని సర్వవిధములా మనం పాడైపోతున్నాము.
0: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ రూయినింగ్ అవర్ సెల్ఫ్ మేకింగ్ యూజ్ ఆఫ్ ద బాడీ ఫర్ ప్లెజర్.
1: భోగ భాగ్యములు మనకి ఎవరికి కావాలి?
0: వాట్ ఈస్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ వరల్డ్ ఇన్
1: ఎంత కాలం ఉంటుంటాయి?
0: అండ్ వాట్ డు యు ఫైండ్
1: క్షణభంగురము క్షణభంగురము
0: దే ఆర్ ఆల్ మొమెంటరీ.
1: కనుక మనం ఈ భోగ భాగ్యముల కోసం ఈ దేహం ఇచ్చాడని భావించుకోకూడదు.
0: వి షుడ్ నెవర్ కన్సిడర్ దట్ ద బాడీ ఇస్ నాట్ గివెన్ టు ఎంజాయ్ వరల్డ్ ప్లెజర్. సమయం లోపల
1: దక్షిణామూర్తి సముద్రంలో దగ్గర ప్రయాణం అవుతూ వస్తున్నాడు.
0: Says Dakshinamurti was passing by the seashore.
1: Dakshinamurti anaga telivi swaroopude.
0: Dakshinamurti represents intellect.
1: Samudram oddu paina nadchukuntu pothunnadu.
0: He was passing by the seashore.
1: Atanu eppudukunu ye chinna vishayani kodunu chaala pramanamulu vetikeetunte vaadu.
0: He is after inquiry out of subtle simple things.
1: Kontha sepu nilchi samudrani darshinchadu.
0: He was watching the sea.
1: Okka chanamu lopala oka chinna chetta vachi dani paina padindi.
0: There came some dust collected on the surface of the seawater.
1: ఈ లోపల పెద్ద గాలి వచ్చింది, మరికొంత డస్ట్ వచ్చి పడిపోయింది సముద్రంలో.
0: అండ్ దెన్ ద విండ్ బ్రాట్ సమ్ మోర్ అడిషనల్ డస్ట్.
1: చూచాడు.
0: హి వాచ్డ్ దిస్.
1: ఒక అల తర్వాత మరొక అలను పంపించి సముద్రము ఆ డస్ట్ అంతా వెనుక కొట్టి పెట్టింది.
0: వేవ్ ఆఫ్టర్ వేవ్ ఇస్ జస్ట్ థ్రోయింగ్ అవుట్ ద డస్ట్ అలాంగ్ ద షోర్.
1: కట్టలకు తొట్టేసింది.
0: అండ్ హి వాస్ థ్రోయింగ్ ఇట్ అవుట్.
1: తిరిగి చెత్త వచ్చి పడింది.
0: అండ్ అగైన్ ద డస్ట్
1: తిరిగి అలను పంపించి గట్టుకు నెట్టేసింది.
0: అండ్ ద వేవ్స్ ఆర్ కషింగ్ టువర్డ్స్ ద షోర్.
1: దక్షిణామూర్తికి విచారం కలిగింది.
0: నేను దక్షిణామూర్తి
1: సముద్రుడా,
0: ఓ ఇన్ఫినిట్ ఓషన్,
1: అసాధమైన సముద్రుడా,
0: ఓ ఓషన్ సో మైటీ,
1: ఈ విధమైనటువంటి ఆకారం నీవు పొందికూడను, చిన్న చెత్తను నీలో ఇముడ్చుకోలేకపోతున్నావా?
0: ఓ ఓషన్ యు ఆర్ సో మైటీ అండ్ ఇన్ఫినిట్ బట్ కాంట్ యు అకామిడేట్ ద సింపుల్ డస్ట్ దేర్.
1: ఇంత స్వార్థమా నీకు?
0: ఆర్ యు సో సెల్ఫ్?
1: ఈ చిన్న చెత్త నీలో పడినంత మాత్రం నీకు కలిగిన నష్టం ఏమిటి?
0: ఆఫ్టర్ ఆల్ దట్ సింపుల్ లాట్ ఆఫ్ డస్ట్ యూ కుడ్ నాట్ అకామిడేట్. వాట్ ఈస్ ద లాస్ట్ లాస్ దట్ యు సస్టైన్?
1: ఆ మాట చెప్పి తిరిగి ధ్యానంలో కూర్చున్నాడు దక్షిణామూర్తి.
0: హావింగ్ సెడ్ దక్షిణామూర్తి సాట్ ఇన్ మెడిటేషన్.
1: ఆ ధ్యానంలో సముద్రుడు వచ్చి రిప్లై ఇస్తున్నాడు.
0: అండ్ దేర్ ఇన్ మెడిటేషన్ ద ఓషన్ గాడ్ అపియర్డ్ అండ్ రిప్లైడ్. దక్షిణామూర్తి,
1: నా యందు అనేక విలువైనటువంటి పదార్థాలు ఉంటున్నాయి.
0: Within me there are many
1: రత్నములు ముత్యములు ఇంకా అనువైనటువంటి ఎంత పదార్థములో విలువైనటువంటి ఉన్నాయి.
0: There are so many valuables within me like pearls and precious things.
1: ఇలాంటి నా సముద్రం నందు
0: in me
1: ఈ చెత్తకు నేను కించిత్ చెత్తకు నేను చోటిస్తే క్రమక్రమేణా చెత్త వచ్చి పడి పడి పడి పడి పడి నా రూపాన్ని మరుగుపరుస్తుంది.
0: If I give any scope and accommodate dust like this more and more would be added on in future.
1: ఈ పిచ్చి చెత్తల చేత నా రూపాన్ని నిర్మూలం కావించుకోవటం నాకు ఇష్టం లేదు.
0: I don't want to lose my shape and form by allowing the dust to be collected on the surface.
1: నా రూపమున అలలే శృంగారము.
0: And in fact to me waves are the real decoration.
1: నీలింగ నైదిలి శృంగార గ్రామములకు ఇంటే శృంగారము.
0: అండ్ హౌసెస్ తెరయే
1: శృంగార.
0: అండ్ వేవ్స్ ఆర్ ద డెకరేషన్ టు ద ఓషన్.
1: గగనకి చంద్రమని శృంగార.
0: అండ్ మూన్ ఈస్ ద జువెల్ టు స్కై.
1: నారికి గుణమే శృంగార.
0: అండ్ ఉమెన్ క్యారెక్టర్ ఇస్ డెకరేషన్.
1: ఈశ్వర భక్తులకి నొక్క విభూతి శృంగార.
0: విభూతి ఇస్ ద డెకరేషన్ టు ఎ ట్రూ డివోటీ.
1: కనుకని దేనికి ఏది శృంగారమో ఆ శృంగారాన్ని మనం కనిపెట్టుకోవాలి.
0: సో వీ షుడ్ హ్యావ్ దట్ రియల్ బ్యూటీ.
1: మానవునికి గుణమే శృంగారము.
0: టు మ్యాన్ కైండ్ ఇస్ ద క్యారెక్టర్.
1: ఆ గుణ శృంగారాన్ని ఈనాడు విసర్జించి
0: వి హావ్ గివెన్ అప్ దట్ ప్రెషస్ జ్యువెల్.
1: బాహ్యమైన శృంగారం కోసం భ్రమిస్తుపోతున్నాం.
0: వి గో బై ది ఎక్స్టర్నల్ జ్యువెల్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: మీరు యువకులు,
0: యువర్ యంగ్,
1: ఇంకా ఎంతకాలము దీర్ఘ ప్రయాణం కల్పవలసినటువంటి వారు,
0: యువర్ లాంగ్ జర్నీ ప్యాసింజర్స్,
1: అలాంటి వారు దేహాభిమానం పెంచుకోకండి.
0: And don't develop body attachment.
1: దేహాభిమానం మాత్రం పెంచుకోండి.
0: And you think of the body to
1: protect. దేహాభిమానం మాత్రం పెంచుకోకండి.
0: Not attachment.
1: కానీ దేహం ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
0: But be healthy.
1: ఆరోగ్యాన్ని కాపాడుకొని ఈ ఆరోగ్యమైన దేహం ద్వారా ఏ కార్యాన్ని మనం సాధించాలో ఆ కార్యంలో మనం పాల్గొనండి.
0: With this healthy body, you can undertake any activity and be successful.
1: అస్థిరం జీవనం లోకే అస్థినం యవ్వనం ధనం అస్థినం ధారాపుత్రాది అస్థిరం ద్వయం సుఖం. ఏమిటి ఆ ద్వయం? సత్యం కీర్తి ద్వయం స్థిరం.
0: లైఫ్ ఇస్ టెంపరీ, యూత్ ఇస్ టెంపరీ, వెల్త్ ఇస్ టెంపరీ, వైఫ్ అండ్ ఫ్యామిలీ ద ప్రోజెని ఆర్ టెంపరీ, బట్ టూ ఆర్ పర్మనెంట్. వాట్ ఆర్ దే? ద ట్రూత్ అండ్ గుడ్ నేమ్.
1: సత్యం కీర్తి ద్వయం స్థిరం.
0: Truth and reputation are permanent.
1: ఆ సత్య మార్గమును మనం వెళ్ళకుండా మనం కాపాడుకోవాలి.
0: We should follow the truthful path.
1: ఆ సత్యం చేతనే కీర్తి మనకు లభ్యమవుతుంది.
0: You get reputation because of truth.
1: సత్యమే లేకపోతే కీర్తి మనకు లభ్యం కాదు.
0: Without truth you will never be reputed.
1: కనుకని మనం సత్యాన్ని కాపాడుకుంటూ పోవాలి.
0: సో వీ షుడ్ అప్హోల్డ్ హోల్డ్ ఆన్ టు ద.
1: చాలా మంది ఈనాడు రాజకీయ నాయకులందరూ కూడాను దేశాన్ని కాపాడండి, దేశాన్ని కాపాడండి అని విద్యార్థులకు బోధ చేస్తున్నారు.
0: మెనీ పాలిటీషియన్స్ అడ్రస్ స్టూడెంట్స్ టెల్లింగ్ దాట్ ఇట్స్ టైమ్ టు ప్రొటెక్ట్ యువర్ కంట్రీ.
1: ఎవరు కాపాడగలరు?
0: హూ కెన్ ప్రొటెక్ట్ యువర్ కంట్రీ?
1: ఇది కేవలం ఒట్టి మాటలే.
0: ఇట్స్ జస్ట్ వెయిన్ టాక్.
1: దేహమంతా కూడాను సత్య ధర్మం ఆధారపడి ఉంటుంది.
0: ఇన్ఫాక్ట్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ద
1: సత్యాన్ని ధర్మాన్ని మనం కాపాడితే ఈ సత్యము ధర్మమే దేశాన్ని కాపాడుతుంది.
0: ఇన్ఫాక్ట్ ఇఫ్ యూ ప్రొటెక్ట్ అండ్ అప్హోల్డ్ the truth and this righteousness, they will protect the whole country.
1: Dharma rachati rachitaha.
0: And if you protect dharma, that dharma will protect.
1: Dharma eva hato hanti.
0: If you kill dharma, you will be killed.
1: కనుక ధర్మాన్ని మొదలుపెట్టి దేశాన్ని కాపాడమంటే దేశం ఎవరు కాపాడగలరు?
0: యు గివ్ రైచ్యూస్నెస్ ఆన్ వన్ హ్యాండ్ అండ్ యు వాంట్
1: ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మమే దేశాన్ని కాపాడుతుంది.
0: ఇఫ్ యు జస్ట్ ప్రొటెక్ట్ అండ్ అప్హోల్డ్ ద రైచ్యూస్నెస్,
1: ధర్మం అనేటువంటిది శూన్యమైపోయింది.
0: ఇన్ మ్యాన్ టుడే రైచ్యూస్నెస్ ఇస్
1: న్యాయం అనేటువంటిది కనిపించడమే లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ వాట్స్ ఎవర్.
1: సత్యం అనేటువంటి సాక్షాత్కారమే లేకుండా పోతుంది.
0: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ ట్రూత్ అట్ ఆల్.
1: మరుగు పడిపోయింది.
0: అండ్ ఇట్ ఇస్ హిడెన్.
1: ఇలాంటి పిప్పి మనుషుల ద్వారా మనం దేశాన్ని ఏ రీతిగా రక్షించుకోగలం?
0: సచ్ పీపుల్ హౌ కెన్ యూ ప్రొటెక్ట్ యువర్ కంట్రీ?
1: ఇది కేవలం మాటల మ్యాజిక్ కాదు.
0: ఇట్ ఇస్ నథింగ్ లైక్
1: ఆచరణీయమైనటువంటి స్వరూపాన్ని నిరూపించాలి.
0: అండ్ యూ షుడ్ డిటర్మిన్ అండ్
1: దేశానుసరమైనటువంటి భాషను మనం ఉపయోగపెట్టాలి.
0: అండ్ వీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ద లాంగ్వేజ్.
1: ఒకానొక రాజు దర్బార్ లోపల
0: ఎట్ వన్ టైమ్ ఇన్ ది కోర్ట్
1: పగటి వేషగాడు వచ్చాడు.
0: దేర్ కేమ్ ఎ పర్సన్ ఎన్ యాక్టర్.
1: పగటి వేషగాడు వచ్చాడు.
0: ఎ స్ట్రీట్ యాక్టర్.
1: పగటి వేషగాడు వచ్చి చక్కగా గానం చేశాడు.
0: హి వాస్ సింగింగ్.
1: తర్వాత నాట్యం ఆడాడు.
0: స్టార్టెడ్ డాన్సింగ్.
1: ఆ రాజు యొక్క భవిష్యత్తును గురించి చెప్తూ వచ్చాడు.
0: అండ్ హి స్టార్టెడ్ ప్రిడిక్టింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ ది కింగ్.
1: వేదాంత సారాన్ని కురిపించాడు.
0: హి వాస్ ఆల్సో స్పీకింగ్ ఫిలాసఫీ.
1: శంకర తత్వాన్ని బోధించాడు.
0: హి టాట్ అబౌట్ ప్రిన్సిపల్ ఆఫ్ శంకర.
1: అంతా బోధించేటప్పటికే రాజుకి చాలా ఆనందం వేసింది.
0: అండ్ కింగ్ వాస్ సో హ్యాపీ.
1: ఒక తట్టతో కాసులు తెచ్చి ఆ సన్యాసికి అర్పితం చేశాడు.
0: అండ్ హి బ్రాట్ ఎ ప్లేట్ ఫుల్ ఆఫ్ కాయిన్స్ అండ్ పాస్డ్ ఆన్ టు ది సన్యాసి.
1: సన్యాసి చెప్పాడు.
0: దెన్ సన్యాసి సేడ్,
1: రాజా,
0: ఓ రాజా,
1: నేను ఇప్పుడు సన్యాసి వేషంతో వచ్చాను.
0: ఐ ఆమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సన్యాసి నౌ.
1: సన్యాసికి ఇది సరి అయినటువంటి ధర్మం కాదు.
0: దిస్ ఇస్ నాట్ ధర్మ. ద కాండక్ట్
1: దేశానికి ప్రవర్తన ఉండాలి.
0: అండ్ ఐ షుడ్ హ్యావ్ ద బిహేవియర్ అకార్డింగ్ టు మై ఫామ్.
1: అనేక సంస్కారములకే హాని కలుగుతుంది.
0: అండ్ దెన్ దట్ విల్ స్పీక్ ఆఫ్ మై రియాలిటీ.
1: కాబట్టి ఈ యొక్క రూకలు నాకు అక్కర్లేదు.
0: సో ఐ డోంట్ వాంట్ దిస్ మనీ, హీ సెడ్.
1: రెండవ రోజు నర్తక వేషం వేసుకుని వచ్చాడు.
0: నెక్స్ట్ డే యాక్టర్ అపియర్డ్ ఇన్ ద కోర్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ డాన్సర్.
1: నర్తక వేషంతో కూడా చాలా నర్తనం చేశాడు.
0: హీ వెంట్ ఆన్ డాన్సింగ్.
1: అప్పుడు ఆ నర్తకి ఏదో కొన్ని కాసులు మాత్రమే తెచ్చిచ్చాడు.
0: దెన్ కింగ్ బ్రాట్ ఫ్యూ కాయిన్స్ యాజ్ ప్రెజెంటేషన్ టు ద డాన్సర్.
1: రాజా, ఇవి నాకు చాలదు అన్నాడు.
0: అండ్ ఇన్ ద రోల్ ఆఫ్ డాన్సర్ ద యాక్టర్ సెడ్, దిస్ మనీ ఇస్ నాట్ అడిక్వేట్.
1: కాసులు ఇచ్చినప్పటికి నాకు ఇంకా వద్దు అని వదిలిపెట్టావు.
0: యెస్టర్డే ఐ గేవ్ యూ లాట్ బట్ యూ సెడ్ ఐ డోంట్ వాంట్.
1: ఈనాడు నీకు చాలదు అంటున్నావు.
0: అండ్ టుడే యూ సే ఇట్స్ నాట్ ఎనఫ్.
1: దీనిలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అన్నాడు.
0: వాట్ డు యు మీన్ బై దాట్?
1: వేషాలకు తగినటువంటి భాషను ఉపయోగించుకోకుండా పోతే నా సంస్కారంకై నాశనం అవుతుంది అన్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ ఐ డోంట్ స్పీక్ ఇన్ ద వే అప్రోప్రియేట్ టు ద డ్రెస్ ఐ వేర్ ఆల్ ద మై రోల్ యాక్టింగ్.
1: ఈనాడు విద్యా థియేటర్స్ లో ఉన్నారు.
0: సో యు ఆర్ ఆల్ ఇన్ ద రోల్ ఆఫ్
1: విద్యార్థికి తగినటువంటి గుణములను మనం ప్రకటించాలి.
0: యూ షుడ్ హ్యావ్ క్వాలిటీస్ ఆఫ్ ఎ స్టూడెంట్.
1: గౌరవాన్ని మనం సంపాదించాలి.
0: యూ షుడ్ హ్యావ్ ద రెస్పెక్ట్ యాజ్ ఎ
1: విద్యార్థి. వేషానికి ప్రవర్తన మనలో ఉండాలి.
0: యూ షుడ్ హ్యావ్ ది కండక్ట్ ఆఫ్ ఎ ట్రూ స్టూడెంట్.
1: విద్యార్థి పోతున్నాడంటే వినయ విధేయతను మనం ప్రకటించాలి.
0: ఎ స్టూడెంట్ షుడ్ బి ఆఫ్ హ్యూమిలిటీ.
1: విద్యకు వినయమే రక్షణ.
0: అండ్ హ్యూమిలిటీ ఇస్ ద హాల్ మార్క్ ఆఫ్ ద స్టూడెంట్ లైఫ్.
1: కనుక విద్యార్థులందరూ కూడా కేవలము
0: ఆల్ స్టూడెంట్స్
1: వినయ విధేయతలతో గౌరవ మర్యాదలతో సత్యవాద పరిపాలనతో ధర్మాన్ని ఆచరిస్తూ పోవాలి.
0: Therefore, students should have this kind of humility, reverence and respect, follow truth and dharma.
1: Sadgunamburu,
0: virtues,
1: sadbuddhi,
0: good mind,
1: satyanirati,
0: truth,
1: bhakti,
0: devotion,
1: dhamashiksha,
0: discipline,
1: kattavya paranamalu,
0: duty,
1: nerpunade vidya,
0: that these qualities are given by education.
1: Vidyarthi nervavalayu,
0: the student has to cultivate and learn.
1: Kanka vidyarthi tainatundi veshalaitainatundi pravartana undakapothe aa veshamuniki avamanam aipothundi.
0: If your behavior is not in accordance with the dress you put on, you lose your value.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Meerandari endukodunu atti gauravanni sampadistunnaru naaku telusu.
0: In fact, Bhagwan is aware that you are highly respected.
1: Kaani sahajanga nenu cheppavalsindi cheptunnaru.
0: But Bhagwan wants to tell you in his own way.
1: కానీ మరొక తూరి హెచ్చరించడం ఏంటంటే విద్యా వేషములకు తగినటువంటి ప్రవర్తన మనలో ఉండాలి.
0: బట్ భగవాన్ కాషన్స్ యు దట్ యువర్ కండక్ట్ షుడ్ బి ఇన్ అకార్డ్ విత్ డ్రెస్.
1: చూపులు చాలా ప్రధానమైనటువంటివి.
0: లుక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
1: చూపులు దేన్ని చూడాలో దాన్ని మాత్రమే చూడాలి.
0: యూ షుడ్ సీ దట్ వాట్ యువర్ సపోజ్.
1: విద్యార్థి దశ లోపల బజార్ లో పోయేటువంటి వారందరినీ చూడకూడదు.
0: యాజ్ ఎ స్టూడెంట్ యు ఆర్ నాట్ సపోజ్ టు లుక్ ఎవ్రీబడి ఆన్ ది స్ట్రీట్.
1: అప్పుడు అట్లా చూసినప్పుడు అది ఒక కాకి దృష్టిగా రూపొందుతుంది.
0: అండ్ దెన్ ద లుక్స్ సచ్ లుక్స్ వాచింగ్ ఎవ్రీబడి ఆన్ ద స్ట్రీట్ అమౌంట్స్ ద లుక్ ఆఫ్ ఎ క్రో.
1: నీకు ఎందుకు తెలుసో అన్ని చూసే కందులక.
0: యు నో వై ఐస్ ఆర్ గిఫ్టెడ్ టు వాచ్ ఎవ్రీథింగ్?
1: కాదు కాదు కాదు కాదు.
0: నో,
1: విద్యార్థి దశలో దేని చూడాలో దాన్ని చూడాలి.
0: యాజ్ ఎ స్టూడెంట్ యు ఆర్ సపోజ్ టు సీ దట్ వాట్ యు ఆర్.
1: గ్రంథాన్ని చూడు.
0: You see the book.
1: దాన్ని చదువు.
0: అండ్ యూ రీడ్.
1: తల్లిదండ్రులు చూడు.
0: యూ సీ యువర్ పేరెంట్స్.
1: చూడు.
0: అండ్ ఫ్రెండ్స్.
1: అంతేకాని మిగతా వారిని ఎవరిని చూడరాని వారిని చూడకూడదు.
0: యు ఆర్ నాట్ సపోజ్ టు లుక్ ఎవ్రీబడి. లుక్ ఎట్ ఎవ్రీబడి.
1: ఎవరైనా మన ఏజ్ వాళ్ళే చక్కన పోతూ ఉంటారు.
0: అండ్ పీపుల్ ఆఫ్ అవర్ ఏజ్
1: వీలు కదా అని వారిని చూడకూడదు.
0: అండ్ యూ షుడ్ నాట్ లుక్ ఎట్ దెమ్.
1: ప్రతి ఒక్కరు కూడా అక్క తల్లిదండ్రులు అన్న తమ్ముడుగా భావించాలి.
0: వీ షుడ్ కన్సిడర్ ఆల్ యాజ్ అవర్ బ్రదర్స్. మీ
1: వయసు లోపల మీరందరూ కూడా అక్క తల్లిదండ్రులుగా భావించాలి.
0: అట్ దిస్ ఏజ్ యూ షుడ్ కన్సిడర్
1: ఎవ్రీబడి.
0: కన్సిడర్ మదర్స్.
1: ఊరికే కన్నులు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు చూడకూడదు.
0: బికాస్ ఆఫ్ ఐస్ యూ కెనాట్ లుక్ ఇన్ ఎనీవే.
1: ఆ విధంగా చూసినప్పుడు సూర్య నమస్కారంలో దృష్టిని కూడా పోగొట్టాడు.
0: And because of such bad looks, you lose your sight.
1: Surya Namaskaram chepparu.
0: You salute, respect your sun god.
1: Evaru ye vidhanga ee chedda drushtini chustaro vaallalo nenu kanu drushtinchi vere aipothanu annadu Suryudu.
0: And sun said, I will withdraw the sight or vision from that person who has bad looks.
1: Kanuka evarunte vaarini chudakoodadu.
0: So you cannot look
1: into దారిన నడుస్తున్నావు దారిని చూసుకుంటూ నువ్వు పో.
0: As you pass by, watchful of the road.
1: నీకు క్షేమమే అవుతుంది.
0: గుణములు
1: మంచిగా పెరుగుతాయి.
0: You will be safe if you watch every step.
1: నువ్వు రోడ్లో నడుచుకుంటూ లేకపోతే రోడ్లో సైకిల్ పైన పోతూ ఈ యొక్క పిక్చర్ ఆ యొక్క పిక్చర్ ఈ మనిషిని ఆ మనిషిని చూసుకుంటూ పోతే ఎవరికి యాక్సిడెంట్ జరిగేది?
0: As you pass by or riding on a cycle, if you watch all wall posters around, who is put to danger?
1: కనుక నువ్వు దారిపైన దృష్టి వదలి ఇంకొకరి పైన దృష్టి పెట్టే నీకే యాక్సిడెంట్ జరుగుతుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ ఆర్ నాట్ మైండ్ఫుల్ ఆఫ్ ద రూట్ అండ్ ద రోడ్ క్యారీడ్ బై అదర్ సినారియో.
1: రోడ్డు
0: కాన్సన్ట్రేట్ ఆన్ ద రోడ్ ద పాత్.
1: ఆ విధమైనటువంటి దీంతో మనం అభివృద్ధి పరచుకోవాలి. దృష్టిని కంట్రోల్ చేసుకోవాలి.
0: కంట్రోల్ యువర్ లుక్స్.
1: బుద్ధుడు కూడా మొట్టమొట్ట సమ్యక్ దృష్టి అని పెట్టాడు.
0: వీ షుడ్ హ్యావ్ గుడ్ లుక్స్ అకార్డింగ్ బుద్ధ.
1: సమ్యక్ దృష్టి మంచి దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ సచ్ గుడ్ లుక్స్.
1: పిచ్చి దృష్టిని మనం అభివృద్ధి పరచుకుంటే మనం పిచ్చివారమైపోతాం.
0: అండ్ వీ హ్యావ్ బ్యాడ్ లుక్స్ వీ టర్న్ మ్యాడ్.
1: ఒకనొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: అరిస్టాటల్ అనేటువంటి వాడు నడుస్తూ వచ్చాడు.
0: అరిస్టాటల్ వాజ్ ప్రొసీడింగ్.
1: వారి యొక్క గురువు కూడాను ఈ యొక్క మార్గంలోనే పిల్లల్ని బోధిస్తూ వచ్చారు.
0: అండ్ హిస్ ప్రిసెప్టర్ ఆల్సో వాస్ టీచింగ్ అలాంగ్ సైడ్.
1: అరిస్టాటల్ యొక్క గురువు ప్లేటో.
0: ప్లేటో వాజ్ ద టీచర్ ఆఫ్ అరిస్టాటల్.
1: తాను కూడాను ఇవే అనుసరించి వచ్చాడు.
0: హి వాస్ ఆల్సో ప్రొసీడింగ్ ఇన్ ది సేమ్ వే.
1: ఆయన చెప్పాడు.
0: హి సెడ్,
1: సత్యం మన యొక్క దృష్టి.
0: ట్రూత్ ఇస్ అవర్ విజన్.
1: మంచితనము గుడ్నెస్ మన యొక్క దృష్టి.
0: గుడ్నెస్ ఇస్ అవర్ విజన్.
1: బ్యూటీ మన యొక్క దృష్టి.
0: బ్యూటీ ఇస్ అవర్ సైన్.
1: ఏది బ్యూటీ?
0: వాట్ ఇస్ బ్యూటీ?
1: టీచర్.
0: నేచర్ ఇస్ ది బెస్ట్ టీచర్.
1: అదే మన యొక్క బ్యూటీ.
0: దట్ ఈస్ ది బ్యూటీ.
1: సత్యం శివం సుందరం అన్నారు.
0: దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ సత్యం శివం సుందరం. Truth, goodness and beauty.
1: అయ్యేటప్పుడు చెప్పాడు ఆయన గురువు దారి నడుచుకుంటూ పోతున్నాడు.
0: And this teacher was passing by.
1: ఆయన ఎవరిని చూసేటువంటి వాడు కాదు.
0: He never looked everybody.
1: ఎందుకంటే యువకులకంతా తాను లీడర్ గా ఉన్నాడు.
0: Because he was leader of youth.
1: ఆ యువకులకు తగినటువంటి చెప్పినప్పుడు తాను కూడా నడుచుకోవాలి.
0: In order to teach them well, he has to practice on his own.
1: కింద చూసుకుంటూ పోతున్నాడు.
0: He was just proceeding. It was evening walk.
1: Footpath pain చేస్తున్నాడు.
0: And he was walking along the footpath.
1: అదే ఈవినింగ్ లోపలే ఎవరో ఇంకొక ఆఫీసర్ కూడాను ఆ ఫుట్పాత్ పైన నడుచుకుంటూ వస్తున్నాడు.
0: In the same evening, another officer also was passing by. Evening walk.
1: ఇద్దరు వచ్చారు, కొట్టుకున్నారు, డీ కొట్టారు.
0: Both came and clashed.
1: తక్షణమే ఇతను చెప్పాడు, హూ ఆర్ యూ అన్నాడు.
0: Immediately he asked, who are you?
1: అయ్యా, నేను దానికోసమనే ప్రయత్నం చేస్తున్నాను, నేను ఎవరో చెప్పమని దయచేసి చెప్పండి అని పాదాల పైన పడ్డాడు.
0: ఇన్ రిప్లై టు దిస్ క్వశ్చన్, హూ ఆర్ యూ? ద గురు సెడ్, ఇన్ ఫ్యాక్ట్ ఐఎమ్ ఇన్ సర్చ్
1: నేనెవరని చింతిస్తున్నాను.
0: హావ్ బీన్ థింకింగ్ దిస్.
1: దయచేసి చెప్పండి అని చెప్పి అన్నాడు.
0: ఐ వాంట్ యూ టు లెట్ మీ నో హూ ఐ యామ్.
1: అతనే సోక్రటీస్.
0: అండ్ హీ ఈజ్ సోక్రటీస్.
1: ఈ సోక్రటీస్ అనేటువంటి వాడు యువకులందరినీ చేర్చుకుని చక్కని బోధన సలుపుతూ వచ్చేటువంటి వాడు.
0: సోక్రటీస్ వాస్ టీచింగ్ యూత్ అరౌండ్ హిమ్.
1: చెడ్డ చూపు చూచేటువంటి వాడు కాదు.
0: నెవర్ హావ్ బ్యాడ్ లుక్.
1: చెడ్డ విషయాలు వినేటువంటిది కాదు.
0: హి నెవర్ లిసన్ టు బ్యాడ్ థింగ్స్.
1: ఏమిదేం లౌడ్ స్పీకరా, ఇష్టమొచ్చినట్టు వినడానికి వినకూడదు. ఏది వినాలో వాటి వినాలి.
0: హియర్ ఇస్ నాట్ లైక్ ఎ లౌడ్ స్పీకర్. యు ఆర్ నాట్ సపోజ్ టు హియర్ వాట్ యు
1: వినకూడదు.
0: యూ షుడ్ నాట్ హియర్ ఎవ్రీథింగ్.
1: తలచాలి, ఏది తలచాలో దాన్ని తలచాలి.
0: యూ షుడ్ థింక్ ఇన్ ద రైట్
1: డైరెక్షన్. ఎక్కడ ఏమిటి తలచాలో తలచాలి.
0: వాట్ వేర్ ఇస్ టు బి థాట్ దట్ యూ షుడ్ థింక్.
1: అనవసరంగా రాత్రింతప్పుడు చింతన చేసుకుంటూ కూర్చోకూడదు.
0: యూ షుడ్ నాట్ గో ఆన్ థింకింగ్ త్రూ అవుట్ నైట్.
1: ఆ విధంగా చింతన చేసేటువంటి కౌరవులకే వంశమంత నాశనం అయిపోయింది.
0: బికాస్ కౌరవ సెంటర్టైన్ బ్యాడ్ థింకింగ్ త్రూ దేర్ లైఫ్ అండ్ దేర్ రూల్స్ అండ్ థింగ్స్.
1: దురాలోచన చేత పాండవుల యొక్క నాశనాని కోసమని దుశ్చింతన జరుపుతూ వచ్చేవారు.
0: బికాస్ కౌరవస్ వర్ ఆల్వేస్ ఎంటర్టైనింగ్, మెనోవరింగ్, మానిపులేటింగ్,
1: అభివృద్ధి పరచుకోవడం చేత కౌరవులకే ముప్పు కలిగింది.
0: యాజ్ పాండవస్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇంప్రూవ్ దేర్ గుడ్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్, దే వర్ హైలీ రిప్యూటెడ్ అట్ ది ఎండ్.
1: చెడ్డ చూపు, చెడ్డ వినికిడి, చెడ్డ తలపులు మానవుడు ఎందు ఉండకూడదు.
0: సో బ్యాడ్ లుక్స్, బ్యాడ్ హియరింగ్ అండ్ బ్యాడ్ థాట్స్ నో వన్ షుడ్ హ్యావ్.
1: చెడ్డ మాటలు కూడా ఉండకూడదు.
0: అండ్ యు షుడ్ నాట్ యూస్ బ్యాడ్ వర్డ్.
1: మనసుకు ఆనందపరిచేటువంటి మాటలు ఇవ్వాలి.
0: యువర్ వర్డ్స్ షుడ్ మేక్ యువర్
1: మైండ్. యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
0: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
1: చక్కని గుణాలు,
0: దీస్ ఆర్ గుడ్ క్వాలిటీ.
1: విద్యార్థికి ఈ గుణములే అలంకారములు.
0: అండ్ దిస్ ఈస్ యువర్ రియల్ జ్యువెల్ డెకరేషన్.
1: విద్యార్థి
0: స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్,
1: ఈ వయసు లోపల మీరు సంపాదించుకోవాల్సినటువంటి గుణములు ఎంతైనా మీరు సంపాదించుకోవాలి.
0: There are many virtues, good qualities you can cultivate.
1: భవిష్యత్తులో వీటంతా కూడా నువ్వు వినియోగ పెట్టుకుని పోవాలి.
0: అండ్ యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దీస్ క్వాలిటీస్ దట్ యూ కల్టివేట్ నౌ ఇన్ ఫ్యూచర్.
1: ఈనాడు మనం సంపాదించుకుంటే కదా రేపటిని వినియోగం చేసుకోవడానికి వీలవుతుంది.
0: యూ కల్టివేట్ దోస్ థింగ్స్ రైట్ నౌ, యూ కెన్ యూజ్ ఆఫ్ దెమ్ లేటర్.
1: సంపాదన లేకపోతే దేన్ని మనం వినియోగం చేస్తాం?
0: యూ డోంట్ కల్టివేట్ వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ ఇన్ ఫ్యూచర్.
1: సద్గుణములు, సద్బుద్ధి, సత్యనిర్తి, సత్యవాకులు మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: దేర్ఫోర్ యూ హావ్ టు డెవలప్ ఆల్ ద వర్చ్యూస్, ద డ్యూటీ, డిసిప్లిన్ అండ్ ద డివోషన్, అడియరెన్స్.
1: బుద్ధుడు నిరంతరం కూడా మంచి దృష్టిని కావాలండి. సమ్యక్ దృష్టి, సమ్యక్ దృష్టి అనేవాడు.
0: బుద్ధ ఆల్వేస్ రిపీటెడ్లీ సెడ్ గుడ్ లుక్స్ ఆర్ ప్రైమ్ ఇంపార్టెంట్.
1: తన శిష్యులందరూ అటు ఇటు చూడకూడదు.
0: అండ్ హీ నెవర్ అలౌడ్ హిస్ డిసైపుల్స్ టు లుక్ హిదర్ అండ్
1: దట్. దాని వల్ల వచ్చిన ఫలితం ఏమిటి?
0: వాట్ ఇస్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ ఇట్?
1: దుర్భావములు అభివృద్ధి అయిపోతాయి.
0: యు డెవలప్ బ్యాడ్ థాట్స్,
1: దుర్భావములు నిన్నే హతం చేస్తాయి.
0: అండ్ బ్యాడ్ థాట్స్ విల్ రూయిన్ యు అల్టిమేట్లీ.
1: చూడకూడదు.
0: సో యు కెనాట్ లుక్ లైక్ దట్.
1: ఈ చూపును అదుపులో పెట్టుకో.
0: కంట్రోల్ యువర్ విజన్
1: అని సమ్యక్ దృష్టి అని
0: బోధిస్తాడు. దట్ అమౌంట్స్ టు గుడ్ లుక్స్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు ఈ వయసు లోపల
0: అట్ దిస్ ఏజ్
1: చాలా ఎంతో ఘనకీర్తిని సాధించాలి.
0: అండ్ యూ షుడ్ హావ్ వెరీ గుడ్ నేమ్.
1: భారతదేశములకు మీరు నాయకత్వాన్ని వహించాలి.
0: యు ఆర్ గోయింగ్ టు బి ది ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ భారత్.
1: నేటి బాలబాలికలే రేపటి పౌరులుగా తయారవుతారు.
0: బాయ్స్ అండ్ గర్ల్స్ ఆఫ్ టుడే ఆర్ ది ఫ్యూచర్ సిటిజన్స్.
1: ఈనాటి యువకులే రేపటి లీడర్స్ గా మారిపోతారు.
0: యూత్ ఆఫ్ టుడే ఆర్ గోయింగ్ టు బి ది లీడర్స్.
1: ఈ విధంగా లీడర్స్ గా వచ్చి దేశాన్ని పవిత్రం గావించాలి.
0: అండ్ ఫ్యూచర్ లీడర్స్ షుడ్ మేక్ దిస్ కంట్రీ సీక్రెట్.
1: లీడర్ ఎట్ట ఉంటుంటారో దానికి తగినట్టుగా ఉంటుంది దేశము.
0: అండ్ ఇఫ్ ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ యూ.
1: కనుక మీరు మంచివారైనప్పుడే దేశం కూడా మంచిదవుతుంది.
0: ఇఫ్ యూఆర్ గుడ్ ది కంట్రీ ఇస్ బౌండ్ టు బి గుడ్.
1: పవిత్రమైన భారతదేశాన్ని, త్యాగభూమి అయిన భారతదేశాన్ని, కర్మభూమి అయిన భారతదేశాన్ని పుణ్యభూమి అయిన భారతదేశాన్ని మీరు పుణ్యపురుషులుగా జీవించి దాన్ని పుణ్యాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: దేర్ఫోర్ భారత్ బీయింగ్ ద ల్యాండ్ ఆఫ్ సాక్రిఫైస్, ల్యాండ్ ఆఫ్ యాక్షన్, ద ల్యాండ్ ఆఫ్ మెరిట్, ఇట్ హ్యాస్ టు బి అప్హెల్డ్ బై యూ పీపుల్.
1: అందుకు మీరు మీ దేహాన్ని కాపాడుకోవాలి.
0: ఫర్ దట్ పర్పస్ యూ హావ్ టు మెయింటైన్ యువర్ బాడీ.
1: కనుక దేహం అనేటువంటిది పోతే మనం రాదు తిరిగి.
0: వెన్ వన్స్ ద బాడీ ఇస్ లాస్ట్,
1: దేహం పోయినా మనం సాధించవచ్చు, కానీ దేహం పోతే తిరిగి మనం
0: సాధించలేము. యు కెన్ రీగెయిన్ ఎనీథింగ్ ఇఫ్ ఎనీథింగ్ ఇస్ లాస్ట్ బట్ నాట్ ద బాడీ.
1: కనుక లక్ష్యాన్ని సాధించేంత వరకు నీ ప్రయాణం సాగించు.
0: To achieve the goal, until you reach the destination, proceed, go ahead.
1: అది మీ లక్ష్యంగా తీసుకోవాలి.
0: కీప్ ఇట్
1: అది మీ ప్రతిజ్ఞగా పట్టాలి.
0: కీప్ ఇట్ అస్ ది చీఫ్ ఎయిమ్.
1: పట్టిన పట్టు ఏదో పట్టనే పట్టు తిని పట్టు నెగ్గడుగా అట్లే ఉండు.
0: You have determined somewhere or other. Hold on until you are successful.
1: కోరు దేనియో కోరనే కోర్తిని కోకి చెల్లుడు దాకా పోవకుండు.
0: Having desired anyway, do not return until the desire is fulfilled.
1: అడిగిన దేనియో అడగని అడిగితిని అడిగిన దాకా విడువకుండు.
0: Having asked, never give up until it is given.
1: తలచిన దేనియో తలచనే తలచితి తలపు తీరుడు దాకా పోవకుండు.
0: Having thought somewhere or other, until the thought is reality, do not
1: కోరు పడలేక మీరైన భూవలియు వడం తెలియక తమైన అడుగవరియు.
0: Out of disgust, God should bless you, or you should faint in the
1: way. పడలేక తానైనప్పుడు వస్తాడు. వడం తెలియక మీరైనా అడగాలి.
0: Out of disgust he might comfort you, or he may drop
1: down. పరిపూర్ణత విద్యార్థి దీక్ష కాదు.
0: But if you return without the fulfillment, it is not the quality of a student.
1: కనుక విద్యార్థి దీక్షనే కాదు.
0: It is not the determination.
1: అన్నింటినీ మీరు సాధిస్తూ పోవాలి.
0: You should achieve.
1: అది ఏ విద్యార్థి దీక్ష?
0: Then that is the determination of a student.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: పెద్దలు చెప్పినవి, మీ విద్యార్థులు పలికినవి, టీచర్స్ మీకు బోధించినవి అన్నింటినీ హృదయంలో భద్రం చేసుకుని క్రమక్రమేణ భవిష్యత్తులో అప్పుడప్పుడు దీన్ని ఉపయోగపెట్టుకుంటూ మీరు సార్థకాన్ని ఆదర్శంగా తీర్పించు సాధించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ ఆల్ స్టూడెంట్స్ టు ట్రెజర్ ఆల్ దోస్ థింగ్స్ టాక్ టు యూ, ఆల్ దోస్ థింగ్స్ స్పోకెన్ టు యూ బై ఎల్డర్స్, బై స్టూడెంట్స్, and all those ideals be treasured so that you would practice in future and be well ideal citizens. So saying, Bhagwan brings his divine discourse to a close.

0: all that is good and bad arises from the infinite time. For us to feel that there is dearth or that there is plenty is also the result of the feeling of infinite time. There is no one in this universe who does not and who will not have to surrender himself to time. Time is responsible for almost everything in this world. The Mohammedans say Allah. The Christians say Jehovah. The Vaishnavites refer to God as Kulabjaksha. The Shaivites refer to him as Shambho or Shankara. But all of them worship in the same way, and it is necessary for you to realize that the Supreme Self, the one divinity in this world, will grant you long life and happiness.
1: అనుష్ఠాన క్రియలు ఆచరణ కృతమైన అనాది భారతదేశంలో పవిత్రమైనటువంటి మహాపర్వదినములలో శాస్త్రముల నుంచి నిమిత్తమై వాటి అంతరాత్మను అనుభవించి పవిత్రమైనటువంటి దివ్యత్వాన్ని ప్రకటింపజేసేటువంటి మహాపర్వదినములని భావిస్తారు.
0: Those of you who are immortal sons of this sacred country, the sacred India, you will have to regard these sacred days as days which will confer on you a certain amount of divinity and sacredness. We should not think that divine pursuits, adhyatmic life, is not something which is lonely and isolated. We have to believe and we have to accept that man's life is something which is extraordinary and which is able to eliminate from your minds all hatred, all attachment, and make you ultimately realize humanity as one.
1: ప్రకృతి యొక్క చైతన్యము నిరంతరమైనటువంటిది కాదు, అది మహాపవిత్రమైనటువంటిది. కేవలం గుణములతో చేరినంత మాత్రమే అహంకార పూరితమైనప్పుడు అది కొంత వికారమైనటువంటి ఆకారము ధరిస్తుంది. అదే ఈశ్వర పరమైనప్పుడు అది సాధారణమైనటువంటి సత్య స్వరూపాన్ని అందిస్తుంది.
0: వాట్ యు సీ, ది మూమెంట్ అండ్ ది లైఫ్ ఇన్ నేచర్ is not something which has no significance at all. You should not think just because when it is associated with yourself and with your ego, it is going to give you some pleasures and pains, that it has no divine significance. The very same nature, when it is associated with Ishvara Prakriti or the nature of Ishvara, it will give you happiness.
1: మానవ జీవితంలో ఈశ్వరత్వాన్ని మనం ప్రకటించవలసినటువంటి సత్యం గుర్తించవచ్చు, కానీ మానవత్వంలో కేవలం సమూహం యొక్క తత్వాన్ని మాత్రమే మనం అర్థం చేసుకుని అనుభవించుకోవటంలో వ్యర్థమైపోతుంది జీవితం. మానవ సమాజంలో ఈశ్వరత్వమే ప్రధానమైనటువంటి యొక్క సత్యాన్ని కూడా మనం గుర్తించవలసి ఉంటుంది.
0: If we do not establish and see in man's life the truth of divinity and the truth of the Lord, but instant pains, that it has no divine significance. The very same nature, when it is associated with Ishvara Prakriti or the nature of Ishvara, it will give you happiness.

0: we will be making a mistake. We will have to utilize our life for the purpose of establishing the divine aspects of life.
1: కిట్టి వికారములు వికృతులంతా కూడా కేవలం గురువులే దీనికి కారణంగా ఉంటున్నాయి. దీనికి వ్యామోహములే దీనికి ఆధారంగా ఉంటున్నాయి. దీని యొక్క సంకల్పములే దీనికి తగినటువంటి పరికరములుగా గోచరిస్తూ ఉంటున్నాయి.
0: For such distorted appearances, for such distorted views, it is only our gunas, that is our views and what we develop, our tastes and our lack of taste, our maya or vyamoha, our illusion, this is responsible for such distorted pictures.
1: ఆధ్యాత్మికం వ్యక్తిగతమైనటువంటి కాదు, సమష్టి స్వరూపంగా సాక్షాత్కరించేటటువంటి యొక్క సత్వరూపంగానే భావించాలి.
0: Spiritual development is not something that is characteristic of an individual. We shall have to accept spiritual development as something that is related to the entire society.
1: భగవంతుడు సర్వజ్ఞ జ్ఞాని, సర్వభూతాంతరాత్మ, ఇట్టి సత్యములను అదే రూపమైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశించినప్పుడే మనకు దాని యొక్క సత్యం కూడా గోచరిస్తుంటాయి.
0: God is present everywhere. God is in every living thing. It is only when we recognize and accept such a universal truth that we will be able to see the realities.
1: అట్టి సత్యమును గుర్తించుకునే నిమిత్తమై భగవంతుడు ప్రధానమైనటువంటి యొక్క ఆధారాన్ని మనకు అందిస్తున్నాడు. అది ఏ బుద్ధి?
0: It is to enable us to recognize this truth and to accept such a truth. God has handed us something which is an essential quality of man, and that is our intelligence.
1: ఈ బుద్ధి ద్వారా తన యొక్క స్వరూపాన్ని వెతికి తద్వారా ఆత్మతత్వాన్ని గుర్తించి తన యొక్క ఆధారము మాత్రమే తన లక్ష్యంలో ఉంచుకోవటమే నిమిత్తమై ఈ యొక్క పవిత్రమైనటువంటి యొక్క బుద్ధిని మనం ఉపయోగపెట్టవలసినటువంటి అవసరం.
0: It is by using this intelligence which God has given us that we should search for our inner self, that we should realize the divine spirit in us, and it is necessary that we should use the intelligence God has given us for this specific purpose. But
1: today, దాన్ని ఆ మార్గంలో ప్రవేశించలేక భిన్న మార్గంలో దాన్ని ఉపయోగపెట్టుకోవడం చేతనే మనకు భిన్న భావములతో మన జీవితం ఒక అయోమయ స్థితికి వెళ్ళిపోతుంది.
0: బట్ టుడే వి ఆర్ యూజింగ్ దిస్ ఇంటెలిజెన్స్ ఆఫ్ అవర్స్ ఇన్ ఎ మేనర్ విచ్ ఇస్ కాంట్రరీ టు గాడ్స్ విష్. వి ఆర్ నాట్ యూజింగ్ ది ఇంటెలిజెన్స్ ఇన్ ది మేనర్ ఇన్ విచ్ ఇట్ షుడ్ హ్యావ్ బిన్ యూస్డ్ అకార్డింగ్ టు గాడ్స్ విష్. That is the reason why we are finding things which are contrary to truth and to nature.
1: మనం జీవితం తెల్లవారని మొదలు రాత్రి వరకు బయట సృష్టిని ప్రవేశపెట్టి తద్వారా బయట యొక్క సుఖంతో సౌభాగ్యం కోసమే మనం ఆశిస్తున్నాము కానీ అంతర్ముఖమైనటువంటి దాన్ని మనం ప్రవేశపెట్టి తద్వారా ఆత్మతత్వాన్ని ఎదిగేటువంటి ప్రయత్నానికి మనం కూనుకోవటం లేదు.
0: Throughout our life, we are using this only to develop our outer view. Therefore, we are devoting ourselves and attaching ourselves to outer pleasures. But we have not been using this to study and to look at an inner view and realize our inner self. So, to use the intelligence which has been granted to us by God in order that we may search and find and know the nature of the inner Atma, to use such intelligence merely for providing ourselves with food and with such pleasures, it will be degrading the human race itself.
1: ఎట్టి విద్యావంతుడైనా, ఎట్టి బలవంతుడైనా, ఎట్టి గుణవంతుడైనా, ఎట్టి అధికారవంతుడైనా కేవలం తన యొక్క ప్రవర్తనలు అన్నీ కూడా అన్నపానాల నిమిత్తంగా ఉపయోగపెట్టినట్టుగా తాను భావిస్తూ ఆరాట పడుతూ తన జీవితం అర్థం చేసుకోలేని వ్యర్థంలో తాను నిరసన పొందుతున్నాడు.
0: నో మ్యాటర్ హౌఎవర్ ఎడ్యుకేటెడ్ ఎ పర్సన్ మే బి, హౌఎవర్ క్లెవర్ ఎ పర్సన్ మే బి, హౌఎవర్ రిచ్ ఎ పర్సన్ మే బి, హౌఎవర్ పవర్ఫుల్ ఎ పర్సన్ మే బి, ఇఫ్ ఆల్ ది టైమ్ హీ స్ట్రగ్లింగ్ టు గెట్ హిస్ ఫుడ్ and to get his drink, then he is simply wasting his life.
1: Meda yugulo swamari yugulo unnatundi kotulu kodaru.

0: వెతికేటువంటిది, అన్నం వెతికేటువంటి వాడు పాపి, ఆత్మను వెతికేటువంటి వాడే గోపి అని కూడా వాడు వర్ణించారు.
1: Even in the yugas that have gone by, that is in the Treta Yuga and the Dwapara Yuga, the monkeys and the gopikas, they have described those who are searching only for food as monkeys, those who do not search only for food as gopis.
0: ఇలాంటి ఆత్మ నిమిత్తమై మనం అన్వేషణ జరిగేటువంటి యొక్క పవిత్రమైనటువంటి చిత్తములు మనలో ఉండినప్పుడు, భగవంతునికి అర్పితం చేసినప్పుడు, తాను గురువుల యొక్క పంచము నుండి ఈ చిత్తవృత్తుల యొక్క చిన్న చీకటిలో ఉండి మనల్ని తన హస్తములకు చేర్చుకొని తర్వాత ఈ శిఖరముల మధ్యలో దాటించి మన చరణ మరణములు అనేటువంటి యొక్క వైఖరిని లంఘింపజేసి నక్షత్రముల మధ్య నడిపించి జ్యోతిర్మయములో చేర్పించి తన హృదయానికి హత్తుకునేటువంటి పవిత్రమైన చిత్తాన్ని తాను అనుగ్రహించడానికి ఎంతైనా సంసిద్ధులై ఉంటాడు.
1: If we therefore devote all our time to the realization of the inner divine spirit in us, and we develop what may be called a good spiritual heart, then there will be a chance, and in fact God will then liberate you from this prison of earthly desires, from the earthly aspirations and passions, and he will also liberate you from the cycle of birth and death. He will take you to the high place of stardom, and in fact he will take you into himself.
0: కాని వీటన్నిటికీ ఈ కామ క్రోధములు అనేటువంటి మహాపిశాచుల మానవుని వెంట అది దండవలే ఉంటుంది. కొంతవరకు కూడా అతన్ని మానవత్వానికి మరిపింపజేసి దానవత్వంగా తయారు చేస్తూ వస్తున్నాయి.
1: Unfortunately, through all this, the bad qualities such as lust, such as anger, such as greed and so on, they are keeping themselves close to man, and they are turning him into inhuman and sometimes making him a beast.
0: Kanukane itti kama kovamunu arigattukovadaniki itti kama kovamunu moola sthanam anetundi edo nu telisukovadaniki prayatnam cheyali.
1: We should therefore try and control and limit this lust and anger. What is it that we have to develop in order that we may control this lust and anger?
0: ఈ రెండింటికి వాస్తవమైనటువంటి స్థానం ఇంద్రియములు మనస్సు.
1: The true place where these things reside are our bodily organs and our mind.
0: తనలో ఉద్యమించి, తననే ఆడించి, తననే నడిపించి, తననే స్వాధీనం చేసుకునేటువంటి తన ఇంద్రియములు మాత్రమే తాను స్వాధీనం చేసుకునేకపోయినా, ఇంకా బయట ఉన్నటువంటి ఒక పరిస్థితి కానీ, వాతావరణం కానీ తాను ఏ విధంగా స్వాధీనం చేసుకోవచ్చారో అర్థం కానిటువంటి స్థితిలో ఉంటుంటాయి.
1: The bodily organs are born with the body, they are born in him, they work with him, they work for him. And if man cannot control such organs which are born in him and which are intended for him, how is he going to control anything else outside himself?
0: నిత్య సత్యమైనటువంటి ఆత్మకు అతి దూరమైపోవడం చేత మనం అశాంతి అంటే మన జీవితం అంకితం చేస్తున్నాము కానీ ప్రశాంత సంబంధమైనటువంటి పవిత్రమైన ఆనందానికి అతి దూరమైపోతున్నాము.
1: బై అలవింగ్ దీస్ లస్టీ డిజైర్స్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్ టు ఓవర్ పవర్ అస్ అండ్ బై అలవింగ్ అవర్ సెల్ఫ్ టు సబ్సర్వియంట్ టు దెమ్, వీఆర్ ఓన్లీ బికమింగ్ మోర్ అండ్ మోర్ డిస్టెంట్ from what is eternity, what is permanent truth. We are causing ourselves a considerable amount of disturbance, and we are becoming further and further from peace.
0: జగత్తునందు పోటమయ్యేటువంటి ప్రతి పదార్థం కూడా మనకు స్థిరంగా నిలిచేటువంటిది కాదు, మనకు తక్కేటువంటిది కాదు. ఏదో కొంతకాలము ఏదో గాలి మెడల వలె లేక ఎండబావుల వలె మనకు కనిపించి మన జీవితంలో భ్రమింపజేసేటువంటి యొక్క మోసగాంధవలే మనకు కనిపిస్తూ ఉన్నాయి.
1: All the things that we see in this world, they are not going to be permanent. They are only transient. However, they seem to give us an impression which the mirage gives. We think that it is permanent, but this is going to vanish in time.
0: ప్రతి మానవుడికి కూడా మానసిక శాంతి అత్యవసరం.
1: For every man, peace of mind is absolutely necessary.
0: కానీ ఈ మానసిక ప్రశాంతి ధనం వల్ల కానీ పదం వల్ల కానీ ఇంకే విధమైనటువంటి బలం వల్ల కానీ మనకు లభించేటువంటి కాదు.
1: బట్ దిస్ పీస్ ఆఫ్ మైండ్ ఇస్ సంథింగ్ విచ్ నో వన్ కెన్ గెట్ ఐదర్ బై ది పొజిషన్ ఆఫ్ మనీ ఆర్ బై ది పొజిషన్ ఆఫ్ పవర్ ఆర్ బై ది పొజిషన్ ఆఫ్ సమ్ స్టేటస్.
0: ఒక్క దైవభావం నుంచి మాత్రమే ఇది లభించేటువంటి పదార్థం.
1: It is only from our thinking of God and it's only by our feeling about God that
0: we are adhyatmik margam untapudu manavuni daivam vaipu maranche nimittamai memu aashinchakaledu daivamu manaviyanu avadarinchedetundi satyanni maatrame gurtinchi divya jeevitamaina kuntiga meer anubhavinchalani memu aashistunnam.
1: Today all the spiritual paths which we are hoping, we are not wanting to turn man towards God. We are hoping that God will be established in man's mind and thus cause him happiness.
0: తెలియనటువంటి సత్యాన్ని తెలియనటువంటి ఒక పదము కూడా అర్థం లేనిటిగా ఉంటుంది. సత్యం తెలియనటువంటి మానవ లోకము లేదు. ప్రతి పిల్లవాడి మొదలు పెద్దవాడి వరకు సత్యమును గుర్తించే ఉంటారు. సత్యాన్వేషణ అనేటువంటిది మాత్రం చేయక సత్య ప్రకటనకై ప్రతి ఆస్తికుడు పాటుపట్టాలని ప్రయత్నం చేయాలి.
1: Thus today there is no meaning in our talking about pursuit of truth. In fact, everyone is pursuing truth and truth is inherent in him. But what we should really try and attain is to express, is to proclaim truth.
0: రాత్రి దొంగతనం చేసేటువంటి దొంగ కూడా నేను దొంగమోనేటువంటి సత్యం వారి చేస్తున్నాను. కానీ పోలీసు వారి బాధ కోసమే తాను అసత్యాన్ని మరుగు చేసుకుంటున్నాడు. తనకు సత్యం తెలియదు కాదు. కనుక సత్యము ప్రతి యొక్క స్వరూపంగా తన యొక్క స్వభావమై తన యొక్క ఆనందమయమై తన యొక్క ఆత్మ స్వరూపమై కూడా ఉంటుందా.
1: ఈవెన్ ది థీఫ్ హూ కమిట్స్ ఎ థెఫ్ట్ డ్యూరింగ్ ది నైట్ నోస్ వెరీ వెల్ ది ట్రూత్ దట్ హీ హాస్ కమిటెడ్ ది థెఫ్ట్. బట్ హీ ఈస్ హైడింగ్ ది ట్రూత్ సింప్లీ బికాస్ హీ ఈస్ అఫ్రేడ్ ఆఫ్ ప్రొక్లైమింగ్ ఇట్. ఇఫ్ వెన్ హీ ప్రొక్లైమ్డ్ ఇట్ దోస్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ పనిషింగ్ హిమ్ ది పోలీస్ విల్ గెట్ హోల్డ్ ఆఫ్ హిమ్. ట్రూత్ is part and parcel of every individual, that one must realize.
0: అతి సత్యమార్గమును మనం అవలంబించేసి సత్య స్వరూపాన్ని సందర్శింపజేసి సత్య ప్రకటన చేయనాడు మనం ఆచరించినప్పుడే మనకు భారతదేశం యొక్క పవిత్రమైనటువంటి సృష్టియే కాక యావత్ ప్రపంచమును కూడా సుఖశాంతిని అందించడానికి తగినటువంటి కర్తవ్యం అయిపోతాం.
1: It is only when we accept the path of truth in that manner, and it is only when we follow the path of truth and we ultimately proclaim the truth and make it evident to everybody, we will be able to make our life in this country a worthy one.
0: అతి సత్యత్వాన్ని ప్రకటింపజేయడం నిమిత్తమై కీర్తి పదజన్మలు అప్పుడప్పుడు మనకు ఏచించి తద్వారా మనకు జ్ఞాపకం చేయించి మన యొక్క జీవితంలో అసత్య మార్గం నుండి సత్య మార్గంలో ప్రవేశింపజేయడానికి తగినటువంటి యొక్క సులుతులు మనం చేసుకుంటున్నాం.
1: It is to enable us to proclaim truth in that manner, such sacred festival days like this come occasionally, and out of the celebration of such sacred festival days that we are led from untruth to truth.
0: ఈ నాడు మహాశివరాత్రి యొక్క పవిత్రమైనటువంటి పర్వదినములకు అంతరాత్మ కూడా వేరుస్తుంది.
1: Today, for this sacred day of Mahashivaratri, there is a separate inner meaning.
0: శివరాత్రి నాడు తనకు తెలిసినో తెలియకునో భగవత్ ఆరాధన జరుగుతున్న చేతను ముక్తి పొందవచ్చును లేక మరొక విధమైనటువంటి సంస్కారం చేత తనకు కొంత పరిణామం కలగవచ్చునని కూడా మీకు అందించాడు. అంతేకాక భగవంతుడు ఆరాధన తన కట్టమును ముంచుకోవడం చేత తద్వారా ఈ యొక్క శివరాత్రి తాండవము జరుగుతున్న చేత శివరాత్రి అనేటువంటి పవిత్రమైనటువంటి దినము మనకు ఒక పర్వదినంగా ఏర్పడిందని కూడా తెలిపాడు. కానీ ఇవన్నీ కూడా మానవునికి కొన్ని కథల మూలకంగా కొన్ని అనుభవం మూలకంగా కొన్ని ఆదర్శ మూలకంగా తన యొక్క నిజ స్థానమును గుర్తింపజేయడానికి సూచించినటువంటి సూచనలే కానీ ఇవి సత్యములు కాలేరు.
1: ప్రొఫెసర్ గోకాక్ టోల్డ్ యూ దట్ ఆన్ దిస్ సీక్రెట్ డే ఆఫ్ మహాశివరాత్రి అన్ ఇండివిజువల్ వెదర్ knowingly or even unknowingly, if he worships God, he is likely to reach realization. He also told you that Shiva on this particular day had swallowed poison and therefore he had a blue throat. These and such other interpretations of this sacred day are either stories or ideals that are put before man so that he may have some help in his effort, but these cannot be true incidents.
0: అందరికి చందనాలను వేలితో చూపించినట్టుగా మనకు అతీతమైన అదవ్యమైన కొన్ని విధమైన ఆత్మస్వరూపాన్ని మనము అందుకునే నిమిత్తమై ఇలాంటి కొన్ని అనురోజుల యొక్క ఆదర్శాలు మనకు అత్యవసరమే.
1: Just as even the moon which we cannot reach, we do show it to others by pointing the finger from a distance at the moon, so also the divine spirit which is in our body, the divinity which we cannot reach, we can show it by pointing such stories and such incidents to others.
0: భగవంతుని భగవంతునిగా అర్థం చేసుకున్నప్పుడే మీరు భక్తులుగా బోధించడానికి వీలవుతుంది, కానీ భగవంతుని కేవలం ఒక ఆధారముగా మాత్రం మనం విశ్వసించి మన ఆరాధనలు అందుకునేటువంటి స్వరూపంగా తలంచినంత మాత్రమున భగవంతుడు మనకు సత్యస్వరూపంగా అవతరించారు.
1: It is only when we are able to understand God as God and develop your devotion to Him as God that He will appear to you in His true form. But if you worship God as simply an idol or a picture or a photograph, then that is not going to hand you the truth at all.
0: భగవంతుని యొక్క సత్య స్వరూపానికి దూరం అవుతున్నారు కనుక నేటి నుంచి ఏమిటో మనము మన యొక్క బుద్ధిని మన యొక్క ఇంద్రియాల కొన్ని భగవత్ వినియోగ నిమిత్తమై మనం అంకితం చేసి సర్వ కర్మల కొన్ని భగవత్ ప్రత్యర్థంగా భావించి డ్యూటీ ఈజ్ గాడ్ వర్క్ ఈజ్ వర్షిప్ అనేటువంటి మార్గంలో మనం ప్రవేశించడానికి సంసిద్ధులై ఉంటుండాలి.
1: ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ వన్ should remember that just for the sake of show or publicity, all these external appearances have no use at all and have no truth in them, and one should develop understanding the true nature of God, and then you will realize that duty is God and work is worship.
0: Mana vishwasamu adi saddaga manu abhivruddhi padali.
1: We must develop with great care our own confidence and belief.
0: Kani ee naadu vishwasamu సుఖములు సంతోషములు ఆదాయములు కొన్ని విధమైనటువంటి ఆనందములు అందించినంత మాత్రమున తమ యొక్క భక్తి శ్రద్ధలు ఆ రెండు విధములు అభివృద్ధిగా ఉంటాయి. కొన్ని నష్టములో కష్టములో దుఃఖములో విచారములో మనకు సంప్రాప్తమైనప్పుడు ఆ భగవత్ విశ్వాసం కూడా అది మొదలైపోతుంటాయి.
1: టుడే అవర్ బిలీఫ్ అండ్ అవర్ ఫెయిత్ ఇన్ గాడ్ గెట్స్ సమ్ వాట్ స్ట్రాంగ్ ఇఫ్ వాట్ యు వాంట్ కమ్స్ అబౌట్ ఇఫ్ సమ్ గుడ్ హ్యాపన్స్ టు యూ ఆర్ ఇఫ్ యు హ్యావ్ సమ్ ప్రాస్పెరిటీ. On the other hand, if what you want does not happen to you and if you get into some difficulties, then the belief and faith become very shaky.
0: కష్టములు సుఖములు కొన్ని వేరువేరైనటువంటి కాదు, కష్ట సుఖములు రెండు మనము కలిసి ఉండు, దీని విడదీయ నెవరి ధరము కాదు, సుఖము ప్రత్యేకము నేను చూడబోము, కష్టము ఫలించని సుఖం పటము.
1: Pleasure and pain are not two separate things. Pleasure and pain are always mixed up. No one in this world can separate pleasure from pain. It is only when pain fructifies and takes a mature shape you call it pleasure.
0: Sarvagalaka kasta samayamulandu deeniki konni sarvagalante sukha samayam kodu manaku prapthistundali anekunte vishwasanni mana hrudayamlo bhadram cheskovali.
1: One has therefore to develop the faith and belief in one's mind very strongly that is it possible, and it's perhaps so that only in painful and difficult times that you can really get some pleasure.
0: Bharavantuni nammi chedinatundi vaaru lokamlo leru.
1: There is no one in this world who has really been let down if one had developed faith.
0: Nirvamanni sarvamanani chudyata కాలము చేత కొన్ని కష్టములు దుఃఖములు సంప్రాప్తమైనప్పటికీ అవి కనకాలం మాత్రమే మనకు బాధిస్తాయి, కానీ భగవత్ ప్రేమను మనం అభివృద్ధి పరుచుకున్నప్పుడు ఆ బాధలు కూడా మనకు అతి ఆనందమైన చల్లని పన్నీరు మీరులే ఉంటుంటాయి.
1: On account of some momentary and transient situations it is possible that one gets into some difficulties and one feels some pain. But if one develops love for God and attains God's love, then even those difficulties will give you the necessary happiness at the requisite time.
0: జడమైన విగ్రహములే భగవంతుని గారి సేవించినప్పుడు సజీవమైనటువంటి యొక్క మానవులను మనం సేవించడం చేత మనకు భగవత్ సేవగా ఎందుకు ప్రాప్తించలేదు?
1: While we are accepting and praying to stones, idols and so on, in whom there is no life, and accept them as symbols of God, then why should we not accept the living symbols of God, the human beings?
0: కనుక ఈశ్వర సర్వభూతాన ఈశ్వరుడు సర్వమైనందు కూడా ఉంటున్నారు. కనుక సర్వము కూడా మనము ఒక విధమైన భగవత్ తత్వంగా మనం విశ్వసించి ఇతరులకు బాధలు ఇవ్వక, ఇతరులకు కష్టపెట్టక, ఇతరులను ద్వేషించక, ఇతరులపై అసూయను మనం పెంచుకొనక సర్వయందు ఉన్నటువంటి యొక్క ఆత్మస్వరూపుడే నా ఆరాధన దైవమని ఎవరు విశ్వసించరు వారికి సరియైనటువంటి యొక్క ఆత్మతత్వము అర్థం కాలేదే. కానీ భగవంతుడు కేవలం ఏదో ఒక కారణమందు మాత్రమే ఒక వ్యక్తికి మాత్రమే ప్రత్యేకించినటువంటి యొక్క శక్తి సామర్థ్యం అనుగ్రహించినారని మనం తెలుసుకోవడంలో భగవంతుని యొక్క పూర్ణ శక్తిని కూడా మనము అవిశ్వాసపరిచేవాళ్ళమే కూడా.
1: Thus, God is present in every creature, in every living being. It is only when we accept this truth and when we worship the God that is present in every being and forget about whatever is not divine in Him, then only we will justify ourselves. But instead of that, if we develop the view that God is present only in one place or in one individual or is capable of being present only in chosen places, then we will be demeaning and degrading the power of God even.
0: ఒకానొక భక్తుని ఒక అధికార స్థానమైనటువంటి యొక్క గురువు గారు ప్రశ్నించినారట, నాయన నీవు నిత్యము ఏ నామము స్మరిస్తూ ఉంటున్నావు అని ప్రశ్నించారు.
1: A teacher who was in the position of a teacher asked one of the devotees, "My dear boy, on all days, what is the name which you utter and worship?"
0: నేను నిత్యము శివోహం శివోహం శివోహం అని స్మరిస్తూ ఉంటున్నాను స్వామి అన్నాడు.
1: His reply was, every day he has been uttering the word Shivoham, Shivoham.
0: Shivoham, Shivoham, I don't know what the meaning of the word is.
1: The teacher asked him, what is the meaning of your saying Shivoham, Shivoham?
0: Nene Shivudu, Nene Shivudu, Nene Shivudu, Ani Kuntiyaka Atanga Kanga.
1: His reply was that the meaning as he understood it was that he was Shiva, he was Shiva.
0: నీవే శివుడా నీవే శివుడా అని మరి గురువు కొంత ఒత్తిడి చేశాడు.
1: ది టీచర్ అగైన్ ప్రెస్డ్ హిమ్ అండ్ ఆస్క్డ్ హిమ్, ఐ సీ, ఆర్ యూ శివ, ఆర్ యూ శివ?
0: అవును అన్నాడు.
1: హి సెడ్ yes.
0: అయితే పార్వతి నీకేం కావాలి అన్నాడు.
1: ది టీచర్ దెన్ ఆస్క్డ్, ఇఫ్ దట్ ఈస్ సో, వాట్ ఈస్ పార్వతి టు యూ?
0: మహామరాలు మహామరాలు పార్వతి మహాశక్తి అన్నాడు.
1: The devotee realized that he had fallen into a trap and he said, "Oh, I am very sorry, I have committed a big mistake. Parvati is a great shakti, great power."
0: Anaga Shivudu Parvati bhakta matrame aneetundi vishwasam taru pettukovadam chethane Parvati mahashakti ani nenu Shivudu garani taru vishwasanni korukutunnanu. ఇంటి అల్పమైనటువంటి విశ్వాసములు మనం ఎంత ప్రయత్నం చేసినా కానీ అవి అభివృద్ధికి రావు. శివుడనగా సర్వవ్యాపిగా మనం విశ్వసించినప్పుడే పార్వతి శివుడే, శివుడు పార్వతే అనేటువంటి జవాబు మనం ధైర్యంగా ఇవ్వడానికి అవకాశంగా ఉంటుంది.
1: దిస్ ఇస్ బికాస్ దిస్ పర్టికులర్ డివోటీ హీ హ్యాడ్ ది బిలీఫ్ అండ్ ది ఫీలింగ్ ఇన్ హిమ్ అబౌట్ శివ దట్ శివ ఈస్ ది హస్బెండ్ ఆఫ్ పార్వతి హూ ఈస్ ది మహాశక్తి. To have looked at Shiva in that limited concept as the husband of Parvati Mahasakti, that is what led him into the trap. However, if he had cultivated the belief that Shiva is an all-pervading God and he is everything, then Shiva is Parvati and Shiva is everything, and he would have had the courage to stick to what he said in the beginning.
0: కనుక భగవంతుడు ఏ వచీలోనో ఏ అమర్నాథ్లోనో ఏ తిరుపతిలోనో ఏ భద్రాచలంలోనో ఉంటున్నాడనేటువంటి యొక్క భావనను మనం హృదయం నుంచి పూర్తి తీసుకురావేయాలి. భగవంతుడు సర్వబుద్ధేవాసి సర్వాంతర్యామి అనేటువంటి సత్యాన్ని మనం ఆచరణ రూపంలో మనం ప్రకటించడానికి ప్రతి ఒక్క వ్యక్తికి ప్రయత్నం కలపాలి. ఆనాడే మన భారతదేశం యొక్క ఆధ్యాత్మిక శక్తి దేనిత్యమైనటువంటి ప్రకాశంతో వెలుగొందవద్దే కానీ కేవలం భగవంతుడు ఒక స్థానం ముందు ఒక్క వ్యక్తికి మాత్రమే సంబంధించినటువంటి వాడు అతని యొక్క స్థానం కైలాసము వైకుంఠము స్వర్గం అని మాత్రము ఒక్క దీన్ని నిర్ణయం చేసుకోవటము సర్వవ్యాపకత్వానికి మనం పూర్తి అవమానిస్తున్నటువంటి వారమే చూద్దాం.
1: Thus, we must not stick to the idea and promote the idea in our minds that God is residing in some specific place like Badrinath or Amarnath or Tirupati or Bhadrachalam. We must develop the idea that God is omnipresent, that God is everywhere, and we should not diminish His presence to one or two chosen places. It is only when we recognize His omnipresence that the great spiritual strength of this country will shine forth, and it is only then that the real spiritual aspects of this country will come forward. That God is present everywhere, that He is omnipresent, it is that faith that must become our very life breath. That life breath we should be able to see and recognize it as our true self.
0: ఆ శ్వాసం ఈ దేహం నుండి ఉన్నంత వరకు ఇది శివంగా ఉంటుంది, మంగళంగా ఉంటుంది. ఈ శ్వాసం ఈ దేహం నుంచి పోయినప్పుడు చలంగా మారిపోతుంది, అమంగళంగా మనం పరిగణిస్తున్నాం.
1: It's only so long as that life breath, that kind of life breath is present in this body, then this body has the Shivam, has the Mangalam, has the happiness. But if that life breath goes out of this body becomes Shivam or a dead body. So, pleasure and bliss is something which we have to recognize in the shape of our life breath.
0: In our Shivaratri. శివం అనగా మంగళం, రాత్రి అనగా చీకట్తో చేరినటువంటి.
1: టుడే ఇస్ శివరాత్రి. శివ మీన్స్ బ్లిస్ అండ్ హ్యాపీనెస్, రాత్రి మీన్స్ ఇట్ ఇస్ డార్క్నెస్.
0: కనుక చీకటి అనగా అజ్ఞానమే చీకటి యొక్క చిహ్నం.
1: టు టాక్ ఆఫ్ డార్క్నెస్ ఈజ్ టు టాక్ ఆఫ్ ఇట్ యాజ్ ఎ సింబల్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ఈ యొక్క అంధకారంలో మనం ఆనందాన్ని మనం అభివృద్ధి చేసుకున్నటువంటి దినమే శివరాత్రి దినంగా మనం విశ్వసించవలసింది కాదు. కేవలం చతుర్దశి దినం అంతా శివరాత్రిగా విశ్వసించాలి మనం గోకాకుండా చెప్పాలి. ప్రతి చతుర్దశి దినం కూడా పద్నాలుగు జోన్లు మనం కాకపోనట్టే మనకు ఏనాడు అజ్ఞానంగా ఉంటుంటారో ఆ నాడంతో మంగళకరమైనటువంటి యొక్క శివతత్వాన్ని మనం ప్రకటింపజేసుకున్నప్పుడు మనకు నిత్యము నిరంతరము కూడా శివరాత్రిగానే మనం అనుభవించుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: It is only on the day when the darkness of ignorance is realized by us and is thrown out and we are able to enjoy bliss, such a day we can enjoy as a sacred day of Shivaratri. We do not have to wait for a whole year to get the particular sacred day of Shivaratri.
0: కన్నుని నిండుకు ప్రకృతి దృశ్యాన్ని చూసుకుంటూ హృదయం నిండుకు ఆశలతో మనం అల్లాట పడుకుంటూ శివరాత్రి శివరాత్రి అని మనం జరుపుకున్నంత మాత్రం అది శివరాత్రి కాదు, మనకి నిరంతరము శివరాత్రిగానే ఉంటుంటాయి.
1: ఇన్ అవర్ బాడీ వీ ఆర్ ఫుల్ ఆఫ్ ఇగ్నోరెన్స్, ఇన్ అవర్ మైండ్ వీ ఆర్ ఫుల్ ఆఫ్ డిజైర్స్ అండ్ ప్లెజర్స్, ఇన్ అవర్ స్టమక్ వీ హావ్ గాట్ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్. Under such conditions, if we want to take Shivaratri and describe it, that is going to be look like a night of corpses and not a night of pleasure or bliss.
0: అన్నింటికంటే కూడాను ప్రేమ అతి సులభమైనటువంటిది. ప్రేమతో పరమాత్మని పొందడానికి ఎట్టి శ్రమ కూడాను మనకు ఉంటుంది. కనుక ప్రతి ఒక్క హృదయం కూడాను ప్రేమతో నింపుకోవడానికి ప్రయత్నం చేయలేదు కానీ తర్క వితర్కములతో దూరం నింపుకోవడానికి మాత్రం మీరు కూరుకోకూడదు.
1: Therefore, we have to accept as our fundamental duty to dispel ignorance. And in order to dispel ignorance, the means for doing it is Namasmarana. Also, you can reach God and dispel ignorance by cultivating prema, by filling your heart with prema or love.
0: ప్రేమకు మించినటువంటి యొక్క పరశక్తి, ప్రేమకు మించినటువంటి యొక్క పరికరము, ప్రేమకు మించినటువంటి యొక్క పరాతత్వము కూడా ఎందుకు మనకు కానరాదు.
1: దేర్ ఇస్ నో ఎనర్జీ ఆర్ శక్తి విచ్ ఇస్ సంథింగ్ స్ట్రాంగర్ దాన్ లవ్. దేర్ ఇస్ నో ఇన్స్ట్రుమెంట్ ఆర్ మెథడ్ ఆర్ మీన్స్ స్ట్రాంగర్ దాన్ లవ్.
0: దీనిని స్టార్ట్ డే విత్ లవ్, స్పెండ్ డే విత్ లవ్, ఫిల్ డే విత్ లవ్, ఎండ్ డే విత్ లవ్. దిస్ ఇస్ ది వే టు గాడ్. ఈ ప్రేమ తత్వంతోనే మన జీవితాన్ని తెల్లవారు లేచాం. ప్రేమతో లేమంటున్నాడు స్వామి. ఎంత ప్రేమతో లేచామంటే, హృదయాన్ని చక్కగా విడింపు చేసుకుని అందరితోనూ ప్రేమతో మాట్లాడుకుంటూ ప్రతి పని కూడా ప్రేమతో నీకు తిప్పి చేయించుకోవడానికి ప్రయత్నం చేయటమే ప్రేమతో స్టార్టింగ్ అవుతుంది. అంతేకాదు లేచిన దగ్గరనే సర్వేంచుకోవాలని చెప్పకు పట్టావు, లేక పార్టీ తీసుకుంటారని ఇంకొక కుక్కుపై ఎక్కువపడతావు. ఈ రకమైనటువంటి యొక్క ద్వేషాలకు మాత్రమే ప్రారంభం లేని ప్రయత్నం చేయడానికి కూలిపోవద్దు.
1: ఇన్ ది ఫోర్ స్టేట్మెంట్స్, స్టార్ట్ ది డే విత్ లవ్, స్పెండ్ ది డే విత్ లవ్, fill the day with love, end the day with love, the first thing that Swami is asking you is to start the day with love. That means you must get up from your sleep with love. That means as soon as you get up, whosoever comes to your view, you must look at him with prema or love. But if you become angry with the servants, become angry with everybody in the house, as soon as you get up, that is not going to be starting the day with love.
0: ప్రారంభంలో పొందే కోపతాపంలో మనం తోటిచ్చినప్పుడు ఇంకా అంత్యమంతా నువ్వు దుఃఖములతోనే మనం అంతం చేస్తాము.
1: Even if in the beginning, as we begin, if we begin them with anger and with sorrow, then naturally we will end the day with greater sorrow and greater anger.
0: కనుక మనకు ప్రారంభము అంత్యము రెండు కూడాను చక్రం అనేటువంటి మార్గాన్ని అవలంబించడానికి కోరుకోవాలి.
1: So we must accept and we must make up our minds to start as well as end with the proper way.
0: Soham soham mani puttinatundi pitta konni konni lokamlo opala soham soham mani puttinatundi pitta antamlo daniki viruddhamainatundi padamtoni antam chesinappudu tan saakaga kondipothundi.
1: The baby which is born with the word koham koham in the mouth, it's only when it can end its life with something contrary there will be some usefulness.
0: Kanuka manam prarambhamto puttinatundi yokka vishayavartamanta kudadu deeni antyamu aneetundi yokka deentlokala deeni poorthi visarjinchetundi sthitini manam ponnappude ee vidhamaitundi jarmu saarthakam avutundi. Kaana manavulainatundi prati vyakti kudanu దైవత్వాన్ని విసర్జించి తాము చేసే ప్రతి కర్మను కూడా దైవ ప్రీత్యాసంగా చేసుకున్నారనేటువంటి విశ్వాసాన్ని ఏనాడు పెంచుకుంటారో ఆనాడే మన జీవితానికి సుఖశాంతులు అబ్బుతాయి. కానీ ఏదో జీవితంలో ఉన్నంత వరకును జనగనక వస్తువు అహనాలతో మనం యొక్క జీవితాన్ని గడుపుకోవాలనుకోవటంలో మన జీవితానికి కొంత విరుద్ధమైనటువంటి మార్గాన్ని నచ్చిన వారం అయిపోతాం.
1: When you are born with evil desires, it is necessary for you to make an effort as you reach the end of your life to give up these evil desires and end with something contrary to evil desires. It's only when man performs all the duties and tasks he is performing throughout his life and regards them as in God's pleasure that there is some purpose in performing various tasks that are assigned to him. You do not have to spend your life with meditation. You do not have to do difficult tasks. You do not have to perform pujas. You have to develop and have nama sankirtan, which is an easy way throughout your life.
2: You were listening to a divine discourse delivered on the 13th of February 1972 on the occasion of Mahashivaratri at the Brindavan Ashram in Whitefield. In this discourse, Bhagwan Baba said, "The day when darkness, that is ignorance, is dispelled and one enjoys the bliss of divine communion, that day is Shivaratri." He went on to explain that this darkness of ignorance can be dispelled through the practice of Namasmarana, that is the constant and consistent repetition of Lord's name with love. Bhagwan also said, that every day that is spent just for the sake of pleasing God and nothing else is truly a day of Shivratri. Thank you and Sai Ram.

0: ये हुई चटान, मेरी चड़ी नट्टी कस्तूरी मृगम बोले वेतुक बोयद वेंडलो वेसी वाड़ा, वेतुक बोयद वेंडलो वेसी
1: वाड़ा. Just as the fragrance is present in flowers, God exists in us. Just as the musk deer that lost its mind, why do you indulge yourself in search of God, O foolish man? Embodiments of love. Being God
0: himself, వెలుపల ప్రపంచములో వెతుకుటకు ప్రయత్నిస్తాడు వెర్రి మానవుడు.
1: Foolish man is in search of God outside, being God himself.
0: నిప్పుపై నిమురు కప్పినట్టుగా,
1: just as the ash covers the fire,
0: ఈ దైవత్వమును రాగద్వేషములు కప్పి ఉంటుంది.
1: The divinity is covered by attachment and hatred.
0: నిమురును ఊపిన నిప్పు కనిపించినట్టుగా రాగద్వేషములను వేరు చేసిన ఆత్మతత్వము అతనికి సాక్షాత్కరిస్తుంది.
1: As you blow off the ash, you will see the fire. Similarly, when you get away from the hatred and attachment, you will see the self, ఆత్మ.
0: ఒక్కొక్క మానవుని మనస్తత్వము ఒక్కొక్క విధములుగా ఉంటుంది.
1: The mind of each man is separate.
0: Oka vyakti maroka vyaktiki bhartha ganu bharya ganu tandri ganu talli ganu bidda ganu aneka vidhamulaga kudanu ee oka manasattvamu prasarishtu untundi.
1: The nature of the mind acts in different ways depending upon the position, as a mother, as a husband, as a son, as a child, so on and so forth.
0: Kani ఈ మనస్తత్వం అనేటువంటిది పరిస్థితుల ప్రభావాలను పురస్కరించుకొని వేరువేరు గుణములతో అనుభవిస్తూ వస్తుంది.
1: However, because of the effects of the circumstances, the mind experiences in a different way.
0: ఈ యొక్క అనుబంధం అనేటువంటిది సంకల్పం ప్రారంభం కాగానే ఈ సంకల్పము మనసుకు తట్టుతుంది.
1: As the relationship begins, the thought will originate out of the mind.
0: ఈ యొక్క బంధము అనుబంధము సంబంధము కేవలము వివిధ రూపములో ప్రకటిస్తూ ఉంటాయి.
1: Bondage, the relationship and association express differently.
0: బిడ్డను చూసిన ప్రేమ కోడల పైన ఉండదు.
1: The affection towards the daughter is not same towards the daughter-in-law.
0: కుమారుని పైన ఉన్నటువంటి అనురాగము అల్లుడి పైన ఉండదు.
1: Affection towards the son is not the same towards son-in-law.
0: భార్య పైన ఉన్నటువంటి యొక్క మోహము తల్లి పైన ఉండదు.
1: The kind of attachment one has towards the wife is not the same towards mother.
0: కారణం ఏమి?
1: What's the reason?
0: ఈ సంబంధం అనేటువంటి యొక్క సంకల్పము మనసుకు తోచిన తక్షణమే ఈ మనసు యొక్క ప్రభావము కొన్ని విధములైనటువంటి అనురాగ ప్రేమ వాత్సల్యములతో రూపొందింపజేస్తుంది.
1: The moment the association comes out of the mind as thought, it shapes in different fashions, such as love, affection and attachment.
0: ప్రేమ అనురాగ వాత్సల్య మోహములకు ఒకే మనసే కారణం.
1: The same mind is responsible for the love, the affection, the lust and so on.
0: ఈ శరీర సంబంధములను పురస్కరించుకుని ఈ విధమైన యొక్క గుణములను ప్రవేశపెట్టింది మనసు.
1: ఇస్ ద మైండ్ దట్ విల్ హ్యావ్ దీస్ క్వాలిటీస్ బేసింగ్ ఆన్ ద బాడీ రిలేషన్షిప్.
0: ఈ విధమైన భౌతికమైన లౌకికమైన అనిత్యమైన అశాశ్వతమైన యొక్క సంబంధ బాంధవ్యముల చేత ఈ మనస్సు కట్టుబడడానికి కారణమేమి?
1: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ ద మైండ్ దట్ ఇస్ బీయింగ్ బౌండ్ because of these kinds of attachments which are ephemeral, transient, momentary and temporary?
0: ఈ సంబంధ బాంధవ్యముల చేత మానవుడు దుఃఖించటం కాని ఆనందించడానికి కాని పోషించడానికి కాని కారణమే.
1: What is it that's responsible that man deludes, he is fascinated? What for? What is the reason?
0: సమస్త విచార ఆనందములకు కూడాను సమస్త దుఃఖములు విచారములకు కూడాను నాలుగు విధములైనటువంటి యొక్క క్లేశములు మానవుని ఆవరించి ఉంటున్నాయి.
1: For all the anxieties, the misery and happiness, there are four that are the responsible.
0: ఇది మొట్టమొదటిది అవిద్యా క్లేశం.
1: The first is the suffering due to avidya or ignorance.
0: ఈ అవిద్యా క్లేశం అనగా ఏమిటి?
1: What do you mean by this avidya or ignorance?
0: కేవలము సంకుచితమైనటువంటి భావం చేత ఈ దేహమే నేనని భ్రమించి,
1: because of the narrow feeling one identifies with the body,
0: నేను ఒక జీవుడను అని విశ్వసించి,
1: he has got full faith that he is a being,
0: ఈ జీవులకు దేవునకు చాలా సంబంధము లేదని భావించి,
1: he feels that there is no relationship with his self and God,
0: తనకంటే దేవుడు భిన్నమైనటువంటి వాడని విశ్వసించి,
1: he believes that God is different from him,
0: అనేక దుఃఖములకు గురి అవుతున్నాడు మానవుడు.
1: Man suffers.
0: ఇది అవిద్యా క్లేశం.
1: This is the suffering out of avidya or ignorance.
0: దీని వలన అనేక విధములైనటువంటి యొక్క విచారములు ప్రారంభమై మానవత్వాన్ని కించిత్పరుస్తూ వస్తుంది.
1: Out of this he gets worried in different ways and human quality is diminished.
0: రెండవది అభినవ క్లేశము.
1: The second one is
0: అభినవ క్లేశం.
1: అభినవ క్లేశ.
0: ఈ అభినవ క్లేశం అనగా ఏమిటి?
1: What do you mean by abhinava klesha?
0: Samasta vicharamulaku, aasalaku, rogamulaku, raagamulaku, nilayamainati manasu.
1: For all anxiety is the anger, for all sufferings mind is the center.
0: Kanuka ee manomoolamu chetane, manoh kaaranamu chetane, samsaramu bandhipabadutundi manavudu.
1: Man is bound in this life because of mind.
0: ఈ బంధనకు, ఈ విచారములకు, ఈ దుఃఖములకు అన్నింటికి మనసే కారణమని తెలుసుకోవడను,
1: హావింగ్ నోన్ ఫుల్లీ వెల్ దట్ మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బాండేజ్ ఫర్ ఆల్ యాంగ్జైటీస్ అండ్ వరీస్,
0: ఈ మనసును వేరు చేయుటకు మానవుడు ప్రయత్నించలేకపోతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు సపరేట్ అవుట్ ద మైండ్,
0: మనసును వేరు చేయలేకపోతున్నాడు.
1: He is not able to differentiate.
0: Manasuto bandhipabadi dukkhamulanu anubhavinchalekapothunnadu.
1: He is bound by the mind and suffers.
0: కనుకని ఈ మనస్సును వేరు చేయక, ఈ మనస్సునకు కట్టుబడి అనేక విధములైనటువంటి యొక్క దుఃఖములకు గురి అవుతున్నాడు మానవుడు. ఇది అభినవ క్లేశం.
1: సో హీ ఈజ్ నాట్ ఏబుల్ టు గ్రో బియాండ్ ద మైండ్, హీ ఈజ్ కాట్ ఇన్ ద కాబ్వెబ్ ఆఫ్ ది మైండ్ అండ్ దేర్ఫోర్ హీ సఫర్స్. హీ ఈజ్ కాల్డ్ అభినవ క్లేశ.
0: ఇంకా మూడవది అస్థిత క్లేశము.
1: థర్డ్ వన్ అస్థిత క్లేశ.
0: ఇది కేవలము విషయములతో కూడినటువంటి.
1: దిస్ ఇస్ వన్ దట్ లింక్డ్ విత్ సెన్సరీ ప్లెజర్.
0: ప్రపంచమంతా ఇప్పుడు విషయములకే చేరబడినటువంటిది.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ వరల్డ్లీ ప్లెజర్.
0: ఈ విషయమే మానవునికి ఒక విష స్వరూపకంగా ధరిస్తుంది.
1: దిస్ వరల్డ్లీ ప్లెజర్ బికమ్స్ పాయిజన్.
0: విషయమే లేకుండా విష సంబంధమైనటువంటి యొక్క స్థితిలే ఉండదు.
1: When there is no sensual pleasure, there will never be this poison. That heart is man.
0: విషయములను అనుభవించగోరి,
1: in order to enjoy the sense of pleasure,
0: విషయాన్ని ఆనందించగోరి,
1: as he wants to enjoy delight himself,
0: విషయ లోనుడై,
1: is drenched in sense of
0: pleasure, వివేకమును కోల్పోయి,
1: he aspires at principle,
0: విచక్షణ జ్ఞానమును కోల్పోయి,
1: he loses all discrimination with them,
0: విషయమే తన యొక్క జీవితం యొక్క ప్రధానమైన లక్ష్యం పెట్టుకుని,
1: keeping the sensual pleasure as the main one,
0: ఈ విషయముల చేత అనేక విధమైనటువంటి యొక్క క్లేశములు అనుభవిస్తున్నాడు మానవుడు.
1: మ్యాన్ సఫర్స్ ఇన్ వేరియస్ వేస్ బికాస్ ఆఫ్ ది సెన్సువల్ ప్లెజర్.
0: కనుకనే దీనిని అస్థిత క్లేశము అన్నారు.
1: దేర్ఫోర్ దిస్ ఇస్ కాల్డ్ అస్థిత క్లేశ.
0: ఇంకా నాలుగవది రాగ క్లేశము.
1: రాగ క్లేశ.
0: రాగం అనగా ఏమిటి?
1: వాట్ డు యూ మీన్ బై రాగ?
0: మానవుని యందు
1: ఇన్ మ్యాన్
0: అనేక విధములైనటువంటి యొక్క భ్రమను కల్పించుకుని,
1: విత్ ఆల్ ద డెల్యూజన్స్,
0: తన కనుక వస్తువాహనాలని మానవుని యొక్క లక్ష్యమని విశ్వసించి,
1: కీపింగ్ ద పవర్ ఇన్ ద సెల్ఫ్ యాజ్ ది చీఫ్ ఆబ్జెక్టివ్,
0: ఈ ధన కనుక వస్తువాహనాదుల నిమిత్తమై నిరంతరం కూడా తాపత్రయపడుతూ,
1: హీ ఆల్వేస్ యర్న్స్ ఫర్ ద వెల్త్ అండ్ ప్రాపర్టీ,
0: వీటిని అనుభవించుటకై అనేక విధములైనటువంటి శ్రమలు పొందుతూ,
1: హీ స్ట్రగుల్స్ టు ఎక్స్పీరియన్స్ దెమ్ ఆల్,
0: నిద్ర నుండి లేచినే మొదలు నిద్రించినంత వరకు కూడాను శ్రమిస్తూ,
1: He exerts himself from dawn to dusk.
0: అన్నపానాదులు మాది.
1: He sacrifices the drink and food.
0: నిద్రను నిద్రను దూరముకు జాగించుకొని.
1: He doesn't sleep well.
0: అనారోగ్యమునకు గురి అయి.
1: He suffers of ill health.
0: ఈ అస్థిరమైనటువంటి యొక్క ధనకనక వస్తువాహనాదులు ఆర్జించే నిమిత్తమై ప్రాకులాడుతున్నాడు మానవుడు.
1: Man struggles to earn this temporary wealth and property.
0: ఇది అశాశ్వతమని తెలిసి,
1: knowing fully well that is not permanent.
0: ఇది కేవలము అదుపులో మించక,
1: without having a control,
0: మితిమీరిపోయినటువంటి ఆశల చేత,
1: because of excessive desire,
0: మతిని చేర్చుకుని,
1: he becomes mad.
0: అనేక విధమైన దుఃఖములకు గురి అవుతున్నాడు.
1: And he grieves, he suffers.
0: ఈ దుఃఖములకు ఈ విచారములకు కష్టములకు కారణము ఈ రాగమే.
1: For the grief, for the loss, for the anxiety, this
0: రాగ క్లేశం అనేటువంటిది మానవుని కుంగదీసి పుల్లిప్పచేస్తున్నది.
1: Therefore, the suffering of the attachment, it will degenerate human being.
0: The desham,
1: the fifth one, hatred.
0: ఈ దేశం అనగా ఏమి?
1: What do you mean by hatred?
0: ఒక ఫలాపేక్ష నిమిత్తమై,
1: expecting a result,
0: ఒక వ్యక్తిని చేరి,
1: joining an individual,
0: తన యొక్క కోరికను నెరవేర్చుకునే నిమిత్తమై,
1: to fulfill the desire,
0: ఇతరులను ఆశ్రయించి,
1: he approaches him.
0: ఆశ్రయించినటువంటి ఒక కోరిక విఫలమైనప్పుడు,
1: when the desire is not fulfilled by approaching,
0: ఆ వ్యక్తులపై ఒక విధమైనటువంటి ద్వేషం ప్రారంభమవుతుంది.
1: Then he develops hatred towards him.
0: తన స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై,
1: for his selfishness and self-interest,
0: మానవుడు అనేక విధమైనటువంటి ఆశలను కల్పించుకుని,
1: man will have so many desires.
0: ఆ ఆశలను విఫలమైనప్పుడు,
1: when desires are not fulfilled,
0: ఎదుటి వ్యక్తుల పైన క్రోధము ప్రారంభమవుతుంది.
1: You will have anger on the man in front.
0: వ్యక్తులు ఎందు మాత్రమే కాదు,
1: నాట్ ఓన్లీ ఆన్ ఇండివిజువల్,
0: తాను కోరిన కోరిక,
1: ద డిజైర్ హి
0: తాను ఆశించిన ఆశలు,
1: అండ్ ఆల్ దిస్ ఎస్పిరేషన్
0: నెరవేరకుండిన,
1: నాట్ ఫుల్ఫిల్,
0: దైవం పైన కూడా ద్వేషం వస్తుంది.
1: యూ విల్ హావ్ హేట్రెడ్ ఆన్ గాడ్ ఆల్సో.
0: ఇది కేవలము ద్వేష క్లేశం.
1: దిస్ ఇస్ కాల్డ్ ద సఫరింగ్ ఆఫ్ హేట్రెడ్.
0: ఇవన్నీ కూడా మనోవికారం యొక్క లక్షణములే.
1: దే ఆర్ ఆల్ అబరేషన్స్ ఆఫ్ ద మైండ్.
0: ఇవన్నీ ఎవరికి నష్టము?
1: హూ విల్ బి పుట్ టు లాస్.
0: ఈ క్లేశములన్నీ కూడా వ్యక్తికే నష్టం.
1: All these sufferings will lead to total loss to an individual.
0: ఈ విధమైనటువంటి క్లేశములకు గురి అయినటువంటి మానవుడు,
1: the man who puts himself to suffering,
0: అనేక విధములైనటువంటి అశాంతికి మూలమై కారణమై,
1: will be all the responsible for restlessness.
0: ఆత్మతత్వాన్ని మర్చిపోతున్నాడు.
1: He forgets the true nature of the self.
0: ఆత్మతత్వాన్ని విస్మరిస్తున్నాడు.
1: He forgets the nature of self.
0: ఆత్మతత్వం తనకు వేరుగా ఉండదని భావిస్తున్నాడు.
1: హీ కన్సిడర్స్ ద సెల్ఫ్ ఇస్ సెపరేట్ ఫ్రమ్ హిమ్.
0: ఈ భ్రమనే మానవునికి అనేక విధములైన దుఃఖములు చేకూరుస్తున్నది.
1: ఇట్ ఈస్ దిస్ ఇల్యూషన్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ దట్ విల్ పుట్ ద మ్యాన్ టు గ్రీఫ్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: మానవుని యందు
1: ఏ మ్యాన్
0: కొన్ని లోకములో మానవుడు నిరంతరం కొన్ని ఆనందంగా కనిపిస్తాడు.
1: ఇన్ ద వరల్డ్ ఆల్ పీపుల్ అపియర్ టు బి హ్యాపీ.
0: కొంతమంది ఆనంద దుఃఖములతో ఉండినట్లుగా కనిపిస్తారు.
1: Some appear as if they have pleasure and pain.
0: మరి కొంతమంది నిరంతరముకును ఆనందముదేక దుఃఖంతోనే మునిగి ఉంటారు.
1: But some appear to be grieving all the time.
0: మరి కొంతమంది ఏ విచారము చేయక తన్మయత్తులై కేవలమే నిశ్చింతగా జీవిస్తూ ఉంటారు.
1: Some, they are blissful and in ecstatic position.
0: ఈ విధమైన యొక్క స్థితులకు కారణం ఏమిటి?
1: What is that responsible for this position?
0: ఇది ప్రకృతి కారణం కాదు.
1: Nature is not responsible.
0: మనసు యొక్క భావమే కారణం.
1: It only affects the mind.
0: ఒక్క మానవుని యందే,
1: in one man,
0: మానవ దేవుడు అని ఒకడున్నాడు.
1: There is human God.
0: ఒక్క మానవుని యందే,
1: in same man,
0: మానవ మానవుడు అని మరొకడున్నాడు.
1: Human, human, in him,
0: మరొక దేహమునందు,
1: another body,
0: మానవ రాక్షసి అని ఒకడున్నాడు.
1: The human demon is in him.
0: మరొక దేహం నందు,
1: నదర్ బాడీ,
0: మానవ పశుత్వము అని ఉంటున్నాడు.
1: ఇట్స్ హ్యూమన్ అనిమల్ ఇన్ హిమ్.
0: మానవ దేవుడు,
1: హ్యూమన్ గాడ్,
0: మానవ మానవుడు,
1: హ్యూమన్ హ్యూమన్,
0: మానవ దానవుడు,
1: హ్యూమన్ డెమన్,
0: మానవ పశుత్వము,
1: హ్యూమన్ అనిమల్.
0: నానుకుడు మానవుడు ఎందే లీనమై ఉంటుంది.
1: ఆల్ ద ఫోర్ ఆర్ ఇన్ మ్యాన్.
0: ఇది ఏ విధంగా లీనమై ఉంటుంది?
1: హౌ ఆర్ ద ప్రెసెంట్ ఇన్
0: మ్యాన్. వీటి యొక్క ప్రభావం అది ఏమిటి? ప్రభావం ఏమిటి?
1: వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్ అండ్ వాట్ ఆర్ ద కాజెస్?
0: మానవ దేవుడు,
1: one human God,
0: brahmanishta paro devaha, nirantaram kudunu brahmanistudai,
1: continuously remaining as brahman,
0: atma lakshyam cheta
1: కీపింగ్ ద సెల్ఫ్ యాజ్ ది ఎండ్,
0: ఈ జగత్తును అనుభవిస్తూ
1: ఎక్స్పీరియన్సింగ్ ద వరల్డ్,
0: సర్వ కర్మలు కూడాను భగవత్ప్రీత్యార్థంగా చేస్తూ,
1: డూయింగ్ ఆల్ యాక్టివిటీస్ టు ప్లీజ్ గాడ్,
0: సర్వ దృశ్యములు కూడాను భగవద్ దృశ్యములుగా విశ్వసించి,
1: ఫుల్ ఫెయిత్ దట్ ఆల్ ద థీమ్స్ ఆర్ ద డివినిటీ,
0: అన్ని రూపములు భగవంతుని యొక్క రూప ప్రతిబింబములుగానే భావించి,
1: కన్సిడరింగ్ దెమ్ యాజ్ ద రిఫ్లెక్షన్స్ ఆఫ్ గాడ్,
0: తన జీవితం అంతా కూడాను
1: throughout his life
0: brahmanishtha chetane
1: with all the brahman
0: putu aanandistu tana jeevitanni chaatram gaavinchu,
1: he spends and delights with the feeling of brahman throughout his life.
0: Inta rendav vaadu,
1: the second one,
0: manava manavudu,
1: human human,
0: itanini satya dharma paro matyahana matya lokamulo undinatundi ee manavudu,
1: the man on earth,
0: సత్య ధర్మములను రచించి,
1: ఈజ్ ఆఫ్టర్ ట్రూత్ అండ్ రైచియస్నెస్,
0: తన చేయి సర్వ కార్యములు కూడాను సత్యం వద ధర్మం చెర అనేటువంటి యొక్క విశ్వాసములను అభివృద్ధి పరచుకుని,
1: హీ విల్ డెవలప్ ది ఫీలింగ్ దట్ హీ హస్ టు స్పీక్ ట్రూత్ అండ్ డూ రైచియస్నెస్,
0: సత్య జీవితాన్ని ధర్మ జీవితాన్ని గడుపుతూ ఉంటాడు.
1: హీ విల్ లీడ్ ది లైఫ్ ఆఫ్ ట్రూత్ అండ్ హీ విల్ లీడ్ ది లైఫ్ ఆఫ్ రైచియస్నెస,
0: తన కర్తవ్యమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఉంచుకొని,
1: హీ విల్ కీప్ ది డ్యూటీ యాజ్ ది ఎయిమ్,
0: అధికారములను ఆశించక,
1: వితౌట్ ఎస్పైరింగ్ ఎనీ పొజిషన్,
0: కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటుంటాడు.
1: హీ డిశ్చార్జెస్ హిస్ డ్యూటీ,
0: దయ
1: కంపాషన్
0: ధర్మము దానము సానుభూతి సహనము ఇత్యాది గుణముల చేత,
1: విత్ ఆల్ ది క్వాలిటీ లైక్ కంపాషన్ వర్చ్యూ టాలరెన్స్,
0: గృహస్థ ధర్మములందు జీవిస్తూ,
1: లివింగ్ ఇన్ ది స్టేట్ యాజ్ ఎ హౌస్ హోల్డర్,
0: సత్య ధర్మములను విశ్వసించి,
1: having full faith on truth and
0: righteousness,
1: one leads a peaceful life.
0: Atane manava manavu,
1: he is human human being.
0: Inka mudavaru manava danavu,
1: the third one, the human demon,
0: madhyapana ratu danavahan, talu tinatamu tragatamu nidrinchatamu, ee vidhamaina kunti yokka tamoguna lakshamana cheta కాలము గడుపుతాడు.
1: హి స్పెండ్స్ ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ డల్నెస్, ఈటింగ్ డ్రింకింగ్ అండ్ స్లీపింగ్,
0: తన స్వార్థము స్వప్రయోజనము లేక మరొక ఇంకొకరి ఆనందమునకు ఏమాత్రము పాటు పడదు.
1: హి థింక్స్ ఆఫ్ ది సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్, విల్ నాట్ థింక్ ఆఫ్ ఎనీవన్ ఎల్స్,
0: దయా దాక్షిణ్యం అనేటువంటిది శూన్యమై ఉంటుంటాడు.
1: హి హస్ నో కంపాషన్ అండ్ కన్సిడరేషన్,
0: విజ్ఞాన వివేకములు ఏమాత్రం కూడా అతను వికసించవు.
1: He has no discretion and discrimination.
0: పరులను నిందించటము, పరులను బాధించటము, పరులను దూషించటమే ఈ వ్యక్తుల యొక్క స్వభావమై ఉంటుంటారు.
1: The nature of such individuals is to accuse, is to blame and criticize others.
0: పరులను బాధించటంలోనే ఆనందిస్తాడు, కానీ మరొక దారిలో అతనికి ఆనందం ఏమాత్రం కూడా రుచించదు.
1: He delights himself while harming others, but not in any other way.
0: ఇంకా సత్పురుషులను లేక మహాపురుషులను లేక ధర్మవీరులను చూచినప్పుడు అతనికి అనేక విధమైనటువంటి యొక్క ద్వేషము అసూయ కూడా పెరుగుతుంది.
1: When he sees great people, saintly people, the men of righteousness,
0: సమస్త దుర్గుణముల చేతను దురాలోచన చేతను నిండిన మనసును కలిగినటువంటి వాడే మానవ దానవు.
1: He is only the human demon with all the wicked thoughts, with all the wicked actions and ill feelings.
0: ఇంకా మానవ పశుత్వము.
1: Then fourth one, human animal.
0: ఇట్టి మానవుడు నిరంతరం కూడాను ఇంద్రియ సుఖమునే ఆశించి పుట్టినది మొదలుకొని గిట్టునంత వరకు కూడాను ఇంద్రియముల చోటనే తన జీవితం అంచెము గావించుకుంటుంటాడు.
1: దిస్ మ్యాన్ ఈజ్ ఆఫ్టర్ ద సెన్సువల్ ప్లెజర్, హీ ఫీల్స్ హ్యాపీ రైట్ ఫ్రమ్ బర్త్ టు డెత్.
0: పశువు వలె తినటము, ఇంద్రియ సుఖమును అనుభవించటము, తన స్వార్థము స్వప్రయోజనములందే లక్ష్యం ఉంచుకొని కాలంని వ్యర్థం చేస్తుంటాడు.
1: Like an animal, he spends all the time while eating with all the selfishness and self-interest.
0: పశువులకైన ఒక విధమైనటువంటి సీజన్ రీజన్ ఉంటుంది, కానీ ఈ పశు మానవ పశుత్వానికి సీజను లేదు, రీజను లేదు.
1: ఈవెన్ అనిమల్స్ హ్యావ్ గాట్ సీజన్ అండ్ రీజన్, బట్ దిస్ హ్యూమన్ అనిమల్ హ్యాస్ నో రీజన్ అండ్ రీజన్.
0: పరిమితమైన కూడాను అతీతమైన యొక్క దుర్గుణములను తాను పెంపొందింప చేసుకుంటారు.
1: హీ విల్ హ్యావ్ ఆల్ లిమిట్లెస్ బ్యాడ్ క్వాలిటీస్.
0: కనుకనే ఈ మానవ దానవుడు అనేటువంటి వాడు,
1: సో దిస్ హ్యూమన్ డెమన్,
0: జీవితము లోపల ఏ సుఖము కాని, ఏ పవిత్రత కాని, ఏ ధర్మము కాని, ఏ న్యాయము కాని తనకి ఏమాత్రం కూడాను హృదయానికి సోకదు.
1: దిస్ హ్యూమన్ డెమన్ విల్ నెవర్ హ్యావ్ ఎనీ హార్ట్, any happiness or righteousness or justice.
0: Aithe ee anninthiki nee kaaranamu manasu.
1: For all this mind is responsible.
0: ఈ మనస్సును సరైన రీతిలో అర్థం చేసుకున్నప్పుడు
1: when we understand the mind correctly
0: జీవితమే సార్థకం అవుతుంది.
1: The life will be sacred.
0: సార్థకం కాలేకుండా పోవడానికి
1: for that being not
0: సార్థకమైనటువంటి చింతలే మూల కారణం.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది ఫీలింగ్స్ ఆఫ్ సెల్ఫిష్నెస్ దట్
0: జీవితము లోపల ఏ సుఖము కానీ ఏ పవిత్రత కానీ ఏ ధర్మము కానీ ఏ న్యాయము కానీ తనకేమాత్రం కూడా హృదయానికి సోకదు.
1: దిస్ హ్యూమన్ డెమన్ విల్

0: It's only the feelings of selfishness that are responsible.
1: Manavatvamulo
0: in the human life.
1: Divyatvam anetvanti pavitramanetvanti yaka shakti unnadanetvanti satyani mottamodata visheshinchadu.
0: We must have full faith that there is sacred divine power in the human life.
1: Kanuka paripurnamainatvanti yaka ee prapanchamundu paripurnamainatvanti jeevatattvanni manamu anubhavinchadu.
0: Therefore, in this comprehensive world, we must experience the totality of the individual.
1: Kantiki karipinchedi,
0: that which is seen with the physical eye,
1: tanuvunu kaliginchedi,
0: that melts the heart,
1: manasunu muripinchedi,
0: that deludes the mind,
1: manugadanu veliginchedi,
0: that which expresses the
1: existence. Bhautika prapanchame,
0: only the physical world.
1: Ee parthavamaiti ee prapanchamunandu apartavamainatvanti yokka divyattvam kudanu untundi.
0: In this world, which is undeserving, there is divinity.
1: ఈ పార్థివ అపార్థివము రెండు కూడాను ఒక్కటే.
0: This deservedness and non-deservedness are one and the same.
1: ఒకే సచ్చిదానందం యొక్క అంశములే.
0: They are one and the same sparks of సచ్చిదానంద.
1: పరిపూర్ణమైనటువంటి యొక్క బ్రహ్మతత్వము నుండి ఈ పరిపూర్ణమైనటువంటి ప్రకృతి కూడాను ఆవిర్భవించింది.
0: Out of the totality of Brahman, this originated.
1: ఈ పరిపూర్ణమైనటువంటి యొక్క ప్రపంచము నుండి పరిపూర్ణమైనటువంటి జీవితం కూడాను పుట్టినది.
0: In this total world, this total life has taken birth.
1: ఈ పరిపూర్ణమైనటువంటి జీవితం నుండి శరీరమును వదలిన తరువాత కూడాను మిగిలినది కూడాను పరిపూర్ణత్వమే.
0: Therefore, in this total life, the moment body is gone, the totality remains.
1: దీనిని పురస్కరించుకుని
0: Based on this,
1: ఉపనిషత్తులు పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్మనముదచ్చతి పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతి. అదియు పూర్ణము.
0: That is full.
1: ఇదియు పూర్ణము.
0: This is full.
1: పూర్ణమున ఉదయించి పూర్ణము.
0: That is full and this is full.
1: పూర్ణమున ఉదయించి పూర్ణము.
0: Out of the full arises the full.
1: పూర్ణమున పూర్ణము తీసిన
0: when the full is detected out of the full,
1: పూర్ణమే తా మిగిలి ఉండును.
0: Only full remains.
1: మిగిలినది పూర్ణమే.
0: That which remains is full.
1: ఉన్నది పూర్ణమే.
0: That which exists is
1: full. తీసినది పూర్ణమే.
0: That which is detected is
1: full. మారినది పూర్ణమే.
0: That which changes is
1: సర్వము పూర్ణమే.
0: Everything is full.
1: అనగా సర్వము సచ్చిదానందం యొక్క స్వరూపమే.
0: Meaning everything is the form of the సచ్చిదానంద.
1: ఇట్టి సచ్చిత్ ఆనంద స్వరూపమైన యొక్క మానవత్వాన్ని,
0: this human quality which is the very form of sat chit
1: manasika sankalpam yokka vikaram cheta,
0: because of aberrations of thought,
1: aneka vidhamaitundi kleshamulaku guri avutunnadu.
0: Man suffers in various ways.
1: Manava manavuliga anubhavinchitamu madhyamaina jeevitam,
0: leading the human life is the middle stage.
1: Manava devuniga anubhavinchitame pradhanamaina jeevitam.
0: The main life is to lead the life of a human god.
1: కనుక ఈనాటి మానవుడు మానవత్వంగా అనుభవించటక కేవలం పశుత్వంగా జీవిస్తూ ఉన్నాడు.
0: దేర్ఫోర్ మ్యాన్ టుడే ఈజ్ నాట్ లీడింగ్ ద లైఫ్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్.
1: కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ద రీజన్?
1: రాగద్వేషములే.
0: ద రీజన్ ఈస్ ది అటాచ్మెంట్.
1: ఈ రాగద్వేషములకు కారణము,
0: ద రీజన్ కాజ్ ఫర్ అటాచ్మెంట్, ద మైండ్ ఈజ్ రెస్పాన్సిబుల్.
1: ఈ మనస్సు ఆశించినటువంటి యొక్క సుఖములకు విరుద్ధము కావటం చేతనే రాగద్వేషములు సంభవిస్తున్నాయి.
0: As the desires, aspirations of the mind are not fulfilled, you find this
1: attachment.
0: Human being is not the form of any grief or misery.
1: కేవలము ఆనంద స్వరూపుడు కాదు.
0: He is not merely not the form of bliss.
1: ఈ సుఖ దుఃఖములకు ఏది నిలయమై ఉన్నదో,
0: that which is the center of pleasure and pain,
1: సచ్చిదానంద స్వరూపుడే మానవు.
0: Man is the very form of సచ్చిదానంద.
1: అట్టి సచ్చిత్ ఆనంద తత్వాన్ని ప్రతి మానవుడు కూడాను అనుభవించడానికి ప్రయత్నించాలి.
0: ఎవ్రీ మ్యాన్ షుడ్ స్ట్రగుల్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ దట్ సచ్చిదానంద.
1: విశాలమైన ప్రపంచమునందు,
0: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్,
1: విశాలమైనటువంటి భావమును పెంచుకోవాలి.
0: వి షుడ్ హావ్ బ్రాడ్ ఫీలింగ్.
1: అనంతమైన జగత్తునందు,
0: ఇన్ దిస్ ఇన్ఫినిట్ వరల్డ్,
1: అల్పభావములకు అవకాశం ఇవ్వక,
0: వి షుడ్ నాట్ యూస్
1: అనంత భావములనే మనం పెంచుకోవాలి.
0: వి షుడ్ హావ్ దట్ ఆల్ ద ఫాస్ట్ ఫీలింగ్.
1: ఈ సంక్లిష్టమైన భావములను పెంచుకుని,
0: డెవలపింగ్ నారో ఫీలింగ్స్,
1: ఈ సంకటమయమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నాం.
0: వి లీడ్ దిస్ హార్డ్ లైఫ్.
1: ఇది ఎవరి తప్పు?
0: హూజ్ మిస్టేక్ ఇస్ దట్?
1: ఈ మనస్సును అనుసరించినటువంటిది మానవుని యొక్క తప్పే.
0: ఇట్ ఇస్ మిస్టేక్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ హూ ఫాలోస్ ద మైండ్.
1: మనస్సును ఆధారముగా చేసుకున్న మానవుడు,
0: ద హ్యూమన్

0: being who follows the mind,
1: పశువు కంటే హీనమై పతనమగును.
0: He will be worse than an animal.
1: బుద్ధినాధారముగా ఉన్న భుజజనుడు,
0: the intelligent one who follows the intellect,
1: పశుపతిగా మారు.
0: He will become God.
1: కనుక బుద్ధి అనగా ఏమిటి?
0: What do you mean by intellect?
1: విచక్షణా జ్ఞానముతో కూడినటువంటిది.
0: It has got discrimination.
1: ఇది మనస్సుకు అతీతమైనటువంటిది.
0: It is beyond the mind.
1: మొట్టమొదటి దేహము.
0: The first one is body.
1: దానికి పై భాగమది ఇంద్రియములు.
0: Above that senses.
1: దానికంటే పై భాగమది మనస్సు.
0: Over that mind.
1: దానికంటే పై భాగమది బుద్ధి.
0: Beyond that is intellect.
1: బుద్ధికి పై భాగమది ఆత్మ.
0: Above the intellect is the self.
1: ఆత్మకు అతి సమీపములో బుద్ధి ఉండటం చేత ఆత్మ ప్రభావము ప్రకాశము బుద్ధి పైన పడుతుంటాయి.
0: As intellect is in close proximity of the self, it has got all the radiance and
1: reflection.
0: So intellect is beyond the mind.
1: ఈ బుద్ధిని కొంతవరకు విచారణ చేసి,
0: inquiring the nature of intellect,
1: మానవుడు బుద్ధిగా బ్రతకాలి.
0: Man should be intelligent and lead the life.
1: అప్పుడే నిజమైన ఆత్మతత్వం అర్థమవుతుంది.
0: Then only the nature of self would be known.
1: మానవుడు
0: human being
1: పుట్టిన మొదలుకొని తీర్చున్నంత వరకు కూడాను,
0: right from birth to death,
1: కేవలము ఆహార నిద్ర నిమిత్తమై పాటుపడుతున్నాడు.
0: He struggles for food and
1: ఈ విధంగా పాటుపడటం వల్ల తాను ఏమి సాధించినట్టు?
0: By studying so, what is that he accomplished?
1: నిద్ర నుండి లేచి మరి నిద్ర పోయడు దాది.

0: ఇతిజ యోచన చేయు మానవా. నిద్ర నుండి లేచి
1: రైట్ ఫ్రమ్ ద టైమ్ మోమెంట్ యు గెట్ అప్ ఫ్రమ్ బెడ్
0: మరి నిద్రపోయెడి దారి
1: అంటిల్ యు గో బ్యాక్ టు బెడ్
0: పొట్టకై హద్దును పద్దులేక
1: వితౌట్ ఎనీ లిమిటేషన్స్ యు స్ట్రగుల్ ఫర్ ఎ లివింగ్
0: జయమందగా జీయుచు జీవితముడు
1: యు వేస్ట్ యువర్ లైఫ్
0: నీ విద్యల దారబోసి
1: యు స్పెండ్ యువర్ టైమ్
0: అరగలాచ్చుని విస్మరించి
1: ఫర్గెటింగ్ గాడ్
0: నీవే పెద్ద సుఖములు
1: What big happiness you have got.
0: Itiga yochana cheyu manava.
1: Oh man, understand, inquire.
0: Oh manavuda.
1: Oh man.
0: Neevu yemi tirigi sadinchavu?
1: What is it that you have accomplished?
0: Bhagavantuni vismarinchi.
1: Forgetting God.
0: Kevalam jeevitam aneetundi okka bhautikamaitundi ee jeevitanni vistrinchi.
1: Having full faith in this physical world.
0: Sadinchavu.
1: What is it that you have achieved?
0: Okka thuri kannulu musukoni vicharana chesthe.
1: The moment you close your eyes,
0: సాధించినది ఒక్కటి లేదు.
1: Nothing you have achieved.
0: కానీ సాధించినది దుఃఖమే, విచారమే.
1: What you have achieved is worry and misery.
0: చదువుతున్నావు గ్రంథాలు.
1: You have studied books.
0: ఎన్నో గ్రంథాలు చదివావు.
1: You studied lots of
0: ఎందరి మహనీయులను దర్శించావు.
1: You have visited many.
0: ఎన్ని యాత్రలు చేశావు.
1: You have visited pilgrimage
0: centers. ఎన్ని సత్సంగములు ఆచరించావు.
1: You practiced many.
0: కానీ సాధించినది ఏమిటి?
1: What is it have you achieved?
0: పుస్తకములు పఠించితిని.
1: I studied books.
0: Puttiga chuchiti sarva shastramul.
1: I have gone through thoroughly all the texts.
0: Nishtulamaina vidyalanu nechitinanchunu sarvameela.
1: Why do you pride yourself that you have earned all forms of education?
0: Nee hasta yugambu mochi.
1: Joining both of your hands.
0: Paramatmuni chintana cheyaleni.
1: If you do not think of God,
0: ఈ నిస్తులమైన జీవితము
1: దిస్ లైఫ్
0: పరమాత్ముని చింతన చేయలేని
1: ది లైఫ్ విచ్ డస్ నాట్ థింక్ ఆఫ్ గాడ్
0: నిస్తులమైన జీవితము
1: వేస్ట్ఫుల్ లైఫ్
0: నిష్ప్రయోజనము కాదే మానవా.
1: ఓ మ్యాన్ ఇస్ ఇట్ నాట్ ఎ వేస్ట్?
0: ఇదంతా నిష్ప్రయోజనం.
1: ఈజ్ ఆల్ యూస్లెస్.
0: ఏమి చదువు ఈ చదువు?
1: What is this education?
0: ఏమి పూజలు ఈ పూజలు?
1: What kind of worship is this?
0: ఏమి విశ్వాసం ఈ విశ్వాసం?
1: What kind of faith is this?
0: దీని వల్ల కలిగినటువంటి ఫలితం ఏమిటి?
1: What is the result out of this?
0: కానీ విచారణ చేస్తే తేలటం లేదు.
1: Nothing is decided.
0: అప్పటికప్పటికి ఆనందాన్ని అందించినప్పటికీ
1: though it confers temporary joy,
0: కానీ సత్యమైనటువంటి యొక్క నిత్యమైనటువంటి యొక్క ఫలితము మనలో శూన్యమైపోతుంది.
1: The result which is permanent and all truth, that we don't get.
0: Kanuka pannikudu manasaka yokka vikaramulu manasaku yokka prabhavamule.
1: They are all perversities of the mind and human
0: being. Goppa chestunnanu.
1: One is doing a job.
0: Goppa padavilo untunnanu.
1: I am in high position.
0: Nenu adhikarini.
1: I am in authority.
0: Idiye pedda paapam.
1: It's a big sin.
0: అధికారులు అనుకోవటమే పెద్ద పాపం.
1: ద ఫీలింగ్ దట్ అన్ అథారిటీ ఇస్ ఎ బిగ్ సిన్.
0: సర్వము దైవత్వముతో అనుభవించేటువంటిదని విశ్వసించేటువంటి
1: ఎట్ వన్ టైమ్ ఆదిశంకర్
0: దిగ్విజయ యాత్ర కలిపి
1: హి ట్రావెల్ విక్టోరియస్లీ
0: పుణ్యక్షేత్రమైన కాశీ పట్టణాన్ని చేరుకున్నాడు.
1: హి రీచ్డ్ ద గ్రేట్ పిల్గ్రిమ్ సెంటర్ బెనారస్.
0: కాశీ విశ్వనాథుని దర్శించాడు.
1: హి సా ద డైటీ దేర్ కాశీ విశ్వనాథ్.
0: నమస్కరించి ప్రార్థన చేస్తున్నాడు.
1: హి స్టార్టెడ్ ప్రేయింగ్.
0: ఏమని?
1: వాట్?
0: భగవంతుడా,
1: ఓ గాడ్,
0: ఈశ్వరుడా,
1: ఓ ఈశ్వర,
0: నా పాపములను పరిహారం గావించుకునే నిమిత్తమై నేను ఇక్కడికి వచ్చాను.
1: ఐ హావ్ కమ్ హియర్ టు రెక్టిఫై ఆల్ ది సిన్స్, ఆల్ ది మిస్టేక్స్.
0: చాలా మంది శిష్యులు కూడాను ఆదిశంకరు సాక్షాత్ శంకర స్వరూపులు కదా. ఇతను ఏమిటి పాపం చేశాడు? పుట్టినను మొదలుకొని నిరంతరము శాస్త్రములు, వేదములు, ఉపనిషత్తులు, ఇతిహాసములు ఇలాంటి ఆధ్యాత్మిక మార్గంలోనే తన జీవితాన్ని అంతిమ గావించుకున్నటువంటి ఈ శంకరులు చేసిన పాపమే.
1: మెనీ డిసైపుల్స్ ఫెల్ట్ ఆదిశంకర ఈజ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ లార్డ్ శివ. రైట్ ఫ్రమ్ బర్త్ హి హస్ బీన్ గోయింగ్ త్రూ సిన్సియర్లీ సీక్రెట్ టెక్స్ట్.
0: నేను మూడు పాపములు చేశాను శంకర.
1: హి సెడ్ ఐ కమిటెడ్ త్రీ సిన్స్.
0: ఆ మూడు పాపములను పరిహారం గావించుకోవడానికి వచ్చాను.
1: I have come here to resolve and rectify the sins I have committed.
0: మొదటి పాపం ఏమిటి?
1: What is the first sin?
0: ఏతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాః. ఓ శంకర, భగవంతుడు మనస్సులకు వాక్కులకు అతీతమైన వాడని నాకు తెలుసుకున్నాను.
1: ఓ గాడ్ ఐ కుడ్ అండర్స్టాండ్ ద డివినిటీ ఇస్ బియాండ్ ద కాంప్రిహెన్షన్ ఆఫ్ ద మైండ్ అండ్ ఎక్స్ప్రెషన్ బై వర్డ్
0: ఉన్నానే కానీ ఆచరణలో పెట్టలేకపోతున్నాను
1: ఐ అండర్స్టూడ్ బట్ ఐ కుడ్ నాట్ ప్రాక్టీస్
0: నిన్ను వర్ణించటం అసాధ్యం అనుకున్నాను
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డిస్క్రైబ్ యు
0: కానీ ఈశ గిరీశ పరేశ నిరేశ భిరేశ భూషేభో సాంబ సదాశివ శంభో శంకర శరణం నీతవ చరణయుగం ఈశ గిరీశ నరేశ పరేశ భిరేశయ భూషణభో సాంబ సదాశివ శంభో శంకర శరణం నీతవ చరణయుగం అని నిన్ను వర్ణిస్తున్నాను ఇది పాపం కాదా
1: ఈజ్ నాట్ ఎ సిన్ శంకర ఐ డిస్క్రైబ్ యూ ఇన్ వేరియస్ వేస్ ఈశ నరేశ పరేశ పరేశ గిరీశ
0: నీవు వాక్కులకు అతీతమైనటువంటి వాడని తెలుసుకున్నాను
1: ఐ హావ్ నోన్ దట్ యు ఆర్ బియాండ్ డిస్క్రిప్షన్
0: తెలుసుకున్న దానిని నేను ఆచరణలో పెట్టకుండా వర్ణించడానికి ప్రయత్నం చేస్తున్నాను ఇది కలిసినది చెప్పినది వేరుగా ఉండటం చేత ఇది పాపమేను
1: హావింగ్ నోన్ దట్ ఐ హావ్ నాట్ ప్రాక్టీస్ వాట్ ఈస్ దట్ ఈస్ ఇన్ ద మైండ్ ఈస్ నాట్ సే
0: ఇంకా రెండవ పాపం ఏమిటి
1: వాట్ ఇస్ ద సెకండ్ సేన్
0: ఈశ్వర సర్వభూతానాం గీతావాక్యం ఇదం సర్వం వాసుదేవ సర్వమిదం అని నేను చెప్పుతున్నాను నేను విశ్వసించాను
1: ఐ సే అండ్ ఐ బిలీవ్ దట్ గాడ్ ఈస్ ఎవ్రీవేర్ గాడ్ ఈస్ ఇన్ ఆల్ బీయింగ్
0: కానీ నిన్ను దర్శించడానికి కాశీకి వచ్చాను
1: బట్ టు సీ యూ ఐ హావ్ కమ్ టు బెనారస్
0: నేను చెప్పేది ఒకటి తలచేది ఒకటి చేసేది మరొకటిగా చేస్తున్నాను ఇది పాపం నేను అన్నాను
1: I say one thing, I think differently, I do another way. This is a sin.
0: ఇంకా మూడవ పాపం ఏమిటి?
1: Then what is the third sin?
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ నీ యందు నా యందు ఉన్నది ఒకే ఆత్మనే.
1: The same self is present in you and in me.
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: It is only one without the second.
0: ఈ విధమైనటువంటి దానిపైన సంపూర్ణ విశ్వాసం ఉంటున్నాడు నాకు.
1: I have got full faith in this thing.
0: నీవు నేను ఇద్దరు ఒకటే
1: యూ అండ్ ఐ ఆర్ వన్
0: కానీ నిన్ను దర్శించడానికి ఈ దేహం వచ్చింది
1: బట్ టు సీ యూ దిస్ బాడీ హస్
0: ఒక్కటే అని విశ్వసించి
1: హావింగ్ ఫెయిత్ ఇట్ ఇస్ వన్
0: ఒక్కటే అని ఉపన్యాసంలో చేసి
1: గివింగ్ లెక్చర్ దట్ ఇస్ వన్
0: భిన్నంగా నిన్ను చూస్తున్నాను
1: బట్ ఐఎమ్ సీయింగ్ యూ
0: ఇది మూడవ పాపం
1: ఈజ్ ద థర్డ్ సిన్
0: ఈ మూడు పాపములో పరిహారం చేసి నాకు అద్వైత సిద్ధాంతము ఏకత్వం అనేటువంటి ఒక దివ్యత్వాన్ని నాకు ప్రసాదించమని కోరాడు
1: రిలీవ్ మీ ఫ్రమ్ ఆల్ దీస్ త్రీ సిన్స్ కమిటెడ్ గ్రాంట్ మీ దట్ నాలెడ్జ్ ఆఫ్ నాన్ డ్యువలిజం
0: చూసారా పాపం అంటే కేవలం పరులను నిందించడం కానీ పరులను హింసించడం కానీ పరులను దూషించడం కానీ ఇవి కాదు పాపములు
1: సో సిన్ డస్ నాట్ మీన్ క్రిటిసైజింగ్ యూజింగ్ హార్మింగ్
0: చెప్పటం ఒకటి తలచటం మరొకటి ఇవే పాపము
1: The sin is to say one thing and think differently.
0: ఈ పాపమునకు ప్రతి మానవుడు కూడాను పూర్ణ స్వరూపుడై ఉంటున్నాడు.
1: Man is engrossed in this sin.
0: ఈ పాపమును మనం పరిహారం గావించుకోవాలి.
1: We should rectify this sin.
0: ఈ పాపమును ఏనాడు పరిహారం గావించుకుందుమో మనోవాక్కాయమును మూడింటి